0: there he started playing on that instrument, Damaruka.
1: ఈ డమరకం వినింది పార్వతి అగ్గిపెట్టుకుంది ఇంటికి.
0: పార్వతి హర్డ్ ది సౌండ్ ఆఫ్ డమరుక అండ్ హస్ పుట్ హర్ హౌస్ ఆన్ ఫైర్.
1: తాండవ కేళి సల్పేనే పరమేశ్వరుడు శ్రీ సాంబశివుడు తాండవ కేళి సల్పేనే.
0: It was the time of Lord Shiva. He was just enjoying
1: himself. Tandava keni salpe kundalendra kankanudu chaluga damarakam chepatti janam janam janam janatakayansu. Tandava keni salpe ne.
0: Lord Shiva started the cosmic dance with all his that instrument damaruka.
1: Sikamulo munneti kanya. శిఖములో మున్నేటి కన్యా ముఖములో మూడవ కన్ను సుగసుగ స్ఫటిక చమాలలు నిఘా నిఘా నిఘ నిఘ మెరియా తాండవ కేళి సల్పేనే. ఈ విధంగా ఆడుతూ వచ్చింది.
0: దట్స్ ది బ్యూటిఫుల్ సాంగ్ విచ్ ఐ డోంట్ వాంట్ స్పాయిల్ బై ట్రాన్స్లేటింగ్ దిస్. దట్ వాస్ ది సెలెస్టియల్ డాన్స్.
1: కట్ట కనపడికి
0: అల్టిమేట్లీ
1: కాల్చి వేసింది ఇల్లు.
0: Yes, she had set her house on
1: fire. వచ్చి చూచాడు.
0: ఈశ్వర్ కేమ్ అండ్ సా.
1: మంటలు మండుతున్నాయి.
0: అండ్ హి సా ద బోన్ ఫైర్.
1: పార్వతి, ఏమిటి ఇది విచిత్రము?
0: వాట్ దిస్ మిస్ టుడే?
1: వాడు నేను కాల్చినందుకు మాట ఇచ్చాడు కదా.
0: Well, I gave the promise earlier.
1: మరి ఎందుకు మీరు డమరకం వాయించారు అనింది.
0: Then she asked, why did you play that instrument, Damaruka?
1: నేను సంకల్పించుకున్నాను ఇల్లు ఉండకూడదని. కానీ అక్కడ తన యొక్క ఆశని పరిహారం చేయకుండా ఒక తృప్తిపరచాలని నేను జీవితాండవ మాడాను.
0: He said, my original will was not to have the house. I just wanted to satisfy you.
1: డమరక మర్చిపోయి వాయించాను.
0: And therefore I just played on that instrument, having forgotten the promise made.
1: ఈశ్వర సంకల్పం అనేటువంటిది ఎన్ని విధములైనటువంటి అడ్డులు వచ్చినా కానీ అది నెరవేరకుండా పోదు.
0: The will of God will prevail, whatever obstacles on the way.
1: కనుక హృదయ స్థాయిలో ఉండేటువంటి ఒక తత్వము ఎప్పటికూ ఫలిస్తుంది.
0: The principle present in the heart will certainly fructify. హృదయం
1: మంచిదైనప్పుడు, పవిత్రమైనప్పుడు ఫలితం కూడా మంచిదే అవుతుంది.
0: In the heart is sacred, the results are bound to be sacred.
1: కనుక హృదయం ఎప్పుడు కూడా మనం పవిత్రమైన హృదయంగా పెట్టుకోవాలి.
0: The heart should be sacred all through.
1: అది ఏ శివతత్వము?
0: That is the nature of Shiva.
1: ఏ శివమహస్తు?
0: That mystery of Shiva.
1: అలాంటి శివమైనటువంటి మంగళకరమైనటువంటి హృదయాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: The heart should be so auspicious, it has got to be sacred and pure embodiments of love.
1: ఈనాటి యొక్క సంబంధమైనటువంటి విషయం ఎందుకంటే హృదయాన్ని పరిశుద్ధంగా చేసుకోవాలి.
0: What is to be said today is to keep your heart pure.
1: దూషించడం కానీ, ఎవరిని విమర్శించడం కానీ, ఎవరిని తూలనాటం కానీ, ఎవరిని తిట్టడం కానీ, ఇలాంటి చెడ్డ భావాలు హృదయంలో ప్రవేశించకుండా చూసుకోండి.
0: Don't have any feelings that might lead you to criticize, accuse, use harsh words.
1: శివస్వరూపము.
0: That pure heart is
1: the శివస్వరూపం నుంచి ఆవిర్భవించినటువంటి మైండ్.
0: And that's the mind.
1: ఆ మైండ్ అంటే చాలా మంది ఇప్పుడు మంకీ మైండ్ అంటున్నారు.
0: They think mind is different in the modern concept.
1: Monkey mind kaadu, mankind.
0: It is not the monkey mind, it's mankind.
1: Mankind.
0: Mankind.
1: Kabatti adi Vishnu swaroopame.
0: Mankind, the mind represents
1: mind to koodinatvanti mind.
0: And it's comprised of mind.
1: Kanuka mana manasunu pavitramaitu karunato nimpali.
0: And our mind should be filled with sacred compassion.
1: Aanandamto nimpali.
0: It should be full of bliss.
1: Premato nimpali.
0: It should be filled with love.
1: Satyamto nimpali.
0: It's wonderful.
1: Ee vidhanga manam chesinappude ee mind Vishnu swaroopani pondutundi.
0: Where is pure? It's fully pure love and bliss. It takes the form of Vishnu.
1: Brahma swaroopamunu
0: is one of Brahma.
1: Satya vakuto.
0: Brahma stands for truthful talk.
1: Satyam kante minchindi manakuti ledu.
0: There's nothing beyond truth.
1: Satyamunandundi sarvamu srushtinche.
0: Right from the position of truth he created.
1: Satyamunanna anage sarva srushti.
0: Everything merges in truth.
1: Satyam himaleni stalamedi kanugunna.
0: Is there any place here that does not stand for truth?
1: Satyam idiye chudaraya.
0: It's a pure unsullied truth.
1: సత్యమే బ్రహ్మస్వరూపము.
0: ద ట్రూత్ ఇస్ బ్రహ్మ.
1: అది ఏ వాక్యే బ్రహ్మస్వరూపము.
0: అండ్ దిస్ వెరీ వర్డ్
1: మైండ్ ఏ విష్ణు స్వరూపము. హృదయమే శివస్వరూపము.
0: దిస్ హృదయ హ్యూమన్ హార్ట్ ఇస్ శివ.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వరులంతా వాళ్ళు ఆకార సూర్యులు కాకుండా మన యొక్క గుణసూర్యులుగా ఉంటున్నారు.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ నాట్ హ్యూమన్ ఫార్మ్స్. దే రిప్రజెంట్ ద వాల్యూస్, దే అట్రిబ్యూట్స్.
1: గుణస్వరూపులుగా ఉంటున్నారు.
0: దే స్టాండ్ ఫర్ ద క్వాలిటీస్.
1: ఎలాంటి గుణములు?
0: వాట్ సార్ట్ ఆఫ్ క్వాలిటీ?
1: ఒక్కొక్క సమయం లోపల శిక్షించాలంటే ఆ గుణములు కూడా రౌద్రదాన్ని పొందుతుంది.
0: అండ్ ఇట్స్ ఇన్ ఆర్డర్ టు పనిష్ యు దేర్ ఇస్
1: జేలమందు కూడా ఉంటుంది. రుద్రము భద్రము ఎండిటి అందు కూడా ఉంటుంది.
0: దేర్ ఆర్ టూ వర్డ్స్ హియర్, వన్ ఇస్ రుద్ర, అదర్ ఇస్ భద్ర.
1: భగవంతుడు అభిష్టాలు నెరవేరుస్తుంటాడు.
0: God fulfills your desire.
1: నీకు అవి చెడ్డనే చేస్తుంటే దానిని నివారణ గావించడానికి దాన్ని సంహరిస్తూ ఉంటాడు.
0: అండ్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ద బ్యాడ్ ఇన్ యూ హీ ఆల్సో టేక్స్ కేర్ ఆఫ్ దట్ ఆస్పెక్ట్.
1: మీకు తెలుసు ఆ ఈశ్వరత్వాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులకు ఎంతటి మేలైనా చేస్తుంటాడు.
0: అండ్ ఇఫ్ యు గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ఈశ్వర హీ హెల్ప్స్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: మార్కండి ఏనుకు నాయన నీవు 16 సంవత్సరంలో సత్పుత్రుడిగా బ్రతకమని వరం ఇచ్చాడు.
0: టు మార్కండేయ 16 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఇస్ గివెన్.
1: కానీ అది మార్కండేయునికి తెలియదు, తల్లిదండ్రులకు తెలుసు.
0: మార్కండే ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. దిస్ నోట్ ఇస్ పేర్
1: 15 సంవత్సరం అంతా కూడా ఆ కుమారుడితో ఆనందాన్ని అనుభవించారు.
0: దిస్ హ్యాడ్ ఎ నైస్ టైమ్ విత్ దేర్ సన్ ఫర్ 15 ఇయర్స్.
1: 16 సంవత్సరం ప్రారంభమవుతుంది.
0: 16th year ఇస్ అబౌట్
1: అమ్మ ఒక తట్టు ఏడుస్తుండాలి, నాన్న ఒక తట్టు ఏడుస్తూ కూర్చున్నారు.
0: మదర్ అండ్ ఫాదర్ స్టార్టెడ్ క్రాయింగ్ ఆన్ దిస్.
1: మార్కండే ఏమిటి ఈ విధంగా ఉన్నారు విచారంగా.
0: హి సెడ్ మదర్ వై ఆర్ యు సాడ్.
1: అప్పుడు తల్లి తండ్రి ఇద్దరు కూడా దగ్గర తీసుకుని
0: పేరెంట్స్ కాల్ హిమ్ సో
1: నాయన ఈనాటితో నీ యొక్క గడువు తీరిపోతుండాలి.
0: దిస్ ద లాస్ట్ డే, యు ఆర్ నాట్ గోయింగ్ టు లివ్ ఎనీ లాంగర్.
1: మా దురదృష్టం ఈ రకంగా ఉంటుండాలి.
0: ఇట్స్ అవర్ బ్యాడ్ లక్
1: అని చెప్పేటప్పటికి ఆశ్చర్యపడ్డాడు.
0: రహస్యం
1: అంతా గుర్తించుకున్నాడు.
0: ఈ
1: క్షణం కూడా నేను పవిత్రం చేయను, అపవిత్రం చేయను.
0: I don't want to waste this single moment left.
1: ఇంతకాలం నాకు తెలియకుండా 16 సంవత్సరాల అంతా కూడా కాలం వ్యర్థం చేసుకున్నాను.
0: Unknowingly I wasted all the time so far.
1: ఈ ఉన్న కొంత కాలాన్ని కూడా నేను ఈశ్వరుని పూజిస్తాను.
0: The remaining time now I'll make best use of it.
1: ఈశ్వరు దేవాలయానికి వెళ్ళాడు.
0: He went to the temple.
1: ఈశగ్రీన సన్నరేశ పరేశ బిరేశే భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ శరణేగం అని ఈశ్వరుని కౌగలించుకున్నాడు.
0: He prayed Lord Shiva in various names and forms and hugged that Shiva.
1: Appudu kaalam teeripoyindi, yamudu vachadu.
0: At the right point, the dot of time, god of death Yama came and he said
1: anta aalochinchukunda yamudu kuda pani cheyadu.
0: Yama also will not act.
1: Itariki etta vesedi ippudu.
0: Well, how am I to rope
1: ఈశ్వరుడు ఈ మార్కండేయుడు ఇద్దరు కూడా శిరస్సులు చేరిపోయినాయి.
0: ఈశ్వర అండ్ మార్కండేయ ఆర్ టుగెదర్ నౌ.
1: కాబట్టి మార్కండేయునికి ప్రత్యేకంగా వేయడానికి వీలు కాదు.
0: అండ్ మార్కండే కెనాట్ బి రోప్డ్ అపార్ట్.
1: కానీ టైం జరిగిపోతుండాలి.
0: సో ద టైమ్ ఇస్ పాసింగ్
1: ఈ టైం లోపల తీసుకుని పోవాల్సింది ఇంకెతని.
0: అండ్ రైట్ ద పాయింట్ ఆఫ్ టైమ్ హస్ టు బి టేకెన్
1: పాశం.
0: అండ్ హి స్ప్రెడ్ ద నోస్
1: వేస్తే ఈశ్వరుడు కూడా తగిలింది.
0: అండ్ ద నోస్ హస్ టైడ్ అప్ ద నెక్ ఆఫ్ శివా. తక్షణమే
1: ప్రత్యక్షమయ్యాడు ఈశ్వరుడు.
0: దేర్ మానిఫెస్టెడ్ ఈశ్వర.
1: ఓ యమా నాకు కూడా నువ్వు పాశం వేసేటువంటి దీనికి వచ్చావా నువ్వు.
0: ఓ యమా యు హావ్ కమ్ టు దట్ లెవెల్ హస్ టు take me also. And he cursed him.
1: చిరంజీవిగా ఉండమని చెప్పని మార్కండేయునికి వరం ఇచ్చాడు.
0: అండ్ దెన్ హి బ్లెస్డ్ మార్కండేయ దట్ హి వుడ్ లివ్ ఫర్ లాంగ్.
1: ఏమనగా మార్కండేయుడు పట్టుపట్టి ఈశ్వరుని యొక్క ప్రాప్తంలో తాను లీనమైపోవటం చేతనే భగవంతుడు కూడా తనలో లీనమైపోయి తనకి వరాన్ని అనుగ్రహించి వచ్చాడు.
0: ఇట్ ఇస్ ద డిటర్మినేషన్ ఆఫ్ మార్కండేయ దట్ మేడ్ ఈశ్వర చేంజ్ హిస్ విల్ అండ్ బ్లెస్ హిమ్ విత్ ఎటర్నల్ లైఫ్. యాజ్ ఇస్ ది ఫీలింగ్
1: ఎలాంటి తిండో అలాంటి తేపు వస్తుంది.
0: యాజ్ ఇస్ ద ఫుడ్ దట్ యు కుక్
1: ఎలాంటి తిండో అలాంటి ఫలితం వస్తుంటది.
0: అండ్ యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ద రిజల్ట్.
1: కనుకనే భక్తులు చేసేటువంటి పూజను పురస్కారాన్ని తీసుకుని భగవంతుడు కూడా అనుగ్రహిస్తుంటాడు.
0: Basing on the kind of worship that you do, God
1: blesses you. Yelanchi kadapadi samayamlo kani.
0: At any point of time,
1: there's no doubt.
0: There's no doubt about it.
1: Karuka ee satyanni meer gurtinchi hrudayanni pavitramaina margamlo pravesha pettandi.
0: Know this truth fundamentally and make your heart.
1: Ee ishwarudu.
0: My heart is Ishwara.
1: Na mind is Vishnu.
0: My mind is Vishnu.
1: Na vakye Brahma.
0: My walk is Brahma.
1: Ani ee mooditini poorthiga nammi.
0: Have full faith in the three.
1: Aa mooditini sadhiniyoga parichukuntu randi.
0: Make proper use of these three.
1: Meeku sadgati tappaka kalugutundi.
0: You will have good results positively.
1: Anni vidala daivamtone meer reenam avutaru.
0: And you will ultimately merge in God.
1: Kanuka
0: so
1: prati okati manavudu chesetundi manchi cheddala karmalu chetane ఫలితం కూడా మంచి చెడ్డను అనుభవిస్తున్నారు.
0: ద రిజల్ట్స్ డిపెండ్ ఆన్ అవర్ యాక్షన్స్ గుడ్ ఆర్ బ్యాడ్ యాజ్ ది కేస్ మే బి.
1: ఈనాడు దీపక్ ఆనంద్
0: టుడే దీపక్ ఆనంద్
1: చక్కని అవకాశాన్ని అందించాడు మీకందరికి.
0: హి గేవ్ అస్ ఎ నైస్ ఛాన్స్.
1: లేకపోతే నేను ఎప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి నేను ఎప్పుడు చెప్పలేదు.
0: భగవాన్ డస్ నాట్ స్పీక్ ఆఫ్ ది బ్రహ్మ విష్ణు మహేశ్వర.
1: ప్రార్థించడం చేత నేను కూడా చెప్పవలసి
0: ఇన్ రెస్పాన్స్ టు హిస్ ప్రేయర్స్.
1: ఈ విధంగా మీకు తెలియనటువంటి యొక్క రహస్యాలు ఎన్నో ఉంటున్నాయి.
0: సో మెనీ సీక్రెట్స్
1: దైవతత్వం లోపల కొట్టినటువంటి రహస్యాలు మీరు తెలుసుకుని లేకుండా
0: యూ డు నాట్ అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ ది డివినిటీ.
1: దురుపయోగం చేసుకుంటూ కాలాన్ని కూడా దురుపయోగం చేస్తున్నారు.
0: యూ వేస్ట్ మిస్యూజ్ యువర్ టైం.
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: కాలం చాలా పవిత్రమైనటువంటిది.
0: టైమ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: కాలాయన మహా
0: గాడ్ ఇస్
1: కాలాయన మహా కాలదప్పదమనాయన మహా కాలస్వరూపాయన మహా కాల నియమితాయన మహా సమస్త కాలమే.
0: గాడ్ ఇస్ టైమ్, గాడ్ ట్రాన్సెండ్స్ టైమ్, గాడ్ కంట్రోల్స్ టైమ్.
1: కనుక ఈ కాలాన్ని మనం పవిత్ర చేయడం కోసమని మంచి మాటలు, మంచి మనస్సు, మంచి హృదయము కలిగి ఉంటుంది.
0: వి షుడ్ మేక్ టైమ్ సీక్రెట్ by making use of proper words, sacred words, the sacred mind and good heart, and love should be the primordial principle.

వివిధ శాస్త్రచయము వేద వేదాంగము జీవి మనసు తెరను చీల్చలేవు. తెరకు ఇవ్వల జీవి దేవుడవ్వల నుండు, తెరకు ఇవ్వల జీవి దేవుడవ్వల నుండు

0: all sacred texts, the Vedas and so on, will never make any human being to be away from, or rather to cut off, this curtain of illusion. It is impossible. You find in front of the curtain the individual and behind God. You find the effect here and the cause behind.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: ప్రాచీన కాలము నుండి వేద ప్రభావం చేత భారతదేశము అన్ని దేశములకు ఆధ్యాత్మిక సంపత్తిని బోధిస్తూ ప్రబోధిస్తూ లోకసమస్తా సుఖినో భవంతు అన్నటువంటి యొక్క ప్రధానమైనటువంటి సూత్రమును జగత్తుకు అందించేది.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ బికాస్ ఆఫ్ దిస్ వేదిక్ లిటరేచర్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ Bharatiyas have been sharing the spiritual wealth with everybody all over the world with the cardinal principle praying for the welfare of the entire universe. Loka samasta sukhino bhavantu.
1: Ee naati manavudu laukikanga vaijnanikanga entayo prakrutini sadhinchadu.
0: Man has attained progress in science and technology.
1: Kani naitikanga dharmikanga dinidinamulaku manavattam digijari potunnadi.
0: But day by day the moral values and the righteous conduct are declining.
1: Manavudu emi chesina emi chusina emi talachina emi anubhavinchina ivantai kudunu swarthamulaku అడ్డుగా తగిలి అనేక విధమైనటువంటి ప్రయోగం చేత తన యొక్క వ్యక్తిత్వాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు.
0: మ్యాన్ టుడే ఈజ్ ఏబుల్ టు సస్టైన్ హిజ్ ఇండివిజువల్ ప్రోగ్రెస్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
1: కానీ నైతికంగా ధార్మికంగా దినదినములకు మానవత్వం

0: తన యొక్క వ్యక్తిత్వాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు.
1: మ్యాన్ టుడే ఈజ్ ఏబుల్ టు సస్టైన్ హిజ్ ఇండివిజువాలిటీ ఇన్ ఎ మీన్ వే బికాస్ వాట్ ఎవర్ హీ డస్, వాట్ ఎవర్ హీ థింక్స్ ఓవర్, వాట్ ఎవర్ హీ స్పీక్స్ ఇట్స్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఈనాటి మానవుడు స్వార్థం చేతిలో కీలుబొమ్మయ్యే జీవిస్తున్నాడు.
1: మ్యాన్ టుడే ఈజ్ లివింగ్ యాజ్ ఎ పపెట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ఇట్టి స్వార్థ స్వప్రయోజనముల చేత మానవత్వమనే కోల్పోయి కేవలం పశుత్వాన్ని అనుభవిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ హీ హాజ్ లాస్ట్ ద బేసిక్ హ్యూమన్ క్వాలిటీ అండ్ హీ హాజ్ రిసార్టెడ్ టు యానిమల్ నేచర్.
0: మానవ జీవితము చాలా విలువైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: జీవించదగినటువంటిది.
1: ఇట్ హాస్ టు బి లివ్డ్.
0: ఇట్టి పవిత్రమైన జీవితాన్ని సార్థకం గావించుకొనక వ్యర్థం చేసుకోవటం ఇది మానవత్వానికి కళంకం.
1: Such a sacred life, if it is not redeemed, if it is not liberated, it is a matter of shame and insult.
0: ఈనాటి మానవుడు
1: ఒక
0: విధమైనటువంటి నియమమును పూనక తను కోరినట్టుగా జీవిస్తూ తలచినట్టుగా చేస్తూ అనుభవించిన రీతిలో అనుభవిస్తూ ఉన్నాడు.
1: Man today doesn't seem to follow any discipline and he wants all those around and he wants to think as per his whims and fancies.
0: Nasseyo niyamam vina denikainanu oka niyamam atyavasaram.
1: For anything a discipline is essential.
0: Oka nadi pravahistundi.
1: A river is flowing.
0: Ee pravahinchetvanti nadiki konni gattu lekapothe idi gramamul paina padi aneka apakaramunu guri chestundi.
1: If the river has no bunds on either side, it will drown or maroon the entire village.
0: Ade nadiki rendu gattu kattinappudu idi janopakariya undi jeevithanni saathakam gaavistundi.
1: The same river, if it has got bunds on either side, is useful for irrigation.
0: Adi e rendu gattlu.
1: These are the two bunds.
0: Ashtakshara naamam tho kudinatundi gattu ee rendu.
1: One bud is 8 lettered one.
0: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం ఇది ఒక వైపున గట్టు.
1: ద బండ్ ఆఫ్ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.
0: సంశయాత్మ వినశ్యతే ఇది రెండవ గట్టు.
1: ద అదర్ బండ్ ఈ సంశయాత్మ వినశ్యతే.
0: మొట్టమొదటి మానవునికి సంశయాత్మ వినశ్యతే ఈ అష్టాక్షర నామాన్ని సార్థకం చేసుకోవాలి.
1: ఫస్ట్ వీ షుడ్ అండర్స్టాండ్ దిస్ బండ్ ఆఫ్ సంశయాత్మ వినశ్యతే.
0: సంశయం ఉండినంత వరకు కూడాను మానవుడు ఏ చిన్న కార్యాన్ని కూడాను సాధించలేడు, విజయాన్ని అందుకోలేడు.
1: సో లాంగ్ దేర్ ఇస్ డౌట్ మ్యాన్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్, హీ కెనాట్ అండర్స్టాండ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్.
0: నిస్సంశయంగా
1: ఈ షుడ్ బి డౌట్లెస్
0: ఏ కార్యమునందైనా కూడాను తాను ముందంజ వెయ్యాలి.
1: హీ హస్ టు స్టెప్ ఫార్వర్డ్, మార్చ్ అహెడ్ డౌట్లెస్లీ.
0: ఇది ఏ మన జీవిత ప్రవాహమునకు ఒకవైపున గట్టు.
1: దిస్ ఇస్ వన్ బండ్ across the river of life.
0: Shraddhavan labate gnanam ee enimidaksharamul yokka gattu maroku vaipudi.
1: We have another bond on the other edge. Shraddhavan labate gnanam
0: ee rendu gattuku madhyalo manava jeevitham anedi pravahinchi anugraham ane sagaramlo leenam avutundi.
1: The river of human life flows in between the two bonds and merges ultimately in the mighty ocean of divinity.
0: Kanipinche vrikshamunaku kanipinchani veerlaku neeru poyali.
1: For the tree that is apparent needs water, the roots that are hidden.
0: Kani kanipinchanadi tinipinchunu mee karmala phalamunu manmam jeeva.
1: O individual, understand, those that you do not see, those which are hidden, will make you face the consequences of your actions today.
0: Veerlanu bhadram cheyakapunna veerlanu kaapadakundina vrikshame koolipothundi.
1: If you don't water, if you don't safeguard and protect the roots, the entire tree would be damaged.
0: Jeevitame oka firewood maadiri tayar avutundi.
1: The life boils down to that of firewood.
0: Neeru lenappudu ee chetti em ayipothundi, endi pothundi.
1: Without water, the tree becomes dry.
0: Endi poyina vrikshamlo ee vidhamainatundi phalamulu manam andukolemu.
1: The tree that becomes dry would never yield fruit.
0: Kanuka prati manavudu kudanu ee samsayam anetundi daani nirmoolam gaavinchi నిస్సంశయంతో భగవంతుని సేవించడానికి పొనుకోవాలి.
1: దేర్ఫోర్ మ్యాన్ మస్ట్ డిటర్మిన్ టు కిల్ దిస్ డౌట్ అండ్ లీడ్ ఎ డౌట్లెస్ లైఫ్.

0: కార్యములకైనా కూడాను ఈ రెండు అడ్డు లేకుండా విజయాన్ని సాధించలేడు.
1: విల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ టాస్క్ ఇఫ్ వి ఎంటర్టైన్ దిస్ డౌట్.
0: ఓం నమో నారాయణాయ, ఇది కాదు అష్టాక్షర నామం.
1: ఓం నమో నారాయణాయ,
0: ఇది భగవంతుడిలో ఉన్నటువంటి ఒక పేరు.
1: ఇస్ ఎయిట్ లెటర్డ్ నేమ్ ఆఫ్ గాడ్.
0: కానీ నిస్సంశయమైనటువంటిది నిజమైనటువంటి మార్గము.
1: ద ట్రూ పాత్ ఇస్ రియలీ డౌట్లెస్ వన్.
0: సంశయాత్మ వీణ సేతే, ఈ ఎనిమిది అక్షరంలో నిజమైనటువంటి యొక్క మార్గం నిరూపించినటువంటిది.
1: ద ట్రూ పాత్ ఆఫ్ డౌట్లెస్నెస్ ఈజ్ వెరీ మచ్ రిఫ్లెక్టెడ్ ఇన్ దిస్ నేమ్ సంశయాత్మ వినశ్యతి.
0: ఈ సంశయమే లేకుండా మానవుడు సాధించలేనటువంటిది ఈ జగత్తులో ఒక్కటిని లేదు.
1: If you don't have any doubt, if you are really doubtless, there is nothing that is impossible to you.
0: Inka rendavadi shraddhavan labhate gnanam.
1: The second one, shraddhavan labhate gnanam.
0: Ee nissamsayamaina tuntide ee manava jeevitham ane vruchamulaku verla vantidi.
1: This doubtless temperament and attitude constitute or comparable to the roots.
0: Shraddhavan labhate gnanam idiye vrucham yokka palamulu.
1: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం రిప్రజెంట్స్ ద ట్రీ.
0: పైన ఫలము, కింద వేరు.
1: వీ ఫైండ్ ద ఫ్రూట్ అబౌవ్ అండ్ ద రూట్ బిలో.
0: పైన ఫ్రూట్, కింద రూట్.
1: అబౌవ్ ద ఫ్రూట్, బిలో ద రూట్.
0: మధ్యలో అనేక విధమైనటువంటి యొక్క కొమ్మలు, రెమ్మలు, ఆకులు ఇవన్నీ కూడా చేరి ఉంటాయి.
1: ఇన్ బిట్వీన్ ద ఫ్రూట్ అండ్ ద రూట్ వీ ఫైండ్ ద బ్రాంచెస్, ద లీవ్స్ అండ్ సో.
0: మానవుడు చెట్టును నాటే దేనికోసమని?
1: Why man plants a tree?
0: Phala nimittame chettunu naadutunnadu.
1: He plants a tree expecting fruit.
0: Phalame lekundine chettune naatadu.
1: If he doesn't expect a fruit, he doesn't plant.
0: Kanuka manava jeevitham anetuvanti vruchamunaku phalamu emiti?
1: So for the tree of human life, what is the real fruit?
0: Adi e purna gnanamu.
1: The fruit of human life is total awareness, wisdom.
0: Paripurna vishwasame ee vruchamunaku balamainatunti veru.
1: The total faith is the strong root of human life.
0: Manava jeevithamunu penchukoni
1: human life goes on.
0: Aa manava jeevithamunandu undinatvanti manasthatvanni vishalamu gavinchukoni
1: one should expand the broad feelings.
0: Ee manasika vishalamunaku taginattuga vaakunu abhiruddhi parchukunnappude manavattvam saarthakam avutundi.
1: When his mind and the word are broad enough, then he will progress.
0: Deenini puraskarinchukoni ప్రాచీనపు సాధకులందరూ కూడాను, పండితులందరూ కూడాను కొన్ని మంత్రములు బోధిస్తూ వచ్చారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ఏన్షియంట్ సీకర్స్ పేరెంట్స్ అండ్ స్కాలర్స్ స్టార్టెడ్ టీచింగ్ సర్టెన్ మంత్రస్.
0: అన్నం బ్రహ్మ.
1: ఫుడ్ ఈజ్ గాడ్.
0: రసో విష్ణు.
1: వాటర్ ఈజ్ గాడ్.
0: అన్నం బ్రహ్మ.
1: ఫుడ్ ఈజ్ గాడ్.
0: ఈ అన్నం అనేటువంటిది ఈ దేహంలో ప్రవేశించి దేహంలో సర్వత్రా ప్రసరించి దేహంలో పుష్టిని సంతుష్టిని ఇచ్చేటువంటిది.
1: ఇట్స్ ద ఫుడ్ దట్స్ పార్టేకెన్ దట్ మెయింటైన్స్ అండ్ సస్టైన్స్ ద బాడీ విత్ ది ఎసెన్స్ సప్లైడ్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: ఈ పుష్టితో సంతుష్టితో ఉండినటువంటి యొక్క దేహమునందు దానిని కాపాడే నిమిత్తమై సద్వినియోగపరచుకునే నిమిత్తమై మనస్సును సరైనదిగా ఇవ్వమని ప్రార్థించటమే.
1: ఇన్ ఆర్డర్ టు సేఫ్ గార్డ్ దిస్ బాడీ విచ్ ఇస్ fully strong and satisfied, it needs the mind that has got to be proper.
0: Siddho Devo Maheshwaraha. Ee Maheshwarudu evaru?
1: Who is Maheshwara?
0: Anaga ee manasunu sareena margamlo pravesha petti ee manasu dwara vaakunu pravesha petti ee vaaku cheta saarthakam pondatame.
1: Really the truth and the principle of the speech faculty is really fulfilled if it symbolizes, if it expresses the mind behind it.
0: Dehame Brahma.
1: Body is Brahma.
0: Kevalam oka manase Vishnuvu.
1: Mind is Vishnu.
0: Vakke Maheshwarudu.
1: The speech faculty is Maheshwara.
0: Ee moodinti oka tattvamunu puraskarinchukoni Brahma Vishnu Maheshwara anetuvanti oka పేరులు సార్థకం చేసుకున్నారు.
1: బేసింగ్ ఆన్ దీస్ త్రీ ద ట్రినిటీ ఆఫ్ గాడ్ హెడ్ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ మెంట్.
0: కనుక మానవ దేహము బ్రహ్మస్వరూపమైనటువంటిది.
1: సో హ్యూమన్ బాడీ ఈజ్ బ్రహ్మన్, ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మన్.
0: ఈ బ్రహ్మయందు మనస్సు అనేటువంటి ఒక విష్ణువు సర్వత్రా వ్యాపించినటువంటి వాడి.
1: దేర్ ఇన్ దిస్ బాడీ ద బ్రహ్మన్ వీ ఫైండ్ ద విష్ణు ద మైండ్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: విష్ణు అనగా సర్వవ్యాపకత్వంతో కూడినటువంటి వాడు.
1: The very name Vishnu means that who is all pervasive.
0: కనుక మన మనసు సర్వత్రా ఉంటున్నది.
1: మైండ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: మనోమూలం విధం జగత్, జగత్ అంతా వ్యాపించి ఉంటున్నది మనస్సు.
1: మైండ్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
0: విష్ణు వలె ఈ మనస్సు సర్వత్రా ప్రచారం చేస్తుంటాది.
1: మైండ్ ద విష్ణు మూవ్స్ అబౌట్ ఆల్ ఓవర్.
0: కనుకనే మనస్సు విష్ణువు అన్నారు.
1: సో మైండ్ ఈజ్ విష్ణు.
0: దో దేవో మహేశ్వర. మహేశ్వరుడు అనగా ఎవరు?
1: దెన్ హూ ఇస్ మహేశ్వర?
0: వాక్కే,
1: ద స్పీచ్ ఫ్యాకల్టీ.
0: ఈ శబ్దంతో కూడినటువంటి వాక్కే నిజమైనటువంటి మహేశ్వరు.
1: ద వెర్బల్ ఓకల్ ఎక్స్ప్రెషన్ మేకింగ్ సౌండ్ ఇస్ మహేశ్వర.
0: కనుకొనే ప్రాచీన మహర్షులందరూ కూడాను శబ్ద బ్రహ్మమయ్యి మొట్టమొదటి శబ్దమును ఉచ్చరించారు.
1: సో ది ఏన్షియన్స్ ఫస్ట్ అటర్డ్ దిస్ యాజ్ ద ప్రైమోర్డియల్ సౌండ్.
0: చరాచరమయ్యి,
1: that which is cause for
0: jyotirmayi,
1: light
0: vaangmayi,
1: talk
0: nityanandamayi,
1: eternal bliss
0: paratparamayi,
1: super
0: mayamayi, srimayi,
1: the one of illusion and wealth.
0: Kanukani ee vaaku nundi ee ashta swarupamulu kodanu aavirbhavistunnayi.
1: By expression we'll carry on with us all the eight forms of the divinity.
0: Kanuka manavattam edo kinchitainatundiga bhavincharadu.
1: Let us not consider human life so low.
0: మానవత్వం యొక్క దివ్యత్వాన్ని గుర్తించుకుని వర్తించడమే నిజమైనటువంటి జీవితము.
1: The true life lies in understanding the divinity within the human life.
0: కేవలం చేతులు కాళ్ళతో కూడి, ముఖంతో కూడి, కన్నులతో కూడి, చెవులతో కూడి ఏదో లోక సంబంధమైన విషయములంతా అనుభవించుకునే నిమిత్తమై ఈ దేహాన్ని అనుగ్రహించలేదు.
1: Body is not gifted only to possess the various limbs like hands, the legs, the face and so on. It's not for that purpose.
0: శరీర మాధ్యమం కలు ధర్మ సాధకం. ధర్మాన్ని పోషించి, ధర్మాన్ని ప్రచారం చేసి, ధర్మాన్ని అనుభవించే నిమిత్తము దేహాన్ని ఇచ్చారు.
1: God has gifted this body to understand, to practice, to propagate the principle of dharma.
0: ఈ ధర్మం అనగా ఏమిటి?
1: What is dharma?
0: అది మనస్సు యొక్క భావము, దేహం యొక్క సంకల్పము, వాక్ యొక్క స్వరూపము.
1: Dharma represents the trinity, that which is thought of in the mind, that which is entertained in the body and expressed. Therefore human life is the combination of the mind, the body and expression.
0: భగవంతుడు సర్వ దేహములు యందు కూడాను సాక్షాత్కరిస్తూ ఉన్నాడు.
1: God manifests in every human life.
0: ఇలాంటి పరిస్థితిని మనము గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: We are not making an effort to understand this.
0: భగవంతుడు సర్వత్రా వ్యాపించినటువంటి వాడు.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: అతి సర్వవ్యాపకుడైనటువంటి భగవంతునికు ఒక చిన్న మందిరం కట్టటము,
1: వీ బిల్డ్ ఎ స్మాల్ టెంపుల్ ఫర్ గాడ్ హూ ఇస్ ఎవ్రీవేర్,
0: చిన్న జ్యోతిని వెలిగించటము,
1: వీ లైట్ ఎ సింపుల్ ల్యాంప్,
0: కేవలం ఒక విధమైనటువంటి ఒక కర్పూరంతో హారతి ఇవ్వటము,
1: అండ్ వీ గివ్ హారతి విత్ ద క్యాంఫర్,
0: అన్నపానాలు చిచ్చి భగవంతునికి నైవేద్యం చేయటము,
1: we make sacred offering with food and water.
0: ఈ విధమైనటువంటి ఒక సంకుచితమైన భావము చేత మానవుడు జీవిస్తున్నాడు.
1: Man is carrying on his life with his narrow feelings.
0: బ్రహ్మాండమంతట ప్రబలుచుండెడి తనకు.
1: To God who is present all over the universe,
0: ఆలయంబునమర్చ అలవియగున.
1: Is it possible for you to build a temple for him?
0: కోటి సూర్యుల కాంతి మేటి గల్గిన తనకు ప్రమిత ద్వీపమునెవరు పెట్టగలరు.
1: గాడ్ హూ హెస్ గాట్ ద బ్రిలియన్స్ ఆఫ్ క్రోర్ ఆఫ్ సన్స్, హూ కెన్ జస్ట్ లైట్ ఎ సింపుల్ ఆయిల్ ల్యాంప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
0: అజహరాదులకైన అందని వానికి ఏ రూపు గనుగొననెవరి తరము.
1: వెన్ హీ కెనాట్ బి అండర్స్టుడ్ by deities like Brahma, who can understand his true form?
0: Sarva jalamulayandu sancharinchedi tanaku sariyina perida sadhyamaguna.
1: When God moves about in everyone, what name can you give him?
0: Brahmandamantata bojjalo nunnatti bachya bojjamu evaru pettagalaru.
1: When the whole universe is within his stomach, what food you offer to him?
0: వసుద తెలియచున్నది పాంచ భౌతిక మనుచు.
1: వి జస్ట్ కాల్ ఇట్ ద ఫిజికల్ బాడీ.
0: బ్రతుకు కోసము బహుబాధ బద్ధులైది.
1: వీఆర్ బౌండ్ టు క్యారీ ఆన్ అవర్ లైఫ్.
0: ఇంతకంటెను వేరది ఎరుగపరతు.
1: వాట్ ఎల్స్ ఇస్ టు బి కమ్యూనికేటెడ్
0: సాధు సద్గుణగణ్యులవు సభ్యులార.
1: ఓ మెంబర్స్ ఆఫ్ దిస్ నోబుల్ ఆగస్ట్ అసెంబ్లీ,
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: సర్వత్రా ఉండినటువంటిది భగవంతుడి.
1: God is present everywhere.
0: సర్వజీవులు ఎందుకును ప్రకాశించేది భగవంతుడి.
1: God shines in all creatures beings.
0: సర్వజలములు ఎందు ఉండేటువంటిది భగవంతుడి.
1: God is present in all of the waters.
0: ఇట్టి భగవంతునకు కేవలం అల్పమైన స్వల్పమైనటువంటి ఆరాధనలు జరిపి కేవలం మన యొక్క మనసును కూడాను అల్పంగా భావిస్తున్నాం.
1: We do certain things that are so low and bring down the level of God.
0: కనుక భగవంతుణ్ణి విశాలమైనటువంటి ఒక ప్రకృతి స్వరూపునిగా భావించాలి.
1: We have to consider the creator as big as that of a creation.
0: కేవలం భూమి మాత్రమే కాదు,
1: not merely earth.
0: కేవలం నక్షత్రములు మాత్రమే కాదు,
1: not galaxies.
0: కేవలం ఆకాశం మాత్రమే కాదు,
1: not merely space.
0: సర్వ మండలములు కూడాను భగవంతుని యొక్క స్వరూపములే.
1: In fact, the entire system works on the divine principle.
0: ఇలాంటి భగవంతుణ్ణి,
1: such God,
0: అల్ప స్వరూపంతో మనం ఆరాధించటము ఇది భగవంతునికి అవమానం చేసినట్టు అవుతుంది.
1: Is worship in a narrow, limited sense, does it not to humiliating God in general?
0: దక్షిణామూర్తి చెప్పాడు.
1: దక్షిణామూర్తి సేడ్,
0: విశ్వం తప్పణ దృశ్యమాన నగరే అన్నాడు. ఈ విశ్వమంతా కూడాను, ఇంత విశాలమైన విశ్వము చిన్న అద్దంలో కనిపిస్తుంది.
1: This vast world can be seen in a small mirror.
0: అదే విధముగానే
1: likewise,
0: అఖండ బ్రహ్మాండమైనటువంటి దైవ స్వరూపము,
1: this infinite cosmic form of God,
0: హృదయము అనేటువంటి చిన్న అద్దంలోనే లీనమై ఉంటుంది.
1: Infinite cosmic God can be seen in the small mirror of human heart.
0: కనుక ఇంతటి విశాలమైన భగవంతుడు మానవుని హృదయం లోపల ప్రతిష్ఠింపబడ్డాడు.
1: Therefore, the infinite God, vast God, is installed in human heart.
0: కనుకనే అతనికి హృదయవాసి అన్నారు.
1: Therefore, God dwells in
0: us. ఇట్టి హృదయవాసి అయినటువంటి భగవంతుణ్ణి ఎవరు ఆరాధన చేసేది?
1: When God dwells in our heart, who can worship him?
0: నీవెవరు?
1: Who are you?
0: ఈ హృదయం ఏవది?
1: And what is your heart?
0: ఈ సత్యాన్ని గుర్తించుకుంటే నీవు అనేటువంటిది ఏమాత్రమూ లేదు.
1: When once you understand the truth, you as such do not exist.
0: ప్రపంచమంతయకును ద్వైతంతో ఏర్పడినటువంటిది.
1: The whole world is the result of dualism.
0: నేను, ఇది అని రెండు పదములతో ఉంటుండాలి.
1: Here we use two words, I and this.
0: ఇది నేను అనేటువంటిది ద్రష్ట.
1: This I is the seer.
0: ఇది అనేటువంటి దృశ్యము.
1: This is the scene.
0: ద్రష్ట దృశ్యముల యొక్క సంబంధమే ఈ జగత్తంతా.
1: The whole world is the combination of the seer and the seen.
0: ఈ విశాలమైన హాల్లో ఇంతమంది కూర్చున్నారు.
1: In this big hall, many are seated.
0: అయితే ఇవంతా దృశ్యమే.
1: This is all the scene.
0: చూచేది ఎవరు?
1: Who is the seer?
0: నేనే.
1: I am the seer.
0: కనుక నేను అనేటువంటి ఒక ద్రష్ట ఈ కూర్చున్నటువంటి వ్యక్తులందరినీ దృశ్యాన్ని చూస్తున్నాడు.
1: I the seer sees all the seen around.
0: కేవలం మరొక వ్యక్తులు మాత్రమే కాదు,
1: not merely individuals.
0: నా దేహాన్ని నేను చూసుకుంటున్నాను.
1: I see my body.
0: దేహము ఇది,
1: body
0: దృశ్యము,
1: body this the scene.
0: కానీ చూచేటువంటి వారు నేను.
1: But the seer is the real I.
0: ఈ కన్నులు, చెవులు, సర్వాంగములు కూడాను ఈ యొక్క దేహమునందే ఉంటున్నాయి.
1: The eyes, the ears, all limbs of the body.
0: కానీ చూచేది ఎవరు?
1: హూ ఇస్ ద సియర్? యాక్చువల్లీ
0: అది ఏ సాక్షిభూతుడైనటువంటి ఒక ద్రష్ట.
1: సియర్ ఇస్ ది ఎటర్నల్ విట్నెస్.
0: కనుక దృశ్యాన్ని చూచి మనం మోసపోకూడదు.
1: లెట్స్ నాట్ బి డిసీవ్డ్
0: బై దృశ్యాన్ని చూచి మనం మురిసిపోకూడదు.
1: లెట్స్ నాట్ డిలైట్
0: దృశ్యాన్ని చూచి మనం ఆనందించకూడదు.
1: లెట్స్ నాట్ బి హ్యాపీ ఆఫ్ ద సీన్.
0: ఈ దృశ్యములకు మూల కారణుడైనటువంటి ద్రష్టను చూచి ఆనందించాలి.
1: లెట్స్ బి హ్యాపీ ఆఫ్ ద సియర్ అండ్ నాట్ ద సీన్.
0: ద్రష్టను చూచేటువంటి దృష్టి ఈ యొక్క చర్మచిచ్చువుడు కాదు.
1: It is not the physical naked eye that helps you to see the seer.
0: ఈ చర్మచిచ్చువులకు జ్ఞానచిచ్చువుని మనం బోధించుకోవాలి.
1: We must develop the eye of wisdom.
0: బ్రతికినంత కాలము చర్మచిచ్చువులతోనే ఈ జగత్తును చూచి మన జన్మను సార్థకంగా గావించుకోవడానికి ప్రయత్నిస్తున్నాము.
1: We are making an attempt to work for liberation, making use of this physical naked eye.
0: చర్మచిచ్చువుల చేత చూచినటువంటి దాని వల్ల సార్థకం ఏనాటికి మనకు లభ్యం కాదు.
1: The physical naked eye will never give you the result at any time.
0: జ్ఞాననేత్రములతో మనం చూడాలి.
1: It is the wisdom eye that helps you.
0: కనుక జ్ఞాననేత్రం అనగా ఏమిటి?
1: What is this eye of wisdom?
0: అంతర్భూతమైనటువంటి ఒక దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: The eye of wisdom means the inner vision.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము,
1: a small example.
0: మానవత్వం లోపల,
1: in the human life,
0: అనేక విధములైనటువంటి ఒక స్వరూపాలు ఉంటున్నాయి.
1: The many forms.
0: జడములు ఉంటున్నాయి, చైతన్యం ఉంటుండాలి.
1: We find the jada inert,
0: చైతన్యం రెండు కూడా దైవ స్వరూపములే.
1: దిస్ ఇన్నర్ట్ మ్యాటర్ అండ్ దట్ విచ్ ఇస్ ఆఫ్ అవేర్నెస్ ఆర్ డివైన్.
0: కానీ జడమును మనం అలక్ష్యం చేస్తున్నాం.
1: బట్ వీ నెగ్లెక్ట్ ద ఇన్నర్ట్ పార్ట్.
0: చైతన్యమును కూడా కొన్నింటిని మాత్రం అలక్ష్యం చేస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ పార్ట్ ఆఫ్ ది అవేర్నెస్ ఇస్ ఆల్సో నెగ్లెక్టెడ్.
0: కానీ ఈ చైతన్య స్వరూపంలో సర్పం మొదలుకొని ఎలుకలు మొదలుకొని చిన్న చిన్న జీవరాశులు కూడా దైవ స్వరూపంలే.
1: దిస్ అవేర్నెస్ ప్రిన్సిపల్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ రైట్ ఫ్రమ్ ఇన్సెక్ట్ ద స్మాల్ క్రియేచర్స్ ఆల్సో.
0: నేర్పే నిమిత్తమై ఈశ్వరుడు తన ఆభరణములంతా పాములుగా ధరించాడు.
1: టు టీచ్ దిస్ బ్రాడ్ ఐడియా ఆఫ్ స్పిరిచువాలిటీ వీ ఫైండ్ స్నేక్స్ అడార్నింగ్ ద నెక్ ఆఫ్ ఈశ్వర.
0: ఈ యొక్క సర్పములు భగవంతుని దేహంలో ఉండినంత వరకు కూడా అవి కూడాను ఇతరుల యొక్క నమస్కారములు అందుకుంటుంటాయి.
1: స్నేక్స్ దట్ అడార్న్ ద నెక్ ఆఫ్ ఈశ్వర ఆల్సో రిసీవ్ వర్షిప్ ఫ్రమ్ ద డివోటీస్.
0: కానీ ఆ దేహమును విడిచిపోయినా దాన్ని చంపుతారు.
1: ద మూమెంట్ స్నేక్ గెట్స్ అవే ఫ్రమ్ ఈశ్వర విల్ ఫేస్ ద
0: మ్యూజిక్. పాములకు ఇంత విలువ ఇచ్చినటువంటిది ఏది?
1: Who attached value to the snake?
0: దైవం యొక్క స్వరూపమే.
1: It's only the company of God.
0: వినాయకుడు ఉంటున్నాడు.
1: Here we have వినాయక.
0: ఈ వినాయకుని దగ్గర ఎలుక ఉంటుండాలి.
1: We find the mouse there.
0: కానీ ఎలుకకు కూడాను నైవేద్యం చేస్తున్నాం.
1: Food, sacred food is offered to mouse.
0: మూషిక వాహనుడని వర్ణిస్తున్నాము.
1: And we worship the mouse there.
0: కానీ ఆ మూషికమే వినాయకుని వదిలి కొంచెం దూరం పోని దాన్ని బోను పెట్టి పట్టేస్తాం.
1: The moment rat leaves the company of Vinayaka, it will be trapped and killed.
0: కనుకనే దైవంతో కూడినటువంటి దానికి అంతరికుడును ఒక విధమైనటువంటి గౌరవ మర్యాద లభిస్తుంది.
1: Therefore, esteem and the respect are one when we are in the company of God.
0: కనుక మనం అందరూ కూడా ఒక దైవంతో కూడినటువంటి వారమే అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించాలి.
1: వీ షుడ్ నో ద బేసిక్ ఫండమెంటల్ ట్రూత్ దట్ వీఆర్ ఎసెన్షియలీ డివైన్.
0: దేహంలో వివిధమైనటువంటి అంగములు ఉండినట్టుగా
1: జస్ట్ ఎస్ ద లిమ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ,
0: దైవం యొక్క దేహంలో వివిధమైనటువంటి స్వరూపాలు కూడా ఉంటున్నాయి.
1: ఇన్ ద కాస్మిక్ ఫార్మ్ ఆఫ్ గాడ్ డిఫరెంట్ ఫార్మ్స్ డూ ఎగ్జిస్ట్.
0: కానీ అన్ని రూపములు కూడా దైవ స్వరూపమే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్.
0: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద.
1: God has 1,000 heads, 1,000 ears and 1,000 eyes.
0: కాబట్టి సహస్రనేత్రములు అనగా ఏమిటి?
1: 1,000 eyes, what do they stand for?
0: అందరి నేత్రములు భగవంతుని యొక్క నేత్రములే.
1: It means all our eyes are his.
0: అందరి శిరస్సులు కూడాను భగవంతుని యొక్క శిరస్సులే.
1: All our heads are his.
0: అందరి పాదములు కూడాను భగవంతుని యొక్క పాదములే.
1: All our feet are his.
0: ఈ విధమైనటువంటి యొక్క విశాలమైన విశ్వాసాన్ని అభివృద్ధి గావించుకున్నప్పుడే దివ్యత్వమనేటువంటి దాన్ని అర్థం చేసుకున్న వారు మొత్తం.
1: When we develop strong faith in this direction, we'll be able to understand God.
0: కానీ రాతి నాగల కండరే రప్పిదు అనగా కర్ణంలో చెప్పాడు పురంధరదాసు.
1: పురంధరదాస్ సేస్ ఇన్ కన్నడ లాంగ్వేజ్
0: రాతి నందిని చూస్తే
1: when we
0: దొక్కుతాము.
1: When we see Nandi,
0: సజీవంతో కూడిన నందిని చూస్తే దాన్ని అనేక కష్టములు పెట్టి కొడుతుంటాం.
1: When we see the Nandi, the bull made up of stone, we offer our salutation. But the bull, alive, in its original form, is beaten, thrashed. That which is alive,
0: it is.
1: Whereas lifeless stony bull is
0: worshipped.
1: This is biggest of ignorance in man.
0: అన్ని రూపములు కూడాను భగవంతుని యొక్క స్వరూపములే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్.
0: అన్ని నామములు కూడాను భగవంతుని యొక్క నామములే.
1: ఆల్ నేమ్స్ ఆర్ డివైన్.
0: ఈ సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు నో దిస్ ట్రూత్ ఫస్ట్.
0: ఈ యొక్క ప్రాణి కూడాను పిపీలకాది బ్రహ్మ పర్యంతం కూడాను తానే ఉంటున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ పర్వేడ్స్ ఆల్ ఓవర్ రైట్ ఫ్రమ్ యాంట్ టు ది మైటీ క్రీచర్స్.
0: ఓ భగవంతుడా నిన్ను వర్ణించుటకు వీలు కాదు.
1: ఓ గాడ్ ఐ కెనాట్ ఎక్స్టోల్ యువర్
0: నరేటివ్.
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు ప్రైజ్ యూ ఓ గాడ్?
0: ఎవరు పొగడగలరు నిన్ను?
1: హూ కెన్ ప్రైజ్?
0: ఎవరు వర్ణించగలరు?
1: హూ కెన్ డిస్క్రైబ్?
0: ఎవరు వర్ణించలేరు.
1: నన్ కెన్ నరేటివ్ ఇన్ ఫుల్.
0: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు.
1: యు ఆర్ స్మాలర్ దాన్ దట్ ఆఫ్ ఎన్ యాటమ్, సో సటిల్.
0: ఘనము కంటే అతి గణనీయుడవు.
1: యు ఆర్ బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
0: 84 లక్ష జీవముల.
1: Among 84 lakhs of
0: species, you
1: are always with them.
0: అణు రేణు తృఢకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలేదువట నిన్ను గనుగొనగలమా.
1: From microcosm to macrocosm, you spread and you activate and you are there behind. Can we praise you? This is truth and this is
0: untruth. జగత్తులోనే లేదు.
1: There's nothing in this world
0: సత్యాన్వేషణ అనుకుంటున్నారు.
1: That's untruth. People say
0: such. ఎక్కడో ఒక ప్రదేశంలో ఉండేటువంటి సత్యాన్ని వెతకడం జరుగుతుంది.
1: If truth exists at one place, you can search for it.
0: సత్యాన్ని వెతికేది ఎందుకు?
1: When truth is everywhere.
0: ఇంటిలోనో దీపం వెలుగుచునుండగా పొరుగు ఇంటికి అగ్గి అరుగురేలా.
1: వెన్ యూ హ్యావ్ లైట్ ఎట్ హోమ్ వై యు గో టు నైబర్స్ హౌస్ టు లైట్ ఇట్.
0: నీ ఇంట్లోనే జ్యోతి వెలుగుతుంటాది.
1: ఎస్ దేర్ ఇస్ లైట్ దట్ విల్ యూమిన్.
0: పొరుగు ఇంటికి ఎందుకు నీవు అగ్గి కోసం వెళుతున్నావు?
1: దెన్ వై డు యూ గో టు ద ఫైర్ హౌస్ ఆఫ్ ద నైబర్?
0: అభివృద్ధిపరచుకో.
1: Develop your own light.
0: దీనికంటే మించినటువంటి మరొకటి లేదు.
1: Nothing is more than this.
0: అందరి ఎందుకును దివ్య జ్యోతి, అఖండ జ్యోతి.
1: It is that infinite light of love.
0: అద్వైత జ్యోతి.
1: That light of non-dualism.
0: అదే మానవ జీవిత జ్యోతి.
1: That is the light of life present in us.
0: ఇటువంటి జీవన జ్యోతిని మనము చెంతనే పెట్టుకుని చింతిస్తూ ఏదో జ్యోతి కోసం మనం ప్రపంచమంతా వెతుకుతున్నాము.
1: దిస్ లైట్ ఆఫ్ లైఫ్ విద్ ఇన్ అస్ బట్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ లైట్ ఎల్స్వేర్ అవుట్ సైడ్.
0: జ్యోతి వెలుగుతుండగా
1: when the light is shining
0: మరొక జ్యోతిని వెలిగించుకోవటం ఎందుకు?
1: Why do you need another?
0: వెలిగే జ్యోతిని చూడటానికి ఇంకొక జ్యోతి అవసరమా?
1: To see the light burning, do you need another light to see that?
0: వెలిగే జ్యోతిని చూడటానికి వెలుగునికి ఆనందంగా ఉంటుంది.
1: And the light that shines, the very light itself
0: ప్రకాశించేటువంటి చంద్రుని చూడాలనుకుంటే
1: To see the shining moon,
0: ఒక టార్చ్ లైట్, హరికేన్ ల్యాంటర్ను, పెట్రోమాక్స్ లైట్ మనకు అక్కర్లేదు.
1: To see the shining moon, you don't need a hurricane lamp or a torch light.
0: చంద్రుని యొక్క ప్రకాశం చేతనే చంద్రుని చూడవచ్చు.
1: The moon light will help you to see the moon behind.
0: అదే విధంగానే మానవ జీవన జ్యోతి ద్వారానే దైవ జ్యోతిని, విశ్వజ్యోతిని, పరమాత్మ జ్యోతిని చూడవచ్చు.
1: Through the light of life, we can see the light of the divinity. We can see the light of atmic principle.
0: జ్యోతి మనం చూడాలంటే జీవన జ్యోతి ద్వారానే చూడాలి.
1: The light of divinity can be seen through the light of life.
0: జీవన జ్యోతి జీవిజ్యోతి యొక్క ప్రతిబింబమే.
1: The light of life is the reflection of the divine light.
0: మమై మాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: Therefore God says you are all the sparks of the divinity.
0: అలాంటి ప్రతిబింబమైనటువంటి యొక్క దైవత్వాన్ని, మన ప్రతిబింబమైనటువంటి యొక్క జీవత్వాన్ని ఏకంగా మనం భావించుకోవాలి.
1: We have to understand the main divinity and the reflection of the humanity and the
0: జీవుడే దేవుడు, దేవుడే జీవుడు.
1: ద ఇండివిజువల్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ద ఇండివిజువల్.
0: కనుక రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుకున్నప్పుడే దివ్యత్వం అనేది మనకు బోధపడుతుంది.
1: వెన్ యూ అండర్స్టాండ్ ద యూనిటీ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ గాడ్, యూ విల్ అండర్స్టాండ్ ది డివినిటీ.
0: శరణాగతి అన్నాడు సచ్చిదానందం.
1: సచ్చిదానందం మెన్షన్డ్ ఆఫ్ శరణాగతి.
0: శరణాగతి అనేటువంటి పదం లోపల మూడు రకమైనటువంటి స్థానములు కనిపిస్తాయి.
1: ఇన్ దిస్ వర్డ్ శరణాగతి దర్ ఆర్ త్రీ స్టెప్స్ ఆఫ్ సరెండర్.
0: శరణాగతి చేసేటువంటి వాడొకడు, చేయించుకునేటువంటి వాడొకడు, శరణాగతి మరొకటి. మూడుగా కనిపిస్తున్నాయి.
1: దేర్ ఆర్ త్రీ హియర్. ద వన్ దట్ సరెండర్స్, ద వన్ టు హూమ్ హీ సరెండర్స్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ సరెండర్.
0: కనుక లోక సంబంధమైనటువంటి లెక్కల లోపల మూడు ఉంటున్నాయి.
1: సో ఫ్రమ్ వరల్డ్లీ వ్యూ పాయింట్ వీ
0: ఫైండ్ 3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 2 అంటారు.
1: వీ సే ఫ్రమ్ ది వరల్డ్లీ మ్యాథమెటిక్స్ 3 మైనస్ 1 ఈజ్ 2.
0: కానీ ఆధ్యాత్మికంలో ఇది 2 కాదు, 3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 1.
1: బట్ ది స్పిరిచువల్ మ్యాథమెటిక్స్ సేస్ 3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1.
0: ఇది ఎట్లవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: దీనికి వాదోపవాదము జరుగుతూ ఉంటాయి.
1: వెల్ వీ ఆర్గ్యూ ఆన్ దిస్.
0: మన ఇంటిలో ఒక అద్దం ఉంది.
1: వీ హ్యావ్ ఎ మిర్రర్ ఎట్ హోమ్.
0: అద్దం ముందు నీవు పోయి నిల్చుకున్నావు.
1: యూ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్.
0: నిల్చుకునేటప్పటికే నీ ప్రతిబింబం అద్దంలో కనిపిస్తుండాలి.
1: యూ ఫైండ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ ఇన్ ద మిర్రర్.
0: నీవు, ప్రతిబింబము, అద్దము, మూడు ఉంటున్నాయి.
1: హియర్ ఆర్ ది త్రీ, యూ, ద రిఫ్లెక్షన్ అండ్ ద మిర్రర్.
0: అయితే ఈ మూడింటి యందు ఆ అద్దమును తీసివేసిస్తే ప్రతిబింబం కూడా పోతుంది.
1: నౌ ఆఫ్ ద త్రీ రిమూవ్ ద మిర్రర్, ద రిఫ్లెక్షన్ ఆల్సో వానిషెస్.
0: కేవలం బింబం మాత్రమే నిలుస్తుంది.
1: అండ్ యూ ద ఆబ్జెక్ట్
0: రిమైన్స్. అదే ఏకం సత్విప్రా బహుధా వదంతి.
1: యూ దట్ రిమైన్స్ ఇస్ ద ఓన్లీ ట్రూత్.
0: కనుకనే మనము దైవత్వాన్ని గుర్తించడానికి మన యొక్క దేహభ్రాంతి అనేటువంటి క్రమక్రమేణ చల్లారాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ డివినిటీ, బాడీ అటాచ్మెంట్ షుడ్ డిక్రీస్.
0: ఈ దేహం అనేటువంటిది ఒక అద్దం వంటిది.
1: బాడీ ఇస్ లైక్ ఎ మిర్రర్.
0: ఇందులో జీవతత్వం అనేటువంటి ప్రతిబింబంగా ఉంటుండాలి.
1: ద ఇండివిజువల్ నేచర్ ఈజ్ సీన్ యాజ్ ద రిఫ్లెక్షన్.
0: ప్రతిబింబం మూలాధారం ఏమిటి? బింబమైనటువంటి ఆత్మతత్వమే.
1: ద బేసిస్ ఫర్ ద రిఫ్లెక్షన్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: జీవుడు, దేవుడు ఒక్కటే.
1: The individual and God are one.
0: మధ్యలో అద్దం మాత్రమే కనిపిస్తుండాలి.
1: But there stands in between the mirror.
0: ఈ ప్రపంచం అనేటువంటి అద్దం లోపల మనం అనేక రూపాలను చూస్తున్నాము.
1: In this mirror of the world, we visualize many forms.
0: ఆ మిర్రర్ కూడాను మట్టే.
1: That mirror is made up of clay.
0: అది కూడా ప్రకృతికి సంబంధించినటువంటిది.
1: It's also the world.
0: ఈ ప్రకృతి కూడాను భగవత్ స్వరూపమే.
1: The entire world is divine.
0: సర్వము భగవత్ స్వరూపమైనప్పుడు భేదములకు ఏమాత్రం అవకాశం ఉండదు.
1: When everything is essentially divine, there cannot be any
0: difference. దీనిని పరిష్కరించుకునే ప్రాచీనుడైనటువంటి పండితులు ఏకం సత్ విప్రా బహుధా వదంతి అన్నారు. ఉన్నది ఒకటే అయినప్పటికీ అనేకంగా భావిస్తూ వస్తున్నారు.
1: Basing on this, ancient seekers' parents and scholars said, the truth is one, narrated as many by scholars.
0: కొరకు ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించరాదు.
1: We should never fragment the unity and diversity.
0: అనేకత్వాన్ని ఏకత్వంగా విశ్వసించడం చాలా అవసరం.
1: We should have full faith in the unity in diversity.
0: ప్రేమ స్వరూపులారు.
1: Embodiments of love.
0: మీరు ఏదో ప్రేమ స్వరూపులంటే మీరు ఒక స్వరూపంగా ధరించినటువంటి వారు.
1: You have taken a form.
0: అందరి యందు ఉన్నటువంటిది ప్రేమ ఒక్కటే.
1: Love is uniform in all.
0: ఈ ప్రేమ అనేటువంటి దాన్ని మనం ఆధారం చేసుకుంటే,
1: if we base everything on love,
0: sarvamu ee prema yende avirbhavistayi,
1: you will understand that everything originates out of this love.
0: Prema lenetvanti oka tattva marokati lene ledi.
1: There cannot be any person without this love.
0: Love is God, live in love.
1: Love is God, live in love.
0: Ee oka daivatvam anetvanti premane.
1: God is love.
0: Ee premaku oka aadi anchamle levu.
1: God, this love has neither the beginning nor the end.
0: అణువు కంటే అనేది సూక్ష్మంగా ఉంటుంది.
1: ఇట్ ఈస్ స్మాలర్ దాన్ అన్ యాటమ్.
0: ఘనము కంటే అది ఘనంగా ఉంటుంటాయి.
1: ఇట్ ఇస్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
0: కనుక ఇట్టి దానిని మనము విభజించటము, వేరువేరుగా భావించటము ఇది సరైనటువంటి ఇది అర్థం కాదు.
1: యూ కెనాట్ ఫ్రాగ్మెంట్ ఆర్ సెగ్మెంట్ దిస్ లవ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ఫినిట్.
0: సర్వత్రా ఉన్నటువంటిది ఈ ప్రేమతత్వమే.
1: ఇట్ ఇస్ ది లవ్ దట్ ఈస్ ఆల్
0: సర్వ స్వరూపములు ప్రేమ స్వరూపములే.
1: ఆల్ ఆర్ ద
0: సర్వ మార్గములు ప్రేమ మార్గములే.
1: ఆల్ ఆర్ ద పాత్స్ ఆఫ్ లవ్
0: సర్వ సాధనలు కూడా ప్రేమ యొక్క సాధనలే.
1: ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్
0: సర్వ గమ్యము కూడా ప్రేమనే.
1: ద గోల్ ఈజ్ లవ్.
0: అనంతమైనటువంటి ఒక జగత్తునందు అఖిల మానవ కోటిలో ఉన్నది ఒకే ప్రేమని.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇన్ఫినిట్ వరల్డ్ ద వన్ దట్ ఎగ్జిస్ట్ ఈజ్ లవ్.
0: కనుక ఇట్టి ప్రేమతత్వాన్ని మనం అనుభవించాలి.
1: వీ హావ్ టు ఎక్స్పీరియన్స్ సచ్ ఎ లవ్.
0: ఎట్టి సమయం నుండైకుడును ప్రేమను మాత్రం మనం వదలరకూడదు.
1: ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ వీ షుడ్ నెవర్ గివ్ అప్ లవ్.
0: కొన్ని సమయంలో ఈ ప్రాకృతమైనటువంటి జీవితానికి ద్వేషములు, అసూయలు, కష్టములు, అహంకారములు, మమకారములు ఇత్యాది కొన్ని అవలక్షణాలు మనలో ఆవిర్భవిస్తుంటాయి.
1: ఇన్ ఎర్త్లీ సోజర్న్ ఇన్ అవర్ లైఫ్ టైమ్ దేర్ కమ్ సర్టన్ ఫీలింగ్స్ ఆఫ్ హేట్రెడ్, జెలసీ, అబ్స్టకల్స్, ప్రైడ్, ఎవరెస్ట్ అండ్ సో ఆన్.
0: వచ్చినటువంటి అసూయ కూడాను ప్రేమగానే మనం తీసుకోవాలి.
1: వీ హావ్ టు కన్సిడర్ దిస్ జెలసీ ఆల్సో యాస్ లవ్.
0: దాన్ని కూడాను ప్రేమగా భావించు.
1: Consider the jealousy as love.
0: అప్పుడు ద్వేషమునకు అవకాశమే లేదు.
1: Then there cannot be any hatred.
0: ద్వేషం వచ్చేది ఎప్పుడు?
1: When do you hate?
0: రెండు వ్యక్తులుగా ఉన్నప్పుడే ఒకరిపైన ఒకరు ద్వేషం వస్తుంది.
1: Hatred exists when there are two persons.
0: రెండు భావములుగా ఉండినప్పుడే ఒకరిపైన ఒకరు అసూయ కలుగుతుంది.
1: When there are differences, there is a scope for jealousy.
0: రెండు భావములు పెట్టుకో. రెండు మనుషులు ఉండవచ్చును కానీ ఒకే భావమే.
1: There may be two persons, but there should be one feeling.
0: అనేక బల్బులు ఉన్నప్పటికీ ఒకే కరెంటే.
1: Though there are many bulbs, the current is one.
0: కాబట్టి ఆత్మ అనేటువంటిది అన్ని దేహములు ఎందు కూడా ఏకత్వంగానే ఉంటుండాలి.
1: The current of Atma is present in all of the beings as one principle.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి అందరి ఎందు కూడా ఏకంగానే ఉంటుంది.
1: సో ట్రూత్ ఈజ్ వన్, దట్ వన్ ట్రూత్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబాడీ.
0: ఇలాంటి ఏకాత్మ భావాన్ని మనం అభివృద్ధి పరచుకొని,
1: we have to develop the spirit of oneness,
0: prema tattvanni manam chakkaga poshinchukoni,
1: and we have to develop the spirit of love,
0: divyatma swarupuluga roopondali,
1: and we have to transform ourselves as divine forms.
0: Nijamaina sadhana.
1: This is the true spiritual practice. Ante kaani
0: chinna chinna roopalanu matram aaradhistu,
1: we should not worship small minor forms.
0: Chinna chinna perulu pettukoni,
1: we should not confine to names.
0: Ee peruku ee roopamu, ee peruku ee roopamu ani ninnayinchukoni,
1: we should not limit the form and the name.
0: Daiva swarupanni kuda manamu chaala sankuchitaparustunnamu.
1: We are just narrowing down the really effulgent brilliant form.
0: Bhagavantudivi.
1: All forms are gods.
0: Ilanti bhavanni manam pettukunnappudu kramakramina kontha kaalamunaku manaku atti bhavam yerpadutundi.
1: With that feeling behind, one day or other we'll have that idea realized.
0: తుమ్మెద ఒక చిన్న గూడు కట్టుకుంటుంది.
1: You find the butterfly making a nest.
0: Not butterfly. అది చిన్న ఒక పురుగును తెచ్చి పెట్టుకుంటుంది దాని లోపల.
1: ఇట్ బ్రింగ్స్ దేర్ ద క్యాటర్పిల్లర్ ఇన్సైడ్.
0: అన్ని ద్వారములు మూసివేస్తుంది.
1: ఇట్ క్లోజెస్ ఆల్ ద డోర్స్ అరౌండ్.
0: కానీ ఒక ద్వారం మాత్రం పెట్టుకుని అక్కడ ఘీమని తిరుగుతూ ఉంటారు.
1: హౌఎవర్ వన్ ఓపెనింగ్ ఇస్ లెఫ్ట్ ఎట్ వన్ పాయింట్ ఇట్ గోస్ ఆన్ మేకింగ్ హమ్మింగ్ సౌండ్ అరౌండ్.
0: కానీ లోపల పెట్టినటువంటి పురుగుకు ప్రపంచం అంతా కూడా ఏమీ తెలియదు.
1: ద క్యాటర్పిల్లర్ ఇన్ సైడ్ డస్ నాట్ నో ద అవుట్ సైడ్ వరల్డ్.
0: ఈ చేసేటువంటి ఒక శబ్దంకు మాత్రమే లక్ష్యమిస్తుంది.
1: ఇట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ ద ఇన్సెక్ట్ ద హమ్మింగ్ సౌండ్
0: విని విని విని విని కదపడికి ఏమవుతుంది, భ్రమరు కీటకం భ్రమరంగా మారిపోతుంది.
1: లిసనింగ్ టు దిస్ సౌండ్ ద క్యాటర్పిల్లర్ బికమ్స్ ద బటర్ఫ్లై.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: మానవాకారంతో ఉన్నటువంటి మీరు,
1: we having taken the human form,
0: దైవ భావంని మీ అందు అభివృద్ధి పరచుకున్నా,
1: if we develop divine feeling day by day,
0: మీరు కూడా దైవ స్వరూపంగా మారిపోతారు.
1: we also transform ourselves
0: బ్రహ్మైవ భవతి
1: into the divine forms. The knower of Brahman becomes Brahman,
0: becomes Brahma,
1: becomes
0: Brahma స్వరూపాన్ని పొందుతారు.
1: And you assume
0: బ్రహ్మ తత్వాన్ని పొందాలనుకున్నప్పుడు,
1: in order to
0: become భావాన్ని చింతిస్తుండాల.
1: And think, entertain Brahmic feelings.
0: Sarvada, sarvakaleshu, sarvatra Brahma chintanam.
1: Where? Everywhere, at every point of time, we should think of Brahman.
0: Anni samayamulandu kudanu.
1: Everywhere, at
0: Anni sthanamulandu kudanu.
1: Everywhere.
0: Anni paristhithulandu kudanu.
1: Under all circumstances.
0: ఈ విధమైనటువంటి దైవత్వాన్ని మనం పొందడానికి ఇదే సరైన మార్గం.
1: వీ షుడ్ ట్రై టు వర్క్ అవుట్ స్ట్రగుల్ ఫార్ టు అటైన్ ద డివినిటీ.
0: మనం ప్రపంచాన్ని తిరగనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు గో అరౌండ్ ద వరల్డ్.
0: డబ్బును ఖర్చు పెట్టనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు స్పెండ్ మనీ.
0: ఈ విధమైనటువంటి యొక్క శ్రమపడి అనేక విధమైనటువంటి కష్టములకు గురి అయిపోయి ధనమును వ్యర్థం చేసి మనము దైవత్వాన్ని చూడాలి అనే ఆశతో మనము ప్రయాణం చేయకూడదు.
1: వీ డోంట్ నీడ్ టు ఎగ్జర్ట్ అండ్ స్ట్రెయిన్ ఇన్ ఎక్స్పెక్టేషన్ టు విజువలైజ్ ది divinity. We don't need to spend money.
0: దైవ స్వరూపులు,
1: యు ఆర్ డివైన్.
0: ఆ విధంగా భావించుకోండి.
1: కన్సిడర్ యువర్ సెల్ఫ్.
0: క్రమక్రమేణ కృష్ణుడెవరు, మీరే. రాములెవరు, మీరే. ఈశ్వరుడెవరు, మీరే. విష్ణు ఎవరు, మీరే. అంతా మీరే.
1: యు ఆర్ కృష్ణ, యు ఆర్ రామ, యు ఆర్ ఈశ్వర, యు ఆర్ డివైన్.
0: కనుక ఇవి పెట్టిన పేర్లు కానీ పుట్టిన పేర్లు కాదు.
1: దీస్ ఆర్ ది నేమ్స్ గివెన్, దీస్ ఆర్ నాట్ ది నేమ్స్. పేర్లు
0: అంటే నువ్వు తల్లిదండ్రులు పెట్టినటువంటివి.
1: ద నేమ్స్ ఆర్ గివెన్ టు యూ బై పేరెంట్స్.
0: దేహములు తల్లిదండ్రులు ఇచ్చినటువంటివి.
1: ద బాడీస్ పేరెంట్స్ గివెన్.
0: కానీ దేవుడిచ్చింది ఏది?
1: వాట్ ఇస్ దట్ గాడ్ హాస్ గివెన్?
0: ఏ హృదయము?
1: గాడ్ హాస్ గివెన్ హృదయం.
0: అది మరొకరికి ఇవ్వడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ పాస్ ఇట్ ఆన్ టు
0: ఎనీ. ఇది మరొక స్వాధీనంలో లేదు.
1: ఇట్స్ నాట్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఎనీ వన్.
0: కనుకనే మీ దేహానికి పెట్టిన పేర్లు, దేహ ఆకారంకు వచ్చినటువంటి రూపములు తల్లిదండ్రుల యొక్క ప్రసాదములు.
1: The form of this body and the name given to the body are the gifts of our parents.
0: కాని హృదయం అనేటువంటిది ఎవరు ఇవ్వడానికి వీలు కాదు.
1: బట్ హృదయ
0: అది
1: cannot be given by anybody.
0: సహజంగా ఆవిర్భవించినటువంటిది.
1: It is a natural one.
0: ఇది హృదయం అనేటువంటిది సరైనటువంటి ఒక తత్వము.
1: హృదయ ఇస్ అవర్ ఎసెన్షియల్ ట్రూ నేచర్.
0: ఒకరి దగ్గర నుంచి పుచ్చుకున్నది కానీ ఇంకొకరికి ఇచ్చేటువంటిది కానీ కాదు.
1: It is not a gift to be received, not to be given to
0: anybody. ఈ హృదయాన్ని ఇచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి.
1: In fact, we have to make every attempt to give.
0: కానీ ఈ హృదయాన్ని ఇచ్చుకోవటం లోపల వన్ వే ట్రాఫిక్ గా ఉండాలి.
1: While giving, it should not be only one.
0: ఇచ్చుకో ఇచ్చుకో ఇచ్చుకో పుచ్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు.
1: You always give, give, never receive.
0: ఇచ్చుకోవటం పుచ్చుకోవటం అయితే రెండు హృదయాలుగా మారిపోతాయి.
1: If it amounts to giving and receiving, it amounts dualism.
0: ఒకే హృదయమే.
1: Heart is one.
0: ఏకాత్మ భావాన్ని పెట్టుకోండి.
1: వీ షుడ్ డెవలప్ దిస్ వన్నెస్.
0: ఈ ఏకాత్మ స్థితి వచ్చేంత వరకు కొన్ని సాధనలు మాత్రం చేయండి.
1: అంటిల్ వీ రీచ్ దట్ స్టేట్,
0: లక్ష్యం ఏకాత్మ భావాన్ని పెట్టుకోండి.
1: ది ఎయిమ్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ వన్నెస్.
0: అనేకంగా సాధన చేయండి.
1: ఎస్ వీ కెన్ ప్రాక్టీస్ వేరీ పార్ట్స్.
0: తప్పు లేదు.
1: నో మిస్టేక్.
0: కానీ ఈనాడు సాధన చేస్తున్నారు.
1: వీ డూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: సాధన చేస్తున్నారు. ప్రాప్తమైన సాధన చేస్తున్నారు.
1: వీ ఫాలో వరల్డ్లీ ప్రొసీజర్స్.
0: జపమాల తిప్పుతుంటారు.
1: వీ జస్ట్ రోల్ ద టాలిస్మన్.
0: మాల తిరుగుతుండాలి కానీ మనసు కూడా తిరుగుతూ ఉండాలి.
1: టాలిస్మన్ మూవ్స్ ఆన్, ద మైండ్ ఆల్సో గోస్ ఆన్.
0: చెయ్యి మాల తిప్పుతుంటాది, మనసు మార్కెట్కి పోతుండాలి.
1: ఇట్ ఈస్ ది హ్యాండ్ దట్ రొటేట్స్ రివాల్వ్ ద టాలిస్మన్ వైల్ ద మైండ్ గోస్ టు మార్కెట్. వై దిస్?
0: ధ్యానంలో కూర్చుంటారు.
1: యూ సిట్ ఇన్ మెడిటేషన్.
0: మెదలక మెదలక కూర్చుంటారు. ఇది ధ్యానం అని.
1: అండ్ యూ సిట్ దేర్ ఇన్ ది నేమ్ ఆఫ్ మెడిటేషన్.
0: చిన్న అనుమాత్రమైనటువంటి ఒక ఈగి వాళ్ళకి టచ్ మీద దాన్ని కొట్టేసేస్తావు.
1: If a fly falls on your back, immediately you hit it.
0: ఇంత పెద్ద దేహం పైన ఇంత చిన్న దోము వాలటంలో ఏం నష్టమైంది?
1: After all, such a big body you have, what is that you lose
0: when fly
1: falls
0: on the body? ఆ చిన్న దోము నీ దేహం పైన వాలి ఈ దేహ యొక్క అభిమానాన్ని పెంచుతూ ఉంటుండాలి.
1: And the little insect or mosquito that falls is the cause for your body attachment.
0: ఇంత చిన్న చీమ చిక్కినప్పటికీ నీ దేహం భరించుకోలేకుండా ఉంటుంది.
1: You are not able to bear the thing.
0: ఇంత అపరత్వంతో కూడినటువంటిది ఈ దేహము.
1: The body is so weak.
0: ఇంత సంకుచితమైన భావంతో కూడినటువంటిది ఈ దేహము.
1: The body is fully of narrow-minded nature.
0: కనుకనే ఇలాంటి దేహం ఏమాత్రము మనం లక్ష్యం చేయకూడదు.
1: We should never follow this body.
0: ఏం జరిగినా జరగవచ్చు.
1: It may happen anything.
0: కానీ దేహమునికే కానీ ఆత్మకు సంబంధం లేదు.
1: వాట్ ఎవర్ దట్ హ్యాపన్స్ ఇట్ ఇస్ టు ద బాడీ బట్ నాట్ టు ఆత్మ.
0: నా యొక్క దైవము,
1: మై ఆత్మ ఇస్ గాడ్,
0: దానిని నివాసం చేసుకున్నటువంటిది ఈ దేహము.
1: అండ్ ఇట్ ఇస్ ద బాడీ దట్ హ్యాస్ గాట్ ద ఆత్మ.
0: బాడీ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్
0: గాడ్. దేహో దేవాలయ ప్రూతో జీవో దేవ సనాతన.
1: Body is the temple of God. The Atma and the Vine are ancient.
0: కాబట్టి దేహం అనేటువంటి ఒక గుడి ఎందు, ఒక్కొక్క గుడి ఎందు కూడా ఆత్మ అనేటువంటి ఒక దేవుడు ప్రతిష్ఠ అయి ఉన్నాడు.
1: In this body is the temple of God. We have got the Atma, the Divine in everyone.
0: కనుక దేహాత్మలు రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: సో వీ హావ్ టు అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ ఇన్ ద బాడీ అండ్ ఆత్మ.
0: ఈ దేహములో అనేక అంగములు ఉంటున్నాయి.
1: దిస్ బాడీ హ్యాస్ సో మెనీ పార్ట్స్ ద లింబ్స్.
0: ఈ అంగములంతా ఏనికి? దేహానికి అంగములు.
1: దీస్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ దిస్ బాడీ.
0: ఈ అంగములకు ఏది కారణము?
1: వాట్ ఇస్ ద కాజ్ బిహైండ్ దిస్?
0: సమాజమే కారణము.
1: దిస్ సొసైటీ.
0: సమాజమునికి ఏది కారణము?
1: వాట్ ఇస్ ద లింబ్ ఆఫ్ ద సొసైటీ?
0: కారణము
1: ద నేచర్.
0: ప్రకృతికి ఏది కారణము?
1: వాట్ ఇస్ ద కాజ్ ఫర్ ద నేచర్? గాడ్.
0: కనుక ఈ ప్రకృతి అంతా పరమాత్మ నుంచి ఆవిర్భవించిన.
1: దేర్ఫోర్ ద నేచర్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ గాడ్స్ మేనిఫెస్టేషన్.
0: కాబట్టి ఒకదానికొకటి ప్రభువుగా ఏర్పడుతుండాలి.
1: సో వన్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ది అదర్.
0: ఈ విధంగా మనం విచారణ చేసి అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనం తీసుకోవాలి.
1: బై ఎంక్వైరింగ్ లైక్ దిస్ వీ షుడ్ అండర్స్టాండ్ వన్నెస్ ఆర్ యూనిటీ.
0: ప్రాచీన బ్రాహ్మణులంతా కూడాను అన్నం బ్రహ్మ అన్నారు.
1: సో ఏన్షియంట్ బ్రాహ్మిన్స్ ప్రీస్ట్లీ క్లాస్ సెడ్ ఫుడ్ ఇస్ గాడ్.
0: ఓ దైవమా,
1: ఓ గాడ్,
0: ఈ తిన్నటువంటి అన్నము,
1: ద ఫుడ్ పార్ట్
0: దేహంలో సర్వత్రా ప్రసారించి
1: గోస్ సర్క్యులేటింగ్
0: తగినటువంటి శక్తిని అందించు.
1: ఇట్ గివ్ అండ్ ఇట్ గివ్స్ ఎనర్జీ.
0: ఈ శక్తి
1: వై?
0: నీ యొక్క ధర్మాన్ని ఆచరించే కోసమని.
1: వెన్ వీ ఫాలో
0: యొక్క సేవను ఆచరించే కోసమని.
1: ఐ నీడ్ ఎనర్జీ టు సర్వ్ యూ ఓ లార్డ్.
0: దేహానికి శక్తినిచ్చి.
1: ఎస్ ది ఎనర్జీ ఇస్ గివెన్ ఫర్ ద
0: త్రీ.
1: అండ్ దెన్ అగైన్
0: రసో విష్ణు.
1: వాటర్ ఇస్ విష్ణు.
0: ఈ రసస్వరూపమైనటువంటి యొక్క విష్ణు ఎవరు?
1: హూ ఇస్?
0: మనసే. అప్పుడు మనసు కూడా ప్రార్థిస్తుండాలి.
1: మై
0: దేహాన్ని నేను కాపాడుకుని,
1: ఐ ప్రొటెక్ట్ ది సేక్రెడ్ బాడీ,
0: సరైనటువంటి మార్గంలో ప్రసరింపజేసి,
1: ఐ విల్ అలౌ ఇట్ టు గో ఇన్ ద రైట్
0: పాత్, సత్యంలో నేను ఉండేటట్టుగా నాకు సద్బుద్ధిని ఇమ్మని చెప్పింది.
1: గివ్ మీ ఎ గుడ్ మైండ్ సో యాజ్ టు డూ గుడ్ డీడ్స్.
0: ఇంకా తర్వాత వాక్కు.
1: దెన్ ది వర్డ్.
0: వాక్కు ఏమి చెప్తుండాలి?
1: టాక్ ఫ్యాకల్టీ, వాట్ డస్ ఇట్ సే?
0: అందమైన సేహాన్ని ఇచ్చావు.
1: యూ హావ్ గివెన్ మీ గుడ్ బాడీ.
0: స్వచ్ఛమైన మనసుని ఇచ్చావు.
1: గుడ్ ప్యూర్ మైండ్.
0: పవిత్రమైన వాక్కు నాకు ప్రవేశపెట్టు.
1: ఓ గాడ్ గివ్ గ్రాంట్ మీ సో యాజ్ టు స్పీక్ ఆల్ దట్ ఈస్.
0: కాబట్టి బ్రహ్మ నుండి విష్ణు, విష్ణు నుంచి ఈశ్వరత్వం.
1: దేర్ ఫోర్ బ్రహ్మ.
0: దేహమే బ్రహ్మ.
1: విష్ణు అండ్ ఈశ్వర. బాడీస్ బ్రహ్మ.
0: మైండ్ ఏ విష్ణు.
1: మైండ్ ఈస్ విష్ణు.
0: వాక్ ఏ ఈశ్వరుడు.
1: స్పీచ్ ఫ్యాకల్టీ ఈజ్ ఈశ్వర.
0: ఇద్దరి స్వరూపాన్ని మనం కాపాడుకోవటం అత్యవసరం.
1: ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు ప్రొటెక్ట్ దిస్ ట్రినిటీ విత్ ఇన్ అవర్ బాడీ.
0: త్రిగుణం త్రిదళాకారం, త్రినేత్రం త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. ఈ త్రిగుణంతో కూడినటువంటి ఈ దేహమే
1: ద బాడీ విత్ ద త్రీ అట్రిబ్యూట్స్.
0: ఇందులో ఒక్కొక్క దాని మనసు నందు ఉన్నది, వాక్కు నందు ఉన్నది, దేహం నందు ఉన్నది ఆత్మ.
1: ఇన్ ద బాడీ ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ది సేమ్ ఆత్మ ఇస్ ప్రెసెంట్.
0: బిల్ల పత్రి ఉంటుంటారు త్రిదిరాకారంగా.
1: యు హావ్ గాట్ ద బిల్వా లీఫ్ విత్ త్రీ లీఫ్లెట్స్.
0: కాబట్టి దేహము, మనసు, వాక్కు ఈ మూడు కూడా త్రిదళంగా ఉంటుండాలి.
1: ద త్రీ లీఫ్లెట్స్ రిప్రజెంట్ ద బాడీ, మైండ్ అండ్ స్పీచ్ ఫ్యాకల్టీ. ద ప్రైమోడియల్ ప్రిన్సిపల్ ఇస్ ఆత్మిక్.
0: కనుక ఈ త్రిగుణంతో కూడినటువంటి యొక్క ఈ బిల్డర్ను నీకు అర్పితం చేస్తున్నాను.
1: ఐ ఆఫర్ దిస్ బిల్వా లీఫ్ విత్ త్రీ లీఫ్లెట్స్.
0: దీన్ని పురస్కరించుకునే సచ్చిదానందం శరణాగతి అన్నాడు.
1: బేసింగ్ ఆన్ ది సచ్చిదానందం రిఫర్ టు శరణాగతి.
0: శరణాగతి అనగా
1: సరెండర్ మెన్.
0: అన్నిటి యొక్క ఏకత్వమే శరణాగతి.
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఇస్ ట్రూ సరెండర్.
0: ఒకానొక సమయం లోపల,
1: ఎట్ వన్ టైం,
0: రాములు అరణ్యవాసం చేస్తున్న సమయంలో,
1: వెన్ రామా వాజ్ స్పెండింగ్ టైమ్ ఇన్ ది ఎగ్జైల్,
0: రామ లక్ష్మణ సీత ముగ్గురు కూడాను చిత్రకూట పర్వతం చేరారు.
1: రామ లక్ష్మణ సీత రీచ్డ్ చిత్రకూట మౌంటైన్.
0: కానీ రాములు అలసినట్టుగా నటన చేశాడు.
1: రామ వాజ్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ హీ వాజ్ టైర్డ్.
0: లక్ష్మణ,
1: లక్ష్మణ,
0: మీ వదిలి గారు చాలా అలసిపోయినట్టుగా ఉంటుండాలి.
1: యువర్ సిస్టర్ లా సీమ్స్ టు బి టైర్డ్.
0: మనం ఇంకా ఈ 10 సంవత్సరం ఇక్కడే ఉండవలసి వస్తుంది.
1: వీ మే హ్యావ్ టు స్టే హియర్ ఫర్ 10 ఇయర్స్.
0: కాబట్టి ఒక పర్ణశాల నిర్మించు అన్నారు.
1: బిల్డ్ ఎ స్మాల్ హట్ ఫర్ అవర్ స్టే.
0: లక్ష్మణుడు ఎక్కడన్నా అన్నాడు.
1: లక్ష్మణ సెడ్ వేర్?
0: నీకు ఇష్టం వచ్చిన చోటు నిర్ణయించున్నాడు.
1: రామ సెడ్ డిసైడ్ ఫర్ యువర్
0: సెల్ఫ్. రామా, నేను ఏం పాపం చేశాను అని కూలబడ్డాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ ఫెల్ ఆన్ ద గ్రౌండ్ ఇమీడియట్లీ. వాట్ సిన్ ఐ హావ్ కమిటెడ్? రామ
0: చాలా ఆశ్చర్యపడింది.
1: అండ్ సీత వాజ్ సర్ప్రైజ్.
0: ఏమన్నాడు మీ అన్నగారు?
1: వాట్ ఇస్ ద
0: జోక్? నిన్ను తిట్టలేదు, కొట్టలేదు కదా.
1: What is that your brother
0: said?
1: He has not accused you, he has not beaten you. Why are you sad?
0: And
1: so
0: asked
1: Sita. Mother, there cannot be higher accusation than this. I offered everything.
0: Madhya, dhana, dharadi, sarvabhara, samarpitam, atmanam, seshabhutami, rachamam, saranagati, naku bharya undi, pillalunnaru, rajyamundi, sarvasvani, tyagam chesi, nenu enduku ramunto vachanu.
1: Lakshmana says, I surrendered myself, my wife, my children, my property, my kingdom, everything I have surrendered myself. And when Brother Rama says, you choose the place and construct the hut,
0: well, don't I feel sad?
1: Can there be higher accusation, deeper accusation than using harsh words like this? I committed some sin.
0: ఈ విధంగా చేసేటప్పటికి రాములు వెళ్లి దయామయుడైనటువంటి రాములు లక్ష్మణ పొరపాటు అంగీకరించాడు.
1: Compassionate Rama,
0: palan chotu nivi asram kattu
1: annadu. Don't feel like that. Don't feel sad. Here is the place you can build a hut.
0: Tarvata
1: later
0: parnasallo petti Ramulu Lakshmanulu chuttu prantanni sancharam chestu vacharu.
1: While Sita was sitting in the hut, Rama and Lakshmana was going round protecting the whole thing.
0: Rama yokka charaname na yokka charanamani charaname charanamani bhavinchukunnatvanti yokka Lakshmanudu.
1: Lakshmana considered the feet of Rama to whom he surrendered. When he went to a place, the mind of Lakshmana changed. Brother, I can't be here any longer in this
0: forest.
1: I can't bear your harsh words. I am going, leaving you. Rama.
0: తొందరపడకు అని చేయి పట్టుకుని కొంత దూరం పరిస్థితం రామన్నాడు.
1: రామశాలకు
0: పోయి దీన్ని విచారిస్తామన్నాడు.
1: రామ సెడ్ స్మైలింగ్లీ వెయిట్ ఫర్ సమ్ టైమ్. హీ కాట్ హోల్డ్ ఆఫ్ హిస్ హ్యాండ్ అండ్ బోత్ వెంట్ క్లోజ్ టు ద హట్.
0: ఒక చల్లని ఛాయతో ఉన్నటువంటి ఒక చెట్టు క్రింద కూర్చున్నారు.
1: దే సాట్ అండర్ ఏ హ్యూజ్ ట్రీ ఎంజాయింగ్ దిస్ షేడ్.
0: అప్పటికి లక్ష్మణ మనసు మారిపోయింది.
1: దెన్ దేర్ ద మైండ్ ఆఫ్ లక్ష్మణ చేంజ్డ్.
0: ఈమె లక్ష్మణ ఎప్పుడు వెళుతావు అయోధ్య అని ప్రశ్నించాడు రాములు.
1: రామ ఆస్ లక్ష్మణ వెన్ ఆర్ యూ లీవింగ్ ఫర్ అయోధ్య.
0: అయోధ్యతో నాకేం పని ఉంది.
1: లక్ష్మణ సేస్ వాట్ బిజినెస్ ఐ హావ్ దేర్ ఇన్ లక్ష్మణ.
0: సర్వము అయోధ్య,
1: యూ ఆర్ ఎవ్రీథింగ్.
0: అలాంటి రాములు వదిలి నేను అయోధ్యకు వెళ్ళడము నాకు కళ్ళలో కూడా భావం లేదు అన్నారు.
1: ఐ విల్ నాట్ ఎంటర్టైన్ దిస్ ఐడియా ఈవెన్ ఇన్ ఎ డ్రీమ్ లీవింగ్ యువర్ కంపెనీ అండ్ స్టెప్పింగ్ ఇన్ టు అయోధ్య.
0: కొంత దూరం లోపల నీవు అయోధ్య వెళుతానని చెప్పావు కదా అన్న.
1: ఎ మూమెంట్ బ్యాక్ యూ సెడ్ దట్ యుల్ గో టు అయోధ్య.
0: దానికి కారణమేమిటో నాకు తెలియదు.
1: ఐ డోంట్ నో ద రీజన్.
0: అప్పుడు రాముడు చెప్తున్నాడు.
1: దెన్ రామా సేస్
0: లక్ష్మణ స్థానబలం కూడా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ సమ్
0: స్థానబలంతో పాటు స్థానబలం కూడా కొంచెం చూసుకోవాలి.
1: అలాంగ్ విత్ యువర్ స్ట్రెంగ్త్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ల్యాండ్ వేర్ యూ లివ్.
0: భగవంతుడి నుంచి దూరం పోవడానికి ఆ స్థల మహత్యమే.
1: ఇట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ ద ల్యాండ్ వేర్ యూ లివ్.
0: ఎందుకంటే ఆ స్థలం లోపల సూర్ప్రక సంచరించినటువంటి స్థలము.
1: విత్ దట్ ప్లేస్ వేర్ యూ డిసోబేడ్ మీ ఈస్ ద వన్ దట్ ఈస్ ట్రావెల్ వేర్ సూర్ప్రక లివ్.
0: మనం సంచరించాము.
1: సో వి మూవ్డ్ అబౌట్ ఇన్ దట్ ఏరియా.
0: సూర్ప్రక భావాలే భేదములే మనలో ఆవిర్భవిస్తాయి.
1: దేర్ ఫోర్ వీ హ్యావ్ ది సూర్ప్రక ఐడియాస్ ఆఫ్ డిఫరెన్సెస్.
0: మరొక స్థానంలోకి వచ్చాము.
1: And now we moved away from that Surpanaka land.
0: Chitrakuta Parvatham paina Maharshulanta nivasinchetundi.
1: Chitrakuta mountain is the place of saints.
0: Ikkadiki vachinaki Maharshula yokka bhavam vachesesi.
1: Now we have saintly feelings.
0: Kanukane mana sthanamlu kudanu pavitramaina sthanamluga untundali.
1: So our places also should be sacred.
0: Durmargulu dushtulu sancharinchetundi pradeshanga undakudadu.
1: They should not be the dwelling places for the wicked and the cruel people. Kanukane
0: kedu sarvargam.
1: Run away from the bad company.
0: When once
1: bad comes to you, it will never leave you
0: anytime.
1: Think of good.
0: Swara sadha samagamam.
1: Join the good and noble.
0: Kuru punya mahoratram.
1: Do good deeds day and night.
0: Manam cheyavalsinatundi sadhanalu.
1: These are the spiritual practices.
0: Chedadani vadalali manchidani sambandham chesukovali.
1: We should give up the bad and join the good.
0: Nirantaram manchine chestu jeevinchali.
1: We should do good deeds continuously.
0: Smara nityam anityatam. ఏది నిత్యము ఏది అనిత్యము అనేటువంటి విచారణ చేయాలి.
1: వీ షుడ్ ఆల్సో మేక్ ఎ కాన్స్టెంట్ ఎంక్వైరీ వాట్ ఈస్ ఎఫీమరల్ వాట్ ఇస్ పర్మనెంట్.
0: ఈ ప్రకృతి అనిత్యమే.
1: దిస్ నేచర్ ఈస్ టెంపరరీ.
0: భవనములు అనిత్యమే.
1: బిల్డింగ్స్ ఆర్ టెంపరరీ.
0: కంటికి కనిపించేటువంటి దృశ్యములు అన్ని కూడా అనిత్యములే.
1: ఆల్ ది సినారియో దట్ యు సీ విత్ ది ఐ ఆర్ టెంపరరీ.
0: కానీ నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వం ఒకటే.
1: ది ఎటర్నల్ ట్రూత్ ఈస్ దిస్ ఆత్మ ప్రిన్సిపల్. దానిని
0: ఆశ్రయించటమే శరణాగతి అన్నారు.
1: Surrendering to Atma is important.
0: Atma bhavanni manam penchukoni
1: develop atmic principle.
0: Nirantaramu atma chintanthene mana jeevithamnu saathakam gaavinchukovali.
1: We can work for our liberation thinking of this primordial atmic principle constantly.
0: Ee vidhamainatvanti sadhana chesinappudu దైవత్వం మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది, అన్ని విధాలు కూడా కాపాడుతాడు.
1: వెన్ వీ వన్స్ వీ అండర్టేక్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్, గాడ్ విల్ ప్రొటెక్ట్ అస్, స్టాండింగ్ బిహైండ్ అస్, అబవ్ అస్, బిలో అస్, విత్ ఇన్ అస్.

0: కలుగుచు నుండును కర్మలందు జన్మ కలుగుచు నుండును కర్మలందు సుఖము కలుగుచుండు కర్మ మేలే కీడు కలిగే ప్రపంచంబు కర్మే మేలు కీడు కలిగే ప్రపంచంబు సుఖము దుఃఖమిలను సుస్థిరములు సుఖము దుఃఖము ఇలను సుస్థిరములు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది యాక్షన్స్ దట్ వి పర్ఫార్మ్ వీ గెట్ బర్త్ అండ్ యాక్షన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ది జాయ్స్ అండ్ ది సారోస్ అగెయిన్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ది గుడ్ అండ్ ద బ్యాడ్ దట్ హ్యాపెన్ and one should remember that the joy and sorrow are almost permanent, they will be occurring always.
0: Karma anubandhi

0: మనుష్యలోకి.
1: మ్యాన్ కైండ్ ఈజ్ బౌండ్ బై ది కర్మ యాక్షన్.
0: జగత్తు బ్రహ్మమయం.
1: వరల్డ్ ఈజ్ పర్మియేటెడ్ బై బ్రహ్మన్.
0: బ్రహ్మమయమైన జగత్తు కర్మమయం.
1: వరల్డ్ విచ్ ఈజ్ పర్మియేటెడ్ బై బ్రహ్మ ఈజ్ ఆల్సో సాచ్యురేటెడ్ విత్ కర్మ.
0: సృష్టియే ఒక పెద్ద కర్మ.
1: క్రియేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ యాక్షన్.
0: కనుకనే మానవుడు ఒక సృష్టిలో కూడినటువంటి వాడు కనుక మానవుడే కర్మ.
1: మ్యాన్ హూ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ హిమ్సెల్ఫ్ ఎన్ యాక్షన్.
0: మానవుడనగా జీవశక్తి.
1: మ్యాన్ ఎసెన్షియలీ రెఫర్స్ టు కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ.
0: జీవశక్తి యొక్క ఉపాధియే శరీరము.
1: బాడీ ఈజ్ ది వెస్ట్ ఆఫ్ విచ్ హౌసస్ దిస్ కాన్షియస్నెస్.
0: శరీరమే కర్మమయము.
1: బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ యాక్షన్స్.
0: కర్మానుసారముగానే దేహములు ప్రాప్తించుచున్నవి.
1: పీపుల్ గెట్ దేర్ బాడీస్ బేస్డ్ అపాన్ ది యాక్షన్ విచ్ దే పర్ఫార్మ్.
0: కనుక మానవత్వమునకు సమస్త సృష్టికి కర్మనే ఆధారము, కర్మనే మూల కారణము.
1: ఫర్ క్రియేషన్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ది ఎంటైర్ హ్యుమానిటీ ఇట్ ఈజ్ యాక్షన్ విచ్ ఈజ్ కాజ్ అండ్ విచ్ ఈజ్ ద బేసిస్.
0: ఈ కర్మ యొక్క తత్వాన్ని గుర్తించుకున్నటకై కర్మలు ఆచరించాలి.
1: రికగ్నైజింగ్ ది థియరీ అండ్ ది లా ఆఫ్ యాక్షన్ వన్ హ్యాస్ టు పర్ఫార్మ్ యాక్షన్.
0: కర్మలు ఆచరించటప్పుడను కర్మలను మనం అర్థం చేసుకోవాలి.
1: ఈవెన్ టు పర్ఫార్మ్ యాక్షన్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద లా ఆఫ్ యాక్షన్.
0: మనోవాక్కాయములు చేసేటువంటి పనులకే కర్మ అని పేరు.
1: యాక్షన్ రియలీ రెఫర్స్ టు ఆల్ ద థింగ్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ బై ద మైండ్, ద బాడీ అండ్ ఆల్సో ద వర్డ్.
0: కర్మాచరణకు ఐదు సూత్రములు.
1: దేర్ ఆర్ ఫైవ్ ప్రిన్సిపుల్స్ విచ్ గవర్న్ ది లా ఆఫ్ యాక్షన్.
0: మొదటిది శరీరము.
1: ద ఫస్ట్ వన్ ఈజ్ ద ఫిజికల్ బాడీ.
0: రెండవది కర్త.
1: ది సెకండ్ వన్ ఈజ్ ద డూయర్.
0: మూడవది వివిధ భాగములు, అంగములు.
1: ది థర్డ్ వన్ ఈజ్ ది సెన్సరీ ఆర్గన్స్.
0: నాలుగవది వేరువేరు పనులు.
1: ద ఫోర్త్ వన్ ఈజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్షన్.
0: ఐదవది అన్నింటి ఎందు కూడాను సమత్వంగా ఉండినటువంటి ప్రాణతత్వమైన దైవత్వము.
1: ది ఫిఫ్త్ వన్ ఈజ్ డివినిటీ విచ్ ఈజ్ ఈక్వలీ రెసిడెంట్ ఇన్ ఆల్ ద పీపుల్ అండ్ పర్మియేట్స్ ఎవ్రీథింగ్.
0: దివ్యత్వము చేతనే సమస్తము కూడాను జరుగుతున్నది.
1: ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ బై ది విల్ ఆఫ్ డివినిటీ.
0: కానీ ఇట్టి దివ్యత్వమును గుర్తించుకునలేక కేవలము అంగములను, ఉపాంగములను ఆధారము చేసుకుని మానవత్వం యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించకనుక తాము తమ యొక్క కర్మ ఫలాలను ఆశించి కర్మాచరణ జరుపుతున్నారు.
1: మ్యాన్ డస్ నాట్ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ ఆఫ్ డివినిటీ పర్ఫార్మింగ్ ఎవ్రీథింగ్. హీ థింక్స్ దాట్ ఇట్ ఈస్ హిజ్ ఓన్ ఫిజికల్ లిమ్స్ అండ్ ఆర్గన్స్ విచ్ ఆర్ పర్ఫార్మింగ్. హీ థింక్స్ దట్ హీ ఈస్ ద డూయర్ అండ్ దేర్ ఫోర్ హీ కమిట్స్ ద మిస్టేక్.
0: ప్రతిఫలాపేక్షచే కర్మలు ఆచరించుచున్నారు మానవుడు.
1: మెన్ ఆర్ పర్ఫార్మింగ్ యాక్షన్స్ ఎక్స్పెక్టింగ్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
0: ఈ కర్మఫలమును అనుభవించిన నిమిత్తమై తిరిగి మానవుడు జన్మ నెత్తుచున్నాడు.
1: మ్యాన్ ఈజ్ అగైన్ బీయింగ్ బోర్న్ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ హిజ్ ఓన్ యాక్షన్స్.
0: కారణమేమనగా కర్మఫల నిమిత్తమై తాను కర్మలు ఆచరించటం చేత కర్మఫలమును అనుభవించడానికి తిరిగి మానవత్వమును అనుభవించవలసి వస్తుంది.
1: మ్యాన్ ఈజ్ బీయింగ్ రీబోర్న్ అగైన్ బికాస్ హీఈస్ ఎక్స్పెక్టింగ్ టు రీప్ ద ఫ్రూట్స్ ఆఫ్ హిజ్ యాక్షన్స్.
0: కనుకనే ఫలాపేక్ష లేనటువంటి కర్మలు ఆచరించడమే ప్రధానమైన కర్తవ్యమని గుర్తించాలి.
1: దేర్ ఫోర్ వన్ హ్యాస్ టు రికగ్నైజ్ దట్ పర్ఫార్మింగ్ యాక్షన్స్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఫ్రూట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: ఇందులో రెండు విధములైనటువంటి కర్మలున్నవి.
1: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ యాక్షన్.
0: దీనినే ధర్మములని కూడాను బోధిస్తూ వచ్చింది భగవద్గీత.
1: భగవద్గీత హ్యాస్ ఎక్స్పౌండెడ్ అండ్ డిస్క్రైబ్ దిస్ యాజ్ ధర్మ.
0: స్వధర్మ పరధర్మ అని.
1: ఇన్ టర్మ్స్ ఆఫ్ ధర్మ, వన్ ఈజ్ స్వధర్మ, అనదర్ ఈజ్ పరధర్మ.
0: ఈ స్వధర్మం అనగా కేవలము జాతి, మత, కుల, వర్ణములకు సంబంధించినదిగా భావిస్తున్నారు.
1: పీపుల్ థింక్ దాట్ స్వధర్మ రెఫర్స్ టు ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ రెఫరెన్స్ టు ద క్యాస్ట్ కమ్యూనిటీ అండ్ సచ్ అదర్ ఓన్లీ ఆస్పెక్ట్స్.
0: ఈ స్వధర్మమే శ్రేయస్థని కూడాను విశ్వసిస్తున్నారు.
1: పీపుల్ ఆల్సో కన్సిడర్ పర్ఫార్మింగ్ స్వధర్మ ఈజ్ గుడ్ ఫర్ దెమ్.
0: కానీ ఇది శ్రేయస్తే ప్రేయస్తే అయినప్పటికీ తాము తలంచినట్టుగా ఇది జాతి మత కులములకు సంబంధించినటువంటిది కాదు.
1: వైల్ ఇట్ ఈస్ ట్రూ బట్ ది స్వధర్మ డస్ నాట్ రెఫర్ టు ద క్యాస్ట్ కమ్యూనిటీ, ద రిలీజియన్ అండ్ ది నేషనాలిటీ.
0: స్వ అనగా ఆత్మ,
1: స్వ రెఫర్స్ టు ఆత్మ.
0: ఆత్మకు సంబంధించినటువంటి ధర్మమే స్వధర్మము.
1: ధర్మ విచ్ ఈస్ అకార్డింగ్ టు ది క్యానన్స్ ఆఫ్ ఆత్మ ఈ స్వధర్మ.
0: ఇది మారునది కాని ఇంకే విధమైనటువంటి యొక్క రూపము ధరించినది కానీ కాదు.
1: దిస్ డజంట్ హ్యావ్ ది ఫార్మ్ ఆఫ్ ఎ మ్యాన్ ఆర్ ఎనీ అదర్ పర్టికులర్ ఫార్మ్.
0: ఇది నిర్గుణ నిరంజనములు చే కూడినటువంటిది.
1: ధర్మ ఈజ్ నిర్గుణ అండ్ నిరంజన.
0: ఇది సత్యనిత్యమైనటువంటిది.
1: దిస్ ఈజ్ ఆల్సో ట్రూత్ అండ్ పర్మనెంట్.
0: ఎట్టి మార్పులు కూర్పులు కలగనటువంటిది.
1: దిస్ డస్ నాట్ అండర్గో ఎనీ మోడిఫికేషన్స్ అండ్ చేంజ్.
0: ఆత్మకు సంబంధించినటువంటిది.
1: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
0: కనుకనే ఆత్మ సంబంధించినటువంటి యొక్క ధర్మమునే మానవులు ఆచరించాలని ఇదియే శ్రేయస్థని కూడాను గుర్తించాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ నెసరీ టు రికగ్నైజ్ దట్ ధర్మ రెఫర్స్ టు ఆత్మ అండ్ పర్ఫార్మింగ్ సచ్ ఎ స్వధర్మ ఈజ్ ఆల్వేస్ గుడ్ అండ్ బెనిఫిషియల్.
0: పరధర్మం అనగా ఇది కేవలము దేహమునకు సంబంధించినటువంటిది.
1: పరధర్మ రెఫర్స్ టు ధర్మ అసోసియేటెడ్ విత్ బాడీ.
0: ఇది రాగద్వేషములతో కూడినటువంటిది.
1: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
0: అహంకారం అమకారములతో చేరినటువంటిది.
1: ఇట్ ఇస్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ఈగోయిజం అండ్ మైండ్నెస్.
0: కనుకనే ఇది చాలా ప్రమాదమైనటువంటిది.
1: దేర్ ఫోర్ దిస్ ఈజ్ రాదర్ డేంజరస్.
0: కనుక స్వధర్మం అనేటువంటిది శ్రేయస్సని పరధర్మమును చాలా ప్రమాదకరమైనటువంటిదిగా పోల్చుకుంటూ వచ్చింది భగవద్గీత.
1: భగవద్గీత దేర్ ఫోర్ హెస్ ఎక్స్పౌండెడ్ దట్ పర్ఫార్మింగ్ స్వధర్మ ఈజ్ బెనిఫిషియల్ అండ్ గుడ్ అండ్ పర్ఫార్మింగ్ పరధర్మ ఈజ్ బిసెట్ విత్ లాట్ ఆఫ్ డేంజర్స్.
0: అనగా దేహధర్మ ఏనాటికైనను ఈ ఫలప్రాప్తిని అనుభవించే నిమిత్తమై తిరిగి దేహమును ధరించవలసి వస్తుంది.
1: ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ దేహధర్మ ధర్మ అసోసియేటెడ్ విత్ బాడీ ఈజ్ ఆల్వేస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్ అండ్ దేర్ ఫర్
0: దేహముతో ఆచరించేటువంటి సర్వకర్మలు కూడా ఫలప్రాప్తి నిమిత్తమై ఆచరిస్తున్నారు.
1: ఆల్ ది యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ బాడీ ఆర్ పర్ఫార్మ్డ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
0: కనుక ఇది ప్రమాదమైనటువంటిదిగా కూడా మనం విశ్వసించాలి.
1: దేర్ ఫోర్ వీ హ్యావ్ టు బిలీవ్ దట్ దిస్ ఈజ్ రాదర్ డేంజరస్.
0: కర్మలు ఆచరించే సమయమునందు మనకి ఏమాత్రం కూడా అర్థం కాదు.
1: వైల్ పర్ఫార్మింగ్ యాక్షన్స్ వీ రియలీ డు నాట్ అండర్స్టాండ్ ది ఇంప్లికేషన్స్.
0: ముందు రాబోయేటువంటి యొక్క విచారములకు మనం ఏమాత్రం గుర్తించుకోలేకపోతున్నాం.
1: వీఆర్ నాట్ లుకింగ్ టు ద ఫ్యూచర్ అండ్ ఎక్స్పెక్టింగ్ అండ్ విజువలైజింగ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్.
0: బోనులో ఉండినటువంటి యొక్క ఉల్లిపాయ వాసనకై ఉరుకులెత్తేటువంటి ఎలుకల వలె ముందు ఏమి జరుగునో, ఏమవుతుందో, ఏమి ఉన్నదో అనేటువంటి విషయాన్ని కూడా మనం విస్మరిస్తున్నాము.
1: వీఆర్ సంథింగ్ లైక్ ర్యాట్స్ విచ్ ఆర్ అట్రాక్టెడ్ బై ద ఆనియన్ ఇన్ ద కేజ్. వీఆర్ నాట్ నోయింగ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్ వెన్ వీ పర్ఫార్మ్ సమ్ యాక్షన్.
0: తాత్కాలిక విషయ సంపద నిమిత్తమై మనం ఆచరించేటువంటి కర్మలన్నీ కూడాను మున్ముందు అది ఒక బంధహేతువుగా ఉంటున్నవి.
1: వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ టెంపరర్లీ ఎక్స్పెక్టింగ్ సమ్ ఫ్రూట్స్ ఆర్ గోయింగ్ టు బైండ్ అస్ ఇన్ ఫ్యూచర్.
0: కానీ ప్రస్తుత జన్మను సార్థకం చేసుకునే నిమిత్తమై మనము సత్కర్మలను ఆచరించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు పర్ఫార్మ్ గుడ్ యాక్షన్స్.
0: ఇందులో కూడాను మూడు రకములైనటువంటి కర్మలు ఉంటున్నవి.
1: ఈవెన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఆల్సో దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ కర్మ.
0: ఈ మూడు కూడాను గుణములతో కూడినటువంటిది.
1: ఆల్ దీస్ త్రీ ఆర్ అసోసియేటెడ్ విత్ గుణ క్వాలిటీ.
0: కర్మ రాజసిక కర్మ, తామసిక కర్మ అని.
1: వన్ ఈజ్ సాత్విక్ యాక్షన్, ద సెకండ్ రాజసిక్ యాక్షన్, ద థర్డ్ వన్ తామసిక్ యాక్షన్.
0: అహంకార మమకారములకు సంబంధము లేక
1: వితౌట్ హ్యావింగ్ ఎనీ రెఫరెన్స్ టు ది అహంకార ఈగోయిజం అండ్ మైండ్నెస్.
0: ఫలమును ఆశించక
1: వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఫ్రూట్స్ దేర్ ఆర్.
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమై ఆచరించేటువంటి యొక్క కర్మలు సత్కర్మలు.
1: పర్ఫార్మింగ్ ఆల్ ది యాక్షన్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ ఆర్ గుడ్ యాక్షన్స్ అండ్ సత్కర్మాస్.
0: ఇది కేవలము
1: బిలీవింగ్ దిస్ టు బి ఓన్లీ
0: దైవాన్ని తృప్తిపరిచే నిమిత్తము, దైవాన్ని ప్రసన్నులు గావించుకునే నిమిత్తము, దైవప్రీతిని అనుభవింపగోరే నిమిత్తము ఇవి ఆచరించేటువంటి సద్గుణములతో కూడినటువంటి కర్మలు.
1: యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ అసోసియేటెడ్ విత్ గ్రేట్ వర్చ్యూస్ ఆర్ పర్ఫార్మ్డ్ ఫార్ ది ప్లెజర్ ఆఫ్ గాడ్, ఫార్ విన్నింగ్ ది ఫేవర్ అండ్ గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ గాడ్.
0: అహంకార మమకారములతో ఫలాపేక్షతో చేయనటువంటి కర్మలన్నీ కూడాను రాజసిక కర్మలు.
1: యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ ఈగోయిజం అండ్ ఆల్సో విత్ ఎ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ అండ్ అటాచ్మెంట్, దిస్ ఆర్ ఆల్ రాజసిక కర్మాస్.
0: ఇవి కేవలము సామాన్యమైనటువంటి మానవులు ఈ జగత్తునందు నిత్యమును ఆచరించేటువంటి యొక్క వృత్తులు.
1: దీస్ ఆర్ ద యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ జనరలీ బై ఆల్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ద వరల్డ్.
0: పృథివీపై కలిగినటువంటి ప్రతి మానవుడు కూడాను ఈ రాజసిక సంబంధమైనటువంటి యొక్క కర్మలనే అధికంగా అనుభవిస్తున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ హూ ఈజ్ లివింగ్ ఆన్ ఎర్త్ టెండ్స్ టు పర్ఫార్మ్ రాజసిక్ కర్మాస్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ అండ్ నంబర్.
0: వీటిని సాత్వికంగా మార్చుకున్నటకు ప్రయత్నించాలి.
1: వన్ హ్యాస్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు ట్రాన్స్ఫార్మ్ దెమ్ ఇన్ టు సాత్విక యాక్షన్స్.
0: మూడవది తామసిక కర్మ.
1: ద థర్డ్ వన్ ఈజ్ తామసిక్ యాక్షన్.
0: ఇది కేవలం స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై పరులను హింసించటము, పరులను బాధించటము, పరపాలను తీవటము ఇలాంటి కృత్యములతో కూడినటువంటిది.
1: యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ విత్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అండ్ పర్ఫార్మ్ టు హర్ట్ పీపుల్, టు హారమ్ పీపుల్ అండ్ టు గివ్ ట్రబుల్ పీపుల్.
0: ప్రాణహింసతో కూడినటువంటిది.
1: దీస్ ఆర్ ఆల్సో అసోసియేటెడ్ విత్ వయలెన్స్ అండ్ హార్మింగ్ పీపుల్.
0: భూతదయారహితమైనటువంటిది.
1: దిస్ ఈజ్ కంపాషన్ లెస్.
0: ఇది సంకుచితమైనటువంటి యొక్క భావములతో కూడినటువంటిది.
1: దీస్ ఆర్ ఆల్సో అసోసియేటెడ్ విత్ నారో మైండెడ్నెస్.
0: పూర్తి స్వార్థమైనటువంటిది.
1: ఎంటైర్లీ అండ్ అబ్సల్యూట్లీ సెల్ఫిష్.
0: ఈ తామసికము చాలా ప్రమాదకరమైనటువంటిది.
1: ది తామసిక్ యాక్షన్స్ ఆర్ వెరీ డేంజరస్.
0: కనుకనే మానవుడు తెలిసియో తెలియకనో నిత్య జీవితంలో అనేక కర్మలు ఆచరిస్తూ ఉంటాడు.
1: నోయింగ్లీ ఆర్ నాట్ నోయింగ్ ది ఇంప్లికేషన్స్ మ్యాన్ విల్ బి పర్ఫార్మింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్షన్ ఇన్ హిస్ డే టు డే లైఫ్.
0: కనుకనే ఈ కర్మల యొక్క పరిహార నిమిత్తమై
1: ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ద బ్యాడ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ దీస్ యాక్షన్స్
0: 5 విధములైనటువంటి యజ్ఞములు నియమించినాడు.
1: దే హావ్ ప్రిస్క్రైబ్డ్ 5 టైప్స్ ఆఫ్ యజ్ఞ.
0: ఒకటి దేవయజ్ఞము.
1: ఫస్ట్ వన్ ఈజ్ దేవయజ్ఞ.
0: రెండవది పితృయజ్ఞము.
1: ద సెకండ్ వన్ ఈజ్ పితృయజ్ఞ.
0: మూడవది భూతయజ్ఞము.
1: ద థర్డ్ వన్ ఈజ్ భూతయజ్ఞ.
0: నాలుగవది మనుష్య యజ్ఞము.
1: ద ఫోర్త్ వన్ ఈజ్ మనుష్య యజ్ఞ.
0: ఐదవది ఋషి యజ్ఞము.
1: ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఋషి యజ్ఞ.
0: దీనినే బ్రహ్మయజ్ఞమని కూడాను భావిస్తుంటారు.
1: ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ బ్రహ్మయజ్ఞ.
0: ఈ యజ్ఞముల యొక్క అంతరార్థములను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఆల్ దీస్ యజ్ఞాస్ అండ్ సాక్రిఫైసెస్.
0: మానవుడు నిత్య జీవితంలో తాను ఆచరించేటువంటి కర్మల యందు అనేక ప్రాణులు మరణిస్తున్నవి.
1: వైల్ క్యారీయింగ్ ఆన్ ద డే టు డే యాక్టివిటీ ఆఫ్ మ్యాన్ ఎ నంబర్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అండ్ లివింగ్ బీయింగ్స్ డై.
0: మనకు తెలియకుండానే రుబ్బుటలో, దంచుటలో, నూరుటలో అనేక ప్రాణములు పోవుచున్నవి.
1: వెన్ వీఆర్ పర్ఫార్మింగ్ యాక్షన్స్ ఆఫ్ పౌండింగ్, గ్రైండింగ్ అండ్ సచ్ అదర్ యాక్టివిటీ ఎ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ దే లూజ్ దర్ లైఫ్.
0: ఇవి మనం తెలిసి చేసేటువంటి పాపములు కాదు.
1: దీస్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ నాట్ నోయింగ్లీ.
0: మనకు తెలియకుండానే ఎన్నో జీవులు నశించుచున్నవి.
1: Without our own knowing, we are responsible for the death of
0: a number of living beings. యొక్క పరిహార నిమిత్తమై దేవయజ్ఞము అని నిర్ణయించారు.
1: ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ద సిన్ఫుల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ దీస్ యాక్షన్స్ దేవయజ్ఞ ఈజ్ ప్రిస్క్రైబ్డ్.
0: ఇంతియే కాక
1: నాట్ మియర్లీ దిస్,
0: మన దేహమునందు అంగ అంగమునందు కూడాను రసస్వరూపులై దేవతలు నివసించుచున్నారు.
1: ఇన్ అవర్ ఫిజికల్ బాడీ ఇన్ ఈచ్ లిమ్ గాడ్స్ ఆర్ లివింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రస.
0: అందువలననే అంగీరసులు అని వీరికి పేరు.
1: దట్ ఈస్ వై దీస్ గాడ్స్ హావ్ బీన్ గివెన్ ద నేమ్ ఆఫ్ అంగీరస.
0: కనుక రసస్వరూపులై మన అంగమును పోషించుతూ రక్షించుతూ ఉండటం చేతనే వారికి కృతజ్ఞతాపూర్వకంగా వారిని కొన్ని స్మరించటము, భ్రమించటము, కొంత చింతించటము, ధ్యానించటము ఇలాంటి కార్యములు యందు స్వాధ్యాయము జరపటము మన యొక్క నిజమైనటువంటి యొక్క కర్తవ్యము.
1: దేర్ఫోర్ దీస్ గాడ్స్ హూ హ్యావ్ బీన్ ప్రొటెక్టింగ్ వేరియస్ లిమ్స్, హూ హ్యావ్ బీన్ ఫాస్టరింగ్ వేరియస్ లిమ్స్, దే విల్ హ్యావ్ టు బి రిమెంబర్డ్ అండ్ దే విల్ హ్యావ్ టు బి pleased. And actions which are performed to please them is called Deva Yajna, Deva sacrifice.
0: Nidravastaliyandu, Sushupti avastaliyandu, manaku teliyanatuvanti samayamulandu, ee dehamunu aa devatale rakshistu vastuntaru.
1: During periods of sleep and periods when we are not really conscious of ourselves, it is these gods who take care of our bodies.
0: ఈ పవిత్రమైనటువంటి దేహము కర్మాచరణ నిమిత్తమై కలిగినదనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు ఈ కాయమును పోషించేటువంటి ఒక దేవతలకు కృతజ్ఞత తెలపటము వారి కర్తవ్యం.
1: పీపుల్ హూ రికగ్నైజ్ దిస్ ఫ్యాక్ట్ దట్ దిస్ బాడీ హెస్ బీన్ గివన్ ఫర్ పర్ఫార్మింగ్ యాక్షన్ అండ్ విచ్ హెస్ బీన్ ప్రొటెక్టెడ్ బై దీస్ వేరియస్ గాడ్స్ యూ హ్యావ్ టు బి గ్రేట్ఫుల్ టు దెమ్ అండ్ దిస్ ఈస్ డన్ బై దేవ యజ్ఞ.
0: శరీర మాధ్యం ఖలు ధర్మ సాధకం అని ఈ యొక్క ధర్మ సాధనకు ఈ శరీరమే మూలాధారము.
1: ఫార్ పర్ఫార్మింగ్ ధర్మ దిస్ బాడీ ఈజ్ అ బేసిక్ రిక్వైర్మెంట్ అండ్ బేసిక్ సపోర్ట్.
0: కనుకని ఈ అంగ దేవతలైనటువంటి యొక్క వీరికి మనం కృతజ్ఞతాపూర్వకంగా వారిని స్మరిస్తూ భజిస్తూ ధ్యానిస్తూ చింతిస్తూ వారికి కృతజ్ఞత తెలుపుకోవటమే ఇది దేవయజ్ఞం అని చెప్తూ వచ్చారు.
1: దేవయజ్ఞ ఈజ్ వన్ విచ్ makes us remember with a sense of gratitude, offering worship, remembering with a sense of love those gods who have been protecting and giving this particular body.
0: దీనితో పాటు మనము తెలియక చేసినటువంటి యొక్క పాపములను, తెలియక హింసించినటువంటి జీవులను హింసించినటువంటి యొక్క పాపములను కొంతవరకు పరిహార నిమిత్తమై కూడాను ఈ యొక్క యజ్ఞమును చేయవలనని చాలా విశ్వసించాలి.
1: We have to firmly believe that this particular yajna has to be performed in order to overcome and remove the sins arising out of killing of a number of living beings by acts which we do not know. Unknowingly we perform them.
0: Pitru yajnamu.
1: The second one is pitru yajna.
0: Ee pitru yajnam yokka antarathani kuda manam vicharinchali.
1: We have to understand the inner meaning and significance of pitru yajna.
0: Kattalu kottunappudu,
1: while preparing the fuel,
0: కొమ్మలు విరుచునప్పుడు,
1: వైల్ ఫెల్లింగ్ ది ట్రీస్ అండ్ ది బ్రాంచెస్,
0: పువ్వులు కోయునప్పుడు,
1: వైల్ ప్లకింగ్ ది ఫ్లవర్స్,
0: ఎన్నియో ప్రాణులు మరణించుచున్నవి.
1: సో మెనీ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్స్ బై సచ్ యాక్ట్స్ ఆఫ్ అస్.
0: కనుక ఈ కర్మలు ఆచరించే సమయంలో ఈ ప్రాణులు మరణించడం చేత ఈ మరణమునకు కారణము తానే అని గుర్తించుకుని ఈ పాప పరిహారార్థమై కూడాను పితృయజ్ఞము గావించాలనేటువంటి యొక్క మార్గమును మనము అవలంబిస్తూ రావాలి.
1: We have to recognize this particular fact that would be responsible for killing a number of living beings in these actions. In order to remove the sins arising out of this, we have to perform pitru yajna.
0: Intiye kaka ee dehamunaku moolakarakulu talli dandrulu.
1: Not merely that, the people who are responsible for this body is our parents.
0: Mana raktamu, mana aaharamu, mana yokka medadu, మన యొక్క తెలివితేటలు ఇవన్నీ కూడాను తల్లిదండ్రుల యొక్క ప్రసాదమే.
1: వీ హావ్ టు కన్సిడర్ దట్ అవర్ ఫిజికల్ బాడీ, ద బ్లడ్, ద ఫుడ్ అండ్ ద హెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ అవర్ ఓన్ పేరెంట్స్.
0: హెడ్ అండ్ బ్లడ్,
1: ఫుడ్, హెడ్ అండ్ బ్లడ్, దే ఆర్ ఆల్ ది గిఫ్ట్స్ ఆఫ్ పేరెంట్స్.
0: కనుక ఈ పవిత్రమైన మానవ జన్మను అనుగ్రహించి ప్రసాదించినటువంటి ఈ యొక్క తల్లిదండ్రులకు మనం ఎంతయో రుణపడి ఉంటున్నాం.
1: వీఆర్ గ్రేట్లీ ఇండెటెడ్ టు పేరెంట్స్ హూ హ్యావ్ బెస్టోడ్ ఆన్ అస్ దిస్ పర్టికులర్ బాడీ విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ అస్ ఇన్ పర్ఫార్మింగ్ ధర్మ.
0: వారు బ్రతికి ఉండినంత వరకు కూడాను వారిని ప్రసన్నులు గావించి వారిని సంతృప్తిపరిచేటువంటి కర్మలు మనం ఆచరించాలి.
1: యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ అలైవ్ వీ హ్యావ్ టు కండక్ట్ అవర్ సెల్స్ అండ్ పర్ఫార్మ్ యాక్షన్స్ విచ్ విల్ గివ్ దెమ్ జాయ్ అండ్ ప్లెజర్.
0: వారు మరణించిన తర్వాత వారి జ్ఞాపకార్థమై ఏర్పడినటువంటివే ఈ యొక్క శ్రాద్ధములు.
1: శ్రాద్ధ సెరిమనీ హ్యాస్ కమ్అప్ ఇన్ ఆర్డర్ టు గివ్ దెమ్ సాటిస్ఫాక్షన్ ఈవెన్ ఆఫ్టర్ దేర్ డెత్.
0: ఇట్టి శ్రాద్ధ కర్మల చేతనే ఆ పితృదేవతను సంతృప్తిపరచి వారికి సరి అయినటువంటి ప్రసన్నులు గావించుకోవాలి.
1: శ్రాద్ధ సెరిమనీ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు గివ్ దెమ్ జాయ్ అండ్ గెట్ దేర్ ప్లెజర్ అండ్ దేర్ గ్రేస్.
0: ఈ కారణ నిమిత్తమై పితృయజ్ఞం కూడాను ఏర్పడుతూ వచ్చింది.
1: పితృయజ్ఞ హ్యాస్ కమ్ అపాన్ ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై దిస్ పర్టికులర్ రిక్వైర్మెంట్ ఆల్సో.
0: భూత యజ్ఞము,
1: ద థర్డ్ వన్ ఈజ్ భూత యజ్ఞ.
0: మనము స్నానము చేయనప్పుడు,
1: వైల్ టేకింగ్ బాత్,
0: ఇల్లు ఊడ్చునప్పుడు,
1: వైల్ స్వీపింగ్ ద ఫ్లోర్,
0: బట్టలు ఉతుకునప్పుడు,
1: while washing the clothes,
0: ఎన్నో ప్రాణులు మరణించుచున్నవి.
1: A number of living beings lose their lives.
0: ఈ ప్రాణం మరణించిన యొక్క పరిహారార్థమై మనము ఈ విధమైనటువంటి యొక్క భూత యజ్ఞము అనగా భూత ప్రీతికి మనం తగిన ప్రయత్నం చేయాలి.
1: భూత యజ్ఞ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు గివ్ సాటిస్ఫాక్షన్ టు దీస్ లివింగ్ బీయింగ్స్ విచ్ వుడ్ హావ్ కిల్డ్ అన్నోయింగ్లీ.
0: ఇది ప్రాచీన కాలం నుండి కూడాను ఋషుల దగ్గర నుండి ఇది ప్రారంభమైంది.
1: దిస్ పర్టికులర్ యజ్ఞ హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ ది
0: ఋషుల ఆశ్రమంలో. సాత్విక స్వరూపులైనటువంటి జింకలను నెమళ్లను పెంచుకోవటము, గోవులను పెంచుకోవటము, ఇది స్వార్థం పరార్థం యొక్క నిమిత్తమై వారు ఆనందాన్ని అనుభవించే నిమిత్తమై ఈ యొక్క భూత గణములను ప్రేమిస్తూ వచ్చారు.
1: ఇన్ ది ఏన్షియంట్ డేస్ ఇన్ ది ఆశ్రమ్స్ ది గ్రేట్ రిషీస్ యూజ్ టు ఫాస్టర్ అండ్ డెవలప్ అండ్ ప్రొటెక్ట్ ది కౌస్ అండ్ ద డియర్స్ బోత్ ఫార్ సాటిస్ఫైయింగ్ దేర్ ఓన్ రిక్వైర్మెంట్స్.
0: మన ప్రాచీన సంస్కృతిని పురస్కరించుకుని ఆనాటి వ్యక్తులందరూ కూడాను ఎక్కడైనా చీమల పుట్టలు చూస్తే అక్కడ చక్కెర వేయటమో లేక బియ్య పిండి పెట్టడమో ఇలాంటివంతా కూడాను ఆ భూత ప్రీతి నిమిత్తమై కర్మలు ఆచరిస్తూ వచ్చారు.
1: ఇన్ కీపింగ్ విత్ దిస్ పర్టికులర్ ట్రెడిషన్ పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ భూత యజ్ఞ బై గివింగ్ షుగర్ ఆర్ ఫ్లోర్ వెర్ ఎవర్ దే సీ ది యాంట్స్ అండ్ యాంట్ హిల్స్.
0: భుజించిన తర్వాత మన యొక్క విస్తరియందు ఏ కొంత మెతుకులైనా ఉంటుంటే దాన్ని బయట పారవేసినప్పుడు ఏ కాకులో ఏ పక్షులో ఏ కుక్కలో వచ్చి భుజించి అది కూడా నువ్వు భూత తృప్తిని కలిగించేటువంటి మార్గాన్ని అవలంబింపజేసుకున్నారు.
1: అనదర్ ఆస్పెక్ట్ ఈస్ ఆఫ్టర్ కంప్లీటింగ్ వన్స్ డినర్ వన్ మే లీవ్ ఎ లిటిల్ రెమనెంట్స్ ఆఫ్ ఫుడ్ విచ్ వెన్ థ్రోన్ అవుట్ వుడ్ బి గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఫార్ వేరియస్ అదర్ లివింగ్ బీయింగ్స్.
0: ఈనాటి కూడా అనేక మంది గృహములు యందు గోవులు కుక్కలు పక్షులు ఇత్యాది చిన్న చిన్న మృగములంతా కూడా పెంచుకుని వాటిని తృప్తిపరుస్తూ వస్తున్నారు.
1: ఈవెన్ టుడే ఇన్ ఎ నంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ అండ్ హౌసెస్ దే రేర్ ది కౌస్ ది డాగ్స్ అండ్ సమ్ టైమ్స్ ఈవెన్ ఎ ఫ్యూ బర్డ్స్.
0: ఈ భూత ప్రీతిని కలిగించడం కారణం ఏమిటంటే మనము తెలియక చేసినటువంటి దోషములను పరిహారార్థము.
1: దిస్ పర్టికులర్ యజ్ఞ ఇస్ పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ది సిన్స్ విచ్ వుడ్ హావ్ పర్ఫార్మ్డ్ విచ్ వుడ్ హావ్ కమిటెడ్ వితౌట్ నోయింగ్.
0: ఇంకా మానవ యజ్ఞము.
1: The fourth one is మానవ యజ్ఞ.
0: మనుష్య యజ్ఞం అంటారు.
1: దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ మనుష్య యజ్ఞ.
0: మనము పొయ్యి రగిలించే సమయం నందు, కూరగాయలు తరిగే సమయం నందు, దారి నడిచే సమయం నందు అనేక ప్రాణులు నశిస్తూ ఉన్నాయి.
1: వైల్ వాకింగ్, వైల్ కటింగ్ ద వెజిటబుల్స్, వైల్ లైటింగ్ ది ఫైర్ ప్లేస్ ఎట్సెట్రా, ఎ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దేర్ లైఫ్స్.
0: కనుకనే ఈ విధమైన యొక్క యజ్ఞములు జరిపి ఈ మరణించినటువంటి యొక్క ప్రాణుల యొక్క పరిహార నిమిత్తము పాప పరిహార నిమిత్తము గావించేటువంటి కర్మలుగా యజ్ఞములుగా భావిస్తూ వచ్చారు ఆనాటి మహనీయులు.
1: ది గ్రేట్ పీపుల్ ఆఫ్ ద ఓల్డెన్ డేస్ పర్ఫార్మ్డ్ దిస్ పర్టికులర్ యజ్ఞ ఇన్ ఆర్డర్ టు సీ దాట్ ది సిన్స్ కమిటెడ్ ఇన్ దట్ పర్టికులర్ వే ఆర్ ఎక్స్పీషియేటెడ్ అండ్ రిమూవ్.
0: కడపటది ఋషి యజ్ఞము, దీనినే బ్రహ్మ యజ్ఞము.
1: The fifth one is Brahma Yajna. It is also called Rushi Yajna.
0: Jantu naam narajanma durlabhamu. Ee manava janmam chala durlabhamainatundi.
1: It is difficult to get this birth as a human being. Human
0: durlabho manava janmaha. Ee yokka manushya janmam chala durlabhamainatundi.
1: It is almost impossible or difficult to get the human birth.
0: Idi kevalamu janmantara sukrutam chetanu భగవత్ కృపా కటాక్షము చేతను ఏర్పడినటువంటిదే కాని మనుష్య ప్రయత్నముతో లభించినటువంటిది కాదు.
1: హ్యూమన్ బర్త్ ఈజ్ ఒబ్టెయిన్డ్ నాట్ ఎంటైర్లీ బై ది హ్యూమన్ ఎఫర్ట్స్. ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ సమ్ టైమ్స్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ మెరిటోరియస్ యాక్ట్స్ అండ్ ఆల్సో బై ది గ్రేస్ ఆఫ్ గాడ్.
0: ఈ లభించినటువంటి మానవ జన్మమును సక్రమమైన మార్గంలో వినియోగపెట్టి దీన్ని సరైనటువంటి మార్గమునందు ప్రవేశపెట్టి తన గమ్యమును చేర్చేటువంటి నిమిత్తమై ఆనాటి ఋషులు అనేక శాస్త్రములను ఉపనిషత్తులను ఇతిహాసములను నియమములను నిబంధనలను కూడా ఏర్పరిచి మానవులకు ఒక మార్గాన్ని చూపించారు.
1: ద గ్రేట్ రిషీస్ ఆఫ్ ద యోర్ ప్రిస్క్రైబ్డ్ వేరియస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు రీచ్ ది గోల్ ఆఫ్ హిస్ హ్యూమన్ లైఫ్ ఇట్ సెల్ఫ్.
0: ఈ ధర్మార్థ కామ మోక్షములు అనేటువంటి యొక్క చతుర్విధ పురుషార్థములు కూడా వారే నియమించారు.
1: దే హావ్ ఆల్సో ప్రిస్క్రైబ్డ్ ద ఫోర్ గోల్స్ ఆఫ్ లైఫ్ ధర్మ అర్థ కామాండ్ మోడ్.
0: మానవుని యొక్క నిత్య జీవితమును సత్య మార్గంలో ప్రవేశపెట్టిన నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క ఆశయాలంతా కూడాను వారు కల్పించారు.
1: దీస్ ఐడియల్స్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ బై దోస్ పీపుల్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు లివ్ ఏ లైఫ్ ఆఫ్ ట్రూత్.
0: ఏ పశుపక్షి మృగాదులకు కూడాను లేనినటువంటి నిబంధనలంతా కూడాను మానవులకు నియమించారు.
1: The rules and regulations which do not apply to the birds and animals have been prescribed for man.
0: కారణం ఏమనగా మానవుడు విచిక్షణ జ్ఞానం కలిగినటువంటి వాడు కనుక నిత్యానిత్య పరిశీలన శక్తి కలిగినటువంటి వాడు కనుక ఇలాంటి మార్గమును అవలంబించటము అత్యవసరము.
1: ఇట్ ఈస్ సో బికాస్ మ్యాన్ అలోన్ ఇస్ బెస్టోర్డ్ విత్ ది డిస్క్రిమినేటింగ్ పవర్ అండ్ హి హస్ టు యూజ్ హిస్ డిస్క్రిమినేషన్ అండ్ ఫాలో ఆన్ ద రైట్ పాత్.
0: ఈ పాపములు కూడాను మానవునికి మాత్రమే ఉన్నవి కానీ మిగిలినటువంటి పశుపక్షి మృగాదులకు ఏమాత్రం కూడా లేవు.
1: These rules and regulations are prescribed only for man and not applicable to the birds, beasts.
0: శాసనములను కూడాను మానవునికే నియమించినారు కానీ పశుపక్షి మృగాదులకు నియమించలేదు.
1: The laws also have been prescribed only for man and not for birds and beasts.
0: శాస్త్రములను కూడాను మానవునికి నిమిత్తమే ఏర్పడినటువంటివే కానీ పశుపక్షి మృగాదులకు నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
1: Even the scriptures have come into existence for the benefit and for the sake of man and not for beasts and birds.
0: శాపములను కూడాను మానవుని నిమిత్తమే ఏర్పడినటువంటివే కానీ పశుపక్షి మృగాదుల నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
1: Curses also have come into existence only for the benefit of man and not for the sake of birds and beasts.
0: పాపము శాసనము శాస్త్రము శాపము ఈ నాలుగు కూడా ఒక్క మానవునికి మాత్రమే.
1: The sin, the law, the scriptures and the curse, all these are meant only for man and not for animals.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి రాజమార్గమును నడిచి మానవ జన్మము సార్థకం గావించుకోమని మహర్షులు అనేక విధములైనటువంటి యొక్క మార్గములను నిరూపిస్తూ వచ్చారు.
1: Maharshis have laid down right royal paths in order to help man to sanctify his life and to justify his human birth.
0: వారు ఇచ్చినటువంటి యొక్క ఈ మార్గమునకు కృతజ్ఞతాపూర్వకంగా మనము వారిని చింతించి వారిని స్మరించి వారిని ధ్యానించి వారి ఆశయాలను మనం నెరవేర్చడమే మన ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: Therefore, it is our important duty to perform these things and to express our gratitude to those people who have given all these scriptures and other things mentioned just now.
0: దీనితో పాటు
1: along with this,
0: మానవుడు భూమిని దున్నే పంటను పండించే నిమిత్తమే భూమిని దున్నుతున్నాడు.
1: Man is plowing the land in order to cultivate
0: దుక్కి
1: and
0: చేయుచున్నాడు.
1: He is making the land,
0: పంటలు పండిస్తున్నాడు.
1: He is cultivating the crop,
0: కలుపులు కోతలు తీస్తున్నాడు.
1: He is removing the weeds.
0: ఇలాంటి పరిస్థితిలో కూడాను అనేక విధమైనటువంటి ప్రాణులు నశిస్తున్నవి.
1: ఈవెన్ వైల్ పర్ఫార్మింగ్ ఆల్ దీస్ యాక్టివిటీ ఇన్ అసోసియేటెడ్ విత్ అగ్రికల్చర్ ఏ నంబర్ ఆఫ్
0: ధాన్యములు పండించేటువంటి యొక్క మార్గమునందు అనేక ప్రాణములు పోవటం చేత ఈ పాప పరిహార నిమిత్తమై కూడాను కృషి యజ్ఞమును ఆచరించమని బోధించారు.
1: Rushi Yagna has to be performed in order to remove the sins which we would have committed while cultivating the land and raising the crops.
0: Kanuka manavudu nityamu tana teliyaka enniyo vidhamainatundi oka pranalanu manam nashimpa chestunnamu.
1: Not knowing what he is doing, man is responsible for killing a number of living beings in his day to day living.
0: Ee jagattunandu ahimsa tattvamunu bodhinchi అహింసాతత్వమును ఆచరించేటువంటి వ్యక్తులు ఒక్కరు కూడాను కనిపించటం లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డు నాట్ కమ్ అక్రాస్ ఈవెన్ ఎ సింగిల్ ఇండివిజువల్ హూ రియలీ అండర్స్టాండ్స్ అండ్ పర్ఫార్మ్స్.
0: అహింసాతత్వమును బోధించేటువంటి అధికారం కూడాను ఎవరికి లేదు.
1: నో వన్ హ్యాస్ ద రైట్ టు ప్రీచ్ అహింస అండ్ నాన్ వయలెన్స్.
0: అనగా
1: అహింస హియర్ రెఫర్స్ టు నాన్ ఇంజురీ.
0: ఇలాంటి యొక్క మార్గములో మానవులకు తెలియకుండా ఎన్నో విధములైనటువంటి యొక్క ప్రాణులను హింసిస్తున్నాము.
1: When man is killing so many living beings, what right does he have to preach non-injury?
0: Manam nityamunu anubhavincheetundi uchvasa nishwasamulandu kudanu aneka krimikeetugadulu nasistunnayi.
1: Even in our regular breathing, inhaling and exhaling, a number of small insects die.
0: Manam aacharincheetundi pranayamam pratyahara sadhanam yendu kudanu aneka krimikeetugadulu మరణిస్తున్నాయి.
1: ఇన్ ఆల్ ద యాక్ట్స్ విచ్ యు డు ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాణాయామ అండ్ ప్రత్యాహార ఆల్సో ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్.
0: మనం ఆచరించేటువంటి ధ్యాన తపస్సులు ఎందుకు అనేక క్రిమికీటకాదులు నశిస్తున్నాయి.
1: ఈవెన్ ఇన్ పెనన్స్ అండ్ ధ్యాన అండ్ మెడిటేషన్ విచ్ యు డు ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్.
0: అహింస అనేటువంటి యొక్క దీనికి ఎక్కడ స్థానం ఉన్నది?
1: హౌ కెన్ వేర్ ఇస్ రూమ్ అండ్ వేర్ ఇస్ ప్లేస్ ఫర్
0: క్షణము కూడా మనం హింసలతోనే కూడి ఉంటున్నాము.
1: వెన్ వీఆర్ ఇంజురింగ్ అండ్ కిల్లింగ్ సో మెనీ పీపుల్
0: హింసలనే చేస్తున్నాము.
1: We are killing living beings.
0: Aite,
1: but then
0: manamu telisi manamu cheyakoodadu paapam.
1: knowingly we should not commit sins.
0: తెలిసి ఒకరిని హింసించకూడదు.
1: We should not harm and hurt a person knowingly.
0: తెలిసి ఒక ప్రాణమును బాధించకూడదు.
1: Knowingly we should not cause any.
0: తెలియక చేసేటివి ఎన్నో ఉండవచ్చును.
1: There are a number of things which you perform తెలియక చేసేటివి
0: పాపములు కాదు.
1: Acts which are performed not unknowingly.
0: ఇవి పొరపాటుని చెప్పవచ్చును.
1: They are not sins, they are only mistakes.
0: వీటిని క్షమించడానికి కూడా నువ్వు ఒక విధమైనటువంటి అవకాశం ఉంటుండాలి.
1: There is room for excusing them.
0: కానీ తెలిసి చేసేటువంటి యొక్క పాపములకు ఇది ఏమాత్రము పరిహారం లేదు.
1: బట్ ఫర్ యాక్ట్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ నోయింగ్లీ దేర్ ఇస్ నో రెమెడీ.
0: తప్పక అనుభవించే తీరవల్లో
1: వన్ హ్యాస్ టు సఫర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హిస్ యాక్ట్స్.
0: మానవుని యొక్క కర్మాచరణ యందు తాను చేసినటువంటి యొక్క కర్మలకు ఫలితంగా అనేక విధమైనటువంటి బాధలు అనుభవిస్తూ ఉంటాము.
1: When man performs a number of actions in that particular forum, he has to suffer the consequences of all the bad actions.
0: ఎట్టి విత్తనమును మనం నాటుకుందమో అట్టి మొక్క గానే అట్టి వృక్షం గానే అట్టి ఫలములు గానే మనకు లభిస్తాయి.
1: Whatever seed you sow, the fruits and the tree that you get will depend on the seed.
0: కేవలము మన యొక్క అభిమాన అహంకారం అభిమానాల చేతనే అనేక విధమైనటువంటి కార్యములు సలిపినట్టుగా మనం భ్రమిస్తున్నాము.
1: We are deluding ourselves that we are performing many acts by our own selves.
0: Idi kevalam ajnaname.
1: This is utter ignorance.
0: Idi chetu adi chetu inkenni yo chetunu anichi uhalu palli alasipoku. Idi chetu adi chetu inkenni yo chetunanuchu ఊహలు పల్లి అలసిపోకు.

0: ఆ ఫలముల మీకు అందుచుండు. విత్తనం ఒకటైన వేరైన ఫలములు లభించుటది చెట్లు సాధ్యమగును.
1: డోంట్ గెట్ టైర్డ్ అండ్ ఎగ్జాస్టెడ్ బై టెలింగ్ దట్ ఐ విల్ డూ దిస్ పర్టికులర్ యాక్ట్ అండ్ దట్ పర్టికులర్ యాక్ట్. వాట్ ఎవర్ సీడ్స్ యూ సో ది ఫ్రూట్స్ విల్ డిపెండ్ అపాన్ దోస్ సీడ్స్ అలూన్. ఇఫ్ యూ సో వన్ టైప్ ఆఫ్ సీడ్, హౌ కెన్ యూ రీప్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్?
0: ఎన్ని అయినను పాప పుణ్యాల మనసు, ఎన్ని అయినను పాప కర్మాల మనసు భ్రాంతిచే ఊహలందున అల్లిపోకు.
1: యూ డోంట్ గో ఆన్ ఇమాజినింగ్ బై ఎ డెల్యూటెడ్ మైండ్ విచ్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ కమిటింగ్ ఎ నంబర్ ఆఫ్ సిన్స్.
0: ఎన్ని చేసినావి అన్ని ఎంచి ఎంచి పుణ్యమైనను ఫలమైన తీయకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
1: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ యాక్షన్స్ యూ హ్ పర్ఫార్మ్డ్ నాట్ లీవింగ్ ఈవెన్ వన్, ది అప్రోప్రియేట్ రిజల్ట్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ బ్రహ్మ విల్ గివ్ అండ్ అడోర్న్ యూ విత్ ఎ గార్లెండ్ ఆఫ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్స్.
0: కనుకనే మనము త్రిమూర్తి ఆరాధన చేసి మనము చేసినటువంటి త్రికాలముల యొక్క పాపమును కూడా పరిహారం గావించుకునే నిమిత్తమై ప్రాతః సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య అని ప్రాతః పూజ, మధ్యాహ్న పూజ, సాయం పూజ అనేటువంటివి ఏర్పడుతూ వచ్చాయి.
1: ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ఆల్ ద సిన్స్ విచ్ వుడ్ హావ్ పర్ఫార్మ్డ్ ఇన్ డిఫరెంట్ వేస్ ది త్రీ టైప్స్ ఆఫ్ సంధ్య, ప్రాతః సంధ్య, మార్నింగ్ సంధ్య అండ్ సంధ్య పర్ఫార్మ్డ్ ఇన్ ది ఆఫ్టర్నూన్, సంధ్య పర్ఫార్మ్డ్ ఇన్ ది ఈవినింగ్, దే హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్. సిమిలర్లీ ది వర్షిప్, మార్నింగ్ వర్షిప్, వర్షిప్ ఇన్ ది నూన్ అండ్ వర్షిప్ ఇన్ ద ఈవినింగ్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్.
0: సూర్యుడు తెల్లవారి బ్రహ్మస్వరూపుడు.
1: సన్ గాడ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ బ్రహ్మ ఇన్ ది మార్నింగ్.
0: మధ్యాహ్న సమయం నందు ఈ సూర్యుడు ఈశ్వర స్వరూపుడు.
1: ద సేమ్ సన్ గాడ్ ఈజ్ ఈశ్వర డ్యూరింగ్ ది నూన్.
0: సాయంకాల సమయం నందు ఈ సూర్యుడే విష్ణు స్వరూపుడు.
1: బై ఈవినింగ్ ది సేమ్ సన్ గాడ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ విష్ణు.
0: కనుకనే త్రిసందరి యందు కూడాను త్రిమూర్తుల యొక్క ఆరాధనగా జరిగిపోతూ ఉంటుండాలి.
1: దట్ ఈస్ వై దీస్ త్రీ సంధ్యాస్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ యాజ్ ద వర్షిప్ ఆఫ్ ట్రినిటీ, త్రీ గాడ్.
0: కానీ ఇట్టి సత్యాన్ని గుర్తించి వర్తించేటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటుంటారు.
1: బట్ పీపుల్ హూ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ పర్ఫార్మ్ దీస్ యాక్షన్స్ ఆర్ బికమింగ్ రాదర్ రేర్.
0: కనుకనే మనకు తెలియక అనేక కర్మలు ఆచరిస్తున్నాము. కనుక ఈ కర్మ పరిహారాల నిమిత్తమై మనము ఈ రకమైనటువంటి యొక్క ఐదు యజ్ఞములను నిత్యము మనము గావించాలి.
1: యాజ్ వీఆర్ పర్ఫార్మింగ్ ఎ నంబర్ ఆఫ్ యాక్షన్స్ నాట్ నోయింగ్ ది ఇంప్లికేషన్స్ అండ్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ కిల్లింగ్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్.
0: ఈ యజ్ఞములకు ఈ విధంగా హోమగుండములు కానీ ఇంకే విధమైనటువంటి వేదికలు కానీ మనం ఏర్పరచుకోనక్కర్లేదు.
1: ఎవ్రీ డే విల్ హావ్ టు పర్ఫార్మ్ దీస్ ఫైవ్ యజ్ఞాస్. ఫర్ పర్ఫార్మింగ్ దీస్ ఫైవ్ యజ్ఞాస్ దెర్ ఈస్ నో నీడ్ ఫర్ ప్రిపేరింగ్ ది టైప్ ఆఫ్
0: తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసా వహించి,
1: ఒబేయింగ్ ద కమాండ్స్ ద లార్డ్,
0: దేవతలను చింతించి,
1: రిమెంబరింగ్ ద గాడ్స్.
0: మన ఇంటి ఎందున్నటువంటివో లేక బయట ఉన్నటువంటి ఒక్కవో ఏదైనా సమయం వచ్చినప్పుడు ఆ ప్రాణులకు కొంత ఆహారం అందించి,
1: వీ కెన్ ఆఫర్ లిటిల్ ఫుడ్, ఎ లిటిల్ ఫుడ్ టు,
0: లేక ఒక బిచ్చగారికైనా ఇంత అన్నం పట్టెడు అన్నం పెట్టి,
1: యూ కెన్ గివ్ ఎ లిటిల్ ఫుడ్ ఫర్ ద బేగర్,
0: కొన్ని కుక్కలకైనా ఇంత అన్నం పెట్టి,
1: యూ కెన్ గివ్ ఆఫర్ ఎ లిటిల్ ఫుడ్ అట్లీస్ట్ ఫర్ ఎ డాగ్.
0: ఈ విధమైనటువంటి యొక్క దైవాన్ని చింతించి మన జన్మను పోషించుకోవడానికి తగిన కృషి చేయటమే ఈ ఐదు యజ్ఞముల యొక్క సారము.
1: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ యజ్ఞాస్ ఈజ్ టు డూ సచ్ గుడ్ యాక్ట్స్ అండ్ శాంక్టిఫై అవర్ ఓన్ లైఫ్.
0: కనుకనే
1: దేర్ఫోర్
0: అన్నదానము కన్నా అధిక దానం వేది తల్లిదండ్రుల కన్నా దైవమేది, జగదీతపము కన్నా సత్యశీలం వేది, దయ కంటే ఎక్కువ ధర్మమేది, సుజన సంగతి కన్నా చూడలాభం వేది, క్రోధము కన్నా శత్రుత్వమేది, రుణము కంటెను నరుణకు రోగమేది, ధరణి అపకీర్తి కంటెను మరణమేది, సర్వదా కీర్తి కంటెను సంపదేది, స్మరణ కంటెను మించిన ఆదరణ ఏది, స్మరణ కంటెను మించిన ఆదరణ ఏది.
1: కెన్ దర్ బి ఏ గ్రేటర్ మోర్ సేక్రెడ్ చారిటీ దాన్ ఆఫరింగ్ ఫుడ్? కెన్ దర్ బి ఏ మోర్ సేక్రెడ్ గాడ్ దాన్ పేరెంట్స్? కెన్ దర్ బి ట్రూత్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ తపస్? కంపాషన్ ఇస్ గ్రేటెస్ట్ ఫార్మ్ ఆఫ్ ధర్మ అండ్ యాంగర్ ఈజ్ గ్రేటెస్ట్ ఫార్మ్ ఆఫ్ సిన్ అండ్ టేకింగ్ ఎ లోన్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ డిసీజ్. కెన్ దర్ బి ఏ గ్రేటర్ డెత్ దాన్ ది ఇల్ ఫేమ్ ఆర్ బ్యాడ్ నేమ్? కెన్ దర్ బి ఏ గ్రేటర్ మెరిట్ దాన్ రిమెంబరింగ్ ది లార్డ్?
0: కనుక మానవ జీవితము చాలా ఉత్కృష్టమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది.
1: మ్యాన్స్ లైఫ్ ఈజ్ వెరీ సేక్రెడ్.
0: ఈ శ్రేష్టమైనటువంటి యొక్క మానవ జీవితమును పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టడమే మన యొక్క ప్రధాన కర్తవ్యము.
1: అవర్ ఇంపార్టెంట్ డ్యూటీస్ టు మేక్ అవర్ ఓన్ సచ్ సేక్రెడ్ హ్యూమన్ లైఫ్ ఏ వర్తీ వన్.
0: కేవలం పైపై ఉచ్చారణ చేతను, పైపై మంత్రముల యొక్క ప్రతిష్ఠల చేతను మనము ఇట్టి పాపములు పరిహారం గావించుకుందామనేటువంటిది కేవలం వెరితనము.
1: ఇట్ ఈస్ రాదర్ అన్వైజ్ టు థింక్ దట్ బై మియర్లీ రిపీటింగ్ సమ్ మంత్రాస్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ మేక్ అవర్ లైఫ్.
0: మంత్రముల చేత మన పాపం పరిహారం కాదు.
1: Through mantras you cannot remove the sins that
0: కర్మల చేతనే మనకు ఈ యొక్క పరిహారము ఎంతవరకునైనా జరుపుకోవచ్చును.
1: Only by performing the right action you can remove the sins which you have committed.
0: కనుకనే కర్తవ్య కర్మలను నివర్తించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యములు మీరు సంపాదించుకోవాలి.
1: Therefore you will have to acquire the required capacity to discharge your duties properly.
0: నిత్య జీవితములో సత్యానందాన్ని మనం అనుభవించాలి.
1: In daily life you should enjoy the truth and the bliss.
0: కేవలం మనం ఈనాడు అనుభవించేటువంటి ఆనందము లౌకిక ఆనందములు.
1: Whatever type of joy that you are enjoying today is only mean one.
0: క్షణికమైన ఆనందములు.
1: It is a temporary joy.
0: అనిత్యమైన ఆనందములు.
1: It is impermanent joy.
0: అసత్యమైన ఆనందములు.
1: It is untrue joy.
0: ఈ ఆనందముల చేత మనము హృదయము ఏ మాత్రము కూడాను పరిశుద్ధము కానేరదు.
1: This kind of joy can never purify your heart.
0: కనుకనే చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి?
1: What is the use of offering worship to Shiva without
0: ఆత్మ శుద్ధి లేని ఆచారం అది ఏలా?
1: What is the use of doing acharas without
0: పాత్ర శుద్ధి లేని పాకమేల?
1: What is the use of cooking food with vessels which are not pure?
0: నీ హృదయం అనేటువంటిది శుద్ధంగా లేనప్పుడు నీవు ఎన్ని కర్మలు ఆచరించి ప్రయోజనమేమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ పర్ఫార్మింగ్ డిఫరెంట్ యాక్షన్స్ ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ నాట్
0: అసలు కర్మలు ఆచరించడమే చిత్తశుద్ధి నిమిత్తము.
1: ఇన్ ఫ్యాక్ట్ పర్ఫార్మింగ్ యాక్షన్స్ ఇట్సెల్ఫ్ ఇస్ ఫర్
0: మన కర్మల ద్వారా చిత్తం మరింత అశుద్ధం గావించుకోవటము ఇది మరింత అజ్ఞానము.
1: ఇట్ ఈస్ రాదర్ ఇగ్నోరెంట్ టు పర్ఫార్మ్ యాక్షన్స్ అండ్ పొల్యూట్ అవర్ ఓన్ హార్ట్.
0: కానీ ఈనాడు అనేక విధమైనటువంటి వేదాంతములు ఉచ్చరించవచ్చు.
1: Today what is happening is
0: బోధించవచ్చు.
1: We are uttering Vedanta and we are preaching Vedanta.
0: కానీ ఆచరించడం చాలా కష్టము.
1: బట్ ప్రాక్టీసింగ్ వేదాంత
0: కష్టమైనటువంటి ఆచరణనే మనం ప్రధానమైన లక్ష్యంలో ఉంచుకోవాలి.
1: A person who works, he gets
0: కష్టమునందే మనకు సుఖమున్నది కానీ సుఖమునందు సుఖము లేదు. నసుఖార్ లభ్యతే సుఖం.
1: There is joy in our own work and hard work. Without that we will not be able to get joy.
0: కనుక మనము నిత్య జీవితము లోపల ఏ విధమైనటువంటి యొక్క వేదశాస్త్రం ఇతిహాస పురాణములు మనకు తెలియకపోయినప్పటికీ మనకు తెలిసినంత వరకు కూడా భూతదయా పశ్చాత్తాపములు మన హృదయంలో అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ మైట్ నాట్ బి నోయింగ్ వేదాస్ ఉపనిషత్స్ అండ్ ఆల్ దాట్ బట్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ వీ షుడ్ ఎగ్జిబిట్ కంపాషన్.
0: శక్తి ఉండి కూడా దాన ధర్మములు చేయలేనటువంటి మూర్ఖత్వం అనేటువంటిది ఎన్ని మంత్రములు చేసినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
1: ఇఫ్ ఎ పర్సన్ పర్ఫార్మ్స్ ఎనీ నంబర్ ఆఫ్ గ్రేట్ తపస్ ఎట్సెట్రా వితౌట్ పర్ఫార్మింగ్ వెన్ హీ హస్ ది కెపాసిటీ
0: వరకును మనం దాన ధర్మములు చేయాలి.
1: You must offer things in charity so long as you have the capacity.
0: కనుకనే ధనము కూడాను నలుగురు శత్రువులు ఉంటున్నారు.
1: Wealth also could become an enemy for you.
0: మొట్టమొదటి వాడు పెద్ద కుమారుడు ధర్మము.
1: For wealth there are four types of thieves.
0: ఈ ధర్మమునకే ఈ ధనమును సద్వినియోగము గావించకుండేనా?
1: Four types of people who may claim it. The first one is the eldest son.
0: ఇంకా రెండో వాడు అనగా రాజు అనగా ప్రభుత్వము ఏదో ఒక సాకు పైన ఏదో ఒక రైడ్ జరిగించో, ఇంకే విధమైనటువంటి సుంకము అని చెప్పో, లేక ట్యాక్స్ అని చెప్పో వాళ్ళు గుంజుకోవడానికి ప్రయత్నిస్తారు.
1: ద సెకండ్ క్లెయిమెంట్ ఫర్ వెల్త్ ఈస్ ది కింగ్ హూ క్లెయిమ్స్ ఇట్ బై వే ఆఫ్ ఎ ట్యాక్స్ ఆర్ సమ్ సచ్ లెవీ ఆర్ ఫీస్.
0: వారు గుంజుకున్న తర్వాత మిగిలినటువంటి దానిని ఏ దొంగలో ప్రవేశించి అపహరిస్తారు.
1: The third claimant is a thief who may try to steal away whatever is left.
0: ఇంకా మిగిలి ఏమైనా ఉంటుంటే అగ్ని ప్రవేశించి భస్మం చేస్తుంది.
1: Still if there is something left out, it is the fire which may destroy it.
0: కనుకనే జీవితం ఉన్నంత లోపలనే మనం తగినటువంటి యొక్క తెలిసి దాన ధర్మాలు చేసి జీవితాన్ని సార్థకంగా గావించుకోవాలి.
1: Therefore, when you are having life, when you are having capacity, knowingly you should perform actions of charity and justify the wealth.
0: Telisi cheyali kani chachina tarvata em chestaniki veel avutundi.
1: When you are alive knowingly with full intention you will have to do it.
0: Chaala mandi villu rastuntuntaru nenu chachina tarvata palana dharmam palana dharmam palana dharmam evudu chachina tarvata adi kuda chachundi.
1: Many people
0: ilanti chesi neevu bratikinatte nee hastamulato chesi aanandanni anubhavinchu.
1: Many people write a will in which they say how to dispose of the wealth that they have. When you are alive, through your own hands, by your own conscious effort,
0: ప్రతి ఒక్కటి కూడా మనం తెలిసి చేయాలి.
1: Whatever you do it knowingly and intentionally.
0: చూచి త్రొక్కు తెలిసి మ్రొక్కు.
1: You see what is ahead of you and put your next foot. And also, knowing fully
0: well, కనుకనే పరమ భక్తుడైనటువంటి త్యాగరాజు కూడాను తెలిసి రామ చింతన చేయవే.
1: Tyagaraja also has described that, O mind, you go on repeating the name of the Lord, knowing
0: you telisi bhagavantuni chinta chey manasa.
1: O mind, after knowing well,
0: yedo teliyakunda ajnana dutilo neevu smarinchadaniki prayatninchaddu.
1: Don't repeat the name in the state of ignorance, knowing fully
0: well. Atanu sarvajnudu, sarvavyapakudu, sarvashaktimayudu aneetvanti okka vishayanni gurtinchukoni prayatninchannadu.
1: Remember that he is omniscient, omnipresent and omnipotent. Knowing fully well, remembering
0: Kani
1: these facts, he repeat his
0: bhaktulu,
1: name.
0: Sarvajnudu, sarvavyapakudu, sarvashaktimayudu, chakkaga varnistaru. Kani panullopala praveshapettetappudiki tussu bussani bayaldertuntadi.
1: But devotees of today, they go on describing God as omnipresent, omnipotent and omniscient. But their actions belie these things.
0: Ee naati mana yokka pravartanallanni kudanu పూజారికి మాత్రమే ఒక హద్దుగా ఉంటుండాలి.
1: టుడేస్ డివోషన్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ టు ది పూజారూమ్ అండ్
0: ఈ పూజారూమ్ లో ఉండినంత సేపు మాత్రం పరమశాంతిగా ఉంటారు.
1: సో లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ద ష్రైన్ యూ విల్ బి ఎక్స్పీరియన్సింగ్ ఇమ్మెన్స్ పీస్.
0: భగవంతుని చాలా ప్రాప్తిస్తూ ఉంటారు.
1: యు విల్ బి ఆఫరింగ్ అండ్ ప్రేయింగ్ టు ద లార్డ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ద హార్ట్.
0: ఆ గది దాటి యువతల అడుగు పెట్టినా ఇంకా పని వారిపైన వారిపైన వీరిపైన అనేక రకమైనటువంటి యొక్క ఉద్రేకాలు బయలుదేరుతుంటాయి.
1: ద మోమెంట్ యు స్టెప్ అవుట్ ఆఫ్ ది ష్రైన్ రూమ్ యు బికమ్ అజిటేటెడ్ అండ్ గో ఆన్ షౌటింగ్ ఆర్ ఎవ్రీ వన్ దట్ యు కమ్.
0: ఇది కాదు మన నిజమైనటువంటి యోగము, ఇది కాదు మన నిజమైనటువంటి ధ్యానము, ఇది కాదు మన నిజమైనటువంటి భక్తి.
1: దిస్ ఈజ్ నాట్ ట్రూ యోగ, ట్రూ ధ్యాన ఆర్ ట్రూ డివోషన్.
0: సతతం యోగిన, నిరంతరము కూడాను శాంతితో ప్రేమతో సత్యముతో జీవితాన్ని అంకితం గావించాలి.
1: వన్ షుడ్ బి ఇన్ ఎ స్టేట్ ఆఫ్ యోగా కంటిన్యూస్లీ అండ్ కంటిన్యూస్లీ వన్ షుడ్ ప్రాక్టీస్ లవ్ అండ్ డివోషన్.
0: భగవంతుని ముందు అనేక భరతనాట్యాలు ఆడుతుంటారు.
1: బిఫోర్ గాడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్
0: ఈ వినయ విధేయతలు అనేటువంటిది కేవలము ఆషాఢభూతిని వేషాలుగా కనిపిస్తుంటాయి.
1: The obedience and the humility exhibited are only
0: koncham morugu poyana inga sakshat durvasulo vishishtulo ambarishulo inke vidhamainatundi margallo avalambistuntaru.
1: Before God all these things are shown as an exhibition, but
0: ee vidhamuga maratam aneetundi e maatram kuda nu manchidi kaadu.
1: Once you are out of sight you become your own real self and
0: samayamunu puraskarinchukoni konni padamulu maarchukovachunu.
1: Depending upon the circumstances, you may change your tone and words used.
0: కానీ హృదయాన్ని మాత్రం మార్చుకోరాదు.
1: But you should never change your heart.
0: ఇలాంటి వారి హృదయం కేవలం ఒక రాక్షస హృదయమనే చెప్పవచ్చు.
1: The heart of such people who go on changing from moment to moment, they are demonic hearts.
0: కనుక మనము చూచుటకు మానవుల వలె ఉంటుండి మన ప్రవర్తన రాక్షస ప్రవర్తనలుగా ఉంటుంటే ఇంక దైవత్వం ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది?
1: For appearance, if we are human beings, by actions, if we are demons, how can we get the grace of God?
0: ఈనాడు ప్రపంచంలో మానవత్వం అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించటం లేదు.
1: the human nature and human qualities are not seen in this world in any small
0: measure. అనేక సాధకులంతా కూడాను భగవంతుని అన్వేషిస్తున్నాము, భగవంతుని వెతుకుతున్నాము, భగవంతుని వెతుకుతున్నాము అంటున్నారు.
1: A number of aspirants say that they are searching for God.
0: సర్వత్రా ఉండినటువంటి భగవంతుని వెతకటం ఎందుకు? ఎక్కడ వెతకటం?
1: When God is omnipresent, where is the need for searching?
0: తాను భక్తుడు కాదు కనుకనే వెతుకుతున్నాడు.
1: Because he is not a devotee, he is making a
0: నిజమైన భక్తుడైతే వెతకనక్కర్లేదు.
1: For a true devotee, there is no need for searching at all.
0: సర్వత పాణిపాదం తస్సర్వతోచే శిరోముఖం సర్వత శృతిమల్లోకి. సర్వత్రా తానే ఉంటున్నాడు.
1: For a true devotee, he finds God everywhere.
0: ఈనాడు భగవంతుని భక్తుడు వెతకటం లేదు.
1: Today, devotee is not searching God.
0: భక్తుడే భక్తులను భగవంతుడు వెతుకుతున్నాడు.
1: In fact, God is searching for a true
0: ఎక్కడ సరైన భక్తుడు ఉన్నాడా అని వెతుకుతున్నాడు.
1: He is searching to find out where
0: he వెతకడం ఎందుకంటే ఎక్కడ చూసినా సరైన భక్తుడు లేడు కనుకనే వెతుకుతున్నాడు.
1: The reason for his searching for a true devotee is wherever you see, you don't get a true devotee at all.
0: ఈనాటి మన భక్తి అంతకుడును రివర్స్.
1: The type of devotion that we are having is in the reverse.
0: భగవంతుని వెతుకుతున్నాడు అనేది పోయి భగవంతుడే భక్తుల్ని వెతుకుతున్నాడు ఈనాడు.
1: Today, instead of devotee searching for God, God is searching for devotee.
0: కనుక మనము భగవంతుడు మనలను వెతకనివ్వకుండా మనమే భగవంతుని దక్కించుకొని చిక్కించుకునేటువంటి ఉపాయాన్ని మనం తీసుకోవాలి, సాధించాలి.
1: Today, what we'll have to just do is, we have to just get the capacity to get the grace of God.
0: కనుకని కర్మాచరణ ద్వారా కాయమును సార్థకం చేసుకుని కాలమును పవిత్రము గావించుకుని దివ్యత్వాన్ని అనుభవించి పవిత్రతలో మనం లీనమైపోవాలి.
1: Through the body, perform actions of dharma, justify your own existence and make your life sacred and reach the goal.
0: మన హృదయము ఒక్కటే.
1: Our heart is only one.
0: ఇది కేవలము ఒక మ్యూజికల్ చైర్ కాదు.
1: Our heart is not a musical chair.
0: ఒక్క తూరి ఒక్కరు, మరొక తూరి మరొకరు, మరొక తూరి మరొకరిని ఈ హృదయంలో చేర్చుకోవడానికి ప్రయత్నించకూడదు.
1: We should not introduce one day one particular person into our heart.
0: నిజమైనటువంటి భక్తుడు ఉండవలసినటువంటి లక్షణాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: We have to make effort to find out what are the true qualities of a good devotee.
0: కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు, నిందలకు, నిష్ఠూరములకు అన్ని కాలముల యందు కూడాను ఒకే సమత్వాన్ని మనం వహించాలి.
1: One should have an equal mindedness whether it is in the trouble, in the sorrow, in the joy, in the difficulties, in the problems, under all circumstances.
0: పది మంది పొగిడితే మనము 50 పౌండ్ ఉండేటువంటి వాడు 100 పౌండ్లుగా మనం పెరిగిపోతాం.
1: If anyone praises us, we increase almost 100%.
0: ఎవరైనా దూషిస్తే లేక విమర్శిస్తే మనం కృంగిపోతాం.
1: If any person criticizes us, censures us, we shrink.
0: ఈ కుంగి పొంగనటువంటి యొక్క భక్తిని మనం సాధించాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ డివోషన్ విచ్ డస్ నాట్ గెట్ ఎలేటెడ్.
0: కృంగటం ఒక బలహీనత.
1: ఇట్ ఈస్ అ వీక్నెస్ టు ష్రింక్ ఇన్ వన్ సెల్ఫ్.
0: పొంగిపోవటం ఒక అహంకారత.
1: టు గెట్ ఎలేటెడ్ ఈజ్ సెన్స్ ఈజ్ అ టైప్ ఆఫ్.
0: ఈ రెండింటికి మనం స్థానం ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నాట్ గివ్ రూమ్ ఫర్ ఎయిదర్ ఆఫ్ దెమ్.
0: పట్టినా పట్టేదో పట్టనే పట్టి తిరి పట్టు నెగ్గిడదాకా అట్టె ఉండు.
1: ఐ హావ్ హెల్డ్ ది ఫీట్. Whatever decision I have taken, let me not give it up. Whatever my
0: corina dediyo korane koritivi korke chelludu daaka povakundu.
1: Whatever I have decided to ask, I have asked. Until I get my desire fulfilled, I am not going to give up.
0: Adigina dediyo adagane adigitivi adigina jittu daaka viduvakundu.
1: I have asked for something, but once I have asked, until it is given, I am not going to give up.
0: Talachina dediyo talachane talachitivi talaputiredu daaka povakundu.
1: When somehow I have thought of this particular thing, once I have thought of him in the way, I am not going to go away.
0: Oru padaleka thanaina pravavalayu.
1: Not being able to bear with us, he has to yield.
0: Vadalu teliyaka neevaina adugavalayu.
1: Not forgetting your own self, you should go on asking.
0: Antiye kaani tirigipovuta bhaktuni diksha kaadu annaru.
1: But then it is not a true quality of a good devotee to go away just like that.
0: Idi bhaktuni yokka lakshanalu.
1: These are the qualities of a devotee.
0: Itti lakshanallo manam abhiruddhi parchukoni mana yendu cherinatundi avalakshanallo dooram chesi ee nityanandamunu ee yokka brahmanandamunu aatmanandamunu anubhavinchi deshamunandu taginatundi aadarshanni andinchalani నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: We have to develop these qualities and foster these qualities, and we have to become distant for bad qualities, and we should enjoy Nityananda, Brahmananda and all that. And thus I bring my discourse to a close.

0: Things that are beautiful, things that bring fame, can be only impermanent, but the only permanent thing is truth.
1: Rajya bhogamulennu ravachu povachu shashvitamainadi satyamokate.
0: You can have the pelf and power of kingdoms, but that which is permanent is only truth.
1: Bratalu bandhu ravachu povachu.
0: Relations and brothers may come and go.
1: శాశ్వతమైనది సత్యం ఒకటే.
0: ది ఓన్లీ థింగ్ దట్ ఇస్ పర్మనెంట్ ఇస్ ట్రూత్.
1: లోకమందు అధికార భోగము రావచ్చు పోవచ్చు.
0: ఇన్ ద వరల్డ్ స్టేటస్ అండ్ పవర్ మే కమ్ అండ్ గో.
1: శాశ్వతమైనది సత్యం ఒకటే.
0: ది ఓన్లీ థింగ్ దట్ ఇస్ పర్మనెంట్ ఇస్ ట్రూత్.
1: సరస సన్మార్గ తత్వంబు తెలియజెప్పి.
0: ద ఈజీ పాత్ టు గుడ్ కండక్ట్ అండ్ రైచియస్నెస్.
1: అమృతంబు అది ఏ సకల సౌభాగ్యమందు.
0: ద పాత్ ఆఫ్ రైచియస్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ బ్రింగ్స్ ప్రాస్పెరిటీ అండ్ ఆస్పీషియస్నెస్.

0: సత్యమందు.
1: The greatest prosperity in the world is only truth.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు,
1: today,
0: స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క గుణగణములను ప్రకటించి ప్రచారం చేసి ఆనందించగోరే ఈ యొక్క 19వ తేదీ ప్రారంభించాము.
1: The 19th of November is set apart to look into all the matters relating to women and disseminate what is good.
0: స్త్రీలలో అనేక విధములైనటువంటి యొక్క సత్య సంస్కృతులు ఉన్నవి.
1: In women there is virtue and there is good and truth.
0: భూమి ఒక్కటే.
1: The world is only one.
0: కాని ఎట్టి విత్తనం నాటుదమో అట్టి మొక్కలే అభివృద్ధి అవుతాయి.
1: The seeds that we sow, we get only plants of those seeds.
0: అదే విధంగానే తల్లి యొక్క గర్భము భూదేవితో సమానం.
1: The woman's womb is synonymous with the earth.
0: ఇందులో ఎట్టి సంకల్పములనేటువంటి యొక్క విత్తనం మనం నాటుకుందమో అట్టి ఫలములే మనం అందుకున్నట్టు సిద్ధంగా ఉంటాం.
1: What is the idea that we conceive in ourselves, that it is that comes forth from the womb.
0: మామిడి విత్తనము నాటి చేదు ఫలమును పొందలేము.
1: We cannot sow mango seeds and get some other type of fruit.
0: వేప విత్తనము నాటి మధురమైనటువంటి మామిడి ఫలమును పొందలేము.
1: We cannot sow the seeds of a neem tree and ask for sweet fruits.
0: కనుకనే తల్లి గర్భము నిరంతరము సత్య సంకల్పముల చేత సత్య భావముల చేత సత్య కార్యముల చేత నింపుకోవాలి.
1: సో ద మదర్స్ వూమ్ షుడ్ బి ఫుల్ ఆఫ్ గుడ్ థాట్స్, గుడ్ వర్డ్స్ అండ్ గుడ్ డీడ్స్.
0: అప్పుడే మనకు సత్పుత్రులు, సదాచార సంపన్నులు, సద్గుణవంతులైనటువంటి బిడ్డలు కలుగుతారు.
1: ఇట్స్ ఓన్లీ దెన్ వి గెట్ వర్చ్యుయస్ అండ్ గుడ్ కండక్ట్ ఫ్రమ్ చిల్డ్రన్ హు ఆర్ బోర్న్.
0: కానీ ఈనాడు దుర్గుణములు, దురాలోచనలు, దుస్సంగములు కలిగినటువంటి బిడ్డలు అభివృద్ధి అవుతున్నారనగా దీనికి మూల కారణము తల్లి యొక్క సంకల్పం లేని కారణం.
1: The ideas of the mother are responsible for the children who are either good or bad, and today there are children who are full of bad thoughts and wicked inclinations.
0: పూర్వము ఆర్యాంబాని గొప్ప గుణవంతురాలు ఉండేటువంటి ఆర్యాంబ.
1: Earlier, Aryamai was a very good woman.
0: ఆమె కేరళ దేశం లోపల కాలడి అనేటువంటి దీంట్లో ఉండేది. కేరళ దేశం కాలడి.
1: She was in Kaladi in Kerala. She was born there.
0: ఆమె నిరంతరం కూడాను దైవ చింతనే చేస్తూ దైవ కార్యములు ఎందే నిమగ్నులై ఉండేటువంటి వారు.
1: She was always thinking of God and doing the actions relating God word.
0: దీని తత్ఫలితంగా ఆమె పవిత్రమైన గర్భమునందు జగద్గురువైన శంకరాచార్యులు వారు జన్మించారు.
1: As a consequence of a good idea, Shankaracharya was born to her.
0: శంకరాచార్యులు ఇంతటి గొప్ప మహాగురువు కావడానికి కారణము తల్లి యొక్క సంకల్పములే దీనికి మూల కారణం.
1: For Shankaracharya to become a great guru, the mother's ideas were the cause for it.
0: వివేకానంద కాని, రామకృష్ణ పరమహంస కాని వీరందరూ కూడాను ఈ తల్లి యొక్క సంకల్పం చేతనే వీరు ఇంతటి గొప్పవారుగా తయారయ్యారు.
1: Either Ramakrishna or Vivekananda are what they are because of the ideas of their mother.
0: పుత్రీ దేవి మీకు తెలిసినటువంటిదే. ఆమె నిరంతరం కూడాను దైవ చింతన లోపల కాలం గడుపుతూ వచ్చేటువంటిది.
1: You all know Puttali Devi. She was all the time thinking of God.
0: ఆమె ఒక వ్రతమును నిరంతరము ఆచరిస్తూ ఆ వ్రతం పూర్తి అయినప్పటికి కోకిల గానం కాడాలి.
1: She was undertaking a vow, and after the finishing of the vow, she waited for the cuckoo to sing.
0: ఆ యొక్క కూతలు వినక తాను ఏమాత్రము భుజించేటువంటిది కాదు.
1: Till she heard the singing of the cuckoo, she would never partake of food.
0: కానీ ఎంతసేపు అయినప్పటికీ తల్లి భుజించక ఆ విధంగా ఉండటము కుమారుడు చూడలేకపోయాడు.
1: So the son could not bear the mother keeping fast till she heard the cuckoo sing.
0: Kani aa pillavaade inti velukuku velli కోకిల కూచినట్టుగా కూచి, అమ్మ కోకిల కూసింది, ఇంకా మీరు భుజించవచ్చును అని ప్రార్థించాడు.
1: So the son went inside and imitated the singing of the cuckoo, went to the mother and said, "Mother, you can now partake of food."
0: అప్పుడు తల్లికి చాలా దుఃఖం కలిగింది.
1: Then the mother felt very sad.
0: నా గర్భంలో ఇలాంటి అసత్యవాది ఆ జన్మించటము.
1: You have born in my womb. Have you become a person who tells lies?
0: భగవంతుడా, నేను ఏ పాపం చేశాను?
1: Oh God, what sin have I committed?
0: కనుక నాకు ఇలాంటి పుత్రుడు కలగడానికి నా పాపమును పరిహారం చేయమని.
1: సో టు హావ్ గివెన్ బర్త్ టు సచ్ ఎ బాయ్, ప్లీజ్ గాడ్ ఫర్గివ్ మై సిన్స్.
0: చాలా విలపించింది.
1: షీ ఫెల్ట్ వెరీ సాడ్ అండ్ క్రైడ్.
0: ఈ విలాపం చూచి కుమారుడు దుఃఖించి, నా తల్లికి నేను ఇంత శ్రమ ఇచ్చింది కదా అని విచారించాడు.
1: Seeing the state of his mother, the sad state of his mother, the son felt very sad that he had given so much trouble to her.
0: అప్పటి నుంచి నేనికపైన అసత్యమే ఆడను అనేటువంటి ప్రతిజ్ఞ చేశాడు కుమారుడు.
1: Then from then onwards he promised himself that he would never tell a lie.
0: ఆనాటి నుంచి సత్యము తప్ప అసత్యం ఆడేటువంటి వాడు కాదు.
1: From that day onwards he spoke only the truth and truth alone.
0: కనుకనే తల్లుల యొక్క శిక్షణ కూడాను కుమారులకు అత్యవసరము.
1: So the training from the mother is very essential.
0: తప్పులు చేసినప్పుడు తల్లి శిక్షించి అతన్ని మందలించి సరైన మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాలి.
1: The mother should try very hard to correct the son when he commits a mistake.
0: తప్పులు చేశాడు కదా అని పిల్లవాడిని క్షమించకూడదు.
1: She should not forgive the son for having committed an error.
0: కనుకనే తప్పుకు తగినటువంటి శిక్ష మంచికి తగినటువంటి ఫలితమును తల్లి యొక్క చేతియందే ఉంటుంది.
1: To punish if he has done wrong and to reward him if he has done good is the task of the mother.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తల్లి సంకల్పాలను అనుసరించి మున్ముందు మంచి చెడ్డలుగా మారుతున్నారు.
1: It's because of the ideas and the will of the mother, the son changes either for the good or the bad.
0: Oka chinna aadarshamu.
1: One small example.
0: Puramu Rangoon yuddham aina tarvata,
1: after the Rangoon war,
0: andarni kolpoyi talli oka kumarudu edo oka vidhanga Madras cheraru.
1: One mother and son, after everything was lost, reached Madras.
0: Kani వారికి ఉండడానికి ఇల్లు కాని తినడానికి తిండి కాని ఎక్కడ లభించలేదు.
1: There had no shelter over their heads, no food to eat.
0: తల్లి ఇంటింటికి పోయి భిక్షం తేవటము, కుమారునికి కొంత పెట్టడము, తాను కొంచెం భిజించటము.
1: The mother would go asking for alms house to house, give most of it to her son and partake of a little to herself.
0: ఒక్కొక్క దినము ఈ యొక్క ఆహారం చికెన్ దినము కుమారుడికి మాత్రమే పెట్టి తాను పస్తుపడేటువంటిది.
1: వన్ డే వెన్ హి నాట్ వెన్ షీ డి నాట్ గెట్ మచ్ ఫుడ్, షీ గేవ్ ఎవ్రీథింగ్ టు హర్ చైల్డ్ అండ్ షీ ఫాస్టెడ్.
0: ఈ విధంగా కుమారుడి యొక్క సుక్షేమం నిమిత్తమై తల్లి అనేక బాధలు పడుతూ వచ్చింది.
1: ఫర్ ద సేక్ ఆఫ్ ద వెల్ బీయింగ్ ఆఫ్ అ సన్ షీ పుట్ హర్ సెల్ఫ్ టు అ లాట్ ఆఫ్ డిఫికల్టీస్.
0: తల్లి దినదినమునప్పుడు క్షీణించిపోతూ వచ్చింది.
1: ద మదర్ గాట్ ఇమాషియేటెడ్ డే టు డే.
0: కుమారుడు చెప్పాడు,
1: దెన్ ద సన్ సెడ్,
0: తల్లి నీవు భుజించుక నాకు మాత్రమే వడ్డిస్తున్నావు.
1: వై యు ఆర్ నాట్ ఈటింగ్ అండ్ యు ఆర్ గివింగ్ టు మీ ద ఫుడ్ అలోన్.
0: సరికాదు సరికాదు అని
1: దిస్ ఇస్ నాట్
0: ఎంతనో ప్రార్థించాడు.
1: హి ప్రేడ్ టు ద మదర్,
0: రేపటి నుంచి నేనే భిక్షానికి పోతానన్నాడు.
1: సో బికాజ్ యు డు నాట్ టేక్ ద ఫుడ్ మదర్, ఐ విల్ గో మై సెల్ఫ్ టుమారో అండ్ ఆస్క్ ఫర్ ఆర్మ్స్.
0: కుమారుడు భిక్షవెత్తటము తల్లి కన్నారా చూడలేదు.
1: ద మదర్ కుడ్ నాట్ స్టాండ్ ద చైల్డ్ గోయింగ్ అండ్ ఆస్కింగ్ ఫర్ ఫుడ్.
0: అట్టి మదర్ యొక్క హృదయము కరిగిపోయింది.
1: So the mother's heart melted.
0: Nayana, you pon akkarledu, nene din seedatvanti prayatnam chestanu.
1: Dear son, you need not go, I will go myself and try.
0: Neevu bichchavettam nenu sahinchalenu bharinchalenu.
1: I just cannot see you going and asking for alms.
0: Okanadu chaala balaheenam aipoyindi.
1: She became very weak one day.
0: Kumarudu bichchaniki vellaadu.
1: The son went for alms.
0: ఒక పెద్ద ఆఫీసర్ ఇంటికి వెళ్ళాడు.
1: హీ వెంట్ టు ఎ బిగ్ ఆఫీసర్స్ హౌస్.
0: ఆ ఆఫీసర్ వరండాలో ఈజీ చైర్ పైన కూర్చున్నాడు, పేపర్ చదువుతున్నాడు.
1: ది ఆఫీసర్ వాస్ సిట్టింగ్ ఆన్ ద వరండా ఆన్ ఎన్ ఈజీ చైర్.
0: అయ్యా నాకు ఆకలి ఆకలి ఆకలి అని రోజు పట్టాడు.
1: అండ్ ద సన్ క్రైడ్ అవుట్, ఓ సర్ వి ఆర్ హంగ్రీ వి ఆర్ హంగ్రీ.
0: అప్పుడు ఈ ఆఫీసర్, నాయన కూర్చో ఇక్కడ, నేను తెస్తాను ఒక ఆకులో, నీవు భుజించి పోమన్నాడు.
1: Then the officer said, "Dear one, sit here. I will bring the food."
0: అప్పుడు ఆ బిడ్డ చెప్పాడు, లేదు లేదు, నేను ఈ అన్నాన్ని నా ఇంటికి తీసుకుని పోవాలి.
1: No, no, I have to take this food to the house.
0: అప్పుడు ఆఫీసర్ అనుకున్నాడు, అరే వీరికి ఆకలేమి లేదు, నిజంగా ఆకలే ఉంటుంటే దీన్ని తీసుకుని ఇంటికి ఎందుకు వెళ్ళాలి.
1: Oh, you surely are not hungry where you sow. You would have eaten this here and not taken it to your house.
0: ఈ మాటలు చెప్తూ ఉండగానే పిల్లవాడికి తల తిరిగింది, పడిపోయాడు.
1: As soon as he heard his harsh words, the boy fell giddy and fell down.
0: పడిపోయి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు.
1: And then he was talking something as he fell down.
0: ఈ ఆఫీసర్ తన చెవిని తన యొక్క నోటి దగ్గర పెట్టి విన్నాడు ఏమి చెప్తున్నాడు అని.
1: Then the officer came close to him and tried to hear what he was saying.
0: Ayya, adhikari, modalu naa talliki.
1: Oh, officer, first it is for my mother.
0: Tarvada nenu tintanu.
1: And it's afterwards myself.
0: Ani swaram raanatvanti dintlo deeninga cheptunnadu.
1: Even when the voice was very faint, he was
0: modalu ammaku, ammaku, ammaku.
1: First it is for my mother, my mother, my mother.
0: Ammaku, ammaku ani cheptu praanam vichadu.
1: And saying so, he died.
0: Anaga alanti kumarudu ee naadu ekkadaina kanipistara?
1: Such type of sons, can we see them today?
0: Talli aakal nimittamai kumarudu tana pranaanni kudunu arpitam chesadu.
1: For the sake of the hunger of his mother, the son was prepared to give up his life.
0: Alanti prachinapu yokka samskrutulu ee naadu abhivruddhi parchali.
1: The traditions of the olden times, we have got to resurrect them today.
0: Atti tallulu kaani అట్టి కుమారుడు కానీ ఈనాడెక్కడ కూడా లభించటం లేదు.
1: We cannot see such a type of mother or such a son today.
0: ఇది కలి ప్రభావమే కాకుండా విద్యా ప్రభావం కూడా దీనికి కొంచెం తోడుగా వస్తుంది.
1: It is not only because of the Kali age, but because of the educational system today.
0: ఈనాటి చదువులన్నీ కూడా కేవలము పొట్టకూటి నిమిత్తమే చదివేటువంటి చదువులే.
1: Today's education seems to be only for a livelihood.
0: సమాజము, కుటుంబము, దేశము యొక్క క్షేమాన్ని హృదయంలో ఏమాత్రము సంకల్పించటం లేదు.
1: They do not have the feelings in the heart for the nation, for the world and for their own country.
0: మొట్టమొదట తన కుటుంబ క్షేమాన్ని దృష్టి ఎందుంచుకోవాలి.
1: First you must think of the welfare of the family.
0: కానీ అట్టి దృష్టియే వీరి ఎందు కనిపించటం లేదు.
1: But today we cannot see such type of thoughts.
0: ఒకానొక సమయం లోపల
1: once
0: తల్లి చాలా శిక్షించి బిడ్డలను పోషిస్తూ వచ్చేటువంటిది.
1: వన్ మదర్ వాజ్ వెరీ వెరీ స్ట్రిక్ట్ విత్ హర్ చిల్డ్రన్ అండ్ దట్స్ ద వే షీ వాజ్ బ్రింగింగ్ దెమ్ అప్.
0: ఆమె దగ్గర యథా రాజా తదా ప్రజా అని, యథా అధికారి అదా సేవకురాలు.
1: సో హౌ ఈస్ ద వన్ హూ రూల్స్ షో ఈస్ ద సబ్జెక్ట్ దట్స్ వాట్
0: అట్టి పవిత్రమైన హృదయం గల తల్లి దగ్గర పవిత్రమైనటువంటి ఒక సేవకురాలే చేరింది.
1: So to that mother who was very pure in heart came a person, was a worker.
0: Aame peru Rambha.
1: A worker came, her name was Rambha.
0: Atti aa Rambha sevakuralainatunte ame pillalu chaala jagrataga kaapaadutu vacheetundi.
1: So that Rambha who was serving looked after the children with love and care.
0: Oka dinamu
1: one day
0: Gandhi parigetti vachadu.
1: Gandhi came running.
0: Rambha, Rambha, నాకు చాలా భయంగా ఉంటుండది అన్నాడు.
1: Rambha, I'm very afraid.
0: అప్పుడు ఆమె దగ్గరికి పిలిచి, నాయన నీకెందుకు భయము?
1: Oh, she called him to her and then said, child, why are you afraid?
0: చెడైనటువంటి రామచంద్రుడు ఉండగా నీవెందుకు భయపడతావు?
1: Why are you afraid when God, the all protected, is with us?
0: కనుకనే నీవు ఎప్పుడు భయం వస్తుందో అప్పుడు రామ్ రామ్ రామ్ రామ్ అని రామనామాన్ని స్మరించమని చెప్పింది.
1: So whenever you're afraid, my child, recite the name Ram, Ram, Ram.
0: Ini Ramanamani kadapati pranam vidchenta varaku kudanu Gandhi smaristu vachadu.
1: The same name of Rama, Gandhi started chanting till the end of his life.
0: Kavu ee naadu atti sevakulu ekkadaina manaku labhistara?
1: Can we see such type of workers or servants today?
0: Aa naadu atti tallulu అట్టి సేవకురాలు అభివృద్ధిగా ఉండటం చేతనే పిల్లలు సద్గుణవంతులైపోయి సదాచారవంతులైపోయి సన్మార్గంలో నడుచుకుంటూ వచ్చారు.
1: ఇట్స్ బికాస్ దేర్ వర్ సచ్ మదర్స్ సచ్ దోస్ హూ సర్వ్డ్ దట్ విమెన్ వర్ వెరీ వర్చ్యూస్ అండ్ దే ప్రాస్పర్డ్.
0: ఇంకా మీకు తెలుసును ఈశ్వర చంద్ర విద్యాసాగర్.
1: యు నో విద్యాసాగర్ విద్యాసాగర్.
0: ఆయన చాలా బీదవాడు.
1: హీ వాజ్ అ వెరీ పువర్ మ్యాన్.
0: తల్లి కూడా ఎట్టి శక్తి లేనటువంటిది.
1: ద మదర్ ఆల్సో డిడ్ నాట్ హ్యావ్ మచ్ టు గివ్.
0: కానీ తాను ఏదో విధంగా కొంచెం సంపాదించి బిడ్డకు పెట్టేది, తాను మిగిలితే తినేటువంటిది.
1: Somehow she used to get something for her son and the remaining part she would take it.
0: ఆ విధంగా కాలం గడుపుతూ పిల్లవాడిని పోషిస్తూ వచ్చింది, చదివిస్తూ వచ్చింది.
1: She spent her time this way. She started to take care of her son and
0: ఆ తల్లి హృదయం లోపల పవిత్రమైన భావాలు ప్రవేశించాయి.
1: In the mother's heart there were pure thoughts.
0: నా జీవితం నాకు అక్కర్లేదు, నా కుమారుడు శాంతి జీవితంగా పవిత్రమైనటువంటి జీవితంగా గడపాలని ఆశించింది.
1: I am not so anxious about my life. I wish my son to live virtuously and happily.
0: రాత్రి పూట కలకత్తా లోపల స్ట్రీట్ లైట్స్ దగ్గరికి పోయి పిల్లవాడు చదివేటువంటి వాడు.
1: In Calcutta, during nights in the street lights, this child would go and study.
0: ఆ విధంగా చదివి గొప్ప ఉత్తీర్ణుడయ్యాడు.
1: He studied in that fashion and became an eminent man.
0: పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివాడు.
1: He studied post graduate.
0: ఇది అయిపోయేటప్పటికి ఉద్యోగానికి ప్రయత్నం చేశాడు.
1: And after he finished it, he tried for a job.
0: ఉద్యోగం లభించింది.
1: He got a job.
0: ఆ ఉద్యోగం చేస్తూ చేస్తూ ఆనాడు చాలా తక్కువ జీతములు.
1: He used to do the job and in those days the pay was very less.
0: ఆ తక్కువ జీవితంతోనే తల్లిని తాను పోషించుకోబడుతుండేటువంటి వాడు.
1: Within that small emolument he used to take care of his mother and himself.
0: ఒకనాడు తల్లి ఎక్కడో తిరునాళ్ళకు పోవాలని ఊరి వారందరూ కూడా కలకత్తాలో తిరునాళ్ళకు పోతున్నారు.
1: So the mother desired that she should go for some mela because everyone in the village
0: తల్లి కూడా పాత చీర కట్టుకుని ఆమె కూడా తిరునాళ్ళకు దేవుని దర్శనం కోసం పోయింది.
1: So the mother had to wear a sort of an old sari and she joined the people who were going on that pilgrimage.
0: అప్పుడు ఈ దృశ్యాన్ని చూచాడు.
1: He saw that sight.
0: తల్లి చూచి, అమ్మా నీవు ఈ విధమైనటువంటి దుస్తులతో తిరునాళ్ళకు పోవటం నాకు చాలా కష్టంగా ఉంది.
1: మదర్, యూ గోయింగ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ సారీ, ఐ డో నాట్ లైక్ ఇట్, ఐ ఫీల్
0: బ్యాడ్. సరైనటువంటి దుస్తులు నీవు తీసుకో.
1: ప్లీజ్ వేర్ ద ప్రాపర్ క్లోత్స్.
0: నా జీవితం అంతా కూడా నీకే అర్పితం చేస్తాను.
1: ఐ షాల్ ఆఫర్ మై హోల్ లైఫ్ టు యూ
0: అని ఆయన సాయంకాలం వెళ్ళాడు, మంచి చీరలు తీసుకుని వచ్చాడు.
1: సో దట్ వెరీ ఈవినింగ్ హీ వెంట్ అండ్ బాట్ ఎ నైస్ సారీ.
0: మరి ఒక దినం సాయంకాలం వెన్నెలలో కూర్చొని ఇద్దరు సంభాషణలు చేస్తున్నారు.
1: One day in the evening both mother and son were talking to each other.
0: Amma nee abhishtamemo telipithe tappagane nenu dani nerveristanu naa shakti konadi annadu.
1: Mother, if you tell me your desire I shall try to fulfill it to the best of my effort.
0: Nayana naaku oka korika unnadi annadi.
1: Child, I have one desire.
0: Emiti aa korike?
1: What is that?
0: Mana village prajalanta kodanu neeru lekunda చాలా దూరం వెళ్లి ఆ నీరుని తెచ్చుకుని తాగుతున్నారు. వారు పడేటువంటి అవస్థ నేను చూడలేకుండా ఉన్నాను.
1: The people of this village go a long way to fetch water. There isn't water in this village. I cannot bear to see them suffering so.
0: కన మనకు ఒక పల్లె లోపల ఒక బావిని త్రవ్వించటమో నీకు బోర్ వెల్ వేయటమో నీవు చేస్తే నాకు చాలా సంతోషం అన్నాడు.
1: If you can please get a bore well bored and a well I shall be so happy.
0: ఈ పిల్లవాడు బోర్ వెల్ వేశాడు.
1: This boy got a bore well dug.
0: Chakkani neeru vachi prajalakantarki dahana teechadu.
1: Clear water came out of it and all the people there were so satisfied.
0: Appudu talli cheppindi, nayana naaku chaala aanandanga untundadi.
1: And then the mother said, son, I'm so happy.
0: Dahame pranamainatundi.
1: So the thirst
0: neere prana samanamu.
1: Thirst has been quenched and that is what is so
0: blessed. Neerunu ఈ ప్రజలకు అందించడము నాకెంతో ఆనందంగా ఉంటుండాలి. నీవు నా కుమారుడు పుట్టినందుకు ఈ సత్కార్యం చాలా గొప్పదిగా ఉంటుండాలి.
1: I'm so happy that you have quenched the thirst of these people and you have done such a good deed as
0: my మరి ఒక దినము ఇది పాత చీర కుట్టుకుంటూ కూర్చోనుండినది తల్లి.
1: One day she was wearing an old sari stitched all over.
0: కుమారుడు ఆఫీస్ నుంచి వచ్చాడు 5 గంటలకు.
1: The son came at 8 o'clock from the office.
0: అమ్మా నీకు ఇంకా ఏమైనా కోరికలు ఉన్నాయా అని ప్రశ్నించాడు.
1: Mother, don't you have any other?
0: Nayana, naaku marokati chinna korika untundalenna.
1: Son, I have a small desire.
0: Mana gramamloni chinna chinna pillalandaru kudanu chaduvukovatanikani inko gramaniki velli chaala shravapadi nadchukoni vastunnaru.
1: Children from our village go to other villages. They take so much of trouble for going there to the school.
0: ఆ దృశ్యాన్ని నేను చూడలేకపోతున్నాను.
1: I am unable to see that sight.
0: కనుక మన గ్రామంలోనే ఒక చిన్న బడిని నిర్మించు అన్నది.
1: Could you please build a small school in our village?
0: సరే, తనకు వచ్చేటువంటి జీతంలోనే చాలా వరకు తాను మిగిలించుకుని ధనమును ఏమాత్రమో దుర్వినియోగం చేయకుండా పోషించుకుంటూ వచ్చాడు.
1: So with a small pay that he was getting, he tried to set apart something and got a school built in the village.
0: Chinna school kattincharu.
1: A small school was built.
0: Aa school lo pal pillalandaru chaala navutu aadutu paadutu aanandanga kaalam gadutu vacharu.
1: So the children in that village would sing and dance and were very happy.
0: Ee drishyane thalli kuda choochindi.
1: And the mother saw this sight.
0: Nayana, idi maroku upakaram. నాకు కాదు, మన గ్రామంలో కాదు, ఇది దేశానికి ఒక విధమైన ఆదర్శంగా కనిపిస్తుంది.
1: This has become an illustrious example for the whole nation.
0: కనుక నీవు చాలా ధన్యుడు అయిపోయినావు నాయన, నా గర్భంలో పుట్టినందుకు అని ఆనందించింది.
1: So she became very happy that the son had achieved such a great thing.
0: ఈ విధంగా కాలం గడుపుతూ గడుపుతూ ఉండగా
1: So when they were spending time
0: మరీ ఒక దినం ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికే చాలా బాధగా ఉండేది తల్లి.
1: When he came back from the office, he saw his mother in a very bad state.
0: Amma, enduku ninna varaku chaala aanandanga undinaave, ee naadu deeniki kaaranam emiti ani prashninchadu.
1: Mother, till yesterday you were so happy, why are you now downhearted?
0: Nayana, neeru andinchavu, school kattinchavu, kaani ee pillalu sareinatundi sthitilo leka anarogyavantulaipoyi chaala kashtapadutunnaru.
1: You got a well dug, you got a school built, but I see the children over here are not healthy.
0: కనుక వీరికి ఏదైనా ఒక విధమైన వైద్యశాలను నిర్మించమని చెప్పింది.
1: సో ఇఫ్ యూ కుడ్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ అ హాస్పిటల్ బిల్డ్ ఇట్ వుడ్ బి వెరీ గుడ్.
0: చిన్నది ఒక వైద్యాలయం కట్టించారు.
1: హి బిల్ట్ ఎ వెరీ స్మాల్ హాస్పిటల్.
0: ఇది ఒక డాక్టర్ ఒక నర్సు ఉండేటట్టుగా పెట్టాడు.
1: దేర్ వాస్ ఓన్లీ వన్ డాక్టర్ అండ్ వన్ నర్స్.
0: ఈ విధంగా చేసినప్పుడు తల్లి మరింత ఆనందం అయిపోయింది.
1: అండ్ ద మదర్ వెన్ హి డిడ్ దిస్ హి కుడ్ నాట్ కంటైన్ హర్ జాయ్.
0: ఇది ఎందుకోసం మీకు చెప్తున్నానగా, తల్లి యొక్క సంకల్పాలు ఉత్తమమైన సంకల్పాలుగా ఉంటుంటాయి.
1: Why I am telling you this is because the mother has got pure thoughts.
0: ఆ సంకల్పాలు మనము పరిపూర్ణం గావించుకునే నిమిత్తమై మనం ఆమె గర్భంలో పుట్టామని సంకల్పాన్ని దృఢం చేసుకోవాలి మనం.
1: We have got to fulfill the pure thoughts of the mother and tell ourselves that we have been born for that.
0: తల్లి గర్భం నుండి పుట్టి తల్లి గర్భమునకే కొన్ని దుఃఖములు కల్పించేటువంటి ఆటలు మనం ఆడకూడదు.
1: We should not do acts having been born to a pure mother.
0: ఇది ఈ రకంగా ఈ దేహం యొక్క సంబంధమైనటువంటి దీంతో చక్కగా జరిగింది.
1: So that which was related to this body, well, things happened very well.
0: నేను పైన భోంచేస్తూ ఉన్నాను.
1: I was eating upstairs.
0: అప్పుడు గృహం అమ్మాయి పైకి వచ్చింది.
1: గృహం అమ్మాయి
0: అంటే ఈ దేహమునకు తల్లి.
1: Gruham Ammai came upstairs. She was the mother to this body.
0: Yevi inadu paiku vachavamma annanu.
1: Why have you come up, mother? I said.
0: Meer bonchendi tarvata nenu cheptanu annanu.
1: You eat. Then afterwards I will say, she said.
0: Bhojanam aina tarvata.
1: After finishing my food.
0: Swami, mana palle chaala kugramam.
1: Our village is a very very small one.
0: Ikkada vaidyame lekunda chaala baadha padutunnaru.
1: There's absolutely no medical facilities here.
0: Tanula chantipidani ettukoni bukkapattanam parigettunnaru.
1: And because of that many people go to bukkapattanam.
0: Vaadu nadachaleka kruchoni aneka samara padutunnaru.
1: They cannot walk the distance though they sit and they suffer a lot.
0: Appudu nenu cheppanu.
1: Then I said.
0: Ledu ee gramamlone oka hospital kattistanu annaru.
1: I said in this village I'll get a hospital built.
0: అప్పుడు మొట్టమొదట చిన్నది కట్టించాను.
1: సో ఇన్ ద బిగినింగ్ ఎ స్మాల్ హాస్పిటల్ వాస్ బిల్ట్.
0: తరువాత ఒక దినము పైకి వచ్చింది ఆమె.
1: దెన్ ఎ బిగ్ హాస్పిటల్ బికేమ్.
0: స్వామి, మీరేమి అనుకోకూడదు, నాకు రెండో కోరిక ఒకటి ఉండాలి, మీరు తీర్చాలని.
1: దెన్ షీ సెడ్ స్వామి డోంట్ థింక్ అదర్వైజ్ ఐ హవ్ గాట్ ఎ సెకండ్ డిజైర్.
0: మీకు కోరికలు వచ్చినాయా అని నేను మందలించాను.
1: Then I became a little strict and I asked, why you got another
0: kid? Ni vela mandi vastunte vaari korikalanta teerustunnave, naa korika maatram enduku teerchakoddu?
1: So many hundreds and thousands are coming to you. You're fulfilling their desires. Why can't you? Why can't you fulfill my desire? What is yours? I asked.
0: Ame cheppindi.
1: Then she said,
0: mana gramamlo ekkada chusina kaani neeru lekunda anta endi pothunnayi.
1: In our village there's absolutely no water. Everything is getting dried up.
0: Em kavalannanu.
1: What do you want, I
0: మన గ్రామంలో ఒక చిన్న బావిని త్రవ్వించండి అని.
1: In our village, please get a well dug.
0: చిన్న బావిని త్రవ్వించాము.
1: Then I got a well.
0: మన మందిరంలోనే త్రవ్వించాను.
1: It was right in our
0: గ్రామం. జనం అంతా కూడా ఇక్కడికి వచ్చి నీరు తీసుకుని పోయేటువంటి వారు.
1: The people of the village, all of them would come to this village and take water.
0: అప్పుడు ఆమె చేరి మూడో దినం వచ్చి, స్వామి నేను చాలా ఆనందంగా ఉంటున్నాను అని.
1: Then she came the third time and said, Swami, I'm very, very
0: కానీ మరొక్కటి మాత్రం నాలో ఉంటుండాలి.
1: But there is still one desire.
0: ఈ కోరికలకు ఒక అదుపే లేదు.
1: For desires, there's absolutely no end.
0: కనుక మన చిన్న చిన్న పిల్లలందరూ కూడాను చదువుకోవటానికని బుక్కపట్నం వెళుతున్నారు.
1: All the little children are going to Bukkapatnam to
0: study. వాడు నడవడానికి శక్తి లేనటువంటి పరిస్థితి తెచ్చుకుంటున్నాడు.
1: They do not have the strength even to walk.
0: కనుక మన స్కూల్లో ఒక చిన్న పిల్లలకంతా కూడాను ఒక స్కూల్ కట్టించండి అనింది.
1: So please get a school built in this village.
0: కట్టించాను.
1: I got it built.
0: అప్పుడు చాలా సంతోషించింది.
1: Then she felt very happy.
0: ఇంకా నాకు చాలు స్వామి ఈ కోరికలు అనింది.
1: Then she said, enough Swami, all my desires are fulfilled.
0: అనగా ఆనాడు చిన్న స్కూలే కట్టించినప్పుడు ఈనాడు పెద్ద యూనివర్సిటీగా మారిపోయింది.
1: So that little school now has been transformed.
0: చిన్న విత్తనమే పెద్ద వృక్షంగా మారిపోతుంటది.
1: It has become a big university. A small seed can become a big tree.
0: పూర్వమంత చిన్న హాస్పిటల్ కట్టించినటువంటిది.
1: Earlier this a small hospital.
0: ఆ హాస్పిటల్ ఇప్పుడు సూపర్ స్పెషాలిటీగా మారిపోయింది.
1: That small hospital has become the super speciality today.
0: Anadu edo chinna bore vello oka chinna baavino vesi neeru ippistunnatundi vaanni ee naadu mana jillaku antakunu pipes veyinchi chakkan neeru andincharu.
1: In those days when only a bore well and a well was there, today I have been able to supply them.
0: Kanukane talli sankalpamulu uttamainappudu kumaru yokka sankalpamulu kuda uttanga untuntayi.
1: So the thoughts and the deeds of the son are due to the
0: తగినటువంటి శక్తి సామర్థ్యములు కూడాను చేకూర్చుకుంటాయి.
1: So he gets the strength and the power to do
0: this. భారత దేశం యొక్క పవిత్రత ఎవరు కూడాను సరిగా గుర్తించలేరు.
1: Nobody has been able to understand the power and the purity of the mother.
0: కానీ సత్సంకల్పములు మానవుని యందు కలిగినప్పుడు అది తప్పక పవిత్రమైనటువంటి అభివృద్ధికి వస్తుంది.
1: So we ask for wealth and for power.
0: అది చాలా బలహీనత.
1: That's weakness, mental weakness.
0: మంచి చేయాలని సంకల్పించుకుంటే తప్పక అది జరిగిపోతుంది.
1: If you resolve to do something good, always
0: నీ సంకల్ప బలమే దీనికి తగినటువంటి శక్తిని అందిస్తుంది.
1: The power of your thoughts will give you the sufficient
0: strength. సచిదేవి చైతన్య తీసుకుని పడి.
1: So one day Sachidevi took Chaitanya.
0: అప్పుడు పవిత్రమైన క్షేత్రానికి వెళ్ళాడు.
1: So they built a very pure.
0: అప్పుడు చూచాడు.
1: He saw.
0: ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయంకు వెళ్ళాడు.
1: Where have we gone? I've gone to the temple.
0: చైతన్యమూర్తిని దర్శించాడు.
1: He saw చైతన్యమూర్తి.
0: దర్శించి, స్వామి నాకు ఏమీ అక్కర్లేదు.
1: He saw him and I said, Swami, I don't want anything.
0: నీవు జగత్ పాలకుడు.
1: You are the one who will redeem the
0: world. నీవు పాలకుడు.
1: You will redeem everybody.
0: ప్రాణనాథుడు.
1: You're a great one.
0: జీవనాథుడు.
1: You give life.
0: దేహనాథుడు.
1: And you protect the body.
0: అన్నింటినీ నీవు పోషించగలవు.
1: You are able to foster everything.
0: కానీ నాకు ఈ దేహ వాంఛ లేదు.
1: But I do not have the desire for this body.
0: ఆధ్యాత్మికంలో చూస్తే
1: in the spiritual life
0: ఐహిక ఆముష్టికములంతా కూడా కోరుతుంటారు. ఐహిక ఆముష్టికములు కోరుతుంటారు.
1: So they get into a kind of a higher state.
0: నాకు అట్టి ఆశలు లేవు.
1: I do not have that type of desire.
0: నాకు ఎట్టి కోరికలు లేవు.
1: I do not have any desire.
0: కానీ
1: but
0: నాకు ఒక్క కోరిక కలదు.
1: I've got one desire.
0: అది ఒక్కటే నాకు అనుగ్రహించమన్నాడు.
1: That's the only thing you can fulfill.
0: చైతన్య, ఈ చైతన్యునకు నిన్ను ప్రేమించేటువంటి శక్తిని మాత్రం ఒక్కటి అనుగ్రహించు, నాకు ఇంకేది అక్కర్లేదు అన్నాడు.
1: చైతన్య, గివ్ మీ ద పవర్ టు లవ్ యూ, దట్స్ ఎనఫ్ ఫర్ మీ.
0: ఎందుకంటే నీవు ప్రేమ స్వరూపుడవు.
1: బికాజ్ యు ఆర్ ద వెరీ ఎంబాడీమెంట్
0: ఆఫ్ ప్రేమనే మా ప్రాణము.
1: అండ్ లైఫ్
0: ప్రేమనే మా జీవితము.
1: లవ్ ఇస్ ప్రేమ.
0: ప్రేమ యందే ఉంటున్నది.
1: ఇట్ ఇస్ అవర్ వెరీ లైఫ్, అవర్ వెరీ
0: ప్రేమ యందే పుట్టి.
1: వి హావ్ బీన్
0: ప్రేమ యందే పెరిగి.
1: వి హావ్ బీన్ లివింగ్ ఇన్ లవ్.
0: ప్రేమ నుంచిన ప్రేమ మహిమ.
1: అండ్ వి హావ్ గాట్ టు బి ఫుల్ ఆఫ్ లవ్.
0: కనుక నిన్ను ప్రేమించేటువంటి ఒక్క ప్రేమను నాకు అందించి చాలు.
1: గివ్ మీ ద లవ్ దట్ ఐ కెన్ లవ్ యు టోటలీ, దట్స్ ఎనఫ్ ఫర్ మీ.
0: సచిదేవి వచ్చి, ఏమిటి నాయనా, నీవు బ్రతకాలి కదా, తినాలి కదా, నిలవని నీడ ఉండాలి కదా, నీవు ఇదేది వద్దంటున్నావే, కారణం ఏమిటి అని అన్నాడు.
1: Oh, you've got to live, Sachi Devi said. You've got to eat and survive. Then why are you behaving like this?
0: Amma, neekinta vayasu vachi kudanu bhagavantuni tattvanni kinchittaina kudanu gurtinchukolekapothunnavu.
1: Mother, though you have become so old, you are not able to feel
0: bhagavantuni yokka premanu maatrame manam andukunde inga sarvamu andulone cheripothuntadi.
1: If you get the love of God, you get everything, he said.
0: Prema roopamu brahmammu premamayamu.
1: So the whole world is full of God's love.
0: Anta bhagavantuni yokka premane.
1: The whole world is full of God.
0: ఈ జగత్తంతా కూడాను ప్రేమని.
1: The world is full of love.
0: కనుకనే ఆ ఒక్క ప్రేమ ఉంటుంటే కావాల్సిందంతా సిద్ధిస్తాయి మనకు.
1: If you get that love, it's enough. Everything will come to you.
0: ఈ చిన్న చిన్న కోరికలు కోరుకొని.
1: Do not ask for these small desires.
0: మన జీవితాన్ని వ్యర్థం చేయొద్దు.
1: Let us not waste our life.
0: అందరి యందు ఉన్నది ఒకే ప్రేమని.
1: In everybody there's the same love.
0: ఆ ప్రేమ చేతనే ఈ జగత్తులో అందరూ జీవించగలుగుతున్నారు.
1: సో బికాస్ ఆఫ్ దట్ లవ్ ఆల్ ఆఫ్ us are able to live.
0: ప్రతి మానవుడు కూడా విశ్వ కుటుంబం లోపల ఒక వ్యక్తిగా రూపొందుతున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ ఇస్ లివింగ్ ఇన్ దిస్ హ్యూజ్ యూనివర్స్.
0: ఆనాడు చైతన్యుడు ఈ కోరికను కోరి వీధి కూడా తిరిగి దైవ చింతన చేస్తూ వచ్చాడు.
1: అండ్ హావింగ్ ఆస్క్డ్ దిస్ ఫ్రమ్ హిస్ మదర్ బూన్ ఫ్రమ్ హిస్ మదర్ హీ వెంట్ ఫ్రమ్ డోర్ టు డోర్
0: సింగల్ పట్టి కృష్ణ భజన చేస్తూ పోతుంటే దుర్మార్గులు వచ్చి ఆ భజనకు చితికలి కూడా పెరుగుకొని పోయేది.
1: When he went around doing the bhajan of Krishna, even the wicked ones.
0: ఎక్కడ మంచో అక్కడ చెడ్డ కూడా ఉంటుంటది.
1: Even in the wicked there is good.
0: ఎక్కడ పవిత్రమో అక్కడ అపవిత్రం కూడా చేరుతుంటది.
1: Where there is good there is always.
0: ఎక్కడ జ్యోతియో అక్కడ నీడ కూడా వస్తుంటాయి.
1: Where there is light there is also dark.
0: మంచి వారికి అన్ని కష్టాలు కలుగుతుంటాయి.
1: So good people will have to face all these difficulties.
0: కాబట్టి ఆ కష్టాలు మన మంచికి అభివృద్ధి పరుస్తాయి.
1: So those sufferings bring us out.
0: అని ఆ విధమైనటువంటి విశ్వాసం చేత దృఢమైనటువంటి ఒక సంకల్పం చేత తిరిగి అవి పారేశాడు, తన పాట తాను భజన చేస్తూ పోయాడు.
1: So Chaitanya went about singing the bhajans of God having the conviction.
0: క్రమక్రమేణ వీధి భజన చేస్తూ పోతుండగా
1: when as he was singing along the streets
0: kontamandi toti pillalantaru kuda cheri
1: there were other children who joined
0: taalalu chitikalu teesukonochi vaadu kuda bhajan chestu vacharu.
1: They also brought these different type of instruments and started singing along
0: with them. Taalalu kuda aa pillalni mandalincharu.
1: Then they also scolded the children.
0: Kaani aa pillalu ee chaitanya margaani ye maatram vadaledu.
1: But Chaitanya, they did not give up Chaitanya.
0: ఆ పిల్లలంతా కూర్చోబెట్టుకుని చక్కగా బోధ చేసేటువంటి వాడు.
1: He used to keep the children with him and do the bhajan.
0: మంచికి ప్రక్కలు చెడ్డ వస్తుంటది.
1: Where there is good there can always be bad.
0: ప్రపంచంలో మంచి లేకుండా చెడ్డ జరగడానికి వీల్లేదు.
1: In the world without good no bad.
0: చెడ్డ లేకుండా మంచి జరగడానికి వీల్లేదు.
1: Without bad good cannot happen.
0: మంచి చెడ్డలు రెండుగా పొంది ఉండు.
1: Both together are good and bad.
0: వీటి విడదీయని ఎవ్వరి వశము కాదు.
1: To separate them no body can do.
0: సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
1: Pleasure is not by itself alone good.
0: కష్టము ఫలించలేని సుఖం పడందురు.
1: Without suffering you cannot attain happiness.
0: కనుక మన సుఖమంతా కూడా కష్టం నందే ఉంటుండాలి.
1: So our pleasure is
0: అని ఆ విధంగా ప్రచారం చేస్తూ వెళ్ళాడు.
1: So he went on telling the good is in bad and our happiness also.
0: తల్లి యొక్క ప్రభావం చేతను తల్లి యొక్క సత్సంకల్పం చేతను ఈ కుమారుడు చాలా సత్పురుషుడిగా మారిపోయాడు.
1: Because of the will of the mother and because of the assurance of the mother, the son became a very great being.
0: కనుక ఈనాడు లోకములోపల తల్లి యొక్క భావాలు ఉత్తమమైన భావాలుగా పెంచుకోవాలి.
1: So the mother should have pure thoughts within them.
0: సత్యమైన సంకల్పాలుగా తీర్చిదిద్దుకోవాలి.
1: They have to will to do the good things.
0: ఉత్తమ ప్రవర్తనలో కూడాను మెలగాలి.
1: They have got to go in the right way.
0: అప్పుడే వారికి ఆదర్శవంతమైనటువంటి పుత్రులు కలుగుతారు.
1: It's only then they'll get exemplary sons.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశము ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క పుణ్యభూమి త్యాగభూమి యోగభూమి.
1: In the ancient days, from the ancient days, India, Bharat has been a place which is full of tyaga, sacrifice, and goodness and virtue.
0: Yanta tyagam manaku chestumo,
1: the amount of sacrifice that we do,
0: anta tejamu manayandu utti padutundi.
1: And within us will come the tremendous power.
0: Oka chinna vishayam meeku cheptunnanu.
1: A small thing I'm going to tell you.
0: Naaku eppudu kuda tejam untune untundadi.
1: I'm always having that strength within.
0: Kaani kontha mandi 15 dinamal nunchi vachinatunti varu, Swami. మీ తేజం చాలా ప్రకాశిస్తుండదే అన్నారు.
1: అండ్ సమ్ పీపుల్ సే స్వామి ఫర్ ద లాస్ట్ 15 డేస్ యువర్ ఎఫల్జెన్స్ ఇస్ ఇంక్రీజింగ్.
0: ఇంతకు పూర్వం అంతా అక్కడను
1: ఇన్ ది ఏన్షియంట్ డేస్
0: పిల్లల యొక్క క్షేమాన్ని మనసులో ఉండేటువంటిది.
1: ఐ వుడ్ హ్యావ్ ద వెల్ఫేర్ ఆఫ్ పీపుల్ విత్ ఇన్ మీ ఆల్వేస్.
0: హెల్త్ ఎడ్యుకేషన్ వాటర్ వీటిపైన పడి దాన్ని కొంతవరకు వదిలినాను.
1: So for some time when I got myself involved in this water and the school and the other facilities.
0: ఒక నెలకు పూర్వము
1: a month ago
0: నేను కుర్చీలో కూర్చొని
1: when I was sitting in the chair,
0: ఏదో చిన్నది ఒక పేపర్ అక్కడ పడి ఉంటే చూస్తూ వచ్చాను.
1: Something reported in the paper was there. I read it.
0: ఆ పేపర్ లో,
1: in that paper,
0: ఒక తల్లి,
1: one mother,
0: కుమారుడు ఉన్నాడు,
1: and a son.
0: ఏ విధంగా ఉన్నారు? డెడ్ బాడీలతో ఉన్నారు ఇద్దరు.
1: How are they existing?
0: ఆ తల్లి ఆ కుమారుని ఆకలి చింతను భరించుకోలేకపోయింది.
1: She could not bear the hunger of a son.
0: Amma naaku aakali aakali ani vachadu.
1: He came crying out, mother, I am hungry.
0: Nayana ippudu ekkada chusina varshalu vastunnayi, poyina nelle jarigindi idi.
1: So from then so much of rain is coming.
0: Varshamulu adhikanga kurustu vachayi.
1: Because there's too much of rain.
0: కనుక ఈమె బిచ్చాలి కుడుకు పోవడానికి వ్యవధి
1: లేకపోయింది.
0: నాయన ఈ వర్షం వల్ల నేను బిచ్చము కూడా ఎత్తలేకపోయేస్తున్నాను.
1: సో బికాస్ ఆఫ్ దిస్ ట్రెమెండస్ రెయిన్స్ ఐ కాంట్ గో అవుట్ అండ్ ఆస్క్ ఫర్ హెల్ప్.
0: వర్షం నిలిచేటువంటి అవకాశం కనిపించలేదు.
1: డజంట్ సీమ్ యాస్ ఇఫ్ ద రెయిన్ వుడ్ స్టాప్.
0: కానీ నా కుమారుడికి నేను ఏ రీతిగా అన్నం పెట్టాలి?
1: దెన్ హౌ కెన్ ఐ బ్రింగ్ యూ
0: అని భరించుకోలేకుండా ఎలుకలకు వేస్తారు చూడండి, ఆ మందు తీసుకుంది, నీళ్లలో కలిపింది, చాలా స్ట్రాంగ్ గా ఆ కుమారుడు తాపింది, తాను తాగింది.
1: I cannot go because it's raining so bad. So she got some poison which they administered to the animals. She gave something to of it to
0: her son. అది పేపర్లో ఎవరో దీన్ని వేశారు.
1: She partook it and they died.
0: పేపర్ వాడ కూడాను ఇలాంటి చెడ్డవి చిక్కుతాయి కానీ మంచివి చిక్కవు.
1: So I saw this in the paper. The papers always
0: publish. ఒకవేళ మంచి చిక్కినా దాన్ని గమనంలో తీసుకోరారు.
1: They did not think of publishing good news.
0: మంచిని తెచ్చి పెపంచానికి చాటేటువంటి ఒక అదృష్టవంతులుగా ఉండేటువంటి వారికి ఈ విధమైనటువంటి పని చేస్తారు.
1: So those who want to publish the truth will say so.
0: ఏ సందుల్లోనూ ఏ గొంతుల్లోనూ ఏమి జరిగిందనేటువంటి వాటంతా వెతుక్కుని వెతుక్కుని చెడ్డనంతా తెచ్చి వేస్తుంటారు.
1: So they take wicked things and always publish.
0: మంచిని వేయడానికి వాళ్ళకు బుద్ధి రాదు, చెయ్యి కదల.
1: To publish good things and neither do they.
0: నాయి వాడి యొక్క జన్మ కర్మనే దీనికి మూల కారణము.
1: So the life of those people is full of
0: bad thoughts. వారి యొక్క భావమే వీళ్ళకి మూల కారణము.
1: Because of their thoughts, all the bad is due to them.
0: నాకు చాలా కష్టమేసింది.
1: I felt very sad.
0: చీ, ఇది పవిత్రమైన భారతదేశము.
1: The pure Bharat Desha.
0: ఇది త్యాగభూమి.
1: This is full of
0: ఇది అమృత వంశము.
1: And there's a wonderful.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి అమృత భూమి లోపల.
1: In this pure.
0: అన్నపూర్ణ క్షేత్రమని పేరు పొందినటువంటి ఈ దేశం,
1: this pure country which has been called Annapurna,
0: కుమారుడికి ఇంత అన్నం పెట్టలేక మరణించింది తల్లి.
1: The child died because she could not give a little food to her son.
0: ఆ భావం నాకు కలిగింది.
1: I felt very sad.
0: తక్షణమే ఇంక అన్ని కార్యములు వదిలిపెట్టాను.
1: So I made, I will that
0: village village కూడాను.
1: So that from house to house,
0: వంటలు చేయటము పంపటము.
1: So that we would cook care and send the food.
0: ఈ విధమైనటువంటి ప్రజలందరికీ ఆనందాన్ని ఉత్సాహాన్ని కలిగించుకుంటూ వచ్చాను.
1: So I wanted every citizen to feel happy.
0: మన పిల్లలు కూడాను చాలా బంగారు వంటి వారు.
1: Our children also are like gold.
0: ఎంత కష్టమైనా చేపడ్డారు.
1: They underwent all lots of difficulties.
0: తెల్లవారి మొదలు రాత్రి వరకు సంచరించి.
1: They went from morning.
0: ఉత్సాహంగా కూడాను తిరిగి మందిరం చేరేటువంటి వారు.
1: And with a lot of enthusiasm would come back.
0: ప్రతి ఇంటి ఇంటికి చేరారు.
1: They went to each house.
0: ప్రతి పల్లె పల్లెకు వచ్చారు.
1: They went to each village.
0: వాళ్ళకి అన్ని విధాల సౌకర్యం చేశారు.
1: And those people gave a lot of comfort to them.
0: అప్పటి నుంచి నాకు పెద్ద ఆనందం కలిగింది.
1: And from then on my heart is full of
0: త్యాగం చేసం చేనే తేజం పెరుగుతూ ఉంటుంది.
1: If anybody sacrifices, I'll do anything for them.
0: కనుక నేను ఈనాడు గొప్పగా నేను భుజించటం లేదు.
1: I don't eat much.
0: ఇంత పూర్వం నేను తక్కువగా భుజించే వాడిని కాదు.
1: Earlier also I was not eating very less.
0: అప్పటి భోజనమే ఇప్పుడు కూడాను.
1: What I was eating then, I am eating now.
0: నేను తెల్లవారి భజన ఇంత క్షణమే.
1: After the bhajan in the
0: ఇంత
1: morning.
0: ఇంత సంకటి, ఇంత ఆకుపచ్చడి లేక ఇంకా ఆకుకూర తీసుకుని వచ్చేవాడిని.
1: I'll eat a little ragi rice and a little chutney.
0: ఆ దీంట్లో ఏ మాత్రము మార్పు కలగలేదు.
1: There's absolutely no difference from then to now.
0: ఆ చిన్న భోజనం చేతనే నాకు తేజం అభివృద్ధి అవుతూ వచ్చింది.
1: Because of the meager food that I take, I get a tremendous strength.
0: ప్రజాపకారమే చాలా ప్రధానమైనటువంటి ప్రమాణం.
1: Because I always think of the welfare.
0: ప్రజల క్షేమమే పరమాత్మని యొక్క అందము.
1: I feel very happy when I think of the welfare of
0: ప్రజల ప్రజాక్షేమం నిమిత్తమై ఈ కార్యక్రమంలో పాల్గొనడం చేత ఎంతైనా క్షేమం కలుగుతుంది.
1: So one gets a lot of enthusiasm, strength when one thinks of the welfare of the people.
0: ఇంతకు పూర్వం నేను ఇంత నడుచుతుంటే,
1: when I was walking earlier,
0: చాలా మంది భక్తులు కూడాను స్వామికి ఏమో కాలుకి దెబ్బ తగిలిందేమో, ఎందుకోసం కుంటుకుంటూ నడుస్తున్నాడే అని అనుకునేటువంటి వారు.
1: Many devotees felt, why is Swami walking so slowly?
0: నాకెట్టి దెబ్బ తగలలేదు.
1: Maybe
0: నాకెట్టి జబ్బులు రాలేదు.
1: Maybe his legs are hurting. No, I never get any disease. I never get any disability.
0: నేను మెల్లగా ఎందుకు నడుస్తున్నా అంటే అందరికి ఎక్కువ దర్శనం ఇవ్వాలా, ఎక్కువ టైం దీన్ని అనుభవించుకోవాలి.
1: I walk very slowly only because I like to get darshan to
0: everyone.
1: I do not have any pain in the legs.
0: ఎట్టి బాధలు లేవు.
1: I do not have any disability.
0: ఆనందంగా ఉంటున్నాను.
1: I am very happy.
0: ఆనాటి నుంచి నా ఆనందం దినదిన అభివృద్ధి పొందుతుండాలి.
1: From then on my blessing
0: is మన ప్రజా సేవనే మనకు ప్రాణ సమానమని మీరందరూ భావించాలి.
1: You have got to understand that serving humanity is what I
0: need. Nee tejasukunu daiva tejasuga maarutundi.
1: You will also become very brilliant divine.
0: Daivam pratyekanga ledu.
1: Divinity is not separate.
0: Daivam ye mandiramlono ye temple lono unnadani meer bhavinchukodu.
1: Divinity is not in a temple or anywhere else.
0: Deho devalaya prakto jeevo deva sanatana.
1: God resides within you.
0: Mana dehame bhagavantuni devalayam anukovali.
1: Our body is a temple of God.
0: Aa dehamlo unnatundi jeevude devudiga bhavinchali.
1: And the life that is within the body is God.
0: కనుకనే దేవుణ్ణి వెతకడానికి ఎక్కడ పోనక్కర్లేదు.
1: యు నీడ్ నాట్ సర్చ్ ఫర్ గాడ్ హియర్ అండ్ దేర్.
0: మీ మనసు లోపల మరచు.
1: గో అండ్ లుక్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకో.
1: ట్రై టు
0: ఇన్కల్కేట్ ఆనంద స్వరూపుడు కనిపిస్తాడు.
1: ద ఇన్సైడ్ అండ్ యు విల్ ఫైండ్ ద బ్లిస్ఫుల్ ఫామ్.
0: దైవం అనేటువంటి వాడు మనకంటే వేరు కాదు.
1: So God is not something different from us.
0: మనమే దైవ స్వరూపులము.
1: We are the very form of divinity.
0: మీరు మానవుడు మానవుడని దేహాభిమానం చేత చాలా పొరబడుతున్నారు.
1: You think of yourself as men because you have the body consciousness.
0: ఈ దేహాభిమానాన్ని క్రమక్రమేణా సన్నగిల్లపు చేసుకోవాలి.
1: You have got to decrease this body consciousness.
0: దైవాభిమానాన్ని పెంచుకుంటూ రావాలి.
1: You have got to increase your love for divinity.
0: అన్ని విధాల కూడాను మానవుడు దేవుడైపోతాడు.
1: Then man himself becomes divinity.
0: కనుక మానవుడు దేవుడు ప్రత్యేకం కాదు.
1: It's not man who is separate. ఈ రెండు
0: కొడును బింబ ప్రతిబింబములే.
1: They are only the image and the reflection.
0: కనుకని ఇది ప్రత్యేకంగా మనం భావించరాదు దేవుని వెతకడం.
1: We should not think them separate. They are one.
0: కానా దేవుడు మనంగానే ఉంటున్నాము. మన యందే ఉంటున్నాడు దేవుడు.
1: God is within us forever.
0: ఇది కేవలము జీవరహితమైనటువంటి యొక్క గుడి.
1: This body is something without life.
0: దీంట్లో దేవుడు రావటం చేతనే ఇది కదిలాడుతూ వస్తుండాలి.
1: Because God is within, it's full of life.
0: ఈ వైబ్రేషన్ నిజమైనటువంటి యొక్క ప్రాణము.
1: So this is the one that is within, which is the
0: దీని ఆలోచన చేసేటువంటి రేడియేషన్ దీనికి తగినటువంటి యొక్క జ్ఞానము.
1: So if you separate them, it is ignorance.
0: ఈ వైబ్రేషన్ ప్రాణము.
1: Vibration is life.
0: ఆ విజ్డమ్ పవర్ అనేటువంటిది జ్ఞానము.
1: The wisdom power is called.
0: ఈ రెండు కూడా దైవం యొక్క శక్తులే.
1: So these are the strength that is given to you by God.
0: Anantam Brahma.
1: Truth, wisdom and this.
0: Satya margamulo manam praveshisthe adi brahma tattvam.
1: If you go on the righteous path, that is the way to Brahma.
0: Brahma tattvanni manam telusukodaniki ekkado manam track povadam nekkadu.
1: To know the principle of Brahma, we need not go anywhere.
0: Devam nalone unnadu.
1: God.
0: Ee dehame tane yokka villu ani manam bhavinchali.
1: We have got to think that the body is a temple of God.
0: Manaki ekkadaina aanandam utti padutundi.
1: It's only then we get extreme.
0: Ekkadaina shakti manlo praveshistundi.
1: We get a tremendous strength.
0: Sarva shaktulaku maname adhipathulam ayipothamu.
1: We become the repositories of tremendous power.
0: Manaki minchinatvanti shakti marokati ledu lokamlo.
1: The strength that we have within is not anywhere else.
0: Kanuka ఈ శక్తిని మీరు పోషించడానికి తగిన కృషి చేయండి.
1: సో ఫస్ట్ దిస్ స్ట్రెంగ్త్ అండ్ మేక్ ఎన్ ఎఫర్ట్.
0: ఇది అంత సులభంగా రాదు.
1: ఇట్ కెనాట్ కమ్ సో ఈజీ.
0: అనేక జన్మ జన్మముల యొక్క సంస్కారం చేతనే ఇలాంటి ప్రాప్తి మనకు లభిస్తుంటుంది.
1: ద డిజర్వెటివ్ యు గెట్ ఆఫ్టర్ టేకింగ్ బర్త్ అగైన్ అండ్ అగైన్.
0: ఏ పనైనా చేయండి.
1: Do any work.
0: ఇదంతా దైవ కార్యమే.
1: Think that it's the work of God.
0: పోతే అది కూడా దైవ కార్యం ఎట్టవుతుంది అని కొంతమంది ప్రశ్నిస్తారు.
1: Some people ask, going to office, how can it be God's work?
0: దైవం కానటువంటి ఒకటుంటే కదా ఇది దైవ కార్యం ఎట్టవుతుంది.
1: How can you think that any work is without God?
0: అంతా దైవమే.
1: The whole thing is God.
0: పాడిపాదం తస్సర్వతోచి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి.
1: Everything is pervaded by divinity. All over is his hands and his legs and his head.
0: ఏ కర్మ చేసినా కాని సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనే భావంతో మీరు వదలండి.
1: Any action that you undertake, think that it is the offering to God.
0: ఈ విధమైన యొక్క సద్భావం ఆనాడు తల్లులు పెంచుకోవటం చేతని ఆనాడు బిడ్డలంతా కూడా సత్పుత్రులుగా అభివృద్ధి అయ్యారు.
1: Because the mothers fostered in those days such type of
0: ఆదర్శమైన జీవితాన్ని లోకానికి అందిస్తూ వచ్చారు.
1: That's why they got illustrious.
0: ఈనాటి కూడా భారతదేశం అన్ని దేశముల కంటే చాలా ఉపాధ్యాయ స్థానం నందు ఉంటున్నది.
1: Bharat is a country which is like a teacher to all the nations.
0: గత జీవుడగు పతిం బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్వికాదే.
1: Was not Savitri a wonderful woman in Bharat who brought back her dead husband to life?
0: Tara satya mahima che davagni challarche truti chandramati bharatiya gade.
1: Chandramati, who did she not assist her husband in his endeavor?
0: Kula satitvama agni gundana prakatinche sita bharata dharajata gade.
1: Did not Sita jump into the fire? Was she not the child of Bharat?
0: Kinisi durmada kiratiyu bhutigavinche damayanti bharata ramanigade.
1: Was not Damayanti a great illustrious woman of Bharat?
0: Satva sagara veshti tachvatalamuna bharata dati pativrata prabhava bhava sampannataku gade pantabhumi.
1: So Bharat is a land wherein it is a harvest.
0: Akila deshalakini upadhyayakade.
1: Great illustrious women are there and it's a teacher
0: Anni
1: to the whole world.
0: Country, Bharat Deshamu upadhyaya sthanamlo untundi.
1: Bharat Desha is a world teacher.
0: Kani mana pravartana valla aa upadhyaya sthanani manam kolipothunnam.
1: So we are forgetting the great works that we have got to do.
0: Elanti panditulu unnaru ee lokamlo?
1: How many pandits are there in this?
0: ఎలాంటి విద్యావంతులు ఉన్నారు ఈ లోకంలో?
1: How many scholars are there in this country?
0: ఎలాంటి మేధావులు ఉంటున్నారు ఈ లోకంలో?
1: There are intellectuals in this country.
0: కానీ స్వార్థము స్వప్రయోజనము వీళ్ళు అభివృద్ధి కావటం చేత అంత కూడా క్షీణించిపోతున్నారు.
1: Self interest and selfishness it is that is making everything.
0: కన్న కుమారుడైనా సరే, కట్టుకున్న భర్త అయినా సరే, తప్పు చేసినప్పుడు మందలించాలి.
1: Whether it's a son or her husband, the mother has got to take them to task.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క ఆదర్శము?
1: దట్ ఇస్ ద ఇలస్ట్రియస్ ఎగ్జాంపుల్.
0: అది ఏ నిజమైనటువంటి అభివృద్ధికి మూల కారణము?
1: దట్ ఇస్ ద ట్రూత్ విచ్ లీడ్స్ టు ప్రోగ్రెస్.
0: కనుక ఎక్కడైనా తప్పు చేస్తే దాన్ని మందలిస్తూ రావాలి, కానీ క్షమిస్తూ పోకూడదు.
1: వేర్ ఎవర్ ఎన్ ఎర్రర్ ఇస్ కమిటెడ్ వన్ హ్యాస్ టు బి రిప్రిమాండెడ్ ఫర్ ఇట్. యూ షుడ్ నాట్ ఫర్గివ్ ఇట్.
0: ఆ క్షమించడం కూడాను సరైనటువంటి మాటల్లో చెప్పాలి.
1: సో వీ హావ్ గాట్ టు టెల్ దెం టు గో ఆన్ ద రైట్ వే టు ఫర్గివ్ దెం.
0: మీరు ఇంత ఆఫీసర్ అయిపోయినారు, మీరు కూడా ఇట్లా అబద్ధం చెప్పొచ్చునా, మీరు సత్యం రాడవచ్చునా అని మంచిగా చెప్పాలి.
1: సో యూ హావ్ గాట్ ఇట్ ఇన్ ఎ నైస్ వే, యూ హావ్ బికమ్ సచ్ ఎ బిగ్ ఆఫీసర్, కుడ్ యూ టెల్ నైస్?
0: ఆఫీస్ దగ్గర ఏమండి మీరు అసత్యం ఆడుతున్నారు అని గట్టిగా చెప్తే భార్య కొడతాడు రెండు.
1: So if you go and tell him what you are doing like this and talk in a good harsh way, then you will get two beatings.
0: ఉదయానికి ఆనందమును కష్టము లేకుండా ఉండేటట్టుగా చెప్పినప్పుడు ఆ మృదుమధుర భాషలతో ఎంతైనా మార్పు చెప్పొచ్చు.
1: If you say things in a very nice way, pleasant way, then anything will touch the heart of any person.
0: Kanaka Bharatadesham anadi kaalam nundi kudunu ento aadarshana andistu vachindi.
1: So the country of Bharat has been an illustrious example from time immemorial.
0: Atti aadarshame anni deshalaku kudunu upadhyaya sthanam chekochindi.
1: So you have got to be the illustrious examples of Bharat.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Premanu penchukondi.
1: You foster love.
0: Satyanni vachinchandi.
1: You have truth in you.
0: ఏదో చదువు చదువు చదువు అని చదువు కోసమే కాలాన్ని వ్యర్థం చేయకండి.
1: ఇట్స్ నాట్ మెర్లీ స్టడీ అండ్ స్టడీ, డోంట్ వేస్ట్. వాట్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
0: కేవలం చదివినంత మాత్రం నా చదువు?
1: ఇఫ్ యు రీడ్ బుక్స్ ఇస్ దట్ ఎనఫ్?
0: కాలేజీకి పోయినంత మాత్రం నా చదువు?
1: ఇస్ ఎడ్యుకేషన్ మెర్లీ గోయింగ్ టు ద కాలేజ్?
0: కాలేజీకి పోయి డిగ్రీ తెచ్చుకున్నంత మాత్రం నా చదువు?
1: If you just go to the college and get degrees, is it education?
0: Kaadu kaadu. Sadgunambulu, sadbuddhi, satyaneeti, bhakti, kramashiksha, kartavya palanamulu nerpunade vidya.
1: Good conduct, doing good acts and sacrifice and all such virtues only lead to truth and happiness.
0: కనుకని మనం సద్గుణముల చేత, సదాచారం చేత, సత్ప్రవర్తన చేత మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి.
1: With good thoughts, good actions and good deeds we have got to progress in our life.
0: ఈ విధమైనటువంటి యొక్క గుణములు పెంచుకున్నప్పుడే
1: ట్రై టు ఫాస్టర్ సచ్ క్వాలిటీస్.
0: ప్రాచీన సంస్కృతిని మనం ఉద్ధరించినటువంటి వారం.
1: ఇస్ దట్ ఎనఫ్?
0: కాలేజీకి పోయినంత మాత్రం నా చదువు?
1: ఇస్ ఎడ్యుకేషన్ మెర్లీ గోయింగ్ టు ద కాలేజ్?
0: కాలేజీకి పోయి డిగ్రీ తెచ్చుకున్నంత మాత్రం నా చదువు?
1: ఇఫ్ జస్ట్ గో టు ద కాలేజ్ అండ్ గెట్ డిగ్రీస్, ఇస్ ఇట్ ఎడ్యుకేషన్?
0: కాదు కాదు.

0: ఈ విధమైనటువంటి యొక్క గుణములు పెంచుకున్నప్పుడే
1: ట్రై టు ఫాస్టర్ సచ్ క్వాలిటీస్
0: ప్రాచీన సంస్కృతిని మనం ఉద్ధరించినటువంటి వారం అవుతాము.
1: We have got to resurrect the old traditions.
0: తిరిగి పునరుద్ధరించినటువంటి వారం అవుతాము.
1: We will have to resurrect them again.
0: పురుషత్వాన్ని నిరూపించినటువంటి వారం అవుతాము.
1: We will be the people who will be called an example to the others.
0: ఈ యొక్క ప్రవర్తనలో జీవితాన్ని ప్రవేశపెట్టాలి.
1: So you have got to make these efforts and start right in your lives.
0: ఏ కర్మను ఆచరిస్తూ ఉండినప్పటికీ
1: whatever we practice
0: భగవత్ నామం అనేటువంటిది మన నాడిగా రూపొందాలి.
1: It should God's name should be right within in coursing
0: నాడు ఆడకపోతే ప్రాణం లేనట్టే.
1: If your pulse doesn't act
0: నామం చెప్పకపోతే అది కూడా ప్రాణం లేనట్టే.
1: So if you do not chant the name of God it's as if
0: నాడు ఆడినంత మాత్రమే బ్రతికినట్టు అనుకుంటారా?
1: So as long as the pulse is there
0: నాడి ఆడుతూ ఉంటది కానీ బ్రతుకు మాత్రం ఉండదు.
1: So the pulse should be functioning only then you are alive.
0: నా ఆడుతున్నది అనేటువంటిది తనకు సత్యాన్ని గురించి చెప్పుకోవాలి.
1: Then you will feel the truth that your pulse is really functioning.
0: మత్తు ఇచ్చినటువంటి వారి పల్స్ కూడా ఆడుతుంటాయి.
1: Those have taken some kind of
0: కానీ ప్రపంచ జ్ఞానం లేదు వాడికి.
1: Anesthesia, the pulse is working but they are not able to
0: కాదు కాదు.
1: It's not that.
0: కనుకని ప్రతి ప్రాణం కును దైవ నామమే నాడిగా పెట్టుకోవాలి.
1: సో ఫర్ ఎవ్రీ వన్ ద పల్స్ ఆఫ్ గాడ్ షుడ్ బి ఫన్.
0: ఏది జరిగినా కానీ ఇది నా మంచికి, దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ.
1: ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ టెల్ యువర్ సెల్ఫ్ ఇట్స్ గుడ్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: ఆ విధమైనటువంటి సద్భావాలు మనం పెంచుకున్నప్పుడే
1: ఇఫ్ యూ ఫాస్టర్ సచ్ గుడ్ థాట్
0: అదే సదాచారంగా మారిపోతుంది.
1: దట్ టర్న్స్ ఇంటు గుడ్ యాక్షన్.
0: సదాచారమే మన జీవితంలో ఒక ఆదర్శవంతమైనటువంటి.
1: అండ్ దోస్ గుడ్ యాక్షన్స్ విల్ బికమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ అవర్ లైఫ్.
0: కనుక
1: దేర్ఫోర్
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్,
0: సత్య ధర్మాన్ని మనం గుర్తించాలి.
1: Righteous conduct and truth we have got to foster them, we have got to practice them,
0: andinchali,
1: we have got to always
0: them, we
1: have got to feel happy,
0: ee aanandanni 10 mandiki panchali,
1: and we have got to give it to others, share it with them.
2: Bhajan bina sukh shanti nahi, hari bhajan bina sukh shanti nahi, hari bhajan bina sukh shanti nahi.

0: ప్రేమ స్వరూపులారా. కానీ మనము ధనం నిమిత్తమై సిరి నిమిత్తమై అనేక విధమైనటువంటి కన్న కష్టాలు పడుతున్నాం.
1: We are trying to make a lot of efforts for gaining health and power.
0: Chaitanya okkate okati korutu vachadu.
1: Chaitanya asked only for one thing.
0: Na dhanamu siri kadu hariye annadu.
1: My dharma is not wealth but God.
0: Hari na dhanamu.
1: Hari is my wealth.
0: Siri kadu.
1: It's not wealth.
0: Siri ne pakkaku nettadu hari ni smaristu vachadu.
1: He set aside wealth and he started to think of hari.
0: Kanukune hari nama bina ఆనందం కలగాలంటే హరినామం కావాలి మనకు.
1: సో ఇఫ్ యు వాంట్ బ్లెస్ యు హావ్ గాట్ టు సింగ్ ద నేమ్ ఆఫ్ హరి.
0: కనుక దైవనామాన్ని స్మరిస్తూ రండి.
1: సో వి హావ్ గాట్ టు థింక్ ఆఫ్ గాడ్స్ నేమ్
0: చేస్తూ రండి.

0: సో వి హావ్ గాట్ టు డు
1: సమాజ సేవలో పాల్గొనండి.
0: We have got to get ourselves involved.
1: Parayi vaadu veer na vaadu ane bhedanni pakkaku nettandi.
0: In the service of society, don't make differences between people and people.
1: Adi rendu kuda okati gaane ani bhavinchali.
0: People who are different from us, they are not there, they are one.
1: Veerandaru na vaare.
0: They are all my own.
1: Enta vishya kutumbamlo oka vyaktulamo.
0: We are all one family member.
1: Ee ekatvamlo meeru ఆనందాన్ని అనుభవించండి.
0: యూ ట్రై టు ఫీల్ బ్లెస్ ఇన్ ద సెన్స్ ఆఫ్ యూనిటీ.
1: మీ భావాలకు అవకాశం ఇవ్వకండి.
0: డు నాట్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ దిస్ యూనిటీ.
1: ఎవరిని చూసినా కానీ దేహో దేవాలయములతో జీవో దేవ సనాతన, ఆ దేహము దేవాలయమే.
0: సో ద బాడీ ఆఫ్ ఎవ్రీ బాడీ ఈస్ అ టెంపుల్ ఆఫ్ గాడ్.
1: ఏ దేహాన్ని మనం చూసినప్పటికీ ఈ దేహంలో దేవుడు ఉన్నాడని వాడికి నమస్కారం
0: చేసుకోవాలి.
1: కనుకనే ఆ విధమైన సద్భావం చేసినప్పుడే నీకు దైవం ప్రత్యక్షం అవుతాడు.
0: When you have such good thoughts, then God materializes himself to you.
1: Santosh. Banga.

కంటి ఎదుట వెలసే కైలాసనాథుండు కంటి ఎదుట మౌళి గుళికెడు చంద్ర మఖండ కలతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడలలో ప్రవహించు చదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ నల్ల నేరేడు వంటి నల్లని మెడతోడ నల్ల రేగడి వంటి నల్లని మెడతోడ కుదురు తెచ్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాధరంబుతోడ తటహేమయ వజ్ర తాటంకములతోడ విచ్ఛాశ్రవద్దయ వృష్టితోడ

0: மேனிதோட நீடு கண்டியதுட பிரத்யட்சமாயன் கண்டியதுட பிரத்யட்சமாயன்.
1: The shining moon above with all the light and the splendor and the four locks so closely intertwined and the water flowing incessantly with a broad forehead and vermilion kumkum on the forehead and with that of the complexion of the flower, we find the Lord of the Kailasa, the very personification of compassion, has manifested himself right in front of us, whom we see right now here.
0: Prema Swarupulara.
1: Embodiments of law.
0: Prati dinamu kudanu Isharattamuna gurinchi aneka mandi aneka vidhamulaga kudanu teluptu vacharu.
1: Every day you have been listening to speakers who have been dwelling on this important subject of divinity.
0: Isharudanaga కేవలము జడలతో పాములతో అలంకృత చేసుకొని వస్తుంటాడని అనేక మంది భావములు.
1: మెనీ ఫీల్ దట్ ఈశ్వర ఈజ్ ఎ ఫార్మ్ విత్ మాప్ ఆఫ్ హెయిర్ ఇంటర్లాక్డ్ డెకరేటెడ్ విత్ స్నేక్స్ ఆల్ రౌండ్ హిస్ బాడీ.
0: ఇది కాదు ఈశ్వరుని యొక్క స్వరూపము.
1: దిస్ ఇస్ నాట్ సో ఎగ్జాక్ట్లీ.
0: సహజమైనటువంటి స్వరూపమును సర్వత్రా ఉండినప్పటికీ భక్తుల యొక్క భ్రమల చేత ఈ రకమైనటువంటి అలంకారములు చేస్తూ వచ్చారు.
1: Though in reality God is present everywhere to satisfy the notion and the concept of the devotee, God comes down in the form of his choice and taste.
0: Bharatiya yokka balahinata ee rakanga untunnadi taamu taranchinatvanti deva swaroopalu kulanu devata vigrahamulu kulanu kevalamu oka vidhamainatvanti bichchagaanduga bhavistu vastunnaru.
1: There is a temperamental weakness among Bharatiyas to consider the idols they worship and the idolatry they adopt as a sort of begging.
0: Nijamuga vicharinchi chuchina Bharata desamulo evvaru kudanu bichchagaandle leru undutaku veelu ledu.
1: Proper inquiry will reveal the fact there are no beggars in this Bharat. There is no chance for any kind of beggary whatsoever.
0: Prati vyaktini kudanu varikante chinna varani varikante takku vaadani varu beg cheyataniki vacharani aneka rangula manasulo balahinatalu erpadutuntayi.
1: It is only the mental weakness that considers other person inferior to him and that he is so poor and the other person is expecting money from him.
0: ఈ విధమైనటువంటి యొక్క భావం చేతనే భారతదేశము చాలా బీద దేశంగాను ఈ దేశంలో అందరు కూడా బిచ్చగాళ్లుగానే ఉండటం భావిస్తూ వచ్చారు పరదేశీయుడు.
1: Because of this temperamental weakness, many people are considered as beggars. That is, approaching people for begging, this has been the feeling among many of the foreigners.
0: ఇది చాలా పొరపాటు.
1: This is a mistaken view.
0: భారతదేశము అతి బీద దేశము కాదు.
1: Bharat is not a very poor country.
0: భారతదేశంలో ఉండినటువంటి వారు అందరూ కూడాను సామాన్యంగా ధనహీనులైపోవటం చేత బెగ్ చేస్తుంటారని భావిస్తుంటారు.
1: People consider them as beggars because they are weak.
0: భారతదేశంలో ఇట్టి భావముల చేతనే సర్వత్రా కూడాను బిచ్చగాండ్లు కనిపిస్తున్నారని భావిస్తాను.
1: Because of this psychological weakness, people are considered as beggars everywhere.
0: ఇది చాలా పొరపాటు.
1: This is a big mistake.
0: మనమే మనమే కేవలము బిచ్చగాండుగా తయారు చేస్తున్నామే కాని బిచ్చగాండు లోకంలో లేరు.
1: In fact, we portray ourselves as beggars. There are no beggars at all in the world.
0: కేవలము ఒక ధనం అడిగినంత మాత్రమున, ఒక తిండిని ఆశించినంత మాత్రమున వీరు బెగ్గర్స్ గా భావిస్తున్నారు.
1: ఇఫ్ ఎనీ పర్సన్ అప్రోచెస్ యూ ఫర్ మనీ ఆర్ ఆస్క్స్ ఫర్ ఫుడ్, వి కన్సిడర్ దట్ పర్సన్ యాజ్ ఎ బెగర్.
0: కానీ యథార్థమునకు భారతదేశంలో ఎట్టి బిచ్చగాండు కూడా లేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఆర్ నో బెగర్స్ ఇన్ దిస్ కంట్రీ భారత్.
0: మనమే మనమే బిచ్చములు పెడుతూ వారిని బిచ్చగాండుగా భావించుకుంటూ వారిని దూరం చేయటము, దగ్గర చేసుకోవటము, చీకొట్టటము ఇలాంటివంతా జరుగుతూ వస్తున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ఓన్లీ గివ్ దెమ్ ఆర్మ్స్, వీ సర్వ్ దెమ్ ఫుడ్ అండ్ మనీ, వీ డిస్టెన్స్ దెమ్ అండ్ వీ కాల్ దెమ్ కమ్ క్లోజ్ టు అస్ అండ్ మేక్ దెమ్ బెగర్స్.
0: కనుక మనం భారతదేశం లోపల మహాభాగ్యవంతమైనటువంటి దేశము. ఈ దేశంలో బెగ్గర్స్ అనేటువంటి వారే లేరు అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో మీరు మెలగాలి.
1: భగవాన్ వాంట్స్ ఎవ్రీవన్ టు ఫీల్ అండ్ టు నో దట్ దర్ ఆర్ నో బెగ్గర్స్ ఇన్ భారత్. దట్ ఈస్ ద ఫీలింగ్ దట్ ఎవ్రీవన్ షుడ్ హ్యావ్.
0: భగవంతుని కూడా బెగ్గర్గా భావిస్తున్నారు.
1: సమ్ కన్సిడర్ గాడ్ ఆల్సో యాజ్ ఎ బెగర్.
0: ఇది చాలా బలహీనత.
1: దిస్ ఈజ్ సైన్ ఆఫ్ వీక్నెస్.
0: భగవంతుడా, నాకు ఇది పెట్టినప్పుడు నీవు గొప్పవాడైపోతావు, నీవు ఇలాంటి వాడైపోతావు, అలాంటి వాడైపోతావు అని భగవంతుణ్ణి వర్ణిస్తూ భగవంతుణ్ణి కేవలము ప్రార్థించుకునే నిమిత్తమై ఈ రకమైనటువంటి భావాలు చేస్తున్నారు.
1: వీ గో ఆన్ ప్రైజింగ్ గాడ్ ఫర్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ అవర్ డిజైర్స్. ఓ గాడ్, ఇఫ్ యూ ఫుల్ఫిల్ మై డిజైర్, యు ఆర్ గ్రేట్, యు ఆర్ నోబుల్. దట్స్ హౌ వీ ఫీల్ లైక్ దాట్.
0: మీరు తెలుసును, ఏ దేవాలయంకు వెళ్ళినప్పటికీ అక్కడ ఈ బిచ్చగాండంతా కూడా చేరుతుంటారు.
1: యు మే విజిట్ ఎనీ టెంపుల్, యు ఫైండ్ మెనీ బెగర్స్ అరౌండ్.
0: భగవంతుడు బీదవాడు కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ పూర్.
0: భగవంతుడు సృష్టించినటువంటి ప్రజలు ఎవరు బీదవారు కాదు.
1: పీపుల్ క్రియేటెడ్ బై గాడ్ కెనాట్ బి పూర్.
0: కేవలము మానవులు తమంతు తామే సృష్టించుకుని వారి బీదవారిగా భావించి వారికి బిచ్చం పెట్టడము, తీసుకోవటము, దగ్గర తిరిగి నెట్టివేయటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటున్నాయి.
1: ఎ బెగర్ ఈజ్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్. కన్సిడరింగ్ అదర్ పర్సన్ ఇస్ ఎ బెగర్, వీ ఆఫర్ దెమ్ సమ్ మనీ అండ్ వీ కాల్ దెమ్ కమ్ క్లోజ్ టు అస్.
0: కనుక ఈ పిచ్చి అభ్యాసములు క్రమక్రమేణ భారతదేశంలో మానాలి.
1: దిస్ బ్యాడ్ హ్యాబిట్ షుడ్ బి స్లోలీ గ్రాడ్యువలీ గివెన్ అప్.
0: తిరుపతి వెంకటరమణ స్వామిని కూడాను బెగ్గర్గా భావిస్తుంటారు.
1: సమ్ కన్సిడర్ తిరుపతి వెంకటేశ్వర ఆల్సో ఎ బెగర్.
0: మాకు ఇది ఇవ్వండి, మాకు అది ఇవ్వండి అని వీరు ప్రశ్నగా అడగటము, అతన్ని బిచ్చగాడిగా చేసుకోవటము, అతను ఇచ్చినటువంటి బిచ్చాన్ని వీరు అందుకోవటము ఈ రకంగా జరుగుతూ ఉండాలి.
1: వి గో ఆన్ బెగ్గింగ్ గాడ్, వి గో ఆన్ ఆస్కింగ్ హిమ్ టు గివ్ దట్ అండ్ దిస్ అండ్ కన్సిడర్ హిమ్ ఆల్సో ఎ బెగర్.
0: కనుక భగవంతుని బిచ్చగాడిగా భావించుకోకూడదు.
1: నెవర్ కన్సిడర్ గాడ్ యాజ్ ఎ బెగర్.
0: మన సొంతము తండ్రిగా భావించాలి.
1: గాడ్ ఈజ్ యువర్ ఓన్ ఫాదర్.
0: దైవ ప్రీతిని, మానవ ప్రీతిని పెంచుకోవాలి.
1: యు షుడ్ డెవలప్ లవ్ ఫర్ గాడ్ అండ్ లవ్ ఫర్ ది హోల్ ఆఫ్ ది హ్యుమానిటీ.
0: అంతేకాని కానీ మే మానవులకు బిచ్చగాడిగా భావించుకొని వారిని దగ్గర రాయించుకోవటము, వారి అందరినీ వారు చీకొట్టుకోకుండా ఉంటాము ఈ రకమైనటువంటిది నేర్చుకోవాలి.
1: వి షుడ్ ఆల్సో డెవలప్ ఎ హ్యాబిట్ నాట్ టు కన్సిడర్ ఎనీవన్ ఎ బెగర్ అండ్ కమ్ ఆస్క్ హిమ్ టు కమ్ క్లోజ్ టు యూ సో దట్ యూ కెన్ ఆఫర్ హిమ్ సంథింగ్ దట్ హీ నీడ్స్.
0: బాధలు పడుతున్నటువంటి వారిని చూచి ప్రేమించండి.
1: Love all those that suffer, that are in pain.
0: Daiva pritini, papa bhitini.
1: Develop love for God and fear of sin.
0: Kanuka atanu emi chetikaainatvanti vaadani, atanu edo manamu adukovadaniki vachadani, atanni manamu cheekotti oka vidhamainatvanti bichiganiga bhavinchukokoddu.
1: Never consider anybody helpless. Never humiliate anyone.
0: ఈ విధమైనటువంటి మార్పులు మనము చేసుకుంటూ వచ్చినప్పుడే భగవంతుడు మనకు మనలో మనకే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు.
1: When we have this lofty principle as not to humiliate, as not to disrespect anybody,
0: తోటి మానవుడు నా సోదరుడే కానీ పిచ్చగాడు కాదు.
1: All the people around are your brothers, they are not your beggars.
0: అందరూ కూడాను సోదర సోదరి మండలిగా భావించాలి.
1: Consider all as your brothers and sisters.
0: వాడు బిచ్చగాడని నీవు బిచ్చం పెట్టేటువంటి వాడని నీవు అధికంగా భావించుకోవటం ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ ఇఫ్ యూ కన్సిడర్ దట్ యు సర్వ్ అదర్స్ దట్ యు ఫీడ్ అదర్స్ దట్ అదర్స్ ఆర్ ఇన్ఫీరియర్ టు యూ.
0: ఇంతే కాదు, కొన్ని కొన్ని సమయాల లోపల వ్యాపారస్తులు ఉంటుంటారు.
1: వి ఆల్సో హ్యావ్ బిజినెస్ మెన్.
0: వారు కేవలము కొంచెం లంచం ఇచ్చి వారితో పనులు చేయించుకుంటారు.
1: They bribe others and get their things done.
0: వారు కూడాను లంచం తీసుకుని వీరి పనులు చేస్తుంటారు.
1: The other people, on the other hand, also accept the bribe.
0: ఇవి కూడాను చాలా పాపకరమైనటువంటి కర్మలే.
1: They are also sinners. They are sinful acts indeed.
0: నీవు బిచ్చం అడగటము వారు పుచ్చుకోవటము, పుచ్చుకోవటము అడగటము రెండు కూడాను ఈ జగత్తులో ఉండకూడదు.
1: The one who begs and the one who serves, that should not happen, or equally guilty.
0: నీ బిచ్చం పెట్టేటువంటి వాడు కాని తాను పుచ్చుకునేటువంటి వాడు కాని కాదు.
1: In fact, you are neither the receiver nor the giver.
0: అనాది కాలం నుండి భారతదేశమునందు ఈ విధమైనటువంటి యొక్క ప్రచారము జరుగుతూ వీరి యొక్క ప్రమాణమును పూర్తి విస్మరిస్తూ వస్తున్నారు.
1: In fact, the depth has been forgotten. In reality, all are one. There are no beggars at all.
0: కనుక ఒకవేళ వారు తినడానికి లేనప్పుడు ఇవి వారికి పెట్టి కొంచెం ఆనందాన్ని పెట్టు, అంతేగాని అతను ఒక బిచ్చగాని మాదిరి నీచంగా చూడకూడదు.
1: ఇఫ్ యూ కమ్ అక్రాస్ ఎ పర్సన్ వితౌట్ ఫుడ్, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ సర్వింగ్ హిమ్ ఫుడ్, బట్ నెవర్ అండర్ ఎస్టిమేట్ హిమ్.
0: కనుక మన దేశం లోపల మొట్టమొదట ఈ బిచ్చాము అనేటువంటి దానిపైన మనం ఏమాత్రం కూడా చోటు ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ దిస్ హ్యాబిట్ of begging.
0: ఏదో వాళ్ళ బలహీనతతో అయ్యా అమ్మ మాకు కొంచెం అన్నం పెట్టండి అని అడిగినంత మాత్రం వాళ్ళు బిచ్చగాళ్ళు కాదు.
1: Out of weakness one may ask for food, but truly speaking, he is not a beggar.
0: నీవు ఇంత అన్నం పెట్టినంత మాత్రం నీవు గొప్పవాడు కాదు.
1: As you serve food, you cannot expect that you are really great either.
0: వాడికి ఇంత ఆకలికి పట్టిన అన్నం పెట్టి పొట్టనింపండి చాలు, అంతేగాని అతను ఒక బిచ్చగాడిగా భావించి వారిని దగ్గర చేర్చి చీకొట్టకండి.
1: యు కెన్ సర్వ్ హిమ్ ఫుడ్, సేషియేట్ హిస్ హంగర్, బట్ నెవర్ హ్యూమిలియేట్ హిమ్, నెవర్ ఇన్సల్ట్ హిమ్.
0: ఇట్టి బిచ్చగాళ్ళుగా తయారు చేసి భారతదేశమును అనేక రకములుగా కూడాను భారతదేశం యొక్క విశిష్టతను కోల్పోతున్నారు.
1: ద గ్లోరీ ఆఫ్ ది భారత్ ఈజ్ లాస్ట్ యాజ్ వీ ఎంటర్టైన్ బెగింగ్ అండ్ బెగర్స్.
0: భారతదేశము ఏనాటి కూడాను ఇది బీదది కాదు.
1: Under any circumstances, at any point of time, Bharat has never poor.
0: ఇలాంటి బీద దేశమే గినైపోయి ఇన్ని దేశముల వారంతా దీనిపైన ఎందుకు వచ్చి పడుతున్నారు?
1: If it is really poor, how is it many people, foreign invaders,
0: అనేక దేశముల
1: వారందరూ
0: ఈ భారతదేశం పైన పడి దీన్ని దోచుకుని పోతున్నారు?
1: Many people invaded in the past and have robbed this country of the precious.
0: కనుక భారతదేశము శ్రీమంతమైనటువంటిదే కాని బీద దేశం కాదు.
1: So Bharat is a rich country and is not poor.
0: Tanantaka tanu bhavinchukoni nenu bedavanni kada na vale untuntaru ee pakkana vaaru kudanu ani polchukovatam jarugutu undali.
1: This feeling is born out of comparison. We consider others as poor and we want to help them.
0: Evaraina bhavati bichhandehi ani vaste variki buddhi cheppali meeru.
1: If anyone approaches you begging, ask them to go.
0: నీవు బిచ్చం అడిగేటువంటి వాడు కాదు, నీవు ఒక మనిషివే, నేను ఒక మనిషిని.
1: యు ఆర్ నాట్ ఎ బెగర్. You are just as good as me. That's what we should
0: నీకు
1: say.
0: ఈ సమయంలో చేతి లోపల కొంచెం అన్నం లేకుండా నన్ను నీ వచ్చి ఆశించవచ్చును. అంతేగాని నీవు బీదవాడు కాదు, నేను షావుకారి కాదు.
1: At this moment you may not be having food. That doesn't mean that you're a pauper and I'm a millionaire.
0: కనుక భారతదేశం యొక్క కీర్తిని మనం నిలబెట్టాలంటే దేశం యొక్క గౌరవాన్ని మనం నిలబెట్టాలి.
1: We should uphold the glory, esteem, pride of Bharat.
0: మొట్టమొదట మీరు భారతదేశము నా మాతృదేశము అని చెప్పి దాన్ని చక్కగా ప్రేమించాలి.
1: Love this country, Bharat. Declare proudly that Bharat is my motherland.
0: నా భారతదేశము ఎంతో గొప్పది.
1: My Bharat is a glorious country.
0: అనేక మందికి అనేక శాస్త్రపీరకంగా ప్రమాణాలంతా నేర్పి వారిని ఎంతో గొప్పవారిగా చేసింది.
1: In fact, this Bharat as a teacher taught to many of the people of several of the countries, made them great.
0: శాస్త్ర పురాణములంతా కూడా బోధించి నిన్న దినం ఆడవారు చెప్పారు. ఉపనిషత్తులు, శాస్త్రములు, గీతలు అనేక రకమైనటువంటివి చాలా గొప్పగా పండించారు.
1: As you heard yesterday, the lady is talking to us on our holy scriptures, the epics, Upanishads, Gita and so on. They are shared with the multitudes all over the world.
0: ప్రతి దాని కూడా మనం భారతదేశాన్ని గొప్పగా భావించి దాన్ని వర్ణించాలి.
1: In every aspect, consider Bharat great. Extol it, praise its glory.
0: అప్పుడే మీరు భారతీయులుగా అని చెప్పుకోవడానికి ఒక విధమైనటువంటి గర్వకారణంగా ఉంటాయి.
1: That will be a matter of pride when you think of the heritage, legacy of this country.
0: నా దేశం గొప్పది అని అనుకోని మీరు చిన్నవారిగా ప్రవర్తిస్తుంటే ఈ దేశం ఎట్టి గొప్ప అవుతుంది.
1: When your country is so great, you cannot behave in a mean, low, cheap way.
0: పరమ పావనమైన భారతావనియందు
1: in the sacred land of Bharat,
0: శాస్త్రం అన్నది మనకు చక్కదనము.
1: And this tolerance for
0: barrenness is beauty.
1: And in fact, there is a kind of taste choice for morality.
0: Madhura bhavam bedi mana desam andanna matru bhavam katta manyamendi.
1: The nectarine feeling, there cannot be greater than this other than the feeling towards a mother.
0: Na talli, na Bharat desam.
1: This Bharat is my mother.
0: Na talli bedadaithe nenu kuda bedavanne kada mari.
1: If my mother is poor, I am also poor.
0: Kaadu kaadu, naa thalli chaala goppadi.
1: No, my mother is rich.
0: Madhura bhavam bedi mana desam andanna maatru bhavam kante maanyamendi.
1: What is the sweetest feeling in this world? It is the feeling towards mother.
0: Kanuka naa desamu naaku maatru desamu.
1: This country is my motherland.
0: Aa maatru devuni manam chaala gauravanga kaapaadukoni gauravanga aame perunu manam penchali.
1: Therefore, we should treat this country with all the dignity and the honor, uphold its greatness.
0: Sakala shastra purana samadhananu andariki bodhinchi penchi pedda chesinatvadi Bharat desam.
1: In fact, it is the Bharat that is responsible for the heights in philosophy, in epics and all of the sacred texts.
0: Kanuka inta shastramulanta sampadinchinatvadi talli bidulettavutundi.
1: This mother of rich cultural heritage in spirituality and philosophy cannot be poor.
0: నిన్ను కన్న తల్లి కొంచెం బీదగా ఉండవచ్చును.
1: In fact, the physical mother may be poor.
0: కానీ కన్న దేశం మాత్రము బీదది కాదు.
1: But motherland can never be poor.
0: Motherland చాలా గొప్పది.
1: Motherland is very great.
0: ఏ దేశమునందు చూసినప్పటికీ భారతదేశము గొప్ప కీర్తిని పొందించేటువంటిది.
1: Of all the nations, Bharat stands the highest, highly reputed.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి మాతృదేశాన్ని మనం చిన్నగా పోల్చుకొని దాన్ని అవమానపరచకూడదు.
1: Such a sacred land, Bharat, can never be viewed as so simple and ordinary.
0: భారతదేశంలో ఉన్నటువంటి నీతి నిజాయితీలు,
1: the morality and the integrity in this country,
0: ఇంకే దేశం నందు కూడా నువ్వు కాలరావు,
1: are not noticed anywhere in the world.
0: కనుక ఈ భారతదేశం కంటే మించినటువంటి దేశము మరొక దేశమే లేదు.
1: There is no other country greater than Bharat.
0: భారతదేశం అన్న బంగారం అనకుండా వెండి బంగారుకై వెతకనేలా.
1: When Bharat itself, the very symbol, metaphor of gold, why do you need to buy gold and silver elsewhere?
0: దేశమే మనకు గొప్ప భారతదేశము బంగారు దేశము.
1: In fact, the very country motherland, Bharat itself, is
0: gold.
1: Why do you need to buy the other metals like silver and other metals? Wherever you go, you find gold.
0: We are
1: humiliating this golden land.
0: కనుక ఈనాటి విద్యావంతులందరూ కూడాను భవిష్యత్తులో దీన్ని గొప్ప బంగారు దేశంగా కూడాను తీర్చిదిద్దాలి.
1: ఎడ్యుకేటెడ్ పీపుల్ టుడే షుడ్ డిసైడ్ టు మేక్ దిస్ కంట్రీ ఎ గోల్డెన్ కంట్రీ.
0: అయితే ఈ చదివేటువంటి వారు కూడాను ఈ గొప్పతనాన్ని వారు తెలుసుకోవటం లేదు.
1: ది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది కంట్రీ.
0: వాడు వెళ్లిన దగ్గరంతా కూడా ఈ భిక్షగాళ్ళు అధికంగా చేరుతుంటారు.
1: Wherever they go, they find many beggars.
0: ఈ చేరడానికి మనమే అభ్యాసం చేశాము.
1: In fact, we are responsible for this habit of begging.
0: భిక్షలు పెట్టడం వల్ల వాళ్ళు భిక్షగాళ్ళు అధికంగా అవుతున్నారు.
1: Because you give money, you find beggars around. Never encourage begging, never encourage beggars.
0: ఇదిగో నీకు ఏది కావాలా, బట్ట కావాలా, నీవు తీసుకొని ఒక వస్త్రం కావాల్సిన ఇవ్వచ్చు.
1: యూ కెన్ ఆస్క్ హిమ్ వాట్ ఇస్ దట్ యూ వాంట్ క్లోత్స్, ఎస్ యూ కెన్ గివ్ హిమ్ వన్ పేర్.
0: తినడానికి తిండి కావాలా, ఇది పట్టు తీసుకో.
1: ఇఫ్ యూ వాంట్
0: తిండి పెట్టండి.
1: ఇఫ్ యూ వాంట్ టు ఫుడ్, సర్వ్ హిమ్ ఫుడ్.
0: అంతేగాని వారింత అన్నం కావాలంటే వారిని అందరికి మింటికి పిలిచి వారందరికి బిచ్చం పెట్టి వారందరినీ సంతోష పెట్టడం కాదు ముఖ్యమైనటువంటిది.
1: ఇట్ షుడ్ నాట్ బి ఎ కైండ్ ఆఫ్ హ్యాబిట్ సమనింగ్ ఎవ్రీబడి అండ్ సర్వింగ్ ఫుడ్.
0: కనుక భారతదేశము గొప్ప కీర్తి సంపాదించినటువంటిది.
1: భారత్ ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ ఎస్టీమ్ అండ్ ప్రైడ్.
0: ఈనాడు ఈ భారతదేశం నందు చాలా మంది అధికారులు కూడాను తన యొక్క కీర్తిని పోగొట్టుకుంటూ ఉన్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ మెన్ ఆఫ్ ఆనర్ అండ్ ఇన్ పొజిషన్ ఆల్సో హ్యావ్ లాస్ట్ దేర్ నేమ్.
0: ఈ లంచాలు కూడాను ఒక విధమైనటువంటి బీదరికంలో ఉన్నటువంటి ఒక భాగమే.
1: And this is also part of the poverty mental, that's what we find.
0: లంచాలు పుచ్చుకోవటము, లంచాలు ఇచ్చుకోవటము, ఇచ్చుకోవటం పుచ్చుకోవటం రెండు కూడాను చాలా చెడ్డవి.
1: Bribing the other person, accepting the bribe, corruption are very bad.
0: ఎవరు కూడాను ఈ విధమైనటువంటి యొక్క ప్రయత్నమునకు మనం పూనుకోకూడదు.
1: Nobody should get into this sort of corruption.
0: ఇంకా మనం ప్రభుత్వాన్ని కూడా కొంతవరకు హెచ్చరించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హ్యావ్ టు కాషన్ ద గవర్నమెంట్ ఆల్సో.
0: ఈ ప్రభుత్వము మన దేశం లోపల బిచ్చగాళ్ళని పెంచడానికి ఇవన్నీ.
1: ఇన్ ఫ్యాక్ట్ ద గవర్నమెంట్ ఈజ్ నాట్ మెంట్ టు ఎంటర్టైన్ బెగర్స్.
0: కనుక బిచ్చగాళ్ళకు ఏ విధమైనటువంటి యొక్క ఇది ధనం పుచ్చుకోకూడదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ నాట్ గివ్ మనీ టు బెగర్స్.
0: మనీ ఇచ్చుకోకూడదు, పుచ్చుకోకూడదు.
1: దే షుడ్ నాట్ రిసీవ్ అండ్ వీ షుడ్ నెవర్ గివ్.
0: నీ శక్తి సామర్థ్యంతో నీవు సాధించడానికి ప్రయత్నం చేయాలి.
1: యూ షుడ్ స్టాండ్ ఆన్ యువర్ ఓన్ లెగ్స్ అండ్ బేస్డ్ ఆన్ యువర్ సెల్ఫ్.
0: నీకంటే కొంచెం తక్కువగా ఉన్నటువంటి వారిని వారిని చూసి ప్రేమించు.
1: యూ కెన్ సర్టన్లీ లవ్ దోస్ హూ ఆర్ లెస్ ఫార్చునేట్.
0: అందరూ ఒక్కటిగా ఉండరు లోకంలో.
1: ఇన్ దిస్ వరల్డ్ ఆల్ కెనాట్ బి ఈక్వల్.
0: కానీ కొంతమంది హెచ్చు తగ్గులుగా ఉంటుంటారు.
1: వీ ఫైండ్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక ఈ విధమైనటువంటి దీనిని ఈనాడు భగవంతుని కూడాను మనం ప్రయత్నపూర్వకంగా సాధిస్తున్నాము.
1: And we make every effort to attain God.
0: ఏ దేవాలయం పోయినప్పటికీ ఆ పూజలు తటనెత్తి పెట్టారు.
1: You go to any temple, you find the priest with a plate in his
0: hand. దాంతో దక్షిణ వేసేదిని వాటితో కొంచెం ప్రసాదం పుచ్చుకునేది.
1: And he expects some dakshina, some money, and we receive prasadam.
0: ఈ దక్షిణే మనకొద్దు.
1: Let us not accept.
0: ఈ బిచ్చమే మనకొద్దు.
1: We don't want that kind of.
0: రిచ్ వాడిగా ఉండాలా?
1: You cannot be bhiksha the
0: beggar. లేకపోయినా కానీ చావచ్చును, కానీ ఈ భిక్షాన్ని అడిగి మనం చావకూడదు.
1: In fact, we should never accept such kind of bhiksha or begging.
0: కనుక ఎవరైనా కూడాను ఆ విధంగా బెగ్ చేస్తుంటుంటే చదువర్లు వారికి మీరు ఎండి బుద్ధి చెప్పండి.
1: If you come across beggars, you educated people should not encourage them.
0: నీవు భరత మాత పుత్రుడవు.
1: You are the son of Bharat.
0: భరత మాత భిక్షది వేది కాదు.
1: And in fact, you are not beggars of Bharat.
0: రిచ్ది.
1: Bharat is rich.
0: అన్ని దేశాలు కూడా నువ్వు కాపాడుతూ వచ్చేటువంటిది.
1: ఇట్ హాస్ బీన్ ప్రొటెక్టింగ్ ఆల్ కంట్రీస్.
0: ఆమె కుమారుడైన నీవు ఈ విధంగా బిచ్చబెత్తడం న్యాయం కాదు.
1: యు ఆర్ నాట్ జస్టిఫైడ్ ఇన్ బిగ్గింగ్ బీయింగ్ ద సన్ ఆఫ్ భారత్.
0: ఏ కొంచెమైనా కూడా మన జోబి లోపల ఇంత కాసులు వేసుకోకూడదు.
1: అండ్ యూ షుడ్ నాట్ క్యారీ మనీ ఇన్ యువర్ పాకెట్.
0: అడిగిన వారికి ఇంత పెట్టడము, వాళ్ళు వెళ్లిపోవటము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దోస్ పీపుల్ దట్ వాంట్ జస్ట్ ఫినిష్ ద మ్యాటర్.
0: ఏదో అడిగిన వారికి ఇచ్చాము కదా అని సంతోషిస్తారే, కానీ అది ఇచ్చడం కాదు గొప్పతనము.
1: And in fact, it lies on
0: ఇచ్చాడు కొంత కాసులు, కానీ తల్లి యొక్క కీర్తిని ఎంత పోగొట్టుకున్నాడు.
1: Though you received money, in fact you have lost the very name of your country.
0: కనుకని నీ తల్లి యొక్క గౌరవాన్ని కూడా నీవు కాపాడాలి.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు కీప్ అప్ ది ఆనర్ ఆఫ్ ది మదర్.
0: ఈ విధమైనటువంటి కుమారులు ఈనాడు భారతదేశంలో అభివృద్ధి కావాలి.
1: సచ్ సన్స్ ఆఫ్ భారత్ ఆర్ వెరీ మచ్ ఎసెన్షియల్ టుడే.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్
0: ప్రపంచంలో మరికొన్ని విషయాలంతా కూడా ఉంటున్నాయి.
1: దర్ ఆల్సో సర్టన్ ఆస్పెక్ట్స్ ఇన్ దిస్ ప్రెసెంట్ డే వరల్డ్.
0: దేవాలయంలో పోతుంటే విభూతి.
1: ఇఫ్ యూ గో టు దేవాలయం యూ ఫైండ్ విభూతి.
0: విభూతి అనగా కేవలం ఒక భస్మం కాదు.
1: విభూతి ఇస్ నాట్ సింప్లీ యాష్
0: కాదు. ధనం కూడాను ఒక విభూతి.
1: మనీ వెల్త్ ఇస్ ఆల్సో విభూతి.
0: ధాన్యం ఒక విభూతి.
1: గ్రెయిన్ ఇస్ ఆల్సో.
0: బంగారం ఒక విభూతి.
1: గోల్డ్.
0: పెండి ఒక విభూతి.
1: సిల్వర్.
0: ఇవన్నీ కూడా విభూతుల కింద లెక్క వచ్చినాయి.
1: ఆల్ ఆఫ్ దెమ్ కమ్ అండర్ ద కేటగిరీ విభూతి.
0: కనుక నీవెవ్వరికి కానీ ఏ విధమైనటువంటి అడిగినప్పటికీ నీవు ఏ చిన్న వయసులో కూడాను ఇలాంటి పనికి మనం పూనుకోకూడదు.
1: People may approach you for several things, but be convinced that you should never oblige them.
0: Kanuka manam prapancham lopala puttinaamu.
1: We are born in this world.
0: Endukosam manam puttaamu? Deenikosam puttaamu? Pichametadanika picham pettadanika kaadu kaadu.
1: Why are we born in this world? Is it to beg? Is it to entertain begging? What for is our life?
0: Nee thalli yokka keethini nilabettadaniki vachavu.
1: I am born to maintain the prestige and the dignity of my mother.
0: ఆ తల్లి పేరు నిలబెట్టలేనటువంటి వాడు పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: వెన్ యూ డోంట్ కీప్ అప్ ది నేమ్ అండ్ ద ఫేమ్ ఆఫ్ యువర్ మదర్, వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ యువర్ వెరీ లైఫ్?
0: కనుక తల్లి పేరు నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి.
1: సో మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు మెయింటైన్ ద నేమ్.
0: మా పిల్లలు రామాయణం లోపల పాడుతుంటుంటారు.
1: ఆ స్టూడెంట్స్ ఆల్సో సింగ్ దట్ సాంగ్.
0: అమ్మా ఎందుకు కంటిదారులు కారుస్తున్నావు అని సీత అడుగుతున్నారు కుమారులు.
1: హర్ సన్స్ దిస్ వే క్వశ్చన్ సీత.
0: అమ్మా మేము కేవలము ఒక పరాధీనంలో ఉంటున్నామనే ఉద్దేశంతో నీవు ఆ విధంగా భావిస్తున్నావా?
1: అండ్ ద చిల్డ్రన్ సే దట్ మదర్ ఆర్ యూ క్రైయింగ్ ఫీలింగ్ సాడ్ దట్ వీఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ సమ్వన్ ఎల్స్?
0: కాదు కాదు, రాముల కంటే మించిన వారం మేము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ గ్రేటర్.
0: కనుక ఇలాంటి కుమారులు ఉండగా నీవు మమ్మల్ని బిచ్చగాడిగా భావిస్తున్నావు.
1: వెన్ యూ హ్యావ్ సన్స్ ఆఫ్ దిస్ టైప్ నెవర్ కన్సిడర్ అస్ చీప్ ఆర్ బెగర్స్.
0: కనుక కంటిదారులు కార్చకూడదు అన్నారు.
1: యూ డోంట్ నీడ్ టు షెడ్ ఇట్ హియర్.
0: నీవు కంటిదారులు కార్చుకుంటే దేశమే ఒక బిచ్చగాడిగా అయిపోతుంది.
1: ఓ మదర్ ఇఫ్ యూ షెట్ టియర్స్ ద హోల్ కంట్రీ విల్ బి మిజరబుల్.
0: తన కన్న తల్లి యొక్క కంటిదారులు కార్చనికోకుండా కొన్న కుమారుడుకు కాపాడుతూ రావాలి.
1: ఇట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సన్ టు సీ దట్ మదర్ వుడ్ నెవర్ షెడ్ ఎ టియర్.
0: అమ్మా నీవేమాత్రం కంటిదారులు కార్చకూడదు.
1: ద సన్స్ టోల్డ్ సీత,
0: మేమున్నాము.
1: వీఆర్ హియర్, డోంట్ కై.
0: మేము ప్రాణాలైనా వడ్డీ మిమ్మల్ని కాపాడుతాము.
1: వీఆర్ రెడీ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్.
0: అంతేకాని కంటిదారులు కార్చకూడదు అని చెప్పి చెప్పారు.
1: ఓ మదర్ నెవర్ క్రై అండ్ షెడ్ టియర్స్ వాజ్ దేర్ ప్రేయర్.
0: ఈ విధమైనటువంటి పుత్రులు ఈనాడు చాలా తక్కువైపోయినారు.
1: సచ్ సన్స్ ఆఫ్ దట్ క్వాలిటీ వీ డోంట్ హ్యావ్ టు.
0: అన్నిటికీ బలహీనత బలహీనత బలహీనత.
1: వీ ఫైండ్ ద వీక్నెస్ ఇన్ ఎవరీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్.
0: నేను ఒక్కొక్కసారి అనుకుంటాను, అంతా మన మానవులే ఈ విధమైనటువంటి బిచ్చగా చేస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ ఫీల్స్ దట్ వీఆర్ ఎంకరేజింగ్ దిస్ సార్ట్ ఆఫ్ ఎ.
0: ఇంత గొప్పవారేగా ఉండి కూడాను వీరు ఈ విధమైనటువంటి చిల్లర బుద్ధిని వీడికి ఎందుకు పెంచుకుంటున్నారు?
1: దో పీపుల్ ఆర్ రిచ్ ఎనఫ్, వై డు దే హ్యావ్ దట్ మీన్ చీప్ మెంటాలిటీ?
0: కనుక నా దగ్గర లేదు అనేటువంటి భావం మాత్రం మీ నుంచి రాకూడదు.
1: నెవర్ హ్యావ్ ఎ ఫీలింగ్ దట్ యు డు నాట్ హ్యావ్.
0: మీకు తెలుసు, ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: ఒక 5 రూపాయలు కావాల్సి వచ్చింది.
1: వాంటెడ్ 5 రూపీస్.
0: ఆయన ఒక చెట్టి గారింటికి పంపించాడు.
1: అండ్ హీ సెంట్ హిమ్ టు ఎ బిజినెస్ మ్యాన్,
0: ఎవరిని, తమ యొక్క శిష్యుడు.
1: అండ్ హీ సెంట్ హిస్ డిసైపుల్ ఫర్ 5.
0: అక్కడ పోతే ఆ చెట్టి గారు తాళం వేసుకుని పోయారు.
1: అండ్ ద బిజినెస్ మ్యాన్ హాస్ లాక్డ్ హిస్ షాప్.
0: రెండవ చెట్టి గారింటికి పోమన్నాడు.
1: అండ్ హీ ఆస్క్డ్ హిమ్ టు గో టు అనదర్ బిజినెస్ మ్యాన్.
0: ఆ చెట్టి గారు కూడాను తాళం వేసుకున్నాడు వీళ్ళని చూసి.
1: అండ్ హీ టు లాక్డ్ హిస్ షాప్.
0: ఇంకొక ఇంటికి పోయినాడు.
1: అండ్ హీ వెంట్ టు అనదర్ బిజినెస్.
0: వాళ్ళు ఎవరు అక్కడ లేకుండా పోయారు.
1: నో వన్ వాజ్ నోటీస్ దేర్.
0: అప్పుడు తన ప్రక్కనే ఉంటున్నాడు ఇంకొక షావుకారి.
1: అండ్ హీ ఫౌండ్ అనదర్ బిజినెస్ మ్యాన్ బై హిస్ సైడ్.
0: 5 రూపాయలు కావాలంటే ఎక్కడ కూడా వీడికి మా శిష్యుడు పోయిన దగ్గరంత లేకుండా పోతున్నారే అని ఆ ఉన్నటువంటి కూర్చున్నటువంటి పిచ్చని అడుగుతూ వచ్చారు.
1: అండ్ హీ వెంట్ ఆన్ సేయింగ్ ఇట్, హౌ ఇస్ ఇట్ దట్ నో వన్ ఈస్ సేయింగ్ హ్యావింగ్ 5 రూపీస్ దో ఐ నీడ్ ఇట్ నౌ.
0: అయ్యా నీవు కోటు నిండుకు డబ్బు పెట్టుకున్నావు, నీవు ఒక త్యాగానికి పూనుకోకూడదా? ఒక 5 రూపాయలు చేస్తే ఏమి నీ సొత్తు పోతుంది?
1: And then he said, you have got current. He told the businessman sitting close to him, you have got enough of current in your pipe.
0: కొంచెం బుద్ధి కుదిరి 5 రూపాయలు ఇచ్చాడు.
1: He corrected him. Then this businessman
0: shared his 5 rupees. 5 ముక్కలుగా చించి వేసేశాడు.
1: And he tore to 5 pieces.
0: కనుక ఈ విధమైనటువంటి బలవంతంతో పేచ్యం చెప్తున్నారు కానీ ప్రేమతో వారికి ఒక అందించడమైనటువంటి లేదు.
1: This is due to pressure and not out of one's own willingness.
0: కనుక మనం ఏది చూసినప్పటికీ ప్రేమతో దాన్ని తీసుకోవాలి.
1: సో వాట్ ఎవర్ వీ డూ ఇట్ విత్ లవ్.
0: వాడు భవతీ భిక్షాందేహి అని ఇంటికి వచ్చాడంటే, నాయన నీకు భిక్షం కావాలా రా నా వరుండాలి కూర్చో అని ఇంట్లో ఒకరు పోయి తన భాగంలో కొంచెం అన్నం కావాల్సి తెచ్చి ఆ భిక్షగానికి పెట్టి తృప్తి చేసి పంపాల.
1: ఇఫ్ ఎనీ బెగర్ అప్రోచెస్ యూ, యూ కెన్ సర్టన్లీ షేర్ ఫుడ్ విత్ హిమ్.
0: ప్రపంచంలో వచ్చినదంతా కూడాను అందరికీ ఈక్వల్ షేర్.
1: In fact, whatever we have in this world, all have equal share.
0: అంతే కాని నీకు గొప్పగా ఉన్నదని ఇంకొకరికి లేదని నీవు వారికి వడ్డించడానికి ప్రయత్నం చేయవద్దు.
1: Never consider that you are superior to anybody and that you are in a position of a giver to everyone.
0: కనుక ఈ రకమైనటువంటి ఒక చిల్లర బుద్ధులు మనము కొంతవరకు మానుకోవాలి.
1: So, we should abandon this cheap mentality.
0: త్యాగము అనేటువంటి భావము మనలో నుంచి బయలుదేరాలి.
1: We should foster the spirit of sacrifice.
0: ఈ త్యాగం అనేటువంటిది నేర్చుకున్నప్పుడే వాడు గొప్పవాడిగా తయారవుతాడు.
1: When once you have this sacrifice, you are bound to be great.
0: ఈ త్యాగం అనేటువంటిది ఏ మానవుని ఎందుకు కూడా లేదు.
1: Today we don't find sacrifice in anyone.
0: ఎక్కడ పోయినప్పటికీ త్యాగాన్ని గురించి గొప్ప ఉపన్యాసాలు ఇస్తారే గాని తనను జోబిలి నుండి త్యాగం అనేటువంటిది ఒక న్యాయపరిశ్రమ చేయరు.
1: People are prepared to give talks, lectures on sacrifice, not ready to share a rupee in his pocket.
0: కనుక ఇలాంటి చేసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫర్ ఆల్ దీస్ యాక్ట్స్ దెన్?
0: మనస్సేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: ఇస్ ఓన్లీ నోబుల్ మ్యాన్ హూ హావ్ పర్ఫెక్ట్ హార్మనీ.
0: నిజమైనటువంటి మానవుడు
1: పర్ఫెక్ట్ హార్మనీ ఇన్ థాట్ వర్డ్ అండ్ డీడ్ హీస్ ఎ ట్రూ మ్యాన్.
0: ఎంత ఉంటే అంత ఇచ్చేసేసి
1: అండ్ యూ కెన్ షేర్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్. తీసుకుని
0: వచ్చి పెట్టద్దు.
1: యూ డోంట్ నీడ్ టు బారో.
0: ఈ విధంగా మన దేశం యొక్క గౌరవాన్ని మీరు కాపాడుతూ రావాలి.
1: దిస్ హౌ వీ హావ్ టు మెయింటైన్ ది ఆనర్ ఆఫ్ దిస్.
0: ఈనాడు భారతదేశం యొక్క గౌరవం ఈ బిచ్చగాళ్లతోనే చాలా వరకు తగ్గిపోయింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద బెగర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ద డిక్లైన్ ఆఫ్ ద ఆనర్ ఆఫ్ బిచ్చగాళ్లను
0: తయారు చేయటం ఎవరు? చదువుకున్న వారే.
1: ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ ఎంటర్టైనింగ్ బెగర్స్.
0: అసలు ఇదేనా చదువుకోవటము?
1: ఇస్ దట్ ఎడ్యుకేషన్ అట్ ఆల్?
0: ఇదేనా బిచ్చగాళ్లను పెంచడానికి చదువుకోవటము?
1: ఆర్ యూ రియలీ ఎడ్యుకేటెడ్ టు ఎంటర్టైన్ బెగర్స్?
0: చీ చీ చీ చీ, చదువులు నాకు ఏమాత్రం ఇష్టం లేదు.
1: That education is not required.
0: MBA, BA, pass ayyochi, peru gaanchina pedda varalaina.
1: You may be great people with the degrees, undergraduate, postgraduate.
0: Sampadalundi saddana paludaina, pudamagirtini kanna punyulaina.
1: You may be rich and affluent with all the name and fame for
0: charity. Aarogyamulu anavartamundi paripurna balulaku varalaina.
1: You may be very healthy with all the perfect physique and strength.
0: Satramu japamulu tapamulu cheyichu vedamulanu nerpu vipurulaina.
1: You may be scholars reciting the Vedic text every moment in each Veda.
0: Saru భక్తులకు ఏనాటికైనా.
1: None can ever equal a devotee.
0: ఇలాంటి వాళ్ళు ఇంకా చెప్పి ప్రయోజనం ఏమిటి?
1: అండ్ ఇఫ్ పీపుల్ డు నాట్ అండర్స్టాండ్ వాట్ ఫార్ ఇస్ ద టీచింగ్.
0: కనుకనే వీరు చాలా పరిపూర్ణమైనటువంటి బలము వారి ఎందు లేకపోతుండాలి.
1: వీ డు నాట్ హావ్ టోటల్ స్ట్రెంగ్త్.
0: చాలా బలహీనులైపోతున్నారు.
1: వీఆర్ వీక్.
0: దేశం యొక్క గౌరవాన్ని, తన మాతృదేశమును, మాతృభావమును చాలా పాడు చేస్తున్నారు.
1: వీఆర్ స్పాయిలింగ్ ద నేమ్ అండ్ ద ప్రెస్టీజ్.
0: తల్లి గౌరవాన్ని నిలపాలి.
1: వీ షుడ్ మెయింటైన్ ద నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ మదర్.
0: తల్లి ఎలాంటిదైనప్పటికీ తల్లి గౌరవాన్ని మనం పెంచాలి.
1: మదర్ మే బి ఆఫ్ ఎనీ టైప్ బట్ యెట్ ఇట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు మెయింటైన్.
0: తల్లి గౌరవాన్ని మనం పెంచినప్పుడే నిజమైన మన పుత్రులు మనం పెంచుకుంటాము.
1: యు ఆర్ ఓన్లీ ఏ ట్రూ సన్ ఇఫ్ ఓన్లీ యూ కీప్ అప్ ది నేమ్ ఆఫ్ యువర్ మదర్.
0: తల్లి గౌరవాన్ని పోగొట్టి నువ్వు గొప్ప విద్వాంతుడు అయినప్పటికీ నీ పేరు ప్రధానం కాదు.
1: You may be highly educated, noblest of all, but if you do not respect your mother, maintain her name, well, you are no longer great in any sense.
0: కనుకనే అన్ని చరిత్రలు ఎందుకు కూడాను రామకృష్ణ పరమహంస చరిత్ర ఎందుకు రవీంద్రనాథ్ ఠాకూర్ చరిత్ర ఎందుకు అని వివేకానంద చరిత్ర ఎందుకు కూడాను అన్ని చోటు ఇలాంటి బెగ్గరగా తయారు కావటమే.
1: ఇన్ ది బయోగ్రఫీస్ ఆఫ్ ఆల్ గ్రేట్ పీపుల్, రామకృష్ణ పరమహంస, వివేకానంద, యు ఆల్సో ఫైండ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్. People maintain the name and the fame of the family.
0: Kanuka perunu mam chudala.
1: So it is the name, reputation.
0: Nenu Bharatamata putrudanu.
1: And the son of Bharat.
0: Nenu Bharata putrudanu.
1: And the son of Bharat.
0: Aa Bharata putrudainaatundi perunu nilipalanukunte tyagam poonukovali.
1: To be a true son of Bharat, be ready to sacrifice.
0: నాకు లేకపోయినా పర్వాలేదు, వారికి కొంచెం పెట్టాలి.
1: I may not be having, but I am prepared to
0: serve. ఈ విధమైనటువంటి త్యాగభావం రావాలి.
1: This spirit of sacrifice should be there.
0: అందువల్లనే రామచంద్రుని యొక్క సోదరుడైనటువంటి భరతుడు,
1: the brother of Ramachandra, Bharata,
0: భరతునికి రాజ్యం పట్టాభిషేకం చేయించాడు.
1: And he was coronated.
0: భరతుని అంత త్యాగము మరెవరికి లేకపోయింది.
1: The spirit of sacrifice in Bharat is not noticed in anybody.
0: చూస్తున్నటువంటి లక్ష్మణుడు కూడాను కోపం వచ్చింది.
1: And Lakshmana by the side was furious.
0: తల్లి మనమల్ని అడవికి పంపితే కుమారుడు వచ్చి అడవుల్లో కూడా లేకుండా చేస్తున్నాడు అన్న, ఇతని ముందు నేను కిందికి దిగి వాడిని చంపివేస్తానన్నాడు.
1: It was Lakshmana who said, the mother has driven us to the forest and the son has come here not to him to deny, this is shelter in the forest also.
0: Lakshmana, neeku rajyam paine emaina aasa vachindo emto, neevu poi rajyam ledu, nenu bharthuni na venta pettukuntanu annadu.
1: And Ramchandra said, Lakshmana, you want to be the king, you want to be the ruler, better you go over there and I'll keep Bharat by my side.
0: Bharat tyagamayudu,
1: Bharat is one of sacrifice,
0: శీలమయుడు,
1: వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: అతని దగ్గర ఉన్నటువంటి ఒక త్యాగ బుద్ధి మరి ఎవరి దగ్గర లేదు.
1: ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ నోటిస్డ్ ఇన్ హిమ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎనీవన్.
0: కడపటికి తల్లి ఏ విధమైనటువంటి ఒక దీన్ని కోరినప్పటికీ కుమారుడు దాన్ని ఖండిస్తూ వచ్చాడు.
1: వాట్ ఎవర్ దట్ మదర్ ఆస్క్ ఫార్, భరత్ డిడ్ నాట్ అగ్రీ టు గివ్ హర్ అండ్ హీ నెగేటెడ్ హర్.
0: కనుక భరతుడు అంటే చాలా గొప్ప గుణం కలిగేవాడు.
1: భరత్ ఈజ్ హైలీ వర్చువస్.
0: అలాంటి గొప్ప గుణం కలిగినవాడు కనుక రాములు భరతుని ఆశిస్తూ వచ్చాడు.
1: దట్స్ ద రీజన్ వై భరత్ వాజ్ వెరీ మచ్ లైక్డ్ బై రామచంద్ర.
0: భరతుడు అరణ్యానికి పోయిన తక్షణమే,
1: ద మూమెంట్ హి వెంట్ టు ద ఫారెస్ట్,
0: నాయన భరత అమ్మా నాన్న బాగున్నారా అన్నాడు.
1: ద ఫస్ట్ క్వశ్చన్ దట్ రామ పుట్ వాజ్ దిస్, హౌ ఆర్ ద పేరెంట్స్.
0: తన తల్లి అయినటువంటి కౌసల్య బాగుందా అని అడగలేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి డిడ్ నాట్ సే ఎనీథింగ్ అబౌట్ కౌసల్య.
0: కైక బాగుందా?
1: In fact, he asked about the welfare of Kaika.
0: Kaika ani peru cheppetappudike Bharatuniki leni kopam vachindi.
1: The moment Kaika's name was mentioned,
0: ఆ దుర్మార్గురాల వల్ల నీవి అరణ్య పారైపోతావు.
1: Because of that wicked woman you are here in the forest.
0: ఆమె పేరే నా వద్ద చెప్పకూడదు.
1: What a shame it is, never mention her name.
0: అప్పుడు దగ్గర పిలిచి రాములు, భరత నీ తల్లి చాలా గొప్పది.
1: Rama came close to Bharata and said, your
0: mother. రాముని యొక్క సత్కీర్తిని జగత్తుకు వ్యాపింపజేసినటువంటి నీ తల్లియే.
1: And in fact, she was responsible for the name that has been widespread today.
0: Kanuka bahyamainatvanti oka bhavam cheta nee aamanu thurunadaddu.
1: Never insult her because of external consideration.
0: Bhavalu aame endu chaala goppavanne unnai.
1: Her inner feelings are so great and lofty.
0: Ani taan andarni nettukoni Kaika undetvanti chotu payalderipoyadu.
1: And he went to meet Kaika.
0: Kaika daggari poi paadalapai namaskaram chesi,
1: and he fell at her feet.
0: Talli, నీ వలన నేను క్షేమంగా ఉన్నాను.
1: He said, because mother, because of you I am very fine here.
0: భరతునికి పట్టాభిషేకం కట్టి అతని రాజ్యం ఏలించు.
1: Better Bharat be coronated.
0: నీతి వాక్యమునంతా బోధించు.
1: Teach him all conduct and code.
0: నేను తర్వాత 14 సంవత్సరాలు అయిన తర్వాత నేను వచ్చి నా భరతుని చూసుకుంటాను.
1: After 14 years I will come back and take care of Bharat.
0: కానీ పితృవాక్య పరిపాలన జరపాలి.
1: But I must follow the command of my father.
0: Matru pitru vakyamulu matrame kaadu prabhutvam yokka vakyamulu kuda manam nerpali.
1: It is not only following the command of the parents of father and mother.
0: Prabhutvam yerakamaina yokka nibandhanalu saadhinchindo.
1: One should follow the regulations of the
0: government. Aa nibandhanalu manam chakkaga chaatukoni nirvarchali.
1: We should follow the rules and the regulations of the government.
0: మనం శిశ్రావహించినప్పుడు మనం పలాని రాజ్యపుత్రులము అని మనం పేరు తెచ్చుకునే వారం అవుతాం.
1: When this is followed, then only we can call ourselves fitting citizens.
0: కనుక రాములు చెప్పినటువంటివన్నీ కూడాను కేవలం మాతాపితృలకు మాత్రమే కాకుండా,
1: what Rama said, not merely the parents only,
0: ప్రజల యొక్క ఉన్నతమైన స్థితిని కూడా చూడాలి.
1: The feelings and the welfare of the people also,
0: ప్రజల యొక్క క్షేమాన్ని కూడా మనం కోరాలి.
1: We should also desire for the advancement of the people.
0: ప్రజల యొక్క ఆనందాన్ని కూడా మనం ఆశించాలి.
1: We should also work for the bliss of the people.
0: అప్పుడే మనము నిజమైనటువంటి ప్రజలుగా తయారవుతాము.
1: Then only we will be true citizens of this country.
0: రామరాజ్యంలో పుట్టినటువంటి పిల్లలము మనం ఈ రామరాజ్యాన్ని తగినట్టుగా మనం నడుచుకోవాలనుకున్నారు.
1: And having been born in this Ramarajya, they have conducted themselves accordingly.
0: ఈ నీతి వాక్యములన్నీ కూడా వారు చెప్తుంటే లక్ష్మణుడు కూడా మనసులో చేరిపోయింది.
1: And as listening to this teaching, the mind of Lakshmana also changed.
0: Anna, naaku chaala manasu kudirindi.
1: And Lakshmana said, now my mind has settled.
0: Kaani Bharatunni, ee rajyanni, ee sainyanni chusinappudike naaku mandipoyindi naa gunde.
1: I am so angry because I saw Bharat here and the army around him.
0: భౌతికమైనటువంటి దాన్ని చూసి నువ్వు బాధపడుతున్నావు కానీ అంతర్ముఖమైనటువంటి ఆనందానికి నీవు ఏమాత్రము చోటు ఇవ్వటం లేదు.
1: అండ్ రామా సెడ్, యు ఆర్ ఫ్యూరియస్ వాచింగ్ ఆల్ ది ఎక్స్టర్నల్ ఎక్స్టీరియర్ ద ఆర్మీ అండ్ ద బ్రదర్, యు ఆర్ నాట్ నోటీసింగ్ హిస్ ఇన్నర్ ఫీలింగ్స్.
0: కనుకనే దగ్గర వెళ్ళిన తర్వాత భరతుడిని పిలిచాడు.
1: అండ్ దెన్ హి కాల్డ్ భరత్ కమ్ క్లోజ్ టు హిమ్.
0: కూర్చోబెట్టుకున్నాడు.
1: హి మేడ్ హిమ్ సిట్ క్లోజ్ టు హిమ్.
0: భరత, నీవు చేస్తున్నటువంటివన్నీ చాలా గొప్పవే.
1: వాట్ ఆల్ యు ఆర్ డూయింగ్ ఆర్ సర్టెన్లీ,
0: కానీ తండ్రి ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నావు.
1: But you are disobeying your father.
0: తల్లి ఆజ్ఞను శిరసావహించు.
1: You follow your mother.
0: తండ్రి ఆజ్ఞను శిరసావహించు.
1: Follow your father.
0: వారి ఇరువురికి నీవు ఆనందం పెట్టుకుంటే నేను తప్పక ఆనందిస్తానన్నాడు.
1: Make both of them happy, then I'll be extremely happy.
0: కనుకని ప్రజావాక్యములంతా కూడాను పరిపాలన చేసేటువంటి సిద్ధుడు నీవై ఉండగా నీవెందుకు ఇంత బాధపడ్డావు?
1: When you have to follow the verdict of the people, why do you feel sad?
0: నువ్వు రాజు కావాలనుకోవటం నీ స్వార్థం.
1: And if you want to king only all by yourself, sacrifice that your own feeling.
0: ప్రేమను బంధుత్వంని ప్రీతిపరచు.
1: And in fact, let your love transcend your relationship.
0: కనుక త్యాగం చేసినప్పుడే నీకు ఈ భోగములంతా లభిస్తాయన్నాడు.
1: When once you sacrifice, you can certainly enjoy life.
0: వెంట పోయినటువంటి వశిష్ఠ విశ్వామిత్రులు కూడాను,
1: వశిష్ఠ అండ్ విశ్వామిత్ర హూ ఫాలోడ్ దేమ్,
0: వారు కూడా ఈ వాక్యములంతా విని చాలా కంటిదారులు కార్చారు.
1: They heard the teachings of Rama and started shedding tears.
0: నీ ఉన్నటువంటి స్థానం ఎటువంటిది?
1: This is your position, Ramachandra.
0: నీవు చేసినటువంటి కీడు ఎటువంటిది?
1: And these are all
0: ఇలాంటి కీడును కూడా నువ్వు మార్చి మేలునే మాత్రం చూస్తున్నావు.
1: Though people did so many things against your interest, yet you could pardon
0: నీ యొక్క తెలివితేటలు మాకు ఎంతో ఆనందంగా ఉంటుండాలి.
1: We are very happy noticing your intelligence.
0: కానీ మీరు ఒకతూరి వచ్చి రామరాజ్యంలో అడుగు పెట్టండి.
1: At least you should step in this Ramarajya once.
0: అప్పుడు చెప్పాడు రాముడు.
1: Then Rama said,
0: ఇప్పుడు భరతరాజ్యమే కానీ రామరాజ్యం కాదు.
1: Right now it is భరతరాజ్య and not రామరాజ్య.
0: కనుక నీ భరతరాజ్యం కనుక ఇది భారతదేశం అన్నాడు.
1: Because of భరతరాజ్య, this is భారతదేశ, భారత్.
0: కనుక నీ భారతదేశం అంటే బంగారం అనకుండా ఎందుకు ఈ వ్యవస్థ?
1: When you have gold, the భారత్, then why do you suffer?
0: ఇటువంటి పవిత్రమైనటువంటి దేశం ఎక్కడ కూడా నువ్వు మనకు చిక్కదు.
1: సేక్రెడ్ ల్యాండ్ ఎస్ ద టైప్ ఆఫ్ భారత్ ఈజ్ నాట్ ప్రెసెంట్
0: నుండి కూడాను దాన ధర్మముల చేత కాకుండా ఈ త్యాగం చేతనే భారతదేశం ఇంత అభివృద్ధి పొందింది.
1: ద భారత్ హస్ ప్రోగ్రెస్డ్ అడ్వాన్స్డ్ స్టాండ్స్ అట్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్ బికాస్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ఏ దేశం కూడాను ఇంత గొప్ప పేరు పొందలేదు.
1: నో అదర్ కంట్రీ గాట్ దిస్ గ్రేట్ నేమ్.
0: కనుక భారతదేశం అంటే చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులతో పొందినటువంటి దేశం.
1: ఇస్ ద నేమ్ ఆఫ్ రెప్యుటేషన్ అండ్ ఎస్టీమ్ ఆనర్.
0: కన్న తల్లి గాని,
1: మదర్
0: తండ్రి కాని,
1: ఫాదర్
0: కన్న కుమారుడు కాని,
1: ఆర్ సన్,
0: భారతదేశానికి సర్వమును త్యాగం చేస్తూ వచ్చారు.
1: ఆల్ స్టార్టెడ్ సాక్రిఫైసింగ్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్ కంట్రీ.
0: భారతదేశానికి త్యాగం చేయడం కంటే మరొకటి త్యాగం ఉండదా?
1: దేర్ కెనాట్ బి గ్రేటర్ సాక్రిఫైస్ అదర్ దాన్
0: గొప్ప దాన ధర్మము చేయవచ్చును.
1: You may be man of charity.
0: కోట్లకు రూపాయలు ప్రజలకు పంచవచ్చును.
1: You may distribute your money.
0: కాదు కాదు, అది కాదు గొప్ప దానము.
1: That's not great, nothing great.
0: ప్రేమతో మాట్లాడాలి.
1: Talk lovingly.
0: ఆ ప్రజల యొక్క బాధను క్రమక్రమేణా కొంతవరకు తగ్గించడానికి ప్రయత్నం చేయాలి.
1: See that you remove suffering of the people.
0: కనుక నీవు తోటి మానవులను ప్రేమతో చూచి,
1: love everybody.
0: అందరినీ నీవనే నువ్వు భావించుకోవటమే.
1: Consider everyone as yourself.
0: ఇది నిజమైనటువంటి ధర్మము.
1: This is the righteous conduct.
0: Dharma anaga kevalam dana dharmalu cheyatamu idi kaadu dharmamu.
1: Dharma does not mean acts of cannot be greater sacrifice other than sacrifice
0: dana dharmamu cheyavachunu.
1: You may be man of charity.
0: Kotlaku rupayalu prajalaku panchavachunu.
1: You may distribute your money.
0: Kaadu kaadu, adi kaadu goppa dana.

0: కేవలం దాన ధర్మాలు చేయటము, ఇది కాదు ధర్మము.
1: ధర్మ డస్ నాట్ మీన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
0: హృదయమును ధర్మం చేయాలి.
1: We have to do this dharma
0: wholeheartedly.
1: We should sacrifice.
0: Swarthamu tyagam cheyali.
1: We have to sacrifice. Parathamu
0: preminchali.
1: We should love the other. Padmandini
0: preminchali.
1: We should love everybody.
0: Padmandini daggara chesukovali.
1: And we should join the society.
0: Varu parayi varani bhavinchakoodadu.
1: We should not consider anybody separate.
0: Evaru dooram vachinappudu nana ra ra ani daggara pichi varini ento preminchali.
1: You should mingle with love. Talk to people lovingly.
0: Ee prema okkati untunte endannaina manam saakavachchu.
1: With this love you can certainly win any number of people.
0: కనుక మనం నేర్చుకోవాల్సింది, ఈనాడు పెంచుకోవాల్సింది మానవుని యందు ప్రేమనే.
1: What we have to learn, what we have to develop today is love.
0: దైవ ప్రేమ,
1: love for God.
0: బీదలు బాధ లేకుండా చూసుకోవాలి.
1: And see that we alleviate the suffering of the people.
0: కనుక ఈ రెండింటిని కూడా ఈనాడు మీరు సాధించడానికి కోరుకోవటమే ఇదే నిజమైన మీ యొక్క విద్య.
1: The true education lies in developing these two qualities, removing the suffering of the people on one hand and developing love for God.
0: Intilo talle baadapadutunte ee parulani enta preminchi prayojanam emti.
1: When mother at home is suffering, what is the fun of loving everybody?
0: Kaliga motta motta ni kanna tandrini tallini preminchu.
1: First love your mother, love your father.
0: Tarvati pedallandarini preminchu.
1: And then you can love the whole society.
0: మొట్టమొదట రాముడు భరతునికి ఉపదేశించినటువంటిది ఇదియే.
1: This is the first and foremost teaching of Rama to Bharata.
0: భరత, ట్యాక్స్ ఎట్లా వేస్తున్నావు పిల్లలకు?
1: భరత్, హౌ ఇస్ టాక్సేషన్ దేర్?
0: అన్నా, నేను చాలా పొరపడ్డాను.
1: He said, brother, I am mistaken.
0: నీవు చెప్పేటువంటి మాటలు ఏది కూడా నేను చేయలేకపోయాను.
1: I could not do what all you wanted me to do.
0: కావలసినంత ధనం ఉండి కూడాను,
1: though there's lot of money,
0: kajana nindipothundadi gaani daanu teesi pedal lopala ye maatramaina premanu sampadinchukolekapoyanu.
1: Though the treasury is full of money, I did not distribute. I could not get good name in the society.
0: Appudu pakkana unnatundi Lakshmana koopam vachindi.
1: Then Lakshmana by his side was very angry.
0: Idi tandri chesinatundi mosam ivanta.
1: And this is a cheating of the father.
0: Dasarathudu anni vidhara kudanu ramulu sampadistadu ani cheppi ramulu paina petti ninnu dooram cheyatam chethane idantha kudanu erpadipoyindi.
1: This is all the cheating. This is all the deceit of the father. He amassed the wealth.
0: Ramulu Bharatuni kudanu Lakshmanu kudanu nindinchadu.
1: And the Lakshmana also blamed him.
0: Lakshmana, neevu evari kumaru?
1: Whose son are you?
0: Dasarathani kumaru.
1: You are the son of Dasaratha.
0: Talli evaru?
1: Who is your mother?
0: Neevu Sumitra.
1: Sumitra is your mother.
0: Sumitra kumaruve neevu Sumitraki ichinatvanti endukosam ichadu Bhagavantudu.
1: And why is it that they're born as your brothers?
0: కష్టాల సమయం లోపల రాముని వెంట లక్ష్మణుడును భరతుని వెంట శత్రుఘ్నుడు ఉండి వారిద్దరిని సరైన ధర్మాలు బోధించచ్చు రావాలి అనే ఉద్దేశంతో వీరిద్దరిని అందించాడు.
1: The main idea is that a brother should stand in support of his another brother, like Lakshmana who stood by the side of Rama, the Shatrughna who stood by the side of Bharata.
0: కనుక భరత శత్రుఘ్నుడు అందరూ కూడాను చాలా గొప్పవాడు.
1: The Bharata Shatrughna are very great people.
0: భరతుని దగ్గర శత్రుఘ్ని పెట్టాడు.
1: అండ్ శత్రుఘ్న వాజ్ ఆల్వేస్ బై
0: రాముని దగ్గర లక్ష్మణ్ణి పెట్టాడు.
1: లక్ష్మణ వాజ్ ఆల్వేస్ బై సైడ్ ఆఫ్ రామ.
0: రాముని యొక్క సేవలంతా చేసి
1: సర్వింగ్ రామ కంప్లీట్లీ.
0: రాజ్యాన్ని కాపాడాలి,
1: దట్ ది కంట్రీ హాస్ టు బి ప్రొటెక్టెడ్,
0: చిరంజీవిగా నిలపాలి,
1: దట్ ఈ షుడ్ బి ఇమ్మోర్టల్
0: అని రామునికి బోధిస్తూ వచ్చాడు లక్ష్మణుడు.
1: అండ్ దట్ వాజ్ ద ఫీలింగ్ ఆఫ్ లక్ష్మణ.
0: శత్రుఘ్నుడు భరతునికి బోధిస్తూ వచ్చాడు.
1: అండ్ శత్రుఘ్న టాట్ ఇన్ డిఫరెంట్ వేస్ టు భరత్.
0: అన్నా, మీరు ఏమాత్రం కూడా తల్లి పైన ప్రేమ పెట్టుకుని నా తల్లిని నిందించకూడదు.
1: నెవర్ బ్లేమ్ యువర్ మదర్ బికాస్ ఆఫ్ ది థింగ్స్ దట్ హ్యాపెండ్.
0: ఇది కేవలం పెద్దలు చేసినటువంటి పొరపాటుతో జరిగిపోయింది.
1: అండ్ దీస్ ఆర్ ది మిస్టేక్స్ ఆఫ్ ది ఎల్డర్స్.
0: నీ వెళ్ళిన తర్వాత ఈ పాదుకలను పూజ చేస్తూ పాదుకలే నీకు రామచంద్రుడిగా భావించుకుని నీవు తల్లిని ప్రేమించు.
1: యు లవ్ యువర్ మదర్ కీపింగ్ ది శాండిల్స్ ఆన్ ద థ్రోన్.
0: రామాయణంలో ఎక్కడ చూసినా కూడాను సుమిత్ర అనే పేరే రావటం లేదు.
1: And in fact, Ramayana, we don't find the name of Sumitra.
0: Sumitra ane tundi peru lene untundi adi enta mitrutvam.
1: Mitra, the friendship, Sumitra, the friendship is there in the very name itself.
0: Kanuka aa Sumitra ane tundi amine ee rajyananta kudanu chaala premaga choopinchi biddal cheta premaga penchichi vaaru chaala gauravanni chesadu.
1: And therefore he respected his mother and he respected all the people of the country and ruled the kingdom.
0: Kausalya kante
1: more than Kausalya,
0: సుమిత్రనే గొప్ప త్యాగవంతురాలు.
1: సుమిత్ర ఇస్ వన్ ఆఫ్ సాక్రిఫైస్.
0: సుమిత్రకున్నటువంటి గుణములు,
1: ద క్వాలిటీస్ ఆఫ్ సుమిత్ర,
0: కౌసల్యకు కానీ కైకేయికి కానీ

0: పరికిలే
1: ఆర్ నాట్ నోటీస్డ్ ఇన్ కౌసల్య అండ్ కైకే.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: రాముడు ఇంకా అరణ్యానికి వెళుతున్నాడు.
1: అండ్ రామ వాస్ ప్రొసీడింగ్ టు ద ఫారెస్ట్.
0: కౌసల్యకి నమస్కరించి
1: హి పేడ్ రెస్పెక్ట్ టు హిస్
0: ప్రయాణం కావాలి.
1: అండ్ హి వాస్ టు స్టార్ట్.
0: అప్పటి లోపల
1: అట్ దట్ మోమెంట్
0: సుమిత్ర రాముని యొక్క చిత్రాన్ని అంతా రాస్తుండాలి.
1: అట్ దట్ టైం సుమిత్ర వాస్ పెయింటింగ్.
0: ఆమె చాలా గొప్ప పెయింటర్.
1: హిస్ ఎ గ్రేట్ పెయింటర్.
0: ఆమె యొక్క చరిత్ర చాలా గొప్ప విచిత్రమైనటువంటిది.
1: అండ్ హిస్టరీ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్.
0: రేపటి దినము రాముడు రాజ్యాన్ని ఏలుతాడు అని ఈ విధంగా రాస్తూ కొంచెం రాముడి యొక్క ముఖము చాలా ప్రకాశంగా వచ్చేటట్టుగా చేసింది.
1: ఎక్స్పెక్టింగ్ ద రామా టు బి కరోనేటెడ్ నెక్స్ట్ మార్నింగ్ అవుట్ ఆఫ్ హర్ లవ్ ఫర్ రామా షీ స్టార్టెడ్ పెయింటింగ్ ద పిక్చర్ ఆఫ్ రామచంద్ర విచ్ వాస్ సో బ్రిలియంట్ అండ్ ఎఫల్జెంట్.
0: రాముడు సుమిత్ర రూమ్ కు వెళ్లాడు.
1: రామా విజిటెడ్ సుమిత్ర.
0: తల్లి మిమ్మల్ని వదిలిపెట్టిపోలేకపోతున్నాను.
1: మదర్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు లీవ్ యువర్ కంపెనీ.
0: అడవికి పోవడం నాకు ఇష్టమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ వుడ్ లైక్ టు గో.
0: తల్లి శిరసావహించడం నాకు ఇష్టమే.
1: ఐ లైక్ టు ఫాలో ద కమాండ్ ఆఫ్ మై ఫాదర్.
0: కానీ కౌసల్యనైనా వదులుతాను కానీ నిన్ను నేను వదలలేను తల్లి.
1: ఐఎమ్ ప్రిపేర్ టు లీవ్ ద కంపెనీ ఆఫ్ కౌసల్య అండ్ నాట్ యువర్ కంపెనీ
0: అని చెప్పి సుమిత్రకు
1: నమస్కారం.
0: తిరిగి తిరిగి నమస్కారం చేసి
1: హి పేడ్ హిస్ రెస్పెక్ట్స్.
0: తల్లి నీ యొక్క ప్రేమ నాకు పంచాలి.
1: అండ్ హి సెడ్ మదర్
0: నాకు అది ఒక్కటి చాలు.
1: See that you love me, that is enough.
0: అని చెప్పి
1: so saying
0: తాను అయోధ్యను వదిలాడు.
1: అండ్ హీ లెఫ్ట్ అయోధ్య.
0: ఈ విధంగా సుమిత్ర యొక్క తత్వము చాలా మిత్రత్వంతో కూడినటువంటిది.
1: ద నేచర్ ఆఫ్ సుమిత్ర ఈజ్ ఫుల్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విచ్ ఇస్
0: అడవిలో పోయినప్పుడు వశిష్ఠ విశ్వామిత్రులు కూడాను సుమిత్ర యొక్క గౌరవాన్ని చాలా కొనియాడాడు.
1: వశిష్ఠ విశ్వామిత్ర ఆల్సో ప్రైజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ సుమిత్ర.
0: ఈ రాజకన్యకల పైన సుమిత్రకున్నటువంటి యొక్క గొప్ప భావము మరెవరికి లేదు.
1: ద గ్రేట్ నోబుల్ ఫీలింగ్స్ ఆఫ్ సుమిత్ర.
0: కౌసల్యకు కూడా లేదు.
1: ఆర్ నాట్ నోటీస్డ్ ఇన్ కౌసల్య.
0: సీతకు కూడా లేదు.
1: నాట్ ఈవెన్ ఇన్ సీత.
0: కానీ ఈ సుమిత్ర చాలా గొప్ప గుణవంతురాలు.
1: సుమిత్ర ఇస్ ఎ వర్చువస్ వన్
0: అని ఆమెను చాలా వర్ణించారు.
1: అండ్ దే వెంట్ ఆన్ ఎక్స్టోలింగ్ హర్ గ్రేట్నెస్.
0: ఈ విధంగా అందరికీ గొప్పతనం చేయడానికి మన గొప్పతనాన్ని తగ్గించుకుని ఎదుటి వ్యక్తిని గొప్పతనాన్ని పెంచుతూ రావాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హ్యావ్ టు నోటీస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అదర్స్. వీ షుడ్ నాట్ బీ ఇన్ సెల్ఫ్ గ్లోరిఫికేషన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు రేపటి నుంచి సాధ్యమైనంత వరకు కూడా ఎవరిని చిన్న భావంతో చూడకండి.
1: ఫ్రమ్ టుమారో నెవర్ కన్సిడర్ ఎనీబడీ లో అండ్ చీప్.
0: గొప్ప విశాలమైన భావంతో మీరు చూడండి.
1: హ్యావ్ బ్రాడ్ ఫీలింగ్.
0: అందరూ నా వంటి వారే. వీరు కూడాను
1: కన్సిడర్ ఎవ్రీబడీ ఈక్వల్ టు యూ.
0: సోదరా, మనం భోంచేస్తాం రాండి అని పక్కనున్న వాడిని కూడా పిలిచి మనం గట్టిగా భోంచేసేయాలి.
1: యూ కెన్ జస్ట్ గో అండ్ డైన్ ఇన్ ద కంపెనీ ఆఫ్ యువర్ అనదర్ బ్రదర్.
0: ఎవరిని కూడా బీదవారిగా కానీ లేక బిచ్చగాని కానీ అని మనం చూడకూడదు.
1: నెవర్ కన్సిడర్ ఎనీబడీ ఏ బెగర్ ఆర్ పూర్ ఆర్ లో ఆర్ మీ.
0: అందరూ కూడా రిచ్ మాన్లే.
1: ఆల్ ఆర్ రిచ్ ఎనఫ్.
0: కనుక మనం బీదవాళ్ళుగా కావడానికి వీల్లేదు.
1: దేర్ కెనాట్ బి ఎనీ బెగర్స్.
0: నీ భావములు అట్టు బీదగా మారిపోతున్నాయి కానీ
1: యువర్ ఫీలింగ్స్ మే బి పూర్.
0: కానీ వారిలో బీదతనం అనేటువంటి ఎప్పుడు లేదు.
1: దేర్ ఇస్ నో పావర్టీ ఎట్ ఆల్
0: భారతదేశంలో.
1: ఇన్ భారత్
0: భారతదేశంలో.
1: ఇన్ దిస్ కంట్రీ ఆఫ్ భారత్
0: ఈ గొప్పవారి కంటే మించిన వారు ఎవరూ లేరు.
1: ద గ్రేటెస్ట్ పీపుల్ ఆర్ హియర్.
0: విశాలమైన హృదయం వారు.
1: ద బ్రాడ్ మైండెడ్ పీపుల్ ఆర్ హియర్.
0: అటువంటి ఇంటికి నేను సీతను వచ్చినాను కదా అని సీత కూడా చాలా ఆనందించింది.
1: సీత వాజ్ సో హ్యాపీ బికాస్ షీ కుడ్ కమ్ టు దట్ కంట్రీ.
0: పూర్వము జనక మహారాజు దగ్గర ఉన్నప్పుడు నాన్నతో చెప్పేది.
1: అండ్ సీత టోల్ జనక మహారాజా,
0: నాన్న నీవు ఏదైనా చేసి నన్ను భారతదేశంలోకి పంపించు.
1: షీ సెడ్ సమ్వేర్ అదర్ సెండ్ మీ టు భారతదేశ.
0: భారతదేశానికి నన్ను కుమార్తెగా పంపు.
1: సెండ్ మీ దేర్ యాజ్ ది డాటర్ ఇన్ లా ఆఫ్ భారతదేశ
0: అని దిన్నము ప్రార్థించేది.
1: షీ ప్రేయర్ రిపీటెడ్లీ హర్ ఫాదర్.
0: రామలక్ష్మణుడు ఆ మిథిలాపురంకు వెళ్లినారనేటప్పటికీ చాలా ఆనందించింది సీత.
1: సీత వాజ్ వెరీ హ్యాపీ ఆన్ కమింగ్ టు నో దట్ రామలక్ష్మణ రీచ్డ్ మిథిలానగరం.
0: నీ నిబంధనంతా కూడా మానివేసేసేవి.
1: అండ్ యూ జస్ట్ గివ్ అప్ ఆల్ యువర్ లిమిటేషన్స్.
0: సీత దీనిని ఎత్తింది అనేటువంటి దీని గురించి మానేసేసే.
1: అండ్ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ సీత కుడ్ లిఫ్ట్ అప్.
0: శ్రీరామచంద్రుడు దీన్ని కాదు, దీనింత పదింతలైన భారం కూడా నువ్వు ఎత్తగలడు.
1: శ్రీరామచంద్ర కెన్ లిఫ్ట్ హెవియర్ థింగ్స్.
0: పవిత్రమైనటువంటిది.
1: అండ్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ హైలీ సేక్రెడ్.
0: అతని ప్రేమనే సర్వము పవిత్రమైనటువంటిది.
1: హిస్ లవ్ ఇస్ మోస్ట్ సేక్రెడ్.
0: కనుక నాకు రాములకు ఇచ్చి పెళ్లి చేయమని చెప్పిన కోరింది.
1: అండ్ సీ దట్ ఐ మ్యారీ రామ.
0: అప్పటి నుంచి జనకుడు కూడాను రాత్రింపగలు కూడాను నా సీతకు రాములటువంటి వాటి కావాలి, రాములు వంటి కావాలి అని ఆయన ప్రార్థిస్తూ వచ్చాడు.
1: Since then Janaka decided that Sita should be married to a person of the type of Rama.
0: Kanuka ee Ramalakshmana Bharata Shatrughna naluguru kodanu okka palamloni kotala vanti vare.
1: Ramalakshmana Bharata Shatrughna basically or essentially one only.
0: వీళ్ళందరినీ ఒకనొక సమయం లోపల కమలాపండు వలుస్తూ
1: టేకింగ్ అవే ది పీలింగ్ ఆఫ్ ద ఆరెంజ్
0: సుమిత్ర వలుస్తూ ఒక్కొక్కతన ఇది రాముడు, ఇది లక్ష్మణుడు, ఇది భరతుడు, ఇది శత్రుఘ్నుడు, ఇవి సీత అని అన్ని దాన్ని పేర్లు పెట్టి పూజించేటువంటిది.
1: యాజ్ ది పీలింగ్ ఆఫ్ ద ఆరెంజ్ ఫ్రూట్ వాజ్ టేకన్ అవే దే స్టార్టింగ్ ఈటింగ్ ద ఫ్రూట్ వన్ ఆఫ్టర్ అనదర్ పీస్ రిపీటింగ్ ది నేమ్స్ ఆఫ్ రామ లక్ష్మణ భరత శత్రు.
0: ఇలాంటి పవిత్రమైన కోడలు నాకు చిక్కారు కదా అని చాలా ఆనందించింది.
1: And she was very happy because of the company around.
0: ఆ వచ్చినటువంటి కోడళ్ళు కూడాను అత్తలను చాలా గౌరవంగా చూసుకున్నారు.
1: The daughters in law respected their mother.
0: ఈ కుమారులు కూడా చాలా ప్రేమగా చూసుకున్నారు.
1: They also taken care of their daughters.
0: ఒక సమయం లోపల
1: at one time
0: భరతునికి రాజ్యం కట్టిన తర్వాత
1: after Bharat was coronated
0: కొంత పని లోపల చేరిపోయి
1: having gone to the place
0: కొంచెం అలసిపోయి
1: because tired
0: ratri koncham aanashyanga kavatam cheta
1: as it was late in the night
0: tana room ku povasinatvanti bharatudu ramana room ku vellaadu.
1: Is getting into his own room bharat happened to go to get into the room of rama
0: akkada aa room lo sita ungaru untunnaru.
1: There mother sita was there.
0: Sita unnatvanti chuchi
1: having noticed
0: akka nannu kshaminchamani paadala paina padindi
1: and he said pardon me and fell at the feet
0: arisi potam vella
1: because of tires
0: నలుగురు రూములు కూడాను సమానంగా ఉండటం చేత నేను నా రామచంద్రుడి రూమ్ ఏమో అనుకుని వచ్చాను.
1: As all the rooms are the same pattern, by mistake I stepped into Rama's.
0: లక్ష్మణ భార్య
1: and then the wife
0: లేచి వచ్చి
1: got up and said,
0: అక్క మీరు ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నారు?
1: Sister, why do you feel sad?
0: మీది మాదే మాది మీది.
1: And in fact
0: ఇదే మాటలే రాముడు కూడా చెప్పింది, నేను నీవే నీవు నావే.
1: In fact we belong to the same, all belong to us.
0: కనుకనే రామలక్ష్మణుడు కూడా భరత శత్రుఘ్నుడు కూడా నలుగురు కూడా ఒకే మాట పైన ఉండేవాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద ఫోర్ బ్రదర్స్ స్టూడ్ బై ద సేమ్ వర్డ్.
0: ఈ ఫోర్ కోడళ్ళు కూడా ఒకే మాట పైన ఉండేటువంటి వాడు.
1: సో ఆల్సో దేర్ కౌంటర్ పార్ట్స్.
0: కనుకనే రామరాజ్యం అనేటువంటిది పేరు గొప్పగా సాధించుకుంటూ వచ్చారు.
1: దిస్ ఇస్ ద రీజన్ వై రామరాజ్య హెస్ బికమ్ సో గ్రేట్.
0: కనుక మీరు ఈ భారతదేశం నందు పుట్టినటువంటి వారు భారతీయులుగా మీరు పెరగాలి.
1: Having been born here in this country, be true Bharatiya.
0: Bharatiyu.
1: Bharatiyas.
0: Ee Bharatiya ga undali.
1: Bharatiyu tiya sweetness, you should be sweet.
0: Meera Bharatiyu ga meeru bayyadi.
1: Consider yourself so sweet.
0: Ee okka vishayamlandu kuda nu evarni chilliriga bhavinchukodu.
1: Never consider anybody low in.
0: Evaraina bazaar lo potuntunte bichigaaliga vastuni vaaru mana intiki vastaru emo ani kaachukonundi vaariki ikkada pettaru.
1: And you also serve those people that need your service.
0: ఈ త్యాగ భావం మీలో ఉండినప్పుడే
1: when this spirit of sacrifice is
0: నిజమైన భోగ భావం మీలో చేరుతుంది.
1: You can suddenly enjoy the bhoga in this life.
0: విద్యార్థులారా,
1: students,
0: పవిత్రమైన ఈ భారతదేశమందు
1: in the sacred land of Bharat
0: ఈనాడు
1: today
0: గొప్ప పర్వదినములుగా చేరినటువంటి
1: being a festival day, sacred day,
0: ఈ దసరా పెట్టెలు
1: this dasara
0: అంటే దాశమి.
1: దసరా దిస్ బీయింగ్ ద 10th డే దశమి.
0: తొమ్మిది దినములు చాలా బాగా చేసి
1: హ్యావింగ్ పర్ఫార్మ్ రిచువల్స్ ఫర్ 9 డేస్
0: ఇలాంటి తొమ్మిది దినములే మా జీవితంలో ఎప్పుడు కూడా జరగాలి అని ఆశిస్తూ
1: దిస్ కైండ్ ఆఫ్ రిచువల్ సీక్రెట్ రిచువల్ షుడ్ కంటిన్యూ త్రూ అవుట్ అవర్ లైఫ్.
0: అందరూ కలిసిమెలిసి
1: దట్ వీ షుడ్ మింగిల్ టుగెదర్.
0: కలిసిమెలిసి మెలగాలి.
1: Move together.
0: కలిసి మెలిసి మెలుగుదాం, కలిసి మెలిసి తిరుగుదాం, కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: Let us move together. Let us live together. Grow in intelligence.
0: కనుకని మీరందరూ కలిసి మెలిసి మెలగాలి.
1: We should move together.
0: మీ తెలివిని పోషించుకోవాలి.
1: We should also
0: తల్లిదండ్రులకు ఆనందాన్ని పెట్టాలి.
1: We should make our parents happy.
0: తల్లిని చాలా ప్రేమతో పూజించాలి.
1: We should worship our mother.
0: ఈ విధంగా మీరు వస్తుంటుంటే దేశమంతా ఎంత బాగుంటుంది. నిత్య కళ్యాణం పచ్చని తోరణం.
1: The whole country will dance in joy, a great celebration. Festivity around.
0: దీనిని మీరు నేర్చుకుని ఈ దసరా దినము చాలా ఈనాడంతా కూడా మీరు నేర్చుకుని రేపటి దినం ప్రాక్టికల్లో పెట్టి మీరందరికీ ప్రదర్శించాలి.
1: What all you have learned today, start practicing from tomorrow.
0: అందరి ముఖము యందు కూడాను నవ్వు ముఖము తేజస్సుగా ఉండాలి.
1: There should be smiling face on everybody.
0: ఎవరి ముఖం కూడాను క్యాస్ట్ ఆయిల్ ఫేస్ గా పెట్టుకోకూడదు.
1: Nobody should have a castor oil face.
0: కనుక మా పిల్లలు ఎప్పుడు అట్లా పెట్టుకోరు నాకు తెలుసును.
1: Our students don't have castor oil face any time.
0: కానీ మీరు రేపటి కూడాను ఈ పాదములు మీరు మర్చుకోకుండా అందరినీ ప్రేమగా చూచి అందరినీ సరైనటువంటి భావంతో మీరు పోషిస్తూ రండి.
1: Right from tomorrow, love everybody, have correct feeling, never consider anybody so low or anything like that. Love all.
0: Serve all.
1: Serve all.

0: మాట తెలుపుచున్న మాట.
1: గాడ్ షైన్స్ విత్ ఆల్ ద బ్రిలియన్స్ అండ్ ఎఫల్జెన్స్ ఇన్ దిస్ యూనివర్స్. సిమిలర్లీ ది యూనివర్స్ షైన్స్ అండ్ డెవలప్స్ ఇన్ గాడ్. దిస్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద క్రియేటర్ అండ్ ద క్రియేషన్ విచ్ ఆర్ ఇన్సెపరబుల్. దట్ ఇస్ ద ఫ్రెండ్షిప్ బిట్వీన్ ద క్రియేటర్ అండ్ ద క్రియేషన్ విచ్ ఆర్ ఇన్సెపరబుల్. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ దట్ భగవాన్ డిక్లేర్స్ టు అస్.
0: విశ్వము కారణం, విశ్వం కార్యం.
1: ది యూనివర్స్ ఈజ్ ది ఎఫెక్ట్.
0: విభుడు కారకుడు.
1: క్రియేటర్ ఈజ్ ద కాజ్.
0: సృష్టి సృష్టికర్తకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యములు ఎవరు కూడా వివరించలేరు.
1: నో వన్ క్యాన్ ఫ్రాగ్మెంట్ ఆర్ సెపరేట్ అవుట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద క్రియేటర్ అండ్ ద క్రియేషన్.
0: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: దిస్ హోల్ వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ ద కాజ్ అండ్ ది ఎఫెక్ట్.
0: ఇట్టి విశ్వమనందు ఎందు చూచినను దివ్యత్వమే కాని మరొక పదార్థం లేదు.
1: దిస్ యూనివర్స్ ఆల్ ఓవర్ షోస్ ద డివినిటీ అలోన్ అండ్ నథింగ్ ఎల్స్.
0: చరాచర ప్రపంచమంతయు కూడాను దైవం యొక్క స్వరూపమే కాని అన్యము కాదు.
1: ద హోల్ వరల్డ్ యానిమేట్ ఇన్ యానిమేట్ మొబైల్ అండ్ ఇమ్మొబైల్ దట్ ఆర్ వెరీ ఫార్మ్స్ ఆఫ్ ది డివైన్.
0: విశ్వం విష్ణు స్వరూపం.
1: ది యూనివర్స్ ఇస్ ది వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: కానీ వివిధ రూపనామంతో మనకు గోచరించుచున్నప్పటికీ ఇది కేవలం విష్ణు స్వరూపమే.
1: దో వీ ఫైండ్ ది ఎంటిటీస్ విత్ వేరీ నేమ్స్ అండ్ ఫార్మ్స్ దే ఆర్ ఎసెన్షియల్లీ డివైన్.
0: ఇట్టి విశ్వస్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకునలేక కేవలము ప్రాకృతమైన లౌకికమైన భౌతికమైన విషయంలో మునిగి అనేక విధములైనటువంటి యొక్క నిరాశకు నిస్పృహకు గురి అవుతున్నాం.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు విజువలైజ్ కాగ్నైజ్ ద డివినిటీ ఇన్ దిస్ వరల్డ్ అండ్ వీఆర్ క్యారీడ్ అవే బై ఫిజికల్ ఎఫీమరల్ ఫ్లీటింగ్ జాయ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ డ్రౌన్డ్ ఇన్ ఫ్రస్ట్రేషన్ డిసప్పాయింట్మెంట్.
0: నిరంతర కృషిచే నిర్విగ్రామ కృషిచే నిరంతర తాపత్రయములచే అంతులేని ఆశలచే అర్థం కాని ఆవేదనలచే అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడి కట్టగడపటకు నిస్పృహను పొందుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ఇన్ ఫ్రస్ట్రేషన్ ఫర్ ది ఫాలోయింగ్ రీజన్స్. హీ హాస్ గట్ అన్లిమిటెడ్ డిజైర్స్ మీనింగ్లెస్ డిజైర్స్ అండ్ దట్ యాంగ్జైటీ విచ్ హాస్ నో రీజన్ బిహైండ్. హీ వాంట్స్ ఆల్ దట్ దో హీ ఈజ్ నాట్ డిజర్వింగ్.
0: కారణం తాను నెగిటివ్ స్థాయిలో ఉంటున్నాడు.
1: The reason is, he is in the position of negativity.
0: విశ్వమంతకుడును పాజిటివ్ స్థాయిలో ఉంటున్నాడు.
1: The whole world is on the positive side.
0: కనుకనే నెగిటివ్ పాజిటివ్ రెండింటి యొక్క ఏకత్వం చేతని ఈ దివ్యత్వం ప్రాప్తిస్తుంది.
1: One attains the divinity by mixing the positive and the negative.
0: చెడ్డ పని చేసి మంచిని చెందబోడు.
1: By doing bad, you'll never get good.
0: మంచి పని చేసి కీడును కాంచలేడు.
1: Having done good, you'll never be put to harm.
0: సూతమును నాటి మేఘ ఫలము కన్నా.
1: Having sown the neem seeds, do you expect mango fruits?
0: కనుకనే మనం ఏ విత్తనము నాటదుమో ఆ మొక్కనే, ఏ మొక్కగా ఉండునో ఆ వృక్షమే, ఆ వృక్షమే తగినటువంటి ఫలమే మనకు ప్రాప్తిస్తుంటాయి.
1: యాజ్ ఇస్ ద సీడ్ సో ఈజ్ ది ట్రీ, యాజ్ ఇస్ ది ట్రీ so is the fruit it bears.
0: మానవుడు అనేక విధమైన సంకల్పములను అభివృద్ధి పరుచుకొని తన సంకల్పములకు తగినటువంటి ఫలితం లభించలేదని అనేక విధములుగా కూడాను తాను నిరాశకు గురి అవుతుంటాడు.
1: Man entertains so many thoughts with high expectations and is frustrated when those are not there.
0: ఇది చేతు అది చేతు ఇంకెన్నియో చేతు నన్ను చూహలు అల్లి అలసిపోకు.
1: Man goes on imagining that he'll be doing this and that and gets tired.
0: ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటివో ఆ ఫలముల నీకు అందుచుండు.
1: You are here because you have sown seeds in the past and you will have the fruits
0: that bear.
1: We have sown one type of seed then. How do you expect different fruit now? Whatever we might have done, everything will be counted.
0: మంచి అయినను చెడుగైన త్రుంచకుండా
1: వితౌట్ బ్రేకింగ్ గుడ్ ఆర్ బ్యాడ్
0: బ్రహ్మ నీకిచ్చి పంపును బరువు మాల
1: బ్రహ్మ గాడ్ విల్ సెండ్ యూ హియర్
0: కర్మలన్నీ చేర్చిన కంఠమాల
1: విత్ ఎ హెవీ గార్లెండ్ విత్ ఆల్ ది జెమ్స్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ పాస్ట్
0: తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు
1: ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ నో వన్ హ్యాస్ ఎనీ నెక్లెస్ అరౌండ్
0: మంచి ముచ్చపు సరులు మచ్చనుకును లేవు.
1: Not even precious pearls around him.
0: Melmi bangaru danda medaku ledu.
1: There is no gold chain even round the neck.
0: Ratnala haramul ranjillaga ledu.
1: There are no diamond chains either.
0: Pachala malanu putakaledu.
1: There are no precious stones.
0: Kani.
1: But.
0: Kaladu. Kaladu. Mee yokka kantamandu.
1: Yes, there is. There is a necklace around our neck.
0: Karmalanniyu chechina kantamala.
1: It is the necklace of all the consequences of our actions in the past.
0: ప్రతి మానవుని కంఠమునందు కూడాను తెలియనటువంటి ఒక ఈ మాల ధరించి ఉన్నాడు.
1: Every man has this necklace, though he is not aware of it.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను పవిత్రమైన కర్మలు ఆచరించాలి.
1: So every man must necessarily do.
0: అప్పుడే పవిత్రమైన ఫలితం కూడాను అందుకోవడానికి అర్హుడవుతాడు.
1: Then he deserves sacred results.
0: కానీ దివ్యత్వమును గుర్తించుకొనలేక
1: he doesn't understand divinity.
0: మానవత్వాన్ని అర్థం చేసుకునలేక
1: he doesn't understand human quality.
0: కేవలం పశుత్వం చేత అశాంతికి గురి అవుతున్నాడు.
1: He is restless because of animal traits in him.
0: ఇది మానవునికి సరియైనటువంటి ధర్మం కాదు.
1: This is not proper code prescribed for mankind.
0: మానవత్వం పవిత్రమైనటువంటిది.
1: Human life is sacred.
0: ఈ దివ్యమైనటువంటి ఈ మానవత్వాన్ని ధరించి కూడాను
1: having taken
0: ఈ మానవతా విలువలను గుర్తించుకోలేకపోవటము ఇది మరింత శోచనీయం.
1: Having taken most precious valuable divine life, if we do not understand human values, it is a foolish thing.
0: ఎందరో యోగులు కలరు, ఎందరో జ్ఞానులు కలరు, ఎందరో జ్ఞానులు కలరు.
1: There are many seekers, aspirants, devotees and knowledgeable people.
0: కాని మానవుని యందు ఉన్నటువంటి మానవత్వాన్ని గుర్తించుకోలేకపోయిన వాడు ఇంకా మానవందు ఉన్నటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: Yet if he doesn't understand the human qualities, how do you expect him to know the divinity latent?
0: కనుక మొట్టమొదట మానవత్వాన్ని గుర్తించాలి.
1: First human quality must be known.
0: తదుపరి దివ్యత్వం అనేటువంటి దైవత్వం మనకు అర్థమవుతుంది.
1: Then we will know the divinity thereafter.
0: ABCDలు నేర్చుకోలేనటువంటి వాడు వర్డ్స్ బిల్డింగ్ ఏ రీతిగా ఆడగలడు?
1: A person who doesn't know the alphabets ABC, how do you expect him to pick up words?
0: ఈ వర్డ్స్ బిల్డింగ్ ని ఆడలేనటువంటి వాడు సెంటెన్స్ ఏ రీతిగా చదవగలడు?
1: ఇఫ్ హి డజంట్ నో వర్డ్స్ బిల్డింగ్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు రీడ్ సెంటెన్సెస్?
0: కనుకనే మొట్టమొదట వర్డ్స్ అనేటువంటిది ది వన్ యూ థింక్ యు ఆర్.
1: సో వర్డ్స్ సింబలైజ్ ద స్టేట్ ద వన్ యూ థింక్ యు ఆర్.
0: పదములు ది వన్ అదర్ థింక్ యు ఆర్.
1: సెంటెన్సెస్ ఆర్ ద వన్ అదర్స్.
0: ఈ సెంటెన్స్ ఏ ది వన్ యు రియలీ ఆర్.
1: ద హోల్ థింగ్ ఇస్ ద వన్ యు రియలీ ఆర్.
0: ఈ భౌతికమైన దేహము,
1: the physical body,
0: మానసికమైన దేహము,
1: and the psychological,
0: ఆత్మదేహం పైన ఆధారపడి ఉంటున్నది.
1: Depend on atmic principle of the body.
0: కనుక మానసు అనేటువంటిది కేవలము ఒక పిచ్చి కోతి వంటిది.
1: Mind is like a mad monkey. Mind is like a mad
0: body. Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Don't follow the mind, don't follow the body.
1: Don't follow the mind, don't follow the body.
0: Follow the conscience.
1: Follow the conscience.
0: ఈ మార్గములో మానవుడు ప్రయత్నం చేసినప్పుడే దివ్యత్వమైనటువంటి దాన్ని కొంతవరకు నేను అర్థం చేసుకోగలడు.
1: When man makes attempt in this direction, he will be able to understand divinity to some
0: extent. ఎన్ని విధములైనటువంటి దైవత్వాన్ని తెలుసుకున్నటువంటి మానవుడు కూడాను,
1: man having understood the divine,
0: గొప్ప పండితుడు కూడాను,
1: a great scholar,
0: కవులు కూడాను,
1: poets,
0: మేధావులు కూడాను,
1: intellectuals,
0: మధ్య మధ్య కొంచెం తప్పు మార్గమును పడుతుంటారు.
1: In between, on the way, they go along the wrong path.
0: దైవాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతుంటారు.
1: They don't understand God clearly.
0: ఈ పర్సనల్ యొక్క భావములకు, కష్టములకు గురి కావటం చేత దైవత్వాన్ని దూషిస్తుంటారు.
1: Because of the difficulties, troubles and the problems in their life,
0: ఇది కేవలం ఇండివిజువల్ కు సంబంధించినటువంటిదే కానీ,
1: this is purely individual.
0: ఇది ఫండమెంటల్ కు సంబంధించినటువంటిది కాదు.
1: This has nothing to do with the fundamental principle.
0: ఈ స్వార్థ సప్రయోజనములకు పాటుపడి తన అనేక విధమైనటువంటి నిరాశకు గురి అయిపోయి దైవాన్ని కూడాను విమర్శిస్తుంటారు.
1: హీ సబ్జెక్టెడ్ టు సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ బ్లేమ్స్ గాడ్.
0: మీకందరికీ తెలుసు,
1: యు ఆల్ నో,
0: త్యాగరాజు గొప్ప కవి భక్తుడు.
1: త్యాగరాజు ఇస్ ఎ గ్రేట్ సెయింట్,
0: గొప్ప గాయకుడు,
1: కంపోజర్ అండ్ ఎ గ్రేట్ సింగర్.
0: కానీ తనకు లభించినటువంటి కష్టములు భరించుకోలేక
1: హీ కుడ్ బేర్ ద సఫరింగ్.
0: రామ
1: ప్రేట్ సో,
0: ఎన్ని విధములుగా నిన్ను భజించాను, స్మరించాను, గానంతో నిన్ను వర్ణించాను.
1: ఓ రామ, ఐ ప్రేట్ టు యూ హోల్ హార్టెడ్లీ, ఐ సాంగ్ యువర్ గ్లోరీ ఫర్ లాంగ్.
0: కానీ నా బాధలు నీవు అర్థం చేసుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై ట్రబుల్స్.
0: నాలో భక్తి లేదా, లేదా నీలో శక్తి లేదా?
1: డోంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ డివోషన్ ఆర్ డోంట్ యూ హ్యావ్ పవర్?
0: నాలో భక్తి ఉన్నది.
1: ఎస్, దేర్ ఇస్ డివోషన్.
0: సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను నీ నామంనే స్మరిస్తూ, నీ నామంనే జపిస్తూ, నీ నామంనే గానం చేసుకుంటున్నాను.
1: ఎవ్రీవేర్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఆల్ త్రూ నాన్ స్టాప్ ఐఎమ్ చాంటింగ్ యువర్ గ్లోరీ.
0: నీలోనే శక్తి లేదనుకుంటాను.
1: యూ డోంట్ హ్యావ్ పవర్.
0: తక్షణం మరి కన్నులు మూసుకుని చింతించాడు.
1: హీ క్లోజ్ హిస్ ఐస్ అండ్ థాట్ ఓవర్.
0: తిరిగి జ్ఞానం అనేటువంటిది అతనిలో ఆవిర్భవించింది.
1: విజ్డమ్ హస్ సెట్ ఇన్.
0: అప్పుడు తిరిగి రామును క్షమాపణ కోరుకుంటున్నాడు.
1: దెన్ హీ సాట్ పార్డన్ ఆఫ్ రామ.
0: కపివారది దాటునా
1: విల్ మంకీ బి ఏబుల్ టు క్రాస్ ద ఓషన్?
0: కలికి రోటెగట్
1: Will it be possible to tie up to a mortar?
0: Lakshmi Devi Valachuna.
1: Will the goddess of wealth serve you?
0: Lakshmanundu Kolachuna.
1: Will Lakshmana serve you?
0: Sushma Buddhi Galabharatudu Chuchi Chuchi Mrukuna.
1: Of all, waiting for long, will that intelligent Bharata serve you?
0: Aparama Sekti Yanto Gopara.
1: The power of Rama is infinite beyond all measure.
0: Oh Rama, nee shaktini nenu gurtinchukolekapoyanu.
1: Rama, I could not know your power.
0: Nenu manavudanu.
1: I am man.
0: Ajnanini.
1: I am ignorant.
0: Ani tannu taanu nindinchukunnadu.
1: He blamed himself.
0: Ee vidhamuga ilanti endaro goppa goppa bhaktulainatunti vaaru kudanu konni baadhanu bharinchukoneleka bhagavantuni vimarsistu untaru.
1: Great devotees could not bear the suffering and troubles. And they blamed him.
0: కానీ ఈ కష్టములు కూడా ఒక సుఖమునకే లభించినవని సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: They are not able to know that the difficulty will give them pleasure later.
0: కష్టములు లేక సుఖమునకు విలువనే లేదు.
1: Without difficulty, the pleasure has no value.
0: Nasuka labhyate sukham. Sukham nunchi sukham manaku praaptinchadu.
1: You don't get happiness out of happiness.
0: Chikati leka velthunaku prakasham ledu.
1: Without darkness, there is no light either.
0: ఈ లైట్ కు ప్రకాశం అందించేటువంటిది చీకటే.
1: ఇట్ ఈస్ ద డార్క్నెస్ దట్ మేక్స్ ద లైట్ వాల్యుబుల్.
0: మానవుని ఎందున్నటువంటి విలువలను, దివ్యత్వమైనటువంటి భావములను ప్రకాశింపజేసేటువంటి కష్టములే.
1: ఇట్స్ ఓన్లీ ద డిఫికల్టీ దట్ విల్ మేక్ ద డివైన్ క్వాలిటీ, హ్యూమన్ క్వాలిటీ షైన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మ్యాన్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
1: ద కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ ఇస్ హ్యూమన్
0: లైఫ్. ప్లెజర్ హాస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ప్లెజర్ ఇస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: కనుకనే ఒకనొక సమయం లోపల కష్టములు మనకు వచ్చినప్పటికీ ఇది ఏదో ఒక విధమైనటువంటి సుఖాన్ని పొందింపజేసే కోసం లభించిందని మనం సరించుకోవాలి.
1: At times we may have certain difficulties. We should feel that we are going to have pleasure thereafter in times to come.
0: తమిళ దేశము లోపల
1: ఇన్ తమిళనాడు
0: పాండి దేశం అనేటువంటిది మహాప్రఖ్యాతి గాంచినటువంటి దేశం.
1: And this place Pandya is very famous one.
0: కానీ ఈ పాండ్య రాజు,
1: this Pandya king,
0: తన యొక్క అశ్వశాలను అభివృద్ధి పరచుకోవాలని ఆశించాడు.
1: He wanted to have more and more of armaments.
0: అప్పుడు తన మంత్రి అయినటువంటి వారిని పంపించి ఆ మంత్రితో కొంత సిపాయిలను కూడా చేర్చి రొక్కమునిచ్చి సరైనటువంటి అశ్వమును తీసుకుని రామని పంపించాడు.
1: He has sent his all his associates with some money and wanted good horse to be brought.
0: ఈ గుర్రమును తెచ్చే నిమిత్తమై ఈ మంత్రి సిపాయిలతో వెళుతున్నాడు.
1: The minister was going with sipahis to bring the Perindurai needed horse.
0: Anekvanti gramam daggara nilchadu.
1: He stood there nearby a village.
0: Perindurai. Appudu akkada oka bhaktudu, kevalam sadhakudu, yogisharulu anetvanti varu unnaru.
1: There at that village there is an aspirant, seeker and a spiritual.
0: Athani bodhanannitti kudanu vintu vachadu akkada kucchoni.
1: There the minister sat and was listening to the teachings of the noble
0: soul. ఈ మినిస్టర్ చాలా యువకుడు.
1: మినిస్టర్ ఇస్ ఎ యంగ్స్టర్.
0: ఆనాటి యువకులు ఎందు కూడాను ఇలాంటి పవిత్రమైనటువంటి భక్తి భావములు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: యంగ్స్టర్స్ ఇన్ దోస్ డేస్ హ్యాడ్ డివోషన్.
0: ఈ భక్తి ప్రపత్తులను అభివృద్ధి గర్చుకోవాలని అక్కడనే అన్ని మర్చిపోయి కూర్చున్నాడు.
1: హీ సాట్ దేర్ ఇన్ ఫుల్ డివోషన్ అండ్ సిన్సెరిటీ.
0: సిపాయిలు కూడా అక్కడనే ఉంటున్నారు.
1: ఈవెన్ సోల్జర్స్ వర్ దేర్.
0: తీసుకుపోయిన రొక్కమంతా కూడా దీని ఖర్చులకే సరిపోతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ టు మీట్ దిస్.
0: కొంచెం ప్రక్కలోపల్నే ఒక శివ దేవాలయం కూడా ఉంటున్నది.
1: దేర్ ఇస్ శివాస్ టెంపుల్ బై ద సైడ్.
0: ఈ శివ దేవాలయం చాలా పాడుపడిపోయింది.
1: ది శివాస్ టెంపుల్ ఈజ్ టోటలీ.
0: దాన్ని చక్కచేసి దాన్ని సవరించి ఆ యొక్క దీని నిర్మాణం గావిస్తూ వచ్చారు.
1: శివ టెంపుల్ వాజ్ రెనోవేటెడ్.
0: ఈ విధమైనటువంటి వార్త పాండ్యరాజుకు చేరింది.
1: దిస్ మెసేజ్ హ్యాస్ రీచ్డ్ పాండ్య కింగ్.
0: గుర్రంలోకి తీసుకుపోవడానికి వచ్చినటువంటి మంత్రి ఈ విధమైనటువంటి ఒక ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి గురువును సేవించుకుంటూ మందిరాలు కట్టించుకుంటూ నీవు తీసుకుని పోయిన రొక్కమంతా కూడాను వ్యర్థం చేస్తున్నారు అని తెలిపించారు.
1: It was informed to the king of Pandya that the minister was sent to bring the horse. Instead of that, he is serving all preceptors on the way, spending time in the spiritual path, constructing temples and wasting money thereby.
0: Aa Pandya rajani pilipinchadu ee okka mantrini.
1: The minister was summoned by Pandya king.
0: Mantri vellaadu.
1: Minister went.
0: Aanandamga vellaadu.
1: He went.
0: Ye vicharamu ledu.
1: He had no worry.
0: Enduku vicharamu?
1: Why should he worry?
0: Tappu chesina vaaniki vicharam untadi kaani భగవత్ని స్మరించుకు కాలమును పవిత్రంగా గడిపేటువంటి వానికి బాధలు ఎందుకుంటాయి?
1: ద వన్ హూ కమిట్స్ ఎ మిస్టేక్ విల్ బి ఫుల్ ఆఫ్ వరీ. ద వన్ హూ థింక్స్ ఆఫ్ గాడ్ నాన్ స్టాప్ హీ నీడ్స్ నో వరీ.
0: మంత్రి, నిన్ను గుర్రమును తేమని పంపించేస్తే ఈ రొక్కమునంతా ఈ విధమైన దుర్వినియోగం చేస్తూ వచ్చావు.
1: ద కింగ్ సెడ్, ఓ మినిస్టర్, యు ఆర్ వేస్టింగ్ ఆల్ దిస్ మనీ. ఇన్ ఫ్యాక్ట్ ఐ వాంటెడ్ యూ టు బై ఎ హార్స్.
0: ఈ వినియోగమునకు నేను ఏమాత్రం కూడా నువ్వు దుఃఖించటం లేదు, కోపం పెట్టడం లేదు.
1: ఐఎమ్ నాట్ వరీడ్ for the misuse of the money.
0: నా ఆజ్ఞను నీవు పాలించటం లేకపోతున్నాయి.
1: బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో మై కమాండ్.
0: మరి ఇలాంటి మంత్రి ఉండి ప్రయోజనం లేదు.
1: సచ్ ఎ మినిస్టర్ ఇస్ యూస్లెస్
0: అని అతన్ని ఒక చెరసాలలో పెట్టించాడు.
1: అండ్ మినిస్టర్ వాస్ కెప్ట్ ఇన్ జైల్.
0: అక్కడ కూడా భగవత్ నామాన్ని స్మరించుకుంటూ కాలమును గడుపుతూ వచ్చాడు ఈ యువకుడు మంత్రి.
1: Even in the jail, this youngster minister went on singing the glory of God.
0: ఆ చెరసాల యందు భగవంతుని గురించి కొన్ని వ్యాఖ్యలు రాస్తూ వచ్చాడు.
1: There this youngster minister started composing certain verses.
0: అతని యొక్క ప్రవర్తన చాలా ఉత్తమమైనటువంటిగా గోచరించింది.
1: His behavior was very noble.
0: అతని యొక్క నడవడికలు చాలా పవిత్రమైనటువంటిగా గోచరించాయి.
1: His conduct is sacred.
0: దీన్ని గుర్తించినటువంటి రాజు అతన్ని చెరసాల నుంచి విడిపించాడు.
1: Having known the fact, the king had set him free.
0: ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు నీవు సాధన చేసుకోమన్నాడు.
1: And he wanted the minister to do spiritual practice of his choice.
0: ఆ మంత్రి ఎంతనో ఆనందించి, దయామయ కృపానిధి, నాపై ఈనాటికి నీకు దయ కలిగిందా?
1: ద మినిస్టర్ వెంట్ ఆన్ ప్రేయింగ్, ఓ కంపాషనేట్ గాడ్, ద లార్డ్ ఆఫ్ మెర్సీ, నౌ యు రికగ్నైజ్ మీ.
0: నా కాలమును వ్యర్థం చేసుకున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ వేస్టెడ్ టైమ్ సో లాంగ్.
0: నిన్ను స్మరించడానికి కాలమే లేకపోయినది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ డిడ్ ఫైండ్ టైమ్ టు థింక్ ఆఫ్ యూ.
0: ఈనాడు నీవు తగినటువంటి కాలం నాకు ప్రసాదించావు.
1: యూ హ్యావ్ గిఫ్టెడ్ మీ ద టైమ్ నౌ.
0: కనుక నేను నీ చింతనలోనే నా జీవితం అంత్యం గావిస్తుకుంటానన్నాడు.
1: ఐ విల్ ఎండ్ అప్ మై లైఫ్ సింగింగ్ యువర్ గ్లోరీ ఆల్ అలాంగ్.
0: అక్కడ అతని ఈ భగవంతుని యొక్క వాక్యములు రాసుకుంటూ,
1: ఐ విల్ కంపోజింగ్ దీస్ వర్డ్స్ ఆన్
0: దీనిని ఒక విధమైనటువంటి వేద ప్రమాణంగా కూడా తీసుకుంటూ వచ్చారు.
1: పీపుల్ హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ వేద, ద స్టాండర్డ్ టెక్స్ట్.
0: దానిని తిరువయూరు అని పేరు పెట్టారు.
1: దట్ ఈస్ కాల్డ్ తిరువళ్ళూరు.
0: తిరువళ్ళూరు కాదు, తిరుపూర్. ఈ విధమైనటువంటి పెట్టి కట్టగడపటికి తాను నిరంతరం కూడాను సర్వకాల సర్వావస్థలేందు కూడాను భగవంతుడి నామంనే స్మరిస్తూ వచ్చాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ ఈవెంట్ ఆన్ చాంటింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ అన్సీజింగ్లీ.
0: అతనే మాణిక్యవాచక.
1: అండ్ హీఈస్ మాణిక్యవాచక.
0: పేరుకు తగినట్టుగా అతను మాణిక్యంగానే ప్రకాశిస్తూ వచ్చాడు.
1: హీ వాజ్ షైనింగ్, బిఫిటింగ్ హిస్ నేమ్ మాణిక్య, ద ప్రెషస్ జెమ్.
0: కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి కష్టములు ప్రాప్తిస్తూ ఉంటాయి.
1: పీపుల్ ఫేస్ డిఫికల్టీస్, నో డౌట్.
0: కనుక ఈ కష్టములు మనం మంచి కోసమే కానీ చెడ్డ కోసం కాదు.
1: డిఫికల్టీస్ విల్ గివ్ యూ అట్ ద ఎండ్ గుడ్ ఓన్లీ.
0: దివ్యత్వాన్ని అనుభవించగోరినటువంటి వాడు ఈ ప్రాకృతమైనటువంటి కష్టములను భరించుకునే తీరాలి.
1: The one who wants to attain divinity must necessarily bear these troubles.
0: ఈ కష్టమును నీవు భరించుకోకుండా దివ్యత్వం నీకు ప్రాప్తించదు.
1: If you cannot bear the suffering, you can never reach divine.
0: నీ కర్తవ్యాలను నీవు నిర్వర్తించు.
1: Discharge your duty.
0: సత్యమును పలుకు.
1: Utter truth.
0: సత్యం వద, ధర్మం చర. ఈ రెండింటిని నీవు పాలిస్తూరా.
1: అబ్జర్వ్ దీస్ టూ ప్రిన్సిపల్స్, స్పీక్ ట్రూత్, ఫాలో రైట్‌నెస్.
0: అపజయం అనేటువంటిది ఎప్పటికీ లేదు.
1: ఇట్ విల్ నెవర్ టేక్ యూ టు ఫెయిల్యూర్.
0: విజయం అనేటువంటిది ఈ రెండింటిని వరిస్తుంది.
1: సక్సెస్ విల్ బి ఆఫ్టర్ దీస్ ట్విన్ ప్రిన్సిపల్స్.
0: కనుక సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో హైయర్ ప్రిన్సిపల్ దాన్ ట్రూత్.
0: కనుక ఎలాంటి పరిస్థితి ఏందని కూడా నీవు సత్యాన్ని మాత్రం మరవద్దు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
0: సత్యమే నీ ప్రాణంగా తీసుకో.
1: టేక్ ట్రూత్ యాజ్ యువర్ లైఫ్.
0: సత్యమే భగవత్ స్వరూపము.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: సత్యము లేని స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్.
0: సత్యం సర్వత్రా ఉంటున్నది.
1: ట్రూత్ ఇస్ ఆల్ ఓవర్.
0: ఒక దేశము, కాలము, ప్రమాణములు అనేటువంటివి లేవు.
1: ట్రూత్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: సత్యం అందరికీ ఒక్కటే.
1: ట్రూత్ ఇస్ వన్ అండ్ సేమ్.
0: సత్యము, జపాన్ సత్యము, జర్మనీ సత్యము, ఇటలీ సత్యము అని దీనికి పేర్లు వేలేదు.
1: ట్రూత్ ఇస్ నాట్ సపరేట్ లైక్ జపనీస్ ట్రూత్.
0: అన్ని దేశముల వారికి కూడాను సత్యం ఒక్కటే.
1: ట్రూత్ ఇస్ వన్ అండ్ సేమ్.
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: So truth is God.
0: నీవు సత్యమని నీవు అనుసరించు.
1: యూ ఫాలో
0: ఈ సత్యమును అనుసరిస్తూ పోయినప్పుడు ధర్మం అనేటువంటిది దాన్ని అనుసరిస్తూ వచ్చింది.
1: యాజ్ యూ ఫాలో ట్రూత్ ధర్మ రైచియస్నెస్ నేచురలీ ఫాలో.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్.
0: ఈనాడు మనం రక్షించవలసింది దేశాన్ని కాదు.
1: What we are supposed to safeguard and protect the
0: country. ఎవరు కూడా రక్షించలేరు.
1: None can protect the country.
0: సత్యాన్ని ధర్మాన్ని నీవు రక్షిస్తే ఆ సత్య ధర్మములే దేశమును రక్షిస్తాయి.
1: If you uphold the truth and dharma, they in turn will protect the country.
0: కనుక మనం ఈనాడు చేయవలసినటువంటిది సత్య మార్గమును అనుసరించి.
1: What we should do is to follow
0: ధర్మం చూచా నడుచుకున్నప్పుడు.
1: And when we organize ourselves righteously,
0: ఉట్టి పడుతుంది.
1: Naturally, divine love will come to us.
0: ఈ యొక్క డివైన్ లవ్ ఉండినప్పుడే,
1: when there is divine love,
0: దివ్యత్వమైనటువంటి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
1: Divine feelings originate.
0: కనుక మనము పవిత్రమైన మార్గాల్లో మనం ప్రవేశపెట్టాలి.
1: So we should tread along the sacred path.
0: ధర్మమునకు రెండవ రూపము ప్రేమ, పవిత్రము అని దీనికి అర్థం.
1: ద అదర్ ఫార్మ్ ఆఫ్ ధర్మ ఆర్ దీస్ టు, లవ్ అండ్ శాంక్టిటీ.
0: ఈ ప్రేమ లేని ధర్మం కాని, ధర్మం లేని ప్రేమ కాని పనికిరాదు.
1: దేర్ కెనాట్ బి ధర్మ విదౌట్ లవ్. దేర్ కెనాట్ బి లవ్ వితౌట్ ధర్మ.
0: భగవంతుని యొక్క భావములు కేవలము సోర్స్ తో వచ్చేటువంటిది కాని ఫోర్స్ తో వచ్చేటువంటివి కాదు.
1: డివైన్ ఫీలింగ్స్ కాంట్ బి అబ్టైన్డ్ అవుట్ ఆఫ్ ఫోర్స్. దే ఆర్ అవుట్ ఆఫ్ సోర్స్.
0: మన హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: దే షుడ్ ఎమనేట్ అవుట్ ఆఫ్ అవర్
0: హార్ట్. ఈ హృదయమే పవిత్రమైన విశాలము.
1: అవర్ హార్ట్ ఈజ్ సేక్రెడ్ వాస్.
0: భగవంతుడు అందరి హృదయం నందు ఉంటున్నాడు.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీబడి.
0: భగవంతుని నిలయము.
1: That is the temple.
0: ఇది భగవంతుని పీఠము.
1: ఇట్ ఇస్ ది ఆల్టర్ ఆఫ్ గాడ్.
0: కనుక ఎక్కడ పోయినా కూడా నీ వెంటనే, జంటనే, ఇంటనే, కంటనే కూడా ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ.
0: నీవు మంచి చేసినా చెడ్డ చేసినా పరులు చూడకపోయినప్పటికీ పరమాత్ముడు నిన్ను వాచి చేస్తుంటాడు.
1: యూ మే డూ గుడ్ ఆర్ బ్యాడ్, మే నాట్ బి నోటీస్ బై అదర్స్, బట్ గాడ్ నోస్.
0: కనుకనే నీవు ఏమాత్రం కూడాను తెలిసి పొరపాటులో నీవు ప్రవేశించవద్దు.
1: నెవర్ కమిట్ ఎ మిస్టేక్ ఇన్ నోయింగ్ ఫుల్లీ వెల్.
0: ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే,
0: ఇన్ని విధములైనటువంటి అశాంతికి గురి కావడానికి కారణమేమిటి?
1: వాట్ ద రీజన్ ఫర్ రెస్ట్లెస్నెస్?
0: కొన్ని ఈ విధములైనటువంటి యొక్క బాధలు, భావములు అడ్డు తగిలి తన యొక్క శాంతిని నిర్మూలన చేస్తుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ హిస్ లాస్ట్ ద పీస్ టోటలీ బికాస్ ఆఫ్ దీస్ సఫరింగ్ అండ్ ద ఫీలింగ్.
0: నీ భావమును పీసెస్ చేయటం వల్లనే ఈ పీస్ నీకు లభించకలేకపోతున్నది.
1: యాజ్ యూ మేడ్ యువర్ ఫీలింగ్స్ ఇన్ టు పీసెస్, యూ లాస్ట్ పీస్ టోటలీ.
0: నీ భక్తి భావాన్ని ఏమాత్రం కూడా చెదరింపకుండా చూసుకోవాలి.
1: లెట్ నాట్ యువర్ డివోషన్ బి లాస్ట్.
0: ఏ విధమైనటువంటి యొక్క ప్రమాదం సంభవించినప్పటికీ భక్తిభావం ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద డేంజర్ అహెడ్ ఆఫ్ యూ, నెవర్ గివ్ అప్ డివోషన్.
0: ఇవన్నీ కూడా ప్రపంచంలో కదిలిపోయేటువంటి మేఘములే.
1: ఆల్ దీస్ థింగ్స్ డూ కమ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ ఇన్ ద వరల్డ్.
0: ఇలాంటి దీనికోసం మనం ఎందుకు వేరచాలి?
1: వై షుడ్ యూ వరీ అబౌట్ ఇట్?
0: కనుక మనం ఏ పని చేసినప్పటికీ మంచి పనిగా మనం భావించాలి.
1: వాట్ ఎవర్ వీ మై డూ, కన్సిడర్ ఇట్ గుడ్.
0: ఈ మంచి పని భగవంతుని యొక్క అనుగ్రహములకు మూల కారణం.
1: And this good work will confer God's grace.
0: Manchi pani chesi cheddanu pondabodu.
1: By doing good you'll never get bad.
0: Chedda pani chesi manchini chendaledu.
1: Having done bad you can never get good.
0: Nimmamunu naati sootha palambugunna.
1: Having sown the seeds of the neem tree can't get mango.
0: Nimma palambugunna.
1: Or vice versa, having sown the mango seed you don't get neem fruits.
0: Kanuka
1: so
0: manamu chesukunnatundi manchi cheddare mana badalaku moola kaaranamu.
1: The good and bad actions that we do are the reason for happiness and pain.
0: ఎవరు నన్ను బాధిస్తారని మనం భావిస్తున్నాము, అది చాలా పొరపాటు.
1: We feel that we are hurt, put to harm by someone else.
0: మంచి చెడ్డలకు రెండింటికి మనమే మూల కారణము.
1: For good and bad we are responsible.
0: కనుకనే దీని మనయేవ మనుష్యానాం కారణం బంధమొచ్చేవోని.
1: ఇట్స్ ద మైండ్ దట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్
0: మన యొక్క మనోభావముల యొక్క స్వరూపమే మన బంధమూలకు బంధ కారణములకు మూలము
1: అవర్ సైకలాజికల్ ఫీలింగ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బాండేజ్ అండ్ లిబరేషన్
0: కనుక మొట్టమొదట మనకు చెడ్డ భావం మనలో రానివ్వకుండా చూసుకోవాలి
1: సో వీ షుడ్ గివ్ అప్ బ్యాడ్ ఫీలింగ్స్ ఫస్ట్
0: చెడ్డ భావం వచ్చినప్పుడే చెడ్డ మనసుగా రూపొందుతుంది
1: వెన్ దర్ బ్యాడ్ ఫీలింగ్స్ వీ డూ హ్యావ్
0: చెడ్డ భావంలో నీవు అరికెట్టినప్పుడు చెడ్డ మనసుకి అవకాశం లేదు
1: వెన్ యూ కంట్రోల్ బ్యాడ్ ఫీలింగ్స్ యూ కాంట్ హ్యావ్ బ్యాడ్ మైండ్
0: కనుకనే మనం నిరంతరం కూడా సంకల్పాలను క్షణక్షణం కూడా మనం వాచ్ చేయాలి
1: దేర్ ఫార్ వీ హావ్ టు కేర్ఫుల్లీ వాచ్ అవర్ థాట్ ఫ్లో
0: ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి
1: వీ షుడ్ పుట్ ఎ క్వశ్చన్ కాన్స్టెంట్లీ ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్
0: నీ కాన్షియన్స్ ఇది సరికాదు అని తెలిసినప్పుడు దాన్ని ఏమాత్రం నీవు ఫాలో చేయవద్దు
1: ఇఫ్ యువర్ కాన్షియన్స్ సేస్ నో డోంట్ ఫాలో దాట్
0: కనుక
1: సో
0: కాన్షియన్స్ ఇది చైతన్య తత్వం
1: యువర్ కాన్షియన్స్ ఇస్ దిస్ వెరీ అవేర్
0: ఆ చైతన్యం మన యందే ఉంటుండాలి
1: That awareness is within us.
0: కాని దేహాభిమానం చేత ఈ దేహ కాన్షియస్ని మనం తెలుసుకోలేకపోతుంటాం.
1: Because of the body attachment, we don't cognize conscience. What is this body?
0: ఇదంతా కేవలం మెటీరియలైజేషన్.
1: All this body is merely materialization.
0: అందుకోసమనే గాయత్రి మంత్రం చెప్పేది ఓం భూర్ భువః సువః.
1: In Gayatri Mantra, it is said, Om Bhur Bhuvah Suvah.
0: Bhur.
1: Bhur.
0: ఏకము మెటీరియలైజేషన్ బాడీ
1: భూర్ ఇస్ ద బాడీ మెటీరియలైజేషన్
0: భువః అదే మైండ్ యొక్క వైబ్రేషన్
1: భువః ఇస్ ద వైబ్రేషన్ ఆఫ్ ద మైండ్
0: సువః
1: సువః
0: ఇదే జ్ఞానం యొక్క రేడియేషన్
1: ఇట్ ఈస్ ద రేడియేషన్ ఆఫ్ ద విజ్డమ్
0: కాబట్టి మెటీరియలైజేషన్ వైబ్రేషన్ రేడియేషన్ మూడు కూడా మన యందే ఉంటున్నాయి
1: దేర్ఫోర్ మెటీరియలైజేషన్ వైబ్రేషన్ అండ్ రేడియేషన్
0: ఈ రేడియేషన్ ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు
1: This radiation is prajnana, that
0: constant
1: is divine.
0: Integrated awareness.
1: Prajnana is constant integrated awareness.
0: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అని వేదం బోధించింది.
1: Veda says that constant
0: ఈ
1: integration.
0: ప్రజ్ఞానం అనేటువంటి బ్రహ్మ మన యందే ఉంటున్నాడు.
1: This Brahma prajnana
0: is within us.
1: So all are embodiments of Brahma.
0: వేదమును విభజించి
1: we divide on
0: వేదమును ప్రపంచమునకు చాటి
1: and having propagated this
0: ఎన్ని విధములైనటువంటి వేద స్థాయిని అభివృద్ధి పరిచినటువంటి వ్యాసుడి
1: వ్యాసా who has propagated principles of
0: putra vatsalyamunu vidaleka
1: he could not give up attachments
0: sarva sanga parityagai velutunnatundi vyasunni sukunni
1: that as sukha was passing by as a renunciant
0: kumara kumara nilchu nilchu okka thuri na maata vinu unnadu
1: he went on asking my dear son stand still for a moment
0: kaani ye maatramu lekka cheyaledu
1: but son didn't bother
0: kattagadapatiki
1: finally
0: itaniki satyam cheppatam manchidi anukunnadu
1: he thought that he should teach truth
0: Nilchi
1: to father he stood there
0: తండ్రి దగ్గరికి వెళ్ళాడు
1: నాయన
0: నీవు నా కుమారుడవు
1: సన్ యు ఆర్ హియర్
0: నా మాట నీవు వినకూడదా
1: యు ఆర్ నాట్ ఫాలోయింగ్ మీ
0: అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు
1: దెన్ ద బాయ్ స్టార్టెడ్ రిప్లై
0: యువకుడు
1: ఇస్ యంగ్
0: సుకుడు
1: సుక
0: చెప్పాడు
1: హీ సెడ్
0: నేను కొడుకు కాదు నీవు తండ్రి కాదు
1: ఐఎమ్ నాట్ ద సన్ అండ్ యు ఆర్ నాట్ ద ఫాదర్
0: నీవు బ్రహ్మవే నేను బ్రహ్మనే
1: యు ఆర్ గాడ్
0: సర్వం బ్రహ్మమయం జగత్తు
1: ద హోల్ The whole world is divine. So saying, he left.
0: Vyasuniki koncham kanudirpu jarigindi.
1: And then Vyasa opened his eyes then.
0: Kanukane,
1: so,
0: anadi kaalam nundi ee Bharatadesham nandu aneka vidhamulainatti yokka prabodhalu jarugutune vastunnayi.
1: Sacred teachings have been there in Bharat since ages.
0: Idi maha pavitramainatti Bharatadesham.
1: Bharat is a sacred land.
0: Idi అనేక విధమైనటువంటి యొక్క ఆపోహల చేత కానీ లేక డౌట్స్ చే కానీ నిండినటువంటిది కాదు
1: ఇస్ నాట్ ద కంట్రీ ఆఫ్ ఇమాజినేషన్ ఆర్ డౌట్స్
0: ఇది ఎప్పుడు కూడా పవిత్రమైన దివ్యత్వంతో కూడినటువంటిది
1: ఇట్స్ ఎ సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ డివినిటీ
0: ఈ పవిత్రమైన భారతదేశం నందు ఆధ్యాత్మిక సంపత్తిని అభివృద్ధి పరిచి
1: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్
0: ఇట్టి ఆధ్యాత్మిక సంపత్తిని యుగ యుగమునకు గ్రామ గ్రామమునకు పట్టణ పట్టణమునకు దేశ దేశమునకు చాటి సుఖశాంతిని అందించినటువంటి యొక్క ఈ సూక్తులే లోక సమస్త సుఖినో భవంతు
1: దీ సీక్రెట్ టీచింగ్స్ హ్యాండెడ్ ఓవర్ టు అస్ డౌన్ ది ఏజెస్ ఇస్ ద ప్రాపగేషన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ లెట్ ఆల్ ది వరల్డ్ బీ హ్యాపీ లోకా సమస్త సుఖినో భవంతు
0: కనుక అన్ని లోకములు భగవంతుని యొక్క సంబంధం ఇచ్చినటువంటివి
1: ఇన్ఫాక్ట్ ఆల్ ది వరల్డ్స్ బిలాంగ్ టు
0: రూపనామములు ప్రత్యేకంగా ఉండవచ్చును కానీ
1: It may be separate apart.
0: దివ్య శక్తి ఎక్కడ పోయినా ఒక్కటే.
1: But the divine power is uniform.
0: మానవత్వంలో కూడా రూపనామాలు ప్రత్యేకంగా ఉన్నాయి.
1: Human beings, they differ in name and form.
0: కానీ ఆత్మతత్వం ఒక్కటే.
1: But atmic principle is one.
0: అద్దున ఒక సాధకులు అడిగారు.
1: A seeker
0: asks Swami, kotanu kottu bhaktulu unnaru kada lokamlo.
1: Swami, in this world, crores and crores of devotees
0: Andari
1: are there.
0: Andari yendu okke atma ela undagaladu.
1: How is that same atma dwells in all?
0: Okkokaru prarthana puraskarinchukoni untayi kada.
1: It depends on the deservedness, isn't it?
0: Daniki nenu jawabu cheppanu.
1: This is Bhagavan's reply.
0: ఒక అలంకారం చేసినప్పుడు ఎన్నో వేల బల్పులంతా కూడా చిన్న చిన్న బల్పులంతా పెట్టుకుని ఒక చక్కని అలంకారం చేస్తుంటారు.
1: యాజ్ యూ డెకరేట్ విత్ ఇల్యూమినేషన్ యూ హ్యావ్ సో మెనీ కలర్డ్ బల్బ్స్ ఆల్ అరౌండ్.
0: కానీ ఒక్కొక్క బల్బ్ ప్రత్యేకంగా వేరువేరుగా ఉంటుండాలి.
1: ద బల్బ్స్ ఆర్ సెపరేట్.
0: ఈ బల్బుల యొక్క రూపం కూడా వేరువేరుగా ఉంటుండాలి.
1: ద ఫార్మ్ ఆఫ్ ద బల్బ్ ఈజ్ ఆల్సో సెపరేట్
0: కూడా వేరువేరుగా ఉంటుంది.
1: ఇట్స్ కెపాసిటీ వోల్టేజ్ ఈజ్ ఆల్సో డిఫరెంట్.
0: కానీ అన్నింటి ఎందు ఉన్నది ఒకే కరెంట్ కదా.
1: బట్ ద సేమ్ కరెంట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద బల్బ్స్.
0: మతములన్నీయు వేరు మార్గంబు ఒక్కటే.
1: రిలిజియన్స్ ఆర్ మెనీ బట్ ద పాత్ ఈజ్ వన్.
0: వస్త్ర భేదము వేరు వస్తు ఒకటే.
1: దర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ బట్
0: బంగారములు వేరు బంగారం ఒక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ గోల్డ్ ఈజ్ వన్.
0: పశుల వన్యలు వేరు పాలు ఒకటే.
1: ది కలర్స్ ఆఫ్ ది కౌ ఆర్ డిఫరెంట్ బట్ మిల్క్ ఈజ్ సేమ్.
0: జీవజంతులు వేరు జీవుండు ఒక్కడే.
1: బీయింగ్స్ ఆర్ మెనీ బట్ ది ఇండ్వెలర్ ఈజ్ సేమ్.
0: పూల జాతులు వేరు పూజలొకటే.
1: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్ వర్షిప్ ఈజ్ సేమ్.
0: బ్రతుకు కోసము బహుబాధ బద్ధులైరి.
1: మ్యాన్ ఈజ్ బౌండెడ్ బికాస్ టు క్యారీ అవుట్ హిస్ లివింగ్. ఇంతకన్నను
0: వేరెత్తి ఎరుగపరతు.
1: What else is to be communicated to you?
0: Sadhusadguna ganyulau sabhyularam.
1: O sacred
0: Guru. Sadhusadguna sanyulau sabhyularam.
1: What else is to be communicated to you, O members of this noble, august, sacred assembly? Though bulbs are many and different, current is not separate.
0: బల్బు వంటిది.
1: ఎవ్రీ బాడీ ఇస్ లైక్ ఎ బల్బ్.
0: దీని రూపనామాలు వేరువేరుగా ఉండొచ్చును.
1: నేమ్స్ అండ్ ఫార్మ్స్
0: దీని రంగులు వేరువేరుగా ఉండొచ్చును.
1: కలర్స్ వేరు.
0: దీని వోల్టేజెస్ వేరువేరుగా ఉండొచ్చు.
1: వోల్టేజెస్ డిఫర్.
0: కానీ కరెంట్ ఒకటి.
1: బట్ కరెంట్ ఇస్ వన్.
0: మన బెడ్రూమ్ లో డిమ్ బల్బ్ వేసుకుంటాం.
1: వీ హ్యావ్ ఎ డిమ్ బల్బ్ ఇన్ ద
0: బ్రైట్ బల్బ్ వేసుకుంటాం.
1: దేర్ ఇస్ ఎ బ్రైట్ బల్బ్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్.
0: ఇక్కడ కరెంట్ ఎక్కువ అని చెప్పడానికి వీలవుతుందా?
1: క్యాన్ యూ డిస్టింగ్విష్ దట్ యూ హ్యావ్ హైయర్ కరెంట్ హియర్ అండ్ లోయర్ కరెంట్? రెండింటి
0: యందు కరెంట్ ఒకటే.
1: కరెంట్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: కానీ వోల్టేజ్ అక్కడ తక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువగా ఉంది.
1: దేర్ ద వోల్టేజ్ ఇస్ లెస్.
0: అంటే ఎవరెవరు ప్రాప్తిని పురస్కరించుకొని వారి ప్రాప్తి కొంచెం అభివృద్ధిగా ఉంటుంటారు.
1: బేసింగ్ ఆన్ అవర్ డిజర్వ్నెస్ హీ గెట్స్
0: వారి ఎందు దివ్యత్వము సాక్షాత్కరిస్తూ ఉంటారు.
1: డివినిటీ మేనిఫెస్ట్ ఇన్ దెమ్.
0: ఆ భావము లేనటువంటి వారి ఎందు డిమ్ బెడ్రూమ్ బల్బ్ మాదిరి ఉంటుంటారు.
1: దే డోంట్ హ్యావ్ సీక్రెట్ ఫీలింగ్స్. ద బల్బ్ ఇస్ రాదర్ డిమ్.
0: ఎందుకు దైవత్వం ఒకటే.
1: దట్ డివినిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: ఇలాంటి సత్యత్వాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తులకు భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: దోస్ దట్ నో దిస్ ట్రూత్ విల్ నాట్ అబ్జర్వ్ డిఫరెన్సెస్.
0: కనుక
1: సో
0: ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ మ్యాన్
0: తమ తమ స్థాయిని పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ ద పొజిషన్
0: తమ తమ అనుభూతులను పురస్కరించుకుని
1: వోల్టేజ్
0: అక్కడ తక్కువగా ఉంది, ఇక్కడ ఎక్కువగా ఉంది.
1: దేర్ ద వోల్టేజ్ ఇస్ లెస్.
0: అంటే ఎవరెవరు ప్రాప్తిని పురస్కరించుకొని వారి ప్రాప్తి కొంచెం అభివృద్ధిగా ఉంటుంటారు.
1: బేసింగ్ ఆన్ అవర్ డిజర్వ్నెస్ హి గెట్స్
0: వారి ఎందు దివ్యత్వము సాక్షాత్కరిస్తూ ఉంటారు.

0: అద్భుతులను పురస్కరించుకుని
1: అండ్ ఎక్స్పీరియన్స్
0: దివ్యత్వాన్ని వర్ణించుకుంటూ ఉంటారు.
1: స్టార్టెడ్ ఎక్స్టోలింగ్ డిస్క్రైబింగ్ డివినిటీ.
0: కానీ ఒకరి భక్తి చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండవచ్చు.
1: ద డివోషన్ ఆఫ్ ఎ పర్సన్ మే బి
0: ఎక్సాల్టెడ్. విశ్వం పైన అభివృద్ధి ఎక్కువగా ఉండవచ్చు.
1: వన్ మే హావ్ లవ్ ఫర్ ద క్రియేషన్.
0: ఒకడు విశ్వమునమ్ము.
1: వన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ క్రియేషన్.
0: ఒకడు విష్ణువునమ్ము.
1: వన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఒకడు విశ్వమును పొందు, రెండో వాడు విష్ణువుని పొందు.
1: The one that loves the creation will get the work.
0: Yat bhavam tad bhavati.
1: As is the feeling, so is the experience.
0: Tama tama bhavam puraskarinchukoni aa phalamunu manam andukuntuntam.
1: Depending on your feelings, you have the experience.
0: Ganga nadilo kavalsinta jalam pravahistundali.
1: There's plenty of water in the river Ganges.
0: Kaani nee enta paatram teesukoni pothavo anta paatram kada nimmipothundi.
1: As is the size of the tumbler you take, you get equal amount of water.
0: Paatram enta maatrame ganga jalamu.
1: Is that all the Ganges water?
0: ఎంత పాత్రలైనా కూడా ఆ గాంజెస్ నింపుతుంది.
1: Yes, the Ganges will fill all the tumblers.
0: ఈనాడు మనం ఏం చేసుకోవాలి, మన యొక్క పాత్రను కంటైనర్ను పెంచుకోవాలి.
1: Let expand our containers.
0: దాన్ని పెంచుకున్నప్పుడే ఈ యొక్క భగవత్ ప్రేమ గాని భగవశక్తి గాని మనలో అమితంగా ఆవిర్భవిస్తుంది.
1: If we have big and bigger containers, we can have more and more of divine love.
0: ఈనాడు భగవంతుని పొందడానికి శ్లోకముల చేత ప్రయోజనం లేదు.
1: To attain God is not the shloka verse.
0: లేదు సాధన చేత ప్రయోజనం లేదు.
1: Or any kind of king. లేదు
0: గ్రంథ పఠనం చేత ప్రయోజనం లేదు.
1: నార్ టెక్స్చువల్ రీడింగ్
0: యజ్ఞయాగాది క్రతువుల చేత ప్రయోజనం లేదు.
1: ఆర్ స్పిరిచువల్ రిచువల్.
0: కానీ హృదయమే లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థమే.
1: ఇఫ్ యూ డోంట్ డూ ఇట్ హోల్ హార్టెడ్లీ ఆల్ విల్ బి ఇన్ వెయిన్.
0: హృదయవాసి భగవంతుడు.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ అవర్
0: ఈశ్వర సర్వభూతానాం.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
0: ఈశా వాస్యం ఇదం జగత్.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది ఎంటైర్ యూనివర్స్.
0: జగత్ అంతా కూడా ఒక్క దైవ స్వరూపమే.
1: ది యూనివర్స్ ఇస్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ఓన్ వన్ గాడ్.
0: ఏకం సత్విప్రాభవదావదంతి.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: ఇలాంటి ఏకత్వాన్ని మనం అనేకత్వంగా పెంచుకొని
1: దిస్ యూనిటీ
0: దివ్యత్వాన్ని దూరం చేసుకుంటున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ కటింగ్ అవర్ సెల్స్ ఫ్రమ్ ది డివినిటీ.
0: అంత అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు నో ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించకరాదు.
1: వీ షుడ్ నాట్ ఫ్రాగ్మెంట్ దిస్ యూనిటీ ఇన్ టు డైవర్సిటీ.
0: కేవలం సంకుచితమైన భావము.
1: ఇట్స్ ఎ నారో మైండెడ్
0: కంట్రాక్షన్ లవ్.
1: Is contraction love.
0: Kani anekatvamunu ekatvamga chesukunnappudu idi expansion love.
1: When you take unity in diversity, it is expansion love.
0: Ee vidhamainatvanti oka divyatvanni manam pondali.
1: We have to attain the divinity.
0: Gee, stars are many.
1: Stars are many.
0: But sky is one.
1: But sky is one.
0: Nations are many.
1: Nations are many.
0: But earth is one.
1: But earth is one.
0: Cows are many.
1: Cows are many.
0: Milk is one.
1: Milk is one.
0: Gold is one.
1: Gold is one.
0: But jewels are many.
1: Jewels are many.
0: Chusara. ఆ విధమైనటువంటి యొక్క ఏకత్వంలో మనము దివ్యత్వాన్ని పొందాలి.
1: వీ కెన్ అటైన్ డివినిటీ బై ఫాలోయింగ్ దిస్ పాత్ ఆఫ్ యూనిటీ వన్నెస్.
0: అప్పుడే మానవత్వానికి తగినటువంటి శాంతి మనకు లభ్యమవుతుంది.
1: దెన్ వీల్ హ్యావ్ పీస్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్.
0: ఈనాటి మానవుడు
1: మ్యాన్ టుడే
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ స్పిరిచువల్ ఎండెవర్
0: ఎన్ని విధమైన స్మరణ చేసినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రాక్టీస్
0: కానీ శాంతి లేకపోతుండాలి.
1: హీఈస్ డివైడ్ ఆఫ్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: దీనికి అనేక విధమైనటువంటి యొక్క భౌతికంగా లౌకికంగా ధార్మికంగా ఆధ్యాత్మికంగా అభ్యంతరాలు వస్తున్నాయి.
1: హీ హాస్ గాట్ సో మెనీ సోషల్ పొలిటికల్ వరల్డ్లీ అబ్స్టకల్స్ ఆన్ ది వే.
0: ఈ అభ్యంతరాల వల్లనే నీ యొక్క ఏకత్వం పొందలేకపోతున్నావు.
1: బికాస్ ఆఫ్ దీస్ అబ్స్టకల్స్ హీఈస్ నాట్ ఏబుల్ టు నో యూనిటీ.
0: అభ్యంతరాలను దూరం చేయాలి.
1: ఫస్ట్ హీ షుడ్ రిమూవ్ దీస్ అబ్స్టకల్స్.
0: ఎన్ని మనం లెక్క చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దీస్.
0: నీ లక్ష్యాన్ని నీవు లక్ష్యంలో పెట్టుకో.
1: కీప్ యువర్ ఎయిమ్ ఇన్ వ్యూ.
0: పుట్టుట ఒక చింత.
1: బర్త్ ఇస్ వరీ.
0: భూమి నుండి చింత.
1: లైఫ్.
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతే చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించడం ఒక చింత.
1: లైఫ్.
0: జరుపు చింత.
1: కష్టములన్నీ
0: చింత.
1: డిఫికల్ట్.
0: కష్టములు ఒక చింత.
1: లాస్.
0: సంతసం ఒక చింత. ఎంత చింత.
1: ఈవెన్
0: అన్ని చింతలే ఈ జగత్.
1: మిస్టరీ. ది వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరీస్.
0: చింతలేని మానవుడు చింతలేని దినము ఎక్కడా లేక కనిపించదు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ వితౌట్ ఎనీ వరీ.
0: ప్రతి మానవుని కూడా తనకు తగినంత వరకు ఎంతో ఇంతో ఉంటుంటాది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ సమ్ వరీ.
0: ఒకరికి అమితమైన చింత ఉంటుంది, ఒకరికి అల్పమైన చింత ఉంటుంటాది.
1: వన్ హ్యాస్ సో మచ్ ఆఫ్ బాదరేషన్ ది అదర్ వన్.
0: కానీ ఇది క్వాంటిటీ డిఫరెన్స్ గానీ క్వాలిటీ ఒక్కటే.
1: బట్ దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద క్వాంటిటీ బట్ క్వాలిటీ ఇస్ వన్.
0: కనుక మనసుకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేకుండా ఉండేటువంటి స్థితిని మనం పొందాలి.
1: వీ షుడ్ అటైన్ ద స్టేట్ దట్ మైండ్ విల్ నాట్
0: హావ్ ఈ విధమైనటువంటి స్థితిని పొందాలనుకుంటే నేను చేసేది రైట్ ఆర్ రాంగ్ అని చక్కగా పరిశీలన చేయాలి.
1: టు అటైన్ ద స్టేట్ ఆఫ్ ఫుల్నెస్ వీ షుడ్ డిస్క్రిమినేట్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్.
0: మంచి మార్గంలో పోతున్నాను.
1: I am treading along
0: the right path. Divyamain margani anusaristunnanu.
1: I am following sacred divine path.
0: Evariki ye vidhamainatundi apakaram cheyatam ledhu.
1: I don't harm anybody.
0: Evariki ye vidhamaina keedu cheyatam ledhu.
1: I am not putting anybody to
0: ee satyanni drudanga manam unchukunnappudu deeniki manam abhyantaram padarakkaledhu.
1: When you follow the path of truth, you don't need to fear.
0: Kanukane truth is God.
1: Truth is God.
0: Danni manam pettukundam.

0: have to keep in
1: నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
0: ఫాలో యువర్ కాన్షియన్స్.
1: నీ దేహాన్ని ఫాలో చేయవద్దు.
0: డోంట్ ఫాలో ది
1: మైండ్ ని ఫాలో చేయొద్దు.
0: డోంట్ ఫాలో ది మైండ్.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్
1: లైక్ ఎ వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
1: ఫాలో ది బాడీ అండ్ మైండ్.
0: డోంట్ ఫాలో ది బాడీ అండ్ మైండ్.
1: ఫాలో ది కాన్షియన్స్.
0: ఫాలో ది కాన్షియన్స్.
1: నీ కాన్షియన్స్ అదే నిజమైనటువంటి దైవము.
0: యువర్ కాన్షియన్స్ ఇస్ డివైన్.
1: నీ దేహం నందే నీ దైవం ఉంటున్నాడు.
0: గాడ్ ఇస్ ఇన్ యూ.
1: దైవం ప్రత్యేకంగా లేదు.
0: గాడ్ ఇస్ నాట్ అపార్ట్ ఫ్రమ్ యూ.
1: ఎక్కడ చూసినా దైవత్వమే ఉంటుండాలి.
0: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
1: దేవుడనగా వేరు దేశమందును లేడు.
0: గాడ్ ఇస్ నాట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్.
1: దేవుడనగా తనదు దేహమందే.
0: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ బాడీ.
1: పాపమనగా వేరు పరదేశమున లేదు.
0: సిన్ ఇస్ నాట్ ఇన్ ఎ డిఫరెంట్ కంట్రీ.
1: తాను చేయు పనుల తగిలియుండు.
0: సిన్ ఇస్ అటాచ్డ్ టు ది యాక్షన్.
1: ఈ పాపం కూడా పరదేశంలో లేదు.
0: సిన్ ఇస్ నాట్ ఇన్ ఎ ఫారెన్ కంట్రీ.
1: తాను చేసే పనిలోనే పాపం ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ దేర్ ఇన్ యువర్ ఓన్ యాక్షన్.
1: దేవుడు అనేటువంటి వారు మరొక దేశంలో లేడు.
0: గాడ్ ఇస్ నాట్ ఇన్ ఎ ఫారెన్ కంట్రీ.
1: దేహమందే ఉంటుండాలి.
0: హి డ్వెల్స్ ఇన్ అవర్ బాడీ.
1: దేహో దేవాలయ పుత్రో జీవో దేవ సనాతన.
0: బాడీ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. ది ఇండివిజువల్ అండ్ డివైన్.
1: టెంపుల్ ఆఫ్ గాడ్.
0: Body is the temple of God.
1: ఎలాంటి టెంపుల్?
0: What sort of temple?
1: Permanent temple కాదు ఇది.
0: It's not ordinary.
1: Moving temple, moving temple. ఎక్కడ బాడీ పోతే అక్కడంతా దైవం వస్తుండాలి నీ వెంట.
0: Body is a moving temple. Wherever you go, it follows
1: ఇది
0: you.
1: పవిత్రమైన టెంపుల్.
0: ఇస్ ఎ సీక్రెట్ టెంపుల్.
1: దివ్యమైన టెంపుల్.
0: ఎ డివైన్.
1: భవ్యమైన టెంపుల్. నవ్యమైన టెంపుల్.
0: న్యూ.
1: ఇలాంటి టెంపుల్ పైన మనం ఎందుకు విసుగుపడాలి?
0: Why should we be disgusted of this temple?
1: కనుక ఈ టెంపుల్ యొక్క పవిత్రత మనం అనుభవించాలి.
0: Experience the sacredness of this temple.
1: దేహం ఇచ్చినది ఎందుకు?
0: Why the body is given?
1: దేహం ఇచ్చినది ఎందుకు తెలుసా?
0: You know why it is given?
1: సందులు గొందులు తిరుగుటక.
0: Is it to go around the roads and by lane?
1: కైలాసవాసుని కన్నులారా చూచేందుకురా.
0: The body is given to see God wholeheartedly, opening your eyes.
1: కనుక మనము దేహం అనేటువంటిది పవిత్రమైన కర్మల కోసం అందించాడు భగవంతుడు.
0: బాడీ ఇస్ గిఫ్ట్.
1: దైవం యొక్క గిఫ్ట్.
0: బాడీ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
1: ఈ దేహం చేతనే మనం సర్వకర్మలు కూడా పవిత్రమైన కర్మలు ఆచరించాలి.
0: విత్ దిస్ బాడీ వీ కెన్ అండర్ టేక్ సీక్రెట్ యాక్షన్స్.
1: కర్మానుబంధిని మనుష్యలోకే.
0: హ్యూమన్ సొసైటీ ఈజ్ బౌండ్ బై యాక్టివిటీ.
1: ఇలాంటి యొక్క మనుష్యలోకంలో కర్మను మనం ఆశ్రయించాలి.
0: ఇన్ దిస్ హ్యూమన్ సొసైటీ హూమ్ షుడ్
1: ఎలాంటి కర్మలు? సత్కర్మలు.
0: వీ షుడ్ అండర్ టేక్ గుడ్ యాక్షన్.
1: సత్కర్మలు. దీని సత్సంగము.
0: Good actions, good company.
1: సత్సంగం అంటే ఏమిటి?
0: What is good company?
1: ఏదో మంచి భక్తులతో సంఘం అనుకుంటున్నారు.
0: Not an assembly of devotees. No.
1: సత్. Being, being, being. ఎప్పటికీ పర్మనెంట్ అనేటువంటి దాని పేరు.
0: సత్ బీయింగ్, దట్ విచ్ ఇస్ ఎటర్నల్.
1: దాని సంగత్వాన్ని మనం పొందాలి.
0: We should be in close proximity to the divine.
1: ఆ సత్తును మనం పొందేటప్పటికే చిత్ మనకు వెంటనే ఉంటుంటారు.
0: When once we cognize this sat being,
1: awareness,
0: chit awareness,
1: ఈ సత్తు చిత్తు రెండు చేతులకి ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
0: The combination of sat being, chit awareness will give ananda bliss.
1: సత్ ఎప్పటికీ మార్పు
0: చెందినటువంటిది. సత్ ఇస్ చేంజ్లెస్.
1: అదే ఒక షుగర్ వంటిది. అదే మధురం వంటిది. అదే మాణిక్యం వంటిది. అదే మధురాతిమతం.
0: This being sat is pure, unsullied, sweet, precious gem.
1: అది చక్కెర వంటిది.
0: It is like a sugar.
1: ఎప్పటికీ ఏ నీళ్ళలో వేసినా, ఏ కాఫీలో వేసినా, ఏ టీలో వేసినా, ఏ పాయసంలో వేసినా, ఏ పదార్థంలో వేసినా, ఏ పిండిలో వేసినా దానికి మధురమైనటువంటి దాన్ని అందిస్తుంది.
0: యు మిక్స్ దిస్ షుగర్ దట్ ఈస్ ది బీయింగ్ ఎదర్ ఇన్ వాటర్ ఆర్ టీ ఆర్ కాఫీ.
1: కాబట్టి సత్యమైనటువంటిది.
0: బికాజ్ ఇట్స్ ఎటర్నల్.
1: ఆ చక్కెరను ఒక తట్టు సత్ అనేటువంటి దానిగా పట్టుకోవాలి.
0: హోల్డ్ ద షుగర్ ఆఫ్ సత్ ఆన్ వన్ హ్యాండ్.
1: చైతన్యము. అదే అవేర్నెస్.
0: చిత్ ఇస్ అవేర్నెస్.
1: ఆ అవేర్నెస్ అనేటువంటి నీళ్లను ఒక చేతిలో పెట్టుకోవాలి.
0: హోల్డ్ ద అవేర్నెస్ ఆఫ్ వాటర్ ఆన్ అనదర్ హ్యాండ్.
1: ఇది సత్, ఇది చిత్తు, ఇది చక్కెర, ఇది నీరు.
0: దిస్ ఇస్ షుగర్ అండ్ దట్ ఇస్ వాటర్.
1: కానీ ప్రత్యేకంగా ఉండకూడదు.
0: దే షుడ్ నాట్ బి డిఫరెంట్.
1: షుగర్ అండ్ వాటర్ రెండింటినీ మిక్స్ చేయాలి.
0: మిక్స్ బోత్ షుగర్ అండ్ వాటర్.
1: షుగర్ కాదు, వాటర్ కాదు.
0: దెన్ ఇట్స్ నైదర్ షుగర్ నార్ వాటర్.
1: సిరప్. మూడో పేరు వచ్చేస్తుంది.
0: ఇట్ గెట్స్ థర్డ్ నేమ్.
1: సత్తు చిత్తు రెండు చేతుడికి ఆనందం అనేటువంటిది మనలో ఆవిర్భవిస్తుంది.
0: విత్ ది కాంబినేషన్ ఆఫ్ ది బీయింగ్ అండ్ అవేర్నెస్ దేర్ కమ్స్ బ్లిస్. ఆనందం.
1: ఈ రెండింటిని చేర్చేటువంటి ఒక విధానాన్ని మనం గుర్తించాలి.
0: వీ షుడ్ ఫైండ్ అవుట్ ద ప్రొసీజర్ టు జాయిన్ దీస్ టూ.
1: అందరి ఎందు సత్తు ఉన్నది.
0: దేర్ ఇస్ బీయింగ్ సత్ ఇన్ ఎవ్రీబడీ.
1: మన యొక్క దివ్యమైనటువంటి ఆత్మతత్వం.
0: దట్ సత్ బీయింగ్ ఇస్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: మన దేహతత్వం.
0: చిత్ స్టాండ్స్ ఫర్ బాడీ ప్రిన్సిపల్.
1: ఏకత్వమే మానవత్వం.
0: ది కాంబినేషన్ ఆఫ్ ది టూ ఇస్
1: హ్యూమన్. మానవత్వం అనేది కేవలం మానవత్వమే కాదు, ఇది అర్ధనారీశ్వర అన్నారు.
0: దిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ నాట్ సింప్లీ హ్యూమన్ యాజ్ సచ్.
1: ఈశ్వరుని ఎందు మాత్రమే అర్ధనారీశ్వరం కాదు, ప్రతి మానవుని ఎందు కూడా అర్ధనారీశ్వరం ఉంటుండాలి.
0: దిస్ అర్ధనారీశ్వర హాఫ్ మ్యాన్ అండ్ హాఫ్ వుమన్.
1: లక్ష్యము.
0: దట్ టు అటైన్ దట్ ఈస్ మెయిన్.
1: అది అక్షరము.
0: దట్ ఈస్ అక్షర.
1: అక్షరం అనగా ఏమిటి? అకారం అనేటువంటి ఆత్మతత్వము. క్షరమనగా నశించిపోయేటువంటి దేహతత్వము.
0: అక్షర ద లెటర్స్, ఆ మీన్స్ ఆత్మ, క్షర మీన్స్ పెరిషబుల్.
1: కాబట్టి దేహము నశించిపోయేటువంటిది,
0: బాడీస్ పెరిషబుల్,
1: ఆత్మ నిరంతరము ఉండేటువంటిది.
0: ఆత్మ
1: దీనినే వర్ణిస్తూ వచ్చింది వేదము.
0: వేద ఎక్స్టోల్డ్
1: నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: వేద డిస్క్రైబ్ ఇట్ యాజ్ ప్యూర్ అన్పొల్యూటెడ్ అన్సలీటెడ్ అన్సలీడ్ ఎటర్నల్ ట్రూత్.
1: అతి నిత్యమైనటువంటి ఆత్మ అనిత్యమైన దేహంతో ఉంటుండాలి.
0: ది ఎటర్నల్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ దిస్ టెంపరరీ.
1: కాబట్టి రెండూ చేరినటువంటిది అక్షరం.
0: The combination of these two is
1: akshara.
0: This is androgynous
1: nature.
0: Body is
1: nature.
0: And this nature, prakriti, is
1: parvati.
0: Atma is Shiva.
1: కాబట్టి శివ పార్వతుల యొక్క ఏకత్వమే మానవత్వము.
0: ది కాంబినేషన్ ఆఫ్ శివ అండ్ పార్వతి ఇస్ హ్యూమన్ లైఫ్.
1: కనుక ఇది అర్ధనారీశ్వరం అన్నారు.
0: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ అర్ధనారీశ్వరం.
1: మానవత్వంలో ఎన్నో విధమైన రహస్యాలు తెలుసుకోవాల్సినటువంటివన్నీ ఉన్నాయి.
0: ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ లాట్స్ ఆఫ్
1: దైవత్వాన్ని తెలుసుకోవడం చాలా సులభం.
0: ఇట్స్ వెరీ ఈజీ టు నో ది డివినిటీ.
1: తెలియదు కానీ మన మనసునందు ఉన్నటువంటి దుర్భావములు దుర్యోచనలు ఇవన్నీ తీసిపారవే.
0: You do not know, but when once you give up the maneuvering, manipulation, wicked thoughts, when once you give up, naturally noble thoughts arise.
1: అప్పుడు అన్ని పవిత్రమైనటువంటి కార్యములుగానే ఉంటుంటాయి.
0: Then all activity would be sacred.
1: హృదయం అనేటువంటి ఒక ట్యాంక్ లోపల,
0: in the tank of
1: ప్రేమ అనేటువంటి ఒక జలమును నింపించబంటే,
0: fill it up with the water of love.
1: సత్కర్మలు ఎందు సద్భావములు ఎందు సద్వాక్ అన్నిటి ఎందు కూడాను ఈ ప్రేమ రసమే వస్తుంటాది.
0: And this water of love will naturally will come out of the words.
1: పంచ ప్రాణములు పంచేంద్రియములు పంచకోశములు పంచ ఇవన్నీ ట్యాప్స్ వంటివి.
0: ద బాడీ హ్యాస్ గాట్ ద లైఫ్ బ్రెత్స్ ద లైఫ్ షీట్స్.
1: ఈ ట్యాప్స్ అంతా కూడా హృదయం అనేటువంటి ట్యాంక్ తో కనెక్షన్ అయి ఉంటుంది.
0: ఆల్ దీస్ ట్యాప్స్ ఆర్ కనెక్టెడ్ టు ద ట్యాంక్ ఆఫ్ ద హార్ట్.
1: ఏ ట్యాప్ తిప్పినా గానీ అక్కడ లోపల ప్రేమనే వస్తుంది.
0: యూ మే ఓపెన్ ఎనీ ట్యాప్ యూ డ్రా ద వాటర్ ఆఫ్ లవ్.
1: కనుక మనం మొట్టమొదట హృదయాన్ని ప్రేమతో నింపుకోవాలి.
0: ఫస్ట్ వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్
1: లవ్. ఎందుకు ఇది ప్రేమ అక్కడే ఉంటుండదు అనుకుంటారు మీరు.
0: యూ మే సే భగవాన్ సేస్ లవ్ లవ్ ఆల్.
1: దీని పేరే అది.
0: ఇట్స్ వెరీ నేమ్
1: హృదయము. హృత్ ప్లస్ దయా హృదయ.
0: హృదయ హృత్ ప్లస్ దయా హృదయ.
1: అదే కంపాషన్.
0: దయా ఇస్ కంపాషన్.
1: ఈ కంపాషన్ ఆ కంపాషన్ అనేటువంటిది ప్రేమ.
0: దిస్ కంపాషన్ ఇస్ లవ్ ప్రేమ.
1: కనుకనే ఇది మ్యాన్ కైండ్.
0: వీ సే మ్యాన్ కైండ్.
1: అంతేగాని మ్యాన్ కైండ్ అంటే కైండ్ లేనిటువంటి మానవత్వమే కాదు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో కైండ్నెస్ కైండ్ ఇన్ దే వెన్ దేర్ ఇస్ నో కైండ్నెస్ దే కెనాట్ బి సో మ్యాన్ కైండ్. ఎప్పుడు కూడా
1: కైండ్నెస్ తో ఉంటుండాలి.
0: సో మ్యాన్ షుడ్ ఆల్వేస్ హావ్ దిస్ కైండ్నెస్.
1: ఆ కైండ్నెస్ ఏ హృదయమునకు సరైనటువంటి గుర్తు.
0: ద కైండ్నెస్ ఇస్ ఎ ట్రూ సైన్ ఆఫ్ అవర్
1: కైండ్నెస్. మనం భంగపరిస్తే మనం పాపం చేసిన వారం అవుతాం.
0: వెన్ వన్స్ వీ గివ్ అప్ betray this kindness will commit a sin.
1: అంటే అపకారము మనం చేయకూడదు.
0: నో వన్ షుడ్ హార్మ్ ఎనీబడీ.
1: దీనిని పురస్కరించుకునియే
0: బేసింగ్ ఆన్ దిస్
1: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడను. 18 పురాణం చదవడానికి ఎవరికి కాలం చిక్కుతుంది?
0: హూ విల్ హావ్ ఎనఫ్ ఆఫ్ టైమ్ టు గో త్రూ 18 ఎపిక్స్.
1: కనుక ఈ అన్నింటి యొక్క సారత్వం అనేటువంటి రెండు వాక్యంలో చెప్పాడు.
0: ది ఎసెన్స్ ఆఫ్ 18 ఎపిక్స్ ఇస్ సెడ్ ఇన్ టూ సెంటెన్సెస్.
1: పరోపకార పుణ్యాయ పరులకు ఉపకారం చేయటమే పుణ్యము అన్నారు.
0: టు హెల్ప్ అదర్స్ ఈస్ ఎ మెరిట్.
1: కానీ ఇది కాదు దీని అర్థము.
0: ఇస్ నాట్ ద మీనింగ్.
1: పర ఉపకర ఇది మూడు పదంతో చేరి ఉంటుండాలి.
0: పరోపకార పర ఉపకర.
1: పర ఆత్మతత్వము.
0: పర ఆత్మ.
1: ఉప సమీపత్వము.
0: ఉప ప్రకారం
1: చేరడానికి ప్రయత్నం చేయి.
0: కర ఎన్ ఎఫర్ట్ టు బి నియర్.
1: సమీపంగా పోవడానికి ప్రయత్నం చేయటమే పరోపకారము.
0: ఎన్ ఎఫర్ట్ టు బి నియర్ ఆత్మ.
1: ఎవరికైనా దానమో ధర్మం చేస్తే అది పరోపకారం కాదు.
0: నాట్ ది యాక్ట్ ఆఫ్ చారిటీ.
1: అది పరోపకారం కాదు.
0: ఇట్ కెనాట్ బి పరోపకార.
1: పర ఉప సమీపంలో పోవాలి.
0: పర గాడ్ ఉప
1: దైవత్వానికి సమీపంగా పోవడానికి ప్రయత్నం చేయటమే పరోపకారం.
0: మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు బి నియర్ అండ్ క్లోజర్.
1: పాపాయ పరపీడనం. పరపీడనం.
0: పరపీడనం.
1: పరపీడనం.
0: పరపీడనం.
1: పర అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ పర?
1: ఏకత్వము.
0: యూనిటీ.
1: ఏకత్వాన్ని భిన్నత్వంగా చేయటమే పీడనం.
0: To view that oneness as multiplicity is pida.
1: ఏకత్వంగా ఉండేటువంటి ఆత్మతత్వాన్ని భిన్నత్వంగా మనం మార్చకూడదు.
0: To view that principle of unity of ఆత్మ. ఏకత్వంగా ఉండేటువంటి
1: దైవత్వాన్ని భిన్నత్వంగా మనం చేయకూడదు.
0: Consider one God as many is a sin.
1: కనుక ఇది పాపము అన్నారు.
0: This is the sin.
1: కనుక ఏకత్వాన్ని ఏకత్వంగా ఉండటమే పుణ్యము.
0: The merit lies in viewing the oneness as that.
1: అది ఏకత్వంగా ఉంచకపోతేప్పుడు పాపం అవుతుంది.
0: If we don't view like that, it's a sin.
1: కనుకని help ever hurt never అన్నారు.
0: Help ever hurt never.
1: మనం ఎప్పుడు కూడా ఉపకారం చేయడానికి చేతగానప్పుడు నోరు మూసుకుని కూర్చుంటే మంచిది. అపకారం చేయకుండా పోవటమే గొప్ప ఉపకారం.
0: ఇఫ్ యూ కాంట్ హెల్ప్ క్లోజ్ యువర్ మౌత్ అండ్ సిట్ డౌన్ డోంట్ హార్మ్ ఎనీబడీ అట్లీస్ట్.
1: కనుక నీవు ఆ విధమైనటువంటి యొక్క జీవితాన్ని గడిపినప్పుడు నీ కుటుంబము నీ వంశము నీ యొక్క సంపద నీ యొక్క సమాజము ఈ ప్రపంచం అంతా కూడా పవిత్రమైనటువంటి రూపొందుతుంది.
0: వెన్ యూ లీడ్ ద లైఫ్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ yourself, your family, the country, the nation, will progress. If you hurt anybody, God is present in all.
1: అందరి ఎందు ఉన్నటువంటి ఏకాత్మ తత్వమే.
0: ది సేమ్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: కాబట్టి ఏకం సత్.
0: ట్రూత్ ఇస్ వన్.
1: విప్రా బహుధా వదంతి. ఉన్నదాన్ని అనేక మంది అనేక రకంగా చెప్తూ వచ్చారు.
0: స్పీకర్స్ డిక్లేర్ ఇన్ ఎ వేరీడ్ వే.
1: ఈ కప్పులో వాటర్ ఉంది.
0: హియర్ దేర్ ఇస్ వాటర్ ఇన్ దిస్ కప్.
1: ఇంగ్లీష్ వాడు వస్తాడు ఇది వాటర్ అంటాడు.
0: ఇంగ్లీష్ మెన్ కాల్స్ ఇట్ వాటర్.
1: హిందీ వాడు వస్తాడు తన్ని అంట పాని అంటాడు.
0: అండ్ హిందీ పర్సన్ కాల్స్
1: తమిళ వాడు వస్తాడు తన్ని అంటారు.
0: తమిళియన్ కాల్స్
1: ఇట్ వాడు వస్తాడు వారి అంటాడు.
0: సంస్కృత్ పర్సన్ కాల్స్
1: ఇట్ వాటర్. తెలుగు వాడు నీరు అంటాడు.
0: తెలుగు మ్యాన్ కాల్స్ ఇట్ నీరు.
1: ఈ పేర్లంతా కూడా ఒక పదార్థముకు పెట్టినటువంటివి కానీ ఆ భాషల యొక్క మార్పే.
0: All the names relate to the same sub matter here, basically
1: the language.
0: Divine love is in
1: everybody. It
0: will never
1: change.
0: And nobody can diminish
1: it. It
0: cannot be obtained out of
1: force.
0: It comes out of
1: source.
0: Divinity is in all.
1: ఇది అనేకత్వం కాదు.
0: ఇట్స్ నాట్ మల్టిప్లిసిటీ.
1: ఏకత్వమే.
0: ఇట్ ఇస్ వన్ అండ్ వన్ అలోన్.
1: ఇట్ ఏకత్వాన్ని మనం చింతించుకుంటూ
0: వీ షుడ్ థింక్ ఆఫ్ దిస్ వన్.
1: మన జీవితంలో ఏదో సమయం చిక్కినప్పుడు పవిత్రమైన కర్మలు ఆచరిస్తూ పోవడం చాలా ఉత్తమమైన కర్మ.
0: ద నోబ్లెస్ట్ థింగ్ ఈస్ టు అండర్టేక్ సేక్రెడ్ యాక్టివిటీస్ వెన్ వీ ఫైండ్ టైం.
1: మీరు ఏ కర్మలను వదలనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు గివ్ అప్ అవర్ డ్యూటీస్.
1: ఏ సాధనలు వదలనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్
1: సాధనలు. సర్వకర్మలు ఆచరించుకో.
0: డూ ఆల్ యువర్ ప్రాక్టీసెస్.
1: సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం అనేటువంటి భావం పెట్టుకో.
0: లెట్ ఆల్ అవర్ డ్యూటీస్ బి అన్ ఆఫరింగ్ టు గాడ్.
1: ఏది చేసినా అంతా దైవంకు అర్పితమే.
0: వాట్ ఎవర్ యూ మే డూ ఇట్ ఆఫర్ టు గాడ్.
1: అంతా కూడా దైవమయంగా మారిపోతుంది.
0: దెన్ ఎవ్రీథింగ్ వుడ్ బి డివైన్.
1: దైవము లేనటువంటిది ఒక్కటి లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
1: అంతా దైవమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్.
1: నీ వెంట, నీ జంట, నీ ఇంట, నీ కంట, నీ జంట అన్నిటి ఎందుకు కూడా దైవమే ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ.
1: ఉన్నది ఒక్కటే.
0: ఓన్లీ వన్.
1: కానీ మనకు కనిపించదు.
0: బట్ యూ డోంట్ సీ.
1: కానీ మనకు చిక్కదు.
0: యూ కాన్ క్యాచ్.
1: చిక్కకపోయినంత మాత్రం, నాకు కనిపించకపోయినంత మాత్రం లేదు అనడానికి వీలు లేదు.
0: యాజ్ యూ కెనాట్ సీ, యాజ్ యూ కెనాట్ క్యాచ్, యూ కెనాట్ డినై.
1: నేను చెప్పాను, మన చుట్టూ గాలి ఉంది.
0: భగవాన్ సెడ్ ది అదర్ డే దట్
1: ఆ గాలి లేకపోతే మనం జీవించలేము.
0: వితౌట్ ఎయిర్ వీ కెనాట్ లివ్.
1: కానీ ఆ గాలిని మనం చూడలేము.
0: యూ డోంట్ సీ దట్.
1: ఆ గాలిని పట్టలేము.
0: యూ కాన్ క్యాచ్.
1: పట్టకుండా పోయినంత మాత్రమే.
0: As you cannot catch it,
1: చూడకపోయినంత మాత్రమే.
0: As you can't see, can you deny the presence of air?
1: అది లేకపోతే మనమే లేము.
0: Can we live without it?
1: కాబట్టి ఉన్నది పంచభూతమునంతా భగవత్ స్వరూపమే.
0: All five elements are divine.
1: కాబట్టి ఏ భూతమును కూడాను మనం వ్యర్థం చేయకూడదు.
0: We should not waste any one of these elements.
1: ఈ భావం చేత ప్రతి మానవుడు కూడాను తన నిత్య జీవితంలో సాధన సల్పుకుంటూ పోతే దివ్యత్వాన్ని తప్పక తాను పొందగలడు.
0: విత్ దీస్ ఫీలింగ్స్ బిహైండ్ ఎస్ ద బ్యాక్ గ్రౌండ్ ప్రాక్టీస్ విల్ బి సక్సెస్.
1: వెనుక ఉండేటువంటి కొన్ని బంధనల చేత ఆ దివ్యత్వాన్ని పొందలేకపోతున్నారు.
0: బికాస్ ఆఫ్ సమ్ బాండేజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు అటైన్ డివినిటీ.
1: ఈ బాండేజ్ ఏ ఒక నెగటివ్.
0: దిస్ బాండేజ్ ఇస్ నెగటివ్.
1: ఈ లిబరేషన్ ఏ ఒక పాజిటివ్.
0: లిబరేషన్ ఇస్ పాజిటివ్.
1: కనుక దీన్ని పాజిటివ్ గా చేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి.
0: వీ షుడ్ సీ దట్ ఇట్ ఈస్ పాజిటివ్.
1: లాక్ ఉంది.
0: హియర్ ఇస్ లాక్.
1: కీ ఉంది.
0: హియర్ ఇస్ కీ.
1: ఈ కీ లాక్ లో పెట్టు.
0: పుట్ ది కీ ఇన్ ద లాక్.
1: టర్న్ లెఫ్ట్ సైడ్.
0: టర్న్ లెఫ్ట్ సైడ్.
1: ఓపెన్.
0: ఇట్ ఓపెన్.
1: టర్న్ రైట్ సైడ్.
0: టర్న్ రైట్ సైడ్.
1: లాక్.
0: ఇట్ గెట్స్ లాక్.
1: సేమ్ లాక్ సేమ్ కీ. టర్నింగ్ డిఫరెన్స్.
0: సేమ్ లాక్ సేమ్ కీ డిఫరెన్స్ ఇన్ ది టర్నింగ్.
1: కనుక మనం ఈ ప్రపంచం అంతా కూడా ఒక దైవత్వం.
0: ద హోల్ వరల్డ్ ఇస్ డివైన్.
1: మైండ్ అనేటువంటిది కీ.
0: మైండ్ ఇస్ ది కీ.
1: నీవు దైవం వైపుని తిప్పు.
0: టర్న్ గాడ్ వర్డ్.
1: పాజిటివ్ అవుతుంది.
0: ఇట్ బికమ్స్ పాజిటివ్.
1: నీవు ప్రకృతి వైపుని తిప్పు, బంధన అయిపోతుంది.
0: టర్న్ టువర్డ్ ది వరల్డ్. ఇట్ ఇస్ బాండ్.
1: దీన్ని పరిశీలించుకుని మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయో అన్నారు.
0: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ సెడ్ మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
1: ఏనాటికైనా కూడా ఈ బంధనం మనం తప్పించుకోక తప్పదు.
0: వన్ డే ఆర్ అదర్ వీ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ బాండేజ్.
1: నీవు తప్పించుకోకపోయినప్పుడు అదైనా నిన్ను వదిలిపెట్టిపోతుంది.
0: ఈవెన్ ఇఫ్ యూఆర్ నాట్ రెడీ టు షెడ్ ఇట్ విల్ గివ్ యూ అప్.
1: పుట్టిన ప్రతి మానవుడు కూడా గిట్టక తప్పదు.
0: ఎవ్రీ మ్యాన్ హూ ఇస్ బోర్న్ ఇస్ బౌండ్ టు డై.
1: కానీ చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
0: But there is one without birth and death.
1: ఆది మధ్యాంతరహితుడు, అనాది వాడు.
0: He has no beginning nor end. తాను
1: చావక పుట్టక చంపబడక.
0: He doesn't die nor born.
1: సర్వమును సాక్షి అయి వెలుగు.
0: He stands an eternal witness.
1: అతను సత్య సాక్షి అయిగా ఉంటుంటాడు.
0: And he is truth.
1: తాను పుట్టుక లేదు చావుకు లేదు.
0: He has no birth nor death.
1: ఇలాంటి తత్వాన్ని మనం తప్పక మొట్టమొదటి గుర్తించాలి.
0: వీ షుడ్ నో దిస్ డివైన్ ప్రిన్సిపల్.
1: దైవ ప్రేమను పొందిన వాడు సర్వుల ప్రేమకు గురి అవుతాడు.
0: ద వన్ రెసిపియంట్ ఆఫ్ డివైన్ లవ్ వుడ్ బి లవ్డ్ బై ఆల్.
1: ఆ ప్రేమకు మించినటువంటి ఒక తత్వం మరొకటి లేదు.
0: అండ్ దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: సో భగవాన్ సేస్ లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: కనుక నీవు సత్య ప్రేమల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినప్పుడే నీ జీవితం సార్థకం అవుతుంది.
0: వెన్ వన్స్ వీ నో దీస్ టు ట్రూత్ అండ్ లవ్ అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్. ఈ
1: సంబంధమైనటువంటి సుఖ దుఃఖములు సంతోషములు ప్రాప్తులు ఇవన్నీ కొన్ని పాసింగ్ క్లౌడ్స్.
0: వరల్డ్లీ అటైన్మెంట్స్ అండ్ వరల్డ్లీ లవ్ అండ్ హ్యాపీనెస్ ఆర్ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఎంతమంది ఎన్ని విధమైన సుఖములు అనుభవించారు,
0: మెనీ హ్యాడ్ మెనీ ప్లెజర్స్,
1: ఎన్ని విధమైన కష్టములు అనుభవించారు,
0: మెనీ సఫర్డ్,
1: వారేది,
0: వేర్ ఆర్ దే,
1: కారే రాజు రాజ్యమును కలగరే గర్వమును తిండి పొందరి వారేది.
0: హ్యావ్ యూ నాట్ వాచ్డ్ ద కింగ్స్ హూ రెయిన్ దేర్ కింగ్డమ్స్, వేర్ ఆర్ దే నౌ?
1: నిరుత సత్యప్రభుడి ధరణి హరిశ్చంద్రుడి దరభాష తనగలేదా?
0: హ్యావ్ యూ నాట్ వాచ్డ్ ద హరిశ్చంద్ర హూ స్టూడ్ బై ద
1: లోకమున నలరాజు తన వెంట భూమిని గనుచుదన్నా?
0: అండ్ డు యు ఫైండ్ దట్ నల కింగ్
1: ఆన్ జనది సేతువు గట్టే
0: బ్రిడ్జ్ ఇస్ బిల్ట్
1: అలనాటి శ్రీరాముడి ఇప్పుడు ఉన్నవాడా?
0: రామా హూ బిల్ట్ ద బ్రిడ్జ్ ఈజ్ ఈ దేర్ నౌ?
1: ఎందరెందరు రాజులు ఏగినారో,
0: సో మెనీ లెఫ్ట్,
1: ఒక్కరును వెంటకొని పోవరు ఈ ఉరివి స్థలము.
0: నాట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్
1: నీవు మాత్రం నీ రాజ్యం తనను కట్టుకోబోదు వా ధర్మ హృదయ అన్నాడు.
0: ఆర్ యూ ఏబుల్ టు టేక్ దిస్ కింగ్డమ్ విత్ యూ ద వన్ ఆఫ్ ధర్మ?
1: ఎవడు దీన్ని కట్టుకుని పోయేవాడు లేడు.
0: నో బడీ విల్ టేక్
1: అలాంగ్. అన్ని వదిలిపెట్టి పోయేటువంటి వాడే.
0: All should give up.
1: ఏ విధంగా పుట్టాడో ఆ విధంగానే చస్తాడు.
0: Just as we are born, we die like that.
1: వచ్చే సమయం బట్టైన కట్టుకుని రాడు.
0: And as time of birth, we don't give
1: up. అడ్రస్ అయినా ఇచ్చిపోడు.
0: And as we leave, we don't give our address.
1: మనం కట్టుకుని మనం ఏం అనుభవించేది?
0: What that we experience with this?
1: ఎవరెవరి ప్రాప్తానుసారం వాడు పొందుతుంటారు.
0: Each one gets as per the deserve.
1: కానీ ఉన్నంతలో మనం దీన్ని అనుభవించాలి, పవిత్రతను పొందాలి.
0: To the extent possible, we should experience and be sacred.
1: తేవాలి.
0: We should get a good name.
1: ఆదర్శవంతమైన వ్యక్తిగా రూపొందాలి.
0: We should be ideal individuals.
1: ఈ ఐడియల్ యొక్క వ్యక్తితే మానవత్వము.
0: The ideal life is true human life.
1: కనుకని కర్మానుబంధిని మనుష్యులోకి దీంతో బంధింపబడింది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ బౌండ్ బై దిస్ ప్రిన్సిపల్.
1: ఈ మానవ దేహము పరోపకార నిమిత్తమై ఏర్పడినటువంటి దేహమే.
0: హ్యూమన్ బాడీ ఇస్ గిఫ్టెడ్ టు రెండర్ సర్వీస్ టు అదర్స్.
1: సాధ్యమైనంత వరకు నువ్వు పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో ప్రవేశపెట్టు.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ అదర్స్.
1: అది పర ఉపకార అనగా ఏమి దైవత్వానికి సమీపంగా పోయేటువంటి కార్యంలో పాల్గొను.
0: ది గ్రేటెస్ట్ హెల్ప్ ఈస్ టు టేక్ వన్ నియర్ గాడ్. పర ఉపకార.
1: ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని ఎన్ని రకమైనటువంటి మార్గంలోనన్నా మనం బోధించుకోవచ్చు.
0: దిస్ డివినిటీ కెన్ బి టాట్ ఇన్ డిఫరెంట్ వేస్.
1: గమ్యం ఒక్కటే.
0: బట్ గోల్ ఇస్ వన్.
1: ధన్యం ఒక్కటే.
0: గోల్ ఇస్ వన్.
1: ఈ గోల్ను మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: వీ షుడ్ ఆల్వేస్ ఎయిమ్ ఎట్ దిస్ గోల్.
1: గోల్ను మర్చిపోతే మనం ఏమి జయము పొందలేము.
0: వీల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇఫ్ వీ ఫర్గెట్ దిస్ గోల్.
1: చాలా మంది పిల్లలు ఆడుతుంటారు ఫుట్బాల్.
0: మెనీ బాయ్స్ ప్లే ఫుట్బాల్.
1: ఈ ఫుట్బాల్ ను ఎంతవరకు కాలుతో కొడతారు?
0: How long can you hit with your
1: leg? ఎప్పుడు కాలుతోనే కొడుతుంటారు. అక్కడ వాడు కొడుతుంటాడు, ఇక్కడ వాడు కొడుతుంటాడు.
0: యూ జస్ట్ హిట్ ఇట్ విత్ యువర్ ఫుట్.
1: కాలు దెబ్బలు ఈ ఫుట్బాల్ కు తప్పక తప్పింది కాదు.
0: ద ఫుట్బాల్ ఈస్ బౌండ్ టు ఫేస్ ది హిట్.
1: ఎంతవరకు దీనికి తప్పదు ఇది?
0: How long does it last?
1: ఫుట్బాల్ లో గాలి ఉన్నంత వరకు వాడు కొడతాడు, వీడు కొడతాడు.
0: సో లాంగ్ ది ఫుట్బాల్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎయిర్ బ్లోన్ ఇట్ విల్ రిసీవ్ హిట్.
1: అందులో గాలి పోయితే అప్పుడు చేతికించుకుంటు అందుకుంటాడు.
0: వెన్ వన్స్ దిస్ బాల్ ఇస్ డిఫ్లేటెడ్ ఇట్ విల్ బి పిక్డ్ అప్.
1: అదే విధంగానే ఈ జీవితం అనేటువంటి ఒక ఫుట్బాల్ గేమ్.
0: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ఎ ఫుట్బాల్ గేమ్.
1: అక్కడ ఆరు మంది ఉంటారు, ఇక్కడ ఆరు మంది ఉంటారు.
0: సిక్స్ దట్ సైడ్ అండ్ సిక్స్.
1: ఈ ఆరు మంది దుర్మార్గులోకి తట్టుంటారు, సన్మార్గులోకి తట్టుంటారు.
0: సిక్స్ వికెట్ ఆన్ వన్ సైడ్,
1: సమావేశం జరుగుతూనే ఉంటుంది.
0: There's a conflict between good and wicked constantly.
1: ఈ యొక్క యుద్ధం జరుగుతూనే ఉంటుంటుంది.
0: దేర్ ఇస్ వార్ బిట్వీన్ ది టూ.
1: ఈ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంటుంది.
0: దిస్ ఫైటింగ్ గోస్ ఆన్.
1: అయితే ఈ ఆరు ఎవరు?
0: హూ ఆర్ ది సిక్స్?
1: కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యములు.
0: ద లస్ట్ గ్రీడ్.
1: ఆరు మంది ఒక వైపున.
0: ఆల్ ద
1: సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస ప్రకృతి ధర్మము.
0: ద సిక్స్ వికెడ్ ఆన్ వన్ సైడ్, ద సిక్స్ నోబుల్ ఆన్ ద అదర్ సైడ్.
1: ఆరు మంది ఒక వైపున కొడుతుంటారు.
0: ఆల్ ద సిక్స్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్ హిట్ ద బాల్.
1: బట్ దీనికి గోల్ ఒకటి ఉండాలి.
0: బట్ దేర్ ఇస్ ఎ గోల్ వన్.
1: అది రెండు స్తంభములు నాటి ఉంటారు.
0: ద టూ పోల్.
1: ఈ రెండు స్తంభములకు మధ్యలో పోయినప్పుడు గోల్ అవుతుంది, కానీ బయట పోతే అవుట్ అవుతుంది.
0: వెన్ ద బాల్ పాసెస్ ఆఫ్ బిట్వీన్ ది టూ ఎండ్స్ ద గోల్, దెన్ యూ విల్ బి గెటింగ్
1: ఇట్. హిమనసుకింప హేమతారక విద్య, పరమనసుకింప బ్రహ్మ విద్య. ఈ రెండు విద్యల్లోనూ మనం మారుతేరాలి.
0: టు బి హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ హ్యావ్ సెక్యులర్ నాలెడ్జ్.
1: అవి ఏ మనకు లిమిట్?
0: ద స్పిరిచువల్ నాలెడ్జ్ ఫర్ ద
1: అదర్ వరల్డ్. ఈ గోల్ కొట్టినప్పుడు ఇది దివ్యమైనటువంటి విజయాన్ని సాధిస్తుంది.
0: దీస్ ఆర్ ది టూ గోల్స్. వెన్ యూ హిట్ ఇట్ యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ది గేమ్ ఆఫ్ లైఫ్.
1: ఇది ధర్మ విద్య బ్రహ్మ విద్య రెండు విద్యలకు మధ్యలో లేనప్పుడు అది అవుట్ అయిపోతుంది.
0: వెన్ ఇట్ ఈస్ నాట్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్ ఆఫ్ ద గోల్ ఇట్ ఈస్ ఎ వేస్ట్.
1: అప్పుడు ఏమవుతుంది? పునరపి జననం పునరపి మరణం.
0: దెన్ వాట్ హ్యాపన్స్? విల్ బి బోర్న్ అగైన్.
1: మధ్యలో పోయింది ఆ పునర్జన్మ నవిద్యతే.
0: When once you hit at the goal, you'll
1: no
0: not be
1: life,
0: born again.
1: No life, no.
0: There's no life.
1: No birth.
0: No birth.
1: కాబట్టి బర్త్ ఉన్నప్పుడు డెత్ వస్తుంది.
0: వేర్ దేర్ ఇస్
1: బర్త్ అనేటప్పుడు డెత్ ఎక్కడ ఉంది?
0: When those no birth,
1: where is death?
0: This is called liberation.
1: మనకు విచారంగా ఉండదు అది.
0: It will never be a seed again.
1: ఈ సంబంధం ఏంటంటే ఒక సత్వమని మనం గుర్తించాలి.
0: We should know this principle behind this.
1: కనుక
0: so
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ ప్రేమమయులి.
0: You are all embodiments of love.
1: ఆనంద పిపాసులి.
0: You aspire bliss.
1: ఆత్మస్వరూపులి.
0: Embodiments of
1: ఆ భావాన్ని మీరు తప్పక అభివృద్ధి పరచుకోండి.
0: Strengthen this feeling more and more.
1: I am not man. I am God.
0: Let's start repeating, I am not man, I am God.
1: దేహము మ్యాన్ తత్వమే కానీ నేను దేహం కాదు.
0: This manhood applies to the body, not to me.
1: మలమూత్ర దుర్గంధ మాంసరక్తమే గాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: The human body is full of fecal matter and horrible urine. It's dirty place.
1: రోగముల ముగ్గేడు గంప.
0: Afflicted by diseases.
1: యాసం తెలనము బొందు దుంప.
0: It perinates like a
1: కంప. మలసాగరమేగలేని కంప.
0: It's full of bones.
1: అమూల మప్పు దలంప.
0: And it's full of
1: bones.
0: Don't think, oh mind, the body is permanent. Body is a
1: vesture. There
0: lies the awareness, our true form.
1: You are
0: not perishable.
1: You are
0: immortal atma. Holding on to this atmic principle. Take this body as an instrument.
1: Upadhi.
0: Body is only an instrument.
1: Body, mind, senses,
0: body, mind, intellect, senses are instruments, negatives. And
1: it
0: is the positive behind that makes these negatives work.
1: Positive thoughts develop.
0: Develop positive thoughts. Then
1: you
0: will work for redemption.
1: మనసు అభివృద్ధి పరచుకోవద్దు.
0: డోంట్ అలౌ యువర్ మైండ్ టు ట్రెడ్ అలాంగ్ ద ఫ్లీటింగ్ ఎఫిమరల్ మొమెంటరీ జాయ్.
1: అందరికీ శాంతి లభిస్తుంది.
0: దెన్ ఎవ్రీబడి విల్ అటైన్ పీస్.
1: ఈ శాంతిని మనం అనుకోవడమే కాకుండా మన స్వార్థం కోసం కాకుండా జగత్తు కోసం కూడా ఈ శాంతిని మనం చాటాలి.
0: లెట్ us ఎక్స్పీరియన్స్ దిస్ పీస్ అండ్ షేర్ ఇన్ దిస్ వరల్డ్.
1: అప్పుడే మన జన్మం కూడా సార్థకమవుతుంది, జగత్తు కూడా పవిత్రమైపోతుంది.
0: దెన్ అవర్ లైఫ్ వుడ్ బి లిబరేటెడ్ అండ్ ద వరల్డ్ వుడ్ బి హ్యాపీ.

பச்ச கற்பூரம் கும்படி பாடு ஜேசீ.

0: నువ్వు జగించునే కనకంపు ఉల్లిపాయ పచ్చ కర్పూర పుంబడి పాదు చేసి
1: మేకింగ్ ది క్యాంప్ ఫైర్ యాజ్ ఎ ప్లేస్ ఫార్ ది ప్లాంట్స్ టు గ్రో
0: కమ్మ కస్తూరి ఎరువుగా గుమ్మరించి
1: అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్ కస్తూరి యాజ్ ఎ మెన్యూర్
0: మంచి పన్నీరు నిర్వోసి పెంచుచున్నా
1: ఇఫ్ యూ వాటర్ ఇట్ విత్ దిస్ సెంటెడ్ వాటర్
0: నుజ్జగించునే కనకంపు ఉల్లిపాయ
1: will ever the onion give it up its own smell.
0: Vidyarthula.
1: Students.
0: Manavattvam manavalannannu divyattvam uddeepimpavalannannu motta modata sharira manasika aadhyatmika balamannu abhivruddhi gavinchukovali.
1: For the human value to grow and to attain the divinity, there should be development at the physical level, the mental level, and the spiritual.
0: Manushya janma kevalamu bhautikamaina laukikamaina prakrutamainatunti yokka jeevitamunu anubhavinche nimittamai vachinatundi kaadu.
1: The human life is not given to spend time in this world in a worldly way, in a physical way, in an ephemeral way.
0: నీవు ఆశించేటువంటి యొక్క అనుభవములు పశుపక్షి మృగాదులు కూడాను అనుభవిస్తూనే ఉన్నవి.
1: Your experiences are equally experienced by all birds and bees around.
0: ఇంకా మానవత్వములో ఉన్నటువంటి విశిష్టత ఏమిటి?
1: Then what is this speciality in the human life?
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: The life of a human is the rarest of all.
0: Deni endu durlabham.
1: In what sense?
0: Neevu bhujincheetundi aaharam pashuvulu bhujistunnayi.
1: The food you partake is equally partaken.
0: Neevu koreetundi vaibhavamulu pashupakshi mrugadulu kuda nu korutunnayi.
1: All the comfort and happiness that you desire is equally liked by animals.
0: Neevu koreetundi oka bandhu priti pashupakshi mrugadulu kuda nu korutunnayi.
1: The love and attachment towards your relations is equally there among them.
0: ఎందుకు మీకు ఈ చదువులు?
1: What for this education?
0: ఈ చదువుల వల్ల లభించేటువంటి ఒక విజ్ఞానం ఏమిటి, ప్రజ్ఞానం ఏమిటి, సుజ్ఞానం ఏమిటి?
1: What is the spiritual knowledge? What is that good knowledge that we get out of this education?
0: ఇది కేవలము పొట్టకూటి కోసం.
1: It's only to help us to carry out a living.
0: ఇది కాదు మానవత్వానికి మూల లక్షణము.
1: That's not the quality of mankind.
0: ఇది కాదు దివ్యమైనటువంటి మానవుని యొక్క లక్ష్యము.
1: This is not the quality of the divine life.
0: మానవత్వం ఎందు నుండి వచ్చినదో ఆ యొక్క సస్థానమును స్వస్వరూపాన్ని గుర్తించాలి.
1: Having been born as a human being, one should know the place of origin and its pristine glory.
0: కర్మానుబంధేని మనుష్యలోకే. ఈ మానవుడు ధర్మకర్మలతో సంబంధం కలిగి ఉంటున్నాడు.
1: Human life is bound by these two principles, the dharma and karma, righteousness and action.
0: Kevalam karmale aacharinchatam ante pachipachi mrugadulu kuda nu karmalu aacharistune unnai.
1: If it's merely one of action, we find that animals and birds
0: karakaranadi avayavam dwara aacharinchetundi karmalu karmalu kaadu.
1: It's not the action that we do with the physical body.
0: Manasikanga buddhipurvakanga విచక్షణ జ్ఞానము పొంది వివేక జ్ఞానముతో కర్మలో ప్రవేశించాలి.
1: We have to discriminate, exercise a sense of discretion, make use of our intellect and then act.
0: ఏ కర్మలో నీవు ప్రవేశించినప్పటికీ ఇది మానవ కర్మన లేక పశుకర్మన అనేటువంటి విషయాన్ని చక్కగా విచారం చేయాలి.
1: When we start any action for that matter, we should inquire, is it befitting the stature of a man or that of an animal?
0: Endukanaga
1: the reason.
0: మానవత్వం కేవలము బ్రహ్మత్వంతో కూడినటువంటిది.
1: The human life has got the divinity within.
0: అనంతమైనటువంటిది.
1: It's infinite.
0: అప్రమేయమైనటువంటిది.
1: It doesn't have no comparison.
0: అట్టి దివ్యమైన భవ్యమైనటువంటి మానవత్వాన్ని పశుపక్షి మృగాదులతో పోల్చుకోవటము ఇది మానవత్వమునికి ఒక హీనతగా కలుగుతుంది.
1: To compare the human life which is divine, novel, with that of the other creatures is a matter of shame.
0: కర్మానుబంధీని మనుష్యలోకి.
1: Human society is bound by action.
0: ఎట్టి కర్మలు?
1: What sort of action?
0: ఎక్కడి నుంచి వచ్చాయి ఈ కర్మలు?
1: Where from we get them?
0: సర్వత్రా నిండినటువంటిది బ్రహ్మతత్వమే.
1: It is divine, that's all pervasive.
0: ఈ బ్రహ్మతత్వం నుండి శబ్దము అనేటువంటి ఆకాశం ఆవిర్భవించింది.
1: Out of the divinity came first the sound of space.
0: ఈ ఆకాశము నుండి గాలి వచ్చినది.
1: Out of the space we have the air.
0: ఈ గాలి నుండి అగ్ని ప్రారంభమైనది.
1: Then that led to fire.
0: అగ్ని నుండి నీరు ఉద్భవించినది.
1: Thereafter water.
0: నీరు నుండి భూమి వచ్చింది.
1: And then finally we have the earth.
0: భూమి నుండి పంటలు పండాయి.
1: We have the crops out of earth.
0: ఈ పంటల నుండి పదార్థం ఏర్పడింది.
1: We have all the food out of these crops.
0: ఈ పదార్థం నుండియే మానవత్వం ఆవిర్భవించింది.
1: And the man is the result of the food.
0: కనుక మానవుడు అన్నం ద్వారా వచ్చినటువంటి వాడు.
1: Therefore human birth, the human physical body is the result of the food part.
0: ఈ అన్నము పైరు నుండి ఆవిర్భవించినటువంటిది.
1: And we get the food out of the four fields.
0: ఈ పైరులు భూమి నుండి ఆవిర్భవించినది.
1: They grow on earth.
0: భూమి నీరు నుండి వచ్చినటువంటిది.
1: And earth is the result of water.
0: నీరు అగ్ని నుండి ప్రారంభమైనది.
1: Water is born out of fire.
0: అగ్ని గాలి నుండి వచ్చినది.
1: The fire originated.
0: గాలి తిరిగి ఆకాశం నుంచి వచ్చినది.
1: And the air is the result of the space.
0: ఆకాశం బ్రహ్మ ద్వారా ప్రయోజనమైనది.
1: And the space came out of Brahman the divine.
0: కనుకనే అన్నమునకు ఆనందమునకు బ్రహ్మమునకు సరియైన సంబంధ బాంధవ్యం ఉంటున్నది.
1: That's how we find the intimate association between these three, annam, food, ananda, the bliss, Brahman, the divine.
0: Annam tho prarambhamaina manava jeevitamu anandam tho antyam kavali.
1: The human life that starts at the point of food should end up in bliss.
0: Anandame brahma tattvamu.
1: That very bliss is God.
0: Nityanandam.
1: Eternal bliss.
0: Paramasukhadam.
1: Supreme bliss.
0: కేవలం జ్ఞానమూర్తి.
1: ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: బ్రహ్మానందం. ఈ బ్రహ్మానందం ఎక్కడ నుంచి వచ్చింది?
1: దట్ ఇన్ఫినిట్ బ్లిస్ వేర్ ఫ్రమ్ యు గెట్
0: ఇట్? ఎట్టి ఈ బ్రహ్మానందం?
1: వేర్ ఇస్ ఇట్?
0: పరమ సుఖదం.
1: అబ్సల్యూట్ టోటల్ కంఫర్ట్ అండ్ హ్యాపీనెస్.
0: ఆ సుఖం ఎక్కడ నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యు గెట్ ఇట్?
0: కేవలం జ్ఞానమూర్తి.
1: ఇట్స్ మియర్లీ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: జ్ఞానమనేటువంటి దాని నుంచి ఈ ఆనందం ఆవిర్భవించి ఈ ఆనందం ద్వారానే మానవత్వం ఈ జగత్తులో జీవించడానికి ఆధారం ఏర్పడింది.
1: దేర్ఫోర్ ఇట్స్ ద విజ్డమ్ దట్ కన్ఫర్స్ బ్లిస్ అండ్ దట్ ఎనేబుల్స్ us టు క్యారీ ఆన్ లైఫ్ సర్జర్న్ ఆన్ ఎర్త్.
0: కానీ ఈనాటి మానవుడు ఆనందం అంటే ఏమిటో తాను అర్థం చేసుకోవటం లేదు.
1: బట్ మ్యాన్ టుడే డజంట్ అండర్స్టాండ్
0: సుఖం అంటే ఏమిటో అది కూడా నువ్వు అర్థం చేసుకోవటం లేదు.
1: హీ డజంట్ అండర్స్టాండ్ వాట్ హ్యాపీనెస్ ఈజ్.
0: పదార్థ సుఖమే ప్రధాన సుఖము అని భావిస్తున్నాడు.
1: హీ కన్సిడర్స్ ద మెటీరియల్ హ్యాపీనెస్.
0: ఈ ప్రాకృతమైన సుఖమే నిజమైన సుఖం అని విశ్వసిస్తున్నాడు.
1: హీ కన్సిడర్స్ దిస్ వరల్డ్లీ హ్యాపీనెస్ ట్రూ.
0: ఇవన్నీ కూడా నువ్వు క్షణంలో కదిలిపోయేటువంటిది.
1: దే ఆల్ పాస్ ఆఫ్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
0: ఈ సుఖమా మనం కోరున్నది?
1: ఇస్ ఇట్ దిస్ హ్యాపీనెస్ యు వాంట్?
0: ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయే మేఘంలో వంటివి.
1: దే ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఈ ఆనందం కూడా నువ్వు క్షణికమైనటువంటి ఆనందమే.
1: ఇన్ ది బ్లిస్ హ్యాపీనెస్ వీ హ్యావ్ ఇస్ ఆల్సో మొమెంట్.
0: అనేక పర్యాలను చెప్పాను.
1: భగవాన్ సెడ్ మెనీ టైమ్స్.
0: శంకర్లు కూడా నువ్వు అదే ప్రబోధిస్తూ వచ్చాడు. ఎందుకు చెప్పిన విషయమే చెప్పాలి.
1: వై థింగ్స్ ఆర్ టాట్ రిపీటెడ్లీ.
0: అనేక మంది పిల్లలు కూడా నువ్వు భావించవచ్చును స్వామి చెప్పిన విషయంలే చెప్తుంటాడు అని.
1: మెనీ స్టూడెంట్స్ మే ఆల్సో ఫీల్ దట్ భగవాన్ రిపీట్స్ మెనీ ఇంపార్టెంట్ థింగ్స్.
0: నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, ఎందుకు మీరు తిన్న కడుపుకే తింటున్నారు?
1: భగవాన్ పుట్స్ ఎ క్వశ్చన్, వై డు యూ ఫీడ్ ది సేమ్ స్టమక్?
0: ఎందుకు మీరు కడిగిన ముఖాన్ని కడుగుతున్నారు?
1: వై డు యూ వాష్ ద సేమ్ ఓల్డ్ ఫేస్?
0: ఒకే ముఖం కదా,
1: సేమ్ ఫేస్ అనేవి.
0: ఎందుకు నిత్యాన్ని మూడు సార్లు కడగాలి?
1: వై డూ యూ వాష్ ఇట్ ట్రైస్ అ డే?
0: తిన్న కడిపే కదా, ఎందుకు మూడు పర్యాయం తినాలి?
1: వై డూ ఈ ట్రైస్?
0: ఎన్ని బ్యాగులు రైస్ తిన్నారో, ఎంత బ్యాగులు రైస్ ఇంకా తినబోతారో, ఎన్ని బ్యాగులు ఖర్చు చేయగలుగుతారో అది మీకే తెలియదు.
1: యూ డోంట్ నో హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ రైస్ యూ హావ్ కన్స్యూమ్డ్ ఇన్ ద పాస్ట్ అండ్ హౌ మెనీ మోర్ బ్యాగ్స్ యూ ఆర్.
0: జానడు పొట్ట నింపుకొన చిక్కుల నుండుచు, జానడు పొట్ట నింపుకొన చిక్కుల నుండుచు కోటి విద్యలను పూరిక మీర నేర్చి పరిపూర్ణ సుఖంబును పొందలేక ఈ మానవ జాతి లోకమున మృగగనేల శ్రీ పరాత్పరు జ్ఞానము చేయు భక్తులకు దారిని చూపకే ఉన్నే మానవా మానవా మానవా.
1: టు ఫిల్ దిస్ లిటిల్ స్టమక్
0: ఎన్ని బ్యాగులు ఖర్చు పెడుతున్నాము మనం?
1: హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ రైస్ వీ కన్స్యూమ్?
0: కానీ ఇంకా ఈ జ్ఞానడ పొట్ట నింపలేదు.
1: బట్ యెట్ ద స్టమక్ ఇస్ నాట్ ఫుల్.
0: కనుకనే చెప్పిన విషయాలే మీకు చెప్పి దాని జీర్ణం గావించి, జీర్ణం గావించుకున్నటువంటి సారాన్ని ప్రాక్టికల్ లో ప్రవేశపెట్టి తద్వారా ఆనందాన్ని పొందాలి.
1: Therefore things must be repeatedly told, retold and emphasized so that will be assimilated, digested and that will translate into action.
0: కనుకనే శంకర్ల వారు కూడాను

0: ఎంతకాలమైనప్పటికీ మనం నిరంతరం కూడాను జగత్ సంబంధమైన విషయముతోనే మన సంభాషణ అంత్యమైపోతున్నాయి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ టైమ్ అట్ అవర్ డిస్పోజల్ వి జస్ట్ స్పెండ్
0: తీసుకుంటున్నాము.
1: హౌ మెనీ థింగ్స్ దట్ వి హియర్,
0: ఎన్ని డాక్టరేట్ డిగ్రీలో మనం పొందుతున్నాము.
1: హౌ మెనీ డిగ్రీస్ దట్ వి,
0: ఎన్ని గ్రంథములో చదువుతున్నాము.
1: వి రీడ్ మెనీ బుక్స్,
0: ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నాము.
1: వి నో మెనీ,
0: ఏమి ప్రయోజనం?
1: వాట్స్ ది యూజ్,
0: ఎంతవరకు నీ ఆచరణలో పెట్టావు?
1: టు వాట్ ఎక్స్టెంట్ డు యు ప్రాక్టీస్? నథింగ్.
0: కించిత్తైనా కూడా మనం ఆచరణలో పెట్టడం లేదు.
1: నాట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్.
0: తట్టలో ఉన్నటువంటి పదార్థం పొట్టలేక తీరాలంటే నోటికి చేతికి పని పెట్టాలి.
1: ద ఫుడ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ ఇన్ ఆర్డర్ టు ఈట్ ఇట్ అండ్ ది హ్యాండ్ మస్ట్ బి గివెన్ సమ్.
0: నీవు చదివిన చదువు, నీవు నేర్చుకున్నటువంటి విద్యలు, తీసుకున్న పట్టములు ఒక్కదానైనా నీవు ఆచరణలో పెట్టినప్పుడు కదా దాని ఆనందం నీకు అర్థమవుతుంది.
1: ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ యు రిసీవ్డ్ అండ్ ద డిగ్రీ దట్ యు రిసీవ్డ్
0: ఏం ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్స్ నాట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్?
0: కాలం వ్యర్థము,
1: ఇట్స్ ఆల్ టైమ్ వేస్ట్.
0: తిండికి చేటు, భూమికి బరువు.
1: ఇట్స్ జస్ట్ బర్డెన్ టు ది ఎంటైర్ ఎర్త్ అండ్ వేస్ట్ ఆఫ్ ఫుడ్.
0: అది కాదు మనం చేయవలసినటువంటి,
1: నాట్ దట్ వి ఆర్ సపోజ్డ్ టు డు.
0: సమాజంలో ఈనాటి పరిస్థితిని, ప్రభావాన్ని కొంతవరకు మనం అరికట్టాలి.
1: వి షుడ్ నో ద సర్కమ్స్టాన్సెస్ ఇన్ సొసైటీ.
0: మానవుని యొక్క విద్యా బుద్ధులే ఈనాటి సమాజం సరికి చేయడానికి తగినటువంటి యొక్క శక్తి సామర్థ్యం అందిస్తుంది.
1: యూ షుడ్ హ్యావ్ ఆల్ ది నీడెడ్ కెపాసిటీస్ విత్ ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ యు రిసీవ్ హియర్ టు కరెక్ట్ ది
0: చెల్లరేగినటువంటి సమస్యలను తీర్చుటకు విద్యార్థులే తగిన సమర్థులు.
1: స్టూడెంట్స్ ఆర్ రైట్ పీపుల్ టు కరెక్ట్ ది ప్రాబ్లమ్.
0: సమర్థులయ్యేటువంటి యొక్క విద్యార్థులు ఈనాడు అసమర్థులైపోతున్నారు.
1: సచ్ ఎలిజిబుల్ పీపుల్, డిజర్వింగ్ పీపుల్ each one is selfish.
0: ఎవరి స్వప్రయోజనం వారిది?
1: ఐఎమ్ ఆల్ సెల్ఫిష్.
0: పశువుల వలె వారు జీవించుకుంటూ ఈ యొక్క స్వప్రయోజనాన్ని కోసం జీవితాన్ని గడుపుతున్నాం.
1: వి లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎన్ యానిమల్ అవుట్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ఇది కాదు మన యొక్క చదువుల యొక్క ధర్మము.
1: దిస్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: మానవత్వం అనేటువంటిది వచ్చింది ఐడియల్, ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలి.
1: హ్యూమన్ లైఫ్ ఈస్ గిఫ్టెడ్ సో దట్ వీ
0: ఎట్టి ఆదర్శాన్ని.
1: వాట్ టైప్ ఆఫ్ ఐడియల్?
0: మానవ ఆదర్శాన్ని.
1: ఇట్ ఈస్ ద ఐడియల్ ఆఫ్ ఎ హ్యూమన్.
0: నిన్న చెప్పాను మానవుడింటి ఎందుకు పుట్టాడు. వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
1: వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
0: మరణించినటువంటి యొక్క చెవులు పిల్లికైనా కూడా వెల ఉంటుందని.
1: ఈవెన్ ఎ డెడ్ ర్యాబిట్ హ్యాస్ గాట్ సమ్ వాల్యూ.
0: కానీ మానవ శరీరం మనకి ఏమాత్రమే విలువ లేదు.
1: బట్ ద హ్యూమన్ బాడీ హ్యాస్ నో వాల్యూ.
0: చెప్పులకైనా ఇంటిలో ఒక స్థలం ఇస్తారు.
1: విల్ గివ్ సమ్ స్పేస్ ఫర్ ది స్లిప్పర్స్ టు బి కవర్డ్.
0: శవానికి ఇంటిలో స్థలం ఇవ్వరు.
1: బట్ నాట్ ద డెడ్ బాడీ.
0: ఇది ఆ మానవుని యొక్క విలువ?
1: ఇస్ దట్ ది హ్యూమన్ వాల్యూ?
0: కాదు కాదు.
1: నో.
0: ఎక్కడ నుంచి వచ్చావు?
1: వేర్ ఫ్రమ్ యూ హావ్ కమ్?
0: నీ స్వస్థరూపాన్ని నీవు తెచ్చుకోవాలి.
1: గో బ్యాక్ టు ది ప్లేస్ ఆఫ్ ఆరిజిన్. నో యూ
0: నీ స్వస్థానాన్ని నీవు చేరాలి.
1: యూ షుడ్ రీచ్ యువర్ డెస్టినీ.
0: అది ఏ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయంలో.
1: దట్ ఈస్ ది థింగ్ దట్ వీఆర్ సపోజ్ టు నో.
0: ఈ యొక్క సత్యాన్ని మనం గుర్తించాలంటే దైవత్వం అనేటువంటిది మనలో ఆవిర్భవించాలి.
1: ఇన్ ఆర్డర్ టు నో దిస్ ట్రూత్ వీ షుడ్ రికగ్నైజ్ ది ఇన్హెరెంట్ డివినిటీ.
0: ఆవిర్భవించడమే కాదు, ఎక్కడ చూసినా దైవమే ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: ప్రపంచమంతా దైవమే.
1: ద హోల్ వరల్డ్ ఇస్ డివైన్.
0: ప్రపంచమంతా ఆనందమే.
1: ద హోల్ వరల్డ్ ఇస్ బ్లెస్.
0: దుఃఖం అనేది లేదు.
1: దేర్ ఇస్ నో మిజరీ వాట్స్ ఎవర్.
0: అలాంటి పరిస్థితిలో మీరు ఎందుకు దుఃఖాన్ని అనుభవిస్తున్నారు?
1: దెన్ వై ఆర్ యూ మిజరబుల్?
0: ఎందుకు మీరు విచారాన్ని అనుభవిస్తున్నారు?
1: వై ఆర్ యూ గ్రీఫ్ స్ట్రికెన్?
0: ఎందుకు తుచ్చమైన ఆంక్షల్లో మీరు మునిగిపోతున్నారు?
1: వై డు యూ డ్రౌన్ యువర్ సెల్ఫ్ ఇన్ మీన్ డిజైర్?
0: అది కేవలము శారీర అభిమానమే దీనికి మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ అటాచ్మెంట్ టు ద బాడీ దట్ ఇస్ ది మెయిన్ కాజ్.
0: ఆత్మాభిమానులు కావాల్సినటువంటి మానవుడు ఈనాడు దేహాభిమానులుగా మారిపోతున్నారు.
1: ద వన్ హూ షుడ్ హ్యావ్ అటాచ్మెంట్ టు ద స్పిరిట్ ఆర్ ఆత్మ నౌ హెస్ డెవలప్డ్ అటాచ్మెంట్ టు ద బాడీ.
0: దేహము పంచభౌతికము.
1: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ సిన్.
0: దేహము కూలక తప్పదు ఎప్పుడు.
1: బౌండ్ టు డై.
0: దేహి నిరామయుండు.
1: ద ఇన్వెలర్
0: గడుతింపక దేహికి చావు, పుట్టుకలు, మోహ నిబంధ బంధనలు, ముద్రలు లేవు.
1: దట్ ఇన్వెలర్ హ్యాస్ నో బర్త్ ఆర్ డెత్. Nor liberation or attachment either.
0: దేహం ఎందుకోసం వచ్చింది?
1: What for is the body given?
0: కనుకనే ఇట్టి పవిత్రమైనటువంటి మానవ జీవితం అనేటువంటి ఈ దేహాన్ని సన్మార్గంలో, సత్ప్రవర్తనలో, సదాలోచనలో, సత్సంగంలో ప్రవేశపెట్టాలి.
1: Therefore, sacred life must be spent in good activity, entertaining good thoughts and sacred feelings and sentiments.
0: ఇది జనక మహారాజు యొక్క సభయందు గొప్ప త్యాగి అయినటువంటి యొక్క గార్గి.
1: In the court of Janaka, there's one of sacrifice of wisdom, Gargi.
0: ఈ గార్గి వచ్చి యాజ్ఞవల్క్యుని ప్రశ్నించింది.
1: గార్గి కేమ్ అండ్ క్వశ్చన్ యాజ్ఞవల్క్య.
0: యాజ్ఞవల్కుడు మొట్టమొదట కాత్యాయని అనేటువంటి వ్యక్తిని పెండాడాడు.
1: యాజ్ఞవల్క్య మ్యారీడ్ కాత్యాయని.
0: తరువాత మైత్రేయిని వివాహమాడాడు.
1: అండ్ లేటర్ హీ మ్యారీడ్ మైత్రేయి ద సెకండ్.
0: ఈ యొక్క జ్ఞానతత్వం లోపల కర్మజీవి కర్మయోగి జనక మహారాజు.
1: ఎంపరర్ జనక ఈజ్ వన్ ఆఫ్ యాక్షన్ కర్మయోగి.
0: ఆస్థానమునందు నిత్య సత్యమైనటువంటి యొక్క వస్తువును గుర్తించడానికి తగినటువంటి సమావేశం జరుపుతూ వచ్చాడు.
1: హి కన్వీన్డ్ అన్ అసెంబ్లీ ఆర్ కాన్ఫరెన్స్ టు ఇన్వెస్టిగేట్ ది ఎటర్నల్ ట్రూత్.
0: ఏది అనిత్యము ఏది సత్యము.
1: వాట్ ఈస్ ది ట్రూత్ అండ్ వాట్ ఈస్ ట్రాన్సియంట్.
0: క్షేత్రము అసత్యము క్షేత్రజ్ఞుడు సత్యము.
1: ద బాడీ ఈస్ టెంపరీ బట్ ది ఇన్డ్వెలర్ ఈస్ పర్మనెంట్.
0: ఈ క్షేత్రజ్ఞుని గుర్తించుకునేటువంటి మార్గం ఏమిటి.
1: వాట్ ఇస్ ద పాత్ టు నో ది ఇన్డ్వెలర్
0: అనేటువంటి విషయం లోపల 21 ఈ వాదోపవాదం జరుగుతూ వచ్చాయి.
1: ఫర్ 21 డేస్ ద డెలిబరేషన్స్ వెంట్ ఆన్.
0: కట్టగడిపటికి యాజ్ఞవల్కులు లేచారు.
1: అల్టిమేట్ యాజ్ఞవల్క గాట్ అప్.
0: నేను ఈ సభలో ప్రశ్నించినటువంటి వారికందరికి జవాబు నేను చెప్పగలను అన్నాడు.
1: యాజ్ఞవల్క సెడ్ ఐ విల్ గివ్ ఆన్సర్ టు ఎనీ క్వశ్చన్.
0: నేను జ్ఞానిని అన్నాడు.
1: హి సెడ్ ఐ యామ్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: తక్షణమే గార్గి లేచింది.
1: ఇమీడియట్లీ గార్గి గాట్ అప్.
0: జ్ఞానముకు అర్థం ఏమిటి అన్నది.
1: What is the meaning of this wisdom?
0: Advaita darshanam gnanam annadu.
1: He said, the vision of the non-duality is wisdom.
0: Sari, nenu oppukunnanu.
1: He said, yes, I accept.
0: Aithe advaita darshanam, ee dvaitam neeku enduku undali?
1: Then why should you have this dualistic mind?
0: Kaatyayini, maitreyi, idre neeku bhari anukuntanu, nannu kuda neevu bhariga chesukokoddu.
1: You have only two wives, Kaatyayini and Maitreyi. Why don't you take me also as your wife?
0: ఈ మాటకు సమాధానం ఇవ్వలేకపోయాడు.
1: యాజ్ఞవల్క్య కుడ్ నాట్ రిప్లై.
0: ఒకరు భార్య, ఒకరు భర్త, ఒకరు అత్త, ఒకరు మామ, ఒకరు తమ్ముడు, ఒక తండ్రి, ఈ భేదం ఉన్నటువంటి వాడు జ్ఞాని ఎట్టవుతాడు.
1: ద వన్ హూ హాస్ గాట్ ఆల్ అబ్జర్వెన్సెస్ దట్ వన్ ఇస్ ద ఫాదర్ ఇన్ లా, వన్ ఇస్ మదర్ ఇన్ లా, ద వైఫ్. ఏకాత్మ
0: భావాన్ని గుర్తించినటువంటి వ్యక్తి నిజమైనటువంటి జ్ఞాని.
1: దేర్ఫోర్ ద వన్ హూ అండర్స్టాండ్స్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇస్
0: సభంతా కూడా స్తంభించిపోయింది.
1: ఇన్ ద మీన్ టైమ్ ద హోల్ అసెంబ్లీ వాస్ టేకెన్ బై షాక్.
0: అయ్యా యాజ్ఞవల్క, నీవు విషయవాసంను గోప్యంగా అనుభవిస్తున్నావు.
1: ఓ యాజ్ఞవల్క, యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద వరల్డ్లీ థింగ్స్.
0: నీవు గుట్టుగా అనుభవించేటువంటి సమస్త భోగములు కూడాను బజార్లో కుక్కలు కూడా అనుభవిస్తున్నాయి. దీనికి దానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి?
1: ఆల్ ద ప్లెజర్ అండ్ ద కంఫర్ట్ అండ్ ద వరల్డ్లీ డిజైర్స్ దట్ యు ఎక్స్పీరియన్స్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఎక్స్పీరియన్స్ బై వర్డ్స్ అండ్
0: రట్టు అంతే ఉంది.
1: One is open secret, other one is just the secret.
0: ఇక మానవత్వంలో ఉండేటువంటి పాండిత్యం ఏమిటి?
1: Then what is the significance of the scholar?
0: పండిత సమదర్శనః.
1: Is only a scholar pandita who should have equanimity.
0: సమదర్శనము లేనటువంటి వాడు ఈ సభ లోపల అన్నిటికీ జవాబు ఏ రీతిగా చెప్పగలవు?
1: If you don't have that equal mindedness, how do you give reply?
0: ఆమె చెప్పింది.
1: Then she said,
0: జగజగల మిగియగల ముగియగల నిమ్మగల పాతాళ దిందత్త నిమ్మ సీచర నమకుట బాధమ్నాభి లోకేశ మౌళి బ్రహ్మాండ బిత్తయో భజ ప్రాంత దిగంతానా భూతాయ పతయే నమః. అగమ్య అగోచర అప్రమాణ అప్రతిమ లింగమే. ఈ ప్రశ్నలు అడిగేటప్పటికీ జడ్జిపోయారు సభలో ఉండేటువంటి వారందరూ.
1: గార్గి హాస్ పుట్ దీస్ క్వశ్చన్స్ ఎవ్రీబడీ వర్ సర్ప్రైజ్ అండ్ అస్టానిష్డ్.
0: గార్గి కూడాను బ్రహ్మచారియే.
1: గార్గి ఆల్సో ఇస్ నాట్ మ్యారీడ్.
0: ఆమె యొక్క మహాజ్ఞానము ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోయారు.
1: నో వన్ కుడ్ ఎవర్ అండర్స్టాండ్ హర్ లెవెల్ ఆఫ్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్.
0: జ్ఞాని నీలింగ నైవేద్యశృంగార ఊరింగ ఆగరవ శృంగార సముద్రకి తెరయే శృంగార నారికి గుణవే శృంగార సముద్రకి అలనే శృంగార చంద్రమనే గగనక్కి చంద్రమని శృంగార అన్నది. మనిషికి ఏది శృంగారము? సముద్రానికి అలలే శృంగారం.
1: ఫర్ ది ఓషన్ ద వేవ్ ఇస్ ద జ్యువెల్.
0: గ్రామానికి ఇండే శృంగారము.
1: ఫర్ ద విలేజ్ ద హౌసెస్ ఆర్
0: రెసిడెన్సెస్. అంతా కమలమే శృంగారము.
1: అండ్ ఫర్ ద లేక్ ద
0: ఆకాశమునకు చంద్రుడే శృంగారము.
1: ఫర్ ద స్కై ద మూన్ ఇస్ ద డెకరేషన్.
0: మనిషికి జ్ఞానమే శృంగారము అని.
1: అండ్ ఫర్ ద మ్యాన్ ఇస్ ద విజ్డమ్ దట్ ఇస్ ద రియల్ డెకరేషన్.
0: దీంతో అందరు కూడా స్తంభించిపోయారు. ఆ 21 దినం లోపల ఈ సమావేశం ముగిసింది.
1: ది అసెంబ్లీ కాన్ఫరెన్స్ కంక్లూడెడ్ After 21 days.
0: కర్మయోగి జ్ఞానయోగి రాజయోగి అని పేరు పొందినటువంటి యొక్క జనక మహారాజునకు పట్టము ఇవ్వాలి.
1: జనక ద ఎంపరర్ షుడ్ రిసీవ్ ఎ డిగ్రీ నౌ.
0: ఈ పట్టము ఎవరు అర్హుడు?
1: హూ ఇస్ ద డిజర్వింగ్ వన్
0: అని విచారణ చేస్తుంటే అనేక మంది ఋషుల పేర్లంతా చెప్తూ వచ్చారు.
1: ద నేమ్స్ ఆఫ్ మెనీ సేజెస్ వర్ మెన్షన్డ్.
0: రాజయోగి, యోగములో రాజైనటువంటి వాడు ఈ యొక్క జనక మహారాజు.
1: ఎంపరర్ జనక ఈజ్ ఎ కింగ్ అమాంగ్ యోగీస్ ఆఫ్
0: స్పిరిచువల్ ప్రాక్టీస్. వైదేహి అని పేరు.
1: దేర్ఫోర్ హీ ఇస్ ఆల్సో కాల్డ్ వైదేహి.
0: దేశాన్ని పాలించేటువంటి వాడు, దేహము లేనటువంటి తత్వం అనగా దేహాభిమానము లేదు.
1: వైదేహి మీన్స్ హీ హస్ నో బాడీ అటాచ్డ్.
0: అది నిజమైనటువంటి జ్ఞానము.
1: దట్ ఇస్ ది ట్రూ విజ్డమ్.
0: కనుకనే నాకు పట్టం అందించడానికి గార్గియే దీనికి సమర్థురాలు అన్నాడు.
1: హీ సెడ్ గార్గి ఇస్ ద ప్రాపర్ వన్ టు అవార్డ్ మీ దిస్ డిగ్రీ.
0: ఇచ్చారా ఇంత గొప్ప సభలోపల,
1: ది బిగ్ అసెంబ్లీ,
0: ఎటువంటి మహాజ్ఞానవంతకుడు ప్రవేశించినటువంటి ఈ అఖండ వైభవాన్ని సాధించడానికి వచ్చినటువంటి పండితుల్లో ఒక్క గార్గి చేతనే అతని పట్టమును అందుకున్నాడు.
1: ఇన్ ది అసెంబ్లీ ఆఫ్ గ్రేటెస్ట్ స్కాలర్స్ ఆఫ్ దోస్ టైమ్స్ ఇట్ వాస్ గార్గి వాస్ ద డిజర్వింగ్ వన్. ఆల్ ఎవ్రీథింగ్ ఇస్ బాడీ.
0: జ్ఞానం అందరికీ ఒక్కటే, దైవం అందరికీ ఒక్కటే, గమ్యం అందరికీ ఒక్కటే.
1: గాడ్ ఈజ్ వన్ టు ఎవ్రీబాడీ, ద డెస్టినీ, ది గోల్ ఈజ్ వన్.
0: ఆడ మగ అనేటువంటి భేదము లేదు.
1: There's no difference as man.
0: బాల్యము యవ్వనము వర్ధక్యం అనేటువంటి భేదము లేదు.
1: There's nothing young and old.
0: ఏ విధమైనటువంటి యొక్క వంశభేదములు కానీ లేక అంశభేదములు కానీ ఏదీ లేదు.
1: There's no difference on grounds of age or community.
0: భేదములు అసలే లేదు.
1: There's nothing left caste or the state.
0: ఉన్నది ఒక్కటే.
1: Only one thing that is.
0: ఏకం సత్విప్రా బహుదా వదంతి, ఏకాత్మ భావమే నిజమైన జ్ఞానము.
1: The truth is the only one. The feeling of oneness is the true sign of
0: wisdom. అది అంత లభించేటువంటిది కాదు.
1: It's not that easy.
0: కానీ మనం ప్రయత్నం చేయాలి.
1: Yet we must make every effort.
0: నడుస్తూ నడుస్తూ ఉంటే గమ్యము చేస్తాం.
1: As we start walking, you can reach the destination.
0: అనగన నగరాగమతి చేయుచునుండు.
1: By repeating again and again, you can
0: తినగతినగవేపతియనుండు.
1: By chewing and eating again and again, even neem would be sweet. By just grinding, even the sandal could be reduced off.
0: ఒక డైమండ్ కూడా నువ్వు కటింగ్ కటింగ్స్ కటింగ్స్ చేస్తూ వచ్చినప్పుడే దానికి విలువ పెరిగిపోతూ వస్తుంది.
1: Even when the diamond is cut, it shines more brilliantly.
0: తింటూ తింటూ తింటూ ఉంటుంటే వేప ఆకు కూడా తీయగా మారిపోతుంది.
1: As you go on eating, even the neem leaves would turn sweet.
0: పాడుతూ పాడుతూ ఉంటుంటే కూడా పాటలు కూడా మనకు వచ్చేస్తాయి.
1: As you practice singing more and more, you can sing.
0: పుట్టినప్పుడే మనం పాటలతో మనం ప్రారంభం కాలేదు.
1: We have not born singing at the beginning.
0: అన్ని కూడాను శ్రేయోహి జ్ఞానం అభ్యాస జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. Walking, talking, reading, writing, eating, and any practice made.
1: Everything we get out of practice, walking, talking, writing, reading.
0: Practice.
1: So even for this we should practice.
0: మోటార్ సైకిల్ ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు?
1: యు రైడ్ ది మోటార్ సైకిల్,
0: ఎన్ని దెబ్బలు తింటున్నారు?
1: యు ఆల్సో సమ్ టైమ్స్ సస్టైన్
0: ఎంతమంది మోకాళ్ళు గాయమైపోతుంది. అది
1: మెనీ పీపుల్
0: ఎన్ని చూళ్ళు కింద పడిపోతున్నారు.
1: మెనీ టైమ్ దే ఫాల్.
0: ఈ విధమైన అయినప్పటికీ వారు మారుతున్నారా?
1: డూ దే గివ్ అప్ రైడింగ్?
0: కానీ ఈ దురదృష్టవశాత్తు ఏమిటో, ఒక ఆధ్యాత్మికం లోపలే ఒకటేమైనా కోరింది ఫలించకపోతే దాన్ని వదిలిపెట్టేస్తున్నారు.
1: బట్ మోస్ట్ అన్ఫార్చునేట్లీ ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ ఇఫ్ వన్ డిజైర్ ఈజ్ నాట్ ఫుల్ఫిల్డ్ దే విల్ గివ్ ఇట్ అప్.
0: మిగతా దానికి ఎన్ని బాధలు కలిగినా దాన్ని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగుతున్నారు.
1: ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్లీ థింగ్స్ ఆర్ ప్రిపేర్ టు ఫేస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఛాలెంజెస్ రెసిస్ట్ అండ్ ప్రొసీడ్ అహెడ్.
0: కాదు కాదు,
1: నో,
0: దీనినే మనం సాధించాలి.
1: దిస్ ద వన్ వీ షుడ్ అచీవ్.
0: ఎందుకోసము? ఇదే మన యొక్క గమ్యము.
1: బికాస్ దిస్ ఇస్
0: ఇదే మన యొక్క జన్మము.
1: దిస్ ఇస్
0: ఇదే మన యొక్క లక్ష్యము.
1: దీస్ అవర్ ఎయిమ్.
0: దీన్ని సాధించినప్పుడే జన్మను సాధించడం ఆరంభమవుతాం.
1: వెన్ వన్స్ వి అచీవ్ దిస్
0: మానవత్వం వచ్చినందుకు సార్థకత సై అనిపించుకోవాలి.
1: వి షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ సీకింగ్ ద రిడెంప్షన్ ఫర్ దిస్ లైఫ్.
0: కష్టము కలిగిన వేళ
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ
0: ఎంతో బాధపడతాడు.
1: వి ఫీల్ వెరీ సాడ్.
0: కానీ సుఖమేగిన లభిస్తే ఎంతో ఆనందమిస్తారు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ వి రియలీ ఎంజాయ్.
0: ఎందుకు దీనికి ఆనందం? ఎందుకు ఆ నష్టం?
1: దెన్ వై షుడ్ యూ ఫీల్ సాడ్? దెన్ వై ఆర్ హ్యాపీ?
0: లేకుండా పోతే ఈ ఆనందానికి విలువే లేదు కదా.
1: వితౌట్ ద డిఫికల్టీ దేర్ ఇస్ నో వాల్యూ టు ది ప్రెసెంట్ హ్యాపీనెస్.
0: పాపం బహు పని చేసి ఫలమాపద కలిగిన రోసి కాపాడవు నీ వనుచు కరుణాపై అల్లెదరోయి. మానవత్వం వచ్చినందుకు సార్థకత సై అనిపించుకోవాలి.
1: వి షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ seeking the redemption for this life.
0: కష్టము కలిగిన వేళ

0: You commit a sin and you face all the problems and then you blame me later.
1: పాపం బహుపరుచేసి
0: యు కమిట్ ఎ సిన్
1: ఫలమాపద కలిగిన రోసి
0: అండ్ వెన్ యు ఫేస్ ద ప్రాబ్లమ్స్ ఇన్ రిటర్న్
1: వేసుకుందురు మీరు విషమిత్తు ఫలములు
0: యు సో ది సీడ్స్ ఆఫ్ పాయిజన్
1: ఆశింతురు నేడు అతిరుచ్చ ఫలములు
0: బట్ యు ఎక్స్పెక్ట్ వెరీ
1: కాతిన కడుకేదు కాయాలు తినలేక
0: అండ్ అట్ ద టైమ్ యు కాంట్ గెట్
1: దోషము నా పైన దోషి వాదింతురు
0: యు బ్లేమ్ మీ లేటర్
1: ఇది ఆ మానవత్వము
0: ఇదండి హ్యూమన్ లైఫ్
1: వేసుకునేది విషమిత్తనాలు
0: యు సో ది సీడ్స్ ఆఫ్ పాయిజన్
1: మంచి మధురమైనటువంటి ఫలములు
0: బట్ యు ఎక్స్పెక్ట్ వెరీ స్వీట్ ఫ్రూట్
1: కాసిన కడుచేదు కాయలు తినలేక దోషము దైవంపై దోషం బాధిస్తుంది
0: యాజ్ యు కెనాట్ ఈట్ దోస్ బిట్టర్ ఫ్రూట్స్ యు బ్లేమ్ గాడ్
1: ఇది లా ఆఫ్ నేచర్ కు విరుద్ధమైనటువంటి
0: It's just against the law of nature.
1: ఏ విత్తనమో ఆ పండు కలుగుతుంది
0: యాజ్ ఇస్ ది సీడ్ సో ఇస్ ది ఫ్రూట్
1: నీకు మంచి ఫలములు కావాలని ఆశిస్తున్నావా మంచి విత్తనములు నాటుకో
0: ఇఫ్ యూ వాంట్ గుడ్ ఫ్రూట్స్ సో గుడ్ సీడ్స్ ఇన్ ద బిగినింగ్
1: లేదు
0: నో
1: ప్రారంభంలో ఆనందం ఆనందం ఆనందం ఆనందం ఈ యొక్క సంసారం
0: యూ ఎట్ ద బిగినింగ్ ద ఫ్యామిలీ లైఫ్ ఇస్ బ్లిస్ఫుల్
1: ఏమిటి ఈ ఆనందము
0: వాట్ ఇస్ దాట్
1: పిల్లలకు అనేక పర్యాయం చెప్పాను
0: స్వామి టోల్డ్
1: ఇదంతా క్షణ క్షణమునకును కరిగి కరిగి కరిగి కరిగి కరిగి మసి అయ్యేటువంటిది
0: ఆల్ ది సో కాల్డ్ వరల్డ్లీ హ్యాపీనెస్ ఇస్ బౌండ్ టు ఫేడ్ అవే మినిట్ టు మినిట్
1: దివ్యమైనటువంటి భగవత్ ప్రేమనే దినదినానికి పెరిగేటువంటిది
0: ఇట్ ఈస్ ది డివైన్ లవ్ దట్ ఇంక్రీజెస్ డే బై డే
1: గోడ కట్టువాడు గోడతో సమముగా పైకి పోవచ్చుండు ప్రాప్తి ఎందు
0: ద వన్ హూ బిల్డ్స్ ద వాల్ హీ విల్ కమ్ అప్
1: గోడ కట్టేవాడు గోడ పోయే కొద్దీ తాను కూడా పైకి పోతుంటాడు
0: యాజ్ ద వాల్ లెవెల్ ఆఫ్ ద వాల్ ఈస్ రైజ్డ్ హీ ఆల్సో కమ్స్ అప్ ఇన్ లైఫ్
1: బావి త్రవ్వువాడు బావితో పాటుగా అడుగు పోవచ్చుండు దురదృష్టమున
0: బట్ మోస్ట్ అన్ఫార్చునేట్లీ ద వన్ హూ డిగ్స్ ద వెల్ డీప్ ఎనఫ్ హీ గోస్ టు ద
1: బావితో వేటుంటాడు బావితో పాటుగా కింది కింది కింది కిందికి పోతుంటాడు
0: ద వన్ హూ డిగ్స్ ద వెల్ హీ గోస్ టు ద బాటమ్
1: గోడ కట్టేటువంటి వాడు గోడతో పాటు పైకి పోయి పైకి పోతుంటాడు
0: దేర్ ఇస్ ద వన్ హూ కన్స్ట్రక్ట్స్ ద వాల్ హీ విల్ కమ్ అప్ మోర్ అండ్ మోర్
1: కనుకనే పైకి పోవడానికి కింద దూడడానికి కర్మానుబంధిని మనుష్యలోకే
0: సో ఐదర్ టు కమ్ అప్ ఇన్ లైఫ్ ఆర్ టు రూయిన్ వన్ సోన్ సెల్ఫ్ ఇట్ ది యాక్షన్ దట్ ఇస్ ద కాజ్
1: ఇంకా కొంతమంది దీన్ని సమర్థించుకుంటారు
0: సమ్ సపోర్ట్
1: ఏం చేసేది
0: వాట్ ఈస్ టు బి
1: డన్ ఇంట్లో పెద్దవాళ్ళంతా కూడా పోరు పడలేక నేను దీంట్లో పడిపోతున్నాను అంటారు
0: సమ్ బ్లేమ్ ది ఎల్డర్స్ ఇన్ ద ఫ్యామిలీ ఫర్ దేర్ ప్లైట్
1: పక్క స్టంట్
0: ఇట్స్ ఎ పక్క స్టంట్
1: నిజంగా తనకి ఇష్టం లేకపోతే ఇంటి వారు ఏం చేస్తారు
0: రియల్ ఇఫ్ హీ డజంట్ లైక్ వాట్ ఇస్ దట్ ఎనీవన్ క్యాన్ డూ
1: ఎంత బలవంతంతో విషం తాపితే నువ్వు తాగుతావా
0: అవుట్ ఆఫ్ ఫోర్స్ కెన్ ఎనీవన్ మేక్ యూ డ్రింక్ పాయిజన్
1: చాలా తన దోషమే తన యొక్క ఇది
0: ఇస్ ఓన్లీ యువర్ మిస్టేక్
1: తన సంతోషమే స్వర్గము
0: యువర్ హ్యాపీనెస్ ఇస్
1: తన దుఃఖమే నరకం
0: యువర్ మిజరీ ఇస్ హెల్ యువర్ హ్యాపీనెస్ ఇస్ హెవెన్
1: అంతేకాని తన యొక్క దుఃఖమే తనకు మూల కారణము
0: యువర్ ఓన్ మిజరీ యువర్ ఓన్ అన్హాపీనెస్
1: ఆ దుఃఖములకు తన ఆంక్షలే వాంఛలే తన మూల కారణం
0: అండ్ యువర్ డిజైర్స్ ఆర్ రెస్పాన్సిబుల్
1: తన ఆనందములకు తన సంకల్పంలే మూల కారణం
0: ఫర్ యువర్ బ్లిస్ యువర్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్
1: కనుక మొట్టమొదట మన సంకల్పాన్ని అదుపులో పెట్టుకోవాలి
0: దేర్ ఫోర్ వీ షుడ్ ఎక్సర్సైజ్ ద కంట్రోల్
1: సత్సంకల్పాన్ని మనం చేయాలి
0: వీ షుడ్ ఎంటర్టైన్ గుడ్ థాట్స్
1: ఈ అభివృద్ధి చేసినప్పుడే తద్వారా మానవత్వం అనేటువంటిది వికసిస్తుంది ప్రకటిస్తుంది
0: ఇట్స్ ఓన్లీ గుడ్ థాట్స్ దట్ వుడ్ బ్లాసమ్ ద హ్యూమన్ లైఫ్ అండ్ ద హ్యూమన్
1: ఈనాటి ప్రపంచం యొక్క ప్రభావము చాలా విపరీతమైనటువంటి స్థితిని చేరిపోతుండాలి
0: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది మోడర్న్ టైమ్స్
1: ఎక్కడ చూసినా కూడాను
0: ఎవ్రీవేర్
1: అన్ని దేశములు ఎందుకు కూడాను ఈ విధమైన అశాంతి చెల్లలేకపోతుండాలి
0: ఇన్ ఆల్ కంట్రీస్ యు ఫైండ్ రెస్ట్లెస్నెస్
1: ఈ అశాంతిని మనం దూరం చేయాలంటే
0: ఇన్ ఆర్డర్ టు
1: ప్రశాంతిని పెంపొందించాలనుకుంటే
0: డెవలప్ పీస్
1: పవిత్రమైనటువంటి భగవత్ నామాన్ని మీరు చాటించాలి
0: వీ షుడ్ చాంట్ గాడ్స్ నేమ్
1: వీధి వీధి
0: ఎవ్రీ స్ట్రీట్
1: ఇంచి ఇంచి
0: ఇంచ్ బై ఇంచ్
1: భగవత్ యొక్క చింతన మనం చేయాలి
0: వీ షుడ్ స్పెండ్ అవర్ టైమ్ అప్పుడే
1: మన యొక్క ప్రాణం కూడా శాంతి జీవితంగా జరుగుతుంది
0: దెన్ ఓన్లీ అవర్ లైఫ్ వుడ్ బి పీస్ఫుల్
1: ఇప్పుడు మీరు చూడండి
0: వాచ్
1: ఏదైనా ఒక భజన చేస్తుంటే ఈ భజన యొక్క శబ్దం అంతా కూడాను గాలిలో చేరిపోతుంది
0: యాజ్ వీ డూ భజన్స్ ద సౌండ్ ఆఫ్ వైబ్రేషన్
1: చేరిపోతుందా లేదా అనేటువంటి అనుమానానికి ఒక కారణము
0: యూ మే డౌట్ ద రీజన్ ఇస్
1: ఢిల్లీ లోపల ఏదో ఎయిర్ లైన్ లో మాట్లాడుతున్నారు
0: Someone is speaking there in Delhi.
1: Delhi lopala radio lo maatladutunnaru.
0: He is just speaking there at the radio station.
1: Delhi lo maatladedi prashant nimlo ikkada vachi vinalante idi ekka nunchi vachindi.
0: What all that is broadcast over there in Delhi, you hear even here in Prashant.
1: Ee gaali yokka vidyut shakti tarangamla chethe cheri vachindi.
0: That's all the sound vibrations present in the space that make you hear.
1: Anta kudunu ee yokka tarangamla chethe

0: గాలి యొక్క తరంగం చేతనే చేరి వస్తున్నాయి.
1: సో ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది వైబ్రేషన్స్ దట్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: కనుక మనం పవిత్రమైన పేరు చెప్పుకుంటుంటే ఇదంతా గాలిలో చేరిపోతుంది.
1: వెన్ వీ చాంట్ ద సేక్రెడ్ నేమ్ ఆఫ్ గాడ్,
0: ఆ పవిత్రమైనటువంటి గాలి కొంత అపవిత్రతను దూరం చేస్తుంది.
1: ఇట్ ఇస్ ది సీక్రెట్ ఎయిర్ ఇన్ ద డివైన్ వైబ్రేషన్.
0: గాలిని మనం పీల్చుకున్నప్పుడు మనలో కూడా పవిత్ర భావాలే వస్తుంటాయి.
1: దెన్ వన్స్ వీ బ్రీత్ దిస్ అన్పొల్యూటెడ్ ఎయిర్,
0: గాలిని అపవిత్రం చేసినామంటే అదే గాలిని మనం పీల్చుకోవాల్సి వస్తుంది.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ వెన్ వీ పొల్యూట్ ది ఎయిర్ నేచురల్లీ హావ్ టు ఇన్హేల్,
0: ఆ గాలి పోయే కొలది దాని యొక్క థాట్స్ కూడాను అభివృద్ధి అయిపోతుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ పొల్యూటెడ్ ఎయిర్ దట్ ఈస్ బ్రీత్ నేచురల్లీ హావ్ బ్యాడ్ థాట్స్.
0: ఎట్టి మంటనో
1: యాజ్ ఇస్ ది ఫ్లేమ్,
0: అట్టి పొగ.
1: So is the smoke.
0: Yetti pogano.
1: As is the smoke.
0: Atti meghamu.
1: So is the cloud.
0: Yetti meghamu.
1: As is the cloud.
0: Atti varshamu.
1: So is the rain.
0: Yetti varshamu.
1: As is the rain.
0: Atti panta.
1: So is the crop.
0: Yetti pantanu.
1: As is the food.
0: Atti vanta.
1: And so.
0: Aipoyi. Karukane mana vanta koddi mana yokka buddhilu pothunnayi. Anduvalle food head god.
1: Therefore,
0: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చూసుకోవాలి.
1: దేర్ఫోర్ భగవాన్ రిఫర్స్ టు దీస్ త్రీ, ఫుడ్, హెడ్ అండ్ గాడ్.
0: మంచి ఫుడ్ కావాలి.
1: వి షుడ్ హ్యావ్ గుడ్ ఫుడ్.
0: పిల్లలకు ముఖ్యంగా ఈనాడు ఆరోగ్యం అత్యవసరం.
1: ది హెల్త్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్స్.
0: ఈ యొక్క ఆరోగ్య విషయం లోపల ఫుడ్ ను చాలా మీరు ప్రధాన లక్ష్యంలో తీసుకోవాలి.
1: అండ్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ రిగార్డింగ్ ది ఫుడ్.
0: ఎక్కడ పడితే అక్కడంతా భోజించకూడదు.
1: డోంట్ ఈట్ ఎనీవేర్ యూ లైక్.
0: సాత్వికమైన ఆహారం అంటారు.
1: We speak of sattvic
0: food. పాలు, పెరుగు, పండు ఇవన్నీ సాత్వికమంటారు.
1: We say the milk,
0: అది కూడా మితిమీరితే అది కూడా తామసికమైపోతాయి.
1: And if you just beyond the limits it becomes tamasic.
0: పిల్లలు ముఖ్యంగా మీరు మొట్టమొదటి సాత్విక భావాలు రావాలనుకుంటే between 5 and 6 దీని మధ్య లోపలనే మనం స్నానం చేయాలి.
1: In order to have pious thoughts, have bath between 5 to 6.
0: ఈ 5 నుంచి 6 లోపల మధ్యలో స్నానం చేసినటువంటి వాడు వాడు దైవ స్నానము అన్నారు.
1: అండ్ ద బాత్ దట్ ఈస్ టేకెన్ బిట్వీన్ 5 to 6 ఈస్ డివైన్ బాత్.
0: తరువాత 6 to 7 ఈ మధ్య లోపల చేసినటువంటిది మానవ స్నానము అన్నారు.
1: అండ్ ఇఫ్ ఎనీవన్ టేక్స్ బాత్ బిట్వీన్ 6 to 7 ఇట్స్ హ్యూమన్ బాత్.
0: తర్వాత 8 to 9 మధ్య లోపల చేసింది రాక్షస స్నానం అన్నారు.
1: ఇఫ్ ఎనీవన్ టేక్స్ బాత్ బిట్వీన్ 8 to 9 ఇట్ ఈస్ ద డెమన్ బాత్.
0: కనుకనే బ్రహ్మముహూర్తం అనేటువంటిది పవిత్రమైన దాంతో ఆ సమయం లోపల మనము ఎంత పవిత్రమైనటువంటి యొక్క హృదయాన్ని మనం పెంచుకుంటే అంత పవిత్రమైన జీవితం అవుతుంది.
1: దేర్ఫోర్ ఇన్ ఆస్పీషియస్ అవర్స్ ఆఫ్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ది మార్నింగ్ వి డెవలప్ పైయస్ థాట్స్.
0: చల్లబడినటువంటి ఆహారం భుజించకూడదు.
1: వి షుడ్ నాట్ ఈట్ ఫుడ్ విచ్ ఇస్ వెరీ కూల్.
0: నిన్నటి ఫుడ్ నేడు భుజించకూడదు.
1: వి షుడ్ నాట్ ఈట్ యెస్టర్డేస్ లెఫ్ట్ ఓవర్ బ్యాలెన్స్ ఫుడ్.
0: ఈ ఫుడ్ లోపల కూడా అంతో ఇంతో కొంచెం ఆయిల్ ఉండాలి.
1: There should be oil, enough of oil.
0: Oil లేనటువంటి ఫుడ్ మనం భుజించకూడదు.
1: We should not eat that food without oil.
0: కానీ ఈనాటి డాక్టర్స్ అంతా కూడా ఆయిల్ ఎక్కువేస్తే కొలెస్ట్రాల్ వస్తుంది అంటారు.
1: బట్ డాక్టర్ సే ఇఫ్ యూ కన్సూమ్ మోర్ ఆఫ్ ఆయిల్
0: డాక్టర్ వస్తుంది కానీ కొలెస్ట్రాల్ మనకు రాదు.
1: బట్ ఇఫ్ ది వెరీ డాక్టర్ టేక్స్ కేర్ టేక్ ద
0: కొలెస్ట్రాల్ కూడా బాడీలో కొంతవరకు ఉండాలి.
1: కొలెస్ట్రాల్ మస్ట్ బి దేర్ టు సర్టన్ ఎక్స్టెంట్ ఇన్ ద బాడీ.
0: ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క ప్రమాణాన్ని పురస్కరించుకుని ఆ విధమైనటువంటి శక్తులంతా ఉండాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ బి ప్రెసెంట్ ఇన్ సర్టన్ మెజర్.
0: కనుకనే మనము మితిమీరినటువంటి ఆయిల్ మనం భుజించరాదు.
1: దేర్ఫోర్ వి షుడ్ నాట్ కన్సూమ్
0: ఆయిల్ ఉండాలి.
1: దేర్ షుడ్ బి ఆయిల్ టు ది ఎక్స్టెంట్ నీడ్.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దేన్
0: మనం ఏది సాత్వికంగా భుజించినట్టు
1: వాట్ ఈస్ దట్
0: పైస్ మంచి వంటలేగం చేస్తే ఇక్కడ వరకు వస్తుంది.
1: ఇప్పుడు ది ప్రిపరేషన్
0: చాలా మంది పెండింగ్ లోపల జరిగేటువంటి వాడు బాగా భోజనం చేస్తుంటారు.
1: మెనీ పీపుల్ ఈట్ ఏ లాట్ ఇన్ యువర్ వెడ్డింగ్.
0: ఇంకా కొంచెం అరిగిపోయి కొంచెం దిగాలి తినాలనుకున్నప్పుడు వాతాపి చేయడం అంటారు. ఈ మాటలు చెప్పే లోపల తేపి వచ్చేస్తుంది, గాలి వచ్చేస్తుంది. దానివల్ల కొంచెం అక్కడ స్థలం
1: ఇన్ ఆర్డర్ టు ఈట్ మోర్ అండ్ మోర్ దే స్టార్ట్ స్పీకింగ్ సో దాట్ సమ్ ఎయిర్ వుడ్ బి లెఫ్ట్.
0: ఆహారము భోజనానికి పోయి కూర్చునే ముందుగా ఎంత లైట్ గా మనం పోయి కూర్చుంటామో అంత లైట్ గా లేయాలి. అది సాత్వికం.
1: What is sattvic food? What is pious food? You should feel as light as in the beginning.
0: Poi gurchuni samadu parigetti poi kurchuntamu leche samayalo leyilemu idi sattvikam kaadu tamaskam.
1: While sitting at the dining table you are in a hurry to go to get up, you find it difficult
0: tinavachu aneetvanti doubt undinappude manam leyali.
1: You should get up at a time when you can still afford to eat.
0: Aa vidhamainaatvanti sattvika aaharam lopala pavitramainaatvanti deentopala konni కూరగాయలు ఉంటున్నాయి.
1: దర్ ఆర్ సర్టన్ వెజిటబుల్స్.
0: ఆకుకూరలు చాలా మంచిది.
1: గ్రీన్ లీవ్స్ వెరీ గుడ్.
0: ఇంతే కాకుండా కొన్ని కొన్ని ఇప్పుడు వచ్చినాయి నవీనమైనటువంటి ఒక ఆధునిక కాలం లోపల అనేక రకములైనటువంటి కూరగాయలు వచ్చాయి.
1: We have got many varieties of vegetables.
0: ఈనాడు మానవునికి సంభవించేటువంటి సమస్త రోగములు ఈ కూరగాయల వల్లనే వస్తున్నాయి.
1: All diseases are because of the vegetables.
0: నిజంగా మీకు చెప్తే తర్వాత మీరు భోంచేస్తారో లేదో నేను చెప్పకూడదు.
1: If Bhagavan tells us openly, we may or may not eat at all.
0: ఇంత చిన్న మిరపకాయ ఉండేటువంటిది.
1: There is present a very small chili.
0: ఇంత మిరపకాయ వేస్తే ఇంట్లో 5-6 మందికి అంతా కూడా అదే చాలు. చక్కని కారం ఎగుతుంది.
1: వన్ చిల్లీ ఇస్ ఎనఫ్ ఫర్ ది ఎంటైర్ ఫ్యామిలీ.
0: ఈనాడు పిచ్చి పిచ్చి ఎరువులంతా వేసి ఒక్కొక్క మిరపకాయ ఇంతలా ఉంటుంటారు.
1: అండ్ టుడే బికాస్ ఆఫ్ ది మెన్యూ ఏ స్మాల్ చిల్లీ ఇస్ సో లార్జ్.
0: మిరపకాయ అంతా తిన్నా కూడా కించిత్తైనా కూడా నువ్వు కారం రాదు.
1: ఈవెన్ ఇఫ్ యు ఈట్ ది హోల్ లాట్ ఆఫ్ ఇట్ ఇస్ నాట్ హాట్ అట్ ఆల్.
0: ఇంతే కాదు, ఇవన్నీ ఎక్కడ పెరుగుతున్నాయి?
1: వేర్ డు ది గ్రో?
0: మన రోగాలకంతా మూల కారణం ఇదే. ఏ ప్రభుత్వం కూడా నువ్వు కన్నులు మూసుకొని ఏది గుర్తించడం వీల్లేదు.
1: ఇట్స్ ఓన్లీ ది వే హౌ వీ గ్రో వెజిటబుల్స్ దట్ రెస్పాండ్.
0: బెంగళూరు దగ్గర పోతే మనం కూరగాయలంతా చూస్తాం.
1: దెన్ బెంగళూరు యూ ఫైండ్
0: కాలీఫ్లవర్ ఇంత పెద్దగా ఉంటుంటుంది.
1: యూ ఫైండ్ ఏ జైజాంటిక్ సైజ్ కాలీఫ్లవర్.
0: ఈ కోసుగడ్డ చూస్తే నా తలంతలా ఉంటుంటుంది.
1: అండ్ ఇస్ ది పంకిన్ ఆల్సో బిగ్ యాస్ దట్.
0: కానీ ఏ ఎట్ల పెరుగుతున్నాయి ఇవన్నీ?
1: బట్ హౌ డు దే గ్రో?
0: ఈ సిటీ డ్రైనేజ్ వాటర్ అంతా వస్తుంది.
1: సిటీ డ్రైనేజ్ వాటర్ కమ్స్ ఇన్ ది
0: వాటర్ ను యాతం పెట్టి దీనికి పెంచి ఇంత పెద్ద కూరగాయలు పెంచి ఇన్ని రోగాలకు మూల కారణంగా చేస్తున్నారు ఈ ప్రభుత్వం.
1: సో ఆల్ ది వెజిటబుల్స్ ఆర్ గ్రోన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద డ్రైనేజ్ వాటర్.
0: వాళ్ళు కూడా ఎట్లా తింటున్నారో ఏమిటో నాకు అర్థం కావటం లేదు.
1: భగవాన్ డజంట్ అండర్స్టాండ్ హౌ యూ ఈట్ ఆల్ దట్ స్టఫ్.
0: వాళ్ళకి కూడా తెలుసు ఈ విధమైన జలం ఉపయోగపెడుతున్నారని.
1: గవర్నమెంట్ ఆల్సో నోస్ ప్రిటీ వెల్ హౌ డ్రైనేజ్ వాటర్ ఇస్ యూస్డ్.
0: వాళ్ళు దున్నపోతే ఏదో తినేసేస్తున్నారు ఆకలి అయిపోతుందని.
1: After all, they are also For the heart attack and the cancer, the vegetables are responding. We also apply the pesticides.
0: ఈ మందులు కొట్టేటువంటి పాపం పల్లె ప్రజలకు తెలియదు.
1: ద విలేజెస్ డు నాట్ నో హౌ టు మేక్ యూ
0: టౌన్ వాండ్ అనేంత కొంచెం కడిగి తిరిగి దాన్ని కోసుకుని బుడికిస్తారు.
1: హౌఎవర్ దే హావ్ టు వాష్ ఇట్.
0: పల్లె ప్రజలకు ఏమాత్రమూ తెలియదు.
1: ద విలేజెస్ డోంట్ నో.
0: అట్టే కోసి వేస్తారు.
1: దే డైరెక్ట్లీ టేక్ దెం హోమ్.
0: పురుగులు చంపడానికి వేసినటువంటి మందు ఇప్పుడు మనుషులను చంపుతా ఉంది.
1: అండ్ దేర్ఫోర్ ద పెస్టిసైడ్స్ విచ్ ఆర్ దేర్ టు కిల్ ద పిస్.
0: ఈ విధంగా మానవుని యొక్క మనసు చాలా పాడైపోతుండాలి.
1: ఫర్ దట్ రీజన్ ద మైండ్ ఇస్ టోటల్లీ పర్వర్టెడ్.
0: ఎంత పవిత్రంగా బ్రతకాలని మానవుడు చింతిస్తున్నాడో అంత అపవిత్రంగా బయలుదేరుతున్నాడు.
1: ద మోర్ హీ వాంట్స్ టు బి సేక్రెడ్ హీ టర్న్స్ అన్సేక్రెడ్.
0: పవిత్ర సద్భావములంతా వచ్చేటువంటి హృదయం లోపల ఈ దుర్భావములంతా ప్రవేశిస్తున్నాయి.
1: సో ది సేక్రెడ్ థాట్స్ ఆర్ టోటల్లీ గాన్ అండ్ బ్యాడ్ ఐడియాస్
0: అండ్ ఆహారం కూడా అత్యవసరం చాలా.
1: దేర్ఫోర్ ఇన్ మ్యాటర్ ఫుడ్ వన్ షుడ్ బి కేర్ఫుల్.
0: ఇంకా పాలు
1: అండ్ ద మిల్క్.
0: ఈ పాలు మనము బాగా థిక్ అయినటువంటి పాలు త్రాగకూడదు.
1: వీ షుడ్ నాట్ డ్రింక్ థిక్ మిల్క్.
0: అసలు ఈ థిక్ మిల్క్ చిక్కటమే లేదు.
1: అఫ్ కోర్స్ థిక్ మిల్క్ ఈజ్ నాట్ అవైలబుల్.
0: నీరు పోయటం మంచిదే.
1: అఫ్ కోర్స్ ఆక్వా ఈజ్ నెసెసరీ.
0: ఎందుకంటే థిక్ మిల్క్ త్రాగకూడదు.
1: బికాస్ యూ షుడ్ నాట్ డ్రింక్ థిక్ మిల్క్.
0: ఎందువల్లంటే ఈ థిక్ మిల్క్ అనేటువంటిది చాలా మనకు తామసికాన్ని అభివృద్ధి పరుస్తుంది.
1: ఈజ్ ఓన్లీ థిక్ మిల్క్ దట్ ఎంటర్టైన్స్ తామసిక్.
0: ఏదో కండలు పెంచుతుంది అంతే కానీ గుణానికి చాలా విరుద్ధమైనటువంటిది.
1: బట్ యూ విల్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ మజిల్ పవర్ బట్ నాట్ ద ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
0: కనుక ఇది ఇప్పుడు పాలలో మనం ఏమి విచారించిన అక్కర్లేదు.
1: సో వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ద మిల్క్.
0: అమ్మేటువంటి వాడే అర్థం నీళ్లు కలిపి తీసుకుని వస్తున్నాడు.
1: అండ్ దేర్ ద మిల్క్ వెండర్స్ దే బ్రింగ్ మిల్క్ వాటర్.
0: మనము కొంత దేహానికి మంచి పుష్టిధరాన్ని మనం పెంచుకోవాలి.
1: బట్ హౌఎవర్ వీ షుడ్ ఈట్ దట్ గివ్స్ అస్ స్ట్రెంగ్త్.
0: ఆహారం చక్కగా తీసుకోవాలి. రైస్ కూడా ఉంటుండాలి, చపాతి, ఇవన్నీ బాగా మీరు తీసుకోవాలి ఈ వయసులో.
1: అట్ దిస్ ఏజ్ యూ షుడ్ ఈట్ వెల్ రైస్.
0: ఎందుకోసం అనగా ఈ థాట్స్ ను థాట్స్ తో మనం వార్ చేయాలి, సిద్ధం చేయాలి.
1: సో వీ హ్యావ్ టు ఫైట్ విత్ అవర్ థాట్స్.
0: ఈ థాట్స్ తో మనం పోరాడాలనుకుంటుంటే మన మానసిక శక్తి కూడా చాలా అవసరం.
1: దేర్ ఫోర్ ఇన్ ఆర్డర్ టు ఫైట్ విత్ థాట్స్ వీ నీడ్ మెంటల్ స్ట్రెంగ్.
0: శరీరం ద్వారా మానసిక శక్తి కూడా పెరిగిపోతుంది.
1: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ ది ఫిజికల్ పవర్.
0: ఈ మానసిక శక్తి వల్ల వచ్చేటువంటి యొక్క బాధలను ఎదుర్కోవడానికి తగినటువంటి ఉత్సాహాలు కూడా అందిస్తుంది.
1: విత్ ఆల్ ది మెంటల్ స్ట్రెంగ్త్ విల్ బి ఏబుల్ టు రెసిస్ట్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ యాంగ్జైటీస్ ఇన్ దిస్ వరల్డ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: కానీ ఇంకా కొంతమంది వేరుగా భావించకండి. ఈ మాంసాహారం చాలా చెడ్డవి.
1: The non-vegetarian diet is very bad.
0: దానికి ఉన్న జబ్బులంతా వీళ్ళకొస్తాయి.
1: ఆల్ ది డిసీజ్ ఆఫ్ ది అనిమల్స్
0: అనిమల్ మ్యాన్.
1: దట్స్ అనిమల్ అండ్
0: మ్యాన్ పోయి అనిమల్ తింటే వాడు కూడా అనిమల్ అయిపోతాడు.
1: ఇఫ్ ది మ్యాన్ ఈట్స్ అనిమల్ ఫుడ్ హీ ఆల్సో బికమ్స్ అనిమల్.
0: ఈ విధంగా ఇంతే కాకుండా స్మోకింగ్ కూడా ఒక పెద్ద దుర్మార్గమైన పని.
1: స్మోకింగ్ ఆల్సో ఇస్ వెరీ బ్యాడ్ హ్యాబిట్.
0: ఈ స్మోక్ వల్ల ఏమైపోతుందంటే
1: వాట్ హ్యాపన్స్
0: కొన్ని విధమైనటువంటి లంగ్స్ అంతా కూడా పాడైపోతుంది.
1: లంగ్స్ విల్ బి స్పాయిల్డ్ బికాస్ ఆఫ్ స్మోకింగ్.
0: ఈ గుండె కొట్టినటువంటి యొక్క రక్తం ఈ లంగ్స్ లోపల ఆక్సిజన్ మిక్స్ చేసి తర్వాత సర్వాంగానికి సప్లై చేస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ దేర్ ఇన్ ద లంగ్స్. The blood is purified because of the combination.
0: దేహానికి హార్ట్ టు లంగ్స్ చాలా ఇంపార్టెంట్.
1: బట్ ద బాడీ హార్ట్ అండ్ లంగ్స్ అందువల్ల
0: హార్ట్ ఆపరేషన్ చేసే సమయంలో హార్ట్ లంగ్ మిషన్ అనేది పక్కన పెడతారు.
1: Therefore, during heart surgery, there's heart lung machine specially used.
0: ఈ విధంగా ఉండటం చేత దీంతో అన్ని పైప్స్ అంతా ఉన్నాయి చాలా దేహం అంతా.
1: There are so many pipes within the body.
0: ఈ పైప్స్ అంతా కూడా గట్టిగా అయిపోతాయి.
1: And they become very thick and hard.
0: ఈ గట్టిగా అయిపోయేటప్పుడు ఏమవుతుంది? బ్లడ్ అంతా కూడా సరఫరా చక్కగా జరగడానికి వీలు కాదు.
1: When there, the pipes become thick, it's not possible for the blood circulation.
0: Palpitation తగ్గిపోతుంది.
1: That leads to the palpitation problem.
0: ఈ విధమైన జబ్బులంతా రావడానికి ఈ స్మోకింగ్ మూల కారణం.
1: అండ్ స్మోకింగ్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ హార్ట్ డిజీజ్.
0: ఈ సిగరెట్ అమ్మేటువంటి వాడు మీరు చూచింటారు చాలా. నేను ఎప్పుడు చూడలేదు కానీ నాకు తెలుసు.
1: భగవాన్ నోస్ ప్రిటీ వెల్ దో హీ డిడ్ నాట్ సీ.
0: పెద్దగా అడ్వర్టైజ్ చేస్తారు కానీ కింద మాత్రం చిన్న అక్షరాలతో పాయిజన్ అని రాస్తారు.
1: There will be very big advertisement at the bottom, small letter, smoke is poison.
0: Poison management they write kunda ee yokka deenni amukuntunnarante government enduku deenni arakattakoo.
1: Why government is permitting?
0: Karanam ante ee smoking valla government income tax okka dinaniki 1 crore rupayalu income tax ostundi.
1: Because government receives revenue for 1 crore per day
0: for
1: the sale of cigarettes.
0: Day.
1: Per day 1 crore.
0: Ee income kosam chustunnaru kaani కానీ లాస్ట్ వారు చూడటం లేదు.
1: ద గవర్నమెంట్ ఇస్ మై
0: ప్రాణాలే లాస్ట్ అయిపోతున్నాయి.
1: అండ్ లైవ్స్ ఆర్ లాస్ట్.
0: అంతేకాదు ఎంత మీరు గుర్తించడానికి వీలవుతుంది.
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు నో?
0: ఒక చిన్న ఉదాహరణ మీరు
1: స్మాల్ ఎగ్జాంపుల్
0: మీరు తాకండి. ఎవరైనా తాగినటువంటి వారిని తక్షణమే పోయి ఒక తెల్లటి బట్టను పోయి అడ్డు పెట్టండి అని గాలిని పెట్టి ఆ తెల్లటి బట్ట పైన పచ్చగా పసుపు పచ్చగా అంత గాలి వచ్చేసి
1: You don't smoke.
0: తెల్లని బట్టను కూడా పసుపు పచ్చగా మార్చేస్తుంది.
1: But if you keep one white cloth in front of a smoker,
0: ఒక బట్టనే ఇంత మాలిన్యం చేస్తుంటే ఇంకా దేహంలో ఉండేటువంటి సర్వాంగం ఎంత మాలిన్యం చేయదు?
1: Then how about all the parts present
0: in the acid ఉంటుండాలి.
1: There's acid there.
0: ఈ యాసిడ్ అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి.
1: This acid is highly dangerous.
0: కనుకనే విద్యార్థులు సాత్వికమైన ఆహారాలు తీసుకోండి.
1: సో స్టూడెంట్స్ షుడ్ పార్టేక్ సాత్విక.
0: శారీర మనస్సుకు బలం తప్పగా అభివృద్ధి పరచుకోవాలి.
1: దే షుడ్ డెవలప్ ఫిజికల్ మెంటల్.
0: తద్వారా ఆధ్యాత్మిక బలం కూడా పెరిగిపోతుంది.
1: సో దట్ దే విల్ హావ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది స్పిరిచువల్ ఆస్పెక్ట్.
0: కనుక ఆ స్పిరిచువల్ మార్గం లోపల ఏ విధమైన డౌట్స్ కానీ ఏ విధమైనటువంటి యొక్క ఆపోహలు కానీ రావడానికి అవకాశం ఉండదు.
1: దెన్ ఎట్ దట్ మోమెంట్ ఇన్ స్పిరిచువల్ పాత్ దే విల్ బి నో డౌట్స్ దేర్.
0: కనుక ఈ ఆహారం వల్ల చేతనే అనేక డౌట్స్ అంతా వస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఫుడ్ వీ హావ్ సో మెనీ డౌట్స్.
0: ఆహారం చేతనే అనేక సమస్యలు అంతా బయలుదేరుతుంది.
1: అండ్ ద ఫుడ్ దట్ విల్ పుట్ అస్ టు
0: ప్రాబ్లమ్. ఈ ఆహారం చేతనే ఉద్రేకాలంతా వస్తున్నాయి.
1: అండ్ ఇట్స్ ద ఫుడ్ దట్ రెస్పాన్స్ ఫర్ ఎడ్యుకేషన్.
0: ఈ ఆహారం చేతనే క్రోధములు కామములు కూడా అభివృద్ధి అవుతున్నాయి.
1: ద యాంగర్ అండ్ ద ఫ్యూరీ ఆర్ బికాస్ ఆఫ్ ద ఫుడ్.
0: కనుక మనం ఆహారం తగినటువంటి రీతిగా మనము సాత్వికమైన రీతిగా మనం భుజించాలి.
1: దేర్ఫోర్ వి ఎక్సర్సైజ్ అట్మోస్ట్ కాషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అవర్ ఈటింగ్. దీనికి
0: నా ఉద్దేశం ఒకటి, ఏ మందులు కూడా తినకుండా ఉండేటువంటి ఒక ఆరోగ్యాన్ని మనం సంపాదించాలి.
1: వీ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ హెల్త్ విచ్ డజంట్ మేక్ యూ టేక్ ఎనీ మెడిసిన్ ఎనీ టైం.
0: మీరు నమ్ముతారో నమ్మరో కానీ
1: యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
0: ఈ బాడీకి ఇంకా 2 months to 71.
1: భగవాన్ ఇన్ 2 months టైం విల్ బి 71.
0: ఒక్క మాత్రమైనా నేను తీసుకోలేదు.
1: హీ హాస్ నాట్ టేకెన్ ఈవెన్ ఎ సింగిల్ టాబ్లెట్ యాజ్ ఆన్ దిస్ డే.
0: నా ఆరోగ్యం లోపల ఎట్టి లోటు లేదు.
1: There is no mistake, nothing wrong with his health.
0: ఏదైనా కూడా నేను ఎదుర్కోగలను.
1: భగవాన్ ఇస్ రెడీ టు ఫేస్ ఎనీ
0: అంటే శారీరకంగా ఈతో పాటు నేను నేతో పాటు మీరే.
1: బట్ హౌఎవర్ హీ ఇస్ ఇన్ అవర్ మిడ్
0: స్పిరిచువాలిటీ ఏమాత్రం కూడా మిక్స్ కాదు.
1: ఇస్ నథింగ్ స్పిరిచువల్ హియర్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: మితాహారం.
1: That's limited food.
0: ఆహారం విహారము.
1: And food and habits.
0: ఈ అభ్యాసాలు కొన్ని చాలా చెడ్డ ఉంటున్నాయి పిల్లల్లో.
1: Among students, there are bad habits.
0: వీటిని పూర్తి కూడా మనం నాశనం చేయాలి.
1: We should totally wipe them out.
0: నేను మానవుడను, నేను మానవుడను అనేటువంటి యొక్క దొమ్మల పైన కొట్టుకుని ధైర్యంగా నీవు సాధించడానికి ప్రయత్నించాలి.
1: One should say with all the emphasis and says that I'm a human being.
0: ఏదైనా కూడా పిచ్చి భావాలు నిలవ వచ్చినప్పుడు తక్షణమే ఐఎమ్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్ అని 10 times నీవు బాగా గట్టిగా ఉచ్చరించి కూర్చో, ఆ అనిమల్ థాట్స్ వెళ్లిపోతుంది.
1: Unfortunately, if there are any bad thoughts, you should immediately entertain this. I am not animal, I am a human being. Ten times you should say that.
0: ఇవన్నీ ఆహార విహారాలతో వస్తుంటాయి.
1: All these thoughts come because of the food and habits.
0: కనుకనే మీరు ఆధ్యాత్మిక మార్గము లోపల ఉన్నతమైనటువంటి యొక్క దీనిని ఎక్కి ఈ జగత్తునంతా కూడా మీరు ఈ ఆధ్యాత్మిక మార్గంగా మీరు చాటాలి.
1: సో ఇన్ స్పిరిచువల్ పాత్ యూ షుడ్ రీచ్ హైట్.
0: అప్పుడు ఈ జగత్తులో వ్యాపించినటువంటి ఈ దుర్మార్గములు, అశాంతులు, భయములు ఇవన్నీ కూడా నిర్మూలమైపోతాయి.
1: దెన్ ఓన్లీ ద ఫియర్ విల్ బి కంప్లీట్లీ బి టేకెన్ అవే.
0: విద్యార్థులారా, మీరు మానవులుగా మీరు భావించకండి. దేవతలే దేవతలే దేవతలే.
1: You are all divine. Everyone is divine.
0: కరకరి బ్రహ్మ ఎక్కడున్నానంటే నేనే బ్రహ్మ, అహం బ్రహ్మ, అహం బ్రహ్మన్.
1: If anyone says there is Brahma, you say I am Brahman.
0: ఆ విధమైనటువంటి యొక్క ధైర్యాన్ని మీరు సాధిస్తూ రావాలి.
1: యూ షుడ్ హావ్ దట్ స్పిరిట్ ఆఫ్ కరేజ్ అండ్
0: అభ్యాసం కూడా చేయాలి.
1: యూ షుడ్ కల్టివేట్ ఇట్.
0: అందుకోసం నే వేదం అహం బ్రహ్మాస్మి అని బోధించి.
1: Therefore Veda always tells you that you are Brahman. I am Brahman.
0: నేను బ్రహ్మను, నేను బ్రహ్మను, నేను బ్రహ్మను అని అనుకో, తప్పక నీకు భ్రమ పోతుంది.
1: If you go on feeling, entertaining this way that I am Brahman, certainly you will be Brahman.

భువిని త్యాగము చేత ప్రేమతత్వములను పెంచవలయు. దానవత్వమడంచి దైవతత్వము పెంచీ

0: undertaking all meritorious acts with the spirit of sacrifice on earth in our life sojourn, we have to develop love. We have to put under check all the demonic qualities and develop the divine qualities and lead our daily life.
1: విశాలమైన ఈ విషయం నందు మానవుని యొక్క మనసు సంకుచితంగా ఉండటం ఇది చాలా అవమానకరంగా ఉంటుంది.
0: ఇన్ దిస్ వాస్ట్ యూనివర్స్ ఫర్ ద మ్యాన్ టు హ్యావ్ ఎ నారో మైండ్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
1: విశ్వస్వరూపుడు దైవం,
0: గాడ్ ఈజ్ కాస్మిక్.
1: అలాంటి దైవము ప్రతి వ్యక్తి అందు కూడాను ఉండటం చేతనే ప్రతి మానవుని యొక్క హృదయం కూడాను అత్యంత విశాలమైనటువంటిదిగా ఉండాలి.
0: యాజ్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్, అవర్ హార్ట్ ఆల్సో మస్ట్ బి వైడ్ ఎనఫ్, బ్రాడ్ మైండెడ్.
1: ఈనాడు మానవుడు దైవమును విస్మరించి భౌతికము లౌకికమునే విశ్వసించి కాలమును గడుపు చేతనే అతని యొక్క మనస్సు సంకుచితంగా మారిపోతుండాలి.
0: టుడే ద మైండ్ హెస్ బికమ్ సో నేరో. ద రీజన్ ఈజ్ వీ హ్యావ్ ఫర్గాటన్ గాడ్ అండ్ స్పెండింగ్ ఆల్ ద టైమ్ ఇండల్జింగ్ ఇన్ ది ఎఫెమెరల్ ట్రాన్సియెంట్ వరల్డ్లీ యాక్టివిటీ.
1: విశాలత్వమైనటువంటి విష్ణు తజ్ఞాన్ని చింతించినంత తన యొక్క మనసు కూడాను విశాలంగా మారుతుంది.
0: ఇఫ్ యు రియల్లీ థింక్ ఆఫ్ ద కాస్మిక్ డివినిటీ విల్ ఆల్సో డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: కనుక మొట్టమొదట మానవుడు తన హృదయాన్ని విశాలం గావించుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హ్యావ్ టు వైడెన్ అవర్ హార్ట్స్ టు బిగిన్ విత్.
1: పవిత్రమైనటువంటి ఆదర్శములను ఈనాడు మానవుడు సమాజంలో చాటక సంకుచితమైనటువంటి యొక్క అల్పమైనటువంటి యొక్క ఆదర్శాలను అందిస్తున్నాడు సమాజంలో.
0: మ్యాన్ టుడే ఈజ్ నాట్ షేరింగ్ అండ్ ప్రాపగేటింగ్ ద సీక్రెట్ ఐడియల్స్. ఆన్ ద అదర్ హ్యాండ్ హీస్ పబ్లిసైజింగ్ అండ్ ప్రాపగేటింగ్ మీన్ అండ్ నారో ఐడియల్స్ ఇన్ సొసైటీ.
1: మానవుని యొక్క ప్రతి ఆదర్శం కూడాను అత్యంత అద్భుతమైనటువంటిది గాను పరిశుద్ధమైనటువంటిది గాను విశాలమైనటువంటిది గాను ఉండాలి.
0: ఎవ్రీ ఐడియల్ ఆఫ్ మ్యాన్ మస్ట్ బి వండర్ఫుల్ ఎక్సలెంట్ అండ్ బ్రాడ్.
1: కనుకనే లైఫ్ ఇంటూ ఇఫ్ ఇన్ఫినిట్ ఈజ్ ఈక్వల్ గాడ్ అన్నారు.
0: దేర్ఫోర్ లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు గాడ్.
1: బాడీ ఇంటూ ఇన్ఫినిటీ ఇదే విరాట స్వరూపము అన్నారు.
0: బాడీ ఇంటూ ఇన్ఫినిటీ ఇస్ ది కాస్మిక్ ఫార్మ్.
1: మైండ్ ఇంటూ ఇన్ఫినిటీ ఇదే భూగర్భస్థితి అనగా రత్నాకర సంబంధమైనటువంటి యొక్క గొప్ప వ్యక్తిత్వం అనేటువంటిది.
0: మైండ్ ఇంటూ ఇన్ఫినిటీ ఇస్ ది మ్యాన్ హుడ్ ద నేచర్ ఆఫ్ మ్యాన్. ఇంటూ మైండ్ ఇంటూ mind multiplied by infinity is equal to man's nature, manness.
1: కనుకనే మానవుడు తన యొక్క అనంతమైనటువంటి యొక్క శక్తిని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: So man is not able to understand his infinite nature.
1: నిరంతరం కూడాను తాను అనంతుడైగా భావించుకుంటూ తన జీవితమును గడుపుతూ పోయినప్పుడు తన జీవితం కూడాను అనంతమైనటువంటి ఆదర్శాన్ని సమాజమునకు అందిస్తుంది.
0: ఇఫ్ రియలీ ఫీల్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ దట్ ఇన్ఫినిటీ హీ విల్ ఆల్సో డెవలప్ దట్ ఇన్ఫినిట్ వ్యూ అండ్ ఇన్ఫినిట్ ఐడియాస్.
1: ఈ యొక్క అనంతమైనటువంటి శక్తి అన్నింటి యందు ఉంటున్నది.
0: దిస్ ఇన్ఫినిట్ పవర్ ఈస్ లేటెంట్ ఇన్ ఆల్.
1: దీనికి మూడు రకములైనటువంటి యొక్క ఉపమానములు.
0: దిస్ హాస్ త్రీ ఎగ్జాంపుల్స్.
1: ఒకటి పారమార్థికము,
0: వన్ స్పిరిచువల్.
1: రెండవది వ్యావహారికము,
0: సెకండ్ వరల్డ్లీ.
1: మూడవది ప్రాతిభాషికము,
0: దట్ సూపర్ ఇంపొజిషన్.
1: ఈ పారమార్థికము, వ్యావహారికము, ప్రాతిభాషికము ఈ మూడు ప్రత్యేకమైనటువంటివి కాదు.
0: దీస్ త్రీ స్టేట్స్ ఆఫ్ ఐడియాస్, ది స్పిరిచువల్, వరల్డ్లీ అండ్ సూపర్ ఇంపొజిషన్ ఆర్ నాట్ సెపరేట్ ఎనీవే.
1: ఈ మూడింటి యందు ఉన్నటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే.
0: the divinity is one and the same in all the three.
1: Jalamu lekunda alalu aadavu.
0: Without water, you don't expect waves there.
1: Alalu lekunda nurugu puttadu.
0: Without waves, there will be no foam either.
1: Ee nurugu alalnu aadarjam chestundi.
0: Therefore, foam will be present collecting over the waves. Or as the waves as the basis.
1: ఈ వేవ్స్ అంతా కూడాను జలమును ఆధారం చేసుకుంది.
0: వేవ్స్ డిపెండ్ ఆన్ ద వాటర్.
1: కనుక జలము అలలు ఈ నురుగు మూడింటి ఎందు ఉండేటువంటి జలము ఒక్కటే.
0: దేర్ఫోర్ ద వాటర్ బై అండ్ లార్జ్ ద వేవ్స్ అండ్ ద ఫోమ్ కంటైన్ ద వెరీ సేమ్.
1: దీనిని త్రికూట స్వరూపము అన్నారు భగవంతునికి.
0: దిస్ ఈస్ కాల్డ్ త్రికూట స్వరూప అండ్ అట్రిబ్యూట్.
1: అనగా మూడింటి ఎందు ఉన్నటువంటి ఏకత్వము దైవత్వమే.
0: It is the same divinity present in all the three.
1: ఈ పారమార్థికమే వ్యవహారికమునందు కూడా ఉండాలి.
0: The spiritual must be carried on in the worldly
1: way. ఈనాటి మానవుడు వ్యవహారికమునకు పారమార్థికమునకు ఎట్టి సంబంధము లేదని భావిస్తాడు.
0: And today, modern man feels that there is no relationship between the worldly way and the spiritual way.
1: ఆధ్యాత్మికమునకు లౌకికమునకు ఎట్టి సంబంధము లేదు అంటారు.
0: They say that there's no relationship between the worldly life and the spiritual life. It's a mistake.
1: ఆధ్యాత్మికము యొక్క ఆదర్శము ఆధారము లేకుండా ఈ లౌకికము పారమార్థికము ఏమాత్రము ఉండడానికి వీలు కాదు.
0: Without the spiritual foundation, the basis, there cannot be the worldly sojourn.
1: కనుకని ఈ వ్యవహారికమునందు కూడాను పారమార్థికము అంతర్భూతమై ఉంటున్నది.
0: Therefore, the spiritual content is present latent in this worldly way.
1: కాన పారమార్థికము వ్యవహారికము ప్రాతిభాషికము ఈ మూడింటి యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని నిరూపించుతూ వచ్చింది వేదం.
0: దేర్ఫోర్ వేద ప్రూవ్స్ దట్ ఆల్ దీస్ త్రీ స్టేట్స్ ద వరల్డ్లీ అండ్ ద స్పిరిచువల్ అండ్ సూప్రీమ్ పొజిషన్ ఐ హావ్ గాట్ ది సేమ్ ఇంగ్రీడియంట్.
1: తరతరముల నుండి భారతదేశము అన్ని దేశములకు ఆధ్యాత్మిక సంపత్తి చేత సుస్థిరమైనటువంటి శాంతి భద్రతలను అందిస్తూ వస్తున్నది.
0: ఓవర్ జనరేషన్స్ ఇట్ ఇస్ భారత్ దట్ గేవ్ ఎన్ష్యూర్డ్ ద సేఫ్టీ అండ్ పీస్ టు ది ఎంటైర్ వరల్డ్ బేస్డ్ ఆన్ ది స్పిరిచువల్ కంటెంట్.
1: కనుకనే నాటికి నేటికి కూడాను లోక సమస్త సుఖినో భవంతు అన్నటువంటి విశాలమైనటువంటి యొక్క దీనిని భారతదేశం చాటుతూ వచ్చింది.
0: Then and now, it is Bharat that propagates the principle that the whole world should be happy.
1: ఈ యొక్క ఆదర్శాన్ని సుస్థిరం చేసే నిమిత్తమై ఆనాటి రాజులు ఆనాటి ఋషులు ఆనాటి మునులు ఆనాటి పతివ్రతమా తల్లులు వీరందరూ కూడాను దీనికి ఎంతనో త్యాగం చేస్తూ వచ్చారు.
0: టు ఎస్టాబ్లిష్ సచ్ సెక్యూరిటీ టు ఎస్టాబ్లిష్ సచ్ అన్ ఐడియల్ ద ఏన్షియంట్ టైమ్స్ ద రిషి సెయింట్స్ అండ్ సియర్స్ వర్క్డ్
1: అండ్ కింగ్స్ ఆల్సో
0: అండ్ కింగ్స్
1: కనుక ఇలాంటి ఆదర్శవంతమైనటువంటి యొక్క దీన్ని ఆనాడు అందరూ కూడాను ఏకమై అభివృద్దికి తగినటువంటి తోడ్పాటు చేసేటువంటి వారు.
0: ఆల్ వర్క్ టుగెదర్ టువర్డ్స్ దిస్ ఎండ్ టు ఎస్టాబ్లిష్ ఐడియల్.
1: ఈనాడు ఏ ఒక్క విషయంలో ప్రవేశించినప్పటికీ ఎవరికి వారే యమునా తీరే.
0: టుడే ఎవ్రీవన్ ఈజ్ అపార్ట్ ఎవ్రీవన్ ఈజ్ డిఫరెంట్
1: ఐకమత్యం అనేటువంటిదే కనిపించదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ యూనిటీ.
1: ఈ ఐకమత్యం అనేటువంటి హృదయంలో లేకపోయినప్పుడు యూనిటీ అనేటువంటి లేనప్పుడు అక్కడ ఎనిమిటీ ప్రారంభమవుతుంది.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ నో యూనిటీ ఇన్ అవర్ హార్ట్ దేర్ యూ ఫైండ్ ఎనిమిటీ.
1: కనుక ఈ ఎనిమిటీని హృదయంలో ప్రవేశించకుండా చూసుకోవాలి.
0: వీ షుడ్ సీ దట్ ఎనిమిటీ విల్ నాట్ ఎంటర్ ఇన్ అవర్ హార్ట్స్.
1: యూనిటీ ఆర్ డివినిటీ.
0: యూనిటీ ఆర్ డివినిటీ.
1: ఈనాడు యూనిటీ లేదు డివినిటీ లేదు ఎనిమిటీ లేదు అంత ఒక విధమైనటువంటి ఒక ఆర్టిఫిషియల్ కృత్రిమైనటువంటి ఒక మతంగా భావిస్తూ వస్తున్నారు.
0: టుడే దేర్ ఇస్ నో యూనిటీ దేర్ ఇస్ నో డివినిటీ ఎవ్రీథింగ్ ఇస్ ఆర్టిఫిషియల్ అసోసియేషన్ సొసైటీ కమ్యూనిటీ.
1: ఈ కమ్యూనిటీ అనేటువంటి దీంతో జీవితం అంతా కూడా చాలా వ్యర్థం భావిస్తూ ఉన్నారు.
0: ద లైఫ్ ఈస్ కంప్లీట్లీ వేస్టెడ్ థింకింగ్ ఆల్ ద టైమ్ ఆఫ్ ద కమ్యూనిటీ.
1: ప్రాచీన కాలం నుండి భారతదేశమునందు ఇలాంటి సుశక్తులంతా కూడాను ప్రచార ప్రబోధలు సలిపి ఋషులు మునులు రాజులు కూడాను ఈ విధంగా ఆధ్యాత్మిక శక్తిని కాపాడుతూ వచ్చారు.
0: ద స్పిరిచువల్ పవర్ ఈస్ ప్రిజర్వ్డ్ మెయింటైన్డ్ అండ్ కెప్ట్ అప్ బై ప్రాపర్ దేశం
1: ఆధ్యాత్మికమే నశిస్తే యావత్ ప్రపంచమే నశించిపోతుంది.
0: ఇఫ్ ది స్పిరిచువల్ పవర్ ఆఫ్ భారత్ ఈజ్ లాస్ట్ ద హోల్ వరల్డ్ విల్ బి రూయిన్.
1: కనుకనే అన్ని దేశములకు కూడాను ఈ ఆధ్యాత్మికమైనటువంటిదే ఒక ఫండమెంటల్ దీనిగా ఉంటుండాలి.
0: దేర్ఫోర్ ఫర్ ది హోల్ వరల్డ్ ఇట్ ఇస్ ది స్పిరిచువాలిటీ విచ్ ఇస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్.
1: ఎట్టి మానవుడైన కూడాను కట్టకడబటికి ఈ యొక్క స్పిరిచువల్ అనగా పారమార్థికమునందు ప్రవేశించే తీరాలి.
0: ఎనీ మ్యాన్ డజంట్ మ్యాటర్ టు విచ్ అవర్ రేస్ ఆర్ కంట్రీ బిలాంగ్స్ టు మస్ట్ నెసెసరీ బి స్పిరిచువల్.
1: ఏ మానవునికైనా దాహము అనేటువంటిది లేకుండా ఉండదు.
0: Anyone will feel thirsty at one point of time or other.
1: Anaga ee naati korikaleyo manavuni yokka dahamulu.
0: The desires are real thirst today.
1: Ee daham teeralante kevalam korilu korikalu parishuddhamainantara tarvata atani daham teeradu.
0: To quench the thirst of the desire, mere fulfillment of the desires is not enough.
1: Ee manavuni yokka aarthikamainatundi kaani paramarthikamainatundi daham kaani teeralanukunte deeniki దైవ చింతనే అత్యవసరం.
0: టు క్వెంచ్ ది థర్స్ట్ ఆఫ్ స్పిరిచువాలిటీ వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్.
1: ఈ పారమార్థిక జలమే ఈ యొక్క దాహం చల్లారుస్తుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది స్పిరిచువల్ థాట్ దట్ విల్ పాసిఫై ద క్వెంచ్ ఆఫ్ థర్స్ట్.
1: ఈనాడు సమాజం లోపల పారమార్థికము లేదు.
0: Today there is no spirituality.
1: నైతికము లేదు.
0: There is no morality.
1: ధార్మికము లేదు.
0: There is no righteousness.
1: కానీ పదవులు ధనము ఇవి రెండే వారి యొక్క లక్ష్యం.
0: But people keep in view these two, properties and positions.
1: Money
0: and position.
1: ee dhanamunu ye vidhanga varu upayogichukuntaru?
0: In what way should we make use of this money?
1: Dhanamunu sampadinchavachchu.
0: We can earn money.
1: Kaani danini sadviniyogam kuda cheyali.
0: But we have to make proper use of this money.
1: Aa sadviniyogam cheyalekapothe chetane samajamlo aneka vidhamainatvanti yokka allakallolamlo aarambhamavutunnayi.
0: As we don't make proper use of this money, it leads to all agitation, disturbances in society.
1: Kanuka prati manavudu kudanu tana yokka divyatvanni tanu gurtinchi pavitramainatvanti karmallo palgonali.
0: Therefore every person should recognize the innate divinity and entertain sacred acts.
1: Inta vishalamainatvanti yokka manavattam anetundi undinappatikini ee naadu deeniki viluva taggipoyindi.
0: In this vast world, what is it that has lost its value?
1: Oka bendakai beerakai daggara poyinappudu kuda vilu ekkipoyindi.
0: The cost, the prices of the vegetables have gone high.
1: Inta firewood kudanu vilu ekkuvayipoyindi.
0: The price of the firewood is high now.
1: Anninti endu kudanu vilu adhikamayipoyindi.
0: Prices are soaring today.
1: Okka daani endu maatrame vilu chaala taggipoyindi.
0: In one respect, prices have fallen down.
1: Adi ekkadante manavuni endu maatrame vilu taggipoyindi.
0: Man has lost its value. The value is gone.
1: Karanam emiti?
0: Why?
1: Ee manavata viluvalu tanendu lekapovatam chetare aa yokka viluvu taggipoyindi.
0: Because of the absence of human values, the humanity lost its value.
1: Ee jagattulo pasipachi mrugadulu modalukoni kimikiti kaadi modalukoni prati jada padarthamunu kudanu modalukoni tama tama kartavyamunu taanu nirvartistu తమ యొక్క విలువను తాను కాపాడుతూ వస్తున్నాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ ఆల్ బర్డ్స్ ఎనిమల్స్ ఇన్సెక్ట్స్ ఇనర్త్ మ్యాటర్ ఫాలో దేర్ ఎక్స్పెక్టెడ్ కోడ్ అండ్ ఫాలో దేర్.
1: కానీ ఈనాడు తమ విలువను తాను పాడు చేసుకోవటం ఒక్క మానవుడు మాత్రమే.
0: ఇట్స్ ఓన్లీ మ్యాన్ హూ ఇస్ స్పాయిలింగ్ హిజ్ ఓన్ వాల్యూ.
1: తన విలువ ఏమిటో తనకు గుర్తించుకోవడానికి వీలు లేకుండా ఉంది.
0: హీఈస్ నాట్ అండర్స్టాండింగ్ హిజ్ ఓన్ వాల్యూ.
1: హ్యూమన్ వాల్యూ అంటే ఏమిటి అని ప్రశ్నిస్తారు.
0: దే ఆస్క్ వాట్ ఆర్ హ్యూమన్ వాల్యూస్.
1: వాడు పుట్టుకతోనే ఈ యొక్క విలువ కూడా అతను పుట్టింది.
0: దిస్ వాల్యూ ఇస్ బోర్న్ అలాంగ్ విత్ హిస్ బర్త్.
1: అలాంటి దాన్ని మర్చిపోయినాడు. కృత్రిమైనటువంటి ఒక షాడోను పట్టుకున్నాడు.
0: హి హస్ ఫర్గాటన్ హిస్ ట్రూ హ్యూమన్ వాల్యూ అండ్ హిస్ ఫాలోయింగ్ ద షాడో విచ్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: కనుకని ఈనాటి మానవతా విలువలు అభివృద్ధి చేసుకున్న తర్వాతనే తన విలువ కూడాను గొప్పదిగా మారుతుంది.
0: దేర్ఫోర్ హీ షుడ్ ఇంప్రూవ్ ఇంక్రీజ్ ద హ్యూమన్ వాల్యూస్ సో యాజ్ టు లివ్ అప్ టు హిస్ ఎక్స్పెక్టెడ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్.
1: కేవలము సృష్టి అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ క్రియేషన్?
1: ఈ స్వేచ్ఛకు ఒక విధమైనటువంటి ఒక ప్రకృతియే ఈ సృష్టి.
0: దిస్ క్రియేషన్ ఈస్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్స్ విల్.
1: దీనినే ప్రకృతి అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ ప్రకృతి, ద నేచర్.
1: ఈ ప్రకృతి యొక్క దివ్యత్వాన్ని రక్షించే నిమిత్తమై మానవుడు అనేటువంటి వాడు ఉద్భవించాడు.
0: మ్యాన్ ఈస్ బోర్న్ టు ప్రొటెక్ట్ ద డివినిటీ ఇన్ దిస్ నేచర్.
1: తన శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ కూడాను ఈ విలువలకు పంచి తద్వారా తాను తరించాలని మానవత్వంలో తాను ప్రవేశించాడు.
0: హీస్ బోర్న్ ఇస్ ద హ్యూమన్ టు to work for redemption at all levels, the physical, mental and spiritual levels.
1: కనుక మొట్టమొదటి మానవుడు తన యొక్క విలువను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించాలి.
0: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ హిజ్ ఓన్ వాల్యూస్.
1: మానవునకు ఒక ప్రేమ చాలా ప్రధానమైనటువంటిది.
0: లవ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ మ్యాన్ కైండ్.
1: అందువల్లనే ఇక్కడ మ్యాన్ కైండ్ అన్నారు. మానవుడు అనగా కైండ్నెస్ ఈ మానవునికి చాలా ప్రధానమైనటువంటిది.
0: సో దిస్ కైండ్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్
1: కరుణ,
0: కంపాషన్.
1: ఈ కరుణ లేకపోతే వీడు మానవుడే కాదు.
0: Without this kindness, he cannot be a man.
1: ప్రేమ లేకపోతే వీడు మానవుడే కాదు.
0: Without love, you cannot call him human.
1: సత్యం లేకపోతే వీడు స్వరూపుడే కాదు.
0: Without truth, he has no form.
1: ధర్మమే లేకపోతే వీడి ప్రాణమే లేదు.
0: When he doesn't take to action, he has no life.
1: ఈ బ్రహ్మచర్యం అంటే ఏమిటి?
0: What do we mean by this celibacy, brahmacharya?
1: వివాహం ఆడకుండా ఉండటం ఆ బ్రహ్మచర్యము?
0: Not to remain unmarried.
1: కాదు కాదు. నిరంతరము బ్రహ్మలో చరించేటువంటి మనసే బ్రహ్మచర్యము అని.
0: Brahmacharya or celibacy is the state of mind that thinks of God continuously all the time.
1: నిరంతరము సర్వదా సర్వకాల సర్వావత్తరేందు కూడాను బ్రహ్మములో చరించాలి ఈ మనల్ని.
0: The mind that dwells, that thinks of God all the time, at all points, in all periods, under all circumstances.
1: బ్రహ్మములో చరించినటువంటి వాడు బ్రహ్మచర్యుడు.
0: The one who moves about, చరించుట and moves about in Brahman, is Brahmacharya, is celibate.
1: కేవలం పారమార్థిక సత్యం.
0: This is spiritual truth.
1: అయితే వ్యావహారిక సత్యం నందు కూడాను దీనిని మనం అనుసరించాలి.
0: However, we have to follow from the worldly point.
1: మన నడతలు సత్వమైనటువంటిగా ఉండాలి.
0: Our conduct, behavior should be proper.
1: మన యొక్క మేనర్స్ చాలా పవిత్రమైనటువంటిగా ఉండాలి.
0: Our manners should be sacred.
1: మన యొక్క మాటలు కూడాను చాలా విలువైనటువంటిగా ఉండాలి.
0: We should use valuable words.
1: ఈ విధమైనటువంటి యొక్క సద్గుణములను పోషించుకున్నప్పుడే ఇతను కేవలం వ్యావహారికమైనటువంటి యొక్క బ్రహ్మచారి కూడా కాగలడు.
0: When he develops such merits, such virtues, he can also be a brahmachari from the worldly viewpoint.
1: భగవంతుడు ఒక్కడే తండ్రి.
0: God is only father.
1: ఈ జగత్తునందు ఉండినటువంటి యొక్క స్త్రీ పురుషులు అందరూ కూడాను అతని బిడ్డలే.
0: All men and women are his children.
1: కనుక అందరూ కూడాను అక్క చెల్లెండ్రు.
0: All brothers and sisters.
1: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన భావం ఉండినప్పుడే ఇది ఒక వ్యావహారికమైనటువంటి సత్యంగా రూపొందుతుంది.
0: Such sacred truth, when once it is cognized, it is the worldly truth.
1: ఇది ఇంకా ప్రాతిభాషికమైనటువంటి సత్యం ఎట్లుంటుంది?
0: What is pratibhasika?
1: ఈ పారమార్థికమనందు వ్యావహారికమనందు ఈ ప్రాతిభాషికమనందు ఉండేటువంటి యొక్క చల్లదనము తీయదనము ఇవంతా కూడా మూడింటి యందు ఒకటిగానే ఉంటుంటుంది.
0: In all these three levels, you find it is so cool. It's the taste being same alike in all these three levels.
1: Kanukane manavudu paramarthikamunandu kani vyavaharikamunandu kani pratibhashikamunandu kani tane yokka gunamunu maatramu daivatvanga marchukodaniki prayatninchali.
0: Whether it is spiritual or from the worldly viewpoint or the mistaken identity, he should never forget the innate divinity within.
1: Bhagavantudu antaryami.
0: God is indweller.
1: అంతర్యామి అనగా ఏమిటి?
0: What do you mean by indweller?
1: మన హృదయములో నిండినటువంటి వాడు అంతర్యామి.
0: God is present in our heart.
1: ఇంకా అంతర్భావం అంటారు.
0: We say inner feeling.
1: అంతరాత్మ అంటారు.
0: We say the inner voice.
1: దీనికి ఏమిటి అంతరాత్మకు పేరు?
0: What is this అంతరాత్మ?
1: ఇక్కడ కూడాను బాహ్యమైనటువంటి మనసుకు బుద్ధికి చిత్తముకు అహంకారములకు మూడు నాలుగింటి యొక్క ఏకత్వమే ఈ అంతరాత్మ యొక్క ప్రవేశం.
0: Therefore, this inner antaratma is the combination of the mind, the intellect, the emotion.
1: Antakaranam.
0: This is called the inner sense, antakarana.
1: Karanam anaga panimuttu.
0: Karana means instrument.
1: Manasu, buddhi, chittamu, ahankaramu. Ee naligintu oka ekatvame antakarana annaru.
0: Antakarana, the inner senses are the mind, the intellect and the eyeness.
1: Kanuka manasunandu, chittamunandu, buddhiyandu, అహంనందు కూడాను దివ్యమైనటువంటి ఆత్మతత్వం ఉండినప్పుడే ఇది నిజమైనటువంటి యొక్క ప్రాకృతమైన మానవత్వం.
0: ద ట్రూ హ్యూమన్ క్వాలిటీ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ ది సేమ్ డివినిటీ ఇన్ ఆల్ ది స్టేట్స్ అట్ ద మెంటల్ రెల్
1: ఈనాటి మానవుల దయా దాక్షిణ్యం అంటే ఏమిటో అర్థమే కాదు.
0: మ్యాన్ డజంట్ అండర్స్టాండ్ వాట్ కంపాషన్ వాట్ మెర్సీ ఇస్.
1: ఎదుటి వ్యక్తిని ఎంతైనా బాధ పెట్టడానికి సిద్ధమవుతాడు కానీ ఆ బాధను చూచి ఏ జాలి కూడాను లేకుండా ఉంటుంటుంది ఈ కఠిన హృదయులకు.
0: He is ready to put any person to suffering and hurt him, but he doesn't work out to relieve him.
1: కనుకనే బాధపడుతున్నటువంటి వ్యక్తిని చూచి హృదయం కరగాలి.
0: When you see a man in suffering, your heart should melt.
1: అది ఏ నిజమైనటువంటి కరుణ.
0: That is the true compassion.
1: అప్పుడే వాడు మానవుడు ఒక పేరుగా నిలిచిపోతుంది.
0: Then only they deserve the man having been belonged to mankind.
1: అదే మ్యాన్ కైండ్ అన్నారు.
0: That is called mankind.
1: లేకపోతే మ్యాన్ కైండ్ ఎట్ అవుతాది?
0: Or else how do you call yourself mankind?
1: కనుకనే మన యొక్క హృదయం కూడాను సర్వత్రా సర్వేళలందు కూడాను దయ అనేటువంటిది నిండి ఉండాలి.
0: దేర్ఫోర్ అవర్ హార్ట్ షుడ్ బి ఫిల్డ్ విత్ దిస్ కైండ్నెస్ కైండ్నెస్ ఆల్ ది టైమ్.
1: కనుక అనాది కాలం నుండి కూడాను ఈ భారతదేశంలో ఇట్టి పవిత్రమైనటువంటి ఒక సూక్తులను ప్రచార ప్రబోధన సల్పుతూ వచ్చింది.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇట్ ఈస్ దిస్ భారత్ దట్ ప్రొపగేటెడ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్.
1: అయితే ఇక్కడ వచ్చిన దోషం ఏమిటి?
0: వేర్ డస్ ద మిస్టేక్ లై?
1: ప్రచార ప్రబోధన మాత్రమే సల్పుతూ వచ్చారు కానీ ఆచారం నిలుపులేకపోతున్నారు.
0: ఇట్ ఓన్లీ టాట్ లిమిటెడ్ ఇట్ సెల్ఫ్ టు టీచింగ్ బట్ ఇట్ హాజ్ నాట్ ప్రాక్టీస్డ్ వాట్ ఇట్ టాట్.
1: కనుకనే ఆచరణలో వచ్చినప్పుడే దీని యొక్క ఆనందం మనకు ఆవిర్భవిస్తుంది.
0: ద ట్రూ బ్లిస్ లైస్ ఇన్ ప్రాక్టీసింగ్ వాట్ ఈస్ టాట్.
1: ఏ మానవుడు కూడాను ఆచారం దాంట్లో ప్రవేశపెట్టడం లేదు.
0: నో వన్ ఈస్ ప్రాక్టీసింగ్ వాట్ ఈస్ సెడ్.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను తాను చదివినటువంటి గ్రంథముల యొక్క విషయం కానీ లేక విన్నటువంటి యొక్క పవిత్రమైన విషయం కానీ తాను అనుభవించినటువంటి పవిత్రమైన విషయాలు కానీ ఆచరణలో పెట్టి దానిని 10 మందికి కూడాను పంచడానికి పూనుకోవాలి.
0: దెర్ఫోర్ ఎవ్రీ పర్సన్ షుడ్ ప్రాక్టీస్ ఆల్ దట్ హీ రీడ్స్ ఫ్రమ్ బుక్స్ ఆల్ దట్ హీ లిసన్స్ టు ఆల్ ది ఎక్స్పీరియన్స్ దట్ హీ పాస్
1: అన్ని లేకపోయినప్పటికీ ఏ ఒకటి రెండైనా కూడాను ఆచరణలో పెట్టాలి.
0: అట్లీస్ట్ హీ షుడ్ ప్రాక్టీస్ వన్ ఆర్ టూ.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: విదేశం లోపల ఒక పడవ నడుపుతూ ఉండేటువంటి వ్యక్తి తాను ఆ యొక్క స్టీరింగ్ ముందర కూర్చున్నాడు తండ్రి.
0: దేర్ ఇన్ ఎ ఫారిన్ కంట్రీ దేర్ ఇస్ ఎ బోట్ మ్యాన్ అండ్
1: ఏదో అవసరం వచ్చేసి చిన్న కుమారుడు ఉంటే వాడితో చెప్పాడు, నాయనా నీవు ఇక్కడ కూర్చొని ఉంటుండు, నేను బిర్యానీ పోయి వస్తాను అన్నాడు.
0: దిస్ బోట్ మ్యాన్ టోల్డ్ హిస్ సన్ యు బి వెయిటింగ్ హియర్ ఐల్ గో అండ్ రిటర్న్.
1: ఆ అబ్బాయి పూర్వం నుంచి కూడాను పుట్టినప్పటి నుంచి కూడాను ఆ భాషలో ఉండేటువంటి రామాయణాన్ని చదువుకుంటూ వచ్చేటువంటి వాడు.
0: That boy started reading Ramayana written in his own
1: language. ఈ రామాయణంలో ప్రధానమైనటువంటి ఒక మాట రత్నం వంటిది, పితృవాక్య పరిపాలన.
0: The precious gem in Ramayana is to follow the command of father.
1: ఈ సత్యాన్ని ఆ పిల్లవాడు గుర్తు ఉంచుకున్నాడు.
0: This truth he could get and grasp.
1: ఈ యొక్క స్టీరింగ్ దగ్గర కూర్చున్నాడు.
0: He sat there near the steering.
1: ఏదో కర్మవశాత్తు ఆ యొక్క పడవ లోపల నిప్పు ప్రారంభమైంది.
0: Unfortunately, there is sudden fire accident there.
1: ఆ పడవలో ఉండేటువంటి వారంతా లైఫ్ బోట్స్ వేసుకుని అటు ఇటు తిరుగుతున్నారు, పోతున్నారు.
0: All started jumping out of the ship.
1: ఎంతమందో వచ్చి ఆ పిల్లవాడిని బ్రతిమలాడుకున్నారు, నాయన నువ్వు కూడా ప్రాణం రక్షించుకోమని చెప్పాను.
0: Many came and pleaded with this boy, protect yourself.
1: నా ప్రాణమైనా వదిలిస్తాను కానీ నా తండ్రి ఆజ్ఞ నేను మరవను.
0: He said, I am ready to die even, but I shall not give up the command of my father.
1: నా తండ్రి ఇక్కడ కూర్చోమని చెప్పాడు.
0: My father wanted me to sit here.
1: కాబట్టి దాన్ని నేను అనుసరిస్తున్నాను అన్నాడు.
0: I am following what my father said.
1: అట్టనే ఉంటుంది, ఆ సీటు పైనే కాలిపోయాడు.
0: He remained there in his seat and died there. Got himself burnt.
1: కాసాబియంకా.
0: Oh, he is కాసాబియంకా.
1: అతనే ఆ పిల్లవాడి యొక్క సార్థకమైనటువంటి పేరు నిలిచిపోయింది.
0: Really, he proved worthy of his name.
1: కనుక ప్రతి మానవుని ఎందుకును ఏదో అంతో ఇంతో నేను ఆచరణలో పెట్టినప్పుడు కదా ఈ మానవత్వం కొంతవరకు విలువకి పెరుగుతుంది.
0: అన్లెస్ యూ ప్రాక్టీస్ వన్ ఆర్ టూ యూ కెనాట్ గ్రో ఇన్ హ్యూమన్ క్వాలిటీ.
1: ఏది మంచిదని తెలిసిన వాడు ఏమాత్రం ఆచరణలో పెట్టరు.
0: దో హీ నోస్ దట్ ఇట్ ఇస్ గుడ్ హీ డజంట్ ప్రాక్టీస్.
1: 10 మందికి చెప్తారు ఇది చాలా మంచిది అని.
0: But he will tell many that it's very good.
1: కానీ మంచిదని చెప్పినప్పుడు తాను ఎందుకు ఆచరించకూడదు?
0: When once you declare it is good, why don't you follow?
1: కనుకని ఇది కేవలం ఒక విధమైన చెప్పడం కూడాను ఒక కృత్రిమైనటువంటి ఒక మాట లేదు.
0: వాట్ వీ సే ఆల్సో బికమ్స్ ఆర్టిఫిషియల్.
1: హృదయంలో లేనప్పుడు మాటల్లో ఎందుకు వస్తుంది?
0: వెన్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద హార్ట్ హౌ కెన్ యూ స్పెల్ అవుట్?
1: హృదయంలో లేనటువంటిది మాటల్లో తెప్పించుకోవటము ఇది కేవలము ఒక అసత్యమైనటువంటిది.
0: సో వాట్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద హార్ట్ యూ స్పీక్ అవుట్?
1: మానవత్వానికి విరుద్ధమైనటువంటిది,
0: అగెన్స్ట్ ది హ్యూమన్ బిహేవియర్.
1: కనుక చెప్పినటువంటిది చెయ్యాలి, చేసినటువంటిది చెప్పాలి, తలచినటువంటిది చేయాలి.
0: So what he says he should act, what he acts he should say, what he thinks he should act and say.
1: ఆ విధమైనటువంటి ఒక పరిస్థితి లేకపోవడం చేతనే ఈనాటి ప్రజలు ఎందుకు కూడాను ఎంత ఆధ్యాత్మిక సంస్థలు అభివృద్ధి అవుతున్నప్పటికీ అశాంతి అనేటువంటిది ఏమాత్రం పోవటం లేదు.
0: బికాస్ ఆఫ్ ది డిస్హార్మనీ ఇన్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీడ్ ఇన్ స్పైట్ ఆఫ్ స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్స్ మెనీ ఇన్ నంబర్.
1: శాంతి ఎక్కడి నుంచి వస్తుంది మనకు?
0: హౌ డు యూ గెట్ పీస్? వేర్ ఫ్రమ్?
1: శాంతి తన ఎందున్నది కానీ బయట నుంచి వచ్చేటువంటిది కాదు.
0: పీస్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ కెనాట్ గెట్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: నీవు సక్రమమైన మార్గాన్ని నడిచినప్పుడు ఆ శాంతి నీ ఎందుకు కనిపిస్తుంది?
0: వెన్ యూ ఫాలో ద కరెక్ట్ పాత్ యూ విల్ ఫైండ్ ద పీస్ విత్ ఇన్ యూ.
1: నీవు సత్యమైన మార్గాన్ని నీవు అవలంబించినప్పుడే నీ యొక్క శాంతి నీకు లభిస్తుంది.
0: వెన్ యూ ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ యూ విల్ ఫైండ్ ద పీస్ ఓవర్ దేర్.
1: నీవు నిజమైన భగవంతుని యొక్క విశ్వాసం నీ ఎందుంటే ఆ పీస్ నీ ఎందే ప్రతిబింబిస్తుంది.
0: ఇఫ్ యూ గాట్ వెరీ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్ యూ విల్ హావ్ ఫైండ్
1: కానీ ఫెయిత్ ఉండినట్టుగా నటిస్తున్నారే కానీ అశాంతి ఉంటుందనేది దీనికి కారణమేమిటి? ఆ శాంతి అనేటువంటి దాన్ని ఆచరణలో పెట్టడం లేదు.
0: వీ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ వీ హావ్ ఫెయిత్ but we are restless. It's only because we are not practicing what
1: we are. మానవతా విలువలు ఏమిటంటే సత్య ధర్మ శాంతి ప్రేమలు అనేటువంటి చిలక పలుకులు వేళ పలుకుతున్నారు.
0: ఎవ్రీవన్ రిపీట్స్ లైక్ ఎ ప్యారెట్ ది హ్యూమన్ వాల్యూస్ ద ట్రూత్ రైచ్యూస్నెస్ పీస్.
1: ఒక్కడైనా కూడా ఆచరణలో పెడుతున్నాడా?
0: Is there anyone who is practicing one?
1: ఒక్కడైనా ఆచరణలో పెడుతున్నారా?
0: Is he practicing at least one?
1: ఇంక ఇలాంటి వాళ్ళు ప్రబోధ ప్రచారం చేసి ప్రయోజనం ఏమిటి?
0: What is the use in propagating and teaching publicly?
1: దీనివల్ల కేవలం సాయికి అపకీర్తి ఇచ్చిన వారు అవుతారు.
0: They bring bad name to Sai.
1: ఏ ఒక్కటైనా ఆచరణలో పెడితే అదే స్వామికి సంబంధించిన ఆనందం.
0: ఇఫ్ యూ ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ దట్ విల్ మేక్ స్వామి హ్యాపీ.
1: ఏం కష్టమైన కాదు.
0: ఇస్ నాట్ దట్ డిఫికల్ట్?
1: సత్యం చెప్పాలంటే ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవటం ఎంత సులభం.
0: టు టెల్ టు స్పీక్ ట్రూత్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్ ఇట్స్ సో సింపుల్.
1: నా చేతిలో హ్యాండ్ కట్ చెప్పుకుంటున్నాను చెప్పడంలో సులభంగా చెప్పొచ్చు.
0: ఇట్స్ ఈజీ టు సే దట్ ఐ హ్యావ్ హ్యాండ్ కట్ చీఫ్.
1: ఈ హ్యాండ్ కట్ చీఫ్ చేతిలో చూపుతూ నా చేతిలో పుష్పమాల ఉంటుంది అంటే ఇది ఎంత అసత్యం అవుతుంది?
0: Having handkerchief on hand to say that there is garland here, it is so difficult.
1: సత్యం చెప్పాలంటే చాలా సులభం.
0: To speak truth, it's very easy.
1: అసత్యం చెప్పాలంటే చాలా కష్టం.
0: To tell a lie, it's very difficult.
1: కనుకనే ఇంత సులభమైనటువంటి మార్గాన్ని మానవుడు ఈనాడు మర్చిపోతున్నాడు.
0: Man has forgotten such an easy path.
1: కష్టమైనటువంటి దానినే కష్టపడి శ్రమించి దాన్నే తాను అనుసరిస్తున్నాడు.
0: He struggles hard to follow the difficult, tough path.
1: ఈనాటి మానవత్వం లోపల ఇంత దైవత్వం ఉంటుండి కూడాను, ఇంత విశాలత్వం ఉంటుండి కూడాను, ఇంత సంకుచితమైన మార్గంలో జీవించటం చాలా ఆశ్చర్యం.
0: దో దెర్ ఇస్ వాస్ట్నెస్, దో దెర్ ఇస్ డివినిటీ ఇన్ హ్యూమన్ లైఫ్, హీ స్పెండ్స్ ఆల్ ద టైమ్ నారో మైండెడ్ వే. ఇట్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్.
1: హృదయం అంటే కేవలం ఈ పంచభౌతిక దేహం నందు ఉన్నటువంటి ఈ గుండెకాయ మాత్రమే కాదు.
0: ది హార్ట్ హియర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ డస్ నాట్ మీన్ ఫిజికల్ హార్ట్.
1: హృదయం అంటే సర్వత్రా ఉంటుండాది.
0: This hridaya is present all over.
1: Danini sahasra shisha purusha sahasraksha sahasrapat anni chetulu vedala chetulu veladi kannulu veladi shirasulu undeyukuntante emtidi aa vishwame.
0: This universe, the spiritual heart, the hridaya is present everywhere with thousands of feet, thousands of
1: hands. ఇంటూ ఇన్ఫినిట్ చేసేసినప్పుడు ఇతను విరాట స్వరూపుడు అయిపోతాడు.
0: సో బాడీ మల్టిప్లైడ్ బై ఇన్ఫినిటీ ఈజ్ కాస్మిక్ ఫామ్.
1: ఇంకా మైండ్ ను దాన్నే ఇన్ఫినిట్ గా చేసేసినప్పుడు, ఇంటూ ఇన్ఫినిట్ చేసినప్పుడు అదే ఒక విధమైనటువంటి ఒక భగవత్ స్వరూపంగా మారిపోతుంది.
0: మైండ్ మల్టిప్లైడ్ బై ఇన్ఫినిటీ
1: అతనే హిరణ్య గర్భుడు అన్నాడు.
0: హీఈస్ కాల్డ్ హిరణ్య గర్భ.
1: కనుక హిరణ్య గర్భుడు, విశ్వ విరాట స్వరూపుడు, ఇంకా ఆత్మ ఇంటూ ఆత్మ ఈజ్ ఈక్వల్ బ్రహ్మ అని.
0: Therefore, Atma, the soul multiplied by soul,
1: Brahmanaga
0: is Brahma.
1: Brahma sambandhamainatundi Brahma.
0: Brahma means that which is cosmic.
1: That
0: which expands.
1: Enta varaku nenu pole inka expand avutundi.
0: It will expand limitlessly.
1: Kanukane manamu expand love ni man penchukovali.
0: So we should expand our love.
1: Expand love is life.
0: Expansion of love is life.
1: Contraction of love is death.
0: Contraction of love is death.
1: కనుకనే మనం ఎక్స్పాన్షన్ లవ్ పెట్టుకోవాలి.
0: సో వీ షుడ్ హ్యావ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ అవర్ లవ్.
1: ఎందుకంటే ఆ దివ్యత్వం అనేది మనలో ఉంటుంది.
0: బికాస్ ద డివినిటీ ఇస్ విథిన్
1: అస్. ఎప్పుడు కూడా వ్యాపించిపోతుంటుంది.
0: ఇట్ షుడ్ ఎక్స్పాన్స్.
1: కనుక మన చర్యలు ఎందుకు వ్యాపించిపోయేటువంటి యొక్క దివ్యమైన భావాలు మనలో ఆవిర్భవించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ ఎవర్ ఎక్స్పాండింగ్ డివైన్ ఫీలింగ్స్.
1: కానీ ఈనాటి మానవులకు ఇట్టి విశాలం పేరుగా పెరిగేటువంటి భావాలు లేవు. అంత సంకుచితం సంకుచితం సంకుచితం.
0: టుడే వీఆర్ నారో మైండెడ్, వీఆర్ నాట్ బ్రాడ్ మైండెడ్.
1: ఈ నేరో మైండ్ పెట్టుకుని మీ విశాలత్వాన్ని మనం విచారం చేస్తే ఏ విధంగా అర్థమవుతుంది?
0: విత్ దిస్ నేరో మైండ్ హౌ డు యూ థింక్ ఆఫ్ ఇన్ఫినిటీ, హౌ డు యూ ఎక్స్పెక్ట్ వాస్ట్నెస్?
1: కనుక మన యొక్క దివ్యత్వం అంతా కూడా నువ్వు ఇన్ఫినిటీ అనంతమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: సో దిస్ డివినిటీ ఈజ్ ఇన్ఫినిటీ.
1: అందుకోసమనే భగవంతుణ్ణి అనంత రూపాయ నమః.
0: దేర్ ఫోర్ గాడ్ హ్యాస్ ఇన్ఫినిట్ ఫార్మ్స్.
1: అనంతమైనటువంటి యొక్క జగత్తు నందు అనంత స్వరూపుడై ఉంటున్నాడు.
0: గాడ్ హెస్ సో మెనీ ఫార్మ్స్, ఇన్ఫినిట్ ఫార్మ్స్.
1: జడ చైతన్యం ఎందుకు తానే ఉంటున్నాడు.
0: హీస్ ప్రెసెంట్ ఇన్ ది ఇనర్ట్ మ్యాటర్ ఆల్సో.
1: కానీ సర్వత్రా ఉండటం చేతనే అతను సర్వవ్యాపకుడు అయిపోయినాడు.
0: యాజ్ హీస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ హీస్ ఆల్ పర్వేసివ్.
1: సర్వవ్యాపక తత్వం బ్రహ్మ అని పేరు.
0: దట్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ ఇస్ కాల్డ్ బ్రహ్మ.
1: అది కనిపించకపోవచ్చును.
0: యు మే నాట్ ఫైండ్ సీ ఇట్.
1: కనిపించవచ్చును.
0: యు మే సీ.
1: కానీ అది మీ అదృష్టం పైన ఉంటుంటాయి.
0: ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫార్చ్యూన్.
1: మీ విశ్వాసం పైన ఆధారపడి ఉంటుంటాయి.
0: ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫెయిత్.
1: నిజంగా ఆ విశ్వాసాన్ని మీరు దృఢంగా పెట్టుకుంటే తప్పక క్షణంలోనే కనిపిస్తాడు.
0: ఇఫ్ యూ హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్ యుల్ సర్టన్లీ సీ గాడ్.
1: భగవంతుడు ఎక్కడి నుంచినో దిగి రావటం అనేటువంటిది లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ లైక్ గాడ్ డిసెండింగ్ ఫ్రమ్
1: సంవేర్. ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్లిపోవటం అనేటువంటిది లేదు.
0: హీ డజంట్ లీవ్.
1: భగవంతునికి రాకపోకలు లేనటువంటి స్థితి భగవంతుడి.
0: డివినిటీ ఇస్ దట్ విచ్ ఇన్ ఎ కమ్స్ నా గోస్.
1: తాను రాడు, తాను ఎక్కడికి పోడు.
0: హీ డజంట్ కమ్, హీ డజంట్ గో ఎనీవేర్.
1: సర్వత్రా ఉంటున్నాడు.
0: హీ ఇస్ ఎవ్రీవేర్.
1: అయితే కొంతమందికి ఆ దివ్యత్వం నుంచినే ఆవిర్భవించినటువంటి శక్తి వల్ల ఆ దివ్యత్వాన్ని మరిపింపజేస్తుంది.
0: బికాస్ ఆఫ్ ద డివైన్ పవర్ హీ విల్ బి నేచురల్లీ క్యారీడ్ అవే బై ద డివైన్ మేనిఫెస్టేషన్.
1: సూర్యుడు ఉంటుంటాడు.
0: ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫెయిత్.
1: నిజంగా ఆ విశ్వాసాన్ని మీరు దృఢంగా పెట్టుకుంటే తప్పక క్షణంలోనే కనిపిస్తాడు.
0: ఇఫ్ యూ హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్ యూ విల్ సర్టన్లీ సీ గాడ్.
1: భగవంతుడు ఎక్కడి నుంచి దిగి రావటం అనేది

0: మహత్వాన్ని మరిపింపజేస్తుంది.
1: బికాస్ ఆఫ్ ద డివైన్ పవర్ హీ విల్ బి నేచురలీ క్యారీడ్ అవే బై ద డివైన్ మేనిఫెస్టేషన్.
0: సూర్యుని వల్ల అనేక మేఘములు ఉద్భవిస్తుంటాయి.
1: బికాస్ ఆఫ్ సన్ యూ ఫైండ్ సో మెనీ క్లౌడ్స్ ఫార్మింగ్.
0: ఈ క్లౌడ్స్ కంతా కూడా మూల కారణం ఎవరు? సూర్యుడే.
1: సన్ ఈస్ ద కాజ్ ఫర్ ఆల్ దీస్ క్లౌడ్స్.
0: కానీ సన్ నుండి ఆవిర్భవించినటువంటి ఈ మేఘములు సన్ నే మరుగు చేస్తాయి.
1: క్లౌడ్స్ విచ్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ ద సన్ ది విల్ కవర్ ద సన్.
0: ఇంత మాత్రం చేత నన్ను మరుగు చేసిందని సూర్యుడు దీన్ని ఏమైనా కోపిస్తాడా?
1: డూ యూ థింక్ ద సన్ విల్ బి యాంగ్రీ విత్ ద క్లౌడ్స్?
0: కొంతసేపు ఓపిక పట్టుకుంటే ఆ క్లౌడ్స్ కదిలిపోతాయి.
1: Be patient for some time, clouds will pass off.
0: అదే patience.
1: That is patience.
0: ఆ ఓపికను మనం పట్టుకుంటే ఈ క్లౌడ్స్ కలిగి కదిలిపోతాయి, సూర్యుడు యథారీతిగా ప్రకాశిస్తూ ఉంటాడు.
1: If you have patience, clouds will pass off. You will see the sun.
0: ప్రతి ఒక్కటి కూడాను దైవం నుండినే పుడుతున్నాయి.
1: Everything is born out of divine.
0: పుట్టడము, పెరగటము, లీనం కావటం అంతా మూడింటికి దైవమే మూల కారణము.
1: The birth and the growth and death are all in the divine only.
0: కనుకనే ప్రతి పదార్థమునందు కూడాను దైవం యొక్క సంబంధం ఏర్పడి ఉంటుండాలి.
1: ఎవ్రీ మ్యాటర్ మెటీరియల్ హ్యాస్ గాట్ ద డివినిటీ విత్ ఇన్.
0: కనుక ప్రతి విషయంలో కూడాను దైవత్వాన్ని మనం చింతించాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ థింక్ ఆఫ్ డివినిటీ ఇన్ ఎవ్రీ.
0: దైవం కోరేటువంటిది రెండే రెండు.
1: గాడ్ వాంట్స్ ఓన్లీ టూ,
0: సత్యం ధర్మం.
1: వన్ ఇస్ ట్రూత్, అదర్ ఇస్ రైచియస్నెస్.
0: ఈ రెండింటి అందే కూడాను ఇంకెంతైనా ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: కరుణ,
1: కంపాషన్,
0: ఇంకా తర్వాత దయ, దాక్షిణ్యము, ఇవన్నీ కూడా అందులోనే చేరి ఉంటుంది.
1: కంపాషన్, ద కైండ్నెస్ ఆర్ ఆల్ ది ఇంగ్రీడియంట్స్ ఇన్ దీస్ టూ ఎసెన్షియల్ ప్రిన్సిపల్స్.
0: ముఖ్యమైనటువంటి ఇది రెండే.
1: ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ టూ.
0: మిగిలినవన్నీ కూడా ఇందులో భాగములే, ఇందులో అంగములే.
1: ఆల్ ద రెస్ట్ ఆర్ ద కాంపోనెంట్స్ అండ్ ద పార్ట్స్ ఆఫ్ దీస్ టూ.
0: కనుక మనం దయతో ఉండాలి. దయ అనగా దీనికి ప్రేమ పర్యాయ పదమే దయ.
1: దిస్ కంపాషన్ ఇస్ ద సినోనిమ్ ఆఫ్ దిస్ వర్డ్ లవ్.
0: ఈ ప్రేమ అనేటువంటి దాన్ని కూడా దయ అంటారు.
1: దిస్ లవ్ ఈజ్ ఆల్సో కాల్డ్ కంపాషన్.
0: కనుకనే ఈ ప్రేమ అనేటువంటిది మనలో ఉండినప్పుడు ఏ విధమైన ద్వేషము మనలో ప్రారంభించదు.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్, దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ హేట్రెడ్.
0: అసలు మానవుని హింసింపజేస్తుండేటువంటిది ఈ మూడే.
1: యాక్చువల్లీ మ్యాన్ ఈస్ పుట్ టు సఫరింగ్ బికాస్ ఆఫ్
0: క్రోధ లోభమే.
1: వన్ ఇస్ కామ డిజైర్, సెకండ్ క్రోధ ద యాంగర్, లోభ ద గ్రీడ్.
0: అనేటువంటిది మనం చేసేటువంటి కర్మ మార్గాన్ని అంత భస్మం చేస్తా ఉంది.
1: ఇట్ ఇస్ ద డిజైర్ దట్ బర్న్స్ ఆల్ అవర్ యాక్షన్.
0: ఇంకా లోభము అనేటువంటిది మన యొక్క భక్తిని అంతా కూడా నశింపజేస్తుంది.
1: ఇట్ ఇస్ ద గ్రీడ్ దట్ రూయిన్స్ ఆల్ అవర్ డివోషన్.
0: ఇంకా జ్ఞానం అనేటువంటి దానిని క్రోధము పూర్తి నశింపజేస్తుంది.
1: ద విజ్డమ్ ఇస్ టోటలీ కిల్డ్ బికాజ్ ఆఫ్ దిస్ యాంగర్.
0: ఈ కామక్రోధ లోభములు మూడు ఉండటం చేతనే కర్మోపాసన జ్ఞానం పూర్తిని మంటగలిపేస్తుంది.
1: బికాస్ ఆఫ్ దీస్ త్రీ, ద డిజైర్, ద యాంగర్ అండ్ ద గ్రీడ్, ఆల్ పార్ట్స్ ద యాక్షన్ అండ్ ద విజ్డమ్ మంచి భావం రాకుండా
0: ఇవే మూల కారణం.
1: వీ డోంట్ హ్యావ్ గుడ్ థాట్స్ బికాస్ ఆఫ్ దీస్ త్రీ రీజన్స్.
0: ఎందుకంటే ఈ కామక్రోధ లోభములు మూడు ఉండటం చేతనే మనం కర్మలు మంచి కర్మలు చేయలేకపోతున్నాము.
1: Because of these three factors, the desire, the anger,
0: Daivo
1: the hate, we are not able to do good actions. We don't follow correct path in devotion. And we are not able to uphold, acquire wisdom.
0: కనుక అట్లాన్ని మనం ఎందుకు ప్రవేశపెట్టుకోవాలి?
1: వై షుడ్ ఎంటర్టైన్ దీస్ త్రీ ఈవిల్ క్వాలిటీస్?
0: మనకే ద్రోహం చేసేటువంటి దాన్ని మనం ఎందుకు పెంచుకోవాలి?
1: వై షుడ్ యు డెవలప్ దోస్ దట్ ఆర్ ట్రైటర్స్ దట్ వుడ్ బిట్రే అస్ అల్టిమేట్లీ?
0: కనుక మొట్టమొదట మానవుడు ఈ మూడింటిని కూడా దూరం చేయాలి.
1: సో మ్యాన్ షుడ్ గివ్ అప్ దీస్ త్రీ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: ప్రతి మానవుడికి కొన్ని ఆశలు ఉండాలి.
1: మ్యాన్ నేచురల్
0: కొంత పరిమితంలో ఉంటుండాలి.
1: బట్ దే షుడ్ బి అండర్ సర్టన్ లిమిట్స్.
0: మితిమీరి పోకూడదు.
1: దే షుడ్ నాట్ బి బియాండ్ ద లిమిట్.
0: కనుక మనము ఈ యొక్క దుర్గుణాన్ని కొంతవరకు దూరం చేసుకోవడానికి దైవ చింతన విచారం ఎక్కువ చేయాలి.
1: వీ షుడ్ డిస్పెన్స్ విత్ ఆల్ ఈవిల్ క్వాలిటీస్ బై థింకింగ్ ఆఫ్
0: విశాల ప్రపంచం నందు విశాలమైన హృదయులుగా ఉంటుండాలి.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ వీ షుడ్ హావ్ బ్రాడ్ మైండ్.
0: ఎంత సముద్రం అంతటి హృదయంగా ఉంటుండాలి మనలో.
1: ఇట్ షుడ్ బి ఆఫ్ ది వాస్ట్ ఎక్స్పాన్స్ ఆఫ్ ఎన్ ఓషన్.
0: ఈ విశ్వానికంత సముద్రమే ఒక పెద్ద హృదయము.
1: And for the entire universe is the ocean that is the heart.
0: కనుకని అందరి యందు కూడా ఉన్నటువంటిది అదే మానస సరోవరము.
1: That is the same, the ocean present in our mind. It should be so vast and broad.
0: హృదయం విశాలం లేకపోతే వాడు మానవుడే కాదు.
1: వితౌట్ దట్ వాస్ట్నెస్ ఆర్ బ్రాడ్ మైండెడ్నెస్
0: భావాలకు ఏమాత్రమో అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ గివ్ స్కోప్ టు నేరో మైండెడ్నెస్.
0: అందరి ఒకవేళ దోషములు కలగవచ్చును, కొంచెం తప్పులు జరగవచ్చును.
1: There may be certain mistakes.
0: కానీ దాన్ని మనం లెక్క చేయకూడదు.
1: But we should not be mindful of them.
0: కానీ ప్రేమను మాత్రం వదులుకోకూడదు.
1: But we should never give up love.
0: ప్రేమను ప్రధానమైనటువంటి జీవితంలో ఉంచుకున్నప్పుడు దేన్నైనా మనం సాధించవచ్చు.
1: With this principle of love, you can achieve anything in this world.

0: కనుక
1: సో
0: మానవుడు అనేటువంటి వాడు విశాల హృదయుడు కావాలి.
1: మ్యాన్ షుడ్ బి బ్రాడ్ మైండెడ్.
0: మానవుని యందు ఉద్భవించేటువంటి ఒక సంకల్పం కూడాను గొప్ప ఆదర్శవంతమైనటువంటి ఒక సంకల్పంగా ఉంటుండాలి.
1: ఆల్ ద థాట్స్ he entertains should be lost.
0: సంకల్పాలు మనం ఏమాత్రం అభివృద్ధి చేసుకోకూడదు.
1: He should not have any mean ideas.
0: అనంతమైనటువంటి యొక్క ఆదర్శాన్ని తీసుకోవాలి.
1: He should set an infinite idol.
0: ఇట్టి ఆదర్శాలు ఆ వ్యక్తి పోయిన తర్వాత కూడా నువ్వు ఆదర్శం నిలిచే ఉంటుంటాయి.
1: The ideals will remain even after the person dies.
0: కనుకనే మంచి ఆదర్శానికి దానిని చిరంజీవి అన్నారు.
1: So the one who has got these good ideals is called Chiranjeevi, immortal.
0: అది ఎప్పటికీ నశించేటువంటిది కాదు.
1: It's immortal.
0: దేహం నశించినా కూడాను ఆ యొక్క గుణం నశించేటువంటిది కాదు.
1: The body will collapse, but the ideals will remain permanent.
0: కనుక అట్టి పవిత్రమైనటువంటి గుణమును మనం అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నించాలి.
1: We should develop the sacred qualities.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: మీరందరి ఎందుకు ప్రేమ ఉన్నది.
1: There is love in
0: everyone. కానీ ఆ ప్రేమను కొంత పరిమితమైన దీంతో మీరు పెట్టుకుంటున్నారు.
1: But you have restricted it.
0: కాదు కాదు.
1: No.
0: విశాలం విశాలం విశాలం చేయాలి.
1: You should expand it.
0: ఆ ప్రేమను ఎంత విశాలం చేసుకుంటావో, ఎంత పవిత్రమైన దీనిగా ఉంచుకుంటావో, అంత నీ యొక్క జీవితము ఆదర్శంగా ఉంటుంది.
1: The more you expand, the more you maintain it sacred, your life also will grow more and more.
0: దైవ ప్రేమ అన్నింటికంటే ముఖ్యమైనటువంటి ప్రేమ.
1: లవ్ ఫర్ గాడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
0: ప్రపంచకంలో ఏదో శారీరకంగా వచ్చినటువంటి దాంట్లో శారీరక ప్రేమలు ఉంటుంటాయి.
1: నేచురల్లీ దేర్ విల్ బి లవ్ అమంగ్ బ్లడ్ రిలేషన్స్. తండ్రి
0: సిస్టర్ బ్రదర్ ఇలాంటి వాటితో కూడా ఈ శరీరంతో ఉద్భవించినటువంటివి.
1: నేచురల్లీ యూ హావ్ గాట్ లవ్ టువర్డ్స్ యువర్ బ్లడ్ రిలేషన్స్, ద మదర్ ఫాదర్ సిస్టర్ బ్రదర్.
0: మధ్యలో వచ్చినవి మధ్యలోనే పోతుంటాయి.
1: దేర్ ఆల్ ద పాసింగ్ క్లౌడ్స్ దట్ హావ్ కమ్ ఇన్ బిట్వీన్ షుడ్ పాస్ ఆఫ్.
0: పాసింగ్ క్లౌడ్స్
1: దేర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్ ఓన్లీ.
0: కానీ దైవం నుంచి వచ్చినటువంటి అదే పర్మనెంట్. ఇది
1: బట్ దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ గాడ్ ఈస్ పర్మనెంట్.
0: ఆ ప్రేమను ఎంత అభివృద్ధి గావించుకుంటామో అంత ఆనందం మనలో అభివృద్ధి అవుతుంది.
1: This love which is God's gift, if you develop more, you'll be more blissful.
0: ఈ అభివృద్ధి గావించుకోవటం వల్ల మనకు లభించేది ఏమిటి? అదే ఆనందం.
1: What is that you get by increasing your love? It is the bliss that you get.
0: ప్రేమను ఎంత అభివృద్ధి చేస్తావో ఆనందం కూడా అంత అభివృద్ధి అవుతుంది.
1: The more you develop the love, naturally you'll be more and more blissful.
0: మీ ఆనందం కూడా అంత సంకుచితంగా ఉంటాయి.
1: If you narrow it, if you limit it, naturally the bliss also will come down.
0: కనుక నిరంతరము మనం ఆనందాన్ని అనుభవించాలనుకుంటే ప్రేమను పెంచుకోవాలి.
1: In order to be blissful all the time, we have to increase and develop love.
0: ప్రేమ రూపము బ్రహ్మంబు ప్రేమమయము.
1: God is the embodiment of love and full of love.
0: ప్రేమ ప్రేమతో సంధింపని మమగును.
1: It is the stipulation that there be connection love to love only.
0: కామ ప్రేమను గట్టిగా కలిగియున్నా.
1: Therefore, if you strengthen this love,
0: అద్వితీయము సాధింప అర్హుడగును. అద్వితీయము సాధింప అర్హుడగును.
1: You deserve that state of non-dualism.
0: అది అద్వితీయము.
1: That is non-dual state.
0: ఆ ప్రేమను నీవు వదిలిపెట్టుంటే నీవు అద్వైత సిద్ధాంతంలో నీవు ప్రవేశించిన.
1: Then once you develop the principle of love,
0: ఏకాత్మ భావాన్ని నీవు విశ్వసించిన వాడవుతావు.
1: You will have that full faith in that point of
0: oneness.
1: It is the same divine principles which is spread all over.
0: దానిని మనం సాధించాలి.
1: That we should achieve it in our lifetime.
0: ఈ లోక సంబంధమైనటువంటి విద్యలంతా మనం నేర్చుకోవచ్చును.
1: The world education you can acquire.
0: ఇవన్నీ కూడా అప్పటికప్పుడు ఒక లోకంలో ఉపయోగించుకునేటువంటివి.
1: They are just useful in our world.
0: ఇది వ్యావహారిక విద్యలు.
1: It's just worldly knowledge.
0: కానీ అదే పారమార్థిక విద్య.
1: But that is the spiritual knowledge.
0: ఆ పారమార్థిక విద్య లోపల ఈ ప్రేమనే ప్రధానమైనటువంటి ప్రాణం.
1: ఇన్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ దిస్ లవ్ ఇస్ లైఫ్.
0: కనుక ప్రేమను పెంచుకోండి.
1: సో డెవలప్ లవ్.
0: మనలో ఉండేటువంటి ఒక దయా ప్రేమను అభివృద్ధి గావించుకున్నప్పుడే మనము మానవాతీతమైనటువంటి ఒక పురుషోత్తములుగా మనం మారుతాం.
1: వెన్ వన్స్ వీ డెవలప్ దిస్ కంపాషన్ అండ్ లవ్, యూ విల్ ట్రాన్సెండ్ ద లిమిటేషన్ ఆఫ్ హ్యుమానిటీ అండ్ యూ విల్ బి వన్ విత్ ది డివినిటీ.
0: శివశంకర నమామి శంకర శివశంకర శంభో.

0: One may get by heart and repeat all sacred texts, Vedas and Vedangas. One might even compose poems, poetry and prose, which is most impressive. But without the purity of heart, one ruins himself. Do not forget this good word.
1: Prema Sarupulara.
0: Embodiments of love.
1: Vedamu Dvaitamaniyu. వేదాంతము అద్వైతమనియు అనేక విధములైనటువంటి ఆదర్శముల చేత ఆధారముల చేత శంకరుల వారు ప్రచార ప్రబోధన సలుపుతూ వచ్చారు.
0: శంకర ప్రాపగేటెడ్ హిస్ డాక్ట్రిన్ అండ్ థియరీ దట్ వేద ఈజ్ డ్యువలిజం వైల్ వేదాంత ఈజ్ నాన్ డ్యువలిజం బేసింగ్ ఆన్ సో మెనీ ఎవిడెన్సెస్.
1: వేద వేదాంతములకు ఉన్నటువంటి యొక్క వ్యత్యాసములు, మానవ శరీరంలో ఉండినటువంటి అంగములకు శరీరములకు ఉండినటువంటి వ్యత్యాసమే.
0: ద డిఫరెన్స్ బిట్వీన్ వేద అండ్ వేదాంత ఈజ్ సేమ్ యాజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద వేరియస్ లింబ్స్ అండ్ ద బాడీ.
1: కన్నులు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు ఇవన్నీ కూడాను దేహములకు అంగములు.
0: ఐ the ear, the mouth, nose, all these are the different parts of the body.
1: దేహములు సమాజమునకు అంగము.
0: Body is a limb of the society.
1: సమాజము మానవతకు అంగము.
0: The society is a limb of the humanity.
1: ఈ మానవత్వము ప్రకృతికి అంగము.
0: Humanity is a part of nature.
1: ప్రకృతి పరమాత్మ అంగము.
0: Nature is a limb of the divinity.
1: కనుక అంగాంగముల యొక్క వ్యత్యాసము లోతులకు దిగి విచారించినప్పుడు అన్ని ఒక్కటిగానే ఏర్పడతాయి.
0: Therefore, when we go into the depth and inquire, we understand the same relationship among the various limbs of the same body.
1: కాశీలో పండిత సమావేశములో అనేక విధములైనటువంటి యొక్క సమస్యలు ప్రారంభమై ఆ సమస్యలు అనేక విధములైనటువంటి వాదోపవాదము చేత వాదనలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: There in Kashi, in the congregation or assembly of various scholars, many problems have been taken up and they argued vehemently.
1: చిరునవ్వులు నవ్వుతూ శంకర్ల వారు వాదే వాదే వర్జితే వైరం అన్నాడు. ఈ వాదనల వల్ల కేవలం వైరం అభివృద్ధి అవుతుంది కానీ శాంతి చేకూరదు జగత్తునకు.
0: శంకర స్మైలింగ్ హి సెడ్ బై ఆర్గ్యూయింగ్ లైక్ దిస్ is only enmity that would be the result.
1: Kanuka vadam aneetunte yokka naamamu deeniki sariyainte saarthakam kaadu.
0: Therefore argumentation is not the proper procedure to
1: samasyalu pariharam chesukotamu manavuni yokka pradhana samasya.
0: The main problem lies in finding out a solution.
1: Jeevithamantayikunu samasyalu yokka thoranangane roopondutundi.
0: Life is full of problems as such.
1: Manavudu tana nitya jeevithamulo చింతలేనటువంటి యొక్క సమయం అనేటువంటిదే కనిపించదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్స్ నో టైమ్ లెఫ్ట్ విదౌట్ యాంగ్జైటీ అండ్ వరీ.
1: పుట్టుట ఒక చింత,
0: బర్త్ ఇట్ సెల్ఫ్,
1: భూమి నుండుట చింత,
0: లైఫ్ ఆన్ ఎర్త్,
1: సంసారం ఒక చింత,
0: ఫ్యామిలీ,
1: చావు చింత,
0: డెత్,
1: బాల్యమంతయు చింత,
0: చైల్డ్హుడ్,
1: వార్ధక్యం ఒక చింత,
0: ఓల్డ్ ఏజ్,
1: జీవించుట ఒక చింత,
0: అవర్ లివింగ్,
1: చెడుపు చింత,
0: ఫెయిల్యూర్,
1: కర్మలన్నీ చింత,
0: ఆల్ యాక్షన్,
1: కష్టము ఒక చింత,
0: డిఫికల్టీస్,
1: సంతసం ఒక చింత,
0: వింత
1: చింత,
0: ద మిస్టరీ, ఆల్ అవర్ ప్రాబ్లమ్స్,
1: సర్వ

0: Oh people, at least desire wholeheartedly love for God. That would be a solution for all our problems and anxieties.
1: Samasta chintanaku premane pariharamunaku moola karanam.
0: It is the love which is the only solution for all problems.
1: Prema unna chota dvesham undadu.
0: Where there is love, there is no hatred.
1: Prema unna chota vyatyasam kanipinchadu.
0: Where there is love, there are no differences.
1: Prema unna chota asuya aradu.
0: There cannot be jealousy.
1: Prema sarva samatvamunakunu samannamayu kavinchetvanti yokka samasta shaktivantamainatundi.
0: Love is so powerful that coordinates and integrates.
1: Kani vedamunandu itti premaku kontha stalam takkuvaga undadu.
0: However, there is little scope for love in Veda.
1: Vedamu nirantaram kodanu aashinchunade kani anubhavinchunadi kaadu.
0: Veda always expects but doesn't show path to experience.
1: Lokamulo aneka mandi veda panditulu untunnaru.
0: There are thousands of scholars in the world.
1: కాని వేదమును వల్లి వేస్తున్నారు.
0: దే రిపీట్ వేద.
1: తెల్లవారి మొదలు రాత్రి పరుండనంత వరకు నువ్వు వేదమును ఉచ్చరిస్తున్నారు.
0: ఫ్రమ్ డాన్ టు డస్క్ దే గోన్ చాంటింగ్ వేద.
1: కానీ ఇది ప్రకటితం మాత్రమే కాని ఆచరణ తక్కువ.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఎక్స్ప్రెషన్ బట్ నాట్ ప్రాక్టీస్.
1: కనుకనే ఇది ద్వైతము అని చెప్తూ వచ్చాడు శంకర్ల వారు.
0: సో శంకర్ కాల్డ్ ఇట్ డ్యుయలిజం.
1: సుఖంచమే తుదినంచమే యుద్ధం చెమే నిద్రం చెమే అంతా చెమే చెమే చెమే చెమే కావాలి కావాలి కావాలి అని ఆశపడటం.
0: ఆల్ మంత్రాస్ కన్వే ది సేమ్ మీనింగ్ ఐ వాంట్ ఐ వాంట్.
1: కావాలి అనేటువంటి ఒక వాంఛ ద్వైతమునకు మూల కారణం.
0: ద డిజైర్ ఇస్ ద బేసిస్ ఫర్ డ్యూ.
1: ఏదో ఒకటి ప్రత్యేకంగా ఉండినప్పుడు కదా అది నాకు కావాలి అని ఆశించటం.
0: బికాస్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ సెపరేట్ ఆబ్జెక్ట్ యూ డిజైర్ ఇట్.
1: ఇక్కడ ఆశించే వ్యక్తి ఆశింపబడేటువంటి వస్తువు రెండు ప్రత్యేకంగా ఉంటున్నాయి.
0: హియర్ దేర్ ఆర్ టూ ద వన్ హూ డిజైర్స్ అండ్ ద డిజైర్డ్.
1: కనుకనే ఆశ ఆశించేటువంటి వాడి ఏకత్వమే నిజమైన అద్వైతం.
0: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ ద డిజైర్ అండ్ ద డిజైర్డ్ ఇస్ నాట్.
1: ఆశించేవాడు ఆశించే పదార్థమున కంటే భిన్నంగా ఉండినప్పుడు ఇది ద్వైతమే ఏర్పడుతుంది.
0: ద వన్ హూ డిజైర్స్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ ద డిజైర్డ్ దట్ ఈస్
1: డ్యుయలిజం.
0: This is kerchief.
1: ఈ కర్చీప్ నాకు కావాలి.
0: I want this kerchief.
1: ఈ కర్చీప్ ప్రత్యేకంగా ఒకటి ఉండినప్పుడే కదా నేను దానిని ఆశిస్తున్నాను.
0: బికాస్ కర్చీప్ ఇస్ సపరేట్ ఐ వాంట్ ఇట్.
1: ఈ కర్చీప్ వేరు నేను వేరు.
0: కర్చీప్ ఇస్ సపరేట్ ఫ్రమ్ మీ.
1: కనుక ఇది ద్వైతంగా రూపొందుతుంది.
0: దిస్ ఇస్ డ్యుయలిజం.
1: ఇదే కర్చీప్ లోపల అద్వైతాన్ని మనం చక్కగా నిరూపించవచ్చు.
0: వి కెన్ ఆల్సో ప్రూవ్ నాన్ డ్యుయలిజం త్రూ ది సేమ్.
1: ఇది ఏమిటి?
0: వాట్స్ దిస్?
1: ఇది ఒక హ్యాండ్ కర్చీప్.
0: This is a handkerchief.
1: ఇది ఒక బట్ట.
0: This is a cloth.
1: కాని దీనిని విచారణ చేసి పరిశోధన చేసినప్పుడు ఇది వస్త్రము కాదు, ఇది దారముల యొక్క చేరిక.
0: If you investigate and proceed further, you will know it's a bundle of threads.
1: ఇది దారములు కాదు, ఇది ప్రత్తి.
0: It's not even a thread, it's cotton.
1: ప్రత్తి దారము బట్ట మూడు ఒక్కటే.
0: Cotton, thread and cloth are one and the same.
1: కనుకనే త్రిదళం త్రిడరాకాలం త్రియోత్యంతి త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అన్నాడు శంకరుడు. త్రిగుణం త్రిదళాకారం.
0: There are three attributes. It is threefold.
1: త్రినేత్రంచ త్రియాయుధం.
0: Three-eyed and trident.
1: త్రిజన్మ పాప సంహారం.
0: And atones for all the sins of three births.
1: శివార్పణం అది అద్వైతం.
0: That surrendering to God is non-dualism.
1: ఇక్కడ రెండు విధములైనటువంటి యొక్క విభాగములు మనము విచారించాలి.
0: హియర్ వి హావ్ అండర్స్టాండ్ ద డైకాటమీ.
1: ప్రత్యక్షం పరోక్షము.
0: వన్ ఇస్ డైరెక్ట్, అదర్ ఇస్ ఇండైరెక్ట్.
1: అయితే ప్రత్యక్షంగా అనుభవించినటువంటిది కొందరు దాని యొక్క విషయమును ప్రత్యేకించి చెప్పలేకపోతారు.
0: దోస్ దట్ హావ్ డైరెక్ట్ ఎవిడెన్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ కెనాట్ సే ఇట్ అవుట్ ఓపెన్లీ.
1: ఒక మూగవాడు షడ్రసోపేతమైనటువంటి యొక్క పదార్థములంతా భుజించాడు.
0: A dumb person has partaken delicious items.
1: Kani okkoka dani ruchi ye vidhanga unnadani tanaku teliyane kani danni vicharinchi varninchi vivarinchi marukuriki cheppadaniki veelu kaadu.
0: He knows the taste of every item served, but he cannot explain the taste of every item.
1: Cheppaledu kudanu.
0: He cannot express.
1: Kanukane advaitamlo undinatundi aanandamu manavulaku దాన్ని వెలుబుచ్చడానికి వీలు కానటువంటిది.
0: దేర్ఫోర్ ద బ్లిస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ నాన్ డ్యూయలిజం ఇస్ బియాండ్ ఎక్స్ప్రెషన్.
1: అనుభూతిలో మనకు అర్థమవుతుందే కానీ దానిని వివరించి ప్రజలకు విబోధించటము వీలు కాదు.
0: యు కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ బట్ యు కెనాట్ ప్రొఫెస్ ఆర్ ఎక్స్ప్రెస్.
1: ఇక్కడ పరోక్షమే లేకుండా ప్రత్యక్షమే శూన్యం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దేర్ ఇస్ నో దిస్ ఇన్ డైరెక్ట్ అప్రోచ్ యు కెనాట్ హ్యావ్ డైరెక్ట్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ప్రత్యక్షమునకే ప్రమాణం ఇస్తున్నారు కానీ పరోక్షమునకు ఏమాత్రము అవకాశం అందించడం లేదు.
0: బట్ అన్ఫార్చునేట్లీ వీ గో బై ద డైరెక్ట్ ఎవిడెన్స్.
1: పరోక్షాన్ని విశ్వసించడం లేదు.
0: వీ హావ్ నో ఫెయిత్ ఇన్ ఇన్ డైరెక్ట్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఐస్ గడ్డ ఉంటుంది.
0: హియర్ ఇస్ అన్ ఐస్ బాల్.
1: ఈ ఐస్ గడ్డ ప్రత్యక్ష ప్రమాణము.
0: దిస్ ఐస్ మాస్ ఆర్ బాల్ ఇస్ అ డైరెక్ట్ ప్రూఫ్.
1: కానీ పరోక్షమైనటువంటి జలము దీనికి ఆధారంగా ఉంది.
0: బట్ దేర్ ఇస్ వాటర్ విచ్ ఇస్ ది ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఫర్
1: ఈ పరోక్షమైన జలమే లేకపోతే ప్రత్యక్షమైన ఐసే లేదు.
0: వితౌట్ దట్ వాటర్ విచ్ ఇస్ ఇండైరెక్ట్ బేసిస్ యూ డోంట్ హ్యావ్ డైరెక్ట్ ఐస్.
1: కనుకనే ప్రత్యక్ష ప్రమాణమైనటువంటి ఒక ఐస్ గడ్డకు పరోక్షమైనటువంటి జలము ఆధారము.
0: దేర్ఫోర్ ఫర్ ది ఐస్ దట్ యు సీ డైరెక్ట్లీ ద వాటర్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కాబట్టి ఈ ప్రత్యక్షమునకు ఏది ప్రధానము ఏది ప్రమాణము? పరోక్షమే ఆధారము పరోక్షమే ప్రమాణము.
0: సో ఫర్ ద డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ది ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఈస్ ద బేస్.
1: కనుకనే దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్తునికంతా కూడాను పరోక్షమైనటువంటి మూలాధారమైనటువంటి యొక్క దివ్యత్వం ఆధారం.
0: Therefore, for all this apparent world, the divinity behind is the base.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేక
0: Without knowing this truth,
1: మానవుడు
0: మ్యాన్
1: వేదమే వేదాంతంగా భావించుకుని వేదమే అద్వైతంగా విశ్వసించి వేదమునే ఉచ్చరిస్తూ వేదములో ఉండినటువంటి యొక్క విషయములను అనుభవించటకు ప్రయత్నిస్తుంటాడు.
0: కన్సిడర్స్ దట్ వేద అండ్ వేదాంత ఆర్ వన్ అండ్ ద సేమ్ అండ్ థింగ్స్ దట్ వేద స్పీక్స్ ఆఫ్ నాన్ జూలిజం అండ్ గోస్ స్పెండ్స్ ఆల్ హిస్ లైఫ్
1: మానవుడు వేద ప్రాకృతమైనటువంటి జీవితంలో కాలం గడుపుతున్నాడు.
0: మ్యాన్ స్పెండ్స్
1: భౌతికమైనటువంటి యొక్క జీవితంలో కాలం గడుపుతున్నాడు.
0: హి లీడ్స్ ఎ వరల్డ్లీ లైఫ్.
1: అనిత్యమైనటువంటి యొక్క ప్రకృతి యందు కాలం గడుపుతున్నాడు.
0: హి స్పెండ్స్ ఇన్ దిస్ మొమెంటరీ వరల్డ్.
1: కానీ ప్రకృతి ప్రాకృతమైనటువంటిది.
0: దిస్ నేచర్
1: ఇది ప్రవృత్తితో కూడినటువంటిది.
0: ద నేచర్ స్పీక్స్ ఆఫ్
1: అవుట్వర్డ్ ట్రెండ్. నివృత్తి వేరే ఉంటుండాలి.
0: బట్ దేర్ ఇస్ ఎటర్నల్ ఇన్వర్డ్ పాత్.
1: ఈ నివృత్తికి ఆధారమైనటువంటిదే పరతత్వము.
0: దేర్ఫోర్ ది ఇన్వర్డ్ పాత్ ఇస్ యాక్చువల్లీ స్పిరిచువల్.
1: ఇట్టి పరతత్వాన్ని బోధించే నిమిత్తమై
0: to teach the spiritual principle
1: మూలాధారమైనటువంటి యొక్క తత్వాన్ని గురించే నిమిత్తమై
0: to declare the fundamental basis
1: అనేక రకములైనటువంటి శ్రమలను ఒడిగట్టుకున్నాడు.
0: శంకర వాస్ ప్రిపేర్ టు ఎదుర్కొంటూ
1: పోయాడు.
0: అండ్ స్టార్టెడ్ ప్రూవింగ్ డెమోన్స్ట్రేటింగ్.
1: గౌడపాదుడైనటువంటి గురువు అనేక విధమైనటువంటి ప్రోత్సాహ ఉత్సాహములు కూడా కల్పిస్తూ వచ్చాడు.
0: హిస్ ప్రిసెప్టర్ గౌడపాద ఆల్సో ఎంకరేజ్డ్ హిమ్.
1: వయసు చిన్నదైనప్పటికీ కానీ విషయం లోపల చాలా దృఢ సంకల్పడే ఇదించాడు శంకర్ల వారు.
0: దో శంకర్ వాజ్ క్వైట్ యంగ్ హి హస్ గాట్ స్ట్రాంగ్ కన్విక్షన్ ఇన్
1: 16వ సంవత్సరం వయసునందే ఇంతమంది పండితులతో వాదోపవాదం జరిగి అందరినీ కూడాను అద్వైత మతం నందు ప్రవేశపెట్టి తాను ఆనందించడానికి మూల కారణము వెనుక ఉండినటువంటి దివ్యశక్తియే.
0: At the age of 16, he could argue with everybody and defeat them totally, convince them and transform them into the theory of non-dualism. It is non-dualism which is the main basis, fundamental. What do you mean by that? The harmony, the unity of all.
1: మీరు చాలా మంది పిల్లలు చూచి ఉంటారు.
0: మెనీ స్టూడెంట్స్
1: చక్కెరతో కొన్ని బొమ్మలు చేసి పెడతారు.
0: దేర్ ఆర్ సర్టన్
1: నక్క కుక్క ఏనుగ పిల్లి ఇలాంటివంతా చేసి పెడతారు.
0: వి హావ్ సో మెనీ డాల్స్ మేడ్ అప్ ఆఫ్ క్యాండీ షుగర్.
1: కానీ పిల్లలు రూపాన్ని మాత్రమే చూస్తారు.
0: చిల్డ్రన్ వాచ్ ద ఫామ్.
1: నాకు నక్క కావాలి, నాకు కుక్క కావాలి.
0: ఐ వాంట్ ఫాక్స్, ఐ వాంట్ డాగ్.
1: నక్క కుక్క రూపనామములు వేరువేరుగా ఉన్నాయి కానీ అన్నింటి యందు చక్కెర ఒక్కటే.
0: ద డాగ్ అండ్ ఫాక్స్ ఆర్ సెపరేట్ బట్ ద క్యాండీ షుగర్ ఇస్ వన్ అండ్ ది సేమ్.
1: ఆ నక్కలో ఉన్నటువంటి చెవులు కొంచెం గిల్లి నోట్లో వేసుకో తీయగుంది.
0: ఇఫ్ యు జస్ట్ కట్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ ద ఫాక్స్ అండ్ ఈట్ ఇట్ ఇస్ స్వీట్.
1: ఆ నక్కలో ఉన్న తోకను కొంచెం గిల్లి నోట్లో వేసుకో తీయగుంది.
0: కట్ ఆఫ్ ద టెయిల్ యట్ ఇట్ ఇస్ స్వీట్.
1: ఈ సర్వస్వరూపం అంతా కూడా మాధుర్యమే.
0: ది ఎంటైర్ ఫామ్ ఇస్ నెక్టరైన్ స్వీట్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: జగత్తంతా కూడా కల్విదం బ్రహ్మా.
0: The entire universe is divine.
1: ఈశావాస్యం ఇదం జగత్.
0: God is present in this cosmos.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: God is present in all creatures.
1: దైవత్వం సర్వత్రా ఉంటున్నదనేటువంటి ఒక సత్యాన్ని తాను గుర్తించి ప్రబోధిస్తూ వచ్చాడు శంకర్.
0: శంకర్ రికగ్నైజ్ అండ్ ప్రాపగేటెడ్ ద బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ద డివైన్ ఇస్ ప్రెజెంట్.
1: ఈ భక్తుల యొక్క భేదాభావము చేతనే భగవంతునకు ఒక ప్రత్యేకతను ఇచ్చుకుంటూ తన ఆరాధన స్వరూపానికే ప్రత్యేకతను అందిస్తూ మిగతా దానికి ఏమాత్రం కూడా స్థానం ఇవ్వకపోవటమే ఈ ద్వైతానికి మూల కారణం.
0: Its only differences are because of the feelings and the sentiments of the devotees who always think of a name and a form.
1: Oka srimantudainatvanti vadu,
0: a rich man,
1: dvaita bhavamto koodinatvanti bhaktito,
0: with a dualistic mind,
1: Krishna ante chala prema,
0: has intense love for Krishna.
1: Ee Krishna vigrahani cheyinchukoni nityamu Krishnani poojinchali, Krishnabhishekam cheyyali, ee abhishek teertham nenu dinamu rolali అనేటువంటి సంకల్పం చేసుకున్నాడు.
0: He determined to worship the idol of Lord Krishna every day and partake prasad or sacrificial food thereafter.
1: ఇవంతా కూడాను కాలం అనేటువంటిది చాలా మార్పుతో కూడినటువంటిది.
0: The time naturally changes.
1: కష్ట సుఖములు కావడి కుండలు.
0: The difficulties and the happiness they
1: come. ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు హించెదరు.
0: What is going to happen in the next minute? Who can imagine it?
1: ఏ నిమిషమునకు ఏ విధమైనటువంటి యొక్క పరిస్థితి సంభవిస్తుందో ఎవరు ఊహించడానికి వీలు?
0: At what moment of time, what is going to happen in store for you?
1: శ్రీమంతుడిగా ఉంటున్నాడు.
0: Is a rich man now.
1: ఒక 20 కాసులు ఇచ్చి కంసాలితో కృష్ణుని విగ్రహాన్ని చేయించుకున్నాడు.
0: He gives silver to the goldsmith.
1: Gold
0: to goldsmith and got made an idol of gold, Krishna's idol.
1: తర్వాత 20 కాసులు ఇచ్చి కృష్ణునికి ఒక గోవును చేయించాడు.
0: అండ్ హి ఆల్సో గాట్ స్పెషల్లీ మేడ్ కౌ ఆఫ్ గోల్డ్.
1: ఇంకా 20 కాసులు ఇచ్చి ఒక నెమలిని దగ్గర పెట్టుకునేటట్టుగా కృష్ణునికి ప్రక్కలో పెట్టాడు.
0: అండ్ హి ఆల్సో మేడ్ పీకాక్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్.
1: అభిషేకం చేయడానికి 20 కాసులు ఇచ్చి ఒక కప్పును చేయించుకున్నాడు.
0: ఫర్ అభిషేక పర్పసెస్ హి గాట్ మేడ్ ఎ గోల్డ్ కప్.
1: నిత్యము ఆ కప్పుతో కృష్ణునికి అభిషేకం చేయటము, ఆ తీర్థం గోరటము, ఆనందించడం ఈ రకంగా జరుగుతూ వచ్చింది.
0: ఎవ్రీ డే he does this abhisheka and drinks that teertha after the process ritual.
1: Kani kalam ye natiki ni samagga undadu.
0: Time will not be the same always.
1: Kalam eppudu kudanu pravahinchetundi pravaham antidi.
0: Time always runs continuously.
1: Idi kala pravahamu.
0: It's an eternal flow.
1: Eppudu hechu pallamlo jagutundo telivadaniki veelu kaadu.
0: No one can say when there will be bumps and jumps in life.
1: ఈ యొక్క క్షీణే పుణ్యే మధ్య లోకం విశంతి.
0: As the merit is exhausted.
1: ఆ పుణ్య ప్రాప్తి అంతా కూడా క్షీణించింది.
0: All the merit of the past is exhausted.
1: ఈ శ్రీమంతుని యొక్క పరిస్థితి దిగజారిపోతూ వచ్చింది.
0: The position of the rich man is
1: కడపటికి దినానికి జరగటమే చాలా కష్టమైపోయింది.
0: He could not carry out his daily living.
1: ఇంకా భరించుకోలేక
0: he couldn't bear.
1: ఈ పదార్థములు ఇంకొక శ్రీమంతుని దగ్గరికి తీసుకెళ్లాడు.
0: He collected all these golden objects and took it to another rich man.
1: అతనికి దీన్ని అమ్మి డబ్బు తీసుకోవాలని ప్రయత్నించాడు.
0: హీ వాంటెడ్ టు డిస్పోజ్ దెమ్ ఆఫ్ మనీ.
1: మొట్టమొదట గిన్నెను అభిషేకం చేసే గిన్నెను తూకం వేశాడు.
0: ఫస్ట్ హీ వెయిడ్ దట్ కప్ విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ అభిషేక పర్పస్.
1: ఇది 20 కాసులు 20 కాసులు ఉంటున్నది.
0: హీ సెడ్ ఇట్స్ ప్రైస్ ఇస్ 20 కాసులు.
1: 60,000 రూపీస్.
0: 60,000 రూపీస్.
1: సరే. తర్వాత ఒక నెమలిని తూకం వేశాడు.
0: అండ్ దెన్ పీకాక్ ఇస్
1: వెయిడ్. ఇది 60,000 రూపీస్.
0: ఇట్స్ ప్రైస్ 60,000.
1: తర్వాత గోవును తూకం వేశాడు.
0: అండ్ ఆల్సో కౌ వెయిట్.
1: 60,000 రూపీస్.
0: ఇట్స్ ఆల్సో 60,000.
1: తర్వాత కృష్ణుని తూకం వేశాడు.
0: దెన్ కృష్ణ ఇస్ వెయిట్.
1: ఇతను కూడా 60,000 రూపీస్ ఉన్నాడు.
0: ఇట్స్ ప్రైస్ ఇస్ 60,000.
1: ఏమిటి గోవు నెమలి కప్పు కృష్ణుడు అందరూ ఒకే వెళ్ళినా నేను భరించలేను.
0: He said, I can't bear this. What is this? You should pay more for Krishna. You can't pay same to the peacock and to the cup and cow.
1: చెప్పాడు.
0: That rich man said,
1: మీకు కృష్ణ రూపము నెమలి రూపము గో రూపము కప్పు రూపంగా ఉంటుంది, నాకు తూకం ప్రధానము అన్నాడు.
0: That rich man said, you go by the form, whether it's a peacock or a cow or a cup or Krishna, but I go by the weight.
1: దానికి వాల్యూ ఇస్తూ వచ్చున్నాడు.
0: I attach value to the total
1: weight. బంగారు తూకమునకు వాల్యూ ఇస్తూ వచ్చాడు, కానీ రూపానికి వాల్యూ ఇవ్వలేదు.
0: The value is attached to the weight of the gold, but
1: అదే విధంగానే భిన్న భిన్న రూపములతో ఉండినటువంటి మానవత్వానికి మనము విలువలిస్తున్నామే కానీ అందరి యందు ఉండినటువంటి పంచభూతముల యొక్క పరమాత్మ తత్వానికి మనం విలువనివ్వటం లేదు.
0: Therefore we attach value to the diversity and the multiplicity and the mankind, but not the unity.
1: భూతముల యొక్క పరతత్వమునకే అద్వైతం అన్నారు.
0: And therefore the essential basic
1: ప్రతి మానవుని యందు కూడాను ఈ పంచభూతము తప్ప మరొక భూతం ఇంకొకటి అధికంగా లేదు.
0: In every person five elements are present.
1: ఆరవ భూతమే లేదు.
0: There is no sixth element as such.
1: కానీ మనము మరొకటి ఏదో ఉన్నదని ఆశించి భ్రమించి దీనికి అనేక విధమైనటువంటి ప్రయత్నాలు సల్పుతూ ఉంటున్నాం.
0: బట్ వి ఇమాజిన్ వి ఆర్ డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ దేర్ సమ్ అదర్ థింగ్.
1: ఈ దురాశే దుఃఖమునకు కారణం.
0: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ గ్రీఫ్.
1: ఆశలు ఉండాలి.
0: వి హావ్
1: ఆశకు కూడా ఒక పరిమితం ఉండాలి.
0: దేర్ షుడ్ బి సమ్ లిమిట్స్.
1: మీరందరూ చాలా మంది పిల్లలు చదివింటారు మైదాస్ యొక్క చరిత్ర.
0: మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మస్ట్ హావ్ గాన్ త్రూ ది స్టోరీ.
1: మైదాస్,
0: మైదాస్, మైదాస్.
1: ఇతను ఒక శ్రీమంతుడే.
0: హిస్ ఎ రిచ్ మ్యాన్.
1: కానీ మహాభక్తుడు.
0: ఇస్ ఎన్ ఆర్డెంట్ డివోటీ.
1: ఇతనికి చాలా దురాశ.
0: Has excessive desire.
1: తన ఆరాధన దేవతను అమితంగా ప్రార్థిస్తూ వచ్చాడు.
0: He prayed repeatedly to the deity.
1: Day and night, తెల్లవారి ముందు రాత్రి వరకు ఆరాధన సల్పుతూ వచ్చాడు.
0: Day and night he offered prayers, worshipped.
1: దేవత ప్రత్యక్షమైంది.
0: The deity appeared.
1: ప్రార్థనలకు ప్రత్యక్షమైన దేవతల యొక్క లక్ష్యం.
0: It is it's natural for the deity to appear in front of the devotee.
1: ప్రార్థన చేయటము అతని యొక్క కర్తవ్యము.
0: God responds to the prayers.
1: ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
0: Things went on.
1: ఒకనాడు
0: వన్ డే
1: మైదాస్ ప్రార్థించాడు తల్లి.
0: మైదాస్ ప్రేడ్, మదర్,
1: ముట్టినంతా బంగారు కావాలి, ఆ వరం నాకు ప్రసాదించమన్నాడు.
0: కన్ఫర్మ్ మీ దట్ బూన్ సో దట్ వాట్ ఎవర్ ఐ టచ్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు గోల్డ్.
1: సరే ఇచ్చినాను వెళ్ళు అన్నాడు.
0: కానీ
1: మొట్టమొదటి దేవత చెప్పింది,
0: నీవు
1: కోరరాని కోరికను కోరుతున్నావు.
0: యు ఆస్క్ దట్ విచ్ యు ఆర్
1: నాట్. చాలా దురాశతో కూడినటువంటిది.
0: దీనివల్ల
1: నీకు సుఖం ఉండదు.
0: యు విల్ నాట్ బి హ్యాపీ ఐదర్.
1: చాలా కష్టములకు గురి అవుతావు.
0: యు విల్ బి పుట్ టు సఫర్.
1: బాధలకు గురి అవుతావు.
0: యు విల్ సఫర్.
1: కట్టేటువంటి జీవితమే ఒక వ్యర్థం అయిపోతుంది.
0: అల్టిమేట్లీ యు విల్ వేస్ట్ యువర్ లైఫ్.
1: కనుక ఈ వరం నీవు కోరవద్దు అనింది.
0: సో డోంట్ ఆస్క్ ఫర్ సచ్ ఎ బూన్.
1: నా వ్యవస్థ నాకుండని నీవు తప్పక ఇవ్వవలసిందే అని పట్టుబట్టాడు ఈ మైదాస్.
0: This Maidas determined that the boon should be granted irrespective of the problems that he is likely to face.
1: Sari cheppina maata vinnappudu em chestundi? Neevu nashtam raasina vrata kanna kalada nu rendu chintinam vellu inga nee avastha nu anubhavinchunnaru.
0: The deity fell so that who can escape from the destiny? All right, you hang yourself, he said.
1: Varavu pondadu intiki vachadu.
0: After the boon is granted, he returned home.
1: Paruppu paina kurchunnadu.
0: He sat there on the bed.
1: దిండిని తీసి పక్కన పెట్టాడు.
0: He kept the pillow on one side.
1: పరుపు దిండు అంతా కూడా బంగారైపోయింది.
0: The bed and pillow transformed into gold.
1: ఇవి మాత్రమే బంగారైనాయా, మిగతా అంతా అవుతుందో కాదో అని తిరిగి కంపౌండ్ లోపల ఉద్యానవనంలో ప్రవేశించాడు.
0: Then he entered, stepped into his garden.
1: ప్రతి వృక్షాన్ని ముట్టాడు.
0: He touched every tree.
1: ప్రతి పూల మొక్కను ముట్టాడు.
0: Every flowering
1: plant. ప్రతి పుష్పాన్ని ముట్టాడు.
0: Every book.
1: అన్ని బంగారైపోతూ వచ్చింది.
0: Everything transformed into gold.
1: కడపటికి అలసిపోయాడు.
0: He was tired.
1: బిడ్డని పిలిచాడు.
0: He called his children.
1: టీనో కాఫీనో తీసుకుని రా అన్నాడు.
0: హి సెడ్ బ్రింగ్ కాఫీ ఆర్ టీ ఫర్ మీ నౌ.
1: టీ కాఫీ తీసుకొచ్చింది.
0: దే బ్రాట్ టీ అండ్ కాఫీ.
1: దాన్ని ముట్టాడు.
0: హి టచ్.
1: బంగారైపోయింది.
0: ఇట్ ఆల్సో బికేమ్
1: గోల్డ్. ఆకలి పెరిగిపోతుందది.
0: అండ్ మోర్ హి వాంటెడ్.
1: కానీ ఏది ముట్టినా బంగారైపోతుందది.
0: బట్ వాట్ ఎవర్ హి టచ్డ్ ఇట్ టర్న్డ్ ఇంటు గోల్డ్.
1: ఏం చేసేది, బిడ్డను ముట్టాడు, బిడ్డ కూడా బంగారైపోయింది. స్టాచ్యూగా తయారైపోయింది.
0: అల్టిమేట్లీ వాట్ ఈస్ టు బి డన్, హి టచ్డ్ హిస్ సన్ హూ ఆల్సో టర్న్డ్ ఇంటు గోల్డ్.
1: అప్పుడు బుద్ధి వచ్చింది మైదాస్.
0: Then Maidas was transformed. See, he could know the truth.
1: Devi cheppina kuda nenu murkhudunai nenu vinalekapoyanu.
0: I was so foolish, though deity told me, I didn't pay heed to her words.
1: Vidhi aneetundi.
0: This is the destiny.
1: Kanuka tirigi devi daggariki vellaadu.
0: So he again went to the
1: teevramainatundi yokka prarthana cheta vedamu cheta oka vidhamainatundi vedana cheta ఆమెను ప్రార్థించాడు.
0: విత్ యర్నింగ్ అండ్ సఫరింగ్ షీ ప్రేడ్ టు ద ఫ్యామిలీ డైటీ.
1: ప్రత్యక్షమైంది.
0: షీ మానిఫెస్టెడ్.
1: నాయన, నా మాట వినలేదు నీవు.
0: యు హావ్ నాట్ హర్డ్ మై వర్డ్.
1: ఈ గతి పట్టింది.
0: దిస్ ఈస్ ది ప్లైట్ నౌ.
1: ఇప్పుడు ఏం కావాలన్నాడు.
0: వాట్ యు వాంట్ నౌ?
1: నీవు ఇచ్చిన వరం తీసుకోమన్నాడు.
0: ప్లీజ్ టేక్ బ్యాక్ ద వెరీ బూన్ యూ గ్రాంటెడ్.
1: అప్పటి నుంచి తాను బ్రతుకుతూ వచ్చాడు.
0: సిన్స్ దెన్ హీ స్టార్టెడ్ ఎ నార్మల్.
1: మానవత్వంలో ఉండినటువంటి ఒక ఆశలు ఇంత ప్రమాదమునకు గురి చేస్తుంటాయి.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది డిజైర్ దట్ విల్ పుట్ అస్ ఆల్ టు డేంజర్.
1: దైవ ఆజ్ఞను శిరసా వహించి ప్రవర్తించినప్పుడు వారికి ఎంతైనా సుఖము శుభములు కలుగుతూ ఉంటాయి.
0: ఇఫ్ వన్ ఫాలోస్ ద కమాండ్ ఆఫ్ గాడ్, దే విల్ బి హ్యాపీ, దే విల్ బి ప్రాస్పర్.
1: కనుకనే శంకరుల వారు లోకము లోపల దీనికి అర్థం చెప్తూ వచ్చారు.
0: ఓ మ్యాన్ డోంట్ హ్యావ్ థర్స్ట్ ఫర్ మనీ.
1: వలదు వలదు ధన దాహము నరుడా, మంచి బుద్ధితో మానుము కోర్కెలు.
0: విత్ ఆల్ గుడ్ మైండ్ గివ్ అప్ ఆల్ డిజైర్స్.

0: All you have got is only wealth of all the reaction, the consequences of your past actions. Be satisfied with the lot.
1: Oh, manavuda.
0: Oh, man.
1: Durashaku neeku guri kavaddu.
0: Don't have too many desires.
1: Asane pettuko.
0: Have some desire and
1: kaani, but atanni ponde anta varaku neeku prema kavali.
0: Until you attain divinity.
1: Aa prema ne nee sarvasvamu istundi.
0: And that very love will give you.
1: Eppudu ekkada evidi kavalo taane anugrahistundi.
0: Where and when, how you aduga receive God knows.
1: Oh, manasa adugaku vevo manasa.
0: Oh, mind, don't ask.
1: Adugukola di adi aduguna badunani adugakunna pani vadiga nagunani adugakuve o manasa.
0: The more and more, oh mind, you ask for, it will be ignored or neglected.
1: Adugani sabarini adarinchane.
0: Without asking, sabari was redeemed.
1: Adugakatanakai madiyu jatayu kadakunegi sadgati galiginchade. Adugakuve o manasa, adugakuve o manasa.
0: Oh mind, don't ask without mere asking. Jatayu had such an exalted heights, could redeem
1: his life. Dasaratha Maharaj yantarama prarthinchadu.
0: Dasaratha prayed for
1: wisdom. Nayana, anti samayamlo nina nee hastamto naaku neeru poyamani.
0: He wanted that son to be present when the end approaches.
1: Adigina dasaratanaku ye matram kuda nu taanu manasu kudaraledu.
0: But he didn't want to do oblige.
1: Adugani jatayuku మోక్షం నందించాడు.
0: వితౌట్ ఆస్కింగ్
1: జటాయు అడగకపోయినప్పటికీ తన నోటిలో తన హస్తం ద్వారా నీరు పోసి దానికి సార్థకం గావించాడు.
0: వితౌట్ ప్రేయింగ్ ఆస్కింగ్ మేడ్ జటాయు డ్రింక్ ద వాటర్.
1: ఆదరించండి.
0: వితౌట్ ఆస్కింగ్ శబరి రిఫ్యూజ్.
1: లేదు, కానీ నిరంతరం కూడా నువ్వు రామచింతన చేస్తూ వచ్చింది.
0: యట్ షీ వెంట్ ఆన్ థింకింగ్ ఆఫ్ రామ కంటిన్యూస్లీ.
1: రాముడు అరణ్యంలో ప్రవేశించాడట.
0: రామ వాజ్ ఇన్ ద ఫారెస్ట్.
1: ఈ మార్గములో వస్తాడో ఏమో.
0: హీ మే కమ్ అలాంగ్ దిస్ వే.
1: ఆ విధంగా తలుచుకోవటము, ఆ మార్గాన్ని అంతా ఊర్చి శుభ్రం చేయటం.
0: ఎవ్రీ డే షీ వాజ్ క్లీనింగ్ స్వీపింగ్ ద పాత్ అలాంగ్ విచ్ రామ మైట్ కమ్ ఎనీ డే.
1: ఒక రేగి పండు చెట్టు కింద నీ కూర్చుంది.
0: షీ సాట్ అండర్ ఏ ట్రీ.
1: అయ్యో, అరణ్యానికి వచ్చాడట సీతా సమేతుడై రామచంద్రుడు. ఈ మార్గంలోనే వచ్చి అమ్మా ఏమైనా పండ్లు ఇస్తావా అని అడుగుతాడో ఏమో అని భ్రమ. ఆ ప్రేమ యొక్క ఇది అంత తీవ్రంగా ఉంటుంది.
0: She has got the intense love for Rama, thinking that Rama might come along that path accompanied by Sita and Lakshmana. ఆ విధమైన
1: భావంతో ఒక్కొక్క పండు తినటము, తీయగా ఉన్నదాన్ని పెట్టుకోవటం.
0: She started collecting all sweet berries, fruits and keeping them aside.
1: యద్ భావం తద్ భవతి.
0: As is the feeling, so is the reward experience.
1: వారి వారి పవిత్రమైనటువంటి భావం కొలది, దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వం అటు అనుగ్రహాన్ని అందిస్తూ వస్తుంటాయి.
0: Basing on their sacred thoughts, the divine will grant all that they want.
1: Kanukane daivattam anetundi anugrahamto koodinatundide kaani aagrahamto koodinatundide kaadu.
0: God is full of anugraha grace but not aagraha or anger.
1: Sadhakuri yokka buddhulu aneka vidhamulainatundi yokka margamlo praveshinchata cheta daarini puraskarinchukoni yad bhavam tad bhavati aa vidhanga povasu vastundi.
0: Aspirants follow different paths. They have different feelings and sentiments. Therefore,
1: ఒక నిలువుటద్దం ముందు నీవు చేరావు.
0: You are in front of a big mirror.
1: ఆ నిలువుటద్దం ముందు నీవు పోయి
0: standing there in front of it.
1: ఆ నిలువుటద్దంలో నీ ప్రతిబింబం కనిపించింది.
0: You see your own reflection there in a mirror.
1: కానీ ఆ ప్రతిబింబానికి నీవు నమస్కారం చేస్తే అది కూడా ఆ నమస్కారం నీకు వెనుకకు ఇచ్చింది.
0: If you do namaskar, you will get back the same namaskar from the reflection.
1: ఆ ప్రతిబింబాన్ని నీవేమైనా దండిస్తావా అది కూడా నిన్ను దండిస్తుంది.
0: If you point out your fore finger, you will also get back.

0: As a scholar, you may go through a number of books. You may offer prayers fervently to your family deity.
1: ఎట్టి కర్మలు చేస్తావో అట్టి ప్రతిబింబమే నీకు వస్తుంటారు.
0: As is the object, so will be the reflection.
1: ఇక్కడ నిలువుట అద్దం ఏమిటి?
0: What is the mirror here?
1: ఈ మిర్రరే ప్రకృతి.
0: This mirror is the very nature.
1: ఆ యొక్క బింబమే దైవత్వము.
0: That very object is divine.
1: విష్ణువే కారకుడు.
0: God is the cause.
1: ప్రకృతియే కార్యము.
0: And
1: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: The whole world is just the relationship between the cause and effect.
1: కనుకనే నీవు ఆ ప్రకృతి అనేటువంటి మిర్రర్ లోపల ఏమి చేస్తే ఆ ప్రతిబింబం అంతా నీకు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ నీకు వస్తుంటాయి.
0: Therefore, what will come back to you as reaction, reflection, and sound. In fact, object is one.
1: ఇది ఏకత్వము.
0: This is unity.
1: బింబము ప్రతిబింబము.
0: The object and the reflection.
1: అద్దం ద్వారా కలిగేటువంటివి కానీ అద్దం లేకపోతే ఏది లేదు.
0: The object and the reflection exist because of the mirror.
1: అది ఏ ప్రకృతి యొక్క విచిత్రమునకు పరమాత్మ యొక్క చిత్రమునకు ఈ విధమైనటువంటి వ్యత్యాసము.
0: This is the peculiarity and the mystery of God.
1: త్రైలోక్య పవిత్రమ్మును
0: సో సీక్రెట్ గా
1: వర్ణాల విత్తమ్మును సన్మిత్రమ్మును మునిజనవన పౌత్రమ్మును విష్ణుదేవు చారిత్రమ్మును.
0: They are so endearing, sacred to all the three worlds, mysterious, incomprehensible. That is the story of God.
1: Prakriti lopala ikkada enni unnai neevu nee pratibimbamu addamu enni unnai moodu unnai.
0: How many are here now? You
1: neevu
0: nee
1: pratibimbamu addamu
0: you your reflection in the mirror.
1: Kabatti ee moodu untunnai.
0: Three are present.
1: Moodu lo okati pothe enta ani ఒక ఫస్ట్ స్టాండర్డ్ బాయ్స్ ని అడిగినా కూడా మూడులో ఒకటి పోతే రెండు అంటాడు వాడు.
0: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ టు ఫస్ట్ స్టాండర్డ్ బాయ్ 3-1 వాట్ ఇస్ ద వాల్యూ హీ విల్ సే 2.
1: వాణికుడు ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క ఈ యొక్క లెక్కల విషయంలో బాగా తెలుస్తుంది.
0: హీ టూ నోస్ లిటిల్ మ్యాథమెటిక్స్.
1: 3-1 ఏంటంటే 2=2 అంటాడు.
0: 3-1=2.
1: కానీ దైవం దీనిని అంగీకరించడు.
0: బట్ గాడ్ డస్ నాట్ యాక్సెప్ట్ ఇట్.
1: రాంగ్ అంటాడు.
0: హీ సేస్ ఎ రాంగ్ ఆన్సర్.
1: ఎట్లా?
0: హౌ?
1: 3-1=1 అంటాడు.
0: 3-1=1.
1: ఈ భగవంతుడు ఏ స్కూల్లో చదవలేదేమోటో, ఇతనికి ఏం మ్యాథమెటిక్స్ తెలియదే అని అనేక మంది భగవంతుని కూడా హేళన చేస్తారు.
0: మెనీ మే మేక్ ఫన్ ఆఫ్ గాడ్ బికాస్ హీ డిడ్ నాట్ అటెండ్ ఎనీ స్కూల్ ఆర్ కాలేజ్ ఎనీథింగ్.
1: ఇక్కడ నీవు నీ ప్రతిబింబము అద్దము.
0: హియర్ 3 యూ యువర్ రిఫ్లెక్షన్ మిర్రర్.
1: అద్దాన్ని తీసినాయి.
0: ఓ మ్యాట్ క్యాప్ రిమూవ్ ద మిర్రర్.
1: ప్రతిబింబం కూడా పోయింది.
0: నో రిఫ్లెక్షన్.
1: ఉన్నది ఒక్కటే అయిపోయింది.
0: ఓన్లీ వన్ ద ఆబ్జెక్ట్ దట్ ఎగ్జిస్ట్
1: ఇదే.
0: దిస్
1: కనుకనే లోక సంబంధమైనటువంటి విషయాల లోపల చాలా ప్రాకృతికంగా ఆధ్యాత్మికంగా వ్యత్యాసం అనేకంగా కనిపిస్తుంటుంటాయి.
0: దేర్ఫోర్ యూ ఫైండ్ ద వైడ్ గల్ఫ్ బిట్వీన్ ద వరల్డ్లీ ఇష్యూస్ అండ్ ద స్పిరిచువల్ మ్యాటర్.
1: మెనీ పీపుల్ సే మనీ మేక్స్ మెనీ థింగ్స్.
0: మెనీ పీపుల్ థింక్ మెనీ పీపుల్ సే దట్ మనీ మేక్స్ మెనీ థింగ్స్.
1: మనీ మేక్స్ మెనీ రాంగ్స్.
0: But Bhagavan says money makes many wrongs.
1: Money makes many things antar prapanchamlo.
0: But in the world we say money makes many things.
1: Money makes many wrongs.
0: But Bhagavan says money makes many wrongs.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడే మనల్ని సద్వినియోగం చేయడానికి వీలవుతుంది.
0: When once you understand the truth, you will make proper use of money.
1: ఇది శంకరుల వారి యొక్క ఏకత్వంలో ఉండేటువంటి యొక్క ప్రత్యేకత.
0: దిస్ ఇస్ ది స్పెషాలిటీ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ శంకర్ ఆఫ్ ఫిలాసఫీ.
1: చిన్న చిన్న నిత్య జీవితంలో జరిగేటువంటి దాన్ని కూడా ఏకత్వంగా దాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: హీ స్టార్టెడ్ ప్రూవింగ్ డెమోన్స్ట్రేటింగ్ ప్రొపగేటింగ్ దిస్ నాన్-డ్యువలిజం.
1: మృత్పిండమేకం బహుభాండ రూపం సువర్ణమేకం బహుభూషణాని. మట్టి ఒక్కటే కానీ కుండల యొక్క రూపనామాలు వేరు వేరు.
0: ది క్లే ఇస్ వన్ బట్ ద పాట్స్ ఆర్ మెనీ.
1: బంగారం ఒక్కటే.
0: గోల్డ్ ఇస్ వన్
1: కానీ దీని యొక్క ఆభరణములు వేరు వేరు.
0: బట్ జ్యువెల్స్ ఆర్ మెనీ.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: దైవత్వం ఒక్కటే. ఏకం సత్ విప్రాభవదావదంతి.
0: గాడ్ ఈజ్ వన్. హీస్ కాల్డ్ ఇన్ మెనీ నేమ్స్ బై పీపుల్.
1: అల్లా అని చెప్పండి.
0: వన్ మైట్ సే అల్లా.
1: జీసస్ అని చెప్పండి.
0: జీసస్.
1: బుద్ధ అని చెప్పండి. జొరాస్ట్రియం అని చెప్పండి. రామ అని చెప్పండి. హరి అని చెప్పండి. హర అని చెప్పండి. అంతా చేరి ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్ ఓన్లీ.
1: ఇది ఎట్లా?
0: హౌ?
1: ఇది ఒక చిన్న నిత్య జీవితంలో అనుభూతి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక ఇంటి యజమానుడు ఉంటాడు.
0: ఇస్ ద మాస్టర్ ఆఫ్ ది హౌస్.
1: హౌస్
0: ఆఫ్ ద హౌస్.
1: హౌస్ ఓనర్.
0: హౌస్ ఓనర్.
1: భార్య వస్తుంది. మై డియర్ హస్బెండ్ అంటుంది.
0: వైఫ్ కమ్స్ అండ్ సేస్
1: మై డియర్. సంబంధం ఆ రకంగా ఉంటుండాలి.
0: దట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్.
1: కొంతసేపటి లోపల మనముడు వస్తాడు.
0: ఇన్ ది మెయిన్ టైమ్
1: మై గ్రాండ్ ఫాదర్ అంటాడు.
0: గ్రాండ్ సన్ సేస్ హై గ్రాండ్ ఫాదర్.
1: ఈ ఇద్దరు మాట్లాడుతుండగానే ఒక బ్రదర్ వస్తాడు.
0: యాజ్ ది కన్వర్స్ బ్రదర్
1: మై డియర్ బ్రదర్ అంటాడు.
0: అండ్ హీ సే మై డియర్ బ్రదర్.
1: ఇవి జరుగుతున్నట్టే కొడుకు వస్తాడు.
0: ఇన్ ది మెయిన్ టైమ్
1: మై డియర్ ఫాదర్ అంటాడు.
0: హీ సే మై డియర్ ఫాదర్.
1: కొడుకు వస్తుంది మై డియర్ ఫాదర్ ఇన్ లా అంటుంది.
0: డాక్టర్ లా కమ్స్ దర్ సేస్ మై డియర్ ఫాదర్.
1: ఇంతమంది ఇన్ని రకమైనటువంటి సంబంధాన్ని పెట్టుకోవడం చేత అన్ని రకమైనటువంటి పేర్లు కూడా అక్కడ
0: బికాస్ సో మెనీ అసోసియేషన్స్ రిలేషన్షిప్స్ హి హస్ గాట్ సో మెనీ నేమ్స్ నౌ.
1: ఇదంతా కూడా కేవలము ఆ రిలేషన్షిప్.
0: దిస్ ఎవ్రీథింగ్ ఇస్ రిలేషన్షిప్ హియర్.

0: అంతా నీవే.
1: ఎవ్రీథింగ్
0: త్వమేవ మాతా చ పితా త్వమేవ. ఎంత పిచ్చితనం చూడండి.
1: వాట్ మ్యాడ్నెస్ ఈజ్ దిస్.
0: ఓ భగవంతుడా, నీవే నా తండ్రి, నీవే నా తల్లి, నీవే నా మిత్రుడు, నీవే నా బంధువు, నీవే నా సకుడు, నీవే నా సర్వస్వం.
1: వి సే ఓ గాడ్ యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్.
0: దీనిని శంకరుల వారు ఖండిస్తూ వచ్చారు.
1: శంకర కాంట్రడిక్టెడ్ ఇట్.
0: చాలా పొరపాటు మీది.
1: హి సెడ్ యు ఆర్ టోటలీ రాంగ్.
0: త్వమేవ మాతా చ
1: యు ఆర్ మై మదర్,
0: త్వమేవ
1: యు ఆర్ మై ఫాదర్.
0: నీవు నా తండ్రివి.
1: యు ఆర్ మై ఫాదర్.
0: అట్టయితే తండ్రి తండ్రిగానే ఉంటాడు, కొడుకు కొడుకుగానే ఉంటాడు.
1: అండ్ దెన్ ఫాదర్ విల్ బి అపా.
0: ఏమి ప్రయోజనం ఇది?
1: వాట్ ఇస్ దిస్?
0: కాదు కాదు, రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చేయాలి.
1: వీ షుడ్ యూనిఫై బౌత్.
0: కనుకనే త్వమేవ మాత చ పితాచ అని అనుకోడు.
1: సో వీ షుడ్ నాట్ సే యువర్ మదర్ అండ్ యువర్ ఫాదర్.
0: యు ఆర్ ఐ, ఐఎమ్ యూ.
1: యు ఆర్ ఐ, ఐఎమ్ యూ.
0: యు అండ్ ఐ ఆర్ వన్.
1: యు అండ్ ఐ ఆర్ వన్.
0: ఇది అద్వైతంలో ఉన్నటువంటి పటుత్వము.
1: This is the strength underlying principle of non-dualism. దీని
0: పరిస్థితుని ఏ వేదము తత్త్వం అసి.
1: Basing on this Veda said తత్త్వం
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి, ఐ యామ్ బ్రహ్మన్.
0: ఈ విధమైనటువంటి ఏకత్వం చేత ఎంతైనా ఆనందం మనకు కలుగుతుంది.
1: This principle of unity, oneness will give you joy and
0: శంకరుల వారు అద్వైతాన్ని ప్రకటిస్తూ వచ్చారు.
1: That is the teaching of Shankara.
0: అయితే అది అంత సులభం కాదు.
1: However, that's not simple and easy.
0: కాని దానికి అనేక రకములైనటువంటి యొక్క విచారణ జరగాలి.
1: వన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్.
0: దీనికి తగినటువంటి సంస్కృతి సంస్కారం కూడా ఉండాలి.
1: వన్ షుడ్ హ్యావ్ దట్ రిఫైన్మెంట్.
0: ఈ సంస్కారం అనేటువంటి పరిపక్వత స్థితిలో రావాలి.
1: అండ్ వన్ షుడ్ రీచ్ దట్ మెచ్యూరిటీ.
0: ఈ సంస్కారం పరిపక్వమైనప్పుడు అంతా ఒకటైనటువంటి భావం సులభంగా మనకు వస్తుంది.
1: వెన్ హిస్ సాధన ఆస్పిరేషన్ మెచ్యూర్స్
0: దట్ కలిగినటువంటి వాడు ఎంత అదృష్టవంతుడు.
1: రియల్లీ హిస్ ద లక్కీ సోల్ హూ అటైన్స్ దట్
0: స్టేట్. అతనికంటే ఇంకా అదృష్టవంతుడు మరొక జగత్తులో లేడు.
1: దేర్ ఇస్ నో లక్కీయర్ పర్సన్ అదర్ దాన్ హిమ్.
0: కాబట్టి అట్టి భావం కలిగేటువంటి వాడు మహాపుణ్యాత్ముడు.
1: ద వన్ విత్ సచ్ నాన్ డ్యూయల్ ఫీలింగ్ ఇస్ మెరిటోరియస్.
0: వాడే గొప్ప జగత్తుకంతకుడు రాజు.
1: హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ దిస్
0: వరల్డ్. రాజమకి రాజ మహారాజ రాజ. ఎవరు రాజు?
1: హూ ఇస్ ద కింగ్?
0: ఆత్మరాజు. ఆత్మ సామ్రాజ్యమునకు ఇతను రాజు.
1: He is the king of the kingdom of the spirit.
0: ఈ ఆత్మ సర్వలు ఎందుకు నక్షక పర్యంతము ఉంటుండాలి.
1: This soul is present everyone from top to toe.
0: అమృతత్వాన్ని గుర్తించలేనటువంటి వారే విషయాన్ని ఆశిస్తూ ఉంటారు.
1: Those who could do not understand this immortality, అమృతత్వ,
0: అనేటువంటి సత్యాన్ని గుర్తించుకుంటే వాడు మరొక విషయానికి ప్రయత్నం చేయడు.
1: When once he knows the value of immortality, he will never ask for poison.
0: అమృతము అనేటువంటి తెలియనటువంటి వాడే విషయం కోసం ప్రయత్నం చేస్తుంటాడు.
1: బికాస్ దే డు నాట్ అండర్స్టాండ్ ద టేస్ట్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ, దే హీ ఇస్ ఆఫ్టర్ పాయిజన్.
0: కనుకనే మొట్టమొదట ఈ అమృతానుభవంను కొంతవరకు మనం కలిగించుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ ది స్వీట్ నెక్టరైన్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్.
0: కనుకనే శంకర్ల వారు అద్వైత సిద్ధాంతాన్ని కేవలం పల్లె మొదలుకొని పట్టణం వరకు కూడాను, విద్యాహీనుడు మొదలుకొని విద్యావంతుడు వరకు కూడాను ఈ ఏకత్వం అనేటువంటి భావము తెప్పించాలని అనేక విధమైనటువంటి ప్రయత్నం చేశాడు.
1: శంకరా మేడ్ ఎవ్రీ ఎఫర్ట్ టు డిన్ ఇన్ టు ది ఇయర్స్ ఆఫ్ ఆల్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద విలేజ్ ఇన్ ది సిటీ టు ఎన్ ఇగ్నోరెంట్ మ్యాన్ టు ఎ లెవెల్ ఆఫ్ ఎ స్కాలర్.
0: కాశీ క్షేత్రంలో సభలు జరుగుతూ ఉండగా
1: దేర్ ఇన్ కాశీ హస్ ఎస్టాబ్లిష్డ్ స్కాలర్స్ మెథడ్. ప్రతి
0: ఒక్కడి కూడా శంకర్ వారు ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చారు.
1: శంకర్ హస్ సెట్ ఎన్ ఐడియల్ ఇన్ ఎవ్రీ ఇష్యూ, ఎవ్రీ మ్యాటర్.
0: ఇల్లు వదిలే సమయంలో ప్రతి తల్లికి వాగ్దానం ఇచ్చాడు.
1: He gave a promise to his mother when he left his house.
0: నాయనా నీవు ఇల్లు వదిలిపోతున్నావు.
1: Son, you are leaving the
0: sanyasam house. సన్యాసం నాకు ఇష్టం లేకపోయినప్పటికీ నీవు స్వీకరించావు.
1: Though I don't want you to be, you have chosen to be a
0: monastic. అంత సమయం లోపల మాత్రము నిన్ను చూడాలనేటువంటి ఒక పిచ్చి ఆశ నాకున్నది.
1: I got a desire to see you as the end approaches.
0: కనుక నా అంత సమయంలో నీవు నా దగ్గర ఉండాలని ఆశించింది.
1: Therefore, you should be by my bedside when the end comes.
0: మహా పవిత్రమైన హృదయుడు గనుక, ఆ చిత్తశుద్ధి కలిగినటువంటి వాడు కనుక తన వాగ్దానాన్ని తప్పక చెల్లించుకోవాలని సంకల్పించుకున్నాడు.
1: బికాజ్ ఇట్ ఇస్ ఎ సేక్రెడ్ సోల్ అండ్ ఎ నోబుల్ సోల్.
0: చిత్తశుద్ధి కలిగినటువంటి వారికి చెప్పిన మాట సత్యమే అవుతుంది.
1: ద వన్ విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వాట్ ఎవర్ హి సేస్ ఇస్ బౌండ్ టు బి ట్రూ.
0: ఏది చెప్పినా సత్యమే అవుతుంది.
1: వాట్ ఎవర్ హి సేస్ ఇట్ ఇస్ ట్రూ.
0: పుష్పం కాదు అనుకుంటే ఇది పుష్పం కాకుండానే పోతుంది.
1: If he says not a flower, it will not be a flower.
0: ఆ సత్యాన్ని గుర్తించాలి.
1: One should know the truth.
0: అది ఏ భగవద్గీత లోపల కూడాను.
1: That in Gita,
0: Amavasya yudhamu prarambhamavutundi yuddhamu.
1: The war starts on the dark night Amavasya.
0: Chaturdashi dinamu Arjunudu Krishnudini teesukoni Aravaki vellaadu.
1: On Chaturdashi, fourth day,
0: repati dinamu ye vidhanga yuddham saginchali, ఎవరెవరు ఏ ఏ స్థానంలో ఉంటుండాలి, ఎవరెవరు ఏ ఏ విధమైనటువంటి యొక్క శంఖం ఊదాలి అనేటువంటి దాన్ని మాట్లాడుకుంటూ పోయారు.
1: They were just discussing the war strategy.
0: భగవంతుడు ఎప్పుడు కూడా మొట్టమొదట ఈ అనుగ్రహాన్ని అందించేక ముందుగా ఆ వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాన్ని పరీక్షిస్తాడు.
1: Before God confers grace, he will test the deservedness of the devotee.
0: అప్పుడే ఆ ఇచ్చినటువంటి దానిని దక్కించుకోవడానికి అర్హుడైతాడు.
1: Then only the devotee deserves what is given.
0: తిరిగి నా అర్జున, చీకటి అయిపోయింది, ఇంకింటికి వెళ్ళిదామన్నాడు.
1: అర్జున, ఇట్స్ ఓవర్, బెటర్ యూ గో బ్యాక్.
0: ఊరుకుండుకుండా ఇంటికి వెళ్దామన్న కృష్ణుడు అక్కడ పరీక్ష ప్రారంభించాడు.
1: దేర్ కృష్ణ స్టార్టెడ్ టెస్టింగ్
0: అర్జున.
1: అర్జున,
0: చూడు ఆ చెట్టు పైన ఉన్నది నెమలే కదా అన్నాడు.
1: ఆన్ ద ట్రీ టాప్ ఇస్ దేర్ నాట్ పీకాక్?
0: అవును స్వామి, పీకాక్ అన్నాడు.
1: హి సెడ్ yes swami, it's peacock.
0: పిచ్చివాడ, అది నెమలి కాదు,
1: గరుడ్పంతుడు. ఇట్స్ ఎ
0: గరుడ అన్నాడు.
1: ఇట్స్ గరుడ, హి సెడ్.
0: అవును స్వామి, గరుడే అన్నాడు.
1: yes swami, it is garuda.
0: ఏమిట్రా, నేను ఏది చెప్తే దాన్నంతా ఒప్పుకుంటున్నావు, ఇది సత్యమా కాదా అనేటువంటి విచారణ అక్కర్లేదా? విచక్షణ జ్ఞాన శూన్యుడైపోయినాడు, నీవు ఎంత యుద్ధం చేయగలవు?
1: He said, you endorse what all I say. You have no discrimination. You don't inquire if it is true or not.
0: Arjunudu,
1: Krishna,
0: nenadi nemali kadante neevu nemaliga marchavachu.
1: If I say it is not peacock, you will make a peacock.
0: Neevu garuda kadu nante nenu trigaruduga marchavachu neevu.
1: If I say it is not a bird, you will
0: kaabatta nemala garuda anetuvanti vicharam naaku akkarledu.
1: So I am not bothered as peacock or garuda.
0: Neevu vaakye naaku kavali.
1: I want what you say, your command.
0: నీ యొక్క వాక్యమే నాకు సత్యం అన్నాడు.
1: వాట్ ఎవర్ యూ సే ఇస్ ట్రూత్.
0: అప్పుడే చెప్పాడు కృష్ణుడు, మన్మనాభం మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరే మాం ఏ వైశ్యసీ సత్యం తే ప్రత్యానే ప్రయోజనమే. మన్మనాభం మద్భక్తో, ఇప్పుడు నీవు నా భక్తుడవు.
1: నౌ యు ఆర్ మై డివోటీ.
0: నా మాట పైన విశ్వాసం అధికంగా ఉంటుండవు. అర్జునుడు,
1: కృష్ణ,
0: నేనది నెమలి కాదంటే నీవు నెమలిగా మార్చవచ్చు.
1: If I say it is not peacock, you will make a peacock.
0: కాదు అంటే నేను

0: విశ్వాసం అధికంగా ఉంటుండాలి.
1: యు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ వాట్ ఐ
0: సే. కనుక నేను ఇంకా అన్నిటిని జయించగలవు అని చెప్పి అప్పుడు ఇంకా గీతను బోధించడం ప్రారంభించాడు.
1: దేర్ఫోర్ యు ఆర్ షూర్ టు విన్ దెన్ హి స్టార్టెడ్.
0: విశ్వాసం లేనటువంటి వాడికి ఎంత బోధించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ టీచింగ్ టు ఎ ఫెలో హూ హస్ నో ఫెయిత్?
0: లోపల 84 అర్జునుడికి 86 కృష్ణుడికి.
1: దే వర్ ఏజ్ 84 అండ్ 86 ఏజ్.
0: కానీ అంతవరకు ఏనాడు కూడా నువ్వు గీతను గురించి చెప్పలేదు.
1: టిల్ దెన్ హీ డిడ్ నాట్ చూస్ టు టీచ్ గీత.
0: కాల కర్మ కారణ కర్తవ్యం కలిసి వచ్చినప్పుడే ఈ దైవానుగ్రహం కూడా నువ్వు చేరి వస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ఎట్ ద రైట్ టైమ్ ఎట్ ద రైట్ ఆపర్చునిటీ.
0: 84 ఇయర్స్ కూడా నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఏ విధంగా కూడా నువ్వు వేదాంతమే మాట్లాడలేదు అర్జున్తో.
1: టిల్ ది ఏజ్ ఆఫ్ 84 దేర్ వాస్ నో డిస్కషన్ ఆన్ స్పిరిచువల్ మ్యాటర్.
0: గుట్టిపడినట్టుగా వేదాంతం ప్రారంభిస్తూ వచ్చాడు.
1: ఎవ్రీథింగ్ జస్ట్ ఫెల్ ఇమీడియట్లీ ఎట్ ద రైట్ అప్రోప్రియేట్ మోమెంట్.
0: మీరందరూ ఎవరు?
1: అర్జున, హూ ఆర్ దే?
0: వీరంతా నా బంధువులు అనుకుంటున్నావు.
1: యూ థింక్ దే ఆర్ యువర్ రిలేషన్స్?
0: కాదు, వారు నీ బంధువులు కాదు.
1: దే ఆర్ నాట్ యువర్ రిలేషన్స్.
0: నీవు వారికి ప్రత్యేకంగా లేవు.
1: అండ్ యూ ఆర్ నాట్ సెపరేట్.
0: నీవు, నేను, వారు అందరూ ఒక్కటేను అన్నాడు.
1: యూ, ఐ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వన్ ఓన్లీ.
0: అక్కడ మరింత పిచ్చి పెట్టిపోయింది అర్జునికి.
1: దెన్ అర్జున టర్న్డ్ మ్యాడ్.
0: అది ఎట్ట అవుతుంది? అంతా ఒకటి ఎట్ట అవుతుంది? అంతా ఒకటైతే యుద్ధమే అనవసరమే.
1: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ వన్ దెన్ వై వార్?
0: పిచ్చివాడా, దీనికి ఒక విధం ఉంటుందని.
1: దేర్ ఇస్ ఎ ప్రొసీజర్ హియర్.
0: ఇది నాకు తెలుసు, నీకు తెలియదు.
1: ఐ నో అండ్ యూ డూ నాట్ నో.
0: నీవు మరుపులో ఉన్నావు, నేను ఎరుకులో ఉన్నాను.
1: ఐఎమ్ ఇన్ అవేర్నెస్, యూఆర్ ఇన్ ఫర్గెట్ఫుల్ స్టేట్.
0: తారక మంత్రము ఎరుపు మరి పనుకుండా జాగ్రత్త నిరత మగ స్వప్నాశ సుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ చదివిడి తారకము సూటెరుగవలెనన్న సద్గురుని కృపచే తారతమ్యముగరు చిమన్మన్న.
1: Therefore, one should know that eternal principle.
0: తెలుసుకున్న వాడు నేను, తెలియని వాడు నీవు.
1: ఐ నో అండ్ యూ డూ నాట్ నో.
0: కనుక నీవు, నీకు వారికి ప్రస్తుతపు దేహ సంబంధాన్ని నీ గురించి చెప్తున్నావు.
1: యూ ఓన్లీ థింక్ ఆఫ్ ది బాడీ రిలేషన్షిప్ అటాచ్మెంట్.
0: పాస్ట్ నీకేమీ తెలియదు.
1: యూ డోంట్ నో ఎనీథింగ్ ఆఫ్ ది పాస్ట్.
0: అని తెలుసును, కానీ మర్చిపోయినావు.
1: యూ నో బట్ యూ హావ్ ఫర్గాటెన్.
0: స్వామి,
1: స్వామి,
0: నీవు ఉన్నావు, నేను ఉన్నావు, వారు ఉన్నారంటున్నావు. నీకు మాత్రం తెలుసు, నాకెందుకు తెలియటం లేదు?
1: స్వామి, యు ఆర్ హియర్ అండ్ ఐఎమ్ హియర్, దోస్ పీపుల్ ఆల్సో ఆర్ దేర్.
0: నీకు ప్రాకృతమైనటువంటి దృష్టిలో నీవు చూస్తున్నావు కనుక నీకు మరపు వచ్చింది.
1: బికాజ్ కృష్ణ సెడ్, బికాజ్ యు హావ్ దిస్ వరల్డ్లీ విజన్,
0: నేను నివృత్తి దృష్టిలో చూస్తున్నాను కనుకనే త్రికాల బాధ్యమైనటువంటి వాడు భగవంతుడు.
1: God knows all that omniscient, omnipresent.
0: కనుక నాకు ఎప్పుడు ఎరుకగానే ఉంటుండాలి.
1: So I am always in total awareness.
0: నీవు మర్చిపోయినావు అన్నాడు.
1: You have forgotten.
0: దానికి చక్కగా ఒక చక్కని ఎగ్జాంపుల్ చెప్తూ వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ గేవ్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్.
0: అర్జున,
1: అర్జున,
0: నీవు ఒకనొక అంటే పేర్లు వేరు వేరు, ఇప్పుడు మీకు అర్థమయ్యే కోసం చెప్తున్నాను.
1: భగవాన్ ఈజ్ టీచింగ్ ఇన్ ఏ వే దట్ వీ కెన్ అండర్స్టాండ్ ఈజీ.
0: ఒకనొక సమయంలో నీవు కాశ్మీర్ యాత్ర పోయావు.
1: అట్ వన్ టైమ్ యూ వెంట్ కాశ్మీర్.
0: కాశ్మీర్ అంటే ఏమి? కేకేఏ రాజు. ఆ కేకేఏ రాజు బిడ్డనే కైక.
1: కాశ్మీర్ మీన్స్ ద కేకేయ అండ్ కైకేయి ఇస్ ద డాటర్ ఆఫ్
0: కాశ్మీర్ యొక్క రాజు బిడ్డనే.
1: సో కైకేయి ఇస్ ద డాటర్ ఆఫ్ కాశ్మీర్.
0: వెళ్ళినావు,
1: యు హావ్ గాన్ దేర్.
0: నీవు అక్కడికి వెళ్ళినప్పుడు చాలా చీప్ గా చిక్కింది ఒక సూట్ గుడ్డ కొన్నావు.
1: యు పర్చేస్ సూట్ క్లాత్ దేర్.
0: అక్కడ మంచి విలువైనటువంటి గుడ్డను కొన్నావు.
1: వాల్యుబుల్ క్లాత్ యు పర్చేస్.
0: తీసుకుని వచ్చావు.
1: యు బ్రాట్ ఇట్.
0: ఎక్కడో అమ్మ చేతికి ఇచ్చావు, అవి ఏదో పడేసేసింది.
1: అండ్ యూ గేవ్ యువర్ మదర్, షీ కెప్ట్ ఇట్ ఇన్ అల్మైరా.
0: ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను.
1: దిస్ ఎన్ ఇలస్ట్రేషన్ సో హస్ టు బి అండర్స్టూడ్ ఈజీలీ.
0: తర్వాత
1: లేటర్
0: అది మర్చిపోయినారు. 10 సంవత్సరం జరిగిపోయింది.
1: యూ హావ్ ఫర్గాటెన్, 10 ఇయర్స్ పాస్ బై.
0: తర్వాత తల్లి ఏదో చూస్తూ చూస్తుంటే ఈ గుడ్డ కనిపించింది.
1: మదర్ నోటీస్ ది ప్రెసెన్స్ ఆఫ్ దిస్.
0: బాబు రామా, ఇదిగో చూడు, నువ్వు తెచ్చినటువంటి గుడ్డ నీ దగ్గర పెట్టుకున్నావు, దీన్ని కుట్టించుకోమని చెప్పి ఇచ్చింది.
1: ది సన్ సెట్, హియర్ ఇస్ సూట్ క్లాత్, హియర్, వై డోంట్ యూ గెట్ ఇట్ స్టిచ్.
0: అప్పుడు షర్ట్ కుట్టించుకున్నాడు రాములు.
1: అండ్ దెన్ రామా గాట్ ఇట్ స్టార్ట్ స్టిచ్.
0: అప్పుడే సాయంకాలానికి తెచ్చిచ్చాడు అలాంటి టైలర్లు. రాజాజ్ఞ అప్పటికప్పుడు ఎంత స్ట్రిక్ట్ గా జరగాల.
1: ఇట్ ఇస్ ది కమాండ్ ఆఫ్ ద కింగ్, ద టైలర్ బ్రాట్ ఇట్ ద వెరీ సేమ్ ఈవెనింగ్.
0: మన టైలర్స్ అంతా రేపని చెప్పేసి ఇంకొక నెలకు ఇస్తాడు.
1: బట్ అవర్ టైలర్స్ విల్ సే దే విల్ బ్రింగ్ యూ టుమారో, బట్ ఇట్ బి వన్ ఇయర్.
0: అప్పుడు చెప్పినట్టుగా చెయ్యాలి.
1: దే షుడ్ యాక్ట్ యాజ్ పర్ ద కమాండ్.
0: సాయంకాలానికి తెచ్చిచ్చాడు.
1: బ్రాట్ ఇట్ ది ఈవెనింగ్.
0: రెండవ రోజు బర్త్డే రాములది.
1: సెకండ్ డే వాస్ ద బర్త్డే.
0: ధరించాడు.
1: హి హస్ పుట్ ఆన్ ద షర్ట్.
0: ధరించాడు. ఆ అమ్మ తెచ్చినటువంటి సీట్ వంగి అందించి తమ్ముళ్ళకి అందించాలని వంగినాడు.
1: హీ బెంట్ టు హ్యాండ్ ఓవర్ ది.
0: వంగేటప్పటికీ షర్ట్ అక్కడ పట్టన పగిలిపోయింది.
1: అండ్ దేర్ ది షర్ట్ టోర్ ఇన్ ద సెంటర్.
0: అమ్మ చెప్పింది, నాయన కొత్త వస్త్రమే, అప్పుడే చినిగిపోయిందా అని కౌసల్య అనింది.
1: కౌసల్య సెడ్ ఇట్స్ బ్రాండ్ న్యూ క్లాత్, ఇట్ ఇస్ స్టోర్ నౌ.
0: అప్పుడు కూడా రాముడు ఈ విధమైన జ్ఞానాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: దిస్ ది టీచింగ్ ఆఫ్ విజ్డమ్ ఆఫ్ రామా అండ్
0: అమ్మ. కుట్టడం కొత్తది, షర్ట్ కొత్తదే గాని గుడ్డ ఓల్డ్ స్టాక్ అన్నాడు.
1: రామా సెడ్ స్టిచింగ్ ఇస్ బ్రాండ్ న్యూ, బట్ క్లాత్ ఇస్ ఓల్డ్ స్టాక్.
0: న్యూ
1: స్టిచింగ్ ఇస్ న్యూ,
0: కానీ క్లాత్ స్టాక్ ఓల్డ్ స్టాక్.
1: బట్ క్లాత్ ఇస్ ఓల్డ్ స్టాక్.
0: ఇది సత్యమా కాదా?
1: ఇస్ ఇట్ నాట్ ట్రూ ఆర్ నాట్?
0: అదే రీతిగానే
1: లైక్ వైజ్
0: నీవు మర్చిపోయినావు, నేను ఎరుకలో ఉంటున్నాను.
1: యూ హావ్

0: Forgotten, I know.
1: కాబట్టి ఇది నీకు నాకు ఉండేటువంటి వ్యత్యాసం ఇది. నాది ఎరుక నీకు మరుపు.
0: దిస్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ. అవేర్నెస్ హియర్, ఫర్గెట్ఫుల్నెస్ ఓవర్ దేర్.
1: ఇంతే కాకుండా
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఆ యుద్ధ భూమి లోపల
0: దేర్ ఇన్ ద వార్ ఫీల్డ్
1: అందరూ చిన్న చిన్న వారందరూ కూడా పోయారు.
0: యంగ్స్టర్స్ ఆల్సో డైడ్.
1: అప్పుడు అర్జునుడు చాలా బాధ కలిగింది.
0: దెన్ అర్జున ఫెల్ట్ వెరీ సాడ్.
1: స్వామి
0: స్వామి,
1: అభిమన్యుడు చిన్నవాడు కదా,
0: అభిమన్యుడు
1: అతని పోవడానికి కారణం ఏమిటి?
0: వై షుడ్ హి డై?
1: నేను ఇంత పెద్దవాడైపోయి నేను పోకూడదా?
0: ఐఎమ్ గ్రోన్ అప్ ఎల్డర్లీ, వై నాట్ ఐ డై?
1: పిచ్చివాడా, నీకు నాకు అనేటువంటి చెప్పడానికి ఇక్కడ వీలు లేదు. ఎవరి టైం ఎప్పుడిప్పుడు ఎక్కడ కలుగుతుందో అప్పుడు పోక తప్పదు.
0: ఓ మ్యాడ్ క్యాప్, యూ కెనాట్ సే వై షుడ్ వన్ డై అట్ ఆల్.
1: పోకం మానదు దేహమే విధమునం పోషించి రక్షించిన.
0: You may take care of the body and protect it to any length, but it's bound to die. Rakam
1: manavu pani vruddulu maharanyam unandaginan.
0: That old age and the problems will come. You may hide yourself in a forest, but they're bound to follow
1: you. Ivanni kudunu janma janmantaram nunchi jarugu sambhavinchetundi ve.
0: They follow you life after life.
1: Oka rai untundadi.
0: Here is a boulder.
1: Danini manchi yuvakudu oka 25 samvatsaram yuvakudu sutti isukunnadu baaga 28 kottadu.
0: An young man picked up a hammer and hammered it 25 times.
1: కానీ రాయి పగలలేదు.
0: But it didn't break.
1: తరువాత ఒక వృద్ధుణ్ణి పిలిచాడు.
0: An old man was called.
1: అతను రెండేట్లు కొట్టాడు, రెండు ఒప్పులైపోయింది.
0: With two strokes, this boulder broke into two pieces.
1: అప్పుడు ఆ వృద్ధుడు మహా గర్వం చేత అంటున్నాడు, అయ్యా యువకుడు, నీవు 28 కొట్టినా అది పగలలేదు, నేను రెండేట్లకి దీన్ని పగలగొట్టాను చూడన్నాడు.
0: The old man was so proud of his strength. Oh, look here, young man, you could not do it. Well, I could just break it in two
1: strokes.
0: Then he said, Krishna said,
1: Ruddhuda,
0: old man,
1: inta maatramuneke neevu garvani abhirudhi pachukovaddu.
0: Don't pride yourself for this reason.
1: Neevu rendettu kada pagilindedi.
0: It didn't break because of the two strokes.
1: Mundu 28 kottadu yuvakudu, aa 20 plus 2 22 gundu pagilindi
0: anna. Earlier it was hammered 20 times.
1: 22 times.
0: 20 times then, 2 times now, 22.
1: కనుక మనం ఏం చేస్తున్నామో అప్పటికప్పుడు జరిగేటువంటి మనం చూసుకుంటాము.
0: యూ థింక్ ఆఫ్ దట్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ అట్ ద మోమెంట్.
1: భగవంతుడు పాస్ట్ కూడా దానికి కూర్చు ఉంటాడు.
0: బట్ గాడ్ విల్ టోటల్ ద పాస్ట్ ఆల్సో.
1: ఇది ఏ దీనికి దానికి ఉన్న వ్యత్యాసం.
0: దిస్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ దట్.
1: దైవత్వం అనేటువంటి సర్వత్రా ఉంటున్నది.
0: డివినిటీ ఇస్ ఎవ్రీవేర్.
1: కానీ నీవు ప్రస్తుత పరిస్థితి ఎందు మాత్రమే నీవు ప్రజెంట్ గా చూస్తున్నావు.
0: బట్ యూ థింక్ ఆఫ్ ద ప్రెసెంట్ వాట్స్ హ్యాపెనింగ్ ఆన్ హ్యాండ్.
1: రెండు కూడా నువ్వు భగవంతుడు చూసినటువంటి వాడు.
0: బట్ గాడ్ కన్సిడర్స్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్.
1: త్రీ గా ఉంది.
0: In the past it was a tree.
1: Future lo tree ga undi.
0: In future it is a tree.
1: Present lo seed ga undi.
0: In the present it is a seed.
1: Seed nu maatrame nu chustunnavu.
0: You think see the seed.
1: Kaani aa rendu tree lu kudanu ee seed nunchi vachinatundi ve.
0: But both the trees have originated, germinated of the same seed.
1: Bijam mam sarvabhuta naam annadu Krishna.
0: Krishna said, I am the seed in all of the beings, in all of the creatures, animated and inanimate. Ee vidhamaina
1: yokka advaitanni kramakramena Shankarla varu లోకానికి చాటుకుంటూ వచ్చారు.
0: దిస్ థియరీ ఆఫ్ నాన్ డ్యూయలిజం వాజ్ ప్రొపగేటెడ్ టాట్ బై శంకర.
1: అయితే
0: హౌఎవర్
1: ఈ అద్వైతానికి మూలాధారం అనేటువంటిది ఒకటి కావాలి.
0: హౌఎవర్ ఏ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇస్ నీడెడ్ టు అండర్స్టాండ్ నాన్
1: డ్యూయలిజం. ఈ మూలాధార తత్వము మానవునికి అర్థం కావాలంటే ఎన్నో విధమైనటువంటి యొక్క ఉపమానాలతో దీన్ని క్రోడీకరించాలి.
0: టు అండర్స్టాండ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం వీ నీడ్ టు నో మెనీ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్.
1: ఇంకా మునుముందు ఆ మూలాధార తత్వాన్ని కూడా మీరు గుర్తించడానికి సిద్ధంగా ఉంటుండండి.
0: బీ ప్రిపేర్ టు లిసన్ టు ఫండమెంటల్ బేసిస్ ఇన్ ద ప్రిన్సిపల్ ఫర్ నాన్ డ్యూయలిజం.
1: శివ శంకర్ నమామి శంకర్ శివ శంకర్.

పై మనకింత తమకంబు తగదంచు చలి ఎండ వానల సైచు తరులు గిరులు. రేపు మాపటి కంచు వాపోవలదంచు, రేపు మా

జగల్పు తనువు నిత్యముగాదు సంసారమది భ్రాంతి తనువు నిత్యముగాదు సంసారమది భ్రాంతి అని

పొంగిపోతి అనర్హమంచు. ఏచ్చు ప్రకృతి జనని బాష్పవృష్టంబుదెల్పు. ఏచ్చు ప్రకృతి జనని.

ശ്രീഹരിയുക്കാതെ പ്രാണി ജീവിച്ച പ്രകൃതി ഒക്കെ പാഠം.

0: జనులకాశ్రయమిచ్చి సర్వసమత్రంబు సాటుతరులు. ప్రేమస్వరూపులారా, విత్తం నీరు పోసి పెంచినటువంటి వ్యక్తినైను, హింసించినటువంటి వ్యక్తినైను, చల్లని ఛాయను తీయని ఫలమును అందించి వృక్షములు సమత్వాన్ని ప్రబోధిస్తూ ఉన్నాయి.
1: డియర్ డివోటీస్, ది ట్రీస్ గివ్ షెల్టర్ అండ్ గివ్ ది జాయ్ వెదర్ దే హావ్ గివెన్ వాటర్ అండ్ బ్రాట్ దెమ్ అప్ ఆర్ వెదర్ దే హావ్ కట్ దెమ్ ఆర్ దే హావ్ గివెన్ ట్రబుల్ టు దెమ్.
0: ఇట్టి ప్రబోధలు మానవత్వములకు అనాది కాలం నుంచి జరుపుతూ ఉండినప్పటికీ మానవుడు ఇంకనూ కన్ను తెరవలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ సచ్ గ్రేట్ లెసన్స్ హావ్ బీన్ టాట్ టు ద మ్యాన్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్, మ్యాన్ ఈజ్ నాట్ రియలీ లెర్నింగ్ లెసన్స్ ఫ్రమ్ నేచర్.
0: స్వజాతి విజాతి సమత భేదములను కూడాను త్యజించి సమత్వంగా మానవత్వాన్ని వహించి దివ్యత్వమును ప్రబోధించేటువంటి ఈ ప్రకృతి యొక్క తత్వాన్ని వ్యక్తులు అర్థం చేసుకోవటం లేదు.
1: మ్యాన్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద లెసన్ ఆఫ్ ఈక్వాలిటీ టాట్ బై నేచర్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ డిస్టింక్షన్ ఆఫ్ ఇట్స్ ఓన్ క్యాస్ట్ క్రీడ్ అండ్ సచ్ అదర్ నారో మైండెడ్నెస్.
0: వృక్షములే ఇంతటి పాఠము నేర్పుతూ ఉండగా మానవత్వాన్ని ఎందుకు తాను గుర్తించుకోలేకపోతున్నాడు అనేటువంటి యొక్క విషయాన్ని ఈనాడు యోచించాలి.
1: టుడే వీ హ్యావ్ టు రిఫ్లెక్ట్ యాజ్ టు వై మ్యాన్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ వెన్ నేచర్ ట్రీస్ ఇన్ నేచర్ హ్యావ్ బీన్ గివింగ్ సచ్ వాల్యుబుల్ లెసన్స్ టు మ్యాన్.
0: ప్రతి మానవునకు వృక్షములే ప్రధాన గురువు.
1: ఫర్ ఎవ్రీ మ్యాన్ ట్రీ ఈజ్ గివింగ్ ఎ లాట్ ఆఫ్ హెల్ప్.
0: తనువుపై మనకింత తమకంబు తగదంచు, తనువుపై మనకింత తమకంబు తగదంచు, చలి ఎండ వానల సైచుగిరులు.
1: ది మౌంటన్స్
0: దేహం యొక్క తత్వాన్ని మానవుడు అనేక అభిమాన మమకారములు చే పెంచుకొని దానికి బద్ధుడై దాసుడై కేవలము తన దివ్యత్వాన్ని తాను మర్చిపోతున్నాడు.
1: డెవలపింగ్ ఎ లాట్ ఆఫ్ అటాచ్మెంట్ టు ద బాడీ, బికమింగ్ ఎ స్లేవ్ ఆఫ్ ద బాడీ, మ్యాన్ ఈజ్ ఫర్గెటింగ్ ద డివినిటీ విచ్ హీ రియలీ ఈజ్.
0: ఈ అభిమాన మమకారముల చేతనే మానవుడు ఈ తుచ్చమైన శరీరమును అనేక విధములుగా ఆధారం చేసుకుని దివ్యత్వమైనటువంటి ఆధేయమైనటువంటి యొక్క ప్రకృతిని కూడాను విస్మరించి తాను స్వార్థమునందు మునిగిపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ గెటింగ్ ఇమ్మర్స్డ్ ఇన్ సెల్ఫిష్నెస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఈగో అండ్ అటాచ్మెంట్ టు ద ఫిజికల్ బాడీ, దేర్ ఫోర్ హీ హాజ్ నాట్ బీన్ ఏబుల్ టు లెర్న్ ఎనీ లెసన్ ఈవెన్ ఫ్రమ్ నేచర్ ఆర్ ఫ్రమ్ హిజ్ ఓన్ రియల్ డివినిటీ.
0: సుఖదుఖములు సమానత్వాన్ని వహించి దివ్యత్వాన్ని లక్ష్యంలో దించుకొని పవిత్రమైన జీవితం గడపమని పర్వతములు కూడాను బోధిస్తూ ఉన్నాయి.
1: ది మౌంటన్స్ ఆర్ టీచింగ్ ఎ లెసన్ టు ద మ్యాన్ దట్ మ్యాన్ షుడ్ ట్రీట్ ఎవ్రీథింగ్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్, యాక్సెప్ట్ సారో అండ్ జాయ్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్ అండ్ ఎంజాయ్ ద రియల్ డివినిటీ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ఈక్వాలిటీ అండ్ ఈక్వానిమిటీ.
0: చలియే అని పర్వతములు ఏ రగ్గులను ధరించటం లేదు.
1: Mountains are not covering themselves with any
0: yellow adikamagaan unnave ani ye hill station ko vellatam ledhu.
1: They are not
0: ye air condition lo veskotam ledhu.
1: When they are faced with severe heat, they are not resorting to any other hill station to get a comfortable cool.
0: Varaki ye vidhamga bharinchali anetunte oka branch cheta taane godugulu pattatam ledhu.
1: They are not trying to hold any umbrella to them to save themselves from rain.
0: Kevalamu ee chali enda vanalu dehamunaku maatrame kaani aatmaku sambandhinchinavu kaadaneetundi satyanni gurtinchukuneetundi parvatamulu మానవులకు అనేక విధములుగా ప్రబోధన సరుపుతూ వచ్చాయి. ఇది రెండవ గురువు.
1: మౌంటైన్స్ ఆర్ ద సెకండ్ టీచర్ యాజ్ దే ఆర్ టీచింగ్ ఎ లెసన్ దట్ మ్యాన్ షుడ్ హ్యావ్ ఈక్వల్ మైండెడ్నెస్, మ్యాన్ షుడ్ నాట్ కేర్ మచ్ ఫర్ ద ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ ఫిజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద లైఫ్.
0: రేపు మాపటి కంచు వాపోవలదంచు విహగముల్ సంతుష్టి విద్య గరుపు. పక్షులు అప్పటికప్పుడు ఆకలి వేసినప్పుడు ఏదో ఒక ప్రదేశమునకు వెళ్లి తన పొట్టలు నింపుకొని ఆనందముగా సుఖముగా శాంతిగా జీవితం గడుపుతున్నవి కాని రేపు మాపు అనేటువంటి యొక్క ఈ 5 ఇయర్స్ ప్లాన్ వేసుకుని ఈ తిండి తీర్థాటం నిమిత్తమై తాను అనేక విధమైన శ్రమలకు ఏమాత్రం పాటు పట్టడం లేదు.
1: బర్డ్స్ ఆర్ ద థర్డ్ టీచర్ విచ్ టీచ్ ది లెసన్ యాజ్ ది ప్రాక్టీస్ ఇట్ దే గో టు ఎ ప్లేస్ వెన్ ఎవర్ దే ఫీల్ హంగ్రీ గెట్ దర్ ఫుడ్. దే డు నాట్ బిలీవ్ ఇన్ స్టోరింగ్ ఫార్ ద ఇయర్స్ అండ్ ద ఇయర్స్ టు కమ్.
0: మానవ జీవితము రేపు మాపు అని చెప్పుకుంటూ ఏమాత్రం కూడా ఆధారము లేవు.
1: మ్యాన్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సపోర్టింగ్ పాయింట్ టు సే దట్ హి హస్ టు ప్లాన్ ఫర్ టుమారో ఆన్ ద డే ఆఫ్టర్.
0: రేపు మా పని నీవి రీతి గడిపిన రేపేమి కానున్నదు. రేపు రేపు రేపు రేపటి వరకు మనం నిలిచేటువంటి సత్యం ఏమిటి?
1: వేర్ ఇస్ ది గ్యారంటీ దట్ వుడ్ బి లివింగ్ ఫర్ వన్ మోర్ డే టుమారో? యూ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్
0: ఈ విధమైనటువంటి నీటి పొడుగ వంటి ఈ జీవితమునకు రేపు మాపు అని అనేక విధములుగా కూడా మనం ప్రాకులాడి ఈ జీవితమును కాలమును వ్యర్థం గావించుకుంటున్నాం.
1: హ్యూమన్ లైఫ్ విచ్ విల్ బి కంపేర్డ్ టు ఎ వాటర్ బబుల్, వేర్ ఇస్ ది గ్యారంటీ దట్ యు విల్ హ్యావ్ టుమారో ఆన్ ద డే ఆఫ్టర్? వై షుడ్ యు సఫర్ ఫ్రమ్ యాంగ్జైటీ ఫర్ టుమారో ఆన్ ద డే ఆఫ్టర్?
0: ఇది మానవత్వమునకు తగినటువంటి ఒక దివ్యత్వం కానేదని పక్షులు కూడాను అనేక విధములుగా ప్రబోధిస్తూ వస్తున్నాయి.
1: ది బర్డ్స్ ఆర్ టీచింగ్ ఎ లెసన్ టు మ్యాన్ దట్ దిస్ ఈస్ నాట్ ప్రాపర్ ఫర్ మ్యాన్ టు వరీ హిమ్సెల్ఫ్ అండ్ ఫీల్ యాంగ్షియస్ అబౌట్ టుమారో ఆన్ ద డే ఆఫ్టర్.

0: వారు మన కంటెదుట ఎంతమంది మరణిస్తున్నారు, ఎంతమంది జన్మిస్తున్నారు, ఎంతమంది మనం వదిలి వెళ్తున్నారు. ఇవి మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ది ఫ్యాక్ట్ దాట్ వెన్ వీఆర్ సీయింగ్ ఆల్సో దాట్ సో మెనీ పీపుల్ ఆర్ బీయింగ్ బోర్న్ అండ్ సో మెనీ పీపుల్ ఆర్ డైయింగ్. ఆర్ వీ లెర్నింగ్ ఎనీ లెసన్ ఫ్రమ్ దెమ్ అండ్ ఫ్రమ్ దిస్ ఫ్యాక్ట్?
0: ఎన్ని చూచినప్పటికీ, ఎన్ని విన్నప్పటికీ, ఎన్ని అనుభవించినప్పటికీ ఇంకనూ మానవుడు ఈ శరీర భ్రాంతిని వదులుకోవటం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ గివింగ్ అప్ హిస్ డెల్యూషన్ అండ్ హిస్ డెల్యూటెడ్ ఐడియాస్ అబౌట్ ది ఫిజికల్ బాడీ ఇన్ స్పైట్ ఆఫ్ సో మెనీ లెసన్స్ బీయింగ్ టాట్ బై ది నేచర్ అండ్ బై సో మెనీ గురుస్.
0: కనుకనే దేహతత్వాన్ని క్రమక్రమేణ కొంత బాధ్యతను తప్పించుకోవటం అత్యవసరం.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ దేర్ ఫోర్ టు ఫ్రీ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఫిజికల్ డెల్యూజన్స్.
0: నాది నేనను భ్రాంతి అనర్హమంచు. ఏది మన ఇల్లు, ఏది మన భూమి, ఏది మన వస్తువు, ఏది మన యొక్క తత్వం, దీనిని మనం విచారించుకోకుండా కేవలము అన్ని నాది నేను అని స్వార్థ స్వప్రయోజనముల నిమిత్తమై మనం కాలములో అనేక విధములు కూడాను కాయాన్ని విస్మరింపచేస్తున్నాం.
1: వీఆర్ వేస్టింగ్ ఎ లాట్ ఆఫ్ అవర్ టైం నాట్ రియలైజింగ్ దట్ నథింగ్ రియలీ బిలాంగ్స్ టు అస్. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ పొసెస్డ్ ఆర్ నాట్ బిలాంగింగ్ టు అస్. దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ మస్ట్ బి రియలైజ్డ్ బై అస్ వెన్ వీఆర్ లివింగ్ ఎ లైఫ్.
0: ప్రకృతి యొక్క తత్వమే మనకు చక్కగా ప్రబోధిస్తూ వస్తున్నాడు.
1: నేచర్ ఈజ్ టీచింగ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఇన్ ఎన్ ఎక్సలెంట్ వే.
0: గడిచిన వసంతకాలము తిరిగి వస్తున్నవి.
1: ద స్ప్రింగ్ విచ్ హెస్ గోన్ బై ఈజ్ కమింగ్ అగెయిన్.
0: అనేక ఋతువులు కూడా తిరిగి లభిస్తూ ఉన్నాయి.
1: ద సీజన్స్ ఆర్ రిపీటింగ్ దెమ్సెల్వ్స్ అగెయిన్.
0: క్షీణించిన చంద్రుడు కూడా ప్రకాశిస్తున్నాడు.
1: ద వేనింగ్ మూన్ అగెయిన్ వాక్సెస్.
0: కానీ నదీ జలము నరుని యవ్వనము వెనుకకు రాదు అని జగత్తే మనకు ప్రబోధిస్తూ ఉన్నది.
1: ద వరల్డ్ ఈజ్ టీచింగ్ ద రివర్ వాటర్ అండ్ ద యూత్ విచ్ హెస్ గాన్ బై విల్ నెవర్ కమ్ బ్యాక్ టు అగెయిన్.
0: గురువు గురువు గురువు ఎవరు మనకు నిజమైన గురువు?
1: వెన్ యు సే మాస్టర్ అండ్ మాస్టర్ హూ ఈస్ ద రియల్ మాస్టర్?
0: ఈ నిజమైనటువంటి యొక్క అంతర్ ప్రబోధనలు గావించేటువంటి యొక్క దివ్యమైనటువంటి ప్రకృతి మనకు నిజమైన గురువు కాదా?
1: ఈజ్ నాట్ నేచర్ ఏ ట్రూ గురు అండ్ ఏ ట్రూ మాస్టర్ యాజ్ ఇట్ ఈస్ టీచింగ్ ఆల్ దీస్ సటిల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ లెసన్స్ టు అస్?
0: ఈ విశ్వమే మనకు గురువు.
1: దిస్ వరల్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అవర్ గురు మాస్టర్.
0: విశ్వమే కార్యము.
1: ది వరల్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్
0: విష్ణువే కారణము.
1: అండ్ గాడ్ ఈజ్ ద కాజ్.
0: కార్యకారణ సంబంధ స్వరూపమైనటువంటిది ఈ విశ్వము.
1: దిస్ వరల్డ్ ఈజ్ బేస్డ్ అపాన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
0: హరిమయము విశ్వమంతయు.
1: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్
0: హరి విశ్వం అయిండు.
1: అండ్ ఇన్ హరి యూ కెన్ ఫైండ్ ద వరల్డ్.
0: సంశయము పని లేదు.
1: డూ నాట్ ఎంటర్టైన్.
0: హరిమయము కాని వస్తువు పరమాణువు లేని వీలను పరికించినచు.
1: ఇఫ్ ఓన్లీ యూ ఎగ్జామిన్ దెర్ ఇస్ నాట్ ఈవెన్ అన్ ఆటమ్ ఇన్ విచ్ యూ డోంట్ ఫైండ్ హరి.
0: ప్రపంచమంతా ఇప్పుడు భగవంతుని యొక్క లీలా మానసు విశేషమే.
1: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఎ ప్లే ఆఫ్ ద లార్డ్.
0: కనుకని ఈశావాస్యమిదం జగత్తు అంతైకుడును భగవత్స్వరూపమే. ఈ జగత్తు భగవంతుడు నివసించడానికి తగినటువంటి యొక్క వసతి గృహం.
1: దిస్ వరల్డ్ ఈజ్ ద హోమ్ ఆఫ్ ద లార్డ్. ఎవ్రీవేర్ యూ కెన్ ఫైండ్ హిమ్.
0: కనుక ఇది ఆదిలేని అనంతము.
1: దిస్ ఈజ్ ఇన్ఫినిటీ విచ్ డస్ నాట్ హ్యావ్
0: అన్నిటికీ. ఇదే ఆది.
1: This is the beginning of all the things.
0: Periginanta varaku perigi vikasinchinanta varaku nu vikasinchi.
1: It grows as long as it wants, blossoms when it wants.
0: Taru paripurna prakashamu nonduchunnadi.
1: And it gets fulfillment when it wants.
0: Kanuka kanulaku kanipinchi chevulaku vinipinchi tanuvunu kaliginchi manasunu maripinchi manuvatanu vikasimpa cheseetundi ee jagat.
1: This world can be seen by the eyes, it can be experienced by the mind, it can be enjoyed by the heart. Such is the nature of the world.
0: Itti pavitramaina jagattuku trigunamule aadharamulu.
1: These three qualities are the basis of such a world.
0: Trigunamul yokka vikarame,
1: ఇట్ ఈస్ ది మోడ్యులేషన్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీ.
0: ప్రకృతి యొక్క సృష్టి స్థితి లయములకు మూల కారణము.
1: దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ది బర్త్, ది సస్టెనెన్స్,
0: గుణములే ప్రకృతికి ప్రాణములు.
1: దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ ది వెరీ లైఫ్ బ్రెత్స్ ఫార్
0: గుణముల యొక్క కార్యకలాప సముదాయమే ఈ యొక్క ప్రపంచము.
1: ది వరల్డ్ ఈజ్ ఎసెన్షియలీ ఎ కాంగ్లోమరేషన్ అండ్ వర్కింగ్ ఆఫ్ దీస్ త్రీ గుణాస్.
0: కనుకనే త్రిగుణముల యొక్క తత్వమే త్రిమూర్తి స్వరూపము.
1: దీస్ త్రీ క్వాలిటీస్ హ్యావ్ మేనిఫెస్టెడ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ త్రీ లార్డ్స్.
0: ఈ త్రిగుణముల యొక్క స్వరూప స్వభావముతో, విశేష వికారములతో, ఆహ్లాద ఉల్లాసములతో ఈ జగత్తును, లోకాలను పాలిస్తూ ఉంటున్నది.
1: ది ఓవర్ లార్డ్ ఈజ్ రూలింగ్ దిస్ వరల్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్, గివింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డ్యుయాలిటీ.
0: ఏతావాత ప్రకృతి యొక్క స్వరూపం పరమాత్మ స్వరూపమే.
1: ద క్వింటెసెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ దట్ నేచర్ ఇట్సెల్ఫ్ ఈజ్ గాడ్.
0: ఇట్టి భగవత్ స్వరూపమైనటువంటి యొక్క ప్రకృతిని మనం విస్మరించి ఏదో చిల్లర అల్లర గురువుల నిమిత్తమై మనం ప్రాకులాడుతున్నాం.
1: గివింగ్ అప్ సచ్ ఎ గ్రేట్ టీచర్ యాజ్ నేచర్, వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ సమ్ స్మాల్ టీచర్స్ అండ్ మాస్టర్స్.
0: దీనిని పురస్కరించుకునియే

0: குரு பிரம்மா குரு விஷ்ணு குரு தேவோ மகேஸ்வரா குரு சாட்சாத் பரபிரம்ம தஸ்மை ஸ்ரீ குரவே நமஹ அன்னார். எவர் இ குரு?
1: Who is this குரு? He is described as Brahma, Vishnu and Maheshwara.
0: குரு பிரம்மா. இ பிரம்மா எவரு?
1: When you say குரு is Brahma, who is this Brahma?
0: இ சிருஷ்டி அண்டே கொள்ளு பிரம்மஸ்வரூபமே.
1: This nature itself is the very form of Brahma.
0: ఈ సృష్టికి కారణం కూడాను పరబ్రహ్మనే.
1: The cause for this nature and creation also is Brahma.
0: కనుకనే సృష్టి స్థితి లేమనప్పుడును ఆధారుడైనటువంటి ఆకారుడైనటువంటి యొక్క దివ్యత్వమే పరబ్రహ్మ.
1: పరబ్రహ్మ ఈజ్ ది వెరీ బేసిస్, ద ప్రైమరీ కాజ్ అండ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది ఎంటైర్
0: స్వరూపమైనటువంటి యొక్క ఈ ప్రభుత్వ తత్వమునకు ఈ యొక్క పేరు బ్రహ్మ అని పేరు.
1: Brahma is the name given for this particular aspect of pravruti, action.
0: Itanu anantudu.
1: He is infinite.
0: Idiye purusha suktamunnu atyatishta dasangulam annaru. Atyatishta dasangulam annaru. Bhagavantuni enta chuchinappatikini inka 10 inchalu ekkuvagane kanipistuntadata.
1: This has been described in purusha sukta as God being not measured by anything. As much as you see, he is 10 inches more than what you are capable
0: Shruti
1: of visualizing.
0: Shruti emana cheptundadi.
1: What does Shruti say?
0: Satya jnanam anantam brahma antundadi.
1: Shruti says truth, wisdom and infinity is Brahma.
0: Satyam paramatma swarupamu.
1: Truth is the very form of Brahma.
0: Prema paramatma swarupamu.
1: Love is the form of paramatma.
0: Shanti paramatma swarupamu.
1: Peace also is the form of paramatma.
0: ఈ సత్య ప్రేమ శాంతి స్వరూపమైనటువంటి మానవుడు పరమాత్మ స్వరూపమే.
1: మ్యాన్ హూ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్, లవ్ అండ్ పీస్ ఈజ్ హిమ్సెల్ఫ్ గాడ్ అండ్ సుప్రీం లార్డ్.
0: కనుకనే గురు బ్రహ్మ అంటే బ్రహ్మ భగవత్ స్వరూపమైనటువంటి వాడు కాదు, ప్రకృతి స్వరూపుడే బ్రహ్మ.
1: వెన్ యూ సే గురు బ్రహ్మ, ఇట్ ఈస్ బ్రహ్మ ఈజ్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ ప్రకృతి నేచర్.
0: అనగా ప్రకృతియే మనకు ప్రథమ గురువు.
1: దేర్ ఫోర్ అవర్ ఫస్ట్ టీచర్ ఈజ్ నేచర్.
0: గురు విష్ణు. ఈ విష్ణు ఎవరు? వ్యాపక శక్తి కలిగినటువంటి వాడవే విష్ణు.
1: హూ ఇస్ దిస్ విష్ణు? ది ఆల్ పర్వేసివ్ వన్. దట్ పర్టికులర్
0: ఈ వ్యాపకత్వం చేత, అనేక అంగముల చేత ఈ యొక్క ప్రకృతి లోపల ప్రవేశించినటువంటి వాడు విష్ణువు.
1: Vishnu is one who is all pervasive and who has pervaded the nature in the form of different limbs of nature.
0: Deenine Taittiriya Upanishad nandu kodanu prakrutiki polchukuntu vacharu.
1: Even in Taittiriya Upanishad this has been compared to nature.
0: Bahishya tas sarvavyapya narayana sthitah. Lopala velupala sarvatra undinatundi vaadu ee yokka Vishnu swaroopudu ani.
1: It has been said that Vishnu is one who pervades inside and outside fully and completely.
0: Kanuka idi kudanu prakruti swarupame.
1: Again, this also is the
0: sarvatra vyapinchinatvanti vaadu Vishnu swarupudu.
1: Vishnu is all pervasive.
0: Ikkada Brahmaku Vishnuku bhedam ledu.
1: There is no difference between Brahma and Vishnu in this respect.
0: Kevalamu naamamu maatrame మారుగా ఉంటున్నవి, కాని స్వరూప స్వభావం రెండు ఒక్కటి.
1: ది ఫార్మ్ అండ్ నేచర్ ఆర్ ద సేమ్, బట్ దర్ ఇస్ ఓన్లీ ఏ డిఫరెన్స్ ఇన్ ద నేమ్.
0: గురుదేవో మహేశ్వర. ఈశ్వరుడెవరు?
1: హూ ఇస్ దిస్ సుప్రీం ఈశ్వర?
0: అతను కూడా సకలైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు.
1: హీ ఈజ్ ఆల్సో వన్ హూ కమాండ్స్ ఆల్ టైప్స్ ఆఫ్
0: ఈశావాస్యం ఇదం జగత్. జగత్తంతా నివసించినటువంటి వాడు ఈశ్వరుడే.
1: ఈశ్వర ఇస్ వన్ హూ ఇస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ నేచర్.
0: ఇతని యొక్క ఐశ్వర్యములే పంచభూతములు.
1: ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ హిజ్ వెల్త్.
0: ఆకాశము, గాలి, నిప్పు, నీరు, ప్రకృతి, ఈ పంచభూత స్వరూపుడే ఈశ్వరుడు. ఇదే సకలైశ్వర్య స్వరూపుడు.
1: వెన్ యూ సే ఈశ్వర ఇస్ హ్యావింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెల్త్, ఇట్ రెఫర్స్ టు ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆఫ్ స్కై, విండ్, ఫైర్, వాటర్ అండ్ ఎర్త్.
0: కనుక ఏ ప్రదేశంలోకి వెళ్లినప్పటికీ ఈ పంచభూతములను విసర్జించి మనం ప్రాణములు పుంజుకోలేము.
1: టు విచ్ ఎవర్ ప్లేస్ యు గో, యు కెనాట్ లివ్ వితౌట్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కనుక ఏతావాత ప్రకృతి స్వరూపుడే ఈశ్వరుడు.
1: ద సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ దిస్ ఈజ్ that Ishvara is verily the nature.
0: Kanuka Satra Rajotamo Gunamato Kudina Twentyoka Brahma Vishnu Maheshwaru Prakutyoka Akar Swarupuli.
1: Brahma Vishnu Maheshwara, who are associated with the three qualities of Satva, Raja and Tamo, are verily nature itself.
0: Itti Manavunaku Udattata Udarata Pradharamaitunti Yokka Jeeva Nalamulu.
1: For men who are basically God Himself should have these two qualities, Udattata and Udarata.
0: Satyam Vada Dharma Chara అనేటువంటి ప్రధాన శాసనములు కూడాను ప్రతి మానవుడు కూడాను ప్రాణ సమానములు.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ కన్సిడర్ స్పీకింగ్ ట్రూత్ అండ్ ఫాలోయింగ్ రైచియస్ పాత్ యాజ్ హిస్ వెరీ లైఫ్ బ్రెత్.
0: మానవుడు అనగా కేవలము శరీర ఇంద్రియ మనోబుద్ధుల యొక్క స్వరూపుడు కాదు.
1: మ్యాన్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ టోటాలిటీ ఆఫ్ మియర్ ఫిజికల్ బాడీ, ద మైండ్ అండ్ ది సెన్స్ ఆర్గన్స్.
0: అన్నింటికి సాక్షిభూతుడైనటువంటి చిదానంద స్వరూపుడే మానవుడు.
1: హీఈస్ ఎసెన్షియలీ ఎ విట్నెస్ ఫార్ ఆల్ ద థింగ్స్.
0: అతని సత్ చిత్ ఆనందుడు.
1: హీఈస్ వెరీ నేచర్ ఈస్ సత్ చిత్ ఆనంద.
0: ప్రతి మానవుడు కూడా సచ్చిదానంద స్వరూపుడే.
1: ఎవరీ మ్యాన్ ఈస్ ఎసెన్షియలీ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్ కాన్షియస్.
0: అయితే ఈ సచ్చిదానంద తత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించుకోవటం లేదు?
1: దెన్ వై హాజ్ హీ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హిజ్ ఓన్ రియల్ నేచర్ సచ్చిదానంద?
0: ఈ శరీరం పైనటువంటి మమకారం చేతను అభిమానం చేతను మానవుడు తన మనస్సును బహిర్ముఖంగా మార్చుకుంటూ అభివృద్ధి గావించుకుంటూ వచ్చాడు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది అటాచ్మెంట్ అండ్ డెల్యూజన్ విచ్ మ్యాన్ హ్యాజ్ అన్ హిజ్ ఫిజికల్ బాడీ హీఈస్ టర్నింగ్ హిజ్ మైండ్ అవుట్వర్డ్స్ అండ్ దేర్ఫోర్ హీఈస్ డెల్యూటెడ్.
0: తద్వారా ఈ యొక్క ప్రభావములకు లొంగి స్వభావాన్ని మర్చిపోతూ వచ్చాడు.
1: స్వేర్డ్ బై ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ అవుట్వర్డ్ గోయింగ్ మైండ్ హీఈస్ ఫర్గెట్టింగ్.
0: మానవుడందరూ కూడా కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క ప్రభావానికి మాత్రమే లొంగుతున్నారు, కానీ ఆత్మ సంబంధమైన స్వభావాన్ని ఏమాత్రము గుర్తించడం ప్రయత్నించడం లేదు.
1: టుడేస్ మ్యాన్ ఈస్ బికమింగ్ ఎ స్లేవ్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ నేచర్ బట్ హీఈస్ నాట్ రికగ్నైజింగ్ హిజ్ రియల్ నేచర్ హిమ్సెల్ఫ్.
0: ఇట్టి మానవత్వం ఈనాడు అద్వైతము అనగా రెండు కానటువంటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
1: టుడే మ్యాన్ హ్యాస్ టు ఎంజాయ్ హిజ్ రియల్ నేచర్ విచ్ ఈస్ అద్వైత ఇట్సెల్ఫ్.
0: అనగా సమన్వయము అంటాం మనం.
1: సమన్వయ విచ్ మీన్స్
0: ఈ సమన్వయం అనగా ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై సమన్వయం?
0: ఒకరితో ఒకరు కూడటం అని కానీ ఒకరితో ఒకరు చేరటం కానీ ఇది సమన్వయమని భావిస్తున్నాము. ఇది నిజమైన సమన్వయం కాదు.
1: కమింగ్ టుగెదర్ ఆర్ జస్ట్ గెటింగ్ సెపరేటెడ్ దిస్ ఇస్
0: సమరసం కూడాను కాదు.
1: దిస్ ఇస్ నాట్ సమన్వయ.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే సమన్వయం.
1: సీయింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ దాట్ ఈస్ రియల్ సమన్వయ రికన్సిలియేషన్.
0: అనేకత్వంలో మనము ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ ట్రై టు రికగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఇక్కడే భావాద్వైతము క్రియాద్వైతము పదార్థాద్వైతము ఈ మూడింటి యొక్క అద్వైతాన్ని మనం గుర్తించినప్పుడే ఈ దివ్యత్వం అనేది మనకు అర్థమవుతూ వస్తుంది.
1: వీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది రియల్ డివినిటీ ఓన్లీ వెన్ వీ హ్యావ్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ అద్వైత, భావాద్వైత క్రియాద్వైత అండ్ పదార్థాద్వైత.
0: భావాద్వైతము
1: ఫస్ట్ వన్ ఇస్ భావాద్వైత.
0: ఇది ఒక వస్త్రము.
1: హియర్ ఇస్ ఎ క్లాత్.
0: ఈ వస్త్రము దారం లేక వస్త్రం కాలేదు.
1: Without threads, it is not possible to have this cloth.
0: Prati leka daram kaledu.
1: It is not possible to have threads without cotton.
0: Prati daramu vastramu moodu okkate.
1: Therefore, cotton, threads and cloth are essentially same.
0: Kanukane, deeniki prati aneetuvantidi upadhana karanam.
1: For this, this cotton may be considered as a upadhana.
0: Maggamu neseetunti vaadu kevalam nimitta karanam.
1: The weaver and also the weaving, that process may be considered as the upadhana.
0: Idi oka endi tumbler.
1: Here is a silver tumbler.
0: Aithe deeniki upadhana karanam vendi.
1: For this the upadhana karana is silver.
0: Deeni erpachinatunti vaadu kamsali deeniki nimitta karanam.
1: The silversmith, he may be described as nimitta karana.
0: Aithe ఉపాధార కారణం లేక నిమిత్త కారణం ఏమాత్రం కూడా దీనికి సరైనటువంటి యొక్క రూపంలో చేర్చుకోలేదు.
1: యూ కెనాట్ గెట్ ఎ టమ్లా without having upadhana karana, only with nimitta karana.
0: Kanukane bhavadvaitamanaga anninti endukundinatundi ekatvanni manam gurtinchadaniki prayatninchali.
1: Bhavadvaita refers to recognizing the basic unity which exists in all the things that you see.
0: Prati, daramu, vastramu, moodu, okkate, ide bhavadvaita.
1: Bhavadvaita means recognizing cotton, threads, cloth as one and the same.
0: Inka kriyadvaita managa emiti?
1: What do you mean by kriyadvaita?
0: Manam enni rakamulainti karmalu aacharinchinappatikini,
1: what are types of actions we undertake?
0: Nenu chestunnanu, నేను అనుభవించాను, నేను సాధించాను అనేటువంటి ఈ కర్తృత్వ భోక్తృత్వం చేతనే మానవుడు భిన్నత్వాన్ని పొందుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్ ఫ్రమ్ రియాలిటీ బికాస్ హీ థింక్ దట్ హీ ఈజ్ ద డూయర్, హీ ఈజ్ ద ఎంజాయర్ అండ్ హీ హాస్ అచీవ్డ్.
0: ఏ కార్యములు చేసినప్పటికీ, ఏమి సాధించినప్పటికీ, ఎన్ని అనుభవించినప్పటికీ ఇవన్నీ ఇప్పుడు భగవత్ ప్రీత్యార్థం అంటే అదే కర్మోద్దేశం.
1: ఇఫ్ యూ కెన్ ఆఫర్ whatever you do, whatever you see, whatever you achieve as an offering to the Lord, that becomes kriyadvaita.
0: Kanukane bhavamunu bhagavantuni paina unchi karmalu enni aacharinchinappatikini idi advaita roopakamgane dogocharistundi.
1: If your feeling is fixed on God, whatever work you do, then it becomes advaita, kriyadvaita.
0: Inka padartha advaitamu.
1: The next third one is padartha advaita.
0: Ee padartha advaitam anekuntidi ee naadu manavuniki chaala pradhanamainatundi.
1: This particular advaita, padartha advaita, is very important for the man of today.
0: Prati vyakti kudanu, prati prani kudanu panchabhutamulato koodinatundi vaade.
1: Every human being, every person is essentially a combination of
0: shabdamu, aakasha swaroopamu.
1: Sound is
0: gaali, mana uchchasa nishwasamu.
1: The wind is our inhaling and exhaling.
0: Vedi mana yokka temperature.
1: And fire, it gives the temperature of the body.
0: Mana chamatalu mana yokka mutramu ivanni kudunu jalaswaroopamu.
1: Water becomes a sweat and various other types of
0: mana dehamanta kudunu mrunmaya swaroopame.
1: Our entire body is made up of
0: nature. Ee panchabhutamulu paramatma swaroopam kada.
1: Are not these five elements, the very environment of God?
0: మానవుడు కూడాను ఈ పంచభూతములతో కూడినటువంటి వాడే కనుక అందరు కూడాను ఒక్కటే. ఇది అద్వైతం.
1: As every man is made up of these five elements, we should say every man is equal.
0: ఈ దేహమునందు ఏది ఉన్నదో మీ దేహమునందు కూడాను అదే ఉన్నది.
1: Whatever you find in this body is found in your body also.
0: మీ దేహమునందు ఏది ఉన్నదో ఈ దేహమునందు కూడాను అదే ఉంటుంది.
1: Whatever is found in your body is also found in my body.
0: రూపనామములు వేరు కాని పదార్థములు ఒక్కటే.
1: ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ బట్ బేసిక్ మెటీరియల్ ఇస్ ది సేమ్.
0: కనుక ఇట్టి పదార్థాద్వైతాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించినప్పుడు ఏకోవసి సర్వభూతాంతరాత్మ, అందరి ఎందు ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.
1: ఇఫ్ వీ కెన్ రికగ్నైజ్ దిస్ పదార్థద్వైత, వీ కెన్ ఆల్సో అండర్స్టాండ్ దట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ద సేమ్ డివినిటీ ఈజ్ ఎగ్జిస్టింగ్.
0: కనుక జగత్ అంతైకుండు కేవలం అద్వైతమయమైనటువంటిది.
1: దేర్ ఫోర్ ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ బేసికలీ ఫుల్ ఆఫ్
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, రెండవది లేనే లేదు.
1: దేర్ ఇస్ నో సెకండ్ ఎంటిటీ అట్ ఆల్, దేర్ ఇస్ ఓన్లీ బ్రహ్మ.
0: అట్టి తత్వాన్ని మనం పొందవలనన్నా,
1: ఇఫ్ యూ వాంట్ టు అటైన్ దట్ స్టేట్,
0: మన ప్రాచీన ఋషుల యొక్క ప్రబోధనను మనం చక్కగా గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద టీచింగ్స్ ఆఫ్ అవర్ ఏన్షియంట్.
0: కానీ దురదృష్టవశాత్తు,
1: బట్ అన్ఫార్చునేట్లీ,
0: ఈ ఉపనిషత్తులకు గాని, ఈ బ్రహ్మసూత్రములకు కాని, ఈ వేదములకు కాని సరైన అర్థమును చెప్పేటువంటి వ్యక్తులు లేకపోవటం చేతనే అనర్థాల్లో పడి నానార్థమును పెంచుకుని యథార్థాన్ని మర్చిపోతున్నారు.
1: As there are no people who can give the correct meaning and interpretation of Brahma Sutras and various scriptures, man is misinterpreting everything and not realizing the basic truth, and there is a lot of misunderstanding.
0: ఎవరికి తోచినట్టు వారు సమన్వయం గావించుకుంటూ వస్తున్నారు.
1: Everyone is interpreting according to his own light, his own likings.
0: Prema swarupulara sarvulu kudunu premamayamaina oka tattvanni manam anubhavinchali, andinchali.
1: Embodiments of divine love. We should experience and offer love, which is our very basic nature.
0: Ee naadu prabodhinchetunte vyaktulu kudunu itarulaku prabodhinchinatunte vishayamunu tamaku kudunu anvayisthayaneetunte satyanni marchipothunnaru.
1: People who are undertaking teaching today should realize that everything which they are teaching is applicable to
0: Brahma. Kevalam Brahmanchukulaku maatrame manam prabodhistunnamani bhavistunnaru.
1: దే ఆర్ సాటిస్ఫైడ్ ఓన్లీ విత్ టీచింగ్.
0: కనుకనే వారి యొక్క ప్రబోధనకు కూడా విలువలేకపోతున్నాయి.
1: దట్ ఈస్ ద రీజన్ వై దేర్ టీచింగ్స్ డు నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ.
0: ప్రబోధించేటువంటి వ్యక్తి తాము ఆచరించి అనుభవించి ఆనందించి పెంచి 10 మందికి పంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఎ పర్సన్ హూ వాంట్స్ టు టీచ్ అదర్స్ మస్ట్ ప్రాక్టీస్ ఇట్, ఎక్స్పీరియన్స్ ఇట్, ఎంజాయ్ ఇట్ అండ్ డిస్ట్రిబ్యూట్ ద జాయ్ ఫర్ 10 అదర్ పీపుల్.
0: ఈనాడు పవిత్రమైన భారతదేశం నందు నాస్తికత్వం అభివృద్ధి కావడానికి ఇదే మూల కారణం.
1: దిస్ ఇస్ ది రీజన్ వై ద ఏథియిజం ఇస్ డెవలపింగ్ ఇన్ ద కంట్రీ టుడే.
0: చెప్పేటువంటి వ్యక్తులు చేయడానికి పూనుకోవటం లేదు.
1: పీపుల్ హు ఆర్ టీచింగ్ ఆర్ నాట్ ప్రాక్టీసింగ్.
0: కనుకనే ఇక్కడ తికరణ శుద్ధియే నిజమైన మానవతా విలువ.
1: ద ట్రూ హ్యూమన్ వాల్యూ ఈజ్ హ్యావింగ్ ప్యూరిటీ ఆఫ్
0: సత్యము ధర్మము శాంతి ప్రేమ అనేటువంటి పదములు కాదు.
1: సత్య ధర్మ శాంతి ప్రేమ వర్డ్స్ ఆర్ నాట్ రియల్.
0: సంకల్పించుకున్నటువంటి దానిని వాక్కులో ఉచ్చరించటము.
1: వాట్ ఎవర్ యు థింక్ యు మస్ట్ అట్టర్.
0: సంకల్ప వాక్కులు రెండింటి కూడా క్రియారూపంలో మనం ప్రవేశపెట్టడం.
1: అండ్ దెన్ యు షుడ్ ప్రాక్టీస్ పుట్ ఇట్ ఇన్ టు యాక్షన్. వాట్ ఆర్ యువర్ థాట్స్.
0: తికరణ శుద్ధియే మానవత్వం.
1: దిస్ ఈస్ ద ప్యూరిటీ ఆఫ్ త్రీకరణ విచ్ ఇస్ బేసికలీ హ్యూమన్ నేచర్.
0: ఈనాడు ఈ త్రికరణ శుద్ధి ఏమాత్రం కూడా మన ఎందుకు కనిపించడం లేదు.
1: బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫైండ్ ప్యూరిటీ ఆఫ్ దీస్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్.
0: మనసు వేరు, మాట ఎందు వేరు, క్రియ మరొకటి రూపొందుతూ ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ సంథింగ్ ఇన్ ద మైండ్, సంథింగ్ డిఫరెంట్ ఇన్ ద వర్డ్ అండ్ సంథింగ్ స్టిల్ డిఫరెంట్ ఇన్ యాక్షన్. దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ ఎగ్జిస్ట్.
0: కనుకనే పవిత్రమైనటువంటి ఒక దివ్యత్వాన్ని మనం పొందవాలన్నా,
1: if you want to attain the divinity which is so sacred,
0: ఏకత్వాన్ని మనం సాధ్యమైనంత వరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: we should understand unity in its proper perspective.
0: ప్రపంచమంతా ఇక్కడను పరిపూర్ణమైనటువంటి స్వరూపమే.
1: the entire world is full, complete in itself.
0: దీనికి భిన్నత్వం అనేటువంటి ఏమాత్రము కనిపించదు.
1: there is nothing which is wanting in the world.
0: పరిపూర్ణమైన బ్రహ్మం నుంచి పరిపూర్ణమైన జీవత్వము ఉదయించింది.
1: ది ఆస్పెక్ట్ ఆఫ్ ఇండివిజువల్ జీవో హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ది బ్రహ్మ. బోత్ ఆర్
0: పరిపూర్ణమైన జీవతత్వం నుండి దేహం వీడిపోగా పరిపూర్ణమైనటువంటిదిగానే శేషిస్తూ ఉంటుంది.
1: వెన్ దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ టేకన్ అవుట్ ఆఫ్ ది ఇండివిజువల్ జీవి, ది థింగ్ లెఫ్ట్ ఈజ్ ఆల్సో ఫుల్ అండ్
0: అదియు పూర్ణము. ఇదియు పూర్ణము.
1: దట్ ఈస్ ఫుల్, దిస్ ఈజ్ ఆల్సో ఫుల్.
0: పూర్ణమున పూర్ణము ఉదయించినటువంటిది పూర్ణము.
1: వెన్ యూ టేక్ ది ఫుల్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ఫుల్,
0: పూర్ణం నుంచి పూర్ణం పోతే మిగిలినటువంటి కూడా పూర్ణమే.
1: వెన్ యూ టేక్ ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్, వాట్ రిమైన్స్ ఆల్సో
0: అది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతి. అంతా పూర్ణమే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్.
0: ఏ ఒక్కటి కూడాను శేషించినటువంటిది పూర్ణమే, అనుభవించినటువంటిది పూర్ణమే, గతించినటువంటిది పూర్ణమే, వర్తమానంది పూర్ణమే.
1: వాట్ ఎవర్ హ్యావ్ ఎంజాయ్డ్ ఈజ్ ఫుల్, వాట్ ఎవర్ ఇస్ రిమైనింగ్ ఈజ్ ఫుల్, వాట్ ఎవర్ ఇస్ ప్రజెంట్ ఈజ్ ఫుల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్ అండ్ హోల్సమ్.
0: కనుకనే దేహభ్రాంతి చేతనే మనం ఈ పూర్ణత్వాన్ని మనము విస్మరిస్తున్నాము.
1: అన్ అకౌంట్ ఆఫ్ ది డెల్యూషన్ ఆఫ్ ది బాడీ, అటాచ్మెంట్ టు ద బాడీ.
0: కేవలం ఇంద్రియముల చేతను దేహం చేతను అనేక కర్మలు మనం ఆచరించవచ్చును.
1: We may be performing different actions through the physical body and the sense organs.
0: ఇది కేవలము దేహ వృత్తులు తప్ప ఆత్మకు సంబంధం లేదు.
1: These are all the activity of the physical body, but not the activity of ఆత్మ.
0: అనగా ఇదియే దీనికి సరైన ప్రమాణం.
1: ఆత్మ హ్యాస్ ఏ పర్టికులర్ ట్రూత్.
0: ప్రజ్ఞానమే ఆత్మ.
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఈజ్ ఆత్మ.
0: ఈ ప్రజ్ఞానము అనేటువంటిది దేహమునందు ఇంద్రియమునందు అంతఃకరణయందు వాక్కునందు సర్వత్రా నిండినటువంటిది.
1: దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఇస్ ఫౌండ్ ఇన్ ద ఫిజికల్ బాడీ, ఇన్ ద సెన్స్ ఆఫ్
0: ఒకదానికొకటి అన్యోన్యాశ్రమై అవినాభావ సంబంధమై ఉంటుంది.
1: దే ఆర్ మ్యూచువల్లీ డిపెండెంట్ అండ్ దే ఆర్ ఇన్ఎక్స్ప్లికబ్లీ రిలేటెడ్.
0: కన్ను చూస్తుండదని మీరు భావిస్తున్నారు.
1: యూ కన్సిడర్ ది ఐ హాస్ బీన్.
0: కాదు కాదు, కన్ను కేవలం ఒక పనిముట్టు వంటిది.
1: ఐ ఓన్లీ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ అంతఃకరణ ప్రజ్ఞ ద్వారానే ప్రజ్ఞావృత్తి ద్వారానే కన్ను ఎరుపు నలుపు తెలుపు అన్ని రంగులు చూడగలుగుతుండాలి.
1: ఐ హావ్ బీన్ ఏబుల్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ డిఫరెంట్ కలర్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ప్రజ్ఞ ఫ్లోయింగ్ త్రూ.
0: ఈ రంగులు చూసినటువంటిది కన్నులు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ది ఐ విచ్ డిస్టింగ్విష్
0: ప్రజ్ఞనే.
1: ఇట్ ఈస్ దట్ ప్రజ్ఞ ఇట్ సెల్ఫ్ విచ్ సీస్.
0: ఇంకా చెవులు వినిపిస్తున్నాయి, శబ్దాన్ని వింటున్నామంటున్నారు. కాదు కాదు,
1: యూ కన్సిడర్ ది ఇయర్స్ హావ్ బీన్
0: అంతఃకరణ వృత్తి ద్వారా ఈ ప్రజ్ఞ ప్రవేశించినప్పుడే చెవులు మంచి చెడ్డ శబ్దములు వినగలుగుతున్నాయి.
1: ఇట్ ఈస్ విత్ ది హెల్ప్ ఆఫ్ ప్రజ్ఞ వెన్ ది మైండ్ స్టార్ట్స్ ఫంక్షనింగ్ ఇట్ హస్ బీన్ ది ఇయర్స్ హావ్ బీన్ ఏబుల్ టు హియర్.
0: కనుక అన్నింటికీ కూడా ప్రజ్ఞనే ప్రధానమైనటువంటిది.
1: దేర్ ఫోర్ ఫర్ ఎవ్రీథింగ్ ది బేసిస్ అండ్ ది సపోర్ట్ ఈస్ ప్రజ్ఞ, ది కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్.
0: ఇక్కడ వాక్కు, మనసు, ప్రాణము ఈ మూడింటి యొక్క చేరికనే ఆత్మ.
1: ఏ కాంబినేషన్ ఆఫ్ ది వర్డ్, ద మైండ్ అండ్ లైఫ్ ఫోర్స్, దీస్ త్రీ టుగెదర్, దట్ ఈస్ ఆత్మ.
0: వాక్కు, మనసు, ప్రాణము మూడింటి యొక్క చేరికనే ఆత్మ.
1: ఏ కాంబినేషన్ ఆఫ్ వర్డ్, మైండ్ అండ్ లైఫ్, దిస్ ఈజ్ ఆత్మ.
0: వాక్కు తేజోమయం.
1: వాక్ ఈజ్ ది నేచర్ ఆఫ్ ఎఫల్జెన్స్.
0: మనసు అన్నమయము.
1: Mind is based upon food.
0: Inka pranamu rasamayam.
1: This life force is based upon rasa, liquids.
0: Vakmayamainatundi yokka ee tejasu mayomayamunu manomayamunu kevalamu oka pranamayanga marchukodaniki ide moola karanam.
1: It is this effulgence of vak which transforms the mind into life force.
0: ఈ యొక్క అన్నమయమైనటువంటి మనస్సును రసమయంగా మారుస్తుండేటువంటిది కూడాను ఈ యొక్క వాక్మయమే.
1: ఇట్ ఈస్ దిస్ ఎఫల్జెన్స్ ఆఫ్ వాక్ విచ్ ట్రాన్స్ఫార్మ్స్.
0: దీనిని ఉపనిషత్తులు రసోవై సహా అన్నారు, ఈ రసస్వరూపుడే పరమాత్ముడు అని.
1: ది ఉపనిషత్స్ హ్యావ్ డిక్లేర్ ది సేమ్ థింగ్ యాజ్ పరమాత్మ యాజ్ ది వెరీ ఎసెన్స్.
0: కాదు, అంగీరసహ అన్నారు. మన అంగము లోపల సర్వత్రా ఉండి ఒక్కొక్క అంగమునందు కూడాను రసస్వరూపుడైనటువంటిది ఆత్మ.
1: ఆత్మ ఫంక్షన్స్ ఇన్ ఆల్ అవర్ లిమ్స్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ రస.
0: కనుక ఇట్టి భగవతత్వాన్ని మనం గుర్తించడానికి ఎన్నో విధముల సాధన చేయనక్కర్లేదు.
1: దెర్ ఇస్ నో నీడ్ టు డూ ఎనీ టైప్ ఆఫ్
0: డిబ్రాకృతమైన జీవితం నందు,
1: ఇన్ ది వరల్డ్లీ లైఫ్,
0: నిత్య ప్రపంచమునందు అనుభవించేటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం చక్కగా విచారణ చేస్తే ఈ ఆత్మతత్వం సుబోధం అవుతుంది.
1: ఇఫ్ యూ కెన్ ట్రై టు అండర్స్టాండ్ థింగ్స్ విచ్ హ్యాపెన్ ఇన్ డైలీ లైఫ్, యూ కెన్ రియలీ అండర్స్టాండ్ ఆత్మ ఆల్సో.
0: హేతుహు అని భగవంతుడికి ఒక పేరు.
1: వన్ ఆఫ్ ది నేమ్స్ ఆఫ్ గాడ్ ఈజ్ హేతుహు.
0: హేతు అనగా ఏమిటి? సృష్టికి అంతా కూడాను ఉపాదాన కారణము, నిమిత్త కారణం తానే.
1: ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ God is ఉపాధాన కారణ అండ్ ఆల్సో నిమిత్త కారణ.
0: ఈ రెండింటికి కారణభూతుడు కావటం చేతనే ఇతనికి హేతుహు అన్నారు.
1: యాజ్ హీఈస్ ది కాజ్ ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్.
0: ఇతనికి మరొక పేరు కూడా విచ్చరుడు అని మరొక పేరు.
1: అనదర్ నేమ్ ఆఫ్ ఫర్ ద లార్డ్ ఈజ్ విచ్చరుడు.
0: అనగా జగత్తునందు ఉద్భవించినటువంటి ప్రతి పదార్థం కూడాను క్షీణిస్తుంది, మార్పు చెందుతుంది.
1: Everything that is born in this world, it decays and it disappears.
0: Enni chinna enni marpulu chendinappudiki bhagavantuni endu chira dasaledu, marpu kalugadu.
1: When while all these objects undergo change and get destroyed, there is no such thing God.
0: Bhagavantuni yokka prema tattvamu akhandamainatuntidiga untuntadi.
1: The principle of love in God is infinite.
0: Adi tarigedi kani perigedi kani kaadu.
1: It never diminishes nor does it grow.
0: క్షణములో పని తరుగుచు క్షణములోనే పెరుగునట్టిది అది ఒక్క ప్రేమ కాదు.
1: యు కెనాట్ కాల్ ద
0: రావు పుట్టుకలేనట్టి జీవి హృదిని నిత్య నిర్మల జ్యోతి నెగడు ప్రేమ. క్షణములోపనే పుట్టుచు క్షణములోనే పెరుగునట్టిది ఎప్పుడు ప్రేమ కాదు.
1: యు కెనాట్ కాల్ దట్ లవ్ if it is born in a moment and if it
0: ee vaatimana premalani kudanu chanamulo purtundadi chanamulo marnistunnayi.
1: Today our love appears and disappears just like that.
0: Bhagavantuni prema attidi kaadu, daniki puttuka ledu chaavu ledu.
1: For God's love there is neither birth nor death.
0: Premane atani yokka swaroopamu.
1: His very form itself is love.
0: Premane atani swabhavamu.
1: His nature is love.
0: Daniki origedi kaani tarigedi kaani periyedi kaani ledu.
1: There is nothing which diminishes, which increases, which decreases, so far as God's
0: chavu puttuka kaligina deha hrudini. Ee chavu puttuka rendu udinatundi yokka dehuni yokka hrudayamunandu
1: in
0: nitya nirmala jyoti ayi negadustundi.
1: In human body, which he undergoes birth and death, there in his heart, it feels like a prayer.
0: అఖండమైనటువంటి ప్రేమ అన్యులకంతా కూడా అందించేటువంటి స్వభావమే భగవంతునిది.
1: గాడ్స్ నేచర్ ఇస్ టు డిస్ట్రిబ్యూట్ హిస్ ఇన్ఫినిట్ లవ్ అమంగ్ ఆల్ పీపుల్.
0: ఓం విచ్చరాయన మహా అని పిలుస్తూ వచ్చారు.
1: దట్ ఈస్ వై హీ హస్ బీన్ వర్షిప్డ్ యాజ్ విచ్చర,
0: అనగా భగవంతుని ప్రేమ ఏ విధమైనటువంటి వారికైనా సమర్థంగా అందిస్తూనే పోతుంటారు.
1: గాడ్ గోస్ ఆన్ గివింగ్ హిస్ లవ్ టు ఆల్ పీపుల్ అలైక్.
0: కొంతమంది భావించవచ్చు కొంతకాలం భగవంతుని ప్రేమ అనుభవించాం, మరి కొంతకాలం భగవంతుని ప్రేమకు దూరమయ్యాం అని భావిస్తుంటారు.
1: సమ్ ఆఫ్ యూ మే బి థింకింగ్ దట్ వి ఆర్ క్లోజ్ టు ద లవ్ ఆఫ్ ద లార్డ్ సమ్ టైమ్.
0: వారి భావ భేదములు తప్ప భగవంతుని భేదం కాదు.
1: ఆల్ ది డిఫరెన్స్ ఎగ్జిస్ట్ ఇన్ దర్ ఫీలింగ్. దర్ ఇస్ నో డిఫరెన్స్.
0: శుద్ధమైన అర్థం వంటిది.
1: The entire nature is a pure mirror.
0: ఆ అద్దం ముందు నీవు ఏ విధమైనటువంటి చర్యలు నీవు చేస్తావో దాని ప్రతిబింబాన్ని నువ్వు అనుభవిస్తావు.
1: What you see in the mirror is a reflection of your own actions.
0: కనుక నీవు చేసినటువంటి మంచి చర్యలే నీకు ఆ విధమైనటువంటి యొక్క ప్రేమకు సమీపంగా ప్రేమకు దూరంగా కనిపించినట్టుగా ఉంటుంటాయి.
1: Your own good deeds and bad deeds make you feel that
0: దూరమయ్యాం అని భావిస్తుంటారు.
1: Some of you may be thinking that we are close to the love of the Lord sometime.
0: ఇది అన్నో రకం డిస్టెంట్. వారి భావ భేదములు తప్ప భగవంతుని భేదం కాదు.
1: ఆల్ ది

0: గట్టిగా ఉంటుంటుంది. యువర్ ఓన్ గుడ్ డీడ్స్ అండ్ బ్యాడ్ డీడ్స్ మేక్ యు ఫీల్ దట్ యు ఆర్ క్లోజ్ టు ద లవ్ ఆఫ్ ద లార్డ్.
1: భగవంతుని యొక్క ప్రేమ తత్వం ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటుంటుంది.
0: గాడ్స్ లవ్ ఈజ్ అన్చేంజింగ్, ఇట్ ఇస్ ఆల్
1: ప్రేమ నిర్గుణము, నిరంజనము, సనాతనము, నికేతనము, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
2: గాడ్స్ లవ్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్ ప్యూర్ అండ్ నెవర్ డిమినిషింగ్ అండ్ నెవర్ సెల్ఫిష్.
1: ఈనాటి ప్రేమలన్నీకులను దేహమును ఆధారం చేసుకుని ప్రేమలను పెంచుకోవటము తెంచుకోవటము జరుగుతుండాలి.
2: ద లవ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ బేస్డ్ అపాన్ ద ఫిజికల్ ఆస్పెక్ట్ ఇట్ గ్రోస్ అండ్ ఇట్ డిమినిషస్.
1: ప్రేమ స్వరూపులారా, దుఃఖము కాని ఆనందము కాని ఇది కేవలం మానవునికి స్వభావములు కాదు.
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, sorrow and joy are not natural.
1: కేవలం కల్పితములు మాత్రమే.
2: దిస్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్ క్రియేటెడ్.
1: దుఃఖమే ఇది స్వభావమే అయితే ఈ దుఃఖాన్ని నిర్మూలన గావించడం ఏమాత్రం కూడా సాధ్యం కాదు.
2: ఇఫ్ సారో ఇస్ ది నేచర్ ఆఫ్ మ్యాన్, ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
1: ఎన్ని తపస్సులు చేయి, ఎన్ని ధ్యానములు చేయి, ఎన్ని పూజలు చేయి, ఈ దుఃఖ నివారణ కావడానికి వీలు కాదు.
2: పెనెన్స్, ఎనీ టైప్ ఆఫ్ సాధన కెన్ నెవర్ రిమూవ్ సారో ఇఫ్ ఇట్ ఇస్ హిస్ నేచర్.
1: కారణం ఏమిటి, స్వభావాన్ని మార్చడానికి ఎవరికి సాధ్యం కాదు.
2: వాట్ ఈస్ ది రీజన్? ది రీజన్ ఈస్ నో వన్ కెన్ చేంజ్ వన్స్ నేచర్.
1: బెల్లమునకు తీపి స్వభావము.
2: స్వీట్నెస్ ఇస్ ది
1: ఈ స్వభావాన్ని ఎంత మార్చడానికి ప్రయత్నించినప్పటికి ఇది సాధ్యం కాదు.
2: యూ కెన్ నెవర్ రిమూవ్ స్వీట్నెస్ ఫ్రమ్ జాగరీ.
1: అదే విధంగానే మనకు దుఃఖం స్వభావం కాదు గనుకనే మనం మార్చుకోగలుగుతున్నాం.
2: యాజ్ సారో ఈజ్ నాట్ నేచురల్ టు అస్, వీ కెన్ ఓవర్కమ్ సారో.
1: ఈ సుఖ దుఃఖములు రెండు కూడా మనస్సు యొక్క వికారములే.
2: జాయ్ అండ్ సారో ఆర్ ఎసెన్షియలీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్
1: మైండ్. మనోవికారముల చేతనే సుఖములు దుఃఖములు మనకు సంభవిస్తున్నాయి.
2: ది జాయ్ అండ్ సారో అకర్ ఆన్ అకౌంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ అవర్ ఓన్ థింకింగ్ అండ్
1: నిజముగా మనము ఆనంద స్వరూపులమే.
2: వీఆర్ బేసికలీ ది వెరీ
1: అమృత స్వరూపులమే.
2: ఇమ్మార్టాలిటీ,
1: అనంత స్వరూపులమే.
2: ఇన్ఫినిటీ,
1: అమరత్వములమే.
2: వీఆర్
1: ఇట్ సత్యాన్ని మనం భావించాలి.
2: We should always consider ourselves.
1: ఎప్పుడు ఇది మనకు భద్రపడుతుంది?
2: When can we be steady?
1: భగవత్ ప్రేమను మనం అనుభవించినప్పుడే ఇది భద్రత ఏర్పడుతుంది.
2: Only when we develop and enjoy God's love steadily, we can have this kind of thing steady in us.
1: నాది నావారు అనేటువంటి స్వార్థ స్వప్రయోజనములను మనం కొంతవరకు నిర్మూలం గావించుకోవాలి.
2: We should remove from us the feelings of I and mindness.
1: ఎవరికి కొంతమందికి మాత్రమే మనం సేవ చేయాలి, కొంతమంది క్షేమాన్ని మాత్రమే మనం కోరాలి అని కాదు.
2: We should not feel that we should serve only a few people.
1: అందరి క్షేమాన్ని కోరాలి.
2: We should wish the welfare of all.
1: అందరి ఆనందాన్ని మనం ఆశించాలి.
2: We should aspire for the bliss of all.
1: అందరి అభివృద్ధిని మనం అభిలషించాలి.
2: We should wish the good for all.
1: ఇట్టి పవిత్రమైన భావం చేతనే ప్రాచీనులు సుఖినోభవంతు అని ఈ పవిత్రమైన సూత్రాలను అందిస్తూ వచ్చారు.
2: దే హావ్ ఆఫర్డ్ సచ్ లెసన్స్ యాజ్ లెట్ ది హోల్ వరల్డ్ బి హ్యాపీ అండ్ లెట్ ది హోల్ వరల్డ్ ఎంజాయ్.
1: వేదమునందు కూడాను ఇట్టి సమత్వాన్ని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
2: ది వేద ఆల్సో టీచర్
1: సహనోభవంతు సహ వీర్యం కరవావై. ఇవంతా ఏమిటిది? కలిసి మెలిసి పెరుగుదాం, కలిసి మెలిసి తిరుగుదాం, కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
2: Let us live together, let us grow together, let us develop the intelligence which we have acquired.
1: Kalasi melasi kalata leka chelimitu jeevinchudam anindi vedam.
2: Veda has declared, let us live without any misunderstanding and any
1: quarrel. Kalasi melasi kalata leka chelimitu jeevinchudam anindi vedam. Kani ee naadu maadi meede anetunte oka beda bhavulaku choti vatam chetani kalatala abhirudhi ayipothunnayi.
2: On account of differences which are allowed between person and person, there have been quarrels these days.
1: Prema swaroopulara, ee divyamaina bhavanni mee yokka hrudayamunandu nimpukodaniki tagina krushi cheyandi.
2: Embodiments of divine love. Develop
1: dveshamu, asuya, ragamulu ilanti vantram mana hrudayamlo ye matram kudunu praveshincharadu.
2: Do not give room for hatred and anger in your hearts.
1: ఏనాడు ఈ దివ్యమైన ప్రేమను మనం అనుభవిస్తామో ఆనాడే మనం దివ్యత్వాన్ని కూడా అనుభవిస్తాం.
2: వీ కెన్ ఎంజాయ్ డివినిటీ ఓన్లీ వెన్ వీ హ్యావ్ దిస్ డివైన్ లవ్ ఫర్మ్లీ ఎస్టాబ్లిష్ ఇన్ అవర్ హార్ట్.
1: ఒకనొక సమయంలో ధర్మజుడు కృష్ణుడు ప్రశ్నించాడు.
2: వన్స్ అపాన్ ఎ టైమ్ ధర్మజ క్వశ్చన్ కృష్ణ.
1: కృష్ణ, నిరంతరము కూడాను నిన్ను దూషించేటువంటి యొక్క దూషణలు నేను వినలేకపోయేటువంటి వాడు.
2: కృష్ణ, I was not able to hear whenever any person criticized you.
1: Shishupala Dantavakradulu mahapapulu.
2: This Shishupala and Dantavakra are great sinners.
1: Divyamurti ainatundi yokka parama

0: పరమాత్మని ఇన్ని విధములుగా నిందిస్తూ వచ్చారు.
1: దే వర్ క్రిటిసైజింగ్ ఇన్ అబ్యూజివ్ టర్మ్స్.
0: కానీ అట్టి వారు ఏనాటికైనా కూడా ఈ పాప ఫలం అనుభవించక తప్పదని భావించాను.
1: ఐ ఆల్వేస్ ఫెల్ట్ సచ్ సిన్నర్స్ విల్ ఫేస్ దేర్ గెట్ ది రివార్డ్ ఫర్
0: మహాసభ లోపల.
1: బట్ ఇన్ దిస్ గ్రేట్ అసెంబ్లీ
0: నా కనులతో చూస్తూ ఉండగానే
1: ఈవెన్ వెన్ ఐ యామ్
0: వాచింగ్ దివ్యమైనటువంటి యొక్క జీవన జ్యోతులు మీలో ఐక్యమైపోయినాయి.
1: ది ఫ్లేమ్ ఎంటర్డ్ ఫ్రమ్ దేర్ డెడ్ బాడీ.
0: ఇలాంటి పాపలు కూడా మీలో ఐక్యత ఉంటుందా అని ప్రశ్నించాడు.
1: హి క్వశ్చన్ డూ సచ్ సిన్నర్స్ ఆల్సో గెట్ ఎ ప్లేస్ ఇన్ యూ.
0: ధర్మజునకు ఒక చక్కని పేరు.
1: ధర్మజ హ్యాస్ ఎ గుడ్ నేమ్.
0: మధుర భాషణ అని అతనికి ఒక టైటిల్.
1: వన్ ఆఫ్ ది టైటిల్స్ ఈస్ ఎ స్వీట్ టంగ్డ్ వన్.
0: రాజభూషణ అని రెండో ఒక టైటిల్.
1: అనదర్ వన్ ఈస్ రాజభూషణ.
0: రాజభూషణ మధుర భాషణ ఇది కేవలం నీ భ్రాంతి తప్ప అన్యం కాదు అన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ టోల్ ధర్మజ రాజభూషణ మధుర భాషణ దిస్ ఓన్లీ యువర్ ఓన్ డెల్యూటెడ్ థింకింగ్.
0: దూషణ భూషణ తిరస్కార పురస్కారములు దేహములకు మాత్రమే కాని ఆత్మకు లేవు.
1: ప్రైజ్ అండ్ సెన్సర్ ఆర్ అప్లికబుల్ ఓన్లీ టు ఫిజికల్ బాడీ, దే ఆర్ నాట్ అప్లికబుల్ టు ఆత్మ, హీ సెడ్.
0: దేహమే నేననేటువంటి యొక్క మమకారం చేతనే నీ ఈ బాధకు గురి కావలసి వచ్చింది.
1: యూ విల్ బి పుట్ టు దిస్ కైండ్ ఆఫ్ సఫరింగ్ వెన్ యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద ఫిజికల్ బాడీ.
0: ఈ దేహ భ్రాంతిని నీవు అభివృద్ధి గావించుకోవటం చేతనే ఆత్మ భ్రాంతి నీకు అడ్డు తగిలింది.
1: వెన్ యూ డెవలప్ డెల్యూజన్ అబౌట్ యువర్ ఓన్ ఫిజికల్ బాడీ, దెన్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఆత్మ.
0: ఈ దుఃఖమునకు కానీ, ఈ ఆనందమునకు కానీ, ఈ క్రోధమునకు కానీ, ఈ రాగమునకు కానీ నీ మనసే కారణం.
1: ఫర్ ది సారో ఆర్ జాయ్, ఫర్ ది అటాచ్మెంట్ ఆర్ హేట్రేట్, ఇట్ ఈస్ ఓన్లీ యువర్
0: మనస్సును మంచిగా మరల్చుకో.
1: యు ట్రై టు చేంజ్ యువర్ మైండ్.
0: అంతేకాని ఎట్టి వారికైనా కూడా నాలో స్థానం ఉంటుండాలి.
1: దెర్ ఇస్ ప్లేస్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ మీ.
0: ఎచ్చట పుట్టే నచ్చటకి నేగుటనైతే ఓ ప్రాణికోటికి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి తిరిగి పోక తప్పదు.
1: ఇట్ ఈస్ నేచురల్ ఫర్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్ టు గో బ్యాక్ టు ద ప్లేస్ ఫ్రమ్ వేర్ దే హావ్ కమ్.
0: మట్టి నుంచి పుట్టినటువంటి కుండ,
1: ద పాట్ విచ్ హస్ కమ్ ఫ్రమ్
0: బగిలి, ముక్కలై చూరుచూరై తిరిగి మట్టిలోనే చేరిపోతుండాలి.
1: When it is broken for a period of time, it gets and merges.
0: అదే రీతిగా దేహం మృణ్మయము నుంచి వచ్చినటువంటిది మృణ్మయములోకి దేహం చేరిపోతుంది. ఆత్మ చిన్మయ స్వరూపము, అది నిరంతరము చిన్మయంగానే ఉంటాడు.
1: ద ఫిజికల్ బాడీ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద నేచర్, ఇట్ గోస్ అండ్ మర్జెస్ ఇన్ నేచర్. ఆత్మ హ్యాస్ కమ్ ఫ్రమ్ పరమాత్మ అండ్ ఇట్ గోస్ అండ్ మర్జెస్ ఇన్ పరమాత్మ హింసెల్ఫ్.
0: ఆత్మ ప్రేమమయమైనటువంటిది.
1: ఆత్మ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: జ్యోతిర్మయమైనటువంటిది,
1: ఫుల్ ఆఫ్ ఎఫల్జెన్స్.
0: అక్కడ బల్బ్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ అ బల్బ్.
0: కానీ వెలుతురంతా ఇక్కడంతా ప్రసరించినది.
1: బట్ ది లైట్,
0: ఈ వెలుతురుకు ఏమి రూపము?
1: ఫర్ దిస్ లైట్ దెర్ ఇస్ నో ఫార్మ్.
0: ఏ రూపము లేదు, ప్రకాశమే దాని యొక్క రూపము.
1: ఇట్స్ వెరీ ఫార్మ్ ఈస్ ది ఎఫల్జెన్స్.
0: అట్లే ఆత్మ అనేటువంటిది ఒక ప్రకాశము.
1: సిమిలర్ ఈజ్ ఆత్మ, ఇట్ ఇస్ ఓన్లీ
0: దానికి ఇట్టిదే అట్టిదే అనే రూపము చెప్పడానికి వీలు కాదు.
1: ఇట్ ఇస్ డిఫికల్ట్ టు గివ్.
0: మనలో ఉన్నటువంటి గుణముల యొక్క మార్పు చేతనే దాని యొక్క స్వరూపం నిరూపణ అయిపోతుండాలి.
1: We only imagine according to our own qualities the form of Atma as such and such.
0: Divyatma swarupulara Bhagavat tattvam nandukani Bhagavat vakyam nandukani ento vishalamaina anantamainatunti yokka arthamulu kaligi untuntai.
1: Embodiments of divine Atma, the words of the Lord and the feelings of the Lord are very very broad.
0: Ikkada oka chinna udaharanam.
1: Here is a very small example.
0: Varnamulanta kudunu Bhagavantu srishtinchadu ani anukuntuntam.
1: We say that all these castes are created by God.
0: అయితే ఈ వర్ణములు సృష్టించడానికి కారణం ఏమిటని ప్రశ్నించుకుంటే గుణ కర్మ విభాగస్య అన్నారు. గుణమును కర్మను బట్టి ఈ వర్ణములు మార్పు చెందుతూ వచ్చాయి.
1: If we question ourselves on what basis God has created these four castes, it is on the basis of one's own nature and one's action.
0: ఒకటి నలుపు, రెండవది తెలుపు, మూడవది ఎరుపు.
1: There are three colors for the sun. One is
0: ఈ తెలుపు, ఎరుపు, నలుపు,
1: బ్లాక్, వైట్ అండ్ రెడ్.
0: ఇది ఎట్లా ఉంటున్నాయి? మనం నిత్యము మనం దర్శిస్తున్నాం ఈ మూడు రంగులను.
1: వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ దీస్ త్రీ కలర్స్, సీయింగ్ దీస్ త్రీ కలర్స్.
0: రాత్రి చీకటి, అది నలుపు.
1: నైట్ ఈజ్ ఫుల్ ఆఫ్
0: తెల్లవారేటప్పటికి ఈ నలుపు పోయేటప్పటికి ఎరుపు ప్రారంభమవుతుంది, అది సూర్యకిరణములు.
1: వెన్ ది డే ఈజ్ అబౌట్ టు బ్రేక్, there will be this red rays of the sun.
0: ఈ యొక్క ఎరుపు రంగు బల్చిపోతూ రావు వచ్చేటప్పటికి అది తెల్లటిగా తెలుపుగా మారిపోతుండాలి.
1: When this redness matures itself, it becomes white.
0: ఈ ఎరుపు ఎక్కడ నుంచి వచ్చింది?
1: From where did this red
0: నలుపు నుంచి వచ్చింది?
1: From darkness it came.
0: ఈ యొక్క తెలుపు ఎక్కడ నుంచి వచ్చింది? ఎరుపు నుంచి వచ్చింది.
1: From where did this whiteness emerge?
0: నలుపు నుంచి ఎరుపు, ఎరుపు నుంచి తెలుపుగా మారిపోయింది.
1: All these three colors are emerging one from the other. Redness comes from the darkness and whiteness comes from the redness.
0: ప్రతి మానవుడు కూడాను పుట్టే సమయంలో సర్పులు కూడాను శూద్రులే, అజ్ఞానంగా ఉంటుంటారు నలుపుగా.
1: Therefore, in at the stage of birth, everyone is a శూద్ర.
0: ఈ అజ్ఞానాన్ని క్రమక్రమేణా మనం మార్చుకుంటూ వచ్చేటప్పటికి రజోగుణంగా మారిపోతూ ఉంటుంటాది.
1: When we slowly free ourselves from ignorance, we will be full of rajoguna.
0: ఈ రజోగుణమే సాత్వికంగా కూడా రూపొందుతుంది.
1: This rajoguna itself gets transformed into sattvika guna.
0: Kalaku udregam kaliginatunti vaadu, raga dvesham kaliginatunti vaadu erupu adine chatriyudu annaru.
1: A kshatriya is one who is full of excitement, who is full of
0: pavitramaina divyamaina bhavyamaina bhavamunu kodinatunti vaade brahmanudu annaru.
1: Brahmana is really one who is full of sacred thoughts.
0: Murkattam chetanu ajnanam chetanu kumilipoyinatunti vaadu shuddhudu annaru.
1: The one who is full of ignorance, who is
0: andaru murkulu kaadu, andaru veerulu kaadu, andaru sattvikulu kaadu.
1: All people are not ignorant or stupid. All people are
0: andaru endukunu guna karmamulu aadharam chesukoniye veerini ee vidhanga varnamulaga nirupistu vachindi.
1: On the basis of qualities found in man and also their actions,
0: andaru bhagavat swaroopule.
1: Everyone basically is embodiment of God. Prati
0: okka vyakti kudunu bhagavat aakarule.
1: Everyone is a very form of God.
0: తల్లికి నలుగురు కొడుకులు ఉంటుంటారు.
1: There are four sons for a mother.
0: పెద్ద కుమారుడు చక్కగా అన్ని విధములుగా వేద అధ్యయనం చేసి చదువులంతా కూడా అభివృద్ధి గావించుకొని
1: the eldest son has learned Veda.
0: స్థాయిలో పండితుడని పేరు పొందుతాడు.
1: And he gets a title that is a great scholar.
0: రెండవ వాడు
1: the second one
0: యుద్ధములో చేరి
1: he is a good fighter. He
0: గొప్ప వాడుగా రూపొందుతాడు.
1: He becomes a
0: యుద్ధవీరుడుగా ఉంటాడు.
1: He is a great hero, war hero.
0: అతను సిపాయి అంటారు, ఒక యుద్ధవీరుడు అంటారు.
1: He is we have described as a soldier.
0: మూడవ వాడు
1: the third one
0: ఏదో ఒక వ్యాపారంలో ప్రవేశించి
1: he enters into business.
0: గొప్ప వ్యాపారిగా పేరు పొందుతాడు.
1: He gets a good name, a very great name.
0: నాలుగో వాడు తండ్రికి ఉండినటువంటి భూమిని ఎందుకు వృధా చేయాలని దాన్ని సాగు చేసుకుంటూ పంటలు పండించుకుంటూ వాడు ఒక సేద్యగాడుగా రూపొందుతాడు.
1: ద ఫోర్త్ వన్ వాంట్స్ టు కల్టివేట్ ద ల్యాండ్ విచ్ హిస్ ఫాదర్ హ్యాస్.
0: నాలుగో వాడు
1: కర్షకుడు, హిస్ ఏ కల్టివేటర్.
0: మూడో వాడు వ్యాపారి.
1: ద థర్డ్ వన్ ఇస్ ఎ బిజినెస్ మన్.
0: రెండవ వాడు క్షత్రియుడిగా ఉంటున్నాడు, యుద్ధవీరుడిగా ఉంటున్నాడు.
1: సెకండ్ వన్ ఈజ్ ఎ సోల్జర్. ది
0: మొదటి వాడు గొప్ప పండితుడిగా ఉంటున్నాడు.
1: ద ఫస్ట్ వన్ ఈజ్ ఎ స్కాలర్.
0: అతను పండితుడు, ఇతను క్షత్రియుడు, ఇతను వ్యాపారి, ఇతను కేవలం ఒక శూద్రుడు భూమిని దున్నుకునేటువంటి. ఈ నలుగురు ఒక తల్లి బిడ్డలు కాదా?
1: ఆల్దో దేర్ ప్రొఫెషన్స్ ఆర్
0: వారి వృత్తులను బట్టి ఈ విధమైనటువంటి పేర్లు వచ్చినాయి, కానీ నిజంగా చూస్తే సర్వులు కూడా నువ్వు ఒక తల్లి బిడ్డలే.
1: ఆల్ దీస్ ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ది సేమ్ మదర్. ఆల్దో బేస్డ్ అపాన్ దేర్ ఓన్ యాక్షన్స్ డిఫరెంట్ నేమ్స్ హావ్ బీన్ గివెన్.
0: కనుక ఈ భేదములను మనం ఏమాత్రం కూడా నువ్వు పాటించరాదు.
1: వీ షుడ్ నాట్ ఎంటర్టైన్ సచ్ డిఫరెంట్ in differences in thoughts at all.
0: కనుకనే జాతి భేదము లేక జనులకు ఆశ్రయం ఇచ్చి సర్వ సమత్వము చాటు తరులు చెట్ల కంటే మనం హీనమైపోయినాం ఈనాడు.
1: If we show such differences, we are worse than trees which do not distinguish between man and man, give their shade equally to everyone.
0: ప్రతి ఒక్కరి హృదయమునందు కూడాను ఒక భగవత్ నామం అనేటువంటిది సమత్వంగా ఉచ్చరించాలి.
1: Every human heart must resound with the name of the Lord.

0: The name of Sai itself gives you so much of comfort. Think of that name in our heart. Always think of it.
1: Vruchamul talalupi pelukuchundu.
0: The trees go on nodding their heads and giving us a lesson.
1: Sai namame hai smariyin chudoyanchu. Pachi santanamul palukuchundu.
0: The birds go on repeating and telling us the name of Sai is
1: Sai namame hai smariyin chudoyanchu. కుసుమముల్ ఊపుచు పలుకుచుండు.
0: ద ఫ్లవర్
1: కుసుమముల్ వాసనలు కురియుచుండు.
0: ది ఫ్లవర్స్ స్ప్రెడ్ దర్ ఎఫల్జెన్స్ టీచింగ్ అస్ దట్ ది నేమ్ ఆఫ్ సాయి గివ్స్ యూ ఆల్ ద జాయ్. రిపీట్ దట్ నేమ్ ఇన్ యువర్ ఓన్ హార్ట్.
1: సాయి నామమే హాయి స్మరించుడో ఎంతు తుమ్మెదల్ జుమ్మని దొరచుచుండు.
0: ద బీస్ ఆల్సో గివ్ ద సౌండ్ డిక్లరింగ్ దట్ ద నేమ్ ఆఫ్ సాయి గివ్స్ యూ ఆల్ కంఫర్ట్ అండ్ ఆల్ జాయ్. Repeat that name in your own heart.
1: Akasham nundi adiye shabdambu vachchu.
0: The sound emanating from the ether, the sky, also do the same thing.
1: Adiye shabdam.
0: The sound coming from the earth also
1: do the same thing. Sai yantu sarvadikkula nundi.
0: The name Sai comes from all sides, all directions.
1: Pikkillu namam pattiyandu.
0: It is resounding itself in Parthi.
1: Pikkatillu chundu Parthiyandu.
0: It is resounding in the
1: yakkal chudra okaru koorchu sairam sairam sairam sairam sairam ee hrudayam anetundi enta pavitramaina pratidiga roopanduthuntadi.
0: When everyone goes on greeting another person,
1: sai ante okare peru kaadu.
0: Sai is not the name of a particular person.
1: Sai pavalinchinatvanti hrudayam paina pavalinchinatvanti yokka paramaatma tattvame sai.
0: Sai is the very divine principle which rests in the human heart.
1: Ee naadu mana yokka samskrutini mana yokka pavitramainatvanti yokka bhavanni ee naadu manam poorthi marchipothunnam.
0: Today we are forgetting our sacred culture and our sacred nature.
1: Manchi tattvamu marachiri manushullanta.
0: All the human beings are forgetting the good principles.
1: Dharma adugante sanghana karma gali.
0: To one's bad luck, righteousness has
1: nilavadeye lekunde neetike echata.
0: For morality there doesn't seem to be any shelter at all.
1: Daurbhagyam emi kaladu.
0: Can there be greater bad luck and ill luck than this particular thing?
1: Okka neetiki manam emaina chotu isthunnama?
0: Are we giving any place for morality in our own heart?
1: Ledu.
0: Certainly not.
1: Neeti mana jati.
0: Morality is our own caste.
1: Jati gauravamu neeti pai nilichunu.
0: The honor of the caste and religion
1: neeti lekayunna jati chedunu.
0: Without morality,
1: neeti galgu jati nijamaina jati ra vinudu bharatiya veerasutuda.
0: Oh, heroic son of Bharat, listen to this truth. The very basis of our caste,
1: sangha maryadalanniyu ganga kalise,
0: all the honor of our society is washed away.
1: Manusha jati ke triptiye mayamayye.
0: The humanity has lost all sorts of contentment, satisfaction, peace.
1: Sila naitika viluvalu sidili poye.
0: Character and integrity have lost their
1: idi ee naati progress vidyalandu.
0: Whatever you call progress in education is only this.
1: ఇదియా మనం చేయవలసినటువంటిది. మన ప్రోగ్రెస్ ఏమిటి?
0: వాట్ ఈస్ అవర్ రియల్ ప్రోగ్రెస్?
1: కన్న తల్లిదండ్రులు మనం ధిక్కరించిపోతున్నాం.
0: వీఆర్ డిజర్వింగ్ పేరెంట్స్ హావ్ గివెన్ బర్త్ టు us.
1: వారిని గౌరవించలేనటువంటి దురవస్థలకు గురి అయిపోతున్నాము.
0: వీఆర్ రీచింగ్ ఎ స్టేజ్ వేర్ వీఆర్ పుట్టింగ్ దెమ్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: మనకు అదుపులో ఉండి అనుకూలవంతులై అన్ని విధములుగా మనం ఆదరించి అభివృద్ధి గావించినటువంటి తల్లిదండ్రులను ఈనాడు విస్మరిస్తున్నప్పుడు ఏ యొక్క అనుకూలములు లేక మనకు అతీతమై అగమ్య గోత్రమైనటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా మీరు ప్రేమించగలరు?
0: ఇఫ్ యూ కెన్ గివ్ అప్ అవర్ ఓన్ పేరెంట్స్ హూ హావ్ ప్రొవైడెడ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్, వేర్ ఇస్ ది గ్యారంటీ దట్ యూ కెన్ రికగ్నైజ్ గాడ్ హూ ఈజ్ ఇన్విజిబుల్?
1: నీ అనుకూలంలో ఉండేటువంటి దాన్ని నీవు ప్రేమించలేనప్పుడు,
0: ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు లవ్ యువర్ ఓన్ పేరెంట్స్ హావ్ గివెన్ యూ,
1: అవ్యక్తమై అగోచరమైనటువంటి యొక్క దైవాన్ని ఏ రీతిగా నీవు ప్రేమించగలవు?
0: ద ఇన్విజిబుల్ అండ్ the God who is not seen, how can you love him?
1: Mottamadatini talidannu ni preminchu.
0: Therefore in the very first instance
1: వారే నిన్ను పెంచి పెద్ద చేసి అన్ని విధములైనటువంటి ఈ స్థితికి తెచ్చినటువంటి వారు.
0: దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ గివింగ్ యూ బర్త్.
1: ఇట్టి వారికి మానవుడు
0: యువ మ్యాన్ కెనాట్ షో
1: గ్రాటిట్యూడ్. దైవ భక్తి, దైవ భక్తి, ఈ భక్తి నిజమైన భక్తి అవుతుందా?
0: ఇఫ్ యూ సే డివోషన్ టు గాడ్, కెన్ ఇట్ బి ట్రూ డివోషన్?
1: కానే కాదు.
0: ఇట్ కెన్ నెవర్ బి.
1: ఇది కేవలం దైవాన్ని కూడా స్టంట్ చేయటం అవుతుంది.
0: దిస్ బికమ్స్ ఎ టైప్ ఆఫ్ స్టంట్ ఎయిమ్డ్ అట్ గాడ్.
1: నీకు అందుబాటులో, నీ ఆధీనంలో ఉండి నిన్ను ప్రేమించి, నిన్ను అభివృద్ధి గావించి, నిన్ను ఇంతవరకు తెచ్చినటువంటి తల్లిదండ్రులకు మొట్టమొదట నీవు పూజించు.
0: యు వర్షిప్ యువర్ ఓన్ పేరెంట్స్ హు హావ్ ప్రొవైడెడ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్ అండ్ యువర్
1: అదే మాతృదేవో భవ, పితృదేవో భవ.
0: దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ వర్షిప్ యువర్ ఫాదర్.
1: ప్రత్యక్ష స్వరూపులను మనం విస్మరిస్తున్నాము.
0: వీఆర్ గివింగ్ అప్
1: పరోక్షమైనటువంటి దేవాలయం, దేవతలంతా కూడా ఆరాధిస్తున్నాము.
0: వీఆర్ ట్రైంగ్ టు సర్చ్ ఫార్ గాడ్స్ హు ఆర్ నాట్ రియలీ సీన్.
1: సజీవులను బాధించడము, నిర్జీవులను పూజించడము, ఇది భక్తి కానేరదు.
0: హర్టింగ్ ద లివింగ్ అండ్ వర్షిపింగ్ ది థింగ్ విచ్ ఇస్ నాట్ సీన్, దిస్ కెనాట్ బి ట్రూ.
1: సజీవులను పూజించు,
0: వర్షిప్ పీపుల్ విత్ లైఫ్.
1: ప్రతి మానవుని ఎందుకు నువ్వు దైవత్వాన్ని విశ్లేషించు.
0: Have full faith that God dwells in every living being.
1: ఇది సాయి ప్రబోధ.
0: This is the teaching of సాయి.
1: నిజముగా ఈ సమత్వాన్ని మీరు అభివృద్ధి గావించుకుంటే భారతదేశం యొక్క సంస్కృతి ఇంతకంటే మరొకటి లేదు.
0: If you can develop this kind of attitude and equality, the culture of Bharat can grow to any extent.
1: ఎవరిని మనం ద్వేషించరాదు.
0: Do not hate anyone.
1: కనుకనే వ్యాసులు,
0: that is why Vyasa has declared,
1: ఇది గొప్ప మహర్షి,
0: he is a great sage.
1: ఇంతే కాదు, వ్యాసు నారాయణ హరిహి అన్నారు, అతను నారాయణ స్వరూపుడని కూడా ఒక ప్రఖ్యాతి.
0: నాట్ మెర్లీ దాట్, ఇట్ ఈస్ సెడ్ దట్ వ్యాస హింసెల్ఫ్ ఈజ్ నారాయణ.
1: శబ్ద స్వరూపంలో ఉండేటువంటి వేదములంతా కూడా అక్షస్వరూపంగా మార్చినాడు.
0: హీ వాజ్ ఏబుల్ టు గివ్ ఎ షేప్ ఆఫ్ లెటర్ అండ్ రైట్ ఎవ్రీథింగ్.
1: మునిమనవడు
0: అరంజ్యోతి, గ్రేట్ గ్రాండ్ సన్, ఈజ్ గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్
1: అరంజ్యోతి.
0: అరంజ్యోతి
1: ఇలాంటి మహర్షి, ఈ విధమైనటువంటి యొక్క అనంతమైనటువంటి వేదాలను, అనేక రూపంలో ఉండేటువంటి వేదాలను మానవుడు ఇంత అనుభవించడానికి సాధ్యం కాదని గుర్తించి దానిని విభజించుకుంటూ వచ్చాడు.
0: హీ రికగ్నైజ్ దట్ వేదాస్ ఫర్ ఇన్ఫినిట్, ఇట్ ఈస్ నాట్ ఫార్ పాసిబుల్ ఫర్ మ్యాన్ టు రికగ్నైజ్ దట్. దేర్ ఫోర్ హీ డివైడెడ్ ది వేదాస్ ఇంటూ డిఫరెంట్ వేస్.
1: అతను ఆషాఢ పౌర్ణమి రోజు పుట్టినటువంటి దినం.
0: హీ వాజ్ బోర్న్ ఆన్ ది ఫుల్ మూన్ డే ఆఫ్ ది మంత్.
1: కనుక ఈనాడు వ్యాస పౌర్ణమి అనడానికి కూడా అదే మూల కారణము.
0: దట్ ఈస్ ది రీజన్ వై టుడే ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ వ్యాస పూర్ణిమ.
1: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని సమత్వంగా భావించి ప్రపంచానికి వ్యాప్తింపజేసినటువంటి వాడు వ్యాసుడు.
0: వ్యాస ఈజ్ వన్ హూ హ్యాస్ డిక్లర్డ్ ద డివినిటీ విచ్ ఈస్ ఈక్వలీ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద వరల్డ్.
1: 18 పురాణములు కూడా రాసి,
0: ఈ రోట్ 18 పురాణాలు.
1: ఈ 18 పురాణములు కూడా అందరూ పఠించడం సాధ్యం కాదని గుర్తించి,
0: ఈ రికగ్నైజ్ దట్ ఎవ్రీ వన్ మే నాట్ బి ఏబుల్ టు రీడ్ దీస్.
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనమని రెండు వాక్యం లోపల దాని యొక్క సారాంశాన్ని ముగించాడు.
0: హీ సమ్డ్ అప్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ దీస్ 18 పురాణాలు ఇన్
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, అందరికీ సహాయం చేయి, ఎవరిని నువ్వు బాధించొద్దు అన్నాడు.
0: అండ్ దోస్ టూ సెంటెన్సెస్ విచ్ ఆర్ ది సమ్మరీ ఆఫ్ 18 పురాణాలు ఆర్ హెల్ప్ ఎవర్ అండ్ హర్ట్ నెవర్.
1: ఈ యొక్క పవిత్రమైనటువంటి సూక్తులంతా కూడా లోకానికి అందించినటువంటి వ్యక్తి.
0: వేదవ్యాస వాజ్ వన్ హూ టాట్ ఆల్ ది సీక్రెట్ థింగ్స్ టు ద వరల్డ్.
1: కనుకనే వేదవ్యాసుడు పుట్టిన దినము పౌర్ణమి కనుక ఇది గురు పౌర్ణిమ. లోకానికంతా కూడా ఒక గుర్తును తెప్పించినటువంటి వాడు గనుక వ్యాసుడు, అతని గురువు అనుకున్నారు.
0: As Vedavyasa was one who taught such extraordinary things to the world, he has been described as the master for the
1: guru world. Anaga andhakaramunu nirmulam gavinchinatunti vaadu.
0: Guru, master stands for one who destroys the darkness of ignorance.
1: Karukane nijamainatunti guruvu bhagavantude.
0: Therefore the true master,
1: ee andhakaramane ajnanam nirmulam gavinchetundi shakti samarthyamlo athaniki okkatiki maatrame untundi.
0: Only God has the power and the capacity to destroy.
1: Migilinaatundi vishayalanta kuda loka sambandhamainatundi vishayalanu bodhinchetundi varu, varu upadhyayulu kavachunu lek adhyapakudu kavachunu.
0: The other teachers who teach,
1: meerandaru evariki guruvulu kaane kaadu.
0: they cannot be called gurus. They may be called
1: ఉపదేశం చేసినటువంటి వారందరూ కూడా నువ్వు గురువులు కాదు.
0: Everyone who teaches cannot be called a guru.
1: గురువర్ గురుహు ఆరికందరికీ గురువు అయినటువంటి వాడు భగవంతుడు.
0: God is the master of all these masters, the teacher of all these
1: కనుక ప్రతి ఒక్క వ్యక్తి కూడా నువ్వు భగవంతుడినే గురువుగా భావించాలి.
0: Therefore, everyone should treat God alone as the true guru.
1: ఈ గురు పూర్ణిమ అని చెప్పింది కేవలం గురువులకు పూజలు చేయటము, పండ్లు ఇవ్వటము, దక్షిణ ఇవ్వటం, ఇది కాదు గురు పూజ.
0: On this Guru Purnima day, worshipping Guru does not mean giving Dakshina and washing the feet.
1: Dakshina Loka Guruvulu. Dakshina Loka Guruvulu. Dakshina Lokesha Guru.
0: Dakshina or offerings may be given to this worldly teacher.
1: Ee naati Guruvulanta kodanu, kevulo mantram chetulo dabbu. Idi Bada Guruvulu, Bodha Guruvule kaani, kevalam nijamainatuvanti Guru Bhagavantudu okkade.
0: The true master is God alone. All these teachers, they go on teaching you and expecting some offerings from you.
1: Karukane Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara. Bhagavantude Guru annaru. Aa Bhagavantude evaru? Prakruti manaku Bhagavat swarupamu.
0: Therefore it is said that God alone is Guru. Who is that God? Nature itself is that God.
1: Nature is the best teacher.
0: Therefore nature is the best teacher.
1: Karukane manaku ee nature, ee yokka jagatte vishwame manaku nijamaina guru.
0: Therefore, the world, this nature itself, is the best teacher.
1: Kanuka vishwamulopala prati pachi, prati vruchamu, prati sila, anni kodu manaku aneka rakamulainatundi upadeshamulu gavistunnayi.
0: Therefore, every bird, every tree, every mountain teaches so many
1: adavulanta kodunu kevalamu kastamayamu.
0: Forests are full of wood.
1: Kondalanta kodunu kevalamu silamayamu.
0: Mountains are full of stone.
1: Bhoomi anta kodunu kevalamu mrunmayamu.
0: Earth is earth.
1: దేహమంత కేవలం మాంసమయము.
0: The physical body is full of
1: flesh. ఇవన్నీ కూడాను పంచభూతములమయమే.
0: All these are essentially
1: దీనికంటే
0: made up of five elements.
1: ఎక్కడ కూడా మనకు కనిపించదు.
0: Other than these five elements, you cannot get anything in nature.
1: కనుక విశ్వమే మన యొక్క ప్రధానమైనటువంటి యొక్క గురువు.
0: Therefore, this world is the greatest teacher.
1: ఈ విశ్వం యొక్క దివ్యత్వాన్ని చక్కగా మనం అనుసరించాలి.
0: We should understand this particular thing very clearly.
1: చూడండి, మనం ఒక దినం అర్లీగా నిద్రపోవచ్చును, ఒక దినం అర్లీగా మనం లేయవచ్చును.
0: వన్ పర్టికులర్ డే వి మే గో టు బెడ్ ఎర్లీ, కానీ అనదర్ డే వి మే గెట్ అప్ ఎర్లీ.
1: ప్రకృతి యొక్క శాసనాన్ని అనుసరించి ఋతువులు ఎంత కరెక్ట్ గా వస్తుందా, ఎంత చక్కగా వస్తున్నాయి.
0: బట్ లుక్ అట్ ద నేచర్, సీజన్స్
1: ఈ సూర్యోదయ సూర్యాస్తములు ఎంత చక్కగా క్రమంగా నడుస్తున్నాయి.
0: ది సన్ రైజ్ అండ్ సన్సెట్ ఆర్ టోటలీ పంక్చువల్ అండ్ రెగ్యులర్.
1: కనుక అన్ని కూడాను జగత్తు లోపల ప్రతి ఒక్కటి కూడాను తమ తమ నియమాలు తావు పాటిస్తున్నాయి.
0: ఎవ్రీథింగ్ ఇన్ నేచర్ ఇస్ ఫాలోయింగ్ ద రూల్.
1: మానవుడు ఒక్కడే తమ నియమాన్ని ఉల్లంఘించిపోతుండే.
0: మ్యాన్ అలోన్ ఈస్ మేకింగ్ బ్రీచ్ ఆఫ్ ఆల్ ద రూల్స్ విచ్ ఆర్ లైడ్ డౌన్.
1: కనుకని ఈనాడు మానవునికే ఆ ధర్మ సర్వధర్మములు అత్యవసరమైంది.
0: దేర్ఫోర్ ది నీడ్ ఫార్ రైచియస్ కాండక్ట్ ఈస్ మెంట్ మోర్.
1: పశువులు కూడా తమ తమ ధర్మాన్ని తాము పాటిస్తున్నాయి.
0: యానిమల్స్ ఆర్ ఫాలోయింగ్ దేర్ రూల్స్ and their own regulations.
1: మృగములు కూడాను తమ తమ నియమాన్ని తాము పాటిస్తున్నాయి.
0: Beasts are also observing the rules.
1: వాటికి కొన్ని సీజన్ అండ్ రీజన్ అంతా ఉంటుందాది.
0: They have a reason and a season.
1: ఏ సీజన్ ఏ రీజన్ లేకుండా పరితపించేటువంటి వాడు మానవుడే.
0: It is only the man who does not have any season and any reason.
1: కనుక మానవునికి ఈనాడు సుబోధాలు అత్యవసరము.
0: Therefore, it is all these teachings are meant.
1: అట్టి మానవునికి ఈనాడు ధర్మ ప్రబోధాలు అత్యవసరము.
0: Teaching about righteousness is necessary.
1: అట్టి మానవునికి నీతి నిజాయితీలు అవసరము.
0: The morality and character is
1: necessary. ఒక నియమాన్ని పాటించాలి.
0: Man has to follow some rules and regulations.
1: ఆధ్యాత్మికము.
0: And that particular rules and regulations.
1: ఆధ్యాత్మికమే లేకపోతే మానవత్వం ఏమాత్రం కూడా ప్రకాశించదు, వికసించదు.
0: Humanity can never shine resplendently without spirituality.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: మనం ఈ ప్రేమను పొందాలనుకుంటే,
0: యు వాంట్ టు అటైన్ దిస్ ట్రూ లవ్.
1: 8వ తరగతి పిల్లవాడు చెప్పాడు నామస్మరణ.
0: 8th స్టాండర్డ్ బాయ్ జస్ట్ హి స్పోక్, హి వాస్ స్పీకింగ్ అబౌట్ నామస్మరణ.
1: స్మరణే తరుణోపాయం.
0: ఇట్ ఈస్ రిమెంబరెన్స్ ఇట్సెల్ఫ్ విచ్ కెన్ సేవ్ అస్.
1: ముఖ్యంగా మీరు సేవా కార్యక్రమంలో పాల్గొని నామస్మరణ చేత సర్వులు సేవను ఆచరించాలి.
0: Participate in service activity. Repeat the name of the Lord. Serve all people.
1: ఈనాడు ప్రత్యేకమైనటువంటి ఒక విషయాన్ని మీరు గుర్తించుకోవాలి.
0: టుడే యు హావ్ టు రికగ్నైజ్ వన్ వెరీ ఇంపార్టెంట్ స్పెసిఫిక్ థింగ్.
1: మానవ దేహము కర్మ నిమిత్తమే లభించినటువంటిది.
0: Human body is given in order to serve others.
1: Karmanubandini manushyaloke.
0: It is given for action, for doing, for undertaking action.
1: Kanukane karyakalap samudayamulanni kudunu ee kayamutone koodi untunnayi.
0: All the activity is associated with the physical body.
1: Karmanu acharinchaka manam ye matram kudunu undadaniki veelu kaadu.
0: Without performing action you cannot live even for a moment.
1: Prati vyakti kudunu tama tama kartavyanni nirvartinchali.
0: Everyone should discharge his duties properly.
1: Tama kartavyanni vismarinchinatunti vaade kevalam paapi ani cheppochu.
0: He is a sinner who gives up his duties.
1: ఎవరెవరి కర్తవ్యాన్ని వాళ్ళు పాటిస్తూ పోయినప్పుడు దేశమంతా సుభిక్షంగా ఉంటుంది.
0: ఇఫ్ ఎవరీ వన్ కెన్ డిశ్చార్జ్ హిస్ డ్యూటీ ప్రాపర్లీ ది వరల్డ్ విల్ బి హ్యాపీ, ది కంట్రీ విల్ బి ప్రాస్పరస్.
1: ఎవరి కోసమో నీవు యోచించవద్దు.
0: డూ నాట్ థింక్ దట్ యుర్ డూయింగ్ ఇట్.
1: నీ కర్తవ్యాన్ని నీవు ఆచరించు, ఇంకొకరు తన కర్తవ్యాన్ని తాను ఆచరించు, అప్పుడు ఒకరికొకరు చెప్పనక్కర్లేదు.
0: ఇఫ్ ఈచ్ వన్ గోస్ ఆన్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీస్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ వన్ టీచింగ్ అనదర్ టు డూ వన్స్ వర్క్.
1: ఏ యొక్క జడమైనటువంటి మిషన్ కూడాను పనిచేయకపోతే తుప్పు పట్టిపోతుంది.
0: ఈవెన్ ఎ లైఫ్లెస్ మెషిన్ గెట్స్ రస్టెడ్ ఇఫ్ ఇట్ డస్ నాట్ వర్క్ ఫర్ సమ్ టైమ్.
1: మనిషి పై చేయకపోతే వాడు తుప్పు పట్టడా?
0: వుడ్ నాట్ మ్యాన్ రస్ట్ ఇఫ్ ఇట్ డస్ నాట్ వర్క్?
1: కనుక పని చేయనటువంటి ఒక మానవుడు మానవుడే కాదు.
0: ఎ మ్యాన్ హూ డస్ నాట్ వర్క్ కెనాట్ బి కాల్డ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: కనుక ఏదో ఒక పని చేస్తూ పోతుందామంటే కాదు, సమాజ సేవలో పాల్గొనాలి.
0: ఇట్ షుడ్ నాట్ బి సమ్ వర్క్ ఆర్ అదర్, వన్ షుడ్ అండర్టేక్ ద సర్వీస్ ఆఫ్ ది సొసైటీ.
1: ఈ సమాజ సేవనే సర్వేశ్వరుని యొక్క సేవ.
0: సర్వీస్ టు ది సొసైటీ, సర్వీస్ టు ద లార్డ్.
1: కనుకనే భగవంతుని ప్రేమను పొందాలంటే సులభమైన మార్గం అది.
0: ఇఫ్ యూ వాంట్
1: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్. నీవు అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు.
0: సర్వ్ ఆల్, లవ్ ఆల్.
1: ఈ సేవించేటువంటి మార్గంలో మనం చక్కగా మన జీవితాన్ని పవిత్రం గావించుకోవాలి.
0: శాంక్టిఫై యువర్ లైఫ్ బై సర్వింగ్ అదర్స్.
1: దివ్యాత్మ స్వరూపులారా, అనేక మంది ప్రశాంతనీయం కూడా వస్తారు. ఇంకా రేపటి నుంచి మాత్రము ఎవరు కూడా ఊరుకో కూర్చోవడానికి వీల్లేదు.
0: సో మెనీ పీపుల్ కమ్ టు ప్రశాంతి నిలయం.
1: వారి చేతనైనంత పని సమాజంలో మనం చేసే తీరాలి.
0: నో వన్ షుడ్ సింప్లీ సిట్ క్వైట్ ఇన్ ప్రశాంతి నిలయం.
1: కేవలం తినటం, కూర్చోవటం, మాట్లాడటం ఇదేనా మన యొక్క మానవత్వానికి తగినటువంటి లక్ష్యము?
0: ఈజ్ ఇట్ ఎ ప్రాపర్ హ్యూమన్ నేచర్ మియర్లీ టు ఈట్, సింప్లీ సిట్ అండ్ చిట్ చాట్?
1: ఎవరి చేతనైనంత పని వారు తప్పక చెయ్యాలి.
0: ఈచ్ వన్ షుడ్ అండర్టేక్ వర్క్.
1: పని చేయనటువంటి వాడు ప్రశాంతి నిలయంలో ఉండడానికి వీలే లేదు.
0: ఎ పర్సన్ హూ డస్ నాట్ వర్క్ హాస్ నో ప్లేస్ ఇన్ ప్రశాంతి నిలయం అట్ ఆల్.
1: చేయండి, ఏదైనా ఒక సేవ చేయండి.
0: అండర్ టేక్ సమ్ వర్క్, సమ్ సర్వీస్.
1: కేవలం నిరంతరము లోడింగ్ అన్లోడింగ్, లోడింగ్ అన్లోడింగ్ ఇదేనా మానవత్వానికి? ఇది సరైనటువంటిది కాదు.
0: వుడ్ ఇట్ బి ప్రాపర్ ఫర్ హ్యూమానిటీ?
1: ఈ గురు పౌర్ణమి నుంచి మీరు చేయవలసినటువంటి సేవలు ఇదే ప్రధానమైనది.
0: ఫ్రమ్ గురు పూర్ణిమ
1: ఎంతో సేవ చేయవలసినంతా ఉంటున్నాయి.
0: దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ వర్క్ విచ్ కుడ్ బి డన్.
1: ఆ సేవ ఎందు జీవితం సార్థకం అవుతుంది.
0: యు శాంక్టిఫై యువర్ లైఫ్.
1: ఈనాడు లోకమంతా ఈ విధమైనటువంటి దురవస్థలకు గురి కావడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్?
1: సేవకత్వాన్ని నేర్చుకోకుండా నాయకత్వంలో పోవటం చేతని ఈ విధమైనటువంటి దురవస్థలు పాలైపోతుంటాయి.
0: పీపుల్ ఆర్ బికమింగ్ ది లీడర్స్ వితౌట్ ఫాలోయింగ్ ది సర్వీస్ ఆర్ వితౌట్
1: సేవ చేయనటువంటి వాడు నాయకుడికి ఏమాత్రం అర్హుడు కాదు.
0: ఏ పర్సన్ హూ డస్ నాట్ నో హౌ టు సర్వ్ కెన్ నెవర్ బికమ్ ఏ
1: నాయకత్వాన్ని అందిస్తుంది.
0: It is the service which can confer leadership.
1: Kinkaratvame sankaratvanni poshistundi.
0: It is the attitude of service.
1: Nenu goppavadu goppavadu ahankaranki emattam kuda avakasam ivvakoddu.
0: There should not be any room given in human heart for ego.
1: Ninaadu dharam cheta balavantudu kaadu.
0: A wealthy person should not.
1: Vidya cheta balavantudu kaadu.
0: An educated person should not.
1: Janam cheta bhagavantudu balavantudu kaadu.
0: A person who has
1: nijamaina balam emiti? Morality and purity are the only strength. Morality and purity.
0: Morality and purity are the only strength.
1: ఇది మానవుని యొక్క నిజమైన బలము.
0: This is true strength for every human.
1: దేహ బలం ఉంటే ఏం ప్రయోజనము?
0: What is the use of this physical?
1: గుండు పోయొచ్చు, బండ్ల పోయొచ్చు.
0: You may carry a big stone or a boulder.
1: కాదు, మన దుఃఖాన్ని కూడా నువ్వు భరించుకునేటువంటి బలము నిజమైనటువంటి బలం అది.
0: We should have that particular power which can help us to
1: bear. సత్యవంతులు కావాలి.
0: We should become men of character.
1: హృదయం పరిశుద్ధంగా ఉండాలి.
0: Our hearts must be pure.
1: ఇవి రెండు మనం అభివృద్ధి గావించుకోవాలంటే సేవలో పాల్గొనాలి.
0: And with these two who should undertake service
1: activity. అహంకారం నిర్మూలమైపోతుంది.
0: Once you undertake service activity, your ego is destroyed. అహంకారాన్ని
1: నిర్మూలం గావించుకోవాలంటే సేవలో మనం ప్రవేశించాలి.
0: If you want to remove ego in you, service alone is the best path.
1: అప్పుడే మన జీవితం కూడా సార్థకమైన కాకుండా మన దేశానికి ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని అందించిన ప్రారంభమవుతాం.
0: నాట్ మెర్లీ అవర్ లైఫ్ గెట్ సాంక్టిఫైడ్, వుడ్ హావ్ హెల్డ్ అవర్ సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్.
1: అనేక మంది ఆఫీస్ బేరర్స్ కూడాను అందరికీ ఉపదేశిస్తున్నారు కానీ వారు పనుల్లో చేరటం లేదు.
0: టుడే ఈవెన్ ఆఫీస్ బాయ్ బేరర్స్ ఆర్ ఓన్లీ టీచింగ్ అదర్స్.
1: ప్రతి ఒక్కరు కూడా ఒక్కరు కావాలి కానీ యజమానుడు కాకూడదు.
0: Everyone should first become worker. You should not become a master in the beginning.
1: Appude nijamainatundi desham yokka cheemani korinu varam avtam.
0: Then only would have properly
1: appude nijamaina manavatvanni manam poshinchina varam avtam.
0: Would have developed humanity and proper lines.
1: Kaluka patti okkaru kodunu sevalo palgonali.
0: Everyone should undertake service.
1: Itarlaku manam emi cheptunnamo adanni manam chesi chupinchali.
0: We should practice what we are teaching.
1: Dani nenu chestunnanu.
0: I am doing that.
1: అందువల్ల నేను చెప్పడానికి కూడా తగినటువంటి యొక్క ఇదిగా ఉంటుంటాది.
0: That is why I have every right.
1: అందరిని ప్రేమించండి ప్రేమించండి, నేను అందరినీ ప్రేమిస్తాను.
0: I tell everyone should love everyone.
1: నేను ఎప్పుడు తెల్లవారి మొదలు రాత్రి వరకు పని చేస్తుంటాను.
0: From the break of the day till night I go.
1: నేను ఎంత ఉల్లాసంగా ఉంటాను మీకు తెలుసునా? మీకు తెలియదు.
0: How happy I always be. Do you know?
1: Happiness is my form. నేను ఎప్పుడు ఆనందంగానే ఉంటాను.
0: I am always happy. That is my form.
1: ఏ ఒక్క దానికి యోచించను.
0: ఐ డు నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్.
1: కారణం ఏమిటి?
0: వై వాట్ ఈ
1: ఆశలు లేవు. అది నిజమైన ఆనందానికి కారణం.
0: ఐ డు నాట్ హ్యావ్ ఎనీ డిజైర్. దేర్ఫోర్ ఐ వాంట్
1: పెంచుకుని పెంచుకుని పోవటం చేతనే ఆనందం తరిగి తరిగిపోతుంది.
0: యాజ్ యూ గో ఆన్ ఇంక్రీజింగ్ యువర్ డిజైర్, యువర్ జాయ్ గెట్ డిమినిష్.
1: కనుక ప్రేమ స్వరూపులారా, ప్రతి ఒక్కరు కూడా అందరినీ ఒకరి ఒకరిని ప్రేమించాలి.
0: Embodiments of divine love. Each one should love.
1: ప్రేమించడం అంటే ఈ లోక సంబంధమైన ప్రేమలు కాదు.
0: ఇట్ ఇస్ నాట్ దిస్ కైండ్ ఆఫ్ ఓన్లీ లవ్.
1: అని చెప్పాడని ఈ యొక్క దుర్మార్గంలో కూడా ప్రవేశించకండి.
0: డూ నాట్ టేక్ ది రాంగ్ పాత్.
1: అందరి యందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే అనేటువంటి సమత్వంతో ప్రేమించాలి.
0: రికగ్నైజింగ్ దట్ ఆత్మ రిసైడ్స్ ఇన్ ఎవ్రీ వన్.
1: ఏ సాధనలు చేయకపోయినా కూడా పర్వాలేదు.
0: యూ నీడ్ నాట్ డూ ఎనీ అదర్ సాధన.
1: ఆ ప్రేమనే ఉన్నత స్థాయికి వెళ్ళిపోతుంది.
0: దిస్ లవ్ విల్ టేక్ యూ టు ది హైయెస్ట్ ప్లేస్.
1: ఎవరిని బాధించకుండా చూసుకోండి.
0: డూ నాట్ హర్ట్ అదర్.
1: ఎవరిని బాధించినా దైవాన్ని బాధించినట్టుగా భావించండి.
0: హూమ్ సో యువర్ హర్ట్ యూ వుడ్ హావ్ హర్ట్ గాడ్ అలోన్.
1: కనుకనే ఈ విధమైనటువంటి సమభావాన్ని పెంచుకుంటే ఇదే ఐక్యతకు మూల కారణమవుతుంది.
0: ఇఫ్ యూ కెన్ డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ఈక్వాలిటీ, దెన్ యూనిటీ వుడ్ బి వెరీ ఈజీ.
1: ఏ పని చేసినా లోపలైనా సరే బయట అయినా సరే నామస్మరణ మాత్రం చేయండి.
0: వాట్ ఎవర్ వర్క్ యూ డూ, క్యారీ ఆన్ దిస్ నామస్మరణ.
1: నామమే ఈ సంసారమైనటువంటి సాగరాన్ని దాటించేటువంటి నావ.
0: ఇట్ ఈస్ ది నేమ్ విచ్ విల్ బి కంపేర్డ్ టు ద బోట్ విచ్ కెన్ టేక్ యూ అక్రాస్ ది ఓషన్.
1: తుచ్చమైన బలహీనమైనటువంటి యొక్క మాటల చేత మనకి ఏమాత్రం ప్రయోజనం లేదు.
0: డూ నాట్ వేస్ట్ యువర్ టైమ్ బై మియర్లీ యూజ్లెస్ వర్డ్స్.
1: కాలం చాలా భగవత్స్వరూపము.
0: టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: డోంట్ వేస్ట్ టైమ్. టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైమ్ ఈజ్ గాడ్. ఈ యొక్క దైవత్వాన్ని మనం చక్కగా మనం విశ్వసించి ఆ కాలమే భగవత్స్వరూపునిగా విశ్వసించాలి.
0: Consider time itself as the very embodiment of God and carry on your activity.

0: sweeter than the sugar, tastier than the butter, sweeter than the nectar. It is very ambrosia to repeat the holy matchless name of Ram, chant his name repeatedly.
1: వేదముల యొక్క సారము అనంతమైనది, అప్రమాణమైనది, అగమ్యమైనది.
0: ది ఎసెన్స్ ఆఫ్ వేద ఇస్ ఇన్ఫినిట్, ఇన్కంపేరబుల్, బియాండ్ ఆల్ మెజర్.
1: ఈ రామాయణమునందు ఈ నాలుగు వేదములు కూడాను నాలుగు స్వరూపాన్ని ధరించి జగత్తులో భౌతిక రూపంతో సంచరిస్తూ వచ్చినవి.
0: ద ఫోర్ వేదస్ హ్యావ్ టేకెన్ హ్యూమన్ ఫార్మ్ అండ్ మూవ్డ్ అబౌట్ ఇన్ దిస్ వరల్డ్ టు కన్వే ద డెప్త్ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ ద ఫోర్ వేదస్.
1: ఋగ్వేదమే మంత్రస్వరూపము.
0: ఋగ్వేద ద కాంబినేషన్ ఆఫ్ మంత్ర.
1: నిరంతరము మంత్రస్వరూపమై జగత్తునంతకుడును పాలిస్తూ వచ్చాడు.
0: ద హోల్ వరల్డ్ ఈజ్ టోటల్ రూల్డ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ దిస్ మంత్ర.
1: ఈ మంత్రమును కాపాడుతూ వెంట జంటగా నిలిచి తన యొక్క జీవితం యొక్క ఆధారమే ఈ మంత్రదృష్టమని భావించి లక్ష్మణుడు రామును అనుసరిస్తూ వచ్చాడు.
0: Rama, who reigned the whole world basing on mantra every moment, is followed by Lakshmana, who considered Rama as the very breath and the basis of his life.
1: Ellappudu Ramuni yokka aduzadallo sancharichadu.
0: Lakshmana always moved along the footsteps of Rama.
1: Ramuni yokka vakyamule palistu vachadu.
0: He obeyed the command of Rama.
1: రాముల యొక్క నడతల్ని అనుసరిస్తూ వచ్చాడు.
0: హి ఫాలోడ్ ద కాండక్ట్ ఇన్ ద వెరీ ప్రొసీజర్ లేడ్ బై రామ.
1: కనుకనే మంత్రాధీనుడు రాములైనప్పుడు మంత్రద్రష్ట లక్ష్మణుడైనాడు.
0: సో వెన్ రామా సింబలైజెస్ వెరీ మంత్ర, ది వెరీ ఎసెన్స్, లక్ష్మణ ఇస్ ద వన్ హూ ఎక్స్పీరియన్స్ ద డెప్త్ ఆఫ్ మంత్ర.
1: నిరంతరము మౌనమును ధరించి భరతుడు రామనామంని నిర్గుణ స్వరూపంగా ఆధారం చేసుకుని పాలిస్తూ వచ్చాడు.
0: అబ్జర్వింగ్ సైలెన్స్ భరత సింబలైజింగ్ ది అట్రిబ్యూట్లెస్ ఆస్పెక్ట్ ఆఫ్ ది డివినిటీ, ఫాలోడ్ రామచంద్ర రిపీటింగ్ సింగింగ్ హిస్ గ్లోరీ.
1: రామనామమే ఆధారమని ధరించి సర్వులకు ప్రపంచమును బోధించి తాను ఆచరించి ఆనందిస్తూ వచ్చాడు లక్ష్మణుడు.
0: ఇట్ ఇస్ లక్ష్మణ హూ ప్రాక్టిస్డ్ అండ్ పబ్లిసైజ్డ్ ప్రొపగేటెడ్ ది ఇంపార్టెన్స్ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ రామనామ టు ది ఎంటైర్ వరల్డ్.
1: అతను సగుణోపాసకుడు.
0: లక్ష్మణ ఫాలోడ్ ద ఫార్మ్ఫుల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది డివినిటీ.
1: భరతుడు నిర్గుణోపాసకుడు.
0: భరత అడాప్టెడ్ ది అట్రిబ్యూట్లెస్ ఆస్పెక్ట్ ఆఫ్ ది డివైన్.
1: కదలక మెదలక 14 సంవత్సరములు కూడాను ఒక స్థానంలో నిలిచి నిరంతరం కూడాను రామచింతన చేస్తూ వచ్చాడు.
0: భరత రూల్డ్ ద కింగ్డమ్ స్టేషన్డ్ ఎట్ వన్ ప్లేస్ ఫర్ దాట్ లాంగ్ పీరియడ్ ఆఫ్ 14 ఇయర్స్.
1: కనుక భరతుడు నిర్గుణోపాసకుడు.
0: హెన్స్ భరత ఫాలోడ్ ద నిర్గుణ ద అట్రిబ్యూట్లెస్ ఆస్పెక్ట్.
1: రామ లక్ష్మణ భరత వీరి మూడింటి యొక్క ఆజ్ఞను శిరసావహించి తన కాలమునంతయుడను అందుకు దారబోస్తూ వచ్చాడు శత్రుఘ్నుడు.
0: శత్రుఘ్న ఫాలోడ్ ద లైఫ్ అండ్ ద టీచింగ్ అండ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆల్ ది 3 బ్రదర్స్ రామ లక్ష్మణ అండ్ భరత.
1: శత్రుఘ్నుడు అనగా తన ఇంద్రియమును స్వాధీనం చేసుకుని వాటిని పరిపాలిస్తూ వాటిని సక్రమైన మార్గంలో నడుపుతూ వచ్చినటువంటి వాడు శత్రుఘ్నుడు.
0: Shatrughna is the one who has total control over the senses and could direct the senses along the right path.
1: Anduvalane Vibhishanudu ఈ యొక్క దీనిలో చాలా అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నించాడు.
0: Bhishma wanted to know the depth in full at one time.
1: రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క మార్గములను ప్రపంచానికి ప్రబోధిస్తూ ఇది ఏది ఏమైనా భగవంతుని యొక్క ఆకారములను తలంచి లోకమునకు చాటుతూ వచ్చారు వశిష్ఠ విశ్వామిత్రుడు.
0: ద టూ సేజెస్ వశిష్ఠ అండ్ విశ్వామిత్ర అనౌన్స్ టు ది ఎంటైర్ వరల్డ్ దట్ రామ లక్ష్మణ భరత శత్రుఘ్న రిప్రజెంట్ ద ఎసెన్స్ ఆఫ్ ది ఫోర్ వేదాస్ అండ్ ఇన్ ద టీచింగ్.
1: కలపటికి వశిష్ఠుడు వారు విశ్వామిత్రుల వారు రామాయణం రాస్తూ దశరథ మహారాజు యొక్క పుణ్యఫలము చేతనే అతని గృహమునందు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వేద రూపంలో నిలిచి ఆ ఇంటి లోపల సంచరిస్తూ వచ్చారు.
0: ఇట్ వాజ్ డిక్లేర్డ్ ఇన్ ద కంపోజిషన్ ఆఫ్ రామాయణ యాజ్ అనౌన్స్డ్ బై వశిష్ఠ అండ్ విశ్వామిత్ర దట్ ది ఫోర్ వేదాస్ హ్యావ్ అస్యూమ్డ్ ద హ్యూమన్ ఫార్మ్ అండ్ మూవ్డ్ అబౌట్ అస్ చిల్డ్రన్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ కింగ్ దశరథ.
1: విశ్వామిత్రుని ఎవరైనా ప్రశ్నించినప్పుడు స్వామి ఈ వేదములు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడ సంచరిస్తూ ఉన్నాయి, ఈ వేదముల యొక్క ప్రమాణం ఏమిటి అని ప్రశ్నించినప్పుడు నాయన ఈ ద్వాపరయుగమునందు ఈ యొక్క త్రేతాయుగమునందు ఈ యొక్క వేదములంతా కూడాను కేవలము ఋషులు యొక్క సూక్తముగా భావించి రామలక్ష్మణ భరత శత్రుఘ్నురాజులు దశరథ మహారాజు లోపల తన బిడ్డల వలె సంచరిస్తూ లోకాన్నంతా ఆదరిస్తూ వచ్చారు.
0: When anyone questioned Vishwamitra, where are Vedas? What is the evidence? How do you prove their existence? Vishwamitra replied thus, it is in Treta Yuga. The Vedas are the property of sages and saints. Now they have taken the human form and moving as children in the palace of the king Dasharatha.
1: Kanuka Vedamulu Nirguna Swarupamulu Kadu.
0: Hence, Vedas do not stand by this attributeless
1: Sakara Swarupamulu. సగుణోపాసకులు
0: దేర్ఫోర్ దే రిప్రజెంట్ ద ఫార్మ్ఫుల్ ఆస్పెక్ట్ విత్ అట్రిబ్యూట్స్ అస్ వెల్.
1: ఈ సాకార స్వరూపం ఏమిటి,
0: వాట్ ఈస్ దిస్ ఫార్మ్ దెన్?
1: కేవలము ఋగ్వేదమే రాముడు.
0: దిస్ ఋగ్వేద ఈజ్ సింబలైజ్డ్ బై రామా హింసెల్ఫ్.
1: యజుర్వేదములు ఇవన్నీ కూడాను సామవేదములు అని నువ్వు లక్ష్మణుడు అని.
0: ది యజుర్వేద అండ్ సమవేద ఆర్ రిప్రజెంటెడ్ బై లక్ష్మణ.
1: నిరంతరము స్మరణ తప్పకుండా చింతిస్తూ వచ్చినటువంటి వాడు భరతుడు.
0: భరత ఆల్వేస్ ఇండల్జ్డ్ హింసెల్ఫ్ ఇన్ ది థాట్ ఆఫ్ రామ.
1: ఈ ముగ్గురు యొక్క బ్రదముల యొక్క ఆచరణను పెట్టి లోకమును ఇంద్రియములతో చేత జయములు గావించి కాపాడుతూ వచ్చినటువంటి వాడు శత్రుఘ్నుడు.
0: ఇట్ వాజ్ శత్రుఘ్న హూ ఫాలోడ్ ద ప్రిన్సిపల్స్ అండ్ ద లైఫ్ ఆఫ్ ద త్రీ బ్రదర్స్ అండ్ ప్రాక్టీస్ ఇన్ హిస్ ఓన్ లైఫ్ హ్యావింగ్ టోటల్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్.
1: కనుక వేదములు నిర్గుణములు నిరోపాసకులు అని చెప్పడానికి వీలు కాదు.
0: దేర్ఫోర్ యూ కెనాట్ సే దట్ వేదాస్ స్టాండ్ ఫార్ ద ఫార్మ్లెస్ అండ్ అట్రిబ్యూట్లెస్. మొదలు
1: త్రేతాయుగం లోపల ఈ నాలుగు వేదములు కూడాను నాలుగు స్వరూపములుగా అవతరించినాయి.
0: In that age of Treta, Treta Yuga, you find four Vedas have taken human form.
1: ఈ నలుగురు యొక్క ఆచరణలే ఈ యొక్క త్రేతాయుగమునందు అనుభూతిగా నిలిచి వేదశాస్త్ర ఇతిహాస పురాణములను సరిహాలను సృష్టిస్తూ వచ్చినాయి.
0: Therefore, the lives they led in Treta Yuga, representing the four Vedas, have represented what they stand for.
1: శత్రుఘ్నుడు సామవేదమును కంఠస్థం చేశాడు.
0: శత్రుఘ్న గాట్ ఇట్ బై హార్ట్ ది ఎంటైర్ సామవేద.
1: నిరంతరం కూడాను గొంతు ఆర్చకుండా శృతి తప్పకుండా రాగతాళముల చేత లోకమునకు ఈ యొక్క శత్రుఘ్నత్వము అనేటువంటి దాన్ని చాటుతూ పోయాడు.
0: ద సాంగ్ ఆఫ్ ఎటర్నల్ ట్రూత్ ద వేద హ్యాస్ బీన్ చాంటెడ్ అండ్ రెండర్డ్ త్రూ అవుట్ హిస్ లైఫ్ ఇన్ ఎగ్జాక్ట్ ట్యూన్ అండ్ ద రిథమ్ అండ్ ద బీట్ బై శత్రుఘ్న హింసెల్ఫ్.
1: భరతుడు తాను ప్రత్యేకంగా ఒక ఆశ్రమం కల్పించుకొని రామనామంను ఆధారంగా తీసుకొని పాదములను ప్రమాణంగా పెట్టుకుని తద్వారా తన యొక్క జీవితమును సార్థకం చేయించుకున్నాడు.
0: భరత హ్యాస్ కన్స్ట్రక్టెడ్ ఎ హెర్మిటేజ్ ఆల్ ఫర్ హింసెల్ఫ్ Singing's glory of Ramachandra, keeping his sandals at the position of the throne. He spent all his life.
1: Ramulu Rigvedamu. Ee Rigvedam mantra swarupamu.
0: Rigveda is full of mantra.
1: Ee mantramane aadharanga chesukoni Lakshmanudu Ramasevalu cheskuntu vachadu.
0: Basing on this mantra, an exact tune and the rhythm and the beat by Shridrukna himself.
1: Bharatudu tanu pratyekanga oka aashramam kalpinchukoni Ramanamamu

0: ఆధారంగా చేసుకుని లక్ష్మణుడు రామసేవలు చేసుకుంటూ వచ్చాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ మంత్ర లక్ష్మణ సేవ్డ్ రామ.
0: తల్లి తండ్రి సర్వం కూడాను రాములనే భావించాడు.
1: హీ కన్సిడర్డ్ రామ యాజ్ హిస్ ఫాదర్ అండ్ మదర్.
0: తన కాలంనంతా కూడాను రామనామం చేతనే సార్థకం గావించుకున్నాడు.
1: In fact, he spent all the time singing the glory, chanting the name of Rama.
0: Kalamune taraka namamga bhavinchukunnadu.
1: He considered the very kala, the time, as taraka nama, the one that liberates.
0: Ee vidhanga kevalamu ramayana vanaga samanyamainatundi okkare kathalu kaadu.
1: Ramayana is not an ordinary story.
0: Idi kevalamu veda pramanamulu.
1: They represent Veda themselves.
0: Pratyaksha gocharamulu.
1: They are quite apparent.
0: Sakshat avataramulu.
1: They stand as a witness and incarnation.
0: Nirgunakaramulu kavu.
1: They are not formless.
0: Saguna nirgunopasakulainatunti yokka Ramalakshmana sir bharta shatrulanu enni vidhamulaga mana lokamulaku chaatutu vacharu.
1: Therefore the formful form of the divinity with all the tributes is very well demonstrated by these four.
0: అవి నేడు కూడాను యజ్ఞ స్వరూపం లోపల అందరు కూడాను యజ్ఞ యాగాదులు జరుపుతున్నారు.
1: And today you find the observance of యజ్ఞ and యాగ.
0: ఈ మంత్రం చెప్పినప్పుడు కూడా అది ఋగ్వేదం యొక్క మంత్రమే.
1: Whatever mantra that may be said, it is there in Rigveda.
0: ఆ మంత్రమును కేవలము రామలక్ష్మణుడు స్మరించి ఆ యొక్క విశ్వామిత్రుని యొక్క ఆజ్ఞను శిరసావహించి వేద పారాయణ గావిస్తూ విజయాన్ని సాధించారు.
1: Ramalakshmana, while following the command of Vishwamitra, always chanted this mantra, and then they were successful and they led their lives.
0: ఈ జ్ఞానం అనేటువంటి యొక్క రాముడు ఎవరిని వరించాడు?
1: This Rama who symbolized the wisdom, whom has he attracted?
0: ఆమెని సీత.
1: She is Sita.
0: ఈ యజుర్వేదం యొక్క తత్వమును సామవేదం యొక్క సారమును సర్వమును కూడా సారమైనటువంటి యొక్క ఈ వేదగానమును ఆయన వరించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మెలడీ ఆఫ్ ది ఎంటైర్ వేద, ద యజుర్వేద అండ్ సమవేద, ద ఎసెన్స్ ఆఫ్ ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ అండ్ కన్వే టు హర్.
0: సీత తన ఆధారమైనటువంటి ఒక జ్ఞానశాస్త్రము.
1: ఇన్ ఫ్యాక్ట్ సీత రిప్రజెంట్స్ ద ఫండమెంటల్ ట్రూత్ ఆఫ్ బ్రహ్మజ్ఞాన, ది విజ్డమ్.
0: ఆ బ్రహ్మజ్ఞానంను పోగొట్టుకోవటం చేతనే రామలక్ష్మణుడు సర్వత్రా సంచరిస్తూ దానిని వెతుక్కుంటూ వెళ్లారు.
1: బికాజ్ సీత రిప్రజెంటింగ్ బ్రహ్మజ్ఞాన ఇస్ అవే ఫ్రమ్ ది టూ రామ లక్ష్మణ, దే హ్యాడ్ టు మూవ్ అబౌట్ ఇన్ ద ఫారెస్ట్.
0: భగవత్ నామమును స్మరించేటువంటి వారికి నిరంతరము రాక్షసులు వెంటాడుతూనే ఉంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ దోస్ దట్ రిపీట్ గాడ్స్ నేమ్ విల్ హ్యావ్ సో మెనీ అబ్స్టకల్స్ అండ్ ప్రాబ్లమ్స్ డిఫికల్టీస్.
0: కొన్ని నిమిషములు రామా రామా అనేటప్పటికీ ఆ రాక్షసి వచ్చి ఆ రామనామాన్ని మరిపింపజేస్తుంది.
1: At once the devil or the demon appears, makes you forget the holy name.
0: ఈ అనుభూతిని విశ్వామిత్రుడు అనుభవించి రామలక్ష్మణులను తనకు సాక్ష్యంగా తీసుకుని పోయి వీరిని దూరం గావించమని ప్రార్థించాడు.
1: విశ్వామిత్ర has taken this experience and he wanted the very manifestation of the divine.
0: కనుకనే ఇది రామాయణం అనేటువంటిది ఒక కథగా మనం భావించకూడదు.
1: You should not consider Ramayana as a simple, ordinary story.
0: Tretayugam yokka pratyaksha swarupamainatunti yokka jeevitamule.
1: In fact, it's the very life embodied in a form there in that Treta.
0: Tretayugam anta kudanu ee Ramayana kadha yende, Ramayana mantram nande, Rigveda yagam nande kalamnu pavitram gavincharu.
1: In fact, the whole Treta Yuga is sanctified, purified by the story of the four essences of the Vedas. As represented by Rama.
0: మంత్ర దృష్టులైనటువంటి వారిని పూర్తి రాక్షసులుగా మార్చాలని రాక్షసులు దేవతలు వీరికి ఒకరికొకరికి వాదోపవాదములు జరిగింది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ఏ కైండ్ ఆఫ్ ఏ చేంజ్ ఇన్ దెమ్ దేర్ ఇస్ అన్ ఆర్గ్యుమెంటేషన్ బిట్వీన్ ది రాక్షసస్ అండ్ దేవతాస్.
0: కనుక రాక్షసులు మొట్టమొదటి ప్రారంభం కావటము ఎక్కడ ప్రారంభమైనారు?
1: రాక్షసస్ వాట్స్ దేర్ ఆరిజన్?
0: త్రేతాయుగమునందు ఈ రామతత్వాన్ని మరిపింపజేయడానికి వచ్చినటువంటి రాక్షసులను.
1: ద రాక్షసస్ డెమన్స్ ఆర్ దోస్ హూ మేక్ పీపుల్ ఫర్
0: వీరితో పోరాడి ఆ రాక్షసత్వమును తరిమివేసి దైవత్వమును సృష్టింపజేసి లోకమునకు శాంతిని నిలిపించడానికి వచ్చినటువంటి వారే.
1: దేర్ఫోర్ ద డెమోనిక్ ప్రొపెన్సిటీస్, ది ఈవిల్ టెండెన్సిటీస్ హ్యావ్ టు బి గివెన్ అప్ సో యాజ్ టు కల్టివేట్ అండ్ ఫాస్టర్ ద డివైన్ క్వాలిటీస్. దట్ ఈస్

0: కేవలం వేదం శాస్త్రములు వర్ణించడానికి మాత్రమే కాదు.
1: The Vedas are not merely meant to be extolled or praised.
0: ఆ మంత్రమును స్మరిస్తూ రావటం చేత తన లోపల ఉన్నటువంటి రాక్షసత్వాన్ని బయట లాగి బయట పారవేస్తూ వచ్చారు.
1: The chanting of Vedic mantra will help to dispel the demonic quality.
0: కనుక రాక్షసత్వాన్ని అణచుకొట్టి దైవత్వాన్ని అభివృద్ధిపరిచి లోకములకు శాంతి కల్పింపజేయటానికి ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి నాలుగు వేదములు కూడాను కంకణం కట్టుకున్నాయి.
1: Therefore, Rama, Lakshmana, Bharata, Shatrughna, representing the four Vedas, will help to dispel the demonic quality, to develop the divine quality, and to establish peace in the world.
0: Kalukane, Krita Yuga Dhyanamu, Treta Yuga Yajnamu, Dwapara Yuga Archana, Kali Yuga Namasmaranani.
1: And hence, the different ways have been prescribed for liberation in the four ages. The one, the meditation, the other, the performance of Yajna Yagas, thereafter the chanting.
0: ఈ విధమైనటువంటి యొక్క స్వరూపాలను ధరించి నాలుగు వేదములు కూడాను ఆకారంతో ధరించి సాకారముగా భావించి లోకమునకు శాంతి కల్పించారు.
1: Like these four Vedas have taken human form, moved about all over the world, establishing peace.
0: ఇవి కేవలం మంత్ర స్వరూపములు కాదు.
1: They are not merely mantra alone.
0: ఆకార స్వరూపములే.
1: They are very form themselves.
0: అట్టి ఆకారమును దైవ స్వరూపంగా భావించి
1: that form is verily divine.
0: ఆ త్రేతాయుగమునందు ఈ యొక్క విధమైనటువంటి యొక్క మంత్ర తత్వములను అభివృద్ధి పరుస్తూ వచ్చారు.
1: That's how the essence and the significance of Vedas have been spread in Treta Age.
0: కానీ ఈనాటి మానవులు వాటిని ఏదో మంత్రాకారంగా భావించుకొని వారి కేవలం ఆకారం లేనటువంటి యొక్క నిరాకారులుగా విశ్వసించి
1: But the modern man considers it as mere mantra without any form and attributeless.
0: యుగములు మారే కొలది కూడాను తమ యొక్క ప్రవర్తనలు మారుతూ వచ్చాయి.
1: As ages have been changing, there is a kind of difference in the conduct of the
0: behavior. ఈనాడు మంత్రస్మరణమే కాని ఆకార స్వరూపము ఆనందానికి వారికి జతకు రావటం లేదు.
1: Today there is only chanting, but they don't think of the form.
0: అట్టి సాకార స్వరూపాన్ని ధరించినప్పుడే మానవులకు ఈ లోకం అనేటువంటిది సాక్షాత్కరిస్తుంది.
1: When there is this formful aspect of the divinity, you can enjoy and experience the manifestation of the divine.
0: మంత్రమునకు ఒక్కొక్క ఆకారం ఉంటున్నది.
1: Each mantra has a definite form.
0: ఒక్కొక్క మంత్రమునకు ఒక విధమైనటువంటి యొక్క అంతరార్థం ఉంటున్నది.
1: Each mantra has got inner significance.
0: కనుక దీనిని ఆకారంగా భావించి సాకారంగా విశ్వసించి నిరాకారమైనటువంటి రాక్షసులను వాటిని దూరం చేయడానికి తగినటువంటి యొక్క పటుత్వం కలిగినటువంటివి.
1: Therefore, it has got the form, it has got all the attributes to remove and to kill the demonic qualities.
0: వేదాః వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అన్నారు. దేవతలందరూ కూడాను వీరిని దర్శించి వేదాః వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ ఈ విధమైనటువంటి రూపాలను ధరించి ఈ యొక్క దేవతలను కాపాడుతూ రాక్షసులను తరిమివేస్తూ వచ్చాయి.
1: Therefore the Vedic mantra could help them to transcend the darkness and to visualize that radiance and the brilliance of light beyond and could work for liberation.
0: అది ఏ ద్వాపర యుగం లోపల యోగులందరూ కూడా దాన్ని స్మరించి
1: and this has been thought over, meditated upon in
0: Dwapara Age. దానిని చిత్రించుకొని
1: అండ్ దే కుడ్ పిక్చరైజ్ ద హోల్
0: దాని సాకార స్వరూపంలో విశ్వసించి
1: దే హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద ఫార్మ్
0: యజ్ఞయాగాధికతంలో ఎందు దీన్ని ఉపయోగిస్తూ వచ్చారు.
1: అండ్ దే మేడ్ ఫుల్ యూజ్ ఆఫ్ దిస్ ఇన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ యజ్ఞ.
0: అందువల్లనే ద్వాపర యుగము కూడాను ఈ యొక్క దేవతా చిత్రములను ఆరాధన చేసుకుంటూనే శాంతిని పొందుతూ వచ్చారు.
1: Therefore in Dwapara age there is worship of the divine with a form. And there is idolatry.
0: Ekkada mantramo akkada aakaramo.
1: Where there is mantra there is a form.
0: Akkade tantramo.
1: And there is the procedure tantra.
0: Atti yantra tantramulo cheta lokamulanu vaadu aaradhana chesukuntu shantini anubhavistu vacharu.
1: Mantra is the essence, there is a tantra the procedure, and yantra the paraphernalia associated with the observance of yajnani yaga.
0: Kani dwapara yugam ayin tarvata kaliyuga prarambhamayindi.
1: After Dwapara age, Kali started.
0: ఈ కలియుగం నందు మంత్రస్వరూపాన్ని మర్చిపోవటం చేతనే వీరు కలియుగమును కలహయుగముగా భావిస్తూ వచ్చారు.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి ద వెరీ ఫార్మ్ ఆఫ్ మంత్ర హ్యాస్ బీన్ ఫర్గాటన్ అండ్ దేర్ఫోర్ ఇట్ ఈస్ కలహయుగ ద ఏజ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్.
0: ఇది కలియుగం కాదు, కలహయుగము.
1: దిస్ ఇస్ నాట్ కలియుగ, దిస్ ఇస్ కలహయుగ.
0: ఒక్క గృహంలో పుట్టినటువంటి అన్నదమ్ములకే కలహము.
1: There is infight among brothers.
0: Oka bhumini aacharinchetunte vaadu kalaham chetaneve dveshamulu.
1: In fact there is utter hatred and conflict.
0: Oka bhojamna bhujinchetunte vaarike kalahamu.
1: They dine at the same table but yet there are differences.
0: Kanukane idi kaliyugam kaadu kalahayugam annaru.
1: And therefore this is not kaliyuga, it is kalahayuga.
0: Ee kaliyugam nandu saakshatkarimpa chesukovataniki tagina shakti samarthyam lekapovatam chetane namasmaranam cheyamannaru.
1: Since people do not have adequate energies and capacities to experience the manifestation, the people of the Kali Age have been asked to
0: Hare
1: sing
0: Nama,
1: the glory
0: Hare
1: of God.
0: Hare Nama, Hare Nama, Devanam, Kalav, Nasti, Eva, Nasti, Eva, Gatir, Nidha.
1: Therefore it is said in this age of Kali, there is nothing else that would work for redemption other than Namasmarana.
0: Namasmarana, ye Namasmarana?
1: What singing?
0: Ramani Namasmarana.
1: And you should think, chant Rama's name.
0: Anaga Rama namam anetvantidi sarvatra pramana purukamainetvantidi.
1: Rama's name is beyond all measure.
0: Idi dwapara yugamu takali yugamu anni kudunu ekamainetvanti oka tattvamune Rama namam.
1: Rama nama unifies all the three ages.
0: Treta yugamunandu ee Rama namam smarinchi alaati rakshasulandaru kudunu hatamari poyi devadannu aviruddhi paristhu vacharu.
1: In Treta age, it was Ramanama that has annihilated all the demons and devatas were encouraged.
0: Kanuka, Rama anetvanti rendu aksharamulu rende ee oka pavitramainatvanti oka tattvamu imichukuntu vachadu.
1: Therefore, the entire sanctity is present within these two letters, Rama.
0: Kani Ramayanamu konni vela శాస్త్రంలో కొన్ని వేల గీతలను రాసి కట్టగలపటకు దీని యొక్క సారమును ఏ విధంగా ఉపయోగించాలని జగత్తుకు చాటుతూ వచ్చారు.
1: హావింగ్ కంపోజ్ సో మెనీ ఇన్ఫినిట్ నంబర్ ది ఎంటైర్ ఎపిక్ రామాయణ దే వాంటెడ్ టు కన్వే ఇన్ ఎ మోస్ట్ సింపుల్ వే.
0: గొప్ప మహర్షి
1: ఏ గ్రేట్ సేజ్
0: ఈ అన్ని రకములైన వేదములను సారములను శ్లోకములను చింతించడానికి సాధ్యం కాక
1: యాజ్ ఇట్ వాస్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ to go through all the Vedas.
0: Ramayanam nandu konni vela shlokamulu untunnayi
1: and the thousands of shlokas in Ramayana.
0: Ee vela shlokamulanu vallinchadam evaru taramu kaadu.
1: It is impossible for anyone to repeat in verbatim all shlokas.
0: Kanukane rishulu hare nama hare nama hare nama iva kevalam kalavu nasteva nasteva kadirandida.
1: Therefore sages and sages declared there is no other refuge. There is no other solution for liberation other than Ramanama.
0: Marakata ledu annaru.
1: There is nothing else beyond Ramanama.
0: Kalaturiki ee Vishwamitra Vishnu vari shishyulandaru swami dinni ee reetiga mem smarinchali ani chepparu.
1: Vasishtha Vishwamitra, all their associates asked how to repeat his name.
0: Nenu aneka paryayamulu chepparu, kontha mandi pillalu kuda ni ippudu chepparu.
1: Bhagavan said to us repeatedly, now demonstrated by students also,
0: ivi rende rendu padamulu,
1: that just only two letters,
0: avi rama ane namamulu.
1: The two letters are Rama.
0: Ee rendu ramamulu kudanu rendu smaranala roopala chaliste chalu.
1: It is enough if you repeat in full awareness,
0: hare nama hare nama hare nama kevalam.
1: Just enough if you repeat Rama's name, God's name.
0: రామనామములు స్మరించినటువంటి వారికి రోగములు కాని రాగములు కాని ఏవి కూడాను అంటవు అని చెప్పారు.
1: ఇఫ్ యూ రిపీట్ రామాస్ నేమ్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ రోగ ఎఫ్లిక్షన్స్ నార్ రాగ అది అటాచ్మెంట్.
0: ఇది వైష్ణవ నామము సేవ నామములకు రెండింటికి సంబంధించినటువంటివి.
1: ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద వైష్ణవ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ అండ్ ఆల్సో సైవిజం.
0: వైష్ణవ నామం లోపల
1: ఇన్ వైష్ణవ కల్చర్
0: రామాయణం అనేటువంటి దాంట్లో రామనామం ప్రధానంగా తీసుకున్నారు.
1: దే కన్సిడర్ దిస్ రామాస్ నేమ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఓం నమో నారాయణాయ అనే
1: ఇట్ ఇస్ సెడ్ ఓం నమో నారాయణ
0: అక్షర నామం
1: దట్ ఈస్ ద నేమ్
0: అష్టాక్షర నామం.
1: ఇట్ ఈస్ ఎయిట్ లెటర్డ్ వన్
0: కనుకనే శైవ నామం లోపల నమ శివాయ పంచాక్షర నామము.
1: ఇన్ శైవిజం ద ఫైవ్ లెటర్డ్ వన్ నమ శివాయ.
0: కనుకనే ఈ వైష్ణవ నామమును శైవ నామమును రెండింటిని కూడా వేరు చేయకుండా రెండింటి యొక్క ఏకత్వమును భావించి వాడు రామనామమును స్మరిస్తూ వచ్చారు.
1: Therefore, Ramanama represents the combination of the Vaishnava culture and also Sivism.
0: Om Namo Narayanaya.
1: Om Namo Narayanaya.
0: ఈ ఎనిమిది అక్షరముల లోపల రా అనేటువంటి తీసేస్తే నమో నాయ అంటారు నారాయణ.
1: If you remove this letter Ra from Narayanaya, it
0: is meaningless.
1: When once Ra is removed from this Narayanaya,
0: Narayanaya.
1: It is just Nayanaya.
0: Nayanaya. Rakaram poyindi.
1: That is, the Ra is gone.
0: Inka Saivanamamlo Namasivaya.
1: And in Saivanama, Namasivaya.
0: Indulopala, Panchacharamulopala, Nijamainatuvanti Acharamu, Edi poyindi.
1: In this five-lettered one, what is gone?
0: Namasivaya.
1: Namasivaya.
0: Makaram poyindi.
1: Ma letter is lost.
0: Nasivaya. Idi amangalamu ani cheppi.
1: Nasivaya remains inauspicious.
0: Kanukane Vaishnava namamlo unna Ramamnu, Saivanamamlo unnatundi Makaramnu, rendittini cherchi Rama ani cheptu vacharu.
1: Therefore, the letter Ra from Vaishnava's name and Ma from Namasivaya, these two make Ramanama.
0: Kanuka idi Tretayugam nunchi kudanu అనేటి వరకు కూడాను రామనామం అనేటువంటి దాన్ని ప్రధానమైనటువంటి మంగళ కార్యంగా భావిస్తూ వచ్చారు.
1: దేర్ఫోర్ రామనాస్ నేమ్ ఇస్ మోస్ట్ ఆస్పిషియస్ రైట్ ఫ్రమ్ ది టైమ్స్ ఆఫ్ త్రేతా ఏజ్.
0: ఈ రామ అనేటువంటి నామము సేవులకు వైష్ణవులకు ప్రాణ సమానమైనటువంటి మంత్రము.
1: రామాస్ నేమ్ ఇస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ వెరీ లైఫ్ బోత్ వైష్ణవైట్స్ అండ్ సైవైట్స్.
0: ఇది రెండూ ఉంటుండి జ్ఞానస్వరూపమైనటువంటి ఒక సీత లేకపోతే
1: విత్ దిస్ Without Sita, the very embodiment of Jnana.
0: Kanukane, ee Ramanamamnu svarinchukuntu vachinappudu, ee Rakshasulaga bayaldeerinatundi Ravana Kumbakarna Vibhishanadulu chala varaku deeniki abhyantaram gavistu vacharu.
1: This term which is absolutely essential because so many of the demons have been putting the sages to troubles in those days.
0: Sitana aharinchinappudu, ee oka shaktiye shunyamaipothundini varu bhavinchi.
1: When Sita was abducted, there would be no energy remaining with them.
0: Bodhinchatam cheta ee rakshasulu oka bodhanu prapanchamulo manavulu vini aa yokka rakshasa bodhan chetane ee sitamanu kolipoyinaru.
1: And because of the demonic quality, they lost this jnana sita, the wisdom.
0: Jnanamane kolipoyina tarvata naamam undi prayojanam emti?
1: When once the jnana, the wisdom is gone,
0: rasam ledu chelki pippu vale ayipothundi.
1: It is just something like the one without the essence.
0: Kanukane itivanti deenini prasmarinchi prayojanam emti?
1: What is used in simply chanting without the essence?
0: Kanukane ee rasam teeskon raavali.
1: Therefore it must be brought anyway.
0: Idi ramarasamu.
1: And this is the essence of Ramanama.
0: Ee rasamunu manamu deentlo cherchali ani cheppani Sitamma kosamai aneka paryayamulu prayatnalu chesaru.
1: In order to join this ramarasa, the essence of Rama, with wisdom of Sita, they were in search of Sita.
0: ఈ సారమును గుర్తించినటువంటి వాడు, ఈ సారమును గోలినటువంటి వాడు, ఈ సారమును అనుభవించినటువంటి వాడు హనుమంతుడు.
1: ఇట్ వాజ్ హనుమాన్ హూ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ హూ హ్యాస్ స్వాలోడ్ ది ఎసెన్స్ ఆఫ్ ది నెక్టరైన్ రామాస్ నేమ్.
0: అందువల్లనే ద్వాపర యుగమునందు
1: ఇన్ ద్వాపర ఏజ్
0: రామనామమున మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
1: ఇట్ ఈస్ ఆల్సో సెడ్ హియర్ ఈజ్ రామాస్ నేమ్ ఓ డివోటీస్ కమ్ అండ్ షేర్ ఇట్.
0: ఈ యొక్క యుగమునందు ఈనాడు తీపి చాలా ఇష్టము.
1: ఇన్ దిస్ ఏజ్ పీపుల్ లైక్ స్వీట్స్.
0: కనుకనే దీనికి ఒక మిఠాయి కింద పెట్టారు.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ ఎ స్వీట్.
0: రామనామం అన్న మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
1: ఓ డివోటీస్ కమ్ హియర్ హియర్
0: లోకము దొరుకు ఈ మిఠాయి కొని తిని పామరులై చెడిపోకండి.
1: అండ్ డోంట్ గో బై దిస్ వరల్డ్లీ స్వీట్స్ అండ్ స్పాయిల్ యువర్ సెల్ఫ్.
0: కనుక ఈ రామనామం మిఠాయి తీసుకోండి అన్నారు.
1: పార్టేక్ దిస్ స్వీట్ ఆఫ్ రామనామ.
0: దీనిని ఒక పప్పు పైన వల్లించి
1: అండ్ ఇట్ జస్ట్ గ్రైండెడ్
0: దాని తరమైనటువంటి ఒక రసమును పీల్చి
1: అండ్ ది ఎసెన్స్ ఇస్ టేకెన్ అవుట్
0: ఆ రసమును ఒక మిఠాయిగా భావించి
1: అండ్ ది ఎసెన్స్ ఇస్ కన్సిడర్డ్ ఎ స్వీట్
0: దానిని ఒక మిఠాయి కింద పంపించారు.
1: అండ్ ఇట్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ ఎస్ స్వీట్స్ టు ఎవ్రీబడి.
0: కనుకనే ఈ రామనామం అనేటువంటిది మానవులకు చాలా మిఠాయి వంటిది.
1: సో రామనామ ఇస్ వెరీ స్వీట్ టు ది ఎంటైర్ మ్యాన్ కైండ్.
0: ఈనాడు అట్టి మిఠాయికి బదులు
1: instead of such sweets
0: aa mithayini vaadu grohalaka dani rasamana vaaru anubhavinchaga
1: they don't take those sweets they don't experience the
0: loka sambandhamainatundi baahyamainatundi yokka arthamu bhavinchukoni
1: they go by the worldly sense
0: ఆ మధురమైనటువంటి దీన్ని వీరు గ్రోతున్నారు కనుక.
1: దే ఈట్ ఓన్లీ ద ఫిజికల్ వరల్డ్లీ స్వీట్స్.
0: కనుకనే వీరికంతా ఈ మిఠాయి అనేటువంటిది ఒక డయాబెటిక్స్ పేషెంట్ మాదిరి తయారైంది.
1: దిస్ వరల్డ్లీ స్వీట్స్ విల్ మేక్ యూ డయాబెటిక్.
0: కనుక ఈ డయాబెటిక్ ఉన్నటువంటి వాళ్లకు ఇన్సులిన్ ఇవ్వాలి.
1: Therefore, the diabetic patient should be administered insulin injection.
0: ఎందుకంటే వీరు కల్పించుకున్నటువంటిది ఈ మిఠాయి.
1: Because this sweet is the making of their own.
0: దీన్ని పోగొట్టుకునే నిమిత్తమై,
1: in order to get rid of it,
0: ఈ మందులు తీసుకోవడానికి ప్రారంభించారు.
1: People started taking medicines.
0: ఎవరు పెండికి పోయినా, ఎవరి ముహూర్తాలకు పోయినా, ఎవరి సుమంగళమైనటువంటి కార్యాలకు పోయినా,
1: If you attend any banquet or wedding or any
0: hospitality, sweet chestuntaru,
1: and they bring baskets
0: maakoddu,
1: of sweets,
0: maakoddu antuntaru.
1: People go on saying, we don't want.
0: Endukosam vaddu antunnaru.
1: Why do they say no?
0: Teepu ishtamaleka kaadu.
1: Not that they don't like.
0: Vaaru lopalane,
1: because in them,
0: ee yokka teepu ainatvanti rogamu chaala cheripoyindi, bhautikamaina rogamu.
1: There's lot of sweet within, that is the disease.
0: కనుక దీనిని పోగొట్టుకునే నిమిత్తము ఈ రామనామం అనేటువంటిది రోగం నివారణ చేసే కోసం వచ్చింది, కానీ కేవలం రోగంను కనిపించే కోసం వచ్చింది కాదు.
1: సో దిస్ స్వీట్ రామనామ ఈజ్ ఎ క్యూర్, బట్ ఇట్ విల్ నెవర్ కాజ్ ద డిసీజ్.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి వేదసారమైనటువంటి యొక్క గానమును మనం ఏనాడో మనం మర్చిపోయినాము.
1: దిస్ విస్డమ్ విచ్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ వేద ఇస్ ఫర్గాటెన్ లాంగ్ బ్యాక్.
0: పాత కాలంలో,
1: in olden days,
0: గొర్రెలు కాచేటువంటి వ్యక్తులు మొదలు,
1: అండ్ ఆల్ ద
0: పశువులు కాచేటువంటి వ్యక్తులు మొదలు, ఏకాంతంగా సంచరించేటువంటి సమయంలో ఈ రామనామాన్ని స్మరిస్తూ ఉండేటువంటి వారు.
1: ఇన్ ఓల్డెన్ డేస్ దోస్ హూ రేర్ ద కౌస్ అరౌండ్ దే టేక్ కేర్ ఆఫ్ దే డూ దేర్ జాబ్ సింగింగ్ రామాస్ నేమ్.
0: కనుక ఆనాడు ఇన్ని రోగం ఉండేటువంటివి కాదు.
1: ఇన్ దోస్ డేస్ దేర్ వర్ నాట్ సో మెనీ డిజీజెస్.
0: ఎవరు పోయినప్పటికీ నీకు అయ్యా డయాబెటిక్స్ ఉంది, నీకు ఈ రోగం ఉంది, నువ్వు ఏమి తిన్నా ప్రయోజనం లేదన్నారు.
1: బట్ థింగ్స్ ఆర్ డిఫరెంట్, యు ఆర్ డయాబెటిక్, డోంట్ ఈట్ స్వీట్స్, దట్స్ వాట్ దే సే నౌ.
0: అట్టి వారికి ఇటు దైవనామం అనేటువంటిది ఒక విధమైన రోగం వంటిది కాదు చేరిపోయింది.
1: అండ్ దెర్ఫోర్ దోస్ పీపుల్ హు డు నాట్ రిలిష్ ద స్వీట్ నేమ్ ఆఫ్ గాడ్,
0: ఏనాడు భౌతికమైన లౌకికమైన ఈ భావములను ఏనాడు విసర్జిస్తామో ఆనాడే మనకు ఈ భౌతిక రోగం నివారణ అవుతుంది.
1: దట్ డే వెన్ యూ గివ్ అప్ దిస్ వరల్డ్లీ ఫీలింగ్, that will be a total cure.
0: Kanuka Ramalakshana Bharata Shatrughnulu naluguru kudanu ee roga nivarana gaavinche nimittamai lokaniki enniyo rakamainatuvanti margamannu prabodhistu vacharu.
1: Therefore Ramalakshana Bharata Shatrughna propagated all the four Vedas, which are curative to all afflictions.
0: Ee moodu rogamulaku mukhyamainatuvanti varu Kumbhakarna.
1: Kumbhakarna,
0: ee Kumbhakarnudu eppudu tindilone undetuvanti vadu.
1: Kumbhakarna is a glutton.
0: ఈ తిండి అనేటువంటిది ఈ లౌకికమైన తిండిని తాను భుజిస్తూ వచ్చాడు.
1: అండ్ హీ గోస్ ఆన్ ఈటింగ్ ఆల్ ద ఫుడ్ అవైలబుల్ అరౌండ్.
0: కనుకనే రావణ కుంభకర్ణ విభీషణాదులు,
1: దేర్ఫోర్ వీ సే రావణ కుంభకర్ణ విభీషణ,
0: వీరి ముగ్గురిని కూడా రామాయణం రాస్తున్న సమయ లోపల,
1: యాజ్ దీస్ త్రీ రోల్స్ ఆర్ డెల్ట్,
0: దీని యొక్క సారమును గుర్తించాలని,
1: టు నో ది ఇన్నర్ సిటీ,
0: దేవతలు ప్రత్యక్షమైపోయి,
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ బాడీలీ
0: వారి పేర్లు చదువుతూ వచ్చారు.
1: అండ్ దేర్ నేమ్స్ వర్ రెడ్ అవుట్.
0: రావణ రాభణ అని పెట్టుకుంటూ,
1: రాభణ
0: బకారం అక్కడ ఎక్కువ పెట్టారు.
1: దేర్ ఇస్ భ లెటర్ మోర్,
0: రెండో వచనము,
1: ద సెకండ్ లెటర్
0: కుంభకర్ణ అక్కడ బకారం పెట్టారు.
1: అండ్ కుంభకర్ణ భ లెటర్
0: ఇక్కడ విభీషణ కంటే విభీషణ,
1: విభీషణ
0: విభీషణ అనేటువంటి అక్కడ కూడా బకారం పెట్టారు.
1: దేర్ ఆల్సో హ్యావ్ దిస్ లెటర్ భ.
0: ఈ రెండింటి ఎందుకు రాక్షసత్వం చేరి ఉన్నదని,
1: and that there is this demonic ingredient here,
0: aratanchi ravana,
1: therefore they have changed it and they start calling it ravana.
0: Vibhishana,
1: vibhishana,
0: kumbhakarna,
1: kumbhakarna,
0: kumbhakarna vibhishana ravana,
1: kumbhakarna vibhishana ravana,
0: ravana anetundi atariki okaram matram vachindi.
1: And therefore va, the letter va is there in ravana.
0: Endukaniga ravanu nijamga rakshasudu kaadu.
1: In fact ravana is not a demon in form.
0: Ravanudu aithe puttinappudu nunchi kuda inni yagnyagadikatavulu gavinchadu.
1: He performed number of yagnyas and yagas right from the beginning.
0: Kaani atti ravanaku inni vidhamainatundi oka shantino bodhinchi,
1: and all lessons of peace are taught to him.
0: మండోదరి కూడా తనకు ఎన్నయో బోధించి,
1: మండోదర్ ఆల్సో అడ్వైస్,
0: దుమ్మార్ కూడా ఈ పీడు వడైవేడా, భర్త దుర్మార్గుడై కీడు వడే వేడారు.
1: When the husband is along the wrong path,
0: మంత్రి అట్టుల మేల్కీడు వడవు చేసి,
1: and the wife should act as a minister,
0: పతికి హితమును గనపగా పడతలేవరు.
1: And where do you find a woman who would advise the husband?
0: నామస్మరణ చేయాలి అని చెప్పారు.
1: Therefore, she should be able to advise her husband who is in the wrong path.
0: కనుక ఆ విభీషణుడు అనేటువంటి వాడికి బకారం వచ్చేసింది.
1: And in Vibhishana, I got this letter bha.
0: కారణం ఏమిటి?
1: Why?
0: నిరంతరం కూడా రామనామం స్మరిస్తూ వచ్చాడు.
1: And he chanted Rama's name.
0: ఈ రామనామం చేతనే ఆ బకారం పోయింది.
1: And because of this Ramanama,
0: విభీషణ బకారం వచ్చేసేసింది.
1: And then Baz appeared there.
0: కనుకనే ఆ యొక్క తత్వము బకారంలో ఎంతనో ఉంటుండాలి.
1: Therefore, there's lot of meaning here.
0: భస్మం గావించేటువంటిది బటం.
1: This bha represents bhasma, the ash.
0: కనుకనే మానవును తన జీవితమును భస్మం గావించేటువంటిది బకారం.
1: Therefore, that which brings down to ashes is this bha.
0: రావణ అని పెట్టారు.
1: So, he's called Ravana.
0: కనుకనే ఈ యొక్క రావణతోను చాలా గొప్ప సార్థకమైన నామంగా పెట్టుకున్నారు.
1: Therefore, it's the exact name because it burns down to ashes.
0: అతను నిరంతరం కూడా యజ్ఞయాగాది క్రతువులు ఆచరించేటువంటి వాడు.
1: He performed యజ్ఞాస and యాగాస్.
0: కానీ కామక్రోధములు రెండు కూడా మర్చిపోయినవి.
1: But his the two, the kama and krodha, the desire and the anger,
0: వాటిని బోధించే నిమిత్తమై అతనికి తనకు ఒక భార్యని నియమించాడు.
1: They were pacified and silenced by the advice of his own wife, Mandodari.
0: Mandodari.
1: Mandodari.
0: ఆ మండోదరి ఎన్నియో బోధించింది.
1: Mandodari taught him in every way.
0: భర్త దుర్మార్గుడై కీడు వడై వేడ మంత్రి అట్టుల మేల్కీళ్లు మనవి చేసి పతికి హితమ పడతలేపడు నరయవరన్న మండోదరి ఎట్టి భూమిని.
1: Is there any woman who advises her husband when he is proceeding his life along the wrong path? Advise him in the correct way.
0: There
1: is only one,
0: Mandodari.
1: A wife should not be a wife just from the physical point of view.
0: పట్టి పరమార్గం పట్టినప్పుడు ఆ పట్టిని సన్మార్గంలో ప్రవేశపెట్టి దైవతత్వ చింతను గావించే నిమిత్తమై సతిని అందించారు.
1: And in fact, it is the duty of the wife to correct the husband and set him right.
0: కనుక ఈనాడు భార్య అనగా కేవలము ఏదో పనికత్తె వలె మరి భావిస్తున్నారు.
1: టుడే ఎ ఉమెన్ ద వైఫ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఎ సర్వెంట్ మేడ్.
0: కాదు కాదు.
1: నో,
0: ఆమె పతికి హితమును గనపగా పడతలేవరు.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ ఇస్ మెన్ టు డైరెక్ట్ టు అడ్వైజ్
0: పతికి హితమును కావించే నిమిత్తమై సతి వచ్చింది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వైఫ్ ఇస్ దేర్ టు డైరెక్ట్ ఇన్ ద కరెక్ట్ హస్బెండ్.
0: ఇట్టి తత్వం బోధించుకునే నిమిత్తమే సీతను అక్కడ అందించారు.
1: టు డెమాన్స్ట్రేట్ దిస్ ప్రిన్సిపల్ యు ఫైండ్ సీత ఓవర్ దేర్.
0: సీత కూడాను రాములకు ఎన్నో బోధనలు చేసింది.
1: సీత ఆల్సో టాట్ మెనీ థింగ్స్ టు రామ.
0: రాములు కూడాను ఎన్నో పెడమార్గములు కొట్టు పట్టడానికి ప్రయత్నించాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ పాసిబిలిటీస్ ఫర్ రామ.
0: అప్పుడు రావణు ఎన్నో విధములను బోధించి సీతమ్మ వారు ఈ రామును సరిమార్గంలో పెట్టారు.
1: అండ్ దెన్ బికాస్ ఆఫ్ ది టైమ్లీ అడ్వైజ్ ఆఫ్ సీత హీ కుడ్ బి ఆన్ ది రైట్ వే.
0: ఇప్పుడు ఇన్ని విధమైనటువంటి పాపం చేసినటువంటి వారు అందరూ కాదు, ఏదో కొంతమంది మాత్రమే ఉంటున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హావ్ నాట్ కమిటెడ్ సిన్స్, ఓన్లీ ఫ్యూ.
0: కాబట్టి మగవారిని అందరినీ చంపడం మంచిది కాదు.
1: ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు కిల్ ఎవ్రీబడి.
0: ఇది ఎవరు తప్పు చేశారో వారిని మాత్రమే సర్దిద్దడం చాలా న్యాయం అని చెప్పని సీత చాలా బోధిస్తూ వచ్చింది.
1: సీత టోల్డ్ రామచంద్ర దట్ హీస్ జస్టిఫైడ్ ఇన్ కిల్లింగ్ ద పర్సన్ హూ కమిటెడ్ ఎ మిస్టేక్, నాట్ ఎవ్రీబడి.
0: కనుక స్త్రీలు చాలా గొప్పవారు.
1: Women are really great.
0: స్త్రీలు పురుషులకు సరైన మార్గమును బోధించేటువంటి లైట్ వంటి వారు.
1: అండ్ విమెన్ ఆర్ లైక్ ద లైట్ ఆఫ్ మ్యాన్.
0: అటువంటి స్త్రీలను కొంచెం రక్షించడానికై పతులను కూడా రక్షించాలి అని చెప్పి.
1: అండ్ దేర్ఫోర్ సచ్ విమెన్ హావ్ గాట్ టు బి సేఫ్ గార్డ్ అండ్ ప్రొటెక్టెడ్.
0: కనుక సీతా తత్వము కేవలము పవిత్రమైనటువంటి జ్ఞానతత్వంగా తీసుకున్నారు.
1: దేర్ఫోర్ సీతా సింబలైజెస్ జ్ఞానతత్వ, ద విజ్డమ్.
0: ఒకనొక సమయం లోపల
1: వన్ టైం
0: రావణ దగ్గర ఉన్నటువంటి యొక్క స్త్రీలు,
1: ది విమెన్ ఇన్ ది రావణస్ కోర్ట్,
0: స్వామి ఎందుకు ఈ పురుషుల్ని మాత్రమే చంపటము?
1: వై డు యూ వాంట్ టు కిల్ స్వామి? దట్ వాట్ దే ఆర్.
0: వారిలో ఎంతమంది గొప్పవారు లేరు?
1: దేర్ మెనీ గ్రేట్ పీపుల్ అమంగ్ దెమ్.
0: గొప్ప రాక్షసుడైనటువంటి ఒక విభీషణుడు కానీ రావణాసుడు కానీ గొప్ప గొప్పవారు కాదా?
1: డోంట్ యూ ఫైండ్ మెనీ గ్రేట్ అండ్ నోబుల్ పీపుల్ అమంగ్ ది డెమన్స్? వై డూ వాంట్ టు కిల్ ఎవ్రీబడి?
0: స్త్రీలలో ఎంతో గొప్పవారు ఉన్నారు.
1: అమంగ్ విమెన్ దేర్ మెనీ గ్రేట్.
0: వారి యొక్క ప్రోద్బలం చేతనే,
1: బికాస్ ఆఫ్ దేర్ ఎంకరేజింగ్ వర్డ్స్,
0: వారి యొక్క దివ్యశక్తుల చేతనే,
1: బికాస్ ఆఫ్ దేర్ ఎనర్జీ,
0: పురుషులు కూడా అభివృద్ధి అయిపోయి లోకాన్ని రక్షిస్తూ వచ్చేస్తున్నారు.
1: మెన్ ఆల్సో కుడ్ అడ్వాన్స్ అండ్ ప్రోగ్రెస్ ఇన్ లైఫ్.
0: ఒకనొక సమయంలో రావణుడికి కోపం వచ్చింది.
1: వన్ టైమ్ రావణ వాజ్ యాంగ్రీ.
0: ఈ రావణుడు కోపం వచ్చేసేసి ఎందుకోసం ఈ పురుషుల్ని చంపటం.
1: అండ్ జస్ట్ ఆస్క్ వై యూ వాంట్ కిల్ ఎవ్రీబడి.
0: అప్పుడు వారికంతా ఈ విధమైనటువంటి ఒక బోధన చేసే నిమిత్తము సీతను ప్రశ్నించాడు.
1: అండ్ టు టీచ్ హి హస్ పుట్ ఎ క్వశ్చన్ టు సీత.
0: పురుషుల్లో అందరూ కూడా పురుషులు కాదు.
1: యూ కెనాట్ కన్సిడర్ ఆల్ మెన్ గుడ్.
0: కేవలం బలం కలిగినంత మాత్రమే పురుషుడు కాదు.
1: యూ కెనాట్ కన్సిడర్ మ్యాన్
0: కలిగినంత మాత్రమే పురుషుడు కాదు.
1: యూ కెనాట్ కాల్ హిమ్ ఎ మ్యాన్ బికాస్ ఆఫ్ హిస్.
0: వారు దుర్గుణములు అనేకంగా ఉంటున్నాయి.
1: అండ్ దట్ సో మెనీ విల్ లాప్స్.
0: ఆ గుణములను సవరించాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హిస్ ఫీచర్స్ షుడ్ బి కరెక్టెడ్
0: అని చెప్పి ఒక ప్రశ్న అడిగాడు.
1: సో సేయింగ్ హి హస్ పుట్ ఎ క్వశ్చన్.
0: అయ్యా పశువులంతా ఉన్నాయి.
1: దట్ సో మెనీ కౌస్ హియర్.
0: పురుషులందరూ కూడా మంచివారు కాదు.
1: ఆల్ మెన్ ఆర్ నాట్ గుడ్.
0: స్త్రీలందరూ మంచివారు కాదు.
1: యు కాంట్ సే ఆల్ విమెన్.
0: వీరిలో వారు ఇరువురు మంచి ఇరువురు చెడ్డ ఉంటుంటారు.
1: ఇన్ బోత్ దేర్ గుడ్ అండ్ బ్యాడ్.
0: పశువులు ఎంత గొప్పవి.
1: కౌస్ హౌ గ్రేట్ దే ఆర్.
0: ఎద్దులు అవంతా భూమిని దున్ని పంటలు పండించి అన్ని విధాల జగదోద్ధారణ చేస్తుండగా వారిని మాత్రం చెడ్డవని ఎందుకు చెప్పగలరు.
1: అండ్ వై డు యు సే దట్ దీస్ బుల్స్ దట్ యు make use of them, how do you say that they are bad? Because they are useful in farming. And you say cows are great.
0: Kaadu kaadu.
1: No.
0: Avi kuda nu manchi unnai, ivi kuda manchi untunnai.
1: They are good in both.
0: Appudu taan cheppadu.
1: Then he said,
0: ee pasuvulu maatrame maga pasuvunu champatamu aada govulnu champakunda undatamu adi chaala nyayam annadu.
1: And he said, not to kill the cow and you are also just killing the bulls. Well, there is some justification.
0: Appudu bhagavati yokka srishti lopala unna bhedanu chupinchadu.
1: And the difference in God's creation was clearly shown.
0: Lokam lopala
1: in this world
0: govulu anni kuda manchivi.
1: All cows are good.
0: Kani bulls anta kuda chaala cheddavi annapunnadu.
1: And it is said bulls are very bad.
0: Appudu taanu cheppadu.
1: Then he said,
0: లోకంలో ఏవి అందంగా ఉంటున్నాయో యోచన చేసుకోమన్నాడు.
1: జస్ట్ థింక్ వాట్ ఆర్ దోస్ దట్ ఆర్ వెరీ బ్యూటిఫుల్.
0: గోవులు చాలా సింపుల్ గా ఉంటాయి.
1: ది కౌస్ ఆర్ వెరీ సింపుల్.
0: కానీ బుల్స్ చాలా అందంగా ఉంటాయి.
1: ద బుల్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్.
0: వాటి గోపురము వాటి కొమ్ములు అవి చూసేటప్పటికే చాలా అందంగా వస్తుంటుంటాయి.
1: దేర్ ఫార్మ్ దేర్ స్ట్రెంగ్త్ ద హార్న్స్ దే ఆర్ వెరీ బ్యూటిఫుల్.
0: బజారులో ఆడించడానికి గంగరెద్దులు కట్టుకొని వచ్చేటువంటి వాడు ఆ కొమ్ములు ప్రత్యేకంగా పెట్టేస్తారు.
1: అండ్ ద బుల్స్ ఆర్ మేడ్ టు డాన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డోర్ స్టెప్స్ అలాంగ్ ద స్ట్రీట్.
0: ఆ రాముడు ఎంత అందంగా ఉన్నాడు.
1: And how beautiful Rama is.
0: ఆ గోవు ఎంత చెడ్డ ఇదిగా ఉంటుండాలి, సింపుల్ గా ఉంటుండాలి.
1: Whereas the cow is so simple.
0: కాబట్టి ఎద్దులు చాలా మంచివి అని అన్నాడు.
1: So bulls are very good.
0: ఇంతే కాకుండా
1: అటోందేస్
0: లోకంలో ఎన్నో రకములైనటువంటి యొక్క జీవరాశులు ఉంటున్నాయి.
1: In this world there are many beings.
0: ఇవన్నీ కూడా మంచి చెడ్డలు బోధించేటువంటివే కానీ లోకంలో అవి ఉపయోగపడేటువంటి ఒక పని నిమిత్తమై వచ్చినటువంటివి కాదు.
1: All beings have got a definite purpose behind. You cannot consider that they will all be in vain and useless.
0: కనుక మంచి చెడ్డలు రెండింటిలోనూ ఉన్నాయి కానీ ఒకదాని యందు మాత్రమే లేదు.
1: Good and bad are present in both.
0: ఈ రకమైనటువంటి ఒక తత్వము రావణ మండోదరి ఎంత గొప్పవారు.
1: రావణ మండోదరి దే ఆర్ వెరీ గ్రేట్.
0: వాడు ఎంతనో బోధించారు.
1: అండ్ మండోదరి టాట్ ఇన్ డిఫరెంట్ వే.
0: కనుక ఈ విధంగా లోకంలో చూస్తుంటే ఎన్నో మంచి చెడ్డలు ఉంటున్నాయి.
1: In this world, you find this mixture of good and bad.
0: Mukhyanga,
1: most importantly,
0: manam paatinchavalsinatundi vidyarthulu.
1: The students should observe such an important thing.
0: Vidyarthulu tama gunamulnu pravartanalu sakramaina margamlo pettukovali.
1: Students should have good conduct and character.
0: Vaadu aa sthiti endu nunchine vaallu uttamuluga maarutaru.
1: Right from this age, you can certainly become good people.
0: కనుక విద్యార్థులు చాలా గొప్ప గుణములు సాధించుకోవాలి.
1: స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ గుడ్ క్యారెక్టర్ వర్చ్యూస్.
0: ఆ గుడ్ క్యారెక్టర్ వారు సంపాదించుకున్నప్పుడే దేశం అంతా కూడా సుమంగళత్వంగా మారిపోతుంది.
1: వెన్ వన్స్ ద స్టూడెంట్స్ ఆర్ గుడ్ వర్చ్యూస్ మెన్ ఆఫ్ క్యారెక్టర్ ఈ సుమంగళత్వం
0: సాధించుకునే నిమిత్తమే సీతను కాపాడుకుంటూ వచ్చారు.
1: అండ్ దేర్ఫోర్ ఇట్ ఇస్ ఫర్ దిస్ పర్పస్ ద విజ్డమ్ సీత is well protected by Rama and Lakshmana.
0: Ramayanam lopala Ramulu tana yokka ankitamunu gavinchi Sitanu rakshinchadam kosam paatu paddadu.
1: In fact Rama struggled hard to protect Sita.
0: Ekkadiki poyinappudiki gunamey pradhanam annaru.
1: Wherever you go character is important.
0: Gunam kaliginatunti vaaru ekkada undina vaaru goppa vaare.
1: The men of character, wherever they live, they are great.
0: గుణంలో ఉంటున్నది కానీ మంచి చెడ్డలు ప్రవర్తనలో కాదు.
1: సో గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ బేస్డ్ ఆన్ యువర్ క్యారెక్టర్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: మన గుణమును చక్కగా పోషించుకోవాలి.
1: సో వి షుడ్ ఫాస్టర్ ద గుడ్ క్వాలిటీస్ వర్చ్యూ.
0: గుణగణములు ఉండినటువంటి వాడే పురుషుడు అన్నారు.
1: ద వన్ విత్ గుణగణ ద వర్చ్యూస్ ఇన్ క్యారెక్టర్ ఈస్ పురుష ద మ్యాన్.
0: కనుక ప్రతి రామాయణం ఎందుకు కానీ మనం పూజించుకునేటువంటి రాముని ఎందుకు కానీ గుణంనే ప్రధానంగా తీసుకున్నారు.
1: Therefore in everyone and Rama in particular whom we worship has got so many virtues.
0: మనము చదువుకున్నామని చదువును మాత్రమే గొప్పగా భావించుకోరాదు.
1: We should not consider our education.
0: ఎంత చదువు చదివి ఏ నీతి గుణము హీనుని గుణము మానలేడు.
1: With all the high education a mean person would never be able to give up his mean habits.
0: ఎన్ని చదువులు చదివి ఏ నీతిని ఉన్నను ఈయనని గుణము మానలేడు.
1: ఏ మీన్ మ్యాన్ విల్ నెవర్ బి ఏబుల్ టు గివ్ అప్ హిస్ మీన్.
0: తరచి చదువు చదువు తర్కవాదము గాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: ఆల్ దిస్ ఎడ్యుకేషన్ విల్ లీడ్ యూ టు ఆర్గ్యుమెంటేషన్ బట్ నాట్ ద టోటల్ అక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్.
0: కనుకనే మనం ఈ పూర్ణవాదన పోకూడదు. మనం
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ ఆర్గ్యూ.
0: పూర్ణ గుణముకు మనం ప్రయత్నించాలి.
1: వీ షుడ్ హావ్ ది టోటల్ పర్ఫెక్ట్ క్యారెక్టర్.
0: మన దృష్టిని మన చెవులను సక్రమంలో పెట్టుకోవాలి.
1: అండ్ వీ షుడ్ కీప్ అవర్ విజన్ and our audition in a perfect way.
0: మానవునికి ఇచ్చినటువంటి యొక్క పంచ ప్రాణములు ఎందుకుడను
1: in all the life breaths
0: కన్నులు
1: and the
0: చెవులు నాలుక ఈ మూడింటిని మాత్రం కంట్రోల్ చేసుకుంటే వారే గొప్పవారైపోతారు.
1: If we control the five senses of action and cognition, correct them and perfect it, it is enough.
0: మంచి చూపు,
1: good looks,
0: మంచి వినికిడి,
1: good hearing,
0: మంచి యొక్క పలుకులు,
1: and good words,
0: పలుకులు మంచిగా ఉంటుండాలి.
1: అండ్ స్పీక్ సాఫ్ట్లీ,
0: సాఫ్ట్లీ ఉండాలి,
1: స్వీట్
0: గా ఉండాలి.
1: స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: అవి మూడు కూడా మనం రక్షించుకుంటే మనకంటే ఇంకా దైవం వేరే లేదు.
1: వెన్ వన్స్ యూ ప్రొటెక్ట్ అండ్ సేఫ్ గాడ్ థాట్ వర్డ్
0: ఈ మూడు గుణములను ఉంచుకున్నటువంటి వాడు సాక్షాత్ దైవ స్వరూపుడే.
1: అండ్ విల్ బీ ద డివైన్ హిమ్సెల్ఫ్.
0: కనుక విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరు తలపులు మంచిగా పెట్టుకోండి.
1: హ్యావ్ గుడ్ థాట్స్.
0: మీ దృష్టి మంచిదిగా తీసుకోండి.
1: హ్యావ్ ఆల్వేస్ గుడ్ లుక్స్.
0: మీ యొక్క నాలుకను మంచిగా, చెవులు మంచిగా పెట్టుకోండి.
1: అండ్ హియర్ గుడ్.
0: ఇది మీరు చదివిన చదువులకు మూల కారణాలు.
1: అండ్ దిస్ ఇస్ ది ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ యువర్ లెర్నింగ్.
0: ఇది మూలాధారంలో.
1: దిస్ ఇస్ ది మెయిన్ బేసిస్.
0: వీటిని సరైనటువంటి మార్గంలో పెట్టుకున్నప్పుడే రామాయణం అంతా కూడా మనం ఎంతైనా కూడా మనం మార్చచ్చు.
1: వెన్ వన్స్ యూ ఫాలో దీస్ ప్రిన్సిపల్స్ యూ కెన్ గ్యాదర్ ది ఎసెన్స్ ఆఫ్ రామాయణ.
0: ఈ మూడింటిని రక్షించుకునే నిమిత్తమే వేదశాస్త్ర ఇతిహాస పురాణములంతా వచ్చాయి.
1: ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ దీస్ త్రీ ది ఆల్ ది ఎపిక్స్ ఆర్ మెంట్.
0: ఈ నాలుగు వేదములు కూడాను మనిషిని ఉద్ధారం చేసే కోసమే వచ్చినాయి.
1: ద ఫోర్ వేదాస్ విల్ హెల్ప్ ఫర్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: కనుక విద్యార్థులారా, వేదాన్ని అలక్ష్యం చేయకండి.
1: స్టూడెంట్స్ నెవర్ నెగ్లెక్ట్ వేద.
0: ఏది తెలిసినప్పటికీ ఆ వేదం తెలిసినటువంటి కొంచెం మనసులో పెట్టుకుని ఉండండి.
1: యు మే నో లిటిల్ బట్ ప్రిజర్వ్ ఇట్.
0: మన పవిత్రమైనటువంటి భారతీయ వేదము అందరినీ ఉద్ధారం చేసే కోసం వచ్చింది కానీ చర్చే కోసం కాదు అని చెప్పి.
1: ద వేదిక్ కల్చర్ విల్ హెల్ప్ ఫర్ ఎమాన్సిపేషన్ అండ్ ద లిబరేషన్ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: అది మన వేదమును బోధించేటువంటి యొక్క పురాణమైనటువంటి భారత.
1: అండ్ దిస్ వేదిక్ ప్రొసీజర్ పాత్ ఈస్ ది ఏన్షియంట్ వన్.
0: అప్పుడే మానవము మానవుడిగా భావించుకోవచ్చు.
1: Then only we can be true human being.
0: ఈ మూడు కూడా సరలేనప్పుడు మానవుడు రాక్షసుడిగానే మారుతాడు.
1: When the hearing and our looks and thoughts are not in perfect unison, we will be demons.

0: ఎవరి పేరు రామా అని పెట్టుకున్నప్పటికీ వాళ్ళు మంచి గుణములు అనేటువంటివి కొన్ని ఉంటాయి.
1: Whosoever that has the name Rama should have good qualities.
0: ఆ యొక్క గుణములను మాత్రం మీరు చూసుకోండి.
1: And we should look at these noble qualities.
0: ఈ పెట్టిన పేరుకు మాత్రం మేము ప్రధానం ఇవ్వకండి.
1: Don't attach importance to the name only.
0: ఆ నామం యొక్క గుణము తనందు ఉందా?
1: Whether these noble qualities are there or not. దాన్ని
0: పాటించి, దాన్ని వరించి, దాన్ని శ్రమించి మీ హృదయంలో భద్రం చేసుకోండి.
1: Therefore we should observe, put it into practice, all these noble qualities and virtues befitting the name of Rama, and then demonstrate, lead our lives.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 30th March 2004 in Prashanti Nilayam during the Ramanavami celebrations. Bhagavan named three important principles, namely right vision, right hearing and right speech, as the very essence of the Ramayana. He said that we must strive to uphold these at all times. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: പ്രേമസ്വരൂപുള്ള
1: എംബോഡിമെന്റ്സ് ഓഫ് ലവ്.
0: ഈ ജഗത്തുനന്ദു പുണ്യമു കാണി പാപം കാണി സുഖമു കാണി ദുഃഖമു കാണി ഏതിയും ലേദു.
1: ഇൻ ദിസ് വേൾഡ് ദർ ഇസ് നോ മെറിറ്റ്, നോ സിൻ, നോ പ്ലെഷർ, നോ മിസറി.
0: നമന്ത്രം മന്ത്രമു കാണി യജ്ഞമു കാണി യാഗമു കാണി ഇവന്നീ കൊടുന്നു കേവലമു ഒക ഭ്രാന്തുലേ.
1: There is no mantra as such. All the sacred rituals or just the activities undertaken.
0: Sarvatra nindinadi oka bhagavantudu okkade.
1: There is only one God who is all pervading.
0: Meerandaru kudanu bhagavat swaroopule.
1: You are all the very forms of the divine.
0: Dharmam satyam.
1: Righteousness,
0: satyam
1: and truth.
0: Dharmam. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుకోవటమే నిజమైన మానవత్వం.
1: The true human life consists in knowing the meaning and implication of truth and righteousness.
0: ఈ సత్యమును జగత్తుకు భౌతికంగా చాటే నిమిత్తమై సత్యమునే నీతి అన్నారు.
1: In order to propagate this truth in this vast world, it is taught by way of morality.
0: Dharmamune reeti annaru.
1: Dharma, righteousness, is the procedural aspect.
0: Dharmamune khyati annaru.
1: Tyaga, sacrifice, is khyati, reputation.
0: Neeti, reeti, khyati, ee moodinti oka ekatvamune manava jati.
1: Manava jati, human race, is the combination of the trinity, neeti morality, reeti the manner, khyati the reputation.
0: Kani duradrishtavashattu ee naadu bhautika lokamulandu ee neeti reeti khyati ee moodu kudunu kanipinchatam ledu.
1: Unfortunately, in the world today there is neither morality nor any procedural conduct nor a good name either.
0: ప్రాచీన కాలమునందు సిద్ధార్థి గౌతమ బుద్ధుడు అని పేరుగాంచిన వ్యక్తి తన సత్యస్వరూపాన్ని గుర్తించే నిమిత్తమై నిర్వాణ నిమిత్తమై అనేక సాధనలు సల్పుతూ వచ్చాడు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద వన్ ద నోబుల్ వన్ ద సిద్ధార్థ గౌతమ ద వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ ట్రూత్ టు అటైన్ నిర్వాణ ఆర్ లిబరేషన్ డిడ్ స్ట్రెన్యువస్ స్పిరిచువల్ ఎఫర్ట్.
0: అనేక వేద మంత్రములు కూడాను పఠించాడు.
1: హీ రిపీటెడ్ రిసైటెడ్ ద వేదిక్ చాంటింగ్.
0: జగత్తునందు కల పెద్దలందరినీ కూడాను దర్శించాడు.
1: హీ విజిటెడ్ ఆల్ ది ఎల్డర్స్ ఆఫ్ దోస్ టైమ్స్.
0: అన్ని సాధనలు ఎందు కూడాను తాను భాగమును వహించాడు.
1: హీ పార్టిసిపేటెడ్ ఇన్ ఎవ్రీ స్పిరిచువల్ ఎండివర్.
0: కట్ట కలపటికి ఇది ఏది కూడాను సరియైన సాధన కాదు అని సత్యాన్ని గుర్తించాడు.
1: He realized the ultimate truth that none of them would give the liberation.
0: Bhagavantulu prasadinchinatvanti pancha pranamalanu kudanu paramatmuniga viswasinchadu.
1: He had a strong faith that the five life breaths are divine.
0: Shabda, sparsha, roopa, rasa, gandhamu.
1: The five
0: indriyamulato kudinatvantivi.
1: The five senses representing the sound, the sense of touch and so on, they are divine.
0: ee panchendriyamulanu pavitramaina margamulo pravesha petti anubhavinchatame nirvanam ani gurtinchadu.
1: He realized the basic fact that nirvana or liberation is nothing but making use of the five senses in a sacred way.
0: Japamu, dhyanamu, yogamu, yagnamu ivanni kodunu bhautikamainatundi yokka kriyale ani gurtinchadu.
1: He also has understood that the penance, meditation, all rituals are just the physical
0: activities. ఉన్నటువంటి వారికి ఈ సాధనలన్నీ కూడా అవసరము.
1: If you have attachment to your body, such spiritual attempts are necessary.
0: ఆత్మాభిమానం కలిగినటువంటి వ్యక్తికి ఈ సాధనలు ఏవి కూడా అక్కర్లేదు.
1: The one who is attached to the self need not do these activities.
0: Kanukane samyak drishti ani cheppadu.
1: So he prescribed samyak drishti, good
0: samyak
1: vision.
0: Samyak vaku annadu.
1: Then he said good word.
0: Samyak sravanamu annadu.
1: Then he mentioned good
0: samyak
1: listening.
0: Samyak maranamu annaru.
1: Good recapitulation.
0: Samyak kriya annadu.
1: Good action.
0: ఈ విధమైనటువంటి యొక్క ఐదు కర్మల యందు కూడాను దోషములు లేక సక్రమమైన మార్గములు సరైన రీతిగా అనుభవించడమే నిజమైనటువంటి నిర్వాణము అన్నాడు.
1: ద ట్రూ లిబరేషన్ కంప్రైజెస్ అండర్ టేకింగ్ దీస్ ఫైవ్ యాక్టివిటీస్ ఇన్ ఎ బ్లెమిష్లెస్ వే.
0: భగవంతుడు ఇచ్చినటువంటి ఈ నేత్రములను ఎందుకు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టకూడదు?
1: ది ఐస్ గిఫ్టెడ్ బై గాడ్, why not they be used in a sacred way?
0: ee nitram netramanu doshamainatundi margamulo pravesha petti
1: we make use of it in the mistaken direction.
0: Amita doshamulanta kudunu penchukuntunnadu manavudu.
1: We go on increasing our mistakes.
0: Manasi yokka tattvanni malinya parchukuntunnadu.
1: We are polluting our mind.
0: Manase malinyamaina inka manishi ee reetiga nirvanam pondagalaru.
1: When once the mind is polluted, how do you expect liberation, nirvana?
0: Kanaka motta mota samyak drishti.
1: To begin with, it is samyak drishti, good vision.
0: Manchi chupunu manam abhivruddhi parchukovali.
1: We should develop good looks.
0: Ee drishti yandu etti doshamulu kudanu praveshinchakunda chuchukovali.
1: We should see that our looks are pure, unpolluted.
0: See no evil, see what is good.
1: See no evil, see what is good.
0: ఈ దృష్టి వల్లనే సమస్త కర్మములు కూడాను పెరిగి సమస్త బాధలు కూడాను కలిగింపజేస్తున్నది.
1: ఇట్ ఈస్ ద విజన్, ద లుక్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద సఫరింగ్.
0: మానవత్వమునే మాలిన్యపరుస్తున్నది.
1: ద వెరీ హ్యూమన్ లైఫ్ ఈజ్ కంటామినేటెడ్.
0: ఈ దృష్టి చేసేటువంటిది చాలా గొప్ప పాపములుగా కూడా ఉంటున్నది.
1: ది లుక్స్ విల్ సర్టన్లీ లీడ్ టు సిన్ఫుల్ థింగ్స్.
0: దానిని సక్రమైన మార్గంలో ప్రవేశపెట్టి అనుభవించడమే సరి అయిన నిర్వాణం అన్నాడు.
1: నిర్వాణ ఈజ్ అటైన్డ్ బై మేకింగ్ యూజ్ ఆఫ్ అవర్ సైట్.
0: ఎటువంటి సాధనలు ఒక్కటి కూడా లేదు, సర్వ సాధనలు చేశాడు.
1: బుద్ధ డిడ్ ఆల్ స్పిరిచువల్ అటెంప్ట్స్.
0: సర్వసంగ పరిత్యాగం చేశాడు.
1: హీ రెనౌన్స్ ది హోల్ లాట్.
0: సర్వలతో సంబంధ బాంధవ్యం కల్పించుకున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హాస్ గాట్ ఇంటిమేట్ అసోసియేషన్ విత్ కాస్మస్.
0: ఏకత్వాన్ని పొందే నిమిత్తమై అనేకత్వమైనటువంటి ఒక దివ్యాన్ని అనుభవించాడు.
1: హీ అటైన్డ్ దట్ స్టేట్ ఆఫ్ వన్నెస్ ఇన్ దిస్ ప్లూరాలిటీ ఆర్ మల్టిప్లిసిటీ.
0: కట్టకడపటికి సర్వసంగ పరిత్యాగం చేశాడు.
1: ఫైనలీ హీ రెనౌన్స్డ్ ఎవ్రీథింగ్ అరౌండ్.
0: ఈ త్యాగం వల్లనే సక్రమమైన మార్గము తనకు గోచరిస్తూ వచ్చింది.
1: It's only by this sacrifice he could know the ultimate truth.
0: ఇది ఏ వేదమనందు న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు అన్నింది.
1: Veda says no activity, no association, no wealth would confer immortality other than sacrifice.
0: ఈ అమృతత్వమే నిజమైన నిర్వాణము.
1: Immortality is the true nirvana or liberation.
0: కనుకనే ఇట్టి నిర్వాణమునకు సక్రమమైన మార్గము మొట్టమొదటిది సమ్యక్ దృష్టి.
1: ద రైట్ పాత్ టు లిబరేషన్ ఈజ్ గుడ్ విజన్, గుడ్ సైట్.
0: కన్నులనిచ్చినది సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి సరి అయినటువంటి మానవులను దర్శించి సత్యాన్ని బోధించు చేయడానికి ఈ నేత్రములను అందించాడు.
1: గాడ్ హెస్ గివెన్ ద గిఫ్ట్ ఆఫ్ ఐస్ so that we will make proper use of them and visualize the truth.
0: Devudu daiva samananga chudu.
1: We should have the divine approach to all forms that we watch.
0: Ee drishti premamayanga undali.
1: Our divine vision should be full of love.
0: Ee premamayamainatundi drishtiye manavatvaniki sariyainatti margamunu bodhisthundi.
1: This vision of love is the correct path to humanity.
0: All are one, be alike to everyone. Not
1: all are one, be alike to everyone.
0: Kanuka manamu samyak drishtini penchukovali.
1: So we have to develop the good sight, good looks now.
0: Deeni valane ekatvam anedi manaku praptippu chestundi.
1: This will help us to develop the spirit of oneness.
0: Sarvala yendukudunu daivatvani guttimpa chestundi.
1: It will help us to realize the divinity in all.
0: Deenini puraskarinchukoni ee vedamanandu ekam sat vipra bahudavadanti anedaru.
1: Veda says, basing on this principle, the truth is one, but the parts are many, represented by
0: scholars.
1: We should recognize this basic truth and see the world with the vision of truth.
0: కనుక మన దృష్టి పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: దేర్ఫోర్ అవర్ లుక్స్ హావ్ గాట్ టు బి సేక్రెడ్.
0: ఈ దృష్టి తండ్రిని చూచి ఫాదర్ అని పిలుస్తాడు.
1: వెన్ వన్స్ యు లుక్ ఎట్ యువర్ ఫాదర్ యు అడ్రెస్ హిమ్ యాజ్ ఫాదర్.
0: తన బిడ్డను చూచి డాటర్ అని పిలుస్తాడు.
1: ద మూమెంట్ యు సీ యువర్ డాటర్ యు కాల్ హిమ్
0: ఫాదర్. ఈ దేహమును భిన్నమైనటువంటి విరాతిగా భిన్న సంబంధాన్ని పెంచుకుంటున్నాడు.
1: You have got varied attachments basing on the relationship.
0: Yavaru tandri, yavaru bidda.
1: Who is the father? Who is the daughter?
0: Mata nasti, pita nasti, nasti bandhu sahodarha, artham nasti, gruham nasti, tasma jagrata, jagrata, jagrata.
1: Be careful, be aware. There's no mother, there's no father, there's no property, there's no relationship, there's no family, there's no property whatsoever. All are one, in fact.
0: Andaru daiva swarupule.
1: All are basically divine.
0: Kanukane ekatvaniki manam prayanam cheyalanukunte ee anekatvanni tejinchali.
1: We have to sacrifice the feeling of plurality or diversity.
0: Idi ye vedantam cheppinatundi. అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ టు విజువలైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వం ఏమిటి? ఒకే ఆత్మ.
1: ఇట్స్ ఓన్లీ వన్ ప్రిన్సిపల్ సోల్ విచ్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
0: అనేక బల్బులు ఎందు ఉండేటువంటి ఏమిటి? ఒకే కరెంటు.
1: Bulbs are many, but the same current flows.
0: అదే విధంగానే అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే ఆత్మదర్శనం.
1: The visualization of the self meant the experience of unity and diversity.
0: Ni atma atana atma itana atma ee bhedamulike matram avakasam ivakoddu.
1: In the realm of the spirit or the soul there are no differences.
0: ఏకత్వాన్ని ఖండించి చేయటం వల్లనే మానవత్వము అజ్ఞానంలో మునిగి ఉంటుండాలి.
1: The fragmentation or segmentation is the cause for ignorance in humanity.
0: అనేకత్వాన్ని ఏకత్వం చేయటమే నిజమైనటువంటి మానవ తత్వం.
1: The human quality requires unifying the diversity.
0: Vinnatvam gavinchukotame enta empty oke current.
1: Bulbs are many, but the same current flows.
0: Adhe vidhamgane anekatvamlo unnatundi ekatvame atma darshanam.
1: The visualization of the self meant

0: ఆల్టీ రిక్వైర్స్ యూనిఫైయింగ్ ద డైవర్సిటీ.
1: భిన్నత్వం గావించుకోవటమే మానవునికి విరుద్ధమైనటువంటి మార్గము.
0: డివిజన్ డ్యుయాలిటీ ఈజ్ ద రాంగ్ పాత్.
1: కనుక మనము భిన్నమైనటువంటి మార్గంలో ప్రవేశించకూడదు.
0: వీ షుడ్ నెవర్ బి ఇన్ ద డ్యువల్ పాత్.
1: దృష్టిని మనం ఏకత్వంగా తీసుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ యూనిఫైడ్ లుక్.
1: సమ్యక్ దృష్టి, మొట్టమొదట బుద్ధుడు బోధించినటువంటిది సమ్యక్ దృష్టి.
0: ద ఫస్ట్ టీచింగ్ ఆఫ్ బుద్ధ ఈజ్ సమ్యక్ దృష్టి.
1: తదుపరి సమ్యక్ వాక్.
0: దేర్ ఆఫ్టర్ సమ్యక్ వాక్, గుడ్ వర్డ్.
1: వాక్ ఒక్కటిగానే ఉంటుండాలి.
0: వీ షుడ్ స్పీక్ ఓన్లీ వన్.
1: ఇది ఉద్వేగంగా ఉండకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ బి అజిటేటెడ్.
1: అసత్యంగా ఉండకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ బి లై.
1: అన్యాయంగా ఉండకూడదు.
0: ఆర్ ఇన్జస్ట్.
1: అక్రమంగా ఉండకూడదు.
0: ఆర్ ఇంప్రాపర్.
1: హింసగా ఉండకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ బి వయలెంట్.
1: అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేస్తున్నారు.
0: వాట్ ఎవర్ వీ స్పీక్ షుడ్ నాట్ బి ఎజిటేటింగ్. ఇట్ షుడ్ నాట్ బి డిస్టర్బింగ్. ఇట్ షుడ్ బి సో ప్లీజింగ్, కంఫర్టింగ్ అండ్ స్వీట్.
1: మన వాక్కు హితంగాను ప్రీతిగాను ఉద్వేగం లేకుండాను ఉండాలి.
0: వాట్ ఎవర్ వీ సే హ్యావ్ గాట్ టు బి ప్లీజింగ్, సో సాఫ్ట్, డెలికేట్ అండ్ స్వీట్ అండ్ అక్సెప్టబుల్ అండ్ ప్యాలెటబుల్.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఒబ్లైజింగ్లీ.
1: కనుకనే సమ్యక్ వాక్ అన్నాడు.
0: గుడ్ వర్డ్ ఇస్ ప్రిస్క్రైబ్.
1: పవిత్రమైన వాక్ కంటే మించినటువంటి దైవత్వం వేరొకటి లేదు.
0: ద సీక్రెట్ టాక్ ఈజ్ ద డివినిటీ.
1: ఈ వాక్యే శబ్ద బ్రహ్మము.
0: దిస్ సౌండ్ వెరీలీ ఈజ్ డివైన్.
1: కనుకనే శబ్ద బ్రహ్మమయ్యి, చరాచరమయ్యి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయ్యి, పరాత్పరమయ్యి, మాయామయి, శ్రీమయి, అష్టైశ్వర్య స్వరూపుడు భగవంతుడు.
0: డివినిటీ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ 8 ఫార్మ్స్. That which are mobile and immobile, in the form of light, in the form of sound, in the form of the entire creation.
1: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను వాక్కుని ఏమాత్రము మార్చుకోకుండా చూడాలి.
0: Under any circumstances, we should never go back.
1: ఉద్వేగము రాకుండా చూసుకోవాలి.
0: We should see that we are not agitated.
1: కఠినమైన పలుకులు రాకుండా చూసుకోవాలి.
0: We should never speak in a harsh way.
1: కనుకనే ఇలాంటి మాటలను మనం నేర్చుకోవడానికి సరియైన ప్రయత్నం చేయాలి. అది ఏ సాధన.
0: Spiritual practice wants us to speak in a way we are expected.
1: సర్వం ఏకంగా ఉంటున్నప్పుడు ఈ ఉద్వేగం రావడానికి అవకాశమే ఉండదు.
0: When we are all one, there is no chance to be agitated.
1: అన్ని అద్దముల యందు తన ప్రతిబింబాన్ని చూస్తున్నప్పుడు ఒక అద్దములో ఉండేటువంటి ప్రతిబింబం పైన తనకు ఎందుకు కోపం వస్తుంది?
0: In all the mirrors you find your own reflection, then you cannot be angry with another reflection. ఏకం
1: అన్ని కూడాను మిర్రర్స్ వంటివి.
0: All bodies are like mirrors.
1: కాని ఈ మిర్రర్స్ లోపల నీ ప్రతిబింబాన్ని నీవు చూస్తున్నావు.
0: యూ సీ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ ఇన్ దీస్ మిర్రర్స్.
1: కనుక ఆ ప్రతిబింబంతో నీవు ప్రేమతో మాట్లాడాలి.
0: యూ టాక్ ఇన్ ఎ ప్లీజింగ్ వే విత్ ద రిఫ్లెక్షన్.
1: ప్రేమకు మించినటువంటి యొక్క దైవం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ గాడ్ బియాండ్ లవ్.
1: హృదయమును ప్రేమతో నింపుకున్నప్పుడు ఆ హృదయం నుంచి ప్రేమ పలుకులే వస్తుంటాయి.
0: వెన్ వన్స్ వీ ఫిల్ అవర్ హార్ట్ విత్ లవ్, whatever we speak have got to be loving.
1: ఆ హృదయం నుంచి ప్రేమ చూపులు వస్తుంటాయి.
0: We'll develop loving looks.
1: ఆ ప్రేమ నుంచి ప్రేమ శ్రవణమే వస్తుంటది.
0: We listen in a loving way.
1: ఆ ప్రేమ నుంచి ప్రేమ థాట్స్ వస్తుంటాయి.
0: Out of the heart full of love we entertain.
1: ఆ ప్రేమ నుంచి ప్రేమ కర్మలే ఆచరిస్తుంటావు.
0: Ultimately they will land up in loving deeds.
1: హృదయాన్ని ప్రేమతో నింపుకునేటువంటి విధానము నీకు తెలియకపోవడం చేతనే అనేక గుణముల చేత దాన్ని నింపుకుని మానవత్వాన్ని మంట కలుపుతున్నారు.
0: యూ డు నాట్ నో ద ప్రొసీజర్ టు ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్ అండ్ దేర్ఫోర్ యూ హావ్ బీన్ రూయినింగ్ యువర్ సెల్ఫ్.
1: పొందాలనుకుంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ గాడ్స్ గ్రేస్ ఏ స్మాల్
1: యూ శారీరకంగా కష్టపడ్డావు, ధనమును ఆర్జించావు.
0: యూ హావ్ ఎగ్జర్టెడ్ స్ట్రెయిన్డ్ అండ్ ఎర్న్ మనీ.
1: ఈ ధనాన్ని ఒక బ్యాంకు లో డిపాజిట్ చేశావు.
0: యూ హావ్ డిపాజిటెడ్ దిస్ మనీ యూ హావ్ ఎర్న్డ్.
1: ఆ ధనము నీదే.
0: That money is yours.
1: దాని భద్రత కోసము ఒక బ్యాంకు లోపల డిపాజిట్ చేశావు.
0: యూ డిపాజిటెడ్ ఫర్ సేఫ్టీ.
1: ఆ బ్యాంక్ మేనేజర్ దీనికి కొన్ని నిబంధనలు పెట్టాడు.
0: ద బ్యాంక్ మేనేజర్ హ్యాస్ సర్టన్ రెగ్యులేషన్స్.
1: నీవు నేను కట్టినది కదా డబ్బు అని, ఈ డబ్బు నాది కదా అని, సార్ నా డబ్బు నాకు ఇవ్వండి అని అడగడానికి అధికారం లేదు.
0: బికాస్ ద మనీ డిపాజిటెడ్ ఈజ్ యువర్స్ యూ కెనాట్ క్లెయిమ్ ఎనీ టైమ్.
1: ఆ మేనేజర్ ఏమంటాడు, అయ్యా నీవు చెక్కు తీసుకుని రా, ఆ చెక్కు పైన సైన్ పెట్టుకుని రా, నీ డబ్బు నీకు ఇచ్చేస్తానంటాడు.
0: ద మేనేజర్ వాంట్స్ యూ టు బ్రింగ్ ఎ చెక్, సైన్ ఇట్ అండ్ డ్రా ద మనీ.
1: నీ చెక్ ఏ త్యాగము.
0: ద చెక్ ఈజ్ సాక్రిఫైస్.
1: నీ ప్రేమనే సిగ్నేచర్.
0: ద లవ్ ఈజ్ సిగ్నేచర్.
1: దీనిని ఆ మేనేజర్ కి ఇస్తే నీ డబ్బు నీకు వాపసిస్తాడు.

0: Once you submit the check affixing your signature, you draw the money.
1: కనుక నీ పుణ్య ధనం అనేటువంటి యొక్క ధనమని ఈ యొక్క భగవంతుడు అనేటువంటి చైర్మన్ దగ్గర డిపాజిట్ చేశావు.
0: The manager God has with him the money that you have deposited, the money of love.
1: కనుక నీకు త్యాగం అనేటువంటి చెక్ తీసుకో.
0: Get the check of sacrifice.
1: ఆ త్యాగం అనే దానిపైన ప్రేమ అనే సిగ్నేచర్ చేయి.
0: Affix the signature of love.
1: అది నీవు భగవంతుడు అనే చైర్మన్ కి ఇచ్చేసి.
0: Then surrender it to the chairman of the bank
1: God. ఈ డబ్బు నీకు ఇచ్చిస్తాడు.
0: Then you will get your own money.
1: ఇది డబ్బును పొందడానికి తగినటువంటి మార్గము.
0: This is the way to withdraw money.
1: ఇది యేసును పొందడానికి తగినటువంటి మార్గము.
0: This is the way to become fertile.
1: ఇది పవిత్రతను పొందడానికి మార్గము.
0: This is the path towards sanctity.
1: ఇది నిర్వాణం చెందడానికి మార్గము.
0: This is the path to liberation.
1: నీవు సంపాదించినటువంటి ఒక ప్రేమ తత్వంని నీవు ప్రేమ ద్వారా త్యాగంతో దీనిని పొందడానికి ప్రయత్నం చేయాలి.
0: All that you have earned, the love, can be drawn through the sacrifice.
1: దైవము త్యాగమూర్తి అయినప్పటికీ,
0: though God is sacrifice,
1: ధనము నీదే అయినప్పటికీ,
0: though the money belongs to you,
1: పొందడానికి తగిన మార్గములు కూడా ఉంటున్నాయి.
0: There is a procedure to withdraw the money.
1: సక్రమమైన మార్గాన్ని పొందాలి.
0: You should follow the correct procedure.
1: నీ వాక్కు సక్రమమైనదిగా ఉండాలి.
0: Your words should be proper.
1: నీవు ఒక బ్యాంక్ లో నీవు డిపాజిట్ కట్టి,
0: having deposited the money in the bank,
1: ఇంకొక బ్యాంక్ యొక్క చెక్ దానికి అందిస్తే అక్కడ ఏమాత్రం పొందడానికి అధికారం లేదు.
0: You cannot hand over the check of some other bank and withdraw the money.
1: దైవము అనేటువంటి ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించి ఆ బ్యాంక్ లో మనం పొందాలి.
0: You have to know the principal truth that God is one.
1: ఈ బ్యాంక్ వేరు వేరే పేర్లంతా ఉన్నాయి.
0: Banks have many names.
1: అనేక పేర్లతో ఉండేటువంటి బ్యాంకు లోపల నీవు పోయి డబ్బును అడిగితే వారు అందించడానికి ప్రయత్నిస్తారా?
0: Will any bank give you money by mere asking?
1: నీవు ఏ బ్యాంక్ లో కట్టావో ఆ బ్యాంక్ చెక్కులే నీవు అందించాలి.
0: యు ఆర్ ఎలిజిబుల్ టు విత్డ్రా ద మనీ ఫ్రమ్ ద బ్యాంక్ వేర్ యూ డిపాజిటెడ్.
1: ఏ నామాన్ని నీవు స్మరిస్తూ ఏ నామం యొక్క స్వరూపమే నా చైర్మన్ అనేటువంటి విశ్వసిస్తావో అతనికి మాత్రమే నీవు ఈ చెక్కును అందించాలి.
0: The check of love has got to be submitted to the God, the chairman, whose name, whose form you have been meditating and contemplating.
1: Indian bank lo check nu katte chesi corporation bank ku check iste corporation bank vaadu dabbu istara?
0: Having deposited money in the Indian bank, you cannot withdraw it from corporation bank.
1: కనుకనే నీ నీవు ప్రేమ బ్యాంకులో కట్టావు.
0: యూ హ్యావ్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ లవ్.
1: ప్రేమ బ్యాంకు చెక్కే నీవు ఇవ్వాలి.
0: యూ హ్యావ్ టు సబ్మిట్ ద సేమ్ చెక్ బిలాంగింగ్ టు ద బ్యాంక్.
1: ఆ చెక్ పేరే త్యాగము.
0: దట్ వెరీ చెక్ ఇస్ సాక్రిఫైస్.
1: ఆ త్యాగం పైన చెక్ పైన ప్రేమ అనేటువంటిది నీ సిగ్నేచర్ చేయాలి.
0: అండ్ యూ సైన్ దేర్ యువర్ సిగ్నేచర్ ఇస్ లవ్.
1: నీ పేరు ఏమిటి?
0: వాట్ ఆర్ దిస్ నేమ్స్?
1: ఏ బ్యాంకు లో అయినా కట్టు, నీ పేరు ఒక్కటే.
0: యూ మే డిపాజిట్ మనీ ఇన్ ఎనీ బ్యాంక్, బట్ యు ఆర్ సేమ్.
1: అదే లవ్, లవ్, లవ్.
0: దట్ ఈస్ లవ్.
1: Love is God. Live in love.
0: That's what Bhagavan says. Love is God. God is love.
1: ఈ ప్రేమ అనేటువంటి ఒక మేమను నీవు త్యాగం అనేటువంటి చెక్ పైన రాసి పెడితే తప్పక నీవు తీసుకుంటావు.
0: When once you have the signature of love with the check of sacrifice, you can get money.
1: సమ్యక్ వాక్ అన్నాడు దీన్ని బుద్ధుడు.
0: This Buddha called it as good word, good speech.
1: హృదయంలో ఎన్ని మార్పులు కలిగినా కానీ ప్రేమ మార్పును మాత్రం ఏమాత్రమో ప్రవేశింపకూడదు.
0: There will be many changes in our heart.
1: ఇలాంటి ప్రేమతత్వాన్ని మాత్రం మార్చకూడదు.
0: We should never change our love.
1: ఆ ప్రేమ చేతనే నీవు ఈ త్యాగం అనేటువంటి దాన్ని అందించి భగవంతు యొక్క అనుగ్రహం అనేటువంటి దాన్ని పొందొచ్చు.
0: With this love, following the path of sacrifice, you can earn God's grace.
1: ధనమనగా ఏమిటి?
0: What is money?
1: కరెన్సీ నోట్స్ కాదు.
0: Is not currency.
1: జ్ఞాన ధనము.
0: It is the wealth of wisdom.
1: ప్రేమ ధనము.
0: It is the wealth of love.
1: ధర్మ ధనము.
0: Wealth of righteousness.
1: ధర్మం. ఇలాంటి దయాన్ని కొంచెం ధనాన్ని మనం పొందాలి.
0: యూ షుడ్ ఎర్న్ ద వెల్త్ ఆఫ్ లవ్, ద వెల్త్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ఈ ధనానికి అన్ని రకములైనటువంటి పేర్లు ఉంటుంటాయి.
0: దిస్ దే హావ్ వెరీడ్ నేమ్స్.
1: కనుకని దీన్ని మనం పొందాలనుకుంటే ప్రేమ ఒక్కటే దీనికి ప్రధానమైనటువంటిది.
0: ఇన్ ఆర్డర్ టు అటైన్ ఇట్, లవ్ ఇస్ ద ఓన్లీ పాత్.
1: ఇంతకాలం నేను సాధన చేశాను.
0: I did so many spiritual tasks.
1: ఏం ఫలితం పొందాను నేను?
0: What is it I got?
1: అని తనలో తాను చాలా విచారణ చేశాడు.
0: One is very much worried because of that.
1: ఏమాత్రము సాధనలోని ఫలితం కనిపించలేదు.
0: There was no any positive result.
1: నేను కాలము వ్యర్థం చేశాను.
0: I wasted my time.
1: ఈ వ్యర్థం చేసినటువంటిది మొట్టమొదటి నేను గుర్తించుకుంటే ఎంత సుఖంగా పొందిండమని.
0: I would have been very comfortable had I realized the waste of time.
1: భగవంతుడు స్వయంగా ఇచ్చినటువంటి గుణముల్ని నేను అపవిత్రం చేసుకుంటున్నాను.
0: I made all the qualities, traits gifted to me by God unsacred.
1: పరిసరు పరసగంధాదులు ఈ పంచ ప్రాణములు అందించాడు.
0: The five life breaths are present in everyone.
1: నీకు బీదా సాధారణమైనటువంటి లేదు.
0: దే హావ్ నో డిఫరెన్సెస్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ మనీ.
1: పూరనేటువంటి భేదము లేదు.
0: దే హావ్ నో డిఫరెన్సెస్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్
1: మనీ. అందుకు ఈ పంచభూతములు ఉంటున్నాయి.
0: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: ఆ పంచభూతములు కూడాను సక్రమమైన మార్గంలో ప్రేమ మార్గంలో నీవు ఉపయోగపెట్టుకుంటే దైవత్వం అక్కడనే నీకు సాక్షాత్కరిస్తుంది.
0: వెన్ వన్స్ యూ మేక్ యూజ్ ఆఫ్ యువర్ సెన్సెస్ in the proper direction, in a proper way, along the path of love, you will earn God's grace.
1: భౌతికమైనటువంటి జీవితం కోసమని
0: for this worldly life
1: అనేక రకములైన మార్గములను అనుసరించి
0: we follow varied paths
1: కడ మార్గమును పట్టి
0: we go in the wrong way
1: భగవంతుడు అందించినటువంటి ఈ ప్రసాదమును దుర్వినియోగం చేసుకుంటున్నాం.
0: We are misusing the God's gift of life.
1: కనుక వాక్కును ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాం.
0: We are misusing the speech faculty.
1: ఇతరులను దూషించడము.
0: We accuse.
1: ఇతరులను విమర్శించడము.
0: We criticize.
1: ఇతరులను ఒక విధమైనటువంటి బాధ పెట్టడము.
0: We hurt others.
1: ఈ కఠినమైనటువంటి వాక్కుల చేత ఇతరుల హృదయాన్ని కూడాను అపవిత్రం చేస్తున్నాం.
0: We hurt them by accusing them, using harsh words.
1: కనుక ప్రేమ చేతను, మృదువు చేతను, మధురమైనటువంటి వాక్కుల చేతను నీ యొక్క శబ్దమును వినియోగించాలి.
0: We should make use of this speech faculty in a tender, delicate, soft, sensitive way.
1: అప్పుడే ఇది సమ్యక్ వాక్కు అని రూపొందుతుంది.
0: Then you can call it సమ్యక్ వాక్, good word.
1: తరువాత సమ్యక్ శ్రవణం.
0: Then comes good audition.
1: చెవులు ఇచ్చాడు భగవంతుడు.
0: God has given us ears.
1: ఎందుకోసము?
0: Why?
1: అనేక రకమైనటువంటి మాటలు వినడానిక.
0: Not to listen to gossip.
1: కాదు కాదు.
0: No.
1: ఇదంతా ఒక లౌడ్ స్పీకర్ వంటిది.
0: They are like loud speakers.
1: ఈ లౌడ్ స్పీకర్ లోపల ఎవరు మాట్లాడుతున్నారో ఆత్మతత్వాన్ని అది మాత్రమే ఈ స్పీకర్ లో రావాలి.
0: In fact, the ear, the speaker should permit the sound relating to the soul.
1: ఆత్మ ప్రతిబింబమే ఈ యొక్క శబ్దంలో ప్రవేశించాలి.
0: The sound should show the reflection of the spirit.
1: ఆత్మ యొక్క వైబ్రేషన్ ఈ యొక్క చెవుల ద్వారా మనం వినాలి.
0: The vibrations of the soul should percolate through the ear, the speaker.
1: అందుకోసమే ఈ లౌడ్ స్పీకర్స్ పెట్టిండేది.
0: So God has gifted these loud speakers.
1: కలకరియ మనం శబ్దమును అపవిత్రం చేయకుండా చూసుకోవాలి.
0: We should never make this sound unsacred.
1: అన్నింటికీ అంతర్భూతమైనటువంటి లక్ష్యము లోపల ఉన్నటువంటి ఆత్మతత్వమే.
0: The principle of the spirit and the soul is the ultimate reality.
1: ఆత్మ అందరియందు ఒక్కటే.
0: The soul is one.
1: భిన్న భేదములు ఏమాత్రము లేవు.
0: There are no differences whatsoever.
1: నీ యందున్న ఆత్మ కూడాను ఒక్కటే.
0: That the soul is uniform in
1: all.
0: In fact, no difference, no change.
1: ఆత్మ ఆత్మ స్వరూపమే.
0: ఆత్మ ఇస్ ఆత్మ.
1: ఇలాంటి ఆత్మ కేవలం ప్రేమ చేతనే మనం నింపుకోవాలి.
0: We have to fill it up with the spirit of the self, with love.
1: ఇది ఒక పాత్ర.
0: This is a tumbler.
1: ఈ పాత్రలో ఏమీ లేదు.
0: The tumbler is empty.
1: కానీ నీరు పోస్తే నీరు నిలుస్తుంది.
0: You can fill it up with water.
1: సిరప్ పోస్తే సిరప్ నిలుస్తుంది.
0: Or syrup.
1: పాలు పోస్తే పాలు నిలుస్తుంది.
0: You can fill it up with milk.
1: మజ్జిగ పోస్తే మజ్జిగ నిలుస్తుంది.
0: Or buttermilk.
1: కానీ ఏది పోస్తామో ఆ పాత్ర దాన్ని నిండిపోతుంది.
0: యూ కెన్ ఫిల్ దిస్ టంబ్లర్ విత్ ఎనీథింగ్ ఆఫ్ యువర్ చాయిస్.
1: హృదయము అనేటువంటిది ఒక పాత్ర.
0: అవర్ హార్ట్ ఈస్ ఎ టంబ్లర్.
1: దీంట్లో ప్రేమ అనేటువంటి దాన్ని నింపుకో.
0: వీ హావ్ టు ఫిల్ ఇట్ అప్ విత్ లవ్.
1: త్యాగము అనేటువంటి దాన్ని నింపుకో.
0: ఫిల్ ఇన్ విత్ సాక్రిఫైస్.
1: సత్యము అనేటువంటి దాన్ని నింపుకో.
0: ఫిల్ ఇట్ అప్ విత్ ట్రూత్.
1: శాంతి అనేటువంటి దాన్ని నింపుకో.
0: లెట్ ఇట్ బి ఫిల్డ్ విత్ పీస్.
1: అప్పుడు నీకు శాంతి నీ వేరే కోరనక్కర్లేదు.
0: దెన్ యూ డోంట్ టు అస్పైర్ ఫర్
1: నీ శాంతి నీ నుంచినే ఆవిర్భవిస్తుంటాది.
0: ద పీస్ విల్ emanate from within.
1: నీ ప్రేమ నీ నుంచినే ఆవిర్భవిస్తుంటాది.
0: ద పీస్ విల్ ఒరిజినేట్ విత్ ఇన్ యూ.
1: కనుక నీ ప్రతి ఒక్కటిని లోపల నుంచి వచ్చేటువంటివి కానీ బయట నుంచి పోయేటువంటివి కాదు.
0: ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ యువర్ ఓన్, నథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: ఎవ్రీథింగ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: నీ లోపల ఉన్నటువంటి ఒక తత్వము పవిత్రమైనటువంటిది ఎప్పుడు కూడాను.
0: ది ఇమ్మనెంట్ ఇన్నేట్ నేచర్ ఈస్ సీక్రెట్.
1: నీవే నీవు ఈ ప్రకృతిని అనుసరించి ఈ ప్రకృతి భావాల చేత దానిని మాలిన్యపరచుకుంటున్నావు.
0: యూ ఫాలో ద వరల్డ్ అండ్ బికాస్ వరల్డ్లీ ఫీలింగ్స్ యూ గెట్ యువర్ సెల్ఫ్ పొల్యూటెడ్.
1: కనుక నీవే నీవు దీన్ని మాలిన్యపరచుకునేటువంటిది కానీ అది ఎప్పుడు కూడా నువ్వు పరిశుద్ధము.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ద కాజ్ ఫర్ దిస్ పొల్యూషన్ బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఇస్ సీక్రెట్.
1: నిశ్చలం, నిస్వార్థము.
0: ఇట్ ఈస్ సో ప్యూర్, అన్పొల్యూటెడ్ అండ్ సెల్ఫ్లెస్.
1: అలాంటి పవిత్రమైనటువంటి హృదయాన్ని నీవెందుకు పాడు చేసుకుంటున్నావు?
0: సచ్ ఎ సీక్రెట్ హార్ట్, వై డు యు
1: స్పాయిల్? ఈ పాడు కావడానికి ఏది మూల కారణము?
0: What is this cause for ruin?
1: Samyak drishti lekapovatame moola karanam.
0: The main cause is the absence
1: samyak
0: of good vision.
1: Samyak vaku lekapovatame moola karanam.
0: Absence of good word
1: samyak
0: is another reason.
1: Samyak shravanam lekapovatame moola karanam.
0: Absence of good listening.
1: Kanukani ee yokka panchabhutamulu kudanu panchatattvamulu kudanu pavitramaina reetiga maarchukunnappude neeku samyak drishti labhistundi.
0: When once we sanctify all the five senses, we develop the sacred looks to begin with.
1: Annintiki ee moola karanam hrudayame.
0: The heart is the main source.
1: Sut plus daya hrudayam.
0: హృత్ ప్లస్ దయ ఇస్ హృదయ.
1: అది ఎప్పుడు కూడా నువ్వు దయతో కూడినటువంటిది.
0: ద హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: ఆ దయనే ప్రేమ.
0: That compassion is
1: love. Compassion antaru.
0: Love is compassion.
1: Kanaka ee yokka aneka perlato kundinatundi okate prema.
0: It's only love that's called in different terms.
1: Aneka prabhu ka aneka naam.
0: One God has many names.
1: Prema ane oka peru pettaru.
0: We call it love.
1: Satyam ane peru pettu pilustunnaru.
0: We call it by truth.
1: Dharmam anetundi prema tho aadukuntunnaru.
0: Other times we play with the word righteousness.
1: Satyam prema tho anubhavistunnaru.
0: We experience by way of peace.
1: Tyagam anetundi dantho jeevichutunnaru.
0: We live with the spirit of sacrifice.
1: ఇవన్నీ కూడాను ఒకే ఆత్మకు పేరు.
0: All have got same source ఆత్మ.
1: కనుకనే అనేకత్వంలో ఉండేటువంటి ఒక ఏకత్వాన్ని మీరు అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: We have to make every attempt to experience this unity in diversity.
1: కట్టకడపటికి ఈ యొక్క ఏకత్వాన్ని పొందిన తర్వాత బుద్ధుడు అప్పుడు ఆనందాన్ని పొందాడు.
0: Buddha attained that blissful state having experienced that oneness in multiplicity.
1: దీని అన్నింటి యందు కూడాను ఈ ఇంద్రియముల యొక్క భావమును త్యాగం చేశాడు.
0: He has given up all the sensual feelings.
1: ఈ ప్రపంచంలో ఇంద్రియముల చేత ఏమేమి మనం అనుభవిస్తున్నామో అవన్నీ కూడాను వ్యర్థమైనటువంటివి అని గుర్తించాడు.
0: He could understand all the fleeting sensual pleasures of this world are useless. ఇవన్నీ
1: బంధనతో కూడినటువంటి యొక్క సెన్సెస్ అని భావించాడు.
0: He also understood the senses will lead to bonding.
1: మానవుని చెరబడాలి వచ్చినటువంటి యొక్క సెన్సెస్ అనే గుర్తించాడు.
0: He has recognized the facts that the senses will ruin you.
1: మానవత్వాన్ని నిర్మూలం గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటి ఈ సెన్సెస్ అనుకున్నాడు.
0: He has understood the senses will ruin the human quality.
1: తన భార్యను కన్న కుమారుడు కూడాను త్యజించాడు.
0: He has sacrificed the wife and the son.
1: క్రమక్రమేణా దీన్ని తాను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాడు.
0: He has developed the renunciation slowly.
1: అంతా జరిగిన తర్వాత
0: at the end
1: తనకు ఈ శబ్దములను అన్నిటి కూడాను త్యజించిపోయాడు.
0: He has sacrificed even listening.
1: ఏకాత్మ తత్వాన్ని గుర్తించాడు.
0: He has known this unity.
1: అప్పుడు ఆనందపడుతున్నాడు.
0: That oneness gave him bliss.
1: ఆనందపడేటువంటి దృశ్యాన్ని తన పిన్నదల్లి కుమారుడైనటువంటి వాడు ఆనంద చూచాడు. అతని పేరు ఆనంద.
0: ఆనంద ఇస్ రేషన్.
1: ఆనంద నిరంతరం కూడాను బుద్ధునితోనే ఉండేటువంటి వాడు. బుద్ధుడు నిర్వాణమైపోతున్నాడే అని కంటిదారలు కార్చాడు. ఆనందం దగ్గరికి పిలిచాడు బుద్ధుడు.
0: బుద్ధ కాల్డ్ ఆనంద క్లోజ్ టు హిమ్.
1: ఆనంద,
0: ఆనంద,
1: నీవు ఆనందం అనుభవించే నిమిత్తమే పుట్టింటావు. భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ఇంద్రియాలను సక్రమమైన మార్గంలో పెట్టుకో. నీవు ఈ ఆనందాన్ని అనుభవించగలవు.
0: యు కెన్ ఆల్సో ఎంజాయ్
1: ఆనందాన్ని పది మందికి పంచగలవు.
0: యు కెన్ ఆల్సో షేర్ దిస్ బ్లిస్ విత్
1: అదర్స్. నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం
0: ఇస్ నాన్ డ్యూయల్
1: గగన సదృశ్యం
0: ఎథీరియల్
1: విశ్వమిత్యాది లక్ష్యం
0: అండ్ ఇట్ హస్ గాట్ ది అల్టిమేట్ యాజ్ ది ఎయిమ్ వన్
1: నిత్యం
0: విమలం
1: అటలం సర్వదీ సాక్షిభూతం
0: ఇట్ ఇస్ unsullied, eternal, immortal, the witness.
1: ఆనందాన్ని నీవు అనుభవించడానికి ఈ ఇంద్రియముల చేతనే నీవు కట్టుబడిపోతున్నావు. కలవు నక్కలు కోతులు అనుభవించేటువంటి యొక్క ఆనందాన్ని నీవు కూడా అనుభవిస్తున్నావు. నీవు మనిషి ఎందుకు పుట్టాలి?
0: షుడ్ వి ఎక్స్పీరియన్స్ ద సేమ్ స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ యాజ్ దట్ ఆఫ్ మంకీ ద ఫాక్స్ అండ్ ద డాగ్?
1: నీవు కూడా ఒక మంకీగా పుట్టింటే బాగుండేది కదా.
0: యు హావ్ బీన్ వండర్ఫుల్ హ్యాడ్ యు బీన్ ఎ మంకీ.
1: నీవు అనుభవించేటువంటిదంతా మంకీస్ కూడా అనుభవిస్తున్నాయి.
0: మంకీ ఆల్సో హ్యాస్ ది సేమ్ ఎక్స్పీరియన్స్ యాజ్ దట్ ఆఫ్ యువర్స్.
1: మంకీ కాదు, మ్యాన్ కైండ్.
0: యు ఆర్ నాట్ ఎ మంకీ, యు బిలాంగ్ టు మ్యాన్ కైండ్.
1: కైండ్ తో కూడినటువంటిదిగా ఉండాలి నీవు.
0: యు షుడ్ బి వన్ ఆఫ్ కైండ్.
1: ప్రేమతో కూడినటువంటి వాడిగా ఉండాలి.
0: You should be full of love.
1: ఇవన్నీ క్షణభంగురమైనటువంటి యొక్క సుఖములు అనుభవించే కోసమని నీవు పుట్టినవాడు కాదు.
0: You are not born to enjoy the pleasures which are fleeting and momentary.
1: పుట్టినప్పుడు ప్రతి ప్రాణి కూడాను కెవ్వును ఏడుస్తాడు.
0: At the time of birth every child cries.
1: ఎందుకోసం ఏడ్చాడు?
0: Why?
1: అయ్యో తిరిగి ఈ ప్రపంచంలో వచ్చి పుట్టాలని నేను.
0: The child cries at the time of birth.
1: ఆనందం నుంచి నేను దూరమైపోతున్నానే.
0: You have come to this world.
1: ఆత్మ నుండి వేరైపోతున్నానే.
0: Feeling so bad for being separated from the soul. So the child cries.
1: ఏడుస్తూ పుట్టినటువంటి మనిషి ఏడుస్తూనే చావటం వల్ల మనిషి ప్రయోజనం ఏమిటి?
0: Having been born while crying, if we leave this world crying, what are it is life? What is the aim of life?
1: కాని నీవు పర్పస్ ఆఫ్ లైఫ్ దాన్ని గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్.
1: ఏడుస్తూ నేను పుట్టాను.
0: ఐఎమ్ బోర్న్ క్రైయింగ్.
1: ఏడుస్తూ జీవిస్తున్నాను.
0: ఐ లీడ్ వైల్ క్రైయింగ్.
1: కట్టకర్మ పోయేటప్పుడు కూడా ఏడుస్తూ పోతున్నాను.
0: అట్ ద ఎండ్ ఆల్సో ఐ క్రై.
1: నేను సాధించినది ఏమిటి?
0: వాట్ ఇస్ ఇట్ ఐ అటైన్?
1: కాదు కాదు,
0: నథింగ్ ఐ అటైన్.
1: ఏడుస్తూ పుట్టినటువంటి మానవుడు నవ్వుతూ చావాలి.
0: హావింగ్ బీన్ బోర్న్ వైల్ క్రైయింగ్, వన్ షుడ్ లీవ్ ద వరల్డ్ విత్ స్మైల్స్.
1: కనుకనే దానిని నీవు సరైన మార్గంలో పెట్టుకోవాలి.
0: దిస్ ఇస్ ద ప్రాపర్ పాత్ దట్ యూ హావ్ టు ఫాలో.
1: ఎప్పుడు నీవు నవ్వుతూ మరణిస్తావు?
0: When When can you die smiling?
1: ఇంద్రియాలు సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే నీవు నవ్వుతూ జీవితాన్ని మొదలుతావు.
0: When senses are kept in a perfect order and way, you can leave the world smiling.
1: కనుకనే నీవు నవ్వుతూ చావాలి.
0: One has to die smiling, joyfully.
1: చావు ఏమిటి?
0: What is death?
1: కేవలం డ్రెస్సును మార్చటమే.
0: Death is the dress of life.
1: Death is the dress of life.
0: Death is the dress of life.
1: ఈ లైఫ్ కు ఒక డ్రెస్ వంటిది ఇదంత.
0: This life is just a sort of a
1: ఈ లైఫ్ లో ఉన్నప్పుడు ఈ డ్రెస్ పెట్టుకున్నాం, కానీ పోయిన తర్వాత ఇంకొక డ్రెస్ వస్తుంది.
0: This dress you have put on in this life, you will change in the next.
1: అంటే చావటం అని కాదు.
0: Death is not the absence.
1: నిర్వాణము.
0: It is nirvana.
1: ప్రతి మానవుడు కూడా నిర్వాణం కావాలని ఆశిస్తున్నాడు.
0: Everyone wants liberation.
1: కానీ ఆ లిబరేషన్ కోసం మనం ఎంత ప్రయత్నం చేయవల.
0: What effort we are making to attain this.
1: కనుక అనేక జన్మముల నుంచి మనం సాధించినటువంటి పుణ్యఫలం అనేటువంటి దాన్ని భగవంతుని దగ్గర డిపాజిట్ కట్టుకున్నాం.
0: Let us deposit all the merit that we have accrued over the past lives.
1: అది భగవంతుని దగ్గర భద్రంగా ఉంటుంది.
0: This merit is safe in his
1: bank. ఇంకా దానికి ఇంట్రెస్ట్ కూడా ఇస్తుంటాడు భగవంతుడు.
0: God gives interest further to the principal amount.
1: కనుక దానిని మనం పొందేటప్పుడు మనం ఏ విధంగా పొందాలి?
0: As you receive the interest, how should you get it?
1: చెక్కును తీసుకుని పోయి సైన్ పెట్టి ఆ యొక్క భగవంతుడు అనేటువంటి మేనేజర్ కి ఇవ్వాలి.
0: Take the check, put your signature, submit to the manager God.
1: ఆ చెక్ బుక్ అతనే అందిస్తాడు.
0: God will give you check book.
1: అది ఏ త్యాగము.
0: Check book is sacrifice.
1: త్యాగం అనేటువంటి చెక్ మన అందరి దగ్గర ఉంటుండాలి.
0: This check of sacrifice is with us.
1: కానీ త్యాగం అనేటువంటి చెక్ పైన ప్రేమ అనేటువంటి సిగ్నేచర్ చేయకపోతే చెక్ ఇస్తే ప్రయోజనం ఏమిటి?
0: You have got this check of sacrifice, but you should put your signature of love, or else it is useless.
1: మానవునికి ప్రేమ త్యాగం రెండు చాలా అవసరము.
0: Every man requires these two, sacrifice and love.
1: ప్రేమ త్యాగములు రెండు కూడా ఏకమైనప్పుడే మనం పొందవలసినటువంటి ఫలితాన్ని మనం సుఖంగా పొందుతాం.
0: With the combination of sacrifice and love,
1: భగవంతుడు ఎంతో అనుభవిస్తున్నాడు.
0: In fact, God has been doing
1: so many. ఎన్ని ప్రయత్నంలో చేస్తున్నాడు.
0: God has given granting many boons.
1: ఎంత ప్రేమను అందిస్తున్నాడు.
0: He is showering
1: love. కానీ దురదృష్టవంతులు దీన్ని అందుకోలేకపోతున్నారు.
0: But unlucky people are not able to receive God's love.
1: దీనికి ఏంటి? భగవంతుని యొక్క సంకల్పం వేరు, అందుకునేటువంటి వాడి సంకల్పం వేరు.
0: The will of God is in one way, that of a recipient in another direction.
1: కరుగునే దీనిని పొందకుండాపోవడానికి మూల కారణం అయిపోతుంది.
0: This is the cause that we are not able to
1: receive. దయామయుడు,
0: God is
1: ప్రేమస్వరూపుడు, కరుణా సముద్రుడు.
0: God is compassionate, he is all kind with oceanic love.
1: ఇలాంటి భగవంతుడు ఇస్తున్నటువంటి దాన్ని ఎందుకు నీవు పోగొట్టుకుంటున్నావు?
0: How is that we lose God's love?
1: నీ ప్రకృతి భావం నీలో నిండిపోయినాయి.
0: You are full of worldly feelings.
1: రాకుతమైనటువంటి చింతలు నీలో నిండిపోయినాయి.
0: You are not with the passing feelings, temporary ideas, you are not able to receive love.
1: ఏనాడు ఈ పవిత్రమైనటువంటి దాన్ని పొందాలని కోరుతున్నావో,
0: దట్ డే వెన్ యూ వాంట్ టు అటైన్ దిస్ సీక్రెట్ లెవెల్,
1: ఈ అపవిత్రమైనటువంటి దాన్ని దూరం చేయాలి.
0: గివ్ అప్ ఆల్ దట్ ఈస్ అన్సీక్రెట్.
1: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: ఇఫ్ ది హెడ్ ఈస్ ఎంప్టీ, యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్ర అది ఖాళీ అగునా?
0: ఇఫ్ ది హెడ్ ఈస్ ఆల్రెడీ స్టఫ్డ్, కెన్ ఇట్ ఎవర్ బి ఎంప్టీ?
1: తలబుర్ర అది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా?
0: ది హెడ్ వితౌట్ బీయింగ్ ఎంప్టీ, కెన్ ఇట్ ఎవర్ బి ఫిల్డ్ విత్ ది స్పిరిచువల్ కంటెంట్?
1: ఏమేమో ఈ తల లోపల
0: fill your head with lots of stuff.
1: భగవంతుడు అందించేటువంటి ప్రేమ యొక్క రసాన్ని ఏ రీతిగా నీవు దాచుకోగలవు?
0: Then how can you fill it up with love, God's gift?
1: దాన్ని పారబోయి,
0: empty the whole,
1: దాన్ని త్యాగం చేయి,
0: sacrifice it.
1: దీన్ని నింపుకో,
0: fill it with love.
1: ఈ త్యాగంలో ఉండినటువంటి యోగము ఇంత గొప్ప యోగంగా ఉంటుంది.
0: త్యాగ సాక్రిఫైస్ ఇస్ యోగా, ద స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: యోగం యోగం యోగం యోగం చేస్తున్నావు. ఏమి యోగం చేస్తున్నావు?
0: యోగా స్పిరిచువల్ ప్రాక్టీస్. వాట్ యు డు?
1: యోగం చేస్తున్నావు.
0: వి ఆర్ డూయింగ్ ఇన్ ఎ మ్యాడ్ వే.
1: అర్థం లేని యోగం చేస్తున్నావు.
0: మీనింగ్ లెస్,
1: అనర్థమైన మార్గంలో ప్రవేశిస్తున్నావు.
0: డూ ఇట్ ఇన్ ఎ డిస్టార్టెడ్ వే.
1: యోగ చిత్తవృత్తి నిరోధక.
0: యోగా యాక్చువల్లీ మీన్స్ ద కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
1: చిత్తవృత్తిని నీవు అరికట్టుకోవటమే నిజమైన యోగము.
0: ది కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ ఇస్ ట్రూ యోగా.
1: అది కాకుండా నీవు శారీరకమైనటువంటి యోగం చేస్తుంటే అది ఒక పెద్ద రోగము.
0: యోగా ఈజ్ నాట్ ఫిజికల్ ఎక్సర్సైజ్, బట్ ఇట్ ఈస్ రోగా ఆర్ డిసీజ్.
1: ప్రతి మానవుడు కూడా యోగం అనే పేరుతో రోగాన్ని పొందుతున్నాడు.
0: టుడే మ్యాన్ ఇన్ ద నేమ్ ఆఫ్ యోగా ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ రోగా, ద డిసీజ్.
1: ప్రేమ అనేటువంటి యొక్క పదార్థం చేత నీ యొక్క మానసిక తత్వాన్ని అభివృద్ధి పరచుకో.
0: లెట్ యువర్ సైకాలజీ ది మైండ్ బి ఫుల్ ఆఫ్ లవ్.
1: మనసును పవిత్రము గావించుకున్నప్పుడే మనిషి పవిత్రుడైపోతాడు.
0: వెన్ వన్స్ యువర్ మైండ్ ఈజ్ సీక్రెట్, యూ బికమ్ సీక్రెట్.
1: భావం తద్భవతి.
0: As is the feeling, so is the result.
1: కనుకనే think it the mind, be thinking. అనగా నీ యొక్క భావమును పవిత్రమైనవిగా పెట్టుకో.
0: Make your thoughts sacred.
1: అప్పుడే నీకు పవిత్రమైనటువంటివి లభిస్తుంటాయి.
0: Then you get all that is sacred.
1: కనుక హృదయాన్ని పవిత్రం చేసుకోవడానికి తగినటువంటి సాధన ఏమిటి?
0: What is that spiritual path that would sanctify your heart?
1: ధ్యానం కాదు.
0: It is not meditation.
1: జపం కాదు.
0: Not penance.
1: యోగం కాదు.
0: Not yoga.
1: ఏవి ప్రయోజనము? ముక్కు మూసుకొని కూర్చుంటుంటే నీకు యోగమా?
0: You catch hold of your nose and call it yoga. No.
1: ఈ ముక్కు నుంచి సద్భావములనేటువంటి యొక్క దీనిని పీల్చుకోవాలి.
0: There should be breath of good feelings through the nostrils.
1: అది ఏ నీ ప్రాణము.
0: That is life.
1: ప్రాణమును సరైన మార్గంలో పెట్టుకోవాలి.
0: We should make good use of
1: carbon dioxide. ని పీల్చుకుంటూ రావద్దు.
0: Never inhale carbon dioxide.
1: ఆక్సిజన్ పీల్చుకో.
0: You breathe in oxygen only.
1: ఆక్సిజన్ నీ యొక్క లంగ్స్ కు ప్రాణములకు తగినటువంటి పోషణ కలిగిస్తుంది.
0: Oxygen sustains your life and maintain the lungs.
1: కానీ ఆక్సిజన్ ను పీల్చుకోవటం లేదు.
0: You are not inhaling
1: oxygen. నీ హృదయం నుంచినే వస్తుండాలి.
0: The oxygen is within you.
1: కార్బన్ డైఆక్సైడ్ హెడ్ నుంచి వస్తుండాలి.
0: కార్బన్ డైఆక్సైడ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది
1: హెడ్ నుంచి అన్ని పిచ్చి పిచ్చివే వస్తున్నాయి.
0: అవుట్ ఆఫ్ ది హెడ్ ఆల్ మ్యాడ్ థింగ్స్ కమ్.
1: ఇవన్నీ విషమయమైన గాలులే.
0: దే ఆర్ ఆల్ పాయిజనస్.
1: ఆ విషమైన గాలులను కూడా స్తంభింపచేసి
0: జస్ట్ స్టాప్ దెమ్ దేర్.
1: హృదయం నుంచి అమృతమయమైనటువంటి యొక్క గాలిని నీవు తెప్పించుకో.
0: ఇన్హేల్ దట్ నెక్టరైజింగ్ ఫీలింగ్.
1: భగవంతుని యొక్క స్పర్శ, భగవంతుని యొక్క స్పర్శనము, భగవంతుని యొక్క సంభాషణము, భగవంతుని యొక్క దర్శనము ఇంత అట్టిదేని కాదు.
0: నన్ కెన్ ఎస్టిమేట్ the darshan of God, the sparshan conversation with God.
1: చూస్తున్నావు నీవు ప్రజలను చూస్తున్నావు.
0: You see people.
1: కానీ ఆ ప్రజలు ఎవరు?
0: భవ
1: స్వరూపములే.
0: They are all divine.
1: ఆ భావాన్ని నీవు తలుచుకో.
0: Have that feeling, divine thought.
1: అప్పుడే నీ దృష్టి పవిత్రమవుతుంది.
0: Then your looks will be sacred.
1: కనుక చూచేదంతా కూడా పవిత్రమే.
0: All that
1: అంతా భగవంతుడే.
0: Everywhere is God.
1: కనుకనే జగత్తును చూస్తూ కూడాను నేను భగవంతుని చూడలేదనుకుంటున్నావు.
0: You see the world, but yet you say that you have not seen God.
1: భగవంతునికి ఒక రూపం లేదు.
0: God has no specific form.
1: స్థానం లేదు.
0: Or name.
1: అన్ని స్వరూపములు తనవే.
0: All forms are His. All names are His.
1: కనుకనే సర్వసాక్షి స్వరూపుడైన భగవంతుడు అన్ని రూపంలోనే ఉంటున్నాడు.
0: God is the eternal witness present in all form.
1: ఆ భావాన్ని నీవు పెట్టుకున్నప్పుడే నీవు సరి అయినటువంటి రీతిగా పొందుతావు.
0: When you have that feeling, you will have good results.
1: ఏవో రవివర్మ రాసినటువంటి విష్ణు బొమ్మను తీసుకునేది, విష్ణువు కృష్ణ బొమ్మను తీసుకుని ఈ బొమ్మల చేత వచ్చిందా?
0: All the pictures of Krishna, they are all the paintings of Ravi Verma.
1: Ivanni oka rasinatundi oka bommale.
0: They are all the paintings of the artist.
1: Bhagavantuniki ee roopamu ledu.
0: God has no specific
1: form. Sarva sarupudu.
0: God is cosmic.
1: Ishvara sarva bhutanam iyavasam idam sarvam.
0: God is present in all of the beings.
1: Sarvam kalividam brahma.
0: Everything is divine.
1: Ekkada chuchina kare daivame.
0: Everywhere you can experience God.
1: Nee daivanga bhavinchuko, nee tallini daivanga bhavinchuko, nee tandrini daivanga bhavinchuko, నీ భార్యను దైవంగా భావి. ఇది సరైన ఉత్తమమైన మార్గము.
0: ద నోబుల్ పాత్ వాంట్స్ యూ టు కన్సిడర్ యువర్ మదర్ గాడ్, యువర్ ఫాదర్ హస్ గాడ్,
1: నీవు కట్టుకున్న తర్వాత భార్య ఏంటి, కానీ అంత పూర్వము ఈ అమ్మ ఎవరు?
0: ఆఫ్టర్ ఆల్ ద వైఫ్ హాస్ బికమ్ యువర్స్ ఓన్లీ ఆఫ్టర్ వెడ్డింగ్, ప్రయర్ టు దట్ హూ ఇస్ షీ?
1: ఈమె నా తల్లి అంటే కన్న తర్వాత నీకు తల్లి ఏంటి, కానీ కనకపునపు ఈమె ఎవరు?
0: The motherhood has come after begetting you.
1: Passing clouds.
0: These relationships have come like passing clouds.
1: Comes and goes.
0: Passing clouds come and go.
1: But morality comes and grows. కనుకని ఈ ఇంద్రియ నిగ్రహం చేతనే ఎంతైనా మనం సాధించుకోవచ్చు.
0: With the sense control you can achieve anything.
1: దీనిని పురస్కరించుకుని ఏ పతంజలి యోగ చిత్తవృత్తి నిరోధకహ అన్నారు.
0: బేసింగ్ ఆన్ దిస్ పతంజలి సెడ్ యోగా మెంట్ సెన్స్ కంట్రోల్.
1: ఈనాడు మానవుడు ఎంత బలహీనుడైపోయినాడు.
0: మ్యాన్ టుడే హెస్ బికమ్ సో వీక్.
1: దైవత్వంగా ఉండినటువంటి మానవుడు ఈనాడు దీనత్వంగా మారిపోయాడు.
0: మ్యాన్ హూ ఇస్ ఎసెన్షియల్ డివైన్ హెస్ బికమ్ సో
1: చిన్నదానికి కోపం వస్తుంది.
0: హీఈస్ అజిటేటెడ్ ఫర్ ఎవరీ సింపుల్ థింగ్.
1: చిన్నదానికి దుఃఖం వస్తుంది.
0: ఫర్ ఎవరీ సిల్లీ థింగ్ ఈస్ మిజరబుల్.
1: ఇవన్నీ ఉంటుంటే ఇంక ఎట్ట భగవతత్వం నీకు కుదురుతుంది?
0: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో గాడ్?
1: అన్నిటినీ సమత్వంగా తీసుకో.
0: హీ షుడ్ హావ్ ఈక్వల్ మైండెడ్నెస్.
1: ఒక కొడుకు పుట్టాడు.
0: He has a son.
1: Santoshichchavu.
0: Be happy.
1: Koduku poyyadu dukkistunnavu.
0: When once a son is born,
1: poyyindi evaru?
0: Who is born and who has disappeared?
1: Mattu poyyetundi ve passing clouds.
0: Both birth and death are passing clouds.
1: Kaga ee passing clouds teeskoni manamu imagine chesukuntunnamu.
0: We just imagine things basing on the passing
1: cloud. Ee marriage ani mirajin chustunnamu.
0: We just in the name of marriage you see only mirage.
1: Mirage chuchi enta sepu nivu daham teerchukuntavu.
0: Watching the mirage, you cannot quench your thirst.
1: ఎక్కడ చూసినా నీరు గాని కనిపిస్తుంటది.
0: Mirage appears as if there is water.
1: నీరు కనిపిస్తూనే ఉంటుంటది.
0: As you run ahead,
1: నీ దాహం తీరేటప్పుడు
0: you don't find water.
1: మిరాజ్ లో ఇంతే ఉండేటువంటిది ఫలితం.
0: This is the result out of a mirage.
1: కానీ నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
0: Do your duty sincerely.
1: నీ డ్యూటీ నువ్వు చేయి.
0: Do your duty sincerely.
1: అది నిజమైనటువంటి మార్గము.
0: That is the correct way.
1: Duty is God.
0: Duty is God.
1: Work is worship.
0: Work is worship.
1: నీ వర్క్ ను కూడా నువ్వు దైవంగా భావించుకో.
0: Consider work as worship.
1: నీ డ్యూటీస్ ను కూడా దైవంగా భావించుకో.
0: Let duty be God.
1: అంతేకాని ఇది నా ఇంటి వర్క్, ఇది ఆఫీస్ వర్క్, ఇది స్కూల్ వర్క్, ఈ విధంగా భావించకూడదు.
0: నెవర్ ఫ్రాగ్మెంట్ ఆర్ బైఫర్కేట్ యాజ్ యువర్ వర్క్ అండ్ యాజ్ గాడ్స్ వర్క్ సెపరేట్.
1: నీ ఉండటం వల్ల ఇల్లు,
0: ఇన్ ఫ్యాక్ట్ యూ స్టే,
1: నువ్వు చేరటం వల్ల ఆఫీస్,
0: బికాస్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్ దట్ ఇస్ ఆఫీస్,
1: చదవటం వల్ల స్కూల్,
0: బికాస్ ఆఫ్ యువర్ లెర్నింగ్ ఇన్
1: స్కూల్. కానీ పెట్టినవి కాదు.
0: ద లెర్నింగ్ ఇస్ ద స్కూల్, ప్రొఫెషన్ ఇట్ ఇస్ ఆఫీస్.
1: కానిది పోనిది ఒక్కటి ఉంది.
0: బట్ దట్ నైదర్ కమ్స్ నాట్ గోస్ ఇన్ వన్.
1: స్వరూపులారా,
0: ముఖ్యంగా
1: చిన్న మార్గంలో మీరు గుర్తించాలి.
0: అండర్స్టాండ్ ద సింపుల్ పాత్.
1: మానవుడు గుర్తించవలసింది మూడే మూడు.
0: మ్యాన్ హ్యాస్ టు రియలైజ్ ఓన్లీ త్రీ.
1: ఒకటి వస్తుంది పోతుంది.
0: వన్ కమ్స్ అండ్ గోస్.
1: కానీ రెండవది వస్తుంది పోదు.
0: ద సెకండ్ ఇట్ కమ్స్ అండ్ ఇట్ డజంట్ గో.
1: ఈ మూడవది పోదు రాదు.
0: థర్డ్ నైదర్ ఇట్ కమ్స్ నార్ గోస్.
1: అజ్ఞానము,
0: ఇగ్నోరెన్స్.
1: అజ్ఞానం వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది.
0: Ignorance comes and goes.
1: కానీ జ్ఞానము వస్తుంది నిలుస్తుంది.
0: Wisdom, when once it comes, it stays.
1: రాదు పోదు, అది ఆత్మ జ్ఞానము.
0: The knowledge of the self, it neither comes nor goes.
1: నిత్యంగానే ఉంటుంటది.
0: It is permanent, eternal.
1: ఎప్పటికి నిత్యంగానే ఉంటుంటది.
0: It is eternal.
1: ఇది మార్పు చెందేటువంటిది కాదు.
0: It is changeless.
1: ఆత్మ జ్ఞానం అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
0: ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ సో స్వీట్.
1: ఇలాంటి అమృతమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని నీవు పొందకుండా ఈ లోక జ్ఞానం నీవు ఎంత చదివి ప్రయోజనం ఏమిటి?
0: విదౌట్ ఎక్వైరింగ్ దిస్ నెక్టరైన్ నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్, వాట్ ఫార్ ది సెక్యులర్ నాలెడ్జ్.
1: పుస్తకాలు చదివి చదివి చదివి చదివి పారవేస్తున్నాం.
0: We read books so many and throw them out.
1: ఈ పుస్తకాలు ఉన్నటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
0: Where from you got the matter in book?
1: మానవుని మస్తకం నుంచి వచ్చింది.
0: Matter of the book, పుస్తకా is out of
1: మస్తకాల
0: హెడ్.
1: దీనికి మస్తకానికే చేర్చుకుంటున్నావు.
0: So all the stuff in the book, పుస్తకా is taken into మస్తకాల హెడ్.
1: కానీ ఆత్మ జ్ఞానము పుస్తకం కాదు, మస్తకం కాదు.
0: The knowledge of the self is neither పుస్తకా the book or మస్తకాల హెడ్
1: స్థానము.
0: It present in the heart.
1: కనుక మనస్తత్వాన్ని మొట్టమొదటగా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయండి.
0: ఫస్ట్ నో ది మైండ్ అండ్ ఇట్స్ నేచర్.
1: మనసు అనేటువంటిది చాలా పిచ్చి పిచ్చిది.
0: మైండ్ ఇస్ ఎ మ్యాడ్ మంకీ.
1: ఇవన్నీ తలంపుల యొక్క చేరికనే.
0: ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: ఈ థాట్స్ వల్లనే మన మనసు యొక్క భావాన్ని మాలిన్యపరుస్తుండాలి.
0: ఇట్ ఇస్ ఓన్లీ అవర్ థాట్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సైకలాజికల్ పొల్యూషన్.
1: చేసుకో.
0: Understand clearly.
1: నీవు కోరవలసినటువంటి కోరు.
0: Have the correct desire.
1: నీకు ఆకలి అవుతుండాలి.
0: You are hungry.
1: నువ్వు కోరవలసింది అన్నమే.
0: You should desire for food.
1: దాన్ని భోంచేసి.
0: Eat well.
1: ఆకలి తీరుతుంది.
0: Appease your hunger.
1: అయితే మానవునికి ముక్తి కావాలి.
0: But man wants liberation.
1: ఈ ముక్తి ముక్తి అనేటువంటిది ఏమిటిది?
0: What is this ముక్తి liberation?
1: ప్రత్యేకంగా కట్టి పెట్టినటువంటి ఒక ఎయిర్ కండిషన్ గ్రామం కాదు.
0: ముక్తి liberation is not air conditioning building.
1: కాదు కాదు.
0: నో,
1: ముక్తి అంటే దానికి ముక్తాయం కావటమే ముక్తి.
0: ముక్తి మీన్స్ ద ఫుల్ఫిల్మెంట్ ఇస్ ముక్తి.
1: ఆకలి ఒక ముక్తి.
0: అండ్ దిస్ హంగర్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్.
1: భుజించితే ముక్తి వచ్చేసింది.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ టేక్ పార్టేక్ ఇన్ యువర్ ఫుడ్.
1: ఇదంతా లౌకిక ముక్తులు.
0: దీస్ ఆర్ ఆల్ ద వరల్డ్ ఫుల్ఫిల్మెంట్. సపోజ్ యూ సఫర్ ఫ్రమ్ ఎ డిజీజ్,
1: మందు తీసుకుంటే నివారణ అయిపోయింది.
0: వెన్ వన్స్ యూ టేక్ మెడిసిన్ యూ ఆర్ క్యూర్.
1: ఆరోగ్యానికి ముక్తి.
0: దిస్ ఇస్ లిబరేషన్ ఫ్రమ్ సఫరింగ్.
1: కానీ మనసుకు ఒక ముక్తి కావాలి.
0: మైండ్ నీడ్స్ లిబరేషన్.
1: ఆ మనసుకి ఏమిటి? చంచలత్వంగా ఉండేటువంటి దాన్ని స్థిరం చేసుకోవటమే ముక్తి.
0: మైండ్ విచ్ ఇస్ వేవరింగ్ ఇన్ టు మేక్ ఇట్ స్టడీ. This is psychological liberation.
1: ఇవన్నీ కూడా నువ్వు భౌతిక ముక్తులే.
0: ఆల్ ద రెస్ట్ ఆర్ వరల్డ్లీ.
1: నిజమైన ముక్తి ఏమిటి?
0: వాట్ ఇస్ ద ట్రూ లిబరేషన్?
1: రాదు పోదు ఆత్మతత్వాన్ని గుర్తించడమే నిజమైన ముక్తి.
0: ద ట్రూ లిబరేషన్ ఈస్ ద రికగ్నిషన్ ఆఫ్ ది నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ విచ్ నైదర్ కమ్స్ నార్ గోస్.
1: ఆత్మ ఒక్కటే.
0: ద సేమ్ స్పిరిట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్. ఆత్మ
1: సర్వభూతాంతరాత్మ.
0: ద సేమ్ సౌల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
1: ఇలాంటి భావాన్ని మనము తెలుసుకునే నిమిత్తమై బుద్ధుడు ఇన్ని రకమైన సాధనలు చేశాడు.
0: Buddha did so many spiritual tasks.
1: దీనిని నిర్వాణము అన్నారు.
0: టు టీచ్ దిస్ విచ్ ఇస్ కాల్డ్ నిర్వాణ లిబరేషన్.
1: ఈ నిర్వాణము,
0: వాట్ ఇస్ దిస్ నిర్వాణ?
1: అనగా మానవుని యందు మూడు తత్వములు ఉంటున్నాయి.
0: మీనింగ్ మ్యాన్ హ్యాస్ గాట్ త్రీ ఆస్పెక్ట్స్.
1: అది ఏ నిజమైనటువంటి నిర్వాణము?
0: దేర్ లైస్ ద ట్రూ లిబరేషన్.
1: మొట్టమొదట,
0: ద ఫస్ట్,
1: సంఘ నీతి.
0: ద వన్ ఇస్ మొరాలిటీ ఇన్ సొసైటీ. ఫియర్ ఆఫ్ సిన్.
1: పాప భీతి.
0: Fear of sin.
1: Satyani. ఈ మూడింటి యొక్క తత్వమే నిజమైన నిర్వాణము.
0: సో ద త్రీ, ద లవ్ ఆఫ్ గాడ్, ద ఫియర్ ఆఫ్ సిన్ అండ్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: పాప భీతి ఉండాలి.
0: వన్ షుడ్ హావ్ ఫియర్ ఆఫ్ సిన్.
1: ప్రేమను చూస్తే ఆనందించాలి.
0: యూ షుడ్ బి సో హ్యాపీ వెన్ యూ ఆర్
1: సంఘం చూస్తే కలిసిమెలిసి ఉండాలి.
0: యూ షుడ్ మింగిల్ ఇన్ సొసైటీ.
1: అది నిజమైన నిర్వాణము.
0: That is true liberation.
1: కనుకని పాపమునకు ఏమాత్రం కూడా సమీపించకూడదు మనము.
0: Never be close to any sort of sin.
1: భగవత్ యొక్క సన్నిధి సన్నిధి సన్నిధి అది ఏ నిజమైన పెన్నిధి.
0: The pennidhi is the true wealth, is sannidhi the proximity of God.
1: కానీ మూర్ఖులైనటువంటి మానవులు,
0: man who is a fool,
1: దైవత్వాన్ని సరైనటువంటి రీతిగా అర్థం చేసుకోవటం లేదు.
0: Could not understand the divine principle.
1: ఏదో ధ్యానం చేస్తే అక్కడ మాకు సాక్షాత్కారం వస్తుందని భావిస్తున్నారు.
0: He expects the manifestation of God as a meditation. ధ్యానంలో
1: ఏమీ లేదు.
0: Nothing is there in meditation.
1: జీవితమే way of life.
0: Our life itself.
1: అదే నిజమైన ధ్యానము.
0: A particular meditation.
1: దోవ నడుస్తున్నావు నీవు.
0: You walk along the road.
1: ఆ దోవపై నీవు దృష్టి లేకుండా గినిపోతే యాక్సిడెంట్ వచ్చేస్తుంది.
0: ఇఫ్ యు ఆర్ నాట్ వాచ్ఫుల్ యాజ్ యూ వాక్,
1: డ్రైవ్ చేస్తున్నావు,
0: యూ ఫేస్ ద డేంజర్.
1: డ్రైవ్ ను సరైన రోజులు రోడ్డులో ప్రవేశపెట్టినప్పుడే అది క్షేమం కలుగుతుంది.
0: యాజ్ యూ డ్రైవ్ ఇన్ యువర్ కార్ అలాంగ్ ద రోడ్, యూ షుడ్ బి వాచ్ఫుల్.
1: లేకపోతే అక్కడ యాక్సిడెంట్ వచ్చేస్తుంది.
0: ఆర్ ఎల్స్ యు విల్ బి మెట్ విత్ అన్ యాక్సిడెంట్.
1: ప్రతి ఒక్కటి కూడాను మన లైఫ్ అంతా కూడాను ధ్యానమే.
0: ద హోల్ లైఫ్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ మెడిటేషన్.
1: ప్రతి దాని ఎందుకు ఏకాగ్రత అవసరము.
0: కాన్సన్ట్రేషన్ ఈజ్ నెసెసరీ.
1: ఏకాగ్రత అనేటువంటి ధ్యానం అవుతుందా?
0: కెన్ కాన్సన్ట్రేషన్ బి మెడిటేషన్?
1: ఇది కేవలం కాన్సన్ట్రేషన్.
0: Just the beginning concentration.
1: కాని ఇది నిజమైన ధ్యానం కాదు.
0: It's not meditation.
1: ఈ కాన్సన్ట్రేషన్ కు అతీతంగా పోవాలి.
0: One should transcend the concentration.
1: అప్పుడే నిజమైనటువంటి ధ్యానము.
0: Then life meditation.
1: మనోభావాలు స్తంభించి పోవాలి.
0: Then the all thoughts should be withdrawn.
1: ఏ థాట్స్ కూడా రాకుండా చూసుకోవాలి.
0: You should be free from thoughts.
1: అది నిజమైనటువంటిది.
0: That is the state of meditation.
1: ఒకానొక సమయం లోపల
0: at one time
1: గోపికలందరూ కూడా ఈ మార్గం అనుసరిస్తూ వచ్చారు.
0: Gopikas were adopting the same procedure.
1: కృష్ణుడిపైనే ఒక మార్గము, ఒక దృష్టి.
0: దే ఆల్వేస్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ కృష్ణ.
1: ఆ గ్రామానికి కొత్త కోడలు వచ్చింది పాపం.
0: ఎ న్యూ హౌస్ వైఫ్, ద బ్రైడ్ కేమ్ దేర్.
1: ఆ కొత్త కోడలు వచ్చేసి యశోద ఇంటికి పోయి దీపం ముట్టించుకుని రావాలని ఉంటుంది.
0: అండ్ షీ హ్యాడ్ టు గో టు ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
1: కృష్ణుడు జన్మించినటువంటి వాడు.
0: And Krishna was born there.
1: Krishnudi inti nundi nen jyotam techukunte naa illu kudunu Krishna kutumbanga maaripothundi.
0: If I bring that light from the residence of Krishna, I will also be sacred if I visit
1: ani
0: that house.
1: Deepam teesukondi aa deepanni muttistu undali.
0: So she has gone there with the lamp to light it.
1: Aa jyoti velugutu undadi.
0: It was shining.
1: Aa jyotilo ee Krishnudi chustundadi.
0: She was watching Krishna in the light.
1: Chustunu chey kuda marchipoyindi.
0: And she has forgotten the hand.
1: Ee cheyyanta kaalipothundadi.
0: The hand was burned.
1: కానీ చలించకుండా నిలిచి ఉండాలి ఈ గోపిక.
0: బట్ దట్ గోపిక వాజ్ సో స్టెడీ.
1: ఏదో వాసన వస్తుందని యశోద పరిగెత్తి వచ్చింది.
0: బికాస్ ఆఫ్ బర్నింగ్ స్మెల్ యశోద కేమ్ రన్నింగ్.
1: మండిపోతుంటే నీవెందుకు ఇంకా అట్లా నిలుచుకున్నావు?
0: As your hand is burning, why are you standing like that?
1: అని చెప్పి ఆ దీపం నుంచి ఆ చైన్ తీసి ఈమెను బయటికి పంపించింది.
0: And she has just kept the hand out of the flame and sent her out.
1: యశోద వచ్చి చెప్పింది బయట ఉన్నటువంటి గోపికలకు.
0: యశోద కేమ్ అవుట్ అండ్ టోల్డ్ గోపిక. అమ్మా, ఏంటి
1: పిచ్చి మనిషి, ఏమిటి?
0: ఈ షే మ్యాడ్ క్యాప్, వై డస్ షీ డూ దట్?
1: దీపం ఉంచుకోవడానికి వచ్చేటువంటి చేయి కాలిపోతున్నా గానీ ఈమెకు ప్రజ్ఞ లేకుండా ఉంటుందాది.
0: After all, she came there to light her lamp, but instead she getting her hand burned.
1: ఏమి సుగుణ, ఎందుకోసం నీవు ఆ విధంగా నిలుచుకున్నావు?
0: And then she asked, Suguna, why are you standing like that?
1: Amma, aa jyotilo krishnudu kanipistunnadu, nenu ye vidhanga vadali petti ravali?
0: As I am watching the beautiful form of Krishna in the flame, how can I get away from that spot?
1: Ee gopikalandaru egirinaru.
0: In the meantime, all gopikas were dancing.
1: Sugunaku kanipinchenanta manasu gunaku kanipinchenanta nanduni inta gopaludanta deepana kanipinchenanta manasu gunaku kanipinchenanta.
0: Our Suguna could see at the residence of Nanda, there in the flame, Krishna himself.
1: ఆ సుగుణకు కనిపించాడట నందుని ఇంట.
0: Suguna could see Krishna at the residence of Nanda.
1: ఎక్కడ కనిపించాడు? దీపంలో కనిపించాడు.
0: Where? In the flame of the lamp.
1: ఏమిటి? ఏకాగ్రత లోపల సర్వత్రా కనిపిస్తాడు భగవంతుడు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ వన్ పాయింటెడ్నెస్ ఇన్ కాన్సన్ట్రేషన్ షీ కుడ్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్.
1: కనుకనే మన గుణములు పవిత్రమైన పుట్టిగా ఉండాలి.
0: సో అవర్ క్వాలిటీస్ హావ్ గాట్ టు బి
1: సేక్రెడ్. మన చర్యలు పవిత్రమైన పుట్టిగా ఉండాలి.
0: యాక్షన్స్ మస్ట్ బి సేక్రెడ్.
1: మన దృష్టి పవిత్రమైన పుట్టిగా ఉండాలి.
0: అవర్ లుక్ షుడ్ బి సేక్రెడ్.
1: మన వాక్కు పవిత్రమైన పుట్టిగా ఉండాలి.
0: ద వర్డ్ హస్ గాట్ టు బి గుడ్.
1: ఆ విధంగా జీవించినప్పుడే తానే దైవంగా మారిపోతాడు.
0: దెన్ వన్స్ యూ లీడ్ సచ్ ఎ లైఫ్, యు ఆర్ డివైన్.
1: దైవాన్ని వెతకనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు లివ్ లాంగ్.
1: దైవమే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు.
0: అండ్ గాడ్ విల్ కమ్ క్లోజ్ టు యూ సర్చింగ్ ఫర్ యూ.
1: ఒక దీంతో రాస్తూ వచ్చేసాడు బైబిల్లో.
0: అనిబిసెంట్ మేడ్ ఎ మెన్షన్ ఆఫ్ ఇట్.
1: మానవులు భారతదేశం లోపల భగవంతుని వెతుకుతూ ఉన్నారట.
0: ఇన్ భారత్ పీపుల్ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
1: ఏమిటి ఈ పిచ్చి?
0: వాట్ ఇస్ దిస్ మ్యాడ్నెస్?
1: మనుషులు పోయి భగవంతుని వెతకటమా?
0: వాట్ ఇస్ దట్ మ్యాన్ ఇస్ సర్చింగ్ ఫర్ గాడ్? నో,
1: భగవంతుడే మంచి మనిషిని వెతుక్కుంటూ వస్తున్నాడు.
0: నో నో, గాడ్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్.
1: గుడ్ మ్యాన్ ఎవరు అని భగవంతుడే వెతుకుతూ ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్. వేర్ హీ ఇస్?
1: భగవత్ ప్రేమకు పాత్రుడైనటువంటి వాడే గుడ్ మ్యాన్.
0: ద వన్ హూ ఇస్ ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఈస్ ద గుడ్ మ్యాన్.
1: ఆ గుడ్ మ్యాన్ ఏ గాడ్ మ్యాన్.
0: ద గుడ్ మ్యాన్ ఈస్ ద గాడ్ మ్యాన్.
1: ఆ గుడ్ భావం లేనప్పుడే బ్యాడ్ మ్యాన్.
0: అండ్ వెన్ ఈస్ నాట్ ఎ గుడ్ మ్యాన్, నేచురల్లీ ఈస్ ఎ బ్యాడ్ మ్యాన్.
1: కనుక మనం బ్యాడ్ మ్యాన్ కాకూడదు, గుడ్ మ్యాన్ కావాలి.
0: నెవర్ బి ఎ బ్యాడ్ మ్యాన్, బి ఎ గుడ్ మ్యాన్.
1: గాడ్ మ్యాన్ కావాలి,
0: యూ షుడ్ బి ఎ గాడ్ మ్యాన్.
1: అప్పుడే నీవు నిజమైనటువంటి యొక్క మానవత్వం ధరించినందుకు సార్థకం అవుతుంది.
0: దేర్ లైస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అందరి ఎందు ఉండేటువంటి ప్రేమ పరిశుద్ధమైనటువంటిది.
0: There's pure love in all of you.
1: కానీ మధ్య మధ్య ఈ భ్రాంతుల చేత మాలిన్యపరుచుకుంటున్నారు.
0: Because of other illusions, worldly thoughts, you put.
1: దానివల్ల మన విలువ తగ్గిపోతుంది.
0: Our value has gone down.
1: నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను చాలిస్తాను.
0: A small example Bhagwan wants to give us.
1: నీ దగ్గర ఒక బంగారు చైన్ ఉంటుంది.
0: You have got gold chain.
1: ఇది ప్యూర్ బంగారుగా ఉంటుంది.
0: It's pure gold.
1: ఈ ప్యూర్ గోల్డ్ గా ఉన్నప్పుడు షైనింగ్ ఇస్తుంది.
0: As the pure gold is shining brilliantly.
1: ఈ గోల్డ్ తగినటువంటి వెల కూడా పెరిగిలా ఉంటుంది.
0: And its cost is also very high.
1: దీంతో కొంచెం కాపర్ కలిపితే,
0: if you mix it with some copper,
1: ఈ ప్యూరిటీ తగ్గిపోయింది.
0: Its purity has gone down.
1: తగ్గిపోవడమే కాకుండా దాని వెల కూడా తగ్గిపోయింది.
0: The value also has gone down.
1: దాంతో మరింత పిత్తాలు కలిపినావు.
0: You also add some more brass.
1: ఈ బ్రాస్, ఈ వెండి రెండు కలపటం చేత మరింత దాని యొక్క ప్రకాశం తగ్గిపోయింది.
0: బికాజ్ ఆఫ్ బ్రాస్ అండ్ కాపర్ అండ్ సిల్వర్ ద వాల్యూ హస్ గాన్ డౌన్.
1: మరింత కాపర్ కలిపినావు,
0: దెన్ యూ హావ్ మిక్స్డ్ కాపర్ ఫర్దర్,
1: దానికి ఒక ప్రకాశమే తగ్గిపోయింది.
0: అండ్ ఇట్స్ నాట్ షైనింగ్ నౌ.
1: కట్టకట్టబడి బంగారు విలువనే పోయింది.
0: ద వాల్యూ ఆఫ్ ద గోల్డ్ ఈస్ లాస్ట్.
1: అట్టనే మానవుడు పవిత్రమైనటువంటి యొక్క ప్యూర్ గోల్డ్ వంటి వాడు.
0: సిమిలర్లీ మ్యాన్ ఈస్ ఎ ప్యూర్ గోల్డ్.
1: ఈ డిజైర్స్ అనేటువంటి యొక్క కాపర్ ను కలుపుకుంటున్నాడు.
0: యూ హావ్ మిక్స్డ్ అప్ విత్ ది కాపర్ ఆఫ్ డిజైర్.
1: కనుక ఈ మానవత్వం అనేటువంటి గోల్డ్ ప్రకాశం తగ్గిపోతుంది.
0: సో హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ గోల్డ్ ఈస్ నాట్ షైనింగ్.
1: మానవత్వం అనేటువంటి ఒక విలువ కూడా తగ్గిపోతుంది.
0: హ్యూమానిటీ హాస్ లాస్ట్ ఇట్స్ వాల్యూ.
1: దాంతో తిరిగి బ్రాస్ కలుపుతున్నాడు.
0: ఫర్దర్ యూ మిక్స్డ్ ఇట్ విత్
1: ఈ బ్రాస్ కలపడం వల్ల బంగారు విలువ పూర్తి తగ్గిపోయింది.
0: బికాస్ ఇట్స్ మిక్స్డ్ విత్ బ్రాస్ ద గోల్డ్ హాస్ లాస్ట్ ఇట్స్ వాల్యూ.
1: దాని ద్వారా ప్రకాశం కూడా తగ్గిపోయింది.
0: అండ్ సో ఇస్ నాట్.
1: ఈనాడు మానవత్వానికి విలువ లేకుండా పోతుండాలి అంటే ఏది కారణం?
0: టుడే మ్యాన్ హాస్ నో వాల్యూ, వాట్ ద రీజన్?
1: అనవసరమైనటువంటివన్నీ మిక్స్ చేసుకుంటున్నాడు.
0: వి ఆర్ మిక్సింగ్ విత్ ఆల్ అన్నెసెసరీ థింగ్.
1: కనుక ఈ మానవునికి ఉండవలసినటువంటి విలువ లేకుండా పోతుండాలి.
0: దేర్ఫోర్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ మిస్సింగ్ డే బై డే.
1: సత్యము మానవతా విలువ.
0: ట్రూత్ ఇస్ ద హ్యూమన్ వాల్యూ.
1: ధర్మము మానవతా విలువ.
0: రైచియస్నెస్ ఇస్ హ్యూమన్ వాల్యూ.
1: పీస్ మానవతా విలువ.
0: పీస్ ఇస్ హ్యూమన్ వాల్యూ.
1: ఈ మానవతా విలువలన్నీ చేర్చుకో, నీవు ప్రకాశంగా ఉంటుంది.
0: దెన్ వన్స్ యు హావ్ ది హ్యూమన్ వాల్యూస్ యు షైన్.
1: ఏ ప్రదేశం వెళ్ళినా కూడా నిన్ను గౌరవిస్తారు.
0: వేర్ ఎవర్ యు గో యు విల్ బి రెస్పెక్టెడ్.
1: ప్రతి మానవుడు కూడా నిన్ను తగినటువంటి ఉన్నత స్థాయిని అందిస్తారు.
0: ఎవ్రీవన్ విల్ గివ్ యు ది ఎస్టీమ్ అండ్ ఆనర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ పవిత్రమైనటువంటి మనసును మాలిన్యం చేసుకోకండి.
0: నెవర్ పొల్యూట్ యువర్ మైండ్ విత్
1: ఎనీ. జన్మల యొక్క ఫలితం చేతనో మానవత్వం మనకు ప్రాప్తించింది.
0: బికాస్ ఆఫ్ ఆల్ ద మెరిట్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్స్ యు కుడ్ బి బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: చాలా విలువైనటువంటిది.
0: హ్యూమన్ బీయింగ్ ఇస్ హై. హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: ఎప్పుడు విలువలు? ఈ గుణములు పెంచుకున్నప్పుడే విలువలు.
0: ద వాల్యూ లైస్ ఇన్ దీస్ వాల్యూస్ కల్టివేషన్.
1: బుద్ధుడు చెప్పినటువంటి బోధ ఇదియే.
0: దిస్ ఇస్ ద టీచింగ్ ఆఫ్ బుద్ధ.
1: కానీ నిజమైన బుద్ధులు కూడాను ఈ రకమైనటువంటి దాన్ని అనుసరించడం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఈవెన్ ద టీచింగ్.
1: నిర్వాణం నిర్వాణం నిర్వాణం అంటే మోక్షం పోవటమే.
0: నిర్వాణ మీన్స్ అటైన్మెంట్.
1: మోక్షం కాదు ఇక్కడ.
0: ఇస్ నాట్ మోక్ష లిబరేషన్.
1: నీలో ఉన్నటువంటి పాపతత్వాన్ని పరిహారం చేసుకోవాలి.
0: యు జస్ట్ అటోన్ యువర్ సిన్స్, దట్ ఇస్ లిబరేషన్.
1: హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి.
0: ప్యూరిఫై యువర్ హార్ట్.
1: సంఘనీతిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: ఫాలో ద మొరాలిటీ ఆఫ్ ద సొసైటీ.
1: పాప భీతిని నీవు పెంచుకోవాలి.
0: కీప్ అప్ దట్ ఫియర్ ఆఫ్ సిన్.
1: దైవ ప్రీతిని.
0: లవ్ ఆఫ్ గాడ్.
1: లవ్ ఆఫ్ గాడ్.
0: లవ్ ఆఫ్
1: ఫియర్ ఆఫ్ సిన్స్.
0: ఫియర్ ఆఫ్ సిన్. మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: ఈ మూడింటిని మనం పెంచుకుంటే ఇదే నిర్వాణం.
0: వెన్ వన్స్ యు అబ్జర్వ్ ఫాలో దీస్ త్రీ, దట్ ఈస్ నిర్వాణ లిబరేషన్.
1: కనుకనే దైవ ప్రీతిని మనం సంపాదించాలి.
0: హ్యావ్ ద లవ్ ఫర్ గాడ్ మోర్ అండ్ మోర్.
1: పాప భీతి ఉండాలి మానవునికి.
0: మ్యాన్ షుడ్ హ్యావ్ ఫియర్ ఆఫ్ సిన్.
1: పశువుకి ఇంత లేదు.
0: అనిమల్ హ్యాస్ నో డిస్టింక్షన్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: పాపం అంటే ఏమిటో దానికి తెలియదు.
0: బికాస్ అనిమల్ డస్ నాట్ నో వాట్ సిన్
1: ఈజ్. మానవునికి పాప భీతి రావాలి.
0: మ్యాన్ నోస్ వాట్ సిన్ ఈజ్, సో హీ షుడ్ హ్యావ్ ఫియర్ ఆఫ్ సిన్.
1: ఫియర్ ఆఫ్ సిన్స్.
0: Fear of sin.
1: Love of God.
0: Love of God.
1: Morality in society.
0: Morality in society.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిర్వాణం.
0: The one unit of these three is liberation.
1: కనుక మనము సరైన మార్గాన్ని అనుసరించి మొట్టమొదటి ఇంద్రియాలు అరికట్టుకోవడానికి చూసుకోవాలి.
0: Let us follow proper path. First control our senses.
1: కానీ అప్పుడప్పుడు దీనిని మనం చేసుకుంటూ
0: We have to memorize these things.
1: Charge istu povali.
0: And we should charge our spirits.
1: Madhya madhya ee satsangam cherali.
0: We should join good company.
1: Satsangam cherthe ade charge ayipothundi.
0: In a good company we charge ourselves.
1: Ee charge chesukuntu nuvu danni anusaristu pothe nuvu ento abhivruddhi ayipoyi aadarsha purushuluga meeru tayaravutaru.
0: By charging our spirits you will be certainly ideals in society.
1: Govinda Krishna jai Gopala Krishna jai Gopala bala bala raja Krishna jai.

0: భారతీయ సంస్కృతి యందు మొదటి పదములు సర్వులు సుఖంగా ఉండాలి, సర్వులు సౌభాగ్యంగా ఉండాలి, సర్వులు ఆనందమయులై ఉండాలి, సర్వులు ఆరోగ్యవంతులై ఉండాలి. ఇది భారతీయ యొక్క సంస్కృతి ప్రధాన సూచన.
1: ది ఫస్ట్ డిక్టం యాజ్ పర్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ దట్ ఎవ్రీబడి షుడ్ లివ్ ఇన్ పీస్, ప్లెంటీ, ప్రాస్పెరిటీ, బ్లెస్ అండ్ గుడ్ హెల్త్.
0: ప్రేమస్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు అనాది కాలం నుండి అనంతమైనటువంటి యొక్క అనుభూతులు అనుభవిస్తూ ఆనందాన్ని నోచుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ హ్యాస్ బిన్ స్ట్రగ్లింగ్ హార్డ్, పాసింగ్ త్రూ వేరిడ్ ఎక్స్పీరియన్సెస్, కుడ్ నాట్ రియలైజ్ టిల్ దిస్ డేట్ ద బ్లెస్.
0: భారతీయ సంస్కృతి కదిలేటువంటిది కాదు.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ అన్షేకబుల్.
0: కాలముచే కదలక, చరిత్రచే మాయక, ప్రళయముచే తరుగక, సృష్టిచే పెరుగక, నిత్య సత్యమైనటువంటి యొక్క ఆనందమైనటువంటి సత్వాన్ని ప్రబోధించేటువంటి భారతీయ సంస్కృతి.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ షాల్ నాట్ వానిష్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్. ద హిస్టరీ కెనాట్ కవర్ ఇట్ ఆల్ టుగెదర్. ది ఎండ్ ఆఫ్ దిస్ క్రియేషన్ విల్ నెవర్ డిమినిష్ ఇట్ ఎయిదర్, నార్ ది క్రియేషన్ వుడ్ హెల్ప్ ఇట్ టు ఇంక్రీజ్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ ఎటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
0: ఇట్టి సంస్కృతిని ఈనాడు విద్యార్థులు మర్చిపోయి అనంతమైనటువంటి చిక్కులకు గురి అయి శాంతికి దూరమై ఆనందానికి అత్యంత దూరమవుతూ వచ్చారు.
1: సచ్ కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ ఫర్గాటన్ బై స్టూడెంట్స్ టోటలీ, అండ్ సో దే ఆర్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ ఎజిటేషన్స్, అండ్ హెన్స్ దే హావ్ లాస్ట్ పీస్ అండ్ ది స్టేట్ ఆఫ్ బ్లెస్.
0: ప్రాచీన భారతీయులు వారి యొక్క అనుభూతులను, వారి యొక్క ఆనందమును, వారి యొక్క అనుభవజ్ఞులను 10 మందికి చాటుతూ అనుభవిస్తూ ఆనందిస్తూ వచ్చారు.
1: ది ఏన్షియంట్ భారతీయస్ హ్యాడ్ దేర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ఫినిట్. దే హ్యావ్ బీన్ పబ్లిసైజింగ్ ఇట్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ ద బ్యూటిఫుల్ స్టేట్ ఆఫ్ బ్లెస్.
0: భారతీయ సంస్కృతి యొక్క పవిత్రతను విదేశీయులు కూడాను సత్యాన్ని గుర్తించి దేశాన్ని ఉద్ధరించే నిమిత్తమై కంకణం కట్టుతూ వచ్చారు.
1: ది వాల్యూ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ బై ఫారినర్స్ యాజ్ ద వన్ దట్ వుడ్ హెల్ప్ ఫార్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ వన్స్ ఓన్ ల్యాండ్.
0: అమెరికా దేశస్థుడైనటువంటి చాలా ప్రసిద్ధిగాంచినటువంటి వాడు,
1: అమెరికన్ బై నేమ్ ఈజ్ హైలీ రెప్యూటెడ్ వన్,
0: ఒకనొక సమయం లోపల తల్లిదండ్రులు చాలా బీదరికాన్ని అనుభవిస్తూ వచ్చారు.
1: హిస్ పేరెంట్స్ పాస్డ్ త్రూ ద పీరియడ్ ఆఫ్ పావర్టీ.
0: అలాంటి పరిస్థితిలో తల్లి పాత గుడ్డలను కుట్టి అంతో ఇంతో ధనమును సంపాదిస్తూ వచ్చింది.
1: మదర్ అట్ ద టైమ్ స్ట్రికెన్ బై పావర్టీ కుడ్ ఎర్న్ హర్ లైవ్లీహుడ్ బై స్టిచింగ్ ద ఓల్డ్ వన్ క్లోత్స్.
0: తండ్రి కార్పెంటర్ పనిచేసి తను తెచ్చుకునేటువంటి ఒక స్వల్ప ధనముని తన కుటుంబంతో పోషిస్తూ వచ్చాడు.
1: ఫాదర్ ఈక్డ్ అవుట్ హిస్ లివింగ్ బై సర్వింగ్ హిస్ కార్పెంటర్ బై ఎర్నింగ్ లిటిల్ మనీ ఎవ్రీడే.
0: ఈ బాలుడైనటువంటి లింకన్ చాలా అవస్థలకు గురి అవుతూ వచ్చాడు.
1: దిస్ బాయ్ లింకన్ హ్యాడ్ మెనీ డిఫికల్టీస్.
0: చదువు నిమిత్తమై 10 మంది శ్రీమంతుల బిడ్డలతో చేరి తన యొక్క విద్యాలయమును బయలుదేరుతూ వచ్చాడు.
1: He was attending his school in the company of rich people.
0: కాని తాను ధరించినటువంటి యొక్క గుడ్డలు చాలా పాతవి. కుట్టుకొని తన తల్లి ఏదో గౌరవంగా తనకు తొడిగించి పంపిస్తూ ఉండేటువంటిది.
1: The dress he wore was stitched one, old cloth, spoiled cloth, specially stitched for him by his mother.
0: ఈ లింకన్ను చూచి తోటి బాలురు చాలా హాస్యాస్పదం చేస్తూ వచ్చారు.
1: The other classmates of Lincoln made fun of him. He was attending his school in the company of rich people.
0: కానీ తాను ధరించినటువంటి యొక్క గుడ్డలు

0: చేస్తూ వచ్చారు.
1: ది అదర్ క్లాస్మేట్స్ ఆఫ్ లింకన్ మేడ్ ఫన్ ఆఫ్ హిమ్.
0: ఈ పూర్ ఫెలో మా వెంట ఎందుకు రావాలి?
1: హౌ ఇస్ దట్ దిస్ పూర్ ఫెలో ఇస్ ఫాలోయింగ్ దెమ్ టు స్కూల్?
0: అతని గుడ్డలు చూడు, అతని దేహం చూడు, ఎంత డర్టీగా ఉంటుండదేవు అని ఈ విధంగా కొన్ని వినలేని మాటలను చెప్తూ వచ్చారు.
1: ద క్లాస్మేట్స్ మేడ్ ఫన్ ఆఫ్ హిమ్ దట్ ఇస్ నాట్ పాసిబుల్ టు బేర్ దెమ్ ఎనీ లాంగర్. Telling that what a shame it is, what dirty clothes that he has put on,
0: Lincoln,
1: and he is following us.
0: అక్కడ నుంచి తిరిగి ఇంటికి వచ్చాడు.
1: And Lincoln returned home.
0: తల్లి పాత చీరను కుడుతూ ఉంటుండాలి.
1: Mother was stitching old garments.
0: అమ్మా అమ్మా అని ఏడుస్తూ వచ్చి తల్లి ఒడిలో పడ్డాడు.
1: The boy returned shouting mother mother and fell at her feet.
0: ఏమి జరిగింది, ఎందుకోసం నీవింత బాధపడుతున్నావు అని చాలా సావధానంగా విచారించింది.
1: మదర్ ఎంక్వైర్డ్ వాట్ హ్యాపెన్ మై సన్, వాట్ ఈస్ ఇట్, వై ఇస్ ఇట్ దట్ యు ఆర్ సో సాడ్.
0: తోటి బాలురు నన్ను అనేక విధములుగా కూడా నన్ను అపహాస్యం చేస్తూ వచ్చారు.
1: ద బాయ్ సెడ్ మై క్లాస్మేట్స్ మేడ్ ఫన్ ఆఫ్ మీ ఆన్ మై వే టు ద స్కూల్.
0: నేను ధనహీనుడనని, దరిద్రుడనని, చాలా హీనమైనటువంటి దుస్తులు ధరిస్తున్నానని, ఇలాంటి పిల్లవాడితో మేము స్నేహం చేయకూడదని, మా వెంట నీవు రాకూడదని నన్ను నిషేధించారు.
1: ఆల్ మై ఫ్రెండ్స్ లుక్ డౌన్ అపాన్ మీ బికాస్ ఐఎమ్ వెరీ పూర్, దట్ మై డ్రెస్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ క్వాలిటీ, దే డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీ ఫ్రెండ్షిప్ విత్ మీ.
0: నాయన నీవు దీనికంతా బాధపడనక్కర్లేదు.
1: The mother said, "Don't feel sad."
0: మన పరిస్థితి యొక్క ప్రభావాన్ని కూడా మనం గుర్తించి వర్తించాలి.
1: We have to know our position and act accordingly.
0: వారు శ్రీమంతులు కనుక వారి స్థాయికి తగినట్టుగా వారు మాట్లాడారు.
1: As the rich people, they talk like that.
0: మనం దరిద్రులం కనుక మన స్థాయికి తగినట్టుగా మనం నడుచుకోవాలి.
1: As we are poor, we have to conduct ourselves according to our state.
0: మనకు ధన కనక వస్తు ఆహనాదు లేవు.
1: We don't have comforts and conveniences.
0: మనం శ్రీమంతులం కాము.
1: We are not rich.
0: కనుక దీనికి తగినటువంటి యొక్క బాధ్యతను మనం వహించి ధైర్యంగా దీన్ని సాధిస్తూ రావాలి.
1: We have to understand our position and face the situation with all the courage.
0: అప్పుడు తల్లి ఒడిలో కూర్చోబెట్టుకుని కంటిదారాలు తుడుస్తూ, నాయన ఈ చిన్న విషయానికై నీవింత కుంగిపోవటం మంచిది కాదు.
1: మదర్ మేడ్ ద బాయ్ సిట్ క్లోజ్ టు హర్ వైపింగ్ అవుట్ ద టియర్స్ హి సెడ్ ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు క్రై.
0: మనకు మిత్రులా శ్రీమంతులు కారు.
1: అవర్ ఫ్రెండ్స్ నీడ్ నాట్ నెసెసరీ.
0: మన బంధువులా శ్రీమంతులు కాదు.
1: అవర్ రిలేషన్స్ ఆర్ నాట్ రిచ్ ఐదర్.
0: మనకు తగినటువంటి వారే మనకు లభించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ గాట్ దోస్ హూమ్ వి
0: దీనికి నీవు బాధపడనక్కర్లేదు.
1: డోంట్ ఫీల్ సాడ్.
0: మనము ఒక్క దీని ఎందు మాత్రమే మనం గొప్పవారము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ రిచ్ ఇన్ వన్ కన్సిడరేషన్.
0: మనకు ఆత్మవిశ్వాసమే మన యొక్క శ్రీధనం.
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ ట్రూ వెల్త్ ఇస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఈ ఆత్మ ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని మనం కలిగినప్పుడే మనకంటే శ్రీమంతుడు మరొకరు లేడు.
1: దేర్ కెనాట్ బి ఎనీ రిచర్ మ్యాన్ దెన్ us. దెన్ వన్స్ వీ హ్యావ్ దిస్
0: ఈ నాటి ధనము రేపటి దినం మారిపోతుంది.
1: Money you have today, you may not.
0: ఈ నాటి సుఖం రేపటి దినం మారిపోతుంది.
1: The happiness that you have today may not last.
0: కానీ ఆత్మవిశ్వాసము ఆత్మ గౌరవము మారినటువంటిది.
1: But the self-respect and self-confidence are changeless.
0: ఈ ఆత్మవిశ్వాసాన్ని దృఢంగా నీవు మనసులో దృఢం చేసుకో.
1: Strengthen this spirit of self-confidence.
0: ఇది నీకు సర్వ సౌభాగ్యములను కూడాను చేకూరుస్తుంది.
1: This will give you all the wealth.
0: ఎవరే మందలము నా ధనము ఆత్మవిశ్వాసమే.
1: Let anyone say what they like.
0: దాని ఎవరు ఖండించడానికి వీలు కాదు.
1: None can contradict.
0: ఎవరు విమర్శించడానికి వీలు కాదు.
1: None can criticize that.
0: ఆత్మవిశ్వాసం అందరికీ ఉండవలసినటువంటిది.
1: Self confidence is essential to everyone.
0: ఆత్మవిశ్వాసమే లేని మానవుడు ఈ జగత్తులో బ్రతకలేడు.
1: No one can survive, live without self confidence.
0: కనుకనే ఈ విశ్వాసం నీవు దృఢంగా పెట్టుకుని నీవు వెళ్ళమని చెప్పని చాలా గట్టిగా బోధించి పంపింది.
1: Mother taught him so well, vehemently telling that with this wealth of self confidence that he can proceed.
0: Na dhanam atmane.
1: The true wealth is the
0: spirit. Na bhagyam atmane.
1: The true wealth is the spirit.
0: Atma gauram kosam nenu bratuktunnanu.
1: With this self confidence and the strength of the self
0: identity. Atma gauram lenipunte samayalo nenu bratiki prayojanam emiti.
1: Without self

0: respect, what for should I live?
1: కనుక నా ఆత్మ గౌరవమే నా యొక్క ప్రధానమైనటువంటి ఆస్తి చేసుకున్నాడు.
0: సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ మై ప్రాపర్టీ దట్ వాట్ హీ డిక్లేర్డ్.
1: ఈ విధంగా అన్ని విధాల హాస్యములు ఆడుతున్నప్పటికీ దానిని లెక్క చేయకుండా ఆత్మవిశ్వాసంతో విద్యాలయమునకు వెళుతూ రావటం జరుగుతూ వచ్చింది.
0: దో ఎవ్రీబడీ మేడ్ ఫన్ ఆఫ్ హిమ్ యట్ లింకన్ అటెండెడ్ స్కూల్ విత్ దట్ స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: కానీ కొంత ఉత్తమ తరగతి వచ్చేటప్పటికీ చదవడానికి గ్రంథములు లేవు.
0: When he was promoted to the next class, there was no problem.
1: ఇంటిలో ద్వీపాలు లేవు.
0: In fact, there was no lighting facility at home.
1: తల్లి నెమ్మదిగా పిలిచి,
0: Mother called him.
1: నాయన, 6 గంటలకే నీకు ఏదో చిన్న చిక్కినటువంటిది రొట్టె తిను.
0: Mother said, better you have your food before 6 o'clock in the evening.
1: మన ఇంటిలో చీకటిగా ఉండేప్పటికీ వీధిలో చాలా లైట్ గా ఉంటుండాలి.
0: Though it is quite dark at home, you have got plenty of light.
1: ఆ వీధి జ్యోతి లోపల దగ్గర పోయి నీవు చదువుకొని ఉత్తీర్ణుడు కావని చెప్పింది.
0: బెటర్ యూ గో టు ది స్ట్రీట్ లైట్స్ రీడ్ దేర్ అండ్ గెట్ త్రూ ది ఎగ్జామ్.
1: తల్లి ఆజ్ఞను శిరసా వహించి వెలింగ్టన్ ఆ వీధి లైట్ దగ్గరికి వెళ్లి చదువుకుంటూ వచ్చాడు.
0: లింకన్ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ ద మదర్ అండ్ స్టడీడ్ అండర్ ది స్ట్రీట్ లైట్స్.
1: ఈ విధంగా చదివి ఉత్తీర్ణుడయ్యాడు.
0: Having studied like that,
1: క్రమక్రమేణా కూడాను ఉన్నతమైనటువంటి ఒక క్లాసు తీసుకున్నాడు.
0: అండ్ హీ పాస్డ్ ఇన్ హై గ్రేడ్స్.
1: అందులో కూడాను ఈ కష్టములు అనుభవిస్తూ ఒక దినం తిని రెండవ దినం తినక నీరు త్రాగి ఈ విధంగా జీవిస్తూ వచ్చాడు.
0: హీ ఫేస్డ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రబుల్స్. He could have food one day and he had to fast the next
1: day. ఒక కప్పు కొనడానికి కూడాను శక్తి లేదు.
0: He didn't have enough of money to buy a cup of tea.
1: రాత్రి చదివే సమయంలో నీరు త్రాగటం పండుకోవటం.
0: Well, at night he used to drink water and go to sleep.
1: తల్లి ఈ కష్టమును భరించుకోలేక, నాయన, విద్యార్థులు చదివినటువంటి చదువు హృదయంలో నించిపోవాలంటే కొంతైనా కొంచెం ఆహారం లోపల ఉండాలి.
0: Mother, she was literally touched by the scene and said, every boy should have some food before he goes to bed.
1: కనుక మన ఇంటిలో విలువైనటువంటి భోజనాలు లేవు.
0: In fact, we don't have rich food at home.
1: అని ఒక దినము ఎవరిదో పాత చీర తీసుకుని పోయి రాత్రింపౌలు కుట్టి కుట్టి కుట్టి కుట్టి ఆ ఇంటి వారికి ఇచ్చి దాంతో కొంచెం ఒక 2 రూపాయలు విలువైనటువంటిగా తీసుకున్నాడు.
0: In fact, she spent the whole night stitching the old cloth and by selling it, she could have 2 rupees.
1: తాను పస్తుండి కుమారునికి ఈ విధంగా కూడాను ఆహారాన్ని అందించుకుంటూ అతన్ని ఉత్తీర్ణుని కావిస్తూ వచ్చింది.
0: She fasted, but yet she could supply food to her son and who passed well in his tests.
1: కడపటికి తాను గొప్ప క్లాసులో పాస్ అయ్యాడు.
0: And Lincoln stood in distinction in his class.
1: ఎక్కడ చూసినప్పటికీ ఈ లింకన్ యొక్క విషయము మాట్లాడుతూ వచ్చేటువంటి వారు.
0: Everyone spoke very high of him.
1: వీధి పిల్లవాడు ఇంత సహనము, ఇంత ఓపిక, ఇంత ధైర్యము ఏ విధంగా వచ్చింది అని ఎవరైనా ప్రశ్న అడిగితే, నా ఆత్మవిశ్వాసమే నాకింత విశ్వాసాన్ని పోచింది.
0: Everyone very much surprised because such a poor boy, how is that you could have that kind of
1: నా ఆత్మ గౌరవం నన్ను ఇంత స్థాయికి తెచ్చింది.
0: He said it's only self confidence and self respect that gave him all the courage.
1: నా ఆత్మవిశ్వాసమే నాకు ప్రధానమైనటువంటి ఆస్తి.
0: And he said my main property is self confidence.
1: అని చెప్తూ ఏ ఒక్క చిన్న విషయమైనందు కూడాను అసత్యం ఆడేటువంటి వాడు కాదు.
0: He never uttered a lie for any reason.
1: సత్యమే నా ప్రాణం.
0: He considered truth as his breath.
1: ప్రత్యక్ష ప్రపంచమునకు సత్యమే దైవము.
0: In fact, the truth is God in this world.
1: సత్యము మారుటకు వీలు లేదు.
0: Truth is changeless.
1: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను సత్యం సత్యంగానే ఉంటుంది, నిత్యంగానే ఉంటుంది.
0: Under any circumstances, truth remains as truth.
1: ఆ సత్యమే నా దైవము, ప్రత్యక్ష దైవము.
0: ద ట్రూత్ వెరీ ఇస్ మై గాడ్
1: అని ధైర్యంతో కూడా సాధించు వచ్చాడు.
0: విత్ ఆల్ ద కరేజ్ హి వాస్ సక్సెస్ఫుల్.
1: కట్ట కనబడికి ఏదో చిన్న క్లర్క్ పని చిక్కింది.
0: అట్ ద ఎండ్ ఆఫ్ హిస్ స్టడీస్ హి కుడ్ సర్వ్ యాజ్ ఎ క్లర్క్ ఇన్ సమ్ ఆఫీస్.
1: ఈ క్లర్క్ పని కూడాను చాలా డిసిప్లిన్ గా తనకు యజమానికి తృప్తికరంగా సాధిస్తూ వచ్చాడు.
0: యాజ్ క్లర్క్ హి డిడ్ హిస్ డ్యూటీ సిన్సియర్లీ, డ్యూటిఫుల్లీ.
1: ఆ యొక్క ఉత్తమ గుణములకు మెచ్చి ఆ యొక్క యజమానుడు అతనికి మరింత ప్రమోషన్ ఇస్తూ వచ్చాడు.
0: Having been pleased with his services, he was promoted.
1: దీంతో తల్లిదండ్రులకు కొంచెం భోజనం పెట్టించి తాను కొంచెం భోజనం చేసుకుంటూ ఏ విధమైనటువంటి కొరత లేకుండా జీవిస్తూ వచ్చాడు.
0: With this he could even supply food to his parents and since then there was no shortage actually speaking.
1: తల్లితో చెప్పాడు, తల్లి, నీ అమృతమయమైనటువంటి యొక్క వాక్కు, ఆ ఉపదేశమే నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తెచ్చింది.
0: And he told his mother, "Mother, it is only your immortal nectarine message that has stood in my way."
1: ఎంతటి గొప్ప ఉపదేశం చేస్తుంటారనేటువంటిది మీకందరికీ తెలుసు.
0: You all know the kind of teaching of a mother.
1: తాను పస్తుగా ఉండినప్పటికీ, తాను కష్టములు అనుభవిస్తూ ఉండినప్పటికీ, ఆ కష్టములు కుమారులకు చెప్పక తాను మృంగి కుమారులు ఉత్తీర్ణులు గావించాలని ఉన్నతమైనటువంటి ఆదర్శాన్ని అందించేటువంటి వారు.
0: Though mother fasts, the parents pass through many difficulties. They don't reveal them to their children and yet bring them well.
1: ఈ క్రమక్రమేణ ఈ లింకన్ యొక్క విషయము అందరికీ తెలిసిపోయింది.
0: The Lincoln's fame has spread far and wide.
1: ఎక్కడ చూసినా గానీ బో లింకన్ చాలా సత్యవంతుడు.
0: Everyone could know that he is న్యాయవంతుడు, is one of justice.
1: అతని యొక్క సత్యము అతని యొక్క న్యాయము ఎవరికి లేదు.
0: None has these two, the truth
1: and justice. చిన్న పిల్లల మొదలుకొని పెద్దవారి వరకు కూడాను ఇదే మాటలు చెప్పుకుంటూ వచ్చారు.
0: All have come to know the name and the greatness of Lincoln, young and old.
1: తన పాత క్లాస్ స్నేహితులంతా వచ్చి లింకన్,
0: all his old classmates came and said, "Lincoln,
1: వచ్చే నెలలోపలే ఎలక్షన్స్ వస్తున్నాయి."
0: Next month we have elections.
1: కాని ఇలాంటి వారు ఇప్పుడు మన దేశానికి కావాలి.
0: This country needs a person like you.
1: సత్యమును పలికేటువంటి ఒక నాయకుడికి చిక్కాలి.
0: We want a leader of truth.
1: ఈనాడు రాజకీయం లోపల ఈ సత్యం అనేది అత్యంత దూరం అయిపోయింది.
0: In the field of politics there is no trace of truth today.
1: న్యాయం అనేటువంటిది శూన్యం అయిపోయింది.
0: There is no justice at all.
1: కనుక నీబోటి వారు ఈ రాజ్యానికి ఈనాడు అవసరము అన్నారు.
0: This country needs people like you, they said.
1: కాని మీద వచ్చి అందరూ ఎక్కువ ప్రోత్సాహపరుస్తూ వచ్చారు.
0: Everyone pressurized him and encouraged him to contest.
1: ఆయన చెప్పారు, నా స్థితిగతులు నేను చూసుకోవాలి.
0: He said, "I have to think of my position."
1: నా తల్లి చెప్పినటువంటిది నా యొక్క పరిస్థితిని పురస్కరించుకొని నేను ముందుకు నడచాలి.
0: My mother told me to behave as per my situation.
1: నా శక్తి చాలా చిన్నది.
0: Well, I can't afford.
1: నేను ఆశించడం పెద్దది.
0: What I want is something
1: ఇది
0: bigger.
1: ఇది నాకు తగినటువంటిది కాదు.
0: This is not good for me.
1: నా మనసే నాకు ఇష్టం లేనప్పుడు నేను ఏ విధంగా దీంట్లో ప్రవేశించాలి?
0: When I don't like it either, how is it I can contest?
1: న్యాయరీతిగా అందరికీ వారికి నచ్చ చెప్తూ వచ్చాడు.
0: He was trying to convince them.
1: కానీ ఎవరూ వినలేదు.
0: Nobody paid heed.
1: కడపటికి పెద్ద పెద్ద వారు కూడా ఇందులో ప్రవేశిస్తూ వచ్చారు.
0: Elders also pressurized him.
1: వచ్చి అతనికి ప్రోత్సాహపరుస్తూ వచ్చారు.
0: They all have encouraged.
1: నాయన, మేమందరూ హెల్ప్ చేస్తాం.
0: All came and said, "We'll help."
1: నీబోటి బాలుడు, నీబోటి సత్యవాక్ పరిపాలకుడు ఈనాడు సమాజములకు నాయకుడు కావాలి.
0: They all came and said unanimously that a country needs a man of your type, the one of truth.
1: ఈ విధంగా జరిగినప్పుడు ఎలక్షన్ లో గొప్ప విజయాన్ని పొందాడు.
0: And he won triumphantly in the elections.
1: ఆ ఎలక్షన్ లోపల విజయాన్ని సాధించాడని తల్లి వినింది.
0: This news came to his mother.
1: ఆమె భరించలేని ఆనందంతో
0: she could not control her ecstasy.
1: కుమారుని పోయి కరుచుకుంది.
0: She hugged her son.
1: నాయన, నేను బ్రతికి ఇంక ప్రయోజనం లేదు. నీవు గొప్ప స్థితిని పొందావు, నా పేరును నీవు నిలబెట్టావు, నీవు ఈ సత్యానికి అర్పితమైపోయినావు.
0: Son, you won in the election. You have occupied exalted position, and you are the one of truth. Well, I don't need to live any longer.
1: నీవు నిజముగా నా యొక్క మాట పైన నమ్మి నీవు ఇంత సత్యాన్ని సాధిస్తూ వచ్చావు.
0: You had full faith in my word, and you could win.
1: నీ ఆత్మవిశ్వాసమే నిన్ను ఇంత విజయానికి కారణం చేసింది.
0: It is only your self-confidence that brought you the victory.
1: ఆత్మవిశ్వాసం ఏనాటికి నీవు వదలవద్దు.
0: Never give up this self-confidence.
1: అదే పోతేనే ఆ ఆత్మవిశ్వాసమే పోతే నీ ప్రాణం పోయినట్టు.
0: కన్సిడర్ దట్ లైఫ్ ఈజ్ గాన్.
1: ఈనాడు ఇంతటి పరిస్థితికి తెచ్చింది ఆత్మవిశ్వాసము ఆత్మగౌరవమే.
0: So what I want you to observe are these two, self-confidence and self-respect.
1: అని ధైర్యం చెప్పి
0: she gave him all the courage.
1: తాను ఏదో పెద్దలందరూ వచ్చారని మాట్లాడుతుంటే ఇడిచిపెట్టిపోయింది.
0: As she was just watching many elders coming close.
1: ఈ ప్రెసిడెంట్ అయ్యేటప్పటికీ గ్రామం అంతా ఆశ్చర్యపడిపోయింది.
0: All were surprised when coming to know this.
1: ఏదో బీద బాలుడు,
0: such a poor boy.
1: ఏ దిక్కులేనటువంటి వాడు,
0: he has none to look after.
1: ఇలాంటి వాడు ఇతను ప్రెసిడెంట్ ఏ విధంగా కావటం,
0: how would he become president?
1: అని అనుకునేటప్పటికి తల్లి చాలా ఆనందించింది.
0: The mother was extremely happy.
1: నాయన, నీవు భగవంతునికి అర్పితమైపోయినావు.
0: Son, you have dedicated your life to God.
1: భగవంతుడే నిన్ను ఈ స్థితికి తెప్పించాడు.
0: God brought you up to this state.
1: ఇది భగవంతుని యొక్క అనుగ్రహమే.
0: దిస్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
1: సత్యం యొక్క ప్రభావమే.
0: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ట్రూత్.
1: ఆత్మవిశ్వాసం యొక్క బలమే.
0: దిస్ ఇస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఈ స్త్రీకి తెచ్చిందని చెప్పని ప్రార్థించమని చెప్పి.
0: అండ్ షీ వాంటెడ్ హిమ్ టు ప్రే ఇన్ ఫుల్ రియలైజేషన్ ఆఫ్ దిస్.
1: రిక్షా లోపల ఆఫీసుకు పోయి ఛార్జీ తీసుకున్నాడు.
0: అండ్ హీ ట్రావెల్ ఇన్ రిక్షా అండ్ టుక్ ఛార్జ్.
1: కారు కూడా లేదు.
0: హీ డిడ్ హ్యావ్ కార్.
1: కాదు, మన స్థితికి ఇదే సరే.
0: దిస్ ఇస్ వన్ వాట్ ఐ.
1: తల్లి ఆ విధంగా బోధిస్తూ వచ్చింది.
0: దట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ హిజ్ మదర్.
1: కానీ కొన్ని దినముల లోపలే తండ్రి కుమారుని చదువు నిమిత్తమై రాత్రింపగలు శ్రమపడి వడ్రంగ పని చేస్తూ కొంత అనారోగ్యం చెడి అతను బలహీనుడైపోయాడు.
0: బికాస్ ఆఫ్ స్ట్రెంజస్ హార్డ్ వర్క్ దట్ హెస్ పుట్ ఇన్ సర్వింగ్ ఎస్ ఎ కార్పెంటర్ హీ కుడ్ నాట్ సఫర్ ఎనీ లాంగర్ ద ఫాదర్ బ్రీత్.
1: తల్లి కూడాను కుమారుని యొక్క పోషణ నిమిత్తమై తాను తిని తినక పిల్లవానికి పెట్టి పోషించి తాను కూడాను బలహీనమైపోయి కొన్ని దినాల లోపల తల్లి మరణించింది.
0: మదర్ ఆల్సో వర్క్ వెరీ హార్డ్. She went through all arduous tasks.
1: కానీ ఇంట్లో ఎవరు సహాయం
0: లేదు. She died. Nobody helped him.
1: ఆయన చేయడానికి వీలు లేకుండా థామస్ రెండవ వివాహం చేసుకున్నాడు.
0: And nothing could be done. He got remarried.
1: ఆ వచ్చినటువంటి ఒక స్త్రీ కూడాను చాలా గుణవంతురాలు.
0: And the lady is a virtuous one.
1: లింకన్ను చాలా ప్రేమతో చూస్తూ వచ్చింది.
0: And she looked after Lincoln with all love.
1: నీ పేరు ప్రతిష్టలు నీ పెండికి నా పెండికి పూర్వమే నేను విన్నాను.
0: Son, I could hear your name and fame even before I got
1: married.
0: Your self-confidence brought you up to this
1: state.
0: You have all the self-respect. What more is to be solicited? She too praised her son. The stepmother served him food.
1: వాడిని చక్కని రీతిగా అభివృద్ధికి తెచ్చింది.
0: అండ్ షీ ఆల్సో టేక్ గుడ్ కేర్ ఆఫ్ హిమ్.
1: మరి కొంతకాలమునకు
0: ఆఫ్టర్ సమ్ టైమ్
1: తండ్రి మరణించాడు.
0: ద ఫాదర్ డైడ్.
1: అప్పుడు బోధించాడు, నాయన కన్న తల్లి కన్న కుమార్ తండ్రి ఇరువురు కూడాను నిన్ను వదిలిపోయారు.
0: యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్.
1: నేను స్టెప్ మదర్. నేను కన్నదానని కాదు సాకిన దానని కాను. నా యొక్క పోషణ నీకు చాలుతుందో లేదు అని చాలా బాధపడింది ఈ స్టెప్ మదర్.
0: ద స్టెప్ మదర్ ఫెల్ సో సాడ్ టాకింగ్ టు హర్ సన్. లుక్ హియర్, ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఐ వుడ్ బి ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ యూ వెల్ ఆర్ నాట్.
1: కానీ లింకన్ చాలా ఆనందించి, ఇలాంటి తల్లి నాకు చిక్కుతుందని నేను అనుకోలేదు.
0: లింకన్ సెడ్ ఐ నెవర్ థాట్ దట్
1: ఈ కాలం లోపల మారుతల్లు ఇంతటి ప్రేమను చూపుతారని నేను భావించలేదు.
0: ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ స్టెప్ మదర్ వుడ్ షవర్ హర్ లవ్.
1: కనుక తల్లి నీకు ఒక నమస్కారం అని చెప్పి
0: అండ్ హీ పేడ్ ఆల్ హిజ్ రెస్పెక్ట్స్ టు హిజ్ మదర్.
1: అన్ని విధాల ఆమెను కొంతవరకు సుఖశాంతులు పొందించే కోసమని ప్రయత్నం చేస్తూ వచ్చాడు.
0: అండ్ హీ డిడ్ ఎవ్రీథింగ్ టు మేక్ హర్ హ్యాపీ అండ్ పీస్ఫుల్.
1: దీనికి తగినటువంటి లింకన్
0: ద లింకన్
1: అతనికి ఒక పాత స్నేహితుడు ఒకడున్నాడు.
0: ఇస్ అన్ ఓల్డ్ ఫ్రెండ్.
1: అతను ఒకనాడు ఈ లింకన్ ఇలాంటి పదవికి వచ్చాడని అతను చూడటానికి వచ్చాడు.
0: He visited him having come to know that Lincoln occupied high
1: post. Lincoln athani kudunu cheptu vachadu.
0: And Lincoln told him,
1: nayana manaku ee prapanchamto undinatvanti danakanaka vastu aanadulu kaadu manavulu uddarincheetvantidi.
0: He told his friend, neither wealth nor position would come to your rescue. No,
1: manaku satyame manavulu rakshistundi.
0: It's only truth that would protect you.
1: Ee aatmavishwasame manu poshistundi.
0: The self confidence will help your sustenance.
1: ఆత్మ పైన మనం విశ్వాసం పెట్టుకోవాలి.
0: రిపోజ్ కాన్ఫిడెన్స్ ఇన్
1: యువర్ స్పిరిట్. ఆత్మవిశ్వాసంతో నీ పని నీవు చేయి అన్నాడు.
0: విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డూ యువర్ డ్యూటీ.
1: కట్టకడపడికి వాడు ఏం పని చేస్తున్నాడు స్నేహితుడు?
0: వాట్ వాజ్ ద జాబ్ దట్ హిస్ ఫ్రెండ్ వాజ్ డూయింగ్?
1: బూట్సులకు పాలిష్ వేయటమే.
0: హీ వాజ్ జస్ట్ పాలిషింగ్ ద షూ.
1: ఈ పాలిష్ వేసేటువంటిది కాకుండా చిన్న చిన్న పేపర్లు తీసుకుని బజార్లో అమ్మటం.
0: He was also selling the newspapers, daily papers.
1: Inka kaalam chekkinappudu hotels lo poi cups anta kadagatam.
0: He was also serving as a caterer, cleaning the cups there, the hotel.
1: Inka avi kodanu pani cheyalenappudu evarikaina pillalaku oka covers paina address rasichedi.
0: When time was available, he used to help other children in writing the addresses on the envelopes.
1: ఈ అడ్రస్ రాసినందుకు ఆ పిల్లలు ఏదో ఒక కాసు రెండు కాసులు ఇచ్చిపోయేవారు.
0: ద చిల్డ్రన్ ఆల్సో యూస్ టు పే హిమ్ ఫర్ ద సర్వీస్.
1: ఇతని హ్యాండ్ రైటింగ్ చాలా బాగుండేటువంటిది.
0: హిస్ హ్యాండ్ రైటింగ్ వాజ్ పర్ఫెక్ట్ లెజిబుల్.
1: ఈ విధంగా అడ్రస్ రాసిచ్చేటప్పుడు
0: why he was writing addresses on
1: ee lincoln cheppinatvanti oka aatmavishwasanni drudamga pettukoni
0: with all this spirit of self confidence
1: aa kavanu vaariki tirigi address tho enikichitappudu God bless you an cheppevadu.
0: When he was passing on the envelope back to them, he used to say, God bless you.
1: Ilanti aatmavishwasamu aanati pillaliku enta goppaga undeetundi.
0: That was the magnitude of self confidence.
1: God bless you, God bless you.
0: And he always said, God bless you,
1: aa pillalu kuda nu God bless you, God bless you an cheppetundi.
0: The children also responded likewise, telling God bless you.
1: Evaravari hrudayamu ee vidhanga untado cheppalemu.
0: We cannot say the nature of the heart or the temperament.
1: Aa chinna pillalu enatunte amayikulu enatunte pillalu,
0: the innocent children,
1: hrudayapurukamainatunte aanandamto God bless you, God bless you anetappudiki idi ento goppaga athariki parinamam ponipoyindi.
0: Whole heartedly they said, God bless you, God bless you.
1: ఎలాంటి హృదయం చాలా పవిత్రంగా వస్తుంది.
0: Their hearts are sacred.
1: ఊరికి ఆర్టిఫిషియల్ గా గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ అని చెప్పడం వేరు.
0: ఇట్స్ నాట్ ఎన్ ఆర్టిఫిషియల్ అటరెన్స్. గాడ్ బ్లెస్
1: ఆ చిన్న బిడ్డలు హృదయపూర్వకంగా చెప్తూ వచ్చారు.
0: చిల్డ్రన్ సెట్ సో హోల్ హార్టెడ్లీ
1: ఆ యొక్క గాడ్ బ్లెస్ యూ అనేటువంటి ఒక దీంతో అతను క్రమక్రమేణా అభివృద్ధి అయిపోతూ వచ్చాడు.
0: విత్ దీస్ బ్లెస్సింగ్స్ గాడ్ బ్లెస్ యూ హీ కేమ్ అప్ ఇన్ లైఫ్.
1: ఈ లింకన్ చరిత్ర మరణించిన తర్వాత
0: ఆఫ్టర్ ద డిమైజ్ ఆఫ్ లింకన్
1: సేమ్ అతని స్నేహితుడు అతని మంచి ప్రబోధనలు విన్నటువంటి వాడు అతని సుబోధనలంతా హృదయంలో పెట్టుకుని ఆచరణలో పెట్టేటువంటి వాడు ఆయన ప్రెసిడెంట్ గా మారిపోయాడు.
0: అండ్ హీ బికేమ్ ప్రెసిడెంట్ లేటర్.
1: చూచారా బిడ్డలు,
0: సీ దిస్ వాట్ హాడ్ హ్యాపెన్డ్.
1: అలాంటి చిన్న వయసు లోపల
0: అట్ దట్ టెండర్ ఏజ్
1: అలాంటి ఆత్మవిశ్వాసం కలిగి
0: విత్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్
1: దైవ భక్తి చేత
0: విత్ ద డివోషన్
1: సత్యాన్ని ఆధారం చేసుకుని
0: బేసింగ్ ఆన్ ది ట్రూత్
1: కాలాన్ని గడుపుతూ వచ్చినటువంటి యొక్క ఆనాటి బ్రిటిష్ పీపుల్ ఎంతటి గట్టి పుట్టారు చూడండి.
0: ద పీపుల్ హూ స్పెండ్ లైఫ్ టైమ్ లైక్ దట్ టు వాట్ పొజిషన్ దే
1: ఏ దేశమని కానీ ఏ కాలమని కానీ వ్యత్యాసం చూసుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గో బై ద టైమ్ ఆర్ ద కంట్రీ.
1: కాలం వేరు కావచ్చు, దేశం వేరు కావచ్చు,
0: కంట్రీస్
1: పరిస్థితుల ప్రభావం వేరు కావచ్చును,
0: మేబీ ది
1: కానీ హృదయ ప్రభావం అందరిది ఒక్కటే.
0: బీ దట్ ది కంట్రీ ఆర్ ది టైమ్ ఆర్ ది సర్కమ్స్టాన్సెస్
1: విశ్వాసమే ప్రతి ఒక్కరి మానవుని యొక్క ప్రాణము.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ది వెరీ బ్రెత్ ఆఫ్ లైఫ్.
1: అలాంటి విశ్వాసం చేత
0: విత్ దట్ కాన్ఫిడెన్స్
1: ఆ బ్రిటిష్ ప్రజలు గొప్ప పదవిని పొందుతూ వచ్చారు.
0: అండ్ ద పీపుల్ హావ్ కమ్ అప్ వెరీ వెల్ ఇన్ లైఫ్.
1: క్రమక్రమేణా ఈ యొక్క బ్రిటిష్ దేశం లోపల ఆత్మవిశ్వాసం అనేటువంటిది ప్రబలుతూ వచ్చింది.
0: దిస్ కాన్ఫిడెన్స్ ఇట్ వెంట్ ఆన్ ఇంక్రీజింగ్ అమంగ్ ద సిటిజన్స్.
1: పూర్వం దైవ విశ్వాసం అనేటువంటిది కనిపించేటువంటిది కాదు.
0: ఎర్లియర్ దేర్ వాజ్ నో ఫెయిత్ ఇన్ గాడ్.
1: క్రమక్రమేణా ఈ లింకన్ వచ్చిన తర్వాత అందరికీ ఆత్మవిశ్వాసం కలిగింది.
0: లేటర్ సీయింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ లింకన్ దే డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఈ విధమైన ఆదర్శ పుచ్చుకు ఒక్కడుంటే కూడా చాలు.
0: సచ్ ఎన్ ఐడియల్ మ్యాన్ ఎనఫ్ ఇఫ్ హావ్ వన్.
1: ప్రదోషి దీపకశ్చంద్ర ప్రభాతో దీపక రవి పగలు ప్రకాశాన్ని అందించేటువంటి వాడు సూర్యుడు.
0: ఇట్స్ ద సన్ హూ షెడ్స్ లైట్ డ్యూరింగ్ ద డే టైమ్.
1: రాత్రి దేశమునకు ప్రకాశం అందించేటువంటి వాడు చంద్రుడు.
0: ఇన్ ద నైట్ టైమ్ ఇట్స్ ద మూన్ హూ గివ్స్ అస్ ద లైట్.
1: త్రిలోకే దీపక ధర్మ అన్నాడు.
0: ఫర్ ఆల్ ద త్రీ వర్డ్స్ ద వన్ ఆఫ్ రైట్స్
1: లోకములకు కూడాను ప్రకాశాన్ని అందించేటువంటి ధర్మము.
0: ఇట్ ఈస్ ధర్మ దట్ గివ్స్ లైట్ బ్రిలియన్స్ ఇన్ ఆల్ ద త్రీ వర్డ్స్.
1: ఆ తర్వాత సుపుత్ర
0: అండ్ గుడ్ సన్.
1: ఈ సుపుత్రుడే మన ఇంటి తరమును నిలబెడుతుంటాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎ గుడ్ సన్ ఈస్ ద వెరీ లైట్ ఆఫ్ ది ఎంటైర్ ఫ్యామిలీ.
1: ఆ గౌరవాన్ని పెట్టేటువంటి వాడు సుపుత్రుడే.
0: అండ్ ఇట్స్ ఎ గుడ్ సన్ హూ విల్ అప్హోల్డ్ ద గుడ్ నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ.
1: మీరందరూ కూడా సుపుత్రులు కావాలి.
0: You should all be good children, good sons.
1: సుపుత్రులైపోయి భారతదేశం యొక్క పరిస్థితిని తారుమారు చేసి మంచి మార్గంగా తిప్పాలి.
0: You should change the present position and see that it's going to be ideal.
1: యోధులు మీ హృదయాన్ని మొట్టమొదట మార్చుకోండి.
0: First transform your heart.
1: అప్పుడే అందరూ కూడాను ట్రాన్స్ఫర్ కావడానికి అవకాశం ఉంటుంది.
0: That would transform everybody around.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మనల్ని అందరూ గౌరవించాలని మనం కోరక పూర్వమే మొట్టమొదటి మనమే ఇతరులందరినీ గౌరవించాలి.
0: బిఫోర్ యూ డిజైర్ టు బి రెస్పెక్టెడ్ ఫస్ట్ యూ రెస్పెక్ట్ అదర్స్.
1: మనం ఇతరులందరినీ గౌరవిస్తూ వస్తే ఇతరులు తప్పక మనల్ని గౌరవిస్తారు.
0: ఇఫ్ యూ రెస్పెక్ట్ ఎవ్రీబడి యూ విల్ బి రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
1: కనుక ఇతరులకు మనం గౌరవాన్ని అందించేటువంటి యొక్క గొప్ప గుణాన్ని మనము నాటుకోవాలి.
0: సో కల్టివేట్ దిస్ సీక్రెట్ హ్యాబిట్ ఆఫ్ రెస్పెక్టింగ్ ఎవ్రీబడి.
1: కనుక మన జీవితంలో మనం అందరినీ గౌరవించాలి.
0: సో ఇన్ లైఫ్ వీ షుడ్ రెస్పెక్ట్ ఎవరీవన్.
1: పెద్ద చిన్న అనేటువంటి భేదభావం ఏమాత్రం పెట్టుకోనక్కర్లేదు.
0: వీ షుడ్ నాట్ హావ్ ఎనీ డిఫరెన్సెస్ ఆఫ్ కలర్.
1: మతం యొక్క భేదమును పూర్తి త్యజించాలి.
0: వీ షుడ్ గివ్ అప్ ఆల్ కమ్యూనల్ కన్సిడరేషన్.
1: మానవులందరూ కూడా ఒకే ఆత్మసత్వంతో కూడినటువంటి వారే.
0: ఇన్ ఫ్యాక్ట్ ది సేమ్ స్పిరిట్ ఆఫ్ ది సెల్ఫ్.
1: నీ యందు ఉన్నటువంటి ఆత్మ నాయందు, నాయందు ఉన్నటువంటి ఆత్మ అని యందు, అందరి యందు ఉన్నటువంటి ఆత్మ ఒకటే.
0: ది సేమ్ సెల్ఫ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ యూ అండ్ ఇన్ మీ అండ్ ఎవ్రీవన్
1: అని అందరి యందు ఉన్న ఆత్మతత్వం ఒకటే అని సత్యాన్ని ప్రబోధించినటువంటిది భారతీయ సంస్కృతి.
0: ఇట్ ఇస్ ద కల్చర్ ఆఫ్ భారత్ దట్ ప్రొపగేటెడ్ దిస్ ప్రిన్సిపల్ దట్ ఈస్ ద వన్ దట్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ.
1: కనుక ఇలాంటి కల్చర్ ను ఈనాడు మనం మర్చిపోవటం చేతనే,
0: యాజ్ వి హావ్ ఫర్గాటన్ దిస్ కల్చర్,
1: కన్న తల్లిదండ్రులు కూడా ప్రేమకు దూరం అయిపోతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ డిస్టెన్స్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ అవర్ ఓన్ పేరెంట్స్.
1: అసలు మన సంస్కృతి అంటే ఏమిటి?
0: What's our culture?
1: సంస్కరింపబడినటువంటిదే సంస్కృతి.
0: That which is refined is culture.
1: అనగా పవిత్రముగా ఆవించబడినటువంటిదే సంస్కృతి.
0: That which is made sacred is culture.
1: ఒక ఒడ్డు పండుతాయి మనకు.
0: And here we have paddy.
1: పండిన ఒడ్డును తక్షణమే మనం భుజించడానికి ప్రయత్నించడం చాలా తప్పు.
0: We don't partake paddy as
1: ఈ ఒడ్డును దంచి
0: and it has to be thrashed.
1: పొట్టును వేరు చేసి బియ్యాన్ని ఉడికించి
0: and the rice has to be boiled. ఉడికినటువంటి
1: భోజనాన్ని మనం భుజించాలి.
0: So it has to be thrashed, husk has got to be removed.
1: భుజించడానికి అర్హతైనటువంటి ఒక బియ్యము మన సంస్కారం చేతనే జరిగింది.
0: And this is all due to refinement and polishing.
1: ఇందులో ఉన్నటువంటి ఒక మాలిన్యాన్ని దూరం చేశాము.
0: All the husk is removed.
1: దీనికి చేరుకున్నటువంటి ఒక దుర్గుణాన్ని దూరం చేశాము.
0: ఆల్ ద అన్వాంటెడ్ స్టఫ్ ఇస్ ఎలిమినేటెడ్.
1: అది పవిత్రమైనటువంటి ఒక స్వరూపాన్ని పొందింది.
0: అండ్ ఇట్ హస్ అస్యూమ్డ్ ఎ సీక్రెట్ గుడ్ ఫామ్.
1: భుజించి జీర్ణించుకుని పుష్టిని సంతృష్టిని పొందుతూ వచ్చాము.
0: దెన్ ఓన్లీ దాట్ వీ ఈట్ అండ్ డిరైవ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫుడ్.
1: కనుకనే సంస్కృతి అనే ఈ విధమైనటువంటి మనలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేయటం.
0: సో రిఫైన్మెంట్ అండ్ కల్చర్ యాక్చువల్లీ మెంట్ రిమూవింగ్ ద డర్ట్ and the sanctity
1: parishuddhani cheyatamu.
0: It will be purified.
1: Manam deenini aanandanga aaraginchatamu.
0: Then we partake it happily.
1: Aaraginchinatundi maname aarogyanni pondutamu.
0: The food that's partaken will give you strength.
1: Aarogyamainatundi okka deham nande aarogyamaina manasu kuda untadi.
0: A healthy body will have healthy mind.
1: Chaala mandi manasu veru ఆరో దేహం వేరు అని ప్రత్యేకంగా భావిస్తూ ఉన్నారు.
0: సౌండ్ మైండ్ అండ్ సౌండ్ బాడీ మెనీ కన్సిడర్ దెమ్ సెపరేట్.
1: కాదు కాదు కాదు.
0: నో దే ఆర్ నాట్ డిఫరెంట్.
1: ఆనందం అనేటువంటిది హృదయం నుంచి వచ్చేటువంటిది.
0: ది బ్లిస్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: మన మనస్సు దేహాన్ని ధరించినటువంటిది.
0: అండ్ ద మైండ్ హ్యాస్ టేకెన్ అప్ దిస్ వెస్చర్ ఆఫ్ ద బాడీ.
1: మనసే లేకపోతే దేహము ధరించి ప్రయోజనం ఏమిటి?
0: Without this mind, what for is the body?
1: కనుకనే ప్రాచీన సంస్కృతి మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయము అన్నారు.
0: Therefore, ancient culture clearly declared that the mind that is responsible for the bondage and liberation as well.
1: మనిషిని ధరించినటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క వస్త్రము.
0: And it's the mind that's most important one possessed by every living creature.
1: పవిత్రమైన భావాలను పెంచుకోవాలి.
0: The mind should entertain sacred thoughts.
1: కనుక ప్రతి మానవుడికి దేహము మనస్సు ఈ రెండు కూడా ఒకదాని కోటి సన్నిధి సంబంధ బాంధవ్యమై ఉంటుండాలి.
0: సో ఫర్ ఎవ్రీ బాడీ ద మైండ్ అండ్ ద బాడీ ఆర్
1: మనస్సును ధరించినటువంటిది బాడీ, బాడీని ఆధారం చేసుకున్నటువంటిది మనస్సు.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ అండ్ ద బాడీ దట్ సర్వ్స్ యాజ్ ద వెస్చర్.
1: మనస్సు దేహము రెండింటిని కూడాను ఉత్తమమైనటువంటి మార్గంలో పెంచుకుంటూ రావాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ సీ దట్ ద బాడీ అండ్ ద మైండ్ ఆర్ వెల్ మెయింటైన్డ్ అట్ లెవెల్.
1: గొప్ప గొప్ప చదువులన్నీ చదివారు.
0: వీ రిసీవ్ వెరీ హై ఎడ్యుకేషన్.
1: పెద్ద పెద్ద డిగ్రీస్ అంతా తీసుకుంటున్నారు.
0: వెరీ హై డిగ్రీస్.
1: కానీ ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఫర్?
1: ఈ డిగ్రీస్ మనకి ఏమాత్రం ఆనందాన్ని అందించట్లేదు.
0: డిగ్రీస్ విల్ నెవర్ కన్ఫర్ బ్లిస్.
1: ఫుడ్
0: ద ఫుడ్
1: మనకు ఆహారాన్ని అందిస్తుంది కానీ
0: ద ఫుడ్ సప్లై టు యూ
1: ఆనందాన్ని అందించడం లేదు.
0: విల్ గివ్ ద స్ట్రెంగ్త్ బట్ నాట్ ద బ్లెస్.
1: ధనము
0: ద మనీ
1: మనకు అనుకూలాలను పంచుతుందే కానీ
0: ప్రొవైడ్స్ కన్వీనియన్స్
1: ఆనందాన్ని పంచడం లేదు.
0: అండ్ నాట్ ద బ్లెస్ డెఫినెట్లీ.
1: కనుక మనకు ముఖ్యమైనటువంటిది
0: మోస్ట్ ఇంపార్టెంట్
1: దేహము మనసు.
0: What most important two are here.
1: దేహాన్ని ఏ రీతిగా మనం పోషించుకోవాలి?
0: How to maintain the body.
1: మనసును ఏ రీతిగా మనం పరిశుద్ధం చేసుకోవాలి?
0: How to purify the mind.
1: ఈ రెండింటి విషయాల్లోన విద్యార్థులు ఇవాడు చక్కగా గుర్తించాలి.
0: Students will have to clearly understand these two aspects.
1: మనసును పరిశుద్ధం చేసుకోవటం.
0: We have to purify the mind.
1: దేహాన్ని సరైనటువంటి రీతిగా పోషించుకోవటం.
0: And see that the body is healthy.
1: ఈ రెండు బాగా ఉండినప్పుడు
0: మీరు
1: పరిపూర్ణ మనుషుడిగా మారిపోతాడు.
0: You become a total man.
1: దేహం ఆరోగ్యంగా ఉండి
0: the body is healthy.
1: మనసు సరిలేకపోతే
0: when the mind is not proper,
1: half man.
0: You are only half man.
1: ఈ రెండింటి యొక్క చేరిక చేతనే ఫుల్ మ్యాన్ గా తయారు కావాలి.
0: విత్ దీస్ టు బాడీ ఇన్ ద మైండ్,
1: ఈనాడు మనం చదివే చదువులంతా కూడాను మనిషిని మనిషిగా తీర్చడం కాదు.
0: ద మోడర్న్ ఎడ్యుకేషన్ డస్ నాట్ షేప్ యూ యాజ్ ఎ ట్రూ మ్యాన్.
1: మనిషిని పరిపూర్ణమైన మనిషిగా మనం మార్చుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ బి ఎ టోటల్ మ్యాన్, ట్రూ మ్యాన్.
1: ఈ పరిపూర్ణ మనిషి కావాలంటే మనస్సు దేహము రెండింటి యొక్క పరిశుద్ధతను మనం సంపాదించుకోవాలి.
0: ద టోటాలిటీ రిక్వైర్స్ ద ప్యూరిఫికేషన్, ద పర్ఫెక్షన్ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్.
1: అందరూ కూడాను ధనం ఉంటే చాలు సర్వము అనుభవించవచ్చు అనుకుంటారు.
0: మెనీ ఫీల్ దట్ ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ హావ్ మనీ టు ఎంజాయ్ ఎవ్రీథింగ్.
1: ధనం చేత మనకు ఆనందాన్ని లభించడం లేదు.
0: యూ కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్ విత్ ద మైండ్.
1: ధనం చేత మనకు ఆరోగ్యం కలగటం లేదు.
0: యూ కెన్ నెవర్ బి హెల్తీ విత్ ద మైండ్.
1: గుణము చేతనే మనకు కావాలి.
0: ఇట్స్ ఓన్లీ ద వర్చ్యూ దట్స్ నెసెసరీ.
1: కనుకనే ఈనాటి ప్రతి విద్యార్థి కూడాను,
0: ఎవ్రీ స్టూడెంట్ టుడే,
1: కలిమి బలిమి చెలిమి మూడింటిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
0: స్టూడెంట్స్ టుడే డెవలప్ దీస్ త్రీ, ది కలిమి ఫ్రెండ్షిప్, ది కలిమి వెల్త్, కలిమి ద వెల్త్, బలిమి ద స్ట్రెంగ్త్, చెలిమి ద ఫ్రెండ్షిప్.
1: కానీ ఈ మూడు మాత్రం ఉన్నాయి కానీ గుణము లేదు.
0: దీస్ త్రీ వీ హ్యావ్ బట్ వీ డోంట్ హ్యావ్ క్యారెక్టర్.
1: గుణము లేని బలం ప్రయోజనం ఏమిటి?
0: వితౌట్ క్యారెక్టర్ వాట్ ఫర్? గుణము
1: లేని చెలిమి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఫర్ ఇస్ ద ఫ్రెండ్షిప్?
1: హలో హలో అంతే వెళ్ళిపోతున్నాడు.
0: వీ సే ఓన్లీ హలో అండ్ గో.
1: కనుకని ఈ కలిమి బలిమి చెలిమి మూడింటిపైన ఆధారపడకూడదు, గుణము పైన ఆధారపడాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ నెవర్ డిపెండ్ రిలై ఆన్ ద వెల్త్, స్ట్రెంగ్త్ అండ్ ఫ్రెండ్షిప్, బట్ వీ షుడ్ డిపెండ్ ఆన్ ద క్యారెక్టర్.
1: ఆనాటి పూర్వీకులు ఈ గుణమును ఆధారం తీసుకుని,
0: ఏన్షియన్స్ రిలైడ్ ఆన్ క్యారెక్టర్,
1: ఆదర్శవంతమైనటువంటి భారతీయులుగా దేశానికి తీర్చిదిద్దారు.
0: దే లెడ్ ఎన్ ఐడియల్ లైఫ్ అండ్ షేప్ దిస్ కంట్రీ ఇస్ అన్ ఐడియల్ వన్.
1: కనుక మనము గుణమును ప్రధానంగా తీసుకోవాలి.
0: సో వీ షుడ్ గో బై ది క్యారెక్టర్.
1: భారతదేశం అంటే ఎంత పవిత్రమైనటువంటి దేశము.
0: భారత్ ఇస్ ఎ సెక్రెడ్ ల్యాండ్.
1: ఇలాంటి పవిత్రమైన దేశంలో గుణము లేనిటువంటి భారతీయుడు భారతీయుడు అవుతాడా?
0: అండ్ ఎ పర్సన్ విదౌట్ క్యారెక్టర్ కెన్ నాట్ బి ద సిటిజన్ ఆఫ్ భారత్.
1: తల్లిదండ్రులను పోషించి,
0: టేకింగ్ కేర్ ఆఫ్ ద పేరెంట్,
1: తల్లిదండ్రులకు తగినటువంటి ఒక ఆదర్శాన్ని అందించి,
0: డెమాన్స్ట్రేటింగ్ ఐడియల్ లైఫ్,
1: వారిని సంతృప్తి పరిచేటువంటి కుమారుడుగా సుపుత్రుడుగా పుట్టాలి.
0: వన్ షుడ్ బి గుడ్ సన్ బై ట్రైంగ్ టు ప్లీజ్ ద పేరెంట్స్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: కనుక భారతదేశంలో ఈ భారతీయ సంస్కృతి అంటే చాలా విలువైనటువంటిది.
0: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ హైలీ సేక్రెడ్.
1: సంస్కృతి అనగా పరిశుద్ధము గావించబడినటువంటి
0: సంస్కృతి, కల్చర్ మెన్ ప్యూరిఫికేషన్, క్లెన్జింగ్.
1: మనలో ఉండేటువంటి ఒక చెడ్డ భావాలు దూరం చేయాలి.
0: ఆల్ ది బ్యాడ్ ఫీలింగ్స్, థాట్స్ షుడ్ బి గివెన్ అప్.
1: చెడ్డ క్రియలంతా దూరం చేయాలి.
0: బ్యాడ్ యాక్షన్ షుడ్ బి,
1: చెడ్డ సంకల్పాలు రానివ్వకుండా చూసుకోవాలి.
0: సీ దట్ దే యు డోంట్ గివ్ ఎనీ స్కోప్ టు
1: బ్యాడ్ కార్యాల్లో ప్రవేశించకుండా పోవాలి.
0: నెవర్ గెట్ ఇన్ టు బ్యాడ్ డీడ్స్.
1: అది మన సంస్కృతి.
0: దట్స్ అవర్ కల్చర్.
1: కనుకని సంస్కృతి అంటే ఎంత గొప్పది అనేటువంటిది మీరు తీసుకోవాలి.
0: అండర్స్టాండ్ హౌ గ్రేట్ ద కల్చర్ ఈస్.
1: అందరూ కలిసిమెలిసి పెరుగుదాం.
0: లెట్స్ గ్రో టుగెదర్.
1: కలిసిమెలిసి తిరుగుదాం.
0: లెట్స్ మూవ్ టుగెదర్.
1: కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
0: లెట్స్ గ్రో ఇన్ ఇంటెలిజెన్స్ టుగెదర్.
1: కలిసిమెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం.
0: లెట్స్ గ్రో టుగెదర్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్.
1: మనం అందరూ బ్రదర్స్ బ్రదర్స్ అంటున్నారు, కానీ బ్రదర్స్ మాదిరి జీవిస్తున్నాము మనము?
0: వీ సే బ్రదర్స్ బట్ ఈస్ దేర్ బ్రదర్హుడ్ ఇన్ అస్?
1: ఓరి బ్రదర్స్ బ్రదర్స్ అంటున్నారే కానీ బ్రదర్స్ వరే మనం జీవించడం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ఓన్లీ సే బ్రదర్స్ బ్రదర్స్ బట్ దేర్ ఇస్ నో
1: స్టేజ్ కేకింగ్ టచ్ మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటున్నారు.
0: ఆన్ ద స్టేజ్ వి సే బ్రదర్స్ అండ్ సిస్టర్స్,
1: కానీ సిస్టర్స్ వరే బ్రదర్స్ వరే మనం పాటిస్తున్నామా?
0: బట్ డు వి యాక్ట్ ఇన్ అకార్డెన్స్ టు వాట్ వి సే?
1: మాటకు తగినటువంటి క్రియను మనం నడుపుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ అవర్ యాక్షన్ షుడ్ బి అప్రోప్రియేట్ టు ద డిక్లరేషన్.
1: కనుకనే అప్పుడే మనం నిజమైనటువంటి బ్రదర్స్ అవుతాము.
0: ఇఫ్ ది ప్రిసెప్ట్ అండ్ ప్రాక్టీస్ గో టుగెదర్, యు ఆర్ ట్రూ
1: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అన్నాడు జీసస్.
0: ఇట్ వాజ్ జీసస్ హూ సెడ్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: వాళ్ళందరూ కూడా ఈ భారతీయ సంస్కృతిని ఈ రకమైన మార్గంలో మార్చుకుంటూ వచ్చారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఫాలోడ్ ద కల్చర్ ఆఫ్ భారత్ ఇన్ దిస్ వే.
1: ఈ కల్చర్ ఆఫ్ భారత్ అంటుంటే ఎంత గొప్పది.
0: హౌ గ్రేట్ ఇట్ ఈస్.
1: మనలో ఉన్నటువంటి దుర్గుణాలను దూరం చేయాలి.
0: యు గివ్ అప్ ఆల్ ది బ్యాడ్ క్వాలిటీస్.
1: సద్గుణాన్ని పెంచుకోవాలి.
0: డెవలప్ గుడ్ క్వాలిటీస్.
1: సదాచారం అనేటువంటి జలం పొయ్యాలి.
0: ఫాలో ది గుడ్ ప్రాక్టీస్.
1: సత్ప్రవర్తన అనేటువంటి దీన్ని మనం కలుపులు తీయాలి.
0: అండ్ రిమూవ్ ఆల్ ది బ్యాడ్ థింగ్స్ అండ్ డెవలప్ గుడ్ హ్యాబిట్స్.
1: అప్పుడే సదానందం అనేటువంటి పంట మనకు పండుతుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ద హార్వెస్ట్ ఆఫ్ ట్రూ బ్లెస్.
1: ఆ సదానందం అనేటువంటి పంటను భుజించిన వాడు సదా ఆనందుడిగా ఉంటాడు.
0: ద వన్ హూ ఎంజాయ్స్ ది హార్వెస్ట్ ఆఫ్ ద ట్రూ బ్లెస్ will be blissful throughout his lifetime. Students,
1: ఇది మొదటి దినము.
0: దిస్ ఇస్ ద ఫస్ట్ డే.
1: మొట్టమొదట మనము శరీరమును మనస్సును తగినటువంటి పరిశుద్ధము గావించుకొని
0: వీ షుడ్ ప్యూరిఫై క్లెన్స్ అవర్ బాడీ అండ్ మైండ్.
1: మన ప్రాచీనులు చెప్పినటువంటి యొక్క మాటలను ఆచరణలో పెట్టి
0: అండ్ వీ షుడ్ ప్రాక్టీస్ ద ఓల్డ్ డిక్టర్ ద టీచింగ్స్
1: ఆఫ్ ఏజ్. నిరంతరం కూడా స్మరిస్తూ రావాలి.
0: వీ షుడ్ థింక్ ఆఫ్ ది టీచింగ్స్ ఆఫ్ ద ఓల్డ్.
1: ఇంటన్ తల్లి చెప్పినటువంటిది ఒక్కటే ఒకటి పెద్ద బోధ.
0: The biggest teaching of the mother of Lincoln is only one.
1: ఆత్మవిశ్వాసమే మన ఆస్తి.
0: She said self confidence is our property.
1: ఆత్మవిశ్వాసమే లేకపోతే మనం ఏ మాత్రము ఆస్తి లేనటువంటి వారమే.
0: Without this self confidence you are a pauper, a beggar.
1: ఈ లోక ఆస్తులు ఉండి ప్రయోజనం ఏమిటి?
0: What for is the worldly property?
1: కనుకనే ఆత్మవిశ్వాసం కావాలి.
0: So self confidence is needed.
1: ఆత్మ గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
0: సెల్ఫ్ రెస్పెక్ట్ యూ షుడ్ అప్
1: ఈ ఆత్మ గౌరవం లేకుండా పోతే మనకి గౌరవమే లేదు.
0: వితౌట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ద లైఫ్ ఇస్ యూస్లెస్.
1: ఊరికే మనం ఆర్టిఫిషియల్ గా మనం యాక్ట్ చేస్తున్నామే కానీ హార్ట్ఫుల్ గా మనం చేయాలి.
0: వీఆర్ ఓన్లీ అవర్ యాక్షన్స్ ఆర్ ఆర్టిఫిషియల్ బట్ అవర్ యాక్షన్ షుడ్ బి హార్ట్
1: ఈజ్ అవుట్ సైడ్ హార్ట్ ఈజ్ ఇన్సైడ్.
0: హార్ట్ ఈజ్ అవుట్ సైడ్ హార్ట్ ఈజ్ ఇన్సైడ్.
1: ఇన్సైడ్ ఉన్నటువంటి హార్ట్ ను మనం సరైన రీతిగా చేసుకోవాలి.
0: సో వీ షుడ్ ఫాలో ద హార్ట్ దట్ ఈస్ ఇన్సైడ్.
1: మనం ఆర్టిఫిషియల్ గుడ్ మైండ్ ఆర్టిఫిషియల్ గుడ్ ఆఫ్ ను మనం చేయకూడదు.
0: అండ్ వీ షుడ్ నాట్ యాక్ట్ ఇన్ అన్ ఆర్టిఫిషియల్ వే ఇన్ అన్ అవుట్ వర్డ్.
1: హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏమిటి మార్నింగ్?
0: వీ సే గుడ్ మార్నింగ్, వాట్ ఈస్ దాట్?
1: గుడ్ అంటే ఏమిటి? మార్నింగ్ అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్స్ మార్నింగ్?
1: న్యాయంగా చూస్తే మార్నింగే లేదు, ఈవినింగే లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో మార్నింగ్ అండ్ దేర్ ఇస్ నో ఈవినింగ్.
1: సూర్యోదయం అయితే మార్నింగ్ అంటున్నాం, సూర్యాస్తం అయితే ఈవినింగ్ అంటున్నాం.
0: అండ్ యూ సేస్ గుడ్ మార్నింగ్ విత్ సన్ రైజ్.
1: సూర్యుడు ఉదయించడము లేదు, సూర్యుడు అస్తమించడము లేదు.
0: నైదర్ సన్ రైజెస్ నాట్ సెట్.
1: చంద్రమా మనసోజాత చచ్చో సూర్యోజాయత.
0: Moon is the presiding deity of the mind, sun is the presiding deity of the eye vision. And as the earth revolves, you feel the day and the night.
1: సూర్య చంద్రాలు సుస్థిరమైనటువంటి వాళ్ళు.
0: And the moon and sun are steady there.
1: ఒకానొక సమయం లోపల
0: at one time
1: సీత రాములు మేళం చేసుకునే ముందుగా
0: before she got married to Rama
1: Shivadhanasu ettadaniki vachadu Ramudu.
0: Rama came there to lift up this bow.
1: Vachadu Shivadhanasu ettadu.
0: He came and lifted that Shivadhanasu.
1: Kani
0: but
1: ఆమె చాలా బాధపడుతుండాలి.
0: షీ వాస్ ఫీలింగ్ సాడ్.
1: చంద్రమా మనసోజాత నా మనస్సు అనే చంద్రుడు చాలా నిరాశగా ఉన్నాడు.
0: అండ్ my mind is the moon.
1: అసంతృప్తిగా ఉన్నాడు.
0: He is dissatisfied.
1: ఆ చంద్రుని తృప్తి పరచాలి.
0: And I should satisfy this moon, the
1: mind. ఆ చంద్రుని తృప్తి పరిచినప్పుడే నాకు శాంతి కలుగుతుంది.
0: I'll be peaceful if only the mind, the moon is satisfied.
1: అని ఆమె చాలా ప్రార్థిస్తూ వచ్చింది.
0: She went on praying.
1: తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత
0: లేటర్ ఆఫ్ ద హోలీ వెడ్డింగ్
1: రామతో ఈ యొక్క విషయం బోధించింది.
0: She was sharing the same with Rama.
1: నేను చంద్రుని యొక్క దీన్ని ప్రార్థించాను.
0: ఐ ప్రే టు
1: చంద్రుని యొక్క నిరాశను చంద్రుని యొక్క నిస్పృహను నేను చాలా బాధపడ్డాను.
0: ఐ ఫెల్ సాడ్ వాచింగ్ ది ఫ్రస్ట్రేషన్ డిసాటిస్ఫాక్షన్ ఆఫ్ మూన్.
1: అప్పుడు చెప్పాడు రాముడు.
0: అండ్ దెన్ రామ సాడ్
1: ఈ అవతారం లోపల
0: ఇన్ దిస్ ఇన్కార్నేషన్
1: ఆ చంద్రుడు అనేటువంటి పేరును దీంతో కలుపుకుంటాను నేను.
0: దట్ చంద్ర మూన్ నేమ్ ఈజ్ అటాచ్ టు మీ.
1: రామ చంద్ర రామచంద్ర అని
0: దాట్స్ ద హోల్ నేమ్ రామ చంద్ర.
1: ఇంతేకాదు
0: నాట్ ఓన్లీ దిస్
1: వచ్చే జన్మం లోపల
0: ద నెక్స్ట్ లైఫ్
1: మొట్టమొదటి నా దర్శనం చంద్రుడికే అవుతుంది కానీ ఎవరికి కాదు అని.
0: మూన్ విల్ హ్యావ్ మై మేనిఫెస్టేషన్ విజన్ ఆఫ్ మై మేనిఫెస్టేషన్.
1: అనగా కృష్ణావతారం వచ్చినప్పుడు
0: అడ్వెంట్ ఆఫ్
1: అర్ధరాత్రి సమయం లోపల
0: మిడ్ నైట్
1: నందుడు తన తలపైన పెట్టుకుని పోతుండేప్పుడు చంద్రుడు మాత్రమే చూచాడు కానీ ఎవరు చూడలేదు.
0: When Nanda was carrying on the head the child Krishna, it was moon who could have the vision of the manifestation.
1: చంద్రునికి ఇస్తాను అని చెప్పి ప్రామిస్ చేశాడు రాముడు.
0: సో రామ మేడ్ ఎ ప్రామిస్ దట్ ద మూన్ విల్ హ్యావ్ ద ఫస్ట్ విజన్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది అడ్వెంట్ ఆఫ్ కృష్ణ.
1: భారతీయ చరిత్ర లోపల పవిత్రమైనటువంటి సూక్తులు పవిత్రమైన ఆదర్శములు ఎన్నో ఉంటున్నాయి.
0: ద నంబర్ ఆఫ్ సీక్రెట్ హిస్టరీ సీక్రెట్ స్టోరీస్ సీక్రెట్ ఐడియల్.
1: కాబట్టి మన యొక్క హృదయం అనే ఆత్మతత్వాన్ని మనం చక్కగా విశ్వాసంగా తీసుకోవాలి.
0: సో వీ షుడ్ గో బై దిస్ విత్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ద స్పిరిట్ ఆఫ్ ద embodiments of love.
1: ఏది మనకు లేకపోయినప్పటికీ ని
0: we may not have anything.
1: ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి.
0: Self confidence develop.
1: ఆత్మను గౌరవించండి.
0: Have self respect.
1: ఏ ప్రతివాడిని కూడాను వ్యక్తిని కూడాను మనం గౌరవించండి.
0: Respect everybody.
1: హలో బ్రదర్ బ్రదర్
0: address everyone as brother.
1: హృదయపూర్వకంగా చెప్పండి.
0: Wholeheartedly.
1: కానీ ఆ విధంగా చెప్పడం లేదు.
0: బట్ వి ఆర్ నాట్ డూయింగ్ సో.
1: పెద్దలు వచ్చేస్తే నమస్కారం అండి అని హృదయపూర్వకంగా చెప్పు.
0: డూ నమస్కార్ హోల్ హార్టెడ్లీ.
1: ఈ నమస్కారం యొక్క అంతరాత్మము,
0: వాట్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ నమస్కారం?
1: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, ఈ ఐదు చేరి పదేంది ఇంద్రియములు, ఈ దశేంద్రియములు హృదయం దగ్గర పెట్టుకుని ఇది నమస్కారం, ఇవి హృదయానికి చేరాలి. చేరి అప్పుడు నమస్కారం అంటే ఇది పవిత్రమవుతుంది.
0: నమస్కారం అండ్ ది యూనియన్ కాంబినేషన్ ఆఫ్ 5 సెన్సెస్ ఆఫ్ కాగ్నిసెన్స్ అండ్ 5 సెన్సెస్ ఆఫ్ యాక్షన్ బోత్ 10 టుగెదర్ టచింగ్ ద వెరీ హార్ట్.
1: నమస్కారం చెప్పాలి
0: అండ్ యూ హ్యావ్ టు డూ నమస్కార హోల్ హార్టెడ్లీ.
1: కానీ మీరెవరు పోలేదేమో, ఇంకా నువ్వు ఆంధ్ర వైపున, ఈ ఆంధ్ర వైపున పోతే నమస్కారం అండి ఏమిటి నమస్కారం? నమస్కారం రెండు కూడా చేతి కూడా చేయదు. నమస్కారం అండి గొడ్డతో కొట్టినట్టుగా వచ్చి ఉంటుంది నమస్కారం.
0: దే డు నమస్కారం యాజ్ ఇఫ్ దే ఆర్ అప్లైయింగ్ యాక్ట్స్ ఆన్ ద బాడీ. ఇట్స్ నాట్ సో.
1: నమస్కారము,
0: నమస్కారం
1: రెండు కూడాను రెండు దక్షిణాంగుష్టం ఇచ్చిన దాన చేసి బాణసంధాన లాగో భంగమయ్యే ఎరుకు విలువిద్య కలిమి కీనుడయ్యే పాత్రునకు మనోహరదైన పాసినంత. ఈ రెండు కూడాను చాలా ప్రధానమైనటువంటి ఒక తంబులు.
0: ద థమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బోత్.
1: ఇదే దైవంతో సమానము.
0: దట్స్ డివైన్.
1: ఈ వేద కుటి లేకపోతే ఎన్ని విరేళ్లు ఉంటే కూడా ప్రయోజనం.
0: వితౌట్ ద థమ్ ద ఫోర్ ఫింగర్స్ ఆర్ యూస్లెస్.
1: ఈ దశేంద్రియములు కలిపి
0: విత్ ఆల్ ద 10 సెన్సెస్
1: ఈ రెండు తమ్ములు హృదయానికి పెట్టుకుని
0: అండ్ జాయినింగ్
1: ఇది నమస్కారం అని చెప్పాలి.
0: అండ్ దెన్ డు నమస్కారం.
1: హృదయం నుంచి వచ్చేటువంటి నమస్కారం.
0: అండ్ ఇట్ షుడ్ కమ్ అవుట్ ద హార్ట్.
1: ఈ విధంగా ఉండినప్పుడే ప్రాచీన పురుషులంతా కూడా పవిత్రమైనటువంటి జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: ఏన్షియంట్ సేజెస్ లెడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఆనాడు
0: those days
1: ఆ భయంకరమైన అరణ్యాల లోపల
0: in the wild forest
1: ఆ భయంకరమైన మృగములు సంచరించేటువంటి ప్రదేశం,
0: there are wild animals around
1: రాక్షసులు సంచరించేటువంటి ప్రదేశములు,
0: the place inhabited by
1: demons, ఋషులందరూ పోయి నిర్భయంగా తపస్సు చేస్తూ వచ్చారు.
0: The saints and sages moved fearlessly.
1: వాళ్ళకి ఈ ధైర్యం ఎక్కడ నుంచి వచ్చింది?
0: How could they have courage?
1: సింహాలు కూడా పక్కన తిరుగుతూ ఉన్నాయి.
0: Lions were just passing by. కానీ
1: వాళ్ళకి భయం లేదు.
0: They were fearless.
1: వాళ్ళ దేహాభిమానం లేదు.
0: They didn't have body attachment.
1: దేహాభిమానం లేకుండా ఆత్మాభిమానంతో సంచరిస్తూ
0: వచ్చారు. They got attachment to the self or the spirit and not to the
1: body. అస్త్రం ఏమిటి?
0: What was their weapon?
1: ఆత్మవిశ్వాసమే అస్త్రము.
0: Self confidence was their
1: weapon. ఆత్మవిశ్వాసం అనే అస్త్రం చేత ఆ అరణ్యములో సంచరిస్తూ వచ్చారు.
0: With the weapon of self confidence they could move about fearlessly in the forest.
1: అందువల్లనే సింహాలతో కూడా ఆడుకుంటూ వచ్చారు.
0: So they could play with the lion.
1: పులులతో కూడా ఆడుకుంటూ వచ్చారు.
0: They could play with tigers.
1: భయమే లేదు.
0: They had no fear.
1: ఎప్పుడు ధైర్యమే. ధైర్యం సర్వసాధకం.
0: They were courageous so they could
1: achieve. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మవిశ్వాసంతోనే వస్తుంది.
0: One could be courageous if they are self confident.
1: ఈనాడు మనం ఆత్మవిశ్వాసం అంటున్నామే కానీ అసలు విశ్వాసమే లేదు.
0: We say self confidence but we have no confidence at all.
1: కనుక ఈ ఆత్మవిశ్వాసం లేనప్పుడు పుట్టి ప్రయోజనం ఏమిటి?
0: After all, life has no meaning without self-confidence.
1: దాన్ని మనం సాధించాలి.
0: We should achieve this.
1: ముఖ్యంగా ఈనాడు విద్యార్థులు,
0: today's students,
1: ఆత్మవిశ్వాసము ఆత్మనమ్మకమే లేదు.
0: They don't have self-confidence and self-respect.
1: ఆత్మ అంటే ఎక్కడుంది? ఆత్మ దేహం ఇక్కడుందా, అక్కడుందా, అక్కడుందా, ఎక్కడుంది అని అడుగుతారు.
0: They want to investigate, find out where Atma, the self, is here or there in the body.
1: సర్వభూతానాం.
0: It is present in all beings.
1: Sarvata paadipadam.
0: It is spread all over.
1: Sarvata uchi siromukham.
0: It is spread everywhere.
1: Sarvata stutimalloki.
0: It is present everywhere.
1: Sarva utishtati. Ekkada chuchina unnatundi aatma okkate.
0: It is a self or spirit or atma that is present everywhere.
1: Pillalandaru chakkaga vicharana cheyochunu.
0: Students can inquire.
1: Ee gaali ekkada untundali manam peelchukune gaali.
0: The air that you breathe, where is it?
1: ఎక్కడ చూసినా ఉంది.
0: ఇట్ ఇస్ ఎవ్రీవేర్.
1: కానీ కంటికి కనిపించదు.
0: బట్ యూ డోంట్ సీ.
1: చేతికి చిక్కదు.
0: యూ కెన్ క్యాచ్.
1: కానీ ఆ గాలి లేకపోతే మనం జీవించలేము.
0: వితౌట్ దిస్ ఎయిర్ యూ కెనాట్ లివ్.
1: అలాంటిదే ఆత్మ.
0: సిమిలర్ ఇస్ ఎయిర్.
1: ఆ గాలి ఏ విధంగా సర్వత్రా ఉంటుందో,
0: జస్ట్ ఎస్ ఎయిర్ ఇస్ ఆల్ పర్వేసివ్,
1: ఆ ప్రాణము సర్వత్రా ఉంటుండాలి.
0: సో ఆల్సో ది స్పిరిట్.
1: ఆత్మ అనగా
0: ఆత్మ
1: ప్రాణ సంబంధమైనటువంటిది.
0: ఈస్ ద వెరీ లైఫ్ ప్రిన్సిపల్.
1: దేవాలయం లోపల కూడా ప్రాణ ప్రతిష్ట అంటారు, ప్రాణ ప్రతిష్ట చేస్తుంటారట.
0: దేర్ఫోర్ ఇన్ టెంపుల్స్ ఆల్సో ఇన్స్టలేషన్ ఆఫ్ ద ఐడల్ మెంట్ ఇన్స్టలేషన్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్.
1: మన ప్రాణమే ఆత్మతత్వము.
0: ఇన్ ఫ్యాక్ట్ అవర్ లైఫ్ సోర్స్ ఇస్.
1: నీ ప్రాణమే లేకపోతే నీవు ఎట్లా ఉన్నావు?
0: Without this life, how do you How do you find the air? How are you able to breathe?
1: కనుకనే పంచభూతములంతా కూడా నువ్వు భగవత్ స్వరూపమే.
0: All five elements are basically divine.
1: గాలి, నీరు,
0: వాటర్,
1: శబ్దము,
0: ద సౌండ్,
1: ఈ యొక్క స్పర్శ,
0: ద టచ్,
1: అంతా కూడా రూపము, అంతా భగవత్ స్వరూపమే.
0: ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్,
1: స్పర్శ, రూప, రసగంధాదులు,
0: ద సెన్స్ ఆఫ్ టచ్, ద సెన్స్ ఆఫ్ విజన్, ద సెన్స్ ఆఫ్ ఆడిషన్, దే ఆర్ ఆల్ డివైన్.
1: బుద్ధుడు బోధించినటువంటిది.
0: దట్ వాస్ ద టీచింగ్ ఆఫ్ బుద్ధ.
1: అన్ని పెద్దలు బోధించినటువంటివన్నీ విన్నాడు.
0: ఎంతమంది
1: పెద్దలను దర్శించాడు,
0: ఎంతమంది
1: పెద్దలు రాసినట్టు గ్రంథాలలో చదివారు.
0: అర్థం
1: కాలేదు.
0: హి కుడ్ నాట్ అండర్స్టాండ్.
1: ఆ బుక్కులంతా తీసి ఒక పక్కన పారవేశాడు.
0: హి హస్ థ్రోన్ అవుట్ ఆల్ బుక్స్.
1: ఇవన్నీ మనకి ఏం బోధిస్తున్నాయి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ ఐ లెర్న్?
1: ఆర్టిఫిషియల్ బోధిస్తున్నాయి.
0: దే ఆల్ టీచ్ ఓన్లీ ఆర్టిఫిషియల్ థింగ్స్.
1: రెండు రెండు నాలుగు అని బోధిస్తున్నాయి.
0: దే ఓన్లీ టీచ్ టూ ఇంటూ త్రీ.
1: రెండు రెండు నాలుగు అంటే చెప్తున్నావు కానీ రెండు రెండు నాలుగు ఏ విధంగా నువ్వు నిర్ణయం చేస్తున్నావు?
0: బట్ హౌ కెన్ యూ డిసైడ్ టూ ఇంటూ టూ ఇస్ ఫోర్?
1: ఈ రెండును కలిపితే కదా నాలుగు అవుతున్నాయి.
0: వెన్ యూ యాడ్ దిస్ టూ అండ్ దట్ టూ దెన్ ఇట్స్ ఫోర్.
1: కనుకనే ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని మనం గుర్తించాలంటే పంచభూతముల తత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకోవాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ థరోలీ ద నేచర్ ఆఫ్ ఫైవ్.
1: అప్పుడే బుద్ధుడు పంచభూతముల యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని ఇదే భగవత్స్వరూపం అన్నాడు.
0: ఇట్ వాస్ దెన్ బుద్ధ అండర్స్టూడ్ ద వెరీ నేచర్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్.
1: తక్షణమే నిర్వాణుడయ్యాడు.
0: అండ్ దెన్ హీ వాస్ లిబరేటెడ్ అట్ దట్ మోమెంట్.
1: ఏదో దేవుడు దేవుడు దేవుడు అని మొక్కుకుతూ పోతే,
0: వెన్ యూ గో ఆన్ సేయింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్,
1: విగ్రహాలని మొక్కుతూ పోతే ఇంకో కొంతవరకు నీకు తృప్తి ఉండవచ్చు.
0: యు మే హావ్ సమ్ కైండ్ ఆఫ్
1: సాటిస్ఫాక్షన్. కాదు,
0: నథింగ్ రాంగ్.
1: కానీ అందులో లేదు.
0: బట్ ఇట్స్ నాట్ దేర్ ఇన్ ఫుల్.
1: సర్వము నీ హృదయంలో ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుక నీ ఇంద్రియాన్ని నీవు మొట్టమొదట వశం చేసుకో.
0: సో కంట్రోల్ యువర్ సెన్సెస్.
1: ఇంద్రియాన్ని నీవు అర్థం చేసుకో.
0: అండర్స్టాండ్ యువర్ సెన్సెస్.
1: అప్పుడే నీకు దైవత్వం ప్రాప్తిస్తుంది.
0: దెన్ యూ కెన్ రీచ్ డివినిటీ.
1: ఆ నిర్వాణ సంగతులను చూస్తూ వచ్చాడు ఆనందుడు.
0: అండ్ ఆనంద్ వాజ్ వాచింగ్ ద స్టేట్ ఆఫ్ లిబరేషన్.
1: ఆ బుద్ధుని యొక్క చిన్న తినితల్లి కొడుకు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆనంద ఇస్ బ్రదర్ ఆఫ్ బుద్ధ.
1: స్టెప్ బ్రదర్
0: ఇస్ స్టెప్ బ్రదర్ ఆఫ్ బుద్ధ.
1: అతను బుద్ధుడు పోతున్నాడని కంటి తల్లి కాచారు.
0: హి వాస్ షెడ్డింగ్ టియర్ యాజ్ హి వాస్ నోటీసింగ్ ద లాస్ట్ మూమెంట్స్ ఆఫ్ బుద్ధ. బుద్ధ నోటీస్డ్.
1: ఈ దేహాభిమానం ఇంకా ఎందుకు నువ్వు పెంచుకుంటున్నావు?
0: అండ్ ఇస్ వై డు యూ హ్యావ్ దిస్ బాడీ అటాచ్మెంట్?
1: పాడు దేహం అనేటువంటిది నెగటివ్.
0: బాడీ ఇస్ నెగటివ్.
1: నేను పాజిటివ్.
0: ఐఎమ్ ద పాజిటివ్.
1: నెగటివ్ ను త్యజించక తప్పదు.
0: యూ హ్యావ్ టు గివ్ అప్ నెగటివ్ వన్ టైమ్.
1: నెగటివ్ ఈనాడంతా పెంచుకొని పెంచుకోకపోవటం చేతనే,
0: వెన్ యూ హ్యావ్ మోర్ ఆఫ్ దిస్ నెగటివ్
1: దేహాభిమానం పెంచుకోవటం చేతనే,
0: యువర్ బాడీ అటాచ్మెంట్
1: ఆత్మాభిమానంలో క్షీణించిపోతున్నాయి.
0: అండ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్.
1: ఎప్పుడు దేహాలు దేహాలు దేహాలు దేహాలు.
0: వి గో బై ద బాడీ ఆల్ ద టైమ్.
1: దేహాన్ని చుచ్చుకోవాల్సింది.
0: యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ బాడీ.
1: మన కర్తవ్య కర్మలు ఆచరించవలసింది.
0: యు డూ యువర్ డ్యూటీ.
1: దేహాన్ని పోషించవలసింది.
0: యు హ్యావ్ టు మెయింటైన్.
1: కానీ దేహమే సత్యమని భావించకూడదు.
0: బట్ యెట్ వి షుడ్ నాట్ కన్సిడర్
1: పంచభౌతికము.
0: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ సెన్సెస్.
1: దేహము కూడక తప్పదు ఎప్పుడు.
0: ఇస్ బౌండ్ టు ఫాల్.
1: దేహి నిరామయుండు.
0: ద ఇన్వెలర్ ఇస్
1: గణతింపక. దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
0: ద ఇన్వెలర్ హ్యాస్ నైదర్ బర్త్ నాట్ డెత్ నైదర్ లిబరేషన్ నాట్ బాండేజ్.
1: ఆ దేహియే దేవదేవుడు.
0: ద ఇన్వెలర్ ఇస్ ఎసెన్షియల్లీ డివైన్.
1: గుణతింపగా ఆత్మరూపుడై.
0: అండ్ హీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద సెల్.
1: కాబట్టి ఈ దేహాభిమానంతో మనం కాలాన్నంత వ్యర్థం చేసుకోకూడదు.
0: లెట్స్ నాట్ వేస్ట్ అవర్ టైం విత్ దిస్ బాడీ.
1: కానీ దేహాన్ని పోషించుకోవాల్సింది.
0: హౌఎవర్ హట్ మెయింటైన్ అవర్
1: దేహాన్ని కాపాడుకోవాల్సింది.
0: టు ప్రొటెక్ట్ అవర్ బాడీ.
1: కానీ కాలమంతా దేహంపైనే మనం ఆధారపడకూడదు.
0: వి షుడ్ నాట్ స్పెండ్ ఆల్ ద టైం థింకింగ్ ఆఫ్ ద బాడీ.
1: ఆత్మ లేకపోతే కాలం దేహం ఏం చేస్తుంది?
0: వితౌట్ దిస్ సెల్ఫ్ వాట్ ఇస్ దట్ యు డూ విత్ ద బాడీ?
1: ఆధారమైనటువంటి ఆత్మ.
0: ద ఫౌండేషన్ ఇస్ సెల్ఫ్.
1: అదే ఫండమెంటల్.
0: దాట్ ఈస్ ఫండమెంటల్.
1: ఆ సత్యమైనటువంటి దీన్ని మనం విశ్వాసం లేకుండా,
0: without faith on this fundamental truth,
1: ఇట్ ఇట్ అండ్ ఎంత మనం విశ్వాసం చేసుకొని,
0: we have got faith in all the negative of the body,
1: దీన్ని మాత్రమే మనం పోషించుకుంటూ వస్తున్నాం.
0: And we think of the body only,
1: చాలా తప్పు.
0: It's a big mistake.
1: చాలా తప్పు.
0: It's a very big mistake.
1: ఎందుకంటే ఈ దేహంతో మనము ఈ యొక్క ఇంద్రియాలను మనం పోషించుకుంటూ రావాలి.
0: And in fact we take care of these senses to actually know
1: ఇంద్రియాలను పోషించడం చేత,
0: with this,
1: ఎందుకోసం పోషించాలి?
0: Why?
1: ఎందుకంటే ఈ లావణ్యాన్ని పెంచుకునే కోసమని.
0: Because to see that it will be strong enough.
1: లావణ్యం అంటే ప్రాచీనులంతా దీన్ని క్యారెక్టర్ అన్నారు.
0: దిస్ లావణ్య, ద బ్యూటీ ఇన్ ద ట్రూ సెన్స్ ఇస్ క్యారెక్టర్.
1: చాలా మంది లావణ్య లావణ్య అని పేరు కూడా పెట్టుకుంటుంటారు.
0: మెనీ హ్యావ్ నేమ్స్ దిస్ లావణ్య.
1: లావణ్యం ఎంత పెరిగిపోతుందో వాడు అంత గుణవంతుడిగా మారిపోతుంటాడు.
0: లావణ్య ద బ్యూటీ విల్ మేక్ యూ వర్చువస్.
1: వాడి అందచందములు కూడా పెరిగిపోతుంటాయి.
0: ద బ్యూటీ హీ వుడ్ బి మోర్ హ్యాండ్సమ్.
1: ఎంత వయసు వచ్చినప్పటికీ
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఏజ్
1: ఈ లావణ్యం అనేటువంటి దాన్ని మనం పోషించుకుంటూ వస్తే,
0: even once you maintain this,
1: ఎప్పుడు ఎవరుడుగానే ఉంటాడు.
0: యూ విల్ బి ఎటర్నల్లీ
1: ఎప్పుడు ఆనందమయుడుగానే ఉంటాడు.
0: యూ విల్ బి ఎవర్ బ్లెస్.
1: ఎప్పుడు కూడా బ్యూటిఫుల్ గానే ఉంటుంటాడు.
0: యూ విల్ బి ఎవర్ బ్యూటి.
1: అది ఏ సత్యం శివం సుందరం.
0: దట్ ఈ సత్యం శివం సుందరం. ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: పిల్లలు 77 సంవత్సరం దీనికి.
0: భగవాన్ ఈ 77
1: దీనికి ఎందుకోసం ఇంత అందం వచ్చింది?
0: హాయ్ వైజ్
1: లావణ్యమే దీనికి ఒక అందము.
0: That's Lavanya is beauty.
1: Anaga dinni indi nikrame dinika lavanyam.
0: It is the sense control that adds to the beauty.
1: Appude enta goppavarena kodanu lavanyanga untaru.
0: Everybody would continue to be handsome.
1: Ramulu ekkade gani musli ainatvanti ramulu kanapattam ledu.
0: You might not have seen Rama in his old age.
1: Eppudu ramudu evvalude.
0: Rama is ever young.
1: Krishnudu eppudu kodanu musli ga kanipinchadam ledu.
0: Krishna never aged.
1: కృష్ణుడు కూడా ఎప్పుడు కూడా లావణ్యుడే.
0: కృష్ణ వాజ్ ఎవర్ యంగ్
1: అనగా యువకుడే.
0: ఎవర్ గ్రీన్
1: నిరంతరం కూడా వీరి లావణ్యమే యువకత్వాన్ని పెంచుతుంది.
0: ఎవర్ ఎవర్ యంగ్ ఎవర్ యూత్ఫుల్
1: ఈనాటి పిల్లలు చూస్తామంటే
0: ఇఫ్ యు సీ ది యంగ్స్టర్స్
1: 16 17 సంవత్సరాల పిల్లలే
0: అట్ ది ఏజ్ ఆఫ్ 16 17 ఓపెన్ రింకిల్స్ ఆన్ ద ఫేస్
1: ఆ విధంగా తయారైపోతున్నారు పిల్లలు.
0: దే ఆర్ లైక్ యంగ్స్టర్స్
1: మళ్ళీ చూస్తే ఏమైనా 75 ఇయర్స్ ఏ 60 ఇయర్స్ అని ఆశ్చర్యం ఇస్తుంది.
0: యువర్ మిస్టేక్ ఇన్ థింకింగ్ దట్ హీ మైట్ బి 60 or 75
1: అది కాదు. ఎప్పుడు కూడా దృఢంగా ఉంటుంది.
0: యూ షుడ్ బి ఎవర్ యంగ్
1: ఎప్పుడు ఈ ఇంద్రియాలను మనం పోషించుకోవటం.
0: అండ్ యూ షుడ్ బి స్ట్రాంగ్ ఇనఫ్
1: ఇంద్రియాలకు తగినటువంటి పనులు మనం ఇవ్వాలి.
0: అండ్ వీ షుడ్ గివ్ వర్క్ టు దిస్
1: ఏ ఇంద్రియము ఆ ఇంద్రియమే ప్రత్యేకమైనటువంటి ప్రపంచము.
0: అండ్ ఈచ్ సెన్స్ హెస్ గాట్ ఇట్స్ ఓన్ జాబ్
1: ఈ దీనికి ప్రత్యేకమైన ప్రపంచం ఎక్కడా కనిపించడం.
0: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దిస్
1: చెవుకు చెవే ముక్కుకు ముక్కే నోరు నోరే
0: అండ్ ద నో అండ్ ద నోస్ ద మౌత్ ఇయర్ హస్ గాట్ దేర్ అసైన్ డ్యూటీ
1: దేహంగా రూపొందుతుంది.
0: ఆల్ దిస్ కాన్స్టిట్యూట్ ద బాడీ
1: కనుక ఈ ఏకత్వాన్ని పోల్చుకున్నటువంటి ఏకత్వానికి తగినటువంటి గౌరవాన్ని అందించడమే లావణ్యము అన్నారు.
0: అటాచింగ్ వాల్యూ టు దిస్ యూనిటీ ఇస్ త్రూ బ్యూటీ లావణ్య.
1: ఎప్పుడు నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఉండాలి.
0: యూ షుడ్ స్మైల్ కంటిన్యూస్లీ స్మైల్
1: నవ్వటం కాదు
0: నాట్ లౌడ్ లాఫ్టర్ స్మైల్
1: మనం ఎప్పుడు ప్రహసన్ హసన్ చిరునవ్వు నవ్వుల
0: స్మైల్ నాట్ లాఫ్టర్
1: నిజంగా ఎవరైనా ఏడుస్తుంటే నాకు నవ్వు వస్తుంది.
0: ఈవెన్ యూ వన్ క్రైస్ట్
1: మనిషి ఏడ్చవలసిన వాడే కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ షుడ్ నెవర్
1: క్రై ఏడ్చకూడదు.
0: మ్యాన్ షుడ్ నెవర్ క్రై
1: ఎందుకు ఏడ్చాలి?
0: వై షుడ్ యూ క్రై
1: వాడు ప్రసన్నుడిగా ఉన్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఇన్వెలర్ ఇస్ పీస్ఫుల్
1: ఆత్మ తన యందు దృఢంగా ఉంటుండాలి.
0: సెల్ఫ్ స్పిరిట్ ఇస్ సో స్ట్రాంగ్
1: కాబట్టి ఏడ్చనేకూడదు.
0: నెవర్ క్రై
1: కాబట్టి నిరంతరం కూడాను అసందుగా ఉంటుండాలి.
0: సో స్మైల్ అండ్ స్మైల్
1: కనుక మానవుడు పిల్లలైనటువంటి మీరు
0: యంగ్స్టర్స్
1: ఈ యొక్క జీవితం లోపల మంచి అభివృద్ధి కాంచి
0: యూ షుడ్ గ్రో
1: ఆదర్శవంతమైన వ్యక్తులుగా రూపొంది.
0: యూ షుడ్ బి ఐడియల్
1: దేశము లోపల అనాథులను రోగులను వీధులను కష్టపడేటువంటి వారిని తగినటువంటి తోడ్పాటు చేసి వాళ్ళు అభివృద్ధి గావించాలి.
0: యూ షుడ్ ఆల్సో హెల్ప్ ద ఫోర్ లాన్ ద పూర్ సిక్ అండ్ నీడీ పీపుల్
1: కనుక విద్యార్థులారా
0: స్టూడెంట్స్
1: ఈనాటి మొదటి దినము
0: దిస్ ఇస్ ద ఫస్ట్ డే
1: ఈ సమ్మర్ క్లాసు అంతా పెట్టుకోవటము
0: వి హావ్ సమ్మర్ క్లాసెస్
1: కాలం వ్యర్థం చేస్తున్నారనే ఉద్దేశంతో
0: బికాస్ యూఆర్ వేస్టింగ్ యువర్ టైం
1: ఈ రెండు నెలలంతా కూడా ఎంతో వేస్ట్ అయిపోతుంటుంది.
0: 2 months వెకేషన్
1: ఈ వేస్ట్ లోపల ఇంద్రియాలంతా నాశనం చేసుకుంటున్నారు.
0: డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఆఫ్ వేస్ట్ ఆల్ సెన్సెస్
1: తద్వారా వాళ్ళ యొక్క చదువు పాడైపోతుంది.
0: అండ్ నేచురల్లీ యువర్ ఎడ్యుకేషన్
1: ఆరోగ్యం కూడా అడుగంటిపోతుంది.
0: హెల్త్ ఆల్సో మస్ట్ హావ్ గాన్
1: కనుక ఈ పవిత్రమైనటువంటి కాలాన్ని మంచి ఆదర్శవంతమైనటువంటి యొక్క గుణాల లోపల పెంచుకొని
0: to make best use of this time you can develop ideals good character and you can be strong enough
1: santushtiganu
0: and you can be satisfied
1: rendu undinappude neeku satyanandam avutundi
0: with the satisfaction and health you can have truthful bliss
1: satyanandam
0: the truthful bliss
1: parama sukadam
0: its supreme
1: kevalam gnanamurtim
0: and is one of wisdom
1: dvandvatitam
0: non dual
1: kagala sadrucham tattva masyadrucham
0: and that's what ekam other
1: pitcham vimalam achalam sarvadi sachibhutam bhavatitam trigunaragitam adi ye nee yokka aanandamu
0: pure is unsullied crystal clear immortal nectarine eternal
1: ఎప్పుడు కూడా సదానందులై ఉండాలి.
0: బి ఎటర్నలీ బ్లిస్ఫుల్
1: ఎప్పుడు సదానందులై ఉంటారు.
0: వెన్ ఇస్ పాసిబుల్
1: దేహాభిమానం పెంచుకుంటే వాడికి ఆనందమే శూన్యం.
0: ఇఫ్ యు గాట్ అటాచ్మెంట్ టు ద బాడీ యు విల్ నాట్ బి బ్లిస్ఫుల్
1: బాడీ కొంతవరకు మాత్రమే దీన్ని పోషించాలి.
0: యు హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ టు సమ్ ఎక్స్టెంట్
1: కాలం అంతా దీనికే పెట్టకూడదు.
0: యు షుడ్ నాట్ స్పెండ్ ఆల్ ద టైం ఫర్
1: చికెన్ వంటలంతా కూడా వంటలుగా భుజించుకొని అంత ఒట్టి పెట్రోల్ వేసినట్టుగా ఈ ట్యాంకుకు వేయకూడదు.
0: యు షుడ్ నాట్ గో ఆన్ ఫీలింగ్ యువర్ స్టమక్ లైక్ ఎ గ్లట్టన్
1: హితమైన ఆహారము
0: that which is acceptable
1: ee naadu cheptunnanu pillaliku
0: bhagwan is telling you today
1: nenu
0: bhagwan
1: chaala mandi naatham bonchestuntaru
0: many people dine with him
1: kaani
0: yet
1: ippudu oka nela munchi kuda nu annam kuda maanesesaru
0: for the past 1 month bhagwan is not taking food he's not eating
1: ippudu sankati dineetuvanti vaanni
0: you take this
1: ippudu sankati kuda maanesesnaru
0: he's not even taking
1: tellavari tellavari kuda oka rotte
0: he is not taking even that ragi maal
1: పూజించడం లేదు.
0: ఇస్ నాట్ ఎట్ ఆల్
1: ఎంత ఆనందంగా ఉన్నాను నాకు తెలుసు.
0: యట్ హీ ఇస్ బ్లిస్ఫుల్
1: మీరు అనుకోవచ్చును స్వామి బలహీనంగా ఉన్నాడు మీ దృష్టి ఎట్లాంటిది. తద్భవతి.
0: యు మే థింక్ స్వామి ఇస్ వీక్, దట్స్ యువర్ ఫీలింగ్ ఆఫ్టర్ ఆల్.
1: నో వీక్నెస్,
0: నో వీక్నెస్.
1: ఐఎమ్ వెరీ స్ట్రాంగ్.
0: భగవాన్ ఇస్ వెరీ స్ట్రాంగ్.
1: దూరమైనా నేను నడుస్తాను.
0: ఇస్ రెడీ టు వాక్ టు ఎనీ లాంగ్ డిస్టెన్స్.
1: కానీ
0: యూ డోంట్ నో,
1: ఏమైనా అవసరం వస్తే బాగా పరిగెత్తుతాను.
0: ఓ, భగవాన్ ఇస్ ప్రిపేర్డ్ టు రన్. ఈవెన్
1: దీనికి మూల కారణము,
0: వాట్స్ ద రీజన్?
1: నా లావణ్యమే.
0: దాట్స్ ద బ్యూటీ, ది లావణ్య.
1: నా లావణ్యమే ఇంతటి ఆనందాన్ని అందిస్తుంది.
0: లావణ్య, ద బ్యూటీ గివ్స్ ద బ్లెస్.
1: చాలా మంది చూస్తుంటారు,
0: యు నో మెనీ,
1: స్వామి చాలా అందంగా ఉన్నాడే.
0: యు సే ద స్వామి ఇస్ వెరీ హ్యాపీ.
1: నేను అందంగా ఉంటుంటే పేషెంట్ గా ఉంటానా?
0: హీ విల్ నెవర్ బి ఏ పేషెంట్. నో,
1: నాకు ఎట్టి విచారము లేదు.
0: ఆల్వేస్
1: బ్యూటీ.
0: భగవాన్ ఇస్ ఆల్వేస్ బ్యూటిఫుల్.
1: కనుక నేను ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి విచారణకు పోను.
0: హెస్ నో వరీస్ వాట్స్ ఎవర్.
1: మీరు కూడాను ఫాలో మీ.
0: యు ఆల్ ఫాలో భగవాన్.
1: అందరు కూడా చెప్తుంటాను నేను.
0: భగవాన్ టెల్స్
1: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
0: భగవాన్ టెల్స్ ఎవ్రీబడి మై
1: లైఫ్. నా లైఫ్ ని మీరు మెసేజ్ గా తీసుకుని నడుచుకుంటారండి.
0: టేక్ భగవాన్స్ లైఫ్.
1: మీరు కూడా ఎంతకాలమైనా కానీ దృఢ సంకల్పంగా ఉంటుండి మంచి పటుత్వాన్ని పొందుతారు.
0: విత్ ఆల్ ద డిటర్మినేషన్ యూ విల్ బి వెరీ స్ట్రాంగ్ అండ్ హెల్దీ ఇఫ్ యూ ఫాలో భగవాన్.
1: ఆ విధంగా ఉంటుండి జీవితాన్ని దృఢమైన జీవితంగా సంపాదించుకుని దేశానికి తగినటువంటి ఒక సాయం చేయండి.
0: యూ షుడ్ లీడ్ ఎ హెల్దీ లైఫ్ అండ్ యూ షుడ్ హెల్ప్ దిస్ కంట్రీ.
1: మేము పుట్టిండేది సేవ కోసం పుట్టాం కానీ నాయకత్వం కోసం కాదని భావించాలి.
0: యు ఆర్ బోర్న్ టు సర్వ్, నాట్ టు రూల్.
1: కనుక మీరందరూ సేవకులే.
0: యూఆర్ ఆల్ సర్వెంట్స్.
1: సేవకులు అంటే ఏమి? పనిచేసేటువంటి వాళ్ళు.
0: సర్వెంట్స్ ఆర్ దోస్ దట్ వర్క్.
1: కనుక ఆ సేవకత్వాన్ని పెంచుకోండి.
0: సో డెవలప్ దిస్ వర్క్మెన్షిప్.

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థిని గారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మన యొక్క క్లాసు జరిగిన తర్వాత బయటికి పోయి మీరు కాలం వ్యర్థం చేయకండి.
1: ఎవ్రీ డే ఆఫ్టర్ ది క్లాసెస్ ఆర్ ఓవర్ డోంట్ మూవ్ అవుట్ సైడ్ అండ్ వేస్ట్ యువర్ టైం.
0: ఇన్నటువంటి ఒక మంచి విషయాలను,
1: all the good things you have learned,
0: bodhinchinatvanti manchi vishayalanu,
1: all the things that have been told to you, better you recapitulate and see that they are imprinted in your heart.
0: Adiye meeri paridhyanam cheyavalsinatvanti pani.
1: That's what you are supposed to do during these 10 days.
0: Aa print aipotam cheta anta meeku ekkada poyinappudiki adhe mee drushyamlo kalipistundi.
1: When once these lessons are imprinted on your heart, you will maintain them.
0: Gopikalu cheppetundi,
1: they will be indelible.
0: Gopikalu cheppetundi varu,
1: Gopika said,
0: ఏమిటి ఉద్ధవుడు వచ్చాడు,
1: ఉద్ధవ
0: కృష్ణుని యొక్క మెసేజ్ మీకు పంపినాడు,
1: కృష్ణ
0: వినండి అన్నారు.
1: He said, you follow me, listen.
0: ఏమిటి మాకు మెసేజ్?
1: వాట్ ఇస్ మెసేజ్?
0: కృష్ణుడే మాకు కావాలి, కానీ మెసేజ్ మాకు అక్కర్లేదు.
1: వీ వాంట్ కృష్ణ, నాట్ ద మెసేజ్.
0: వద్దు,
1: నో, వీ డోంట్ వాంట్ ఇట్.
0: ఏ విధమైనటువంటి మెసేజ్ కావాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ మెసేజ్?
0: మా హృదయం లోపల ప్రింట్ అయిపోయినాడు కృష్ణుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ గాట్ హింసెల్ఫ్ imprinted.
0: మా హృదయాన్ని కృష్ణుని వేరు చేయడానికి ఎవరికి తరం కాదు.
1: అండ్ కృష్ణ ఇన్ అవర్ హార్ట్ కెనాట్ బి సెపరేటెడ్.
0: ఆ ఏకమైనటువంటి దానిని మేము ఏ రీతిగా వేగం చేయగలం?
1: దట్ విచ్ ఇస్ వన్ కెనాట్
0: ఎవరు చేయలేరు.
1: నన్ కెన్ డూ ఇట్.
0: కాబట్టి ఐ అండ్ గాడ్ ఆర్ వన్.
1: సో ఐ అండ్ గాడ్ ఆర్ వన్.
0: ఆ ఏకత్వానికి మనం పెంచుకుని రావాలి.
1: వి షుడ్ డెవలప్ దిస్ వన్నెస్.
0: కనుక కాలం వ్యర్థం చేయకుండా,
1: డోంట్ వేస్ట్ యువర్ టైం,
0: ఒక దుర్భావమైనటువంటి మాటలను మాట్లాడకుండా,
1: డోంట్ ఇండల్జ్ ఇన్ గాసిప్,
0: అనవసరంగా లేనిపోని మాటలతో కాలం వ్యర్థం చేయకుండా,
1: డోంట్ వేస్ట్ టైం ఇన్ అన్నెసరీ టాక్,
0: మౌనంగా ఉండాలి.
1: మెయింటైన్ అబ్జర్వ్ సైలెన్స్.
0: టాక్ లెస్, మోర్ వర్క్.
1: టాక్ లెస్, మోర్ వర్క్. మోర్ స్టడీ, మోర్ స్టడీ.
2: Listening to a discourse delivered by Bhagawan on the morning of 16th May 2002 during the inauguration of the summer course in Indian culture and spirituality.

నిగమము హరించి నిగమము హరించి నిన్ను దూషణ చేసే నిగమము హరించి నిన్ను దూషణ చేసే సోమకాసురుడేమి సుఖమునుందే పరసతిని ఆశించి పదితలల వాడేమీ

ఇవనన్న దుర్యోధనుండేమి దోచుకుని ఏం పసిబాలరను పట్టి

0: నేటి దుర్మార్గులకు నీకు ఇదియే గతియు. నేడు కాకున్నా రేపైన నిలువది చెట పెట్టుకున్న బోకు ఏ ఆశ పెద్దగాను, పెట్టుకున్న బోకు ఏ ఆశ పెద్దగాను, మితము కలిగి యుండుటే మేలు నీకు, మితము కలిగి యుండుటే మేలు నీకు.
1: హ్యావింగ్ అక్యూజ్డ్ గాడ్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ హీ డిరైవ్డ్, హ్యావింగ్ అబ్జెక్టెడ్ ద కాన్సర్ట్ వాట్ ఈస్ ఇట్ దట్ ది టెన్ హెడెడ్ రావణాసుర గాడ్, హ్యావింగ్ డినైడ్ ఈవెన్ ద లిటిల్ స్పేస్ దట్ వుడ్ అకామిడేట్ ఎ పిన్ హెడ్, Duryodhana refused to partake that land. What is that he has taken along with him at the end? What is that Kamsa derived, having caught hold of children, having killed them? What is it that had happened to him? That is going to be the situation to all of the wicked people even today. If not this day, one day or other they are bound to face the consequence. Do not have too much of desire, very high ambition. Better lead our lives under stipulation, under limitation.
0: Satyame Ishvaro Loke Satyam Padmasitasana.

0: ప్రేమస్వరూపులారు.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లా.
0: ఈ ప్రపంచమంతా ఇక్కడను సత్యముతోనే నిండి ఉన్నది.
1: ద హోల్ యూనివర్స్ రెస్ట్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ట్రూత్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఘనకనక వస్తువాహనాదులు భోగ భాగ్యములు కూడాను సత్యమునే ఆశ్రయించి ఉన్నవి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద ఫ్లూయన్స్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ ఆర్ ఆఫ్టర్ ట్రూత్ ఓన్లీ.
0: సత్యమే లేకుండిన లోకమే లేదు.
1: బెరెఫ్ట్ ఆఫ్ ట్రూత్ దేర్ ఇస్ నో వరల్డ్ అట్ ఆల్.
0: ఈనాడు సత్యమును కోల్పోవటం చేతనే మానవులు అనేక విధములైనటువంటి ఒక కష్టములకు గురి అవుతూ వచ్చారు.
1: As man has lost truth today, he is passing on through the experiences of suffering and misery.
0: సత్యము చాలా విలువైనటువంటిది.
1: Truth is highly valuable.
0: ఒకరు దాచితే దాచేది కాదు.
1: It cannot be hidden by anybody.
0: ఒకరు మార్చితే మారేటువంటిది కాదు.
1: It is unchangeable.
0: త్రికాల భాగ్యం సత్యం. మూడు కాలములు యందు కూడాను మారనటువంటిదే సత్యం.
1: Truth is unchangeable in all the three periods of time, past, present and future.
0: ప్రాచీన కాలము నుండి భారతీయులు సత్యమునే ఆశ్రయించి సత్యమునే పలుకుతూ సత్య జీవితం గడుపుతూ రావటం చేతనే భారతదేశము నాటి మొదలు నేటి వరకు కూడాను సుక్షేమంగా ఉండగలిగింది.
1: Since ancient times, Bharat adhered to truth. It believed in the utterance of truth. It also propagated the life of truth. And hence it is enjoying all the security and prosperity down this day.
0: Satyamu chetane Bharatiyulu yavat prapanchamunu kudanu aadhyatmika tattvamunu prachurimpa chesaru.
1: In fact, Bharat has been the teacher of the entire world because of this truth.
0: Loka samasta sukhino bhavantu అన్నటువంటిది ఈ సత్యం ద్వారానే ఆవిర్భవించినటువంటిది.
1: ద వెరీ డిక్టమ్ దట్ ది హోల్ వరల్డ్ షుడ్ యూనివర్స్ షుడ్ లివ్ హ్యాపీలీ అండ్ ప్రాస్పరస్లీ ఈస్ బేస్డ్ ఆన్ దిస్ ట్రూత్.
0: ఇట్టి పవిత్రమైన నిత్య సత్యమైనటువంటి యొక్క సత్యమును ఈనాడు మానవులు మర్చిపోతున్నారు.
1: దట్ సీక్రెట్ ఎటర్నల్ ట్రూత్ ఈస్ ఫర్గాటెన్ బై మ్యాన్ టుడే.
0: సత్యమే లేకుండా ధర్మమే లేదు.
1: Without truth, there is no dharma, righteousness.
0: Satyam nasti paro dharma.
1: There is no other dharma beyond truth.
0: Satyame manaku pradhanamaina dharmamu.
1: Truth is the main path.
0: Satyame manaku manavuniki pranamu.
1: Truth is the very life of a human being.
0: Satyame lekundina manavatvame ledu.
1: Without truth, there is no human life at all.
0: Manavata viluva satyam paine aadharapadi unnadi.
1: The human values depend on truth.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: సత్యము చాలా గొప్పది.
1: ట్రూత్ ఈజ్ నోబ్లెస్డ్ ఆఫ్ ఆల్.
0: ఈ సత్యమును ఆశ్రయించి రాజ్యమును కూడా కోల్పోయి ఆలబిడ్డలను కూడా అమ్ముకొని తాను కాటి కాపరిగా నిలిచినటువంటి సత్య హరిశ్చంద్రుడి యొక్క తత్వము అందరికీ గుర్తే వస్తుంది.
1: ఆల్ ఆఫ్ యూ నో ద హిస్టరీ ఆఫ్ హరిశ్చంద్ర, హూ అడ్హెర్డ్ టు ద ట్రూత్ అండ్ హీ హాస్ ఈవెన్ సాక్రిఫైస్డ్ his kingdom and the entire family and had to spend his life taking care of the graveyard.
0: Satyam unandundi sarvam visuttinche.
1: From the point of truth, God has created everything.
0: Satyam unandanage sarva srushti.
1: The entire creation ultimately merges.
0: Satyamahimaleni salamedi kanugunna.
1: Is there any place where there is no truth?
0: Shuddha satyam idiye chudarayya.
1: It is a pure unsullied truth that exists.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: సత్యము చిన్న పదముగా మనకు గోచరిస్తుంది.
1: ట్రూత్ మైట్ సౌండ్ లైక్ ఎ సింపుల్ వర్డ్,
0: కానీ సత్యాన్ని అర్థం చేసుకోవడం చాలా గొప్పది.
1: బట్ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ టు నో ద మీనింగ్ ఆఫ్ ట్రూత్.
0: ఈ సత్యము నుండే సర్వస్వము ఇమిడి ఉన్నది.
1: Everything is contained within this truth.
0: యావత్ ప్రపంచం కూడాను సత్యం పైనే ఆధారపడి ఉన్నది.
1: The whole world has this truth as the foundation.
0: అట్టి ఆధారమైన సత్యమును మనము కోల్పోయినా మన జీవితమే గతిపడుతుంది.
1: When the very foundation of truth is lost, what will happen to our life?
0: సత్యము లేని స్థానమే లేదు.
1: There is no place here without truth.
0: సత్యం సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: Truth is all pervading.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: సత్యమును ఆధారం చేసుకుని,
1: బేసింగ్ ఆన్ ట్రూత్,
0: బలచక్రవర్తి ప్రజలను ప్రాణంగా చూచుకుంటూ బిడ్డలుగా పోషించుకుంటూ కాలం గడుపుతూ వచ్చాడు.
1: బేసింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్, Emperor Bali considered all his subjects as his children and reigned that place.
0: Bali Chakravarti chala danaparudu.
1: Emperor Bali is
0: prema swaroopudu,
1: the embodiment of love.
0: Satya Bhaskarudu.
1: And then he shines by the
0: Atti Bali Chakravarti aanadu Kerala desamlo undatam chetane మానవులను ఎట్టి కొరతను లేకుండా తిండి తీర్థములకు కానీ వస్తుపాదములకు కానీ ఏ కొరతను లేకుండా జీవిస్తూ వచ్చారు.
1: బికాస్ కేరళ వాజ్ రూల్డ్ బై ఎంపరర్ బలి, దేర్ వాజ్ నో షార్టేజ్, దేర్ వాజ్ నో డర్త్ ఫర్ ఫుడ్, ద రైమెంట్ అండ్ షెల్టర్.
0: తాను దేవతలతో విజయాన్ని సాధించినాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి కాంకర్డ్ ఆల్ ద డైడీస్.
0: ఆ విజయ చిహ్నంగా కూడాను నర్మదా నది ఒడ్డున గొప్ప ఒక వ్యాగం చేస్తూ వచ్చాడు.
1: As a sign of his victory over all devatas, he conducted a sacred ritual along the shore of Narmada River.
0: Danne Vishwajit aneetvanti yagam prarambhinchadu Narmada nadi teeramulandu.
1: Along the shore of Narmada River, he conducted a sacred ritual called Vishwajit.
0: Aa samayamlo palle.
1: At that time,
0: Vamana murti janminchinadu.
1: Vamana appeared.
0: Aa Vamana murti Kashyapa adithulaku janminchinadu.
1: It was the child of Kashyapa and Aditi.
0: Aa samayam nandu ee Bali Chakravarti yagamunakai taanu nadchi vastunnadu.
1: He was proceeding towards the sacred ritual Vishwajit.
0: Adal nivasam siddhashramam.
1: He lives there in the siddhashrama.
0: Akkadi nunchi ee yagamunaku vachutundara.
1: From that siddhashrama, as he was proceeding to this yaga,
0: andaru aashcharyanga chustu vacharu.
1: All started looking at him with all surprise.
0: Adal chaala baludu.
1: You are so young boy.
0: అట్టి బాలుడైనటువంటి యొక్క వామనమూర్తి నందు తేజస్సు ప్రకాశిస్తూ వచ్చింది.
1: They could see the effulgence and brilliance adorning the face of this young boy.
0: ఆ ప్రకాశమే అందరిని ఆకర్షిస్తూ వచ్చింది.
1: That radiance started attracting everybody.
0: వామనుడనగా మ్యాగ్నెట్ స్వరూపమే.
1: Vamana symbolizes the magnet, attraction.
0: ఈ దృశ్యమును బలి చక్రవర్తి బిడ్డ అయినటువంటి యొక్క
1: This scene was noticed by the daughter of
0: Ratnamala chuchindi.
1: Ratnamala.
0: Aame chuchi, aha, emiti ee tejassu? Emi ee pillavadi yokka vachassu? Ilanti pillavade naaku putti unde nenanta adrishtavantaralanu.
1: Ratnamala, the daughter of Emperor Bali, was very much mystified, surprised, watching the beauty and the brilliance.
0: Atanni poshinchi, lalinchi, palinchi, aneka rakamuga kodina aadincheetuvanti daanini.
1: She wanted to have a child of that type so as to foster that child.
0: Alanti bidda naaku lekapoye kada ani chintinchindi.
1: In fact, she was feeling so sorry that she didn't have a child of that type.
0: Ee lopala,
1: in the meantime,
0: Vamana murti,
1: Vamana,
0: Bali Chakravartini paatala lokamunaku trokkadu.
1: Yes, subdued. He has put down Emperor Bali to paatala.
0: Aa drishyamunu choochinatvanti okka Ratnamala chi ఇలాంటి దుర్మార్గుడు నాకు కొడుకు కావాలని ఆశించినానా? లేదు, నేను విషపాలు ఇచ్చి చంపి ఉండేటువంటి దానను అనింది.
1: రత్నమాల ఫెల్ట్ వెరీ మచ్ అషేమ్డ్ ఆఫ్ దిస్ బాయ్ హూ వాజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ది ఎంపరర్ బలి బీయింగ్ సెంట్ టు దట్ పాతాళ అండ్ ఫెల్ట్ వాట్ అషేమ్ ఇట్ ఈజ్ ఇఫ్ ఐ వర్ టు హ్యావ్ ఎ చైల్డ్.
0: వామనుడు ఈ దృశ్యమును చూచాడు.
1: And Vamana noticed this scene.
0: Tadastu annadu.
1: He said, let things happen that way.
0: Bhagavantudu eppudu kodanu evari sankalpamulu evari bhavamulu ye vidhamainatuga untundo danikanta aashirvadistu vastuntadu.
1: God blesses all your sentiments and feelings and your thoughts.
0: కనుకనే మనం మంచిని తలచాలి.
1: సో వీ షుడ్ థింక్ గుడ్.
0: భగవంతుడు లేని స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్
0: సర్వత్రా నిండినటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ పర్వేడ్స్ ది హోల్ యూనివర్స్.
0: సర్వతో పాణిపాదం, తత్సర్వతో చే శిరోముఖం, సర్వతో శృతిమల్లోకి సర్వమావృత్తి స్థితి. ఎక్కడ చూసినా ఉన్నటువంటి భగవంతునికి ఒకరు దాచడానికి వీలు కాదు.
1: He has his got his feet, the ears and the hands spread all over the world. You cannot hide him at a spot.
0: అమ్మా రత్నమాల, నాకు మొట్టమొదట నీ పాలు నుంచి పెంచాలని ఆశించావు.
1: రత్నమాల, ఇన్ ఫ్యాక్ట్ యూ వాంటెడ్ టు ఫీడ్ మీ.
0: దేహాభిమానం చేత నీ తండ్రిని పాతాళలోకం తొక్కడం చేత నీకు క్రోధం ఆవిర్భవించింది.
1: యు ఆర్ ఫుల్ ఆఫ్ ఫ్యూరీ అండ్ యాంగర్ బికాజ్ ఐ హావ్ పుట్ డౌన్ యువర్ ఫాదర్.
0: నాకు విషపాలు ఇచ్చి చంపాలని చింతిస్తున్నావు.
1: యు రియల్లీ వాంటెడ్ టు కిల్ మీ.
0: కనుకనే నీవు ద్వాపరయుగములో పూతనగా పుట్టి నాకు పాలు ఇచ్చి విషపాలు చేత నీవు మరణింతువుగాక అని శపించాడు.
1: And he has blessed Ratnamala this way. Let you be born in Dwapara age in the form of Putana and die after feeding me with your poison.
0: Kanukane prati manavudu kudanu satsankalpamunu abhirudhi parchukovali.
1: It is necessary the modern man should develop truthful thought.
0: Ee sankalpamulu chesinappudikini bhagavantudu teliyaka tadastu tadastu tadastu ani aashirvadistuntadu.
1: Unknowingly you may entertain certain thoughts, but God would bless you to things happen that way.
0: Kani ee yokka pavitramantanu gurtinchukolaleni manavulu aneka rakamulainatundi chintanalu chestuntaru.
1: Man is not able to know the secret of the divinity and acts as per his whims and fancies.
0: Kanuka manam nirantaram kodunu manchi chintana cheyali.
1: Therefore it is necessary to think good all the time.
0: See no evil, see what is good.
1: See no evil, see what is good.
0: Hear no evil, hear what is good.
1: Hear no evil, hear what
0: talk
1: is good.
0: Talk no evil, talk what is good.
1: Talk no evil, will talk
0: think no
1: good.
0: Evil think what is good.
1: Think no evil, think what is
0: do
1: good.
0: Do no evil, do what is good.
1: Do no evil, do
0: this
1: what is
0: good. This
1: is
0: the way to God.
1: This is the way to God.
0: Kanukane meeru aa pavitramaina chintana chesinappudu pavitramaina aashirvaadalu kalugutuntai.
1: If you entertain sacred thoughts, you will be the recipient of sacred blessings of God.
0: Ee naadu chedda sankalpamu chetamu aadi paadi koolitam cheta anni chedda sankalpamulge manaku praaptistuntai.
1: Since we have got all the time bad thoughts, spending all the life, we face all consequences.
0: Kaani ee phalitamulu manam andukunnappudu baadha padutuntamu.
1: We suffer when we face the results.
0: కానీ చింతించే సమయంలో దీనిని బాధ చేయవు.
1: As the thoughts emanate, we are not mindful of the result.
0: కనుకనే రత్నమాల బోధించినటువంటి ఒక తారము ఇదియే.
1: This was the thought of Ratnamala.
0: Tana sankalpamulu ettivo tana phalitamulu kodunu attigane roopondirayi.
1: As was her thought, so was the result and the experience.
0: Kani naaku enduku itti phalitam nandinchadu bhagavantudani vicharisthamu kani adi sankalpam nee doshame kani bhagavantuni yokka doshamulu kaadu.
1: But we worry to face the consequences. Nothing wrong with God, something wrong with our very thought.
0: కనుకనే మనం సత్సంగము సత్సంకల్పము సత్సంగము చేరాలి.
1: Therefore we should entertain truthful thoughts and join the good company.
0: నీవు మంచి కంపెనీతో చేరినప్పుడు మంచి భావములే నీకు ఆవిర్భవిస్తుంటాయి.
1: When you join good company, you will have good thoughts naturally.
0: కనుక నీవు సత్సంకల్పమును అభివృద్ధి పరచుకోవాలని రత్నమాల దేశమునకు బోధిస్తూ వచ్చింది.
1: ఇట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ రత్నమాల దట్ వన్ షుడ్ డెవలప్ ద గుడ్ థాట్స్, ద ట్రూత్ఫుల్ థాట్స్.
0: బలి చక్రవర్తి
1: ఎంపరర్ బలి
0: మహాదానపరుడు
1: the one of charity
0: యజ్ఞంలో సర్వస్వమును కూడాను దారపోశాడు.
1: In fact he sacrificed everything due to
0: సత్యాన్ని కాపాడుకునే నిమిత్తమై బలి చక్రవర్తి తన సర్వస్వమును దారపోశాడు.
1: To uphold the principle of truth he was prepared to sacrifice everything.
0: వామనుడు వచ్చి నాకు మూడు అడుగులు దానం కావాలి అన్నాడు.
1: Vamana came forward and asked for 3 feet.
0: కానీ తాను యోచించలేదు, తప్పక ఇస్తానని వారు వాగ్దానం చేశాడు.
1: He never had second thoughts. He promised that he will give.
0: శుక్రాచార్యుడు వచ్చి అడ్డు పెట్టాడు.
1: Preceptor శుక్రాచార్య came and objected.
0: బలి చక్రవర్తి తాను సామాన్యుడు కాదు.
1: Bali emperor, he is not an ordinary one.
0: అతను గొప్ప శక్తివంతుడు.
1: He is highly powerful.
0: సాక్షాత్ విష్ణుమూర్తి.
1: The very Vishnu is here.
0: అతనికి నీవు మాట ఇచ్చిన తర్వాత తప్పకూడదు.
1: When once you have given a promise, you cannot go back.
0: కనుక నీవు ఈ మాట ఇవ్వకూడదు అన్నాడు.
1: Better you don't promise him at all.
0: ఇప్పుడు బలి చక్రవర్తి చెప్పాడు.
1: Then emperor Bali said.
0: పలికి బొంకుట కంటే పాడపమున్ని.
1: Can there be greater sin more than that going back?
0: గురు ఆజ్ఞను ధిక్కరించి
1: he even disobeyed command of guru.
0: ఈ యొక్క వామనుకు ఈ వాగ్దానం నందించాడు బలి చక్రవర్తి.
1: Yet he promised to emperor Bali.
0: కనుక ఆ బలి సత్యము కోసం పాటుపడ్డాడు.
1: Therefore Bali struggled to uphold truth.
0: కనుకనే అతనికి అనేక రకములైనటువంటి యొక్క సుఖములు సంతోషములు కలిగించి పాతాళ లోకమును వెనగదొక్కాడు.
1: God granted him all the happiness and the pleasure and has sent him to Patala.
0: అనగా పాతాళమనగా ఏమి జన్మమే లేకుండా ఉండునట్టు.
1: Patala means he will not be born again, birthless.
0: ఆనాడు బలి చక్రవర్తి వామని ఒక కోరిక కోరుకున్నాడు.
1: And emperor Bali begged, asked Vishnu to grant him
0: Swami, ఈనాడు ఏ విధంగా నాతో సంభాషించినారో
1: just as you conversed with me today,
0: ఈనాడు మా కేరళ దేశమునకు ఏ విధంగా మీరు ప్రవేశించారో
1: just as you have been ruling this Kerala,
0: అదే విధంగానే ప్రతి సంవత్సరం కూడాను మీరు ఈ కేరళ దేశమునకు వచ్చి కేరళ ప్రజలను కాపాడాలి అని కోరుకున్నాడు.
1: Every year you should visit this Kerala. టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ కేరళ, దాట్ వాజ్ హిస్ రిక్వెస్ట్.
0: కనుకనే వామనమూర్తి వచ్చినటువంటి యొక్క దినముకు చిహ్నంగా ఈ యొక్క ఓణము అని పేరు పెట్టుకుని ఆనందాన్ని అనుభవిస్తున్నారు కేరళ ప్రజలు.
1: People of Kerala enjoy, they celebrate the festival Onam, which signifies the visit of Vamana to this planet Earth.
0: కనుక బలి చక్రవర్తి చాలా పుణ్యాత్ముడు.
1: బలి వాజ్ హైలీ వర్చువస్ వన్.
0: తాను రాక్షస కులంలో జన్మించినప్పటికీ తనకు దైవతాభావములు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: హీ ఈజ్ హైలీ మెరిటోరియస్. దో బోర్న్ ఇన్ ఎ డెమోనిక్ ఫ్యామిలీ, హీ హాడ్ ఆల్ నోబుల్ క్వాలిటీస్.
0: కనుక అతని యొక్క పూర్వజన్మ పుణ్యం చేతనే కేరళ ప్రజలకు ఈ ఓణం అనేటువంటి ఒక గొప్ప పండుగ ఏర్పడుతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ హిస్ మెరిటోరియస్ డీడ్స్ ఆఫ్ ఎంపరర్ బలి, ది కేరళ పీపుల్ ఆర్ బ్లెస్డ్ విత్ దిస్ ఆపర్చునిటీ.
0: ఓణం అనగా కేవలం ఏదోటి పాయసం పరమానం తీపులు చేసుకుని భుజించటం కాదు.
1: ఓణం డస్ నాట్ మీన్ లిమిటింగ్ ది సెలబ్రేషన్ టు ద ప్రిపరేషన్ ఆఫ్ రైస్.
0: బలి చక్రవర్తి వామనంతో అనుభవించినటువంటి యొక్క అనుభూతిని మనం స్మరించుకుంటూ రావాలి.
1: వి హావ్ టు థింక్ ఆఫ్ ది ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ఎంపరర్ బలి ఇన్ ద కంపెనీ ఆఫ్ వామన.
0: ఈనాడు వామనుడు సాక్షాత్తుగా మన కేరళ దేశమునకు ప్రవేశిస్తున్నాడు.
1: దిస్ డే వామన ఇస్ స్టెప్పింగ్ ఇంటూ ద స్టేట్ ఆఫ్ కేరళ.
0: ఇది భగవంతుని యొక్క అవతారంగా భావించుకుని
1: కన్సిడర్ ఇట్ యాజ్ ఇన్కార్నేషన్.
0: ఈ ఓణం దినము ఎంతయో మనము ఆనందాన్ని అనుభవించుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వి సెలబ్రేట్ విత్ ఆల్ ది గెయిటీ అండ్ ఫెస్టివిటీ.
0: నైతిక ఆధ్యాత్మిక ధార్మికమైనటువంటి ఒక జీవితాన్ని మనం గడుపుతూ రావాలి.
1: వి షుడ్ లీడ్ ఎ లైఫ్ ఆఫ్ స్పిరిచువాలిటీ, ఆఫ్ ఎ స్పెసిఫిక్ కోడ్ ఆఫ్ కాండక్ట్.
0: సత్యం బ్రూయాత్,
1: స్పీక్ ట్రూత్,
0: అది ఏ నైతికము.
1: దట్ ఈస్ మోరల్.
0: ప్రియం బ్రూయాత్,
1: in an acceptable way,
0: adiye dharmikamu,
1: that is righteous.
0: Nabhrujat satyam apriyam, idiye aadhyatmikam.
1: The spiritual aspect requires you not to speak lies any time.
0: Kanukane satyam paine ee moodukudunu aadharapadi untunnavi.
1: All these three depend on truth ultimately.
0: Kanuka satyanni manam aasharinchi,
1: so
0: aadhyatmika jeevithanni manam anubhavinchi,
1: and experience
0: లోక కళ్యాణములకు తగినటువంటి యొక్క క్రియలు మనం ఆచరించాలి.
1: And we have to do such deeds as to make everyone happy.
0: కనుక ఈ కేరళ దేశం లోపల ఈనాటి వరకు కూడాను అది కమ్యూనిస్ట్ సెంటర్ అయినప్పటికీ అందరూ కూడాను ఎంత భక్తిగా ప్రతి మానవుడు కూడాను స్నానం చేయటము, విభూతి ఎంచుకోవటము, గంధమును పూయటము, దేవాలయంలో పోవటం ఇలాంటి ఆధ్యాత్మిక తత్వములు నేటికి కూడాను తూచా నడుస్తూ వస్తున్నాయి.
1: దో కేరళ ఇస్ అండర్ కమ్యూనిస్ట్ రెజీమ్, ఇట్ స్టాండ్స్ ఫర్ డివోషన్. పీపుల్ విజిట్ టెంపుల్స్ ఎవ్రీ డే అండ్ అబ్జర్వ్ ఆల్ రిచువల్స్ మోస్ట్ నెసెసరీ.
0: కనుక వారి ఎందున్నటువంటి యొక్క ప్రేమ భక్తులు మరి ఎవరి ఎందుకు కనరావు.
1: ద లవ్ అండ్ డివోషన్ నోటీస్డ్ అమంగ్ ద పీపుల్ ఆఫ్ కేరళ ఆర్ నాట్ సీన్ ఎనీవేర్.
0: కేరళ చాలా సుందరమైనటువంటి స్టేటం.
1: కేరళ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ స్టేట్.
0: ఇందులో ఉండినటువంటి మానవులు అందరికి కూడా ఆధ్యాత్మిక తత్వము అంతర్భావములో ఉంటున్నది.
1: ఎవ్రీవన్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ కేరళ హ్యాస్ గాట్ ది స్పిరిచువల్ కంటెంట్ లేటెంట్.
0: కానీ కాలానుగుణ్యంగా దేశకాల పవిత్రతను అనుసరించి
1: with the passage of time, depending on the circumstances,
0: manavuni yokka hrudayamu maaripothu vachindi.
1: The human heart goes on changing.
0: కరుణమయమైనటువంటి హృదయము ఈనాడు కఠిన హృదయంగా మారుతూ వచ్చింది.
1: ద హ్యూమన్ హార్ట్ విచ్ ఇస్ సో సాఫ్ట్ అండ్ టెండర్ హ్యాస్ బికమ్ హార్డ్.
0: కారణమేమిటి?
1: వై?
0: మన ప్రవర్తనే.
1: అవర్ కాండక్ట్ ఇస్
0: దేశం యొక్క మంచి చెడ్డలు ఆ దేశంలో ఉండేటువంటి ఒక స్త్రీ పురుషుల క్యారెక్టర్ పైన ఆధారపడి ఉంటుంటాది.
1: ద గుడ్ అండ్ ద బ్యాడ్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ అపాన్ ద బిహేవియర్ అండ్ యాక్షన్స్ ఆఫ్ మెన్ అండ్ విమెన్.
0: కనుకనే మనము క్యారెక్టర్ పోతే మనం లైఫ్ పోయినట్టే.
1: వెన్ వన్స్ ద క్యారెక్టర్ ఇస్ లాస్ట్ ద లైఫ్ ఇస్ గాన్.
0: ఇఫ్ మనీ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ సంథింగ్ ఇస్ లాస్ట్.
0: ఇఫ్ health is lost, something is lost.
1: If health is lost, something is lost.
0: If character is lost, everything is lost.
1: If character is lost, everything is lost.
0: కనుకని మన జీవితం లోపల దానిని బలంగా మనం తీసుకోవాలి.
1: Therefore we should think of this character as most important.
0: నాటి నుండి నేటి వరకు భగవంతుడు ఆశించేటువంటిది అది ఒక్కటే.
1: That's what God expects from us then and now and forever.
0: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక
1: man is not able to know this.
0: వ్యక్తిగతమైనటువంటి స్వార్థ స్వప్రయోజనములకై పాటు పడుతున్నాడు.
1: By the individual selfishness and self-interest.
0: మానవుని యందు ఈ స్వార్థము స్వప్రయోజనము నిర్మూలం కావాలి.
1: One has to kill the selfishness and self-interest.
0: All are one, be alike to everyone.
1: All are one, be alike to everyone.
0: అందరు కూడాను ఒక విశ్వమాన కుటుంబంలో మెంబర్స్.
1: All of us are members of this family of God.
0: కనుక మానవులందరూ ఒకే కులమే.
1: All the human society belongs to one caste.
0: మానవ జాతి అంతా ఒకే మానవ జాతి.
1: In fact, there's only one race.
0: నీవు నాస్తికుడా యాస్తికుడా యూదుడా బుద్ధుడా అని పేరు పెట్టనక్కర్లేదు.
1: That doesn't matter whether a theist or atheist or Hindu or anyone.
0: నీవు మానవ జాతి, ఇది సత్యం.
1: You belong to human race.
0: అది ఒక్కటి నీవు గుర్తించుకుంటే చాలు.
1: That's enough if you remember this.
0: నీవు నాస్తికుడా యాస్తికుడా అనేటువంటి క్వశ్చన్ పక్కన పెట్టు.
1: Keep aside the question whether you are theist or atheist.
0: నేను మానవుడను మానవుడను మానవుడను.
1: I am a human being. I am a human.
0: మానవతా గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: Human values you have to develop.
0: నేను మానవుడు అనుకున్నందుకు మానవతా గుణములు లేకపోతే మానవుడు ఆకార మానవుడే కాని ఆచార మానవుడు కాదు.
1: Having been born a human, if you do not have human values, you are a human just by form, not in reality.
0: కోపము తాపము ఈర్ష్య అసూయ డమము ఇలాంటివంతా మానవుల్లో ప్రవేశిస్తుంటాయి.
1: We find certain traits such as anger, the palm and show and jealousy.
0: ఈ అసూయ అనేటువంటిదంతా కూడా కేవలము ఒక అనిమల్ క్వాలిటీస్.
1: యాంగర్ అండ్ జెలసీ ఆర్ అనిమల్ క్వాలిటీ.
0: క్రోధము కుక్క క్వాలిటీ.
1: యాంగర్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్
0: చంచలత్వము కోతి క్వాలిటీ.
1: అండ్ వేవరింగ్ నేచర్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్.
0: కాబట్టి యు ఆర్ నాట్ మంకీ, యు ఆర్ నాట్ డాగ్, యు ఆర్ మ్యాన్.
1: యు ఆర్ నాట్ మంకీ, యు ఆర్ నాట్ డాగ్, యు ఆర్ మ్యాన్.
0: ఆ కోపం వచ్చినప్పుడు ఐ ఆమ్ నాట్ డాగ్, ఐ ఆమ్ మ్యాన్, ఐ ఆమ్ మ్యాన్, ఐ ఆమ్ మ్యాన్ అని థింక్ చేయి, ఆ కోపం పోతుంది.
1: వెన్ యు ఆర్ క్యారీడ్ అవే బై ది ఫీలింగ్స్ ఆఫ్ యాంగర్ థింక్ 10 టైమ్స్ ఐ ఆమ్ మ్యాన్, ఐ ఆమ్ నాట్ డాగ్, ఐ ఆమ్ మ్యాన్, ఐ ఆమ్ నాట్ డాగ్.
0: కనుక ఈనాడు మానవతా గుణములు మాయమైపోతున్నాయి.
1: టుడే వి ఫైండ్ హ్యూమన్ వాల్యూస్ బీయింగ్ లాస్ట్ టోటలీ.
0: ఈ యొక్క జంతు గుణములంతా కూడా మానవ ఎందు ప్రవేశిస్తుంటున్నాయి.
1: Animal qualities are finding a place in man.
0: కాదు కాదు, ఇది కాదు మన మానవత్వం.
1: This is not the true human life.
0: దయ, ప్రేమ, సహనము, సానుభూతి ఇలాంటి పవిత్రమైన గుణములు పెంచుకోవాలి.
1: We have to develop the sacred qualities like compassion, the love, the sacrifice.
0: భగవంతుడు ఎన్నో కారణాల చేత అనేక కర్మలు ఆచరిస్తుంటాడు.
1: God does so many activities for several reasons.
0: కాని ఆ యొక్క యాక్ట్ కు ఏ మాత్రం అర్థం కూడా గుర్తించుకోలేరు.
1: We cannot understand God's actions.
0: గుర్తించుకోలేక తనలో ఉన్నటువంటి యొక్క భావమే తాను ప్రతిబింబింప చేసుకుంటాడు.
1: So he goes on imposing his own ideas on.
0: అది కేవలము రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్, తన యొక్క భావమే.
1: That all amounts to the reflection of the inner being.
0: ఎవరైనా క్రోధంగా ఉంటున్నారంటే అతని కోపము అని భావిస్తున్నాము.
1: We think the other man is angry with you.
0: అతనికి కాదు ఆ కోపము.
1: It is not his anger.
0: నీలో ఉన్నటువంటి కోపమే అతని యందు ప్రతిబింబిస్తుండాలి.
1: His anger within you is reflected in front of you.
0: కనుకనే ప్రతి కామ క్రోధ లోభ మోహమున అత్యంత reflection of your inner being.
1: Therefore the anger and the greed and the lust and avarice, they are all the reflections of the inner being.
0: కనుక ప్రతి ఒక్కటి ఎదుటి వ్యక్తి యొక్క దోషములే తప్ప పరమాత్మని యొక్క దోషములు కాదు.
1: And nothing wrong with God, no mistake.
0: పరమాత్మ ఎప్పుడు కూడా నిర్మలం, నిశ్చలం, నిర్గుణం, నిశాద్ధం.
1: God is eternal, immortal, nectarine, pure, unsullied, unpolluted.
0: కనుక అట్టి పవిత్రమైనటువంటి దైవత్వము లోపల ఈ దోషములు మీరు పుట్టించటము ఇది మీ దోషముల యొక్క ప్రతిబింబమే కానీ భగవంతుని కాదు.
1: To attribute all the defects and the mistakes and the divinity is your own weakness.
0: కనుకనే మొట్టమొదట నీ యొక్క థాట్స్ నీవు అరికట్టుకోకూడదు.
1: It's not possible to control your thoughts.
0: చాలా మంది క్రోధము తాపమంతా అరికట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
1: Many people make an effort to control the anger.
0: అది చాలా తప్పు.
1: It's a big mistake.
0: అరికట్టకూడదు.
1: You cannot control.
0: దాన్ని ప్రవేశింప చేయకుండా ఉండాలి.
1: See that they do not get into you.
0: దాన్ని ప్రవేశించకుండా నీ హృదయాన్ని మూసుకోవాలి.
1: See that they don't find a place in your heart.
0: దాన్ని వచ్చిన తర్వాత అరికట్టుకుంటే అది అణిగి ఉంటుంది, ఎప్పుడో ఒకతూరి
1: బయటపడిపోతుంటారు.
0: ఈనాడు ప్రపంచం లోపల ఎక్కడెక్కడో బొగ్గును తీస్తున్నారు, పెట్రోల్ తీస్తున్నారు, ఆయిల్ తీస్తున్నారు, ఇవంతా ఎక్కడవి?
1: We find the extraction of coal, petrol and oil all over the world. Where from you get it?
0: పూర్వం అందులో ఊడిపోయినటువంటివి.
1: In fact they were there hidden.
0: అవి ఈనాడు బయటకు తీస్తున్నారు.
1: They are extracted today.
0: అదే విధంగానే కామ క్రోధ లోభములంతా కూడాను నీలో ఊడిపోయినటువంటివి.
1: Like that, the desire, the anger.
0: నీలో అణిగి ఉన్నటువంటివి.
1: Those which are hidden in you.
0: ఎప్పుడో ఒకతూరి అవి బయటపడిపోతుంటాయి.
1: They just find themselves an expression.
0: కనుక దానిని ఏమాత్రము లోపల ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: So see that they don't find a place in you.
0: మానవతా విలువలు.
1: దాట్ ఈస్ ద ట్రూ హ్యూమన్ వాల్యూ.
0: కేవలం వచ్చింది కదా అనే కోపం అరికట్టుకుంటూ పోతే అది ప్రయోజనం లేదు.
1: బికాస్ యాంగర్ గెట్స్ ఇన్ యూ, ఇఫ్ యూ వాంట్ టు కంట్రోల్.
0: ఈ యాంగర్ కంట్రోల్ చేయటము ఒక వీక్నెస్.
1: టు కంట్రోల్ యాంగర్ ఇస్ ఎ సైన్ ఆఫ్ వీక్నెస్.
0: ఆ వీక్నెస్ కు మనం అవకాశం ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నెవర్ బి వీక్ ఎనీ పాయింట్.
0: యాంగరే రాకుండా చూసుకోవాలి.
1: సీ దట్ యు నెవర్ బి యాంగ్రీ.
0: అప్పుడే నీవు అరికట్టుకోవడానికి ఏమాత్రము అవకాశం ఉండదు.
1: దెన్ దేర్ ఇస్ నో ఛాన్స్ టు కంట్రోల్ ఇట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్
0: మానవుని యందు అనేక గుణములు ఆవిర్భవిస్తుంటాయి.
1: దట్ సో మెనీ many qualities within man.
0: కానీ వచ్చినటువంటి గుణములను మనం అడుగుపెట్టుకోకూడదు.
1: It's not possible to control all those that get in.
0: మంచి గుణములను ఆవిర్భవింప చేసుకోవాలి.
1: We should see good qualities.
0: ప్రకటింప చేసుకోవాలి.
1: Arise and manifest.
0: ప్రచారం చేయాలి.
1: And we should
0: 10 మందికి పంచాలి.
1: Share.
0: నీవు అనుభవించాలి.
1: And you also experience.
0: ఇది నిజమైనటువంటి మానవతా విలువ.
1: This is the true human value.
0: మొట్టమొదట ప్రేమ చాలా ప్రధానమైనటువంటిది.
1: First, love is most important.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: ఈ ప్రేమనే మనం పవిత్రం చేసుకోవాలి.
1: Therefore, this is the love that we should.
0: ప్రేమ ఒక్కటి మన హృదయంలో ఉంటుంటే ఏ యొక్క దుర్గుణములు కూడా ప్రవేశించడానికి వీల్లేదు.
1: When once there is love in your heart, no other bad quality.
0: మీ హార్ట్ అనేటువంటిది కేవలం సింగిల్ సోఫా, నాట్ డబుల్ సోఫా కాదు.
1: Your heart, human heart, is single sofa, not double sofa.
0: Not musical chair.
1: It's not a musical chair.
0: ఇది ఒకే హార్ట్.
1: Only one heart.
0: దానిలో నీవు ప్రేమను నింపుకో.
1: Fill the heart with love.
0: ఇంకొకటి వచ్చి అక్కడ ప్రవేశించడానికి వీల్లేదు.
1: No one can enter thereafter.
0: కనుకనే నీ యొక్క ప్రేమ అక్కడ లేకుండా పోవటం చేతనే ఈ దుర్గుణములంతా ప్రవేశిస్తున్నాయి.
1: As there is no love in the human heart, the wicked qualities find a place.
0: కనుకనే start the day with love,
1: start
0: spend the day with love, fill the day with love, end the day with love. This is the way to God.
1: The way to God, start the day with love. Spend the day with love, fill the day with love, end the day with love.
0: ప్రేమతో జీవించాలి.
1: Lead your life in love.
0: ప్రేమకు మించినటువంటిది లేదు.
1: There's nothing beyond love.
0: ప్రేమ కూడాను సత్యం నుండి ఆవిర్భవించినటువంటిది.
1: Love also arises.
0: సత్యం కూడాను ప్రేమ నుంచి ఆవిర్భవించినటువంటిది.
1: Truth arises out of love.
0: సత్యమే లేకుండా ఉండిన ప్రేమనే లేదు. ప్రేమనే లేకుండా సత్యమే లేదు.
1: Without truth love cannot exist and love cannot exist without truth.
0: కనుకనే సత్యము అంతర్వాహిని.
1: So truth is an undercurrent.
0: ప్రేమ బహిర్వాహిని.
1: And love manifests.
0: కనుకని అంతర్బహిర్తత్వ వ్యాప్య నారాయణ స్థిత ఈ రెండింటి యొక్క ఏకత్వమే నారాయణత్వం.
1: గాడ్ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఇన్నర్ అండ్ ద ఔటర్, ద ట్రూత్ అండ్ ద లవ్ యాజ్ వెల్.
0: కనుక నీకు అంతర్వాహిని ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉంటుంటుంది.
1: ది అండర్ కరెంట్ ట్రూత్ ఫ్లోస్ సీజ్లెస్.
0: అది సరస్వతి స్వరూపము.
1: దట్ సింబలైజెస్ సరస్వతి.
0: చూడండి, మీరు గంగా యమునలు మీరు చూస్తుంటారు.
1: యు మస్ట్ హావ్ సీన్ గంగా యమున.
0: కానీ సరస్వతి అంతర్వాహినిగా పోతుంటది.
1: సరస్వతి ఇస్ అన్ అండర్ కరెంట్.
0: అనగా మన యొక్క మాట యొక్క తత్వమే సరస్వతి.
1: మీనింగ్ ద స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ రిప్రజెంటెడ్ బై
0: సరస్వతి. మాటను మనము సరైన రీతిలో మనం ఉపయోగించుకోవాలి.
1: వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ప్రాపర్ వర్డ్.
0: బుద్ధికి తోచినట్టుగా మనం మాట్లాడకూడదు.
1: వీ కెనాట్ స్పీక్.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ always obligingly.
0: కనుకనే మన యొక్క మాటనే మనం విలువ కట్టుకోవాలి.
1: Therefore we should attach value to our word.
0: కాలు జారితే కనుగదు నష్టం, నాలుగు జారితే నరకమేరా అన్నాడు.
1: If you slip doesn't matter, the slip of the tongue is worse than the hell.
0: కనుకనే మనము నాలుగును జారనివ్వకుండా చూసుకోవాలి.
1: So you should never slip as you.
0: ఎవరిని బాధ పెట్టేటువంటి మాటలు మనం మాట్లాడకుండా చూసుకోవాలి.
1: Your words should never hurt anybody.
0: ఎవరిని నొప్పించకుండా ఉండేటువంటి మాటలు మాట్లాడాలి.
1: You should see such a way that no one would be hurt by your.
0: అది మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్షణం.
1: That is the main quality of a man.
0: అది చాలా కష్టమైనటువంటిది కదా, ఇది ఎవరు చేయగలరు అని భావిస్తారు.
1: You may feel that it's very difficult.
0: చాలా పొరపాటు.
1: It's a big mistake.
0: ఇది చాలా సులభమైనటువంటిది.
1: It's very easy in fact.
0: మాటలంతా మన చేతిలో ఉంటుండాలి.
1: Words are under your.
0: మాటలంతా మన నాలుక పైన ఉంటుండాలి.
1: Words dance on your tongue.
0: నాలుకకు ఎముక లేదు, ఎట్టంటే అట్ట తిరుగుతుంది.
1: The tongue has no bone, it can twist in any way.
0: కనుకనే దాని యందు పవిత్రమైనటువంటి ఒక దీనిని పెట్టుకోవాలి.
1: Therefore we should see it works in a sacred manner.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: Therefore it is eternal, it is immortal, ancient and modern, unpolluted and crystal clear.
0: కనుకనే మన శబ్దమంతా కూడాను నాలుగు నుండి ప్రారంభమవుతుండాలి.
1: In fact the sound arises out of the tongue.
0: కనుకనే భగవంతునికి శబ్ద స్వరూపుడు అని పేరు పెట్టారు.
1: So God is the sound, the very form of sound.
0: శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్మయమయి, మాయామయి, శ్రీమయి.
1: God has all these eight attributes of the moment, of the talk, of the light, of the eternal bliss and of the sound.
0: కనుక మన యొక్క మాటలు మధురంగా ఉండాలి.
1: Therefore our words have got to be sweet.
0: వినేటువంటి వారికి చాలా మాధుర్యంగా ఉండాలి.
1: Listeners should be so happy to hear you.
0: అటువంటి సమయం నుండే ఈ మానవత్వాన్ని వికసింపజేస్తుంది.
1: ఇట్ ఇస్ అట్ ద టైమ్ యు డెమోన్స్ట్రేట్ యువర్ హ్యూమన్ క్వాలిటీ.
0: మానవత్వం వికసించాలనుకుంటే సత్య ప్రేమనే దీనికి మూలాధారములు.
1: ఫర్ ది హ్యూమన్ లైఫ్ టు బ్లాజమ్ అండ్ మేనిఫెస్ట్ ద ట్రూత్ అండ్ లవ్ ఆర్ ఎసెన్షియల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సత్యం చేతనే బలిచక్రవర్తి స్వర్గాన్ని పొందాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ బలి అటైన్డ్ ద హెవెన్.
0: ప్రేమ చేతనే బలిచక్రవర్తి తన యొక్క స్థానమును కోరాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ బలి వాంటెడ్ ద ప్లేస్ ఆఫ్ లవ్.
0: కేవలం దేహం అనేటువంటిది నశించింది, కానీ మనసు ఎప్పుడు మాధుర్యంగానే ఉంటుండాలి.
1: బాడీ వానిష్డ్ బట్ ద మైండ్ రిమైన్డ్ విచ్ ఇస్ సో
0: ఏ నాటికైనాను దేహం నశించేటువంటిది
1: వన్ డే ఆర్ ద
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్
1: బాడీ ఇస్ లైక్ వాటర్
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ
1: మైండ్ ఇస్ లైక్
0: డోంట్ ఫాలో ది మైండ్ డోంట్ ఫాలో ది బాడీ
1: డోంట్ ఫాలో ది మైండ్ డోంట్ ఫాలో ద బాడీ
0: ఫాలో ది కాన్షియన్స్
1: ఫాలో ది కాన్షియన్స్
0: అది అతని యొక్క స్వరూపము
1: దాట్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ బలి
0: అది ఏ నాటికి కూడాను మారదు
1: ఇట్ ఈస్ చేంజ్లెస్
0: ఏ నాటికి చావదు
1: ఇట్ ఈస్ డెత్లెస్
0: చావు పుట్టుక లేనట్టి శాశ్వత ఉండు
1: ఈ సో పర్మనెంట్ హూ హస్ నైదర్ బర్త్ నార్ డెత్
0: ఆది మధ్యాంతరహితుడు అనాది వాడు
1: హి హస్ నో బిగినింగ్ నార్ ఎండ్ హి సో
0: తాను చావక పుట్టక చంపబడక
1: హి నైదర్ గెట్స్ కిల్డ్ నార్ వుడ్ ఎవర్ కిల్
0: ఎప్పుడు కూడా నువ్వు ఆత్మస్వరూపుడై ఉంటుంటాయి
1: హి ఇస్ ద సుప్రీం కాస్మిక్ సెల్
0: అలాంటి దైవత్వాన్ని నీవు ఏ రీతిగా నీవు భావించగలవు
1: దట్ సెల్ఫ్ హౌ కెన్ యు అండర్స్టాండ్
0: నీ ఏ భావము నీ ఎందు ఆవిర్భవించినప్పటికి అది నీ యొక్క థాట్స్ ఏ
1: ఆల్ ద ఫీలింగ్స్ ఆర్ ద రిఫ్లెక్షన్
0: నీ యొక్క ఇమాజినేషన్ ఏ
1: ఇట్స్ ఆల్ యువర్ ఇమాజినేషన్
0: నీ యొక్క శబ్దములంతా సర్వత్రా వ్యాపించే ఉంటుంటాయి
1: ద సౌండ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఆల్ అరౌండ్
0: ఇప్పుడు ఈనాడు ఈ హాల్ లోపల ఎంతో మధురమైనటువంటి పాటలు మాట్లాడారు
1: టుడే మెనీ హావ్ స్పోకెన్ సో నైస్లీ టుడే
0: ఎన్నో మధురమైనటువంటి పాటలు పాడారు
1: యు హావ్ లిసన్డ్ టు మెలోడియస్
0: ఈ పాటలు ఎక్కడ పోయినాయి
1: వాట్ హ్యాపెన్డ్ టు దోస్
0: సర్వత్రా చేరిపోయినాయి
1: ద సౌండ్స్ ఆర్ ఎవ్రీవేర్ నౌ
0: ఈ టేబుల్ లోపల చేరిపోయినాయి
1: ఈ
0: టేబుల్ పైన చేరిపోయినాయి ఆ పిల్లర్ లోపల చేరిపోయినాయి ఆ వాల్ లోపల చేరిపోయినాయి భగవంతుని యొక్క వైబ్రేషన్ అనే శబ్దము సర్వత్రా వ్యాపించిపోతుంటది
1: డివైన్ వైబ్రేషన్ సౌండ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్
0: కనుకని ఒక చోట ఉన్నది ఒక చోట లేదు అని చెప్పడానికి వీలు కాదు
1: యు కెనాట్ సే దట్ దిస్ ఈస్ హియర్ అండ్ మిస్సింగ్ దేర్
0: నీకు వినపడినప్పుడు పలాన్ చోట పాడుతున్నాడు అనుకుంటావు కానీ అది వినిపించకుండా సర్వత్రా లీనమై ఉంటుంటాది
1: యాజ్ యు లిసన్ యు థింక్ దట్ సౌండ్ కమ్స్ ఫ్రమ్ ఎ ప్లేస్ బట్ దేర్ ఇస్ సౌండ్ ఎవ్రీవేర్
0: సర్వత పాడిపాదం తత్సర్వతోచి శిరోముఖం మన పాదం నుంచి శిరస్సు వరకు కూడాను వ్యాపించినటువంటి శబ్దమే
1: ఇట్ ఫ్రమ్ టాప్ టు టో ఇట్ ఇస్ ద సౌండ్ దట్ moves about
0: kanuka manamu pavitramainatundi palukulu paluktu raavali
1: so we should utter sacred words
0: evanni baadhinchetundi palukulu palakakoodudu
1: we should not use words
0: evanni dooshinchakoodudu
1: we should not
0: evanni vimarsinchakoodudu
1: we should not criticize anybody
0: appude deeniki oka bhavamu neelo chakkaga madhuranga maarutundi
1: then the immortal nectarine feelings will find a place
0: kanuka paapa bheeti leni paavarattam patti
1: because of the ignorance that you don't
0: daiva preeti leni dani patti
1: you don't have love for god and fear
0: manavattam anage manavulanduna
1: the human value is lost hidden in man
0: vishwa shanti ki diye viplavambu
1: and this is the cause for the revolution in this world
0: ఈ యొక్క విప్లవానికి ఏది కారణము
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ రెవల్యూషన్
0: నీ యొక్క జీవితమే
1: యువర్ లైఫ్ ఇస్ ద రెస్పాన్స్
0: నీ జీవితం మంచిదిగా ఉంటుంటే ప్రపంచమంతా మంచిదిగా ఉంటుంది
1: ఇఫ్ యువర్ లైఫ్ ఇస్ గుడ్ ద హోల్ వరల్డ్ ఇస్ గుడ్
0: కనుక నీవు మంచివాడుక
1: సో యూ బీ గుడ్ టు స్టార్ట్ విత్
0: నీ పలుకులు మంచివిగా మాట్లాడు
1: లెట్ యు స్పీక్ నైస్లీ
0: నీ నడతలు మంచివిగా ఉండని
1: లెట్ యువర్ బిహేవియర్ బి గుడ్
0: నీ జీవితం మంచిదిగా మారుతుంది
1: దెన్ యువర్ లైఫ్ విల్ బి గుడ్
0: కనుక మన జీవితం మంచిదిగా మారి ఆ మంచిని అందుకే అంది అందించేటువంటి యొక్క మార్గమును మనం కనిపెట్టాలి
1: దేర్ఫోర్ వి షుడ్ ఫైండ్ ఎ పాత్ యాస్ టు షేర్ ఆల్ ద గుడ్నెస్ ఆఫ్ అవర్ లైఫ్ విత్ ది అదర్స్
0: కనుక మనమంతా కూడా ప్రేమ చేతనే పాడాలి
1: సో వి షుడ్ సింగ్ విత్ ఆల్ లవ్
0: ప్రేమ చేతనే మాట్లాడాలి
1: వి షుడ్ స్పీక్ విత్ లవ్
0: దీనిని గోపికలు చెప్పారు అన్నాడు
1: దిస్ వాట్ గోపిక సెడ్ దెన్
0: ప్రేమ రహిత మరుభూములలో
1: ఇన్ దిస్ బ్యారన్ ల్యాండ్ విదౌట్ లవ్
0: ప్రేమాంకురములు పెంపొంద
1: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు జర్మినేట్
0: ప్రేమావేశముతో
1: విత్ ఆల్ ది ఎమోషన్స్ ఆఫ్ లవ్
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమనదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే కృష్ణ గానము సేయగదే
1: విత్ రెయిన్ ఆఫ్ లవ్ with the river of love flowing continuously O Krishna sing for us
0: nee gaanam antai kudunu madharam tho koodinatvanti
1: your music is so melodious
0: nee hrudayam antai kudunu prema tho koodinatvanti
1: your heart is full of love
0: prema nunchi aavirbhavinchinatvanti pratibimbame gaanamu
1: and therefore music is the reflection of love
0: కనుకనే అన్ని కూడాను రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్
1: ఎవ్రీథింగ్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్
0: కనుక మన జీవితమును రియాక్షన్ గా మనం తీసుకోవాలి
1: సో వీ షుడ్ థింక్ దిస్ లైఫ్ యాజ్ రియాక్షన్
0: కానీ హృదయాన్ని రియాలిటీగా మనం తీసుకోవాలి
1: బట్ ద హార్ట్ స్టాండ్స్ ఫర్ ద రియాలిటీ
0: ఆ రియాలిటీ ఉండినప్పుడే రిఫ్లెక్షన్ రియాక్షన్ మంచిగా వస్తుంటాయి
1: వెన్ వన్స్ దేర్ ఇస్ రియాలిటీ దే కమ్ బ్యాక్ టు యు యాజ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్
0: కనుక మన హృదయాన్ని ఈనాడు ప్రేమతో నింపుకోవాలి
1: సో టుడే వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్
0: ఎట్టి ప్రేమ ప్రేమ ఒక్కటే.
1: లవ్ ఇస్ వన్.
0: అనేక ప్రేమలు ఉన్నాయి లోకంలో.
1: వి ఫైండ్ వేరీడ్ నేచర్ ఆఫ్ లవ్.
0: కానీ ఈ ప్రేమలు ప్రేమలు కాదు.
1: దట్స్ నాట్ ట్రూ లవ్.
0: ఈ లౌకికమైన ప్రేమలు,
1: వరల్డ్లీ లవ్,
0: భౌతికమైన ప్రేమలు,
1: ఫిజికల్ లవ్,
0: కేవలం ప్రాప్తమైనటువంటి ప్రేమలు.
1: ఇట్ ఇస్ జస్ట్
0: ఫర్ ది టైమ్. ఆధ్యాత్మిక ప్రేమ ఒక్కటే.
1: బట్ ది స్పిరిచువల్ లవ్ ఇస్ వన్.
0: అది ఏ నిజమైనటువంటి ఒక హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి ప్రేమ.
1: దట్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ ది హ్యూమన్ హార్ట్.
0: అట్టి ప్రేమను మనం పెంచుకోవాలి.
1: దట్ లవ్ వి హావ్ టు డివలప్.
0: ఇదంతా నెగటివ్స్.
1: That all the remaining are negative.
0: హృదయం నుంచి వచ్చేటంత పాజిటివ్స్.
1: That which comes out of the heart is positive.
0: నీవు పూజలు చేస్తున్నావు,
1: you worship,
0: జపం చేస్తున్నావు,
1: you do japa,
0: ధ్యానం చేస్తున్నావు,
1: you meditate,
0: ఇవన్నీ కూడా నెగటివ్స్.
1: They are all negatives.
0: నీవు చేస్తున్నావు కానీ జపం తిప్పుతుండదు చెయ్యి.
1: యు గో ఆన్ మూవింగ్ ది టాలిస్మన్.
0: కానీ చెయ్యి జపమాల తిప్పుతుండదు కానీ మనసు మార్కెట్ కు పోతుండాలి.
1: దో ది బీడ్స్ ఆర్ మూవింగ్, ద మైండ్ గోస్ టు ది మార్కెట్.
0: కానీ ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దట్?
0: అది కాదు, ఈ జపంలోనే మనసు నిలిచిపోవాలి.
1: దేర్ ఇన్ ద జప రిపిటేషన్ ఆఫ్ ద లార్డ్ యువర్ మైండ్.
0: మనసును అరికట్టుకోవటమే నిజమైనటువంటి యొక్క ప్రార్థన.
1: ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద మైండ్ విత్ గాడ్స్ నేమ్ ఇస్ రియల్.
0: మనసును విచ్చలవిడిగా విడిచిపెట్టడం కాదు ప్రార్థన.
1: ప్రేయర్ డస్ మీన్ నాట్ అలౌయింగ్ యువర్ మైండ్ టు వేవర్.
0: మన ఏమో మనుష్యానాం కారణం బంధమోచయో.
1: మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
0: మనం తిప్పవలసింది దైవం వైపును తిప్పాలి.
1: వీ హావ్ టు డైవర్ట్ అవర్ మైండ్ టువర్డ్స్ గాడ్.
0: ఇది లాక్.
1: దిస్ ఇస్ ద లాక్.
0: ఇది కీ.
1: దిస్ ఇస్ ద కీ.
0: పుట్ ఎ కీ ఇన్ ద లాక్.
1: పుట్ ద కీ ఇన్ ద లాక్.
0: కానీ టర్న్ లెఫ్ట్ సైడ్.
1: టర్న్ లెఫ్ట్ సైడ్.
0: ఓపెన్
1: ఇట్. ఓపెన్
0: టర్న్ వైట్ సైడ్. రైట్ సైడ్.
1: రైట్
0: లాక్.
1: ఇట్ గెట్స్
0: సేమ్ లాక్ సేమ్ కీ. టర్నింగ్ డిఫరెన్స్.
1: సేమ్ లాక్ సేమ్ కీ. దిస్ డిఫరెన్స్ ఇన్ ద టర్నింగ్.
0: నీ హృదయమే లాక్.
1: హ్యూమన్ హార్ట్ ఇస్ లాక్.
0: నీ మైండ్ ఏ కీ.
1: మైండ్ ఇస్ ద కీ.
0: దైవం వైపున తిప్పు మోక్షము.
1: టర్న్ టువర్డ్స్ గాడ్ సైడ్ లిబరేషన్.
0: లోకం వైపున తిప్పు బంధన.
1: ఇఫ్ యు టర్న్ టువర్డ్ ద వరల్డ్ ఇట్ ఇస్ బాండేజ్.
0: కనుకనే మనం ఎప్పుడు చూసినా కానీ మన మనసును ప్రపంచం వైపునే తిప్పుతున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ మైండ్ ఇస్ టువర్డ్స్ ద వరల్డ్.
0: ఆధ్యాత్మిక వైపును మనం పోవటం లేదు.
1: వేర్ నాట్ డైరెక్ట్ అవర్ మైండ్ టువర్డ్స్
0: లౌకికము లౌకికము లౌకికము.
1: జస్ట్ ద వరల్డ్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఈ ప్రాకృతమైనటువంటి ఒక జీవితానికి మనం ప్రయత్నం చేస్తున్నాం.
1: వి హావ్ బీన్ స్ట్రగ్లింగ్ ఫర్ దిస్ ఫిజికల్ వరల్డ్ ఎఫీమరల్.
0: ఈ యొక్క ఫిజికల్ వరల్డ్ ఎప్పుడు ఉంటుంటది.
1: దిస్ ఫిజికల్ వరల్డ్ ఇస్ దేర్ నో డౌట్.
0: దీంట్లో మనం అనుభవించేదంతా కూడా కేవలం అశాశ్వతమైనటువంటిది.
1: ఆల్ దట్ వి ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ మండేన్ వరల్డ్ ఇస్
0: ఒక్కటి మాత్రమే సత్యం.
1: బట్ వన్ థింగ్ ఇస్ ట్రూత్.
0: అది ఏ ఆత్మతత్వము?
1: దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్.
0: అది మర్జీ.
1: ఇట్ ఈస్ మర్జ్.
0: ఇది మ్యారేజ్.
1: ది వరల్డ్లీ థింగ్ ఇస్ మ్యారేజ్.
0: కానీ మ్యారేజ్ కూడా కాదు. ఇది
1: ఇస్ నాట్ ఈవెన్ మ్యారేజ్ ఐదా.
0: ఇది మిరాజ్.
1: ఇట్స్ నాట్ మ్యారేజ్, ఇట్స్ ఓన్లీ మిరాజ్.
0: ఈ మిరాజ్ కనిపిస్తుండదే కానీ
1: యు సీ ది మిరాజ్.
0: కానీ హృదయానికి హృదయం చేరటం లేదు.
1: బట్ దేర్ ఇస్ నో కనెక్షన్ హార్ట్ టు
0: మ్యారేజ్ అని అనుకుంటున్నారు, ఆనందిస్తున్నారు.
1: యు ఆర్ హ్యాపీ అబౌట్ ద మ్యారేజ్.
0: వైఫ్ ఎస్ బోల్తే హస్బెండ్ నో అంటాడు.
1: ది వైఫ్ సేస్ ఎస్, హస్బెండ్ సేస్ నో.
0: హస్బెండ్ ఎస్ అంటే వైఫ్ నో అంటాడు.
1: హస్బెండ్ సేస్ ఎస్, వైఫ్ సేస్ నో.
0: ఎట్లా ఇది మ్యారేజ్? ఒక తత్వంగా ఉంటుండదే.
1: వేర్ ఇస్ ద మ్యారేజ్? ఇస్ దేర్
0: ఏకత్వం?
1: Unity.
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి. అది ఏ నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: ట్రూత్ ఈజ్ వన్ విచ్ హెస్ బీన్ రిఫర్డ్ టు ఇన్ సెవెరల్ వేస్.
0: ఈనాడు తెల్లవారి మొదలు లేచినంత వరకు కూడాను,
1: ఫ్రమ్ డాన్ టు డస్క్,
0: మన జీవితం అంతా కూడా ఈ విధంగానే గడిచిపోతుంది.
1: లైఫ్ ఈజ్ స్పెంట్ దిస్ వే.
0: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయడు దారి, పొట్టకై హద్దును పద్దు లేక వ్యయమందగ చేయుచు జీవితంబు. మీరిదిల దారవోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితురో ప్రీతిగా యోచన చేయు మానవా.
1: ఓ మ్యాన్, ఎంక్వైర్ క్లియర్లీ. ఫ్రమ్ డాన్ టు డస్క్, ద మూమెంట్ యూ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అంటిల్ యూ రిటైర్, యూ స్పెండ్ ఆల్ ద టైమ్ టు క్యారీ యువర్ లివింగ్, ఎక్వైర్ హ్యావింగ్ ఎక్వైర్డ్ ఆల్ ద ఎడ్యుకేషన్, ఫర్గెటింగ్ ద గాడ్, వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ యూ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ దిస్?
0: జానడు పొట్ట నింపుకొని
1: ఓన్లీ టు ఫిల్ దిస్ లిటిల్
0: చిక్కులనొందుచు
1: ఫేస్ ప్రాబ్లమ్స్.
0: కోటి విద్యలం పునిక మీర నేర్చి
1: వీ ఎక్వైర్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్,
0: పరిపూర్ణ సుఖమును పొందలేక
1: యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ టోటల్.
0: ఈ మానవ జాతి లోకమున మృగగనేటికి
1: ద హ్యూమన్ సొసైటీ స్ట్రగ్లింగ్ సఫరింగ్.
0: శ్రీ పరాత్పరుం ధ్యానము చేయు భక్తులకు దారిని చూపకయున్నే మానవా.
1: Oh man, if you repeat, chant his name, he will certainly show the way in this
0: world. Just to eke out your living in the world.
1: Just to eke out your
0: living in the world.
1: You do business.
0: You earn
1: money.
0: Dhanamu.
1: You want to amass money more and more.
0: Ee dhanamunu manam emaina teesukopothama?
1: Would you take this money with you at the
0: end? Manam undenta varaku kodunu enough. Manaku jeevithaniki avasaramainanta varaku kavali.
1: Yes, you need money to the extent it is necessary.
0: Money makes many wrongs. Money makes many things. Money comes and goes. But morality comes and grows. దీన్ని మాత్రం మొట్టమొదట మనం సంపాదించుకోవాలి.
1: This we should accomplish.
0: ఈనాడు లోకంలో ఎక్కడ పోయినప్పటికీ ధనము.
1: Today in the world everywhere is only money that governs.
0: ఈనాటి మానవుడు ఈనాటి విద్యార్థులు కూడాను ధనము బలమి కలిమి మూడింటిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Man today wants to acquire these three things, dhana, the money, the kalimi, the wealth, chelimi, the friendship.
0: Kalimi, balimi, manam, chestunnadu, kani, gunamunu penchukotam ledu.
1: But he wants to have kalimi, friendship, balimi, the strength.
0: Aa guname lekapothe enta balam undi prayojanam emiti?
1: Without virtue, what for is the bala, the strength?
0: Aa guname lekapothe enta dhanam undi prayojanam emiti?
1: Without character, what for is the money?
0: Ee dhaname lekapothe guname lekapothe enta chelimi untundi prayojanam emiti?
1: Without character, what is the friendship you may
0: have? Kada chelimi, balimi, kalimi ivanni vyarthamainatuntivi.
1: Therefore, the chelimi, the friendship, the balimi, the strength, kalimi, the property, they are useless.
0: గుణమే మనకు శాశ్వతమైనటువంటిది.
1: It is the virtue that is permanent.
0: అట్టి గుణాన్ని మనం పెంచుకోవాలి.
1: We have to develop that.
0: గుణమున్నటువంటి వాడే మానవుడు.
1: The man has got virtues.
0: గుణము లేనటువంటి వాడు మానవుడే కాదు.
1: Without virtues he is no human.
0: ఒక పశువులకైనా కొన్ని గుణములు ఉంటాయి.
1: Animal has got animal quality.
0: దానికైనా కొన్ని లిమిట్స్ అంతా ఉంటాయి.
1: Animal qualities under
0: limit. దానికైనా కొన్ని సీజన్ రీజన్ అంతా ఉంటాయి.
1: Animal has got reason and season.
0: కానీ ఈనాటి మానవునికు నో సీజన్ నో రీజన్.
1: Man today has no reason, has no season.
0: కనుక ఇలాంటి మానవత్వం ఈనాడు అభివృద్ధి అవుతుండాలంటే ప్రయోజనం ఏమి?
1: That sort of human life we find today.
0: కేరళ ప్రజలు ఈ పవిత్రమైనటువంటి ప్రాచీన సంస్కృతిని బలపరుచుకోవాలి.
1: The people of Kerala should strengthen the ancient culture.
0: వారిలో ఆ ప్రాచీన సీడ్స్ అంతా ఉంటున్నాయి.
1: They have got all the ancient culture hidden.
0: కనుకని అట్టి పవిత్రమైన భావం ఉండేటువంటి ఒక దేశంలో ఎంతైనా మనం పోషించవచ్చు.
1: The sacred thoughts can be improved upon day by day.
0: బలి చక్రవర్తి అలాంటిని పోషించినటువంటి చక్రవర్తి.
1: Emperor Bali has taken care of this aspect.
0: మహాబలి అతను
1: మహాబలి వెరీ స్ట్రాంగ్.
0: మహా అనగా ఏమిటి? విలువైనటువంటిది.
1: మహా మీన్స్ మైటీ, వాల్యుబుల్.
0: అన్ని గుణములు ఎందుకును మహాబలుడే.
1: And in fact is very strong in all noble qualities.
0: అట్టి మహాబలి పుట్టినటువంటి యొక్క ఈ కేరళ దేశము,
1: the Kerala being the birthplace of Mahabali,
0: సామాన్యమైనటువంటిది కాదు.
1: It's not ordinary.
0: ఏదో ప్రాపంచికంగా మ్యాప్ లో చూచి ఇది కేరళ రాజ్యం అనుకుంటున్నాం.
1: We just located in the map, that's all.
0: కాదు కాదు, అది భగవంతుని యొక్క సెంటర్.
1: Kerala is the center of God.
0: ఇది కేవలము ఒక విదేపమైనటువంటి ఒక ఆనందమయమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ బ్లిస్.
0: బలి చక్రవర్తి పుట్టినది అక్కడ. వామనుడు పుట్టినది అక్కడ. విశ్వామిత్రుడు యాగము చావించినది కూడా అక్కడే.
1: ఇట్ వాజ్ ద ప్లేస్ వేర్ విశ్వామిత్ర కండక్టెడ్ ది సీక్రెట్ రిచువల్.
0: మహా పవిత్రమైనటువంటి గాయత్రి మంత్రాన్ని బోధించినటువంటిది కూడా అక్కడే.
1: ద సీక్రెట్ టీచింగ్ ఆఫ్ గాయత్రి వాజ్ గివెన్ దేర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ.
0: భూర్ భువస్వః అన్నాడు.
1: హి సెడ్ భూర్ భువస్వః.
0: భూర్ భువస్వః.
1: భూర్ భువస్వః.
0: ఈ ప్రపంచంలో అంతా చేరి ఈ మూడే ఉండేది.
1: దీస్ త్రీ వి ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుకనే ఈ ప్రపంచంలో ఈ మూడింటికి మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దీస్ త్రీ ట్రీ.
0: The materialization.
1: Bhuvaha vibration.
0: Suvaha radiation. ఈ యొక్క materialization,
1: vibration,
0: radiation is దైవత్వము.
1: Radiation is divinity.
0: Vibration is జీవత్వము.
1: Vibration is the life.
0: Materialization is దేహతత్వం.
1: Materialization is the body.
0: కనుక ఈ మూడు నియంతే ఉంటున్నవి.
1: All the three, the body, the
0: life, and the self are in me.
1: You are not one.
0: But three. The one you think you are, physical body.
1: The one you think you are is the physical body.
0: The one
1: body.
0: Others think you are, mental body.
1: The one others think you are is psychological, mental.
0: The one
1: mental.
0: You really are, that is adhyatmika.
1: The one you really are is spiritual.
0: Aa satyanni gurtinchali.
1: Know this truth.
0: అప్పుడే నీవు మానవుడిగా ఉంటావు.
1: దెన్ యూ కెన్ బి ట్రూ హ్యూమన్.
0: ఈ దేహాన్ని మాత్రం మనం ఏమాత్రము ఆశించకూడదు.
1: అండ్ డోంట్ థింక్ టూ మచ్
0: ఆఫ్ ఉన్నంత వరకు దీన్ని కాపాడుకోవాలి.
1: యూ హావ్ టు ప్రొటెక్ట్ ఇట్ టు ది ఎక్స్టెంట్ యువర్
0: కర్మ మార్గమునకు దేహమే మార్గము.
1: ఇన్ ఫ్యాక్ట్ యాక్షన్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఉపాసనకు మైండ్ ఏ ఆధారము.
1: అండ్ ది మైండ్ ఇస్ ది బేసిస్ ఫర్ వర్షిప్.
0: ఇంకా లయమునకు ఈ యొక్క హృదయమే ఆధారం.
1: అండ్ ఫర్ మర్జర్ ది హార్ట్ విల్ హెల్ప్ యు అట్ ది ఎండ్.
0: కరెక్ట్. ఈ మూడింటి యొక్క ఏకత్వమును మనం పరచుకోవాలి.
1: వి హావ్ టు అండర్స్టాండ్ ది యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ.
0: త్రిగుణం, త్రిదళాకారం, త్రినేత్రం, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం, శివార్పణం.
1: The unity of these three must be offered as the only single one with one pointedness to God.
0: కనుక భగవంతుడికి ఏమిది అర్పితం చేయాలా? దేహాన్ని కూడా అర్పితం చేయాలి.
1: What is to be offered to God?
0: ఇదే పత్రము. ఇదే పత్రము.
1: This is the leaf.
0: మన మనసే పుష్పము.
1: The mind is the flower.
0: ఆనందమే తోయము.
1: The bliss is water.
0: మన యొక్క బుద్ధియే ఫలము.
1: The intellect is the result.
0: కనుకనే పత్రం, పుష్పం, ఫలం, తోయం సమర్పయామి అంటారు.
1: Therefore we say that we offer the leaf, the flower, the water and the fruit.
0: ఈ అనిత్యమైనటువంటి దేహతత్వాన్ని మనం ప్రధానంగా తీసుకోకుండా ఆత్మతత్వంగా మనం భావించుకోవాలి.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ దిస్ ఫ్లీటింగ్ మొమెంటరీ బాడీ యాజ్ పర్మనెంట్. వీ షుడ్ గో బై దట్ సుప్రీం ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్.
0: కనుక ఈ బాడీ తత్వాన్ని కూడా నువ్వు భగవంతుని అర్పణ చేయాలి.
1: ఈవెన్ దిస్ బాడీ షుడ్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: ఏని ఎందు? భగవంతుని యొక్క కర్మల ఎందు.
1: ద బాడీ షుడ్ సర్వ్ ది హ్యూమానిటీ, ద డివైన్.
0: కర్మోపాసన జ్ఞానమునకు మూడింటికి మానవత్వమే ముఖ్యాధారం.
1: దేర్ఫోర్ ఫర్ ద యాక్షన్, ద వర్షిప్ అండ్ విజ్డమ్, ది హ్యూమన్ లైఫ్ ఇస్
0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎక్కడో మనం దేవాలయానికి పోయి దేవుణ్ణి పూజించనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు గో టు దట్ ఫార్ టు ద టెంపుల్.
0: దేహో దేవాలయ ప్రూతో జీవో దేవ సనాతన.
1: ద బాడీ ఇస్ ద వెరీ టెంపుల్ అండ్ ది ఇండ్వెలర్ ఇస్ గాడ్.
0: భగవంతుని యొక్క గుడి ఎక్కడ?
1: వేర్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్?
0: గుడిసెలో లేదు. భవనంలో లేదు.
1: నాట్ ఇన్ ఎ మ్యాన్షన్.
0: గుండెలో ఉన్నది.
1: ఇట్ ఈస్ ఇన్ ది హ్యూమన్ హార్ట్.
0: ఆ గుండెనే నిజమైన భగవంతుని యొక్క స్థానము.
1: ద హ్యూమన్ హార్ట్ ఇస్ ది ఆల్టార్ ఆఫ్ గాడ్.
0: ఆ యొక్క భవనాన్ని మనం భద్రం చేసుకోవాలి.
1: వి హావ్ టు సేఫ్ గార్డ్ ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ ద డివైన్.
0: కనుకనే వేదమునందు ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని.
1: దేర్ఫోర్ వేద సేస్ ద ట్రూత్ ఇస్ వన్, నాట్ టు రిఫర్ డిస్క్రైబ్.
0: ఆ హృదయమే సత్యమైనటువంటిది.
1: ద హార్ట్ ఇస్ ట్రూత్.
0: ఆ హృదయంలో ఉన్నటువంటి ప్రేమనే స్థిరమైనటువంటిది.
1: ద లవ్ విత్ ఇన్ ద హార్ట్ ఇస్ స్టేబుల్.
0: అందులో ఆవిర్భవించేటువంటి యొక్క దివ్యమైనటువంటి భావమే లోక కళ్యాణమునకు ఉపయోగించే ధర్మము.
1: ద డివైన్ థాట్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ది హార్ట్, ద సీట్ ఆఫ్ లవ్, వుడ్ స్పీక్ ఆఫ్ ది రైట్.
0: మూడింటి కూడా మానవుని యొక్క హృదయమే ముఖ్యము.
1: ఫర్ ఆల్ దీస్ త్రీ హ్యూమన్ హార్ట్ ఇస్ ఇంపార్టెంట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ముఖ్యంగా మనము దైవాన్ని ఆరాధించాలనుకుంటే ఎక్కడో మనం పోనక్కర్లేదు.
1: ఇఫ్ యూ వాంట్ టు వర్షిప్
0: ఎక్కడ నాట్ దైవం.
1: He is not anywhere particularly.
0: వీరందరూ దైవ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ఎసెన్షియల్లీ డివైన్.
0: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్.
1: గాడ్ హ్యాస్ థౌజండ్స్ ఆఫ్ హెడ్స్, థౌజండ్స్ ఆఫ్ ఫీట్, థౌజండ్స్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ ఇయర్స్ అండ్ ఐస్.
0: కనుక మీరందరూ దైవ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ది పర్సానిఫికేషన్.
0: కనుక మీరు భావించండి.
1: కన్సిడర్,
0: ఐఎమ్ నాట్ మ్యాన్, ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్. ఆ విధంగా భావించండి.
1: Have always a strong conviction that I am God.
0: Become God.
1: Then you become God.
0: Brahmavit brahmaiva bhavati. Neevu deeni chintistavo aa swarupani nee pondutavu.
1: As you think so you become.
0: నేను మానవుడు మానవుడు మానవుడు చింతిస్తే నీవు మానవుడిగానే రూపొందుతావు.
1: ఇఫ్ యూ థింక్ కాన్స్టెంట్లీ దట్ యు ఆర్ హ్యూమన్, యు రిమైన్ ఏ హ్యూమన్.
0: కనుక నీవు మానవుడు కాదు.
1: యు ఆర్ నాట్ హ్యూమన్.
0: ఆకారం మానవుడే కానీ
1: యు ఆర్ హ్యూమన్.
0: ఆచార దైవ స్వరూపుడవు.
1: యు ఆర్ హ్యూమన్ ఇన్ ఫామ్ బట్ బేసికల్లీ
0: ఆత్మ ఉంటున్నది.
1: దట్ ఆత్మ సెల్ఫ్ ఇస్ ఇన్.
0: కనుక ఆత్మను మనం సిద్ధంగా పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ప్రిపేర్.
0: ఆత్మను పవిత్రంగా తీసుకోవాలి.
1: Make it clean.
0: ఆత్మను పరిశుద్ధంగా పెట్టుకోవాలి.
1: And keep it pure.
0: క్లీన్ గా ఉండాలి.
1: And then be free.
0: అది నిజమైనటువంటి తత్వము.
1: That is the true nature.
0: కనుక హృదయాన్ని పవిత్రం గావించుకునే నిమిత్తమై
1: టు మేక్ అవర్ హార్ట్ సేక్రెడ్
0: అనేక పర్వదినములను మనం ఆచరిస్తుంటున్నాం.
1: వి పర్ఫార్మ్ అండ్ అబ్జర్వ్.
0: ఈ పర్వదినముల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము
1: ది ఎయిమ్ ఆఫ్ ఎ ఫెస్టివల్
0: మానసికమైనటువంటి ప్యూరిటీని
1: ఈజ్ ద ట్రాన్స్ఫర్మేషన్.
0: ఎక్కడ ప్యూరిటీ ఉందో అక్కడనే యూనిటీ వస్తుంది.
1: వేర్ దేర్ ఇస్ ప్యూరిటీ దేర్ ఇస్ యూనిటీ.
0: ఎక్కడ యూనిటీ వస్తుందో అక్కడనే డివినిటీ అవుతుంది.
1: వేర్ దేర్ ఇస్ యూనిటీ దేర్ ఇస్ డివినిటీ.
0: ఆ డివినిటీకి ప్యూరిటీనే చాలా ముఖ్యము.
1: ఫర్ ది డివినిటీ ప్యూరిటీ ఇస్ ఇంపార్టెంట్.
0: కాబట్టి యూనిటీకి మన యొక్క ప్రేమతత్వం ఏకత్వమే ముఖ్యము.
1: ఫర్ యూనిటీ ది దర్ వన్నెస్ టుగెదర్నెస్ ఇస్ ఇంపార్టెంట్.
0: కనుక మనం అన్నింటి ఎందుకూడను మన హృదయమే సరైనటువంటి లక్ష్యము.
1: సో హ్యూమన్ హార్ట్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ఆల్ యాక్టివిటీ.
0: కనుక ప్రేమతత్వం చేత
1: త్రూ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్
0: ప్రేమ భావం చేత
1: ద ఫీలింగ్ ఆఫ్ లవ్
0: ప్రేమ కర్మల చేత
1: లవింగ్
0: నిత్య జీవితాన్ని మనం ఆచరిస్తూ పోవాలి.
1: వి షుడ్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సోజర్న్.
0: ప్రేమముదిత మనసే కౌ

తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు కంఠమానదవేమి కానరావు. మంచి ముత్యపు సరు మత్సునకు నురేవు, మేమి బంగారు దండ మెడకు లేవు. రత్నాల హారము రంజిల్లగా లేవు, పచ్చల పేళ్లను పదగలేవు.

కంఠమందు పూర్వ జన్మాల కర్మాల పొందుపరచి మంచి అయినను చెడుగైన

0: చేర్చిన కంఠమాల.
1: At the time of birth, no one has any chain of diamonds, of precious stones, of gold whatsoever. But however, adorning the neck of the child is present the chain consisting of the beads of the consequences of the previous lives. That chain is the gift of Brahma given to the child.
0: Prema swarupulaina vidyarthulara, vidyarthiniyulara,
1: embodiments of love, boys and girls.
0: Manavudu enta adrushtavantudo cheppudaku veelu ledu.
1: It is not possible to estimate the fortune of a human being.
0: జంతువునాం నరజన్మ దుర్లభము, మానవ జన్మము చాలా దుర్లభమైనటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ రేరెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
0: యావత్ ప్రపంచమే మానవుని యొక్క హృదయం నుండి ఆవిర్భవిస్తున్నది.
1: ద హోల్ వరల్డ్ ఇన్ ఫ్యాక్ట్ హ్యాస్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ హ్యూమన్ హార్ట్.
0: కనుక ఇట్టి మానవత్వమును మనం గుర్తించుకోలేక అనేక భౌతిక లౌకిక విషయములపైన మనం భ్రాంతి పొందుతున్నాము.
1: We have not been able to realize the value of the human life and are carried away by the ways of the world that is ephemeral and transient.
0: కానీ లౌకిక భౌతికము నుంచి మనం ఆవిర్భవించినటువంటి వారం కాదు.
1: In fact, we are not the products of this world. We are not the products of this transient, mundane world.
0: మన జీవితము నైతికము ధార్మికము ఆధ్యాత్మికము ఈ మూడింటి యొక్క ఏకత్వమే మన జీవితము.
1: The human life is the combination of three fundamental principles: morality, spirituality, and righteousness.
0: మానవుడనగా కేవలము దైవం యొక్క ప్రతిబింబమే.
1: In fact, human being is the very reflection of God himself.
0: Mamai vamso jeeva loke jeeva bhuta sanatanah. Meerandaru kudaru na amsham le kaani peru kaadu.
1: You are the spark of the divine, the individual and the eternal or ancient. You are the reflection of God himself.
0: Itti manavatvamu మనం సత్యమును గుర్తించుకోనక ఏమేమో అనేక రకములైనటువంటి యొక్క ఆపోహలకు గురి అవుతున్నాము.
1: We have not yet realized the truth behind the human life and we are carried away by so many imaginations, hallucinations.
0: ఆ సత్యాన్ని మీరు గుర్తించుకునే నిమిత్తమై మీరు ఇన్ని చదవాలి, మీరు ఇంత కష్టపడాలి, ఇన్ని రకములైనటువంటి యొక్క బాధను అనుభవించాలి.
1: You have to struggle hard. You should pass through all hardships to know this fundamental truth.
0: A fundamental truth me telusukunna tarvata edi vigakkaledu.
1: When once this fundamental truth is understood, you don't need anything else.
0: Ye okkatainappudu nenu prapanchamulo prati daninu kudanu bandhimpa chestundadi.
1: Everything in this world will bind you.
0: ఆ బంధం నుంచి మనం విముక్తి కావాలి.
1: We have to be free from this bondage.
0: ఈ బాండేజ్ ఉండినంత వరకు కూడా మనము బాధపడక తప్పదు.
1: So long we are in this bondage, we have to suffer.
0: నాది నాది నాది అనేటువంటి భావన ఉండినంత వరకు కూడా మనకు ఆ వస్తువు పైన ఏమాత్రం కూడా ప్రేమ తరగదు.
1: So long this possessive instinct, mine, you cannot be free from bondage.
0: Karuga yedi kudanu naadi kaadu anta okate.
1: In fact, nothing belongs to me, everything is one only.
0: All are one, be alike to everyone.
1: All are one, be alike to everyone.
0: Andaru okate.
1: All are one,
0: ఈ భావము మీరు హృదయంలో అభివృద్ధి కావాలి.
1: దిస్ ఫీలింగ్ హ్యాస్ టు డెవలప్ విత్ ఇన్ అవర్ సెల్వ్స్.
0: అప్పుడే మీకు ఆనందము, శాంతి, సత్యము లభిస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ బ్లెస్, ఎక్స్పీరియన్స్ ట్రూత్,
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ కూడా ఎంతనో గొప్ప ఆశ పెట్టుకుని జీవిస్తున్నారు.
1: యు హావ్ బీన్ లీడింగ్ యువర్ లైఫ్ విత్ హై అంబిషన్స్ అండ్ ఆస్పిరేషన్స్.
0: కానీ ఆశకు తగినటువంటి ఒక ప్రయత్నం మనం చేస్తున్నామా లేదా అనేటువంటిది ప్రశ్నకు మీకు మీరే వేసుకోవాలి.
1: యు హావ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్ వెదర్ యువర్ ఎఫర్ట్స్ ఆర్ ఈక్వల్ టు ప్రపోర్షన్ టు యువర్ అంబిషన్ ఆర్ డిజైర్.
0: కనుక మొట్టమొదట మీ హృదయాన్ని పరీక్షించుకోండి.
1: Therefore, examine your heart first.
0: నేను ఏ విధమైనటువంటి భావంతో ఈ జగత్తులో జీవిస్తున్నాను?
1: With what feeling I am carrying on this life sojourn?
0: నేను ఏదైనా కొన్ని వాంఛనతో జీవిస్తున్నానా లేక నిశ్చలంగా, నిర్మలంగా, నిస్వార్థమైనటువంటి సేవగా నాకు జరుగుతున్నదా అనేటువంటి దాన్ని విచారం చేయాలి.
1: Investigate, inquire within yourself whether you are leading the life of a desire or the life of selflessness.
0: Kanuka meeru ee desires ni kramakramena tagginchukuntu raavali.
1: Therefore gradually we have to cut short our desire.
0: Ee desires anta kudanu mana jeevitaniki oka luggage vantidi.
1: All these desires constitute a sort of luggage.
0: Less luggage, more comfort, make travel a pleasure.
1: Less luggage, more comfort, make travel a pleasure.
0: మీ ఈ బాధ్యతను తగ్గించుకున్నప్పుడే మీకు తగినటువంటి ఒక శాంతి దిక్కుతుంది.
1: If you have less luggage, you'll be more peaceful.
0: కనుక మీరు క్రమక్రమేణా కూడాను ఈ వాంఛను అభివృద్ధి చేస్తున్నారని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి.
1: You are not making an effort to reduce your desire, but on the other hand, they are ever on the rise.
0: ఇన్ని వేల మంది ఇక్కడ చేరారు.
1: So many thousands and thousands have assembled here.
0: Kani heads chuste anni chaala velukuntunnayi.
1: The heads are countless, so many.
0: Kani bhavam okkate.
1: But only one feeling.
0: Ekatma sarvabhutantaratma.
1: It is only one soul, the spirit, that is present in everyone.
0: Kani dehanni paraskarinchukoni మీరు ఉపాధి చేత మీకు ఇన్ని బాధలు పడుతున్నారు.
1: బేసింగ్ ఆన్ యువర్ బాడీ ఇన్ ద వెస్చర్ యూ హావ్ పుట్ ఆన్, యూ క్యారీ ఆన్ దిస్ లైఫ్.
0: నీవు ఈనాడు ఒకడే ఉన్నావు.
1: టుడే యు ఆర్ ఓన్లీ వన్.
0: పాస్ అయిపోయి నీవు ఇంటికి వెళ్ళేటావు.
1: యు రిటర్న్ ఆఫ్టర్ గెటింగ్ త్రూ ది ఎగ్జామినేషన్.
0: తక్షణమే ఒక ఉద్యోగమునకు ట్రై చేస్తావు.
1: అండ్ యూ ట్రై టు గెట్ ఎంప్లాయ్డ్.
0: ఉద్యోగం మంచి చిక్కినప్పుడే నువ్వు మ్యారేజ్ కూడా ట్రై చేస్తావు.
1: When once you get the job, you try to get married.
0: మ్యారేజ్ చేసేటప్పటికీ ఒకరిగా ఉంటావు, కానీ రెండు అయిపోతుంది.
1: So long you have been single, after marriage you are now two.
0: అప్పుడు ఒక బ్యాంగిల్ చేతిలో ఉంటే ఎంత ఆడిచినా శబ్దం ఇవ్వదు.
1: When you wear only single bangle, it will never make a sound.
0: రెండు బ్యాంగిల్స్ వేస్తే సౌండ్ వస్తుంది.
1: When you have two bangles, naturally you get the sound.
0: కనుకనే అప్పుడే క్రమక్రమేణా నీకు ఈ భౌతిక విషయంపై ఆశ పెరుగుతుంది.
1: Naturally, your bent of mind will be towards the word.
0: క్రమక్రమేణా ఇంకా సంవత్సరములకు ఒకటి ఈ విధంగా పిల్లలు అవుతూ వస్తుంది.
1: And then you will have children annually.
0: ఈ విధంగా పెరుగుతూ వచ్చే కొద్ది నీకు ఏమి శాంతి చిక్కుతుంది?
1: విత్ దిస్ సార్ట్ ఆఫ్ ప్రోగ్రెస్ వాట్ కైండ్ ఆఫ్ పీస్ యూ వుడ్ ఎర్న్.
0: ఇవన్నీ కూడా కేవలం భ్రాంతుల వల్ల మనం కలిగించుకున్నవే, కానీ ఇది నిజంగా సత్యమైనటువంటివి కావు.
1: దిస్ ఇస్ ఆల్ యువర్ అటాచ్మెంట్ బట్ నాట్ ట్రూత్.
0: సరైనటువంటి కానప్పుడు అవన్నీ మనకి ఎప్పుడు బాధలే కలిగిస్తుంటాయి.
1: వెన్ దే ఆర్ నాట్ ప్రాపర్, they'll put you to suffering.
0: Kanuka meerandaru kodanu ramakramina samaja seva cheyali.
1: Slowly you should decide టు సర్వ్ ద సొసైటీ.
0: అనవసరంగా ఈ సంసారంలో పడి లేనిపోయి బాధలు పడేటువంటి సమాజంలో చేరి సమాజ సేవ చేయాలి.
1: ఇన్స్ ఆఫ్ సఫరింగ్ ఆల్ అలోన్ యూ షుడ్ జాయిన్ ద సొసైటీ అండ్ సర్వ్ ద సొసైటీ.
0: ఈ సొసైటీలో చేరి మీరు సేవ చేసినప్పుడే మీకు బాధ క్రమక్రమేణా తగ్గుతుంది.
1: వెన్ వన్స్ యూ జాయిన్ ద సొసైటీ సర్వ్ ద సొసైటీ యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ప్రాబ్లమ్స్.
0: కనుక సర్వ్ చేయి.
1: Therefore you serve.
0: Love all, serve all.
1: Love all, serve all.
0: పరుడు పరాయి వాడిగా భావించరాదు.
1: Never consider the other person different from you.
0: వాడు నేను ఒకటే.
1: You should always feel he and I are one.
0: జనమందరూ కూడా చేసినా ఒక్కడే ఒకడు.
1: In fact, all of us together is only just one.
0: ఇవన్నీ ప్రతిబింబములే.
1: These are all mere reflections.
0: Reflections, reactions.
1: They stand for reactions, reflections and reason.
0: దీనిని ఈ సత్యాన్ని గుర్తించుకున్నప్పుడే మీకు ఎంతనో శాంతి కలుగుతుంది.
1: When once you understand this truth, you'll be peaceful.
0: అప్పుడే ఈ చదువులు ఎందుకని, ఉద్యోగములు ఎందుకని, శారీరకులు ఎందుకని ఏమాత్రము మనసు అటు ఇటు చెల్లించదు.
1: Then only there will be a definite meaning for the job that you have taken upon yourself and the profession you are engaged in.
0: కనుక మీరు మొదలు సర్వీస్లో చేరండి.
1: Therefore first begin to serve.
0: అనగా సమాజ సేవ.
1: Meaning service to society.
0: సమాజం అంటే ఏమిటి?
1: What is society?
0: మన యొక్క ప్రతిబింబమే సమాజము.
1: సొసైటీ ఈజ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్.
0: నీ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: ద సొసైటీ ఈజ్ యువర్ ఓన్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: దానిని మనం మాత్రం వదలకుండా మనం నిరంతరము దానిని సేవ చేస్తూ రావాలి.
1: Therefore we should not run away from society. We should constantly serve the society.
0: చేతులను ఇచ్చాడు.
1: God has given us hands.
0: పనులు చేసే కోసం ఇచ్చాడు.
1: The hands are gifted to work.
0: అంటే గాని పేపర్ పైన రాయటానికి ఇవ్వలేదు.
1: Not simply scribble few lines on paper.
0: కనుక మీ చేతులు పూర్తి ఇవ్వడం పని పెట్టాలి.
1: Therefore we should give adequate work to our hands.
0: Work is worship.
1: Work is worship.
0: Duty is God.
1: Duty is God.
0: మీ డ్యూటీ.
1: Do your duty, says Bhagavan.
0: కనుక ప్రేమ స్వరూపులారా.
1: So embodiments of love.
0: ఈ వయసు లోపల మీకు అన్ని శక్తులు సమృద్ధిగా ఉంటున్నవి.
1: At this age you have all potentialities, capacities.
0: మొట్టమొదటిది ఉపాధి, దేహము.
1: The first one is the body.
0: ఉపాధికి అంటే గొప్పది ఇంద్రియములు.
1: The body that consists of senses.
0: ఈ సెన్సెస్ కంటే గొప్పది అనేక రకముల మనసు.
1: Beyond the senses is the mind.
0: మైండ్ కంటే గొప్పది బుద్ధి.
1: Greater than the mind is the intellect.
0: ఆ ఇంటెలెక్ట్ కంటే గొప్పది ఆత్మ.
1: Beyond this intellect is ఆత్మ.
0: ఆత్మను మీరు నిరంతరము స్మరించుకుంటూ ఉంటే ఈ బంధనంతా ఒకటి లేకుండా.
1: Therefore when once you ponder over this consciousness atma, you will be free from bondage.
0: మనసు నుంచి ఇంద్రియములు చాలా వికార స్వరూపాన్ని ధరిస్తున్నాయి.
1: Because of the perverted, diverted mind, the senses have spoiled you.
0: ఓ చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఈ దేహానికి మాతృమూర్తి.
1: The mother of this physical body of Bhagavan.
0: ఒకనాడు బావికి వెళ్లి నీరు తీసుకుని వస్తుండాలి.
1: One day she was fetching water from the well.
0: వస్తూ ఉంటే ఏమో ఆమెకు ఒక మైకంగా వచ్చింది.
1: All of a sudden she felt reeling sensation.
0: ఎందుకు ఇట్ట వస్తుంది అని బింది కింద పెట్టింది.
1: Just put down that earthen pot she was carrying.
0: అమ్మా నేను నీలో ప్రవేశిస్తున్నాను.
1: Then she heard the voice, I am getting into you.
0: ఎవరు దయమా భూతమా త్యాజమా ఎవరుని ఎవరు నాలో ప్రవేశిస్తున్నది అని చెప్తున్నారు అని భయపడిపోయింది.
1: She was totally afraid of this situation. What is the spirit that is getting into me? Is it an angel or a demon? What is the situation?
0: Ledamma. Loka samrakshanartha nimittamai nenu meelo vastunnanu.
1: No. I am getting into your womb for the welfare of the whole of the universe.
0: Appudu ade dinamee karanam subbamma.
1: Karanam subbamma.
0: Ame anadu satyanarayana pooja chestunnadi.
1: That day she was performing satyanarayana pooja.
0: Appudu pilchi Isharma nuvra anipinchadi.
1: And she invited Isharama to participate.
0: ఆమె పేరు మొదలు ఈశ్వరమ్మ అని లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హర్ ఒరిజినల్ నేమ్ వాస్ నాట్ ఈశ్వరమ్మ.
0: కానీ కొండమరాజు ఇంటికంతా గొప్పవాడు.
1: కొండమరాజు ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, ఎ నోబుల్ సోల్.
0: ఆయన అప్పుడు ఆమె ఈశ్వరత్వంతో జన్మించిన కనుక ఈశ్వరమ్మ అని పేరు
1: పెట్టారు. As she has gifted to this world Ishwara, she is given the name Ishwaramma.
0: Ante kramakramena perugutu prapanchamlo samajamlo chaala vishalam aipoyindi.
1: Day by day the name has spread far and wide.
0: Ishwaramma ante emi? ఈశ్వరుడికి అమ్మ అనేటువంటి ఒక అర్థం.
1: వాట్స్ ద మీనింగ్ ఆఫ్ దిస్ నేమ్ ఈశ్వరమ్మ? ద మదర్ ఆఫ్ ఈశ్వర, గాడ్ హింసెల్ఫ్.
0: కనుక ఈశ్వరమ్మ అని పిలుస్తూ వచ్చాడు.
1: దేర్ఫోర్ షీ హాస్ బీన్ అడ్రెస్డ్ యాస్ ఈశ్వరమ్మ సిన్స్ దెన్.
0: పిల్లల పైన ప్రేమతో ఉండినటువంటి ఒక దీనితో ఈశ్వర అంబ అని చెప్తున్నారు.
1: బికాస్ ఆఫ్ ఇంటెన్స్ లవ్ ఫర్ చిల్డ్రన్ people think that she is named as Ishwaramba.
0: Atti perto ame chalamane avutu untundadi prapanchamulo.
1: She has been quite popular by this name Ishwaramma.
0: Ekkada poyinappudikini Ishwaramba Ishwaramba Ishwaramba ani pichetuntaru.
1: Wherever she goes people approach her and call her Ishwaramba Ishwaramba.
0: Anta jarigin tarvata mari moodo nenaro Ishwaramma ఈ బిడ్డను ఎత్తుకుని కరణం సుబ్బమ్మ ఇంటికి వెళ్ళింది.
1: And Ishwaramma went to the residence of Karanam Subbamma carrying the child.
0: ఆ సుబ్బమ్మ చాలా గొప్ప గుణవంతురాలు.
1: సుబ్బమ్మ ఈజ్ హైలీ వర్చువస్.
0: అందులో గ్రామానికంతా చాలా పెద్ద.
1: And she is elder in this whole of the village, highly respected.
0: అటువంటి ఆమె చాలా గొప్ప గుణమైపోయి ఈశ్వరమ్మ కొడుకు ఈశ్వరమ్మ కొడుకు ఈశ్వరమ్మ కొడుకు.
1: As she is being virtuous one, she could understand that Bhagavan is the son of Ishwaramma.
0: ఈ విధంగా జరుగుతూ వస్తుంటే కొంతకాలంలో ఆమెకు మనసు మార్పు వచ్చేసింది.
1: As things went on like this, there was transformation in her.
0: భక్తులు వచ్చిన వారందరూ కూడాను ఆమె ఇంటిలోనే భుజించేటువంటి వారు.
1: In those days all devotees stayed at her residence.
0: Edi chesina gaani swami kosam chesedi aave.
1: Whatever she made, all preparations are for Bhagavan only.
0: Nen eppudu kuda intilo undevanni kaadu.
1: Bhagavan never stayed at home.
0: Kondalu guttalu tirutu undetundi vaanni.
1: Bhagavan used to move about all the mountains down the valleys.
0: Nen ekkada poyinappudiki aame anni chesukunedi. టిఫిన్ క్యారీలో పెట్టుకునేది, నేను ఎక్కడ పోతే అక్కడ వెతుక్కుంటూ వచ్చేది.
1: సుబ్బమ్మ యూజ్ టు క్యారీ ఇన్ ఎ టిఫిన్ బాక్స్ ఆల్ హర్ ప్రిపరేషన్స్ అండ్ వెన్ క్లోజ్ టు భగవాన్ వేర్ ఎవర్ హీ వాజ్.
0: ఈశ్వరమ్మ కంటే కూడాను ఆమె చాలా గొప్ప ప్రేమ.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ కరణం సుబ్బమ్మ లవ్స్ భగవాన్ మచ్ మోర్ దాన్ ఈశ్వరమ్మ.
0: అప్పుడు ఈ విధంగా వస్తుండగా ఒకనాడు చెప్పింది.
1: యాజ్ థింగ్స్ వెంట్ ఆన్ లైక్ దిస్ వన్ డే షీ డిక్లేర్డ్,
0: అమ్మా ద్వాపర యుగంలో కృష్ణుడు పుట్టాడు, కానీ ఎవరికి పుట్టాడు? దేవికి దేవికి పుట్టాడు.
1: యు నో ఇన్ ద్వాపర ఏజ్ కృష్ణ వాజ్ బోర్న్ టు దేవకి.
0: కానీ పేరు వచ్చినది ఈ యొక్క యశోదకు.
1: బట్ ద నేమ్ రెప్యుటేషన్ కేమ్ టు యశోద.
0: బిడ్డలు కనేటువంటి యొక్క తత్వము తల్లికి తెలుసు కానీ మరొకరికి తెలియదు.
1: ద నేచర్ ఆఫ్ ది చైల్డ్ ఈజ్ బెస్ట్ నోన్ టు ద మదర్ అండ్ నన్ ఎల్స్.
0: కష్టపడటం నా వంతు, కరుణ చూచుట నీ వంతు అని ఆ యొక్క కుంతీదేవి చెప్పేది.
1: అండ్ ఇట్ వాజ్ ఎన్ అపీల్, ఇట్ ఈస్ మై నేచర్ టు పుట్ యూ టు డిఫికల్టీస్ అండ్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు కన్ఫర్ గ్రేస్ అపాన్ మీ.
0: కానీ ఆ గర్భం నుంచి పుట్టిన తక్షణమే బిడ్డ చాలా కెవ్వని ఏడ్చింది.
1: ద మూమెంట్ చైల్డ్ ఇస్ బోర్న్ దర్స్ లౌడ్ క్రై.
0: ఈ ఏడ్పును విని
1: లిసనింగ్ టు ది క్రైస్
0: అందరు కూడా పరిగెత్తి వచ్చారు.
1: ఆల్ ర్యాన్ అండ్ కేమ్ క్లోజ్.
0: ఎందుకంటే ఆ ఏడ్పే వేరే రకమైనటువంటి ఏడ్పు.
1: బికాస్ దట్ లవ్ క్రై ఇట్సెల్ఫ్ ఇస్ మిస్టీరియస్.
0: అప్పుడు అందరూ చేరి కట్టగడపటికి హారతులిచ్చి చాలా ఇదిగా చేశారు.
1: ఆల్ హ్యావ్ అసెంబ్డ్ పేడ్ దేర్ రెస్పెక్ట్స్ అండ్ ఒబేసన్స్.
0: కానీ ఆనాటి నుంచి కూడాను క్రమక్రమేణా ప్రతి ఒక్కరు కూడాను నన్ను ఒక అతీతమైనటువంటి మానవునిగా నన్ను చూచేవారు.
1: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ భగవాన్ ఈజ్ వ్యూడ్ ట్రాన్సెండెంటల్ బియాండ్ దిస్ వరల్డ్.
0: ఇది సామాన్యమైన పిల్లవాడు కాదు.
1: He is no ordinary one.
0: ఇతను ఏదో ఒక శక్తివంతమైనటువంటి ఒక దీనిని కలిగిన వాడు.
1: People have understood that is mighty with a divinity in depth in him.
0: ప్రతి ఒక్కరు కూడాను నా వెంట పిల్లలందరూ పరిగెత్తిచ్చేవాడు.
1: All village boys used to run after Bhagavan.
0: ఒకరు నేను ప్రశ్నించేటువంటి వాడిని, నీకేం కావాలి, నీకేం కావాలి, నీకేం కావాలి.
1: Swami used to put questions. What is it you want? What do you want?
0: ఒక నాకు పెన్సిల్ కావాలని, పెన్నులు కావాలని, టీపీ కావాలని, అపార్ట్మెంట్ కావాలని ఒకరికొకరిగా కోరేటువంటి వారు.
1: Each one wanted like this. One wanted pen, another wanted pencil, another wanted sweets, like that.
0: అడిగినవన్నీ ఒట్టి ఖాళీ బ్యాగ్ నుంచి తీసి ఇచ్చేటువంటి వాడిని.
1: Swami used to pick up from the empty bag whatever that had been requested by his boy.
0: నా దగ్గర ఒక నయా పైసా లేదు.
1: Bhagavan was not having with him even single naya paisa.
0: కానీ ఇన్ని ఇస్తుంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? పిల్లలు వాళ్ళు నవ్వుకునేటువంటి వాళ్ళు.
1: When Bhagavan was giving all these things out of the empty bag, they were wondering where from they come.
0: ఒకనాడు నేను అక్కడ బ్యాగ్ పెట్టి నేను లోపల వెళ్ళాను.
1: One day Bhagavan kept bag aside and went in.
0: బ్యాగ్ అంతా చూచారు.
1: They searched all over the bag.
0: ఈ పిల్లలంటే సామాన్యులు కాదు.
1: Boys are not ordinary.
0: అన్ని చూచారు.
1: They searched all over.
0: ఎక్కడ గానీ ఒక పిన్ కూడా చిక్కలేదు.
1: They could not get even a single pin.
0: అప్పుడు ఓహో ఇవంతా ఎక్కడి నుంచినో వస్తున్నాయి అని ఆశ్చర్యపడ్డారు.
1: Then they were very much surprised to know that they have come from somewhere.
0: ఎక్కడి నుంచి వస్తున్నాయి?
1: Where do they come from?
0: పోయి తల్లి మేనే ఇస్తున్నారంటే తల్లి దగ్గర కూడా నా ఉన్నాయా పైసా లేదు.
1: Is mother giving? No. She is not having any money, single paisa.
0: ఈ విధంగా చిన్నప్పటి నుంచి కూడా పిల్లలంతా నా వెంట ఎప్పుడు తిరిగేటువంటి వారు.
1: Right from childhood, Bhagavan was surrounded by boys, many other boys.
0: క్రమక్రమేణా స్వామి పేరు దినదినములకు పెరిగిపోతూ వచ్చింది.
1: Bhagavan's name was spreading day by day.
0: ఈ పెరుగుతూ వచ్చే కొద్దీ కొంతమందికి అసూయలు పుట్టాయి.
1: As this was happening, some felt jealous of him.
0: Jealousy.
1: Some developed jealousy in
0: him. ఈ జెలసీ పుట్టి పుట్టి పుట్టి కట్టగడపటికి ఈ ప్రపంచమంతా వ్యాపించిపోయింది.
1: This jealousy led to further expansion of his name and reputation.
0: ప్రతి దేశం వారు కూడాను వారి సంవత్సర దినం వచ్చినప్పుడు పుట్టుబత్తికి వచ్చటము, పుట్టుబత్తి లోపల ఫంక్షన్ చేసుకోవటము, ఆనందంగా వెళ్లిపోవటము.
1: People from different countries, they started assembling here, celebrating their annual functions.
0: కేవలం అన్ని మతముల వారు కూడాను ఇక్కడ చేరేటువంటి వారు.
1: పీపుల్ ఆఫ్ ఆల్ ఫెయిత్స్ అండ్ రిలీజియన్స్ అసెంబ్ల్ హియర్.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్
0: అనేక రకములైనటువంటి కథలు కూడాను కల్పించేటువంటి వారు, విరుద్ధమైనటువంటి కథలు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే స్టార్టెడ్ స్ప్రెడింగ్ సమ్ రూమర్స్ విచ్ ఆర్ కాంట్రడిక్టరీ టు ది డివినిటీ.
0: మరి కొంతకాలమైన తర్వాత మహమ్మడన్స్ వచ్చారు.
1: దట్ విల్ బి ఫాలోడ్ బై మహమ్మడన్స్ గ్యాదరింగ్ హియర్.
0: ఇక్కడికి వచ్చి స్వామి మా పండుగ కూడా ఇక్కడే చేసుకుంటాము అన్నారు.
1: దే ఆల్సో సెడ్ విల్ హ్యావ్ అవర్ సెలబ్రేషన్ హియర్ ఇన్ దిస్ క్యాంపస్.
0: ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క మతం వారంతా వచ్చి చేరిపోతూ వచ్చి
1: లైక్ దట్ ఫాలోవర్స్ ఆఫ్ ఎవ్రీ రిలీజియన్ గ్యాదర్ హియర్
0: అని చెప్పాను. ఆల్ ఆర్ వన్
1: భగవాన్ సేస్ ఆల్ ఆర్ వన్.
0: మతములన్నీ వేరు,
1: రిలీజియన్స్ ఆర్ డిఫరెంట్,
0: మార్గము ఒకటి.
1: బట్ ద పాత్ ఈజ్ వన్.
0: వస్త్ర భేదం వేరు, వస్తు ఒకటి.
1: యాన్ ఈజ్ డిఫరెంట్ బట్ క్లాత్ ఈజ్ వన్.
0: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ బట్ గోల్డ్ ఈజ్ వన్.
0: కనుక బంగారం ఒకటి, ఆత్మతత్వము ఒక్కటే.
1: దట్ కాన్షియస్నెస్ గోల్డ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: ఈ విధంగా వచ్చేటప్పటికి మొన్న మొన్న కొంత లండన్ లోపల ఒక విధమైనటువంటి సభ జరిగింది.
1: రీసెంట్లీ దేర్ ఇన్ లండన్ ఏ బిగ్ కాన్ఫరెన్స్ వాస్ హెల్డ్.
0: అక్కడ కూడా విరుద్ధమైనటువంటి భావం పెరిగిపోయింది.
1: దేర్ ఆల్సో డెవలప్డ్ ఏ సార్ట్ ఆఫ్ నెగటివ్ యాటిట్యూడ్.
0: వారి మతం పెరిగిపోతుంది అని కొంతవరకు జెలసీ అభివృద్ధి అయిపోయింది.
1: దే డెవలప్డ్ ఏ టింజ్ ఆఫ్ జెలసీ.
0: ఈ జెలసీ వల్ల అనేక రకముల దీన్ని పోయి పిచ్చి పిచ్చి లెటర్స్ అంతా రాయటము, లెటర్స్ లోపల వచ్చేటువంటి చెడు విషయాలంతా కూడాను పేపర్స్ లో వేయటము, ఈ విధంగా జరిగింది.
1: ఇట్ సో హ్యాపెన్ దేర్ దే స్టార్టెడ్ స్ప్రెడింగ్ ఆల్ దట్ ఈస్ ఫాల్స్, ఆల్ దట్ ఈస్ టోటల్లీ రాంగ్, ఆల్ దట్ ఈస్ కంప్లీట్లీ నెగటివ్.
0: అప్పుడు కొంతమంది చేరారు.
1: అట్ దట్ మోమెంట్ సమ్ హ్యావ్ అసెంబ్ల్డ్.
0: సూరి అని మీకు తెలుసు,
1: దేర్ ఇన్ లండన్
0: సూరి. ఆయన దీన్ని ఎదుర్కొన్నాడు.
1: హీ ఫేస్ దిస్ ఛాలెంజ్.
0: ఎదుర్కొని వారితో ఎన్నో విధములుగా వాదించారు.
1: అండ్ హీ స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్ విత్ ఎవ్రీబడి.
0: అనేక చెడ్డ రకమైనటువంటి విషయాలంతా రాస్తూ వచ్చారు.
1: అండ్ హీ స్టార్టెడ్ రైటింగ్ అగెన్స్ట్ ఆల్ దట్ ఇస్ ఫాల్స్.
0: కట్టబడి నిలిచిపోయింది.
1: అల్టిమేట్లీ సిచ్యువేషన్ ఇస్ పాసిఫైడ్.
0: సత్యసాయి బాబాను పరీక్షించే సత్యసాయి బాబా దగ్గర ఉండి దాన్ని అన్ని విధాలు అనుభవించి దాని తర్వాత మీరు రాయాలి. కానీ ఎవరి మాటలో విని ఏ గాల మాటలతో మీరు ఈ విధంగా ప్రచారం చేయటం మంచిది కాదు అన్నాడు.
1: ఇట్ వాజ్ క్లియర్లీ రిటన్ కమ్ టు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా, స్టే హియర్, ఎక్స్పీరియన్స్ హిమ్ అండ్ దెన్ ఓన్లీ రైట్ ఆర్ డిక్లేర్.
0: ఎవరి మాటలో వింటే ఏమొస్తుంది? వాడేమి చూచారా? వాడెవరైనా విన్నారా? ఎవరికి ఎవరికి సంబంధం? వారి మాటలే వారికి నమ్మకం లేదు. అలాంటిది ఇతరుల మాటలు నమ్ముతారు.
1: యూ కెనాట్ క్యారీ అవే బై ద గాసిప్ హియర్ సే వెన్ యూ డోంట్ బ్యాంక్ అపాన్ యువర్ ఓన్ వర్డ్ హౌ డు యూ లిసన్ టు అదర్స్.
0: ఈ విధంగా ప్రచారం జరుగుతూ వచ్చేసేసి
1: దిస్ హాస్ బీన్ ద ప్రొపగాండా దేర్.
0: ఇది క్రమక్రమేణా అన్ని కంట్రీలకు ప్రాక్తిపోయింది.
1: అండ్ దిస్ హాస్ స్ప్రెడ్ టు అదర్ కంట్రీస్ టు.
0: ఇండియా కూడా వచ్చేసేసింది.
1: ఇట్ రీచ్డ్ ఇండియా ఆల్సో.
0: బుర్రలు వేరు వేరు,
1: హెడ్స్ ఆర్ డిఫరెంట్,
0: థాట్స్ వేరు వేరు,
1: థాట్స్ వేరీ.
0: కనుక అందరు కూడా ఏకమైపోయారు.
1: వాట్ హ్యాపెండ్ అల్టిమేట్లీ ఆల్ ఆఫ్ అస్ ఇన్ టు ఆల్ ఆఫ్ దెమ్.
0: విదేశీ యొక్క పత్రికలను వీళ్ళు అనుసరిస్తూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ బీన్ ఫాలోయింగ్ ఆల్ దట్ ఇస్ ఫాల్స్.
0: విదేశం యొక్క వార్తలను అనుసరిస్తూ వచ్చారు.
1: దే హావ్ బీన్ ఫాలోయింగ్ ఆల్ దట్ ఇస్ ఏలియన్ టు దెమ్.
0: కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ నో ఎక్స్పీరియన్స్ ఆన్ దేర్ ఓన్.
0: ఈ విధంగా చేస్తూ చేస్తూ క్రమక్రమేణా వాళ్ళను ఎట్టయినా కానీ ఈ పేరును తగ్గించాలి అని పట్టుదల పట్టారు.
1: దే హావ్ డిటర్మిన్డ్ to defame him.
0: కానీ ఎవరి చేత కాదు.
1: It is impossible for anybody to defend.
0: ఈనాడు కాదు, ఏనాటికైనా కూడాను దీనిని పేరు ప్రతిష్టలకు ఎవరు కూడాను లొంగిపోవచ్చుందే కాని దీన్ని సాధించడానికి ఎవరి తరము కాదు.
1: నాట్ ఓన్లీ నా ఎనీ టైమ్ ఇన్ ఫ్యూచర్ దెర్ విల్ బి నో బ్లెమిష్ దెర్ విల్ బి నో స్పాట్ అండ్ ద ప్రెస్టీజ్ అండ్ ద డిగ్నిటీ ది ఎస్టీమ్ ఆఫ్ అవతార్హుడ్ విల్ నెవర్ డిమినిష్ కెన్ నెవర్ బి రిడ్యూస్
0: సాయి అనేటువంటిది ఎప్పటికీ శాశ్వతమైనటువంటి.
1: బట్ దేర్ ఇస్ వన్ థింగ్ దట్ ఇస్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్.
0: ఈ సాయి అనేటువంటి పదమును ఎవరు కూడా మార్చలేరు.
1: ద నేమ్ సాయి నన్ కెన్ చేంజ్.
0: తోచినట్టుగా మాట్లాడవచ్చును.
1: యు కెన్ స్పీక్ యాజ్ యు లైక్.
0: నాలుకకు ఎముకలు లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ టంగ్ ఇస్ నాట్ సపోర్టెడ్ బై ఎనీ బోన్.
0: కనుక అది ఎట్టంటే అట్టు తిరుగుతుంది.
1: ఇంతే
0: కాదు, ప్రపంచం ఎంత కూడాను కాచిన చెట్టుకే రాడు దెబ్బలు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ నోటీస్ ఇట్ ఈస్ ద ట్రీ దట్ బేర్స్ ఫ్రూట్స్ విల్ బి పెల్టెడ్ అట్ బై స్టోన్స్.
0: ఆ కాచిన మంచికి అన్ని విధాలా మంచి చేసేటువంటి వారికి ఎన్నో వస్తుంటాయి.
1: జస్ట్ యాజ్ ది ఫ్రూట్ బేరింగ్ ట్రీ ఆల్ దోస్ దట్ ఆర్ గ్రేట్ will face difficulties of this sort.
0: Kanuka prati dani endu kudanu ee viruddha vayipu kashtamulaku nashtamu aadayamulaku keedu jarugutune untayi.
1: And therefore there will be challenges for anything that is great, for anything that is superb, because they face so many obstacles on their way.
0: Anni vachinappudiki manu satyam paina aadharapadinappudu ఎవరు కూడా ఏ విధి కూడాను దాన్ని కదించలేదు.
1: When the truth is the basis, truth will always triumph. None can object or stand in its way.
0: Truth to ఎంత మంది పోరాడినప్పటికీ వారు దాన్ని సాధించలేరు.
1: None can achieve truth. And it is the truth that will sustain, that will remain forever.
0: కనుక మీరు ఈ సత్యమును సత్యంగా అది పెట్టుకోండి.
1: So hold on to this truth. Cling on to this truth.
0: దాని తర్వాత ఏం జరిగినా జరుగుతుంది.
1: The rest of things are bound to happen.
0: సత్యంతో నిలిచినటువంటి వానికి విజయం తప్పేది కాదు.
1: A man of truth will always win.
0: కనుక సత్యాన్ని వదలకుండా ఉండాలి.
1: Thou never give up truth.
0: అందుకోసమని భగవంతుణ్ణి truth is God అన్నారు.
1: Therefore, who is God? Satya, the truth. Truth is God.
0: Aa truth ni evvaru kodanu kadinchaledu.
1: This truth is unshakable.
0: Ee truth ekkada nunchi vachindi?
1: What is its origin, the truth?
0: Satyam nasti paro dharma.
1: There is no other dharma beyond truth.
0: Ee dharmam nunchi truth vachindi. ఆ ధర్మం అనేటువంటిది శాంతిని పెంచింది.
1: అండ్ ఇట్ ఇస్ ద వే ధర్మ దట్ కన్ఫర్స్ శాంతి పీస్.
0: పీస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ పీస్?
0: శాంతి లేకపోతే వాడు క్షణమైనా జీవించలేడు.
1: వితౌట్ పీస్ మ్యాన్ కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్.
0: కనుకనే త్యాగరాజ్ చెప్పాడు, శాంతము లేక సౌఖ్యం లేదు.
1: సో త్యాగరాజు సెడ్ there cannot be happiness without peace.
0: Shantini poshinchukuntopothe aa shanti roopane premane udbhavistundi.
1: When you develop this peace, all the rest of things naturally follow.
0: Anandame udbhavistundi.
1: It ends up in conferring bliss, ananda.
0: Aa truth anetundi anta anandamaina.
1: Truth is blissful.
0: దాని నుంచినే అహింస.
1: దట్ గివ్స్ రైస్ టు అహింస, నాన్ వైలెన్స్.
0: అనగా హింస ఉన్నటువంటి వాడు ఈ హింసకి ఏమాత్రం పోలేడు.
1: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ వైలెన్స్ ఆర్ హింస.
0: ప్రేమ ఉన్నటువంటి వాడికి హింసించాలనే భావమే రాదు.
1: ఎ మ్యాన్ ఆఫ్ లవ్ will never entertain violent thoughts.
0: కరుణే సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస ఐదు గుణములు వచ్చి ప్రాణములు.
1: Therefore, Bhagavan wants us to know that these are five cardinal principles, life breaths, satya, dharma, chanti, prema, ahimsa.
0: ఇవి మానవుని యొక్క ప్రధానమైనటువంటి గుణములు.
1: These are supposed to be the main qualities of mankind.
0: కనుకనే ఈనాడు human values పెంచాలి.
1: Therefore, there is dire need to develop human values.
0: కనుక ఈనాడు సత్యధర్మ ప్రేమ శాంతి అని మనం పెంచుకుంటూ పోవాలి.
1: We have to develop faster, grow more of these human values.
0: అప్పుడే ఈ దేశం నందు శాంతి అనేటువంటిది తప్పక జరుగుతుంది.
1: Then only this country will establish peace eternal once for all.
0: ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఆశ ఆశ ఆశ ఆశ.
1: All over, wherever you go, you find desire controlling.
0: Desires ఒక లిమిటే లేదు.
1: Desires are growing limitlessly.
0: ఒక డిగ్రీలో కానీ ఒక ఆశలో కానీ ఒక వాంఛలో కానీ ఏమాత్రం ఒక పరిమితం లేదు.
1: In any area of human life, in all our endeavors, there seem to be no limit at all.
0: ఎంత చదువు చదివినప్పటికీ ఇంకా చదవాలి చదవాలి చదవాలి.
1: In spite of learning, one wants to learn, study more and more.
0: కాలంని వ్యర్థం చేసుకునేటువంటి వాడే ఈ చదువు ఊరికి చదవాలి చదవాలి చదవాలి పోతుంటాడు.
1: People waste their time by constantly studying, reading more and more.
0: కానీ నిజంగా ఒక దాంతో తృప్తి పడండి, చదువుపైన ఏమాత్రం ఆశ ఉండదు.
1: But in fact, if it doesn't give you self-satisfaction, that mere study is useless.
0: కనుక మీరు చదువు కోసమని మీరు పాటుపడకండి.
1: Therefore, don't concentrate on study only.
0: ఈ చదువులంతా ఇప్పుడు భౌతికమైన లౌకికమైనటువంటి యొక్క చదువులు.
1: The studies that you acquire here, they are secular, they help for your living.
0: అసలు మన భారతీయుల యొక్క మానవతా గుణములు మూడు, నైతికము, ధార్మికము, ఆధ్యాత్మికము, ఈ మూడు గుణములను ఈ కవులు చంపిపెట్టారు.
1: And in fact, there are three main principles, objectives of education according to Bharat culture. They are, one is spirituality, other morality, and third dharmic righteous.
0: ఈ మూడింటిని మన కవులు దాన్ని పూర్తి నిర్మూలన చేశారు.
1: All our authors have not given place to these three values.
0: కనుకని ఈనాడు ఏమి చదువు చదివినా గాని ఏమి ప్రయోజనం లేదు.
1: Therefore, in spite of very high learning, we are not progressing.
0: పుస్తకములు పఠించితిని.
1: I have gone through books.
0: పూర్తిగా చూచితి సర్వశాస్త్రములు.
1: I have read thoroughly all sacred texts.
0: నిష్ఠురమైన విద్యలను నేర్చుతిని గర్వం మీద.
1: Why do you pride yourself that you are an expert in all knowledge?
0: నీ ప్రస్తుతమైన హస్తమందు ఉండినటువంటి గుణములు నీ పోషించుకోలేనటువంటి వాడు ఏ చదివినా ప్రయోజనం ఉండదు.
1: If you cannot join both of your hands and pay obeisance to God, and if you can't work, what for is your education?
0: దైవ ప్రీతి ఒకటి మాత్రం మీరు పెద్దదిగా పెట్టుకోండి.
1: Therefore, keep one thing as main thing, the love of God, which you should develop more and more.
0: ఆ ప్రేమ ఒక్కటి మీరు నిలుపుకుంటే,
1: with that divine love,
0: అన్ని సరిపోతాయి.
1: Everything would be appropriate and correct.
0: ఆ ప్రేమ లేకుండా ఎన్ని పెట్టుకున్నప్పటికీ అన్ని కనెక్షన్లు అంతా కూడా నాశనం అయిపోతాయి.
1: Without that divine love, whatever you may have, they are sure to vanish.
0: ఆ డివైన్ లవ్ మెయిన్ స్విచ్.
1: Therefore, this divine love is the main switch.
0: ఆ మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి ఎన్ని బట్టి మనుగోలు.
1: If you put off the main switch, no matter whatever you do with the remaining switches.
0: దాన్ని ఆన్ లో పెట్టి ఏ స్విచ్ వచ్చినా గానీ లైట్ వస్తుంది.
1: If the main switch is on, the rest of the switches are functional.
0: కనుక మెయిన్ స్విచ్ మానవునికి మానవత్వం.
1: Therefore, the main switch for mankind is this humanness or human quality.
0: అందువల్లనే ఈశ్వరమ్మ చాలా కాలము ఎంతో స్వామి తలుచుకుంటూ ఉండేది.
1: ఈశ్వరమ్మ thought of Bhagwan for very, very long time.
0: లోపలికి వెళ్ళింది, స్నానం చేసింది, కాఫీ తీసుకుంది, మరణాలు చూసుకుంది.
1: And she has gone in, she had her bath, she rested and sat there in the veranda.
0: వరండాలో కూర్చొని స్వామి స్వామి స్వామి అని పిలిచింది.
1: While sitting there in the veranda, she said, Swami, Swami, Swami.
0: మూడు పర్యాయములు పిలిచింది.
1: She called Bhagavan, Swami, Swami, three times.
0: వస్తున్నాను వస్తున్నాను అన్నాను.
1: Bhagavan said, I'm coming, I'm coming.
0: వస్తున్నారా మీరు అని చెప్పింది.
1: She said, are you coming?
0: Yes, I'm coming. నేను వస్తున్నాను.
1: Yes, I'm coming.
0: కమింగ్ అని దగ్గరకు దిగి పెట్టుకలు దిగి దగ్గరకు వచ్చాను.
1: స్వామి క్లైమ్ డౌన్ ద స్టెప్స్ అండ్ కేమ్ క్లోజ్ టు హర్.
0: చేయి పట్టుకుంది.
1: అండ్ షీ హెల్డ్ హిస్ హ్యాండ్.
0: కంటి నీరు కార్చింది.
1: అండ్ షీ వాస్ షెడ్డింగ్ టియర్స్.
0: కన్ను మూసింది.
1: షీ క్లోజ్డ్ హర్ ఐస్.
0: కానీ నాట్ క్రైయింగ్, షీ హ్యాపీనెస్.
1: షీ వాస్ ఎక్స్ట్రీమ్లీ బ్లిస్ఫుల్.
0: కన్ను మూసింది.
1: అండ్ షీ క్లోజ్డ్ హర్ ఐస్, బ్రీద్ హర్ లాస్ట్.
0: ఈ లైఫ్ ఉండినంత వరకే ఈ యొక్క దేహం,
1: దిస్ బాడీ ఇస్ వాల్యుబుల్ సో లాంగ్ దేర్ ఇస్ లైఫ్.
0: లైఫ్ పోతానే బాడీ ఏమి ప్రయోజనం? కరతో సమానం.
1: ద మూమెంట్ లైఫ్ ఇస్ గాన్, బాడీ ఇస్ యూస్లెస్.
0: ఇప్పుడు తక్షణమే చెప్పాను, డ్రైవర్ చెప్పి బాడీని పుట్టుబతి తీసుకుని పోవస్తుంది.
1: దెన్ భగవాన్ గేవ్ ఇన్స్ట్రక్షన్స్ that the body be taken to Puttaparthi.
0: ఈ విధంగా ప్రతి దానికి కూడా బాడీ బంధన.
1: బాడీ ఫర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ బాండేజ్.
0: ఆ బాడీని భగవంతునికి అర్పితం చేస్తే ఏ బంధన ఉండదు.
1: Then once the body is offered to God, it is not bondage.
0: Senses కూడా అందులో నిలిచిపోతాయి.
1: The senses also will not be so powerful.
0: ఏ మాత్రం కూడా చలనమే ఉండదు.
1: There will be no movement at all.
0: కానీ అప్పుడప్పుడు వస్తుంటాయి కొన్ని.
1: Certain things do happen in the course of life.
0: వచ్చినవి మాత్రము తిరిగి భగవంతుడికి తప్పితే తప్పక ఎవరికి తెలియదు.
1: Whatever that happens in your life, then once it is offered to God, nothing can shake you or worry you.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరందరూ కూడాను చదివేది చదవండి. ఇది లౌకికమైన భౌతికమైన చదువులు.
1: Yes, certainly acquire knowledge. Study well. Learn what all you are supposed to.
0: ఈ భౌతికమైనటువంటి పేరు కూడా సంపాదించుకోవాలి.
1: The worldly possessions, acquisitions, no doubt, are necessary.
0: ఎందుకంటే తల్లిదండ్రులు దీన్ని ఆశ్రయించి ఉంటారు.
1: In fact, parents have very high expectations.
0: వారిని కూడా తృప్తిపరచాలి.
1: You should satisfy, please your parents.
0: మాతృ దేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ.
1: Mother is God, father is God, teacher is God, guest is God.
0: మీరందరినీ సంతృప్తిపరిచి,
1: you should please them all.
0: నీవు సంతోషంగా ఉండినప్పుడే,
1: and you also be happy.
0: దైవం కూడా నీకు ఆనందాన్ని అందిస్తాడు.
1: And God also will make you more happy.
0: కాని ఆ భావన, ఆ ప్రేమను మాత్రం లేకుండా ఎన్ని చదువులు చదివినా గాని ప్రయోజనం లేదు.
1: Without divine love within you, all your learning is useless.
0: కనుక మీరు మొట్టమొదట చదవాల్సింది చదవండి ఈ వయసులో.
1: At this age, study well what you are supposed to.
0: ఈ భౌతికమైన జీవితంలో కూడాను మంచి పేరుని తెచ్చుకోవాలి.
1: ఇన్ దిస్ వరల్డ్ ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు గెట్ ఎ గుడ్ నేమ్.
0: మానసికంగా మీరు నిజమైనటువంటి ఒక కీర్తిని సంపాదించాలి.
1: యు ఆల్సో ఎర్న్ రెప్యుటేషన్ ఇన్ సొసైటీ.
0: ఇదే నేను ఆశించేది.
1: దిస్ వాట్ భగవాన్ వాంట్స్ ఫ్రమ్ యూ, దట్ యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
0: మీరు గొప్ప విద్యావంతులు కావాలని నేను కోరడం లేదు.
1: He doesn't want you to be simply highly educated.
0: ఇంకా ఎందరో చదివారు.
1: Many people educated people.
0: కానీ వీరందరూ ఏం చేశారు జగత్తుకు?
1: What is that they have done to student community?
0: ఏమి చేయలేదు.
1: They have not done anything, students.
0: మీరు సేవ చేసి
1: better you work hard.
0: సమాజం మీకు సంతోషపెట్టండి.
1: Make society happy.
0: సొసైటీని హ్యాపీగా చేసినప్పుడే మీ యొక్క జీవితము సార్థకమవుతుంది.
1: And once you make the society happy, your life is redeemed.
0: కనుక సొసైటీకి తగినటువంటి సహాయం చేయండి.
1: Therefore render all possible help to the community, society.
0: అప్పుడే స్వామికి చాలా ఆనందం.
1: Your service to society will make Bhagavan extremely happy.
0: కనుక మీరందరూ చదవండి, పెండింటి చేసుకోండి, బిడ్డలు కనండి, కానీ ఆనందంగా ఉండండి. దైవచింతన మాత్రం మానకండి.
1: యు స్టడీ వెల్, గెట్ యువర్ సెల్ఫ్ ఎంగేజ్ ఇన్ జాబ్స్, గెట్ మ్యారీడ్, హ్యావ్ చిల్డ్రన్, బట్ యెట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ యూ షుడ్ బి హ్యాపీ. నెవర్ ఫర్గెట్ గాడ్, విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: దైవాన్ని మరచినటువంటి ఒక మార్గము ఏ మార్గమైనా సరే పట్టి సాధించండి.
1: బై ఫర్గెటింగ్ గాడ్, వాట్ ఎవర్ పాత్ యు మే ట్రెడ్, యు విల్ నెవర్ బి సక్సెస్ఫుల్.
0: అది స్వామి యొక్క ఈనాడు ఆశీర్వాద పదము.
1: భగవాన్ బ్లెసెస్ యు ఆల్ సచ్ దట్ యు విల్ నెవర్ ఫర్గెట్ గాడ్, దట్ యు విల్ హోల్డ్ ఆన్ టు గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్.
0: ఈ నామమును అందరికీ కూడా చాటండి. ఈ నామమును వీధి వీధి చాటండి.
1: యు స్ప్రెడ్ ద మ్యాచ్లెస్ గ్లోరీ ఆఫ్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ స్ట్రీట్ ఇన్ ఎవ్రీ స్ట్రీట్ అండ్ కార్నర్.
0: అప్పుడే అందరి ఎందు కూడా దైవత్వం ఆవిర్భవిస్తుంది.
1: దట్ గివ్స్ రైజ్ టు ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ విదిన్.
0: క్రమక్రమేణా ఇంకా సమీపానికి వచ్చేకూడది, మరింత అధికం కావాలి.
1: As you come closer and closer, you need more of light and effulgence.
0: అప్పుడు అది మరింత ధన్యమైనటువంటిది.
1: That leads to fulfillment of life in a greater measure.
0: ఈ లౌకికమైన సుఖాలు సుఖాలు కాదు.
1: The worldly pleasures are not real.
0: ఈనాడు సుఖం అంటారు, రేపటి దినం కష్టం అంటారు.
1: Today you may find it difficult, but tomorrow you'll find it simple and easy.
0: Today sun puttadu antaru, sun puttadu.
1: Today you are so happy because you have a son. Son is born in the family.
0: Anaru santoshanga untadu.
1: You are very happy that day.
0: Rendo dinme son anistadu.
1: The following day by mishap the son may die.
0: Takkame irustadu.
1: Immediately he starts crying.
0: ఈ నవ్వు ఏడుపు ఎంతసేపు? క్షణకాలం.
1: What is the distance, time gap between the smile and the tear? Just a moment.
0: కనుక జన్మం అనేటువంటిది చాలా ఈజీ అనేటువంటిది.
1: Therefore the human life is so transient, momentary.
0: మా కురు జన్న జన్న యౌవన గర్వము.
1: యు కెనాట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ ఏజ్, బికాస్ యువర్ ప్రోజెనీ, బికాస్ ఆఫ్ యువర్ యూత్.
0: ఎంత కూడా వేస్ట్ అయిపోయినట్టు.
1: ఆల్ దట్ వుడ్ బి ఇన్ వెయిన్ అల్టిమేట్లీ.
0: కనుక విద్యార్థులారా, మీరు చిరంజీవిగా ఉండండి.
1: భగవాన్ వాంట్స్ ఆల్ స్టూడెంట్స్ టు బి హ్యాపీ అండ్ బ్లిస్ఫుల్.
0: ఆనందంగా జీవించండి.
1: లీడ్ ఎ హ్యాపీ లైఫ్.
0: సమాజ సేవ చేయండి.
1: సర్వ్ ది సొసైటీ.
0: సొసైటీ సేవ చేసినది అది దైవ సేవగా భావించండి.
1: కన్సిడర్ సర్వీస్ టు సొసైటీ యాజ్ సర్వీస్ టు గాడ్.
0: ఇదే మీకు నిజమైనటువంటి ఒక శాంతి అందించేది.
1: సర్వీస్ టు సొసైటీ only confers true peace.
0: Bhajana Bina Sukha Shanti Navi.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 34th and final discourse on Gita Bhagavan delivered on 16th September 1984. In this discourse, Bhagavan expounds the interrelationship between Kaya, body, Karma, work, and Dharma, righteousness. He also revisits and re-emphasizes some of the important verses of Gita. Sri Bhagavan Uvacha.
1: కర్మానుబంధీని మనుష్యలోకే జగత్తు బ్రహ్మమయము. ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్. బ్రహ్మమయమైన జగత్తు కర్మమయము. సచ్ ఎ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్ ఈజ్ ఆల్సో సాచురేటెడ్ విత్ యాక్షన్. సృష్టి

0: అనేది కర్మ.
1: క్రియేషన్ ఇట్సెల్ఫ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ యాక్షన్.
0: కనుక దేహమే కర్మ.
1: దేర్ ఫోర్ బాడీ ఇట్సెల్ఫ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ యాక్షన్.
0: కర్మ అనగా జీవశక్తియే.
1: యాక్షన్ రెఫర్స్ టు ది పవర్ ఆఫ్ లైఫ్.
0: జీవశక్తి ఉపాధులే దేహములు.
1: ది మేనిఫెస్టేషన్స్ ఆఫ్ దిస్ పవర్ ఆఫ్ లైఫ్ ఈజ్ బాడీస్.
0: ఉపాధులను ధరించటం చేతనే దేహమునకు కర్మ అని పేరు.
1: యాజ్ ఇట్ హాస్ వోర్న్ దీస్ బాడీస్ ఇట్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ యాక్షన్.
0: కర్మానుసారంగా దేహములు ఏర్పడుచున్నవి.
1: బాడీస్ ఆర్ ఫార్మింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యాక్షన్ పర్ఫార్మ్.
0: ఈ కర్మల యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై కాయములు ధరిస్తున్నాయి.
1: We are taking human bodies in order to enjoy the fruits of action.
0: కనుకనే కర్మానుబంధిని మనుష్యలోకి.
1: Therefore, it is said that I am bound binding human beings by action.
0: మనుష్యత్వం అనగా కేవలము ముముచ్చోత్వంతో కూడినటువంటిది మాత్రమే కాక కర్మతో అనుబంధమైనటువంటిది కూడాను మనము గుర్తించాలి.
1: When we think of humanity, we have to think humanity as associated not merely with liberation of action, but also with action.
0: మానవత్వము కర్మపూరితమైనటువంటిది.
1: Humanity is associated essentially with action.
0: తాను పూర్వము చేసినటువంటి కర్మ యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై తాను దేహమును ధరిస్తున్నాడు.
1: A person gets a human body in order to enjoy the fruits of actions performed in the earlier
0: birth. Yetavata karma anaga deham ane dini yokka artham.
1: The sum and substance of this is action means body.
0: Karma kshetram anaga dehame.
1: The field of action also is body.
0: Dharma kshetram anaga brahmame.
1: The field of dharma is brahman.
0: Desha kalamulu prakruti vikaramulu.
1: The time and place are associated with nature.
0: Samastamu kudanu karmamu yokka phaltamule.
1: All the things are the result of action.
0: Kanukani tasmai namaha karmane ani modalu karmaku namaskarinchalani upanishattu cheptu vachindi.
1: That is the reason why Upanishads have declared offer your prostrations to karma.
0: Manchi kani chedda kani.
1: Be it good or bad.
0: పాపం కాని పుణ్యం కాని.
1: బీ ఇట్ సిన్ ఆర్ వర్చ్యూ.
0: ఇవి రెండు కూడాను భగవత్ విభూతులే.
1: దీస్ ఆర్ ఆల్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ద లార్డ్.
0: కనుకనే యోగి అయినటువంటి వాడు మంచి చెడ్డలను లక్ష్యం చేయక ఏది లభించినప్పటికీ అది భగవత్ విభూతిగానే భావించి తాను అనుభవించటకు సిద్ధముగా ఉంటాడు.
1: దట్ ఈస్ ద రీజన్ వై ఏ యోగి వితౌట్ కేరింగ్ వెదర్ ఇట్ ఇస్ అ గుడ్ థింగ్ ఆర్ అ బ్యాడ్ థింగ్ ఈజ్ యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ టు హిమ్ యాజ్ ద విష్ ఆఫ్ ద లార్డ్.
0: కర్మను ఆచరించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యంగా గుర్తిస్తాడు.
1: హీ కన్సిడర్స్ పర్ఫార్మింగ్ యాక్షన్ యాజ్ హిస్ ప్రైమరీ డ్యూటీ.
0: ఈ కర్మాచరణ జన్మ సార్థకత కోసం.
1: Performing action is to sanctify one's life.
0: ఈ జన్మ సార్థకము భగవత్ అనుగ్రహం చేతనే లభిస్తుంది.
1: Getting sanctifying the capacity to sanctify life we can get by grace of God.
0: భగవత్ వాగామృతం చేతనే ఇది లభిస్తుంది.
1: Only by the teachings of the Lord one can get it.
0: కనుకనే మొట్టమొదట దీనికి భగవద్గీత అని ఒక పేరు వచ్చింది.
1: దట్ ఈస్ ది రీజన్ వై దిస్ పర్టికులర్ స్క్రిప్చర్ హస్ గాట్ ద నేమ్ భగవద్గీత.
0: గీత అనగా పాట.
1: Gita refers to song.
0: Evari paata bhagavantudu paade paata.
1: Whose song is this? It is the song of the Lord.
0: Ee paatanu vinna variki dukkha nivrutti aananda praapti ani ninnayinchindi.
1: It has also established that for people who listen to this particular song they would be able to overcome the grief and enjoy.
0: Ee paata rudra bhoomi yandu bhadra bhoomi yandu sarvatra paadeetunte paata kanukane ivi rendu kudanu vibhootulu yokka lakshanale ani kuda nirupinchindi.
1: Whether it is in the battlefield or in a field otherwise this song is sung.
0: Sadakarma bhagavat pritiyartham ani manam emi chesinappatikani bhagavat pritiyarthanga chesinappude adi yoganga maarutundi.
1: Whatever actions are performed when they are offered to God it becomes yoga.
0: తిరుత్తుండాళ్వార్ ఒక విషయాన్ని హెచ్చరించాడు.
1: Tiruthandalva has warned or cautioned about a particular thing.
0: Ishwara, na atmane neevu.
1: He said that, oh Lord Ishwara, you are my atman.
0: Na buddhiye nee ardhangiye na Parvati.
1: My intelligence is your wife.
0: Na dehame nee illu.
1: My body is your house.
0: నా నిత్య జీవితంలో ఆచరించేటువంటి సర్వ కర్మలు కూడాను నీ పూజా విధానములు.
1: ఆల్ ది యాక్షన్స్ ఐ పర్ఫార్మ్ యాజ్ మై రొటీన్ డ్యూటీస్ ఆఫ్ ద డే, దే ఆర్ ఆల్ ఆఫరింగ్స్ అండ్ వర్షిప్.
0: నా ప్రాణములు నీ గణములు.
1: మై లైఫ్ బ్రెత్ ఇట్సెల్ఫ్ ఈజ్ యువర్ ప్రేయర్.
0: నేను ఎక్కడ సంచరించినప్పటికీ నీ ప్రదక్షిణే.
1: వేర్ ఎవర్ ఐ జస్ట్ గో అబౌట్, దట్ ఈస్ సర్కంబులేటింగ్ యువర్ సెల్ఫ్.
0: నా మాటలన్నీను నీ మంత్రములే.
1: Whatever word I utter, these are all
0: my charyalanniyunu nee poojale.
1: All my actions are worship for
0: ee vidhamuga sarvendriyamu yokka chaitanyamunu bhagavata arpitam gaavinchatam chetane taanu goppa yogiga maaripoyadu.
1: He became a great yogi by offering all the actions performed by the sense organs as worship to the Lord.
0: Manavudu chesetunte sarva karmalu kudanu bhagavata arpitamuga chesinappudu ఇది అనాసక్తి కర్మగా రూపొందుతుంది.
1: వెన్ మ్యాన్ పర్ఫార్మ్స్ ఆల్ యాక్షన్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్, ఇట్ బికమ్స్ అనాసక్తి యోగ.
0: అనాసక్తి యోగం నందే పవిత్రమైనటువంటి ఆత్మతత్వం ఇమిడి ఉన్నదని గుర్తించారు యోగులు.
1: యోగీస్ హ్యావ్ రికగ్నైజ్డ్ దట్ ఇన్ అనాసక్తి యోగ ఆల్ ది గ్రేట్నెస్ ఈజ్ ఇన్హరెంట్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: అర్జునుడు భగవత్ ఆజ్ఞను శిరసావహించి యుద్ధమును ఆచరించాడు.
1: ఒబేయింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ హీ హాస్ ఫాట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
0: మామను స్మరయుద్ధచ అన్నాడు, నన్ను స్మరించుచునే నీవు యుద్ధము చేయమన్నాడు.
1: హాస్ కమాండెడ్ థింకింగ్ కంటిన్యూస్లీ ఆఫ్ మీ యు ఫైట్ ఇన్.
0: ఏది చేసినా నాకు అర్పితమైనటువంటి భావంతో నీవు చేయమన్నాడు.
1: వాట్ ఎవర్ యూ డూ ఇట్ యాజ్ అన్ ఆఫరింగ్ టు మీ, దిస్ వాస్ ద కమాండ్.
0: ఆ విధమైనటువంటి అర్పితం నాకు ప్రీతికరమవుతుంది అన్నాడు.
1: This particular offering I like.
0: Bhagavat preeti lekunda bhaktudu emi idvanti yokka gammetanu cherukonaledu.
1: Without having love of the Lord, no devotee would be able to reach
0: the goal. Bhagavantuni prasannam cheyatame bhaktuni yokka lakshanam.
1: The most important goal of a devotee is to please the Lord.
0: Bhagavantuni తృప్తిని పరచటమే భక్తుని యొక్క ప్రధాన కర్తవ్యము.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ఎ డివోటీ ఇస్ టు సాటిస్ఫై ద లార్డ్.
0: కనుక నీ కర్తవ్యాలని నిర్వర్తించమని నా ఆజ్ఞను శిరసావహించమని బోధించాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ టాట్ పర్ఫార్మ్ యువర్ డ్యూటీస్, ఒబే మై కమాండ్స్.
0: ఈ విధమైనటువంటి ఆజ్ఞను శిరసావహించి యుద్ధము ఆచరించినప్పుడు ఈ యుద్ధమే ఒక యజ్ఞంగా రూపొందింది.
1: Obeying the commands of the Lord, when he fought in the war, it itself became a yagna.
0: Kani dakshudu yagnamuto prarambhinchadu.
1: On the other hand, daksha wanted to do yagna.
0: Ishwarunni tiraskarinchadu.
1: He disobeyed and disrespected Ishwara.
0: Rishula agnanu kudanu ullanghinchadu.
1: He disobeyed and violated the commands of rishis.
0: Mamakara ahankaram cheta yagnamu prarambhinchadu.
1: With a sense of egoism and attachment he commenced yagna.
0: Ee ahankara tattvam anetundi idu oka yuddhamuga maaripoyindi.
1: This egoism converted the yagna into a battle.
0: Bhagavat agnate yuddhamunu aacharinchinatvanti krishnuni arjunniki adi yagnamuga maaripoyindi.
1: Fighting became yagna for Arjuna who obeyed the command and fought in the battle.
0: Bhagavat agnanu ullanghinchi aacharinchinatvanti oka yagnamu yuddhamuga maaripoyindi.
1: For yagna which is performed violating the commands of the Lord, it became a battle.
0: Kanuka edi yuddhamu edi yagnamu.
1: What is the war and what is yagna?
0: భగవత్ అర్పితము గావించినటువంటి సమస్త కర్మలు కూడాను యజ్ఞముగానే రూపొందుతాయి.
1: ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ది లార్డ్ విల్ బికమ్ యజ్ఞ.
0: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి
1: వయలేటింగ్ ది కమాండ్స్ ఆఫ్ ది లార్డ్,
0: శాస్త్ర విరుద్ధమైనటువంటి ప్రవర్తనలో ప్రవేశించి
1: యాక్షన్స్ అండర్ టేకన్ వయలేటింగ్ స్క్రిప్చర్,
0: అహంకార ఆడంబరముల చేత కర్మలు ఆచరించి
1: యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ ఈగోయిజం అండ్ పాంపాసిటీ,
0: రాగద్వేషములను విజృంభింపజేసినప్పుడు
1: when he allows his own hatred and attachment,
0: yagnam ainappudiki yuddham gaane maarutundi.
1: Even if it is yagna, it becomes a war and a battle.
0: Tana hudayamunandunnatundi yokka paritapamune bahirmukhamainappudu idi oka vidhamainatundi yokka vaadopavadamulaga roopondutundi.
1: When the anguish which is in the person takes the form of a word, it becomes an argument and counter argument.
0: కనుకనే నా ఆజ్ఞను శిరసావహించి నీవు ఈ దేహాత్మ భావమును దూరం చేసుకోమన్నాడు.
1: Obeying my command, remove yourself from the aspect of body consciousness or identifying oneself with body.
0: అర్జున మలమూత్ర దుర్గంధ మాంసరక్తముతో కూడిన
1: this particular body full of mucus
0: and chanikamainatvanti dehamu neevu kaadu.
1: You are not this body which is very temporary and transient.
0: Satchibhutudainatvanti aatmane neevu.
1: You are only the witness which is in the form of aatman inside you.
0: Kevalamu aar adugulu ettu galiginatvanti okka deham ee astapanjaramu neevu kaadu.
1: This particular physical frame which is 6 feet tall, this is not yourself.
0: Vishvatmaka swaroopudu neevu.
1: You are a cosmic personality.
0: Chaavu puttukalato koodinatvanti ee shariramu neevu kaadu.
1: This body which is subject to death and birth, you are not this body.
0: Janana maranamulu leni shashvata swaroopudu ainatvanti aatmave neevu.
1: You are aatman which is birthless and deathless.
0: కాలము యొక్క చెప్పు చేతులలో కర్మలాచరించేటువంటి యొక్క క్షుద్ర స్వరూపుడు నీవు కాదు.
1: యు ఆర్ నాట్ సచ్ ఎ మీన్ పర్సన్ హూ ఈజ్ సబ్జెక్ట్ టు ది యాక్షన్స్ సబ్జెక్ట్ టు ది ప్యాసేజ్ ఆఫ్ టైమ్.
0: కాలమును చప్పరించేటువంటి కాయమును ధరించినటువంటి కాంతి స్వరూపుడు నీవు.
1: యు ఆర్ ది వెరీ ఎఫల్జెంట్ ఫారం విచ్ హస్ కాంకర్డ్ అండ్ విచ్ హస్ మాస్టర్డ్
0: ఈ అనిత్య నిత్యము యొక్క తత్వాన్ని బోధించి
1: టీచింగ్ దిస్ పర్టికులర్ డిస్క్రిమినేషన్ of permanent and impermanent.
0: Jnana ajnanamulu yokka tattvamunu vicharinchamani
1: asking him to inquire into wisdom and ignorance.
0: Ee nitya nitya satyamunu gurtinchamani
1: asking him to recognize the discriminate between
0: appude neevu sthita prajnudu kagalavani
1: between truth and untruth, then only you will become sthita prajna.
0: Sukha dukkhamulanu samatvanga bhavinchamani
1: asking him to treat equally sorrow and joy.
0: Ninda stutulu dehamulake gaani aatmaku kaavani
1: sentient and praise are associated with the body and not
0: labha nashtamulu karmalato koodinatvantive gaani kaantiki sambandhinchinavu kaavani
1: profit and loss are associated with activity and not with the atman.
0: Inti samatvamaina chittamunu abhirudhi parchukomani
1: asking him to develop this kind of equal mindedness.
0: Appude nee kartavyamlo sarthakatanu sadinchagalavani
1: then only you would be able to achieve fulfillment in your action.
0: Ee vidhamuga aneka vidhamuluga kudanu nityanitya vishya parishilana yendu aa arjununi pravesha pettadu.
1: In this way he introduced Arjuna into the discrimination of truth and untruth, permanent and impermanent things in a number of ways.
0: కనుకని దైవము ఒక్క దేహముతో మాత్రమే కూడిన వాడు కాదని
1: therefore God is not associated with body alone.
0: ఇది ఉపాధులతో కూడినటువంటి ఒక శక్తి కాదని
1: God is not a power which is associated with only attributes.
0: సర్వత్రా ఉండినటువంటి ఒక సమతత్వం అని
1: this is a principle which is all pervasive and omniscient.
0: ఇది కేవలం దేవకి వసుదేవులకు పుట్టినటువంటి దేహం కాదని
1: this particular body is not merely born of Devaki and Vasudeva.
0: Dasaratha Kauravulaku Kausalyaku janminchinatunte vaadu kadani
1: this is not the body which is born of Dasaratha and Kausalya.
0: Ee upadhi maatrame neeku aadarshaprayamga nirupinchutunnadani
1: this body is only holding itself as an example for you and a model for you.
0: Daivattam sarvattamainatunte aatmatattvamani
1: the principle of divinity is all pervasive and
0: pade bodhisthu vachadu
1: repeatedly again and again this has been taught to him.
0: Anduvallani Arjuna nenu ee bhagavad gitanu purvam suryunaku bodhinchanu.
1: That is why he addressed Arjuna and said, well Arjuna, I have taught this bhagavad gita in the first instance to
0: surya dwara manu vinagalagadu
1: from sun god manu heard.
0: మనువు నుంచి ఇచ్చుకుడు విన్నాడు.
1: ఇచ్చుక కేమ్ టు నో ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ ఫ్రమ్
0: అక్కడ నుంచి రాజయోగుల ప్రవేశమైంది.
1: ఫ్రమ్ దెమ్ ఆన్వర్డ్స్ ది రాయల్
0: క్రమక్రమేణ ఇది అడుగున పడింది.
1: స్లోలీ అండ్ గ్రాడ్యువలీ దిస్ వాస్ హిడెన్.
0: నాడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క జ్ఞానమును నీకు ఉపదేశిస్తున్నానన్నాడు.
1: టుడే సచ్ ఎ సేక్రెడ్ నాలెడ్జ్ ఐఎమ్ టీచింగ్ యూ హి టోల్డ్ అర్జున.
0: ఈ విషయం లోపల అర్జునునకు అనేక విధమైనటువంటి సందేహములు మనసులో చేరాయి.
1: When he heard this, Arjuna got a number of doubts in his mind.
0: సూర్యుడు ఏనాటి వాడు, కృష్ణుడు ఏనాటి వాడు, ఈనాటి కృష్ణుడు ఆనాటి అరుగు సూర్యునికి ఏ విధంగా బోధించాడు అని కొంత ఆలోచనలో మునిగాడు.
1: He began thinking, how sun is an ancient one, Krishna is only a recently born one, how could Krishna teach to sun who is the ancient one?
0: Arjuna, nee sandeham naaku telusu.
1: Krishna immediately said, well Arjuna, I know your doubt.
0: Manasu nerigina madhavudu ganaka, atani chirunavu cheta, Arjuna, ee dehamu maatrame nenu kaadu.
1: He said with a smile, as he knows all the minds and all the hearts, well Arjuna, I am not this particular body.
0: Na nenu ajudu.
1: I am one who does not have birth.
0: Sarvantaryami.
1: I am omniscient.
0: Sarvagnudanu.
1: I am omnipresent.
0: Desa kalamunaku ematram kudanu baddudu kaanatuvanti vadanu.
1: I transcend all the time and place and space.
0: Sarva kalamulu yendu kudanu nenu unnanu.
1: I exist in all times.
0: Kevalam kayamunu maatrame neevu pramanamga teesukoni ఈ ద్వాపర యుగమునకు చెందినటువంటి వాడుగా నీవు భావిస్తున్నావు.
1: బేసింగ్ యువర్ థాట్స్ ఆన్ మై బాడీ యు ఆర్ థింకింగ్ దట్ ఐ బిలాంగ్ టు ద్వాపర ఏజ్.
0: యుగములన్నీ నాలోనే ఉన్నవి.
1: ఆల్ దీస్ ఏజెస్ అండ్ ఆల్ దీస్ ఏఎమ్స్ ఆర్ ఇన్ మై సెల్ఫ్.
0: కనుక ఈ దేహమునకు ఆ కాలమునకు సంబంధం ఏమాత్రం కూడా జమకట్టకు.
1: డూ నాట్ ట్రై టు ట్యాగ్ ఆన్ దిస్ పర్టికులర్ బాడీ టు ద టైమ్ ప్రిన్సిపల్.
0: కాయము మారుతుండవచ్చు.
1: బాడీ మే బి చేంజింగ్.
0: ఆ కాలమునందు నేను ఆయా కాలమును కాయములను ధరించి కర్మాచరణ నిమిత్తమై నేను ఇందులో ఉద్భవిస్తున్నాను.
1: అట్ డిఫరెంట్ టైమ్స్ ఐ టేక్ డిఫరెంట్ బాడీస్ అండ్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి అర్జునుడు దైవత్వం యొక్క సర్వజ్ఞత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకున్నాడు.
1: ది మూమెంట్ హీ హర్డ్ దిస్ పర్టికులర్ థింగ్ హీ రికగ్నైజ్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: సర్వజ్ఞత్వం అర్థం చేసుకోవటం అందరికీ సాధ్యం కాదు.
1: ఆల్ పీపుల్ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఆమ్నిసియన్స్ ఆఫ్ గాడ్.
0: కేవలము బాహ్యమైనటువంటి చర్యను ఆధారం చేసుకుని
1: బేస్డ్ అపాన్ ఎక్స్టర్నల్ యాక్షన్స్ ఆఫ్ ద లార్డ్
0: ఈ బాహ్య కర్మలను మాత్రమే మనం లక్ష్యం ఉంచుకొని
1: కీపింగ్ అన్ వ్యూ ఓన్లీ ది ఎక్స్టర్నల్ యాక్షన్స్
0: దీని యొక్క భవిష్యత్తును మనము ఆలోచిస్తున్నాము.
1: విల్ బి థింకింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ డివైన్ ప్రిన్సిపల్.
0: కాదు కాదు, నీవు విశాల హృదయుడై అభివృద్ధి కావాలి అన్నాడు.
1: హి సే కమాండెడ్ develop a broad mind and then develop yourself.
0: Modaru neevu vyaktito prarambham ka.
1: You start with individual personality. Ee
0: vyaktitvam nunchi samajamlo praveshinchu.
1: From individual to society you enter.
0: Nirantaram kudanu nee vyaktitvamlo nee jeevitamnu nirantakamga cheyinchukonaku.
1: Do not waste your entire life thinking of only an individual.
0: Ee vyaktitvam anekuntadi kevalamu ఒక రూపనామముతో మాత్రమే కూడి ఉంటాది.
1: ఇండివిజువాలిటీ ఆర్ పర్సనాలిటీ ఆర్ అసోసియేటెడ్ విత్ నేమ్ అండ్ ఫామ్.
0: రూపనామమునకు అతీతమైనటువంటి ఒక విశాలతత్వాన్ని నీవు చేరాలి.
1: యూ హ్యావ్ టు రీచ్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విత్ ట్రాన్సెండ్స్ నేమ్ అండ్ ఫామ్.
0: అక్కడి నుంచి సర్వాత్మభావమైనటువంటి ఒక ధర్మస్వరూపాన్ని నీవు అనుభవించాలి.
1: యూ షుడ్ దెన్ ఎక్స్పీరియన్స్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ధర్మ.
0: ఎప్పుడు నీవు ద్వైతంతోనే ఉండటం చేత నీ యొక్క జీవితము కేవలం ఒక విధమైన ద్వంద్వంతో కూడి ఉంటుంది.
1: యాజ్ యూఆర్ సింప్లీ అసోసియేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ డ్యూయాలిటీ యువర్ లైఫ్ ఈజ్ ఆల్సో మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్.
0: నీ ద్వైతం నుంచి విశిష్టాద్వైతంలో ప్రవేశించు.
1: ట్రావెల్స్ ఫ్రమ్ ద్వైత టు విశిష్టాద్వైత.
0: విశిష్టాద్వైతం నుంచి అద్వైతమే నీ గమ్యంగా భావించు.
1: కీప్ అద్వైత యాజ్ గోల్ ఫ్రమ్ విశిష్టాద్వైత.
0: కనుకని బుద్ధుడు కూడాను వేదం యొక్క విషయం తెలియకపోయినప్పటికీ వేదము యొక్క భావములను వేదము యొక్క ఆశయాలను తాను ఆచరించి నిరూపించాడు.
1: బుద్ధ మైట్ నాట్ హ్యావ్ టోల్డ్ ఎనీథింగ్ అబౌట్ వేద బట్ ద ఫీలింగ్స్ అండ్ ది ఇన్నర్ స్పిరిట్ ఆఫ్ వేద హీ ఎక్స్పీరియన్స్ అండ్ హీ డెమోన్స్ట్రేటెడ్.
0: బుద్ధం శరణం గచ్చామి అన్నాడు మొట్టమొదట.
1: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ హీ సెడ్ బుద్ధం శరణం గచ్చామి.
0: ఇది కేవలము వ్యక్తిగతమైనటువంటిది.
1: దిస్ ఈజ్ ఇండివిజువలిస్టిక్.
0: క్రమక్రమేణ సంఘం శరణం గచ్చామి అన్నాడు.
1: Gradually he mentioned sangham saranam gacchami.
0: Kevalamu vyaktigatamainatunti yokka bhavamulu idi sankuchitamainatunti bhavamulaga untayi.
1: Feelings associated with individual and personal, they are merely selfish and narrow.
0: Nee sarvasvam ga nivu bhavinchaddu.
1: You should not consider this as all.
0: Samudramulo ye niti bindu vantido idi.
1: It is something like a drop in the ocean.
0: Kanuka sangham saranam gacchami. నీ సంఘం లోపల ఒక సంఘస్వరూపుడుగా నీవు విశాల హృదయాన్ని ఏర్పరచుకోమన్నాడు.
1: Therefore he commanded you develop a heart with a broad mindedness with including the entire society within your scope.
0: సంఘమునకు రూపము లేదు.
1: Society does not have a form.
0: కేవలము వ్యక్తుల యొక్క సమూహమే సంఘం.
1: Society consists of individuals, a group.
0: కనుక వ్యక్తిత్వం అనేటువంటిది అనేకత్వంగా చేరినప్పుడే ఇక్కడ సంఘము అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తుంది.
1: వెన్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ జాయిన్ టుగెదర్ ఇట్ బికమ్ సొసైటీ.
0: లైఫ్ ఇంటూ యూనిట్, ఒక విశాలమైనటువంటి ఆత్మతత్వాన్ని చేసుకున్నప్పుడు ఎంతో విశాలమైనటువంటి తత్వంగా రూపొందుతుంది.
1: వెన్ లైఫ్ ఈజ్
0: ఇన్ఫినిటీ అన్నారు. లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ,
1: లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ, ఇట్ బికమ్స్ వెరీ బ్రాడ్ అండ్ ఇట్ బికమ్స్ డివినిటీ.
0: ఇది దైవత్వం.
1: దిస్ ఈజ్ డివినిటీ, దిస్ ఈజ్ దైవత్వం.
0: కనుకని సంఘం శరణం గచ్చామి, నీవు సంఘములో విశాలమైనటువంటి హృదయుడుగా కమ్మన్నాడు.
1: దేర్ఫోర్ హి సెడ్ ఇన్ ది సొసైటీ యు డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: అయితే ఈ సంఘము ఏదో కొంత గుంపుతో మాత్రమే కూడి ఉంటాయి.
1: దిస్ సొసైటీ మే కన్సిస్ట్ ఆఫ్ ఎ ఫ్యూ ఇండివిజువల్స్.
0: ఒక దేశము సంఘము మరొక దేశములకు సంఘమునికి ఏమాత్రము సంబంధం ఉండదు.
1: సొసైటీ ఇన్ ఎ పర్టికులర్ కంట్రీ మే బి డిఫరెంట్, ఇట్ మే హావ్ నథింగ్ టు డూ విత్ సొసైటీ.
0: ఒక పేరుతో ఉండినటువంటి సంఘము మరొక పేరుతో ఉండినటువంటి సంఘానికి సంబంధం ఉండదు.
1: A society by a particular name may have anything to do with society by another name.
0: కనుక సంఘము కూడాను ఒక విధమైన పంటి యొక్క హద్దులు ఉంటుంటాయి.
1: There are limits even for society.
0: ఈ హద్దుతో కూడినటువంటి చేరినటువంటి ఈ సంఘములు అంత గొప్పవి కాదు.
1: Do not consider the society which has limits as very great.
0: కనుకని సర్వాత్మ భావమును ధరించినటువంటి యొక్క ధర్మం శరణం గచ్చామి అన్నాడు.
1: Therefore he said, take shelter in dharmam which has got a very broad connotation.
0: ధారయతీతి ధర్మః, జగత్తునే ధరించినటువంటిది ఈ ధర్మము.
1: ధర్మం రెఫర్స్ టు ద వన్ విచ్ హాస్ బోర్న్ ది ఎంటైర్ వరల్డ్.
0: ధర్మం అంటే ఏమిటి అనేటువంటిది మనం కొంత విచారిస్తే ఆ పదార్థం యొక్క గుణమే.
1: వెన్ వి ట్రై టు ఫైండ్ అవుట్ ది మీనింగ్ ఆఫ్ ధర్మం,
0: ఏ పదార్థం యొక్క గుణము.
1: ధర్మం రెఫర్స్ టు ది నేచర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. విచ్ ఆబ్జెక్ట్?
0: పరార్థం యొక్క గుణమే ఇది యొక్క యథార్థము.
1: The real meaning of dharmam is the attributes of paramatma.
0: Parartham ee yokka vastuvu.
1: Parartham refers to this particular object.
0: Adhe parabrahma tattvamu.
1: This is the very principle of parabrahman.
0: Parabrahma tattvamunu aadharamuga chesukunnade dharmamu.
1: Dharma is based upon parabrahma tattva.
0: Mayopadi mayopadi bhagavantudani antaru kaani kaadu, dharmopadi bhagavantudu.
1: It is said that God has the body of maya. But he doesn't have the
0: body. కనుకనే కృష్ణుడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు.
1: ధర్మ ఇస్ ది బాడీ ఆఫ్ గాడ్ అండ్ దేర్ఫోర్ హి హస్ జస్ట్ సెడ్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ధర్మ ఐ కమ్ అగైన్ అండ్ అగైన్.
0: కనుకనే ధర్మస్వరూపుడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ధర్మన్.
0: కనుక ధర్మం అనగా విశాలమైనటువంటి యొక్క దైవత్వాన్ని నిరూపించేటువంటిది ధర్మము.
1: ధర్మం ఇస్ వన్ విచ్ ప్రూవ్స్ బ్రాడ్ నేచర్ అండ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ.
0: కాన నీవు ఈ వ్యక్తిత్వం నుండి కొంతవరకు కూడాను దివ్యమైనటువంటి భావంలో ప్రవేశించమని చెప్పాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ కమాండెడ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ పర్సనల్ ఇండివిజువాలిటీ.
0: ఈ దేహంలో మాత్రమే నీ లక్ష్యం నన్ను ఉంచుకోకు.
1: డూ నాట్ టి కీప్ దిస్ బాడీ యాజ్ ది ఎంటైర్ బేసిస్.
0: ఇది కేవలము నీ దృశ్యములకు కనిపించేటువంటి ఒక ఉపాధి.
1: దిస్ ఇస్ ఓన్లీ ఎ ఉపాధి విచ్ యు కెన్ సీ త్రూ యువర్ మార్టల్ ఐ.
0: నీ దృష్టిని విశాలము గావించుకోమన్నాడు.
1: బ్రాడన్ యువర్ విజన్ హీ కమాండెడ్.
0: దృష్టి బ్రహ్మమయమైనప్పుడే జగత్తు సర్వమయమైపోతుంది.
1: వెన్ ది విజన్ బికమ్స్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్ అండ్ ది ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ ఫుల్.
0: లేక నీ దృష్టి ధర్మమయమైనప్పుడే బ్రహ్మము సర్వమయమైపోతుంది.
1: వెన్ యువర్ విజన్ ఈజ్ ఫుల్ ఆఫ్ ధర్మం, ది ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ బ్రహ్మ ఫర్ యూ.
0: జగత్తును బ్రహ్మమయంగా నీవు చూడాలనుకున్నప్పుడు నీ దృష్టిని ధర్మమయం చేసుకోమన్నాడు.
1: ఇఫ్ యు వాంట్ టు సీ ది ఎంటైర్ క్రియేషన్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ, యువర్ విజన్.
0: నీ ధర్మం ఏమిటి?
1: యువర్ విజన్ మస్ట్ బి
0: వ్యక్తిగతంగా నీవు క్షత్రియుడవు.
1: ఇండివిజువలీ పర్సనలీ యు ఆర్ క్షత్రియ.
0: ఈ క్షత్రియత్వములకు తగినటువంటి కర్తవ్యము యుద్ధమే.
1: Fighting and waging a war is.
0: నీవు కాలం త్రుక్కి కయ్యాన్ని తీసుకోనక్కర్లేదు.
1: యు నీడ్ నాట్ ఇన్వైట్ బ్యాటిల్.
0: కౌరవులే నీ కాలం త్రుక్కి కయ్యానికి సిద్ధమయ్యారు.
1: It is the Kauravas who have declared a war against you.
0: కనుక నేను నీకు ఆజ్ఞాపించేటువంటిది నీ కర్తవ్యాన్ని నిర్వర్తించమన్నాడు.
1: My only command is you follow your duty.
0: ఈ కర్తవ్యాన్ని నా యొక్క ఆజ్ఞను శిరసావహించి నీవు చెయ్యాలి అన్నాడు.
1: Even while performing your duty, obeying my command, you perform your duty.
0: ఈ ధర్మం యొక్క స్వరూపాన్ని కూడా నిరూపించాడు.
1: He has also proved the very form of dharma.
0: అర్జున, అగ్నికి దహన శక్తి తానే ధర్మం.
1: అర్జున, ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఫైర్ టు బర్న్.
0: దహన శక్తియే లేకుండా అది బొగ్గవుతుంది కానీ అగ్ని కాదు.
1: ఇఫ్ ఫైర్ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు బర్న్, ఇట్ ఈస్ ఎ కోల్, ఇట్ ఈస్ నాట్ ఫైర్.
0: మంచుకు చల్లదనము దాని యొక్క ధర్మము.
1: సిమిలర్లీ ఐస్ హ్యాస్ ది నేచర్ ఆఫ్
0: ఆ చల్లదనమునే కోల్పోయినప్పుడు అది మంచు కానేరదు.
1: ఇఫ్ ఇట్ ఇస్ నాట్ కోల్డ్ యూ కెనాట్ కాల్ ఇట్ ఐస్.
0: అదే విధంగాని ప్రతి కాయమునకు కూడాను మరణం అనేటువంటిది దాని ధర్మం.
1: ఇన్ ది సేమ్ వే డెత్ ఈజ్ నేచురల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
0: కనుక తాను సహజధర్మాన్ని అనుభవించినప్పుడు దీనికి సంకోచం గాని విచారం కాని ఎందుకు?
1: వెన్ ఇట్ టేక్స్ ఇట్స్ నేచురల్ ఫార్మ్ అండ్ షేప్ వై షుడ్ వన్ బి వరీడ్ అబౌట్ ఇట్.
0: చక్కెరకు తీపి దాని సహజధర్మం.
1: ఇట్ ఈస్ నేచురల్ టేస్ట్ అండ్ నేచురల్ ధర్మ ఫర్ షుగర్.
0: ఈ తీపిని లేకపోతే అది ఉప్పు అవుతుంది.
1: ఇఫ్ ఇట్ ఇస్
0: చక్కెర కాదు.
1: ఇఫ్ స్వీట్నెస్ ఇస్ నాట్ దేర్ ఫర్ షుగర్ ఇట్ మే బి సాల్ట్ బట్ ఇట్ సడన్లీ నాట్ షుగర్.
0: కనుకనే అగ్నికి దహన శక్తి ఎట్టిదో మంచుకు చల్లదనం ఎట్టిదో పుట్టినటువంటి దేహమునకు చావు అట్టిది.
1: జస్ట్ యాజ్ బర్నింగ్ అండ్ ఈజ్ నేచురల్ ఫర్ ఫైర్, కూల్నెస్ ఈజ్ నేచురల్ ఫర్ ఐస్, సో ఆల్సో డెత్ ఈజ్ నేచురల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
0: కనుక నీ బంధువులు మిత్రుల యొక్క పరిస్థితి నీ ఏమాత్రము కూడాను లక్ష్యం నందు ఉంచుకొనక యుద్ధంలో ప్రవేశించు.
1: Without caring therefore about your the bodies of your relatives you should enter into
0: ye vidhamga neevu praveshinchali ee sthita pratilakshanaanni drishti enduchuko.
1: Keeping the various attributes of sthita pragna
0: ee mohamulu nirmoolam gaavinchuko.
1: You destroy all your moha
0: nirmamo nehankara satanti madagachyati chaanti aneekundi neevu పొందాలనుకున్నప్పుడు ఈ అహంకారము ఈ మోహము అనేటువంటిది నిర్మూలము గావించుకోమన్నాడు.
1: ఇఫ్ యూ వాంట్ టు అటైన్ పీస్ యూ విల్ హావ్ టు డిస్ట్రాయ్ యువర్ ఈగోటిజం అండ్ ఆల్సో అటాచ్మెంట్.
0: కనుక దైవత్వాన్ని నీవు విస్మరించకు.
1: డూ నాట్ గివ్ అప్ గాడ్.
0: దైవాజ్ఞను ఉల్లంఘించకు.
1: డూ నాట్ డిసోబే ది కమాండ్ ఆఫ్ ద లార్డ్.
0: నీ మానవత్వాన్ని నీవు గుర్తించుకో.
1: రికగ్నైజ్ యువర్ హ్యూమానిటీ.
0: ఈ మానవత్వంలో ఉండినటువంటి మాయను నిర్మూలం గావించటమే.
1: All that is inherent in humanity is to destroy the maya.
0: అదే మొన్న చెప్పాను మానవత్వం అనగా MAN man.
1: The other day Swami has just said మానవత్వం refers to MAN.
0: M అనగా మాయా రిమూవ్.
1: M stands for removal of maya.
0: A ఆత్మా see.
1: A stands for seeing of ఆత్మన్.
0: N నిర్వాణం అటైన్.
1: M stands for attaining nirvana.
0: మాయను నిర్మూలము గావించి
1: removing the ruining I mean destroying
0: దైవాన్ని దర్శించి
1: take darshan of God.
0: నిర్వాణం అనే ఆత్మ ఆనందములో లీనము కావటమే మానవత్వం యొక్క కర్తవ్యం.
1: Merging in the joy of Atman, that is the very duty of man.
0: దీనిని పదే పదే నీవు చింతిస్తూరా.
1: Repeatedly again and again you should contemplate on this.
0: శాంతి అనేటువంటిది మనకు బజారులో లభించే పదార్థం కాదు.
1: పీస్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్.
0: లేక నీ రాజ్యం లోపల నీవు సంపాదించేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ఎ థింగ్ విచ్ కెన్ బి ఎర్న్డ్ ఇన్ యువర్ కింగ్డమ్.
0: లేక నీ బంధుమిత్రులు ఎవరైనా కూడా నీకు ప్రెజెంటేషన్ చేసేటువంటిది కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ఎ గిఫ్ట్ విచ్ కెన్ బి గివెన్ బై యువర్ రిలేటివ్స్.
0: నీకు కావలసినటువంటి శాంతి నీ యందే ఉంటున్నది.
1: పీస్ ఈజ్ ఇన్హరెంట్ అండ్ ఇట్ ఇస్ విత్ ఇన్ యూ.
0: నీ యందే నీవు వెతుక్కున్నప్పుడే నీకు శాంతి లభిస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ సర్చ్ ఫర్ ఇట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ యుల్ బి ఏబుల్ టు గెట్ ఇట్.
0: కనుక నీవు లోక దృష్టిని ఏమాత్రం కూడా నీవు ఉంచుకొనక అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమన్నాడు.
1: Therefore, not having any type of external vision, you develop internal vision, introverted vision.
0: పశువు బయట దృష్టి కలిగినటువంటిది పశువు.
1: Extroverted vision only an animal has.
0: అంతర్దృష్టి కలిగినటువంటి వాడే మానవస్సు.
1: A man has introverted vision.
0: కనుక ఈ మానవత్వాన్ని నీవు సార్థకం కావించుకోమన్నాడు.
1: He commanded, you sanctify, fulfill this particular aspect of humanity.
0: ఒకానొక సమయంలో
1: once upon a time
0: నారదుడు
1: నారద
0: ఎన్నో విద్యలను అభ్యసించి
1: after learning quite a few things
0: 64 విద్యలనంతా అభ్యసించినాడు.
1: After practicing 64 types of learning
0: ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ
1: even after learning all these 64 skills
0: కానీ అతను నిరంతరం కూడాను ఏదో ఒక విచారగ్రస్తుడై ఉండేటువంటి వాడు.
1: కంటిన్యూస్లీ హీ వాస్ హావింగ్ సమ్ కైండ్ ఆఫ్ వరీ ఆర్ ది అదర్.
0: ఈ దుఃఖమునకు కానీ ఈ అశాంతికి కానీ కారణం ఏమిటని అనేక విధములుగా విచారిస్తూ వచ్చాడు.
1: హీ బిగాన్ థింకింగ్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ వరీ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్
0: సర్వ విద్యలకు నేను ఆలవాలమై ఉంటున్నాను.
1: I have mastered all the types of learning.
0: సమస్త విషయములు కూడాను నేను గుర్తించాను.
1: I have recognized all the aspects.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: బట్ వాట్ ఈస్ ది యూజ్?
0: నా దుఃఖాన్ని నేను నివారణ చేసుకోలేకపోతున్నాను.
1: ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రిమూవ్ మై ఓన్ సారో.
0: దీనికి ఏమి కారణమని సనత్ కుమార్ దగ్గరికి వెళ్ళాడు.
1: హి వెంట్ టు సనత్ కుమార్ అండ్ ఆస్క్డ్ హిమ్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్.
0: సనత్ కుమార్ చక్కగా సూటిగా తన హృదయానికి నాటుకుని పోయేటట్టుగా బోధించాడు.
1: సనత్ కుమార్ టాట్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ నారద వాస్ ఏబుల్ టు అండర్స్టాండ్.
0: నారద నీ క్వాలిఫికేషన్ ఏమిటి అన్నాడు.
1: సనత్ కుమార్ ఆస్క్డ్ నారద వాట్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్స్.
0: సమస్త విద్యను నేను నేర్చుకున్నాను.
1: I have learned all the types of education.
0: నాకు తెలియనటువంటి విద్యలు ఏమీ లేవు ఇంకా జగత్తులో.
1: There is nothing which I have not learned.
0: సనత్ కుమార్.
1: He said so far so good. Well, have you learned Atma Vidya?
0: అది తప్ప అన్ని నాకు తెలుసు అన్నాడు.
1: He said accepting the Atman education.
0: అందులోనే తప్ప శాంతి మరొక దీంట్లో లేదు అని చెప్పి చెప్పాడు సనత్ కుమార్.
1: You can get peace of mind only in the knowledge of Atman.
0: పట్టాలో దానిని పట్టినప్పుడే సర్వమును పట్టిన వారం అవుతావు.
1: When you catch hold of that particular thing by holding which you have,
0: దేనిని తెలుసుకోవాలో దానిని తెలుసుకున్న తర్వాతనే సర్వమును గుర్తించినటువంటి వారం అవుతాము.
1: If you learn a particular thing by learning which you have learned everything else, then only you would have learned.
0: తెలుసుకోవాల్సిన దాన్ని తెలుసుకోకుండా అనవసరమైన ఎన్ని తెలుసుకోని కానీ ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లర్నింగ్ మెనీ థింగ్స్ వితౌట్ అండర్స్టాండింగ్ అండ్ లర్నింగ్ ది థింగ్ విచ్ ఇస్ ఎసెన్షియల్.
0: ఒక గ్రామంలో
1: ఇన్ ఎ పర్టికులర్ విలేజ్
0: ఇరుగు పొరుగు ఇంటిలో
1: ఇన్ ద నైబర్హుడ్
0: పెళ్లి ప్రారంభమైంది.
1: దేర్ వాజ్ ఎ మ్యారేజ్.
0: పక్కింటి ఆమెతో ఈ పెండింటి ఆమె చెప్పుతూ ఉండాలి.
1: దిస్ పర్టికులర్ లేడీ వేర్ ది మ్యారేజ్ వాజ్ సెలబ్రేటెడ్ షీ వాజ్ టెలింగ్ ది నైబరింగ్ లేడీ,
0: అమ్మా మేము పెళ్లి చాలా మా బిడ్డకు చాలా వైభవంగా చేయాలనుకుంటున్నాము.
1: అమ్మా, వీ వాంట్ టు సెలబ్రేట్ ది మ్యారేజ్ ఇన్ ఎ గ్రాండ్ వే.
0: గొప్ప గొప్ప తంజావూరు బ్యాండ్ అంతా పిలిపించాము.
1: వీ హావ్ ఇన్వైటెడ్ తంజావూరు బ్యాండ్ సెట్.
0: గొప్ప గొప్ప ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇట్లాంటి వాళ్ళంతా మ్యూజిక్ మేము పిలుచుకున్నాము.
1: వీ ఇన్వైటెడ్ గ్రేట్ నంబర్ ఆఫ్ లర్నెడ్ మ్యూజిషియన్స్ లైక్ ఎంఎస్ సుబ్బలక్ష్మి.
0: సౌత్ కెనడా నుంచి వచ్చారు మాకంతా మంచి మంచి వంట వాళ్ళు. మంగళూరు బ్రాహ్మణులంతా వచ్చారు.
1: The cooks have come from South Canara, Mangalore Brahmins have come.
0: Meer kudanu maa inti bhojananiki raavali.
1: She invited her also. You please
0: maa bidda vaibhavalanta meer chudali.
1: So just enjoy all the grandeur.
0: Goppa vishalamaina pendalanta vestunnamu.
1: We are going to put on a very big pendal.
0: ఆ పక్కింటాను అన్ని బాగానే ఉంటుండాలి, అబ్బాయి ఏ ఊరు వాడు ఏమి చదివాడు అని ప్రశ్నించింది.
1: ఆఫ్టర్ హియరింగ్ ఆల్ దీస్ థింగ్స్ ది నైబరింగ్ లేడీ షీ క్వశ్చన్ హూ ఇస్ ది బ్రైడ్ గ్రూమ్.
0: అదే ఇంకా నిర్ణయం కాలేదు.
1: అండ్ దిస్ లేడీ సెడ్ వెల్ దట్ ఈస్ నాట్ ఎట్ ఫిక్స్డ్.
0: పెళ్లికి పెళ్లి కొడుకు చాలా ప్రధానం.
1: ఫర్ ద మ్యారేజ్ బ్రైడ్ గ్రూమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: పెళ్లి కొడుకును నిర్ణయించుకోకుండా బ్యాండ్లు వంట వాళ్ళు పెండాలు వేసి ఎవరికి పెళ్లి చేస్తారు?
1: Without fixing the bride groom, whom are you going to just marry?
0: Ani vidham gane manasikam nandu shanti lekunda enni vidyalu chadilte gaani vachina phalitam emiti?
1: In the same way, without having peace of mind, what is the use of learning so many
0: stuff? Kanukane neeku shanti aneetundi oka aadhyatmika margamlo aatma bhavamunandu maatrame tappa anya margamlo neeku labhinchadani Sanat Kumarudu Naradunu bodhinchadu.
1: Sanat Kumara taught Narada only in by acquiring atmic knowledge and only by acquiring
0: మానవుడు.
1: టుడేస్ మ్యాన్
0: రాగద్వేషములకు గురి కావచ్చు.
1: హీ సబ్జెక్ట్ టు అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్.
0: మమకార అభిమానములతో కూడటం చేత
1: హీ ఈజ్ ఆల్సో సబ్జెక్ట్ టు పొసెసివ్ నేచర్.
0: తాను ఏమి చేస్తున్నాడో,
1: వాట్ హీఈస్ డూయింగ్,
0: ఏ విధమైన స్థితిలో ఉంటున్నాడో,
1: ఇన్ వాట్ స్టేట్ హీఈస్,
0: తాను ఏమాత్రం కూడా విచారించలేకపోతున్నాడు.
1: హీ హస్ నాట్ బీన్ ఏబుల్ టు థింక్ ఎనీథింగ్ అబౌట్ దీస్ థింగ్స్.
0: అంతటికీ తానే గొప్పగా భావిస్తున్నాడు.
1: హీ ఈస్ కన్సిడరింగ్ హిమ్సెల్ఫ్ టు బి ది మోస్ట్ ఇంపార్టెంట్.
0: నాకు మించినటువంటి శక్తి మరొకటి లేదని భ్రమిస్తున్నాడు.
1: హీ డెల్యూడ్స్ హిమ్సెల్ఫ్ విత్ ద ఫీలింగ్ దట్ దేర్ ఇస్ నో గ్రేటర్.
0: ఈ భ్రమణ చేత నిత్యానిత్య విజ్ఞానం కోల్పోతున్నాడు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ డెల్యూషన్ హీ ఈస్ లూజింగ్ హిస్ డిస్క్రిమినేటింగ్ పవర్.
0: అంతా నేనే చేస్తున్నానని భావిస్తాడు.
1: హీ కన్సిడర్ దట్ హీ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్.
0: ఏదో ప్రపంచాన్నంతా తానే అద్దెకు తీసుకున్నట్టుగా అనుకుంటాడు.
1: Things as if he has heard the entire world.
0: ప్రపంచాన్ని నడిపేటువంటిది తాను కాదు.
1: ఇట్ ఈస్ నాట్ హీ హూ ఈస్ గోయింగ్ టు రన్ ది
0: ప్రపంచం యొక్క మంచి చెడ్డను తీర్చేటువంటి అధికారం తనకు లేదు.
1: హీ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు ఫర్ ది గుడ్ ఆఫ్ ద బ్యాడ్ ఆఫ్ ద వరల్డ్.
0: ఎవరు దీనికి సృష్టికర్తనో,
1: హూ ఎవర్ ఈస్ ది క్రియేటర్ ఆఫ్ దిస్ పర్టికులర్ వరల్డ్.
0: ఎవరు దీనికి రక్షణకర్తనో,
1: హూ ఎవర్ ఈస్ ద ప్రొటెక్టర్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: ఎవరు దీనికి యజమానుడో,
1: హూ ఎవర్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ద వరల్డ్.
0: ఎవరు దీనికి నాథుడో,
1: హూ ఎవర్ ఈస్ ది
0: ఎవరు దీనికి పితనో,
1: హూ ఎవర్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: అతనికి ఈ అధికారం ఉండాలి.
1: ఓన్లీ హీ హ్యాస్ ద పవర్ అండ్ అథారిటీ ఫర్ దిస్.
0: పితాసి లోకస్య చరాచరస్య అని చరాచర జగత్తును కూడాను నాథుడు ఒక్కడే ఉంటున్నాడు.
1: ఫర్ ది మూవబుల్ అండ్ ఇమూవబుల్ వరల్డ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ మాస్టర్.
0: ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు రికగ్నైజ్.
0: తాత్కాలికమైనటువంటి యొక్క ఆవేశములకు కానీ,
1: ఫర్ టెంపరీ ఎక్సైట్మెంట్స్,
0: తాత్కాలిక సంబంధమైనటువంటి యొక్క క్రోధములకు కానీ
1: ఫర్ యాంగర్ విచ్ ఇస్ టెంపరీ
0: మానవుడు బలహీనుడు కారాదు.
1: వన్ షుడ్ నాట్ గివ్ వన్ సెల్ఫ్
0: ఇది తరతరముల నుండి మానవుల్లో అణిగిపోయినటువంటి ఒక బలహీనత.
1: ఫర్ జనరేషన్స్ టుగెదర్ దిస్ ఈస్ ఎ గ్రేట్ వీక్నెస్.
0: కష్టములు,
1: వెన్ దెర్ ఆర్
0: నష్టములు,
1: సారోస్
0: బాధలు,
1: పెయిన్
0: విచారములు,
1: వరీస్
0: మనకు పరీక్షా ఘట్టములు.
1: దిస్ ఆర్ ఆల్ టెస్టింగ్ ఇన్స్టెన్సెస్.
0: మన ఎందున్నటువంటి ఒక బలహీనత బయటపడడానికి ఇది ఒక కారణము.
1: ఇన్ ఆర్డర్ టు త్రో అవుట్ ఆల్ ద వీక్నెస్.
0: ఇలాంటి పరిస్థితులలో నీ ఓపికను, నీ ధైర్యమును, నీ నమ్మకాన్ని నీవు నిలబెట్టుకుంటావా లేదా అనేటువంటి పరీక్షా ఘట్టంగా ఉంటుంటాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టెస్ట్ విచ్ టెస్ట్ వెదర్ యు ఆర్ హావింగ్ ద ఫర్మ్ ఫెయిత్, వెదర్ యు ఆర్ హావింగ్ పేషెన్స్.
0: కనుక కళాశాల పరీక్షల్లో లేక కాలే ఇంకే విధమైనటువంటి విద్యా సంస్థల్లోని పరీక్షల్లో మనం పాస్ అయినంత మాత్రం ప్రయోజనం కాదు.
1: దెర్ ఇస్ నో యూజ్ మియర్లీ బై పాసింగ్ ది ఎగ్జామినేషన్స్ కండక్టెడ్ బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ యూనివర్సిటీస్.
0: కనుకనే చిన్నటి ఉపమానంగా చెప్తూ వచ్చాడు వేమన.
1: దట్ ఈస్ వై వేమన హాస్ గివన్ ఏ వెరీ
0: చదువులన్నీ నేర్చి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగుడు మందమతుడు.
1: ఇట్ ఈస్ ది ఫూల్స్ హూ నాట్ బి ఏబుల్ టు రికగ్నైజ్ దేర్ ఓన్ మైండ్ ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ టైమ్.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
1: వాట్ ఎవర్ లెర్నింగ్ వన్ మైట్ హ్యావ్ ఏ మీన్ పర్సన్ విల్ నాట్ బి ఏబుల్ టు హ్యావ్ గుడ్
0: తరచి చదువు చదువు తర్కవాదమి గాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: ఆఫ్టర్ లెర్నింగ్ ఏ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ దే కుడ్ బి ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్.
0: చదువు చదువు చదివి చావంగనేటికి చావు లేని చదువు చదువు అలి అన్నాడు.
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ స్టడీయింగ్ సో మచ్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ అట్ ఆల్? ఇట్ ఈస్ బెటర్ వి లెర్న్ విచ్ డస్ నాట్ హ్యావ్ డెత్.
0: కనుక చావు లేని చదువు ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ ఎడ్యుకేషన్ విచ్ డస్ నాట్ హ్యావ్?
0: అదే ఆత్మ చదువు.
1: దట్ ఈస్ ఆత్మిక్ నాలెడ్జ్.
0: దానికి చావు లేదు.
1: ఇట్ డస్ నాట్ హ్యావ్ డెత్.
0: పుట్టుకు ఉంటే కదా దానికి చావు.
1: యాజ్ దెర్ ఇస్ నో బర్త్ దెర్ ఇస్ నో డెత్ ఆల్సో.
0: కనుక పుట్టుకు ఉండినటువంటి ప్రతి పదార్థమునకు కూడాను మార్పు ఉంటుండాలి.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ విచ్ హాస్ వర్క్ దెర్ ఇస్ మోడిఫికేషన్.
0: ఈ ప్రపంచం అంతా కూడా ఒక ఆకారంతో కూడినటువంటిది.
1: దిస్ ఎంటైర్ వరల్డ్ హ్యాస్ ఎ పర్టికులర్
0: ఆకారములకు ఏనాడైనా కూడా భిన్నం కలగక తప్పదు.
1: యాజ్ ఇట్ హ్యాస్ ఎ ఫారం దెర్ విల్ బి చేంజ్ అండ్ దెర్ విల్ బి మోడిఫికేషన్.
0: కనుక ఎట్టి ఆకారము లేనిటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం లక్ష్యంగా ఉంచుకున్నప్పుడే దీనికి ఎట్టి మార్పు కూడా లేనటువంటి యొక్క పరిస్థితిని మనం పొందగలుగుతాం.
1: వుడ్ బి ఏబుల్ టు రీచ్ ఏ స్టేట్ వేర్ దర్ ఇస్ నో చేంజ్ అట్ ఆల్ ఓన్లీ వెన్ వి కీప్.
0: ఏమీ తెలియనటువంటి ఒక పల్లెటూరు మనిషి రైల్లో ప్రయాణమై ఎక్కడో వెళ్ళడానికి వచ్చాడు.
1: ఏ పర్టికులర్ పర్సన్ ఏ విలేజర్ హూ ఇస్ వాజ్ అ లిటిల్ ఇగ్నోరెంట్ హి వాంటెడ్
0: ఏనాడు ఈ యొక్క ప్రయాణికుడు రైలు ఎక్కినటువంటి వాడు కాదు.
1: దిస్ పర్టికులర్ పర్సన్ హడ్ నాట్ ట్రావెల్డ్ బై ట్రైన్ ఎర్లియర్.
0: ఒక పెద్దగా పెట్టెలు కనిపించుకుని వచ్చింది ఒక రైలు.
1: ఏ ట్రైన్ కేమ్ విత్ ఎ నంబర్ ఆఫ్ బోగీస్ అండ్ వ్యాగన్స్.
0: వా ఇది ఎంత పెద్దది, ఇన్ని పెట్టెలు కనిపించుకొని కన్నులతో చూసుకుంటూ లైన్ పైన వెళ్లిపోతుండాలని చాలా ఆశ్చర్యపడ్డాడు పాపం.
1: హి వాస్ సర్ప్రైజ్ అట్ దిస్ పర్టికులర్ థింగ్. హి థింకింగ్ దట్ దిస్ ఈస్ హావింగ్ ఎ నంబర్ ఆఫ్ క్యారేజెస్.
0: మనిషి కూడాను ఆ రైలు పైన కన్నీల పైన సరిగా నడచడానికి వీలు కాదే, ఈ జడమైనటువంటిది ఎంత కరెక్ట్ గా నడుచుకుని పోతుండాలని ఆశ్చర్యపడ్డాడు.
1: హి వాస్ సర్ప్రైజ్ ఈవెన్ ఎ హ్యూమన్ బీయింగ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గో ఆన్ దోస్ రైల్స్.
0: ఈ రైల్లో ఎక్కడానికి నూర్ల మంది ప్రయాణికులు స్టేషన్ లో కాచుకొని ఉంటున్నారు.
1: హండ్రెడ్స్ ఆఫ్ ప్యాసింజర్స్ ఆర్ వెయిటింగ్ టు బోర్డ్ ద ట్రైన్.
0: వాళ్ళ లగేజ్ అంతా చూస్తే ఓ పెద్ద పెద్ద లారీలకు తగినట్టు లగేజ్ గా ఉంటుండాలి.
1: ద లగేజెస్ విచ్ దీస్ ప్యాసింజర్స్ హడ్ బ్రాట్ వర్ వెరీ హ్యూజ్ అండ్
0: తనలో తాను అనుకుంటున్నాడు.
1: హీ వాస్ థింకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్
0: ఇంత మందిని ఎక్కించుకొని ఇంత సామాను అందులో పెట్టుకుని ఎట్లా మోస్తుంది ఇది అని యోచన చేస్తున్నాడు.
1: హీ వాస్ వండరింగ్ హౌ దిస్ ట్రైన్ విల్ బి ఏబుల్ టు క్యారీ సో మెనీ ప్యాసింజర్స్ అండ్ సో మచ్ ఆఫ్ లగేజ్.
0: ఈ ప్రయాణికులు తక్కువ సామాన్యంగా తీసుకుని ఉండకూడదా, పాపం ఈ రైలుకి ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు అని ఆలోచన చేసుకున్నాడు.
1: హీ వాస్ ఆల్సో థింకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ వై షుడ్ దీస్ ప్యాసింజర్స్ గెట్ సో మచ్ ఆఫ్ లగేజ్.
0: ఇంతమంది లోపల నేను కూడా దానికి ఎందుకు బాధ పెట్టాలని చెప్పని ఆ రైల్లో అందరూ ఎక్కుతుంటే తాను ఎక్కాడు. అందరూ ఎక్కడ సామాన్లు అక్కడ పడేసేసారు.
1: All those people, he also entered the train along with so many passengers. The passengers kept the luggages in the train.
0: ఎవరి పాటికి వారు సీటు పైన పండుకున్నారు.
1: They began relaxing in the seats.
0: ఎంత నిర్దయులు ఈ ప్రయాణికులు.
1: How cruel these passengers are.
0: ఇంత సామాను దానికి అడ్డగట్టి వారు నిశ్చింతగా నిద్రపోతున్నారని తాను తెచ్చుకున్న సామాను తన తలపైన పెట్టుకుని కూర్చున్నాడు.
1: He was wondering why these people should give so much of burden to the train by throwing the luggages in the compartment and relaxing.
0: Endukante naa baru daniki em mattham ivvakoodu anukunnadu.
1: He kept the entire luggage on his own head thinking
0: naa saamanu nene em ostunnanu ani bhraminchadu paapam.
1: He deluded himself that he was carrying all his luggage.
0: Evaro prakkaru unnatundi vyakti హెచ్చరించాడు. ఏమిటయ్యా నీ అవస్థ, నీ సామాన్ని తలపైన పెట్టుకోవటం ఏమిటి, కింద పెట్టకూడదా అన్నాడు.
1: ద కో ప్యాసింజర్ ఆస్కర్ యు, సార్ వై ఆర్ యు క్యారీయింగ్ దిస్ పర్టికులర్ లగేజ్ ఆన్ యువర్ ఓన్ హెడ్, వై షుడ్ యు నాట్ కీప్ ఇట్ డౌన్.
0: అయ్యో ఇంత సామాను మోస్తుంటే నా సామాను కూడా దానికి ఎందుకు బరువు పెట్టాలని నేను మోస్తున్నాను అన్నాడు.
1: వెన్ ది ట్రైన్ ఇస్ క్యారీయింగ్ సో మచ్ ఆఫ్ లగేజ్ ఐ డు నాట్ వాంట్ టు యాడ్ మై ఓన్ లగేజ్.
0: నిన్ను నీ సామాను అన్నింటినీ మోసేటువంటి ఈ రైలు, నీ తలపైన పెట్టుకున్నంత మాత్రం ఆ బరువు రైలుకి ఏమాత్రం సంబంధం లేకుండా ఉందా?
1: ఓ స్ట్రేంజ్ పర్సన్, ఇట్ ఇస్ ది ట్రైన్ ఇస్ క్యారీయింగ్ యూ అండ్ యువర్ లగేజ్ బై కీపింగ్ ది లగేజ్.
0: దయాదాక్షిణ్యం ఉన్నది కానీ వివేకం లేదు పాపం ఆ యొక్క మానవుని యందు.
1: హీ హాస్ కైండ్నెస్ అండ్ కంపాషన్ బట్ హీ డస్ నాట్ హ్యావ్ ఇంటెలిజెన్స్ అండ్ డిస్క్రిమినేషన్.
0: అదే విధంగా అర్జున, నీకు అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యం ఉంటున్నాయి.
1: ఇన్ ద సేమ్ వే అర్జున యు ఆర్ హావింగ్ డిఫరెంట్,
0: గొప్ప విద్యావంతుడవే,
1: యు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్,
0: నిర్ణయ నిగ్రహం కలగాడవే,
1: యు హావ్ గాట్ సెల్ఫ్ కంట్రోల్,
0: మహాశక్తిని సాధించినటువంటి వాడవు,
1: యు హావ్ అకాంప్లిష్డ్ గ్రేట్ టాస్క్స్.
0: దైవత్వాన్ని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నావు.
1: బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ.
0: ఈ దైవత్వాన్ని అర్థం చేసుకోలేనంత వరకు కూడా నీకు ఈ విషాదం తప్పింది కాదు.
1: యాజ్ లాంగ్ యాజ్ యు డు నాట్ అండర్స్టాండ్ దిస్ డివినిటీ, యూ కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ సారో.
0: నీవు ఈ విషాదాన్ని తప్పించుకుని నీ కర్తవ్యాన్ని ఆచరించాలంటే మొట్టమొదట నా యొక్క అనుగ్రహానికి పాత్రుడై నా ఆజ్ఞ శిరసావహించన్నాడు.
1: ఇఫ్ యు వాంట్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సారో అండ్ అర్న్ ద గ్రేస్ ఆఫ్ ద గాడ్, దెన్ యూ హావ్ టు ఒబే మై కమాండ్.
0: దేహము నీవు కాదు,
1: యు ఆర్ నాట్ ది బాడీ.
0: ఇంద్రియాలు నీకు సంబంధించినటువంటివి కాదు.
1: ది సెన్స్ ఆర్గన్స్ హావ్ నో కనెక్షన్ విత్.
0: ఇంద్రియాలు దేహంతో కూడినటువంటివి.
1: దే ఆర్ అసోసియేటెడ్ విత్ ద బాడీ. సెన్స్ ఆర్గన్స్
0: దేహము కర్మతో చేరినటువంటిది.
1: బాడీ ఇస్ అసోసియేటెడ్ విత్
0: కర్మ. ఫలితమే ఈ దేహము.
1: బాడీ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ యాక్షన్.
0: కర్మను ఆచరించుకుంటున్న దేహం సార్థకం కాదు.
1: ఇఫ్ బాడీ డస్ నాట్ పర్ఫార్మ్ యాక్షన్ ఇట్ ఇస్ నాట్
0: కర్మణ్యేవ అధికారస్య. ఈ కర్మను ఆచరించడంలోనే నీకు అధికారం ఉంటున్నది.
1: యూ హావ్ ఎవ్రీ రైట్ టు పర్ఫార్మ్ యాక్షన్.
0: మిగిలినవన్నీ నాకు అర్పితం చేయి.
1: ఆల్ ది రెస్ట్ యూ ఆఫర్ ఇట్ టు మీ.
0: లెమ్ము,
1: గెట్ అప్, అరైజ్.
0: లెమ్ము ధనుంజయ,
1: అరైజ్ ఓ ధనుంజయ.
0: ఇది బలీయము.
1: ఫేట్ ఇస్ వెరీ
0: పవర్ఫుల్. న్యాయము గెలుచు, న్యాయము గెలుచు.
1: జస్టిస్ ఆల్వేస్ ట్రిమ్స్.
0: నశించు స్వార్థము,
1: సెల్ఫిష్నెస్
0: సదా యువ ధర్మం ఇదే కదోయి.
1: దిస్ ఇస్ ది
0: ధర్మిక
1: ఫ్రమ్ ఏజ్ ఆఫ్
0: నూరుగురు బిడ్డల తండ్రికైనా.
1: ఈవెన్ ఫర్ ఎ పర్సన్
0: అంత్యమున్న పిండమిలో దిక్కుగలగరట ప్రారంభములు ఏమిటో.
1: అట్ ద ఎండ్ దేర్ ఇస్ నాట్.
0: నా యాజ్ఞను నీవు శిరసా వహిస్తే ఈ కౌరవుల యొక్క విషయం నేను చూసుకుంటాను.
1: ఇఫ్ యు ఒబే మై కమాండ్ ఐ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్.
0: నూరు మంది బిడ్డలు ఉండినటువంటి యొక్క ధృతరాష్ట్రునికైనా కట్టగలబటికి ఇంత పిండమిచ్చేటువంటి దిక్కు కూడా లేకుండా పోతారు.
1: For a person like Dhritarashtra who has 100 sons in the end, he will not be having even one to perform the
0: last rite.
1: What is the reason for this?
0: Dhritarashtrani biddalu.
1: Because these are the children of
0: Dhritarashtra. Dhritarashtra తనది కానటువంటి దాన్ని తనదిగా భావించుకునేటువంటి వాడు ధృతరాష్ట్రం.
1: Dhritarashtra is one who considers things which are not his as his.
0: నీవు కూడా అతనికి సోదరుడుగా తయారవుతున్నావు.
1: You are also becoming a brother to him.
0: దేహము నీవు కానటువంటి వాడు నాది అనేటువంటి దీంతో నువ్వు భ్రమిస్తున్నావు.
1: యు ఆర్ డెల్యూడింగ్ యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ వెన్ ది బాడీ ఇస్ నాట్ యువర్స్ రియలీ.
0: దేహము కానటువంటి నీవు దేహమును అని భావించుకోవటమే నీవు ధృతరాష్ట్రం యొక్క దృష్టి అన్నాడు.
1: యు ఆర్ డెవలపింగ్ ది విజన్ ఆఫ్ ధృతరాష్ట్ర బై థింకింగ్ దట్ యు ఆర్ ద బాడీ వెన్ ది బాడీ ఇస్ నాట్ రియలీ.
0: ఇది అజ్ఞానము.
1: దిస్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: ఈ అజ్ఞానమును దూరం చేసుకుంటే గానీ ఈ జ్ఞానం నిన్నులో ప్రవేశించదు.
1: అన్లెస్ యు డ్రైవ్ అవే ఇగ్నోరెన్స్ యుల్ నాట్ బి ఏబుల్ టు గెట్ విజ్డమ్.
0: ఈ ప్రవేశించడానికి నీవు కొంతవరకు నువ్వు విచారణ శక్తి చేయాలి అన్నాడు.
1: యూ హ్యావ్ టు డెవలప్ డిస్క్రిమినేషన్ అండ్ ఎంక్వైరీ. ది విజ్డమ్ షుడ్ ఎంటర్ యూ.
0: హృదయముండు దేహమందు,
1: హార్ట్ ఈజ్ విత్ ఇన్ ద బాడీ.
0: జీవుడుండు దేహమందు,
1: ది ఇండ్వెలర్ ఇస్ ఆల్సో ఇన్ ద బాడీ.
0: హృదయమందు దేవుడుండు,
1: ఇన్ ది హార్ట్ దేర్ ఇస్ గాడ్.
0: రెండు కూడి ఆటలాడి
1: దీస్ టూ విల్ బి ప్లేయింగ్ టుగెదర్.
0: ఒకరినొకరు వీడుచుందరు.
1: దే విల్ బి లివింగ్ సెపరేట్.
0: ఆటలాట బొమ్మలాటలు ఆడించే
1: దేర్ ఇస్ వన్ హూ మేక్స్ దిస్ ప్లే.
0: సూత్రధారి ఒకడు కలడు.
1: దేర్ ఇస్ ఎ డైరెక్టర్ హూ కండక్ట్స్ దిస్ ప్లే.
0: మంచి చెడ్డ బొమ్మలుండు.
1: దేర్ విల్ బి బ్యాడ్ అండ్ గుడ్ విచ్ విల్ బి.
0: రెండులోనే ఒకటి ఉండు అన్నాడు.
1: ఇన్ సైడ్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎంటిటీ.
0: కనుక జీవుడుండు దేహమందు, హృదయమందు దేవుడుండు. ఈ రెండు కూడా ఒక చోటనే ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ ఇన్వెలర్ జీవా ఇన్సైడ్ ది బాడీ, దేర్ ఇస్ గాడ్ ఇన్సైడ్ ద హార్ట్.
0: ఈ దేహాన్ని నీవు ఆధారంగా చేసుకుని నువ్వు వారిని అనుభవిస్తున్నావే కానీ దేహమే ఆధారం లేకపోతే వాళ్ళు సర్వాత్మక భావంతో ఉంటారు.
1: యు ఆర్ ఎంజాయింగ్ దెమ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది బాడీ. ఇఫ్ దేర్ ఇస్ నో బాడీ అట్ ఆల్ దేర్ ఆల్
0: దేహ ప్రాంతిని దూరం చేసి
1: If you remove the delusion,
0: జీవ బ్రహ్మ ఐక్యానుసంధానములో,
1: if you want to bring about the unity of జీవ
0: నిత్యానందమును అనుభవించమన్నాడు,
1: you have to enjoy the eternal bliss,
0: బ్రహ్మానందములో చేరమన్నాడు,
1: enter into the ఆనంద
0: అద్వైతానందాన్ని అర్థం చేసుకోమన్నాడు,
1: understand the ఆనంద of అద్వైత.
0: ఈ విధంగా బోధించి కట్టకడపటికి అతనికి ఒక విధమైనటువంటి స్థిత ప్రజ్ఞ దృష్టిని అందించాడు.
1: After teaching in this particular way, he has been able to impart the
0: స్థిత ప్రజ్ఞలో ఉండేటువంటి ప్రధాన లక్షణాలు ఏకాత్మ భావమే.
1: Feeling or a sense of same entity all over, this is the
0: indriyalaku ematram kuda nu vasham kaaka,
1: not being subject to the senses,
0: samadhi chittudai,
1: having an heart of
0: sukha dukkhamulanu,
1: sorrow and
0: mana abhimanamulanu,
1: attack
0: ninda tisulanu,
1: censure and praise
0: okkatiga bhavinchukuneetundi,
1: that is a feeling of treating all
0: ee anni kudunu bhagavat vibhutuluga visheshinchetundi.
1: Believing firmly that all these are the manifestations of divinity.
0: Attivade nijamaina sthita prajnudu.
1: Satya person alone is real sthita prajna.
0: Ituvanti sthita prajnudai naa aagnanu neevu tirsavadinchavannadu.
1: You become such a sthita prajna and carry out my command, he said.

దయయు సత్యములేక దాన ధర్మములేక దయయు సత్యములేక మానసంబున మంచి నీతి లేక

0: to sustain these two principles, truth and righteousness.
1: సమాజమునకు మానసిక సీమకు సత్య ధర్మమును పెంచి శాంతి సౌఖ్యమును పోషించడానికి విద్యార్థులు కంకణం కట్టుకోవాలి.
0: స్టూడెంట్స్ షుడ్ డిటర్మిన్ టు రెండర్ సర్వీస్ అడ్హరింగ్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్ అండ్ టు ఎన్ష్యూర్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇన్ సొసైటీ.
1: ఈనాటి విద్య యొక్క విలువ కేవలం మనము గ్రంథ పరిచయంతో వచ్చేటువంటిది కాదు.
0: The education today what you have is the one that can't be got by mere familiarity with the text.
1: ఈ విద్యంతే కూడాను అజ్ఞాన అంధకారం అనేటువంటి దానిని నిర్మూలం గావించేటువంటి దివ్యమైనటువంటి జ్యోతి వంటిది విద్య.
0: This education should be a sort of light that dispels the darkness of ignorance.
1: కనుక విద్యార్థులైనటువంటి వారు సత్య ధర్మములు రెండు కూడాను తమ నేత్రములుగా విశ్వసించి సమాజమునకు దేశమునకు తగినటువంటి యొక్క సుక్షేమాన్ని అందించడానికి కంకణం కట్టుకోవాలి.
0: స్టూడెంట్స్ షుడ్ కన్సిడర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ యాజ్ దేర్ టూ ఐస్ అండ్ షుడ్ డిటర్మిన్ టు వర్క్ ఫర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద సొసైటీ.
1: ప్రత్యక్ష దైవమే సత్యము. ప్రత్యక్ష దైవమే సత్యము.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మస్వరూపుడే దైవము.
0: గాడ్ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ రైచియస్నెస్.
1: దైవమనగా వేరెక్కడున్నాడో అని వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ ఎల్స్వేర్.
1: సత్య ధర్మములు సర్వత్రా వింటున్నాయి.
0: ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ ఎవ్రీవేర్.
1: కనుకనే సత్య ధర్మములు మనం అన్వేషించడానికి ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: Do not make an effort to search for these two principles.
1: అనేక మంది సత్య ధర్మ ప్రచారకులని తాము అనేక విధములైనటువంటి ప్రయత్నములు చేస్తున్నామని భావిస్తారు.
0: Many think that they are propagating the principles of truth and righteousness.
1: లేని చోటుగా ఉంటే ఆ లేని చోటు దీనిని ప్రచారం చేయవచ్చును. సర్వత్రా ఉండినటువంటి సత్య ధర్మమును ప్రచారం చేయటం ఎందుకు?
0: You can propagate these two principles, truth and righteousness, where they are missing. But when they are present everywhere, why do you need to teach and propagate?
1: కనుకనే దీన్ని ప్రచారం చేయనక్కర్లేదు, ఆచరణ చేయాలి.
0: Therefore, they need not be publicized, but they have got to be practiced.
1: ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధర్మము?
0: Where from you got this righteousness?
1: ధర్మం అనేటువంటిది దృ అనేటువంటి ధాతువు నుంచి వచ్చినటువంటిది.
0: The word dharma, righteousness, is a derivative of the word druk.
1: ఈ druk అనేటువంటి సంస్కృత పదం నుంచి వచ్చినటువంటి ఈ ధర్మముకు దీనికి మూలాధారమైనటువంటిది ధారణి అనేటువంటి పదం.
0: The primal word is dharani.
1: ఈ ధారణి అనేటువంటిది సర్వమును కూడా విశ్వాన్ని కట్టివేసినటువంటిది ఈ ధారణి అనే అర్థము.
0: The word dharani means that which binds the whole world.
1: ధర్మ విశ్వస్ జగత ప్రతిష్ట. ధర్మ విశ్వస్ జగత ప్రతిష్ట. ఈ ధర్మం అనేటువంటిది విశ్వాన్ని కప్పివేసినటువంటిది.
0: ధర్మ ఎన్కంపాసెస్ ది ఎంటైర్ యూనివర్స్.
1: ధారయతీతి ధర్మ. ఈ యొక్క విశ్వాన్ని ధరించినటువంటిది ధర్మము.
0: ధర్మ ఇస్ ద వెస్చర్ పుట్ ఆన్ బై దిస్ యూనివర్స్.
1: విశ్వమునంతా కూడాను ఏక కట్టుగా కట్టి పాలించినదే ధర్మము.
0: It is this righteousness that will bind the whole universe by one.
1: కేవలం ఒక దేశమునకు కాని ఒక కాలమునకు కాని ఒక వ్యక్తులకు కాని సంబంధించినటువంటిది కాదు.
0: It's not limited to a time and space nor an individual.
1: అన్ని దేశమునకు అన్ని కాలమునకు అన్ని వ్యక్తులకు కూడాను సంబంధించినటువంటిది ఈ సత్య ధర్మములు.
0: Truth and righteousness relate to all periods of time, all countries and all individuals.
1: సత్యమనేటువంటి పునాదిపై ధర్మం అనేటువంటి భవనం నిర్మించింది.
0: ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ ట్రూత్ ద మ్యాన్షన్ ఆఫ్ రైచియస్నెస్ స్టాండ్.
1: ఈ ధర్మ భవనమునకు ఏ చేటు కూడాను రాదు, ఏ లోటు కూడాను లేదు.
0: ద మ్యాన్షన్ ఆఫ్ రైచియస్నెస్ డజంట్ నీడ్ ఎనీథింగ్ మోర్. ఇట్స్
1: యదా యదా హి ధర్మస్య గానిర్భవతి భారత అభ్యుద్ధానం అధర్మస్య తదాత్మానం సృజామహం. ధర్మము ఎప్పటికీ నశించేటువంటిది కాదు.
0: Righteousness shall never decay.
1: కనుక గ్లానిర్భవత్ భారత. కొంతవరకు ఇది చలనం కలుగుతూ ఉంటుండాలి.
0: However, it becomes shaky at times.
1: నిజముగా ధర్మమే నశించేటువంటిదైతే అది ధర్మమే కాదు.
0: Truly speaking, if the righteousness shall never perish,
1: ధర్మము నశించేటువంటిది కాదు.
0: It will never perish. Not
1: లేక మరుగుపడేటువంటిది కాదు.
0: It cannot be hidden either.
1: కొంతకాలము మానవుని యొక్క ఆచరణ సన్నగిల్లిపోవటం చేతనే అది మరుగుపడినట్టుగా కనిపిస్తుంది.
0: The righteousness appears as though it is hidden because it is not practiced by mankind.
1: ప్రకాశించేటువంటి సూర్యునికి మధ్యలో దట్టమైన మేఘములు అడ్డు వస్తాయి.
0: Shining sun will be covered by thick clouds.
1: కానీ ఈ విద్యలో అడ్డునుండేటువంటి ఒక వ్యక్తి సూర్యుని చూడలేడు, కానీ సూర్యునికి సూర్యుని తేజస్సుకు అడ్డం రావడానికి వీలు కాదు.
0: బట్ హౌఎవర్ నథింగ్ కెన్ కమ్ బిట్వీన్ ద సన్ అండ్ ద సన్ లైట్.
1: కనుక ఈ యొక్క సన్ లైట్ అనేటువంటి ధర్మమునకు సన్ అనేటువంటి సత్యమునకు ఎవ్వరు కూడా అడ్డు తగలడానికి వీలు కాదు.
0: దేర్ఫోర్ సన్ లైట్ ఇస్ రైచియస్నెస్, సన్ ఇస్ ట్రూత్, నన్ కెన్ స్టాండ్.
1: సత్య ధర్మంలో రెండు కూడాను అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము.
0: Truth and righteousness are interrelated and interdependent.
1: ఇవి రెండు కూడాను ప్రకృతి పరమాత్మల యొక్క సంబంధము.
0: They have got the relationship like the nature and God.
1: జడ యొక్క స్వరూపము.
0: It is the relationship of the inert and awareness.
1: Matter and energy యొక్క సంబంధము.
0: It is the relationship between matter and energy.
1: కనుకనే ఇట్టి సత్య ధర్మములను ఎవ్వరు కూడాను వేరు చేయడానికి వీలు కాదు.
0: Therefore, none can separate out these two, truth and righteousness.
1: కనుకనే ప్రతి మానవుని ఎందుకూడను ప్రతి పురుషునకును ఇది సహజమైనటువంటి ఒక ధర్మమే సత్య ధర్మంలో ప్రచారం.
0: Therefore, these two are the natural traits in every human.
1: కానీ కొంతమంది పురుషులు చెప్తారు, ఇది నిజమైన మీ లక్షణము, సత్యాన్ని ధర్మాన్ని పోషించి ఆచరించి ఆనందించి జగత్తుకు అందించటమే మీ ధర్మమని చెప్పినప్పుడు కొంతమంది చెప్తుంటారు ఉద్యోగం పురుష లక్షణం అంటారు.
0: When it is said that it is the duty of every man to propagate and to practice, to delight and to reach the state of bliss practicing these two, truth and righteousness, they say it is the qualification of man to do a job.
1: నిజమే ఇది ఉద్యోగం పురుష లక్షణం అంటే ఈ ఆధునిక యుగము లోపల అనేక మంది స్త్రీలు కూడా ఉద్యోగం చేస్తున్నారు.
0: If you say the man should necessarily take a job, you find so many women also doing jobs.
1: ఇది పురుష లక్షణమేనా?
0: Can you call it a special qualification?
1: ఇది ఒక తెగకు మాత్రమే సంబంధించినటువంటిది ఈ యొక్క పురుష లక్షణము.
0: It's only limited to a particular sex. That's
1: కానీ ప్రతి మానవునికి సమస్తిగా సరి అయినటువంటిది ధర్మార్థకామోక్షం, అక్కడ ధర్మం మొదటి వచ్చింది.
0: However, from the community point of view, in a collective sense, among the four objectives of life, righteousness stands first.
1: ఉద్యోగం లేనటువంటి పురుషులు ఎంతమంది ఉంటున్నారు, వారిని పురుష లక్షణం చెప్పవచ్చునా?
0: There are many men without jobs. Can you say that they are not men?
1: లేదా ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలంతా కూడా ఉద్యోగం స్త్రీ లక్షణం అని చెప్పవచ్చునా?
0: There are many women who do jobs. Can you say job is special qualification?
1: కనుక ఈ ఉద్యోగం కాదు పురుష లక్షణము, ధర్మం పురుష లక్షణం.
0: So it is not the special qualification of man to do a job. It's righteousness.
1: సత్యం పురుష లక్షణం.
0: Truth is the qualification of man.
1: ఇది పురుష అనగా ఏమిటి?
0: What do you mean by the term పురుష?
1: సఫారి డ్రెస్ వేసుకుని ప్యాంటు షర్ట్ వేసుకున్నటువంటి వాడు పురుషుడనా?
0: Can you call him that is a man if he puts on safari and a pant?
1: కాదు కాదు.
0: No.
1: పురుష అనగా దేహమనే పురమునందు నకసిక పర్యంతము సంచరించేటువంటి ఒక చైతన్యమునికే పురుష అని పేరు.
0: The word purusha means that the body is pura, where you find the awareness moves from top to toe.
1: కనుకనే ధర్మం అనేటువంటిది ప్రతి మానవునకు ప్రతి జీవికి కూడా సంబంధించినటువంటి లక్షణమే.
0: Therefore, this righteousness is the common quality, uniform to all.
1: ప్రాకృతికంగా భౌతికంగా ఈ ధర్మమును అనేక విధములుగా మనము విభజిస్తూ వచ్చాం.
0: However, this dharma is classified into many categories.
1: ఇది బ్రహ్మచర్య ధర్మమని, గృహస్థ ధర్మమని, వానప్రస్థ ధర్మమని, సన్యాస ధర్మమని.
0: One is that of a celibate, the householder and a mendicant, renunciant.
1: ఒక్కొక్క తెగకు ఒక్కొక్క విధమైనటువంటి ధర్మం ఉన్నది అని విభజించుకుంటూ వచ్చాం.
0: ఈచ్ స్టేజ్ హాస్ గాట్ ఎ పర్టికులర్ కోడ్.
1: ఇది ప్రాకృతమైనటువంటి తాత్కాలికమైన ధర్మములు మాత్రమే.
0: ఇట్స్ ఆల్ ఎ టెంపరీ కోడ్.
1: సమష్టి ధర్మం కానేరదు.
0: It cannot be a collective way of behavior.
1: ఇది బహిర్ముఖమైనటువంటి ధర్మమే.
0: It is the external dharma.
1: కానీ అంతర్ముఖమైనటువంటి ధర్మం కాదు.
0: It's not internal.
1: అంతర్ముఖమైనటువంటి ధర్మం ఎలాంటిది?
0: What sort of is this?
1: Manasekam vachasekam karmanyekam mahatmanam. The proper study of mankind is man.
0: ది ఇంటర్నల్
1: ధర్మ థాట్స్ వర్డ్స్ యాక్షన్ మూడు కూడా ఏకం కావాలి.
0: ఇంటర్నల్ ధర్మ రిఫర్స్ టు ది సామ్ అనే యూనిట్ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: ఇది ప్రతి మానవునికి సత్యమైనటువంటి ధర్మము.
0: దిస్ ఇస్ ఏ నేచురల్ ట్రూత్ ధర్మ.
1: ఇది ఒక స్త్రీ పురుషులు అనేటువంటి తెగకు ఏమాత్రమూ సంబంధించినటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఎనీ పర్టికులర్ సెక్స్.
1: సర్వ మానవులకు సంబంధించినటువంటిది.
0: ఇట్స్ రిలేటెడ్ టు ఎంటైర్ హ్యూమన్
1: సొసైటీ. పశు పక్షి ముఖాములు కూడా వాటికి సంబంధించినటువంటి ధర్మం వేరు వేరుగా ఉంటున్నాయి.
0: ద బర్డ్స్ అండ్ అనిమల్స్ దే హావ్ గాట్ దేర్ ఓన్ ధర్మ ద కోడ్.
1: అగ్నికి దహన శక్తి ధర్మము.
0: ద ధర్మ ఆఫ్ ఫైర్ ఇస్ టు బర్న్.
1: నీటికి ప్రవాహ శక్తి ధర్మము.
0: ద ధర్మ ఆఫ్ వాటర్ ఇస్ టు ఫ్లో.
1: చక్కెరకి తీపి యొక్క ధర్మము.
0: ది ధర్మ ఆఫ్ షుగర్ ఇస్ స్వీట్నెస్.
1: అదే విధంగానే ఒక్కొక్క వస్తువులకు ఒక్కొక్క విధమైన ధర్మం ఏర్పరిచింది.
0: లైక్ దిస్ ఎవ్రీ ఆబ్జెక్ట్ మెటీరియల్ హ్యాస్ ఇట్స్ ఓన్ ధర్మ.
1: సృష్టితోనే ప్రారంభమవుతూ వస్తాయి.
0: ఇట్ స్టార్టెడ్ రైట్ ఫ్రమ్ క్రియేషన్.
1: కనుక మనము ఈ ధర్మం అనేటువంటి దాన్ని ప్రాకృతమైనటువంటిగా గానే కాని హృదయ సంబంధమైనటువంటి యొక్క అంతర్ముఖ సంబంధం కాదు.
0: దిస్ ధర్మ ఇస్ జస్ట్ ఎక్స్టర్నల్. ఇట్ హ్యాస్ గాట్ నథింగ్ టు డూ విత్ ఇన్ ద హార్ట్.
1: సత్యమైనటువంటి ధర్మము నిత్యమైనటువంటి ధర్మము హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: బట్ దట్ ధర్మ విచ్ ఇస్ ఆల్ ట్రూత్ అండ్ ఎటర్నల్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: ఏ తెగకు సంబంధించినటువంటి వారైనా ఏ రంగమునికి సంబంధించినటువంటి వారైనా హృదయాన్ని వాక్కును మనస్సును అనగా చేతులను జోడించాలి.
0: దే మే బిలాంగ్ టు ఎనీ కంట్రీ ఎనీ ట్రైబ్ ఆర్ ఎనీ నేషన్ బట్ దే షుడ్ హ్యావ్ ద హార్మనీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: కానీ కొన్ని కొన్ని పరిస్థితులు యందు వ్యక్తిని పురస్కరించుకుని ప్రాకృతమైన ధర్మాలు కూడా ధర్మం అని చెప్తుంటారు.
0: However, individuals follow their own external dharma, which is world.
1: Hastasya bhushanam danam. Hastasya bhushanam danam. Mana chetiki andam emti, danam cheyatame andamu.
0: The real beauty of the hand lies in indulging in activity like charity.
1: Satyam kanthasya bhushanam.
0: Truth is the jewel of our neck.
1: Srotram shastram srotasya bhushanam.
0: To the ear, the sacred text is the ornament.
1: ఇంతకంటే మనకు కావలసిన భూషణములు ఏమిటి?
0: What more jewels you need?
1: ఇవే మనకు శాశ్వతమైనటువంటి ఒక నగలు.
0: These are permanent jewelry.
1: ఇవే సరైనటువంటి సౌందర్యాన్ని అందించేటువంటి నగలు.
0: They confer the real beauty.
1: దీనికి మించినటువంటి సౌందర్యం మరొకటి లేదు.
0: There's no other beauty beyond this.
1: కనుకనే మానవుడు అన్నింటికంటే మంచి అందమైనటువంటి వాడు ఏమిటంటే ఈ మూడు గుణములను చేరినటువంటి వాడే అందము.
0: Who is most handsome, most beautiful? The one with these three, perfect harmony.
1: Kanuka, satyamu dharmamunu, poshinche nimittamai, acharinche nimittamai, aanandinche nimittamai, deenni manam acharinchali.
0: Therefore, in order to uphold and protect these two principles of righteousness and truth, we should practice them.
1: Prachina kalamu nundi, bharatiyulu, tama yokka dharmamunu, tama yokka satyamunu, నేత్ర సమానంగా విశ్వసించి కాపాడుకుంటూ వచ్చారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ భారతీయస్ కన్సిడర్డ్ సత్య అండ్ ధర్మ యాజ్ ది టూ ఐస్.
1: ధర్మం ఎటువంటిది?
0: వాట్ ఈస్ దిస్ ధర్మ? వాట్ టైప్ ఆఫ్
1: ధర్మం? నీకంటే ముందు పుట్టినటువంటి తల్లి వంటిది.
0: ధర్మ వాస్ బోర్న్ ఈవెన్ బిఫోర్ యు వర్ బోర్న్ లైక్
1: భార్యను నీవు ఎన్నుకున్నటువంటి వాడవు. సెలెక్షన్.
0: ఇట్ ఈస్ సెలెక్షన్.
1: ఇది వైఫ్.
0: వైఫ్ ఈజ్ సెలెక్షన్.
1: కానీ ధర్మం సెలెక్షన్ కాదు.
0: బట్ ధర్మ ఇస్ నాట్ ద వన్ ఆఫ్ సెలెక్షన్.
1: ధర్మమును సెలెక్షన్ చేసుకునేటువంటి వారికి ఎవరికి అధికారం లేదు.
0: నో వన్ హ్యాస్ అథారిటీ టు రిసార్ట్ టు
1: ధర్మాన్ని సెలెక్షన్. ఒక్క దైవమునికి మాత్రమే అధికారం.
0: గాడ్ ఓన్లీ హ్యాస్ దిస్ రైట్ ఆఫ్ దిస్ సెలెక్షన్.
1: సెలెక్షన్ చేసుకోవచ్చును.
0: యు కెన్ సెలెక్ట్ యువర్ వైఫ్.
1: కనుకనే మనకు ధర్మం ఎటువంటిదంటే మాతృమూర్తి వంటిది ధర్మము.
0: దిస్ ధర్మ రైచియస్నెస్ ఇస్ లైక్ యువర్ మదర్.
1: కనుకనే మాతృపిత ఆజ్ఞను మనం శిరసావహించాలి.
0: దేర్ఫోర్ యు హావ్ టు ఓబే ద కమాండ్ ఆఫ్ ద మదర్.
1: మాతృదేవో భవ పితృదేవో భవ.
0: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
1: కనుకనే ఈ సత్య ధర్మంలే మనకు ప్రత్యక్ష దైవములు.
0: దేర్ఫోర్ ట్రూత్ ఇస్ గాడ్, రైచియస్నెస్ ఇస్ గాడ్.
1: కనుక ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి చిన్న కార్యమునందు కూడాను ధర్మాచరణ ప్రధానమని చెప్పనని మన పెద్దలంతా కూడా చెప్తూ వచ్చారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ ప్రిస్క్రైబ్డ్ కమాండెడ్ వాంటెడ్ అస్ to follow the path of righteousness.
1: Manavuni nadaka modalukoni, choopu modalukoni, shravanam modalukoni, aatalu modalukoni, paatalu modalukoni, anta dharma siddhamaina reetiga vastu vachayi.
0: Walking, the looking, the singing, talking, everything has got its own prescribed code.
1: Idi anta kodanu dharma moolam idam jagat. జగత్తంతా కూడా నువ్వు ధర్మంతో ఆధారపడినటువంటిది.
0: ది ఎంటైర్ యూనివర్స్ డిపెండ్స్ ఆన్ దిస్ ధర్మ.
1: కనుక జగత్ అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ జగత్?
1: జగత్తుకు ప్రత్యేకమైన ఒక స్వరూపం లేదు.
0: దిస్ వరల్డ్ హ్యాస్ నో డిఫరెంట్ ఫార్మ్.
1: మానవుల యొక్క ఏకత్వమే జగత్తు.
0: ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్.
1: సమాజము అంటారు. సమాజం పేరుంది కానీ రూపం లేదు.
0: సొసైటీ హ్యాస్ ఎ నేమ్ బట్ నాట్ ఫార్మ్.
1: పది మంది చేరినటువంటిది ఒక సమాజము.
0: కాంబినేషన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ కాన్స్టిట్యూట్ ఎ సొసైటీ.
1: కనుక సమాజమునకు రూపం లేదు.
0: Society has no special form.
1: కానీ సమాజంలో గుణం ఉంటుండాలి.
0: బట్ సొసైటీ హెస్ గాట్ ఎ క్వాలిటీ.
1: ఏమిటి ఆ గుణము?
0: వాట్ ఈస్ దాట్?
1: సత్య ధర్మం లే ప్రధాన గుణం సొసైటీకి.
0: సొసైటీ షుడ్ హ్యావ్ దీస్ టూ బేసిక్ క్వాలిటీస్, సత్య అండ్ ధర్మ.
1: ఈ సొసైటీ దీనిని అంగీకరించుకునేటువంటి ఒక పనులు ఏమైనా చేసినప్పుడు ఈ జగత్తు వాటిని ఖండిస్తుంది.
0: If the society doesn't go by these two principles, it will be condemned by the world.
1: ఏదైనా మనం ఫలం భుజించే సమయంలో రుచికరం కానటువంటి ప్రజలను కింద పారవేస్తాం మనం.
0: As you eat a fruit, if it is not delicious and sweet, if it is bitter, you will spit it out.
1: అదే రీతిగాని సమాజమునకు సంతోష పెట్టనటువంటి ఒక పనులు సమాజం కూడాను మనం వెనక్కి నెట్టుతుంది.
0: Therefore, if we don't do certain acts that will make society happy, we will be rejected by society.
1: హృదయము నుండి ఆవిర్భవించాలి.
0: Dharma should come out of our heart.
1: ఒక విత్తనం ఉంటుండాలి.
0: Here is a seed.
1: ఈ విత్తనం ఒక టిన్నులో పెట్టి నీరు పోస్తే మొక్క వస్తుందా?
0: If you keep this seed in a tin and water it, it will not germinate.
1: కాదు, విత్తనం కూడా కుళ్ళిపోతుంది.
0: The seed also decays.
1: ఆ సీడ్ ని మనము మట్టిలో పెట్టినప్పుడే మొక్క వస్తుంది.
0: On the other hand, if you sow the seed in the soil, it grows.
1: కానీ ధర్మం అనేటువంటిది ప్రచారం చేత కూడా కానీ లేక ప్రబోధన చేత కానీ అభివృద్ధి కాదు.
0: Therefore, righteousness shall never grow by means of publicity.
1: ఈ ధర్మం అనేటువంటి మొక్కలు నాటినప్పుడే ఈ యొక్క శాంతి సౌఖ్యములతో అభివృద్ధి అవుతుంది.
0: Therefore, in the field of our heart, if the seed of dharma is sown, it grows into security and peace, the tree.
1: కనుక ధర్మము అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
0: Therefore, righteousness is highly valuable.
1: నీవు ఎట్లా దీనిని నిర్ణయించగలవు?
0: How do you decide?
1: ఇప్పుడు లోకం లోపల అనేక మంది అనేక విధమైన ధర్మములు ప్రబోధిస్తున్నారు.
0: In this world, you find so many people propagating many principles.
1: అయితే నీకు నీవు తృప్తి పడాలంటే నీ కాన్షియన్స్ తృప్తి.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్, ఇట్ షుడ్ సాటిస్ఫై యువర్ కాన్షియన్స్.
1: ఇది సత్యము అని చెప్పు.
0: టెల్ ద ట్రూత్ విత్ యువర్ కాన్షియన్స్ యాజ్ ద విట్నెస్.
1: కానీ నీవు తప్పించుకునే నిమిత్తమై అనేక విధమైనటువంటి మాటలు చెప్తూ ఇది సత్యమని బోధిస్తున్నావు.
0: But in order to escape, you speak many, many things and still say that it is truth.
1: Kaadu, kaadu.
0: No.
1: Nee yokka atma sakshiga nee cheppinatundi satyam.
0: Speak truth wholeheartedly.
1: Daani nee master annaru. Follow the master.
0: Follow the master.
1: Who is your master?
0: Who is your master?
1: Your conscience is your master.
0: Your conscience is your master.
1: Oka teacheru, ek inko guruvo, inko swamo, evaro kaadu nee master.
0: Your teacher or a guru is not your master.
1: Your conscience is your guru.
0: Your conscience is
1: your master.
0: Your conscience is your master.
1: Adhe, follow the master.
0: Follow the master.
1: Kaliga master ante emti?
0: Who is this master?
1: Ee teacher anukuntunnaru.
0: You think he is a teacher?
1: Kaadu, kaadu.
0: No.
1: Edo mantropadesham chesinatundi guru anukuntunnaru? Kaadu, kaadu.
0: You think he is a guru who gives you some mantra?
1: Kaadu. Nee hrudayame neeku mantram ichinatundi.
0: Your conscience is your master.
1: Kanukane hrudayamu ఒక యంత్రము, తంత్రము.
0: Therefore, హృదయ ఇస్ తంత్ర, ది టెక్నిక్.
1: దేహము ఒక యంత్రము.
0: బాడీ ఇస్ ఎ మెషిన్, యంత్ర.
1: భావమే ఒక మంత్రము. భావమే మంత్రము.
0: ద ఫీలింగ్ ఇస్ మంత్ర.
1: దేహం అనే యంత్రములో,
0: ఇన్ దిస్ బాడీ ది యంత్ర మెషిన్,
1: హృదయం అనే తంత్రం నుంచి,
0: ద హార్ట్ ద తంత్ర, ద టెక్నిక్,
1: సోహం అనేటువంటి వాక్ అనేటువంటి మంత్రం మనకు బయలుదేరుతుంటాయి.
0: దేర్ ఈస్ దిస్ మంత్ర ఎటర్నలీ గోయింగ్ ఆన్, దట్ ఇస్ సోహ మంత్ర.
1: యంత్రము, మంత్రము, తంత్రము మనమే.
0: దేర్ఫోర్ ద యంత్ర, ద మెషిన్, ద తంత్ర, ద టెక్నిక్ అండ్ ద మంత్ర, ద చాంటింగ్.
1: ఇంతకంటే గొప్ప మిశ్రమైనటువంటి మంత్రం మనకి ఎందుకు?
0: దేర్ నథింగ్ హైయర్ దాన్ దిస్.
1: మంత్రానికి నీవే అమూలాధారం.
0: You are the foundation.
1: నీవే యంత్రము.
0: You are the machine yantra.
1: ఈ దేహం అనే యంత్రం లోపల ఎంత మెకానిక్ పనిచేస్తుంటుందో చెప్పండి.
0: దిస్ బాడీ ద మెషిన్ యంత్ర వర్క్స్ వండర్ఫుల్లీ.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక చెట్టు పైన పండును చూచావు నీవు.
0: యు సీ ఎ ట్రీ ఆన్ ది ఫ్రూట్ ఆన్ ది టాప్ ఆఫ్ ది ట్రీ.
1: కన్నులు చూచాయి.
0: ఐస్ హావ్ వాచ్డ్ ద ఫ్రూట్.
1: కన్నులు చూచిన తక్షణమే మనసు కావాలని ఆశించింది.
0: ద మూమెంట్ ఐస్ సీ ద ఫ్రూట్ మైండ్ వాంట్స్.
1: ఆశించిన తక్షణమే ఫలం వచ్చి నీ కడుపులో చేరలేదు.
0: ద మూమెంట్ డిజైర్ స్టార్టెడ్ యూ డోంట్ గెట్ ద ఫ్రూట్.
1: తక్షణమే కాళ్ళు చెట్టు దగ్గరికి నడిచినాయి.
0: లెగ్స్ స్టార్టెడ్ అప్రోచింగ్ ద ట్రీ.
1: కానీ అక్కడికి నడిచినంత మాత్రం పండు నీ కడుపుకు చేరలేదు.
0: బై మియర్లీ వాకింగ్ ద డిస్టెన్స్ యూ డోంట్.
1: నడుము వంగింది.
0: and the back bends,
1: కానీ వంగిన తక్షణమే ఫలం నీ కడుపుకు చేరలేదు.
0: Immediately you can't eat it.
1: చేతి ఒక రాయిని తీసుకుంది.
0: The hand picks it stone.
1: తక్షణమే నీ కడుపు నిండలేదు.
0: Immediately it's not.
1: భుజం దాన్ని తీసి విసిరింది.
0: It's the shoulder that pelts the stone.
1: ఆ ఫలం కింద పడింది.
0: The fruit drops.
1: పడిన తక్షణమే నీ యొక్క కడుపు నిండలేదు.
0: Even then the hunger
1: is not. నీ ఫింగర్స్ ఆ ఫలమును పట్టుకున్నాయి.
0: And the fingers catch the
1: ఆ ఫలమును పట్టుకున్నంత మాత్రమే కడుపు పూర్తి నిండలేదు.
0: It's not enough to satisfy.
1: ఆ ఫలము తీసుకొని నోట్లో పెట్టుకుంది.
0: The fruit has got to be is not enough.
1: కానీ నమిలింది.
0: దెన్ యూ చూ.
1: నమిలింది అక్కడ పెట్టుకోలేదు, తిరిగి జఠరాగ్నికి పంపించింది.
0: ఫ్రమ్ మౌత్ ఇట్ ఇస్ సెంట్ టు ద స్టమక్.
1: ఇప్పుడు చెట్టులో ఉన్నటువంటి పండు పొట్టలో చేరడానికి ఏదికి ఏ అంగం ప్రధానమైనటువంటిది.
0: దేర్ఫోర్ ద ఫ్రూట్ ఆన్ ద ట్రీ రీచెస్ యువర్ స్టమక్. Which limb helped you? Which organ of your body helped you?
1: అంగములు సమానంగా పనిచేశాయి.
0: All the organs of your body worked uniformly.
1: ఏ అంగం కానీ పనిచేయకుండా పోతే చెట్టులో ఉన్న ఫలము పొట్టలో చేరదు.
0: If one organ non-cooperates, you cannot collect the fruit.
1: కనుకని ఈ విధమైనటువంటి కోఆపరేషన్ చేరటం చేతనే,
0: because of such cooperation,
1: ఎంతో దూరంగా ఉండేటువంటి దాన్ని కూడా సమీపంగా మనం అనుభవిస్తున్నాము.
0: Even that which is at a distance could be made near.
1: ఈ కోఆపరేషన్ చక్కగా ఆధారంగా తీసుకుని,
0: బేసింగ్ ఆన్ దిస్
1: జఠరం కూడా ఏం చేస్తుంది?
0: వాట్ ఇస్ దట్ ది స్టమక్?
1: నాకు అందించారు కదా అని జఠరంలో మాత్రం తీరేసి ఊరుకు ఉండదు.
0: బికాస్ ద ఫ్రూట్ హ్యాస్ గాన్ టు యువర్ స్టమక్, ఇట్ డజంట్ రిమైన్ దేర్.
1: అన్ని అంగములు చేరి నాకు ఫలమును అందించినాయి, కనుక దీని రసమును నేను తిరిగి అన్ని అంగములు కూడా సప్లై చేయాలి అని చేసుకుంటుంది.
0: All organs of this body brought this fruit to me. Therefore, the stomach supplies the essence to various limbs of this body.
1: కనుకని భగవంతుని స్టమక్ను అంగీరసాయ నమః.
0: Therefore, God
1: అంగములు యందు రసస్వరూపుడైనటువంటి వాడు అంగీరసుడు.
0: God is in the form of essence rasa in all angas, the limbs of the body.
1: ఈ కోఆపరేషన్ అనేటువంటి దాన్ని బోధించేటువంటిదే ధర్మము.
0: It is dharma, righteousness that speaks of
1: cooperation. ఎక్కడ లేదు, ఎక్కడ చూసినా ఆపరేషన్ ఆపరేషన్ ఆపరేషన్, నో కోఆపరేషన్.
0: టుడే దేర్ ఇస్ నో కోఆపరేషన్, ఓన్లీ ఆపరేషన్ ఆపరేషన్.
1: అంతా భిన్న భిన్నమైన పోతుంది.
0: ఎవ్రీథింగ్ ఇస్ డైవర్సిఫైడ్,
1: విచ్ఛిన్నమైపోతుంది.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రాగ్మెంటెడ్,
1: సంసారమైనట్టు కానీ విచ్ఛిన్నమైపోతుంది.
0: ద ఫ్యామిలీ ఇస్ బ్రోకెన్,
1: సమాజంలో కూడా విచ్ఛిన్నమైనటువంటి చర్యలు అభివృద్ధి అవుతున్నాయి.
0: దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ డివైడ్ ద సొసైటీ.
1: ఏకం కావాలి, ఏకం కావాలి, ఏకం కావాలి.
0: ఆల్ షుడ్ బి యూనిఫైడ్.
1: కనుకని ఇలాంటి యూనిటీ చేత మనం ఎలాంటి ఘనకార్యమైనా మనం సాధించవచ్చు.
0: విత్ దిస్ యూనిటీ యూ కెన్ అచీవ్ ఎనీ మైటీ థింగ్.
1: కానీ ఈనాటి జనులు అందరూ ధర్మపరులుగానే కనిపిస్తుంటారు.
0: టుడే ఆల్ పీపుల్ అపియర్ టు బి రైచువస్.
1: అందరూ సత్యవాక్ పరిపాలకులుగానే కనిపిస్తుంటారు.
0: ఇట్ అపియర్స్ యాస్ దో దే స్పీక్ ట్రూత్.
1: కానీ ఏది సత్యమో ఏది ధర్మమో ఎవరు తెలుసుకోవడానికి వీలు కాదు.
0: బట్ నో వన్ కెన్ ఫైండ్ అవుట్ ద రియల్ ట్రూత్ ఆర్ ధర్మ.
1: కొందరు ధర్మం చేయకుండా ధర్మం చేసినట్టుగా నటిస్తారు.
0: Some don't do this dharma righteous act, but they pretend.
1: కొందరు చేసి కూడాను చేయనట్టుగా నటిస్తారు.
0: Some follow, but they pretend as if they
1: don't
0: do it.
1: ఇవన్నీ ప్రాకృతమైనటువంటి ఒక నటనలు.
0: That is all worldly action.
1: కనుకనే ఇవన్నీ కూడాను దైవం యొక్క చర్యలే.
0: These are all divine actions.
1: ఒకానొక సమయం లోపల,
0: at one time,
1: గోపికలందరూ వచ్చినప్పుడు కృష్ణుడు నిద్రించినట్టుగా నటించాడు.
0: When all gopikas went there, Krishna was pretending as if he was sleeping.
1: నేను మరచి నిద్రించే వారిని మేలుకొలుపగలరు ఎవరైనా.
0: ఇఫ్ వన్ ఈజ్ స్లీపింగ్, వీ కెన్ వేక్ హిమ్ అప్.
1: నేను మరచి నిద్రించే వారిని మేలుకొలుపగలరు ఎవరైనా. కనులు మూసుకొని నిదుర నటించే గనుని లేపగా ఎవరి తరం జాలమేలోయి కృష్ణ లీలలు చాలోయి.
0: బట్ ఇఫ్ వన్ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ వన్ ఈజ్ స్లీపింగ్ బై వియర్లీ క్లోజింగ్ ది ఐస్, ఏ ప్రిటెండ్స్ అండ్ యాక్షన్, హూ కెన్ వేక్ హిమ్ అప్? వై కృష్ణ, వై డూ దిస్?
1: మూసుకొని నిదుర నటించే గనులు లేపగా ఎవరి తరం.
0: ద వన్ హూ క్లోజెస్ ఐస్ అండ్ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హీ స్లీపింగ్, హూ కెన్ వేక్ హిమ్?
1: నిద్రించేటువంటి వాడిని ఒక తూరి రెండు తూర్లు కొడితే వాడు లేస్తాడు.
0: దోస్ హూ ఇస్ ఫాస్ట్ అస్లీప్ కెన్ బి మేడ్ అవేక్.
1: లేక మేలుకున్నటువంటి వాడిని పిలిస్తే కూడా చాలు లేస్తాడు.
0: అండ్ యూ కెన్ జస్ట్ కాల్ హిమ్, హీ విల్ వేక్ అప్.
1: కానీ నిద్రపోయినట్టుగా నటించేటువంటి వాడిని ఎవడు కూడా లేపలేడు.
0: ద ఫెలో హూ ఇస్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ హీ ఇస్ ఫాస్ట్ అస్లీప్, నన్ కెన్ మేక్ వేక్.
1: వాడు కుంభకర్ణుడు కానీ ఎవడైనా కానీ వాడిని కూడా లేపలేరు.
0: లెట్ హిమ్ బి కుంభకర్ణ.
1: ఇది నటన.
0: ఇట్స్ ఆల్ యాక్షన్ ప్రిటెన్షన్.
1: కనుక ఈనాడు ధర్మ సత్య ప్రచారములు ప్రబోధములు కూడాను కేవలం నటనగా కనిపిస్తున్నాయి.
0: Therefore the propagation of truth and righteousness is only a matter of pretension.
1: ఆచారంకు ప్రధానం కావాలి.
0: Practice is essential.
1: పవిత్రమైన సమస్త గ్రంథములు కూడాను
0: all sacred texts
1: పారాయణ నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదు.
0: నాట్ మెంట్ ఫర్ మీర్ రీడింగ్
1: ఆచార నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదు.
0: నాట్ ఫర్ ప్రొపగేషన్
1: ఆచార నిమిత్తమై ఏర్పడినటువంటివి.
0: దే ఆర్ మెంట్ టు బి ప్రాక్టీస్డ్.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేనిటువంటి భక్తులు సాధకులు ఇది కేవలం నిత్యము ప్రొద్దున సాయంకాలం పారాయణ కింద చేస్తున్నారు.
0: Aspirants who do not know this truth, they simply go through the sacred text.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను ప్రతి సత్యము కూడాను మనం ఆచరించాలి. అందువల్లనే వేదంలో సత్యం వద ధర్మం చర. నీవు ధర్మాన్ని ఆచరించమని చెప్పింది కానీ ధర్మాన్ని చెప్పమని చెప్పలేదు.
0: దేర్ఫోర్ ఎవ్రీ ట్రూత్ లెర్న్డ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్. ట్రూత్ షుడ్ బి స్పోకెన్, ధర్మ షుడ్ బి యాక్టెడ్ అపాన్.
1: సత్యమును చెప్పమని చెప్పింది కానీ ఆచరించమని చెప్పలేదు.
0: ఇట్ సెడ్ స్పీక్ ట్రూత్ బట్ ఇట్ నెవర్ సెడ్ ప్రాక్టీస్ ట్రూత్.
1: కనుక చెప్పేటువంటిది నాలుక.
0: వాట్ దట్ సేస్ ఇస్ ద
1: చేసేటువంటిది అష్టము.
0: ఇస్ ద హ్యాండ్ దట్ డస్.
1: ఈ రెండింటికి నీ మనసులో మనసు ఏకంగా ఉంటుండాలి.
0: ఇస్ ద మైండ్ దట్ యూనిఫైస్ బోత్.
1: ఇది నిజమైనటువంటి ధర్మం.
0: దిస్ ఇస్ ట్రూ ధర్మ.
1: ఒకదానికొకటి కాంబినేషన్ కావాలి.
0: There should be a perfect combination.
1: Cooperation cheyali.
0: There should be perfect cooperation.
1: Unity undali.
0: There should be unity.
1: Unity undinappude purity manlo bayabidirutundi.
0: Then once there is unity there will be purity.
1: Ee purity develop ainappude divinity manaku vastundi.
0: When purity develops divinity originates.
1: Ee unity ledu purity ledu emi ledu.
0: Today there is no unity, there is no purity.
1: కాని ఎనిమిటీ ఉంటుండాలి.
0: బట్ దేర్ ఇస్ ఎనిమిటీ.
1: ఈ ఎనిమిటీ డెవలప్ అయిపోయి జగత్తంతా కూడా ఒక విధమైన అశాంతి రూపంగా చెలరేగుతుండాలి.
0: బికాస్ ఇఫ్ దిస్ ఎనిమిటీ ఎవర్ ఆన్ ద రైజ్ ద హోల్ వరల్డ్ ఈస్ రెస్ట్లెస్.
1: కనుక మన హృదయం లోపల సరి అయినటువంటి యొక్క సత్యమును ధర్మమును మనం ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఈ ఎనిమిటీ చేరడానికి అవకాశమే లేదు.
0: Therefore we should fill our hearts with truth and righteousness. Thereby there will be no enmity.
1: మన హృదయము సింగిల్ చైర్, నాట్ మ్యూజికల్ చైర్.
0: Our heart is a single chair but not musical chair.
1: Or not double sofa.
0: Not double sofa either.
1: ఒక్క సత్యం లోపల ఉండిందంటే ఇంకెవరు కూడా అక్కడ ప్రవేశించడానికి వీలు కాదు.
0: Then once there is truth in your heart,
1: ఒక్క ధర్మం అనేటువంటిది మన హృదయంలో ఉంటుంటే ఇంకెవరు మరొకరు ప్రవేశించడానికి వీలు కాదు.
0: Then once there is dharma in your heart, no one can enter later.
1: ఒక నిమిషం అధర్మం, ఒక నిమిషం ధర్మం.
0: One time righteousness,
1: ఒక నిమిషం సత్యం, రెండో నిమిషం అసత్యం.
0: One time truth, other time false.
1: ఇలాంటి వాడు మానవుడు అని చెప్పడానికి వీలవుతుందా?
0: Can you call him a human?
1: మనసు మాట నడత మనిషి ఒక్కటి అయినా.
0: The word, the thought and the deed, if they are unified,
1: మానవత్వం అనగా మనకు చెల్లు.
0: Then only we deserve the title of a human being.
1: Human quality అంటే ఏమిటి?
0: What is the human quality?
1: మనసు మాట నడత మనిషికి ఒక్కటి అయినా.
0: When there is unity of thought, word and deed,
1: ఇది నిజమైనటువంటి మానవత్వం.
0: This is the true human quality.
1: ఇది నిజమైనటువంటి ధర్మము.
0: This is the true dharma, righteousness.
1: కనుకనే
0: so
1: సీత కళ్యాణం జరిగే సమయం లోపల,
0: at the time of సీతా కళ్యాణ,
1: జనక మహారాజు వచ్చి రామచంద్రుడికి అడుగుతున్నాడు.
0: King Janaka came and started asking Rama.
1: Dharmecha, Arthecha, Kamecha, Natikarani.
0: He wanted Rama to make promises that he will follow Sita in all respects of righteousness and wealth.
1: Dharmecha.
0: Dharmecha.
1: Emti dharma.
0: What is this dharma?
1: Kani. Prakrutamainatuvanti dharmama? Leka antarbhutamainatuvanti dharmama?
0: Is that the worldly outer external dharma or the inner?
1: ఈ ప్రాకృత ధర్మం లోపల తన సుఖమే నా సుఖము.
0: From the worldly point of view, your enjoyment,
1: నా ధర్మమే ఆమె ధర్మము.
0: And my dharma is your dharma.
1: ఆమె ఇష్టమే నా ఇష్టము.
0: Your likes are my likes.
1: ఈ మూడింటికి నేను ఎప్పుడూ ఒప్పుకుంటాను.
0: I accept, abide by this.
1: అంతర్భావంలో ఉన్నటువంటి ధర్మానికి నేను అంగీకరించను.
0: బట్ ఐ విల్ నాట్ ప్రొసీడ్ బై ది ఇన్నర్ కంటెంట్ ఆఫ్ దిస్ ధర్మ.
1: అనగా సమాజ ధర్మములకు ఏమైనా అడ్డుతగలు నేను సీతనైనా వదులుతాను కానీ సమాజాన్ని నేను వదలనన్నాడు.
0: ఇఫ్ దిస్ ధర్మ ద కోడ్ ఈస్ టు ద మ్యాటర్ ఆఫ్ సొసైటీ, ఐఎమ్ రెడీ టు సాక్రిఫైస్ సీత, బట్ ఐ విల్ నెవర్ గివ్ ధర్మ.
1: ఎవడో ఒక చాకలివాడు వచ్చి 10 నెలలంతా కూడా అరణ్యంలో ఉన్నటువంటి లంకలో ఉన్నటువంటి సీతను తెచ్చుకున్నాడు అనేటప్పటికీ ఇది ప్రజల లోపల ఈ విధమైనటువంటి భావం చెలరేగిందని తక్షణమే సీతను పంపించాడు.
0: బికాస్ సమ్ వాషర్మెన్ సెడ్ ద సీత స్టేడ్ దేర్ ఫర్ 10 మంత్స్ దేర్ ఇన్ ద ఫారెస్ట్. Because of that blame, Rama has given up Sita there at that moment.
1: Anaga samajamunaku addu tagalatam cheta Sitanu tejinchadu.
0: Because there is some talk in society.
1: Idi satyam, satyam vada.
0: Sp- speak truth.
1: సత్యవాక్ పరిపాలకుడు రాములు.
0: రామ అబైడ్స్ బై ట్రూత్, ఫాలోస్ ట్రూత్.
1: తాను ఇచ్చినటువంటిది కాదు, తన తండ్రి ఇచ్చినటువంటి మాటను కూడా పరిపాలన చేస్తూ వచ్చాడు.
0: నాట్ ఓన్లీ ద వర్డ్ హీ మేక్స్ బట్ ఆల్సో ద వర్డ్ ప్రామిస్ గివెన్ బై ఫాదర్.
1: తండ్రి తనకు తండ్రి, తాను తండ్రికి కుమారుడు.
0: హీ ద సన్ ఆఫ్ హిస్ ఫాదర్.
1: కనుకనే ఆత్మానం ఉత్తరనామం శ్రీ, తండ్రికి కుమారుడు తనకు రూపంలోనే జన్మిస్తున్నాడు.
0: ద ఫాదర్ టేక్స్ ఫార్మ్ ఇన్ హిజ్ ఓన్ సన్, ఆత్మావై పుత్రనామా,
1: తన పుత్రుడే తానైపోయినాడు.
0: సో హీ బికమ్స్ హిజ్ ఓన్ సన్.
1: కనుకనే ఆత్మానం పుత్రనామం శ్రీ అన్నాడు.
0: సో ఇట్ ఇస్ ఆత్మానం పుత్రనామం.
1: నేను దశరథుణ్ణి.
0: ఐఎమ్ దశరథ.
1: దశరథుడి ఈ రూపంలో పుట్టాడు.
0: దశరథ హాస్ టేకెన్ దిస్ ఫార్మ్.
1: దశరథుడి ఇచ్చిన మాట వేరు, నేను ఇచ్చిన మాట వేరు కాదు.
0: దేర్ ఫోర్ మై వర్డ్ అండ్ ద వర్డ్ ఆఫ్ మై ఫాదర్ ఆర్ నాట్ డిఫరెంట్.
1: కనుక ఇద్దరిది ఒక్కటే అని ఆ సత్యాన్ని పాలిస్తూ పోయాడు.
0: సో సిన్స్ బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్ హీ ఫాలోడ్ దిస్ దాట్.
1: ఇది నిజమైన ధర్మము.
0: దిస్ ఇస్ ట్రూ ధర్మ.
1: రామరాజ్యం అనగా,
0: రామరాజ్య మీన్స్
1: కేవలం రాగములతో కూడినటువంటి రాజ్యం కాదు.
0: Is not the one of raga or attachment.
1: Tyagarajyame ane tyagakanti ade nijamaina ramarajyam.
0: Is not the one of raga attachment, it's one of tyaga the sacrifice.
1: Ramarajyamu
0: the one of sacrifice is ramarajyam.
1: Manam samaneyinatundi oka help ni manam cheyali.
0: We should help every person, every individual.
1: Nirantaram kodunu chittam nandu bhagavat namani chintinchali.
0: We should think of God continuously.
1: Adi e nijamaina oka sarvada sarvakaleshu sarvatra ramachintanam ani.
0: At every point of time and all circumstances everywhere we should sing the glory of God.
1: కనుకనే ఒక్క చోట ఉన్నాడు ఒక్క చోట లేదు అనేటువంటిది కాదు.
0: యూ కెనాట్ సే గాడ్ ఈస్ ప్రెసెంట్ హియర్ అండ్ అబ్సెంట్ దేర్.
1: ఎక్కడ చూసినా ఉన్నటువంటిది సత్య ధర్మములే.
0: ఎవ్రీవేర్ యూ ఫైండ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: కనుక మన ధర్మాన్ని మనం పాటించాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ ఫాలో ఫాదర్.
1: ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి చిన్న పల్లెలు ఎందు కూడాను రామ మందిరం.
0: Since ancient times you find Rama's temple in every village.
1: మన భారతదేశంలో త్యాగం లేనటువంటి హస్తము,
0: in Bharat a hand that doesn't take
1: ramanaam telinatunte vyaktulu ekkada kanipincharu.
0: There are none here in Bharat who do not know the name of Rama.
1: Kanuka sarvulakunu ati samipamainatunte oka raminchethi ramaha,
0: that which delights is Rama, that name is Rama.
1: Andaru raminchinatundi ramanaamam.
0: All like, all are drawn, attracted by this Rama.
1: Dasaratha kumarude Ramani peru kaadu.
0: Is not merely the son of Dasaratha.
1: Hudayamunake Rama ani peru.
0: హృదయ, ద హార్ట్ ఈస్ కాల్డ్ రామ.
1: కనుకనే నా ఆత్మారామునికే తెలుస్తూ ఉంటారు.
0: దేర్ ఫోర్ పీపుల్ సే రామా విత్ ఇన్
1: ఆత్మకే రామ అని పేరు.
0: ద ఆత్మా ద స్పిరిట్ ఈస్
1: అందువల్లనే ఆత్మానం ది పురుష చేంతి. ఆత్మనే తండ్రి యొక్క దీంతో కుమారుడిగా పుడుతున్నాడు.
0: దేర్ ఫోర్ ద స్పిరిట్ దట్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ద సన్ లేటర్.
1: కనుక ప్రతి క్రిందు ఒకే ఆత్మతత్వమే.
0: Therefore we find only oneness, one principle.
1: ఈ ధర్మం అనేటువంటి దాన్ని మనం గుర్తించి వర్తించడం అత్యవసరం.
0: We have to know this dharma and tread along that path.
1: కాని
0: సో
1: ఏది మనకు తెలియకపోయినప్పటికీ ఆడిన మాట తప్పకూడదు.
0: We may not be knowing many things, but we should not go by it.
1: సాధ్యమైనంత వరకు మన కాన్షియన్స్ కు తృప్తికరమైనటువంటి యొక్క పనులు మనం చేయాలి.
0: We should do certain actions so as to satisfy our conscience.
1: అప్పుడే నిజమైనటువంటి ఒక జీవితం జరుగుతుంది.
0: దెన్ ఓన్లీ దేర్ బి ట్రూ లైఫ్, మీనింగ్ ఫుల్ లైఫ్.
1: 18 పురాణములు రాశాడు వ్యాసులు.
0: వ్యాస కంపోజ్ 18 ఎపిక్స్.
1: కానీ ఒక్కొక్క పుస్తకం ఇంత తలదిండు మాదిరి ఉంటుంటుంది.
0: ఈచ్ టెక్స్ట్ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ ఎ పిల్లో.
1: కానీ ఇంత పెద్ద 18 పురాణములు ఎవరు చదవగలరు?
0: హూ కెన్ గో త్రూ ఆల్ దీస్ 18 టెక్స్ట్?
1: ఇది ఎవరు చదవడానికి టైం ఉండదు, అంత వయసు ఉండదు.
0: There will be no time nor the life span either.
1: ఈ కలియుగంలో ఆయు ప్రమాణం చాలా తక్కువ.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి ద లైఫ్ స్పాన్ ఇస్ లిమిటెడ్.
1: ద్వాపర యుగంలో ఆయు ప్రమాణం కూడా కొంత ఎక్కువగా ఉండేటువంటిది.
0: ఇన్ ద్వాపర ఏజ్ పీపుల్ లివ్ లాంగ్.
1: పిల్లలకు తెలుసును,
0: బాయ్స్ నో.
1: మహాభారత యుద్ధ సమయం లోపల,
0: అట్ ది టైమ్ ఆఫ్ వార్ ఆఫ్ మహాభారత్,
1: కృష్ణుడికి 76, అర్జునుడికి 74 సంవత్సరాలు.
0: కృష్ణ వాస్ ఏజ్ 76, అర్జున 74.
1: కానీ భీష్ముడు, అతని కమాండర్ ఇన్ చీఫ్,
0: భీష్మ ఇస్ ద కమాండర్ ఇన్ చీఫ్,
1: అతనికి 112 సంవత్సరములు.
0: హిస్ ఏజ్ ఇస్ 112.
1: యంగ్ బాయ్. ఆ యొక్క ద్వాపర యుగంలో అంత యంగ్ వాళ్లే ఉండేటువంటి వాళ్ళు.
0: ఇన్ ద్వాపర ఏజ్ పీపుల్ ఆర్ సో యంగ్.
1: 70 ఇయర్స్ అంటే యంగ్ బాయ్.
0: 70 ఇయర్స్ యంగ్ బాయ్.
1: ఈనాటి యంగ్ మ్యాన్ అంటే ఎవరంటే 17 ఇయర్స్ లోపల పోయి ఉంటాయి.
0: అండ్ టుడే ఈవెన్ ది ఏజ్ ఆఫ్ 17 వీ ఫైండ్ ది ఏజ్.
1: కారణం ఏంటి?
0: వై
1: ఆనాటి వారి యొక్క హృదయ పవిత్రతలే దీనికి మూల కారణం.
0: ద సీక్రెట్నెస్, ద సాంక్చిటీ ఆఫ్ దేర్ హార్ట్ ఇస్ ద సైన్ ఆఫ్ దేర్ యూత్ అండ్ లస్టర్.
1: పీపీ
0: That's the three P's.
1: P, first P, purity.
0: First P, purity.
1: Second P, patience.
0: Second P, patience.
1: Third P, perseverance.
0: Third P, perseverance.
1: ఈ మూడు కూడా ఉండటం చేతనే ఆ యొక్క యుగం లోపల వారు ఎప్పటికీ యంగులుగానే ఉంటున్నారు.
0: Because of these three P's, they were ever young, ever green.
1: కనుకనే మనం ఈనాడు దీనికి సరైనటువంటి ఒక దీన్ని భావాన్ని ఊహించి సత్యధర్మాన్ని ప్రచార ప్రబోధన సల్పుతూ మీరు ఆచరిస్తూ రావాలి.
0: Therefore, we should entertain such sacred feelings, speak truth, follow dharma, propagate and share.
1: కలియుగం లోపల అన్ని మార్పులు చెందినాయి.
0: In this age of Kali, there are so many changes.
1: దైవ చింతన చేయాలంటే ఎన్నో అడ్లు తగులుతుంటాయి.
0: To think of God, you find so many
1: దైవ మందిరాలు కట్టాలంటే ఎన్నో విధమైనటువంటి కలహాలు జరుగుతుంటాయి.
0: To construct temples, we have to fight with people.
1: కనుక దైవ మందిరాలు కూడా ఇలాంటి కలహాలు ఎందుకు?
0: Temples also will make you to fight with people.
1: కనుకనే దీన్ని చేసేటువంటి వారికి తగిన ఉత్సాహ ప్రోత్సాహాలు అందించాలి.
0: వీ షుడ్ ఎంకరేజ్ దోస్ పీపుల్ దట్ బిల్డ్ టెంపుల్స్.
1: ఈ విధమైనటువంటి ఒక సహనభావం ఉంటున్నప్పుడే
0: విత్ దిస్ స్పిరిట్ ఆఫ్ టాలరెన్స్
1: సరి అయినటువంటి సార్థకమవుతుంది జీవితం.
0: అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.
1: కాన విద్యార్థులారా,
0: సో స్టూడెంట్స్,
1: మీరు ఈ లేత వయస్సునందే
0: at this tender age
1: ilanti pavitramaina bhavalu mee hrudayamlo pratishtha cheskoni
0: install these sacred feelings in your heart
1: daiva chintanato paatu
0: along with the chanting
1: satya dharmam kudanu aacharanalo petti
0: practice the satyam dharma
1: daiva premaku taginatunti deeniki upadam cheyandi
0: and work so as to be the recipients of
1: daiva
0: the divine grace
1: sampadinchukunnarante sarvamunu sampadinchukunna vaaru avutaru
0: then once you are the recipients of God's love.
1: దైవ ప్రేమ ఏ రీతిగా లభిస్తుంది?
0: How do you acquire it?
1: సత్యధర్మాన్ని ఆచరించినప్పుడే అది లభిస్తుంది.
0: When once you practice these two, such and dharma, you'll be the recipients of God's
1: దైవం grace. అంటే వేరే కాదు.
0: God is not separate.
1: Truth is God.
0: Truth is God.
1: ఈ ధర్మం అనేటువంటి దానికి మనకు వేరొక పదం లేదు ఇక్కడ.
0: Dharma has no proper translation.
1: ఈ సంస్కృతంలో ధర్మములకు ధర్మమే సరి అయినటువంటి పదము.
0: ధర్మ ఇస్ ద సంస్కృత్ వర్డ్ దట్స్ ఆల్.
1: ఇంకెన్నోటువంటి పేర్లు చెప్తారు కానీ ఇవన్నీ సరి అయినటువంటి అర్థములు కాదు.
0: ది అదర్ వర్షన్స్ ట్రాన్స్లేషన్స్ ఆర్ నాట్ ప్రాపర్.
1: ఏ వేదమునందు కానీ ఏ శాస్త్రమునందు కానీ ఏ ఇతిహాసమునందు కానీ ఏ పురాణమునందు కానీ ధర్మములకు ధర్మమే ఉపయోగపడుతూ వచ్చాయి.
0: ఇన్ ఎవ్రీ ఇతిహాస ఇన్ ఎవ్రీ శాస్త్ర సీక్రెట్ టెస్ట్ ధర్మ ఇస్ ధర్మ దట్స్ ఆల్.
1: కానీ రైట్ డెసిషన్ అంటే కానీ రైట్ యాక్షన్ అంటే కానీ ఇవన్నీ కేవలం ఒక ప్రతిబింబం వంటివి.
0: బట్ ధర్మ ఇస్ ట్రాన్స్లేటెడ్ యాజ్ రైచియస్నెస్ రైట్ యాక్షన్ దే ఆర్ ఇంప్రాపర్ ట్రాన్స్లేషన్.
1: ధర్మం కాదు,
0: ఇట్స్ నాట్ ప్రాపర్ ధర్మ.
1: కనుక ధర్మం అంటే నీ హృదయానికి నేను హత్తుకునేటువంటి ఒక ఆనందాన్ని అందించేటువంటి ధర్మం.
0: ధర్మ ఇస్ ద వన్ దట్ గివ్స్ యూ బ్లెస్ గెటింగ్ ఇట్ సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుక ధర్మం పర పురుష లక్షణం.
0: సో ది ధర్మ ఇస్ ది క్వాలిఫికేషన్ ఆఫ్ పురుష ద మ్యాన్.
1: పురుషుడు అనగా మ్యాన్ కాదు,
0: పురుష మ్యాన్
1: అది నీ ప్రాపకమైనటువంటి అర్థము. పురుషులందుకు ఆడవాళ్ళు కూడా పురుషులే.
0: విమెన్ ఆల్సో పురుష.
1: ఎందుకంటే దేహం అనేటువంటి పురం ఉంటుంది.
0: బికాస్ దే హావ్ ద బాడీ ద పుర.
1: దేహమునికే పురం అనే పేరు.
0: ద బాడీ ఇస్ కాల్డ్ పుర.
1: ఈ దేహం అనేటువంటి దాని లోపల నకసిక పర్యంతం సంచరించేటువంటి ప్రతి దేహమునందు కూడా పురుషుడే.
0: సో దిస్ బాడీ విచ్ ఇస్ ద పుర, ద డివినిటీ దట్ డ్వెల్స్ ఫ్రమ్ టాప్ టు టో ఈస్ పురుష ద హ్యూమన్.
1: అయితే ఆదర్శంగా భావించేటువంటి వాడు పురుషోత్తముడు అన్నారు.
0: Therefore, the one who sets an ideal is no blessed purushottama.
1: కనుక కేవలం వీళ్ళు పురుషులు వాళ్ళు స్త్రీలు అని చెప్పకూడదు.
0: సో వీ కెన్
1: ఉపాధి భేదమనే కానీ ఆత్మ భేదములు కాదు.
0: సో వీ కెన్ కేటగరైజ్ దీస్ మెన్ అండ్ విమెన్ బట్ ఇట్స్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ ద బాడీ.
1: ఇది కేవలం ఒక విధమైనటువంటి ఉపాధి భేదములే.
0: ఇట్స్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ రెస్పెక్ట్ టు ద బాడీ.
1: ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ప్యాంట్లు షర్ట్లు వేసుకుంటున్నారు.
0: విమెన్ ఆల్సో విల్ పుట్ ఆన్ షర్ట్ అండ్ ప్యాంట్
1: అవుతుందా?
0: బట్ కెన్ యూ కాల్ ద మెన్?
1: కాదు.
0: నో.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: పై డ్రెస్లే.
0: It's all outer
1: జన్మ
0: dress.
1: మరణాలు కూడా అలాంటివే.
0: బర్త్ అండ్ డెత్ ఆర్ ది సేమ్ టైమ్.
1: డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
1: కనుక ప్రతి దానికి కూడా ఒక డ్రెస్ వంటివి ఇవన్నీ.
0: ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఎ డ్రెస్.
1: ఈ దేహాన్ని బట్టి మీరు ఏమాత్రం ఇది పోకూడదు.
0: యు కెనాట్ గో బై ది బాడీ.
1: దేహిని ఆధారం చేసుకోండి.
0: యు మస్ట్ థింక్ ఆఫ్ ది ఇండ్వెలర్.
1: అది ఏ నిజమైనటువంటి సత్యం.
0: దాట్ ఈస్ ది రియల్ ట్రూత్.
1: నీ మనసుకు నీకు సంపూర్ణమైనటువంటి తృప్తి కలగాలి.
0: యు షుడ్ వర్క్ టు ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ యువర్ కాన్షియన్స్.
1: కనుక త్రికరణ శుద్ధిగా మీరు ప్రవర్తించి
0: విత్ ఆల్ ద ప్యూరిటీ ఇన్ దిస్ ట్రినిటీ
1: సమాజంలో ఈనాడు చెలరేగినటువంటి అశాంతిని దూరం చేసి
0: యూ ట్రై టు సీ దట్ దే విల్ ఆల్ ఎడ్యుకేషన్
1: ప్రశాంతి ప్రబోధనను మీరు ఆచరించి
0: అండ్ ప్రాపగేట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పీస్ అండ్ సెక్యూరిటీ
1: సమాజములకు తగిన శాంతిని భద్రతను చేకూర్చాలి.
0: అండ్ సీ దట్ దేర్ విల్ బి ఎనఫ్ ఆఫ్ పీస్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఈనాడు జగత్తులో ఎక్కడ చూసినప్పుడు లా అండ్ ఆర్డర్స్ పూర్తి పోయినాయి.
0: అండ్ టుడే దేర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్ ఇన్ సొసైటీ.
1: కనుకనే ఈ లా అండ్ ఆర్డర్స్ అంతా తిరిగి రావాలంటే
0: ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ బ్యాక్ ద లా అండ్ ఆర్డర్
1: లవ్ అండ్ యాక్షన్ రావాలి. ఇప్పుడు
0: దేర్ షుడ్ బి లవ్ అండ్ యాక్షన్.
1: అప్పుడు ఈ లా అండ్ ఆర్డర్ కూడా మనకు వస్తుంది.
0: దెన్ లా అండ్ ఆర్డర్ విల్ బి ఎస్టాబ్లిష్డ్.
1: ఇది ఈనాటి విద్యార్థులు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి యొక్క సూచన.
0: This is the main thing that the students must undertake and do.
1: Govinda Krishna Jai, Gopala Krishna Jai, Gopala.

0: క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు. ప్రాణకోటికి గాలి వీచనే అనిశంభు కిలకిల ధ్వనులు నవ్వుచురు. నదులు ప్రవహించుటకు అది కారణమేమి? జగతిలో ఎందు చూచిన అందు పంచప్రాణంబులును. ఒక వ్యక్తి ఎందు మాత్రమే కాదు, సర్వత్రా కూడాను పంచభూతముల యొక్క ప్రయాణమే ఈ ప్రపంచము. ప్రపంచము ప్రాణగా విశాలమైనటువంటి హృదయం, పంచము అనగా పంచప్రాణముల యొక్క విశాలమైనటువంటి ప్రదేశము సర్వత్రా ఉంటున్నది. భూమి ఆకాశము సర్వత్రా కూడాను పంచప్రాణముల యొక్క ప్రకాశమే.
1: Why is it that the sun rises and sun sets every day in exact precision? How is it that stars that glitter at night hide themselves during the daytime? Why is it that the wind blows continuously, supplying the breeze to the living creatures so as to breathe? Why is it you find the running brooks that flow incessantly? This universe has got so many living creatures, full of the five elements. Pra means vast, pancha the five life breaths, which represent the five basic elements of this world.
0: Prema Swarupulara,
1: embodiments of love.
0: Sarva karmalaku, sarva srishtiki, సర్వ పోషణకు భగవంతుడే మూల కారణం.
1: ఫర్ ఆల్ యాక్షన్స్, ఫర్ ఆల్ దిస్ క్రియేషన్ సస్టెనెన్స్, గాడ్ ఈజ్ ది ఫౌండేషన్.
0: దైవము ఎందుకు ఈ విధంగా చేస్తాడు అనేటువంటి ప్రశ్న ఎవరికి వేయటానికి అధికారం లేదు. తన ఇష్ట ప్రకారము తాను సంచరించవచ్చును, సృష్టించవచ్చును.
1: No one has any authority to question God relating to things that happen in this cosmos. Everything happens as per his will.
0: ఇది అంతయు కూడాను ప్రపంచం యొక్క సుక్షేమమునకే.
1: That's all for the welfare of the whole universe.
0: గాలి లేని స్థానము, గాలి లేని సమయము ఎక్కడ మనకు కానరాదు.
1: There is no place nor the time where the air does not exist.
0: కానీ గాలి కనిపించదు, గాలి అనుభవం చేకూరుస్తుంది.
1: You do not see the air, but you will experience it.
0: ప్రపంచమున ప్రతి చిన్న కార్యము కూడా దైవ సంకల్పం చేతనే జరుగుతున్నది.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీ టైనీ టాస్క్ ఈజ్ అకంప్లిష్డ్ బికాస్ ఆఫ్ గాడ్స్ విల్ అలోన్.
0: నీ స్థాయిలో నీకు అది దుఃఖంగా తోచవచ్చును, కానీ భగవంతుని స్థానంలో ఏది కూడా దుఃఖం అన్నదే లేదు.
1: ఫ్రమ్ యువర్ స్టాండ్ పాయింట్ ఇట్ మే లుక్ యాజ్ ఇఫ్ మిజరబుల్ సాడ్, బట్ ఫ్రమ్ గాడ్స్ వ్యూ పాయింట్ దిస్ నథింగ్ లైక్ దట్ ఈస్ సాడ్.
0: కనుక ఏది చేసినను, ఏది చూసినను, ఏది విన్నను, ఏది అనుభవించను, అది అన్నీ కూడాను దైవము ప్రజల కోసం చేయించినట్టు మేలే.
1: వాట్ ఎవర్ దట్ ఇస్ డన్, హర్డ్ ఆర్ సీన్, వాట్ ఎవర్ మే బి, దట్స్ ఆల్ ఫార్ ద ప్రోగ్రెస్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ది హ్యుమానిటీ ఓన్లీ.
0: ఎందుకు దైవం ఈ రీతిగా మమ్మల్ని బాధ పెడుతుంటాడు అని కొంతమంది వాపోతుంటారు, కానీ ఆ బాధ మీ దృష్టి యొక్క సంబంధమే కాని దైవమునకు ఎట్టి భేదము లేదు, బాధలే లేవు.
1: We may at times feel why God puts us to suffering, why? But from God's viewpoint there's no suffering, no differences whatsoever.
0: ఇవన్నీ కూడాను కేవలము ప్రకృతి యొక్క వికారములే తప్ప అన్యము కాదు.
1: దే ఆర్ ఓన్లీ ది పర్వర్షన్స్ ఆర్ డిస్టార్షన్స్ ఆల్ ఫార్ ద ప్రోగ్రెస్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ హ్యుమానిటీ ఓన్లీ.
0: ఎందుకు దైవం ఈ రీతిగా మమ్మల్ని బాధ పెడుతుంటాడు అని కొంతమంది వాపోతుంటారు, కానీ

0: the perversions or distortions of the nature in the way you visualize.
1: ఈ నేచర్ అనేటువంటి దాంట్లో సర్వం కూడాను ప్రాణం యొక్క సంతోషమునకై అనుకూలమునకై ఆనందమునకై చేస్తుండేటువంటి యొక్క సదభ్యాసములు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ నేచర్ ఈస్ గివెన్ టు మ్యాన్ కైండ్ ఫర్ హిజ్ ఓన్ కన్వీనియన్సెస్, ఫర్ హిజ్ ఓన్ డిలైట్ టు కన్ఫర్ హిమ్ ద బ్లెస్.
1: అది నేను అప్పుడప్పుడు ఏ కష్టం కలిగినా ఏ సుఖం కలిగినా ప్రతి ఒక్కటి కూడాను భగవంతుడు నాకు ఇచ్చినటువంటి మంచే కాని చెడ్డ కాదు అనేటువంటి సంకల్పాన్ని దృఢంగా పెంచుకోవాలి.
0: భగవాన్ రిపీటెడ్లీ టెల్స్ us టు హ్యావ్ దిస్ ఫర్మ్ ఫీలింగ్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఫర్ అవర్ ఓన్ గుడ్, బి దట్ ప్లెజర్ ఆర్ పెయిన్, ఇట్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్ థింగ్స్ హ్యాపన్.
1: కేవలము బిడ్డ గర్భము నుండి పుట్టిన తక్షణమే కెవు కవుని ఏడుస్తాడు.
0: ద మోమెంట్ చైల్డ్ ఇస్ బోర్న్ ద చైల్డ్ స్టార్ట్స్ క్రైయింగ్.
1: ఎందుకోసం ఏడుస్తాడు?
0: వై?
1: తనకు ఆకలిని మొట్టమొదట సృష్టించాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ద హంగర్ విచ్ ఇస్ ద బిగినింగ్.
1: ప్రతి ప్రాణి కూడాను కేవలం ఆకలితోనే జన్మిస్తూ ఉండాలి.
0: ఎవ్రీ లివింగ్ క్రీచర్ బై బర్త్ డెవలప్స్ దిస్ క్వాలిటీ ఆఫ్ హంగర్.
1: తేనెను లేక పాలను నాలుగు పైన పెట్టినప్పుడు ఆ ఏడుపు మానివేస్తాడు.
0: ద చైల్డ్ స్టాప్స్ క్రైయింగ్ వెన్ యూ జస్ట్ ఆఫర్ హనీ ఆర్ స్పూన్ ఆఫ్ మిల్క్.
1: కనుక ఏది జరిగినప్పటికీ అది మన మంచి కోసమే కానీ చెడ్డది కానే కాదు.
0: దేర్ఫోర్ వాట్ ఎవర్ దట్ హ్యాపన్స్ ఇన్ అవర్ లైఫ్ టైమ్ ఈజ్ ఫర్ అవర్ ఓన్ గుడ్ ఓన్లీ.
1: ఈ సత్యాన్ని గుర్తించుకున్న లేకనే మానవుడు అనేక రకములైనటువంటి బాధలకు గురి అవుతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ సఫరింగ్ అ లాట్ బికాస్ దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రియలైజ్డ్ బై హిమ్.
1: ప్రతి దైవము యొక్క సృష్టి ఎందుకూడను సత్యమును గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ గాడ్స్ క్రియేషన్ అవర్ మెయిన్ జాబ్ ఈజ్ టు నో ద ట్రూత్ బిహైండ్ దిస్.
1: కానీ ప్రపంచమంతా కూడాను గుణగణములు కలిగినటువంటి యొక్క వ్యక్తులే ఉంటున్నారు.
0: బట్ all this world we find people with attributes and qualities, traits.
1: తెలివితేటలు పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
0: Man wants to be more and more intelligent.
1: తెలివితేటలు పెంచుతున్నారు కానీ గుణమును మాత్రం పెంచటం లేదు.
0: Though she develops his intelligence, but he is not growing, cultivating virtues.
1: గుణములు పెంచుకోలేక ఎన్ని పెంచుకుంటే ఈ ప్రయోజనం ఏమిటి?
0: Without the virtues, what for the rest?
1: కనుకనే ప్రాచీన పురుషులందరూ కూడాను గుణమును పెంచుకునే నిమిత్తమై ప్రయత్నం చేయవలనని చాటుతూ వచ్చారు.
0: And hence, since age long, people have been advocating the need to cultivate virtuous character more than anything else.
1: కనుక ప్రతి మానవుడు కూడాను మనం తెలివితేటలు పెంచుకొని గొప్ప తెలివి కలిగిన వాడని గొప్ప మార్క్స్ అంతా సంపాదిస్తున్నాడని మనం భావించడం చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ వీ కన్సిడర్ ఎ పర్సన్ వెరీ హైలీ ఇంటెలిజెంట్ బికాస్ ఆఫ్ ద మార్క్స్ దట్ హీ గెట్స్.
1: తెలివితేటలు ఉండినంత మాత్రం ప్రయోజనం కాదు, దానిలో గుణం కూడా సంపాదించుకోవాలి.
0: మియర్ ప్రెసెన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ఇనఫ్, యూ షుడ్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్, వర్చ్యూస్.
1: ఈ గుణము లేకుండా ఇన్ని తెలివితేటలు పెంచుకున్నప్పటికీ ఇది వ్యర్థమైపోయేటువంటిది.
0: All the intelligence will be in vain if you do not have good character.
1: కనుకనే ఈ నవరాత్రులు అనేటువంటి యొక్క పేరు దేనికి వచ్చినది? గుణమును పెంచుకునే నిమిత్తమై అనేక రకములైనటువంటి కర్మలు ఆచరించి అందులో ఉన్నటువంటి యొక్క గుణమును మాత్రమే స్వీకరించడానికి చేసినటువంటి పండుగలే.
0: Navaratri, 9-day celebration, has got a purpose behind it. We undertake so many spiritual rituals and activities to cultivate good qualities, good virtues.
1: Kanuka manam ye pani chesinappudiki nenu manchi gunam kaliginaa leda leka manchi abhishtamalu kaliginaava leda naaku manchi yojana kaliginaa leda aneetuvanti tanaku taane prarthana cheskovali.
0: Therefore, whatever work you undertake, whatever your task that you undertake, question yourself, is my desire good or not?

0: Is my thought good or not? That's the way you have to question
1: yourself. ఈనాటి కలియుగ ప్రభావం చేత మానవుడు అన్ని రకములైనటువంటి యొక్క తెలివితేటలు పెంచుకుంటున్నాడు.
0: Because of the effect of Kali, man is highly intelligent in varied fields.
1: దీనికి కారణం ఏమిటి?
0: What's the reason behind this?
1: మానవునికి నమ్మకం అనేటువంటిది క్షీణించిపోతుండాలి.
0: The reason behind this is the faith is on the decline.
1: నమ్మకం క్షీణించిపోవటం వల్లనే తెలివితేటలు పెరిగిపోతున్నాయి.
0: As faith is diminishing, man is growing more and more in intelligence.
1: తెలివితేటల్లో పెద్దవాడు అయినప్పటికీ గుణం లేకపోతే ప్రయోజనం లేదు.
0: He may be highly intelligent, but he has no character. It's all useless.
1: కనుక ఈనాడు మానవుడికి నమ్మకము అనేటువంటి యొక్క పెద్ద బిరుదు సంపాదించుకోవాలి.
0: Therefore, the highest title that we can acquire today is to be a man of faith.
1: ఈనాటి మానవ లోకమంతా ఇక్కడను నమ్మకం అని రెండు నయనములే లేవు.
0: Man has lost both the eyes of faith.
1: ఈ నమ్మకం అనేటువంటిది ఉండినప్పుడే దైవాన్ని కూడాను నమ్మగలడు.
0: When you have faith, you'll have faith in God too.
1: చాలా మంది నాకు దైవం పైన నాకు నమ్మకం లేదు అంటారు.
0: Many people say that they have no faith in God.
1: దైవం పైన లేకపోతే ఇంకా దేనిపైన ఉన్నది నీకు నమ్మకం?
0: If you have no faith in God, whom else you can believe?
1: దానికి అర్థమే లేదు.
0: It's a meaningless thing.
1: దైవం పైన నమ్మకం కలిగినప్పుడే అన్నింటిపైన కూడా నమ్మకం పెరుగుతుంది.
0: When once you have faith in God, you'll have faith in everything.
1: కనుక మొట్టమొదట నమ్మకం అనే రెండు నయనములే అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హ్యావ్ టు డెవలప్ దిస్ విజన్ ఆఫ్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: కనుక ఇట్టి అంధులైనప్పుడే వారు నమ్మకం లేకపోతే దేనిని కూడా సాధించలేరు.
0: దేర్ఫోర్ బీయింగ్ బ్లైండ్, హ్యావింగ్ లాస్ట్ ద విజన్ ఆఫ్ ఫెయిత్, హీ కెన్ నెవర్ రిపోజ్ ఫెయిత్ ఇన్ ఎనీబడి.
1: కనుక నమ్మకాన్ని మొట్టమొదట పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హ్యావ్ టు స్ట్రెంగ్థెన్ అవర్ ఫెయిత్.
1: ఈ నమ్మకం వచ్చినప్పుడే మనకు అన్నింటి ఎందుకు విజయం చేకూరుతుంది.
0: When once we have faith, you are bound to be successful.
1: కాని ప్రతి మానవుడు కూడాను నమ్మకము అనేటువంటిది పూర్తి పెంచుకోవాలి.
0: Therefore, we have to grow in the path of faith more and more.
1: నమ్మకమునకు ఎట్టి రూపము?
0: What is the form of faith?
1: నమ్మకమే దీని యొక్క ప్రధానమైన రూపము.
0: And in fact, the very faith itself is its manifestation.
1: దైవాన్ని నమ్మినటువంటి వాడు సర్వుల్లో కూడా నమ్ముతాడు.
0: The one who has got faith in God will be able to believe the rest of the people.
1: సర్వుల్లో ఎందుకును దైవం ఉన్నదని విశ్వసిస్తాడు.
0: He'll have full faith of the presence of God in everyone around.
1: ఈశా వాస్యం విదం జగత్.
0: The whole universe is fully divine.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: God dwells in all of the beings.
1: సర్వభూతముల ఎందుకును ఈశ్వరుడే నమ్మకం అనేటువంటి పేరుతో ప్రసిద్ధి చెందుతున్నాడు.
0: God is our faith, present in all of the organic world, the living creatures.
1: కనుక మొట్టమొదట మనము నమ్మకం అనేటువంటి దాన్ని పెంచుకోవాలి.
0: So to begin with, we have to develop faith.
1: ఏ వేదం చూచినా, ఏ సంకల్పం చూచినా, ఏ ఇది చూచినప్పటికీ నమ్మకం అనేటువంటి విషయాన్ని తప్పక పైకి చూపుతుండాలి.
0: The Veda or any other spiritual text or scripture, whatever may be, will lay emphasis on faith.
1: కనుక మొట్టమొదట మనము నమ్మకాన్ని పెంచుకోవాలి.
0: Therefore, in the first instance to begin with, we have to develop faith.
1: పాములు కూడాను నమ్మాలి, కానీ దాని విషయంలో మాత్రం మనం నమ్మరాదు.
0: We cannot have faith in the విషం, visha or poison.
1: పాములు నమ్ము.
0: Yes, you can have faith in.
1: కానీ పాములు నీవు నమ్మితే దాని విషం కూడాను నీకు చేరదు.
0: But when once you have got the faith in the snake, its poison will not affect you.
1: Yad bhavam tad bhavati.
0: As is the feeling, so is the experience.
1: Vyakti yokka namakanni ruchukoniye aa paamu gaani telu gaani tana vishayanni vishayanni kudanu maarukuntundi.
0: In fact, the scorpion or the snake will be able to withdraw its poison if you have got full faith in them.
1: Kanuka mottamotta manam namakanni penchukovali.
0: So we have to develop faith in the beginning.
1: ప్రపంచంలో ప్రతి పదార్థములు కూడాను మనము నమ్ముతున్నాము.
0: వీ బిలీవ్ ఎవ్రీథింగ్ దట్ ఇస్ ఇన్
1: ఏదో న్యూస్ పేపర్ లో వచ్చింది అంటే రష్యాలో పలాని మనిషి ఈ రకంగా చచ్చింది అనేటప్పటికీ దాన్ని నమ్ముతున్నాము మనము.
0: వీ రిలై ఆన్ ద డైలీ న్యూస్ పేపర్. ఇఫ్ ఎనీథింగ్ సేస్ దట్ సమ్ వన్ డైడ్ దేర్ ఇన్ రష్యా, వీ బిలీవ్ ఇట్.
1: కానీ దీన్ని ఎట్ట నమ్మినాము?
0: హౌ కుడ్ యూ బిలీవ్ దాట్?
1: ఎవరొచ్చి మనకు బోధించారు?
0: హూ టోల్డ్ యూ దాట్?
1: కేవలం న్యూస్ పేపర్ వల్ల వచ్చినటువంటి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఏ కాలమ్ ఇన్ ద న్యూస్ పేపర్.
1: ఈ న్యూస్ పేపర్ వల్ల వచ్చినటువంటిది మాత్రం నమ్ముతున్నాము.
0: We believe all that is said in news paper.
1: Satya prabhavam ainaatundi yokka aacharam nunchi anubhuti nunchi vachinaatundi dani nammatam len.
0: We are not able to believe that which is born out of our faith, which is based on truth, based on our own experience.
1: Kanaka motta motta manaku gunamulu spinchukovali.
0: Therefore we have to develop the guna or the quality.
1: Ee gunamulu kodanu kevalam mana namakam nunchine perugutunnayi.
0: Virtues or guna could be developed out of faith.
1: గుణముల వల్ల మనకు ఎంతైనా కూడా నమ్మకం అభివృద్ధి అవుతుంది.
0: అండ్ దేర్ఫోర్ వి కెన్ డెవలప్ ది క్యారెక్టర్ ద గుడ్ క్వాలిటీస్ మోర్ అండ్ మోర్.
1: కానీ మనం ఈనాడు నమ్మకాన్ని పైకి నెట్టుతున్నాము.
0: బట్ వీఆర్ బ్రషింగ్ అసైడ్ దిస్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఫెయిత్.
1: నమ్మకాన్ని మనం ఏమాత్రం కూడా విశ్వసించడం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ నో ఫెయిత్ అట్ ఆల్.
1: ఇతరుల యొక్క ప్రభావం అన్న ఇతరులు చెప్పిన మాటలు మాత్రమే నమ్ముతున్నాం మనం.
0: వీఆర్ క్యారీడ్ అవే బై వాట్ ఈస్ హర్డ్ వాట్ ఈస్ సెడ్ బై అదర్స్.
1: ఈ చెప్పిన మాటలు నమ్మి నీవు కేవలం చెడిపోతున్నావు.
0: డోంట్ బిట్రే యువర్ సెల్ఫ్ బై పేయింగ్ హీడ్ టు అదర్స్ వర్డ్స్.
1: నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు పెంచుకోవాలి.
0: డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే నీకు అన్నింటి ఎందుకు కూడా నమ్మకం ఏర్పడుతుంది.
0: విత్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ కెన్ హ్యావ్ ఫెయిత్ ఇన్ ఎవ్రీథింగ్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ప్రజలారా,
0: పీపుల్,
1: ఈనాడు లోకంలో మనకు కావలసినటువంటిది నమ్మకం.
0: What is required today in this world is faith.
1: Anni talaku telusu ane uddeshamto ahankara padutuntadu manavudu.
0: Man is egoistic with the feeling that he knows everything.
1: Ee ahankaram anetundi emi teliyani vaadi yokka buddhi yokka sambandhame.
0: Ego is because of lack of any knowledge or any information. Foolishness.
1: Foolishness, foolishness.
0: It's foolishness and foolishness.
1: కనుకనే నమ్మకం అనేటువంటిది లేకుండా నేను అన్నింటినీ నిన్ను విశ్వసిస్తున్నానంటే ఇది నమ్మకం కాదు.
0: బీయింగ్ ఫెయిత్లెస్ యూ స్టార్ట్ బిలీవింగ్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్.
1: కాన ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట నమ్మకాన్ని మనం సంపాదించుకోవాలి.
0: దేర్ఫోర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మస్ట్ కల్టివేట్ దిస్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ఫెయిత్.
1: కానీ తను చూడనటువంటివి కూడాను నమ్ముతున్నాడు మానవుడు.
0: మ్యాన్ టుడే paradoxically believes all that he doesn't see.
1: ఒక చెట్టు కొమ్మలు ఉంటున్నాయి.
0: There are branches of a tree.
1: కానీ ఒక కొమ్మకు ఒక కొమ్మకు రాసుకొని అక్కడ అగ్ని పుడుతూ ఉండాలి.
0: When the two branches of a tree rub against each other, because of friction, the fire emanates.
1: ఈ అగ్ని ఎక్కడ నుంచి వస్తుండాలి?
0: Where from the fire has come?
1: ఆ కర్ర నుంచినే వస్తుండాలి.
0: It is out of the branches only.
1: ఆ కర్ర నుంచి వచ్చినటువంటి అగ్ని ఆ కర్రనే కాల్చివేస్తుండాలి.
0: The fire that came out of the very branch would burn that branch.
1: అదే విధంగానే మానవుడి నుండి వచ్చినటువంటి అహంకారము మానవుడిని హింసిస్తుండాలి.
0: Therefore, ego that has taken birth in man, come out of man, will ruin him.
1: కనుక మనకు నమ్మకం అనేటువంటి దానిని మనం లేకుండా పోతే అన్నిటి ఎందుకు మనము దుష్టమైపోతాము.
0: ఇఫ్ యూఆర్ ఫెయిత్లెస్ విల్ బి ఫెయిల్యూర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యావంతులారా,
0: ఎడ్యుకేటెడ్
1: విద్యాసోదకులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: విద్యాభిమానులారా,
0: పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
1: ఈ విద్య ఎందు మొట్టమొదట మనకు నమ్మకాన్ని పెట్టుకోవాలి.
0: In the education to begin with, we have to develop faith.
1: Education ante kevalam grantha parichayam maatrame kaadu.
0: Education does not limit to the textual knowledge.
1: Chadivi vraya rechina varandaru vidyavantulena.
0: Can you call a person educated for the simple reason
1: college lo degree pondu vidyavantulaguna?
0: By merely attending the college, can you be an educated one?
1: Taanevaro teliyakunna tattvagana metukudunu.
0: If you don't know your true nature, how can you know the reality, the depth?
1: Man evaru telusukovadaniki tagina prayatnam cheyali.
0: We should make every attempt to know.
1: Adi lekunda enni gandamulu chadinappatikini prayojanam ledu.
0: Without this self inquiry, it is all useless to go through different texts.
1: Ittadi edina konni sandarbhala yendu andari prabhavam kodanu pracharam kodanu vintaru.
0: On occasions like this, people will certainly listen to the
1: tari ikkadi nunchi lechipothane anta kuda emto nambakaliki veel lenetuntivi ani antaru.
0: The moment they get up and leave the hall, they forget everything.
1: Idi kaadu manavuni yokka sariyainatundi gunam.
0: This is not the proper quality expected.
1: Cheppina vishayalanta chakkaga nammali.
0: All that is said must be believed.
1: Aa nammina dani aacharanalo pettali.
0: all that has been believed
1: ఆచరణలో పెట్టి ఆనందాన్ని అనుభవించాలి.
0: Having acted upon that what you heard, experience the joy.
1: మానవుని ఎంత మొట్టమొదట పుట్టినటువంటి నమ్మకమే.
0: Therefore, the first that has appeared in our lifetime is faith.
1: ఎంతమంది ఉండినప్పటికీ తల్లిని బాగా నమ్ముతాడు.
0: Whatever may happen, one has total faith in mother.
1: తల్లి ఎంత కోప్పడినా ఎంత కొట్టినా తిట్టినా కూడాను తల్లిని విశ్వసిస్తాడు.
0: Mother may be angry and she may beat, yet the child has full faith in mother.
1: కానీ ఆ తల్లి యొక్క ప్రేమ అటువంటి భద్రమైనటువంటిది.
0: That is the love of a mother.
1: తల్లి యొక్క ప్రేమ ఎందు ఎట్టి విశ్వాసం ఉన్నదో అట్టి విశ్వాసమే భగవంతుని ఎందు కూడా ఉండాలి.
0: The kind of love that we have towards our mother should be there towards God also.
1: కానీ ఇప్పుడు ఎక్కడ చూసినప్పటికీ ఈ నమ్మకం అనేది కనిపించడం లేదు.
0: But today faith is missing everywhere in every quarter.
1: ప్రత్యక్ష భగవంతుని చూడాలని ఆశిస్తుంటారు.
0: But everyone wants to see God.
1: ప్రత్యక్ష భగవంతుడు అంటే ఎవరు?
0: Who is God whom you want to see?
1: ప్రపంచంలో తెల్లవారు లేచిన మొదలు రాత్రి పరుండినంత వరకును మనకు ప్రకాశాన్ని అందించి ప్రబోధాన్ని చేసి అన్ని విధాలా ఎక్స్పీరియన్స్ అందించినటువంటి సూర్యుడు.
0: Right from dawn to dusk, the moment we get up and retire, the one that gives light is Sun God.
1: ఈ ప్రేమ అనేటువంటిది ఆ సన్ లైట్ నుంచి లభించేటువంటిది.
0: Is the love the light of the sun.
1: కనుకనే ఈ లైట్ ను మనం నమ్మకపోతే మనకు వచ్చేదంతా కూడా డార్క్నెస్.
0: ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్ దిస్ లైట్ ఆఫ్ లవ్, యూ హావ్ టు లివ్ ఇన్ డార్క్నెస్.
1: మొగాన ఒక సమయం లోపల పరీక్షిత్ మహారాజు చెప్పాడు, శిష్యులకు బోధించాడు.
0: At one time Parikshit told his disciples,
1: kani nayana bhagavantudu ekkadunnadu,
0: where is God,
1: sattu sarvatra untunnadu, sarva jeevulu endu unnadu ani bodhisthaaru pillalu.
0: Elders tell us that God is everywhere in all of the beings.
1: Etta unnadu,
0: how is he?
1: Appudu aa guruvu oka 10 parts cheppichestadu.
0: Then preceptor orders 10 parts to be placed there in front.
1: Prati పాత్ర ఎందుకు కూడాను కొంత జలమును చేర్చాడు.
0: అండ్ ఇన్ ఎవ్రీ కంటైనర్ సమ్ వాటర్ ఇస్ కెప్ట్.
1: ఆకాశం నందు సంచరించేటువంటి సూర్యుడు ఆ ప్రతి పాత్ర ఎందుకు కూడా కనిపిస్తూ వచ్చాడు.
0: అండ్ యూ ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సన్ ఇన్ ఎవ్రీ పాట్.
1: ఇప్పుడు సన్ ఎక్కడున్నాడు?
0: నౌ వేర్ ఇస్ సన్?
1: ప్రతి పాత్ర ఎందుకు కూడా కనిపిస్తూనే ఉన్నాడు.
0: సన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ పాట్.
1: ఈ ప్రతి పాత్ర ఎందుకు కూడా కనిపించేటువంటి సూర్యుడు అది ఏ ప్రత్యక్ష పరమాత్మ.
0: దేర్ఫోర్ the reflection of the sun in every pot is the God whom you find.
1: ee vidhanga paathra enni pettinappudiki aa paathra lo jalam unchinappudu anni roopaluga kanipistuntadu.
0: Like this you may keep any number of pots with water, you will find equal number of reflections of sun.
1: Aa paathra ende jalam lekundina ee yokka reflection kuda kanipinchadu.
0: When there is no water in a pot, you cannot find reflection of the sun.
1: Kanukane patti deham kudanu oka paathra vantidi.
0: Therefore every body, physical body, is a pot.
1: చెప్తున్నాను దేహం అనేటువంటిది ఒక పాత్ర వంటిది.
0: భగవాన్ టెల్స్ us repeatedly that body is
1: మన వాసనలన్నీ కూడాను ఆ పాత్రలోని కేవలం పానీయములి.
0: All the vasanas, the attributes, the traits are like the water there.
1: ఆ వాటర్ లోపల ఏ యొక్క చింతన నీ అందు ఉంటున్నావో అవన్నీ కనిపిస్తూనే ఉంటాయి.
0: And all the thoughts are there.
1: ఈ యొక్క థాట్స్ డిఫరెన్స్ గా ఉండవచ్చును కానీ జలము ఒక్కటి.
0: ద థాట్స్ మే బి అట్ వేరియన్స్ బట్ యట్ వాటర్ ఈజ్ సేమ్.
1: జలం ఒక్కటే, పాత్రలు అనేకము.
0: వాటర్ ఈజ్ సేమ్ బట్ ద పాట్స్ ఆర్ మెనీ.
1: అదే రీతిగా ప్రతి దేహం కూడాను ఒక పాత్ర సమానంగా పెంచుకున్నారు విశ్వామిత్రుడు.
0: దేర్ఫోర్ లైక్ వైజ్ ఎవ్రీ బాడీ ఈజ్ టేకెన్ యాజ్ ఎ పాట్.
1: దేహం అనే పాత్ర లోపల వాసన అనేటువంటి జలం పెంచుకోవటం లేదు కదా. అన్ని కూడా నీలో చెడ్డ భావములు ఉంటే చెడ్డ భావములే కనిపిస్తాయి, మంచి భావములే ఉంటే మంచి భావములే కనిపిస్తాయి.
0: అండ్ దేర్ఫోర్ ఇన్ దిస్ హ్యూమన్ బాడీ ద పాట్, వెన్ దర్స్ అ వాటర్ ఆఫ్ హ్యూమన్ థాట్స్, వెన్ ద థాట్స్ ఆర్ డర్టీ యూ ఫైండ్ డర్టీ రిఫ్లెక్షన్, వెన్ ద థాట్స్ ఆర్ ప్యూర్ యూ ఫైండ్ క్లియర్ క్లీన్ రిఫ్లెక్షన్.
1: కాబట్టి మంచి చెడ్డలన్నీ కూడాను నీలో ఉన్నటువంటి ప్రభావములే కానీ పాత్రలో కనిపించేటువంటి ప్రతిబింబాలు కాదు.
0: Therefore good and bad more or less depend on you, your own thought, nothing to do with the reflection.
1: Nee yokka thoughts neevu no chustunnavu.
0: You know your own thoughts.
1: Mari yokka thought ee kanipinchadaniki veelledu.
0: It's not possible to know the thoughts of others.
1: కనుక ప్రతి బాధలు కూడాను ప్రతి సంతోషములు కూడాను నీ నుంచి ఆవిర్భవించేటువంటివి కానీ ప్రత్యేకమైనటువంటివి కాదు.
0: Therefore, pain and pleasure, you are the center of pain and pleasure, not from anywhere else.
1: కనుక మొట్టమొదటి నీలోని భావంలంతా ఉన్నతమైనటువంటివిగాను పవిత్రమైనటువంటివిగాను నీవు మార్చుకో.
0: Therefore, transform all your thoughts so that they are sacred, noble and exalted.
1: ఈనాడు కనిపించేటువంటి యొక్క ప్రతిబింబాలన్నీ కూడాను అనగా పవిత్రమైనటువంటి యొక్క నవరాత్రి యందు నవరాత్రులుగా కనిపించి అనేక రూపములు పెట్టి కొలువు చేస్తుంటారు.
0: డ్యూరింగ్ దిస్ నవరాత్రి సెలబ్రేషన్ వీ ఫైండ్ 9 ఫార్మ్స్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ దట్ వీ అడోర్ అండ్ వర్షిప్.
1: కనుక ఈ పాత్రలో కనిపించేటువంటి ప్రతి పదార్థములు నీ ఎందున్నటువంటి భావములే కానీ పరులము కానే కాదు.
0: So all that is present in this pot, the human body, belongs to you of your own making.
1: Kanuka body is like a vessel annanu.
0: Therefore body is like a vessel.
1: Mind is like a mad monkey annanu.
0: And the mind, Bhagwan says, is like a mad monkey.
1: Kabatti may mad monkey ni nevu nammavaddu. Ee malinamainatundi jalamtho nindinatundi paathranu nevu nammavaddu.
0: Therefore do not too much depend on the pot. And do not too much depend on the mad monkey.
1: Rendu tanannundi vachinatunti vani tanantaanu maatram nammali.
0: These two find their origin in you only. Therefore you should have faith in yourself.
1: Vidyarthulara,
0: students,
1: mimmalni meeru nammukunte etti bedamulu etti baadalu kodadu meeku kanipinchavu kaliginchavu.
0: If you have faith in yourself, you will not have any problems, the pain or the suffering whatsoever.
1: Leka mee peddaru cheppinatunti vishayannu కొన్ని విశ్వసించి దాన్ని అనుసరించడానికైనా ప్రయత్నం చేయాలి.
0: అట్లీస్ట్ యూ షుడ్ ఫాలో వాట్ ఈస్ సెడ్ బై ఎల్డర్స్ ఇన్ ఫుల్ ఫెయిత్ అండ్ అడాప్ట్ ద వేస్ సజెస్టెడ్ బై దెం.
1: ఒక సూర్యుడు సమస్త లోకములకును ఒక్కొక్కడే కనిపించు. సమస్త లోకాలు కూడాను ఒకే సూర్యుడు ఒక్కొక్కడిగా కనిపిస్తుంటాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ సన్ ఈజ్ ఓన్లీ వన్ బట్ ఈచ్ వన్ ఫైండ్స్ హిజ్ ఓన్ వే.
1: ఇప్పుడు ఈ టైంలో చూస్తే మనం అమెరికా లోపల సన్ రైజ్ అవుతుంటాది.
0: అండ్ అట్ దిస్ టైమ్ in America it is sunrise time.
1: Mana India lopala ee naadu sunset avutuntadi.
0: But right now in India it is sunset time.
1: Ee suryudu melugutunnadu ani Indians cheptaru.
0: And Indians say it is sunset.
1: Suryodayam avutundadani Americans cheptaru.
0: Americans say it is sunrise.
1: Ivi rendu kudalu ni vaadopavadamto settle cheyadaniki veeru kaadu. Rendu nijame.
0: You cannot argue and counter argue. No, both are facts.
1: Samaya sandarbhalu veru veruga undavachunu.
0: It's only the time that varies.
1: Kanuka prati manavudu kodanu neelone bhavalu nivu chakkaga viswasinchi dani aacharyalo pettalani prayatninchali.
0: Therefore everyone should have faith in one's own conviction and then adopt and practically experience.
1: Asalu navaratrulu raavatam kaaranam emiti?
0: What is the reason behind navaratri celebration?
1: Navaratri,
0: navaratri,
1: 9 raatrulu,
0: 9 nights.
1: 9 raatramulu anaga emiti? 9 grahamulu.
0: The 9 nights represent 9 planets.
1: ఈ 9 నుకులను ఒక గ్రహమును ఒక సంబంధమైనటువంటి ఫలితంగా మీరు తీసుకోవాలి.
0: And each planet has got its own relationship and effect.
1: ఇవన్నీ మన నుండి ఆవిర్భవించినటువంటివి కానీ బయట నుంచి ఎక్కడ కూడా రావు.
0: In fact, they are all within you. They are not from anywhere, from outside.
1: చెడ్డభావం నీలో ఉద్భవించిందంటే ఈ చెడ్డభావం యొక్క ప్రభావమే.
0: It's any bad feeling? It's only you are the center of that bad feeling.
1: Aa cheddi samajam nandu kani bazaru endu kani lega parulu endu kani vachinatundi kaadu.
0: The bad thoughts are not the products of anybody, not given to you by anyone, external agency.
1: Cheddi kani nee nunchi vachinatundi kaani pratyekamainatundi kaadu.
0: The good and bad are within you, not from outside.
1: Vidyarthulara,
0: students,
1: kanuka meer prati bhavamulu kodanu మీ నుంచి ఆవిర్భవించినట్టు కానీ మీరు సంకల్పించుకోవాలి. కానీ ఇది ఎవరి నుంచినో వచ్చి మాలో చేయండి అని సంకల్పించరాదు.
0: క్లియర్లీ అండర్స్టాండ్ ద థాట్ అరైజెస్ ఇన్ యూ ఓన్లీ అండ్ ఇట్స్ నాట్ ఫ్రమ్ ఎనీబడీ.
1: ప్రతి మానవుడి ఎందుకు ఇలాంటి ప్రతిబింబములు ఉన్నాయి.
0: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యూ ఫైండ్ సో మెనీ రిఫ్లెక్షన్.
1: ఇలాంటి వారి ప్రతిబింబములు కూడాను దాని ప్రతిబింబములు ఉచ్చరించి దాని ప్రతిధ్వని కూడా కలుగుతుంటాయి.
0: అండ్ యాజ్ దర్ ఇస్ రిఫ్లెక్షన్ యూ ఆల్సో కమ్ అక్రాస్ రీసౌండ్.
1: కనుక ప్రతిబింబము ప్రతి శబ్దము ప్రతి ఆకారం కూడాను నీ నుంచి వచ్చినటువంటివి.
0: Therefore రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ యూ. రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: ఈ మూడింటి యొక్క ప్రభావం కూడా మానవుని ముడివేసి అనేక రకములుగా తబ్బిబ్బు చేస్తుంటున్నాయి.
0: దీస్ త్రీ కన్ఫ్యూజ్ మ్యాన్ రెస్పాన్సిబుల్ ఫర్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ లైఫ్.
1: కానీ ఈ మూడింటిని వదిలిపెట్టి నాలుగవ దాన్ని కొత్తగా కనిపెట్టాలని ప్రయత్నం చేస్తాడు.
0: But man is giving up these three and he wants to discover
1: the fourth. And
0: we think that man is highly intelligent to find the
1: fourth. He
0: has got nothing to do
1: with that.
0: Since he has no faith in one thing, he is not able to proceed
1: ahead.
0: Without faith in one aspect of life, you cannot have faith in the
1: దైవం rest. ఒక్కడే.
0: God is one.
1: మానవుడు ఒక్కడే.
0: Man is one.
1: ఆకారములు వేరు వేరు.
0: Forms are different.
1: ఆచరణలు వేరు వేరు.
0: Practices are different.
1: కానీ అల్పబుద్ధి యొక్క ప్రభావం చేత అనేక రకములుగా కూడా ఇవి సంచరిస్తూ ఉంటాయి.
0: It is only the thoughts that vary which is responsible for all this variation and differences.
1: కనుక రీసౌండ్ రిఫ్లెక్షన్ రియాక్షన్ కూడా అవి మన నుంచి వచ్చినట్టువే కానీ బయటవి కాదు.
0: So reaction, reflection, this sound find their origin within ourselves.
1: ఇప్పుడు నీలో ఒక విధమైనటువంటి ఫలం తిన్నావు.
0: Supposing you have eaten
1: ఏక మామిడి పండు తిన్నావు.
0: You have eaten mango.
1: ఈ త్రేపు మామిడి పండు త్రేపే వస్తుంది కానీ దోసకాయ త్రేపు రాదు.
0: As you belch, you will suddenly feel that of a mango, not that of a cucumber.
1: అదే విధంగా నీ యందు కలిగించేటువంటి యొక్క భావములు నీ యందే పుట్టినవి కానీ బయట నుంచి వచ్చి చేరినవి కాదు.
0: Likewise, the thoughts are born in you. They are not transported from outside.
1: బయట ప్రపంచంలో ఉన్నటువంటి దాన్ని నీవు ఏమాత్రము చింతించవద్దు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దాట్ విచ్ ఇస్ ఎక్స్టర్నల్
1: ఆవిర్భవించినటువంటి సత్యభావాన్ని నీవు తప్పక అనుసరించాలి.
0: యూ షుడ్ ఫాలో యువర్ ఓన్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: కనుక మానవునికి ఈ నవరాత్రులంతా వచ్చేదంతా కూడాను నవ విధములైనటువంటి శక్తులను తనకు చూపించే నిమిత్తమై వస్తున్నాయి.
0: The Navaratri celebration is meant to show you the nine forms of power to man.
1: కనుక మనం నవరాత్రులు ఎందు నేర్చుకోవాల్సింది ఏకాత్మ భావము.
0: What we have to learn during Navaratri is the feeling of oneness. ఏకాత్మ
1: నవరాత్రి ఎందు కూడాను నవ విధములైనటువంటి కనిపించినప్పటికీ నవ విధములైనటువంటి శక్తిలో ఒక్కటే భావము ఒక్కటే సత్యము.
0: Though there are nine forms of power, but the truth is one. The source is one.
1: కనుక నవ విధములైనటువంటి యొక్క భూతములు నిన్ను అనేక రకములుగా కూడా పీడిస్తూ వస్తున్నాయి.
0: In fact, there are nine forces that will afflict man.
1: ఈ భూతములు అంటే ఏమిటి అని.
0: What are those forces?
1: వీటికి మారు పేరు ఆత్మ అని పిలుస్తూ వచ్చారు.
0: And the other name of them is ఆత్మ.
1: ఆత్మ అనగా
0: ఆత్మ మీన్స్
1: నాలుగు భూతముల యొక్క ప్రభావం యొక్క ఏకత్వమే.
0: ఇట్ ఈస్ ది oneness combination of the four of the aspects.
1: ఆత్మ ఎక్కడ చూసినా ఉంటుండాలి.
0: ఆత్మ ఇస్ ఎవ్రీవేర్.
1: ప్రపంచం సర్వత్రా కనిపిస్తూనే ఉంటుండాలి.
0: అండ్ ఇట్స్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
1: ఒక మానవుని ఎందు మాత్రమే కాదు.
0: Not limited to man
1: alone. ఒక జీవుని ఎందు మాత్రమే కాదు.
0: Not a single being.
1: ఎక్కడ చూసినా అక్కడంతా కూడా ప్రతిబింబం కనిపిస్తుంటుంది.
0: You find this Atma everywhere, wherever you sir.
1: నీవు నడుస్తూ ఉంటే
0: as you walk
1: నీ వెనుక సూర్యుడు ఉదయిస్తుంటాడు.
0: And you find sunrise behind.
1: ఆ సూర్యుడి యొక్క ప్రతిబింబము నిన్నే అడ్డం చేస్తుంటుంది.
0: And the very shadow will come in your way.
1: ఆ సూర్య ప్రతిబింబము నిన్ను చాలా పెద్దదిగా భావిస్తూ వస్తుంటుంది.
0: And the very shadow is longer, bigger than your size.
1: సూర్యుడు పెరుగు కొలది ఈ ప్రతిబింబం తరుగుతూ వస్తుంది.
0: As the sun rises more and more, the shadow declines, reduces.
1: కానీ సమత్వమైనటువంటి యొక్క మధ్య స్థానంలోకి వచ్చేటప్పటికి నీ ప్రతిబింబం నీ కాడ కింద పడిపోతుంది.
0: బట్ అట్ ద రైట్ టైమ్ యూ ఫైన్ ద షాడో రైట్ అండర్ యువర్ ఫీట్ ఇన్ ద మిడ్ డే.
1: అనగా నీ అహంకారం పెరిగినది ఇప్పుడు సమత్వంలో వచ్చేటప్పటికి అది విలీనమైపోతుంది.
0: దేర్ఫోర్ వెన్ వన్స్ యూ డెవలప్ దిస్ ఈక్వానిమిటీ ద ఈగో విల్ బి అండర్ చెక్ రైట్ అండర్ యువర్ ఫీట్.
1: కనుక ఈ ఈగో అనగా అహంకారమును విసర్జించి మనం ఆత్మతత్వంలోనే మన ఏకత్వాన్ని చూడాలి.
0: Therefore, you have to give up ego immediately and proceed by the principle of the self.
1: Ekam sat vipra bahudavadanti.
0: The truth is one which has been interpreted in various ways.
1: Ekam eva advitiyam brahma.
0: God is one, not two, the one without the second.
1: Kalaku okkade bhayam bhagavantudu.
0: God is only one.
1: Nee okkade untunte nee pratibimbam rendu kanipinchavu.
0: When you are only one here, you cannot have two reflections.
1: కనుక నీకు అనేక రకములైనటువంటి యొక్క భావములు కనిపించినప్పటికీ ఇది నీ భావంలో ఉన్నటువంటి పొరపాట్లే కాని సృష్టి యొక్క పొరపాటు కాదు.
0: సో మిస్టేక్స్ లై విత్ అవర్ థాట్స్ విదిన్, నథింగ్ టు డూ విత్ గాడ్.
1: ఈ విధంగా మనము ప్రతి దాన్ని కూడా ఏకత్వంగా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు అండర్స్టాండ్ ది అండర్లైయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ అవర్ యాక్టివిటీ.
1: కనుక నీవు ప్రతి దాని ఎందుకు నమ్మకం రావాలి.
0: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ వీ షుడ్ డెవలప్ ఫెయిత్.
1: నీ ఎదుటి వ్యక్తి కూడాను చాలా మంచివాడు మంచివాడు మంచివాడు అని చెప్పు నువ్వు.
0: యు హావ్ టు థింక్ ఎవ్రీ వన్ గుడ్ ది అదర్ పర్సన్ టు.
1: కనుక అతను నన్ను కొట్టేకి వచ్చాడు అనుకున్నా అది కూడా నీ ప్రతిబింబమే.
0: If you think that other man is advancing towards you to beat you, well, that figure is also your own reflection.
1: కనుక నీ రిఫ్లెక్షన్ రియాక్షన్ తీసుకుంటూ నీవు కంట్రోల్ చేసుకుంటూ రావాలి.
0: You must exercise a control over these three factors, reaction, reflection,
1: అదే ఆత్మగ్రహము ఆత్మాభిమానము ఆత్మశక్తి.
0: That's what it is, the self-control and it is self-respect.
1: తనకు సెల్ఫ్ కంట్రోల్ లేకుండా పోవటం చేతని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేకుండా పోతుండాలి.
0: యాజ్ హి హస్ నో సెల్ఫ్ కంట్రోల్ హీఈస్ నాట్ హ్యావింగ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ రావాలంటే మొట్టమొదటి సెల్ఫ్ కంట్రోల్ చేయాలి.
0: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ యూ షుడ్ హ్యావ్ ది సెల్ఫ్ కంట్రోల్.
1: ఉన్నది ఒకటే ప్రాణం కాదంటే రెండు ప్రాణాలు లేవు.
0: ఇన్ ఫ్యాక్ట్ లైఫ్ ఈజ్ ఓన్లీ వన్, దేర్ కెనాట్ బి ద సెకండ్.
1: ఆ ఒక్కటే ఒక్కదానినే చూపుతుంది కానీ రెండు దానిని చూపడు.
0: The life is only one, the non-dual, the one without the second.
1: కనుక ఏకాత్మ భావాన్ని నీవు పెంచుకుంటూ పో.
0: Develop the spirit of oneness more and more.
1: అనేకత్వమైన ఏకాగ్రతను నీవు పెంచుకోకూడదు.
0: Do not entertain the thoughts based on plurality or multiplicity.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: నేను ఏకాత్మ స్వరూపాన్ని.
0: I am only one.
1: నాకున్నది ఒకటే హార్ట్.
0: I have only one heart.
1: రెండు హార్ట్ లేవు.
0: I don't have two
1: hearts. రెండు హార్ట్ వచ్చిందంటే తక్షణం ఇంకేదో ఆసుపత్రిలో చేరుస్తారు.
0: When you have two hearts, well, you should be taken to the hospital.
1: అది దోషం యొక్క ప్రభావము.
0: It is a mistake there, something wrong.
1: రెండు ఆత్మలు లేకుండా ఒకే భావం ఉండటమే అదే నిజమైనటువంటి యొక్క సత్యం.
0: The truth is only one, the feeling of oneness, which has to be safeguarded.
1: కనుక ట్రూత్ సత్యం అనేటువంటి దాన్ని నువ్వు అనుసరిస్తూ పో.
0: So follow the truth continuously.
1: సత్యాన్ని నీవు అనుసరిస్తూ పోయినప్పుడు ఆ సత్యం యొక్క ప్రతిబింబమే నీకు కనిపిస్తూ ఉంటుంటారు.
0: When you follow the truth, you will find the reflection of the very truth.
1: నీకున్నది ప్రేమ ఒక్కటే.
0: The only one love.
1: రెండు ప్రేమలు లేవు.
0: There cannot be two.
1: కానీ అనేక ప్రేమలు నీలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి.
0: But you feel that love is many. No.
1: కానీ అన్ని ప్రేమలు ఉండినట్టుగా కనిపించడము నీ యొక్క సంకల్ప ప్రభావమే కానీ సహజం కాదు.
0: You assume that there are many forms of love. It is only the effect of your own thought.
1: కనుక విద్యార్థులారా, ఆధ్యాత్మిక విషయం మీరు చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి.
0: స్టూడెంట్స్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు అండర్స్టాండ్ స్పిరిచువాలిటీ క్లియర్లీ.
1: నేను ఏకాత్మనే.
0: ఐఎమ్ ఓన్లీ వన్ సింగిల్.
1: నేను ఉన్నటువంటి ఒక్కనే.
0: ఐఎమ్ ఓన్లీ వన్.
1: ఇవన్నీ కేవలం బంధుత్వంతో చేరినటువంటివి.
0: ఆల్ ద రెస్ట్ ఆర్ అరౌండ్ మీ బికాస్ ఆఫ్. నేను
1: కన్న తల్లి గాని, కన్న తల్లి గాని,
0: ఏదో మదర్,
1: కట్టుకున్న భార్య కాని,
0: ఆల్ ద వైఫ్,
1: కట్టించినటువంటి కుమారుడు కానీ,
0: ఆర్ ద సన్,
1: ఇవన్నీ కూడా నీ నుండి వచ్చినటువంటివి కానీ ప్రత్యేకంగా కల్పించినటువంటివి కాదు.
0: దే ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ ఓన్ రిలేషన్షిప్. దట్స్ ఆల్, నథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ దాట్.
1: ఈ రిలేషన్ అనేటువంటిది కూడా నువ్వు నేషన్ లో పోల్చుకుంటున్నారు.
0: దిస్ రిలేషన్షిప్ యూ క్యాన్ బి కంపేర్ టు దట్ ఆఫ్ ఎ నేషన్.
1: కనుక ఈ రిలేషన్స్ మనం ఏమాత్రం కూడా నమ్మకూడదు.
0: సో యూ కెనాట్ గో బై దిస్ సార్ట్ ఆఫ్ రిలేషన్షిప్.
1: నీ యొక్క రియల్ నేషన్ దాన్ని నీవు నమ్ము.
0: Have full faith in the real nation, that is yourself.
1: నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు నమ్ము.
0: Have full faith in your own self-confidence.
1: బయట ఉన్నటువంటి దాన్ని ఏమాత్రం నీవు నమ్మనద్దు.
0: Don't go by anything that's outside.
1: దైవం మాత్రం సర్వత్రా ఉంటున్నాడు.
0: God is everywhere.
1: సర్వత పాణిపాదం తత్సర్వతోటి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావుత్తిష్ఠతి.
0: You find God's feet, God's hands, God's heads everywhere spread all over.
1: సర్వత పాణిపాదం.
0: You find his feet and hands.
1: తత్ సర్వత వచ్చి శిరోముఖం.
0: And his head and ears and the face all
1: over. సర్వత శృతిమల్లోకి సర్వమా ఉత్తిష్ఠతి.
0: God is present in the entire universe. He has installed.
1: కేవలం నీ యొక్క భ్రమ చేతని ఇవన్నీ అనేక రకంగా కల్పించుకుంటున్నావు.
0: Because of mistaken identity or illusion, you think of
1: duality.
0: Embodiments of love. Embodiments of love.
1: ఈ ప్రేమ నీ యందు ఉన్నది కానీ పరులు యందు లేవు.
0: The love is within you. Cannot expect it from outside.
1: ఎవరిపైనా ప్రేమ వారికి ఉండవచ్చును.
0: You may have love towards somebody.
1: ఆ ప్రేమ యొక్క ప్రతిబింబాన్ని నీవు ప్రత్యక్షంగా కనిపించవచ్చును.
0: And you may find the reflection of the love in front.
1: కనుక ఈ ప్రత్యక్షంగా కనిపించేటువంటి యొక్క రిలేషన్స్ కానీ ప్రత్యక్షం కాదు.
0: All the love that you find externally, you feel so, are based on relationship.
1: నీవు ప్రేమిస్తుండేటువంటిదంతా కూడాను నీ యొక్క రిఫ్లెక్షనే.
0: ఆల్ దట్ యు లవ్ ఈజ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్.
1: ఈ రిఫ్లెక్షన్ నీవు ప్రేమించుకుంటూ నేను ఎవరినో ప్రేమిస్తున్నా అనుకోవటం ఇది పెద్ద పొరపాటు.
0: When you love your own reflection and begin to imagine that you are loving somebody else,
1: he is my friend, antaru.
0: This is a mistake. You say this, I like it.
1: He is my friend, antaru.
0: You say he is my friend.
1: Friend evaru?
0: Who is a friend?
1: Friend okkade.
0: There is only one friend.
1: Daivam okkade nee yokka friend.
0: God is only your friend.
1: Atane nee yokka nijamainatundi mitruliga bhavinchali.
0: God is your true friend.
1: అటువంటి నిజమైనటువంటి ఫ్రెండ్ నీకు ఎట్టి మోసములు చేయడు.
0: A true friend, God, will never betray.
1: కానీ కొన్ని సందర్భాల్లో నీవే అటువంటి నిజమైనటువంటి మిత్రుడిని సందేహిస్తున్నావు, కానీ నిజమైన మిత్రుడిని నిన్ను సందేహించడు.
0: God, the true friend, will never doubt you, but you are doubting your true friend, God himself.
1: కనుక ఇది నీలో కలిగేటువంటి యొక్క మార్పులే, కానీ దైవంలో ఎట్టి మార్పులు లేవు.
0: All changes are there in you, but not in God.
1: కనుక దైవం ఎప్పుడు కూడాను ఏకాత్మభావమే.
0: God is always one with the same.
1: అటువంటి ఏకాత్మభావం కలిగినటువంటి యొక్క దైవాన్ని నీ మిత్రుడిగా తీసుకో.
0: Have that non-dual God, only one, as your true friend.
1: ప్రపంచంలో చూసిన అన్ని కూడా మనకు మిత్రులుగానే వస్తుంటారు.
0: Thereafter you will find friends everywhere in this world.
1: అసలు నీకు శత్రువే లేడు లోకంలో.
0: In fact, there is no enemy to anybody in this world.
1: ఎక్కడ నాడు ఇంకా రెండవ వాడు?
0: Where is the second one?
1: రెండో వ్యక్తి ఉన్నప్పుడే కదా అది నా శత్రు అంటావు.
0: When there is a second, you can say, call him friend.
1: రెండో వ్యక్తియే లేడు.
0: There is no second person.
1: అన్ని కదిలిపోయే మేఘాలే.
0: All are like passing clouds.
1: కనుక ఇట్టి కదిలిపోయేటువంటి దాన్ని నీవు విశ్వసిస్తున్నావు.
0: You rely on this passing.
1: నిశ్చలమైన నిర్మలమైన నిస్వార్థమై ఉండేటువంటి ఒక దైవత్వాన్ని నీవు విశ్వసించలేకపోతున్నావు.
0: You are not able to believe that unsullied, unpolluted, blemishless divine love.
1: అటువంటి డివైన్ లవ్.
0: That is divine love.
1: కానీ ఈ డివైన్ లవ్ ని మర్చిపోయి,
0: you are forgetting the divine love.
1: Deep wine.
0: You are completely గాఢంగా
1: త్రాగినటువంటి దానిని నువ్వు విశ్వసిస్తున్నావు.
0: You are totally intoxicated with this deep wine.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: దైవత్వాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే,
0: if you want to know God,
1: మీరు ఏకాత్మ భావాన్ని పెంచుకోండి.
0: Develop this feeling of oneness.
1: అప్పుడే మీకు దైవత్వం సూటిగా కనిపిస్తాడు.
0: Then you can see God straight face to face.
1: ప్రత్యక్షంగా కనిపిస్తాడు.
0: You will see his manifestation.
1: ఈ ప్రత్యక్షంగా కనిపించేటువంటి దేవుడు మొట్టమొదటి దేవుడు సూర్యుడే.
0: The first God whom you see is sun himself.
1: దీనినే వేద పురుషులందరూ కూడా చేరి ప్రత్యక్ష దేవుడు అనగా గాయత్రిని తెలిపినటువంటి యొక్క దేవుడే సూర్యుడే.
0: Therefore the Vedic scholars praise God in the form, in the name of sun.
1: ఈ సన్ అనేటువంటి వాడు నీ యొక్క ప్రత్యక్షమైనటువంటి యొక్క భగవంతుడే.
0: Therefore sun is God manifested.
1: ఈ దైవం అనేటువంటి దాన్ని నీ ఫ్రెండ్ గా భావించు, తల్లిగా భావించు, తల్లిగా భావించు, ఏ విధంగా భావించుకో.
0: You may consider God as your mother or father or your friend in whatever form.
1: తమేవ మాతా చ పితాత్వమేవ, తమేవ బంధుశ్చ సఖత్వమేవ, తమేవ విద్యా ద్రవిడం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ.
0: ఓ గాడ్, యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ మై బ్రదర్, యు ఆర్ మై రిలేషన్, యు ఆర్ మై వెల్త్, యు ఆర్ మై ఎవ్రీథింగ్.
1: ఎవ్రీథింగ్ ఈజ్ నీవే.
0: ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్.
1: అటువంటి దానిని మనం వదిలిపెట్టి,
0: we are giving up that sacred
1: తాత్కాలికమైనటువంటి సుఖాన్ని ఇచ్చేటువంటి యొక్క దీనిని మాత్రమే పట్టుకుని మనం పీడిస్తున్నాము.
0: We are going by the temporary fleeting pleasures.
1: ఎవరు మనకు శాశ్వతమైనటువంటి వారు?
0: Who is permanent?
1: ఎవరు లేరు.
0: No one is permanent.
1: అసలు నీవే నీకు శాశ్వతం కాదు.
0: In fact, you are not permanent.
1: నీకు శాశ్వతమైనటువంటి ఫ్రెండ్ ఎక్కడ చిక్కుతాడు?
0: Then how can you think of a permanent friend?
1: కనుక నీకు పర్మనెంట్ ఫ్రెండ్ అనేటువంటి లోకంలో ఒక్కడే, అతనే దైవము.
0: There's only one permanent friend, God himself.
1: కనుక మీరు నిజమైనటువంటి ప్రేమని కలిగినట్టు అనంటే,
0: in order to develop true love,
1: నిజమైన ప్రేమను మీరు తెలుసుకోవాలనుకుంటే,
0: if you want to know the true love,
1: దైవాన్ని విశ్వసించండి.
0: Have faith in God.
1: ఆ దైవం యొక్క ప్రేమ చెలించేటువంటి కాదు.
0: The divine love is unwavering.
1: ఎప్పుడు కూడా నువ్వు భరించేటువంటిది.
0: It is always constant and eternal.
1: ఎన్ని బాధలు పెట్టినప్పటికీ అతను నీవాడే.
0: Whatever the suffering you may undergo, but God
1: నీవు
0: belongs
1: అతని వాడవే.
0: And you belong to him.
1: కనుక నీవు అతని వాడు అతను నీ వాడే ఇక రెండో మూడో వాడు రెండు లేడు.
0: God belongs to you, you belong to him, there is no third person between you.
1: మూడో పదార్థం జగత్తులో కనిపించనే కనిపించదు.
0: There is nothing like the third object or third person.
1: ఎక్కడ ఉంది మూడవది?
0: Where is the third one?
1: అన్ని భ్రమలే.
0: All illusion.
1: ఈ క్లాస్మేట్స్ అని అంటారు.
0: You say classmates.
1: కానీ స్పోర్ట్స్ మేట్స్ అంటే అంటారు.
0: అండ్ యూ సే యువర్ ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్స్.
1: కానీ ఎవరు నీకు ప్రక్కన లేరు.
0: అండ్ ఇన్ఫాక్ట్ నో వన్ ఇస్
1: నీకు ఒక్కడే నీవు.
0: యు ఆర్ ఆల్ అలోన్.
1: నిన్ను నీవే భరించుకుంటున్నావు.
0: అండ్ యూ హావ్ టు బేర్ ఆల్.
1: నిన్ను నీవే విశ్వసించుకుంటున్నావు.
0: హావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: అప్పుడే నీకు సరైనటువంటి సత్యం గుర్తించడానికి వీలవుతుంది.
0: దెన్ ఇట్స్ పాసిబుల్ టు నో ది ట్రూత్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమను మాత్రం మరవకండి.
0: నెవర్ ఫర్గెట్ లవ్.
1: ప్రేమ భగవంతుని యొక్క స్వరూపమే.
0: అండ్ లవ్ ఇస్
1: లవ్ ఇస్ గాడ్. లివ్ ఇన్ లవ్.
0: లవ్ ఇస్ గాడ్. లివ్ ఇన్ లవ్.
1: అప్పుడే నీకు సరైనటువంటి తత్వం అర్థమవుతుంది.
0: దెన్ యూ విల్ నో ది ట్రూ నేచర్.
1: ఎవరేమి చెప్పినప్పటికీ నీవు వారి మాటలు నువ్వు వినలక్కర్లేదు.
0: పీపుల్ మే టాక్ ఇన్ సెవెరల్ వేస్, నెవర్ బి క్యారీడ్ అవే.
1: ఎవరో వచ్చి నీకు ఇది పుష్పము అని చూపిస్తాడు.
0: Someone comes and says, here is the flower.
1: కానీ ఇంకోరు వచ్చేసి ఇది పుష్పం కాదు.
0: Someone says, this is not a flower.
1: ఇది ఫ్లవర్ పెట్టడానికి పెట్టినటువంటి ఒక అల్లిక.
0: This is only a mat on which you have kept the flower.
1: అల్లికగా భావించుకోవచ్చును, ఇది పుష్పంగా భావించుకోవచ్చును, కానీ రేఖలు ఎన్ని ఉన్నాయి?
0: But this is a flower with so many petals.
1: కనుక నీవు రేఖలు మాత్రమే నీవు విశ్వసించుకోకుండా పూలు మాత్రమే విశ్వసించి నీ ఒక్కటే ఒకటి, నేను ఒక్కటే నాకు నా హృదయాల్లో.
0: దేర్ మే బి మెనీ పెటల్స్ బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫ్లవర్ దట్ ద ఫ్లవర్ ఆఫ్ యువర్ హార్ట్ విచ్ ఇస్ ఓన్లీ వన్.
1: కనుక మీరు ఏ విధమైనటువంటి నమ్మకాన్ని పెట్టుకున్నా దైవం విషయాన్ని మాత్రం నమ్మకం చెడగొట్టుకోకండి.
0: నెవర్ లూజ్ ఫెయిత్ ఇన్ గాడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
1: మరి నీవు పిచ్చిగా బయలుదేరుతున్నావురా, నీవు తప్పుగా నీవు ప్రయాణం చేస్తున్నావు అని నీ తల్లిదండ్రులు కూడా చెప్పవచ్చు.
0: Sometimes even parents may say, you are proceeding in a wrong way, in a mad way.
1: నాకు దైవమే భగవంతుడు.
0: Yes, God is my father.
1: నా ఫ్రెండ్ ఏ నా భగవంతుడు.
0: And my father is God.
1: నా ఫ్రెండ్ ఏ నా భగవంతుడు.
0: And my friend is my God.
1: ఈ ఫ్రెండ్ అంటే ఎవరని?
0: Then who is your friend?
1: ఎవరు కాదు, నీ ఫ్రెండ్ ఎవరు? వాడే నీ ఫ్రెండ్.
0: ద ట్రూ ఫ్రెండ్ ఇస్ గాడ్ ఓన్లీ, నో అదర్ పర్సన్.
1: మానవత్వంతో కూడినటువంటి ఏది కూడా మనకు నిజమైనటువంటి మిత్రుడు కాదు.
0: దేర్ఫోర్ దాట్ విత్ ఇస్ హ్యూమన్ ఎలిమెంట్ కెన్ నెవర్ బి యువర్ ట్రూ ఫ్రెండ్.
1: తల్లిని నీవు ప్రేమిస్తుంటావు.
0: యు లవ్ యువర్ మదర్.
1: కానీ తల్లి దేనివల్ల తల్లి?
0: హౌ డు యూ కాల్ హర్ యువర్ మదర్?
1: నీకు ఈ శరీరాన్ని పెంచి పెద్ద చేసింది కనుకనే నీకు తల్లి.
0: బికాస్ షీ హాస్ గివెన్ బర్త్ టు యూ అండ్ షీ హాస్ ఫాస్టర్డ్ యూ, సో షీ ఈజ్ యువర్ మదర్.
1: నిజంగా నీకు పెంచి పెద్దనే చేయకపోతే ఈ తల్లి ఎవరని చెప్పగలవు?
0: ఆర్ ఎల్స్ హౌ డు యూ సే దట్ షీ ఈజ్ యువర్ మదర్?
1: నిన్ను కన్నది కాబట్టి ఆమె తల్లి.
0: బికాస్ యు ఆర్ బోర్న్ టు హర్ యూ సే షీ ఈజ్ యువర్ మదర్.
1: నీకు టీచ్ చేస్తున్నాడు కాబట్టి అతను టీచర్.
0: బికాస్ సో అండ్ సో ఈజ్ టీచింగ్ యూ.
1: అతనే నీ గురువు.
0: అండ్ ఈజ్ యువర్ టీచర్.
1: గురువు టీచరు తండ్రి అనేటువంటిది నీవు కొన్ని అనుభవాలను బట్టి నీవు చెప్తున్నావు, కానీ నిజంగా అవి సరైనటువంటివి కాదు.
0: సో యూ సే వన్ ఈజ్ ఎ టీచర్, అదర్ వన్ ఈజ్ అ ఫాదర్, బేసింగ్ ఆన్ ది రిలేషన్షిప్ అండ్ బేసింగ్ ఆన్
1: ది కనిపిస్తుంటాయి పోతుంటాయి.
0: ఆన్ దట్ వాట్ యూ సీ వాట్ ఈస్ కాన్స్పిక్యువస్.
1: ఇది సినిమాలో తెరపైన కనిపించేటువంటి బొమ్మలు వారి.
0: దే ఆర్ ఆల్ లైక్ పిక్చర్స్ ఆన్ ద స్క్రీన్.
1: కనుక నీవు ఈ స్క్రీన్ బట్టి నీవు ఏమాత్రం ప్రయత్నం చేయవద్దు.
0: సో డోంట్ గో బై ది పిక్చర్స్ విచ్ మూవ్ ఆన్.
1: నీ పిక్చర్ నీ హృదయంలో ఉంటుండాలి పవిత్రంగా.
0: హ్యావ్ దట్ పిక్చర్ ఇంప్రింటెడ్ ఇన్ యువర్ హార్ట్.
1: దానిని నీవు ఏనాడు కూడా మార్పు చేసుకోవద్దు.
0: నెవర్ చేంజ్ దట్ ఇంప్రింటెడ్ పిక్చర్.
1: దృఢమైనటువంటి విశ్వాసంతో నీవు దానిని పెంచుకో.
0: విత్ స్ట్రాంగ్ ఫెయిత్ రిలై ఆన్ దట్ పిక్చర్ ఇంప్రింట్.
1: అప్పుడే నీకు దైవం నీకు కనిపిస్తాడు.
0: Then you will be able to visualize God.
1: నీవు మర్చినా నీవు మరణించినా అతను మర్చేటువంటి వాడు కాదు.
0: You may forget or you may die, but the true friend will never forget you.
1: అతనే దైవము.
0: The true friend is God.
1: కనుక దైవాన్ని నీవు తండ్రిగా పెంచుకోండి.
0: So consider God as your friend.
1: అప్పుడే నీవు అతను ఒకటైపోతారు.
0: Then you and he become one.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: లోకములో అనేక మంది పదార్థములను పెట్టుకుని,
0: in this world there are many misinterpretations.
1: అనత్తాల్లో పడి,
0: and they're confused.
1: యథార్థాన్ని మర్చిపోతున్నారు.
0: And they've forgotten the reality.
1: కనుక యథార్థం అనేటువంటి దైవం ఒక్కడే నీ ఫ్రెండ్.
0: The reality is the divinity.
1: అతనే నీ తండ్రి, అతనే నీ తల్లి, అతనే నీ మిత్రుడు.
0: So the reality is the divinity. God is your friend. God is your mother. God is your father.
1: అదే భగవద్గీతలో ఉత్తమేవ మాతా చెప్పి తత్వమేవ.
0: That is what is said in the scripture, that God is your father. Is your relationship and a friend? And everything is divine, everything is God. That feeling should be center of your life. Then there will be no change.
1: ఇట్టి ఏకాత్మ భావాన్ని నువ్వు విశ్వసించుకుంటే అన్ని విధమైనటువంటి ఏకాత్మము నీలో ప్రారంభమవుతుంది.
0: If you have got that feeling of oneness,
1: నీవే మరొక విధమైనటువంటి ఆదర్శప్రాయుడిగా మారుతావు.
0: Then you will be an ideal to the world.
1: కనుక ఐడియల్ మ్యాన్ గా నీవు తయారు కావాలి.
0: You should be an ideal man.
1: నీవు ఒక ఫ్రెండ్ అనుకుంటే మార్పు చెందినటువంటి ఫ్రెండ్ అనుకోవాలి.
0: If you have a friend, there should not be any change in him.
1: కనుక నీవు అట్టి మార్పు చెందినటువంటి ఫ్రెండ్ గా నీవు తయారు కా.
0: యు బీ ఎ చేంజ్లెస్ ఫ్రెండ్.
1: నీకు మరణం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో డెత్ అట్ ఆల్.
1: నీకు శిక్ష లేదు.
0: దేర్ ఇస్ నో పనిష్మెంట్.
1: నీకు ఏ విధమైనటువంటి బాధలు ఉండవు.
0: దెన్ దేర్ బి నో పెయిన్.
1: నీవు నీవుగానే ఉంటావు.
0: యు రిమైన్ యువర్ సెల్ఫ్ ఎటర్నల్.
1: ఎవరైనా నీవు ఎవరయ్యా అంటే
0: ఇఫ్ యు ఆస్క్ యు హూ ఆర్ యు,
1: ఐ యామ్ ఐ, ఐ యామ్ ఐ, ఐ యామ్ ఐ.
0: గివ్ ది ఆన్సర్, ఐ యామ్ ఐ, ఐ యామ్ ఐ.
1: నేను పలాని వాడిని అని కూడా చెప్పుకోకూడదు.
0: నెవర్ సే ఐఎమ్ సోన్ సో.
1: ఐఆమ్ ఐ,
0: ఐఎమ్
1: నేను, నేనే,
0: ఐఎమ్ ఐ.
1: ఈ యొక్క సంబంధమైనటువంటి యొక్క ఏకాత్మ భావం ఎవరు సంపాదించుకుంటారో వాడే నిజమైన తల్లిడు.
0: దిస్ ట్రూ ఐడెంటిటీ విత్ ది సెల్ఫ్, ది ఐ, ఈజ్ ద ప్రాపర్ కరెక్ట్ ఆన్సర్.
1: కనుక ఇక రేపు నాడు నుంచి దీనికి తెలియనటువంటి వివరములంతా చక్కగా బోధిస్తాను.
0: ద ఫాలోయింగ్ డేస్ టు కమ్ భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ అస్ along these lines.
1: Kanuka mi guru kani mi devudu kani okkade kani rendu moodu ra devu.
0: Either your guru preceptor or God, only one, there are not many.
1: Nu palani vaadu na guru ani anukuntavu.
0: You think so and so is your guru.
1: Adan temporary ga vachinatuntu vaade.
0: He is only temporary, that's all.
1: Kani nee guru anetuntu vaadu shashtamaina vaadu kada.
0: But don't you think that your guru is permanent?
1: Adan konni dinamallo maarpu chendutadu.
0: And you think the others guru?
1: అప్పుడు నీ గురువు ఎవరు?
0: Then who is your true guru?
1: ఇవంతా కూడా పిచ్చి పిచ్చి భావం లేదు.
0: All your imagination.
1: నిజమైనటువంటి గురువు దైవం ఒక్కడే.
0: The true guru is only God himself.
1: అది దైవత్వాన్ని పుట్టి నీవు విశ్వసించు.
0: Have full faith in God.
1: ఆ నమ్మకాన్ని నీవు పెంచుకో.
0: Develop this faith more and more.
1: అప్పుడే నీ మనుషుడిగా మారగలవు.
0: Then only you can be a true human.
1: దైవం మనుషు రూపేనా.
0: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్.
1: అంతేగాని ఇంకొక రూపం ఇంకొక రూపం కాదు.
0: ఈజ్ నో అదర్ ఫార్మ్ డిఫరెంట్ ఫ్రమ్ ది హ్యూమన్ ఫార్మ్.
1: కనుక మీరు మిమ్మల్నే మీరు దేవుడిగా, మిమ్మల్నే మీరు భక్తుడిగా, మిమ్మల్నే మీరు దాసుడిగా, మిమ్మల్నే మీరు మీరుగా భావించుకోండి.
0: కన్సిడర్ యువర్ సెల్ఫ్ డివైన్. హ్యావ్ దిస్ ఫీలింగ్, ఐఎమ్ ఐ, నథింగ్ టు డూ విత్ ఎనీ అదర్ థాట్.
1: ఈ భావంలో మీరు జీవిస్తూ రండి, తప్పక దైవత్వము మీలోనే ఆవిర్భవిస్తాడు.
0: Let you carry on this life sojourn with this conviction, then you will be blessed.
1: నువ్వు ఎక్కడ కూడా బయట ఉన్నాడు అనేటువంటి కింద ఆ దృష్టిని నీవు మార్చుకోవద్దు.
0: Never consider that God is outside.
1: God ఎప్పుడు కూడా outside లేడు.
0: God is never outside.
1: God is inside.
0: God is always inside.
1: ఎప్పుడు నీలోనే ఉన్నాడు.
0: He is there within you continuously.
1: నీ యొక్క ప్రతిబింబమే భగవంతుని యొక్క ప్రతిబింబం.
0: And the very reflection is the reflection of God.
1: Reaction is Bhagavad Gita's reaction.
0: Your reaction is divine reaction.
1: Your resound is Bhagavad Gita's sound.
0: Your resound is God's sound.
1: కాబట్టి అన్ని కూడా భగవంతు.
0: So all are basically divine.
1: భగవంతుడే ఎన్ని ఆటలు ఆడించి, ఎన్ని పాటలు పాడించి, ఎన్ని విధమైన నాటకం ఆడినప్పటికీ భగవంతుడు ఒక్కడే.
0: God is the director for all the play, for the music that goes on in this world.
1: పేరు ఎన్నైనా పెట్టుకోండి.
0: You may give any name.
1: ఆ నేముల వల్ల ఏమాత్రం మార్పు రాదు.
0: The names will not bring in any change.
1: నేములు ఎన్నెక్కడ ఉండబడిని వ్యక్తిత్వం ఒక్కటే.
0: There is difference in nomenclature, but the reality is one.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: మీరు నిజంగా భగవంతుడు కావాలనుకుంటే,
0: if you really want to know the divinity,
1: మీ నమ్మకాన్ని ఏకాత్మ భావంగా పెంచుకోండి.
0: Develop this oneness, the faith.
1: అప్పుడే మీరు భగవంతుని చూస్తారు, భగవంతుడితో అనుభవిస్తారు.
0: Then you will be able to see God, experience Him.
1: Prema mudita manase kahe.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: బాల్యంబునందున పలువురితో కూడి ఆటపాటల యందు ఐక్యుడెవరు?
1: ఇన్ చైల్డ్హుడ్ వన్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ఆల్ ది ప్లే, ఫన్ అండ్ ఫ్రాలిక్.

0: చుట జరిగియుండు.
1: ఇన్ యూత్ వన్ స్పెండ్స్ టైమ్ ఎస్టాబ్లిషింగ్ అసోసియేషన్ కాంటాక్ట్ ఫ్రెండ్షిప్ విత్ ఎవ్రీబడి కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది ఎర్నింగ్.
0: ముదిమి వచ్చిన ఎంత మూలహరిని తెలువక అది ఇది లేదని ఆరటించు.
1: ఇన్ అడ్వాన్స్డ్ ఏజ్ వన్ డస్ నాట్ థింక్ ఆఫ్ గాడ్, గోస్ ఆన్ రిపెంటింగ్ అండ్ రిగ్రెటింగ్ ఫర్ ఆల్ దట్ దే హ్యావ్ నాట్ బీన్ ఎంజాయింగ్ అట్ దట్ స్టేజ్.
0: కానీ అంత్యంబున కదలిలేక,
1: బట్ యాజ్ ది ఎండ్ అప్రోచెస్ హీ కుడ్ నాట్ ఫైండ్ ది అబ్జెక్టివ్.
0: ద్రవ్యమార్జించుట తగిలియుండు.
1: ఈ స్టిల్ ఆఫ్టర్ మనీ అండ్ వెల్త్. ఇన్ అడ్వాన్స్డ్ ఏజ్ one does not think of God, goes on repenting and regretting for all that they have not been

0: He is still after money and wealth.
1: ప్రపంచమున విద్యావంతులు కోట కొలది ఉన్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ దర్ ఆర్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: చిన్న పిల్లవాడి మొదలుకొని వృద్ధుల వరకు కూడాను చదవాలి చదవాలి చదవాలి అనేటువంటి ఆశతో బ్రతుకుతూ ఉన్నారు.
0: వీ ఫైండ్ రైట్ ఫ్రమ్ టైనీ టాట్స్ to the level of the old people who want to learn, who want to study still more.
1: Aithe aa chaduvu valla varaku labhinchetuvanti paddam emiti?
0: What is the ultimate result of all this reading, this study?
1: Kalapatiki aneka vidhamuluga avastharaku guri ayipoyi ee vidyalanni nenu దేనికి సహాయపడుతున్నవి అంటే పట్టపూటి కోసం సహాయపడుతున్నది.
0: వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఫైనలీ, దే ఆర్ పుట్ టు ఆల్ వేస్ ఆఫ్ సఫరింగ్ అండ్ మిజరీ అండ్ ఆల్ ద ఎడ్యుకేషన్ దే అక్వైర్డ్ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ దేర్ లైఫ్ టైమ్ విల్ హెల్ప్ ఎట్ ది మోస్ట్ టు ఈక్ అవుట్ దేర్ లివింగ్.
1: కానీ కూటికి మొదలు కోటీశ్వరు వరకు కూడాను కేవలము చదువు చదువు చదువు చదువు, ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి అప్పులైనా చేసి పిల్లల్ని చదివిస్తున్నారు తల్లిదండ్రులు.
0: రైట్ ఫ్రమ్ ఎ పాపర్ టు ఎ మిలియనేర్, ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ప్రిపేర్డ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ మనీ. సమ్ ఈవెన్ హ్యావ్ టు టేక్ లోన్స్ ఆల్సో టు ఎడ్యుకేట్ దేర్ చిల్డ్రన్.
1: ఇంత చేసినప్పటికీ ఆ తల్లిదండ్రుల పైన సరి అయినటువంటి యొక్క కృతజ్ఞతను చూపటం లేదు.
0: దో ద పేరెంట్స్ స్పెండ్ ఎ లాట్ ఆఫ్ ద టైమ్ అండ్ ద రిసోర్సెస్ ఫర్ చిల్డ్రన్, చిల్డ్రన్ డోంట్ సీమ్ టు హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దెమ్.
1: ఎవరు నన్ను చదివించరు, నన్ను ఎవరు ఇంత పెద్దవారిగా చేసరి అనేటువంటి విషయము ఏమాత్రం కూడా యోచించరు.
0: ది యంగ్స్టర్స్ డు నాట్ అండర్స్టాండ్ దోస్ హు ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ all the education they received, all the benefits they enjoyed.
1: Itti paristhiti yendu ee education anetundi emti?
0: Under these circumstances let us understand what education is.
1: Pustakamulo patinchi poorthiga chusina sarva shastramulu,
0: one has gone through all the sacred texts, got into the depth of all that information contained in the books.
1: నిస్తులమైన విద్యను నేర్చితే అంటారు.
0: ఐ హావ్ బికమ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ వెరీడ్ బ్రాంచెస్ ఆఫ్ నాలెడ్జ్.
1: కానీ ఇన్ని నేర్చి ఇంత చదివి కట్టేపటికి వీరికి ఏమైనా శాంతి ఉన్నదా?
0: హ్యావింగ్ లెర్న్డ్ ఆల్ దిస్, హ్యావింగ్ అక్వైర్డ్ ద హోల్ ఆఫ్ ద నాలెడ్జ్ ఇన్ వెరీ డిసిప్లిన్స్, డూ దే ఎంజాయ్ ఎనీ పీస్ అట్ ఆల్?
1: పుస్తకం నుంచి పఠించినటువంటి యొక్క విద్యలన్నీ కూడా కేవలము భౌతిక దేహం నిమిత్తమే.
0: ఆల్ ది నాలెడ్జ్ దట్ వీ అక్వైర్ బై రీడింగ్ ద బుక్స్, ద బుక్ ఇస్ నాలెడ్జ్, గివ్స్ యూ ఓన్లీ ద వరల్డ్లీ నాలెడ్జ్, ద ఫిజికల్ ఇన్ఫర్మేషన్.
1: కానీ నిజమైన విద్య ప్రతి మానవుని ఎందుకు కూడా ఉంటున్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ ఎడ్యుకేషన్ ఈజ్ లేటెంట్ అండ్ ఇమనెంట్ ఇన్ ఎవ్రీ మై హ్యూమన్ బీయింగ్.
1: ఇంట్లో ఉండేటువంటి ఆడవారికి కూడాను విద్యలన్నీ చక్కగా తెలుసు.
0: We also know the women being highly educated.
1: Vidya endu edo goppa vidya unnadani chaala aashisthunnaru.
0: People expect very high standards of respectability and esteem by learning.
1: Inta chadivi kudanu vaari endu kinchittaina kudanu tagaina vijnanam em maatram kanipinchutledu.
0: With all the study that has gone through over the period of time, we don't find any wisdom, trace of wisdom in them.
1: ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు కూడాను తన బిడ్డలను స్కూల్కు పంపిస్తున్నారు.
0: Every parent sends his children to schools.
1: ఎందుకోసం పంపుతున్నారని ప్రశ్నిస్తే ఉద్యోగం కోసం.
0: If you ask them why do you send your children to schools, they say to get a good job.
1: అనగా ఉద్యోగం చేసి మీరు ఏం చేస్తున్నారు?
0: With all this

0: Job-oriented education, what is that you do?
1: తాను బాగుపడటం లేదు, తల్లిదండ్రులకు తగినటువంటి సహాయం చేయటం లేదు.
0: In fact, the modern man has no transformation, reformation in him, and nor is he of any help to his parents.
1: కాని నేను విద్యావంతుడని విర్రవీగుతున్నాడు.
0: But he is highly egoistic because of his knowledge.
1: విద్యను నేర్చుతున్నచు కేవలం అహంకారం ఎందుకు?
0: Why should you be egoistic at all for all the education that you acquired?
1: విద్య యొక్క విశిష్టత వినయము.
0: The significance of education lies in humility.
1: కానీ ఆ వివేకమైనటువంటిది, విజ్ఞానమైనటువంటిది మానవుని అందు లేకుండా ఉండిన ఎన్ని నేర్చి ప్రయోజనం ఏమిటి?
0: Without wisdom, without the sense of discrimination and humility, what for all the education?
1: సమాజం యొక్క క్షేమం కోసమని మేము విద్యను నేర్చుతున్నాము.
0: We study keeping in view the welfare of the whole society.
1: కానీ సొసైటీకి ఏం చేస్తున్నారు వీరు?
0: What is that we are doing for the society?
1: సొసైటీ నుంచినే ఈ విద్యావంతులు ఎంతనో నేర్చుకుంటున్నారు.
0: From the society only we are benefited and learn many things.
1: తల్లిదండ్రులకు తెలిసినటువంటి వివేకం కూడా చదువుకున్నటువంటి వాళ్ళకి తెలియటం లేదు.
0: In fact, the educated man today is not that intelligent, as is not that powerful in discrimination when compared to others.
1: కాని ఇంత మాత్రమేనకై వీరు ఎందుకు ఇంత విర్రవీగటం?
0: After all, with this little knowledge you have, why should you be egoistic at all?
1: ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా నువ్వు విద్యార్థులందు కేవలం వినయం శూన్యమైనది.
0: In modern students, there is no iota of humility at all.
1: పెద్దలను ఏ విధంగా గౌరవించాలి?
0: How to respect elders?
1: తాను సమాజంలో ఏ విధంగా సమాజ సేవ చేయాలి?
0: How one should render service to the community?
1: కానీ ఇవి రెండు కూడా తెలియకుండా కేవలం గ్రంథ పరిచయం మాత్రమే అభివృద్ధి చేస్తున్నారు.
0: సో దేర్ ఇస్ నో సర్వీస్, నో హ్యూమిలిటీ, బట్ వన్ గెట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ బుకిష్ నాలెడ్జ్.
1: ఈ బుకిష్ నాలెడ్జ్ వల్ల నేర్చుకున్నటువంటిది ఏమిటి? ఆర్టిఫిషియల్ విద్య.
0: By this bookish knowledge, your life becomes totally artificial.
1: The life anta artificial gaane untundadi.
0: The entire life is full of this artificial.
1: Tindi anta artificial gaane untundadi.
0: Learning is artificial.
1: Nadachadam kuda artificial gaane untundadi.
0: Even the walking style is artificial.
1: Anni style gaane untundadi.
0: Everything is of this type, artificial nature.
1: Idi nechukodaniki college lu pampinchalana?
0: To lead an artificial life, should you go to a college?
1: నిజంగా నేను కాలేజీకి వచ్చినందు దేనికోసం అని తను తాను ప్రశ్నించుకోవాలి.
0: Each one has to question himself, what is it that has brought me to this college?
1: అప్పుడే తాను సరైనటువంటి యొక్క మననం చేయవచ్చును.
0: Then only you can have true learning.
1: గ్రంథమును పరిచయం చేయటము చదువు కాదు.
0: The textual knowledge, the bookish knowledge, is not true education.
1: కేవలము బుక్ లో ఉన్నటువంటిది మస్తకానికి చేర్చుకుంటారు, మస్తకంలో ఉన్నటువంటిది పుస్తకంగా రాస్తారు. ఈ పుస్తకము మస్తకము రెండింటి ఎందుకు వీళ్ళు కాలం అంతా వ్యర్థం చేస్తున్నారు, కానీ ప్రాక్టికల్ నన్ను ఏమి అర్థం చేసుకోలేదు.
0: హీ గ్యాదర్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆల్ ద బుక్స్ అండ్ అగైన్ స్టార్ట్ రైటింగ్ ద బుక్. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ బై డైరెక్షనల్ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్, పుస్తక ద బుక్ అండ్ మస్తక ద హెడ్.
1: కానీ పుస్తకము నిండా మస్తుగా చదువు ఉండే.
0: ఇన్ బుక్స్ పుస్తక దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, మస్తుగా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్.
1: మస్తకం ఎందు మట్టి రెండు.
0: బట్ మస్తక ద హెడ్ ఈస్ ఫుల్ ఆఫ్ మట్టి ద మడ్.
1: దాంట్లో వచ్చేటువంటి ఫలితం ఏమాత్రం కూడా మనకు కనిపించడం లేదు.
0: యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ పాజిటివ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ సచ్ ఎడ్యుకేషన్.
1: ప్రతి విద్యావంతుడు కూడాను మననం చేయాలి.
0: Every educated man should think in this particular direction.
1: అందరూ చేస్తున్నారే, కానీ దీనివల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
0: The chief guest in his address mentioned, though all people learn and study, what is the ultimate result out of this?
1: ఇంత మాత్రమేనకై మనం ఎన్ని వేలు ఖర్చు పెడుతున్నాము?
0: For this, we spend thousands and thousands of money.
1: ఈ చదువుకున్నటువంటి వారంతా చేసేటువంటి పని ఏమిటి?
0: What is that these educated people are doing?
1: సమాజంలో ఏమైనా శాంతిని పోషిస్తున్నారా?
0: Do they establish peace in society?
1: వ్యక్తులను చక్కచేస్తున్నారా?
0: Are they transforming the individuals in the community?
1: ఏ చదువుకున్నటువంటి వారి యొక్క ఇంటి చూసిన కూడా వాళ్ళ పిల్లలు ఏమాత్రము డిసిప్లిన్ ఉండటం లేదు.
0: There is no discipline among the children of these educated people.
1: తల్లిదండ్రుల దగ్గర ఏమో వినయంగా ప్రవర్తిస్తారు.
0: They behave with all the humility in front of their parents.
1: బయట చూస్తే చాలా పక్క రౌడీస్ గా పెరుగుతుంటారు.
0: But the moment they go out of their homes, they behave like rowdies, vagabonds.
1: కనుక మొట్టమొట బయట మంచి పేరు సంపాదించాలి.
0: Therefore, it is absolutely necessary.
1: ఈనాడు మీరు చదివంతా కూడా బయట ప్రపంచం కోసమే చేస్తుంటారు.
0: All our studies are meant for the outside world.
1: కానీ తన ఇన్సైడ్ ఉన్నటువంటి ఒక ఆత్మ ప్రబోధం ఏమాత్రం కూడా వారు ప్రచారం చేయటం లేదు.
0: But no one is seriously thinking about the inner message, the inner lessons.
1: మనకు ఆత్మ ప్రబోధమే నిజమైనటువంటి విద్య.
0: It is only the self-awareness which is most important.
1: అది లేకుండా ఎన్ని బోధనలు చేసి కూడా ప్రయోజనం ఉండదు.
0: Without this awareness of the self, all the rest of the knowledge is useless.
1: ఏంటి నాలెడ్జ్?
0: What is this knowledge?
1: ఈ నాలెడ్జ్ అంటున్నారు, అలర్జీగా పెంచుతున్నారు.
0: We say knowledge, knowledge, but ultimately it lands up in allergy.
1: దీనికోసం మనం చదవటం.
0: Should we study to develop allergy?
1: తన యొక్క ప్రభావాన్ని తాను చూపుకుంటున్నాడే కాని మనసు యొక్క ప్రభావము, హృదయం యొక్క పవిత్రత ఎవరికి కనిపించటం లేదు.
0: He thinks of exercising influence, respectability in the society, forgetting the very mind and also of his heart.
1: ఈనాడు ప్రపంచం లోపల ఎక్కడ చూసినప్పటికీ మాటలు మంచివి.
0: In the modern world, wherever you go, you listen to nice words.
1: పోయి తాను చెప్పిన మాటలైనా తను ప్రవర్తించుతున్నాడా?
0: But does anyone observe in practice what he speaks?
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of law.
1: ఈ గ్రంథ పరిచయం ప్రధానం కాదు.
0: It is not this bookish knowledge that is important.
1: ఆ గ్రంథ పరిచయమును గ్రంథంగా మార్చుకొని హృదయానికి చేర్చుకోవాలి.
0: Out of all this textual knowledge, grantha, we should draw the gantha, the essence out of it.
1: కనుక ఇది మీరు నేర్చుకోవాల్సినటువంటి విద్య.
0: Drawing the essence, gantha, is the true education.
1: పుస్తకాలు చదువుతున్నాం.
0: We go on reading, referring books.
1: చదివిన చదువంతా కూడా ఏం ప్రయోజనం?
0: What is the ultimate use of all this knowledge, education?
1: ఆయన ఇట్లా చెప్పాడు, ఈయన ఇట్లా చెప్పాడు, ఆయన ఇదేనా మనం తెలుసుకోవటం?
0: After all, what is that we know? We go on quoting what people say about
1: it. నీ హృదయం నీకేం బోధిస్తుండాలి అది నీకు చెప్పాలి.
0: What is the knowledge of the self? What is the teaching of the self?
1: కానీ దాన్ని ఎవరు గోచారించలేదు.
0: Nobody is inquiring in this path.
1: ప్రేమస్వరూపులారా,
0: embodiments of love.
1: ఏది చదువుకున్నప్పటికీ ఒకటి రెండైనా కూడా మనం ప్రాక్టికల్ లో పెట్టి దాన్ని ఆదర్శంగా నిరూపించాలి.
0: వాట్ ఎవర్ యూ మే స్టడీ, అట్లీస్ట్ యూ షుడ్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ వన్ ఆర్ టూ ప్రిన్సిపల్స్ అండ్ దెన్ డెమోన్స్ట్రేట్ వాట్ ఐడియలిజం ఈస్.
1: గొప్ప గొప్ప వారందరూ కూడా చదివారు.
0: ఆల్ గ్రేట్ పీపుల్ స్టడీ, నో డౌట్.
1: కానీ చదివినారు, కానీ వారికి వారే మాత్రం చూసుకోవటం లేదు.
0: దే స్టడీ టు ఎ వెరీ హై స్టాండర్డ్ బట్ దే హ్యావ్ నాట్ అండర్స్టూడ్ దేర్ ట్రూ నేచర్.
1: తన ప్రవర్తనలో చాలా చీప్ గా ఉంటాడు.
0: Their conduct is so cheap.
1: చీప్ లోపల చాలా గొప్ప చీప్ గా ఉంటాడు.
0: బట్ దో హీ ఈస్ ద చీఫ్, హిస్ కాండక్ట్ ఈస్ సో చీప్.
1: కనుక మొట్టమొదట చీర పరీక్షను చేసుకోవాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ రిక్వైర్ ద ట్రూ నాలెడ్జ్.
1: ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్.
0: ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్.
1: దాన్ని మనం చూసుకోకుండా అదే మన యొక్క జీవితము.
0: To take care of this character constitutes the very essence of life.
1: ఈ క్యారెక్టర్ లేనటువంటి చదువు ఏం ప్రయోజనం?
0: Education bereft of character is useless.
1: ఎంత కూడాను కేవలము ఉడకని అన్నము.
0: It is all the half boiled rice, half baked.
1: కనుక ఏ ఒక్కటైనా కూడా మనం ప్రాక్టికల్ లో పెట్టి దాన్ని 10 మందికి బోధించాలి.
0: At least we should translate into action one or two principles what we study and preach. and set an example to others.
1: మనిషికి ఉన్నటువంటిది మూడు తత్వములు.
0: Man has got three dimensional nature.
1: Mind, Atma, Buddhi.
0: The mind, intellect and the self, Atma.
1: ఈ ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి?
0: What is the nature of Atma, the self?
1: అది సర్వత్రా ఉంటుండాలి.
0: It's present all over.
1: అది ఆత్మ నుండి ప్రబోధించినటువంటి యొక్క విద్యనే, వాక్కులే అది నిజమైనటువంటి విద్య.
0: The true education is that which propagates, which publicizes, that which arises out of one's own heart or the self.
1: కానీ ఈ హార్ట్ అనేటువంటిది ఫిజికల్ హార్ట్ కాదు.
0: It is not the physical heart.
1: Physical heart ఏమిటి? అది ఒక మ్యాటర్.
0: The physical heart is only a matter.
1: కానీ దీనివల్ల మనకు అన్ని ప్రమాదం లేదు, కానీ ఏ సుఖం లేదు.
0: The physical heart will put you to all sorts of dangers. There is no benefit out of this.
1: అది సరైనటువంటి పని చేస్తుంటే మనం ఎంతైనా బాగుపడతాం.
0: In fact, if you exercise from the point of the self, you will be exemplary.
1: చదివిన మహనీయులు అందరూ కూడాను ఎంతనో ప్రాక్టికల్లో పెట్టి దాన్ని ఆదర్శంగా ఇతరులకు నిరూపిస్తున్నారు.
0: ఆల్ నోబుల్ సోల్స్ ఆఫ్ రిక్వైరింగ్ నాలెడ్జ్ ఆఫ్ వెరీ హై స్టాండర్డ్ బై దేర్ ప్రాక్టీస్ దే హావ్ సెట్ ఐడియల్స్ టు సొసైటీ.
1: ఈ ఐడియల్ గా లేనటువంటి యొక్క ఇది మన ప్రాక్టీస్ అంతా కూడాను ప్రయోజనం లేదు.
0: ఇఫ్ యు ఆర్ నాట్ ఐడియల్ ఇన్ యువర్ కాండక్ట్, ఇఫ్ యు హావ్ నాట్ పుట్ ఫార్వర్డ్ దెమ్ ఇన్ టు యువర్ డైలీ ప్రాక్టికల్ లైఫ్, all this education is useless.
1: నాకు నిజంగా ఎక్కడైనా పోయి మాట్లాడాలంటే నాకు చాలా సిగ్గేస్తుంది.
0: భగవాన్ డస్ నాట్ విష్ టు స్పీక్ వెర్ ఎవర్ హీ గోస్, వెన్ ఎవర్ హీ వాజ్ రిక్వెస్టెడ్ టు స్పీక్.
1: కనుక మనం చెప్పినది కాదు ప్రధానం, చేసినదే ప్రధానం.
0: ఇట్ ఇస్ నాట్ వాట్ యు స్పీక్ దట్ ఇస్ ఇంపార్టెంట్, ఇట్స్ వాట్ యు డూ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: కనుక నాకు ఎక్కడ పోయినప్పటికీ వాళ్ళు చక్కగా మంచి నడవడిస్తూ ఉంటే అదే నాకు చాలా ఆనందము.
0: Bhagavan will be extremely happy if he finds people who practice all these ideals.
1: Kaluka, happiness is union with God.
0: True happiness is the union with God.
1: Kaluka, manamantha kudanu kevalam manavalam kaadu.
0: We are not simply humans.
1: Andaru divinity.
0: All are essentially divine.
1: Ee divinity ni manam cheyalanante motta mota practical ga undali.
0: In order to attain divinity, one has to be practical and practice the ideal.
1: ఈ ప్రాక్టికల్ లోపల మనం దానిని అనుభవించాలి.
0: It is only in the practical life we have to experience.
1: ఆనందించాలి.
0: And we should attain bliss.
1: ఈ మానవునికి ఉంటుండేటువంటి యొక్క సహజ లక్షణమే.
0: In fact, this blissful nature is that quite natural gifted to man.
1: Natural దాన్ని మనం వదిలిపెట్టి మనం ఆర్టిఫిషియల్ దాన్ని ఎందుకు పెట్టుకోవాలి?
0: We have given up this natural blissful state. Given to us, gifted to us, but we run after that which is artificial.
1: ఏ కాలేజీలో చూసినా, ఏ స్కూల్లో చూసినా కానీ ప్రాక్టికల్ అనేటువంటిది జీరో.
0: యూ గో టు ఎనీ స్కూల్ ఆర్ ఎ కాలేజ్, దేర్ ఇస్ నథింగ్ లైక్ ప్రాక్టికల్ లైఫ్.
1: ఇతరులకు దీన్ని చెప్పవచ్చు, బోధించవచ్చు.
0: యూ క్యాన్ టీచ్ అదర్స్.
1: మనం ఒక గ్రంథం వారి తయారైపోతున్నాం.
0: అవర్ లైఫ్ హ్యాస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ ఎ బుక్.
1: ఈ బుక్ మాదిరి ఉండేటువంటి ఒక ఇది దేహాన్ని ఏ విధంగా చేసుకోవాలి?
0: అవుట్ ఆఫ్ దిస్ బుక్ హౌ టు లెర్న్, హౌ టు బి ప్రాక్టికల్.
1: ప్రతి ఒక్కటి కూడాను మానవుని యొక్క విద్యను హృదయం నుంచి ఆవిర్భవిస్తుంటాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ లెర్నింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్, హృదయ.
1: మన యొక్క జీవితం అనేటువంటిది మొట్టమొదటి హార్ట్ తో పుట్టుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద లైఫ్ బిగిన్స్ విత్ ద హార్ట్.
1: బిడ్డ పుట్టిన దశమే హార్ట్ ఆడుతుందా లేదా అది మొట్టమొదటి చూస్తారు.
0: The moment child is born, the people will be attentive, will be noticing the heartbeat of the child.
1: కనుక మనము హార్ట్ ని ఆధారంగా తీసుకోవాలి.
0: Therefore we should rely on the heart.
1: హార్ట్ అంటే ఏమిటంటే ఫిజికల్ హార్ట్ కాదు.
0: It is not the physical heart.
1: ఇది కాన్షియస్నెస్ అంటారు.
0: The true heart is consciousness. Consciousness.
1: కనుక మొట్టమొదటి మనము హృదయాన్ని చక్కగా పెట్టుకోవాలి.
0: Therefore we should keep this consciousness in the correct form.
1: అది మనం ప్రధానంగా తీసుకోవాలి.
0: This should be the main factor.
1: ప్రేమతో బోధించినటువంటి యొక్క ఇది సంపూర్ణమైన ఆనందాన్ని అందిస్తుంది.
0: That act which is done with all the love, will give you total
1: bliss.
0: And in fact, the bliss is present in everybody. But one is not aware of the bliss within. Therefore, one should be aware of the bliss of one's own self.
1: Nityanandam,
0: the eternal bliss,
1: Paramasukadam,
0: is supreme happiness.
1: Kevalam Jnanamurtim,
0: is one of wisdom.
1: Dvandatitam,
0: non-dual.
1: Ee dvandatitanga untundali.
0: The true bliss is non-dual.
1: Manaki ekkada poyinappudiki dvandame.
0: And therefore, you find this dual bliss everywhere if you want to see. So long there is duality, there is no bliss. Therefore, we should understand the underlying unity. This unity should take you to purity. It is with this purity you can attain divinity. Unity, purity, divinity.
1: ఈ మూడింటి ఎందుకు కూడా నువ్వు జీవితం గడిపినటువంటి వాడే నిజమైన మానవుడు.
0: యు ఆర్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ యు హావ్ గాట్ దిస్ త్రీ డైమెన్షనల్ వ్యూ ఆఫ్ యూనిటీ, ప్యూరిటీ అండ్ డివినిటీ.
1: కేవలము ఈ మూడు కూడాను పశుపక్షి మృగాదులు కూడా అనుభవిస్తున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ ఫైండ్ ద బ్లిస్ఫుల్ స్టేట్ ఎంజాయ్డ్ బై ఆల్ ఎనిమల్స్, బర్డ్స్ అండ్ బీస్.
1: మొట్టమొదటి నీవు యూనిటీగా ఉండు.
0: దేర్ఫోర్ ఫస్ట్ లెట్ బి దేర్ ది ప్యూరిటీ ఫస్ట్.
1: నీ పంచేంద్రియములు కూడా నువ్వు ఏకంగా చేయి.
0: లెట్ ఆల్ ది ఫైవ్ సెన్సెస్ బి యూనిఫైడ్.
1: అది ఏ ధ్యానం అంటారు.
0: అండ్ దిస్ వాట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్.
1: కనుక మొట్టమొదటి మనము యూనిటీ పెంచుకోవాలి.
0: అండ్ వీ హ్యావ్ టు ఫాస్టర్ యూనిటీ.
1: మనం అందరూ కూడా ఒక అన్నదమ్ములో వలె, అకచర్యంటి వలె మనం జీవించాలి.
0: వీ షుడ్ లీడ్ అవర్ లైఫ్స్ కన్సిడరింగ్ ఎవ్రీవన్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: కానీ అంటుంటారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని, ఎక్కడైనా మీటింగ్ లో వచ్చినప్పుడు మాత్రం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటారు.
0: బట్ ఎట్ ఎవ్రీ మీటింగ్ యూ ఫైండ్ దిస్ పీపుల్ అడ్రెస్సింగ్ యుస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: కానీ ఆ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లోపల ఐకమత్యం ఉందా?
0: బట్ డూ యూ ఫైండ్ యూనిటీ అమంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్?
1: ఎక్కడా లేదు.
0: నో యూనిటీ ఎనీవేర్.
1: యూనిటీ ఉండినప్పుడే అందులో ఉన్నటువంటి ఆనందము.
0: ద ట్రూ బ్లిస్ కెన్ బి అటైన్డ్ వేర్ దేర్ ఇస్ యూనిటీ.
1: మన జీవితమే ఒక చెట్టు.
0: In fact, the human life is a tree.
1: ఈ కొమ్మలు రెమ్మలు ఇవన్నీ కూడా మన బంధుత్వాలే.
0: All the branches and sub branches are our relations.
1: దైవ చింతనే మన యొక్క దీంట్లోని ఫ్లేవర్స్.
0: And the constant thought of God.
1: ఆ ఫ్లేవర్స్ నుంచినే ఆనందము అనేటువంటి వ్యక్తం చిక్కుతుంది.
0: Out of this flower only you get the fruit, ultimately the bliss.
1: ఆనందమే మన ఫలం.
0: Therefore, bliss is the fruit of life.
1: ఆనందమైనటువంటి లేకుండా ఈ ఫలం పుట్టి ప్రయోజనం ఏమిటి?
0: Without this bliss, what is the use of any fruit?
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ప్రాపంచికమైన చదువు చదవచ్చు.
0: యూ కెన్ సర్టన్లీ అక్వైర్ సెక్యులర్ నాలెడ్జ్.
1: ఇది భౌతికమైన విద్య.
0: ఇట్స్ ఆల్ ఫిజికల్ నాలెడ్జ్.
1: కానీ దాన్ని ఆధారం చేసుకుని అంతర్ముఖమైనటువంటి విద్యకు మనం ప్రయత్నం చేయాలి.
0: బేసింగ్ ఆన్ ది సెక్యులర్ నాలెడ్జ్ వన్ షుడ్ టర్న్ ఇన్ వర్డ్ and acquire spiritual knowledge.
1: ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ పోయినప్పుడే మనకు అన్ని విధాలా శాంతి చేరుతుంది.
0: యూ విల్ బి పీస్ఫుల్ వెన్ ఓన్లీ యూ గెట్ స్పిరిచువల్ నాలెడ్జ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీలో ప్రధానమైనటువంటి విద్య ప్రేమనే.
0: ద మెయిన్ ఎడ్యుకేషన్, ద సెంట్రల్ పాయింట్ ఈజ్ లవ్.
1: ఆ ప్రేమ లేనటువంటి విద్యను ఎన్ని నేర్చినప్పటికీ అది కేవలం ఒక ఆర్టిఫిషియల్.
0: ఎనీ ఎడ్యుకేషన్ అక్వైర్డ్ వితౌట్ లవ్ is just artificial.
1: కనుక మొట్టమొదటి ఈ ప్రేమను ఒక విధంగా పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు డెవలప్, కల్టివేట్.
1: దేహములు వేరు వేరు అయినప్పటికీ దేహి ఒక్కడే.
0: దేర్ మే బి మెనీ బాడీస్ బట్ ది ఇన్డ్వెలర్ ఈజ్ ఓన్లీ వన్.
1: కనుక ఫండమెంటల్ దీన్ని మనం భద్రంగా పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ దట్ ఇన్డ్వెలర్ బీయింగ్ కామన్ ఇన్ ఎవ్రీ వన్ ఈజ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్.
1: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ మనం పెట్టుకున్నప్పుడే మనకు తగినటువంటి ఆనందం మనకు లభిస్తుంది.
0: యూ విల్ బి సర్టన్లీ బ్లిస్ఫుల్ ఇఫ్ ఓన్లీ యూ అండర్స్టాండ్ దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్.
1: ఇప్పుడు చూడండి, ఇంతమంది ఇక్కడ ఈ హాల్లో కూర్చున్నారు.
0: సో మెనీ అసెంబ్ల్డ్ ఇన్ దిస్ హాల్.
1: ఈ హాల్లో ఇంతమంది కూర్చున్నప్పటికీ అందరి దృష్టి దేహం పైన పోతుంటారు.
0: మెనీ మెనీ పీపుల్ హావ్ అసెంబ్ల్డ్ హియర్ But all our concentrated attention is on Swami. But only one view, one center.
1: Adhe Bhagavat Chintana.
0: That's what is called thinking of God.
1: It is
0: something like a person who has been fasting for the last 10 days, when he just comes across a banquet, how does he feel? You should feed those who are hungry.
1: ఈ విధమైనటువంటి యొక్క మనం ఇతరులకు సహాయం చేసినప్పుడే అప్పుడు అది డివినిటీ అవుతుంది.
0: ద డివినిటీ కెన్ బి అటైన్డ్ బై సర్వింగ్ అదర్స్.
1: చెరువు బావులు నీరు కరవైనప్పుడు వరుసగా వర్షంబు కురిచినట్టు.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ వెన్ ఆల్ ద వెల్స్, వెన్ ఆల్ ద రివర్స్, లేక్స్ ఆర్ ఎంప్టీ అండ్ డ్రై. సపోజింగ్ యూ ఫైండ్ ఎ డౌన్ పోర్ ఆఫ్ రెయిన్, హౌ హ్యాపీ యూ విల్ బీ.
1: ఈ విధమైనటువంటి ఏంటో, ఏది దీనికి ఇంపార్టెంట్ దాన్ని మనం చూసుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ కన్సిడర్ వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: కనుక జీవితం అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: ఈనాడు మానవ జీవితాన్ని మృగ జీవితంగా గడుపుతున్నారు.
0: బట్ వీ స్పెండ్ ది హ్యూమన్ లైఫ్ ఇన్ ఎ మీనింగ్లెస్ వే.
1: కనుక ఇందులో ఏమాత్రం అర్థం లేదు.
0: దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ స్పెండింగ్ దిస్ యూస్లెస్ లైఫ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు విద్యార్థులు,
0: యు ఆర్ స్టూడెంట్స్.
1: విద్యను మీరు అర్థం చేయలేదు.
0: నేచురల్లీ యూ హావ్ గాట్ టు లెర్న్ స్టడీ.
1: కానీ విద్యను మాత్రం అర్థం చేసుకోలేకుండా కేవలం పుస్తకాలు చదివినటువంటి వచ్చిన ప్రయోజనం ఏమిటి?
0: వితౌట్ గెటింగ్ ది ఎసెన్స్, ద డెప్త్ ఆఫ్ నాలెడ్జ్, దేర్ ఇస్ నో యూజ్ ఇన్ జస్ట్ గోయింగ్ త్రూ ద బుక్స్.
1: కనుక మీరు ప్రతి ఒక్కదానికి ఉన్నటువంటి ఒక ఫండమెంటల్ దీన్ని మీరు ప్రధానంగా పెట్టుకోవాలి.
0: We should understand the fundamental principle in every book, its profundity and its depth.
1: ఇంతమంది ప్రజలు ఉంటున్నప్పటికీ అందరి యందు ఒకే ప్రాణమే.
0: Though there are so many assembled here, many, many here, but life is one.
1: కనుక మీరు మొట్టమొదటి అందరి యందు ఉన్నటువంటి ఒక దైవత్వాన్ని, డివినిటీని మీరు గుర్తించాలి.
0: Therefore, you must recognize the basic factor of divinity present in everyone.
1: అదే నీది మొట్టమొదటి దేహం.
0: That is the chief objective.
1: దాన్ని ఆధారంగా తీసుకుని,
0: relying on this,
1: మిగిలినటువంటి అంత కూడా ఆధేయంగా పెట్టుకుని,
0: the rest of things can be taken up.
1: ఆధేయము ఆధారము రెండింటిని యొక్క తీర్ని చూసుకుంటే ఆత్మతత్వం మనకు వస్తుంది.
0: Therefore, that which is the foundation and the rest of the acquisition of knowledge will take care of themselves.
1: కానీ ఆత్మను అందరూ చూడవచ్చు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వన్ కెన్ విజువలైజ్ ద సెల్ఫ్.
1: ఆత్మ చూడలేనటువంటి మానవుడు జగత్తులో లేడు.
0: ఇన్ దిస్ వరల్డ్ వీ కెన్ సే దేర్ ఇస్ నో వన్ హూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద సెల్ఫ్.
1: ఎలుకలు కూడాను తన బిడ్డలు ఏమైనా ఎక్కడైనా ఉంటుంటే దానిపై అంత మనసు పెట్టుకుని పోతుంటుంది.
0: ఈవెన్ ర్యాట్స్ ఆల్సో విల్ హ్యావ్ దిస్ సెన్స్ ఆఫ్ అవేర్నెస్ టు ఫైండ్ అవుట్ ఇట్స్ యంగ్ వన్.
1: దోమల మొదలుకొని చీమల మొదలుకు ఇది ఆత్మ విద్యనే నేర్చుకుంటుంటాయి.
0: Right from mosquito or an ant, there is this awareness.
1: Kani avi bhashanto chepparevu.
0: But they cannot express verbally.
1: Pravartanto chuptundali.
0: You find them in their behavior.
1: Vijanga, meeru vichari chestunte int pedda pedda grandhalanta chadivaru.
0: You have gone through big books so many.
1: Kani indulo meeru nerchukovali emti.
0: What is it you have exactly learned?
1: Kathinatvame nerchukuntunnaru.
0: You have become stone-hearted, so harsh.
1: Hard. Hardly only to heart valla manaki emi chikutundi.
0: With that stony heart, harsh heart, what is the use?
1: Kanukane manamu mottamotta danni manamu preminchali.
0: Therefore, we should begin with love.
1: Prema okati untunte endattonane manam sneham cheskovachu.
0: With this basic love, you can be friendly with everyone.
1: కానీ ప్రేమ లేకుండా ఎంతతో మనం మాట్లాడినప్పటికీ ఇది కేవలం ఆర్టిఫిషియల్ గా సౌండ్ అవుతుంది.
0: Without inherent love, even if you develop friendships, it all amounts to artificiality.
1: కనుక మీరందరూ కూడా ప్రేమను పెంచుకోండి.
0: Therefore, all of you develop love.
1: మేమందరూ ఒక కాలేజీలో చదివేటువంటి వాళ్ళము.
0: We are all studying in one college.
1: కానీ ఆ ఒక్కటే మనందరి ప్రాణము.
0: And that college is our life.
1: ప్రేమ లేకుండా మనం ఉండి ప్రయోజనం లేదు.
0: Without love, life is meaningless.
1: నీవు నీ పక్కన వాడిని ప్రేమించు.
0: Love your neighbor.
1: ఆ పక్కన వాడు ఇంకొకరు పరిష్కారాన్ని ప్రేమించాలి.
0: అండ్ దేర్ విల్ బి లవ్ స్ప్రెడింగ్ ఇన్ ద నైబర్హుడ్.
1: ఈ విధంగా ఒకదానికి వస్తే ప్రేమను పెంచుకుంటూ పోవాలి.
0: లైక్ దిస్ వెన్ యూ గో ఆన్ ఎక్స్పాండింగ్ లవ్ యూ కెన్ గ్రో మోర్ అండ్ మోర్.
1: కనుక మనలో ఏమాత్రమే ద్వేషం అనేటువంటిది ఉండకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ హెట్రెడ్ ఇన్ అస్.
1: మీరందరూ కూడాను అనంతమ్మల వలె అకశల్యుడి వలె ఒకరికొకరు కలిసిమెలిసి మెలగాలి.
0: Therefore, you should mingle among yourselves as brothers and sisters.
1: కానీ బ్రదర్స్ బ్రదర్స్ అంటుంటారు, సిస్టర్స్ సిస్టర్స్ అంటారు, సిస్టర్స్ కు సిస్టర్స్ కు బ్రదర్స్ కు బ్రదర్స్ కు లడాయి జరుగుతుంటారు.
0: బట్ వీ ఫైండ్ ఎ కాన్ఫ్లిక్ట్ అండ్ ఇన్ ఫైటింగ్ అమంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టు.
1: కనుక ఇది ఉండే ప్రయోజనమేది?
0: విత్ దస్ ఆల్ దిస్ కాంట్రవర్షన్
1: బ్రదర్ అంటే ఎక్కడున్నాడు బ్రదర్?
0: వేర్ ఆర్ బ్రదర్స్? వేర్ ఇస్ దిస్ బ్రదర్హుడ్?
1: ఆ బ్రదరే నేను, నేనే బ్రదర్.
0: In fact, the brother whom you call is verily yourself.
1: ఆ ఒక్క ప్రేమ భావం ఒకటి పెంచుకుంటే అందరూ సరిపోతారు.
0: If you have got this feeling of love, naturally you can understand the oneness.
1: కానీ ఇప్పుడు ఆ లవ్ను చాలా చెడ్డగా మార్చుకుంటున్నారు.
0: But this love is diverted and perverted.
1: ఈ ప్రేమను ప్రేమగానే తీసుకోవాలి మనం.
0: We should consider the basic love as love itself.
1: ఈ ప్రేమను ప్రేమగా తీసుకున్నప్పుడే మనం అందరం కూడా ఒక్కటవుతాం.
0: Then there is love to love, we'll all be one.
1: సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
0: God has several hands, several feet, several eyes and ears spread all over the universe.
1: కానీ అన్నింటి అందు ఉన్నటువంటిది ఒక్కటే.
0: But there is only one that is common.
1: ఈ హస్తంలో చూస్తే ఐదు వేళ్ళు ఉన్నాయి. హస్తంలో చూస్తే ఐదు వేళ్ళు ఉన్నాయి.
0: హ్యాండ్ షోస్ ఫైవ్ ఫింగర్స్.
1: కానీ ఏ ఏ ఫింగర్ కు ఏది అవసరమో అదే దానికి అవసరము.
0: ఈచ్ ఫింగర్ హ్యాస్ గాట్ ఇట్ స్పెసిఫిక్ డ్యూటీ.
1: ఐదు వేలుగా మీరు భావిస్తున్నారు, కాదు కాదు, ఐదు చేతి ఒక్కటే.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ ఫీల్ దట్ ఫైవ్ ఫింగర్స్ ఆర్ సెపరేట్ అండ్ డిఫరెంట్. ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ వన్.
1: ఒకనాడు ఐదు కూడా కొట్టాడకపోతే.
0: వన్ డే ఆల్ ది ఫైవ్ ఫింగర్స్ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్.
1: ఎవరు మనలో పెద్దవారు?
0: హూ ఇస్ గ్రేటెస్ట్ అమంగ్?
1: ఎవరు మనలో మంచివారు?
0: హూ ఇస్ గుడ్ అమంగ్?
1: చెప్తే అప్పుడు ఇది చెప్పింది బొట్టలు లేదు.
0: నేను
1: మీ అందరికంటే కూడా గొప్పవాడు.
0: ఐఎమ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
1: నేను చాలా ప్రధానమని.
0: ఐఎమ్ చీఫ్.
1: లావులో కానీ తెలుగులో కానీ నేను లేకుండా వెళ్ళిపోతే మీరు ఎవరు ఏ పని చేయలేరు అన్నారు.
0: ఎయిదర్ ఇన్ ఇంటెలిజెన్స్ ఆర్ ఇన్ రైటింగ్, వితౌట్ మీ యూ కెనాట్ డూ ఎనీథింగ్. Therefore, I am most important.
1: Tachana ee reju navindata.
0: And then the pointing finger got up.
1: Ayyo, vatta reju, nuve em pan chestavu? Nene ki lekapothe palani vaaru veru, palani vaaru vaaru, palani vaaru vaaru ani nenu cheppukunda pothe nuve em pan cheyalevu annadu.
0: The pointing finger went on speaking like this, without me, who is going to direct you?
1: Pedda vaadne annadu.
0: Therefore, I direct you towards everybody you want to know. So, I am chief. Then says the third finger.
1: ఎంతమ హాస్యంగా మాట్లాడుతున్నారు, మీ ఐదు లోపల నేనే పెద్దవాడిని.
0: You all seem to talk ridiculous way. I am greatest among you.
1: ఇద్దరు ఒక వైపున, ఇద్దరు ఒక వైపున, వీటిని నలుగురు కూడాను నా ఏడీసీదే.
0: And after all, two of you on one side, the remaining two fingers on the other side are like ADs.
1: కాబట్టి నేనే గొప్ప అన్నారు.
0: Therefore, I am greatest.
1: అప్పుడు నాలుగో వేలు చెప్తుంది.
0: And fourth finger started saying,
1: అయ్యా ఇది కేవలం హాస్యాస్పదంగా ఉంటుండాలి. ఏ యొక్క వజ్రవారికి ఓ మీద పుష్యరాగము చూసినప్పటికీ మొట్టమొదటి నాకే పెడతారు, కానీ ఇంక ఎవరికి పెట్టరు.
0: The fourth finger went on saying, what is it that you are talking? It all seems to be funny. It's only ring is given decorated to this ring finger, therefore I am greatest. No matter that. Therefore I am the chief greatest of all. Then comes the little finger.
1: Ayya, ఎవరికైనా నేను బుద్ధి చెప్పాలనుకుంటే మొట్టమొదటి నేను ముందు పోతున్నాను సైన్యాధిపతిగా.
0: If any lesson is to be taught to anybody, the little finger comes first. I only tell people.
1: I am a leader.
0: I am the leader, says the little finger.
1: కాబట్టి నేను లేకపోతే మీరెవరు నన్ను ఫాలో చేయలేరు.
0: Without my leadership, none can follow.
1: కరెక్ట్ కాబట్టి హృదయం చెప్పిందట పిచ్చివారు. ఐదు మంది చేస్తేనే ఐదు గుణములు వస్తున్నాయి, ఐదు విధమైనటువంటి గుణములే మానవుని విలువలు.
0: అండ్ అల్టిమేట్లీ ది హార్ట్ సెడ్ యూ సీమ్ టు మ్యాక్ క్యాప్స్ ఆల్ ది ఫైవ్ ఫింగర్స్ ఆర్ సేమ్ విత్ ఆల్ ది ఫైవ్ ఫంక్షనరీస్ అరౌండ్ విత్ ఆల్ దిస్ ఫైవ్ సెన్సెస్ అండ్ ఫైవ్ స్పిరిట్స్.
1: అప్పుడు ఈ ఐదు కూడా తల్ల ఉంచుకునిపోయినాయి.
0: దెన్ ఆల్ ది ఫైవ్ ఫింగర్స్ బెంట్ దేర్ హెడ్ ఇన్ షేమ్.
1: ఈ విధంగా విచారణ చేస్తే అన్నిటికంటే గొప్పది ఏది కంటే హృదయమే.
0: Therefore, if you investigate, you will understand.
1: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవన్నీ కూడా కేవలము దీని అంగములే తప్ప వేరు కాదు.
0: The ego and the jealousy and the pride are all associated with the exterior.
1: కనుక ఎవరికి వారే గొప్ప.
0: Everyone is great in his own way.
1: మీరందరూ కూడా ఎవరికి వారే వారి గొప్ప వారని అనుకోండి, కాలంలో వ్యక్తం చేయకండి.
0: But don't go by this greatness and feel egoistic.
1: అందరు కలిసి ఏకంగా ఉంటుంది.
0: ఆల్ ఆఫ్ యూ స్టాండ్ యునైటెడ్
1: ఎవరు ఏ విధమైనటువంటి దీంట్లో వచ్చినప్పటికీ మీరందరూ ఏకమైపోయి వాడిని ఖండించాలి.
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ గోస్ రాంగ్ ఆల్ ఆఫ్ యూ షుడ్ స్టాండ్ యునైటెడ్ అండ్ చెక్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మన జీవితంలో మనకు ఎన్నో ఆదర్శాలు ఉంటాయి.
0: ఇన్ లైఫ్ దే వి హావ్ సో మెనీ ఐడియల్స్ టు ఫాలో.
1: ఆ ఐడియాస్ అంతా కూడా మనలో ఉన్నటువంటి ఐడియాస్ ను పుస్తకాల్లో చదివేసేసి అందరూ పుస్తకంలో వచ్చింది ఈ ఐడియాస్ అని చెప్పుకుంటున్నాము.
0: బట్ ఇన్ ఫ్యాక్ట్ దీస్ ఐడియల్స్ ఆర్ విత్ ఇన్ ఎవ్రీబడి, బట్ వీ రీడ్ అబౌట్ దీస్ ఐడియల్స్ ఫ్రమ్ బుక్స్.
1: కనుక ప్రతి ఒక్కరి ఎందుకు ఐ ఐ ఐ అనేది సమంగా ఉంటుండాలి.
0: ఎవ్రీ వన్ సేస్ ఐ ఐ, దిస్ ఐనెస్ ఇస్ కామన్.
1: ఎవరు సాయిబాబా అంటే ఐ అంటారు.
0: If you say, who is Sai Baba? You get the response, I.
1: Who is the Vice Chancellor?
0: Who is the Vice Chancellor?
1: Atana Vice Chancellor.
0: He will say, I am the Vice Chancellor.
1: Atani chuptundi ee veru.
0: It is a pointing finger.
1: Kanuka, the direction. Prati okati kuda point ni chuptundi.
0: Therefore, it is one that points out.
1: Kanuka, ee point pai unnatundi anto, mottamotta evaru Atma.
0: Therefore, we should also be one pointed.
1: Andri endu unnatundi Atmane, adi okate.
0: In fact, the self, Atma, is uniform, same in everyone.
1: Ekam eva adhitiyam brahma.
0: It is only one, not two, the one without the second.
1: Ajatukanga meeru paikkolakaledu.
0: You don't expect to grow to heights.
1: Ajatukamaneya kevalam ane andu unnatundi tattvame.
0: Therefore, spirituality means to know your own true nature.
1: Ninnu chusukoni ahankarapadutunnavu.
0: In fact, you go by the external form.
1: ఈ అహంకారం చేత మనం ఏమీ తెలుసుకోలేము.
0: And you are egoistic. With this ego, you cannot expect.
1: మనం అందరం ఒక్కటే.
0: We are all one.
1: అని అనుకుంటే అప్పుడు అందరి క్షేమము నీ క్షేమంగానే ఉంటుంటుంది.
0: You will consider everybody's welfare and prosperity as your own.
1: ఆ విధమైనటువంటి ఏకత్వాన్ని మనం పుచ్చుకోవాలి.
0: We should have this sort of unity.
1: ఈ యూనిటీ ఉన్నప్పుడే మనము ప్యూరిటీ వస్తుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ యూనిటీ ఓన్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ ప్యూరిటీ.
1: ఈ ప్యూరిటీ ఉంటే డివినిటీ బయలుదేరుతుంది.
0: విత్ దిస్ ప్యూరిటీ యూ కెన్ అటైన్ డివినిటీ.
1: ఆ యూనిటీ వచ్చేంత వరకు డివినిటీ మన నుంచి బయటకు రాలేదు.
0: అంటిల్ దేర్ ఇస్ యూనిటీ ది హార్మనీ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ.
1: కనుక మనం ప్యూరిటీ కావాలంటే మొట్టమొదట ఏకం కావాలి.
0: దేర్ఫోర్ టు హ్యావ్ దిస్ ప్యూరిటీ దేర్ షుడ్ బి యూనిటీ టు బిగిన్ విత్.
1: వేదం అదే చెప్పింది, కలిసిమెలిసి తిరుగుదాము.
0: ఇట్ ఈస్ వేదిక్ డిక్టమ్ దట్ సేస్ లెట్ అస్ మింగిల్ టుగెదర్.
1: కలిసిమెలిసి మెలుగుదాము.
0: లెట్స్ మూవ్ టుగెదర్.
1: కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాము.
0: లెట్ అస్ గ్రో ఇన్ ఇంటెలిజెన్స్ హ్యావింగ్ లెర్న్డ్ టుగెదర్.
1: ఇది ఏ మనం చెప్పేటువంటి వేదవాక్కు.
0: దిస్ ఈస్ వేదిక్ డిక్టమ్.
1: అందరూ కలిసిమెలిసి ఉండాలి.
0: ఆల్ షుడ్ మింగిల్ టుగెదర్.
1: కలిసిమెలిసి చదవాలి.
0: దే షుడ్ లెర్న్ టుగెదర్.
1: నీ పుస్తకం ఇంకోరికి ఇవ్వవు, ఇంకొకరు పుస్తకం నువ్వు తీసుకోవు, ఈ విధంగా ఉంటుంటే అది ఎట్టవుతుంది?
0: యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు షేర్ విత్ ఈచ్ అదర్, దెన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ ది అల్టిమేట్?
1: కనుక అందరూ ఏకం కావాలి.
0: సో ఆల్ షుడ్ స్టాండ్ యునైటెడ్.
1: అప్పుడే ఆనందం బయలుదేరుతుంది.
0: దెన్ ఓన్లీ యుల్ ఫీల్ బ్లిస్ఫుల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు నేర్చుకోవాల్సినటువంటిది ఒక్కటే ఒకటి.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ దట్ యూ షుడ్ లెర్న్. నో,
1: ప్రేమను పెంచుకోండి.
0: Develop love fundamentally.
1: ఆ ప్రేమ అనేటువంటిది నీ దగ్గర ఉన్నది, ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్నది.
0: This love is within you and also in everybody.
1: అందరి ఎందు ఉన్నటువంటి ప్రేమనే నా ఎందు కూడా ఉన్నది.
0: The love which is spread in everyone is present in me
1: too. నేను అందరి ప్రేమను నేను చూస్తున్నాను కానీ నా ప్రేమను నేను చూచు.
0: భగవాన్ వాచెస్ ది లవ్ ఇన్ ఎవ్రీబడి.
1: కనుక నాక వారందరూ ఒకటే.
0: Therefore we are all one, basically being
1: మీరందరూ కూడా అదే భావంతోనే మెలగండి.
0: With these feelings of love we should mingle each other.
1: కానీ పూజలు పూజలు పూజలు అనుకుంటారు.
0: We worship and worship.
1: నీలో ఉన్నటువంటి నిన్ను నీవు ప్రేమించుకో.
0: ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్.
1: అది ప్రేమించుకోకుండా అందరూ దేవుడే అని అనుకుంటే అది ప్రయోజనం లేదు.
0: యూ హ్యావ్ నో రెస్పెక్ట్ ఇన్ లవ్ ఫర్ యువర్ సెల్ఫ్ బట్ వీ సే ఆల్ ఆర్ గాడ్స్ డివైన్.
1: ఆల్ ఆర్ వన్.
0: ఆల్ ఆర్ వన్ ఇన్ ఫ్యాక్ట్.
1: బీ అలైక్ టు ఎవరీ వన్.
0: బీ అలైక్ టు ఎవ్రీ వన్.
1: ఇదే నేర్చుకోవాల్సింది మీరు.
0: దిస్ ఈస్ ద లెసన్ దట్ యు హావ్ టు లెర్న్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: చదివే చదువుతున్నారు.
0: యు స్టడీ నో డౌట్.
1: కానీ ఈ చదివే దాంట్లో కూడా నువ్వు ఏకత్వాన్ని బోధించుకొని చదవండి.
0: అండ్ యు షుడ్ హ్యావ్ ది సింగిల్ పాయింటెడ్ అటెన్షన్ ఆన్ వన్నెస్.
1: అప్పుడే నీకు అన్నింటికీ ఎందుకు ఒకటి అవుతుంది.
0: దెన్ ఓన్లీ యుల్ ఫైండ్ యూనిటీ అండ్ పర్ఫెక్ట్.
1: నవగ్రహాలు పూజిస్తున్నాం మనం ఇప్పుడు. నవగ్రహాలు.
0: వీ స్పీక్ ఆఫ్ 9 ప్లానెట్స్. ప్లానెట్స్
1: ఆ 9-10 లోపలనే ఏకత్వం ఉంటుంది. ఇవన్నీ చేరి ఒక రింగుగా తయారవుతుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద 9 ప్లానెట్స్ వర్క్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ అండ్ టోటల్ యూనిసన్. లైక్ వైజ్ దర్ యూనిటీ అమంగ్ యూ.
1: చూడు ఇన్ని రేఖలు చేరి ఈ గులాబీ అయిపోయింది.
0: ఆల్ ద పెటల్స్ హియర్ మేడ్ దిస్ ఫ్లవర్.
1: కానీ ఇది ఒకటి తీసి పెట్టేసేస్తే ఏమీ ఉండదు.
0: ఇఫ్ యూ సపరేట్ అవుట్ పెటల్స్ యూ డోంట్ గెట్ ద ఫ్లవర్.
1: కనుకనే మన హృదయం అనేటువంటిది అదే ఫ్లవర్.
0: అవర్ హ్యూమన్ హార్ట్ ఈస్ ద ఫ్లవర్.
1: అదే మన గులాబీ పుష్పము.
0: దట్ ఈస్ ఎ రోజ్ ఫ్లవర్.
1: కానీ ఈ రోజు ఫ్లవర్ లోపల కొంచెం దినాలు గడిచిందంటే ఒకటి ఒకటి ఒకటి ఒకటి అంత రాలిపోతుంది.
0: యాజ్ ది టైమ్ పాసెస్ బాయ్ ద పెటల్స్ విదర్.
1: కనుక దీన్ని మనం ఒకటిగా పెట్టుకోవాలంటే అన్నింటినీ ఏకంగా చేసుకోవాలి.
0: టు సీ ద ఫ్లవర్ ఆల్ పెటల్స్ షుడ్ బి యునైటెడ్ టుగెదర్. Watch this.
1: ఇది నైన్ రత్నాలు.
0: This ring has 9 gems.
1: ఈ నైన్ చేతిని ఒక రింగ్ అయిపోయింది.
0: All the 9 gems made one ring.
1: ఈ రింగ్ ఎక్కడ పోయినప్పటికీ ఎవరు పెట్టుకున్నప్పటికీ వాళ్లకు అన్ని నవగ్రహాలన్నీ వాళ్ళ వెంటనే ఉంటాయి.
0: The one who wears this ring with 9 gems, he'll be safe and secure. 9 planets will bless him wherever he goes.
1: కనుకని ఈ 9 ఏకం చేసుకున్నప్పుడే అయినటువంటి ఒక భద్రత వస్తుంది మనకు.
0: Then you will have proper results of all your endeavors.
1: కనుక అందరూ ఐకమత్యంతో ఉండి తగినటువంటి విద్యను గడిపి ప్రపంచంలో బయలుదేరి ప్రపంచంలో వచ్చేటువంటి కష్టములకు నష్టములకు అన్నిటికీ మీరు ఆదుకునేటువంటి బలము పాయించాలి.
0: You stand united, study, learn, and you should be yet in a position as to protect everybody wherever there is a problem in society.
1: అతి ఏకత్వం ఉండేటువంటి యొక్క చదవండి.
0: Study to be united.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఇప్పటికే కాలం అతీతమైపోయింది.
0: We have gone beyond the time.
1: కనుక ఈ టయాన్ని గడిచినటువంటి దాన్ని ఈ టైంలో ఏమేమి జరిగిందో అన్ని మీ హృదయంలో ప్రింట్ చేసుకోండి.
0: Preserve all these good things that have been told to you.
1: అప్పుడే మీరు మంచి శాంతిని పొందుతారు, చదివినందుకు తగినటువంటి సాత్వికత పొందుతారు.
0: దెన్ ఓన్లీ యు విల్ అటైన్, యు విల్ రియలైజ్ ది ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అందరికీ నా ప్రేమ ఆశీర్వాదములు.
0: భగవాన్ బ్లెసెస్ ఆల్. హి షవర్స్ హిస్ లవింగ్ బ్లెసింగ్స్ ఆన్ ఎవ్రీవన్.
1: మీరందరూ కూడా ఐకమత్యంగా ఆనందంగా కాలమును గడుపుతూ తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క శాంతిని అందించండి.
0: You be united, you study well, you be happy and make your parents equally happy by serving
1: them. మొట్టమొదట మీకు బాడీ ఇచ్చినది ఎవరు? తల్లిదండ్రులు.
0: In fact, you have got this body because of your parents.
1: కనుక మొట్టమొదట మీ పేరెంట్స్ కు గ్రాటిట్యూడ్ చెప్పండి.
0: Therefore, you should express your gratitude to parents.
1: అప్పుడే మీకు చదువు సార్థకమవుతుంది.
0: Then only the essence of education is realized.
1: భయం చేస్తారా? ప్రేమముదిత మనసే కహో రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ శ్రీ రామ.

Ram Ram Ram Ram.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 24th discourse on Gita Bhagavan delivered on 5th September 1984. In this discourse, Bhagavan throws light on one of the important qualities that a spiritual aspirant must possess, namely Kshama or forbearance. He also reveals certain spiritual tips and secrets in his own divinely humorous way, which help us solve perplexing moral dilemmas which we might face in life. Sai Bhagavan Uvacha.
1: క్షమా సత్యం సత్యవతాం క్షమాయజ్ఞః క్షమా శమః. సత్యవంతుల యొక్క సత్యమే క్షమం.
2: క్షమ ఆర్ ఫర్బెరెన్స్ ఇస్ ది వెరీ ట్రూత్ ఆఫ్ పీపుల్ హు ఆర్ ఫాలోయింగ్ ట్రూత్.
1: యజ్ఞమే క్షమ.
2: ఫర్బెరెన్స్ ఈజ్ ఆల్సో యజ్ఞ.
1: శమమే యజ్ఞం.
2: శమ ఆల్సో ఈజ్ యజ్ఞ.
1: తేజోవంతుల తేజమే క్షమ.
2: క్షమ ఇస్ ది వెరీ ఎఫల్జెన్స్ ఆఫ్ పీపుల్ హు ఆర్ స్ప్లెండరస్.
1: తపస్వికుల బ్రహ్మనే క్షమ.
2: ద వెరీ బ్రహ్మన్ ఆఫ్ పీపుల్ హు హావ్ డన్ పెనన్స్ దట్ ఈస్ క్షమ.
1: క్షమ సత్యము.
2: Forbearance is truth itself.
1: Kshama dharmamu.
2: Forbearance is dharma.
1: Kshama vedamu.
2: Forbearance is veda.
1: Kshama ahimsa.
2: Forbearance is non-violence.
1: Kshama yajnamu.
2: Forbearance is also yajna.
1: Kshama santoshamu.
2: Forbearance is
1: kshama daya.
2: Forbearance is compassion.
1: Kshama sarvasvambu.
2: It is everything.
1: Sarva lokamulandun.
2: In all the worlds, it is everything.
1: Prati manavudu. Tana jeevitamulo. ప్రధానముగా సాధించవలసినటువంటి సద్గుణము ఓర్పు.
2: వన్ థింగ్ విచ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు అచీవ్ ఇన్ హిస్ లైఫ్ ఈజ్ ఫర్బెరెన్స్.
1: నిత్య సత్యమైనటువంటి, అచలనమైనటువంటి, అనంతమైనటువంటి, అవ్యయమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించడం అందరికీ సాధ్యం కాదు.
2: It is not possible to recognize the principle and the doctrine of Atma for people, Atma which is permanent, which is everlasting, which is unchanging, which is effulgent.
1: Atma anityamani bhavinchukuneetvanti vyaktulaku, satyame deham aneetvanti visvasincheetvanti vyaktulaku atma tattvam artham kaadu.
2: People who consider Atma as unreal and body as real, they would not be able to understand the principle of Atman.
1: Dehatma bhavana kaliginatvanti vyaktulaku paramatma tattvamu bodhapadadu.
2: For people who identify body as Atman, they would not be able to understand the significance of paramatman.
1: Atmanu gurinchi aneka vidhamulaga manamu bodhinchavachunu.
2: We may be able to explain and describe Atman in different ways.
1: Charchinchavachunu.
2: We may discuss.
1: Aithe ఇది నిత్య జీవితంలో ఉండిన కొన్ని అభ్యాసముల చేతను, కొన్ని సాధనల చేతను ఇట్టి నిత్య సత్యమైనటువంటి ఆత్మను గుర్తించడం సాధ్యమవుతుంది.
2: దిస్ కెన్ బి రికగ్నైజ్డ్ ఓన్లీ బై ప్రాక్టీసింగ్ సర్టన్ థింగ్స్ ఇన్ డైలీ లైఫ్ అండ్ ఇన్ బై అబ్జర్వింగ్ సర్టన్ థింగ్స్.
1: చక్కెర తీపిగా ఉన్నదని చెప్పినప్పుడు అనుభవం లేనిటువంటి వ్యక్తికి ఆ తీపి ఏమిటో అర్థం కాదు.
2: When sugar has been described as sweet, for a person who does not have any experience, he would not be able to understand this.
1: ఆ చక్కెరను రుచి చూచినటువంటి వ్యక్తికే చక్కెర యొక్క తీపి అర్థం కాగలదు.
2: Only for a person who has tasted sugar, he would be able to appreciate and understand the sweetness of it.
1: కనుకనే భగవంతుని యొక్క గుణగణములను, భగవంతుని యొక్క నిత్య సత్యమైనటువంటి యొక్క భావములను కొన్ని మార్గములు యందు అభ్యాసరీతిగా మనం అనుభవించినప్పుడే నిర్వికారమైనటువంటి ఆత్మ కొంత అర్థం కాగలదు.
2: we would be able to understand the unmanifested Atman even to a small extent only when we practice certain spiritual exercises and understand the different attributes of the Lord.
1: అమృతత్వంను చేరేటువంటి మార్గం ఏమిటి?
2: వాట్ ఇస్ ది పాత్ విచ్ లీడ్స్
1: టు ఇమ్మార్టాలిటీ?
2: వాట్ ఇస్ ది వే టు ఇమ్మార్టాలిటీ?
1: దీనికి అనేక పర్యాయం చెప్పాము. రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీస్ ఈజ్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ.
2: స్వామి హాజ్ జస్ట్ సెడ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ దట్ రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీ ఈజ్ ది ఓన్లీ వే.
1: మానవుని ఎందుండినటువంటి బలహీనతలు, మానవుని ఎందుండినటువంటి యొక్క కొన్ని చేష్టలు, అనగా కోపము, తాపము, ఈర్ష్య, అసూయ, డంబము ఇత్యాది వికార గుణములను మనం కొంతవరకును దూరం చేసుకున్నప్పుడే ఈ అమృతత్వం అనేటువంటి యొక్క సత్యము మనకు అర్థమవుతుంది.
2: ఓన్లీ వెన్ మ్యాన్ రిమూవ్స్ వీక్నెసెస్ విచ్ ఆర్ ఇన్హెరెంట్ ఇన్ హిమ్ లైక్ జెలసీ, యాంగర్, హేట్రెడ్ అండ్ సచ్ అదర్ పాంపాసిటీ ఎట్సెట్రా హీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ.
1: కనుకనే గీత యందు బోధించినటువంటి 26 గుణములలో ప్రధానమైనటువంటి కొన్ని గుణములైనా కూడాను మనము అభ్యసించినప్పుడే ఈ నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వము కొంతవరకు నేను అర్థం చేసుకుంటకు సాధ్యమవుతుంది.
2: దేర్ఫోర్ ఓన్లీ బై అండర్స్టాండింగ్ అట్లీస్ట్ 1 or 2 ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఆఫ్ ది 26 క్వాలిటీస్ విచ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ భగవద్గీత అండ్ లర్నింగ్ దెమ్ దెన్ ఓన్లీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఇమ్మార్టాలిటీ ఆఫ్ ఆత్మన్.
1: ఇందులో ఓర్పు అత్యవసరమైనటువంటిది.
2: ఆఫ్ ది ఆల్ దిస్ ఫర్బరెన్స్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్.
1: ఇది గ్రంథములతో చదువుకోవటం సాధ్యం అయ్యేటువంటిది కాదు.
2: దిస్ కెనాట్ బి లెర్న్డ్ బై స్టడీయింగ్ బుక్స్.
1: ఇది గురు బోధన వల్ల మనకు లభ్యం కాదు.
2: దిస్ కెనాట్ బి ఈవెన్ బి అక్వైర్డ్ ఈవెన్ బై ది టీచింగ్స్ ఆఫ్ గురు.
1: లేక ఓర్పు బజార్లో లభించేటువంటి పదార్థం కాదు.
2: దిస్ ఫర్బరెన్స్ ఈజ్ నాట్ ఎ థింగ్ విచ్ కెన్ బి పర్చేస్డ్ ఇన్ బజార్.
1: కొన్ని సాధనల చేతను, కొన్ని సన్నివేశముల చేతను, కొన్ని పరిస్థితుల వల్లను ఈ ఓర్పును మనం సాధించుటకు ప్రయత్నించాలి.
2: బై సర్టన్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అండ్ బై సర్టన్ ప్రాక్టీస్
1: ఓర్పు అత్యవసరమైనటువంటిది.
2: ఆఫ్ ది ఆల్ దిస్ ఫర్బరెన్స్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్.
1: ఇది గ్రంథములతో చదువుకోవటం సాధ్యం అయ్యేటువంటిది కాదు.

0: చిటకు ప్రయత్నించాలి.
1: బై సర్టన్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అండ్ బై సర్టన్ ప్రాక్టీసెస్ సర్కమ్స్టాన్సెస్ వీ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ ప్రాక్టీస్ దిస్ ఫర్బరెన్స్.
0: కష్టములు, దుఃఖములు, విచారములు, నష్టములు, నింద, నిష్ఠూరములు ఇత్యాది పరిస్థితుల యందు ఈ ఓర్పు అనేటువంటిది ఒక పరీక్ష సమయం వంటివి.
1: ఫర్బరెన్స్ ఆఫర్స్ ఎ టైప్ ఆఫ్ టెస్ట్ ఫర్ అస్ అండర్ సర్కమ్స్టాన్సెస్ విచ్ ఆర్ ట్రయింగ్, విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్, విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ ట్రయల్స్, ట్రిబులేషన్స్ ఎట్సెట్రా.
0: కష్టములు, దుఃఖములు, విచార సమయం నందే మన ఓర్పును అభివృద్ధి పరచుకోవాలి, సాధించాలి.
1: విల్ హావ్ టు కల్టివేట్ అండ్ అచీవ్ ఫర్బరెన్స్ ఓన్లీ అండర్ సర్కమ్స్టాన్సెస్ విచ్ పుట్ అస్ టు టెస్ట్ అండ్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్.
0: మానవుని యందు గోప్యముగా దాగి ఉండినటువంటి ఒక బలహీనత ఒకటి ఉన్నది.
1: దెర్ ఈస్ ఎన్ ఇంపార్టెంట్ వీక్నెస్ విచ్ ఇస్ హిడన్ ఇన్ మ్యాన్.
0: ఇది ఇలాంటి సమయమునందు అది వెలువడుతూ ఉంటుంది.
1: అండ్ అస్ దోస్ సర్కమ్స్టాన్సెస్ దట్ హిడన్ వీక్నెస్ మేనిఫెస్ట్.
0: ఆ బలహీనతనే మన యొక్క కోపము, ఆ బలహీనతనే మన యొక్క అహంకారము, ఆ బలహీనతనే మన యొక్క ద్వేషము.
1: దట్ వీక్నెస్ ఈజ్ ద యాంగర్, ఈజ్ ఈగోయిజం అండ్ ఈజ్ హేట్రెడ్.
0: కనుక ఇట్టి బలహీనతలు ఏర్పడినటువంటి సమయం నందు ఓర్పును విధిగా మనం అవలంబించాలి.
1: దేర్ఫోర్ వెన్ సర్కమ్స్టాన్సెస్ పుట్ అస్ టు టెస్ట్ వీ విల్ హావ్ టు ప్రాక్టీస్ ఫర్బరెన్స్.
0: ఓర్పే లేకుండినా మనం అనేక అశాంతులకు గురి కావచ్చును.
1: ఇఫ్ వీ డు నాట్ హ్యావ్ ఫర్బరెన్స్ వీ గెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్హాపీనెస్ అండ్ ల్యాక్.
0: అనేక విధములైనటువంటి యొక్క అపమార్గములను మనం ప్రవేశించవచ్చును.
1: వీ మే టేక్ టు రాంగ్ అండ్ ఈవిల్ వేస్ ఆల్సో.
0: కనుకనే ఓర్పు యొక్క నిత్యత్వాన్ని, సత్యత్వాన్ని గుర్తించి విచారించి దానిని అవలంబించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు రికగ్నైజ్ ద ట్రూత్ అండ్ ద పర్మనెంట్ క్వాలిటీస్ ఆఫ్ దిస్ ఫర్బరెన్స్ అండ్ ప్రాక్టీస్ ఇట్.
0: ఎన్నియో విద్యలు ఉండినప్పటికీ, ఎన్నియో విధముల కష్టపడి ఆర్జించినటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కూడాను ఓర్పు కోల్పోవటం చేత వాటిని కూడాను మనము కోల్పోతున్నాము.
1: ఎడ్యుకేషన్ స్ట్రెంగ్త్ అండ్ ప్రొవెస్ అక్వైర్డ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ వుడ్ ఆల్సో బి ఆఫ్ నో యూస్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఫర్బరెన్స్.
0: అనేక మంది మహనీయులు తపశ్శక్తిచే సమస్త శక్తులను సాధించి కూడాను ఈ ఓర్పును కోల్పోవటం వల్ల వారు పతనమైపోతూ వచ్చారు.
1: ఎ నంబర్ ఆఫ్ గ్రేట్ అకాంప్లిష్డ్ పీపుల్ హూ హ్యావ్ అక్వైర్డ్ డిఫరెంట్ పవర్స్ బై పెనన్స్ దే వర్ నాట్ ఏబుల్ టు జస్ట్ ఎంజాయ్ దోస్ ఫ్రూట్స్ బికాస్ దే డిడ్ నాట్ హ్యావ్ ఫర్బరెన్స్.
0: రాజులు రాజ్యభ్రష్టులు కావడానికి కూడాను ఈ ఓర్పును కోల్పోవటమే మూల కారణము.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ లూజింగ్ ది వేరియస్ కింగ్డమ్స్ బై ది కింగ్స్ ఆల్సో ఈజ్ ల్యాక్ ఆఫ్ ఫర్బరెన్స్.
0: ఓర్పును కోల్పోవటం చేతనే పండితులు కూడాను పతనమవుతూ వచ్చారు.
1: ల్యాక్ ఆఫ్ ఫర్బరెన్స్ హ్యాస్ మేడ్ పీపుల్ స్కాలర్స్ లూజ్ దేర్ ప్రెస్టీజ్.
0: కనుక ఓర్పు అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి యొక్క అందమైనటువంటి ఒక నగ వంటిది.
1: ఫర్బరెన్స్ మే బి కంపేర్డ్ టు ఎ వెరీ ఇంపార్టెంట్ షైనింగ్ ప్రిన్సిపల్ విచ్ విల్ డెకొరేట్ ఎనీ పర్సన్.
0: ఇలాంటి ప్రాణ సమానమైనటువంటి ఓర్పును మానవుడు కోల్పోవటం చేతని అనేక విధమైనటువంటి దుఃఖములకు, కష్టములకు, నిందలకు, నిష్ఠూరములకు గురి అవుతూ వచ్చాడు.
1: సచ్ ఎన్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ ఫర్బరెన్స్ వెన్ ఇట్ ఈస్ లాస్ట్ బై పీపుల్, వెన్ పీపుల్ డు నాట్ హ్యావ్ ఇట్ దే ఆర్ పుట్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీఫ్, సారో, ట్రబుల్స్ అండ్ సచ్. అదర్
0: ముఖ్యంగా మానవత్వమును ఉండవలసినటువంటిది ఓర్పు.
1: The most important thing which humanity should have is forbearance.
0: ఇది మానవతా గుణము.
1: This is an important quality of humanity.
0: ఈ గుణము రాణింపకుండినా మానవత్వమే ఒక నిర్మూలమైపోతుంది.
1: If this quality does not shine well in humanity, humanity itself will come to ruin.
0: కనుక ఇట్టి మానవత్వమునకు ప్రధానమైనటువంటి ఒక అంగమైన ఈ ఓర్పును కొన్ని కఠినమైనటువంటి ఒక చర్యల ద్వారా లేక సమస్యల ద్వారా దీన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
1: We have to cultivate such an important quality as forbearance by the difficult process of putting ourselves to certain tests and in the difficult way and difficult process.
0: ఈ ఓర్పు మానవునికి కవచం వంటిది.
1: Forbearance may be compared to a protection for man.
0: ఈ కవచమును ధరించినటువంటి ఒక వ్యక్తిని ఏ దుఃఖములు, ఏ బాధలు, ఏ నష్టములు, ఏ నిందలు, ఏ నిష్ఠూరములు కూడాను ఏమాత్రం కూడా అతను ఛేదించలేవు.
1: One who is

0: people with forbearance will not be troubled by any grief, any difficulty, any problem, any such difficult situation at all.
1: Aithe vemana cheppadu upakariki upakaramu nepamennaka cheyu varu netpari. Aithe apakariki upakaramu nepamennaka cheyu varu netpari. ఉపకారికి ఉపకారం విపరీతము కాదు చేయ. వివరింపంగా అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అన్నాడు.
0: వేమన హాస్ జస్ట్ సెడ్ దట్ ఫర్ డూయింగ్ గుడ్ ఫర్ గుడ్ దెర్ ఇస్ నథింగ్ ఎక్స్ట్రాడినరీ అబౌట్ ఇట్. ఫర్ డూయింగ్ బ్యాడ్ ఫర్ గుడ్ దిస్ ఇస్ అన్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ, దిస్ నీడ్స్ అ లాట్ ఆఫ్ స్కిల్.
1: ఇతరులు మనల్ని అనేక విధములుగా దూషించినప్పటికీ, పరుషవాక్యములు ఆడినప్పటికీ, ఎన్ని విధంలో అవమానం చేసినప్పటికీ మనము ఈ ఓర్పును కోల్పోకుండా మనము సరి అయిన స్థితిలో మనం దాన్ని పోషించుకోవాలి.
0: హౌఎవర్ మచ్ అదర్ పీపుల్ మే క్రిటిసైజ్, కామెంట్, కండెమ్, వీ షుడ్ నాట్ లూజ్ ఫర్బరెన్స్ అండ్ వుడ్ బి షుడ్ ఎంజాయ్ పీస్ అండ్ ఫర్బరెన్స్.
1: ఒకరు మనల్ని దూషించినంత మాత్రమున, ఒకరు మనలను విమర్శించినంత మాత్రమున మనకు ఒరిగేదేమీ లేదు.
0: When some people criticize, admonish, we are not going to lose much.
1: Kani aa balahinat cheta mana oorpunu kolipoyina manam sarvasvanni kudunu kolipoyina varam avtam.
0: But by chance, on account of weakness, if we lose forbearance and patience, we lose everything else.
1: Aithe konni konni samayamulandu ee chamanu ati jagrataga manamu vicharinchi viniyoginchali.
0: But under certain circumstances we'll have to inquire into the consequences of forbearance and use and employ forbearance.
1: Jagattulo jeevakotiki pradhanamainatundi yokka sahayakaravainatundi vrutchamu nadulu govulu.
0: There are three important things which are very useful for man in the world. One is the tree, the other is the cow, and the third is the river.
1: Vrutchamulu nadulu govule lekapothe manavatme cheenistundi.
0: Without trees, rivers and cows, humanity would not be able to function well.
1: Aithe ruchamuni enta mandi vachi enni kommalu kotti enni remmalu kotti enni vidhuluga kuda dani himsinchinappatikini tana kinda cherinatunti vaniki needanichi tiyani phalamulichi varini aneka vidhumula aanandanni chekurustundi.
0: Whatever violence is done to tree, however much trouble is given to tree by cutting the branches and by giving the trouble, it would give shelter to a person who takes shelter under it and gives him joy.
1: Apakaramu chesinatunte vyaktulake ivi upakaram chestu vachayi vrutchamulu.
0: Trees have been doing good for people who might in their turn do bad to it.
1: Inka nadulu ఈ నదులను అనేక విధములుగా త్రిప్పి, అనేక విధములుగా అశుద్ధము చేసి, అనేక విధములుగా ఉపయోగించి ఏ విధమైనటువంటి కృతజ్ఞత కూడాను తాను అందించకపోయినప్పటికీ ఈ నదులు ఏమాత్రం కూడాను తమ యొక్క ఓర్పును కోల్పోక జీవరాశులకు ఆనందమునిచ్చి తన గమ్యమైనటువంటి సముద్రాన్ని చేరటానికి ప్రయత్నంతోనే ఉంటున్నాయి.
0: In case of rivers also, however much the rivers may be dirtied by people, in whatever way they may use it, without having any sense of gratitude towards them, still they will be serving the humanity and they will concentrate all the while to reach the ocean, which is their goal.
1: Jalamu jeevulaku pranam.
0: Water gives life to the
1: prana samanamainatundi jalamunu ee vidhamainatundi yokka దుర్వినియోగం కానీ సద్వినియోగం కానీ చేసినప్పటికీ ఈ జలం ఏమాత్రం కూడాను తమ యొక్క స్వభావమును మార్చుకునటలేదు.
0: వాటర్ విచ్ ఇస్ ఈక్వల్ టు లైఫ్ టు హ్యుమానిటీ, వెదర్ దే ఇట్ ఈస్ యూ పుట్ టు గుడ్ యూస్ ఆర్ బ్యాడ్ యూస్, వాటర్ డస్ నాట్ మైండ్ ఇట్.
1: ఇంకా గోవులు తాము కన్నటువంటి బిడ్డల నోర్లైనా కట్టి తమ పాలను, తమ క్షీరమును, తమ మధురమైనటువంటి శక్తిని జనులకు అందిస్తూ వచ్చినాయి.
0: దెన్ కౌస్, denying their own milk to the children, to their own calves, they are providing milk to humanity, which is fully nourishing type of food for humanity.
1: Ee yokka govunu himsinchinappatikini tana yokka cheeramunu madhuramainatundi cheerangane andistu vachaya kaani idi kevalam oka chedu rakamainatundi yokka cheeramunu andinchatam led.
0: Whatever trouble you may give to cow, still it gives you only sweet milk.
1: ఈ విధంగా అపకారం చేసినటువంటి యొక్క జీవులకి ఉపకారం చేస్తూ వచ్చాయి ఈ యొక్క జీవులు.
0: దిస్ కౌస్ ఆల్సో హ్యావ్ బీన్ డూయింగ్ గుడ్ టు ద హ్యూమానిటీ విచ్ ఇన్ టర్న్ మే బి డూయింగ్ సర్టన్ బ్యాడ్ టు ది కౌ.
1: అట్లని అన్నింటి ఎందుకును మనం ఉపకారం చేయడానికి ప్రయత్నం చేయకూడదు.
0: బట్ వీ షుడ్ నాట్ గో ఆన్ డూయింగ్ గుడ్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. ఐదర్
1: సమయ సందర్భాలను కూడా నువ్వు కొంత విచారించుకొని దాని యొక్క విచక్షణ జ్ఞానం కొంతవరకు వినియోగించుకొని ఈ యొక్క చమను మనం ఉపయోగించుకోవాలి.
0: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ ది కండిషన్స్ అండ్ వీ హ్యావ్ టు ఎంప్లాయ్ డిస్క్రిమినేషన్ అండ్ దెన్ యూజ్ ఫర్బరెన్స్.
1: మీకు చరిత్రలో చాలా వరకు తెలిసినటువంటి విషయం పృథ్వీరాజును గోరి మహమ్మద్ అనేక విధములుగా కూడాను హింసిస్తూ వచ్చాడు.
0: ఫ్రమ్ హిస్టరీ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ వెరీ వెల్ నోన్ టు యూ దాట్ ఘోరి మహమ్మద్ గేవ్ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్ టు పృథ్వీరాజ్.
1: 17 పర్యాయములు ఈ పృథ్వీరాజు రాజ్యం పైన దండెత్తి వచ్చాడు ఘోరి మహమ్మద్.
0: హీ ఇన్వేడెడ్ ది కంట్రీ ఆఫ్ పృథ్వీరాజ్ 17 times.
1: కేవలము దండెత్తి రావటమే కాకుండా ఆ దేశం నందుండినటువంటి విలువైనటువంటి వాటినంతా ధ్వంసం చేస్తూ వచ్చాడు.
0: He not merely invaded the country 17 times, he destroyed very valuable property.
1: సిరి సంపదలను దోచుకున్నాడు.
0: He took away a lot of wealth.
1: అనేక విధమైన నష్టకష్టములకు గురి చేశాడు.
0: He put the entire country to different difficulties and losses.
1: ఇన్ని చేసినప్పటికీ పృథ్వీరాజు అతని యొక్క ప్రార్థనను అంగీకరించి అతన్ని క్షమించి వెనుకు పంపుతూ వచ్చాడు.
0: In spite of all these things done by him, పృథ్వీరాజ్ He excused him and he allowed him to go back.
1: పట్టు పడినప్పటికీ అతను ఏమాత్రం కూడాను హింసించక క్షమించి వెనుకకు పంపుతూ వచ్చాడు పృథ్వీరాజు.
0: పృథ్వీరాజ్ ఎక్స్క్యూజ్డ్ హిమ్ ఈవెన్ వెన్ హీ కుడ్ క్యాచ్ హిమ్ హీ డిడ్ నాట్ గివ్ హిమ్ ఎనీ పనిష్మెంట్ హీ జస్ట్ సెంట్ హిమ్ బ్యాక్ హోమ్.
1: ద్రౌపది చెప్పినట్టుగా పృథ్వీరాజు యొక్క స్వభావము చాలా ఉత్తమమైనటువంటి యొక్క స్వభావము.
0: యాజ్ ఇస్ టోల్డ్ బై ద్రౌపది ది క్వాలిటీ ఆఫ్ పృథ్వీరాజ్ ఇస్
1: ఎలాంటి వారిని మనం క్షమించాలి అనేటువంటి విషయము అశ్వత్థామను పట్టి తెచ్చినప్పుడు ద్రౌపది అర్జునునకు బోధించింది.
0: ద్రౌపది టాట్ అర్జున అట్ ఎ టైమ్ వెన్ అర్జున బ్రాట్ అశ్వత్థామ అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ యూ షుడ్ ఎక్స్క్యూజ్.
1: ఇక్కడ పృథ్వీరాజు కూడాను అదే విధంగానే ఈ ఘోరి మహమ్మద్ ను క్షమిస్తూ వచ్చాడు.
0: పృథ్వీరాజ్ ఆల్సో ఇన్ ది సేమ్ వే హ్యావ్ ఎక్స్క్యూజ్ ఘోరి మహమ్మద్.
1: వెరచిన వాని,
0: ఎ పర్సన్ హూ ఇస్ అఫ్రైడ్,
1: దైన్యమున వేదురు నొందిన వాని,
0: ఎ పర్సన్ హూ ఇస్ అంబుల్ అండ్ హూ జస్ట్
1: నిద్రమై మరచిన వాని,
0: ఎ పర్సన్ హూ హాస్ లాస్ట్ కాన్షియస్నెస్,
1: సౌఖ్యులుగా మధ్యము త్రాగిన వాని,
0: ఎ పర్సన్ హూ ఇస్ డ్రంక్,
1: భగ్నుడై పరచిన వాని,
0: ఎ పర్సన్ హూ ఇస్ విత్ ఎ బ్రోకెన్ హార్ట్,
1: సాధు జనభావం వాణిని కావు మంచువా తరచిన వాని,
0: a person who just approaches and requests
1: kaminula steelanu
0: a women
1: champuta dharmam kaadu palguna
0: o arjuna it is not proper to kill such people.
1: Ade vidhamgani ghori mohammad sharanathudai nannu chaminchali nannu rakshinchalani korukovatam cheta aa paristhiti endu undinappatikini ee prithviraju chaminchi velukku pampinchadu.
0: Similarly, when Ghori Mahamad surrendered himself and asked for pardon and excuse and protection, Prithviraj excused him and sent him back.
1: Kani deeniki krutagnata leka poorthi krutagnuduga mari poyadu Ghori Mahamad.
0: But Ghori Mahamad did not have any sense of gratitude. He was an absolutely ungrateful fellow towards పృథ్వీరాజ్.
1: తిరిగి 2వ సంవత్సరమే తిరిగి పృథ్వీరాజు పైన దండెత్తి వచ్చి అనేక విధములుగా కుట్రలు పన్ని మోసములు చేసి తన యొక్క దగ్గర వారి వల్లనే అతనిని చిక్కించుకొని దక్కించుకొని అతని కన్నులు తీసివేశాడు.
0: ది సెకండ్ ఇయర్ ఇట్ సెల్ఫ్ హీ ఇన్వేడెడ్ అగైన్ అండ్ హీ సక్సీడెడ్ ఇన్ క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ పృథ్వీరాజ్ అండ్ హీ రిమూవ్డ్ ది ఐస్.
1: కనుక ఇలాంటి త్రాసుపాము స్వభావం కలిగినటువంటి వారిని ఎందు మనం క్షమ అనేటువంటిది అమితంగా మనం ఉపయోగించరాదు.
0: వీ షుడ్ నాట్ యూజ్ ఫర్బరెన్స్ టు పీపుల్ హూ ఆర్ అన్గ్రేట్ఫుల్ లైక్ దాట్ లైక్ స్నేక్.
1: తెలుగులో చెప్తారు, తుమ్మ చెట్టుకు నీరు పోసినా పాముకు పాలు పోసినా ప్రమాదము తప్పదు అంటారు.
0: ఇట్ ఈస్ సెట్ ఇన్ తెలుగు దాట్ గివింగ్ వాటర్ టు ఎ పర్టికులర్ స్మాల్ ప్లాంట్ కాల్ తుమ్మి ప్లాంట్ అండ్ టు థార్నీ బుషెస్ అండ్ గివింగ్ milk to a snake is not proper and appropriate.
1: Kanuka mana yokka oorpu ilanti krutagnula paina manam e maatram kudanu upayoginchararu.
0: Forbearance should not be shown towards people who are అన్గ్రేట్ఫుల్.
1: ఈ సమయ సందర్భాన్ని కూడా నువ్వు పురస్కరించుకొని ఆధ్యాత్మిక మార్గమునందు, పరోపకార సంబంధమైన మార్గమునందు, పరమాత్మిక తత్వమునందు ఈ యొక్క ఓర్పును అమితంగా మనం సాధించాలి.
0: Understanding all these things, forbearance will have to be employed in the spiritual world, in the world which leads to paramatma tattva.
1: Jesus daggara 12 mandi pradhanamaina shishyulu undetundi varu.
0: There were 12 disciples who are important disciples who are living with Jesus.
1: Kani tana shishyulu ani visheshinchi aneka vidhamuluga varini rakshinchi varini poshinchi aadarinchi ప్రేమించి అనురాగంతో అండజేర్చుకున్నటువంటి శిష్యుల లోపల కూడాను జూడాస్ అనేటువంటి వాడు ధనమునకు లొంగి గురుద్రోహమునకే పాల్పడ్డాడు.
0: జీసస్ హూ ఎక్స్టెండెడ్ ఆల్ లవ్, ఆల్ ప్రొటెక్షన్, ఆల్ షెల్టర్ అండ్ ఆల్ ది కంపాషన్, దేర్ వాజ్ వన్ జూడాస్ హూ బికేమ్ అన్గ్రేట్ఫుల్. Tempted by money, he turned out to be a treacherer to his
1: అట్టి జూడాను కూడాను క్షమించాడు జీసస్.
0: జీసస్ ఈవెన్ ఎక్స్క్యూజ్ సచ్ ఎ ట్రెచరస్
1: ఫెలో. కనుక మనకు అపకారం చేసేటువంటి వ్యక్తులను మనం ఏమాత్రం కూడా దూషించకపోయినప్పటికీ దైవమా వీరికి తగినటువంటి శిక్ష విధించమని ప్రార్థన కూడా చేయరాదు. కారణం ఏమనగా తన దోషమే అతన్ని హింసిస్తుంది. మనం ప్రార్థన చేసి దైవంతో ఇంకొక శిక్షను ఇప్పించవలసిన అవసరం లేదు.
0: Therefore, there is no need for us to pray to God to see that such people are punished because their own acts will bring ruin to them.
1: Evaru chesinatundi karma varu anubhavinchaka tappadu.
0: The action done by any person, the fruits of it will have to be borne by him alone.
1: Oka Ramayanam nandu kudanu మహాభారతం నందు కూడాను ఇలాంటి చిన్న చిన్న కొన్ని ఓర్పును కోల్పోయినటువంటి వ్యక్తుల లోపల అనేక దోషములు కూడాను నిరూపిస్తూ వచ్చింది.
0: ఇన్ రామాయణ యాజ్ వెల్ యాజ్ మహాభారత ఏ నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఆర్ దేర్ విచ్ గో టు షో హౌ పీపుల్ హూ డు నాట్
1: ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక ఏరికైనా తప్పునన్న.
0: ఇట్ ఈస్ సెడ్ దట్ ఈస్ దేర్ ఎనీ పర్సన్ హూ కెన్ ఎస్కేప్ ద ఫ్రూట్స్ ఆఫ్ హిజ్ ఓన్ యాక్షన్.
1: ఏనాడు ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్నా.
0: వన్ మే నాట్ బి ఏబుల్ టు జస్ట్ సే అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ వెన్ వన్ ఈస్ గోయింగ్ టు సఫర్ ది కాన్సిక్వెన్సెస్, బట్ సఫరింగ్ ఈస్ సర్టన్.
1: అలనాటి పాండవులు ఆకులలో మిల్మేసి అడవి పాలైపోయిరన్నా.
0: దోస్ పాండవాస్ వర్ దే నాట్ పుట్ టు ది సఫరింగ్ ఆఫ్ గోయింగ్ టు ఫారెస్ట్ అండ్ ఈటింగ్ గ్రీన్స్.
1: రాములంతటి వాడు రమణి సీతను వాసి పామునుని వలె ఏడ్చెనన్నా.
0: ఏ గ్రేట్ పర్సన్ లైక్ రామ హింసెల్ఫ్ had to cry like an ordinary person.
1: Thondara paatu valni ee vidhamainatundi phalitamlanta lavistu vacche.
0: On account of haste alone all these consequences will
1: evaro chakale vaadu emo annadani moorkudainatundi vyakti edo dushinchadani vinna takshaname sitanu adaviki pampinchadu oorpunu koolipoyadu.
0: Rama did not have sufficient patience and immediately after listening to the criticism and the comment of some useless washerman.
1: దైవ విషయం లోపల దీనికి అంతరార్థములు అనేకంగా ఉంటుంటాయి.
0: బట్ ఇన్ కేస్ ఆఫ్ ది డివైన్ యాక్ట్స్ దేర్ బి ఎ నంబర్ ఆఫ్ మీనింగ్స్.
1: కానీ ప్రాపంచికంగా లౌకికమైనటువంటి ఒక జగత్తును విచారించినప్పుడు ఓర్పును కోల్పోవటం చేతనే ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అని అర్థమవుతుంది.
0: బట్ వెన్ వన్ ట్రైస్ టు అండర్స్టాండ్ ఇన్ ఎ వర్లీ వే ఆన్ అకౌంట్ ఆఫ్ లూజింగ్ పేషెన్స్ రామా హ్యాడ్ టు డూ దట్ పర్టికులర్ యాక్ట్.
1: కృష్ణుడు ఎన్ని బోధించినప్పటికీ, సోదరులైనటువంటి యొక్క పాండవులు ఎన్ని విధమైనటువంటి చెప్పినప్పటికీ తాను ఆ యొక్క దీన్ని కోల్పోయి యుద్దము లోపల లేక ఈ జూదము ఆడేటువంటి విషయం లోపల ధర్మరాజు బలహీనుడయ్యాడు.
0: ధర్మరాజా ఆల్సో ఇగ్నోర్డ్ ఆల్ ది లవింగ్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై కృష్ణ అండ్ బ్రదర్స్ అండ్ హీ ఎంటర్డ్ ఇన్ టు గ్యాంబ్లింగ్ ఇన్ హేస్ట్ అండ్ హీ సఫర్డ్ ది కాన్సిక్వెన్సెస్.
1: అందువలననే అనేక విధమైనటువంటి కష్టములకు గురి కావాల్సి వచ్చింది.
0: దేర్ హోల్ దేవర్ పుట్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్యూమరబుల్ ట్రబుల్స్.
1: కనుక ఈ ఓర్పును కూడాను సమయ సందర్భానుసారంగా విచక్షణ జ్ఞానమును కొంతవరకు వినియోగించి ఈ ఓర్పును ఉపయోగించుకోవాలి.
0: దేర్ఫోర్ ఈవెన్ పేషెన్స్ అండ్ ఫర్బరెన్స్ విల్ హావ్ టు బి యూజ్ నాట్ ఇండిస్క్రిమినేట్లీ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ కండిషన్స్.
1: ఉపకారం చేసినటువంటి వారికి అనేక విధమైనటువంటి అపకారములు జరుగుతూ ఉండటం మనం ఈ జగత్తులో చూస్తూనే ఉంటాం.
0: For people who do good and welfare of the others, who take care of welfare of the others, they only get all types of troubles. This is
1: entirely మనం ఓపికతో ఉండవచ్చునే కానీ మితిమీరిపోయినప్పుడు ఈ ఓపికను కోల్పోతుంటాం.
0: To some extent we may have patience, but when it exceeds limits we lose patience.
1: ఇది ఎలాంటి సందర్భంలో మనం కోల్పోవాలి?
0: Under what circumstances should we lose patience?
1: ఎలాంటి సందర్భంలో కోల్పోతే ఎలాంటి సందర్భంలో ఎలాంటి చిక్కులు సంభవిస్తాయి?
0: Under what circumstances, when we forego, when we lose the patience, what would be the consequences?
1: Unni samayam lopala poorthi oorpu pramadame teppistundi.
0: Under certain circumstances, having complete forbearance may lead to all sorts of problems.
1: కొన్ని సందర్భం లోపల తొందరపాటు ప్రమాదం తెప్పిస్తుంది.
0: అండర్ సర్కమ్స్టెన్సెస్ హేస్ట్ విల్ లీడ్ టు సర్టన్ ప్రాబ్లమ్స్.
1: వేగిరించిన చూనది విషం యగును.
0: ఇఫ్ యు ఆర్ అన్డ్యూలీ హేస్టీ ఇట్ విల్ బికమ్ పాయిజన్.
1: ఆలస్యం అమృతం విషం అన్నారు.
0: బట్ ఇట్ ఇస్ ఆల్సో సెడ్ ఇఫ్ యు ఆర్ ఎ లిటిల్ స్లో.
1: అయితే ఈ రెండు పదములు కూడాను విరుద్ధమైనటువంటి పదములుగా ఉంటున్నాయి.
0: Slowness and haste are two opposite words.
1: ఆలస్యం అమృతం విషం. నిదానం చేయకూడదు, చేస్తే అమృతం కూడా విషం అవుతుంది అని ఒకవైపున.
0: On the one hand it is just said you should not unduly delay turns even
1: వేగిరించినది విషయం ఏమను తొందరపడితే అది విషయం అవుతుంది అని మరొక వైపున. ఇది పరస్పర విరుద్ధమైనటువంటి రెండు పదములుగా ఏర్పడుతున్నాయి.
0: ఇన్ వన్ సెన్స్ ఇట్ ఇస్ జస్ట్ సెడ్ ఇఫ్ యు ఆర్ అన్డ్యూలీ హేస్ట్ ఇట్ బికమ్స్ పాయిజన్ అండ్ ఇఫ్ యు డిలే ఆల్సో ఇట్ విల్ బికమ్ పాయిజన్. దీస్ ఆర్ ద టూ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ గివెన్.
1: ఈ సమయం నందు మనము విచక్షణ జ్ఞానం ఉపయోగించాలి.
0: అండ్ అట్ దీస్ సర్కమ్స్టెన్సెస్ వీల్ హావ్ టు యూజ్ అవర్
1: సమయ సందర్భానుసారంగా మనం ఈ ఓర్పును ఉపయోగించుకోవాలి.
0: వీ హావ్ టు యూజ్ పేషెన్స్ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టెన్సెస్.
1: ఒక రోగి ప్రమాద స్థితిలో ఉంటుండాలి.
0: A particular person who is not well, who
1: కొన్ని క్షణంలో ప్రాణం విడిచేటువంటి పరిస్థితిలో ఉంటుండాలి.
0: He is likely to lose his life itself within a few minutes.
1: అక్కడ వేగిరించినతో ఉన్నది విషయం ఎగును ఉంటే పోతుంది. ఒక తొందరపాటు అవసరం.
0: There you should be very hasty. You cannot delay there.
1: అక్కడ ఆలస్యం అమృతం విషయం. అక్కడ ఆలస్యం చేయకూడదు. మొట్టమొదట ఆరోగ్యకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఒక వైద్యం మనం జరపాలి.
0: Under those circumstances, delay becomes poisonous. You should be hasty there. You should be hurried up.
1: కనుకని కొన్ని కొన్ని పరిస్థితి లోపల కొన్ని దుష్టత్వమును, కొన్ని దుర్మార్గత్వమును, కొన్ని అపమార్గంలో ప్రయాణమయ్యేటువంటి వాటిని ఖండించటం లోపల కొంతవరకు మనం ఓర్పును కోల్పోవటం కూడా పర్వాలేదు.
0: Therefore, when we are faced with circumstances and people who are wicked, who are taking to wrong ways, losing patience is in a way good.
1: ఆ సందర్భం నందు కొంత సౌండ్ను కూడాను మార్చడం అవసరమవుతుంది.
0: Under such circumstances, changing the sound and voice a little is also good.
1: ee sound nu maarchinanta maatram olpu oorpunu kolipoyinam ani bhavincharadu.
0: By merely changing, increasing the volume of sound, it is not as if we have lost patience.
1: ee oorpunu kolipokunda sound nu maarchi mani yokka hriday pavitratanu అభివృద్ధి పరచుకోవటానికి కూడా అవకాశం ఉంటున్నాయి.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు మెయింటైన్ అండ్ డెవలప్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ అవర్ హార్ట్ బై మియర్లీ చేంజింగ్ ది సౌండ్ బట్ వితౌట్ లూజింగ్ పేషెన్స్.
1: సత్యం సత్యవతాం అన్నారు. సత్యవంతులకు సత్యమే నిజమైనటువంటి క్షమ అన్నారు.
0: ఇట్ ఈస్ సెడ్ ఫర్ పీపుల్ హు ఆర్ ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్, ట్రూత్ ఇట్సెల్ఫ్ ఈస్ ఫర్.
1: అయితే ఈ సత్యమును మనం మార్చకుండా శబ్దమును మార్చడంలో కూడాను సత్యమును నిలబెట్టుకున్న వారమవుతాం.
0: Without changing the truth itself, but by changing the sound, we'll be able to follow the path of truth.
1: మీ అందరికీ తెలిసినటువంటి విషయమే అశ్వత్థామ విషయము.
0: It is a thing which is very well known to all of you about Ashwatthama.
1: తెల్లవారక పూర్వమే పాండవులను హతం చేయాలని చెప్పిన ప్రతిజ్ఞ పట్టాడు అశ్వత్థామ.
0: Ashwatthama has taken a vow that he was going to destroy all the Pandavas before the sunrise.
1: అర్ధరాత్రి కాబోతుండాలి.
0: It was becoming midnight.
1: పాండవులు చిక్కలేదు.
0: He was not able to get at Pandava.
1: కాని తన ప్రతిజ్ఞ తెల్ల సూర్యోదయం కాక పూర్వమే ఈ పాండవులను హతమార్చాలని ప్రతిజ్ఞ పెట్టాడు.
0: But he had taken a vow to see that the Pandavas were destroyed before the sunrise.
1: ఈ పూర్వమే దీనికి పూర్వమే అశ్వత్థామ యొక్క ప్రతిజ్ఞను గుర్తించినటువంటి ఒక కృష్ణుడు పాండవులను సంరక్షించడానికి తగిన ప్రయత్నాలంతా చేసి పెట్టాడు.
0: Krishna, who knew all these vows of Ashwatthama, also had taken steps to protect Pandavas.
1: ఇక్కడ దుర్వాసుడు అసత్యమాడేటువంటి వాడు కాదు.
0: Durvasa was one who was not prepared to tell a lie.
1: Maha kopiste kani asatyam matra adadu.
0: He was given to a lot of fits of anger, but he would not.
1: Aa kopam kudanu konni taapamulanta kudanu teechindi.
0: That particular anger also only to quench the
1: satyamunu kaapadukune nimittamai shabdalu kudanu maarustu vachadu.
0: He was changing the sound only to protect his own truth.
1: Aa mundu ratri krishnudu ee durvasunu daggariki vellaadu.
0: The previous night, Krishna happened to go to Durvasa.
1: Durvasudu santasinchi swami yokka rakanuku karanam emtani prashninchadu.
0: Durvasa was supremely happy to receive Krishna and he questioned him, Swami, what is the reason for your coming?
1: Ee naadu nee yokka sahayam naaku kontha avasaram annadu Krishnudu.
0: Krishna said that I need your help today.
1: లోక సంరక్షకుడై జగత్పతి అయినటువంటి భగవంతుడే తన దగ్గరకు వచ్చి నా సహాయాన్ని కోరుతున్నాడని అతను మరింత గర్వించి ఏ సహాయం కావాల్సిందా నేను చేస్తాను అన్నాడు.
0: Durvasa was in his own heart of hearts happy that a person like Krishna, who was the protector of all the worlds and the master of all the worlds, has approached him.
1: కానీ చేసే సహాయంలో కను ఒక హద్దు ఉంటుండాలి.
0: But even in the help extended, there is a particular limit.
1: అన్ని విధాలా కొంచెం బుద్ధి కుశలత కలిగినటువంటి వాడు గనుక దుర్వాసుడు, స్వామి ఏ సహాయమైనా చేస్తాను, అసత్యం మాత్రం నేను చెప్పను అన్నాడు.
0: Durvasa, who is extremely clever and who knows all the things, he just said, Swami, I am prepared to do any help, but I am not prepared to utter a lie.
1: Durvasa, Rishimanas Sanchari Nen, Nenu Matram Asatya Madaman Chiptana, Ilanti Daniki Nenu Kuda Nu Palapadanu Annadu.
0: Krishna said, well, I am the indweller of all the hearts of
1: humanity. Dharma Samasthapana Thaya Sambhavami Yuge Yuge, Dharma Samasthapana Chetame Nayaka Pratignya.
0: I am born again and again to establish dharma, and how can I ask you to utter a lie?
1: Dharmam deeni pai aadharapadundi, satyam nasti paro dharma, satyam ane punadi paina dharma anetundi goda nilchi undi.
0: Dharma or righteousness is based on the foundation of truth.
1: Kaana asatyam aadamani nenu kuda cheppanu.
0: I would not ask you to tell a lie.
1: Aithe kontha shabdamu marchu annadu.
0: But you change the sound a little.
1: సరే, ఆ విధంగా అయితే తమరు ప్లాన్ ఇవ్వండి, ఆ ప్లాన్ ప్రకారం నేను నడుచుకుంటానన్నాడు.
0: ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఐ హావ్ నో అబ్జెక్షన్, ఐ విల్ ఇంప్లిమెంట్ యువర్ ప్లాన్, గివ్ మీ ది ప్లాన్.
1: ఒక 5 మంది అందులో నివసించేటట్టుగా ఒక గుంత తోవమన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ ఆస్క్డ్ టు డిగ్ ఎ పిట్ వేర్ఇన్ 5 పీపుల్ కెన్ స్టే.
1: దాని లోపల పాండవులను కూర్చోమన్నాడు.
0: కృష్ణ ఆస్క్డ్ పాండవాస్ టు సిట్ ఇన్ దట్.
1: పైన పలకలు వేశాడు.
0: Plans were put on the pit.
1: ఆ పలక పైన దుర్వాసుని యొక్క చీరను వేసుకున్నాడు.
0: Durvasa's chair was put on those planks.
1: ఆ చీర పైన దుర్వాసుడు కూర్చున్నాడు.
0: Durvasa sat in that chair.
1: అశ్వత్థామ వస్తాడు, పాండవులు ఎక్కడ ఉన్నారు అని చెప్పి అడుగుతాడు. నీవు సత్యమే చెప్పు, కానీ సౌండ్ మార్చి చెప్పమన్నాడు.
0: అశ్వత్థామ విల్ కమ్ అండ్ విల్ ఆస్క్ యూ వేర్ ఆర్ పాండవాస్. యూ టెల్ ది ట్రూత్, బట్ వైల్ టెలింగ్ చేంజ్ ది సౌండ్ ఎ లిటిల్.
1: అశ్వత్థామ కృష్ణుడు చెప్పినట్టుగా రానే వచ్చాడు. స్వామి, త్రికాల జ్ఞానులు మీరు, పాండవులు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసును, దయచేసి నా గడువు మించిపోతుంటుండాలి, పాండవులు ఎక్కడున్నారో దయచేసి చెప్పండి అన్నాడు.
0: యాజ్ వాస్ ప్రిడిక్టెడ్ బై కృష్ణ, అశ్వత్థామ కేమ్ అండ్ జస్ట్ సెడ్ దట్ స్వామి, యూ నో ఆల్ ద థింగ్స్ ఇన్ ఆల్ ద 3 టైమ్స్, ప్లీజ్ లెట్ మీ నో స్వామి.
1: చెప్పినట్టుగా సౌండ్ మా పాండవులు నా కింద ఉన్నారు అన్నాడు కోపంతో.
0: Instructed by Krishna, Durvasa did say that they are there, but by changing the sound he said, is it Pandavas? Well, they are under me.
1: ఈ కోపంగా ఈ దుర్వాసుడు నా కింద ఉన్నారనేటప్పటికి ఈ అశ్వత్థామకు భయం వేసింది. ఏ పాండవులను నేను చంపడానికి పోతున్నాను, నన్నే చంపేస్తాడు అని నమస్కారం చేశాడు, వెళ్లిపోయాడు.
0: When Durvasa, pretending anger, told Aswatthama that those Pandavas are under him alone, Aswatthama got frightened that Durvasa is very angry. Instead of killing Pandavas, I may be killed by Durvasa, he thought, and he ran away.
1: Kanuka satyamu cheppinappatikini parulanu rakshinchadam kosamani paramatma aagrahanu nilabettinukune nimittamai taanu maharshini aneetuvanti saattaka naamaanni konde nimittamai sound maarchinaadu, kaani asatyam cheppaledu.
0: Durvasa, true to his own stature and nature as Maharshi, he, in order to follow the command of Lord himself, in order to give protection to people, he uttered
1: kanaka manamu chama chama ani anni samayamulandu anni vishayamulandu kudanu dirini upayoginchukotam pramadam avutundi.
0: If we say patience and patience, well, we should know under what circumstances how to use
1: sadhanalu yendu pavitramaina karyamulu yendu పరులను మనం దూషించేటువంటి యొక్క మార్గములు యందు మనం ఓపికను సాధించాలి.
0: వి షుడ్ యూజ్ పేషెన్స్ ఇన్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ ఆఫ్ సాధనాస్ అండ్ ఇన్ కంట్రోలింగ్ అవర్ ఓన్ వర్డ్స్ అగెన్స్ట్ పీపుల్.
1: ఆధ్యాత్మిక మార్గమునకు ఆత్మతత్వమునకు అడ్డు తగిలేటువంటి దానిపైన మనం ఓపికను సాధించాలి.
0: వి షుడ్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ థింగ్స్ విచ్ కమ్ ఇన్ ద వే ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిచువాలిటీ, ప్రాక్టీసెస్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: ఇది ఒక పరీక్ష ఘట్టములుగా మనం విశ్వసించాలి.
0: వీ షుడ్ టేక్ ఇట్ యాజ్ ఏ టైప్ ఆఫ్ టెస్ట్.
1: ఇది సాధకులకు ఓర్పు ప్రధానమైనటువంటి యొక్క సోప.
0: ఫర్ సాధకస్ పేషెన్స్ అండ్ ఫర్బెరెన్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్వాలిటీ విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: ఇది ఇలాంటి ఓర్పును మనం సాధించినప్పుడే నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వం కూడాను మనకు కొంచెం అర్థమవుతుంది.
0: ఓన్లీ ఆఫ్టర్ అచీవింగ్ ఫర్బరెన్స్ అండ్ పేషెన్స్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూ ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ డివినిటీ.
1: ఈ ఓర్పునకు రెండు విధములైనటువంటి యొక్క ఆచారములు కూడాను అత్యవసరం.
0: For practicing forbearance and patience, there are two other things which you'll have to be practiced.
1: ఈ ఓర్పునకు ద్వేష అసూయములు కూడాను కొంత చేరకుండా చూసుకోవాలి.
0: If you want to practice forbearance and patience, there should not be anger and hate.
1: ద్వేష అసూయలు ఇందులో కొంతవరకునైనా ఏమైనా ప్రవేశిస్తే ఈ యొక్క ఓర్పు క్షణములు కోల్పోతాం మనం.
0: If you have hatred and jealousy, even in the smallest measure, you will not be having patience.
1: ఇది సాధకునికి ఉండవలసినటువంటి సరైనటువంటి సద్గుణాలు.
0: These are things which are essential virtues for every sadhana.
1: ఈ ద్వేష అసూయముల గురించి రేపటి దినం మాట్లాడుకుందాం.
0: About hatred and jealousy, we'll speak about this tomorrow.
2: That was the 24th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 5th September 1984, Bhagavan spoke about one of the most important qualities of a spiritual aspirant, which is kshama or forbearance.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: బ్రహ్మాండమంతయు నిడియున్నవాని ఆలయంబనువచ్చ అలవియగునే సర్వజీవులయందు సంచరించడి తనకు సరి అయిన పారిడ సాధ్యమగున సర్వజలములయందు సంచరించడి తనకు స్నానంబు చేయింప సాధ్యమగున పొట్ట నిండా కూడు పెట్టదగినంత ఉండిన తనకెవరు భోజనం పెట్టగలరు? తెలియచున్నది మానవులకు తెలివి తప్పి తెలియకున్నది మానవులకు తెలివి తప్పి తాను ఈశ్వరుడని భ్రమించుచున్నారయ్యా. తాను ఈశ్వరుడు కాదు, సర్వ జగత్తునకే ఈశ్వరుడు.
1: When the whole universe is within him, is it possible to build a temple? When he is present in all of the beings, what name can you give him? When he is present in all waters, is it possible to give him a bath? When he has not plentiful of food, can anyone feed him? The man is not able to know the reality. He is not merely Ishvara, but he is the Ishvara of the whole of the cosmos and the universe.
0: ఈ కనిపించినటువంటి దృశ్యమును ఏమనిపించుతున్నాం మనం?
1: How is it we call all the scenario, the scene that we see around?
0: దీనిని ప్రపంచము అని పిలుచు.
1: We call this ప్రపంచము, world.
0: అనగా పంచభూతములు సమ్మిళితమే ఈ ప్రపంచము.
1: This world, ప్రపంచ, is the combination of the five elements.
0: ప్రాణగా వికసించటం.
1: Pra means that which blossoms, that which manifests.
0: Pra anaga prakatinchadam.
1: Pra means that which expresses.
0: Panchabhutamulo prakatinchetuvantide ee prapancham.
1: Is the world that expresses the five of the elements.
0: Panchabhutamulone kaaku pancha pranamulu kudanu prakatinchetuvanti.
1: Not merely five elements, but also five life breaths.
0: పంచభూతములు అనగా శబ్ద స్పర్శ రూప రసగంధాలు.
1: The five elements are the sense of touch, the sense of sight, the sense of audition.
0: పంచభూతములు అనగా జలము, వాయువు, వేడి, ఈ యొక్క పరిస్థితి లోపల పంచభూతములు చాలా ప్రకాశిస్తూ ఉంటాయి.
1: We find the five elements shining in the form of the water, the earth, the fire, the ether.
0: Pranam, apanam, vyanam, udanam, samanam.
1: The five are prana, apana, udana, samana, vyana.
0: Itti panchatattvamulu ప్రకటింపజేసి ప్రకాశింపజేసి ఈ జగత్తు తాను ఆధారమై ఉంటున్నది.
1: హీ ఈజ్ ద బేసిస్ అండ్ ద ఫౌండేషన్ ఫర్ ఆల్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్, ఫైవ్ లైఫ్ బ్రెత్స్ అండ్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
0: ఇందులో ఏదైనా శాశ్వతమైనదా?
1: ఈజ్ ఎనీవన్ ఎనీథింగ్ అమంగ్ దీస్ ది ఎవర్ లాస్టింగ్ ఆర్ పర్మనెంట్?
0: అన్నింటికీ శాశ్వతమై సమానమైనటువంటిది ఈ యొక్క బ్రహ్మతత్వమే.
1: That which is uniform, that which is everlasting, immortal, is the nature of Brahman, Brahmatattva.
0: Brahma. Anaga, dini artham emiti?
1: Brahma. What's the meaning of this?
0: Panchabhuta, panchapranam, panchakosha, to jivinchunatvanchati.
1: Brahma represents the life of the five elements, the five life breaths, the five essential sheaths, and the five life principles.
0: Panchapranamudu.
1: The five life principles.
0: Pana, apana, vana, udana, samana.
1: And they are expressed in the form of prana, apana, samana, udana.
0: Itti, prapanchamunu, kevalamu, oka manavudu, oka aakaramuga bhavinchi, practistunnadu.
1: Man considers the whole world in a particular specific form and goes on worshipping it.
0: Ee rupanamamru shashvatamaina kadu.
1: The name and form are not permanent.
0: Sarvamanakunu aadharamainatvanti yokka purna brahmatattvame.
1: That which is the foundation is the totality of Brahman.
0: Iti brahmatattvam marchi edo domaravale dinni bhavinchi chinna chinna bhavamto manam pratisthunnamu.
1: Forgetting that cosmic principle which is Brahman, we consider it as a tiny little creature and go on worshipping, adoring it.
0: Karuka manamu brahmandamane manamu pujinchali.
1: Therefore we have to worship the cosmic form of the divine.
0: Brahmandame bhavasvarupamu.
1: This universe is the very form of God.
0: Kali indulo kudunu andapinda brahmandamulu kudi undi.
1: Here also we find the three essential components underpinned Brahmanda.
0: Andamanaga kevalamu padarthamato pranato kudinatvanti oka tattvam.
1: Anda means the combination of the material and the life.
0: Pindamanaga gadhamanandu janminchi ta janmamunu sarthakam gavinchukune nimittam.
1: Pinda represents having been born. One should find its fulfillment at the end.
0: Ivanni kudunu brahmandamulo ekamayetuntivi.
1: These two get unified in Brahmanda, the universe.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Ee brahmandamulaku premaye aadharamu.
1: For all this universe, it is the love which is the foundation.
0: Ee premaye lekundina asalu prakrutiye ledu.
1: Without this love, there is no prakriti or nature.
0: Prapanchame ledu.
1: There is no world at all.
0: ఈ పంచభూతములు యందు ఉన్నటువంటి యొక్క సమత్వమైనటువంటి ప్రేమనే ఈ ప్రపంచమును చేకూర్చుతున్నది.
1: This world is sustained because the principle of love, which is uniformly distributed in these five elements.
0: కనుక ఈ ప్రేమతత్వమును మనము మరచి ఎన్నింటిని మనం పూజించినప్పటికీ ఉపయోగం ఉండదు.
1: Forgetting the principle of love, you may follow any mode of worship. It would be all in vain.
0: కనుక ప్రపంచమనగా కేవలము భూతములతో వస్తువులతో వాహనములతో కూడినటువంటిది కాదు.
1: Therefore world does not mean the comforts and the conveniences and the material alone.
0: ఈ పంచభూతములే మానవుని యొక్క తత్వమును ప్రపంచము యొక్క శక్తిని కాపాడుతూ వస్తుంది.
1: The five elements express their power in the human life and the world by and large.
0: ఇందులో ఏ ఒక్కటి లేకపోయినప్పుడు సర్వం కూడాను మనకు శూన్యమే.
1: ఈవెన్ వన్ అమంగ్ దెమ్ ఇస్ మిస్సింగ్, ఎవ్రీథింగ్ వుడ్ బి ఎంప్టీ.
0: శబ్దము,
1: ద సౌండ్,
0: చెవులతో వింటున్నాము.
1: యు హియర్ విత్ యువర్ ఇయర్స్.
0: చెవులతో వినకుండా అది ఏ మాత్రము మనకు అర్థం కాదు.
1: ఇఫ్ యూ డోంట్ హియర్ యు కెనాట్ అండర్స్టాండ్.
0: కన్నులతో చూస్తున్నాము.
1: You watch with your eyes.
0: కనులతో చూడకుండా పలాని వ్యక్తి పలాని వస్తువు అని ఎవరు కూడా నువ్వు చెప్పలేరు.
1: If you don't see, you cannot decide any particular person or any particular object.
0: కనుక ఈ పంచభూతములు కూడాను ప్రపంచమును నిరూపిస్తూ ఉన్నది.
1: Therefore the five elements demonstrate, identify the whole of the world.
0: కానీ మానవులు కేవలము ఈ గొప్ప తత్వమును మరిచి అల్పతత్వములను చేర్చుకుని ఆనందానికి పాటుపడుతున్నారు.
1: బట్ మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ దిస్ జైజాంటిక్ మగ్నిఫిసెంట్ ప్రిన్సిపల్ go by the lower feeling and lower levels of comprehension.
0: Pranatattvamu.
1: The life principle.
0: Ee pranamu deni kosam ichadu.
1: What for is the life gifted?
0: Kevalamu pranam manushya roopam.
1: This life is in a human form.
0: Manushya roopam nalajanma durlabham.
1: And this human life is rarest of all.
0: ఈ మనుష్య రూపమే దైవతత్వము.
1: And the human represents the divinity.
0: ఇందులో ఐదు తత్వములు కలిగినవి.
1: Here we find all of the five essential elements.
0: కాయి ఈనాటి మానవుడు కామము అనేటువంటి ఒక మొట్టమొదటి దాన్ని పట్టుకుని వాడు వేలాడుతున్నాడు.
1: In fact, man is running after the first one, the desire, the kama.
0: కాదు కాదు.
1: It shouldn't be so.
0: భగవంతుడు అందరినీ సృష్టించాడు.
1: God has created everybody.
0: Bharya, pillalu, bandhuvulu, shatruvulu, andarini srushtinchadu.
1: God has created the entire universe.
0: Bharyanu bharyaga, putrulnu putruluga, bandhuvulnu bandhuvuluga, varini visheshinchi, varini gauravinchadame, varini kudanu poojinchadame, manavuni yokka pradhanamaina kartavyam.
1: It is the main responsibility of every human being to respect the wife, the children and the relations.
0: భార్యను భార్యగానే అనుభవించాలి.
1: వన్ హ్యాస్ టు ట్రీట్ ద వైఫ్ యాజ్ వైఫ్ ఓన్లీ.
0: ఆమె కూడాను దైవంగానే విశ్వసించాలి.
1: షీఈస్ ఆల్సో ద డివైన్.
0: పిల్లలు కూడాను తన ఇంటి నుండి పుట్టినటువంటి యొక్క బ్రహ్మతత్వములే అని భావించాలి.
1: ద చిల్డ్రన్ బోర్న్ టు యూ ఆల్సో రిప్రజెంట్ ద డివినిటీ.
0: వారు కూడాను బ్రహ్మస్వరూపులే.
1: దే ఆర్ ఆల్సో ద వెరీ ఫార్మ్ ఆఫ్ బ్రహ్మన్.
0: శత్రువులు కూడాను బ్రహ్మస్వరూపులే.
1: ఈవెన్ ఎనిమీ ఈజ్ ఆల్సో బ్రహ్మన్.
0: ఈ ఎనిమీస్ అనేటువంటి వాళ్ళు అనేక రకములుగా భగవంతునితో కూడా పోరాడినారు.
1: ఎనిమీస్ దే ఫాట్ విత్ గాడ్ ఆల్సో ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: పోరాడినప్పటికీ వారిని తనలో చేర్చుకున్నాడు తిరిగి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ ద వార్ దే మర్జ్డ్ ఇన్ హిమ్.
0: మిత్రులు
1: ఫ్రెండ్స్
0: ఈ మిత్రులు కూడాను తన వారిగానే భావించుకుని వారిని కూడాను తన అండ చేర్చుకున్నాడు.
1: హీ కన్సిడర్స్ హిస్ ఫ్రెండ్స్ అస్ నియర్ అండ్ డియర్. And they merged in him.
0: ఈ ప్రపంచంలో భగవంతుడు లేనటువంటి ఒక స్థానం ఎక్కడ కూడా లేడు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: ఎక్కడ చూసినా కూడా దేని ఎందుకు చూసినా భగవంతుడు ఉన్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్.
0: సర్వత పాణిపాదం తర్వత వచ్చి శిరోముఖం తర్వత స్థుతిమధ్యోకి తరుమా ఉత్తిష్ఠితది.
1: All feet are his, all ears are his, all eyes are his, he is present all over.
0: ఎవరు చూడకపోయినను తాను చూస్తూనే ఉన్నాడు.
1: Others may not watch, but God is the witness.
0: ఎవరు వినకపోయినను తాను వింటూనే ఉన్నాడు.
1: Others may not hear, but God listens.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేదు.
1: But this truth is not recognized.
0: దేవుడు కనిపించడం లేదు, అతనికి చెవులు ఎక్కడ ఉన్నాయి వినటానికి అని అనేక మంది వాదిస్తున్నారు.
1: పీపుల్ గో ఆన్ ఆర్గ్యూయింగ్ లైక్ వీ డోంట్ సీ గాడ్. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు హియర్ విదౌట్ ఇయర్స్ దట్ వీ డోంట్ సీ.
0: శబ్దమే తన యొక్క స్వరూపము.
1: గాడ్ ఈజ్ వెరీ ఫార్మ్ ఆఫ్ ద సౌండ్.
0: శబ్దం లేనటువంటి స్థానం ఎక్కడ నువ్వు కనిపించదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో సౌండ్.
0: ఆ శబ్దమే తన వినికిడి.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ వెరీ సౌండ్ ఈజ్ హిస్ ఆడిషన్.
0: కాంతి లేనటువంటి ప్రపంచం ఎక్కడ నువ్వు కనిపించదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో లైట్.
0: ఆ కాంతియే ప్రకాశము.
1: దట్ వెరీ లైట్ ఈజ్ ది ఎఫల్జెన్స్.
0: ఆ ప్రకాశమే భగవంతు యొక్క దృష్టి.
1: అండ్ ద రేడియన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద విజన్ ఆఫ్ గాడ్.
0: కనుక భగవంతుడికి ఏమీ తెలియదని మీరు అనుకోకూడదు.
1: సో నెవర్ థింక్ దట్ గాడ్ డస్ నాట్ నో ఎనీథింగ్.
0: కంటికి కనిపించకుండా పోయినంత మాత్రం మీకు భగవంతుడు లేదని భావిస్తున్నారు.
1: యు మే నాట్ సీ విత్ ది ఫిజికల్ నేకెడ్ ఐ, యు థింక్ దట్ గాడ్ నాన్ ఎగ్జిస్ట్.
0: మీ హృదయం నుండి సంకల్పించుకునేటువంటి ఒక భావములు ఎక్కడి నుంచి వచ్చి ఉన్నాయి?
1: ఆల్ ద థాట్స్ దట్ యు ఎంటర్టైన్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ హార్ట్,
0: అది
1: వాట్ ఈజ్ ఇట్స్ ఆరిజిన్?
0: ఆ భగవంతుని యొక్క సంకల్పమే.
1: ఇట్ ఈస్ ఆల్ గాడ్స్ విల్.
0: శృతి తప్పినా, శృతి ఎచ్చినా, శృతి తగ్గినా కనుక పరమాత్మని యొక్క తత్వము ఏమాత్రం కూడా నువ్వు హెచ్చదు తగ్గదు.
1: దేర్ మే బి రైజ్ ఆర్ దేర్ మే నాట్ బి, బట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ ఆల్వేస్ యూనిఫామ్.
0: లోకంబులు లోకేశుడు అంత ఒకటి.
1: లోక ద వరల్డ్ లోకేశ గాడ్ ఆర్ వన్.
0: ఈ భగవంతుడు భగవంతుడి యొక్క రూపము రెండు ఒక్కటే.
1: క్రియేటర్ అండ్ ద క్రియేషన్ ద ఫార్మర్ వన్
0: ఈ రెండు కూడా అవినాభావ సంబంధములు
1: దర్ ఇంటిమేట్లీ రిలేటెడ్
0: దీనిని ఆత్మ అని చెప్తూ వచ్చారు
1: దిస్ ఈస్ కాల్డ్ ఆత్మ
0: ఆత్మ అనగా
1: ఆత్మ మీన్స్
0: దీనికి ఒక రూపం లేదు
1: ఇట్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్
0: కేవలము సంకల్ప వికల్పముల యొక్క తత్వమే ఆత్మ
1: ఆత్మ రిప్రజెంట్స్ ద థాట్స్ అండ్ ద కౌంటర్ థాట్స్
0: ఇట్టి భగవంతు స్వరూపాన్ని మనం ఏకంగా భావించుకుని పూజించుకుని ఆరాధించటము ఇది చాలా పొరపాటు
1: టు కన్సిడర్ గాడ్ యాజ్ ఓన్లీ వన్ ఇన్ ద వే దట్ యు ఫీల్ ఈజ్ అ బిగ్ మిస్టేక్
0: మనం భగవంతుని యొక్క పూర్ణత్వం గుర్తించుకోలేకనే ఈ విధమైనటువంటి పాటు పడుతున్నాం
1: యాజ్ వీ డు నాట్ అండర్స్టాండ్ ద యూనివర్సల్ ప్రిన్సిపల్ ఆఫ్ యాక్సెప్టెన్స్ వీఆర్ డెల్యూడెడ్
0: కనుక భగవంతుని స్వరూపము సర్వము భగవత్ స్వరూపమే
1: ఇన్ ఫ్యాక్ట్ ది టోటాలిటీ రిప్రజెంట్స్ ద కాస్మిక్ ఫార్మ్ ఆఫ్
0: సర్వం కల్విదం బ్రహ్మ
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్
0: సర్వము భగవంతుని యొక్క ఆకారమే
1: ఎవ్రీథింగ్ రిప్రజెంట్స్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్
0: అట్టి పరిపూర్ణ ఆకారమును గుర్తించుకోలేక ఏ అల్పమైన స్వల్పమైన ఆకారమును గుర్తించి రాముడు కృష్ణుడు విష్ణువు అని పేరు పెట్టుకుని పూజిస్తున్నాము
1: As we are not able to have the holistic comprehensive view of God, we go by specific name and form and go on worshipping as Rama and Krishna.
0: Kummari, Bankamatti teesukoni, kontha okati Ramudu, kodu Krishnudu, kodu Vishnuvu ani aaradhistuntadu.
1: A potter would make so many forms as Rama and Krishna and he goes on worshipping them.
0: Kani annintini cherchi kattagalapadiki samskruti అనేటువంటి దీంతో కాలుస్తుంటాడు
1: అండ్ ద హోల్ థింగ్ ఈజ్ ప్రాసెస్డ్ సంస్కృతి సో దట్ ఇట్ వుడ్ టేక్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్
0: అన్ని కలిసి తిరిగి మట్టియే
1: ఫైనల్ అల్టిమేట్లీ ఇట్స్ ఆల్ క్లే ఓన్లీ
0: కనుక ఈ మట్టి యొక్క తత్వము ఇన్ని రూపములు ధరిస్తున్నది
1: ఇట్ ఈస్ ది సేమ్ క్లే విచ్ ఈస్ మోల్డెడ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్
0: శృంగారములు వేరు బంగారం ఒక్కటే
1: జ్యువెల్స్ ఆర్ మెనీ బట్ గోల్డ్ ఈజ్ వన్
0: పశువుల వన్నెలు వేరు పాలు ఒకటే
1: ది కలర్ ఆఫ్ ది కౌస్ మే వేరీ బట్ ది మిల్క్ ఈజ్ వన్
0: జీవ జంతువులు వేరు జీవుండు ఒక్కడే
1: అండ్ దేర్ ఆర్ సెవెరల్ బీయింగ్స్ అండ్ యానిమల్స్ బట్ ద బీయింగ్ ఈజ్ వన్
0: కనుక మనం ఏకత్వాన్ని గుర్తించుకోలేక అనేకత్వంలో పడి మనకు అజ్ఞానంలో మునిగిపోతున్నాం
1: వీ హావ్ ఫర్గాటన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ అండ్ యూనిటీ వీ గో బై ప్లూరాలిటీ అండ్ మల్టిప్లిసిటీ అండ్ దేర్ ఫోర్ వీఆర్ డెల్యూటెడ్
0: ప్రజలారా భగవంతుని యొక్క స్వరూపము ఇట్టిది అట్టిది అని వర్ణించలేదు
1: నోబడి కెన్ ఎక్స్టోల్ నరేట్ ఇన్ ఫుల్ ది ఫార్మ్ ఆఫ్ గాడ్
0: సర్వత పాదం
1: ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్
0: సర్వత స్థుతిమల్లోకే
1: అండ్ హీస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్
0: సర్వత స్థుతిమల్లోకే సర్వత పాదపాదం
1: అండ్ యాజ్ హిస్ ఇయర్స్ అండ్ ఐస్ ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ హీస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్
0: కనుక భగవంతుని యొక్క స్వరూపము ఇట్టిది అని ఇట్టిది అని ఎవరు కూడా నిరూపించలేదు
1: సో నో వన్ కెన్ ఎస్టిమేట్ అండ్ డిక్లేర్ in a particular way the divine form
0: roopam lekunda bhagavantu ledu
1: in fact you cannot visualize god with a form
0: naamam lekunda roopam ledu
1: without name there cannot be a form
0: naama roopam cheyinade bhagavatattu
1: therefore god represents the name and form
0: ee prapancham anetundi kevalamu oka peru
1: prapancha world is merely a name
0: ee prapancham lo unnatundi oka parikalamu anni kudanu prema swaroopamai
1: All the instruments that we find here in this world are the embodiments of love.
0: కనుగా ఈ ప్రపంచమును మనం ప్రపంచముగా భావించకూడదు.
1: So do not consider this world as mundane or physical.
0: ఇది భగవంతుని యొక్క స్వరూపమైన ప్రేమ స్వరూపమే భావించాలి.
1: Consider it as divine, the very personification of love.
0: ఇట్టి భగవత్ స్వరూపాన్ని మనము అల్పంగా తీసుకోవడం చేస్తే యద్భావం తద్భవతి.
1: As you estimate the divinity in a low way, you will also experience in a cheap manner.
0: Manamu bhagavantuni inta cheap ga chusukuntavalle bhagavantunu manam anta cheap ga chustunnadu.
1: If you have a cheap understanding of God, naturally he would look at you in the same way.
0: Purna tattvanto ni kudi bhagavantuni prajichu.
1: Think of God as totality, holistic.
0: Bhagavantunu purna anandamunu andistuntadu.
1: God also confers the total love.
0: కనుక భగవంతుడు మధ్యాహ్న మరణములకు చిక్కులటువంటి వాడు కాదు
1: యు కెనాట్ థింక్ ఆఫ్ గాడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్ లిమిటెడ్ టు బర్త్ అండ్ డెత్
0: దుఃఖ ఆనందములకు భరించేటువంటి వాడు కాదు
1: యు కెనాట్ విజువలైజ్ హిమ్ ఇన్ ద డ్యుయాలిటీ ఆఫ్
0: భగవంతుడు ఏదీ లేదు
1: There is nothing in the God's nature.
0: దుఃఖము లేదు, ఆనందము లేదు.
1: There is neither pleasure nor pain.
0: దుఃఖమే వచ్చినా అది దుఃఖముగా భావించడు.
1: Even if there is pain, it is not so to him.
0: ఇది ఒక విధమైనటువంటి ఒక అంటేనే.
1: It is also a kind of an attribute or a quality.
0: ఇది ఆనందంగా వచ్చినా ఇది ఒక విధమైనటువంటి అంటేనే.
1: Even the bliss that comes to you is also an attribute or a quality.
0: ఈ రెండింటి గురించి తాను భుజించను.
1: And he is beyond both, beyond these two.
0: కనుక దేనిని కూడా విసర్జించడు.
1: He doesn't go a particular attribute.
0: నీవు పాపవి అని భరిస్తున్నావు.
1: And you think that you are a sinner.
0: ఈ పాపం కూడా భగవంతుని యొక్క స్వరూపమే.
1: And even this sin is God's creation.
0: పుణ్యం కూడా భగవంతుని యొక్క స్వరూపమే.
1: The merit also represents divinity.
0: పుణ్య పాపములు రెండు కూడాను దాటినటువంటి వాడే భగవంతుడు.
1: God transcends sin and merit.
0: దుఃఖము
1: grief
0: నీ యొక్క కల్పన.
1: It's only your imagination.
0: ఆనందము
1: happiness
0: నీ యొక్క కల్పన.
1: Is also your imagination.
0: దుఃఖానందములు రెండు కూడాను మానవుని యొక్క కల్పితములే.
1: The pleasure and pain are your assumptions, imagination.
0: ఈ pleasure is an interval between two pains.
1: The pleasure is an interval between two pains.
0: రెండు బాధల మధ్యలోని ఒక ఆనందం లభిస్తుంది.
1: And you find the pleasure in between two pains.
0: కనుక భగవంతుడు ప్రత్యేకించినటువంటి వాడు కాదు.
1: Therefore we should not consider God separate.
0: కానీ భగవంతుని తత్వాన్ని గుర్తించుకోలేక అనేక మంది అనేక విధములైనటువంటి భావముల చేత పాల్పడుతున్నారు.
1: People attribute different ideologies to God and therefore they suffer.
0: భగవంతుడా నీవు ఒక్కడే.
1: God you are one.
0: ఏకం సత్తి ప్రభవదావదంతి.
1: You are one while scholars praise you in different styles.
0: కానీ అనేక విధములుగా డ్రామాలు వచ్చినట్టుగా వేషాలు వచ్చినట్టుగా ఈ యొక్క అవతారం అంతా వస్తుంటాయి.
1: As in a drama you find many roles on display, so also we come across incarnations.
0: ద్రౌపది బాధపడి తాను ఏడుస్తూ ఉంటుంది.
1: ద్రౌపది వెంట్ ఆన్ క్రైయింగ్ బికాస్ ఆఫ్ హ్యూమిలియేషన్.
0: కానీ దుర్యోధన దుశ్శాసనాథుడు శత్రువులుగా భావించి ద్రౌపదిని బాధ పెడుతుంటారు.
1: దుర్యోధన దుశ్శాసన they considered as enemies and therefore they went on causing grief to Draupadi.
0: Kani prakriti bhavam kalinatvanti oka bhimudu.
1: Bhima who has got the feelings of prakriti nature.
0: Sodarto cheptunnadu.
1: Went on telling to his brothers.
0: Vichinatuga ee oka avataram nanta vastuntai.
1: As in a drama you find many roles on display, so also we come across incarnations.
0: Draupadi

0: cannot bear any longer.
1: ఒక్క ముష్టితో వాళ్ళని భస్మం చేస్తున్నాడు.
0: Just with one shot I can kill them all.
1: కనుక మీరందరూ కూడా ఈ విధమైనటువంటి బలహీనతతో ద్వైతంతో మీరు కాలం గడుపుతున్నారు.
0: You have succumbed to duality because of this weakness.
1: దీన్ని చంపలేరా?
0: You could not kill them.
1: ఇటువంటి రీతిలో ఉన్నటువంటి వాడిని చంపేవారు.
0: The one who misbehaves like that must be killed.
1: కానీ భగవంతుడు చంపినాడా? చంపలేదు.
0: But God has not killed.
1: ఇటువంటి పరిస్థితి లోపల అన్నింటినీ భగవంతుడేగా చూసుకుని భావించటం, భరించటం, ఊహించటం చాలా అవసరం.
0: It is most essential to think of God this way, that everything is His, that everything is His will, that everything is His manifestation.
1: ఇవన్నీ మన మంచి కోసమే.
0: All things happen for our own good.
1: ఇవన్నీ కూడా నా మేలు కోసమే.
0: They are all for my ultimate good only.
1: కనుక ఈ విధంగా అన్నిటినీ మంచిగా మనం భావించి
0: we should consider all of them for our own good.
1: అది మంచి అని భేదము చోటు ఇవ్వకూడదు.
0: We should not observe differences that some are good.
1: కానీ అది భరించుకోవటం కొంచెం కష్టమే.
0: It is difficult to bear.
1: ఆ కష్టమును భరించుకునే నిమిత్తమై మనం పూజలు, వ్రతములు, చేస్తున్నాం.
0: We undertake various spiritual paths like worship and other forms only to bear the difficulties.
1: ఈనాడు దుఃఖంగా ఉంటుంది, రేపటి దినము ఈ దుఃఖం మారిపోతుంది.
0: You may be miserable today, but tomorrow you will be different.
1: కాబట్టి దుఃఖం ఎప్పటికీ దుఃఖంగా ఉండదు.
0: The grief will not remain like that all through.
1: కష్టం ఏనాటికి కష్టంగా ఉండదు.
0: The difficulties will not be so all through.
1: సుఖం కూడా కలుగుతుంది.
0: Happiness is bound to come.
1: ఈ హ్యాపీ అనేటువంటిది మానవుని యొక్క ప్రధానమైనటువంటి వస్తువు.
0: Therefore the happiness is the primal thing that we need.
1: Happiness is union with God.
0: True happiness lies in union with God.
1: భగవంతుడితో కూడినటువంటిది హ్యాపీ.
0: The happiness when once you are in union with God.
1: కాబట్టి ఆ హ్యాపీ వచ్చినప్పుడు భగవంతుడు ఉన్నాడు.
0: When once you enjoy that happiness, you experience God.
1: భగవంతుడికి ఏమాత్రం కూడా దుఃఖము, విచారము, కష్టము, జాలి, దయ అనేటువంటిది లేదు.
0: God is beyond all dualities like compassion or kindness or anger or whatever you say.
1: నీవు ఏది చేసినా కూడా తదాస్తు అన్ని మంచి కోసమే అని ఆశీర్వదిస్తుంటాడు.
0: Whatever you do, God goes on blessing every one of your effort.
1: కనుక ఇలాంటి భగవతత్వాన్ని చక్కగా గుర్తిస్తే మనకు దుఃఖమే ఉండదు.
0: Then once you understand the nature of God, you'll never be grief-stricken.
1: ఏదో ఒక మంచిని అందించుకునే నిమిత్తమై భగవంతుడు మనకు ఈ కష్టమును అనుభవిస్తున్నాడు.
0: You are suffering today because God has an intention to make you happy later.
1: కనుక హ్యాపీ లేకుండా దుఃఖము, దుఃఖం లేకుండా హ్యాపీ మనకు జరగదు.
0: You cannot get happiness without facing difficulties, and they are bound to happen in our life.
1: కనుక ప్రజలారా, భగవంతుణ్ణి మనము ఏకత్వంగా భావించుకోకూడదు.
0: We should not consider in a narrow way of your choice.
1: ఏ వ్యక్తిని చూసినను ఆ వ్యక్తి భగవత్ స్వరూపమే అనే భావాన్ని మనలో శాశ్వతం చేసుకోవాలి.
0: You may see any form, any form, any person, consider him as divine.
1: నీ ద్వేషం నుండి చూసినప్పటికీ మీరు నావాడే, నావాడే, నావాడే అనుకోవాలి.
0: Consider your enemies as your own people, so near to you.
1: కనుక ప్రతి మానవుడు కూడాను దుఃఖమునకు, కష్టమునకు, బాధలకు భరించుకోవాలి.
0: Therefore every man must be able to withstand, must be able to bear all losses, all difficulties, all worries and anxieties.
1: ఇవన్నీ కూడాను నా మంచి కోసమే.
0: All these things will do ultimate good to me.
1: భగవంతుడు ఏది సృష్టించినా కూడాను అది అన్ని మంచివే.
0: What all that God has created, they are bound to be good.
1: తన సృష్టి ఎంత కూడాను మంచిది అనుకుంటున్నారా లేక చెడ్డది అనుకుంటున్నారా?
0: All his creation, do you think it's good or bad?
1: భగవంతుని సృష్టి అంతా కూడా పవిత్రమైనటువంటిది.
0: The whole of God's creation is highly sacred.
1: దీంట్లో దుఃఖము, కష్టము, ఒక బాధ అనేటువంటిది కలిగారు.
0: There is no trace of misery or grief or difficulty or trouble.
1: మానవాకారం ధరించినటువంటి యొక్క మానవత్వంలో భ్రమనే.
0: The feeling that he is in a human form is also a delusion.
1: ఈ మానవుని యొక్క తత్వము మాయను చేరటం చేతనే.
0: And this human delusion is because of identification of with that what you
1: manava annanu.
0: The three letters manava.
1: Na anaga
0: na means
1: kaadu.

0: Denial, no.
1: Ma anaga maya.
0: Ma means maya, delusion.
1: Mana va. Manava. Anaga mayanu kadu ani tattukovali.
0: Manava means that you are not maya, you are not delusion.
1: నీవు మాయనైతే నీవు ఇక్కడ మర్మమే తెలియదు.
0: ఇఫ్ యు ఆర్ రియలీ డెల్యూషన్ యూ డు నాట్ ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను మాయలు లేనటువంటిది.
0: సో ఎవ్రీథింగ్ ఈస్ బియాండ్
1: మానవుడు మానవుని యొక్క కల్పనే.
0: అండ్ దిస్ డెల్యూషన్ ఈజ్ ఓన్లీ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
1: తాను మానవుని యొక్క కల్పన చేతనే భ్రమను పొందుతున్నాడు.
0: ఇట్ ఈస్ ఓన్లీ హ్యూమన్ యాక్టివిటీ దట్ డెల్యూట్స్ యూ.
1: సినిమాలో యాక్ట్ చేస్తుంటాడు ఒక వ్యక్తి.
0: You find a person acting in a cinema.
1: అక్కడ రౌద్రం చూపుతుంటాడు.
0: There you find his ferocious
1: ప్రేమ చూపుతుంటాడు.
0: And you find all his heroic
1: ఆనందము చూపుతుంటాడు.
0: And you also you find him happy.
1: ఆహ్లాదము చూపుతుంటాడు.
0: You find his laughter.
1: కట్టుకడపటికి వాడు మానవుడే.
0: Whatever it is, ultimately is only a human being.
1: భ్రమించుకున్నటువంటి భ్రమరే.
0: All the rest is merely illusion.
1: ఊహించుకున్నటువంటి ఊహరే.
0: All your imaginations.
1: కనుక ఏ విధమైనటువంటి దీనికి భగవంతుని మనం గుర్తించుకోవడం వీలు కాదు.
0: సో నథింగ్ విల్ హెల్ప్ యూ టు నో గాడ్ ఇన్ టోటాలిటీ.
1: భగవంతుని కుంతీదేవి ఏమని ప్రార్థించలేదు.
0: హౌ డిడ్ కుంతి ప్రే టు గాడ్?
1: భగవంతుడా,
0: ఓ గాడ్,
1: నీవు భగవంతుడు అని కానీ మా గుర్తుకు భగవంతుడు అని కాకుండా కేవలం మానవుడు ఏమో కనిపిస్తున్నావు.
0: ఓ గాడ్, వీ డోంట్ సీ యూ యాజ్ గాడ్. We think that you are in a human form amidst us.
1: Chagaraj kudanu adhe vidhamga bhavistu vacharu.
0: Chagaraj also had similar feeling.
1: Nee mahimanu pogadane avareki taramu vasudaina divyasudaina punindudaina evar kudanu deenni gurtinchaleru.
0: He went on questioning this way. Let him be the Vyasa, the highest composer, or Munindra, a sage or a saint, cannot extol you.
1: Nee maya cheta పాండవుల చేత రక్షించుకోబడ్డావు.
0: బికాస్ ఆఫ్ యువర్ ఓన్ విల్ ద పాండవాస్ కుడ్ బి
1: ప్రొటెక్టెడ్. కుబ్జావజ్జి వక్రములను పోగొట్టినావు.
0: ది బాడీ దట్ ఈస్ బెంట్ ఆఫ్ దట్ ఆఫ్ కుబ్జా ఈస్ సెట్ రైట్.
1: ద్రౌపది వచ్చి ఓ కృష్ణ అన్నటువంటి తన్ని రక్షించావు.
0: అండ్ ద్రౌపది షౌటెడ్ క్రైడ్, కృష్ణ రెస్పాండెడ్.
1: అటువంటి దివ్యత్వమైన భావములు మనమే కాని చెడ్డవి కాని మనమే కాని వేరు కాదు.
0: Therefore, the good and bad belong to you only, your own thoughts.
1: కనుక నీ భావములను నీవు సెర్చ్ చేసుకో.
0: దేర్ఫోర్ కరెక్ట్ యువర్ థాట్స్.
1: నీలో మానవత్వం అనేటువంటిది ఉండేటప్పుడు నీవు చెడుగుణములను దూరం చేయి.
0: When one there is human quality in you, get rid of all bad qualities.
1: నీవెవరిపైన ద్వేషం చేసినప్పుడు ఆ ద్వేషం చెయ్. ఇది నా యొక్క మానవత్వానికి అవమానమైనటువంటిది.
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ హేట్రెడ్, consider that it's a matter of shame to have been a human being.
1: ఎవరినైనా చూసినప్పుడు నీ మోహించినప్పుడు కాదు కాదు, ఇది నా మోహం యొక్క ప్రభావం.
0: If you are attracted by anybody, understand,
1: నేను మోహించేటువంటి భగవంతుడే.
0: And in fact, the one that attracts everyone is God himself.
1: పుత్రుడిని చూసినప్పుడు నువ్వు ప్రేమించవచ్చు.
0: You can love all.
1: ఆ పుత్రుడు కూడా నా యొక్క స్వరూపమే.
0: And the very son is your own form.
1: ఈ విధంగా అన్ని రూపములు కూడా నువ్వు నావే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: నన్ను మోహించేవాడు, దూషించేవాడు, ప్రహసించేవాడు, ప్రేమించేవాడు అందరూ ఒక్కరే.
0: ద వన్ దట్ లవ్స్, ద వన్ దట్ క్రిటిసైజెస్, ద వన్ దట్ అక్యూజెస్, ద వన్ దట్ ప్రైజెస్, దే ఆర్ ఆల్ వన్.
1: అది తాత్కాలికమైనటువంటి గుణములు.
0: దే ఆర్ ఆల్ టెంపరీ క్వాలిటీస్.
1: ఒక తూరి కోపించవచ్చు, రెండవ తూరి ప్రేమించవచ్చు.
0: అట్ వన్ టైమ్ యూ మే బి యాంగ్రీ, లేటర్ యూ మే లవ్.
1: కనుక ఇవి శాశ్వతమైనవి కాదు.
0: They are not permanent.
1: ఇటు అశాశ్వతమైనటువంటి భ్రమలను మనం పెంచుకొని మనము ఈ యొక్క మాయలో మునిగిపోతున్నాము.
0: We are drowned in delusion because we have all temporary feelings and thoughts.
1: నీకెవరు ద్వేషులు లేరు.
0: In fact, there are none against you.
1: నీ మనసే నీకు ద్వేషము.
0: In fact, your own feelings turn against you.
1: నీకెవరు ప్రేమ లేరు.
0: In fact, there are none that love you.
1: నీ ప్రేమనే నీకు ప్రేమ.
0: It's only your love which is responsible to be loved.
1: Kanaka prati okkati kodinu mananunchi aavirbhavinchinatundi kari bhagavantudu andinchinatundi kaadu.
0: So you are the origin for everything and God has not given you anything.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Meerandaru prema swarupule.
0: You are all the embodiments of love.
1: Evaru indulo veru kaadu.
0: None are separate from this.
1: Evaru indulo disu leru.
0: In fact, there are none beyond this.
1: రెండవ వాడు లేనేడు.
0: దేర్ ఇస్ నో సెకండ్ అదర్ పర్సన్.
1: పంచభూతములన్నవి ఎక్కడ చూసినాను పంచభూతములే, కానీ మరొక ఆరవ భూతం ఎక్కడ కనిపించదు.
0: వేర్ ఎవర్ యు గో, వేర్ ఎవర్ యు ఫైండ్ ఓన్లీ ఫైవ్ ఎలిమెంట్స్ బట్ నాట్ ద సిక్స్త్ వన్.
1: ఈ యొక్క సిక్స్త్ అనేటువంటిది కల్పనే కానీ పంచభూతములు ఎప్పుడు కూడా ప్రాణంతో తెలియదు.
0: The so-called sixth element is only your imagination, but in reality, elements are five.
1: Prema swarupula.
0: Embodiments of love.
1: Mee andari prema.
0: The love of all of you.
1: Eeshwari yokka swarupam.
0: Represents the divine form.
1: Idiye Brahma yokka aakaram.
0: This is the form of Brahma.
1: Brahma anuga ekkado ledu. Idi mana Brahmane.
0: Brahma is not away from you. To think that he is away from you is your Brahma or delusion. To just to consider him as a human being is your Brahma or delusion. Everything is Brahman or divine.
1: It
0: is the manifestation of God.
1: It
0: is the form of Atma.
1: It
0: is one of bliss.
1: Eternal
0: bliss, supreme bliss, an embodiment of love.
1: ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క ఆకారంలే.
0: దీస్ ఆర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి భావములను మనము అపవిత్రంగా మార్చుకోవటం ఇది కేవలము మన యొక్క కర్మనే.
0: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ రాంగ్ యాక్షన్స్ టు కన్సిడర్ దీస్ సీక్రెట్ థాట్స్ అండ్ డైవర్ట్ ఇట్ ఆర్ పర్వర్ట్ దెమ్.
1: ఈ కర్మ కూడా బ్రహ్మస్వరూపమే.
0: ద వెరీ యాక్షన్ ఈజ్ ఆల్సో డివైన్.
1: దాన్ని కూడా బ్రహ్మస్వరూపంగా భావించండి, అది మీకు మంచి చేస్తుంది.
0: కన్సిడర్ ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మన్, అల్టిమేట్లీ ఇట్ విల్ డూ గుడ్ టు యూ.
1: నీవు బ్రహ్మను ఏమాత్రం కూడా దూషించవద్దు.
0: నెవర్ అక్యూజ్ గాడ్ బ్రహ్మన్.
1: దేవుణ్ణి ఏమాత్రం కూడా తిరస్కరించవద్దు.
0: నెవర్ డినై గాడ్.
1: అంతా బ్రహ్మనే, అంతా దేవుడే.
0: ఎవ్రీథింగ్ ఇస్ లవ్.
1: కనుక మీరందరూ కూడా ఈ శివరాత్రి దినము మీరు తెలుసుకోవలసినటువంటిది సర్వము శివుడే, సర్వము బ్రహ్మనే, సర్వము విష్ణువే, సర్వము శ్రీశ్వరుడే అనేటువంటి భావన మీరు గుర్తించాలి.
0: Bhagavan wants us to know in his Shivaratri message that everything is Shivam, everything is Vishnu, everything is Ishvara, everything is divine.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 5th discourse on Gita Bhagavan delivered on 6th August 1984. In this eye-opener discourse, Bhagavan shows us how seeing God within oneself is superior to any other form of external worship. Sri Bhagavan Uvacha.
1: Nirmamo nirahankar samadukha sukachami. Ahankara mamakaramulu దూరము చేసుకొని సుఖమును దుఃఖమును సమముగా భావించి ఓరిమి కలిగినటువంటి వ్యక్తి నాకు అత్యంత ప్రియుడు అని గీతాచార్యుని యొక్క బోధ.
2: గీతాచార్య టీచింగ్ ఎక్స్పోస్ that he is dear to me who does not have egoism, attachments, and who can treat with equal mindedness joy and sorrow.
1: Idi samanya sadhakulaku asadhyam.
2: For ordinary sadhakas this is impossible.
1: Nitya jeevitamulo
3: షోడశోపచారములచే ధూపదీప నైవేద్యములచే ఆరాధనలు సలిపి భజనలు చేయొచ్చు పూజ పునస్కారములలో కాలములు గడిపేటువంటి వ్యక్తులకు గృహస్థులకు ఈ విధమైనటువంటి శాసనము చాలా కష్టమైనటువంటిదిగా తోస్తుంది.
2: దిస్ పర్టికులర్ ప్రొసీజర్ ఆఫ్ ఆర్డినెన్స్ వుడ్ బి వెరీ డిఫికల్ట్ ఫార్ ఆర్డినరీ సాధకాస్ ఇన్క్లూడింగ్ the grihasthas, the members of the people who are following the family path, to follow this particular thing. They may be able to just worship God, they may be able to offer 16 types of worship which have been described in scriptures, but this, the nirmama nirahankara which has been explained, would be very difficult for an ordinary sadhaka.
3: Aithe idi enta varaku kashtam manaku?
2: In that case, how far, to what extent is it difficult?
3: Mana yokka tattvamu daivam yokka aatma bhinnamuga ga chuchinanta varaku idi manaku kashtam.
2: This is difficult so long as we differentiate our own principle from the command and the order of the Lord himself.
3: Daivam yokka ekatvamu మానవుని యొక్క దివ్యత్వమును గుర్తించిన తర్వాత ఇది మనకు సులభంగా తోస్తుంది.
2: వన్స్ వీ రికగ్నైజ్ ది ఆల్ పర్వేసివ్ యూనిటీ ఆఫ్ ద లార్డ్ అండ్ ది డివినిటీ ఆఫ్ ది ఇండివిజువల్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ ఫాలో ఇట్.
3: స్వశరీరం స్వయం జ్యోతి. స్వశరీరం స్వయం జ్యోతి. స్వరూపం సర్వరక్షణం అని భగవంతుడు సర్వుల దేహమునందును సర్వరక్షకునిగా జ్యోతిర్మయునిగా ప్రకాశించుతున్నాడు అనేటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకున్న తర్వాత అహంకార మమకారములో అరికట్టుకోవటం అతి సులభమవుతుంది.
2: వన్స్ యు రికగ్నైజ్ that God is dwelling in the form of jyoti and flame in all bodies and all people, it would be possible to control our egoism and also our attachment.
3: Sashariram swayam jyotihi. Ee swayam jyoti anetundi mana shariram nunde untundi.
2: This self effulgent flame is residing in our own bodies.
3: Swarupam సర్వరక్షణం. ఈ సర్వరక్షకుడు అనేటువంటి వాడు మన యొక్క ఆకారం నుండే ఇమిడి ఉంటున్నాడు.
2: ద వన్ హూ ప్రొటెక్ట్స్ ఆల్ పీపుల్ ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ వెరీ ఫారం.
3: దైవము ఉన్నాడా లేదా అనేటువంటి విషయం కాని, దైవమును మనం చేరేటువంటి మార్గం ఏమిటి అనేటువంటిది కాని, ఇది అనాది కాలం నుండి విచారణ సరుపుతూనే వచ్చుతున్నది.
2: ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్ ఎన్క్వైరీ హెస్ బీన్ గోయింగ్ ఆన్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్ ఆర్ డజంట్ ఆర్ హౌ టు రీచ్ గాడ్.
3: ఇది మానవుని యందు ఒక జటిలమైనటువంటి ఒక సమస్యగా రూపొందుతూ వచ్చింది.
2: దిస్ పర్టికులర్ ప్రాబ్లం హెస్ బికమ్ ఎ వెరీ సీరియస్ అండ్ వెరీ డిఫికల్ట్ ప్రాబ్లం విత్ ది మ్యాన్ అండ్ హిస్ థింకింగ్.
3: ఈ సమస్యను పరిహారం చేసే నిమిత్తమై అనేక మంది ఋషులు తమ చాకచక్యము చేతను, తపబలము చేతను, పాండిత్యము చేతను, ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ప్రతిజ్ఞల చేతను తపస్సులు ఆచరించి ఈ సత్యానికి పరిహారమును గుర్తించారు.
2: టు సాల్వ్ దిస్ ప్రాబ్లం ఎ నంబర్ ఆఫ్ రిషీస్ హ్యావ్ టేకన్ ఎ ఫర్మ్ రిజాల్వ్ యూజ్ ఆల్ దేర్ స్కిల్స్ ఆల్ దేర్ టెనెంట్స్ టు సాల్వ్ ద ప్రాబ్లం అండ్ దే హ్యావ్ ఫౌండ్ సొల్యూషన్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రాబ్లం.
3: వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాన్నారు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఓ ప్రజలారా, మేము తేజోవంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి అజ్ఞానమనేటువంటి అంధకారమునకు ఆవరణ ఉన్నటువంటి మహాపురుషుని, మహాదివ్య శక్తిని మేము కనుగొన్నాము అని జగత్తునకు చాటారు మహర్షులు.
2: దే హావ్ డిక్లేర్డ్ టు ది వరల్డ్ అట్ లార్జ్ దట్ ఓ పీపుల్, ఓ సిటిజన్స్, వీ హావ్ బీన్ ఏబుల్ టు సీ దట్ ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ విచ్ ఎగ్జిస్ట్ బియాండ్ ఆల్ దీస్ విజిబుల్ అండ్ క్రియేటెడ్ వరల్డ్.
3: ఎక్కడ వెతికినాం, ఎక్కడ తెలుసుకున్నాం అనేటువంటి విషయాన్ని కూడాను వెల్లడి చేశారు.
2: దే హావ్ ఆల్సో డిక్లేర్డ్ వేర్ ద సర్చ్ అండ్ హౌ దే కేమ్ టు నో ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ఎఫల్జెంట్ లా.
3: బయట ప్రపంచంలో కాదు,
2: ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఎక్స్టర్నల్ వరల్డ్.
3: బయట ప్రదేశములో కాదు,
2: ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఎక్స్టర్నల్
3: దృష్టిలో కాదు,
2: ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఎక్స్టర్నల్ విజన్ ఎస్ సచ్.
3: మా లోపలని,
2: ఇట్ ఈస్ విదిన్ అవర్ ఓన్ సెల్ఫ్.
3: మా అంతరాత్మ ఎందే,
2: ఇట్ ఈస్ విదిన్ అవర్ ఓన్ అంతరాత్మ.
3: మా దివ్య భావము నుండి,
2: ఇట్ ఈస్ ఇన్ అవర్ సేక్రెడ్ థాట్స్.
3: ఈ శరీరము నుండి శరీరిని మేము గుర్తించామన్నారు.
2: ఇన్సైడ్ దిస్ బాడీ ద డ్వెలర్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ అండ్ రికగ్నైజ్డ్.
3: శరీరమునందు నివసించేటువంటి వాడు కనుక భగవంతునకు శరీరి అని పేరు.
2: యాజ్ గాడ్ ఈజ్ ది ఇన్ డ్వెలర్ ఆఫ్ ది బాడీ, హీ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ శరీరి ఇన్ డ్వెలర్.
3: దేహమునందు నివసించేటువంటి వాడు కనుక ఇతనికి దేహి అని.
2: దేర్ ఈజ్ అనదర్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద గాడ్ యాజ్ దేహి బికాస్ హీ లివ్స్ ఇన్ దేహ విచ్ ఇస్ ద బాడీ.
3: దేహమనేటువంటి క్షేత్రం ముందు నివాసం చేసేటువంటి వాడు కనుక ఇతనికి క్షేత్రజ్ఞుడు అని పేరు.
2: హీ లివ్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ బాడీ అండ్ దేర్ ఫోర్ హెస్ బీన్ డిస్క్రైబ్ క్షేత్రజ్ఞ.
3: కనుకని మానవుని యొక్క శరీరం నుండే మాధవత్వం అనేటువంటి కాంతి దేదీప్యమానమై ప్రకాశవంతమై అజ్ఞానమనేటువంటి దానికి ఆవల ఉంటున్నదనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
2: Therefore, we have recognized that this great effulgence of the Lord resides inside the man himself beyond ignorance, which is very clear.
3: మృణ్మయమైనటువంటి ఈ శరీరం నుండే చిన్మయ మూర్తిని దర్శించుటకు ప్రయత్నించాలి.
2: We have to make efforts to find the immortal Lord in the mortal body itself.
3: మట్టి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనేటువంటి పంచభూతములతో కూడినటువంటి ఈ యొక్క దేహాత్మ ఎందే దైవాత్మను మనము దర్శించడానికి ప్రయత్నించాలి.
2: వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఫైండ్ అవుట్ ద లార్డ్ ఇన్ దీస్ వెరీ ఫైవ్ ఎలిమెంట్స్ ఎర్త్, వాటర్, ఎయిర్, ఫైర్ అండ్ స్కై ఆర్ స్పేస్.
3: మట్టిలో మాణిక్యము చిక్కును కాని మానులో చిక్కదు.
2: You find the diamonds in the earth and not on the top of a tree.
3: అదే విధముగా మానవుని యొక్క మనసులో మాణిక్యం అనేటువంటి దైవత్వం మనకు గోచరమవుతుంది కానీ మనిషికి ఆవల మనకు ఈ మాణిక్యం మనకు చిక్కదు.
2: ఇన్ ది సేమ్ వే యు ఫైండ్ ద డైమండ్ ఆఫ్ ద లార్డ్ ది గాడ్ విత్ ఇన్ మ్యాన్ హింసెల్ అండ్ నాట్ అవుట్ సైడ్ ఆఫ్ హిమ్.
3: దైవం యొక్క యశ్వరాన్ని మన కొంతవరకును శాస్త్రోక్తంగా కొన్ని విధమైనటువంటి పెద్దల యొక్క ప్రబోధన చేతను దాన్ని గుర్తించి వెతుకుట ప్రయత్నించాలి.
2: విత్ ది హెల్ప్ ఆఫ్ ది టీచింగ్స్ అండ్ ది ప్రీచింగ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్ వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఫైండ్ గాడ్ విత్ ఇన్ అవర్ సెల్స్.
3: అంగుష్టమాత్రేన పురుషోంతరాత్మ అని అంతరాత్మ యందు అంగుష్టమాత్రుడై ఉంటున్నాడు దైవం.
2: God has been dwelling inside the body in the form of a small unit equal to in measurement to a thumb.
3: ఈ శరీరం అనేటువంటిది సామాన్యమైనటువంటిది కాదు.
2: This body is not an ordinary thing.
3: దైవమునకు నివాసమైనటువంటి ఒక మందిరము.
2: It is the temple of God itself.
3: దైవము ఊరేగించేటువంటి రథము.
2: This is a chariot which carries the Lord inside it.
3: ఈ రథమునందు తాను ఊరేగింపబడుతున్నాడు ఈ జగత్ అనేటువంటి ఊరిలో.
2: In the world which we compare to a village, he is being taken in procession in this particular chariot called body.
3: కనుక మన ఈ దేహమును అలక్ష్యం చేయటం కానీ లేక అశుద్ధంతో నింపుకోవటం కానీ ఇది తగనటువంటి పని.
2: It is not proper therefore to be indifferent to the body or to neglect it.
3: ఈ దేహమును పవిత్రమైనటువంటి కర్మల యందు నిస్వార్థమైనటువంటి యొక్క ప్రవర్తనల యందు నిరహంకారమైనటువంటి కర్మల చేత ఆచరింపబడాలి.
2: This body must be used to perform the duties which are unselfish and which are sacred.
3: దేహములు ఏ విధమైనటువంటి యొక్క దుర్మార్గం నందు కూడా ప్రవేశింప చేయకూడదు.
2: We should not use this body in any improper or bad things.
3: ధర్మ విరుద్ధమైనటువంటి కార్యములందు ప్రవేశింప చేయకూడదు.
2: We should not use in any unrighteous activity.
3: కారణమేమనగా దేహు ఏవాలయకుతో జీవో దేవు సనాతన.
2: The reason is that this body is the temple of God himself.
3: దైవము యొక్క మందిరాన్ని మనము ఎన్ని విధములైనటువంటి యొక్క గౌరవ మర్యాదలతోనూ కాపాడుకుంటాం.
2: వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ బాడీ విచ్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
3: దీనిని అనేక విధములుగా పవిత్రంగా మనం భావించుకుంటాం.
2: వీ హ్యావ్ టు కన్సిడర్ దిస్ ఇన్ ది మోస్ట్ సీక్రెట్ వే పాసిబుల్.
3: అట్టి దేహాన్ని మిగినాడు మనము అలక్ష్యము చేత కొన్ని విధమైన అపమార్గములు ఎందు ప్రవేశపెట్టి చేయరాని కార్యములతో దీనిని అశుద్ధము గావించుకుంటున్నాము.
2: సచ్ ఎ సీక్రెట్ బాడీ యాజ్ ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ అవర్ ఇండిఫరెంట్ యాటిట్యూడ్ అండ్ నాట్ రియలైజింగ్ ది ట్రూత్ ఆఫ్ దిస్ సీక్రెట్నెస్ ఆఫ్ దిస్ బాడీ ఇన్ ది రాంగ్ వేస్.
3: ఈ దేహము జడమైనప్పటికీ దేహములో నివసించేటువంటి యొక్క శక్తి చైతన్యమైనటువంటిది.
2: ద బాడీ ఈజ్ ఇనర్ట్ నో డౌట్ బట్ ది ప్రిన్సిపల్ విచ్ ఈజ్ లివింగ్ ఇన్సైడ్ ది బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ కాన్షియస్నెస్.
3: ఇది కేవలం భవసాగరమును దాటేటువంటి యొక్క పడవ.
2: దిస్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ బోట్ విచ్ విల్ హెల్ప్ యూ టు క్రాస్ ద ఓషన్ ఆఫ్ సంసార.
3: ఇది మనకు సులభంగా లభించినటువంటిది కాదు.
2: దిస్ ఈజ్ నాట్ ఒబ్టెయిన్డ్ ఈజీలీ బై అస్.
3: అనేక జన్మల పుణ్య ఫలమును ప్రోగు చేసి అందించుకుని అందుకున్నటువంటి యొక్క మహాప్రసాదం.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఇన్నోరబుల్ మెరిట్స్ ఆర్ ఇన్ ది నంబర్ ఆఫ్ బర్త్స్ వి హావ్ బీన్ ఏబుల్ టు గెట్ దిస్ బాడీ.
3: కనుక మనం ఈ దేహాన్ని అపమార్గములో ప్రవేశింపచేయటము మన అనేక జన్మముల యొక్క పుణ్యమును మనం వ్యర్థం చేసుకోవటమే అవుతుంది.
2: ఇట్ అమౌంట్స్ టు ఇఫ్ యు వర్ టు యూజ్ దిస్ బాడీ ఇన్ ది రాంగ్ వే ఇట్ అమౌంట్స్ టు వేస్టింగ్ ది మెరిట్స్ విచ్ హావ్ బీన్ ఎర్న్డ్ ఓవర్ ఎ నంబర్ ఆఫ్ జన్మ.
3: జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. ఇలాంటి పవిత్రమైనటువంటి నరజన్మమును మనం ఎత్తటం ఎంతో అదృష్టము.
2: It is our extraordinary good fortune that we have been able to get this birth of man.
3: ఇది భవసాగరమునందు అనేక విధములైనటువంటి యొక్క కష్టములను నష్టములను దుఃఖములను కొంతవరకును తప్పించి దీనిని గట్టు చేర్చేటువంటి యొక్క ఒక దివ్యమైనటువంటి పడవ.
2: This particular body must be seen as a sacred boat which will have to be used very carefully so that we will be able to cross the ocean of samsara safely.
3: ee yokka sagaram nandu bhayankaramainatundi musallu inka konni vidhamainatundi krura mrugamulu andulo nivasistu untayi.
2: In this ocean of samsara there are terrible crocodiles and other things which are very harmful.
3: ఈ యొక్క ముసళ్ళు తిమింగలములు మహాభయంకరమైనటువంటివి.
2: The crocodiles are very terrible.
3: కానీ మన జీవితం అనేటువంటి సాగరం నందు కూడాను కామక్రోధ లోభమోహములు చెల్లిమైనటువంటి ముసళ్ళు తిమింగలములు మహాభయంకరమైనటువంటివి సంచరిస్తూ ఉంటున్నాయి.
2: The six enemies of man in the form of anger, lust, greed and various other things, they are compared to the crocodiles which are going to trouble the man.
3: Ee samsaram anekunte sagaramu chaala agadhamainatundi.
2: This ocean of samsara is unfathomable.
3: దీనిని కూడాను ప్రావాహిక సత్యం అని కూడాను చెప్పవచ్చు.
2: దిస్ ఆల్సో మే బి కంపేర్డ్ టు ప్రావాహిక సత్యం ఆర్
3: ఇది సుఖ దుఃఖ సంకర్షణాత్మక మహత్తాల తరంగమైన సాగరము అనేటువంటిది కూడాను గుర్తించాలి.
2: దిస్ పర్టికులర్ ఓషన్ ఈజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ ఆపోజిట్స్ లైక్ జాయ్ అండ్ సారో.
3: ఎప్పుడు సుఖము లభిస్తుందో ఎప్పుడు కష్టం వస్తుందో చెప్పుటకు వీలు కానిటువంటిది.
2: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సే వెన్ యూ విల్ బి గెటింగ్ జాయ్ అండ్ వెన్ యూ విల్ బి పుట్ టు సారో.
3: కనుక ఈ విధమైనటువంటి యొక్క బాధల చేతను దుఃఖముల చేతను కష్టముల చేతను కృంగిపోతున్నటువంటి మానవులకు సులభమైన మార్గము అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించడమే.
2: Therefore, the easiest and the best method in this particular life of samsara, where you are coming across various crocodiles, the best method is to see unity in diversity.
3: Sasariri swayam jyotihi annittu anni shariramulu endukudanu ee aatma swaroopudu prakashistu unnadu anukunte satyanni dhudanga mana viswasinchali.
2: We have to firmly believe that this particular principle of God in the form of self effulgent flame has been residing in every body and in every human being.
3: ee vidhamainatundi yokka anekatvamlo unnatundi ekatvanni manam gurtinchinappudu adveshta sarvabhutanam evvanni kuda deshinchadaniki manamu prayatnincham.
2: Once we recognize this particular thing that God is dwelling in everyone, unity in diversity is recognized, then we would not be able to hate any person.
3: ee vidhamga manam mottamota పూజలు వ్రతములు భజనలు యోగములు ఇత్యాది సత్కర్మలు ఆచరించుటకు పూర్వమే దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వం యొక్క ఏకత్వాన్ని మనం విచారించినప్పుడు ఈ సమస్త సాధనలు కూడాను సమస్త యొక్క క్రియలు కూడాను కేవలము ఒక అల్పస్థితిలో మనకు గోచరిస్తాయి.
2: ఆల్ దీస్ యాక్ట్స్ లైక్ వర్షిప్ భజన్ ఎట్సెట్రా విల్ బి లుకింగ్ వెరీ స్మాల్ వన్స్ యూ రికగ్నైజ్ బిఫోర్ వీ గో టు దాట్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ దట్ గాడ్ ఈస్ డ్వెల్లింగ్ ఇన్ ఎవ్రీ హార్ట్.
3: అజ్ఞాన స్థితి అంటే ఈ విధమైనటువంటి యొక్క శ్రవణం కీర్తనం విష్ణుస్తున్నం పాదసేవనం వందనం మర్చనం దాస్యం స్నేహం ఆత్మ నివేదం ఈ నవవిధ మార్గములు కూడాను మనకు కొంత ఆధారంగా కనిపిస్తాయి.
2: ఓన్లీ వెన్ వీఆర్ స్లైట్లీ ఇగ్నోరెంట్ వీ విల్ బి జస్ట్ feeling that these things are very important, like the nine types of devotion, listening to the Lord's names and singing Lord's names and doing his service etc.
3: ఈట వచ్చేంత వరకు మనకు ఒక మునగ బెండ్లు లేక టైప్స్ ట్యూబ్స్ ఇలాంటివి మనకు కొంత సహాయకారిగా ఉంటాయి.
2: Until you have mastered swimming or learned swimming, there is a need for aids which can help you in learning swimming.
3: ఈత నేర్చుకున్న తర్వాత ఈ యొక్క సహాయ కర్మలు సహాయ క్రియలు ఈ సహాయ పదార్థములు మనకు ఏమాత్రం కూడా అవసరం ఉండదు.
2: Once you learn swimming, the aids will be of no use to you.
3: అదే విధముగాని గీత మనకు అర్థమయ్యేంత వరకు ఈ విధమైనటువంటి సాధనలు మనకు కొంత అవసరమే.
2: All these types of rituals are necessary until probably we understand the meaning of Gita.
3: Gita yokka pavitramainatundi rasa swaroopanni manam gurtinchukunna tarvata ee yokka prakriyalanni kudanu manaku kevalam nirupayoguluga gocharistayi.
2: Once we understand the sweet essence of Bhagavad Gita itself, all these rituals will be looking very trivial.
3: భక్తి యోగంలో భక్తిని యొక్క గుణగణములు అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చింది.
2: ఇన్ ది యోగా ఆఫ్ డివోషన్ భక్తి యోగ ది క్యారెక్టరిస్టిక్స్ అండ్ ది ఫీచర్స్ ఆఫ్ ఎ గ్రేట్ డివోటీ హ్యావ్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
3: ఈ ఆరు విధములైనటువంటి అరిషడ్ వర్గములు సాధించమని కూడా బోధించింది.
2: ఇట్ హాస్ ఆల్సో టాట్ దట్ యూ హ్యావ్ టు కంట్రోల్ ది సిక్స్ టైప్స్ ఆఫ్ ఎనిమీస్.
3: చెప్పుట సులభం,
4: చేయుట కష్టం.
2: ఇట్ ఈస్ ఈజియర్ సెడ్ దాన్ డన్.
3: అయితే ఎప్పుడు ఇది సులభం అవుతుంది? అన్ని ఇంద్రియములు ఎందుకు కూడా ఉండినటువంటి వాడు ఒక్క రసస్వరూపుడైనటువంటి యొక్క భగవంతుడే అనేటువంటి యొక్క సత్యాన్ని మనము గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: When would it become easy and simple? Once you recognize that the same God is residing in all these five senses and he is only activating.
3: ఈ సమత్వాన్ని గుర్తించక పూర్వము ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇది కేవలము ఒక అసంతృప్తిగానే ఉంటుంటుంది.
2: Before we recognize this truth and experience it, whatever other things which you may do, they will not be giving us satisfaction.
3: నోటిలో ఉప్పు ఉంచుకొని ఎంత మధురమైనటువంటి పానీయమును మనం గ్రోలిడినప్పటికీ ఇవి ఉప్పగానే ఉంటుంటాయి, కానీ ఇవి దాని స్వస్వరూపమైనటువంటి ఒక రుచిని మనకు అందించవు.
2: Keeping salt in the mouth, whatever sweet juice you try to swallow, you will not be getting the real sweetness of the juice, but you will be getting a mixture of the salt also.
3: మొదలు మన నోటి అందినటువంటి ఉప్పును పారవేయాలి, దీన్ని పరిశుద్ధంగా చేసుకోవాలి, మంచిగా కడుక్కోవాలి.
2: We have to spit the salt from our mouth, wash it well, and then we'll have to taste.
3: దాని తరువాత ఈ మధుర పదార్థాన్ని నీవు గ్రోలు, నీకు మధురాన్ని అందిస్తుంది.
2: After that, you take this sweet juice, you will enjoy the sweetness of the juice.
3: మన దేహమునందు ఇమిడి ఉండినటువంటి ఈ క్రోధము, ద్వేషము, అసూయ, స్వార్థము, అహంకారము ఇత్యాది దుర్గుణములను ఈనాడు మనం దూరం చేయటము ఆనాడే సత్యము, ప్రేమ, కరుణ, దయ, ఓర్పు ఇత్యాది పవిత్రమైనటువంటి గుణముల యొక్క రసమును, పవిత్రతను మనం అనుభవించడానికి వీలవుతుంది.
2: ఓన్లీ వెన్ వీ రిమూవ్ ఫ్రమ్ అవర్ బాడీ విచ బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ బాడీ సచ్ యాజ్ హేట్రెడ్ జెలసీ ఎన్వీ అండ్ anger, etc., you would not be able to enjoy the sweetness of peace, love, and tranquility,
3: compassion,
2: love, etc.
3: Kanuka, mottamota, bhakti, bhakti, bhakti. Ee bhakti anetunte vishayam lopala kevalam manavuni yokka vishayam emito, bhakti ante deeni swaroopa swabhavam emito gurtinchadaniki prayatninchali.
2: In the very first place, we should try to understand what devotion really means and what are the characteristics of and the limitations of man.
3: Bhagavantuni pai gala anuraktiye bhakti.
2: Bhakti, devotion refers to the love of the Lord.
3: Bhagavantuni pai gala anurakti bhakti ani cheppukotam pedda vakyanga untuntadi.
2: Describing devotion as love for the Lord looks like a very big
3: thing. Kanuka bhagavantuni endundinatundi oka bakaram aneetundi jeeva శక్తిని, అనురక్తి అంటున్నటువంటి యొక్క కృతి అనేటువంటి జీవశక్తిని రెండింటినీ చేర్చి భక్తి అని సులభంగా చెప్తూ వచ్చారు.
2: ఇన్ ది వర్డ్ డివోషన్ ద ఈక్వల్ అండ్ సంస్కృత్ వర్డ్ భక్తి దర్ ఇస్ భ విచ్ ఈస్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ద లార్డ్ అండ్ కృతి అనురక్తి అండ్ ద లవ్ విచ్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఏ డివోటీ ఇఫ్ దీస్ టూ ది క్యారెక్టరిస్టిక్ లార్డ్
3: భక్తిని మాత్రమే మనం పోషించుకుంటూ పోయినప్పుడు శక్తి, రక్తి, విరక్తి, ముక్తి, అనురక్తి అన్నీ కూడా మనకు ప్రాప్తిస్తాయి.
2: వన్స్ వీ కల్టివేట్ డివోషన్ వీ గెట్ ది కెపాసిటీ, వీ గెట్ ది కెపాసిటీ టు సాక్రిఫైస్, వీ గెట్ ది లవ్ అండ్ వీ గెట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నెసరీ యాడెడ్ ఇన్ టు అస్.
3: మానవునికి అనురక్తి అనేటువంటిది ప్రాణం వంటిది.
2: లవ్ మే బి కంపేర్డ్ టు ద లైఫ్ బ్రెత్ ఆఫ్ మ్యాన్.
3: యాజ్ఞవల్కుడు చెప్పినట్టుగా ఎవరు ఎవరిని ప్రేమించినప్పటికీ తన నిమిత్తమే తాను ప్రేమిస్తున్నాడు కానీ పరువ నిమిత్తము కాదు అనేటువంటి సత్యము మనకు అర్థమవుతుంది.
2: యాజ్ఞవల్క హస్ టోల్డ్ దట్ హూ ఎవర్ ఈజ్ లవింగ్ హీఈస్ లవింగ్ ఫర్ హింసెల్ఫ్ అండ్ నాట్ ఫర్ ది సేక్ ఆఫ్ అదర్స్.
3: మానవుడు ఈ భవమునందు భవరోగమునకు గురి అయ్యాడు.
2: ఇన్ దిస్ వరల్డ్ మ్యాన్ హ్యాస్ డెవలప్డ్ ది డిసీజ్ ఆఫ్ భవరోగ.
3: ప్రతి ఒక్కటి కూడాను మనకు రోగమే కాని భోగము కాదు.
2: ఆల్ దట్ వి సీ ఇన్ లైఫ్ ఈజ్ మోర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ డిసీజ్ రాదర్ దాన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎంజాయ్మెంట్.
3: మనకు ఆకలి అనేటువంటి ఒక రోగము ప్రారంభమైంది.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ది డిసీజ్ ఆఫ్ హంగర్.
3: ఈ ఆకలి అనేటువంటి రోగమునకు అన్నమే దీనికి ఔషధము.
2: ఫుడ్ ఈజ్ ది మెడిసిన్ ఫర్ ది డిసీజ్ ఆఫ్ హంగర్.
3: ఈ అన్నం అనేటువంటిది మనము దీనికి అందించినప్పుడు ఈ ఆకలి అనేటువంటి రోగం నివారణ అవుతుంది.
2: వెన్ వీ గివ్ ది మెడిసిన్ ఆఫ్ ఫుడ్ ఫర్ దిస్ డిసీజ్ ఆఫ్ హంగర్, దిస్ డిసీజ్ డిసపియర్స్.
3: ఇది కేవలం భోగమని మనం భావిస్తున్నాము.
2: We think that this is really an enjoyment.
3: Sanchabacha paramanamulato koodinatundi aaharamu bhujinchatamu maha bhogamani bhavistunnamu.
2: Eating highly delicious variety of food, we consider that as a very big enjoyment.
3: Kaadu kaadu, ఇది రోగములకు ఔషధమే.
2: బట్ ఇట్ ఇస్ నాట్ ట్రూ.
3: ఇట్ ఇస్ కొన్ని ఔషధములు అనేక విధమైనటువంటి యొక్క ఔషధములు మిక్స్ చేసి దాన్ని భుజిస్తుంటారు.
2: సమ్ టైమ్స్ మెడిసిన్స్ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ మిక్స్చర్ విచ్ కంటెయిన్
3: ఆకలి అనేటువంటి యొక్క ఈ రోగములకు పంచ భక్ష పరమాన్నములు ఇవన్నీ కూడాను ఒక మిక్స్చర్ గా తీసుకుని భుజించవలసి వస్తుంది.
2: For this disease of hunger, we get a mixture of a different variety, tasty types of food. But there is only a medicine.
3: Dahamu.
2: Thirst.
3: Idi kudamu oka rogam.
2: This is also a disease.
3: Deeniki challani paaniyamu andinchinappudu ee rogam nivarana avutundi.
2: When you give cold drink, this disease is cured.
3: Idhe vidhamugane ee aishat vargamulu kama krodha roga moha mana matsalyamulu ivanni kudanu manavuni aavarinchinatunte rogamule.
2: In the same way, these six enemies of man, like lust, anger, hatred and egoism,
3: ee vidhamainatunte rogamulaku aa vidhamainatunte charyale aushadhamulaga untunnayi.
2: For all these diseases also there are different activities which become medicine.
3: Kanuka manavudu భోగమును అనుభవిస్తున్నానని విర్రవీగుతున్నాడే కాని ఇవి మానవుని ఉద్ధరించేటువంటి యొక్క భోగములు కాదు.
2: మ్యాన్ హస్ బీన్ థింకింగ్ రాంగ్లీ దట్ హీస్ ఎంజాయింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్.
3: ఇది రోగముల చేత పీడింపబడేటువంటి యొక్క వ్యాధి.
2: హస్ బీన్ టీజ్డ్ బై ఎ నంబర్ ఆఫ్ డిసీజెస్.
3: కనుకనే ఈ సత్యాన్ని మనం గుర్తించి దేహిని గుర్తించేంత వరకు దేహం యొక్క బద్ధతను మనం చూసుకోవాలి.
2: Therefore, until we recognize the resident of this body who is God, we have to be a little careful and
3: samasta sadhanalu kudanu ee deham dwarane manam salputu unnam.
2: All the sadhanas have been done only with the help of this body.
3: Samasta vishayamulu kudanu deham dwarane telusukuntunnam.
2: All the types of education we have been learning only through the body.
3: Daivattam yokka visishtatanu kudanu deham dwarane gurtistu unnam.
2: The extraordinary speciality of God is also being learned through body.
3: దేహమును ఆధారం చేసుకుని దేహిని మనము చూడడానికి ప్రయత్నించాలి.
2: టేకింగ్ బాడీ ఆఫ్ ద బేసిస్ వీ హ్యావ్ టు మేక్ అన్ అటెంప్ట్ టు సీ ద లార్డ్ ఇన్సైడ్ ఇట్.
3: దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా తనదు దేహమందే.
2: If you think of God, he is not in some other world. He is actually residing inside the body itself.
3: పాపం అనగా వేరు, పరదేశమున లేదు, తాను చేయు పనుల తగిలియుండు.
2: Sin doesn't exist in some world far away. It depends upon the action that you do.
3: పాపం కాని పుణ్యం కాని మానవుని యొక్క దేహం యొక్క క్రియల చేతనే ఏర్పడుతూ ఉండాలి.
2: మెరిట్ ఆర్ డిమెరిట్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ యాక్షన్స్ పర్ఫార్మ్డ్ బై విత్ హెల్ప్ ఆఫ్ ది బాడీ.
3: కనుకనే ఈ దేహం అనేటువంటి చిత్రము లోపల మనం వెతికి వెతికి వెతికి ఈ విధమైన దేహిని మనం గుర్తించాలి.
2: We have to make an incessant search and a serious search and find God's energy body.
3: Seek, seek, and it shall be found.
2: It is said, seek, seek, and you will find it. It shall be found.
3: Manu vetiki, vetiki, vetiki, vetiki, darulo, praveshinchinappude, andulo, aa swaroopanni manam darshistamu.
2: If you seek for it inside the body with all earnestness, you will be able to find it.
3: అనేక పదార్థములు ఉన్నటువంటి గదిలో కూడా మనం ప్రవేశించి వెతికినప్పుడే మనకు కావలసిన పదార్థం చిక్కుతుంది.
2: For example, if you go to a room where a number of articles are kept, only when you search you will be able to get the article which you want.
3: వెతకక పూర్వము మనకు కావలసిన పదార్థము లభించదు.
2: Without searching you will not get the article which you want.
3: తలుపు తట్టినప్పుడే లోపల ఉన్న యజమానుడు తలుపు తెరుస్తాడు.
2: ఓన్లీ వెన్ యూ నాక్ అట్ ద డోర్ ది ఇన్సైడ్ మాస్టర్ విల్ ఓపెన్ ఇట్.
3: అడిగినప్పుడే అమ్మాయిన బువ్వ పెడుతుంది.
2: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ మదర్ ఓన్లీ వెన్ యూ ఆస్క్ షీ సర్వ్స్ యూ ఫుడ్.
3: కనుక మనము అడగాలి అడగాలి, తలుపు తట్టాలి తట్టాలి, మన లోపల వెతకాలి వెతకాలి.
2: దేర్ ఫోర్ యూ హావ్ టు ఆస్క్ అండ్ ఆస్క్, నాక్ అట్ ద డోర్ అండ్ నాక్, అండ్ దెన్ యూ హావ్ టు సర్చ్ అండ్ సర్చ్, సీక్ అండ్ సీక్.
3: మనము తడుతున్నాం ఇప్పుడు తలుపులు.
2: We have been knocking at the door.
3: ఏ తలుపును తడుతున్నాం విచారించుకోవాలి.
2: యూ హ్యావ్ టు జస్ట్ సర్చ్ అండ్ ఫైండ్ అవుట్ విచ్ పర్టికులర్ డోర్ ఆర్ యు మార్కింగ్.
3: మోక్ష తలుపును తెరుతున్నామా, బంధన తలుపును తోడుతున్నామా?
2: Whether you are knocking at the door of liberation or knocking at the door of attachment, you have to search.
3: కేవలము దైవము నివసించేటువంటి తలుపులను మనం తట్టడం లేదు.
2: We have not been knocking at the door where God is residing inside.
3: దయ్యాలు నివసించేటువంటి తలుపులను మనం తడుతున్నాం.
2: We are knocking at the door where the devils are dwelling.
3: ఎవరిని మనం ఆశ్రయిస్తున్నాము?
2: Whom are we approaching and taking shelter in?
3: ఆదర్శము చేత, అనురాగము చేత, అనురక్తి చేత మన పొట్టను చూచి ఇంత పచ్చడి అన్నం పెట్టేటువంటి జగన్మాత అయినటువంటి దైవం యొక్క దీనిని ఆశ్రయిస్తున్నామా, అడుగుతున్నామా, లేక దయ్యాలను మనం ప్రార్థిస్తున్నామా, అల్పులను ప్రార్థిస్తున్నామా అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
2: We have to recognize the truth whether we are asking the most merciful and a person who is holding his own life as an example, the mother of the universe, are we asking for food with her or are we asking for food with the devil who is merciless?
3: దైవాన్ని దర్శిస్తున్నాము.
2: We are looking at the Lord.
3: కానీ దైవత్వాన్ని ప్రార్థించడం లేదు.
2: But we are not asking the divinity itself.
3: మనం దైవాన్ని కూడాను లోక సంబంధమైనటువంటి యొక్క వ్యామోహాలను ప్రార్థిస్తున్నాము.
2: We are praying to God, no doubt, but we are asking for the worldly things.
3: కల్పవృక్షం దగ్గరికి వెళ్లి కేవలము కాఫీ పొడిని ఆశ్రయిస్తున్నాము.
2: We are going to wish fulfilling tree and asking for meaningless coffee powder.
3: కాదు కాదు, కల్పవృక్షం దగ్గర, కల్పతరువు దగ్గర మనము ఒక విధమైనటువంటి యొక్క జీవితమును సార్థకంగా ఉంచుకునేటువంటి పరతత్వాన్ని మనం ప్రార్థించి అందించుకోవాలి.
2: We have to pray for the principle which is transcendental to be given before the wish fulfilling tree.
3: ఈ విధమైనటువంటి యొక్క సత్యాన్ని మొట్టమొదట ఆధ్యాత్మిక మార్గంలో గుర్తించినప్పుడే మన భక్తి ప్రపత్తులు కూడాను అభివృద్ధి అవటకు ఎంతైనా అవకాశం ఉంటుంటుంది.
2: Our devotion will go on increasing and progressing only when we recognize some of these principles and then proceed.
3: కనుక మొట్టమొదట దైవము దైవము అనేటువంటి వాడు మన దేహం దేహమునందే ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని విశ్వసించాలి.
2: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ గాడ్ ఈజ్ రిసైడింగ్ ఇన్ సైడ్ అవర్ ఓన్ బాడీ.
3: ఈ దేహమునందు ఉండేటువంటి ఒక దైవత్వం వెతకాలనుకున్నప్పుడు మన దృష్టిని అంతర్ముఖంగా ఉంచుకోవాలి.
2: ఇఫ్ యూ వాంట్ టు సర్చ్ అండ్ సీక్ ద లార్డ్ హూ ఈజ్ రిసైడింగ్ ఇన్ సైడ్ వీ హ్యావ్ టు మేక్ అవర్ విజన్ ఇంట్రావర్ట్.
3: ఆ దైవం కోసం మనం ఏ రీతిగా మనం ఆరాటపడాలి?
2: అండ్ ఇన్ వాట్ వే షుడ్ వి ఆస్పైర్ ఫర్ ది లార్డ్?
3: మందలో మరిగిన మాటకై లేదూడ అంబా అంబా అని అరచినట్లు.
2: ఇట్ ఈస్ ఇన్ ది వే దాట్ ఏ కాస్ విల్ బి క్రైమ్ మోస్ట్ హార్ట్లీ ఫర్ ద మదర్ విచ్ హెస్ గాన్ అలాంగ్ విత్ ద హెర్డ్ ఆఫ్ కౌస్.
3: భర్త వాసిన కాంత విరహ వేదన సొక్కి మూల మూలల దాగి మూలిగినట్టు.
2: లైక్ ఏ చేస్ట్ ఉమన్ హూ హ్యావ్ లాస్ట్ హర్ హస్బెండ్ అండ్ హూ క్రైస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది సపరేట్.
3: ఆకలి చీతను అల్లాడుచున్నట్టి నిరుపేద అక్షంకు అడిగినట్లు.
2: లైక్ ఎ పర్సన్ హూ ఇస్ హంగ్రీ హూ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ ది పాయింట్స్ ఆఫ్ హంగర్ ఆస్కింగ్.
3: బిడ్డలు లేకను అల్లాడుచున్నట్టి ఆవేదన పడుతున్నటువంటి వానికి ఒక్క సుపుత్రుడు కావాలని హృదయపూర్వకంగా ఏ రీతిగా ప్రార్థిస్తుంటాడో ఆ రీతిగా ప్రార్థిస్తూ రావాలి.
2: ఇన్ ది సేమ్ వే ఎ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ చిల్డ్రన్ విల్ బి ఆస్పైరింగ్ ఫర్ ఎ చైల్డ్ అండ్ ప్రేయింగ్ ఫర్ ఎ చైల్డ్ విత్ ద గాడ్ ఇన్ దట్ పర్టికులర్ ఫ్యాషన్ విల్ హావ్ టు
3: ఆర్టుడై
2: విత్ ఎ ఫుల్ ఆఫ్ డివోషన్
3: తాదాత్మ తత్వాన్ని అనుభవిస్తూ
2: ఫీలింగ్ వన్ సెల్ఫ్ విత్ ద లార్డ్ అండ్ ప్రేయింగ్
3: దైవత్వంలో ఏకం కావడానికి తగినటువంటి పరితాపమును పొందాలి.
2: ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ విత్ ద లార్డ్ హీ హస్ టు జస్ట్ ప్రే ఫర్ హిమ్.
3: కానీ ఈనాటి మన ప్రార్థనలంతా కూడాను కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఆడంబర సంబంధమైన ప్రార్థనలుగా గోచరిస్తూ ఉన్నాయి.
2: బట్ ఆల్ అవర్ ప్రేయర్స్ టుడే ఆర్ ఓన్లీ పాంపస్.
3: మనసు నందు ఒకటి, మాట నందు మరొకటి.
2: ఇన్సైడ్ ది మైండ్ వన్ థింగ్ అండ్ ఇన్ ది వరల్డ్ ఏ డిఫరెంట్ థింగ్.
3: మనోమాటలు రెండు కూడా ఏకమైనప్పుడే ఇది ప్రార్థనగా రూపొందుతుంది.
2: ఓన్లీ వెన్ యు సింక్రనైజ్ ది థాట్ ఇన్ యువర్ మైండ్ అండ్ ది వర్డ్ ఇన్ యువర్ మౌత్ ఇట్ బికమ్స్ ప్రేయర్.
3: మనోమాటలు క్రియారూపంలో చేర్చినప్పుడే ఇది పూజగా రూపొందుతుంది.
2: ఓన్లీ వెన్ యు పుట్ దిస్ ఇన్ టు ప్రాక్టీస్ ఇట్ బికమ్స్ వర్షిప్.
3: మూడింటి యొక్క ఏకత్వం చేతనే మహత్తుడుగా మారిపోతాడు.
2: ఓన్లీ వెన్ యూ అచీవ్ యూనిటీ ఇన్ వర్డ్ యాక్షన్ అండ్ ఆల్సో థాట్ యూ బికమ్.
3: కనుకనే మనస్సేకం వచస్యేకం కన్మన్యేకం మహాత్మనం అన్నారు.
2: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ దట్ ది సేమ్ థింగ్ ఇన్ ద థాట్, సేమ్ థింగ్ ఇన్ ద వర్డ్ అండ్ సేమ్ థింగ్ ఇన్ ద
3: ఐతే. ఈనాడు మనము ఈ మూడింటి యొక్క ఏకత్వమును ఆచరిస్తున్నామా, అనుభవిస్తున్నామా?
2: Today we'll have to verify whether we are following this particular path.
3: Manasu oka vaipuna mata marokati ganu kriya moodavati ganu manam aacharistunnamu.
2: Thought, word and deed are going in three different directions, but there is no unity between them.
3: Kanukane manam ee naadu mahatmulaga maratam ledu.
2: Therefore we are not becoming mahatmas these days.
3: Manas anyat, vachas anyat, karman anyat, duratmanam.
2: Thought is different, word is different, action is different. This is the characteristic of a bad fellow and a duratma.
3: Kanuka ee vidhamainatundi action anta kudanu daivam daggara chellavu.
2: All these things will not work with God.
3: Yad bhavam tad bhavatihi ani yakti tattvamo atti phalitamu untuntadi.
2: Your thoughts will bring you the results.
3: Yakti pindyo atti rotte.
2: The size of the cake depends upon the quantity of
3: flour. Yetti tindo atti threpu.
2: Your hiccup depends upon the food that has just taken.
3: Yetti bhavamo atti bhakyam.
2: And whatever you are feeling is reflected in the way that you talk.
3: Kanuka manamu bhavamunu parishuddhamu gaadinchukuneetundi prayatnamunaku mottamota manamu mundanje veyyali.
2: In the very first place, therefore, we have to try to purify our own feelings.
3: పరిశుద్ధమైనటువంటి ప్రేమనిగా మనం తీర్చిదిద్దుకోవాలి.
2: వి హావ్ టు మేక్ అవర్ లవ్ ప్యూర్.
3: క్షమతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. క్షమ,
2: వి హావ్ టు జస్ట్ డెవలప్ ఫర్ ది
3: క్షమకు మించినటువంటిది మనకు మరొకటి జగత్తులో లేదు.
2: దెర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ ఫర్దరెన్స్.
3: క్షమ సత్యము.
2: Forbearance is true.
3: Chama dharmamu.
2: It is righteousness.
3: Chama vedamu.
2: It is veda.
3: Chama ahimsa.
2: It is non-violence.
3: Chama sarvamu.
2: It is everything.
3: Chama santoshamu.
2: It is happiness.
3: Chama daya.
2: It is compassion.
3: Chama sarvastambu sarvalokamulandunnannadu.
2: It is everything in all the worlds, it is said.
3: Ee chamatvani manamu anaga opika anaga orimi.
2: Patience and forbearance.
3: ఈ ఓర్పుని మనం సాధించినప్పుడే దైవాన్ని సాధించిన వారం అవుతాం.
2: ఓన్లీ వెన్ వి హావ్ పేషెన్స్ అండ్ ఫర్దరెన్స్ వి ఏబుల్ టు
3: గెట్ చిన్న విషయమునకు కూడాను మనం టెన్షన్, టెంపర్, ఒక విధమైనటువంటి యొక్క ఆవేదన, ఆవేశమును కూడాను మనం చేసుకుంటున్నాం, అభివృద్ధి పరచుకుంటున్నాం.
2: ఫర్ స్మాల్ లిటిల్ థింగ్స్ వి లూజ్ టెంపర్ అండ్ వి గెట్ ఇంటు టెన్షన్.
3: ఈ ఆవేశము చాలా ప్రమాదం.
2: This anger is rather dangerous.
3: ఈ ఆవేశము మానవుని యొక్క జీవితమును క్షీణింప చేస్తుంది.
2: This anger is going to ruin the very life of man.
3: కోపము కలిగిన వానికి ఏ పనియు ఫలింపకుండు ఎగ్గును గనుగును పాపపు పనులను చేయచు చీ సొమ్మనిపించుకున్నట చేకూరుచుమి.
2: A person who suffers from anger will not be able to achieve anything at all. He will only be looked upon with a disgust and no one would like him.
3: ఇంతే కాదు, ఈ కోపం వల్ల తన కలిమి భంగపుచ్చును.
2: Not merely that, he would lose his own wealth also.
3: Tanakungara gauravamu daddamu seyunu.
2: All the honor that he enjoys will be burnt to ashes.
3: Tanavarala kedaseyunu.
2: And it will bring separation from the people who are there.
3: Jannaku kopamu valna sarvamu chedugunu.
2: On account of anger, people will lose everything.
3: Kanukani ee kopa tapa ishya dasoya dambamulanu arikatte nimittamai Bhagavad-gita yandu భక్తి యోగమునందు ప్రేమతత్వాన్ని అభివృద్ధి పరచుకోమని పదే పదే ప్రబోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
2: Therefore in Bhagavad-gita Krishna has been teaching the principle of love and the need for cultivation of it, because this particular hatred, jealousy and such other bad traits are going to be very harmful.
3: Prema dveshanni erugadu.
2: Love does not know.
3: Prema swarthaniki pravesham ivvadu.
2: Love does not allow selfishness to enter.
3: ప్రేమ ఎవరిని ఆశ్రయించదు.
2: లవ్ డస్ నాట్ టేక్ షెల్టర్ ఇన్.
3: ప్రేమ నిరంతరము ఇచ్చుటే గాని పుచ్చుకునటం ఉండదు.
2: లవ్ నోస్ ఓన్లీ గివింగ్ అండ్ డస్ నాట్ నో రిసీవింగ్.
3: కనుకని ఈ ప్రేమతత్వమే దైవత్వం.
2: దేర్ఫోర్ లవ్ ఈజ్ గాడ్.
3: అట్టి దైవత్వాన్ని మనం పొందవలనన్నా తిరిగి దైవ గుణములు మనలో అభివృద్ధి కావాలి.
2: ఇఫ్ యూ వాంట్ టు అక్వైర్ లవ్ అండ్ యూ వాంట్ టు అక్వైర్ గాడ్ విల్ హావ్ టు డెవలప్ దిస్.
3: పుట్టిన చంద్రుణ్ణి మనం చూడాలనుకున్నప్పుడు ఒక టార్చ్ లైట్ లేక అరికండంటను లేకపోతే పెట్టె మ్యాచ్ లైట్ మనకు అక్కర్లేదు. చంద్రుడి యొక్క వెలుతురు ఆధారంతో తెలియని చంద్రుడు చూడాలి.
2: ఇఫ్ యూ వాంట్ టు సీ మూన్ దర్ ఇస్ నో నీడ్ ఫర్ ద హెల్ప్ ఆఫ్ ఎ టార్చ్ లైట్ ఆర్ సమ్ క్యాండిల్ లైట్ ఎట్సెట్రా. ఇన్ ది లైట్ ఆఫ్ మూన్ ఇట్ సెల్ఫ్ విల్ బి ఏబుల్ టు సీ మూన్.
3: కనుక దైవాన్ని మనం పొందవలనంటే దైవం ప్రేమ స్వరూపుడు.
2: If you want to acquire and reach God, God is the very embodiment.
3: ఈ ప్రేమ స్వరూపుణ్ణి పొందాలనుకుంటే ప్రేమ ఆధారంతోనే పొందొచ్చును, కానీ జప తప ధ్యాన ఇవన్నీ కూడా మనకు అక్కర్లేదు.
2: ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ లవ్ యూ కెన్ రీచ్ గాడ్ బికాస్ ఈ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. దర్ ఇస్ నో నీడ్ ఫర్
3: ఈ ప్రేమ పరిపక్వ స్థితికి వచ్చేంత వరకు మనకు ఈ సాధన అవసరం.
2: బట్ దర్ ఇస్ నీడ్ ఫర్ దీస్ సాధనాస్ లైక్ జప తప ఓన్లీ సో లాంగ్ యాజ్ దిస్ లవ్ బికమ్స్.
3: చంద్రుడు మంచిగా ప్రకాశిస్తూ ఉండినప్పటికీ మనం కన్నులు మూసుకుంటే చంద్రుడు మాత్రం ఏ రీతిగా కనిపించగలడు?
2: ఈవెన్ ఇఫ్ మూన్ ఇస్ షైనింగ్ బ్రైట్లీ, యూ విల్ నాట్ బి ఏబుల్ టు సీ హిమ్ ఇఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్.
3: కనుక జపము, తపము, ధ్యానము, భజన ఇత్యాది సత్కర్మ అన్నీ కూడాను మన దృష్టిని వికసింపచేస్తుంది, దృష్టిని ప్రసరింపచేస్తుంది.
2: ది గుడ్ యాక్ట్స్ లైక్ జప, తప, ధ్యాన ఎట్సెట్రా will open your eyes and make your vision clear so that you'll be able to enjoy and see the Lord.
3: Karuka, ee vidhamaina sadhanalu, pavitramaina prabodhalu, manam kontha varakunu aalakinchi, daani artham chesukoni, aacharane yandu unchinappude, manamu dhanyulamavutam anetundi satyanni ee naadu meeru gurtinchali.
2: Today we have to recognize that only when we listen to such great words and only when we understand them clearly and only when we practice them would we be able to reach that goal.
3: ee vidhanga nityamu edo oka gantaina kudanu ee pavitramaina kaalamunu saatkam gaavinchukovatam cheta kaayam kudanu danyam avutundi punyamunu pogu chesukunna varam avutamu aneekunti oka sadbhavam cheta sadhrudayulaipoyi ilanti avakasanni meeru durviyoga parichukokunda taginatvanti vyaktiniga meeru anubhavinchi aanandinchi meeru danyulu kavalani nenu aashistunnanu.
2: Swami has been providing this opportunity at least for 1 hour. We can use our time in the right way and thus get the benefit out of this.
0: That was the 5th discourse in a series of 34 discourses on Gita, Bhagavan delivered in 1984. In this discourse, which was delivered on 6th August 1984, Bhagavan showed us how seeing God within oneself is superior to any other form of external worship.
2: Swami has been providing this opportunity at least for 1 hour. We can use our time in the right way and thus get the benefit out of this.

0: शिवरात्रि।
1: சந்திரமர்கண்ட களத்தோட மௌழிகுல் கெடு சந்திரமர்கண்ட களத்தோட மௌழிகுல் கெடு சந்திரமர்கண்ட களத்தோட பெடதாரு கும்பெடு ஜடலத்தோட ஜடலலோ பிரவகிஞ்சு చదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ నల్ల నేరుడు వంటి నల్లని మెడతోడ కరమున నాగ కంకణముతోడ నడుమున చుట్టిన నాగ చర్మముతోడ మై నిండ నలదు భస్మంబుతోడ కుదురు దీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాధరంబుతోడ తటహేమమయ వజ్ర తాటంకములతోడ వీక్షాశ్రవద్దయ వృష్టితోడ నల్ల కొలువలు దునుమాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయల మినితోడ నల్ల కొలువలు దునుమాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయల మినితోడ శైలా

0: ప్రత్యక్షమాయన్ శైల రాజేంద్రుడు నేడు ప్రత్యక్షమాయన్.
1: With the moon shining with all its brilliance on the matted hair, with the broad the forehead and the dark neck, wearing the jewels over there and that of the skin of the serpent and the sacred ash, with the dot the red on the forehead at the center, shining like the diamond and the pearls all over, with that complexion we have today the manifestation of the King of Kings, Shaila Rajendra, in our midst.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: Bhugolamantayi kudanu ayaskanta malyamai unnadi.
1: The entire globe is full of magnetic effect.
0: ఈ భూగోళమునకు సమీపించినటువంటి సర్వ జీవులు సర్వ పదార్థములు కూడాను అయస్కాంత స్వరూపమై ఉన్నవి.
1: All living creatures in the material existing in this globe have got this magnetic power.
0: ప్రవహించే నదులు, వీచే గాదులు, పూచే పువ్వులు, విచ్చే భవనములు అన్నీ కూడాను అయస్కాంతమయమై ఉన్నవి.
1: The ever-flowing rivers and the wind that blows and the flowers that blossom also have got this magnetism.
0: Pravahinche nadulu kudanu bhoomi yokka ayaskanta swaran chetane bhoomini aanukone pravahistunnadi.
1: The rivers flow quite close to this earth because of this magnetic power.
0: Viche gaalulu kudanu ee ayaskantamayam chetane veechutunnavi.
1: So also the wind that blows continuously because of magnetism.
0: Sarvatra nindi unnadi ayaskantame.
1: We find the same magnet present all over.
0: Goppa devalayamulaku vellutunnam manam.
1: We visit temples.
0: Ee devalayamulaku velledi evaru?
1: Who is going over there?
0: Bhakti prapattulato koodinatvanti vyaktule.
1: Those with devotion and sincerity go to temples.
0: కనుక ఈ భక్తి ప్రపత్తులు కూడాను అయస్కాంతమయమే.
1: ద డివోషన్ అండ్ సిన్సరిటీ ఆల్సో క్యారీ విత్ దెమ్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్.
0: వేలాది భక్తులు ఈ మందిరంలో ప్రవేశించడం చేత వారి యొక్క అయస్కాంత శక్తి అంతయు కూడాను ఆ మందిరంలో నిలిచిపోతున్నది.
1: బికాస్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ వి హావ్ గ్యాదర్డ్ హియర్ విత్ ఆల్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ బిహైండ్ దెమ్ వి ఫైండ్ దిస్ magnetic force prevailing here in this
0: garden. Or arpincheetvanti pushpamulu gaani palamulu gaani anni kudanu ee ayaskantamayamai unnavi.
1: The flowers that you offer and the fruits that you offer are also of the magnet.
0: Kanukane ee sarvamayamainatvanti ayaskanta shakti aa mandiramlo prakashistoo untuntadi.
1: That's the reason why you find the magnetic force shining well in this mandir.
0: Enni vela mandi bhaktulu praveshinchinappudigini ee oka ayaskanta దినదినమునకు పెరుగుతూనే ఉంటుంది గాని తరగదు.
1: As thousands gather more and more day by day, the magnetic power will be ever on the rise.
0: అయస్కాంత కిరణములు యందు ఒక మూలిక వేసినప్పుడు కొన్ని దినములకు ఆ ఇనప మూలిక కూడాను అయస్కాంతమైపోతుంది.
1: The iron filing quite close to the magnet also becomes magnetic.
0: కనుకనే మందిరంలో ప్రవేశించేటువంటి వ్యక్తులు కాని వారు అర్పించేటువంటి పదార్థములు కాని అన్నీ కూడాను అయస్కాంతమయమై ఉంటున్నవి.
1: అండ్ హెన్స్ ఆల్ ద ఆఫరింగ్స్ ఓవర్ హియర్ అండ్ ద పీపుల్ దట్ గెట్ ఇంటూ ది శాంక్టమ్ శాంక్టోరమ్ ఆల్సో టర్న్ మ్యాగ్నెటిక్.
0: కనుకనే మందిరం యొక్క మహత్తరమైనటువంటి శక్తులు ఎక్కడి నుంచి ఆవిర్భవించినవి?
1: వేర్ ఫ్రమ్ దిస్ మిస్టరీ ఆఫ్ ద టెంపుల్ యు గెట్?
0: భక్తులు కైగొనిపోయేటువంటి యొక్క అయస్కాంత శక్తి ద్వారానే వెళ్తున్నవి.
1: ఇట్స్ ఓన్లీ త్రూ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ ద డివోటీస్ దట్ గ్యాదర్ హియర్.
0: కనుక ప్రతి వ్యక్తి ఎందుకు కూడాను ఈ అయస్కాంతమైనటువంటిది నిండి ఉన్నది.
1: Therefore every individual carries with him the magnetic force.
0: కానీ ఈ శక్తిని వారు గుర్తించుకోలేక
1: they don't recognize the magnetic
0: దేవాలయం నందు ఉన్నటువంటి శక్తిని మనము అనుగ్రహించడానికి ప్రయత్నిస్తున్నాము.
1: But we want the special grace to be conferred upon.
0: దేవాలయం నుండి ప్రత్యేకమైన శక్తిని మనం ప్రాప్తించము.
1: There is no special power or potential here in the temple.
0: నీ నుండి వెళ్ళినటువంటి ఒక అయస్కాంత శక్తి నీకు ప్రతిబింబిస్తూ ఉంటుంటుంది.
1: It is the very magnetic force within you that shines outside.
0: ఒక తిరుపతి వెళ్తుంటారు.
1: You go to Tirupati.
0: హరిద్వారం పోతుంటారు.
1: You visit Haridwar.
0: ఋషికేశ్ పోతుంటారు.
1: Rishikesh.
0: ఈ యొక్క పవిత్రమైన క్షేత్రములు ఎందంతా కూడాను.
1: In all these pilgrim centers,
0: పోయేటువంటి భక్తుల యొక్క ప్రపత్తులు భక్తి యొక్క తత్వములే ఈ యొక్క శక్తికి మూల కారణములు.
1: The power there latent in pilgrim centers is because of the wish of the devotees and their devotion.
0: మానవుడు సకలేశ్వర్య స్వరూపుడు.
1: Man is the embodiment of all forms.
0: భగవంతుడు కూడాను సకలేశ్వర్య స్వరూపుడే.
1: So also God.
0: ఐశ్వర్యము,
1: wealth,
0: దానము,
1: charity,
0: యశస్సు,
1: reputation,
0: జ్ఞానము,
1: wisdom,
0: సంపద,
1: property,
0: ఆనందము,
1: and bliss.
0: ఈ అన్ని కూడాను భగవంతుని యొక్క అనుగ్రహ ప్రసాదములే.
1: These are all the gifts and grace of God.
0: ఈ ఆరు శక్తులు కూడాను ప్రతి మానవుని యందు కూడాను ఉన్నాయి.
1: All these six capacities are latent in everyone.
0: అట్టి శక్తులను తాను సద్వినియోగపరచుకొనక దుర్వినియోగం చేసుకోవటం చేతనే ఆ శక్తులను తాము కోల్పోతున్నాడు.
1: As these six latent powers are not put to proper use, man is misusing them.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఆ యొక్క షడేశ్వర స్వరూపమైనటువంటి శక్తులను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టి దాన్ని సద్వినియోగపరిచిన తమ యందే ఆ దివ్యత్వం ప్రకాశిస్తూ వస్తుంది.
1: And therefore, if man is to make use of the six latent powers within him, make use of them in the proper direction, then he will have the benefit of it.
0: ప్రతి మానవుని యొక్క ముఖమునందు కూడాను తేజస్సు ప్రజ్వలిల్లుతూ ఉంటుంది.
1: On the face of everyone, you find the brilliance.
0: మొదటి శక్తి,
1: the first power,
0: materialization.
1: Is materialization.
0: అనగా శరీరం యొక్క అవయవములు, శరీరం యొక్క కండలములు, శరీరం యొక్క మాంస ముఖములు అన్నీ చేరి ఒక పదార్థం యొక్క స్వరూపమే.
1: ద మెటీరియలైజేషన్ ఇంక్లూడ్స్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ అ బాడీ, ద మజిల్, ద ఫ్లెష్.
0: ది వన్ యూ థింక్ యు ఆర్ అని చెప్తూ వచ్చారు.
1: దిస్ హెస్ బిన్ మెన్షన్ ద ఫస్ట్ లెవెల్, ద వన్ యూ థింక్ యు ఆర్.
0: కానీ దీనికి వైబ్రేషన్ అనగా ప్రాణశక్తి.
1: దెన్ లేటర్ కమ్స్ ద ప్రాణశక్తి వైబ్రేషన్.
0: అది ఏ యశస్సు.
1: దట్ ఈస్ యశస్సు రెప్యుటేషన్.
0: ఈ ప్రాణశక్తిని వైబ్రేషన్ అన్నారు.
1: దిస్ లైఫ్ ఫోర్స్ ఈజ్ వైబ్రేషన్.
0: ఈ రెండింటికి సమన్వయం చేసేటువంటి ఒక గొప్ప ఆత్మశక్తి ఒకటి ఉన్నది.
1: దీస్ టూ ఆర్ కోఆర్డినేటెడ్ అండ్ ఇంటిగ్రేటెడ్ బై ఆత్మిక్ పవర్.
0: దానిని రేడియేషన్ అన్నారు.
1: దాట్స్ కాల్డ్ రేడియేషన్.
0: కనుకనే మెటీరియలైజేషన్, వైబ్రేషన్, రేడియేషన్ మూడింటి యొక్క స్వరూపమే మానవుడు.
1: Therefore, man is the combination of the Trinity, materialization, vibration, and radiation.
0: దైవమునందు ఏ శక్తులు ఉన్నవో ప్రతి వ్యక్తి యందు కూడాను ఆ శక్తులు తాండవమాడుతున్నవి.
1: All the power and the faculties present in God are also present in man.
0: కానీ ఆ శక్తులపైన మానవుడు దృష్టిని అమర్చటం లేదు.
1: But man has not been
0: ఈ దృష్టిని మరల్చటం లేదు. దృష్టిని మరల్చటం లేదు.
1: And he is not directing that way.
0: కేవలము ఈ యొక్క మెటీరియలైజేషన్ అనేటువంటి ఈ దేహతత్వమునే లక్ష్యం అందించుకుని
1: హీ థింక్స్ ఆఫ్ ది బాడీ అలోన్.
0: నేను దేహమును అని భ్రమిస్తున్నాడు.
1: అండ్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద బాడీ.
0: కానీ తాను దేహం కాదు.
1: బట్ హీఈస్ నాట్ ద
0: తానే దేహమైతే ఇది నా దేహమని ఎందుకు చెప్పగలుగుతున్నాడు?
1: ఇఫ్ హీఈస్ ద బాడీ, వై షుడ్ హీ క్లెయిమ్ దట్ దిస్ ఇస్ మై
0: బాడీ. దిస్ ఇస్ మై బాడీ, మై బాడీ, మై బాడీ.
1: He claims that this is my body.
0: Body kante nee prathyekanga untunnav.
1: You are separate from body.
0: Kanuka nee my body antunnav.
1: And so you say
0: body veruga untunnadi.
1: Body is separate.
0: Kanuka neevu ee yokka materialization deham kaadu.
1: Therefore you don't symbolize materialization.
0: Neevu kaani dehamunu naadi naadi ani bhramistu untunnav.
1: You just claim as though it is mine.
0: Idi chaala parapaatu.
1: It's a mistake.
0: Ee bhramana chetane manavudu ఆ దివ్యమైనటువంటి యొక్క కాంతిని కోల్పోతూ ఉన్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ ఇల్యూషన్ అండ్ డెల్యూషన్ మిస్టేక్ ఇన్ ఐడెంటిటీ మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిస్
0: వైబ్రేషన్.
1: దెన్ కమ్స్ వైబ్రేషన్.
0: ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసముల యొక్క తత్వశక్తి.
1: వైబ్రేషన్ రిప్రజెంట్స్ ద నేచర్ ఆఫ్ బ్రెత్, ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: ఇవన్నీ కూడా కేవలం ఒక గాలి వల్ల చేరుతున్నవి అని భావిస్తున్నారు.
1: వై థింక్ దట్స్ ఓన్లీ బ్రీతింగ్ ప్రాసెస్, బ్రీతింగ్ ఇన్ ది ఎయిర్.
0: కాదు కాదు.
1: నో,
0: ఇది ఏ నిజమైనటువంటి యొక్క శ్వాస శక్తి.
1: దిస్ ఇస్ ది పవర్
0: ప్రాణశక్తి,
1: రెస్పిరేటరీ ఫోర్స్, లైఫ్ ఫోర్స్.
0: దీనిని ఒక వైబ్రేషన్ అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ వైబ్రేషన్.
0: వైబ్రేషన్ గా ఉచ్ఛ్వాస నిశ్వాసంతో కూడినటువంటిది.
1: వైబ్రేషన్ రిప్రజెంట్స్ ఇన్హలేషన్ ఎక్సలేషన్.
0: నా శ్వాస సరిగా రావటం లేదు అంటాడు.
1: వి సే దట్ మై బ్రీతింగ్ ఇస్ నాట్ ప్రాపర్.
0: నీవు శ్వాస కాదు, నా శ్వాస అంటున్నావు. నీవు ప్రత్యేకంగా ఉన్నావు శ్వాస కంటే.
1: యు సే దిస్ ఇస్ మై బ్రీతింగ్ ప్రాసెస్, యు ఆర్ సెపరేట్ ఫ్రమ్ ఇట్.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను తనది కానటువంటి దానిని తనదిగా భావిస్తున్నాడు.
1: Therefore, everyone, though he does not belong to the one that he claims to be. Pasyanna
0: pasyati mudho, mudho, mudho. తనది కానటువంటి దాన్ని తనదిగా భావించుకోవటమే ఒక మూఢత్వము.
1: ద మిస్టేక్ ఇన్ ఐడెంటిటీ, క్లెయిమింగ్ దట్ వాట్ యు ఆర్ నాట్, ఈజ్ ఇల్యూషన్, ఫూలిష్నెస్.
0: ఈ విధమైనటువంటి యొక్క తనది కానటువంటి దాన్ని తనదిగా భావించుకోవటం చేతనే మూర్ఖత్వంలో మునిగిపోతున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ అబ్సల్యూట్లీ ఫూలిష్ బికాస్ వీ ఐడెంటిఫై అవర్ సెల్స్ విత్ దట్ వాట్ వీఆర్ నాట్.
0: కానీ మూడవది రేడియేషన్.
1: ద థర్డ్ వన్ రేడియేషన్.
0: ఇది ఏ దివ్యశక్తి?
1: దిస్ ఇస్ డివైన్ పవర్.
0: ఇది నా దివ్యశక్తి అని చెప్పడం లేదు, దివ్యశక్తి అంటాడు.
1: ఇట్ ఈస్ డివైన్ పవర్, హీ సేస్ సో.
0: కనుక నీవు వేరు, ఈ డివైన్ శక్తి వేరు కాదు. అక్కడ రెండింటి యొక్క ఏకత్వం కూడి ఉంటున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ ద డివైన్ ఫోర్స్, బోత్ ఆర్ వన్.
0: కనుక ప్రతి మానవుని యందు కూడాను ఉన్నటువంటి యొక్క శక్తి ఈ యొక్క అయస్కాంతమే.
1: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీవన్ ద ఫోర్స్ దట్ లైస్ ఇస్ మ్యాగ్నెటిక్ ఫోర్స్.
0: దేవాలయమునందు ఆవిర్భవించి సర్వ వ్యక్తులను కూడా ఆకర్షించి సర్వశక్తిని కూడా ప్రకటింపజేసేటువంటిది ఈ యొక్క దివ్యశక్తియే.
1: దేర్ఫోర్ ఇన్ ఆల్ టెంపుల్స్ వి ఫైండ్ దిస్ మ్యాగ్నెటిక్ డివైన్ ఫోర్స్ ప్రెసెంట్ ఇన్ ఇండివిజువల్స్.
0: ఈ అయస్కాంతం అనేటువంటిది కేవలం ఒక దైవశక్తితో కూడినటువంటిది.
1: దిస్ మ్యాగ్నెటిక్ పవర్ ఇస్ ఫుల్ ఆఫ్ డివినిటీ.
0: దీనిని ఒక విధమైనటువంటి మ్యాగ్నెట్ యొక్క మందిరం యొక్క స్వభావం అన్నారు.
1: We say that is the nature of a temple.
0: దీన్ని సైన్స్ లో కూడాను,
1: ఇన్ సైన్స్
0: దీన్ని ఒక విధమైనటువంటి ముక్కలుగా చేసినటువంటి ఒక మ్యాగ్నెట్ గా భావిస్తుంటారు.
1: They consider as pieces of magnet.
0: ఇది మెటీరియలిక్ మ్యాగ్నెట్ అన్నారు.
1: They say that it's materialistic magnet.
0: మెటీరియలిస్ట్ మ్యాగ్నెట్.
1: మెటీరియలిస్ట్ మ్యాగ్నెట్.
0: దీనిని ప్రతి మానవుడి యందు కూడాను ప్రకాశిస్తూ ఉంటుందని.
1: దిస్ షైన్స్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: ఈ ప్రకాశించేటువంటి ఒక శక్తి ఎక్కడి నుంచి వస్తున్నది?
1: దట్ పవర్ దట్ షైన్స్ వేర్ ఫ్రమ్ యు గెట్.
0: అన్ని తన నుండియే వస్తున్నవి.
1: ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్
0: ప్రతి మానవుని ఎందు కూడాను స్వర్ణం ఉంటుండది.
1: యు ఫైండ్ ద గోల్డ్ ఇన్ ఎవ్రీబడి.
0: ప్రతి మానవుని ఎందు కూడాను ఇనుము ఉంటుండది.
1: దేర్ ఇస్ ఐరన్.
0: అనగా లోహములన్నీ కూడా ఉంటున్నవి.
1: ఆల్ మెటల్స్ ఆర్ ఇన్ ఎవ్రీబడి.
0: ఈ లోహములు బయట నుంచి వచ్చేటువంటివి కాదు.
1: ద మెటల్స్ ఆర్ నాట్ ఫ్రమ్ ద ఎక్స్టీరియర్.
0: అన్ని మెటల్ కూడా లోపల ఇమిడి ఉంటున్నవి.
1: ఆల్ మెటల్స్ ఆర్ ప్రెసెంట్ విత్
0: రసోవై సహా. ఈ రసముతో కూడినటువంటిదే ఈ యొక్క దేహము.
1: ద బాడీ రిప్రజెంట్స్ ది ఎసెన్స్, ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద మెటల్స్.
0: కనుకనే ఈ లింగోద్భవం అనేటువంటిది కూడా ప్రత్యేకంగా వచ్చినటువంటిది కాదు.
1: దేర్ఫోర్ దీస్ మెటల్స్ ఆర్ నాట్ సెపరేట్లీ బ్రాట్ ఇన్.
0: భగవంతుడు హిరణ్య గర్భుడు.
1: God is Hiranyagarbha.
0: Tana yokka udaramulondanta hiranyamayamga untundadi.
1: And the whole of the abdominal part of the divine is
0: kaabatti rasamayamainatundi yokka hiranyamu tirigi tirigi tirigi tirigi tirigi rasamanta kudanu aa hiranyamayamainatundi okka daggara cheripothundi.
1: Therefore all the essence is centered round this Hiranyagarbha.
0: Danane lingamu annaru.
1: This is called linga.
0: Lingam anaga chihnamu ani peru.
1: Lingam means a sign,
0: symbol. Oka gurtu ani peru.
1: A symbol, a sign.
0: Ee deeniki kannu mukhamu noru ledu.
1: It has no face, eye or anything.
0: Edi tala edi kaallu ani kuda cheppadaniki veelu kaadu.
1: You cannot say this is the hand, that's the leg.
0: Idu ittu cheppachunu attu cheppachunu.
1: This can be turned upside down.
0: Idi edi tala edi kaallu.
1: What is the head, where are the feet?
0: కనుకనే దీనికి ఆకారం లేనటువంటి యొక్క లింగము అని.
1: ద ఫార్మ్లెస్ వన్ ఇస్ లింగ.
0: లింగం అనగా లియతే గమ్యతే ఇది లింగ అన్నారు.
1: లింగ మీన్స్ ద పోర్ ప్లేస్.
0: లియతే గమ్యతే ఇది, ఇదే గమ్యము. ఇదే లీనము.
1: దిస్ మర్జర్.
0: కనుకనే సర్వత్వమునకు లింగమే మూల కారణం అన్నారు.
1: దేర్ఫోర్ లింగ ఇస్ ది సబ్స్ట్రేటమ్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ఈ లింగాకారం లోపల తయారైపోయి
1: యాజ్ దిస్ లింగ ఇస్ ఫార్మ్డ్
0: బహిర్ముఖంగా మనకు బయలుదేరుతుంది.
1: ఇట్ జస్ట్ కమ్స్ అవుట్.
0: ఆ బయలుదేరిన సమయం లోపలే ఈ లింగాకారం ఒక దీన్ని మనం కరిగించాలంటే ఎంతవరకు నిప్పును మనం ప్రయత్నం చేయాలి?
1: టు మెల్ట్ ఇట్ యు నీడ్ ఫైర్, హీట్.
0: ఈ ఫైర్ వల్లనే అది కరిగి కరిగి కరిగి కరిగి త్వరగా లీనమైపోతుంటారు.
1: ఇట్ ద ఫైర్ దట్ మెల్ట్స్ ఇట్ అండ్ మోల్డ్స్ ఇట్ ఇన్ టు లింగా ఫామ్.
0: అది ఇది వచ్చే సమయం లోపల కరిగేటువంటి బాధలు.
1: And it is the pain that you find as it emanates, as it comes out.
0: ఇది ఒక లింగాకారమై పోయి బయటికి రావాలి.
1: It has to assume the form of linga and come out.
0: ఇది బయటికి వచ్చే సమయం లోపల పడేటువంటి బాధనే ఇది స్వామికి బాధ అని మీరు భావిస్తున్నారు.
1: And we consider that Swami is suffering the pain because of the emergence of linga.
0: ఇది బాధ కాదు.
1: It is not a pain.
0: ఇది మీకు ఒక బోధ.
1: It is not badha, pain, but it is bodha, teaching.
0: తల్లి గర్భం నుండి ఉన్నటువంటి శిశువు బయటికి రావాలంటే తల్లికి కొంత బాధ పెడుతుంది కదా.
1: The child, in order to come out of the womb of the mother has to suffer.
0: ఈ బాధ పెట్టడం చేత తల్లి అబ్బా ఈ బిడ్డ నాకు ఎంత బాధ పెడుతోంది పాడు బిడ్డ అని తిట్టుకుంటుందా.
1: Mother will never feel bad because of the suffering she has at the time of delivery.
0: నా బిడ్డ సుక్షేమంగా ఉండాలి అని ఆశిస్తుంది.
1: And she wishes that the child should be good.
0: అదే విధంగానే
1: similarly
0: తన నుండి వచ్చేటువంటి ఈ లింగమునకు ఎట్టి బాధలు లేదు.
1: As the lingam emerges,
0: ఇది నాకు బాధనే అని నేను భావించను.
1: భగవాన్ విల్ నెవర్ కన్సిడర్ ఇట్ పెయిన్ఫుల్.
0: ఇంతమందికి దీనికి బోధ భావిస్తున్నానే అని ఆనందమే నాకు.
1: భగవాన్ ఈజ్ సో హ్యాపీ దట్ ఈస్ పాసింగ్ ఆన్ బోధ ద టీచింగ్.
0: ఇది రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: దిస్ మీన్స్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: కనుకనే దైవత్వమునకు ఎట్టి బాధలు కూడా ఉండవు.
1: God has no pain or suffering.
0: ఎట్టి విచారములు కూడా ఉండవు.
1: No anxiety or worry.
0: ఎట్టి కష్టములు కూడా కలగవు.
1: No difficulty.
0: అనుకుంటారు మానవులు.
1: But men feel like
0: that. స్వామికి ఇంత కష్టమా, స్వామికి ఇన్ని బాధలా, స్వామికి ఇంత నొప్పులా అనుకుంటారు.
1: But people feel that Swami is feeling the pain and the problem.
0: రెండు దినముల నుంచి కూడాను
1: for last 2 days
0: ఇవి తయారు కావడానికి
1: for this to emerge
0: నా శరీరం అంతా కూడాను మ్యాగ్నెట్ గా అయిపోయింది.
1: The whole body of Bhagavan has turned into a magnet.
0: కనుకనే నేను కాళ్లు పెడితే ఈ కాళ్లు అంతా కూడా భూమికి ఖర్చుకుంటున్నాయి.
1: దట్స్ రీజన్ వై వేర్ ఎవర్ హీ లేస్ హిస్ ఫుట్ ఇట్ గెట్స్ స్టక్ అప్ దేర్.
0: ఆ ఖర్చుకున్నటువంటి కాళ్ళని ఎత్తడానికి కొంచెం కష్టమవుతుంది.
1: అండ్ టు లిఫ్ట్ ఇట్ ఇట్స్ డిఫికల్ట్.
0: ఎక్కడ నడిస్తే అక్కడంతా కూడా ఖర్చుకుంటుంది.
1: వేర్ ఎవర్ హీ వాక్స్ ది ఫీట్ గెట్ స్టక్.
0: దేన్ని ముడితే అదంతా ఖర్చుకుంటుంది.
1: వాట్ ఎవర్ హీ టచెస్ ఇట్ విల్
0: అనగా ఈ మ్యాగ్నెట్ అనేటువంటిది అందరి యందు కూడా ఈ విధంగా ఉండదు.
1: సచ్ థింగ్స్ విల్ నాట్ హ్యాపెన్ విత్ ఎవ్రీబడి.
0: ఇది కేవలము ఒక దివ్యత్వం నందు మాత్రమే ఈ మ్యాగ్నెట్ ఇంత పవర్ఫుల్ గా ఉంటుంది.
1: ది మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈస్ ఆఫ్ వెరీ హై ఇంటెన్సిటీ బికాస్ ఆఫ్ డివినిటీ.
0: కనుక 3 దినముల నుంచి కూడాను నాకు కాళ్లు నడిచేయడానికి వీలు కాకుండా పోయింది.
1: ఫర్ ద లాస్ట్ 3 డేస్ భగవాన్ ఫౌండ్ ఇట్ డిఫికల్ట్.
0: నాకేమి కష్టం కాదు.
1: నాట్ ఎనీ డిఫికల్టీ దే.
0: కానీ దాని యొక్క నేచర్
1: but it's a natural
0: thing. సహజము.
1: ఇట్స్ క్వైట్ నేచురల్.
0: ఎందుకంటే దేహం అంతా మ్యాగ్నెట్ గా ఉంది.
1: ద హోల్ బాడీ ఇస్ మ్యాగ్నెట్.
0: నేను టంబ్లర్ ముట్టుకుంటే టంబ్లర్ కూడా అట్టే ఖర్చుకునేది.
1: ఇఫ్ ఇట్ టచెస్ ద టంబ్లర్ ఇట్ విల్ గెట్ స్టక్ అప్.
0: కనుక ఇవన్నీ కూడా ఇతరులకు చెప్పేటువంటివి కాదు.
1: దీస్ థింగ్స్ కెనాట్ బి సెట్ టు ఎవ్రీబడి.
0: ఇలాంటి దివ్యత్వమైనటువంటి యొక్క అయస్కాంతం అనేటువంటిది ప్రతి మానవుని యందు ఉన్నది.
1: ద డివైన్ మ్యాగ్నెట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: అయితే కొన్ని కొన్ని పరిమితంలో ఉంటుంటాయి.
1: బట్ దే ఆర్ అండర్ సర్టెన్ లిమిట్స్.
0: దివ్యత్వములకు పరిమితమే లేదు.
1: డివినిటీ ఈస్ బియాండ్ ఆల్ లిమిట్స్.
0: కనుక ఈ పరిమితం లేనటువంటి యొక్క ఈ మ్యాగ్నెట్ ను మనం పరిమితమైనటువంటి రీతిగా భావిస్తున్నాము.
1: వీ కన్సిడర్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ లిమిటెడ్.
0: ఈ అయస్కాంతం అనేటువంటిది చాలా శక్తివంతమైనది.
1: ద మ్యాగ్నెట్ ఇస్ హైలీ పవర్ఫుల్.
0: ప్రపంచమంతా కూడాను గాలితో కూడినటువంటిది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎయిర్.
0: గాలిలో కూడాను మ్యాగ్నెట్ ఉంటుంది.
1: దేర్ ఇస్ మ్యాగ్నెట్ ఇన్ ది ఎయిర్.
0: నీటిలో కూడాను మ్యాగ్నెట్ ఉంటుంది.
1: సో ఆల్సో ఇన్ వాటర్.
0: తినే తిండిలో మ్యాగ్నెట్ ఉంటుంది.
1: అండ్ ఇన్ ద ఫుడ్.
0: పీల్చే గాలిలో మ్యాగ్నెట్ ఉంటుంది.
1: వినే
0: శబ్దంలో మ్యాగ్నెట్ ఉంటుంది.
1: అండ్ ది సౌండ్ దట్ వి లిసన్.
0: నడకలో మ్యాగ్నెట్ ఉంటుంది.
1: అండ్ వి ఫైండ్
0: మ్యాగ్నెట్. పనిలో మ్యాగ్నెట్ ఉంటుంది. సర్వం కూడాను మ్యాగ్నెట్.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ మ్యాగ్నెటిక్ ఫుల్ ఆఫ్ మ్యాగ్నెటిక్.
0: ఇలాంటి సర్వశక్తి తత్వాన్ని మనం గుర్తించినప్పుడు ఈ మ్యాగ్నెట్ కు ఒక విధమైనటువంటి యొక్క శక్తియే లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఇన్వెస్టిగేట్ క్లియర్లీ యూ డోంట్ ఫైండ్ ఇట్ దట్ ఫోర్స్ బీయింగ్ లేటెంట్ ఇన్ ఇట్.
0: దైవాధీనం జగత్ సర్వం.
1: ద హోల్ యూనివర్స్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
0: భగవంతుని యొక్క దీంట్లో లోపల అంతా కూడా సర్వాధీనం భగవత్సత్వం.
1: ది హోల్ థింగ్ బిలాంగ్స్ టు గాడ్స్ కింగ్డమ్.
0: ఇలాంటి శక్తి సత్యాధీనంతు జీవితం. ఒక సత్యంలో ఇమిడి ఉంటుండాలి.
1: ఆల్ దిస్ ఇస్ కంటైన్డ్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: ఒక సత్యాన్ని మనం కాపాడుతూ పోతే
1: ఇఫ్ యు హోల్డ్ ట్రూత్
0: దైవంలో ఏ శక్తులంతా కూడి ఉన్నామో ఆ శక్తి ఆ సత్యమనే మింగి వేస్తుండాలి.
1: ఇఫ్ యు అడిహియర్ అండ్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్ యూ విల్ గెట్ ఆల్ ద పవర్ ఆఫ్ గాడ్.
0: తత్ సత్యం ఉత్తమాధీనం. అటువంటి సత్యము ఉత్తముని యొక్క హృదయంలో చేరిపోయి ఉండాలి.
1: ద ట్రూత్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎ నోబుల్ సోల్.
0: ఉత్తముడు అనగా ఎవరు?
1: హూ ఇస్ ద నోబుల్ మ్యాన్?
0: శాంత మనస్కులు.
1: ద వన్ విత్ పీస్.
0: ప్రేమ మనస్కులు. దయా హృదయుడు.
1: కంపాషనేట్.
0: అలాంటి ఉత్తమ హృదయం లోపల ఈ యొక్క ఇది చేరిపోయింది.
1: ద కంపాషనేట్ హార్ట్
0: తత్ సత్యం ఉత్తమాధీనం
1: ఈస్ ట్రూత్ఫుల్ ఈస్ ట్రెడ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్
0: పరమో గతి
1: అండ్ హీ
0: అతనే పరమగతికి మార్గము
1: అండ్ హీస్ ది రైట్ పాత్
0: అతనే పరమస్థితికి మార్గము
1: అండ్ హీ షోస్ ది కరెక్ట్ పాత్
0: కనుక మానవులు ఎందుకును ఈ యొక్క పవిత్రమైనటువంటి శక్తులు లేకపోలేదు.
1: మ్యాన్ ఆల్సో హాస్ గాట్ దట్ సీక్రెట్ పవర్స్
0: దైవశక్తి కోసం ఎక్కడెక్కడో యాత్రలు చేస్తుంటాం.
1: వీ గో ఆన్ పిల్గ్రిమేజ్ టు హ్యావ్ దట్ డివైన్ పవర్
0: తన యందు లేదు అనేటువంటి ఒక భావం చేరినప్పుడే ఇలాంటి యాత్రలంతా సరుపుతుంటాం.
1: బికాస్ ఆఫ్ ది ఇగ్నోరెన్స్ ఆఫ్ ద లేటెంట్ పవర్ విత్ ఇన్ us, we go on pilgrimage.
0: నిజంగా ఈ శక్తి కంపీనంగా ఉంచినప్పుడు ఏది కూడా చేయడానికి వీలు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ అవేర్ ఆఫ్ ది పవర్ ఇన్ యూ ఇట్స్ నాట్ పాసిబుల్ టు డూ ఎనీథింగ్
0: అనగా ఈ శక్తిని గ్రహించిన తర్వాత జీర్ణించుకునేటువంటి శక్తి కూడా కావాలి.
1: వెన్ వన్స్ యు నో ది మ్యాగ్నెటిక్ పవర్
0: కంట్రోల్ పవర్ కూడా ఉండాలి
1: అండ్ ఇట్స్ డిఫికల్ట్ టు కంట్రోల్
0: కేవలం శక్తి ఉండినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు నో
0: ఈ శక్తిని వశం చేసుకునేటువంటి శక్తి కూడా ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ దిస్ పవర్ ఫుల్ అండర్ కంట్రోల్
0: కంట్రోల్ పవర్ ఉండినప్పుడే కొంచెం దీన్ని ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: వెన్ వన్స్ యూ కెన్ కంట్రోల్ యూ కెన్ అచీవ్
0: కార్ డ్రైవ్ చేసేటువంటి వాడు
1: ద వన్ హూ డ్రైవ్స్ ద కార్
0: దాన్ని కంట్రోల్ పవర్ కూడా తెలుసుకుని ఉండాలి.
1: షుడ్ హ్యావ్ అబ్సల్యూట్ కంట్రోల్ ఓవర్ ది
0: స్పీడ్ ఎప్పుడు బ్రేక్ చేయాలి
1: వెన్ టు అప్లై ద బ్రేక్ హీ షుడ్ నో
0: ఆ విధంగా తెలిసినప్పుడే ఈ కారు డ్రైవ్ చేయడానికి వీలవుతుంది.
1: వెన్ వన్స్ హీ నోస్ హౌ టు కంట్రోల్ హీ వుడ్ బి ఏబుల్ టు
0: కానీ దీన్ని కంట్రోల్ చేసేటువంటి పవర్ లేనప్పుడు కారు కిందనే పడి తలచస్తాడు.
1: వెన్ హీ కెనాట్ కంట్రోల్ డ్రైవ్ ద కార్ హీ హాస్ టు బి మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అండ్ డై
0: ఈ దేహములు అనేటువంటిదంతా కూడా ఒక పెద్ద మ్యాగ్నెట్ కార్.
1: So body is like a car which is magnetic.
0: ఈ కన్నులు అనేటువంటిది ఈ యొక్క కారుకు లైట్లు.
1: The eyes are like the lights of the car.
0: ఈ యొక్క నోరు దీనికి హార్న్.
1: The mouth is the horn.
0: ఈ యొక్క దీని లోపల మైండ్ స్టీరింగ్.
1: Mind is the steering.
0: మన ధర్మార్థ కామ మోక్షములు ఈ నాలుగు కూడాను ఈ కారుకు టైర్స్.
1: The four objectives ధర్మార్థ కామ మోక్ష ఆర్ ద టైర్.
0: ఈ టైర్స్ లోపల ఫెయిత్ అనేటువంటి గాలి ఉండాలి.
1: And is filled with the air of faith.
0: ఇది కూడాను ఫ్రంట్ టైర్స్ కు వేరే ఉండాలి బ్యాక్ టైర్స్ కు వేరే ఉండాలి.
1: దిస్ ఎయిర్ ఆఫ్ ఫెయిత్ షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ ది ఫ్రంట్ టైర్.
0: ఏ టైర్ లో గాలి ఎక్కువగా ఉంటుందో దాన్ని తీసేసేస్తారు.
1: ఇఫ్ ది ఎయిర్ ఇస్ ఇన్ ఎక్సెస్ ఇట్ హాస్ గాట్ టు బి రిమూవ్డ్.
0: ఏ టైర్ లో గాలి తక్కువగా ఉంటుందో దానికి పంపు కొడతారు.
1: ఇఫ్ ది టైర్ ఇఫ్ ది ఎయిర్ ఇస్ లెస్ ఇట్ షుడ్ బి పంప్డ్.
0: ఇది ఈ కారు యొక్క లక్షణాలు.
1: This is the nature of a car.
0: కనుక ఈ కారు యందు సర్వత్రము ఉంటుండాలి.
1: అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రెసెంట్ హియర్.
0: మన యొక్క స్టమక్ ఈ కారు పెట్రోల్ బంక్.
1: ద స్టమక్ ఇస్ ది పెట్రోల్ బంక్ ఆఫ్ దిస్ కార్.
0: కనుక ఈ పెట్రోల్ ట్యాంక్ లోపల మనం కొంతవరకు ఆహారం వెయ్యాలి.
1: సో వీ హ్యావ్ టు ఈట్.
0: అయితే ఈ ఆహారము పరిశుద్ధమైనటువంటిదిగా ఉండాలి.
1: బట్ ఇట్ షుడ్ బి ప్యూర్ అండ్ క్లీన్.
0: కానీ కొంతవరకు మాలిన్యమైనటువంటిదిగా ఉంటుంటే పెట్రోల్ బ్లాక్ అయింది అంటారు.
1: వెన్ ఇట్ ఈస్ పొల్యూటెడ్ వీ సే దట్ దేర్ ఇస్ అ బ్లాక్ దేర్.
0: కనుకనే ఈ యొక్క మాలిన్యమైనటువంటి పెట్రోల్ వేయకూడదు.
1: We should not consume the polluted food.
0: దీనిని సాత్విక ఆహారము అన్నారు.
1: The unpolluted food is సాత్విక్.
0: ఈ సాత్విక ఆహారం కూడాను ఈ యొక్క కారుకు మనం ప్రవేశపెట్టాలి.
1: And such సాత్విక్ food must be taken.
0: జలం కూడాను పవిత్రమైనటువంటివి శుద్ధమైనటువంటిగా ఉండాలి.
1: The water should be pure and unpolluted.
0: అప్పుడే ఈ దేహం అనే కారు సరైనటువంటి కండిషన్ లో ఉండి మనం చేరవలసిన స్థానానికి చేరుస్తుంది.
1: And this car, the human body, can be made perfect and reach a destination.
0: ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క కారు తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినప్పుడే మన జీవితం సార్థకం అవుతుంది.
1: ఇఫ్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ద వర్కింగ్ ఆఫ్ ద కార్ వన్ కెన్
0: లీడ్ కూడాను ఈ యొక్క అయస్కాంతమే ప్రధానము.
1: అండ్ ఫర్ ఆల్ దిస్ మ్యాగ్నెట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: అయస్కాంతం లేనటువంటి యొక్క స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో మ్యాగ్నెట్.
0: ఎంత చూసిన ఎందెంత వెతికిన అందెందే కలదు.
1: Wherever you search, wherever you go, you find it there.
0: ఇదంతా కూడాను ఒక చింతలుగా భావిస్తుంటారు.
1: And this you consider is
0: chintalu kaadivi.
1: It's not so.
0: Santoshani kalpinchetvanti yokka bhavamule.
1: And these are the feelings that would make you
0: magnet
1: blissful.
0: Magnet yokka bhavanam yokka padarthamule.
1: And all this is the reflection of the magnet.
0: Puttuta oka chinta.
1: And the birth.
0: Bhoomi nundi chinta.
1: Life.
0: Samsaram oka chinta.
1: Family.
0: Chaavu chinta.
1: Death.
0: Balyamantayu chinta. Vardhakyam oka chinta.
1: Old age.
0: Jeevinchuta oka chinta.
1: Life.
0: Cheduku chinta.
1: Failure.
0: Karmalanni chinta.
1: Action.
0: Kashtamulu oka chinta.
1: Difficulty.
0: Santasam oka chinta.
1: Happiness.
0: Vinta chinta.
1: Mystery.
0: అన్ని చింతలతో కూడినటువంటిదే ఈ యొక్క కారు.
1: And these are all the problems, worries present in this heart. And that's a worry if you consider it
0: so.
1: But if you consider that they are the instruments that would confer ultimate happiness, you'll be happy about
0: them.
1: In fact, in man, there's nothing that is bad. Everything is sacred. That's all the magnetic power.
0: ఇది అయస్కాంత మందిరం యొక్క చిహ్నములు.
1: దీస్ ఆర్ ఆల్ ది సైన్స్ ఆఫ్ దిస్ మందిర్.
0: మన దేహం అనేటువంటి అయస్కాంత మందిరము.
1: బాడీ ఈజ్ ద టెంపుల్ ఫుల్ ఆఫ్ మ్యాగ్నెట్.
0: కనుక ఈ టెంపుల్ లోపల మనం ఎంత పవిత్రమైనవి చేయాలో అంత పవిత్రమైనవి చేయాలి.
1: ఇన్ దిస్ టెంపుల్ వీ షుడ్ అండర్టేక్ సీక్రెట్ యాక్టివిటీ.
0: దీనికి ధర్మ విరుద్ధమైనటువంటి కార్యములు ఆచరించినప్పుడు,
1: when you do unrighteous deeds,
0: dharma viruddhamainatti phalithamulu pondavalsi vastundi.
1: You will have to face the results, the consequences thereof. Manu
0: yogamulu anni chestuntam.
1: We do so many other things.
0: ఇవన్నీ కూడా కేవలము తాత్కాలిక తృప్తి నిమిత్తమే చేసేటువంటివే కానీ ఈ అయస్కాంతమును కంట్రోల్ చేసేటువంటివి కాదు.
1: They give you only temporary happiness and it's not out of the original magnet.
0: నవవిధ మార్గములుగా చెప్పారు.
1: And they are just taught as a worldly way.
0: శ్రవణం,
1: listening,
0: కీర్తనం,
1: singing,
0: విష్ణు స్మరణం,
1: chanting,
0: పాద సేవనం,
1: service,
0: వందనం,
1: salutation,
0: అర్చనం,
1: worship,
0: స్నేహం,
1: friendship,
0: దాస్యం,
1: servitude.
0: ఈ దాస్యం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది? స్నేహం కలిగిన తర్వాతనే దాస్యం వస్తుంది.
1: సర్విట్యూడ్ కమ్స్ లేటర్, ఓన్లీ ఆఫ్టర్ ఫ్రెండ్షిప్.
0: కనుక మొట్టమొదట మనము స్నేహాన్ని కోరాలి.
1: సో వీ షుడ్ డిజైర్ ఫ్రెండ్షిప్.
0: ఈ ఫ్రెండ్షిప్ ను మనం ఆశించి ఫ్రెండ్షిప్ ను బలపరుచుకున్నప్పుడే మనకు సరైనటువంటి యొక్క ఫలితం లభిస్తుంది.
1: వెన్ యు ఆర్ ఎ ఫ్రెండ్ అండ్ స్ట్రెంగ్థెన్ ద ఫ్రెండ్షిప్, యు విల్ హావ్ ద పాజిటివ్ రిజల్ట్.
0: ఈ ఫ్రెండ్షిప్ అయిన తర్వాత ఆత్మ నివేదనం.
1: ద ఫ్రెండ్షిప్ లీడ్స్ టు సెల్ఫ్ సరెండర్.
0: అంతవరకు మనకి సరెండర్ రాదు.
1: Till then you don't attain that state.
0: అంత మ్యాగ్నెట్ అనేటువంటి పవర్ మనకు తెలియదు.
1: అండ్ యూ డోంట్ అండర్స్టాండ్
0: అంత అయస్కాంతం అనేటువంటి భావం మనకు రాదు.
1: యూ నాట్ హ్యావ్ దట్ ఫీలింగ్.
0: ఏది చేసినా కూడా అయస్కాంతమే.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ డన్ ఇట్స్ మ్యాగ్నెటిక్ ఫోర్స్.
0: కనుకనే ఈ అయస్కాంతం మందిరాల్లో ఈ యొక్క దేవాలయములు.
1: And that what we do in this body, the temple.
0: ఎక్కడెక్కడ ఏ దేవాలయములు ఉంటున్నాయో ఆ దేవాలయంలో ఉన్నటువంటి పవర్ అంతా కూడా ఈ యొక్క అయస్కాంతం యొక్క శక్తిలే.
1: వేర్ ఎవర్ యూ ఫైండ్ ద టెంపుల్స్, the force, the power behind it,
0: Tirupatilo
1: is the
0: magnet. Untundadanukuntam.
1: And we say there's very great power
0: adi
1: in Tirupati.
0: Venkateswara Swami yokka shakti gaadu.
1: It is not the power of Venkateswara Swami.
0: Ee teesukoni poyinatti bhaktulu yokka prapattulu shaktulu akkada vadali pettunnaru.
1: It is all the power of the devotees. It is all the magnetic force of the devotees
0: that go there.
1: Aa magnetic
0: aakarshana shakti untundadi.
1: And it has got the attractive power.
0: Rameti iti ramaha. Ramimpa cheseetundi shakti undi.
1: And it has got the power of attraction.
0: Adi ramimpa cheyatam valla akkada pedda shakti ga roopandutundadi.
1: And that has finally shaped into a mighty power.
0: Ye devalayamlo poyinappudiki
1: you may go any temple.
0: Akkada unnatundi shakti enta kudanu.
1: The power over there.
0: Ayaskanta shaktiye.
1: Is the power of the magnet.
0: Adi ye power of divinity.
1: And that is the power of the divinity.
0: Aa power of divinity anetundi danni manam chakkaga sampadinchukovali.
1: And we should have that divinity power.
0: Idi okka devalayamlundu maatram tappa anni chotlo idi praveshinchadu.
1: Excepting in the temple you don't find it anywhere.
0: Endukante akkada devudu kodunu ayaskantamayame.
1: Because the god over there
0: adani
1: is also magnet.
0: Poojalanta kuda ayaskantame.
1: The worship.
0: Aa poolanni ayaskantame.
1: The flower.
0: Aa jalamanta ayaskantame.
1: The water.
0: అర్చనంతా అయస్కాంతమే.
1: The whole process of worship.
0: అయస్కాంతమే. అంతా అయస్కాంతమే.
1: Everything is of magnetic power.
0: కనుకనే అక్కడ పోయిన తక్షణమే అందరిని ఆకర్షిస్తుంది.
1: That's the reason why you are drawn, attracted to every temple.
0: ఆ చేసే పూజారి కూడా అయస్కాంతమే.
1: And the priest over there is also a magnet.
0: కనుకనే అక్కడ ప్రవేశించిన సౌరం కూడాను ఈ అయస్కాంత మందిరంలోని పదార్థములే.
1: So anyone who gets into the temple is full of magnetic power.
0: ఈ అయస్కాంత మందిరమైనటువంటి మన దేహాన్ని,
1: the body that is a magnet,
0: ఎంత పవిత్రమైనటువంటి మార్గంలోనో మనం ప్రవేశపెట్టాలి.
1: We should make use of it in the correct path.
0: అనవసరంగా ఇతరులపైన కోపపడినప్పుడు మన అయస్కాంతం అంతా వేస్ట్ అయిపోతుంది.
1: When you are angry, when you are full of temper, you lose the power.
0: ఇతరులను మనం ద్వేషించినప్పుడు, లేక అసూయపడినప్పుడు, లేక అనేక రకములుగా కోపం వచ్చినప్పుడు మన అయస్కాంతం అంతా వేస్ట్ అవుతుంది.
1: When you are jealous of anybody, when you start hating anyone, you lose your magnetic power.
0: ఈ శబ్ద స్పర్శలంత కూడాను అయస్కాంత మహిమలే.
1: All that, the sense of touch, the sense of audition,
0: కాంతి కిరణం అంత కూడాను
1: అయస్కాంతమలే. The light rays also contain
0: magnetic. మద్రాస్ లో ఢిల్లీ లో ఏదో మాట్లాడుతుందంటే తక్షణమే ఇక్కడ వినిపిస్తుంది అది.
1: That which is spoken over there, Madras or Delhi, is broadcast over here.
0: ఢిల్లీ లో మాట్లాడినటువంటి అదే నిమిషంలో ఇక్కడ వినిపించాలంటే ఏది తీసుకొని వస్తుంది?
1: What is it that brings all the sound over here?
0: శబ్ద తరంగములైనటువంటి అయస్కాంతమే తీసుకుని వస్తోంది.
1: ఇట్స్ ఓన్లీ సౌండ్ వేవ్స్ మ్యాగ్నెటిక్ ఫోర్స్
0: వేవ్స్. సైంటిస్ట్ కానీ ఇంకే ఇంజనీర్లు కానీ ఇంకే విధమైనటువంటి మిషన్లు కానీ దీన్ని అర్థం చేసుకోలేదు.
1: సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్ కెనాట్ అండర్స్టాండ్ ఇట్.
0: ఈ యొక్క జీర్ణకోశం నందు ఏ విధంగా జీర్ణం అవుతుండదని సైంటిస్ట్ కి ఏమాత్రం అర్థం కాదు.
1: సైంటిస్ట్ కెనాట్ కాంప్రిహెండ్ ద డైజెషన్.
0: ఈ హార్ట్ నిమిషములకు ఇన్ని పర్యాయములు కొడుతుండదని ఎందుకోసం వాళ్ళు నిర్ణయం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కాదు.
1: వై ది హార్ట్ బీట్స్ సో మెనీ టైమ్స్ పర్ మినిట్.
0: దైవ నిర్ణయమే.
1: ఇట్ ఇస్ ఆల్ ద విల్ ఆఫ్ గాడ్.
0: ఏదో ఈ డాక్టర్స్ ఇంకొకరు అంతా కూడా ఏదో మేము కనిపెట్టామని విర్రవీగుతున్నారు కానీ వీరు కనిపెట్టింది ఏమీ లేదు.
1: ఇట్ ఇస్ నాట్ ద డిస్కవరీ ఆఫ్ ఎ గాడ్ ఆర్ సైంటిస్ట్. నో నో.
0: ఎట్లా ఆడుతుండదని మాత్రం కనిపెడుతున్నారు.
1: ఓన్లీ నో ద ప్రాసెస్.
0: ఎందుకు ఆడుతుండది, ఎవరు ఆడిస్తున్నారు అనేటువంటిది వాళ్ళకి తెలియదు.
1: వై ది హార్ట్ బీట్స్, హూ ఇస్ ద వన్ రెస్పాన్సిబుల్? నో.
0: రక్తం స్పర్శను, ఈ రక్తం దేహంలో అంతా సంచరిస్తూ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ బ్లడ్ సర్క్యులేషన్ ఆల్ ఓవర్.
0: ఈ యొక్క రక్తము సంచరించడానికి ఏది మూల కారణము,
1: వాట్ ఇస్ ది కాజ్ బిహైండ్ ఇట్,
0: అది వాళ్ళకి తెలియదు.
1: దే డోంట్ నో.
0: ఈ రక్తం యొక్క ప్రక్క లోపల
1: by the side
0: తెల్ల రక్తం కూడా సంచరిస్తుంటాయి.
1: We find the white blood.
0: రెడ్ కణాలు కూడా చేరిపోతుంటాయి.
1: White blood corpuscles.
0: ఈ యొక్క నరముల లోపల కొన్ని రంధ్రాలు పడితే ఆ కణములే దాన్ని మూసివేస్తున్నాయి.
1: And white blood corpuscles would patch over.
0: ఇలాంటి దివ్యశక్తి దైవత్వం నిర్ణయం చేసే పంపించాడు.
1: That's all God's will.
0: కనుకనే దైవ నిర్ణయమే ఇంత జరుపుతుండాలి కానీ మానవుని యొక్క ప్రయత్నం కాదు.
1: ఇట్స్ గాడ్స్ విల్ దట్ ఇస్ ఆల్ ప్రొవైడింగ్ ప్రిన్సిపల్ బట్ నాట్.
0: కానీ ఈనాటి మానవుని యందు ఈ అహంకారము, నేను చేస్తున్నానని అహంకారం ఉండటం చేతనే తెలుసుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ఈగోయిస్టిక్, హీ క్లెయిమ్స్ దట్ ఐఎమ్ డూయింగ్.
0: మానవుడు ఏది కూడా చేయటం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్.
0: పండించినటువంటి వడ్లు కూడాను,
1: ఈవెన్ ద ప్యాడీ,
0: దంచి పొట్టు తీసి,
1: అండ్ హాస్ గాట్ హస్క్ హాస్ టు బి రిమూవ్డ్,
0: తిరిగి పాత్రలో వేసి వండిన తర్వాత,
1: అండ్ ఇట్ హాస్ టు బి కుక్డ్,
0: దాన్ని భుజింపగలుగుతున్నాడు.
1: దెన్ ఓన్లీ ఈజ్
0: ఏబుల్ టు ఈట్. పండినట్టుగా చేయకోలేడు.
1: అండ్ హి డజంట్ ఈట్ ప్యాడీ డైరెక్ట్లీ.
0: ఆ పండినటువంటివి ఈ యొక్క స్థితికి, తినే స్థితికి తెప్పించుకోవడానికి దానికి సంస్కారము అన్నారు.
1: ద ప్యాడీ హాస్ టు బి మేడ్, ద హస్క్ హాస్ టు బి రిమూవ్డ్, అండ్ ఇట్ హాస్ టు బి కుక్డ్. దట్ ఇస్
0: సంస్కారము.
1: దట్ సంస్కారము.
0: సంస్కారం అంటే ఏంటి?
1: వాట్ ఈజ్ ఇట్?
0: ఒడ్డును ఒడ్డుగా తినవు.
1: Not eating paddy as such.
0: తీసివేయాలి.
1: You remove the husk.
0: దాన్ని ఉడికించాలి.
1: It has to be boiled.
0: దానికి రుచి అయినటువంటి పదార్థం చేర్చాలి.
1: And you should have that taste there.
0: భుజించాలి.
1: Then only you can eat.
0: కాబట్టి భుజించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యములు మన ప్రయత్నం చేత జరుగుతుంటాయి.
1: Therefore, it lies in the human effort to make the food ready.
0: సృష్టి మాత్రం అంతా దైవంతోనే జరుగుతుంది.
1: Creation is of God.
0: కనుకని ప్రతి మానవుడు కూడాను దైవ సృష్టి అనేటువంటి విశ్వాసాన్ని పెట్టుకోవాలి.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ హావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ గాడ్స్ క్రియేషన్.
0: నాస్తికుడు, యాస్తికుడు, ఆస్తిక నాస్తికుడు, యాస్తికుడు, ఈ అందరు కూడాను ఈ దైవత్వమే మూల కారణము.
1: మేబీ ఏ థీస్ట్ ఆర్ ఏ థీస్ట్ ఆర్ ఏ థీస్టిక్ థీస్ట్ ఆర్ థీస్టిక్ ఏ థీస్ట్ షుడ్ అండర్స్టాండ్ గాడ్స్ విల్.
0: కానీ తెలియనటువంటి వారు ఇది దైవం ఎక్కడ, ఏం దైవమే లేడు అని భావిస్తారు.
1: But ignorant people deny the existence of God.
0: పోనీ ఇంకేమింది అంటే ఏదో ఒక శక్తి ఉంది.
1: But still they say there is some energy.
0: ఆ శక్తికే దైవం అని పేరు పెట్టారు.
1: That very energy is God.
0: ఏ శక్తి లేనటువంటి మానవుడు చేయలేడు.
1: Man cannot do anything without energy.
0: మానవుడు ఏ విధంగా మాట్లాడగలుగుతున్నాడు?
1: How are you able to speak?
0: ఆ శక్తి ఎక్కడ నుంచి వస్తుంది?
1: Where from you get energy?
0: అది ఏ దైవమైనటువంటిది.
1: And that's divine.
0: అందుకోసం వైబ్రేషన్, రేడియేషన్, ఈ మెటీరియలైజేషన్ మూడింటి యొక్క శక్తిని కూడా చేరినటువంటిది మానవుడు.
1: దేర్ఫోర్ మ్యాన్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ, మెటీరియలైజేషన్, వైబ్రేషన్.
0: రేడియేషన్ తీసుకుని వచ్చి
1: రేడియేషన్
0: వైబ్రేషన్ తో తన ఎందుకు చేర్చుకుని,
1: అండ్ ఇట్స్ జస్ట్ డ్రాస్ ఇన్ వైబ్రేషన్,
0: మెటీరియలైజేషన్ దేహం రీతిగా పనులు చేయగలుగుతున్నాడు.
1: అండ్ ఇట్ డస్ రిజార్ట్స్ టు యాక్టివిటీ త్రూ మెటీరియలైజేషన్.
0: పనులు చేయడానికి ఇది కర్మయోగము దేహము.
1: And body is responsible for action.
0: Vibration chinta cheyataniki vibration.
1: Vibration helps you to think.
0: Annitini chaitanyavantam gaavinche deeni kosam radiation.
1: The entire pulsatory activity is radiation.
0: Deeni vedamulandu prajnanam brahma annaru.
1: This in Veda is called prajnana, awareness.
0: Not awareness, constant integrated awareness.
1: Constant integrated awareness.
0: అవేర్నెస్ అంటే సామాన్యమైనటువంటిగా మనం భావించవచ్చును.
1: యు మే కన్సిడర్ ఆర్డినరీ.
0: కానీ వేదంలో చెప్పినటువంటి యొక్క చైతన్యము,
1: బట్ దట్ అవేర్నెస్ ఆఫ్
0: వేదంలో చెప్పినటువంటి యొక్క చైతన్య శక్తిని,
1: అండ్ ద పవర్ ఆఫ్ అవేర్నెస్,
0: దాని కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్
1: ఈజ్ టు బి కాల్డ్ కాన్స్టెంట్.
0: ఎక్కడేటువంటిది కాదు.
1: అండ్ ఇట్ డజంట్
0: ఎక్కడే గానీ కట్ అయ్యేటువంటిది కాదు.
1: ఇట్ వోంట్ బ్రేక్.
0: ఎక్కడే గానీ జాయింట్ కి చెప్పేటువంటిది కాదు.
1: నో జాయింట్స్.
0: ఇది ఏది కాదు. కాన్స్టెంట్, ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది.
1: ఇట్ ఎగ్జిస్ట్ కాన్స్టెంట్,
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరి చింతనం.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఆన్ ఆల్ ద పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: రాత్రి పగలు అనేటువంటిదే లేదు.
1: ఇట్ హాస్ నో డిస్టింక్షన్ బిట్వీన్
0: ద డే, జాగ్రత్త అనేటువంటిది లేదు.
1: నథింగ్ వాట్ ఎవర్,
0: సుషుమ్న మానమత్వం లేదు.
1: ఇట్ హాస్ గాట్, ఇట్ హాస్ నో త్రీ స్టేజ్,
0: కాలంలో ఒక్కటే.
1: ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఆర్ వన్.
0: అది ఏకం సత్విప్రా బహుధా వదంతి.
1: ద ట్రూత్ ఈజ్ వన్ అండ్ నాట్ టూ.
0: కనుక అట్టి సత్య స్వరూపమైనటువంటిది ఈ యొక్క మ్యాగ్నెట్.
1: దట్ ఫార్మ్ ఆఫ్ ట్రూత్, ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్,
0: అయస్కాంతం అనేటువంటిది ప్రతి మానవుని ఎందుకు కూడా ఉన్నది.
1: దట్ మ్యాగ్నెట్ ఈస్ ఇన్ ఎవ్రీ వన్.
0: ప్రతి దేవాలయంలో కూడా వెళ్లి దాన్ని ప్రవేశపెడుతున్నాడు.
1: అండ్ దెన్ హీ టేక్స్ ఇట్ ఓవర్ టు ది టెంపుల్.
0: కాబట్టి దేవాలయం అంటే ఏమిటి? అయస్కాంత మందిరమే.
1: టెంపుల్ is the dwelling place of the magnet.
0: ye roopanaina darinchavachunu.
1: It may assume any form.
0: ye roopamunaina neevu darshinchavachunu.
1: You can visualize any form.
0: Krishnudu kavali tachame ayaskandam krishnuduga maaripothundi.
1: You want to see Krishna, that magnet turns into Krishna form.
0: Adhe ramuduga maarutundi.
1: And the same
0: adhe ishwaruga maarutundi.
1: Ishwara,
0: ivanni kuda mana bhramtuli.
1: These are all your imaginations.
0: Kaani divyatvaniki ye roopamu ledu.
1: Truly speaking, divinity has no form.
0: నీటికి ఏ రూపం ఉంది?
1: వాట్ ఫార్మ్ హ్యాస్ ద వాటర్?
0: ఏ రూపము లేదు.
1: నో,
0: ఈ గ్లాస్ లో పోవటం వల్ల గ్లాస్ యొక్క ఆకారాన్ని పొందుతుంది.
1: హ్యాస్ ద వాటర్ ఈస్ హియర్ ఇన్ దిస్ గ్లాస్, ఇట్ టేక్స్ దట్ ఫార్మ్.
0: బెలూన్ లో ఏ రూపం ఉంది?
1: బెలూన్, వాట్ ఫార్మ్?
0: గాలికి ఏ రూపం ఉంది?
1: ఎయిర్.
0: బెలూన్ లో పోస్తే బెలూన్ రూపం వస్తుంది.
1: ది ఎయిర్ ఇన్ ద బెలూన్ టేక్స్ దట్ ఫార్మ్.
0: ఫుట్బాల్ లో కొడితే ఫుట్బాల్ రూపం వస్తుంది.
1: ఇఫ్ ఇట్స్ పంప్డ్ ఇంటు ద ఫుట్బాల్, ఇట్ టేక్స్ దట్ ఫార్మ్.
0: కనుక దానికి ఒక రూపమే లేదు.
1: ఇట్ హస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: ఈ పంచ ప్రాణములకు కూడాను పంచభూతములకు కూడాను ఎట్టి రూపము లేదు.
1: ది ఫైవ్ ఎలిమెంట్స్, ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ హావ్ నో ఫార్మ్.
0: ఇది మన రూపాలను కల్పించుకుంటున్నాము.
1: వి జస్ట్
0: కల్పించుకున్న రూపములు కల్పించుకున్నట్టే మధ్యలోనే పోతున్నాయి.
1: అండ్ ఆల్ అవర్ ఇమాజినేషన్స్ దే వానిష్.
0: కనుక
1: సో
0: మనము ఈ ప్రయత్నాలతో సాధించినవన్నీ కూడాను భౌతికమైనటువంటి యొక్క ప్రకృతులు.
1: ఆల్ దట్ యు అచీవ్ త్రూ హ్యూమన్ ఎఫర్ట్, దే ఆర్ జస్ట్ వరల్డ్లీ.
0: దీనికన్నిటికీ ఫండమెంటల్ ఆధారమైనటువంటి ఒక శక్తి దైవత్వం ఒక్కటే.
1: ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్
0: లవ్. దేనినైనా మనం మర్చండి.
1: యు మే ఫర్గెట్
0: ఎనీథింగ్. దేనినైనా నీ వదలవచ్చును.
1: యు మే ఫర్గెట్ ఎనీథింగ్.
0: కానీ దైవత్వాన్ని మాత్రం మర్చకూడదు.
1: బట్ నెవర్ ఫర్గెట్ గాడ్.
0: దైవత్వాన్ని మర్చినటువంటి వాడికి తనను తానే మర్చిపోతుంటాడు.
1: ఇఫ్ యు ఫర్గెట్ గాడ్, యు విల్ బి ఫర్గెటింగ్ యువర్ సెల్ఫ్.
0: వాడు ఎక్కువ కాలం జీవించలేడు.
1: హీ కెనాట్ లివ్ లాంగ్.
0: ప్రాతకాలమునందు పురాణ కాలమునందు దైవం పైన భక్తి పెట్టుకుని నిరంతరము స్మరిస్తూ ఉండేటువంటి వాళ్ళు.
1: ఇన్ ఓల్డెన్ డేస్ దే థాట్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: అట్టి వారు 100 సంవత్సరములు, 110 సంవత్సరములు, 120 సంవత్సరం కూడా బ్రతికారు.
1: దే లివ్ లాంగ్ ఫర్ 100 ఇయర్స్, 110 ఇయర్స్, 120 ఇయర్స్.
0: వాళ్ళకి ఎట్టి రోగములు రాలేదు.
1: దే నెవర్ సఫర్.
0: వాళ్ళు తినే తిండి కూడా చాలా సామాన్యమైనటువంటివి.
1: దే టేక్ ఓన్లీ ఆర్డినరీ విటమిన్
0: బి, విటమిన్ సి, విటమిన్ ఏ, ఇవంతా వాళ్ళు భోజించే వాళ్ళు కాదు.
1: దే హాడ్ నో ఐడియా ఆఫ్ ది విటమిన్స్.
0: ప్రోటీన్ అంటే ఏమిటో వాళ్ళకి తెలియదు.
1: దే డోంట్ నో వాట్ ప్రోటీన్ ఈజ్.
0: కనుకనే ఇవన్నీ వాళ్ళు తెలియనటువంటి రీతిలో భగవద్భావంతో అర్పితం గావించుకుంటూ వచ్చారు.
1: బట్ దే హావ్ పార్టేకెన్ ఫుడ్ విత్ ద డివైన్ థాట్, విత్ ద డివైన్ ఫీలింగ్.
0: భగవత్ అర్పితం గావించి భుజించడం చేత అన్ని ప్రోటీన్స్, అన్ని విటమిన్స్ అందులోనే ప్రవేశిస్తున్నాయి.
1: వెన్ వన్స్ ది ఫుడ్ ఈజ్ ఆఫర్డ్ టు గాడ్, యూ గెట్ న్యాచురల్లీ ఆల్ విటమిన్స్ అండ్ ప్రోటీన్స్.
0: కనుక
1: సో
0: దైవ విశ్వాసాన్ని పెంచుకుంటే,
1: సో ఇఫ్ యూ స్ట్రెంగ్థెన్ ఫెయిత్ ఇన్
0: గాడ్, సర్వమును కూడాను మనం సాధించవచ్చును.
1: యూ విల్ బి ఏబుల్ టు అకంప్లిష్.
0: సర్వ రూపాన్ని కూడా మనం పొందవచ్చును.
1: యూ విల్ బి ఏబుల్ టు సీ ఎవ్రీథింగ్.
0: మనమే దైవ స్వరూపులు కావచ్చును.
1: యూ బికమ్ గాడ్.
0: దైవం వేరే ప్రత్యేకంగా లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్
0: ఫ్రమ్ యూ. దైవం వేరు కాదు.
1: అండ్ యూ అండ్ గాడ్ ఆర్ నాట్
0: డిఫరెంట్. దైవం ఒక్కటే.
1: యూ అండ్ గాడ్ ఆర్ వన్.
0: ఈ యథార్థాన్ని మీరు గుర్తించి వర్తించినప్పుడు ఏకత్వం ప్రాప్తిస్తుంది.
1: యూ హావ్ టు నో దిస్ ఫండమెంటల్ ఫిలాసఫీ, దెన్ యూ అటైన్ దట్ వన్నెస్.
0: చూడండి, ఇది ఒక పెద్ద సైజు.
1: దిస్ ఇస్ ఎ బిగ్ సైజ్. దీనికింత
0: ఒక అర్థం లేకుండా పోలేదు.
1: And it has a meaning.
0: ఇది 5 తులములు ఉంటుంటది.
1: ఇట్ 5 తులాస్ ఇన్ వెయిట్.
0: ఇది మన దేహం లోపల ప్రతి మానవుని ఎందుకును 5 తులములైనటువంటి రసం ఉంటుండాలి, గోల్డ్ రసం.
1: అండ్ వీ హావ్ గాట్ ది ఎసెన్స్ ఆఫ్ గోల్డ్ within the human body.
0: దీనిని హిరణ్య గర్భుడు అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ హిరణ్య గర్భ.
0: మీరందరూ చాలా మందికి తెలుసుకుని ఉండొచ్చును.
1: ఏదైనా
0: మందులు తినే సమయం లోపల సువర్ణమయమైనటువంటి మందుని ఇస్తున్నాను అంటాడు వైద్యుడు.
1: ద డాక్టర్ సేస్ ఐఎమ్ గివింగ్ యూ ద గోల్డెన్ మెడిసిన్.
0: అనగా సువర్ణం చేర్చి పెట్టున్నానని దానికి వెళ్ళ ఎక్కించుకోవడం కోసమని.
1: ఇస్ ఓన్లీ టు ఇంక్రీజ్ ద ప్రైస్ ద బిల్.
0: కానీ సువర్ణం అంటే మానవుని యొక్క ఒక ప్రధానమైనటువంటి ఒక శక్తి.
1: ద గోల్డ్ రిప్రజెంట్స్ ఎనర్జీ.
0: ఆ సువర్ణ శక్తి ఉండినప్పుడే వాడికి తేజస్సు కూడా ప్రభావిస్తుంది.
1: When one there's energy, your face shines brilliantly.
0: మన దేహంలో ఉండినంత ఈ యొక్క ఈ బంగారం అంతా ఇంత మాత్రమే.
1: ద గోల్డ్ విత్ ఇన్ ద బాడీ ఇస్ ఆఫ్ దిస్ సైజ్ ఓన్లీ.
0: దీనిని కరిగించినప్పుడు అంత లెక్క ప్రవేశిస్తుంది.
1: వెన్ వన్స్ యూ మెల్ట్ ఇట్ ఇట్ గోస్ టు డిఫరెంట్ పార్ట్స్
0: ఆఫ్ ద బాడీ. ప్రవేశించి కాంతిని కలిగించేది ఇది.
1: ఇట్ గెట్స్ ఇన్ టు ది ఐ అండ్ హెల్ప్ యూ డెవలప్
0: విజన్. చెవులో ప్రవేశించి డ్రమ్స్ లో చెవులు వినిపించేది అది.
1: అండ్ ఇట్ ఇస్ ద సపోర్టర్ ఆఫ్ ది ఇయర్ డ్రమ్.
0: టేస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి.
1: వీ హావ్ టేస్ట్ బర్డ్స్.
0: స్టేట్ బర్డ్స్ అనేటువంటిది ఎన్ని ఉన్నాయి మనకు నాలుగు పైన.
1: ద టేస్ట్ బర్డ్స్ హౌ మెనీ?
0: 3000 టెస్ట్ బర్డ్స్ ఉన్నాయి.
1: 3000 టెస్ట్ బర్డ్స్ ఆర్ దేర్.
0: కన్నుల్లో ఉన్నటువంటి కాంతి ఎంతవంటిది?
1: ది లైట్ రేస్ ఆఫ్ ది ఐ.
0: 2 కోట్ల కాంతులు ఉంటున్నాయి.
1: 2 crores ఆఫ్ రేస్ ఆర్ దేర్.
0: ఒక కాంతిని మాత్రం మనం చూడలేము.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ ఫుల్లీ వెల్ వన్ రే.
0: కన్నుని అద్దం మూసుకొని చూడు.
1: యూ జస్ట్ హాఫ్ క్లోజ్ యువర్ ఐ.
0: దీపాలంతా కూడా కాంతులుగా ప్రవేశిస్తుంటాయి.
1: యూ ఫైండ్ ద లైట్ రేస్ ఫ్రమ్ ఆల్ దీస్ లైట్.
0: ఇదంతా కూడా దీని యొక్క ప్రభావంలే.
1: దాట్స్ ఆల్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది సేమ్ ప్రిన్సిపల్.
0: కనుకనే అయస్కాంతిలో కాంతి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ లైట్ ఇన్
0: మ్యాగ్నెట్. శక్తి ఉంటుండాలి. టేస్ట్ ఉంటుండాలి. దీని యొక్క ఆధార వినికిడి ఉంటుండాలి.
1: అండ్ ఆల్సో ఆడిషన్.
0: చూపుడు ఉంటుండాలి.
1: అండ్ ఆల్సో విజన్.
0: అంతా దీని యొక్క ఇది.
1: ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇన్ ఎ మ్యాగ్నెట్.
0: ఇదంతా బంగారమయమైనటువంటిది ఇంత దేహంలో సంచరిస్తూ.
1: యాజ్ దిస్ గోల్డ్ ది ఎసెన్స్ గోస్ ఫ్రమ్ ద బాడీ.
0: నీ చర్మమునకు కింద
1: బినీత్ ది స్కిన్
0: ఒక థిన్ వైట్ స్కిన్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ థిన్ వైట్ స్కిన్.
0: అది ఆ డాక్టర్స్ కు మాత్రమే తెలుసు.
1: డాక్టర్స్ నో ఇట్.
0: ఆ థిన్ వైట్ స్కిన్ కట్ చేసిన తర్వాతనే రక్తం వస్తుంది.
1: ద మూమెంట్ ద థిన్ వైట్ స్కిన్ ఇస్ కట్ యూ ఫైండ్ బ్లీడింగ్.
0: రక్తం రానే రాదు.
1: అదర్వైజ్ నాట్.
0: అనగా ఆ రక్తాన్ని కాపాడేటువంటి ఒక స్కిన్ అనేటువంటి ఒకటి పెట్టాడు.
1: దేర్ఫోర్ ది స్కిన్ దట్ ప్రొటెక్ట్స్ బ్లడ్ దేర్.
0: ఎందుకోసం పెట్టాడు భగవంతుడు?
1: వై గాడ్ డిజైన్
0: అంతా రక్షణ కోసమని.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ ప్రొటెక్షన్.
0: ఏ చేసినా కూడా నువ్వు రక్షణే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ ప్రొటెక్షన్.
0: ఏ చేసినా క్షేమమే.
1: ఇట్స్ ఫర్ అవర్ గుడ్.
0: కనుకనే లోక సమస్తా సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి అని.
1: ఎవ్రీబడీ షుడ్ బి హ్యాపీ.
0: కనుక దైవ సృష్టియో ఎంతనో విచిత్రమైనటువంటి ఉన్నాయి.
1: God's creation is mysterious.
0: ఇది చిత్రంబులు.
1: Mysterious.
0: త్రైలోక్య పవిత్రంబులు.
1: That's sacred.
0: మునిజన విత్తంబులు.
1: That's
0: సన్విత్రంబులు.
1: And so close.
0: ముని జన వన పౌత్రంబులు.
1: They are adored by everybody, sages and saints.
0: విష్ణుదేవు చరిత్రం.
1: That is the glory and the story of God.
0: భాగవతము ప్రజలకు బోధించినటువంటిది.
1: And that is the teaching to humanity.
0: దీన్నంతా కూడా ఆనాటి గోపికలు పూర్ణ విశ్వాసంతో నమ్మినారు.
1: Gopika had full faith in this.
0: ఆ నమ్మకం చేతనే వారు అన్ని విధములా తరిస్తూ వచ్చారు.
1: Because of faith they could redeem their lives.
0: ఈ తరించడానికి మూల కారణం ఏమిటి?
1: What is the cause for liberation?
0: ఆ నమ్మకం అనేటువంటి యొక్క అయస్కాంతం వారిలో నిండి ఉంటుండాలి.
1: The faith of the magnet is fully there.
0: ఎక్కడ పోయినా అవి.
1: It is there everywhere.
0: చూస్తుంటారు.
1: You see.
0: అత్తలు మొత్తుకున్నా.
1: Though mothers in law deny it.
0: భర్తలు కత్తులు నూరుచున్నా.
1: Husbands are angry.
0: నోరెత్తరు.
1: They don't open their
0: mouth. కోపగించరు.
1: They are not angry.
0: రెచ్చకేయగలరు.
1: They don't go anywhere.
0: భీతిలు పోరు గోపికలు.
1: And they don't even sleep.
0: వాళ్ళకి భీతి లేదు.
1: They have no fear.
0: కారణం ఏమిటి?
1: Why?
0: ఆ అయస్కాంత శక్తి వారిలో ఉంటుండాలి.
1: They have no fear because of
0: అత్తలు మొత్తుకున్నా.
1: Though mothers in law are against.
0: ఏమేమో అరుస్తుంటారు అత్తలు.
1: They go on shouting at them.
0: మరి భర్తలు కత్తులు నూరుచున్నా.
1: The husbands are dead against them.
0: ఏమైనా చేసుకో నోరెత్తరు.
1: They may do anything. They don't open their mouth. They are not angry.
0: ఎటకేగరు.
1: They don't go anywhere.
0: వీధిలో పోరు.
1: They don't sleep.
0: గోపికలు.
1: That's the story of God.
0: కొత్తములందు చిత్తరువు బొమ్మల నీతిగా నుండి వారిలో కృష్ణుడు.
1: God has imprinted his form in their heart.
0: కాగితం లోపల కృష్ణుడు ప్రింట్ అయి ఉంటాడు.
1: And God's form, Krishna, is imprinted on the paper.
0: కాగితాన్ని ఈ ప్రింట్ను వేరు చేయడానికి సాధ్యం కాదు.
1: You cannot separate the print
0: from
1: the paper.
0: అదేవిధంగా వారి హృదయం లోపల కృష్ణుడు ముద్రింపబడ్డాడు.
1: The picture of Krishna is imprinted on their
0: heart. ీతిగా వారిలో నుండే కృష్ణుడు.
1: కృష్ణ గాడ్ హింసెల్ఫ్ ఇంప్రింటెడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ది గోపికాస్.
0: ఈ విధమైనటువంటి విశ్వాసం రావాలంటే
1: యు హావ్ దట్ ఫెయిత్.
0: ఎన్ని జన్మల యొక్క పుణ్యమో ప్రాప్తించాలి.
1: ఇట్ ఈస్ ద మెరిట్ ఆఫ్ ది
0: జన్మ జన్మాంతరాల సత్వం కూడాను దీన్ని ప్రాప్తించాలి.
1: ఇట్స్ బికాజ్ ద మెరిటోరియస్ డీడ్స్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్.
0: సహా అన్నారు గోపికలు.
1: Gopika said that is the true form of the
0: Rasa swaroopude bhagavantudu.
1: God is the essence.
0: Inga vere rasam lene ledu.
1: There is no other thing beyond.
0: Sarva rasamulu saramu karuna rasame.
1: And the essence of all
0: sarva rasamulu kaaranam kudunu prema rasame.
1: And it is the essence of love.
0: Ee prema rasam kante minchinatundi rasam marokati ledu.
1: There is nothing beyond love.
0: Ee prema lopala aneka rakamainatundi ruchulu unnai.
1: And the love has got multi dimensional taste.
0: Okka ruchi kaadu.
1: Not one.
0: Manam teliyin ruchulanta untunnai.
1: There are many unknown.
0: మొత్తైనటువంటి రుచి కూడా ఉంది.
1: దట్ ఇంటాక్సికేట్స్ యు.
0: మొత్తైన రుచి కూడా ఉంటుండాలి.
1: మేక్స్ యు ఫర్గెట్.
0: పవిత్రమైన రుచి కూడా ఉంటుంది.
1: అండ్ ఇట్ ఇస్ ఏ సీక్రెట్ టేస్ట్.
0: మొత్తైన రుచి కూడా ఉంటుంది.
1: అండ్ దట్ ఇంటాక్సికేట్స్ యు.
0: మత్తు ఉన్మత్తు ప్రవత్తు ఈ మూడింటి యొక్క రసములు ఈ తత్వంలో ఉంటున్నాయి.
1: ది ఫర్గెట్ ఫుల్నెస్, ది ఇంటాక్సికేషన్ అండ్ ది బ్లిస్ఫుల్ స్టేట్ ఆర్ దేర్.
0: దీన్ని నేను నారదుడు చెప్పాను.
1: ఎల్లప్తెపుమాన్
0: ఇచ్చారామో భవతి తప్తో భవతి మత్తో భవతి ఆత్మారామో భవతి అని ఈ విధంగా వర్ణిస్తూ పోయాడు. భగవంతుని యొక్క నామము ఎటువంటి అనగా మత్తో భవతి.
1: గాడ్స్ నేమ్ మేక్స్ యు ఫర్గెట్ మత్తో
0: భవతి తన్మ యత్నో భవతి
1: అండ్ ఇట్ మేక్స్ యు గో బియాండ్.
0: అది నిజమైనటువంటి శక్తి.
1: దట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ ట్రాన్సెండెన్స్.
0: ఆయనకి ఏమీ వర్ణించలేకపోయాడు.
1: ఇట్స్ బియాండ్ ఆల్ నరేషన్.
0: ఆ భగవంతుని యొక్క ప్రేమ తత్వాన్ని ఈ విధంగా వర్ణించాడు.
1: దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్.
0: ఈ ప్రేమను పొందినటువంటి మానవుని యొక్క దివ్యమే, దివ్య సన్నిధియే, దివ్య జన్మమే నిజమైనటువంటి జన్మము.
1: అండ్ ఇట్స్ ఓన్లీ ట్రూ లైఫ్ ఇఫ్ యు గాట్ దట్ లవ్.
0: కనుకనే అట్టి ప్రేమను పొందే నిమిత్తమై
1: టు అక్వైర్ దట్ లవ్
0: మీ యందు ప్రేమ అనేటువంటి యొక్క ఆ మ్యాగ్నెట్, ఆ అయస్కాంతాన్ని పెంచుకుంటూ రండి.
1: ద మ్యాగ్నెట్ ఆఫ్ లవ్ హ్యాస్ గాట్ టు బి ఇంక్రీస్డ్ డే బై డే.
0: మీరు కూడా ఏ విధమైనటువంటి దీన్ని చదివినా కూడా తక్షణమే అది హృదయానికి అత్తుకొని పోతుంది.
1: ద మూమెంట్ యూ స్టార్ట్ రీడింగ్ ఇట్ విల్ గెట్ ఇంప్రింటెడ్.
0: అయస్కాంత శక్తియే లేకపోతే నువ్వు కన్న కష్టాలు పడి చదువు రాత్రి పగలు.
1: వితౌట్ దిస్ మ్యాగ్నెట్ పవర్ యూ మే రీడ్ డే అండ్ నైట్.
0: నిద్రాదేవి ప్రాప్తిస్తుంది.
1: యూ ఓన్లీ స్లీప్.
0: కర్మ కుంభకర్ణుడు వచ్చి ప్రవేశిస్తాడు.
1: యూ బికమ్ ఏ కుంభకర్ణ.
0: రండి బ్రదర్ అని పిలుచుకొని పోతుంటాడు.
1: అండ్ కుంభకర్ణ విల్ కాల్ యూ కమ్ ఆన్ బ్రదర్.
0: నిద్రలో ముంచుతాడు.
1: అండ్ హి విల్ మేక్ యూ స్లీప్. గో టు స్లీప్.
0: అయస్కాంత శక్తియే మనలో ఉంటుంటే ఆ నిద్రాశక్తి అక్కడ రావడానికి వీల్లేదు.
1: వెన్ వన్ దేర్ ఇస్ మ్యాగ్నెటిక్ పవర్ యూ డోంట్ స్లీప్.
0: కుంభకర్ణుడు కూడా మీ వైపును చూడనే చూడు.
1: కుంభకర్ణ విల్ నెవర్ లుక్ ఎట్ యూ.
0: తిండి తీర్థాలతో మీ కాలమంతా వ్యర్థం చేయడు.
1: అండ్ యూ ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది ఫుడ్.
0: ఈనాడు పిల్లలు చాలా కాలమంతా కూడా వ్యర్థం చేస్తున్నారు.
1: స్టూడెంట్స్ టుడే దే వేస్ట్ దేర్ టైం.
0: పరీక్షల టైం వస్తే పుస్తకాలు పట్టుకుంటారు.
1: దే రీడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్.
0: దానికి పూర్వం పుస్తకమే ముట్టడు.
1: ప్రయర్ టు దట్ దే డోంట్ టచ్ ది బుక్.
0: పుస్తకములు పఠించి తిని
1: ఐ హావ్ గాన్
0: త్రూ పూర్వముకు చూచి సర్వశాస్త్రములు.
1: అండ్ ఐ హావ్ గాన్ త్రూ ఆల్
0: విస్తృతమైన విద్యలను నేర్చుతినంచును గర్వమేలా.
1: వై షుడ్ యు
0: ప్రైడ్ యువర్ సెల్ఫ్. నీ హస్తయుగంబు మోర్చి పరమాత్మను చింతలు చేయలేని నీ యొక్క శక్తి ఉండి ప్రయోజనమేమిటి?
1: యు గో త్రూ ఆల్ ది బుక్స్ బట్ ఇఫ్ యు కెనాట్ సల్యూట్ పే రెస్పెక్ట్ టు గాడ్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ వాట్ ఫర్ ఆల్ దిస్.
0: కనుక దినమునకు ఒక పర్యాయమైన కూడా భగవంతుని చింతించండి.
1: అట్లీస్ట్ వన్స్ ఎ డే థింక్ ఆఫ్ గాడ్.
0: ఎవరేం చెప్పినా మీరు వినకండి.
1: డోంట్ పే హీడ్ టు అదర్స్ వర్డ్స్.
0: అయ్యా నీకు దేవుడు లేడు అని చెప్పి వాడు అంటాడు.
1: నువ్వు
0: క్వశ్చన్ వేయి.
1: యూ పుట్ ఎ క్వశ్చన్.
0: గాడ్ ఎవరి దేవుడు?
1: హూ ఇస్ గాడ్?
0: నీ దేవుడా నా దేవుడా?
1: ఇస్ యువర్ గాడ్ ఆర్ మై గాడ్?
0: నీ దేవుడు లేకపోతే నీకు లేకుండా పోవచ్చు. నా దేవుడు ఉండాలి. నా దేవుడు లేదని చెప్పడానికి హూ ఆర్ యూ?
1: యూ మే డినై యువర్ గాడ్. హూ ఆర్ యూ టు క్వశ్చన్ మై గాడ్?
0: నా దేవుడు లేడని నువ్వు చెప్పడానికి నీకేం అధికారం ఉంది?
1: వాట్ రైట్ యూ హ్యావ్ టు క్వశ్చన్?
0: ఆ విధమైనటువంటి యొక్క విశ్వాసంతో వారితో పోటాడాలి.
1: విత్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్ యూ హ్యావ్ టు ఆర్గ్యూ అండ్ విన్.
0: ఎవరెవరి నమ్మకం వారిది.
1: ఎవ్రీవన్ హ్యాస్ హిస్ ఓన్
0: ఫెయిత్. ఈనాడు నమ్మకం అని రెండు నయనమ్ములేని అంధులైరి జనులు అవగనయందు.
1: అండ్ టుడే పీపుల్ హ్యావ్ లాస్ట్ ద విజన్ ఆఫ్ ఫెయిత్ అండ్ దేర్ ఫోర్ దే ఆర్ బ్లైండ్.
0: అది కాదు మన యొక్క ప్రసాదము.
1: దాట్స్ నాట్ ది థింగ్.
0: అది కాదు మన యొక్క జీవితము.
1: దాట్స్ నాట్ అవర్ లైఫ్.
0: కనుక జీవితాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమై
1: ఫర్ ద లిబరేషన్
0: దైవ విశ్వాసాన్ని పెంచుకోండి.
1: ఫెయిత్ ఈజ్ నెసెసరీ.
0: ఇతరులు వినేటట్టుగా కాకపోయినా నీ హృదయంలో పెట్టుకోండి.
1: యూ హ్యావ్ గాడ్ యూ మస్ట్ హ్యావ్ ఇట్ ప్రిజర్వ్ ఇన్ యువర్ హార్ట్.
0: సర్వావస్థలు ఎందుకు ఆ యొక్క నమ్మకం మిమ్మల్ని రక్షిస్తుంది.
1: ఇట్ ఓన్లీ ఫెయిత్ దట్ విల్ ప్రొటెక్ట్ యూ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్.
0: కనుక రక్షించేటువంటి దాన్ని వదిలిపెట్టి శిక్షించేటువంటి దాంట్లో మనం ప్రవేశిస్తున్నాము.
1: బట్ యూ ఫర్గెట్ దిస్ ప్రొటెక్టింగ్ ప్రిన్సిపల్ రక్ష. బట్ యూఆర్ ఆఫ్టర్ ది పనిష్మెంట్ శిక్ష.
0: కానీ ఈనాటి పిల్లలు చాలా దుర్భావంతో పెంచుకొని పోతున్నారు.
1: ద స్టూడెంట్స్ హావ్ బ్యాడ్ ఫీలింగ్స్ టుడే.
0: నేను స్టూడెంట్స్ అనలేదు, పిల్లలు అన్నారు.
1: పిల్లలు, పిల్లలు, చిల్డ్రన్.
0: అనగా ఎవరైనా సరే చెడ్డ భావాల్ని లోపల చేర్చకండి.
1: నో వన్ షుడ్
0: ఎంటర్. పనులకు అపకారం జరిగేటువంటి పనుల్లో మీరు చింతించకండి.
1: డోంట్ డు ఎనీథింగ్ దట్ హార్మ్ అదర్స్.
0: పనులను విమర్శించేటువంటి దాంట్లో మీరు ప్రవేశించకండి.
1: డోంట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
0: పౌరులను హింసించే దీంట్లో మీరు ప్రవేశించకండి.
1: ఆ
0: హింసకు తగినటువంటి మించిన హింసలు నీకు తగులుతాయి.
1: యూఆర్ బౌండ్ టు ఫేస్ ద రియాక్షన్.
0: నీకే కాదు నీ కుటుంబాలు కూడా తగులుతాయి.
1: నాట్ ఓన్లీ యూ అండ్ యువర్ ఫ్యామిలీ విల్ హావ్ టు ఫేస్ ద రిజల్ట్.
0: ఈ సత్యాన్ని మీరు మనసులో ఉంచుకోండి.
1: కీప్ ఇన్ యూ దిస్ ట్రూత్.
0: అందరినీ క్షేమాన్ని కోరినప్పుడే మన కుటుంబము మన క్షేమం కూడా భగవంతుడు కోరుతుంటాడు.
1: వెన్ యూ విష్ ఫర్ ద వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్ ఎవ్రీబడీ యూ విల్ ప్రాస్పర్.
0: కనుక మీరు సరి అయినటువంటి భావాలు పెంచుకుని
1: సో యూ షుడ్ హావ్ గుడ్ థాట్స్.
0: సరి అయినటువంటి చింతన చేత కాలాన్ని సార్థకంగా గావించుకోండి.
1: అండ్ యూ షుడ్ శాంక్టిఫై యువర్ టైమ్ బై ఎంటర్టైనింగ్ సీక్రెట్ ఫీలింగ్స్.
0: ప్రేమముదిత మన సీక్రెట్.

0: like a drop of water on the lotus leaf, which shines forth, which sparkles, but which is not steady all the same. Life is like that, which is very unsteady and which is full of attachments. And life is also full of fear, sorrow, and there is a screen which is covering the reality in the world. Hari Govinda, Hari Govinda.
1: Vidyarthulara, Vidyarthiniyulara.
0: Dear students, boys and girls.
1: Adhyatmika mante yevito. వ్యక్తిగతమైన స్వాతంత్రం అంటే ఏమిటో, ఈ రెండింటి యొక్క యథార్థ స్వరూపాన్ని గుర్తించటం సామాన్య మానవులకు సాధ్యం కాదు.
0: ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ ఆర్డినరీ ఇండివిజువల్స్ టు అండర్స్టాండ్ ది రియల్ నేచర్ ఆఫ్ ద స్పిరిచువాలిటీ and the individual freedom.
1: ఈ ఆధ్యాత్మికం అనగా కేవలము ఒంటరితనమని కాని ఏకాకి జీవితమని కాని భావించరాదు.
0: When you say it is spirituality, it doesn't mean that it is something of a solitary life or a lonely life.
1: యావత్ మానవ జీవితం మధ్య ప్రేమ బీజములు నాటి,
0: ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ హ్యూమానిటీ సోయింగ్ ద
1: శాంతి ప్రసూనములు వికరింపచేసి,
0: అవేకనింగ్ పేషెన్స్ పర్సివరెన్స్ అండ్ సచ్ గ్రేట్ వర్చ్యూ,
1: పవిత్ర ప్రేమను ప్రజలకు అందించటమే ఈ యొక్క ఆధ్యాత్మికం యొక్క అంతరార్థం.
0: ఆఫరింగ్ సేక్రెడ్ లవ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ అమంగ్ ద మెన్, దాట్ ఈస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: ఇందులో ప్రత్యేకమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం విచారించినప్పుడు ఇక్కడ ఆధ్యాత్మికమని కాని వ్యక్తిగతమైనటువంటి స్వాతంత్రమని కాని రెండు లేవు.
0: ఇఫ్ యూ వర్ టు జస్ట్ ఎగ్జామిన్ దిస్ ఇన్ ఎ డివైన్ వే అండ్ ఫ్యాషన్, దెర్ ఈస్ నథింగ్ లైక్ సెపరేట్ స్పిరిచువాలిటీ అండ్ ఇండివిజువల్.
1: ఇంతవరకు జరిగినటువంటి యొక్క డిబెట్ కేవలం టిబెట్ మాదిరి ఉంటుండాలి. అనగా హృదయం అంటే ఏమిటో వాళ్ళు గుర్తించి వర్తించలేదు.
0: ద డిబేట్ దట్ వాజ్ క్యారీడ్ ఆన్ వాజ్ నాట్ వెరీ ఫ్రూట్ఫుల్ అండ్ థ్రోయింగ్ లైట్.
1: స్వాతంత్రం అనేటువంటిది వేదిక పైన ఒక్కొక్క వ్యక్తి తమ యొక్క భావములను ప్రకటించడమే స్వాతంత్రం అని భావించారు.
0: దే ఎక్స్ప్రెస్ ది ఫీలింగ్ దట్ గివింగ్ ఎక్స్ప్రెషన్స్ టు వన్స్ ఓన్ ఫీలింగ్స్ ఈజ్ ఫ్రీడమ్.
1: స్వాతంత్రం అన్నది ఈ జగత్తునందు ఎవ్వరికీ లేదు.
0: నో వన్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ ఫ్రీడమ్.
1: కానీ రాజకీయంగా స్వాతంత్రమని ఒక పేరు వచ్చింది.
0: But politically, it is possible to obtain freedom.
1: ఈ స్వాతంత్రం అనగా ఏమిటి? విదేశీయుల పరిపాలన నుండి వారిని పంపి స్వదేశీయుల పరిపాలన స్వీకరించటము స్వాతంత్రం అని భావించారు.
0: It is considered that getting release from the foreign rule and having our own independent rule is obtaining freedom.
1: ఇది వ్యక్తిగతమైన ఫ్రీడము కాదు, ఫండమెంటల్ స్వాతంత్రము కాదు.
0: ఇట్ ఈజ్ నైదర్ ఇండివిజువల్ ఫ్రీడమ్ నార్ ఫండమెంటల్ ఫ్రీడమ్.
1: కేవలము అహంకార తత్వాన్ని ప్రకటించే నిమిత్తమై కొన్ని ఆచరించినటువంటి చర్యలు మాత్రమే.
0: ఆల్ దీస్ యాక్షన్స్ ఆర్ ఓన్లీ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎ సెన్స్ ఆఫ్ ఈగో.
1: విదేశీయులు పోయిన తర్వాత స్వదేశీయులు స్వాతంత్రాన్ని పొందినామనుకున్నాం, ఎందులో స్వాతంత్రాన్ని పొందాం?
0: ఆఫ్టర్ ది ఫారినర్స్ హ్యావ్ లెఫ్ట్ దిస్ కంట్రీ We said that we have got the freedom.
1: కేవలం స్వాతంత్రం స్వాతంత్రం అన్నంత మాత్రం ప్రయోజనం లేదు.
0: By merely mentioning freedom,
1: ఐక్యతను సాధించినప్పుడే స్వాతంత్రము ప్రయోజనం అవుతుంది.
0: Only when we get unity, then we can say that we have freedom.
1: ఐక్యతను సాధించక స్వాతంత్రం స్వాతంత్రం అనుకుంటే ఇది కేవలము పదము యొక్క స్వాతంత్రమే కాని జీవి యొక్క స్వాతంత్రం కాదు.
0: Without getting unity, if we say we have got freedom, it is freedom only in words, not freedom.
1: స్వాతంత్రం అనేది హృదయ స్థాయి నుండి ఏర్పడాలి.
0: Freedom should emerge and emanate from the heart.
1: హృదయం అంటే ఏమిటి?
0: What do you mean by heart?
1: కేవలం రక్త మాంసముతో కూడినటువంటి యొక్క ఈ గుండెకాయ కాదు.
0: It is not this physical heart which consists of blood circulation and muscles.
1: హృదయం అనగా ఒక స్థానమునకు కాని ఒక కాలమునకు కాని ఒక వ్యక్తికి కాని ఒక దేశమునకు కాని సంబంధించినటువంటిది కాదు.
0: When you say heart, it is not with reference to a particular state, a particular time, a particular individual or a particular country.
1: సర్వత్ర సర్వకాలముల యందు కూడాను సర్వ దేశముల యందు కూడాను సర్వ వ్యక్తుల యందు కూడాను సమత్వంగా ఉండేటువంటి యొక్క దివ్య తత్వమే హృదయం.
0: Heart is such a divinity and divine principle which is all pervasive and obtained in every place and at all times, in every country and
1: ee hrudayamunaku roopamu ledu.
0: There is no form for this heart.
1: Kaani manavuni yokka dehamulandu denini manu hrudayamuga bhavistunnamo adi madhyalo vachi madhyalo poyyetvantidi.
0: What you consider the physical heart of man as heart, it comes in the middle and disappears all
1: the time. Denini gurtinste sarvamunu gurtinchinatunte vaadavutado alanti yokka divyatattvanni gurtinchadame ide nijamainatunte swatantram.
0: By recognizing which particular principle one would have recognized and realized every other principle, if one realizes such divinity, then only one
1: yada andante tadha brahmaande annaru anaga అండాండమనగా వ్యక్తిగతమైనటువంటిది.
0: వెన్ యు సే అండాండ, ఇట్ రెఫర్స్ టు ద ఇండివిజువల్.
1: బ్రహ్మాండమనగా సమష్టి స్వరూపము.
0: బ్రహ్మాండ రెఫర్స్ టు ది కాస్మాస్.
1: తనను తాను గుర్తించుకున్నటువంటి వ్యక్తి సర్వమును గుర్తించగలడు.
0: ద వన్ హూ హాజ్ రియలైజ్డ్ హిమ్సెల్ఫ్ హాజ్ రియలైజ్డ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: అయితే తానంటే ఎవరు?
0: When you say he, who is that?
1: ఈ నాటి మానవుడు ప్రపంచములో సర్వమును తెలుసుకొనుటకు ప్రయత్నిస్తున్నాడు.
0: Today's man is trying to know everything.
1: సర్వమును తెలియనని విర్రవీగుతున్నాడు.
0: He also feels proud that he knows everything.
1: ఒకవేళ తెలియకపోతే తెలుసుకొనుటకు కూడాను ప్రయత్నిస్తున్నాడు.
0: If he does not know, he is also making efforts to know.
1: కాని మానవుడు తానెవరో తన తత్వమేమిటో తనను తాను తెలుసుకోనకుండా సర్వమును తెలుసుకున్నట్టుగా ప్రయత్నిస్తున్నాడు.
0: బట్ మ్యాన్ ఈజ్ నాట్ ట్రైంగ్ టు నో హూ హీ రియలీ ఈజ్, వాట్ హిస్ ప్రిన్సిపల్ ఈజ్. వితౌట్ దిస్ హీ ఈజ్ ట్రైంగ్ టు నో ఎవ్రీథింగ్ ఎల్స్.
1: ఉపనిషత్తునందు ఉద్ధాలకుడు అనేటువంటి మహాపండితుడు తన కుమారుడైనటువంటి సేతకేతుని విద్యాభ్యాస నిమిత్తమై పంపినాడు ఇంకొక గురువు దగ్గరికి.
0: In Upanishads, there is an instance wherein Uddalaka sent his son Svetaketu to another master for studies.
1: 12 samvatsaramulu chakkaga sarva vidyalu kudanu grahinchadu.
0: He spent 12 years learning all types of education.
1: Kani anniyu telusunani verravigi verrivadai tana daggariki tana tandri daggariki vachi nanna nenu sarva vidyalanu nerchinanu annadu.
0: Feeling with a sense of conceit and pride, he came to his father and told him that he has learned everything.
1: అప్పుడు నాన్న ప్రశ్నించాడు, నాన్న ఏమి తెలిసినా సర్వమును తెలిసినట్టు అవుతుందో దానిని నీవేమైనా చదువుకున్నావా అన్నాడు.
0: Father questioned him, well child, have you learned that thing by learning which you would have learned everything else?
1: ఈ యొక్క కుమారుడు శ్వేతకేతుడు కొంత అహంకారం నుంచి క్రింద దిగాడు.
0: హీ వాజ్ ఎ లిటిల్ He brought, got down from his conceit and ego a little.
1: అన్నింటికంటే కూడాను విద్యాహంకారము చాలా వెర్రితనం వేస్తూ ఉంటుంటాది.
0: Among all the types of pride and vanity, pride of education has a very high place.
1: అప్పుడు లోక జ్ఞానము కంటే ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము అత్యవసరమని ఉద్ధారకుడు తన కుమారుడైన శ్వేతకేతునికి చక్కగా బోధించాడు.
0: Then he taught his son that without having the general knowledge and common sense, his education is incomplete and useless.
1: Oka chinna udaharanam,
0: one small example.
1: Evaraina manam chuchinappudu krotta varini meer evarandi ani prashninchadaniki poyinappudu atanu nenu evaru naaku teliyadu antante manam emani bhavistam, atanu oka pichchi vaadani bhavistam.
0: You come across a stranger, let us assume. You ask him, may I know who you are? If he tells you, I do not know who I am, you consider him as a mad person.
1: అదే విధముగా నీవెవరో నీకు తెలియనప్పుడు ఇతరమైనటువంటి దానిని తెలుసుకున్నట్టుగా ప్రయత్నించినప్పుడు నీవు కూడా ఆ పిచ్చివాడి కంటే పెద్దవాడు కాదు కదా.
0: సిమిలర్ ఈజ్ యువర్ కేస్. ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యూ హూ యు ఆర్, ఇఫ్ యూ రియలీ డు నాట్ నో హూ యు ఆర్ అండ్ యూ ఆర్ ట్రైన్ టు ఫైండ్ అవుట్ ఎవరీవన్ ఎల్స్, ఆర్ యూ నాట్ వర్స్ దాన్ దట్ మ్యాడ్ పర్సన్?
1: కనుక మొట్టమొదట తనను తాను గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ దేర్ ఫోర్ ఎవరీవన్ హాస్ టు అండర్స్టాండ్ హూ హీఈస్.
1: లేక దానికి జవాబు చెప్పచ్చు, నేను ఫలాని రామయ్యను అని చెప్పచ్చు.
0: వన్ మే సే దట్ ఐఎమ్ సచ్ అండ్ సచ్ రామయ్య.
1: నేను రామయ్యను అన్నప్పుడు రామయ్య దేహం యొక్క పేరు, నేననేటువంటిది ఎవరు?
0: వెన్ వన్ సే దట్ ఐఎమ్ రామయ్య, రామయ్య ఇస్ ద నేమ్ గివెన్ టు ద బాడీ. Then who is that
1: రామయ్య? ప్రత్యేకంగా నేను అనేటువంటి ఒకటి ఉంటుండాలి కదా అధికంగా.
0: దెర్ ఈజ్ వన్ ఐ సపరేట్ ఫ్రమ్ రామయ్య, హూ ఇస్ దట్ ఐ?
1: ఆ యొక్క నేను తత్వాన్ని మాత్రం గుర్తించాలి.
0: ఇట్ ఈస్ నెసెసరీ టు ఫైండ్ అవుట్ దట్ ఐ ప్రిన్సిపల్.
1: ఆ నేను అనేటువంటిదే హృదయం,
0: దట్
1: ఆ నేను అనేటువంటిదే ఆత్మ, ఆ నేను అనేటువంటిదే బ్రహ్మం.
0: దట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఐ ఈజ్ హార్ట్, ఆత్మ అండ్ బ్రహ్మన్.
1: ఈ హృదయం అనేటువంటిది సర్వత్రా ఉండినటువంటిది.
0: దిస్ హార్ట్ ఈజ్ ఫౌండ్ ఎవ్రీవేర్.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక చిత్రకారుడు ఒక కాగితం పైన చక్కగా ఒక నర్తకిని చిత్రించాడు.
0: వన్ పెయింటర్ పెయింటెడ్ ది ఫిగర్ ఆఫ్ ఎ డాన్సర్ ఆన్ ఎ పీస్ ఆఫ్ పేపర్.
1: ఇక్కడ కాలు వంగింది, చెయ్యి వంగింది, వేలు వంగింది, అనేక రకములుగా కూడా నృత్యం చేసినట్టుగా తను చిత్రించాడు.
0: The picture was caught in such a posture that it was representing dancing in every limb of hers hand.
1: Tala trippinattuga kanipinchindi, kaalu vanchinattuga kanipinchindi, chelu vanchinattuga kanipinchindi, reelu vanchi, anni vompulutona hechu taggulutona kanipinchindi aa chitram.
0: In that picture it was so clear that the head was turned, the hand movement of hand, the movement of legs, fingers, everything was giving the impression.
1: దృశ్యానికి హెచ్చు తక్కువగా కనిపిస్తుంటాది, కానీ ఆ కాగితం మనం చివరి చూస్తే ఏ హెచ్చు తక్కువలు లేవు.
0: When you see the picture there are those ups and downs, but you see the surface of the paper, there is nothing, no difference on the surface.
1: కొన్ని చిత్రముల లోపల పెద్ద పెద్ద పర్వతాలంతా కూడాను గొప్పగా ఎత్తుగా తగ్గుగా పల్లంగా ఈ విధంగా కనిపిస్తుంటాయి.
0: In the picture, some of the mountains will be looking, there will be a lot of ups and downs, modulations, and
1: kaani picture nu manamu aa yokka kaagitamunu anti chusthe andulo e maatram kudani hechu pallam levu.
0: But you feel that paper with your hand, there is no ups, no downs, it is a clean surface.
1: Adhe vidhamgane ee hrudayamunandu ఈ జగత్ అనేటువంటిది హెచ్చు పల్లములు, మంచి చెడ్డలు, పాపపుణ్యములు, సత్యాసత్యములు, కష్టసుఖములు, ఈ విధమైనటువంటి వ్యత్యాసం మనకు కనిపిస్తూ ఉండినప్పటికీ హృదయ స్థాయి యందు ఇందులో ఏమాత్రం కూడా భేదములు కనిపించవు.
0: సిమిలర్ ఇస్ ద కేస్ విత్ హార్ట్. యూ ఎక్స్పీరియన్స్ సారో, జాయ్ అండ్ ఆల్ డ్యూయాలిటీస్ ఇన్ ద హార్ట్, బట్ వెన్ యూ గో టు ది స్టేట్ ఆఫ్ హార్ట్ ఇట్సెల్ఫ్, actually there is no such difference at all.
1: అంత్యమునకు లేనటువంటిది మధ్యలో కనిపించినప్పటికీ అది కూడా లేనటువంటిది.
0: That which doesn't exist in the beginning and at the end, even when it makes its appearance in the middle, truly speaking it doesn't exist.
1: ఇది ఒక టంబ్లర్ అంటాము.
0: Here is a tumbler.
1: దీనికి రూపము ఒక్కటి నామం ఒక్కటి ఉంటుండాలి.
0: ఇట్ హస్ గాట్ ఎ నేమ్ అండ్ ఎ ఫామ్.
1: ఇది రూపము.
0: దిస్ ఇస్ ది ఫామ్.
1: దీనికి తగిన టంబ్లర్ అనేటువంటిది నామం.
0: టంబ్లర్ ఇస్ ద నేమ్ గివెన్ టు ఇట్.
1: ఈ రూపమును నామమును తీసివేస్తే ఉండేది ఏమిటి? ఎంటి మాత్రమే ఉన్నది.
0: యు టేక్ అవుట్ దిస్ నేమ్ అండ్ ఫామ్, వాట్ రిమైన్స్ ఇస్ సిల్వర్.
1: ఇది టంబ్లర్ కాక పూర్వము వెండే.
0: బిఫోర్ ఇట్ బికేమ్ టంబ్లర్ ఇట్ వాస్ సిల్వర్.
1: టంబ్లర్ సమయమునందు ఇది వెండే.
0: ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టంబ్లర్ ఆల్సో ఇట్ ఇస్ సిల్వర్.
1: దీని టంబ్లర్ ను చెడగొట్టి ఒక ముద్దగా చేసినప్పుడు అప్పుడు వెండే.
0: యు రిడ్యూస్ ఇట్ ఇంటూ ఎ మాస్, ఇట్ ఇస్ అగైన్ సిల్వర్.
1: ఇది ఆది అంత్యమునందు వెండిగానే ఉంటున్నది. మధ్యలో వచ్చినటువంటి ఇవే ఈ రూపనామములు.
0: ఇన్ ది బిగినింగ్ ఇట్ వాస్ సిల్వర్ అండ్ ఇన్ ది ఎండ్ ఇట్ ఇస్ సిల్వర్. ఇన్ ద మిడిల్ యు గాట్ ద నేమ్ అండ్ ఫార్మ్ టంబ్లర్.
1: కనుకనే దీనిని మిథ్యా జగత్తు అని కూడా పేరు వచ్చింది.
0: దట్ ఈస్ వై దిస్ పర్టికులర్ వరల్డ్ ఈస్ కాల్డ్ మిథ్యా వరల్డ్.
1: జగత్తునందు ఏకం సత్ ఉన్నది ఒక్కటే.
0: వాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ వన్.
1: రెండవది ఉండినప్పుడే కదా ఫ్రీడమ్ లేక బంధమో అనేటువంటిది కనిపిస్తుంది.
0: ఓన్లీ వెన్ దేర్ ఇస్ ది సెకండ్ దెన్ ది క్వశ్చన్ ఆఫ్ బాండేజ్ అండ్ ఫ్రీడమ్ అరైజ్.
1: ఈ బంధము స్వాతంత్రము అనేటువంటిది మనోకల్పితాలు.
0: దిస్ ఫ్రీడమ్ అండ్ బాండేజ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద ఐ.
1: విద్యార్థులారా, సూర్యుడు లేనప్పుడే చంద్రుడికి మనం విలువిస్తున్నాం.
0: డియర్ స్టూడెంట్స్, ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ సన్ మూన్ గెట్స్ వాల్యూ.
1: సూర్యుడే ఉండినప్పుడు చంద్రుడు ఎవ్వరు కూడా చింతించరు.
0: వెన్ దెర్ ఇస్ సన్ షైనింగ్ నో వన్ థింగ్స్ ఆఫ్ మూన్.
1: పోనీ సూర్యుడు లేనప్పుడు చంద్రుడికి విలువిస్తున్నామంటే దేని వల్ల విలువిస్తున్నాము?
0: వెన్ దెర్ ఇస్ నో సన్, ఇఫ్ యు ఆర్ గివింగ్ వాల్యూ టు మూన్, వై ఆర్ యు గివింగ్?
1: చంద్రుడు స్వతః ప్రకాశకుడు కాదు.
0: మూన్ ఈజ్ నాట్ సెల్ఫ్ ల్యూమినస్.
1: సూర్యుని యొక్క కిరణములు చంద్రుడి పైన పడినప్పుడే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు.
0: మూన్ ఈజ్ షైనింగ్ వెన్ ది రేస్ ఆఫ్ సన్ ఫాల్ ఆన్ హిమ్.
1: అదే విధంగానే మనం ఆత్మాన్వేషణ లేని సమయమునందే మనము చంద్రుడు అనేటువంటి మనసుకు ఎక్కువ విలువిస్తున్నాం.
0: ఓన్లీ వెన్ యూఆర్ నాట్ లుకింగ్ ఫర్ ఆత్మ వీఆర్ గివింగ్ వాల్యూ టు ది మూన్ ఆఫ్ మైండ్.
1: వేదమునందు చంద్రమా మనసో జాత చచ్చో సూర్యో అజాయత. ఈ మనస్సునకు చంద్రుడికి ఉండినటువంటి యొక్క బింబ ప్రతిబింబం యొక్క సంబంధ బాంధవ్యాన్ని వేదం ఈ రీతిగా నిర్ణయించింది.
0: దేర్ ఇస్ ది టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ రిఫ్లెక్షన్ రిలేషన్షిప్ బిట్వీన్ మూన్ అండ్ మైండ్.
1: కనుక మనము ఆత్మ విచారం లేనంత వరకు కూడాను మనసుకే మనము ఎక్కువ బలమును ఎక్కువ సమయమును ఎక్కువ ప్రధానతను అందిస్తున్నాం.
0: యాజ్ లాంగ్ యాజ్ వీ డు నాట్ అండర్టేక్ ఎంక్వైరీ ఆఫ్ ఆత్మ వీ గివ్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు మైండ్ అండ్ కన్సిడర్ దట్ యాజ్ వెరీ ఇంపార్టెంట్.
1: కనుక ఈ మనస్సు అనేటువంటిది స్వతసిద్ధమైనటువంటి ప్రకాశం కాదు.
0: మైండ్ ఈజ్ నాట్ సెల్ఫ్ ల్యూమినస్.
1: కనుక మనసు ఉండినటువంటి వానికే స్వాతంత్రము బంధన.
0: ఓన్లీ ఫర్ ద వన్ హూ హ్యాస్ ద మైండ్ ఫ్రీడమ్ అండ్ బాండేజ్.
1: మనసు ఉండినటువంటి వానికే ఆధ్యాత్మికము పారమార్థికము లౌకికము.
0: ఫర్ ద మ్యాన్ హూ హ్యాస్ ద మైండ్ ఇట్ ఈస్ స్పిరిచువాలిటీ అండ్ ట్రాన్సెండెంటల్ థింగ్స్ ఆర్ అప్లికబుల్.
1: మనసు ఉండినటువంటి వారికే ప్రకృతి పరతత్వము.
0: ఫర్ ఏ పర్సన్ హూ హ్యాస్ ద మైండ్ అలోన్ ది క్వశ్చన్ ఆఫ్
1: మనసు ఉండినటువంటి వాడికే స్త్రీ పురుషుడు అనేటువంటి భేదము.
0: ద డిఫరెన్స్ ఆఫ్ మ్యాన్ అండ్ ఉమెన్ ఆల్సో అరైజెస్.
1: సర్వద్వందము కూడా ఈ మనసు వల్లనే ఏర్పడినటువంటిది.
0: ఆల్ దీస్ డ్యుయాలిటీ అరైజ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మైండ్.
1: కనుక ఈనాడు లోకములో స్వాతంత్రము అనేటువంటిది రెండు రకములుగా ఉంటుండాలి.
0: ఇన్ ది వరల్డ్ యు హావ్ గాట్ ఫ్రీడమ్ ఆఫ్ టూ టైప్స్.
1: ఇప్పుడు కొంతవరకు వాదన జరిగింది.
0: దేర్ వాజ్
1: ప్రభుత్వ సంబంధమైనటువంటి స్థాయి లోపల ఇది ఈ రీతిగా చెయ్యాలి, ఇది ఈ రీతిగా చేయాలి. కొన్ని కొన్ని నిబంధన చేత కొన్ని కొన్ని స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తున్నాం.
0: దేర్ వాజ్ ఎ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ విచ్ వెంట్ ఆన్ అబౌట్ ది గవర్నమెంట్ ఎక్సర్సైజింగ్.
1: దీనిని మనము స్వాతంత్రం అని చెప్పడానికి వీలు కాదు.
0: ద టైప్ ఆఫ్ ఫ్రీడమ్ విచ్ ఇస్ ఎంజాయిడ్ దేర్ ఈజ్ నాట్ రియల్ ఫ్రీడమ్.
1: ఇక్కడంతా కేవలము ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఉంటుంది.
0: ఆల్ దోస్ ఆర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ ఎగ్జిస్ట్.
1: ఇంకా వ్యక్తిగతమైనటువంటి దానిని మనం విచారణ చేస్తే
0: వెన్ యూ టేక్ ది ఇండివిజువల్ ఫ్రీడమ్
1: ఇది కూడా స్వాతంత్రం కాదు.
0: దట్ ఈస్ ఆల్సో నాట్ ఫ్రీడమ్.
1: ఇది కేవలము మానవుని యొక్క సంకల్పం యొక్క ప్రభావము.
0: ఇట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ మ్యాన్స్ థింకింగ్.
1: ఇది తన మనోభిష్టము నెరవేర్చుకునే నిమిత్తమై ఆచరించేటువంటి స్వార్థము.
0: దిస్ ఈస్ ఎ టైప్ ఆఫ్ సెల్ఫిష్నెస్ విచ్ ఈస్ ఇంటెండెడ్ టు ఫుల్ఫిల్ వన్స్ ఓన్ డిజైర్. అందులో
1: కూడా స్వాతంత్రం లేదు.
0: ఈవెన్ దేర్ ఈస్ సెల్ఫిష్నెస్.
1: ఒక్కడు చాలా బీదవాడిగా ఉంటాడు.
0: వన్ పర్సన్ ఈజ్ రాదర్ పూర్.
1: ఆ బీదవాడిగా ఉండినప్పుడు తనకు కొంత అన్నం కావాలి.
0: హీ వాంట్స్ సమ్ ఫుడ్ టు పార్టీ.
1: ఎవరినడిగినా పెట్టరు.
0: హీ గోస్ సో మెనీ పీపుల్ నో వన్ గివ్స్ హిమ్.
1: అప్పుడు నా ఆకలి తీర్చుకునే నిమిత్తమే నేను దొంగతనం చేస్తాను, నాకు ఇది ఫ్రీడమ్ అంటాడు.
0: ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై మై హంగర్ ఐ విల్ రిసార్ట్ టు థీవింగ్. హీ సేస్ దిస్ ఇస్ మై ఫ్రీడమ్.
1: తన స్వార్థాన్ని పురస్కరించుకుని నేను ఈ విధంగా దొంగతనం చేయొచ్చునని అనుకుంటున్నాడే కానీ తన కాన్షియన్స్ అనేటువంటిది ఒప్పుకోవటం లేదు.
0: ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై హిజ్ ఓన్ సెల్ఫిష్నెస్ హీ వాంట్స్ టు స్టీల్ అండ్ హీ సేస్ హి హస్ ఫ్రీడమ్.
1: తన కాన్షియన్స్ ఒప్పనప్పుడు ఇది స్వాతంత్రం ఎట్టవుతుంది?
0: హిస్ కాన్షియన్స్ డజంట్ పర్మిట్. దెన్ హౌ కెన్ దిస్ బి?
1: ఇది కేవలం ఒక బంధనంతో కూడినటువంటి స్వాతంత్రంగానే ఉంటుంటుంది.
0: దిస్ ఇస్ ఎ టైప్ ఆఫ్ బాండేజ్ అండ్ అసోసియేటెడ్ విత్ సెల్ఫిష్నెస్.
1: కనుక మానవత్వంలో నిజమైన స్వాతంత్రము ఎప్పుడు వస్తుందంటే ఈ మనస్సు అనేటువంటి దానిని నిర్మూలన గావించినప్పుడే నిజమైన స్వాతంత్రం వస్తుంది.
0: మ్యాన్ గెట్స్ రియల్ ఫ్రీడమ్ ఓన్లీ వెన్ హీ ఎలిమినేట్స్ మైండ్.
1: స్వ అదే ఏకం.
0: స్వ రెఫర్స్ టు దట్
1: స్వభావం. అది స్వభావం.
0: దట్ స్వభావం ఈజ్ ద స్వభావం.
1: స్వ ఇచ్ఛ ఈజ్ స్వేచ్ఛ.
0: ది ఫ్రీ విల్ స్వ ఇచ్ఛ ఈజ్
1: స్వేచ్ఛ. స్వఇచ్ఛ స్వ అనగా ఆత్మ.
0: స్వ దేర్ రెఫర్స్ టు ఆత్మ.
1: కనుక ఆత్మ ఇచ్ఛనే స్వాతంత్రము. అదే స్వేచ్ఛ.
0: ద విల్ ఆఫ్ ఆత్మ ఈజ్ ది రియల్ ఫ్రీడమ్.
1: అంతేకాని దేహేంద్రియ మనోబుద్ధులతో ఆచరించేటువంటి యొక్క కర్మలన్నీ కూడా స్వాతంత్రములు కాదు.
0: ఆల్ ది యాక్షన్స్ అసోసియేటెడ్ విత్ ది బాడీ మైండ్ ఇంటెలిజెన్స్ అండ్ సెన్సెస్ ఈజ్ నాట్ రియల్ ఫ్రీడమ్ అట్ ఆల్.
1: కొన్ని కొన్ని వాటి యందు లా ఆఫ్ నేచర్ ప్రకృతిని అనుసరించి కొన్ని మనం అనుసరిస్తూనే ఉంటుంటాం.
0: వి అండర్టేక్ టు డూ సర్టన్ థింగ్స్ అకార్డింగ్ టు ది లా ఆఫ్ నేచర్.
1: ఇది కూడా స్వాతంత్రం కాదు.
0: దిస్ ఇస్ ఆల్సో నాట్ రియల్ ఫ్రీడమ్.
1: లా ఆఫ్ నేచర్ ఒకటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకటి.
0: లా ఆఫ్ నేచర్ ఈజ్ వన్ థింగ్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈజ్ ది సెకండ్.
1: ఈ రెండింటి మధ్యలోనే మానవ జీవితం జరుగుతూ ఉంటుండాలి.
0: మ్యాన్ స్పెండ్స్ హిస్ లైఫ్ బిట్వీన్ దీస్ టూ కాంపోనెంట్స్.
1: అంతేకాని ఎవరికి వారు నేను స్వాతంత్రుణ్ణి స్వాతంత్రుణ్ణి అనుకోవటానికి ఏమాత్రము అధికారం లేదు.
0: ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వన్ గోస్ ఆన్ టెలింగ్ ఐ హావ్ ఫ్రీడమ్ అన్లిమిటెడ్. నో, ఇట్ ఈస్ రాంగ్. నో,
1: ఒక్క దివ్యత్వం ఒక్కటి మాత్రమే స్వాతంత్రం.
0: డివినిటీ ఈజ్ ఫ్రీడమ్.
1: దానిని కూడా స్వాతంత్రం అని చెప్పడానికి వీలు లేదు.
0: ఎనీవే దాట్ ఆల్సో కెనాట్ బి కాల్డ్ ఫ్రీడమ్.
1: ఉన్నది ఒక్కటే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్.
1: పదమునకు అక్కడ స్థానమే లేదు.
0: There is no room for any bondage at all.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: One small example.
1: కొంతమంది అంటుంటారు, నేను స్వామికి సంపూర్ణ శరణాగతిని అయిపోయినాను కానీ నా బాధలు తగ్గలేదు, నా దుఃఖం నివారణ కాలేదు, నా కష్టములు తీరలేదు అని అనుకుంటుంటాడు.
0: Some people say that we have completely surrendered to Swami, but my burden is not reduced, my grief is not removed, my sorrow is not taken, my problems are not solved.
1: నా యొక్క భావమునందు ఇది శరణాగతి కానేరదు.
0: ఇన్ మై వ్యూ దిస్ ఇస్ నాట్ సరెండర్.
1: నిజముగా శరణాగతి అయితే నా బాధలు తగ్గలేదు, నా కష్టం తీరదు అనేటువంటి ప్రశ్నకు అక్కడ అవకాశమే లేదు.
0: ఇఫ్ ఇట్ ఇస్ ఎ రియల్ సరెండర్, ది క్వశ్చన్ ఆఫ్ మై బర్డన్ ఇస్ నాట్ రెడ్యూస్, మై ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ సాల్వ్డ్ వుడ్ నాట్ అరైజ్ అట్ ఆల్.
1: ఇంకా కొంతమంది నేను జ్ఞానం లోపల కొంతవరకు సమాధిని పొందుతున్నాను అంటాడు.
0: సమ్ పీపుల్ సే దట్ ఇన్ మెడిటేషన్ ఐ హావ్ రీచ్డ్ ది స్టేట్ ఆఫ్ సమాధి.
1: ఏమిటి సమాధి అంటే?
0: వాట్ డు యు మీన్ బై సమాధి?
1: ప్రాకృతమైనటువంటి దృష్టి యందు, ప్రాకృతమైనటువంటి వ్యక్తులు రచించినటువంటి గ్రంథములు యందు సమాధి తత్వాన్ని అనేక రీతులుగా వర్ణించవచ్చును.
0: వరల్డ్లీ పీపుల్ డిస్క్రైబింగ్ ఇన్ బుక్స్ రిలేటింగ్ టు వరల్డ్లీ ఎక్స్పీరియన్స్ మే డిస్క్రైబ్ ది సమాధి.
1: ఉండి తన్మయత్తుడిగా పడిపోవచ్చును.
0: He might soon and fall off.
1: Kani idi samadhi lo unnadu anukuntam.
0: But we think that he is in a state of samadhi.
1: Deeniki samadhi ane peruku idi sarthaka naamam kaadu.
0: It is not justified calling that state as samadhi.
1: ఇది కేవలము ఒక ఎమోషన్ కావచ్చు.
0: It may be an emotion.
1: లేక హిస్టీరియా కావచ్చు.
0: It could be hysteria.
1: లేక ఫిట్స్ కావచ్చును.
0: It could be fits.
1: లేక వీక్నెస్ కావచ్చును.
0: It could be another weakness.
1: కానీ ఇది సమాధి కానేరదు.
0: But this is not samadhi.
1: సమాధి అనగా ఏమిటి?
0: What do you mean by samadhi?
1: మనస్సును ఆత్మలో చేర్చటమే సమాధి.
0: Mind getting merged in ఆత్మ is true samadhi.
1: అట్టి స్థితి ఎందు రెండు అనేటువంటిది అక్కడ కనిపించదు.
0: In that state, two entities do not exist.
1: సమాధి ఒకే సమానత్వమైనటువంటి బుద్ధి, సుఖ దుఃఖములని కాని, ఆదాయ నష్టములని కాని, పాప పుణ్యములని కాని, ప్రకృతి పరమాత్మకమని కాని ఏమాత్రము భేదములు ఉండవు అక్కడ.
0: In the state of samadhi, one enjoys equal mindedness. There is no room for duality at all, like joy and sorrow, nature and God, and such other duality.
1: అట్టి స్థితి యందు మాత్రమే అది సమత్వాన్ని పొందుతుంది.
0: Only in that state one can say that equality is experienced.
1: అది నిజమైనటువంటి స్వభావం.
0: That is the real nature, స్వభావ.
1: కనుక మానవ జీవితములో మనము దేనిని పొందాలని ఆశిస్తున్నామో,
0: ఇన్ హ్యూమన్ లైఫ్ వాట్ వి రియలీ వాంట్ టు అటైన్,
1: పొందేదాని నిమిత్తమై ఏ విధమైనటువంటి మార్గాన్ని మనం అనుసరిస్తున్నామో,
0: టు అటైన్ దట్ వాట్ పాత్ వీఆర్ టేకింగ్,
1: ఈ విధమైనటువంటి యొక్క భావం నుండినంత వరకు కూడాను ఇది కేవలము మానసికము యొక్క వికారములే.
0: యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ అవేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ అండ్ హ్యావ్ దిస్ ఫీలింగ్, ఇట్ ఈస్ ఓన్లీ a sort of perversion of the mind or aberration of the mind.
1: Manasu undinanta varaku kudanu swatantram anetundi evvariki ledu.
0: As long as man has mind, he does not have freedom.
1: Prakrutamaina itti margamulo edo konni konni idi na swatantramu, na dhanamu nenu athaniki istunnanu, idi na swatantram anukochu, adi swatantram kaadu.
0: In a worldly sense people may say, I have the freedom to use my money the way that I want.
1: Adi swechha kaadu.
0: That is not real freedom, that is not free will.
1: Manobhavamulo yerpadinatvanti konni sahaja sattvika gunamulu.
0: These are all the sattvic qualities arising in mind.
1: Manasu anni gunamulu yokka mishramamai untuntadi.
0: Mind consists of a number of
1: qualities. Okkoka samayamlo okkoka gunamu abhivruddhi avutuntadi.
0: One quality emerges and predominates at one point of time.
1: రూపాయి ఇవ్వాలి అని సంకల్పించుకుంటావు.
0: యూ హ్యావ్ డిసైడెడ్ టు గివ్ 1 rupee.
1: దానికి ఎవరి ఇష్టమో అక్కర్లేదు, నా స్వాతంత్రం అంటాము.
0: యూ సే దట్ ఐ డోంట్ వాంట్ ఎనీవన్స్ పర్మిషన్, ఐ హావ్ ఫ్రీడమ్.
1: ఇదంతా స్వాతంత్రములకు సంబంధించినటువంటిది కాదు.
0: దీస్ ఆర్ ఆల్ నాట్ థింగ్స్ విచ్ అరైజ్ ఫ్రమ్ ఫ్రీడమ్.
1: వాణి యొక్క పరిస్థితిని, వాణి యొక్క ప్రార్థనను కొంతవరకు మనస్సు అంగీకరించి తద్వారా నీవిచ్చేటువంటి యొక్క బలవంత దానమే తాని నిజమైనటువంటి స్వాతంత్రం కాదు.
0: ద మైండ్ కంపెల్స్ హిమ్ టు డూ దట్ పర్టికులర్ థింగ్ అండ్ దేర్ ఫోర్ హీ డస్ ఇట్. ఇట్ ఈస్ నాట్ రియల్ ఫ్రీడమ్ యాజ్ సచ్.
1: కనుక మానవుని యందు ఒక స్వేచ్ఛ అనేటువంటి ఉండాలంటే స్వేచ్ఛ అనేది ఉండడానికి వీలే లేదు సృష్టిలో.
0: ఇఫ్ వన్ సేస్ దట్ మ్యాన్ హ్యావ్ దట్ ఫ్రీ విల్, దేర్ ఈస్ నథింగ్ లైక్ ఫ్రీ విల్ ఇన్ నేచర్ అట్ ఆల్.
1: జస్టిస్ కస్తగిరి చెప్పింది, ఒక వ్యక్తి ఒక కర్రను చేతిలో పట్టుకుని తాను తన స్వాతంత్రంగా ఒక విధమైనటువంటి యొక్క ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాడు.
0: జస్టిస్ కస్తగి మెన్షన్ దట్ వన్ ఇండివిజువల్ టుక్ హోల్డ్ ఆఫ్ ఎ స్టిక్ ఇన్ హిస్ హ్యాండ్ అండ్ బిగాన్ డూయింగ్
1: కంపౌండ్ లో చేసుకోవచ్చును, తన టెరస్ పైన చేసుకోవచ్చును, ఇది నా స్వాతంత్రము అనుకోవచ్చు.
0: ఇఫ్ హీ డస్ దిస్ కైండ్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ ది స్టిక్ ఇన్ హిస్ కాంపౌండ్ ఆర్ ఆన్ హిస్ ది టెరెస్ ఆఫ్ హిస్ హౌస్,
1: అదే కరెంట్ తీసుకొచ్చి మధ్య బజారు లోపల త్రిప్పుకుంటూ కూర్చుంటుంటే పోలీసు వచ్చి అరెస్ట్ చేసేసి పిచ్చివాడను జైలు పెడుతుంది.
0: ఇఫ్ ఎన్ ఇండివిజువల్ మూవ్స్ ద స్టిక్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్, పోలీస్ వుడ్ కమ్ అరెస్ట్ హిమ్, కాల్ హిమ్ ఎ మ్యాడ్ పర్సన్.
1: ఇది పబ్లిక్ రోడ్ లో చేసినటువంటిది స్వాతంత్రం కాదు.
0: వాట్ ఈస్ డన్ ఇన్ ద పబ్లిక్ రోడ్ ఈస్ నాట్ ఫ్రీడమ్.
1: ఇది పబ్లిక్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ విరుద్ధంగా చేసినట్టు అవుతుంది.
0: It would be against the rules and regulations of the government.
1: Tana compound lo tana terrace paina kuda tan cheyatam kuda swatantram kaadu.
0: Even doing on the terrace of his house or in his compound is not freedom.
1: Idi kevalamu tana ishtam.
0: That is only his own will, his own desire.
1: ఇష్టములకు స్వాతంత్రములకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: There is a lot of difference between one's desire and freedom.
1: ఇష్టం వస్తువులు పట్టి స్వార్థమును పట్టి వినియోగించుకుంటూ
0: డిజైర్ అరైజెస్ విత్ రెఫరెన్స్ టు ఆబ్జెక్ట్ అండ్ వన్స్ సెల్ఫిష్నెస్
1: కనుక ఏ వస్తువైనా కాని ఏ స్థానమందైనా కాని ఏ వ్యక్తి ఎందైనా కాని ఏ కాలమందైనా కాని తన యొక్క హృదయభావం నుండి వచ్చినటువంటిది నిజమైన స్వాతంత్రం.
0: ద ఫీలింగ్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ వన్స్ హార్ట్ విత్ రెఫరెన్స్ టు వాట్ ఎవర్ ఆబ్జెక్ట్ వాట్ ఎవర్ ప్లేస్ వాట్ ఎవర్ ఇండివిజువల్ అండ్ వాట్ ఎవర్ టైమ్ దాట్ ఈస్ రియల్ ఫ్రీడమ్.
1: ఇది హృదయం నుండి ఆవిర్భవించాలి.
0: ఇట్ హాస్ టు కమ్ ఫ్రమ్ వన్స్ హార్ట్.
1: హృదయాన్ని వదలి ఏదో లౌకికమైనటువంటి యొక్క స్థితిగతులను పురస్కరించుకుని ఇది స్వాతంత్రం అనుకోవటము, ఇది కేవలం పేరుకు స్వాతంత్రమే కాని ప్రవర్తనలో స్వాతంత్రం దీనికి లేదు.
0: అదర్ థింగ్స్ విచ్ ఆర్ రిలేటింగ్ టు ది వరల్డ్ ఆర్ ఓన్లీ ఫ్రీడమ్ ఇన్ నేమ్, నాట్ ఫ్రీడమ్ ఇన్ ఇట్స్ సబ్స్టెన్స్.
1: మానవ జీవితంలో
0: ఇన్ హ్యూమన్ లైఫ్
1: ఉన్నతమైనటువంటి యొక్క స్థాయిని పొందినటువంటి వ్యక్తులు కాని
0: మెన్ హూ హ్యావ్ అటైన్డ్
1: మేధాశక్తులు కాని
0: అండ్ హై ఇంటెలెక్చువల్స్,
1: ఇది కేవలము ఎక్కడి నుంచియో వచ్చినటువంటివి కాదు.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ ఒబ్టైన్ ఫ్రమ్ సంవేర్
1: అన్ని తన నుండి తానుకు ఆవిర్భవించినటువంటివి.
0: ఆల్ దీస్ థింగ్స్ హావ్ కమ్ ఫ్రమ్ విత్ ఇన్ ది మ్యాన్ హిమ్సెల్ఫ్.
1: ఒకానొక సమయంలో అర్జునుడు కృష్ణుని ప్రశ్నిస్తాడు. చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం. కృష్ణ, ఈ యొక్క చంచలమైనటువంటి మనస్సు చేత నేను దేనిని సాధించలేకపోతున్నానన్నాడు.
0: వన్స్ అర్జున క్వశ్చన్ కృష్ణ, వెల్ కృష్ణ, విత్ దిస్ అన్స్టడీ అండ్ వేవరింగ్ మైండ్ ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అటైన్ ఎనీథింగ్.
1: ఏ చిన్న కార్యమునందైనా కూడా మనం విజయాన్ని సాధించాలంటే అచంచల హృదయుడు కావాలి.
0: టు అచీవ్ సక్సెస్ ఇన్ ఎనీ స్మాల్ లిటిల్ థింగ్ వన్ షుడ్ హ్యావ్ ఎ స్టడీ అండ్ ఫర్మ్ మైండ్.
1: చంచల చిత్తముతో ఏ చిన్న కార్యమును కూడా మనం సాధించలేము.
0: అన్స్టడీ అండ్ వేవరింగ్ మైండ్ విల్ నాట్ హెల్ప్ యూ టు అచీవ్ ఎనీథింగ్.
1: నేను చాలా బలహీనుడి అనుకుంటాం.
0: You consider yourself as very weak.
1: నేను కేవలము ఏదో కొన్ని విధమైనటువంటి ఒక సాధన చేత సాధించినాను అనుకుంటాం.
0: బై అండర్టేకింగ్ సమ్ సాధనాస్ యూ థింక్ దట్ యూ హావ్ అచీవ్డ్ సంథింగ్.
1: విద్యార్థులారా, ఎవ్వరు కూడాను ఏది సాధించినప్పటికీ ఒకరి వల్ల ఒకరికి సాధించినామనుకోవటం చాలా అజ్ఞానం.
0: Dear students, to consider that one has attained by one's own effort,
1: సర్వము నీ యందే ఉంటుండాలి.
0: Everything is within you only. There is nothing external to you.
1: ఎందుండినటువంటి దాన్ని నీవు బహిర్గతం గావించుకోవటమే నీవు చేసే ప్రయత్నం.
0: All your efforts are to manifest what is already there in you.
1: ఉన్నది ఒకటే అయినప్పుడు దానిని పొందడానికి వేరు సాధన లేదు.
0: When there is only one thing, where is the need for any sadhana to achieve that?
1: మనసు తత్వం నుంచి కూడాను అవిద్యాభావం దూరం గావించుకోవటమే మనం చేయవలసిన సాధన.
0: Remove ignorance from your mind and that is the sadhana which you will have to perform.
1: ఈ మానసిక వృత్తులను అరికట్టుకోవటమే సాధన.
0: కంట్రోలింగ్ ది టెండెన్సీస్ ఆఫ్ ది మైండ్ ఈజ్ ది సాధన.
1: సర్వము నీ యందే ఉంటున్నది.
0: యూ ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: దానినే కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేసింది.
0: దిస్ ఇస్ వాట్ కృష్ణ టాట్ అర్జున.
1: అర్జున, నీవు పుట్టినప్పుడు విలువిద్య తెలియదు నీకు.
0: అర్జున, వెన్ యు ఆర్ బోర్న్ డిడ్ యు నో ఆర్చరీ?
1: పుట్టినప్పుడే ఈ విద్యలంతా కూడా నేర్చుకున్నారా? లేదు.
0: When you were born, did you learn all these?
1: Kramakramina, kramakramina, edo goppa vidyanu nerchukunnamani meeru bhavistunnaru.
0: All these skills and education you learned gradually over a period of time.
1: Ivi nerchukunnavi kaadu.
0: These are all not learned.
1: Mee endunnatvantive meeku aavirbhavimpa chesindi.
0: The only thing is, all those things which are already there within you have manifested themselves for you.
1: Dronacharyudu emto neeku viruvidya nerpinadani neevu bhavistunnavu.
0: అర్జున, యూ కన్సిడర్ ద్రోణాచార్య హ్యాస్ టాట్ యు ఆర్చరీ.
1: ద్రోణాచార్య నీకు విద్యను నేర్పలేదు.
0: ద్రోణాచార్య హ్యాస్ నాట్ టాట్ యు ఎనీ ఎడ్యుకేషన్.
1: ఉండినటువంటి దానినే తాను బయట తెప్పి చూపించాడు.
0: ఆల్ దట్ ద్రోణాచార్య డిడ్ వాస్ టు బ్రింగ్ ఇట్ అవుట్ ఆఫ్ యూ.
1: నీలోనేటువంటి వాటిని ఏ గురువు అయినా సరే, ఏ మహత్తరమైన శక్తి గల వాడైనా సరే, దానిని తిరిగి లేని దాన్ని తెప్పించడానికి వీలు కాదు.
0: నో మాస్టర్, నో పవర్ఫుల్ మ్యాన్ వుడ్ బి ఏబుల్ టు బ్రింగ్ అవుట్ ఎనీథింగ్ విచ్ యూ డు నాట్ హావ్ విత్ ఇన్ యూ.
1: దురదృష్టం కాని,
0: వెదర్ ఇట్ ఈస్ బై ఐ మీన్
1: ఆనందము కాని దుఃఖము కాని,
0: వెదర్ ఇట్ ఈస్ జాయ్ ఆర్ సారో,
1: ఇవన్నీ కూడాను మన యందు ఉన్నటువంటివి.
0: ఆల్ ఆఫ్ దెమ్ డూ ఎగ్జిస్ట్ విత్ ఇన్ అస్.
1: ఇప్పుడు ఒక బావి తవ్వినాం,
0: వీ హావ్ డగ్ ఎ వెల్.
1: ఈ బావి తవ్వేటప్పటికి ఏదో ఒక 100 అడుగులు పోయేటప్పటికి నీరు వచ్చాయి.
0: ఆఫ్టర్ గోయింగ్ 100 feet డీప్ యు గాట్ వాటర్.
1: ఆ నీరు నువ్వు తెప్పించావా?
0: హావ్ యూ బ్రాట్ అవుట్ దట్ వాటర్?
1: నీరు అక్కడ ఉన్నదే ఉన్నది.
0: వాటర్ వాజ్ ఆల్రెడీ దేర్.
1: దానికి దీనికి మధ్య, నీకు మధ్య ఉన్నటువంటి మట్టిని తీసేయటం వల్ల నీరు కనిపించింది.
0: ఆల్ దట్ యువర్ డన్ ఈస్ యువర్ రిమూవ్డ్ ది మట్ విచ్ వాస్ బిట్వీన్ వాటర్ అండ్
1: అంతేకాని నీవు నీవు కొత్తగా ఆ నీటిని సృష్టించలేదు.
0: యూ హావ్ నాట్ క్రియేటెడ్ వాటర్ దేర్.
1: అదే విధంగానే అర్జున, నీలో ఉన్నటువంటి యొక్క దివ్య శక్తిని నీవు మర్చినావు.
0: అర్జున, యూ హావ్ ఫర్గాటన్ ది డివైన్ పవర్ విచ్ ఈస్ ఇన్ యూ.
1: నీవు మర్చడానికి కారణమేమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ వై యూ హావ్ ఫర్గాటన్?
1: దేహ తాదాత్మను పొందినప్పటి వల్లనే ఈ యొక్క దివ్యమైనటువంటి భావాన్ని నీవు మర్చిపోయినావు.
0: బికాస్ యూ హావ్ ఐడెంటిఫైడ్ యువర్ సెల్ఫ్ విత్ ద ఫిజికల్ బాడీ, యూ హావ్ ఫర్గాటన్ యువర్ డివైన్ పవర్.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా నువ్వు దివ్యత్వం కాని, పవిత్రం కాని, అపవిత్రం కాని, దుఃఖం కాని, ఆనందం కాని, ఇవన్నీ కూడా నువ్వు మనలో ఉండినటువంటివి.
0: Whether it is divinity, sacredness, unsacredness, sorrow or joy, all of them are within us.
1: దీనిని నేను స్వాతంత్రం అని అనుకుంటే ఇది నీకు స్వాతంత్రం కాదు, ఉన్నదే అది.
0: If you say that you have got this on account of your freedom,
1: ఇది స్వేచ్ఛ అనుకుంటే ఇది స్వేచ్ఛ కాదు, నీ యొక్క ఇది కర్తృత్వం.
0: It is not free will, it is your own capacity to do.
1: కనుక ఫ్రీవిల్ అనేటువంటి దాన్ని చెప్పడం లోపల ఇది అర్థమే లేదు.
0: When you say you have free will, there is no meaning.
1: ఇది ఫ్రీ విల్ అనేటువంటిది ఒక్కటే, అదే హృదయ స్థాయి.
0: There is only one free will and that is the state of heart.
1: అది ఎప్పటికీ ఉన్నది.
0: It is always there.
1: ఒక్కతూరి వచ్చి ఒక్కతూరి పోయేటువంటిది కాదు.
0: This is not something which comes once and goes away at another time.
1: కనుక మనోభావం ఉండినంత వరకు కూడాను మానవులకు ఈ విధమైనటువంటి యొక్క భిన్న భావములు అభివృద్ధి పొందుతుంటాయి.
0: As long as man has got this mental feelings, he will be having all this kind of experiences.
1: కనుక మనస్సు యొక్క స్వాతంత్రములే కాని ఇవన్నీ మనిషి యొక్క స్వాతంత్రములు కావు.
0: Therefore, you will have to just get the freedom of the heart and not freedom of this mind.
1: Sampath cheppadu.
0: Sampath said,
1: ఒక స్టూడెంట్ తాను ఏదో ఒక విధంగా కూర్చొని క్వశ్చన్ వేయటము లేకపోతే ఆన్సర్ తెప్పించుకోవటము అతనికి స్వాతంత్రం ఉన్నది అని.
0: దట్ ఎ స్టూడెంట్ సిట్టింగ్ ఇన్ ఎ పర్టికులర్ ఫిజికల్ పోస్చర్ అండ్ పుట్టింగ్ ఎ క్వశ్చన్ అండ్ గెటింగ్ ఆన్సర్ హ్యాస్ దట్ రైట్.
1: ఈ స్వాతంత్రం అని చెప్పడానికి అక్కడ వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ రియల్ ఫ్రీడమ్.
1: తెలియనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాడు.
0: హి హస్ ట్రైడ్ టు నో వాట్ హీ డిడ్ నాట్.
1: ఈ ప్రయత్నించేటువంటి విధానంలో కూడాను తాను అడిగేటువంటి యొక్క పద్ధతులను కూడా కొంతవరకు మార్చుకోవాలి.
0: హీ హ్యాస్ టు మేక్ సమ్ చేంజెస్ ఇన్ ది వే దట్ హీ పుట్స్ ది క్వశ్చన్.
1: వినయ విధేయతలను పురస్కరించుకుని
0: ఇన్ ట్యూన్ విత్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్
1: తాను సరి అయినటువంటి స్థితిగతులను పురస్కరించుకుని
0: అండ్ హీ షుడ్ బి ఇన్ ఎ ప్రాపర్ పోస్చర్.
1: ప్రశ్నించటంలో కూడా ఒక నిబంధన ఉంటుండాలి.
0: He has to put question. This is the proper rule.
1: Prashna adagatamu daniki jawabu teeskovatamu idi swatantram anukuntunnam. Idi swatantram kaadu.
0: Putting a question and getting a reply is not freedom.
1: Ee vidya vidhanamlo undinatvanti nibandhanam.
0: This is the rules and regulations.
1: Nee kartavyam adi.
0: It is your duty.
1: Kartavyamunku swatantramunku vyathyasam untundadi.
0: There is a difference between one's duty and
1: one's moodu rakamla enpetti untundadi.
0: There are three types.
1: ఒక్కటి స్వాతంత్రం అని ఉంటుండాలి.
0: వన్ ఈస్ స్వాతంత్రం, ఫ్రీడమ్.
1: దీనిని ఒకటి నిబంధన,
0: వన్ ఈస్
1: ఒకటి కర్తవ్యము,
0: అనదర్ ఈస్ డ్యూటీ,
1: ఒకటి స్వాతంత్రం అన్నాం.
0: థర్డ్ వన్ ఈస్ ఫ్రీడమ్.
1: అయితే ఈ మూడింటికి ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ దీస్ త్రీ థింగ్స్?
1: ఇప్పుడు ఒక సండే వచ్చింది.
0: లెట్ అస్ సే దట్ దేర్ వాజ్ అ సండే.
1: నా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి నేను ఈనాడు టీ పార్టీ పెట్టాలా అనుకున్నావు.
0: యూ వాంటెడ్ టు జస్ట్ అరేంజ్ ఫార్ ఎ టీ పార్టీ.
1: ఆనాడు 4 గంటలకి అన్ని ఏర్పాట్లు చేసుకున్నావు.
0: యు హావ్ మేడ్ ఆల్ అరేంజ్మెంట్స్ ఫర్ ద సేమ్.
1: హై టెంపరేచర్ వచ్చింది. యూ గాట్ వెరీ హై టెంపరేచర్ ఆన్ దట్ డే. అప్పుడు తక్షణమే ఈ ఫ్రెండ్స్ కింద ఫోన్ చేస్తావు.
0: దెన్ యూ ఫోర్స్ యువర్ ఫ్రెండ్స్,
1: నాకు టెంపరేచర్ చాలా అధికంగా ఉంటుండాలి, ఈనాడు టీ పార్టీ నేను మానుకుంటున్నానన్నాడు.
0: ఐఎమ్ హ్యావింగ్ హై టెంపరేచర్, ఐ క్యాన్సల్ టుడేస్ టీ పార్టీ.
1: ఇది స్వాతంత్రము,
0: దిస్ ఈజ్
1: అనుకుంటున్నాం.
0: యూ క్యాన్
1: ఇష్టమైతే పెట్టుకోవచ్చు, ఇష్టం లేకపోతే మానుకోవచ్చు.
0: యూ కన్సిడర్ దిస్ యాజ్ అ ఫ్రీడమ్ బికాస్ యూ కెన్ హ్యావ్ ఇట్ ఇఫ్ యూ లైక్, యూ కెన్ క్యాన్సల్ ఇట్ ఇఫ్ యూ సో లైక్.
1: నీవు ఆఫీసులో ఉంటున్నావు,
0: యు ఆర్ వర్కింగ్ ఇన్ అన్ ఆఫీస్,
1: అక్కడ కూడా నువ్వు అధికంగా టెంపరేచర్ వచ్చింది.
0: యూ డెవలప్ హై టెంపరేచర్ వెన్ యూ ఆర్.
1: అదే నాడే మీ డైరెక్టర్ నీ ఆఫీసును విజిట్ చేస్తున్నాడు.
0: ఆన్ ద సేమ్ డే యువర్ డైరెక్టర్ వాజ్ షెడ్యూల్డ్ టు విజిట్ యువర్ ఆఫీస్.
1: నీవు అప్పుడు లీవ్ తీసుకోవడానికి వీలు కాదు.
0: యూ డోంట్ హ్యావ్, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు అప్లై.
1: ఏదో కొన్ని మాత్రలైనా వేసుకుని డాక్టర్ దగ్గరికైనా పోయి కొన్ని ఇంజెక్షన్స్ అయినా తీసుకుని ఆ జ్వరంతోనే నీవు ఆఫీసు పోయే తీరాలి.
0: యూ అప్రోచ్ ఎ డాక్టర్, టేక్ సమ్ మెడిసిన్ అండ్ విత్ ఫీవర్ కంటిన్యూయింగ్ యూ గో టు ది ఆఫీస్.
1: ఇది నిర్బంధం,
0: దిస్ ఈజ్ రెస్ట్రిక్షన్.
1: మొదటిది సంబంధం,
0: ద ఫస్ట్ వన్ ఈజ్ సంబంధం, రిలేషన్షిప్.
1: మూడవది కర్తవ్యం.
0: ద థర్డ్ వన్ ఈజ్
1: నిర్బంధం, సంబంధం, కర్తవ్యం. ఈ మూడింటి యొక్క వ్యత్యాసాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ద రెస్ట్రిక్షన్, ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ ద టైప్ ఆఫ్ కంపల్షన్ విచ్.
1: ఏదో కొన్ని కారణాల వల్ల ఇంటిలో భార్యాభర్తలు కొంత పోట్లాడుకున్నారు.
0: అన్ అకౌంట్ ఆఫ్ సమ్ ఇన్సిడెంట్స్ దేర్ ఈస్ ఎ ఫైట్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇన్ ద అట్ హోమ్.
1: ఈ కోపం చేత భర్త ఆమెను రెండు కొట్టాడు.
0: బీయింగ్ ఎన్రీ ఈ హస్బెండ్ హిట్ వైఫ్.
1: ఆమె ఏడ్చుకుంటూ బెడ్రూమ్ పోయి పండుకుంది, వంట చేయలేదు.
0: షీ డిడ్ నాట్ కుక్ ఫుడ్ దట్ డే, షీ వెంట్ టు ద బెడ్రూమ్ అండ్ షీ వాజ్ క్రైయింగ్.
1: పురుషుడు డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్నాడు.
0: ది మ్యాన్ ఆఫ్ ద హౌస్ హీ వాజ్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్.
1: చాలా కోపంగా ఉన్నాడు.
0: హీ వాజ్ ఇన్ ఏ హైలీ ఎన్రేజ్డ్ మూడ్.
1: విషయంతో వచ్చినటువంటి కోపం ఒకటి, ఆకలి చేత వచ్చినటువంటి కోపం మరొకటి, ఈ రెండూ చేరి తాను చాలా రెస్ట్లెస్ గా ఉంటున్నాడు. ఆ సమయానికి తగినట్టు ఒక ఫ్రెండ్ వచ్చాడు.
0: జస్ట్ అట్ దట్ మూమెంట్ ఏ ఫ్రెండ్ అరైవ్డ్.
1: ఫ్రెండ్ వచ్చేటప్పటికి నవ్వుతూ నవ్వుతూ హలో హలో హలో కమాన్ కమాన్ అన్నాడు.
0: ద మూమెంట్ ఫ్రెండ్ ఎంటర్డ్ విత్ ఎ స్మైల్ హీ వెల్కమ్డ్ హిమ్, హలో హలో కమిన్,
1: కూర్చోమని చెప్పాడు.
0: హీ ఆస్క్డ్ హిమ్ టు టేక్ హిస్ సీట్.
1: కానీ ఫ్రెండ్ దగ్గర హలో హలో హలో కమాన్ అని చెప్పిన చాలా నవ్వుతూ చాలా హాస్యంగా తాను ఉత్సాహంగా మాట్లాడుతూ అతనితో కాలం గడిపి లోపల పోయాడు. నా ఫ్రెండ్ వచ్చాడు, కాఫీ చెయ్యి అన్నాడు కోపంగా.
0: హీ రిసీవ్డ్ ది ఫ్రెండ్ విత్ ఎంథూజియాజం అండ్ చీర్ఫుల్నెస్, ఆస్క్డ్ హిమ్ టు బి సీటెడ్, వెంట్ ఇన్ టు ది ఇన్సైడ్ రూమ్ అండ్ ఆస్క్డ్ హర్ విత్ యాంగర్, నౌ ప్రిపేర్ కాఫీ.
1: భార్యతో కోపంగా ఉన్నాడు, ఫ్రెండ్ తో ఆనందంగా ఉన్నాడు.
0: హీ వాజ్ యాంగ్రీ విత్ ద వైఫ్.
1: ఫ్రెండ్ తో ఆనందంగా ఉన్నది భార్యకు తెలియకూడదు, భార్యతో కోపంగా ఉన్నది ఫ్రెండ్కు తెలియకూడదు.
0: హిస్ ఫ్రెండ్ షుడ్ నాట్ నో దట్ హీ వాజ్ యాంగ్రీ విత్ ద వైఫ్, హిస్ వైఫ్ షుడ్ నాట్ నో హీ వాజ్ ఫ్రెండ్లీ విత్ ది ఫ్రెండ్.
1: ఇది కర్తవ్యం,
0: దిస్ ఈజ్ ది డ్యూటీ.
1: ఈనాడు సంబంధము పోయింది,
0: టుడే ద రిలేషన్షిప్ ఈజ్ లాస్ట్.
1: నిర్బంధము పోయింది,
0: ద రెస్ట్రిక్షన్స్ అండ్ రూల్స్ ఆర్ ఆల్సో.
1: ఈ కర్తవ్యం అంతకంటే కనిపించడం లేదు.
0: అండ్ డ్యూటీ ఈజ్ నాట్ ఎగ్జిస్టింగ్ ఈవెన్ ఫర్ శాంపుల్.
1: ఇదే ధర్మనాశనము, ఇదే ధర్మజ్ఞాని అన్నారు.
0: దిస్ ఈజ్ ది డిక్లైన్ ఆఫ్ ధర్మ అండ్ డిక్లైన్.
1: భార్యతో పోట్లాడినటువంటి వ్యక్తి డ్రాయింగ్ రూమ్ లో ఉంటే ఫ్రెండ్ వచ్చి గెట్ అవుట్ అని అంటే వాడు ఏమిటో ఈ ఫ్రెండ్ పిచ్చి పెట్టింది అనుకుంటాడు.
0: జస్ట్ బికాస్ ఎ పర్సన్ హస్ క్వారల్డ్ విత్ హిస్ వైఫ్.
1: సమయస్ఫూర్తిగా మన యొక్క భావములు కానీ మన యొక్క చర్యలను కానీ మార్చుకునేటువంటి విధానమే సంబంధం.
0: ద రియల్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఈజ్ దట్ హీ షుడ్ నో ది డిమాండ్స్ ఆఫ్ ది టైమ్ అండ్ సర్కమ్స్టాన్స్ అండ్ అడ్జస్ట్ హిమ్సెల్ఫ్ అండ్ బిహేవ్ ప్రాపర్లీ.
1: ఈ విధమైనటువంటి చర్యల్లో మనం తీసుకుంటే నిర్బంధము, సంబంధము, కర్తవ్యము, ఈ మూడింటి యందు కూడా మానవుల స్వతంత్రం లేదు.
0: ఇఫ్ యూ కరెక్ట్లీ అండర్స్టాండ్ ఇన్ ఆల్ దీస్ త్రీ స్టేట్స్ ఆఫ్ రెస్ట్రిక్షన్,
1: సామాజికము యొక్క స్థితిగతులను పురస్కరించుకొని మన ప్రవర్తనలు మనం మార్చుకుంటున్నాం.
0: వీ అడ్జస్ట్ అవర్ ఓన్ బిహేవియర్ డిపెండింగ్ అపాన్ ది కంపల్షన్స్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్.
1: కనుక మనకు నిజమైన స్వాతంత్రం ఏంటంటే ఆత్మస్థాయి స్వాతంత్రము.
0: అవర్ రియల్ ఫ్రీడమ్,
1: నీవు ఆత్మభావాన్ని లక్ష్యమైన ఉంచుకొని నువ్వు ఏ కార్యమైనా చేయి, నీవు తప్పక స్వాతంత్రంగా ఉంటుంటావు.
0: వాట్ ఎవర్ వర్క్ యూ వాంట్ టు డూ యూ కెన్ డూ ఇట్ ప్రొవైడెడ్ యూ కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ ది
1: ఇండివిజువల్ ఫ్రీడమ్ అని కానీ స్పిరిచువల్ అనేటువంటిది కానీ రెండు వేరు వేరుగా లేవు.
0: స్పిరిచువాలిటీ అండ్ ఇండివిజువల్ ఫ్రీడమ్ ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ ఈ.
1: ఆధ్యాత్మికమే స్వాతంత్రము, స్వాతంత్రమే ఆధ్యాత్మికం.
0: స్పిరిచువాలిటీ ఇస్ ఫ్రీడమ్, ఫ్రీడమ్ ఇస్ స్పిరిచువాలిటీ.
1: ఇవి రెండు వేరుగా ఉండడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కీప్ దెమ్ సెపరేట్.
1: ఇది ఎట్లా ఉంటుండదనగా ఒకే పదార్థం యొక్క అనేక భిన్న స్వరూపాన్ని ధరించింది.
0: ఇట్ ఈస్ లైక్ ద సేమ్ ఆబ్జెక్ట్ టేకింగ్ డిఫరెంట్ ఫార్మ్స్.
1: పాలు ఉన్నాయి,
0: దేర్ ఇస్ మిల్క్.
1: పాలు పెరుగు చేసుకున్నాము,
0: యు హావ్ కర్డ్ ఇట్.
1: పెరుగును చిలికినాము,
0: యు హావ్ చర్న్డ్ ఇట్.
1: వెన్న వచ్చింది,
0: యు గాట్ బట్టర్ అవుట్ ఆఫ్.
1: మజ్జిగ నిలిచింది,
0: దేర్ ఇస్ బటర్ మిల్క్.
1: పాలుగా ఉండినటువంటిది పెరుగుగా కావటం, వెన్నగా కావటము, మజ్జిగగా కావటం, ఇన్ని రూపాలు చెందింది.
0: ద మిల్క్ హ్యాస్ గాట్ ఇట్సెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ బటర్ మిల్క్, బట్టర్, కర్డ్స్.
1: అయితే ఇన్ని రూపములో ఉండేటువంటిది పాలు ఒక్కటే.
0: బట్ ఆల్ దీస్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్, బట్ మిల్క్ ఇస్ ద సేమ్.
1: అదే విధంగానే
0: ఇన్ ది సేమ్ వే
1: సారూప్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం, ఈ నాలుగు కూడాను భిన్న భిన్నమైనటువంటి యొక్క రూపనామం ధరించింది కాని నాలుగు చేరి ఒక్కటే.
0: ఇన్ ద సేమ్ వే సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం, దీస్ ఆర్ ఫోర్, బట్ ఫోర్ నేమ్స్.
1: ఒకదానికి స్టెప్స్, ఒక సోపానములు.
0: బట్ దీస్ ఆర్ ఆల్ ఫోర్ స్టెప్స్.
1: సాలోక్యం,
0: సాలోక్యం,
1: ఈ లోకం అది సాలోక్యం. భగవత్ చింతన చేస్తున్నావు, భగవత్ లోకం.
0: లివింగ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ భగవాన్, థింకింగ్ ఆఫ్ గాడ్.
1: భగవంతుని చింత చేస్తూ చేస్తూ చేస్తూ ఏమైపోతుంది? సామీప్యం. స్వామిని చింత చేస్తూ స్వామికి దగ్గరగా పోవాలి అని ఒక ఆశ పడుతుంది.
0: యాజ్ యూ కాన్స్టెంట్లీ థింక్ ఆఫ్ స్వామి, యూ ఫీల్ లైక్ గోయింగ్ క్లోజర్ టు స్వామి, నియర్ టు స్వామి.
1: సామీప్యం పోయిన తర్వాత స్వామితో ఐక్యం కావాలి అని ఒక సారూప్యాన్ని పొందిపోతుంది, స్వామి వలె ఉండాలి అని ఆశిస్తాం.
0: ఆఫ్టర్ దిస్ సామీప్యం ఆర్ గోయింగ్ క్లోజర్, యూ ఫీల్ లైక్ గెటింగ్ స్వామిస్ ఫార్.
1: ఈ సారూప్యం పొందాలని ఆశించిన తర్వాత సాయుధ్యం కావాలని ఆశిస్తాం.
0: Once you want get the feeling that you would like to have the same form of ivanni
1: kudanu okadani yokka bhinna swaroopam le kaani veru veru kaadu.
0: All these things are different forms of the same thing.
1: Kanuka manavulaku ee bhautika jagattunandu swatantram unnadante idi kevalamu veri swatantram ane cheppochu, ahankara swatantram ane cheppochu, అభిమాన స్వాతంత్రం అని చెప్పచ్చు.
0: ద టైప్ ఆఫ్ వరల్డ్లీ ఫ్రీడమ్ దట్ వన్ ఎంజాయ్స్ ఇస్ ద ఫ్రీడమ్ ఆఫ్ ది ఈగో, ఫ్రీడమ్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ క్రేజ్, మ్యాడ్నెస్, ఫ్రీడమ్ ఆఫ్
1: నా బిడ్డ పైన నాకు స్వాతంత్రం ఉంటుండాలి, నేను కొట్టవచ్చు, తిట్టవచ్చు.
0: వెన్ యూ సే దట్ దిస్ ఆర్ మై చిల్డ్రన్, యు హావ్ గాట్ ద రైట్ టు బీట్.
1: నా భార్య పైన నాకు స్వాతంత్రం ఉంది, ఆమెను కొట్టవచ్చు, తిట్టవచ్చు.
0: యు మే హావ్ యువర్ ఫ్రీడమ్ ఆన్ యువర్ వైఫ్ అండ్ దేర్ ఫోర్ యు మే జస్ట్ చైడ్ హర్ ఆర్ యు మే ఈవెన్ బీట్ హర్.
1: ఇది కేవలం నీ భ్రాంతియే కాని నీకు అధికారం లేదు.
0: ట్రూలీ స్పీకింగ్ దిస్ ఓన్లీ యువర్ ఓన్ డెల్యూజన్, యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రీడమ్ ఆన్ దెమ్.
1: మంచిని చెప్పవచ్చును, మంచిని బోధించవచ్చు.
0: యూ కెన్ టెల్ సంథింగ్ గుడ్ అండ్ టీచ్ ఆల్సో సంథింగ్ గుడ్.
1: కొట్టడము తిట్టడము నా స్వాతంత్రం అనుకోవటము ఇది కేవలము తెలివి తక్కువ పని.
0: చైడింగ్ అండ్ బీటింగ్ ఆర్ నాట్ ఫ్రీడమ్.
1: నిజముగా మానవుడిగా ఉండినటువంటి వాడు మానవునిగా బ్రతకాలనుకుంటుంటే ఈ విధమైనటువంటి యొక్క అహంకార చర్యలు మానినప్పుడే మానవుడు మానవుడిగా ఉద్ధరిస్తాడు.
0: ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు లివ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, హిస్ బిహేవియర్ మస్ట్ బి హ్యూమన్ అండ్ హి షుడ్ నాట్ బి దిస్ కైండ్.
1: నిజముగా నాకు స్వాతంత్రం ఉందని అనుకుంటే నీ ఇష్టములు నీకు ఎంత స్వాతంత్రమో ఆమె ఇష్టములు కూడా ఆమెకు అంత స్వాతంత్రం కదా.
0: ట్రూలీ స్పీకింగ్ ఇఫ్ యు సే దట్ యు హావ్ ఫ్రీడమ్ టు డూ ఎనీథింగ్, షీ హాజ్ ఆల్సో ఫ్రీడమ్ టు డూ.
1: బయట వారి స్వాతంత్రం అణగదొక్కి తన స్వాతంత్రం పెంచుకోవాలనుకోవటం ఇది స్వార్థం కాదా?
0: ఈజ్ ఇట్ నాట్ సెల్ఫిష్నెస్ టు ట్రై టు సప్రెస్
1: నిజమైన స్వాతంత్రం అనుకుంటే ఏమిటి? బయట వారి స్వాతంత్రం అడ్డు తగినటువంటి మన యొక్క స్వాతంత్రం.
0: Real freedom is not to suppress someone else's freedom.
1: కనుక ఇట్టి స్వాతంత్రము లోకంలో ఎట్టి మానవులకు కనిపించదు.
0: That kind of real freedom is not obtained with reference to any man.
1: ఎవరైనా గలాట చేస్తుంటే పోలీసు వాడు వచ్చి పట్టేసేస్తాడు, కొడతాడు.
0: If there is some fight going on, police people
1: ఇది నా అధికారం ఉంది, ఇది నా స్వాతంత్రం అంటాడు.
0: He says that I have freedom, therefore I am doing it.
1: కానీ అతనికి అధికారం కాదు అది.
0: He doesn't have that power or authority.
1: తప్పప్పుడు నిర్ణయించడమే అతనికి అధికారం.
0: He has the right to decide.
1: అది కూడాను అతని అధికారం కాదు.
0: Even that he doesn't have.
1: ప్రభుత్వం యొక్క నిబంధనను పురస్కరించుకుని తాను చరిస్తున్నాడు.
0: He is conducting himself as
1: ఈ విధంగా ఒకదానికొకటి పై పైన ఉంటుంటం చేతనే ఎవ్వనికి స్వాతంత్రం లేదు.
0: As people from lower ranks to the highest rank, people are behaving like this, therefore no one has
1: అందరికంటే ఉన్నత స్థాయి ఎందున్నటువంటి వాళ్ళదే నిజమైన స్వాతంత్రము.
0: The one who occupies the highest state,
1: అయితే అతనికి మరి రెండవది అనేటువంటి లేదు కనుక అక్కడ కూడా స్వాతంత్రం అనేది లేదు.
0: As there is no second entity at all, he also does not have freedom.
1: కనుక ఈ విధంగా మనం రెండు విధములుగా విచారించినప్పుడు లోకంలో ఎవరికి కూడా స్వాతంత్రం లేదు.
0: If you think on these proper lines, truly speaking,
1: నిత్య జీవితంలో ఇండివిజువల్ ఫ్రీడమ్, ఫండమెంటల్ లా అని రెండింటిని మనం అనుసరిస్తున్నాం.
0: బట్ వీఆర్ ఫాలోయింగ్ ఇండివిజువల్ ఫ్రీడమ్ అండ్ ఫండమెంటల్ లా.
1: ఇది జీవనోపాధి నిమిత్తమై ఆచరించేటువంటి చర్యలు.
0: దీస్ ఆర్ ఫర్ అర్నింగ్ వన్స్ లైవ్లీహుడ్.
1: ఇవి ఉండవలసింది.
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ దీస్ టూ.
1: ఇవి కాదని ఎవరు కూడా విసర్జించడానికి వీలు కాదు.
0: నో వన్ కెన్ గివ్ అప్ దీస్ టూ.
1: రోడ్డు ట్రాఫిక్ ను అనుసరించుకుని మనం ప్రయాణం చేయాలి.
0: అబ్జర్వింగ్ ది రోడ్ ట్రాఫిక్ రూల్స్.
1: సంజయ్ సహాన్ చెప్పాడు, ఒక లేడీ మిడిల్ రోడ్ లోపల నడుస్తున్నాను, ఇది నా స్వాతంత్రం అనింది.
0: వన్ పర్సన్ వాస్ మూవింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్, సంజయ్ సహాని సెడ్, అండ్ దట్ పర్సన్ సెడ్ దట్ పర్సన్ హ్యాడ్ ఫ్రీడమ్.
1: కానీ అది స్వాతంత్రం కాదు.
0: దాట్ ఈస్ నాట్ ఫ్రీడమ్.
1: గవర్నమెంట్ నిర్ణయానికి విరుద్ధం జరిగినట్టు అవుతుంది.
0: ఇట్ ఈస్ వయలేటింగ్ ది రూల్స్ ఆఫ్ గవర్నమెంట్.
1: ఆ విరుద్ధంగా జరిగినప్పుడు గవర్నమెంట్ అయినా పనిష్మెంట్ ఇస్తుంది, ఏ లారీ అయినా కొట్టి పనిష్మెంట్ చేస్తుంది.
0: Otherwise, if one behaves like that, either the government gives punishment or other people themselves.
1: కనుక దాని తత్ఫలితాన్ని మనం అనుభవించవలసి వస్తుంది.
0: Essentially, one has to suffer.
1: ఇక్కడ కర్తృత్వము భోక్తృత్వం అనేటువంటి స్వాతంత్రం లోపల దాని ఫలితాన్ని కూడా మనం అనుభవించవలసి వస్తుంది.
0: If one accepts doership and enjoyership, one has to suffer also the consequences of one's own actions.
1: కనుక మానవునకు ఏ విధంగా యోచించినప్పటికీ స్వాతంత్రం అనేటువంటిది ఎక్కడ కూడా లేదు. స్వాతంత్రం అనేటువంటి యొక్క పదమునకు అర్థమే వానికి తెలియదని.
0: ఫ్రమ్ వాట్ ఎవర్ యాంగిల్ యు సీ, మ్యాన్ డస్ నాట్ హ్యావ్ రియల్ ఫ్రీడమ్. మ్యాన్ ఇన్ ఫ్యాక్ట్ డస్ నాట్ నో ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ఫ్రీడమ్.
1: స్వాతంత్రమే ఉండినటువంటి మానవుడు జగత్తుకే రాడు.
0: ఎ పర్సన్ హూ హ్యాస్ రియల్ ఫ్రీడమ్,
1: వానికి జన్మమే లేదు.
0: డజంట్ కమ్ ఇన్ టు ద వరల్డ్, డజంట్ హ్యావ్ బర్త్ అట్ ఆల్.
1: ఎప్పుడు ఈ దేహాన్ని ధరించి ఈ జగత్తునికి వచ్చాడో వానికి స్వాతంత్రం లేదు.
0: Once he comes with a body into this world, he does not have freedom.
1: Jayamma cheppindi.
0: Jayamma
1: said, oka pasuvunu madhya gootaniki katti petteste,
0: one animal was tied to a peg with a rope.
1: Adi oka 10 adugulu dooranga untundi, 10 adugulu varaku maatrame pogaladu kaani aa tarvata povadaniki veelu kaadu.
0: It can move only the length of that rope, 10 feet or whatever be that. Beyond that,
1: gootam chuttu tirigavachunu, gootam daggariki povachunu, madhyaneki povachunu, ante gaani daniki munduku povadaniki veelu kaadu.
0: Its movements are restricted only to that area where it may come to the center.
1: Kaabatti daniki swatantram ekkada undi?
0: Where is freedom for this animal?
1: Okati gootam undi, rendodu talugu undi.
0: There is a peg, there is a rope.
1: Idi swatantram kaadu.
0: This is not freedom.
1: కనుక మన స్వాతంత్రం అనేటువంటిది కేవలము ఒక హద్దులతో కూడినటువంటిదిగా ఉంటుండాలి.
0: ఆల్ అవర్ ఫ్రీడమ్ హ్యాస్ సర్టన్ లిమిట్స్ అండ్ లిమిటేషన్స్.
1: కనుక ఈ హద్దులతో కూడినటువంటి దాన్ని స్వాతంత్రం అని చెప్పకూడదు, నిబంధన అని చెప్పచ్చు.
0: ఫ్రీడమ్ అసోసియేటెడ్ విత్ లిమిటేషన్స్ కెన్ బి కాల్డ్.
1: ఈనాడు పదముల యొక్క విషయాన్ని కూడా మనం సరైన అర్థాన్ని తెలుసుకోలేకపోతున్నాం.
0: We have not been able to correctly understand the true meaning of the words.
1: నిజంగా హృదయం అనేటువంటి దానికి సరైన అర్థమేగిని తెలుసుకుంటే దీనికి ఏదో ఒక హద్దులో పెట్టడానికి వీలు కాదు.
0: ఇఫ్ ఓన్లీ యూ కరెక్ట్లీ అండర్స్టాండ్ ద ఫ్రీడమ్.
1: నీలో ఏ హృదయం ఉందో ఎదుటి వాడి ఎందు అదే హృదయమే ఉంది.
0: జస్ట్ యాజ్ యూ హ్యావ్ యువర్ ఓన్ హార్ట్, ది అదర్ వన్ ఆల్సో హ్యాస్ హిస్ ఓన్ హార్ట్.
1: నీ యొక్క దేశ ఎందు కూడా ఇదే హృదయమే ఉంటుండాలి.
0: ఈవెన్ ఇన్ యువర్ ఫిజికల్ బాడీ యు హావ్ గాట్ యువర్ ఓన్
1: సర్వుల యందు ఒకే హృదయమే ఉంటుండాలి.
0: ఎవ్రీవన్ హ్యాస్ ద సేమ్
1: అయితే సర్వుల యందు ఒకే హృదయం ఉండినప్పుడు సర్వుల భావములు ఒకటిగానే రావాలి కదా.
0: ఇఫ్ ఎవ్రీవన్ హ్యాస్ ది సేమ్ హార్ట్ ది కరెక్ట్లీ అండర్స్టాండ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్
1: నిజంగా హృదయం అనేటువంటి దానికి సరైన అర్థమే తెలుసుకుంటే దీనికి ఏదో ఒక హద్దులో పెట్టడానికి వీలు కాదు.

0: ఈ సర్వులు ఎందు ఒకే హృదయం ఉండినప్పుడు సర్వులు భావములు ఒకటిగానే రావాలి కదా.
1: ఇఫ్ ఎవ్రీ వన్ హ్యాస్ ది సేమ్ హార్ట్ ది ఫీలింగ్స్ మస్ట్ ఆల్సో బి ది సేమ్.
0: కానీ ఈ భావములు మనో కలిపితాలు.
1: బట్ దేర్ ఆర్ సో మెనీ డిఫరెన్సెస్ ఇన్ ది ఫీలింగ్స్.
0: విద్యార్థులారా, ఈ భేదములు, ఈ భావములు, ఈ యొక్క చర్యలు అన్ని కొను మనస్సుతో వచ్చినటువంటివి కానీ హృదయంతో వచ్చేటువంటివి కాదు.
1: డియర్ స్టూడెంట్స్, ఆల్ దీస్ థింగ్స్ అరైజ్ ఫ్రమ్ మైండ్, నాట్ ఫ్రమ్ హార్ట్.
0: హార్ట్ అంటే ఫిజికల్ హార్ట్ ఒకటి ఉండాలి, స్పిరిచువల్ హార్ట్ ఒకటి ఉండాలి.
1: వెన్ యూ సే హార్ట్ దెర్ ఇస్ ఎ ఫిజికల్ హార్ట్ దెర్ ఇస్ ఎ స్పిరిచువల్
0: హార్ట్. ఫిజికల్ హార్ట్ కు సంబంధించింది కాదు ఈ హృదయం అంటే.
1: When I say heart, I am not referring to physical heart.
0: It is spiritual heart. Anaga sarvatra undinatvantidi.
1: I am referring to spiritual heart, which is all pervasive.
0: Deeniki roopam ledu kani ani roopam avutane.
1: It doesn't have a form.
0: Sarvata paadipadam. Tasarvato chesiromukham. Sarvata srutimalloki. Sarvam avrutistadi. Annintiki endukudu thanu ekamai untundali.
1: It exists in everything. It is a part of everything.
0: ఏ విధంగా అంటే,
1: you may ask, how is it possible?
0: ఒక చక్కెర పాకం చేసి,
1: there is a sugar juice made.
0: ఆ యొక్క చక్కెర పాకం చేత ఏనుగు, కుక్క, నక్క, గాడిది, గుర్రము అన్ని రకములుగా ప్రింట్ కొట్టి పెట్టాం.
1: With this sugar essence, you have converted this into forms of
0: చిన్న చిన్న పిల్లలంతా వచ్చేసి, నాకు కుక్క కావాలి, నాకు నక్క కావాలి, నాకు పులి కావాలి, నాకు ఏనుగు కావాలి, నాకు సింహం కావాలి అని ఒక్కొక్కరు ఒక్కొక్క దీన్ని తీసుకుని భుజిస్తారు.
1: ద చిల్డ్రన్ ఆస్క్ ఫార్ ఎ పర్టికులర్ టైప్ ఆఫ్ స్వీట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ ఎనిమల్ లైక్ ఎన్ ఎలిఫెంట్ ఆర్ ఎ పిగ్ అండ్ దే వాంట్ టు ఎంజాయ్ సచ్ అండ్ సచ్ ఇన్ దట్ పర్టికులర్ ఫార్మ్.
0: ఆ పిల్లల దృష్టి లోపల ఇవి కేవలం వివిధమైనటువంటి యొక్క జంతువులుగా కనిపిస్తున్నాయి, కానీ చక్కెరలో ఈ జంతు స్వరూపమే లేదు.
1: In the eyes of the small little children, they consider them as animals. But it is really sugar. There is no animal in the sugar.
0: ఇది ఏనుగు అన్నాడు, ఇది జింక అన్నాడు, ఇది పులి అన్నాడు, ఇది సింహం అన్నాడు. ఇది కేవలము వారి యొక్క దృష్టి కల్పితమైనటువంటి స్వరూపమే.
1: One is called a deer, another is an elephant, another is a dog, and so on.
0: చక్కెరలో ఎట్టి భేదము లేదు.
1: This is all on account of difference in one's own looks.
0: అదే హృదయం.
1: That is,
0: ఈ భేదములన్నీ కూడాను నీ యొక్క మానసిక ప్రతిబింబములే.
1: ఆల్ ది డిఫరెన్సెస్ యు సీ ఆర్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ యువర్ ఓన్ ఇన్నర్.
0: ఒకరిని నీవు ద్వేషిస్తున్నామంటే అది నీ యొక్క ప్రతిబింబమే.
1: వెన్ యు ఆర్ హేటింగ్ సమ్వన్,
0: ఒకరిని ప్రేమిస్తున్నామంటే అది నీ ప్రతిబింబమే.
1: వెన్ యు ఆర్ లవింగ్ అనదర్ పర్సన్, ఇట్ ఇస్ అగైన్ రిఫ్లెక్షన్.
0: ఒకరిని హాస్యం చేస్తున్నామంటే అది నీ ప్రతిబింబమే.
1: వెన్ యు ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ అనదర్ పర్సన్, ఇట్ ఇస్ ఓన్లీ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఓన్ ఇన్నర్ బీయింగ్.
0: కనుకనే నీ యొక్క రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్స్ ఏ మనకు ఈ జగత్తు నందు స్వరూప స్వభావములుగా కనిపిస్తున్నాయి.
1: ఆల్ దట్ యు సీ ఇన్ ది క్రియేషన్ ఈజ్ ఓన్లీ రీసౌండ్ రిఫ్లెక్షన్ అండ్ రియాక్షన్ ఆఫ్ యువర్.
0: కనుక ఈ రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ ను విసర్జించి రియాలిటీ అనేటువంటి యొక్క హృదయాన్ని మనం పట్టుకుంటే ఈ యొక్క భావములు, భేదములు ఏమాత్రము కలగవు.
1: ఇఫ్ యూ గివ్ అప్ రియాక్షన్, రిసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ విచ్ రిలేట్ టు నేచర్ అండ్ ఫిక్స్ యువర్ సైట్ ఆన్ హార్ట్, then there is no difference whatsoever.
0: Bhagavantunaku etti vidhamainatti bhavamulu levu.
1: God doesn't have any such difference at all.
0: Kani vyakti yokka charyalanu puraskarinchukoni, vyakti yokka poojalanu puraskarinchukoni, vyakti yokka bhavamulu puraskarinchukoni, vyakti yokka prarthanalu puraskarinchukoni taanu daniki taginattuga natistuntadu.
1: God conducts himself in tune with the other people's actions, the other people's worship, the other people's feelings, and so on.
0: Bhagavantunaku aagrahamu ledu, anugrahamu ledu.
1: God has neither anger nor special grace.
0: Ishtamu ledu, aishtamu ledu.
1: He has no likes nor dislikes.
0: Ee yokka tattvamulandu prati okati kodunu mee yokka pratibimbamu yokka swarupame.
1: What you see is only a reflection of your own feelings.
0: Dehanni dharinchadam cheta avataramulu endukodunu ilanti konni reflections, reactions, reasons anta untayi.
1: As avatars have taken a body, you can come across this kind of reflection, resound, and reaction.
0: Avataram nandu kodanu endukosam ee reflection, reaction, resound undali.
1: Why should there be this kind of reaction, reflection, resound in an avatar?
0: Aithe ee bhautikamaina jagattunandu aadarshavantamainatundi jeevithanni andinche nimittamai ee rakamainatundi cheryalu cheyali.
1: In order to offer an ideal to this physical world, this kind of resound
0: kulamani kani ఇతను బ్రాహ్మణుడు, ఇతను క్షత్రియుడు.

0: ఇతను వైశ్యుడు, ఇతను శూద్రుడు, ఇతను స్త్రీ, ఇతను పురుషుడు, ఇతను బాలుడు, ఇతను వృద్ధుడు. ఈ భేదములన్నింటిది కేవలము లౌకిక జగత్తునికి మాత్రమే సంబంధించింది, కానీ భగవంతునికి ఎట్టి సంబంధము లేదు.
1: డిఫరెన్సెస్ ఆన్ ద బేస్ ఆఫ్ బ్రాహ్మిన్, క్షత్రియ, వైశ్య, శూద్ర, మ్యాన్, ఉమెన్, ఆల్ దీస్ థింగ్స్ రిలేట్ టు
0: రాముడు. మా క్షత్రియ వంశంలో పుట్టినాడు, కృష్ణుడు మా యొక్క యాదవ కులంలో పుట్టాడు, సాయిబాబా మా క్షత్రియ వంశంలో పుట్టాడు. ఈ రకంగా అనుకోవటం కేవలం కించిత్ భావములే.
1: Considering that Rama was born in the family of Kshatriyas,
0: భగవంతునికి అట్టి భేదములు ఏనాడు లేవు, ఎప్పుడు రావు.
1: God does not have any such difference at all. It will never come.
0: కనుక దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకుంటే ఈ యొక్క సంకుచితమైనటువంటి మార్గంలో మనం ఏమాత్రం అవకాశం ఇవ్వం.
1: If we can understand divinity properly, there is no room for narrow mindedness, narrow interpretation.
0: సంకుచితమైనటువంటి యొక్క తత్వములు, సంకుచితమైన భావములు,
1: these are all narrow feelings, narrow interpretations, narrow principles.
0: కనుక ఈ విశాలమైనటువంటి జగత్తునందు విశాలమైనటువంటి భావం మనం పెంచుకొని విశాలమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ యూ షుడ్ హ్యావ్ బ్రాడ్ మైండెడ్నెస్, అండర్స్టాండ్ థింగ్స్ ఇన్ ఎ బ్రాడ్ పర్స్పెక్టివ్.
0: కనుక ఆధ్యాత్మికమనగా కేవలము ఒక సంకుచితమైన స్థాయిలో మనం విచారించరాదు.
1: When you say spirituality, it should not be understood in the narrow sense.
0: ఏదో పూజలు చేయటము, భజనలు చేయటము, ఇంకే విధమైనటువంటి యొక్క ధ్యానము చేయటము, ఇవన్నీ ఆధ్యాత్మికానికి చిహ్నాలుగా మనం భావిస్తున్నాము.
1: We consider doing some type of worship, bhajana or meditation.
0: ఇవన్నీ కూడా మానసిక వికారములు.
1: These are all only mental.
0: మనస్తృప్తి నిమిత్తమే ఆచరించేటువంటి చర్యలే.
1: All these are done for our own satisfaction.
0: భగవంతుడే మాకు మాత, భగవంతుడే మాకు పిత, భగవంతుడే మా స్నేహితు, ఈ రకంగా అనేక రకములుగా మనం వర్ణిస్తూ ఉంటుంటాం భగవంతుణ్ణి.
1: యూ గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్ యాజ్ అ మదర్, ఫాదర్, సో ఆన్ అండ్ సో ఆన్.
0: ఎందుకింత దేవుడు, దైవము, తల్లి, తండ్రి, స్నేహితుడు, ఈ రకమైనటువంటి భావాలు ఎందుకు? నీవే నేను, నేనే నీవు అనుకుంటే పోతుంది కదా.
1: Why all these kind of feelings? God, father, mother, you can as well say you and I are one and the same.
0: Anti aithe you and I are one anatam kuda meeku sariga saripodu.
1: Even if you say you and I are one, it is not proper. It is not.
0: Idi aadhyatmikam putti khandistundi.
1: Spirituality condemns this criticism.
0: You and I are we avutundi kaane one kaadu.
1: You and I are we, it cannot be
0: we and we are one.
1: We and we are one.
0: అనగా నీలోనే నేనున్నాను, నాలోనే నీవున్నావు, ఇరువురు కూడా చేరినప్పుడు ఒకటైపోతావు.
1: ఐ హావ్ ఇన్ యూ, యు ఆర్ ఇన్ మీ, అండ్ వెన్ వీ బికమ్ టుగెదర్ ఇట్ ఈస్ ఓన్లీ వన్.
0: వీ అండ్ వీ ఆర్ వన్. అక్కడ రెండుంది. ఏమిటి? ఈ భౌతికమైనటువంటి దేహాన్ని ధరించినటువంటి శరీరం ఒకటి ఉంది, అందులో ఆధారమైనటువంటి యొక్క ఆత్మతత్వం ఒకటి ఉంటుండాలి. అక్కడ వీ,
1: వెన్ వీ సే వీ, ఇట్ రిఫర్స్ టు ద ఫిజికల్.
0: ఇక్కడ కూడా భౌతిక సంబంధమైనటువంటి దేహాన్ని ధరించడం చేత ఇది ఒకటి ఉంటుండాలి, ఇందులో ఆత్మతత్వం అనేది ఒకటి. ఇక్కడ కూడా వీ.
1: In the second entity also there is a physical body and principle of atma, therefore it is right to say we.
0: Kanukane ee rendinti yokka tattvanni manam gurtinchukunte neevu talli, tandri, snehitudu ee rakamainatundi sambandhale manaku akkarledu.
1: Once you correctly understand these two principles, then there is no question of you are telling father,
0: kanuka,
1: mother, friend.
0: Iruvuru okkare, iruvu aneetundi ledu.
1: There are no two at all. In fact, there is only one which is existing.
0: Renduga kanipinchinappatikini andulo okkate.
1: They are appearing as two, but truly there is only one.
0: Ikkade meeku pratyaksham, ivi renduga kanipistunnayi.
1: There are two things, you can see them.
0: Kaani ivi rendu cheri okati gaane vinipistunnayi.
1: But you can hear only one sound coming from
0: these two. Kanipinchadam rendu, vinipinchadam okkate.
1: You can see two things there in the mic, but what is heard is only one thing.
0: Kanuka dehatma bhavam.
1: Therefore,
0: ఈ యొక్క హృదయం తత్వం
1: దేహాన్నింటినీ
0: ఒక్కటిగా చేర్చాలి.
1: యూ హావ్ టు కంబైన్.
0: అదే మనం చేయవలసిన సాధన.
1: ది సాధన దట్ యూ హావ్ టు అండర్టేక్ ఈజ్ యూ హావ్ టు కంబైన్ ద ఫీలింగ్, ది బాడీ యాజ్ వెల్ యాజ్ ఆత్మ, అండ్ మేక్ దెమ్ ఇన్ టు వన్.
0: విద్యార్థులారా, స్పిరిచువల్ అనగా ఆధ్యాత్మికం అనగా దైవంతో ఏకము కావటమే.
1: బికమింగ్ వన్ విత్ గాడ్ ఈజ్ రియల్ స్పిరిచువాలిటీ.
0: దైవము నీవు వేరు కాదు.
1: యువర్ సెల్ఫ్ అండ్ గాడ్ ఆర్ నాట్.
0: నీవే దైవము, దైవమే నీవు.
1: యు ఆర్ గాడ్, గాడ్ ఈజ్
0: యు. ఈ విశ్వాసాన్ని మనం ఈ యొక్క స్థాయి నుంచి మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు ఇంక ఏ విధమైనటువంటి సాధనలు చేయనక్కర్లేదు.
1: రైట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఇఫ్ యు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్, దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ అదర్ సాధన.
0: కానీ కొంతమంది కేవలం వచనముల ద్వారా పలుకుతారు కాని నీవు నేను ఒక్కటేని. ఆచరణలో శూన్యం.
1: బట్ సమ్ పీపుల్ డిక్లేర్ ఇన్ వర్డ్స్ యు అండ్ ఐ ఆర్ ద సేమ్ బట్ ఇన్ ప్రాక్టీస్
0: ఒక గురువు ఒక శిష్యునకు ఒక మంత్రోపదేశం చేశాడు.
1: వన్ మాస్టర్ టాట్ ఎ స్పెసిఫిక్ మంత్ర టు హిస్ డిసైపుల్.
0: శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం, ఈ శివోహం అనేటువంటి పదాన్ని ఉచ్చరించమన్నాడు.
1: హి ఆస్క్డ్ హిమ్ టు చాంట్ శివోహం.
0: స్వామి, శివోహం అంటే అర్థమేమిటి అన్నాడు శిష్యుడు.
1: ద డిసైపుల్ ఆస్క్డ్ స్వామి వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ శివోహం.
0: శివోహం, నేనే శివుడు నేనే శివుడు నేనే శివుడు.
1: The meaning is, I am Shiva, I am Shiva.
0: Nijame. Nene Shivudu, Nene Shivudu, Nene Shivudu ani anukuntunnadu.
1: The disciple began chanting, I am Shiva, I am Shiva, I am Shiva.
0: Nijamuga idi. Hrudayapurvakanga. Tanu divyattani gurtinchi, vishwasinchi, smarinchatame anukunte, etti bhavamulu akkada bhedamulu raavu.
1: If he had really experienced that divinity and that spirituality, that atmic principle in him, he would not have got
0: ఒక స్నేహితుడు వచ్చాడు.
1: హీ కేమ్ టు హిస్ ఫ్రెండ్స్ హౌస్.
0: శివోహం శివోహం అని ఉచ్చరించుకుంటే అయ్యా ఏమిటి దీని అర్థము అన్నాడు.
1: హిస్ ఫ్రెండ్ ఆస్క్డ్ హిమ్ వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ శివోహం విచ్ యు ఆర్ చాంటింగ్.
0: శివోహం అంటే నేనే శివుడు నేనే శివుడు నేనే శివుడు అని అర్థం చెప్పాడు.
1: హీ రిప్లైడ్ టు హిస్ ఫ్రెండ్ దట్ మీన్స్ ఐ ఆమ్ శివ.
0: అయితే నీవే శివుడు అయిపోతే ఆ పార్వతి నీకేం కావాలి అన్నాడు.
1: దెన్ ది ఫ్రెండ్ ఆస్క్డ్ ఇఫ్ యు ఆర్ శివ వాట్ ఇస్ ది
0: నిజంగా విశ్వసించినటువంటి వాడితే పార్వతి కూడా నేనే చెప్పొచ్చు కదా.
1: ఇఫ్ యు ఆర్ రియలీ కన్సిడరింగ్ యువర్ సెల్ఫ్ యాస్ శివ యు కెన్ సే
0: కేవలం పార్వతి నీకేం కావాలంటే అపరాధం అపరాధం పార్వతి నాకంటే గొప్పది అన్నాడు.
1: ద మోమెంట్ ఫ్రెండ్ పుట్ ది క్వశ్చన్ వాట్ ఈస్ యువర్ రిలేషన్షిప్ విత్ పార్వతి, హీ సెడ్, వెల్ ఐఎమ్ సో సారీ.
0: దేహ సంబంధాన్ని పురస్కరించుకుంటే ఇలాంటి వికారాలన్నీ బయలుదేరుతాయి.
1: ఇఫ్ యు కన్సిడర్ యువర్ ఫిజికల్ బాడీ రిలేషన్షిప్ all these wrong feelings
0: కనుక ఈ విధమైనటువంటి తల్లి తండ్రి స్నేహితు ఈ భావమునే మనకు అక్కర్లేదు.
1: Therefore you should not
0: ఈ భౌతిక సంబంధమునే మనం ఏమాత్రం కూడా ఇది అభివృద్ధి పరచుకోరాదు.
1: We should not develop this kind of worldly relationships at all.
0: నీవే నేను నేనే నీవు.
1: I am you and you are I.
0: ఈ రకమైనటువంటి సంబంధాన్ని పెంచుకుంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ఇంక ఎట్టి భేదములకు అవకాశం ఉంటుండదు.
1: Develop this kind of feeling, there would be no room for any difference whatsoever.
0: ఇది నిజమైనటువంటి స్వాతంత్రం.
1: This is real freedom.
0: ఇది నిజమైనటువంటి స్వేచ్ఛ.
1: This is real free will.
0: అదే స్వేచ్ఛ.
1: That is real his will.
0: కనుక స్వేచ్ఛ అనేటువంటిది కేవలం మనలో ఎక్కడో ఉండినటువంటిది కాదు, మనం సంపాదించుకునేటువంటిది కాదు.
1: Free will.
0: మనమే స్వేచ్ఛ.
1: Free will is not something which you can acquire and accomplish.
0: అందువల్లనే భగవద్గీత లోపల ధర్మము యొక్క సంబంధమైన గురించి చెప్పుతూ స్వధర్మము పరధర్మము అన్నాడు.
1: వైల్ స్పీకింగ్ అబౌట్ ధర్మ ఇన్ భగవద్గీత హీ ఇంట్రడ్యూస్ టూ కాన్సెప్ట్స్ స్వధర్మ అండ్
0: పరధర్మం. అనగా దేహధర్మం.
1: పరధర్మ రిఫర్స్ టు
0: స్వధర్మం ఆత్మధర్మం.
1: స్వధర్మ రిఫర్స్ టు ఆత్మధర్మం.
0: అంతేగాని స్వధర్మం అంటే నా క్షత్రియ ధర్మము, నా వైశ్య ధర్మము, నా శూద్ర ధర్మము, నా బ్రాహ్మణ ధర్మము, ఈ కులాలకు సంబంధించినటువంటిది కాదు ఇది.
1: Here dharma is not with reference to the dharma of the kshatriya.
0: Swadharmam. Atmadharmam.
1: Swadharma refers to atmadharma.
0: Atmadharmam yappatiki bhayanni andinchadu.
1: Atmadharma will never give you fear.
0: Paradharmo bhayavaha. Ee dehadharmamunu anusarinchinappudu bhayam manaku aavirbhavistundi.
1: As long as you follow the dharma of the body, you get fear.
0: Kaluka geeta yokka shlokalanu kaani leka padamulu yokka arthalanu kaani చక్కగా గుర్తించి వర్తించినప్పుడు ఎట్టి బాధలకు కాని ఎట్టి కష్టములకు కాని మనం గురి కాము.
1: ఇఫ్ యూ కెన్ కరెక్ట్లీ అండర్స్టాండ్ ది స్టాంజాస్ ఇన్ గీత అండ్ ప్రాపర్లీ అండర్స్టాండ్ ది డివినిటీ, దెర్ ఇస్ నో రూమ్ ఫార్ ఎనీ డిఫరెన్స్ అట్ ఆల్.
0: కాన మన దివ్యత్వాన్ని దివ్యత్వంగానే భావించాలి.
1: వి షుడ్ కన్సిడర్ అవర్ డివినిటీ.
0: అప్పుడు ఎట్టి దుఃఖములకు కాని కష్టములకు కాని నిందలకు కాని నిష్ఠూరములకు కాని ఏమాత్రము మనకు అవకాశం చిక్కదు.
1: దేర్ బి నో రూమ్ ఫార్ సారో గ్రీఫ్ ప్రాబ్లమ్స్ అండ్
0: విద్యార్థులారా మీకు తెలియకపోవచ్చును.
1: డియర్ స్టూడెంట్స్ యు మే నాట్ నో
0: ఆ దివ్యత్వములకు ఒక్కటి కూడా మార్పు ఉండదు.
1: ఫార్ డివినిటీ దేర్ కెనాట్ బి ఎనీ చేంజ్.
0: మీరు నమ్మకపోయినప్పటికీ
1: వెదర్ యు బిలీవ్ ఆర్ యు డోంట్ బిలీవ్
0: దుఃఖం అంటే ఏమిటో నాకు తెలియదు.
1: I really do not know what sorrow is.
0: విచారం అంటే ఏమిటో నాకు తెలియదు.
1: ఐ రియలీ డు నాట్ నో వాట్ వరీ.
0: కష్టం అంటే ఏమిటో నాకు తెలియదు.
1: ఐ డు నాట్ నో వాట్ డిఫికల్టీ ఈస్.
0: నిందలు నిష్ఠూరం చేస్తున్నారంటే ఇది ఏమిటో బాధ అంటే నాకు తెలియదు.
1: వెన్ పీపుల్ క్రిటిసైజ్ అండ్ కామెంట్ ఐ రియలీ డు నాట్ నో వాట్.
0: అది ఇష్టము, పూజ చేయటం నీ ఇష్టము, ఎవరిష్టం వారిది.
1: క్రిటిసైజ్
0: ఎందుకు మనం బాధపడాలి?
1: క్రిటిసైజింగ్ ఈజ్ హిజ్ విష్, వర్షిపింగ్ ఈజ్ యువర్ విష్.
0: నా భావం ఏమిటి? గట్టిగా తిట్టితే గాల్లో పోతుంది, తనలో తాను తిట్టుకుంటే తనకే తగులుతుంది.
1: ఇఫ్ వన్ టాక్స్ లౌడ్ ఇట్ గోస్ ఇన్ ఎయిర్, ఇఫ్ వన్ టాక్స్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ ఇట్ విల్ రిమైన్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: నా వరకు రాదేది,
1: ఇట్ కెన్ నెవర్ రీచ్ మీ.
0: నేను ఎందుకు బాధపడాలి?
1: వై షుడ్ ఐ బి ట్రబుల్డ్?
0: ఈ విధమైనటువంటి యొక్క సత్యమైనటువంటి తత్వాన్ని గుర్తించుకున్నప్పుడు ఏమాత్రము విచారం ఉండదు.
1: రికగ్నైజ్ యువర్ రియల్ ట్రూత్, దెర్ బి నో రూమ్ ఫార్ ఎనీ డిఫికల్టీ.
0: స్వామి నాకు చాలా బాధగా ఉంటుండది అని వచ్చి ఏడుస్తారు, చాలా సంతోషం అంటాను నేను. అన్నిటికీ సంతోషమే.
1: పీపుల్ కమ్ అండ్ సే స్వామి వీఆర్ సో మచ్ ట్రబుల్డ్, ఐ సే ఐఎమ్ వెరీ హ్యాపీ, ఫర్ ఎవ్రీథింగ్ ఐఎమ్ హ్యాపీ ఓన్లీ.
0: స్వామి మా వారు చనిపోయినారు, చాలా సంతోషం.
1: పీపుల్ కమ్ అండ్ సే స్వామి,
0: ఆ సంతోషం అనేటువంటిది అన్నింటికి సమత్వమే.
1: అవర్ రిలేటివ్ హ్యాస్ ఎక్స్పైర్డ్, ఐ సే ఐఎమ్ హ్యాపీ.
0: ఒక్కొక్కప్పుడు అనుకుంటారు, చాలా మంది దుఃఖిస్తున్నారు, బాధపడుతున్నారు, ఆ దుఃఖం అంటే ఎట్లాదో నేను చూడాలని, నా దగ్గరికే రాదని.
1: ఐ రియలీ వాంట్ టు సీ వాట్ రియల్ సారో ఈజ్.
0: లేకపోతే
1: సారో విల్ నెవర్ కమ్ టు మీ.
0: స్వామికి తగినటువంటి, స్వామికి సంబంధించినటువంటి యొక్క విచారం లోపల ఏ విధమైనటువంటి యొక్క అల్లకల్లోలంలో జరుగుతూ వస్తుంటాయి.
1: ఇన్ థింగ్స్ రిలేటింగ్ టు స్వామి దేర్ మే బి సో మెనీ అప్సెటింగ్ థింగ్స్ విచ్ మే బి హ్యాపెనింగ్.
0: అనేక మంది అనేక రకమైనటువంటి భావములతో కూడా ఉంటుంటారు.
1: డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ఫీలింగ్స్ టువర్డ్స్ మీ.
0: ఒకవైపున పూజించేవారు, ఒకవైపున దూషించేవారు.
1: ఆన్ వన్ సైడ్ పీపుల్ హూ వర్షిప్ మీ,
0: ఇది ఒక పర్వతము, అది ఒక పర్వతం.
1: దిస్ వన్ సైడ్ ఈజ్ అ మౌంటన్, అనదర్ సైడ్ దట్ ఈస్ ఆల్సో అనదర్ మౌంటన్.
0: కానీ ఈ పర్వతములు రెండు కూడాను కింద గుంటలు ఉంటున్నాయి.
1: బట్ బిసైడ్స్ బోత్ దీస్ మౌంటన్స్ దెర్ ఈస్ ఎ బిగ్.
0: ఒక దగ్గర మట్టి కుట్ట కావాలంటే కింద గుంత ఉండాలి కదా.
1: ఇఫ్ దెర్ ఈస్ వన్ మౌంట్ దెర్ మస్ట్ బి ఎ పిట్ ఎల్స్వేర్.
0: ఈ గుట్ట మట్టే గుంత మట్టి, గుంట మట్టే గుట్ట మట్టి.
1: ది మట్ ఇన్ ది పిట్ అండ్ ద మట్ ఇన్ ద మౌంట్ ఆర్ ద సేమ్.
0: ఈ రెండు సమానమే.
1: ఫర్ మీ బోత్ ఆర్ ద సేమ్.
0: ఈ రకమైనటువంటి యొక్క తత్వమే నిజమైన ఆత్మతత్వం.
1: This is the real type of ఆత్మతత్వ విచ్ వన్ హాస్ టు.
0: అయితే ఒక్కొక్కప్పుడు పిల్లలు చేసేటువంటి ఒక దీనిని పట్టి కొంచెం నేను కోప్పడినట్టుగా చేస్తాను.
1: Sometimes I act as if I am angry. డిపెండింగ్ అపాన్ వాట్
0: ఇస్ నటనే కానీ లోపల నుంచి వచ్చేటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ అవుట్ సైడ్, ఇన్ సైడ్ దెర్ ఇస్ నో యాంగర్ వాట్స్ ఎవర్.
0: ఒక్కొక్కరితో నేను నెలల కొద్దీ నేను మాట్లాడను.
1: సమ్ టైమ్స్ ఫర్ మంత్స్ ఐ డు నాట్ టాక్.
0: ఇది వాళ్ళ రోగానికి తగిన మందు.
1: This is medicine appropriate to his disease.
0: Endukante varini sarichese nimittamai ee rakamainatundi mandanu upayoga pettali.
1: In order to rectify and correct them, this kind of treatment is necessary.
0: Enduku natho maatadatam ledhu?
1: Why is Swami not talking?
0: Adige adhikaram neeku ekkada undi? Adi naa ishtam.
1: Well, it is my wish.
0: Ippudu deeniki oka chinna udaharanam.
1: One small example here.
0: Oka doctor daggariki naluguru patient vacharu.
1: Four patients go to a doctor.
0: నలుగురికి కడుపు నొప్పి.
1: All the four of them have the stomach.
0: బాహ్య దృష్టితో చూస్తే నలుగురికి కడుపు నొప్పి.
1: When you see from external point of view, both of all of them.
0: ఒకడు వచ్చేటప్పటికి ఆ డాక్టర్ ఏం చేస్తాడు? చూస్తాడు, పరీక్షిస్తాడు.
1: Doctor examines one patient.
0: నాయన ఏమీ లేదు, ఇంత హాట్ వాటర్ ఫర్మెంటేషన్ చేసి సరిపోతుంది అంటాడు.
1: You give a little hot water fermentation, then everything will be okay.
0: వాళ్ళు పంపించేస్తాడు తక్షణమే.
1: He gives medicine.
0: ఇంకొకడు నా కడుపు నొప్పి అని వచ్చేస్తాడు.
1: సెకండ్ పర్సన్ కమ్స్ విత్
0: వాళ్ళకి సోడా బైకార్బ్ మ్యాక్సిల్ రెండు కలిపి చేసి ఇచ్చేసేపు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వెళ్లిపోతుంది అంటాడు.
1: ఇట్ ఈస్ ఏ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అండ్ హీ గివ్స్ ద మెడిసిన్ అండ్ డిస్పోజస్ హిమ్ ఆఫ్.
0: మూడవ వాడు వస్తాడు.
1: ద థర్డ్ పర్సన్ కమ్స్.
0: కానీ ఆయన నీకు సాల్ట్ ఇస్తాను, రెండు తూర్లు భేద అయిపోతే సరిపోతుంది, వెళ్ళిపోమంటాడు.
1: ఇఫ్ ది బౌల్స్ వర్ టు మూవ్ యూ వుడ్ బి ఆల్ రైట్. హీ గివ్స్ ది మెడిసిన్ అండ్ హీ సెండ్స్ హిమ్.
0: నాలుగో వాడు వస్తాడు.
1: Fourth person comes.
0: Immediate ga operation cheyalantadu.
1: He says immediate operation is required.
0: Ee veedi paina dveshama doctor ku.
1: Is he angry with him?
0: Kaadu kaadu, veedi jabbu vere.
1: Your disease, you is
0: worse. Appendicitis.
1: This is appendicitis.
0: Sakshaname cheyali.
1: Therefore there is need for surgery.
0: Ade vidhamugane okkokari bhavamulanu, okkokari charyalanu ఒక్కొక్కరి తలంపులను పురస్కరించుకుని వారికి తగినటువంటి యొక్క ఇది నేను అందిస్తుంటాను.
1: ఐ గివ్ ది అప్రోప్రియేట్ ట్రీట్మెంట్.